0: ఈ వేటగాడు దుర్గుణంతో కూడినటువంటి వాడు.
1: ది హంటర్ హస్ గాట్ దిస్ బ్యాక్
0: తన స్వార్థం చేత తనను రక్షించుకునే నిమిత్తం చేత అది నిద్రపోతున్నటువంటి వెలుగుబంటను నెట్టాడు కిందికి.
1: అవుట్ ఆఫ్ హిస్ ఓన్ సెల్ఫిష్నెస్ హస్ పుష్డ్ దట్ బేర్ అవుట్ ఆఫ్ ది ట్రీ.
0: ఆ వెలుగుబంట కింద పడుతూ ఒక కొమ్మును ఆధారం చేసుకుని పట్టుకుంది పాపం.
1: యాజ్ ఇట్ వాస్ ఫాలింగ్ ఇట్ స్టిల్ హ్యాంగింగ్ టు ఎ బ్రాంచ్ ఆఫ్ ది ట్రీ.
0: మంచితనమునకున్నటువంటి యొక్క రక్షణ.
1: దిస్ ఈస్ ది ప్రొటెక్షన్ టు ఎ గుడ్ క్వాలిటీ.
0: గుడ్ క్వాలిటీ ఉంటుండాలి ఆ వెలుగుబంటుకు.
1: బేర్ హెస్ గాట్ గుడ్ క్వాలిటీ.
0: దీనిని రక్షించింది.
1: ఇట్ ప్రొటెక్టెడ్ దిస్
0: మ్యాన్. ఉపకారం ఉపకారం తప్పకపోదు.
1: అండ్ దేర్ఫోర్ ది హెల్ప్ రెండర్డ్ విల్ నెవర్ గో ఇన్ వెయిన్.
0: అప్పుడు తిరిగి ఎట్లో మరి పైకి ఎక్కింది.
1: హవర్ ఇట్ క్లైమ్డ్ అప్ ది ట్రీ టాప్.
0: ఎక్కేటప్పటికి ఈ పులి చెప్తుండాలి.
1: ది టైగర్ స్టార్టెడ్ టెల్లింగ్,
0: ఓ వెలుగుబంట,
1: ఓ బేర్,
0: నీవు ఇంత ఉపకారం చేసినప్పటికీ వేటగాడు దుర్గుణంతో కూడినటువంటి వాడు.
1: ది హంటర్ హెస్ గాట్ దిస్ బ్యాక్
0: ఫోర్. తన స్వార్థం చేత తనను రక్షించుకునే నిమిత్తం చేత అది నిద్రపోతున్నటువంటి వెలుగుబంటను నెట్టాడు కిందికి.
1: అవుట్ ఆఫ్ హిస్ ఓన్ సెల్ఫిష్నెస్ హస్ పుష్డ్

0: ఈ తోడు వీడు నీకు అపకారమే చేస్తున్నాడు.
1: ఓబేర్ దో యు హెల్ప్ దిస్ హంటర్,
0: ఈ వేటగాడికి కృతజ్ఞుడు.
1: The psalm is ungrateful wretch.
0: నీవు చేసిన ఉపకారాన్ని కూడా నువ్వు మర్చిపోయాడు.
1: Yes, forgotten the help rendered by.
0: కాబట్టి నేను కిందకి పంపించేసేయ.
1: So push him down, he said. Tiger said.
0: అప్పుడు ఆ వెలుగు బంటి చెప్పిందట.
1: Then bear started.
0: నాయన, ఎవరి పాపం వారిది, ఎవరి పుణ్యం వారిది.
1: Each one will have his own sin, his own merit.
0: ఉపకారం చేయటం నా స్వభావము.
1: To help is my quality.
0: వాని అపకారం చేయటం వాడి స్వభావము.
1: Harm is his nature.
0: వాడిది నా పుణ్యం నాది.
1: He will face his destiny. This is my natural quality.
0: నెట్టను అన్నాడు.
1: I will never push him down.
0: అదే విధంగానే.
1: Likewise.
0: నా స్వభావము దయా స్వభావము.
1: My nature is one of compassion.
0: హనుమంతుడా, మీరు ఎన్ని విధములు నన్ను బాధించినప్పటికీ వీరిని బాధించమని నేను నిన్ను కోరను.
1: ఓ హనుమాన్, దో దే హావ్ పుట్ మీ టు సఫరింగ్, ఐ విల్ నెవర్ హార్మ్ దెమ్.
0: బాధించడం వారి స్వభావము.
1: To harm is their
0: soul. శాంతంతో అనుభవించడం నా స్వభావము.
1: To pass through with all the peace.
0: అందుకోసమే సీత అయిపోయినాను.
1: So I am. మీరు
0: రాక్షసులైనారు.
1: You are demons and I am
0: Sita. వారి స్వభావం వారిది, నా స్వభావం నాది. ఎవరిని మీరు శిక్షించకూడదు అని.
1: హనుమాన్ అండర్స్టుడ్ ది బ్రాడ్ మైండెడ్నెస్ ఆఫ్ సీత అండ్ అప్రీషియేటెడ్ హర్.
0: కనుకనే లోకం లోపల ఉపకారం పొందినటువంటి వాడు కూడా అపకారం చేస్తుంటాడు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ ది పీపుల్ హూ రిసీవ్డ్ హెల్ప్ విల్ హార్మ్.
0: వాడే ఒక రాక్షస కృత్యుడు.
1: హీఈస్ అ వెరీ డెమన్.
0: ఉపకారి అపకారి కూడా ఉపకారం చేసేటువంటి వాడే దైవ స్వరూపుడు.
1: ఈజ్ ద డివైన్ హూ హెల్ప్స్ ద పర్సన్ హూ యాక్చువల్లీ హార్మ్ హిమ్.
0: కనుకనే ఈ విధంగా తాను చేసి అనేక విధములుగా రామును సంతృప్తిపరిచి ఆ విమానం హ్యాపీ ఇచ్చున్నారు.
1: అండ్ దే ఆల్ సాట్ దేర్.
0: వచ్చినారు.
1: దే కేమ్.
0: ఈ వచ్చేటప్పటికి
1: యాజ్ దే కేమ్
0: మధ్యలో
1: ఆన్ ద వే
0: భారద్వాజ ఆశ్రమంలో దిగారు.
1: దే గాట్ డౌన్ భారద్వాజ
0: ఆశ్రమంలో కూడా భారద్వాజ ఆశ్రమంలోనే విందుని తీసుకుని పోయారు.
1: వైల్ గోయింగ్ ఓవర్ దేర్ దే స్టాప్ దేర్ ఇన్ భరద్వాజ.
0: భరద్వాజుడు ఎంతనో ఆనందించాడు.
1: భరద్వాజ వాజ్ ఎక్స్టాటిక్.
0: చాలా సంతోషించి అతని దగ్గర ఉన్నటువంటి అస్త్రములు కూడా ఇచ్చాడు.
1: వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ గేవ్ సమ్ వెపన్స్ టు రామ.
0: తరలోపల్లే శుభస్త శీఘ్రం అనేటువంటి దీంట్లో మీ యొక్క పట్టాభిషేకం జరుగుగాక అని ఆశీర్వదించాడు.
1: అండ్ హీ బ్లెస్డ్ హిమ్ దట్ హీ వుడ్ బి కరోనేటెడ్ వెరీ సూన్.
0: అయోధ్యకు సమీపించే ముందుగానే
1: అది రీచింగ్ అయోధ్య.
0: 14 సంవత్సరం కరెక్ట్ గా జరిగింది.
1: 14 ఇయర్స్ ఎండెడ్ ఎగ్జాక్ట్లీ టు ద డేట్.
0: సిద్ధముగా ఉంటున్నాడు ఈ యొక్క భరతుడు.
1: భరత వాజ్ రెడీ.
0: 14 సంవత్సరం దాటిన తర్వాత క్షణమైన నేను ఇంకా బ్రతకను.
1: ద మూమెంట్ ఐ పాస్ సెకండ్ ఆఫ్టర్ 14 ఇయర్స్ ఐ విల్ నాట్ లివ్.
0: అగస్త్యాశ్రమం లోపల కొంత ఇదిగా ఉంటుంటే చేత
1: బికాస్ యూస్ దేర్ అగస్త్యాశ్రమ
0: కొంత ఆలస్యమైంది.
1: దేర్ వాజ్ సమ్ డిలే.
0: భరతుడు స్థితి పెంచుకున్నాడు. చితి
1: భర్త వాజ్ రెడీ.
0: అందులో అగ్నిలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
1: వాజ్ అబౌట్ టు జంప్ ఇన్ టు ద ఫైర్.
0: అప్పుడే హనుమంతుని వేగంలో పంపించాడు.
1: అండ్ హనుమాన్ ఇస్ సెంట్ దేర్ టు రీచ్ ద స్పాట్ వెరీ ఫాస్ట్.
0: వాయు వేగం విమాన వేగం కంటే అధికమైనటువంటిది.
1: దేర్ఫోర్ ది ఫాస్ట్నెస్ విత్ విచ్ విండ్ మూవ్స్ ఇస్ ఫాస్టర్ దెన్ ద ఫ్లై.
0: విమానం ఇంకా ఎంత ఆలస్యం అవుతుందో ఏమిటో.
1: ఐ మే బి డిలేడ్ ఫర్ సమ్ రీజన్.
0: హనుమంతుడా, నీవు ముందు పోయి వస్తున్నాడు రాముడు అని ఈ వార్తను తెలపమని చెప్పాడు.
1: సో హనుమాన్ యు గో వెరీ ఫాస్ట్ అండ్ కమ్యూనికేట్ దిస్ మెసేజ్.
0: భరతుడు కాచుకున్నాడు, అన్నిటినీ సిద్ధం చేశాడు.
1: భరత వాజ్ వెయిటింగ్ అండ్ రెడీ విత్ ఆల్ ప్రిపరేషన్స్.
0: ఇక్కడ రెండు సత్యాలు చక్కగా గుర్తించాలి.
1: హియర్ వీ హావ్ టు అండర్స్టాండ్ టూ ట్రూత్స్ హియర్.
0: భరతుడు భక్తి ప్రపత్తుడు.
1: భరత స్టాండ్స్ ఫర్ డివోషన్ అండ్ సరెండర్.
0: లక్ష్మణుడు సేవక నాయకుడు.
1: లక్ష్మణ ఈజ్ ది లార్డ్ ఆఫ్ ది సర్వీస్.
0: లక్ష్మణుడు సాకార స్వరూపాన్ని ఆరాధించేటువంటి వాడు.
1: లక్ష్మణ వర్షిప్ ద గాడ్ విత్ ఫామ్.
0: భరతుడు నిరాకార స్వరూపుడు.
1: ద వన్ వర్షిప్ ద వన్ వితౌట్ ఎ ఫామ్.
0: నిరంతరం కూడాను రాత్రి పగలు కన్ను మూయకుండా కూడాను రామ సీతను కాపాడుకుంటూ వచ్చాడు.
1: డే అండ్ నైట్ హీస్ సేఫ్ గార్డెడ్ రామ అండ్ సీత.
0: 14 సంవత్సరంలో నిద్ర అనేటువంటిది ఎరుగడు.
1: ఫర్ 14 ఇయర్స్ హీ నెవర్ స్లెప్ట్.
0: అలాంటి మహాత్యాగి అయినటువంటి సోదరుడు సాకార స్వరూపుడు.
1: ద వన్ ఆఫ్ సాక్రిఫైస్ ద వన్ హూ వర్షిప్ గాడ్ విత్ ఫామ్ ఈజ్ లక్ష్మణ.
0: ఇంకా నిరాకార స్వరూపుడు భరతుడు.
1: భరత వర్షిప్ గాడ్ వితౌట్ ఫామ్.
0: భరతుణ్ణి అయోధ్య వాసులు ఎవ్వరు కూడా ఈ 14 సంవత్సరం చూడలేదు.
1: The inhabitants of Ayodhya never looked at Bharata.
0: Nandi Gramamlo chinna kutiram vesukoni andulone ram ram ram ram ani ramachintana chesukuntu kurchunnadu.
1: He built a small hut in that Nandi village and ruled the kingdom.
0: Bharata manasanta ramulu paina pettadu.
1: Bharata's mind concentrated on Rama.
0: Lakshmana dehamanta ramuluku andinchadu.
1: Lakshmana surrendered his body to Rama.
0: Idi yokka vyathyasam.
1: That is the difference between the two.
0: Idi dehanni ramuluku andinchadu.
1: He has surrendered his body to Rama.
0: నీ దాసుడను.
1: ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: సర్వ విధంలో నన్ను ఉపయోగపెట్టుకో.
1: మేక్ యూజ్ ఆఫ్ మీ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: అంటే మరొక ప్రాణం లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్.
0: నేను నీకు 6వ ప్రాణము అన్నాడు.
1: ఐఎమ్ యువర్ 6th life principle.
0: ఇక్కడ భరతుడు అట్ట కాదు.
1: భరత ఇస్ నాట్ లైక్ దాట్.
0: నా దేహమే లేదు.
1: ఐ హావ్ నో బాడీ.
0: నేనంతా నీలోనే ఉన్నాను.
1: ఐఎమ్ ఇన్ యూ
0: అని రామచింతన చేస్తూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ రామ ఆల్ ది

0: ఇదే బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
1: నారద బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హింసెల్ఫ్.
0: ఈ 14 సంవత్సరంలో కూడా రామచంద్ర చేస్తూ రాగా రాముని వలె ఈ భరతుడు కూడా నీలమేఘ శ్యాముడైపోయాడు.
1: As Bharata went on thinking of Rama for 14 years, he looked like Rama exactly.
0: రథమును తీసుకుని ఈ యొక్క తరుణ నది తీరమునకు వెళ్లాడు ఇసుక దిన్నెల పైన.
1: He went in a chariot along the shores of Sarayu River.
0: అక్కడ కూర్చోబెట్టుకున్నాడు రాముణ్ణి.
1: There Rama sat there.
0: ఈ భరతుడే దాని రథము నడుపుతూ వస్తున్నాడు.
1: Bharata is driving the chariot.
0: అయోధ్య వాసులు చూచారు.
1: All inhabitants of Ayodhya saw.
0: ఆశ్చర్యమేసింది.
1: They were surprised.
0: ఎవడు రాముడు ఎవడు భరతుడు?
1: Who is Rama and who is Bharata?
0: అన్ని విధాలు కూడా రాముల వలె తయారైపోయాడు.
1: Bharata is exactly looking like Rama.
0: యతి వేషమును ధరించాడు.
1: In the form of a sage.
0: ఈ యొక్క వెంట్రుకలంతా కూడా చాలా జడలు కట్టినాయి.
1: హెయిర్స్ విత్ ఆల్ ఫుల్ ఆఫ్ ఫోర్ లాక్స్.
0: రామునికి జడలు కట్టినాయి.
1: రామ ఆల్సో లైక్
0: అంత సాక్షాత్ రాములుగా తయారైపోయాడు.
1: హి ఇస్ ఎగ్జాక్ట్లీ లుకింగ్ లైక్ రామ.
0: ఆ పురవాసులంతా వచ్చి రామునికి గార్లాండ్లో మాలలు వేసి నమస్కరించి స్వాగతం చేయాలని వచ్చారు.
1: ఆల్ సిటిజన్స్ కేమ్ ఓవర్ దేర్ టు గార్లాండ్ రామ అండ్ వెల్కమ్ హిమ్ టు అయోధ్య.
0: సూక్ష్మ బుద్ధి గల భరతుడు చూచి చూచి మృక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పర. ఆ సూక్ష్మబుద్ధి గల భరతుడు చూచాడు. అందరూ భరతునికి మాలను వేయడానికి వచ్చారు.
1: ఇంటెలిజెంట్ భరత వాచ్ దిస్. ఎవ్రీవన్ వాజ్ ప్రిపేర్డ్ టు గార్లాండ్ భరత.
0: ఆ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి భరతుడు అన్నగారు వెనుక విన్నారు, వారికి వేయండి అన్నాడు.
1: భరత అండర్స్టూడ్ వాట్ ఆల్ దట్ ఇస్ హ్యాపెనింగ్.
0: అప్పుడు అతను రాముడు ఇతను భరతుడు అని అందరికీ తెలిసింది.
1: భరత పాయింటెడ్ అవుట్ టువర్డ్స్ రామ, దెన్ పీపుల్ అండర్స్టూడ్ హూ ఇస్ రామ.
0: కనుక అంత సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వారు ఆ సోదరులు.
1: దట్ సో ఇంటెలిజెంట్.
0: అందరూ దైవాంశ సంభూమితులే.
1: ఆల్ ఆర్ స్పార్క్స్ ఆఫ్ డివైన్.
0: ఎవరు సామాన్యులు కారు.
1: దే ఆర్ నాట్ ఆర్డినరీ.
0: అక్కడి నుంచి వెళ్లాడు. మీరందరికీ అభ్యంగ స్నానం చేశారు, భరతుడు కూడా చేశాడు.
1: ఆల్ హెడ్ బాత్
0: వశిష్ఠ వామనాథన్ వీరందరూ కూడా అన్ని విధములైనటువంటి యొక్క ఈ నగలు ధాన్యములు అన్ని తీసుకుని వచ్చారు.
1: ఆల్ సేజెస్ బ్రాట్ ఆల్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్.
0: కాలమే లేదు, ఇదే దినమే పట్టాభిషేకం చేయాలన్నారు.
1: హీ షుడ్ బి కారునేటెడ్ దిస్ డే ఇట్సెల్ఫ్.
0: ఆ విధంగా
1: లైక్ దట్
0: అందరినీ తీసుకుని వెళ్లి అనేక విధములైనటువంటి ఆభరణములతో ఈ విధంగా చేశారు.
1: All were taken, all preparations
0: were
1: made. There's one mystery here.
0: Vanarulandaru narulluga maaripoyaru.
1: All monkeys transformed into human beings.
0: Andaru yenugulapaina ontalapaina gurralapaina anta kodunu procession lo vastunnaru.
1: They were all coming in a procession on horses and elephants.
0: Evaru vanarulu evaru narulu.
1: And who are human beings and who are
0: vivekam gala vaade narudu avivekam gala vaade vanarudu.
1: The one who are intelligent are humans. The one who are dunces are monkeys.
0: Chanchala chittude vanarudu. స్థిరచిత్తుడే నరుడు.
1: ద వన్ విత్ వేవరింగ్ మైండ్ ఇస్ అ మంకీ, ద వన్ విత్ స్టడీ మైండ్ ఇస్ హ్యూమన్.
0: ఇట్టి సత్యాన్ని నిరూపించే నిమిత్తమై రాములు అనేక అనుగ్రహములు నిరూపిస్తూ వచ్చారు.
1: డెమోన్స్ట్రేట్స్ దిస్ ట్రూత్ రామ విల్డ్ సర్వ్.
0: పట్టాభిషేకం జరిగింది.
1: కరుణేషన్ వాజ్ ఓవర్.
0: ఈ పట్టాభిషేక సమయం లోపల
1: డ్యూరింగ్ దట్
0: అనేక మంది అనేక విధమైనటువంటి బహుమతులు ఇస్తూ వచ్చారు.
1: మెనీ స్టార్టెడ్ రిసీవింగ్ గిఫ్ట్స్.
0: 100 కోట్ల కాసులు బంగారు కాసులు బ్రాహ్మణులకంతా పంచాడు రాములు.
1: 100 crores ఆఫ్ గోల్డ్ అండ్ కాయిన్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్.
0: 1 కోటి కాదు 100 కోట్లు.
1: నాట్ 1 crore, 100 crores.
0: అందరికి ఇచ్చాడు.
1: దేర్ ఆల్ డిస్ట్రిబ్యూటెడ్.
0: కొన్ని లక్షల గోవులంతా కూడా దానం చేశారు.
1: లాక్స్ ఆఫ్ కౌస్.
0: భరతుడు పట్టలేకపోయాడు.
1: భరత వాజ్ వెరీ హ్యాపీ.
0: ఇవంతా ఎవరి కోసం ఇవ్వాలి?
1: For whose sake?
0: రాముడు రావటమే నా భాగ్యము.
1: It's my very life.
0: అంతా దాన ధర్మం చేస్తూ వచ్చారు.
1: సో హీ నెవర్ వాంటెడ్ టు కీప్ ఎనీథింగ్ ఫర్ హింసెల్ఫ్.
0: ఉపరాజులంతా ఒకవైపున కూర్చున్నారు.
1: ఆల్ అదర్ సైట్ ఆన్ వన్ సైడ్.
0: మంత్రులంతా ఒకవైపున కూర్చున్నారు.
1: మినిస్టర్స్ ఆన్ వన్ సైడ్.
0: రాముని యొక్క గౌరవము బహుమతులు ఎట్టివి?
1: వాట్ టైప్ ఆఫ్ గిఫ్ట్స్?
0: ఋషులంతా ఒకవైపున కూర్చున్నారు.
1: సేజెస్ ఆన్ వన్ సైడ్.
0: ఈ ఋషులు కూర్చున్నటువంటి వైపున తల వంచాడు.
1: అలాంగ్ ద డైరెక్షన్ వేర్ సేజెస్
0: వాడుకే లేదు.
1: And he had no practice of doing namaskar.
0: Chuchadu tala vanchadu.
1: He saw sages there and
0: anaga
1: bent down his head.
0: Vidheyudanu ani. Vidheyudanu
1: means he is humble.
0: Rajunu chuchadu.
1: He looked at kings.
0: Navinadu.
1: He smiled.
0: Adi atani bahumanamu.
1: That is the smile is the gift.
0: Inka prajalnu chuchadu.
1: He looked at people.
0: Aashirvadinchadu.
1: He blessed them.
0: Inka kontamandi streelanu chuchadu.
1: There were women there.
0: Streelanu chuchesi tala ardha bhagam matrame unchadu.
1: And he has bent his head halfway.
0: ఈ విధంగా రాముని యొక్క గౌరవం అనేటువంటిది అనేక విధమైనటువంటి యొక్క చర్యలతో నిరూపిస్తూ వచ్చింది.
1: The respect that Rama had towards all the classes of people is demonstrated like this.
0: రామునందు కూడాను రాములు ఒక చక్కని కొన్ని కోట్ల విలువైనటువంటి యొక్క ముత్యాల హారము సీతకు అందించాడు.
1: And there Rama presented a necklace worth of few crores to Sita.
0: అప్పుడు ఆమెను చెప్పుకోరాడు. నీకు ఎవరికి ఇష్టమో వారికి దీన్ని అందించమని చెప్పాడు.
1: రామ సెడ్ యు కెన్ గిఫ్ట్ దిస్ నెక్లెస్ టు ఎనీబడీ హూమ్ యూ లైక్.
0: అక్కడ ఒక పరీక్ష.
1: అట్స్ ఎ టెస్ట్ ఫర్ హర్.
0: ఎవరు నాకు ఇష్టము? నాకు రాములే ఇష్టము.
1: ఐ లైక్ రామ ఓన్లీ.
0: కానీ అది కూడా చెప్పాడు రాములు.
1: బట్ రామ సెడ్
0: నేనంటే నీకు ఇష్టమే కానీ నాకు కాదు. ఈ జనంలో ఎవరికి నీకు ఇష్టమో వారికి అందించమని చెప్పాడు.
1: ఐ నో యూ లైక్ మీ బట్ గెట్ you can present this necklace to anyone among this audience.
0: Padala daggar kurchoni padamulu ottutunnatundi hanumanthuni kandinchindi ame.
1: Hanuman who was there pressing the feet and presented this necklace to Hanuman.
0: Raghupati karyam veedechina kapirajasika mani neevayya.
1: You are the king among the monkeys. You have fulfilled the task of Rama.
0: Raghupati karyam veedechina kapirajasika mani neevayya.
1: You are the noble king among the monkeys. You have fulfilled the task of Rama.
0: Purikoni jagamuna velasina hanumagurudu neevayya.
1: You are the very preceptor to this entire world as Hanuman.
0: Pari pari lanka puramuna jochina puravarasevundi vayya.
1: You could go to Lanka with all the valor in the
0: country. Hanumanthuni aneka rakamula varnistu vachindi.
1: He went on extolling Hanuman every possible way.
0: Hanumanthuniki ee varnandi emi teliyatam ledu.
1: But Hanuman is not bothered about all this.
0: ఆ ముత్యములు తీసుకున్నాడు.
1: స్కాచింగ్ ది పర్ల్
0: ఒక్కొక్కటి ఒకటి కొరికేది చెవుల దగ్గర పెట్టుకునేది పారేసేది.
1: హి వాస్ బైటింగ్ ఈచ్ డైమండ్ అండ్ జస్ట్ పుట్ ది క్రాస్ ఇయర్ అండ్ స్టార్టెడ్ థ్రోయింగ్ ఇట్ అవుట్.
0: చూచాడు
1: రామ సా దిస్.
0: హనుమంత
1: హనుమాన్
0: ఇంకా నీ పాత లక్షణాలు ఇంకా పోలేదా అన్నాడు.
1: హనుమాన్ యు హావ్ నాట్ గివెన్ అప్ యువర్ ఓల్డ్ హ్యాబిట్స్.
0: ఈ కోతి గుణములు ఇంకా నీకు పోలేదా అన్నాడు.
1: మంకీ క్వాలిటీస్ ఆర్ స్టిల్ దేర్.
0: కాదు కాదు రామ.
1: సెడ్ నో నో రామ.
0: నేను నిరంతరం కూడా రామచింతనలో ఉండేటువంటి వాడిని.
1: ఆల్ ద టైమ్ ఐ
0: రామనామం స్మరణ చేసేటువంటి వాడిని.
1: చాంట్ యువర్ నేమ్.
0: శ్రవణం చేసేటువంటి వాడిని.
1: దట్స్ వాట్ ఐ డు.
0: నాకు నవ విధమైన మార్గములు ఎందుకును ఇదే నాకు చాలా ముఖ్యమైనటువంటి.
1: అమంగ్ ది నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్ చాంటింగ్
0: దాసుడనైనాను.
1: దట్స్ వై ఐ హావ్ బికమ్ యువర్ సర్వెంట్.
0: శ్రవణం
1: లిసనింగ్
0: కీర్తనం
1: సింగింగ్
0: విష్ణు స్మరణం
1: చాంటింగ్
0: పాద సేవనం
1: సర్వీస్
0: వందనం
1: సాల్యుటేషన్
0: దాస్యం
1: సర్వీస్
0: స్నేహం
1: ఫ్రెండ్షిప్
0: ఆత్మ నివేదన
1: సరెండర్.
0: నీ దాసత్వాన్ని నేను పొందేటప్పటికే నేను నీకు స్నేహితుడైపోయాను.
1: దట్ వన్స్ ఐ హావ్ సరెండర్డ్ యు హావ్ బికమ్ యువర్ ఫ్రెండ్.
0: నీ దాసత్వమే నేను పొందకపోతే నేను నీకు స్నేహితుడు కాదు.
1: ఇఫ్ ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్ ఐ వుడ్ హావ్ బీన్ యువర్ ఫ్రెండ్.
0: నీకు నేను స్నేహితుడు అయిన తర్వాతనే నేను ఆత్మ నివేదన చేస్తున్నాను.
1: ద మూమెంట్ ఐ బికేమ్ యువర్ ఫ్రెండ్ ఐ హావ్ సరెండర్డ్ మైసెల్ఫ్ టు యూ.
0: కనుక రామనామము తప్ప ఏ శబ్దము నేను వినడానికి ఇష్టపడదు.
1: ఐఎమ్ నాట్ రెడీ టు హియర్ ఎనీ అదర్ సౌండ్ అదర్ దాన్ యువర్ నేమ్.
0: రామనామం ఉందో లేదో అని చూస్తున్నాను అన్నాడు.
1: ఐఎమ్ జస్ట్ వాచింగ్ వెదర్ యువర్ నేమ్ ఈస్ దేర్ ఇన్ దిస్ ప్రెషస్ జెమ్ ఆర్ నాట్.
0: హనుమంతుని యొక్క భక్తి ప్రపత్తునంతా జగత్తునికంతా వ్యాప్తి చేయించే నిమిత్తమై ఈ రాముడు చెప్తున్నాడు. పిచ్చివాడా, ముత్యములో రామనామం ఉంటుందా అన్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ ద వరల్డ్ నో ద సిన్సిరిటీ ద డివోషన్ స్టెట్ ఫస్ట్ హనుమాన్.
0: నేను ముత్యమంతా రామనామంగానే మారాలి.
1: ఎవ్రీ జెమ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ టు
0: రామనామం లేనటువంటి ఈ ముత్యం రాళ్లతో సమానమని పారవేశాడు.
1: బిరెఫ్ట్ ఆఫ్ రామాస్ నేమ్ ఎవ్రీ జెమ్ ఇస్ జస్ట్ ఎ స్టోన్.
0: నా దేహమంతా రామనామంతోనే ఉంటుందా స్వామి అన్నాడు.
1: మై బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ రామాస్ నేమ్.
0: వేలిపై ఉన్నటువంటి ఒక వెంటుకను తీశాడు.
1: హీ జస్ట్
0: రాముల యొక్క చెవు దగ్గర పెట్టాడు.
1: హీ ప్లక్డ్ అవుట్ ఏ
0: హెయిర్. ఆ వెంటుకు కూడాను రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అంటుండాలి.
1: హీ ప్లక్డ్ అవుట్ ఏ సింగిల్ హెయిర్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ కెప్ట్ వెరీ క్లోజ్ టు ఇయర్ ఆఫ్ రామ్.
0: అందుకని
1: హీ స్టార్టెడ్ చాంటింగ్ రామాస్ నేమ్.
0: పరమ భక్తుడు హనుమంతుడు.
1: సచ్ ఎన్ ఆర్డెంట్ డివోటీ ఇస్ హనుమాన్.
0: అందువల్లనే భగవంతుడికి సన్నిహితమైనటువంటి స్నేహితుడిగా మారిపోయాడు.
1: దేర్ ఫోర్ హీ కుడ్ బికమ్ ఎన్ ఇంటిమేట్ ఫ్రెండ్.
0: ఎవరు ఎంత దూరంలో ఉండినా గానీ రాములు మాత్రం దూరంగా హనుమంతుడు దూరంగా ఉండేవారు కాదు.
1: వన్ మే బి ఎట్ ఎ డిస్టెన్స్ బట్ నెవర్ హనుమాన్.
0: కనుక అందరికంటే సమీపుడు హనుమంతుడయ్యాడు.
1: హనుమాన్ వాజ్ వెరీ క్లోజ్ టు రామ్.
0: తోబుట్టినటువంటి లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు కూడా కొంత దూరంగా ఉన్నారు. కానీ
1: హిజ్ ఓన్ బ్రదర్
0: సీత కూడా దూరంగా ఉంది. కానీ హనుమంతుడు దూరం కాలేదు.
1: హిజ్ ఓన్ బ్రదర్స్ లక్ష్మణ భరత శత్రుఘ్న కాన్స్టెంట్ సీత
0: నిరంతరము ఆ రామచింతనే రామసేవనే. తన దేహము రామదేహము ప్రత్యేకమైంది కాదు.
1: ఫర్ ద రీజన్ ఈస్
0: అప్పుడు
1: హనుమాన్ రామ సరుడు హిమ్.
0: రామ ఓ హనుమంత, నీకు నేనేం బహుమతి ఇవ్వగలను?
1: ఓ హనుమాన్, వాట్ గిఫ్ట్ కెన్ ఐ గివ్ యూ నౌ?
0: నీకేమి ఇవ్వడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్
0: యు. నన్ను నేనే ఇచ్చుకుంటున్నానని కౌగిలించుకున్నాడు.
1: ఐఎమ్ గివింగ్ మై సెల్ఫ్ టు యూ దేర్. హీ హగ్డ్ హిమ్.
0: ఈ దృశ్యంతో హనుమంతుడు మయమర్చిపోయాడు.
1: హనుమాన్ వాజ్ ఎక్స్టాటిక్.
0: సమాధి,
1: దట్ ఈస్ వన్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్
0: సమాధి. ఎప్పుడు కుదురుతుంది?
1: వాట్ ఈస్ సమాధి వెన్ ఇట్స్ పాసిబుల్?
0: 10 సెకండ్లు ఒక వస్తువు పైన దృష్టి ఇచ్చినప్పుడు ధారణము అంటుంది. 12 సెకండ్లు
1: 12 seconds if you concentrate on a body, it is dharana.
0: Oka vastu paina
1: on an object.
0: Oka vastu paina 12 seconds sthiramga manchinchinappudu deeniki dharana antaru.
1: If you concentrate on an object for 12 seconds, it is dharana.
0: 12 dharanalu ఒక్క ధ్యానము అంటారు.
1: 12 ధారణస్ ఆర్ ఈక్వల్ టు వన్ ధ్యాన.
0: 12 ధ్యానములే ఒక సమాధి అంటారు.
1: 12 ధ్యానస్ కాన్స్టిట్యూట్ వన్ సమాధి.
0: కాబట్టి ధారణ, ధ్యానము, సమాధి ఈ మూడింటికి ఉండేటువంటి వ్యత్యాసం ఇదియే.
1: దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ధారణ, ధ్యాన అండ్ సమాధి.
0: ఒక్క నిమిషంలో ధారణాశక్తిని పోయాడు.
1: ధారణ
0: మరీ తెలిసి చూసేటప్పటికే సమాధి స్థితిలో ఉన్నాడు.
1: లేటర్ ఈ రీచ్ సమాధి.
0: ఇటువంటి హనుమంతుని యొక్క భక్తి ప్రవర్తులు జగత్తును కంతా చాటుతూ వచ్చింది ఈ యొక్క నామనము.
1: ఇట్స్ ఓన్లీ రామ మేడ్ ద వరల్డ్ నో ద డివోషన్ ఆఫ్ హనుమాన్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 11th discourse on Gita Bhagavan delivered on 13th August 1984. This is an intense and inspiring lesson of Vairagya or detachment. Bhagavan clarifies whatever doubts and questions you may have about the true essence of detachment. Sri Bhagavan Uvacha.
1: Pradrushyate vastuni tatra doshah. Vastu yokka doshamunu gurtinchinatundi vyakti తిరిగి ఆ వస్తువును ఏనాటికి నీ ఆశించడు.
2: ద వన్ హూ రికగ్నైజెస్ ద వీక్నెస్ అండ్ ది డిఫెక్ట్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వుడ్ నాట్ అగైన్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: భగవంతుని చేరగోరినటువంటి వ్యక్తి, భగవంతుని చూడగోరినటువంటి వ్యక్తికి ప్రధానమైనటువంటి సాధన వైరాగ్యం.
2: For a person who wants to reach the Lord and who wants to have a vision of the Lord, the most important and primary requisite is vairagyam, renunciation.
1: Ee vairagyamu manasunu madinchi tirigi aa manasunu bahidrishti nundi maralchi అంతర్దృష్టి అభివృద్ధి గావించుకునేటువంటి మార్గమునకు సహాయకారి.
2: దిస్ డిటాచ్మెంట్ విల్ ఎండో ఎ పర్సన్ విత్ ద కెపాసిటీ టు ఇంటర్నలైజ్ హిజ్ విజన్, టు హ్యావ్ హిజ్ మైండ్ ఇంట్రోవర్టెడ్ అండ్ లుక్ ఇన్ టు ద ఇన్నర్ బ్యూటీస్.
1: మనసు చాలా చంచలమైనటువంటిది, దృఢమైనటువంటిది, ప్రమాదమైనటువంటిది.
2: Mind is very strong, fickle and very determined in its approach.
1: Kanukane Arjunudu chanchalanki mana Krishna pramadi valavadrudam mani prarthinchadu. Nayana idi drudamainatundani pramadamainatundani chanchalamainatundani nakunu telusunu. కానీ అంత మాత్రమే నీవు భయపడనక్కరలేదు. దీనికి అభ్యాస వైరాగ్యములు సులభ మార్గములు ఉన్నవని బోధించాడు కృష్ణుడు.
2: అర్జున ప్రేయర్ టు ద లార్డ్ స్టేటింగ్ దట్ మైండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్, వెరీ హార్మ్ఫుల్ అండ్ వెరీ ఫికల్ అట్ ద సేమ్ టైమ్. దెన్ లార్డ్ రిప్లైడ్, అర్జున డోంట్ బి వరీ, ఇఫ్ యూ కెన్ రిసార్ట్ టు ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్ యూ బి ఏబుల్ టు కంట్రోల్ ద మైండ్.
1: గజము చాలా బలమైనటువంటిది.
2: ఎలిఫెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్.
1: చాలా క్రూరమైనటువంటిది కూడాను.
2: ఇట్ కెన్ బి వెరీ క్రూయల్ ఆల్సో.
1: ఇలాంటి గజమును స్వాధీనపరచుకున్నటకు అంకుశము ఎంతైనా కూడాను ఒక సహాయకారిగా ఉంటుంది.
2: టు bring such an elephant under control, it is possible with the help of the ankusha.
1: Gurramu chala chanchalamainatundi.
2: Horse is very fickle, unsteady, wavering.
1: Eppudu idi edo oka bhagamunu kadalinchutune untundi.
2: It would be always indulging in shaking one of its limbs.
1: Moodi tappite toka, చెవు తప్పితే కాలు, ఏదో ఒకటి కదిలించుతూనే ఉంటుంది.
2: ఇట్ కుడ్ బి ఇట్స్ హెడ్, ఇట్స్ టెయిల్ ఆర్ ఇట్స్ ఇయర్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆర్ ది లెగ్స్. ఇట్ విల్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ షేకింగ్. ఇట్ విల్ నాట్ బి స్టడీ.
1: అనుకునే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై ఇట్ హెస్ బీన్ గివెన్ ద నేమ్ అశ్వం.
1: అశ్వం అనగా నిరంతరము చంచలత్వంతో కూడినటువంటిది.
2: అశ్వం మీన్స్ దట్ the one which indulges in continuous wavering of the mind.
1: Asatthu vrikshamu untaru. Ravi chettu chuchinappudu గాలి ఉండినా లేకపోయినా ఆకులు ఆడుతూనే ఉంటాయి. ఇది నిరంతరము చంచలత్వమైనటువంటి యొక్క దీనితో కూడినటువంటిది కనుక దీనికి అశ్వత్థ వృక్షము అని పేరు వచ్చింది.
2: యూ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ పీపుల్ ట్రీ. ఇట్ విల్ బి వెదర్ దేర్ ఇస్ విండ్ ఆర్ నాట్ ది లీవ్స్ విల్ ఆల్వేస్ బి షేకింగ్, దే విల్ నాట్ బి స్టడీ.
1: అశ్వమేధ యాగము అంటారు. ఈ యొక్క మేధస్సు అనగా మనసు నిరంతరము చలించేటువంటి కనుక ఈ చలించేటువంటి మనసును ఒక విధమైనటువంటి స్థిరత్వం చేసి దాన్ని అరికట్టేటువంటి మార్గమునికి అశ్వమేధ యాగము అన్నారు.
2: అనదర్ సాక్రిఫైస్ కాల్డ్ అశ్వమేధ యాగం, ఇన్ విచ్ ది అటెంప్ట్ ఈస్ మేడ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అండర్ కంట్రోల్ ద మైండ్ విచ్ ఇస్ వెరీ అన్స్టడీ, విచ్ బి కంపేర్డ్ టు ఏ హార్స్.
1: ఇంకా చంచలత్వముతో పుట్టిన ఇల్లు, పెట్టిన పేరు కోతికి.
2: అనదర్ ఎగ్జాంపుల్ కుడ్ బి మంకీ, విచ్ ఈస్ ఆల్వేస్ వేవరింగ్, అన్స్టడీ అండ్ ఫికల్.
1: ఇలాంటి బలమైన దృఢమైనటువంటి ఒక గజమునకు అంకుశము ఏ విధంగా ఆధారము?
2: జస్ట్ యాజ్ ఫర్ కంట్రోలింగ్ ఎన్ ఎలిఫెంట్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ విచ్ ఇస్ వెరీ క్రూయల్,
1: కదిలేటువంటి గుర్రమునకు కళ్ళం ఏ విధముగా ఆధారము?
2: జస్ట్ యాజ్ జీన్స్ ఆర్ పుట్ టు కంట్రోల్ ఏ హార్స్ విచ్ ఇస్ అన్స్టడీ.
1: చంచలమైనటువంటి కోతికి ఒక విధమైనటువంటి సాధన చేత దానిని అరికట్టుకోవటం సాధన యొక్క ఆధారము?
2: జస్ట్ యాజ్ బై కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ సమ్ ఎక్సర్సైజ్ అండ్ ట్రైనింగ్ ఈవెన్ ఎ మంకీ కుడ్ బి కంట్రోల్డ్.
1: ఈ దృఢమైన ఒక చంచలమైన ప్రమాదమైన మనసు కూడాను వైరాగ్యము అభ్యాసము ఆధారము అని చెప్పాడు.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ద మైండ్ విచ్ ఈస్ స్ట్రాంగ్, ఫిటిల్ అండ్ వెరీ డేంజరస్, ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ విత్ కాన్స్టెంట్ ప్రాక్టీస్.
1: ఈ వైరాగ్యం అనగా నశ్వరమైనటువంటి యొక్క పదార్థం యొక్క అస్థిరత్వాన్ని గుర్తించి తదుపరి ఆ వస్తువుల పైన మనసును మరల్చకుండా చూసుకునేటువంటి విధానం మనకే వైరాగ్యము అన్నారు.
2: డిటాచ్మెంట్ యాక్చువల్లీ రెఫర్స్ టు రియలైజింగ్ ద టెంపరీనెస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ద ఆర్టికల్స్ అండ్ నాట్ అలవింగ్ ది మైండ్ టు గెట్ అటాచ్డ్ టు సచ్ ట్రాన్సియెంట్ ఆర్టికల్స్.
1: అనగా వస్తువు యొక్క విసర్జన వైరాగ్యం కాదు, వస్తువు పైన మమత్వమును వైరాగ్యం చేసుకోవాలి, వదిలిపెట్టడమే వైరాగ్యం అన్నారు.
2: ఇట్ మీన్స్ దట్ ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ హ్యావింగ్ ఎన్ ఆర్టికల్ ఈస్ డిటెస్టెడ్ దే, ఇట్ ఇస్ ఓన్లీ దట్ షుడ్ నాట్ బి మెంటల్ అటాచ్మెంట్ టు ద ఆర్టికల్, దట్ ఈస్ డిటాచ్మెంట్.
1: వస్తువును వైరాగ్యం చేయటం అనగా వదిలిపెట్టటము ఇది సాధ్యము కాదు.
2: గివింగ్ అప్ ఆర్టికల్స్ అండ్ గివింగ్ అప్ ప్రాపర్టీ ఈస్ ప్రాబ్లీ నాట్ పాసిబుల్.
1: మమత్వమును వదలి ఆ వస్తువును అనుభవించడానికి ప్రయత్నించడమే వైరాగ్యము.
2: వన్ హ్యాస్ టు గివ్ అప్ ది మైండ్నెస్, దట్ పొసెసివ్నెస్ అండ్ హీ కెన్ ఎంజాయ్ ది ఆర్టికల్స్ అండ్ ది ఆబ్జెక్ట్స్.
1: దృశ్యకల్పితమైన ఈ జగత్తు నందు ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి విషయము మార్పు చెందినది.
2: ఇన్ ది ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ అండర్గోస్ ఎ చేంజ్.
1: ఇది కేవలం షడ్వికారములతో కూడినటువంటిది ఈ జగత్తు.
2: ద వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్ టైప్స్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్.
1: పుట్టుట, పెరుగుట, ఉండుట, అనుభవించుట, క్షీణించుట, నశించుట.
2: బర్త్, గ్రోత్, ఎగ్జిస్టెన్స్ అండ్ డికేయింగ్ అండ్ దెన్ గెటింగ్ టు రూయిన్, దీస్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ చేంజెస్ టు బి కమింగ్ ఓవర్ ద ఆర్టికల్స్.
1: ఇట్టి షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ దృశ్యకల్పితమైన జగత్తును శాశ్వతమని భావించి కేవలము దాని నిమిత్తమై మన జీవితమును వ్యర్థము చేసుకోవటమే ఒక విధమైనటువంటి అపమార్గము అని బోధించింది.
2: ఇట్ హస్ టాట్ దట్ ది థింకింగ్ దట్ దిస్ ట్రాన్సియంట్ అండ్ టెంపరీ వరల్డ్ యాజ్ పర్మనెంట్ అండ్ గెటింగ్ అటాచ్డ్ టు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ ఈజ్ ది రాంగ్ వే. దిస్ ఇస్ వాట్ ఈస్ టాట్ బై గీత.
1: విష్ణు దేవాలయములో గరుడ, శివ దేవాలయములో నంది, రామ దేవాలయంలో హనుమంతుడు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మీరు చక్కగా చూచి గుర్తించవచ్చు.
2: ఇన్ ది టెంపుల్ ఆఫ్ విష్ణు యూ విల్ హ్యావ్ ది గరుడ and in the temple of Shiva you'll be have the bull Nandi, and in the temple of Rama you'll be having Hanuman. This you'll have to just see and recognize the truth.
1: Anaga దుశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తు నందు విముఖతను దైవత్వమునందు సుముఖతను నిరూపిస్తూ వస్తున్నాయి ఈ దృశ్యములు.
2: దీస్ పిక్చర్స్ షో అండ్ డెమోన్స్ట్రేట్ ద టైప్ ఆఫ్ అటాచ్మెంట్ వీ షుడ్ హ్యావ్ ఫర్ ద లార్డ్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ డిటాచ్మెంట్ దట్ వీ షుడ్ హ్యావ్ ఫర్ ద వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
1: నంది యొక్క దృష్టి కాని, గరుడని యొక్క దృష్టి కాని, హనుమంతుని యొక్క దృష్టి కాని తమ ప్రభువులైనటువంటి వారిపైనే మరల్చినాయి కాని జగత్తు వైపును మరల్చలేదు.
2: ద ఎంటైర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద విజన్ ఆఫ్ బీట్ నంది, బీట్ గరుడ ఆర్ బీట్ హనుమాన్ ఇస్ ఎంటైర్లీ ఆన్ ది ఫీట్ ఆఫ్ దేర్ లార్డ్ రాదర్ దాన్ ఆన్ ద వరల్డ్.
1: తమ లక్ష్యమును తమ ప్రభుపైన మరల్చి దుష్టికల్పితమైన జగత్తు నశ్వరమని భావించి బోధించేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క గుర్తులకు అర్థములు.
2: ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ పిక్చర్స్ విచ్ యు కమ్ అక్రాస్ ఇన్ ద టెంపుల్స్ యాక్చువల్లీ షో దట్ వన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫర్ ద ట్రాన్సియంట్ వరల్డ్, వన్ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ వన్స్ అటెన్షన్ అండ్ వన్స్ గోల్ ఆన్ ద పర్మనెంట్ లార్డ్ హింసెల్ఫ్.
1: ఒక వస్తువునందు మనము దోషమును గుర్తించిన తర్వాత తిరిగి అట్టి వస్తువును మనము ఏనాడు కూడాను ఎక్కడైనా కూడాను ఏ సమయం నందైనా కూడాను మనం దానిని ఆశించం.
2: వన్స్ యూ రికగ్నైజ్ ద డిఫెక్ట్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ బి ద ప్లేస్ వేర్ ఎవర్ బి ఇట్ అండ్ లేటర్ ఆన్ యూ నెవర్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: ధన కనక వస్తు వాహనాలతో తురుతూగేటువంటి మహారాజులు సైతము అశాంతికి గురి అయి కేవలము తమకు సుఖం అనేటువంటిది శాంతి అనేటువంటిది ఈ యొక్క దుష్టికల్పితమైన జగత్తునందు లేదని విశ్వసించి కట్టకడపటకు దైవ చింతన చేయడానికి తపస్సు ఆచరించడానికి అరణ్యములకు వెళ్లినటువంటి రాజుల యొక్క చరిత్రలు ఎన్నియో ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: There are number of stories which demonstrate that there are emperors who commanded a lot of wealth at their disposal, property and everything of luxury, but they did not give them satisfaction, happiness and joy and peace of mind. To get these things they went to the forest and did penance and ultimately got that.
1: కేవలము వస్తు యొక్క దోషమును గుర్తించినంత మాత్రమున వైరాగ్యము కానేరదు. మంచిని స్వీకరించాలి కూడా.
2: Detachment does not mean merely recognizing the weakness and the defect of the objects, but you will have to take the best out of it.
1: Dukkhamunu gurtinchinanta maatramna prayojanam ledu, aanandamunuku taginatundi krushi cheyali.
2: Recognizing the sorrow doesn't solve the problem, it doesn't come for joy. You have to just know how to get joy also.
1: దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తికై ప్రాకులాడేటువంటి యొక్క తత్వమునికి వైరాగ్యం అని కూడా చెప్పవచ్చు.
2: గివింగ్ అప్ సారో అండ్ హ్యాంకరింగ్ ఫర్ ది జాయ్ అండ్ ద బ్లిస్, దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ రియల్ డిటాచ్మెంట్.
1: ఆస్తి ఆలి వీడి అడవికి కూడా వైరాగ్యము కాదు.
2: గివింగ్ అప్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ అండ్ వైఫ్ గోయింగ్ టు ఫారెస్ట్, దిస్ ఈజ్ నాట్ వైరాగ్యం.
1: వస్తువునందరి యొక్క దోషమును గుర్తించాలి, గుణమును స్వీకరించాలి.
2: యు హావ్ టు రికగ్నైజ్ ద వీక్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అండ్ యాక్సెప్ట్ ది స్ట్రాంగ్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క శాశ్వత తత్వం పైన విశ్వాసం అభివృద్ధి అవుతుంది.
2: ఓన్లీ దెన్ యూ బి ఏబుల్ టు గెట్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫెయిత్ ఇన్ ది పర్మనెంట్ ఎంటిటీ.
1: ఈనాడు లోకములో ఏదో కొన్ని బాధలు సంభవించిన సమయంలో, కొన్ని కష్టములు వెంటాడిన సమయంలో, ఆర్థిక సంబంధమైనటువంటి చిక్కులు చేకూరినటువంటి సమయంలో, ప్రాణము పోయేటువంటి సమయంలో, ఇంకా అనేక రకములైనటువంటి ఇలాంటి బాధలకు గురి అయిన సమయంలో వైరాగ్యములు రావటము ఇది పరిపాటు.
2: Whenever we are put to some difficulties, physical, mental, financial or any other difficulty, sometimes you develop a sort of vairagyam and detachment towards the things. This is quite natural these days.
1: Elanti ganiga oka manishi maraninchinadu.
2: This may be understood with an example. Let us just take, there is one person who is
1: ee dehanni smashanamunaku teeskelli deeni nippulo petti bhasmam chesaru.
2: This body was taken to the cremation ground and it was cremated.
1: Leka guntalo petti mattini kapparu.
2: It was buried.
1: Ee drishyam chuse samayalo chi chi వ్యక్తి దేహమైన కట్టకడపటికి ఈ స్థితి పొందేటువంటిదే కదా అని ఆ యొక్క దృశ్యమును చూచినప్పుడు మాత్రము ఒక విధమైనటువంటి వైరాగ్యము ఆ వ్యక్తిలో ఆవిర్భవిస్తుంది.
2: When you have a look at this particular situation, you develop a sort of detachment, stating that this body has to come to an end sometime or the other. This is one type of detachment.
1: ఈ వైరాగ్యము వైరాగ్యమని చెప్పించుకోదు, తాత్కాలికమైనటువంటి మార్పు.
2: This cannot be considered a real vairagyam. It is only a temporary phenomena, a temporary feeling.
1: Oka gruhini prasava vedana samayam lopala abba inka ee biddale naaku akkaraledu ani aneka vidhulaga kodanu taanu oka vidhamainatundi vairagyanni poonuvutundi.
2: A husband during delivery time not being able to bear the trouble may say that I do not want this life at all. This is not
1: తాత్కాలిక వైరాగ్యము. దురదృష్టవశాత్తు ఒక ఆడబిడ్డనే పుట్టలేని, తిరిగి రెండవ సంవత్సరం కొడుకు కావాలి అని ఆశిస్తుంది.
2: దిస్ ఈస్ ఎ టెంపరీ ఫీలింగ్ అండ్ టెంపరీ ఫీలింగ్ ఆఫ్ డిటాచ్మెంట్. వన్స్ అన్ఫార్చునేట్లీ బై ఛాన్స్ అట్ దట్ పర్టికులర్ టైమ్ ఇఫ్ షీ గెట్స్ ఎ ఫిమేల్ చైల్డ్ దెన్ షీ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ మేల్ చైల్డ్ నెక్స్ట్ టైం.
1: మొదటిది శ్మశాన వైరాగ్యమని, రెండవది ప్రసూతి వైరాగ్యమని, ఇలాంటి వైరాగ్యములు మానవునికి దినమునకు ఎన్నో వైరాగ్యాలు వస్తుంటాయి.
2: ది ఫస్ట్ టైప్ ఆఫ్ డిటాచ్మెంట్ ఈస్ డిటాచ్మెంట్ విచ్ అరైజెస్ ఇన్ క్రిమేషన్ గ్రౌండ్ వెన్ హి సీస్ ది సైట్స్ దేర్. అండ్ ది సెకండ్ వన్ ఈస్ ది ప్రసూతి వైరాగ్యం, వైరాగ్యం విచ్ కమ్స్ డ్యూరింగ్ డెలివరీ టైమ్. దీస్ ఆర్ things which occur any number in the day to day life of people. This is not real.
1: కొన్ని మానవునికి తమ అభిష్టములు విరుద్ధమైనప్పుడు కూడాను జీవితం పైన ఒక విధమైన విసుగుబుట్టి ఇది కూడాను ఒక వైరాగ్యంగా భావిస్తుంటాడు.
2: When any person does not get his wishes fulfilled, he will be developing some kind of detachment towards life.
1: కానీ ఇవన్నీ కూడాను ఒక తాత్కాలికమైనటువంటి వైరాగ్యములే.
2: All these things may be described as temporary and not permanent type of vairagya.
1: Idi vairagyamu rendu vidhamuluga untundadi.
2: Detachment may be described and classified as two types,
1: teevra vairagyam ani manda vairagyam ani.
2: Intense detachment and very dull detachment, not so intense.
1: Edaina oka pani cheddam anukunte రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని ఈ విధంగా కాలమును గడుపుకుంటూ పోతుంటారు.
2: ఇఫ్ ఎనీ పర్సన్ వాంట్స్ టు డూ ఏ పర్టికులర్ వర్క్, హీ టెండ్స్ టు పోస్ట్పోన్ ఫర్ ది నెక్స్ట్ డే ఆఫ్ టూ డేస్ లేటర్ అండ్ ఆల్ దాట్.
1: ఈ మంద వైరాగ్యం కూడాను మంచి కార్యములకే ఈ విధంగా కాలమును వ్యర్థం చేస్తారు.
2: దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కమ్స్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్ అండ్ గుడ్ డీడ్స్.
1: బద్రీకి వెళదామా, కేదార్నాథ్కి వెళదామా, ఇంకా కాశీకి వెళుదామనుకుంటే వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం అని ఈ విధంగా కాలాన్ని వ్యక్తం చేస్తారు.
2: ఇఫ్ ఇట్ ఇస్ ఎ డెసిషన్ రిలేటింగ్ టు గోయింగ్ టు బద్రీ, కేదార్నాథ్ ఆర్ కాశీ, ది టెండెన్సీ ఈస్ టు పోస్ట్పోన్ ఇట్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ విల్ గో.
1: ఇంకేమైనా చెడ్డ పనియే చేయాలనుకుంటే రేపెందుకు, ఇప్పుడే చేద్దాం, ఇప్పుడే చేద్దాం అని ఇలాంటి దుర్మార్గమైనటువంటి వాటికి, ఒక విధమైనటువంటి ద్రోహమును తలపెట్టేటువంటి వాటికి, చెడ్డ కార్యములకు ఈ యొక్క వైరాగ్యము చాలా ముందుగానే ఉంటుంటుంది.
2: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఇస్ బ్యాడ్ యాక్టివిటీస్, ది ట్రెచరస్ యాక్టివిటీస్, దెన్ దేర్ విల్ నాట్ బి పోస్ట్పోన్మెంట్, వన్ వుడ్ లైక్ టు జస్ట్ డూ ఇట్ ఇమిడియట్లీ.
1: ఈ కాలమును వ్యర్థం గావించి మంచి కార్యములు యందు తాను సార్థకమయ్యేటువంటి యొక్క విషయాన్ని పూనుకోవటం ఇది ఎవరు కూడాను అంత ప్రయత్నించరు.
2: To do good acts and good activities immediately, people do not make such great efforts.
1: ఇది మంద వైరాగ్యమని కాలమును వ్యర్థం గావిస్తూ వెళుతుంటారు.
2: This is a type of slow vairagyam which tends to postpone the happening of things and the implementation of things.
1: తీవ్ర వైరాగ్యం అంటే ఇది మంచిది, ఇది పవిత్రమైనటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది అని ఒక్కతూరు విశ్వసించిన ఏమైనా సరే దానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయడు, అది సాధించేంత వరకు కూడాను తాను నిద్రపోడు. ఈ విధమైనటువంటి ఒక తీవ్ర వైరాగ్యము మానవుల్లో అత్యవసరము.
2: ఇంటెన్స్ వైరాగ్యం ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎ మ్యాన్ ఇఫ్ హీ కమ్స్ టు నో అండ్ డిసైడ్స్ దట్ ఎ పర్టికులర్ థింగ్ ఈజ్ గుడ్, ఎ పర్టికులర్ థింగ్ ఈజ్ సేక్రెడ్, ఎ పర్టికులర్ థింగ్ ఈజ్ పర్మనెంట్. హీ షుడ్ నాట్ పోస్ట్పోన్, షుడ్ ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ అండ్ సీ దట్ దట్ పర్టికులర్ థింగ్ ఈజ్ అచీవ్డ్.
1: ఇది బుద్ధుడు నిరూపించినటువంటి ఒక రాజబాట.
2: దిస్ ఈస్ ఎ రైట్ రాయల్ పాత్ విచ్ వాజ్ లైడ్ డౌన్ ఫర్ ఆల్ బై బుద్ధ.
1: ఒక్కతూరి ఇది సరి అయినటువంటిది కాదు. దేహము నశించేటువంటిది, మానవత్వం క్షీణించేటువంటిది, కేవలం దైవత్వమే శాశ్వతమైనటువంటిది, సత్యమే ప్రధానమైనటువంటిది, అహింసయే మార్గదర్శకమైనటువంటిది అనేటువంటి విషయాలను విశ్వసించి ఆరు బిడ్డలను త్యజించి రాజ్యమును కూడా విసర్జించి తాను అరణ్యమునకేగి అనేక విధములుగా దీనిని పరిశోధన జరుపుతూ వచ్చాడు.
2: గౌతమ బుద్ధ వన్స్ హీ రియలైజ్డ్ ది బాడీ ఈజ్ నాట్ పర్మనెంట్, థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు లాస్ట్ అండ్ ఇట్ ఈస్ ద ట్రూత్ విచ్ హ్యాస్ టు బి సాట్, హీ గేవ్ అప్ హిస్ ఫ్యామిలీ, హిస్ కింగ్డమ్, ఎవ్రీథింగ్. హీ వెంట్ టు ఫారెస్ట్, హీ డిడ్ పెనన్స్ టు రియలైజ్ ది ట్రూత్.
1: మహాచక్రవర్తి అయినటువంటి హరిశ్చంద్రుడు కూడాను దురదృష్టవశాత్తు శ్మశానములో కాటికాపరిగా నిలిచాడు.
2: సత్యహరిశ్చంద్ర ఆల్సో దో హీ వాజ్ ఎ గ్రేట్ ఎంపరర్ బై అన్ఫార్చునేట్ ఈవెంట్స్ హీ హ్యాడ్ టు జస్ట్ బికమ్ కాటికాపరి ఇన్ ది క్రిమేషన్ గ్రౌండ్.
1: అతను మొదటి నుంచి కూడాను తీవ్ర వైరాగ్యం అయినప్పటికీ ఈ విధమైనటువంటి వృత్తులన్నీ కూడాను ప్రతి క్షణక్షణం కూడాను తాను తీవ్ర వైరాగ్యం వైపునే ప్రయాణం చేస్తూ వెళ్లాడు.
2: ఆల్దో షీ వాజ్ ఎంపరర్ షీ హ్యాడ్ ఇంటెన్స్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ డిటాచ్మెంట్ అండ్ ఈవెన్ ఎర్లియర్ షీ హాడ్ ప్రాక్టీస్ దీస్ థింగ్స్.
1: ఒకనాటి సాయంకాలము శ్రీమంతుని యొక్క దేహమును వేలాది మంది తమ బంధువులు మిత్రులు చేరి శ్మశానమునకు తీసుకుని వచ్చారు.
2: When he was in the cremation ground doing, performing his duties, on a particular day, the corpse of a very rich man was brought by all his relatives and friends in a large number to this cremation ground.
1: Vacharu kaasnam paina pettaru, nippu pettaru, evaru paatiki varu indaku vellaru.
2: They brought the body, kept it on the fire, and afterwards they coolly went back to their homes.
1: దేహం యొక్క స్వభావం ఏమిటంటే కొంతసేపు ఆ స్పైనల్ కాలం వెన్నెముకకు వేడి తగిలేటప్పటికీ దేహం కొంచెం లేస్తుంది. ఆ లేయకూడదనే రొమ్ము పైన పెద్ద కర్రను కూడా ఉంచుతారు.
2: When it is put on the fire, they usually just put a little weight on the body because when the spinal column gets a little heat, the body tends to, as if it is getting up, it will lift a little and then get back.
1: Bandhulu, mitru, yavvaru lerakkada. Okka Harishchandra maatrame unnadu.
2: On that particular day, Harishchandra witnessed a particular thing. There were no relatives, no friends to watch him in this particular thing.
1: Kattelanta vestunnadu paapam.
2: He was putting a little fuel.
1: ఒక్క క్షణం లోపల ఆ దేహం లేచి కూర్చున్నట్టుగా అయింది.
2: సడన్లీ హీ జస్ట్ సా దట్ దట్ పర్టిక్యులర్ బాడీ లిఫ్టెడ్ ఇట్సెల్ఫ్ అప్.
1: హరిశ్చంద్రుడు ఆశ్చర్యపడ్డాడు, ఏమి ప్రాణం వచ్చింది అని. మరి దగ్గరకు పెట్టిస్తే తిరిగి మరి పడిపోయింది.
2: హరిశ్చంద్ర వాజ్ సర్ప్రైజ్డ్, హీ వెంట్ హియర్ టు టేక్ ఎ క్లోజ్ లుక్ అండ్ హీ జస్ట్ సా దట్ దట్ పర్టిక్యులర్ బాడీ అగైన్ కేమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పోస్చర్.
1: అప్పుడు అనుకుంటున్నాడు, మాయామేయ జగంబి నిత్యమని భావించి సంభావించి.
2: Then he just said that I thought that this world which is unreal to be real.
1: Mohambuto naillalani nakumarudani ento alladina ee deham ee kattelen kaluchu illalun raadu putrudun todai raadu chintimpagan ani chaala baadha paddadu. Inta maharaju ga untundi inni vidhamle entunte eka chakradhipatyam niyali anni mandi bandhulu mitrulato kudinatundi ee deham ఈ కట్టెంతో కాలుతున్న సమయంలో ఇల్లాలైనా కుమారుడైనా ఒక్కడైనా వెంట రాకపోయారు కదా అని భావించి తన వైరాగ్యం మరింత తీవ్ర స్థితికి తీసుకుని వెళ్లాడు.
2: సత్యహరిశ్చంద్ర లామెంటెడ్ దట్ సచ్ ఎ వెల్తీ మ్యాన్ ది హూస్ కార్ప్స్ వాస్ బ్రాట్ దేర్ హి షోడ్ దట్ వాట్ ఎవర్ బి ది రిచ్నెస్ ఆఫ్ ఎ పర్సన్ బి ఇట్ ద వైఫ్ ఆర్ ద చిల్డ్రన్ నో వన్ విల్ బి కమింగ్ అండ్ నో వన్ విల్ బి జస్ట్ హావింగ్ ఎనీ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ దిస్ పర్టికులర్ సైట్ హరిశ్చంద్ర డెవలప్డ్ మచ్ మోర్ ఇంటెన్స్ డిటాచ్మెంట్ టువర్డ్స్ థింగ్స్ అండ్
1: ఆబ్జెక్ట్స్. వ్యక్తుల యందు వస్తువుల యందు ఉండినటువంటి దోషములు,
2: దిస్ ఈస్ ద డిఫెక్ట్ which is inherent in the person and also
1: yenatikaina eppatikaina ee deham aneetundi kaani vastuvulu aneetundi kaani vishayamulu aneetundi kaani maarakunda undavu.
2: Any day, any time, over a period of time at least, there will certainly be changes in all the things.
1: Ee maarpu aneetundi kalpitamulu kaavu.
2: These changes are not artificial అండ్ దే ఆర్ నాట్ ఇమాజినరీ.
1: ఊహాజనితములు కావు.
2: దే ఆర్ నాట్ ఇమాజినరీ ఐదర్.
1: సహజ సిద్ధమై దీనికి స్వయం స్వరూపమైనటువంటివి ఈ మార్పులు.
2: These changes which come about in the articles are very natural and very inherent in the articles themselves.
1: కనుక ఇట్టి మార్పులు కలిగినటువంటిది ఈ జగత్తుని దీని దోషములు గుర్తించిన తర్వాత తిరిగి ఈ జగత్తు పైన మమకారం పోవటము ఏమాత్రము వీలుండదు.
2: Once you recognize that the world is such where changes are natural and inherent, you would not develop any sort of
1: పాములో విషమున్నదని గుర్తించినటువంటి వ్యక్తి పామును ఏమాత్రము సమీపించడు.
2: Any person who recognizes that poison is there in the snake, one would not dare go near to it.
1: తేలులో విషమున్నదని గుర్తించినటువంటి వ్యక్తి తేలుపైన కాలు పెట్టడు.
2: A person who recognizes that poison is in a scorpion, he would not trample on it.
1: ఈ గుర్తించినటువంటి అమాయక బాలుడు లేక పిచ్చివాడు వీటికి పట్టి తత్కారణంగా విషమునకు గురి అయి ప్రాణములు వీడుతున్నాడు.
2: Only a small child who might not recognize this or an insane person might go near to it, get stung and then he may die.
1: కనుక ఈ జగత్తు పైన అనేక విధములుగా మమకారమును పెంచుకుని తద్వారా మానవుడు ఈ మోహమునకు గురి అయి కట్టగడపటికి ఏనాటికైనా కూడాను దుఃఖమును అనుభవిస్తూ దీని అశాస్త్రమని ఆనాడు గుర్తించేదానికంటే మొదలే గుర్తించి వర్తించడము మంచిదని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు.
2: Gitacharya has taught that instead of undergoing all these things, developing attachment and then getting disillusioned once things happen, it is better in the beginning itself we develop detachment towards the things and objects of the world.
1: Manavudu satyanni gurtinchukonaleka yememo cheyalani aneka vidhamulaga prayatnam chestuntadu.
2: Man not recognizing the inherent truth, he will be planning so many things to do.
1: Idi chetu adi chetu ఇంకెన్నో చేతులు అంచు ఊహలు పల్లి అలసిపో.
2: డోంట్ గెట్ ఎగ్జాస్టెడ్ థింకింగ్ దాట్ యూ షుడ్ డూ దిస్ అండ్ యూ విల్ డూ దాట్ అండ్ యూ విల్ డూ మెనీ మోర్ థింగ్స్.
1: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములు మీకు అందుచుండు.
2: వాట్ ఎవర్ సీడ్స్ యు హావ్ సోన్ అండ్ వేర్ ఎవర్ యు ఆర్ యు విల్ బి గెటింగ్ బ్యాక్ ది కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫుల్నెస్.
1: విత్తనం ఒకటేనా ఏదైనా ఫలములు ఫలించుటది ఎట్టు సాధ్యమగును?
2: If seed belongs to one particular category and species, you will not be getting a different fruit.
1: Enni chesina manchi ainanu chedugaina trunchakunda brahma meekichi pampunu baruvu mala annadu.
2: Whatever acts you indulge in, the appropriate fruits thereof will be given by brahma to you in the form of a garland which will be very weighty.
1: Talli garbham nundi జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
2: వైల్ బీయింగ్ బోర్న్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ ద మదర్ దేర్ విల్ నాట్ బి ఎనీ గార్లెండ్ విచ్ కెన్ బి సీన్.
1: మంచి ముత్యపు సరు మచ్చునకును లేవు.
2: గార్లెండ్స్ ఆఫ్ పర్ల్స్ విల్ నాట్ బి దేర్ ఈవెన్ ఫర్ శాంపుల్.
1: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
2: గోల్డెన్ గార్లెండ్స్ ఆల్సో విల్ నాట్ బి దేర్ రౌండ్ ద నెక్.
1: రత్నాల హారము రంజింపగాలేదు.
2: The pearls and gems will not be also there.
1: పచ్చల గోల్డను కొతకలేదు.
2: The other types of precious stones, garlands also will not be there.
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
2: But then there is one garland, one definitely one garland around your neck.
1: జన్మ జన్మాల కర్మలు ప్రభు చేసి
2: the activities and the deeds which you have done over a number of births,
1: కర్మలన్నీ చూచిన కంఠమాల,
2: ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది యాక్షన్స్ వుడ్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లెండ్ రౌండ్
1: యువర్ నెక్. బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల.
2: దిస్ వెయిటీ గార్లెండ్ ఈస్ గివెన్ టు యూ బై బ్రహ్మ.
1: కనుక మనము కంటికి కనిపించకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మన కంఠంలో నిరంతరముకు ఆడుతూనే ఉంటుండాలి.
2: ఇట్ మే నాట్ బి సీన్ బై ది ఫిజికల్ ఐ, but the garland of the fruits of action is round your neck all the time.
1: He is satyanni gurtinchinatundi vyakti sakarmala aacharistu padarthamunandu oka vidhamainatundi doshamunu gurtinchi gunamunu swikarinchadaniki tagina krushi cheyatame vairagyam ani sadhakunku pratyekamainatundi sadhanaga nirupinchabadindi.
2: Persons who recognize the truth that there will be consequences for actions. We'll take up only good activity, good deeds, and they will indulge in only these things. This has been taught as a special exercise and special sadhana for the devotees by Gita.
1: Brahmajnanam anetunte perulo mahapraveenata Janaka Maharaja.
2: Janaka, King Janaka has acquired extraordinary proficiency in Brahmajnana.
1: Itanu vaidehi anaga videha Maharaja. దేహం యొక్క ఏది సంబంధము లేదని ఆత్మజ్ఞానము పడినటువంటి వాడు.
2: దిస్ పర్టికులర్ కింగ్ హ్యాస్ బీన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ కింగ్ ఆఫ్ విదేహ, విచ్ మీన్స్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
1: ఒకనాటి రాత్రి భుజించిన తర్వాత తమ మంత్రులతో తమ పరివారములతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
2: అండ్ పర్టికులర్ నైట్ ఆఫ్టర్ డిన్నర్ he was just discussing certain things with the ministers and the near ones.
1: Kontha aalasyanga padaka gadiki vellaadu.
2: He went to the bedroom a little late.
1: Dasa dasilu paada seva chestu vinjamarlu veestu maharani kudanu prakkana untunnaru.
2: The maid servants were doing seva and service to the princess.
1: Rajulaku nidra vachindi.
2: Janaka got asleep.
1: ఈ యొక్క సమయాన్ని పురస్కరించుకుని రాణిగారు దాసిదాసులను బయట వెళ్ళమన్నారు.
2: ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్ ద క్వీన్ ఆస్క్ ది సర్వెంట్స్ టు క్విట్ ద రూమ్.
1: మహారాజు చాలా అలసిపోయి ఉన్నాడని అతనికి ఏమాత్రం కూడాను శ్రమనివ్వకుండా అతని నిద్రకు భంగం కానివ్వకుండా మహారాణి చూచుకుంటూ ఉండాలి.
2: ద క్వీన్ హ్యాస్ టేకన్ ఆల్ ద కేర్ టు సీ దట్ కింగ్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్ ఇన్ హిజ్ స్లీప్.
1: కొంతసేపటికి జనక మహారాజు లేచాడు. లేచి పిచ్చి పిచ్చిగా అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అని కేకలు వేస్తూ వచ్చాడు.
2: సడన్లీ ఆఫ్టర్ సమ్ టైమ్ కింగ్ జనక గాట్ ఫ్రమ్ హిస్ స్లీప్ అండ్ బిగన్ ఇన్ ఎ వెరీ పెక్యులర్ వే ఆస్కింగ్ ది క్వశ్చన్ ఈజ్ దట్ ద ట్రూత్ ఈజ్ దిస్ ద ట్రూత్ ఈజ్ దిస్ ద ట్రూత్ ఈజ్ దట్ ద ట్రూత్.
1: మహారాణికి చాలా కంగారు వేసింది. ఈ మహారాజుని అనేక విధములుగా ప్రశ్నించినప్పటికీ ఆమె ప్రశ్నలకు ఏమాత్రము జవాబు లేదు. ప్రతిదానికి అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అని మాట్లాడుతూ ఉన్నాడు.
2: క్వీన్ వాస్ క్వైట్ ఎ బిట్ ఫ్రైటెన్డ్. షీ బిగన్ టు ఫైండ్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ది రీజన్ వాట్ హీ ఈస్ ఆస్కింగ్ అబౌట్ బట్ హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు ఆన్సర్. షీ బిగన్ పుట్టింగ్ ది క్వశ్చన్స్ ఈజ్ దట్ ది ట్రూత్ ఈజ్ దట్ ఎ ఫ్యాక్ట్ ఈజ్ దిస్ ఎ ఫ్యాక్ట్.
1: పరిచారకులను పిలిచింది, మంత్రులను రప్పించింది మహారాణి.
2: షీ బ్రాట్ ద మినిస్టర్స్ అండ్ ది అదర్ ఇంపార్టెంట్ పీపుల్ ఓవర్ దేర్.
1: అందరూ వచ్చి మహారాజా మహారాజా ఏమిటి మీ సందేహము ఎందుకోసం నిలుస్తున్నారు అనేక ప్రశ్నలు వేశారు. ఏ ప్రశ్నకు జవాబు లేదు. అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా.
2: ఆల్ దోస్ పీపుల్ మినిస్టర్స్ అండ్ అదర్స్ హూ అసెంబ్లీ దేర్ బిగాన్ రిక్వెస్టింగ్ అండ్ ప్రేయింగ్ టు మహారాజా, మహారాజా వాట్ ఈస్ యువర్ డౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ ఆస్కింగ్. బట్ మహారాజా వాస్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ నోట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. హీ బిగాన్
1: ఈ మంత్రులందరూ చేరి వశిష్ఠుని పిలిపించారు.
2: All these ministers got Vasishtha to the court.
1: Vasishtha kuda vachi maharaja em jariginadi ani aneka vidhamuga prashninchinappudiki Vasishtha garu vaari taata kaadu andarki adi nijama idi nijama adi nijama idi nijama ee prashnane vesukuntu vacharu.
2: Maharishi Vasishtha also questioned maharaja the king, what exactly are you asking, what is your doubt, may I clarify? And whatever question he was asking, king began repeating, is that truth, is this truth, is this a fact, what is your doubt, what exactly are you asking? But maharaja was not prepared to take note of this particular thing. He began
1: ee mantralandaru cheri vasishtunni pilipincharu.
2: All these ministers

0: సృష్టిల వారు కొంత కన్ను మూసి కిలోక జ్ఞాని కనుక దీనికి కారణం ఏమిటని యోచించాడు.
1: మహర్షి వశిష్ట బీయింగ్ ఎన్ ఆమ్నిషియంట్ హి క్లోజ్ హిస్ ఐస్ ఫర్ ఎ వైల్ అండ్ హి బిగన్ జస్ట్ లుకింగ్ ఇంటూ ది ట్రూత్ బిహైండ్ ది కింగ్స్ బిహేవియర్.
0: దీనికి కారణం ఏమిటంటే జనక మహారాజు స్వప్నములో తాను రాజ్యభ్రష్టుడైనట్టు అరణ్యములో సంచరిస్తూ ఉండినట్టు.
1: The king Janaka in his dream saw that he had forfeited his kingdom and he was wandering in a forest.
0: అంతనికి తీవ్రమైన ఆకలి వేసినట్టు.
1: And he also saw himself being in a very hungry.
0: ఆకలి అని అనేక విధములుగా కూడా అరణ్యములో తిరుగుతూ ఉండినట్టు.
1: He was crying and shouting, hungry, I am hungry. He was wandering in the forest.
0: ఏదో అడవి దొంగలు తమ ఆకుల్లో పెట్టుకుని ఏదో భుజిస్తూ ఉన్న సమయంలో తాను కూడా ఆకలిని వారి దగ్గరికి వెళ్లినట్టు.
1: అండ్ హి ఆల్సో జస్ట్ సా ఎ సైట్ వేర్ దే వర్ ఎ ఫ్యూ డకాయిట్స్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ దే వర్ ఈటింగ్ సంథింగ్ ఇన్ ద లీవ్స్.
0: అయ్యో, ఎవరో మహారాజటువంటి వాడు వచ్చినాడే అని వారు ఏదో ఇంత వారు తినేటువంటి అన్నం తనకు అందించడానికి పోయినప్పుడు ఒక గ్రద్ద వచ్చి ఆ అన్నమును కూడా కొట్టుకుని పోయినట్టు కళ వచ్చింది.
1: Taking a pity upon this king Janaka, those dacoits were offering a portion of what they were eating. Meanwhile, a kite came and took away all that particular food also. All this was dreamt by King Janaka.
0: ఆ చిక్కిన అన్నం కూడా నువ్వు దక్కించుకోలేకపోయినాని అని అయ్యో ఆకలిని గట్టిగా అరిచాడట మెలకు వచ్చింది.
1: He realized that he was not able to get that particular food given by the dacoits also. And suddenly he began shouting, oh, what has happened? I am hungry.
0: తిరిగి లేచి చూసేటప్పటికి తన అంతఃపురము హంసతూలిక పానపు మహారాణి ఇదంతా చూచాడు. నేను కలలో చూస్తే నేను రాజ్యభ్రష్టుడై ఆకలి చేత అనుమతించి అనేక విధములుగా కూడా పొట్ట కోసమని పట్టెడన్నం కావాలని నేను పరితపించుతూ వచ్చాను. లేచి చూసేటప్పటికీ అంతఃపురంలో ఉంటున్నాను, మహారాజుగా ఉంటున్నాను, హంసతూలిక పానపు పైన ఉంటున్నాను. కాబట్టి అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని విచారణ చేస్తూ వచ్చాడు.
1: When he was awakened, he found himself in a palace and on a royal bed by the side of the queen. And then he began questioning whether the dream was true or this particular life, the fact that he was living in forest was true.
0: దీన్ని గుర్తించినటువంటి వశిష్ఠుడు, మహారాజా అది నిజము కాదు ఇది నిజము కాదు నీవు నిజము అన్నాడు.
1: Maharshi Vasishtha, who recognized this particular thing, the reason for this question which was being put by King Janaka, he said, King Janaka, neither that is a fact or truth, nor this is truth, but the truth is yourself. You are the truth.
0: Swapnamalo jagrata ledu. Jagratalo swapnam ledu.
1: There is no dream in the waking state. And there is no wakefulness in the dream state.
0: Swapnamlona neevu unnavu. జాగ్రత్తలోనా నీవు ఉన్నావు.
1: బోత్ ఇన్ డ్రీమ్ అండ్ ఇన్ వేక్ఫుల్ స్టేట్ యు ఆర్ ఎగ్జిస్టింగ్, యు ఆర్ ఎ రియాలిటీ.
0: కనుక ఏ రెండింటి యందు నీవు కలవో అదే అని నీ ఆమ్ని ప్రెజెంట్, అదే సత్యమైనటువంటిది అన్నాడు.
1: యాజ్ యు ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ బోత్ స్టేట్స్, డ్రీమ్ స్టేట్ అండ్ వేక్ఫుల్ స్టేట్, యు ఆర్ రియాలిటీ, యు ఆర్ ఎగ్జిస్టింగ్.
0: కనుక పగటి జీవితం అంతా కూడాను ఇది ఒకటి పగటి కళ, రాత్రిదంతా చీకటి కళ, రెండు రెండు స్వప్నములే.
1: The life in the broad daylight, it is day dream. And in the life in the night, it is a night dream.
0: కనుక జాగ్రత్త స్వప్నములు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతులే అని కూడాను దీనిని నిరూపిస్తూ వచ్చాయి.
1: Both wakeful state and dream state, both of them are an illusion.
0: ఇట్టి దోషములు కలిగినటువంటి యొక్క జగత్తు కనుక ఇది దోషమును మనం గుర్తించడానికి ప్రయత్నించడమే నిజమైన వైరాగ్యం అని కూడాను గీతాచార్యుడు చెప్పాడు.
1: As this world consists of all these defects, that illusions, the Gitacharya has declared that we have to recognize this particular truth, that the world is changing and the
0: వైరాగ్యం అనగా కేవలము అన్నింటినీ త్యజించి సన్యాసత్వమును స్వీకరించి ఎక్కడో కాలడవులకు పోయి కఠినమైనటువంటి ఒక తపస్సులు ఆచరించడం కాదు.
1: Detachment and sacrifice doesn't mean giving up life and everything of the world, going to the forest and accepting the life of sannyasin and living the sannyasin's life in a forest.
0: Tapasanaga emiti talakinda vetti kaaru paiku pettadama kaadu idu oka vidhamaina kasaratta ani cheppochu.
1: Penance or tapas doesn't refer to going in a topsy turvy posture. That is not it. It could be
0: adi deeniki sirasasanam gurinchi cheptuntaru.
1: It could be an exercise. It is an awesome

0: శీర్షాసనం.
1: ఇది ఒక ఆరోగ్య నిమిత్తమే ఆచరించేటువంటి ఆసనాలు మాత్రమే.
0: దిస్ ఇస్ ఓన్లీ అన్ ఎక్సర్సైజ్ ఫర్ అక్వైరింగ్ సమ్ హెల్త్.
1: తపస్సనగా దైవంలో కూర్చి తాపము, ఆ తాపమే తపస్సు.
0: Tapasya refers to the extreme anguish which one experiences for God.
1: Sarvakala sarvavasthali endukudanu atani edabatunu sahinchukolenitunte tapasse pedda tapu. Tapame oka tapasu.
0: That anguish which arises on account of separation from God, this particular thing which one has to experience always and at all times and all places, this is real tapas.
1: Ilanti tapas samayamunandu moodu gunamulu undavu.
0: During this particular period of anguish and aspiration for reaching the God,
1: tamasu kani, rajasu kani, satvikam kani, moodu pratyekanga manaku kanipinchavu.
0: Then you will not be under the spell of these three gunas, sattva, rajas and tamo.
1: Itti tapamu yokka sthiti yandu moodu nu ekamaipothayi.
0: During this particular period of tapas, all these three gunas will become one.
1: Trigunamu yokka ekatvame tapasu ani kuda nu cheppavachu.
0: The unity or union of all these three gunas can be described as tapas.
1: Kanukani ee moodinti yokka ekatvamto anubhavinchetundi yokka aanandami tapas phalamu ani.
0: The joy or the bliss which one experiences on account of the emergence of all these three gunas may be truly described as tapas.
1: Manam nitya jeevithamlo current varala manam anubhavistunnam.
0: In every day to day life we enjoy the benefits of electricity.
1: ఫ్యాన్ ఉంటుండాలి.
0: దెర్ ఇస్ అ ఫ్యాన్.
1: దానికి మూడు బ్లేడ్లు ఉంటున్నాయి.
0: దెర్ ఆర్ త్రీ బ్లేడ్స్ ఫర్ ద ఫ్యాన్.
1: ఈ మూడు బ్లేడ్లు మూడు వైపులు చూస్తూ ఉంటే మనకు గాలి ఏమాత్రము లేదు.
0: దీస్ త్రీ బ్లేడ్స్ అండ్ ఆర్ ఇన్ త్రీ డైరెక్షన్స్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎనీ బ్రీజ్.
1: మూడు బ్లేడ్లు చేరి ఒక్క రీతిగా రౌండ్ తిరిగిందంటే చక్కని గాలి వచ్చేసేస్తుంది.
0: దెన్ ద సర్కిల్ యాజ్ ఇన్ ఇట్ ఇస్ ఓన్లీ వన్ బ్లేడ్ ఆల్ అరౌండ్ దెన్ యూ గెట్ బ్యూటిఫుల్ అండ్ ప్లెంటీ ఆఫ్ బ్రీజ్.
1: కాబట్టి బ్రీజ్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? మూడు బ్లేడ్ల యొక్క ఏకత్వంతో మనకు వచ్చింది. అదే రీతిగానే బ్లెస్ కూడాను ఆ మూడు యొక్క గుణముల యొక్క ఏకత్వంతోనే లభిస్తుంది.
0: బ్రీజ్ ఇస్ కమ్ వెన్ దీస్ త్రీ బ్లేడ్స్ బికమ్ వన్ యాజ్ ఇట్ వర్ అండ్ దెన్ గో ఆన్ సర్కిలింగ్ అండ్ గివింగ్ యు ది జాబ్. సేమ్ వే వెన్ దీస్ త్రీ గుణాస్ బికమ్ వన్ అండ్ దే మర్జ్ దెమ్సెల్వ్స్ ఇంటు వన్ యు గెట్ ది రియల్ బ్లెస్.
1: ఈ మన హృదయమే ఒక గది.
0: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఏ రూమ్.
1: మూడు గుణములే సత్వరజోతమో గుణములే మూడు బ్లేడ్ ఫ్యాన్.
0: దీస్ త్రీ గుణస్ ఆర్ అట్రిబ్యూట్స్ విల్ బి కంపేర్డ్ టు త్రీ బ్లేడ్స్ ఆఫ్ ఎ ఫ్యాన్.
1: మన బుద్ధి స్విచ్.
0: అవర్ ఇంటెలిజెన్స్ విల్ బి కంపేర్డ్ టు స్విచ్.
1: మన యొక్క ఆత్మశక్తి కరెంట్.
0: అవర్ ఆత్మిక్ పవర్ విల్ బి కంపేర్డ్ టు ఎలక్ట్రిసిటీ అండ్ కరెంట్.
1: మన యొక్క సాధనే ఆ స్విచ్ ఆన్.
0: అవర్ సాధన ఇస్ మే బి కంపేర్డ్ టు పుట్టింగ్ ఆఫ్ ది స్విచ్ ఆన్.
1: ఆ తాపమి ఈ యొక్క ఆనందము.
0: That anguish itself becomes bliss.
1: కలుకని మన జీవితమని ఒక విధమైనటువంటి తపశక్తిగా మనం మార్చుకోవచ్చు.
0: Who can convert our entire life power itself into tapas?
1: కానీ ఈనాటి మానవుడు తపస్సును అభివృద్ధి పరచుకునలేక తమస్సును మాత్రమే పెంచుకుంటున్నాడు.
0: But today's man is encouraging tamoguna instead of tapoguna.
1: తమస్సు ఎప్పుడు ప్రారంభమవుతుందనగా ఈ నశ్వర జగత్తు పైన దృష్టిని అమర్చినప్పుడే మరల్చినప్పుడే ఇది తమస్సుగా మారుతుంది.
0: When you let go your vision on this temporary and transient world, it becomes tamas.
1: శాశ్వత సంబంధమైనటువంటి ఆత్మయందు దృష్టిని మరల్చినప్పుడే తపస్సు అవుతుంది.
0: When you concentrate your look and your vision on the permanent God, then it becomes tapas.
1: కనుక మన మనస్సును మరల్చుకునేటువంటి విధానము లోపలనే ఉంటుండాలి సర్వశక్తులు.
0: All the powers rest and vested in the capacity to convert our mind and transfer our mind and put it into different directions.
1: Aneka paryayamulu pillalaku cheptuntanu oka talapunaku taalam vesi untaru.
0: A number of times Swami has told this particular thing. A particular door is locked
1: kaani andulo key petti edam vaipu tippite terchukuntundi kudu vaipu tippite moosukuntundi.
0: If you insert the key and turn towards the right it opens and turns to the left it closes.
1: ఒకే తాళం, ఒకే తాళం చెవి.
0: సేమ్ లాక్ అండ్ ది సేమ్ కీ.
1: తిప్పటం వ్యత్యాసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఓన్లీ ఏ స్లైట్ డిఫరెన్స్ ఇన్ టర్నింగ్ ది సైడ్స్.
1: అదే విధంగా మన హృదయమే తాళం.
0: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఏ లాక్.
1: మన మనసే కీ.
0: అవర్ మైండ్ మే బి కంపేర్డ్ టు
1: దైవం వైపున తిప్పితమే మోక్షము.
0: ఇవి
1: ప్రకృతి వైపున తిప్పితమే బంధన.
0: If you turn the mind towards the God, then there is liberation. Towards nature, then the bondage.
1: Kanukani mana eva manushyanam karanam bandhamochyo.
0: Therefore it is said that it is the mind విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎయిదర్ ఫర్ బాండేజ్ ఆర్ ఫర్ లిబరేషన్.
1: కనుక ఈ మనస్సును నశ్వరమైన జగత్తు పైన ప్రసరింపకుండా శాశ్వతమైనటువంటి దైవత్వం పైన దీనిని లగ్నం గావించుకునేటువంటి సాధన చేయటమే నిజమైన వైరాగ్యం.
0: True vairagya may be described as turning our mind towards God who is a permanent entity and taking our mind away from the world.
1: Ee vairagya teevramainatunte vairagyanga manam abhivruddhi parchukovali.
0: This detachment or sacrifice must be developed into very intense type of one.
1: Next ani pokoddu manam.
0: We should not go on postponing to next day.
1: Oka pendiki emaina ani vellalanukuntunte ఏదో దానికి ప్రయాణానికి సిద్ధమవుతాము. రెండు పంచలు, రెండు చీరలు, రెండు షర్ట్లు పెట్టుకుని మనం సిద్ధమవుతాం.
0: సపోజ్ వీ వాంట్ వీ ప్లాన్ టు గో అండ్ అటెండ్ ఎ మ్యారేజ్, వీ మే కీప్ సడన్ క్లోథింగ్ రెడీ ఫర్ దాట్ పర్పస్.
1: ఒక సినిమాకైనా వెళ్ళాలంటే 5 రూపాయల టికెట్ కోసమైనా జోబీలో వేసుకుని 2 చెప్పులైనా సిద్ధం చేసుకుని ప్రయాణం అవుతాం.
0: వీ గెట్ రెడీ ఈజీలీ అండ్ ఫాస్ట్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ ఎ ఫిల్మ్.
1: ఒక వాకింగ్ కైనా వెళ్ళాలనుకుంటుంటే ఒక వాకింగ్ స్టిక్ ఏదో చెప్పులు వేసుకుని మనం బయలుదేరుతాం.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ going on a walk, even for that we get ready.
1: Kanuka mana jeevitham aneetundi next aneetundi ee reethiga manam cheppagalam.
0: How can we go on postponing as if we are having a assured span of life?
1: Appudu teevra vairagyamto samsiddhulamai untundali.
0: Always and ever ready, we must be completely ready to accept what comes our way.
1: Kaalam evari kosamu agadu.
0: Time waits for none.
1: కాలాన్ని మానవులు అనుసరించవలసిందే కాని కాలం మానవుల్ని అనుసరించదు.
0: మ్యాన్ హ్యాస్ టు ఇంప్లిసిట్లీ ఫాలో టైమ్. టైమ్ విల్ నెవర్ వెయిట్ ఫర్ మ్యాన్.
1: కాలము ప్రవాహికమైనటువంటిది.
0: టైమ్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో.
1: కనుక నీవు తీవ్రమైనటువంటి దీంట్లో ఈ దృశ్యకల్పితమైన జగత్తునందు దానిని అనుభవిస్తూ దాని మమత్వమును మాత్రం విసర్జించడానికి ప్రయత్నిస్తూ జీవిత కర్తవ్యాన్ని నిర్వర్తించాలని గీతా ప్రబోధ.
0: Gita has been teaching, you should recognize this particular truth. You may enjoy the objects, but while enjoying, should not get attached to them. This is the essential aspect which has been taught by Gita.
2: That was the 11th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which was delivered on 13th August 1984, is an intense and inspiring lesson of vairagya or detachment. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: today's discourse, Bhagavan Baba tells us to recognize the same divinity present within one's own self and in others. Our true sadhana is to constantly contemplate on God with a pure and selfless heart. Let us now listen to excerpts from the Divine Discourse by Bhagavan Baba, delivered on 9th October 2005 during the Dasara celebrations in Prashanti Nilayam.
1: Prema Sarupulara.
2: Embodiments of love.
1: Panileka Dinamanta Paruto Matadi. ఇది సాధనయని ఎచ్చినారా?
2: ఆర్ యూ థింకింగ్ దట్ బై కన్వర్సింగ్ అండ్ టాకింగ్ విత్ ఎవ్రీబడి త్రూఅవుట్ ది డే అమౌంట్స్ టు స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆర్ సాధన? డూ యూ థింక్ సో?
1: మూడు పూటలు నీవు ముక్తి పేరు చేత భుక్తిని వేసి ఇది సాధన అని ఎంచినారా?
2: కేరింగ్ ఫర్ ఫుడ్, ఫిల్లింగ్ ద బెలీ, ఈటింగ్ థ్రైస్ ఎ డే, డూ యూ థింక్ దట్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: నాట్ ట్వైస్, త్రీ.
2: థ్రైస్ ఎ డే. డూ యూ థింక్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: పగలు గాలి లేక రాత్రియందు నీవు ఏదో గాలిని తీసుకుంటూ క్రమక్రమేణ ఇది ఏ సాధనని ఇచ్చినారా?
2: యాజ్ యు ఆర్ రెస్ట్లెస్ ఇన్ ది డే, వైల్ యూ స్లీప్ ఇట్ నైట్, బ్రీతింగ్ ఫుల్ వెల్, డూ యూ కన్సిడర్ ఇట్ యాజ్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: జీవితమునందు ఎట్టి సాధన చేయక గాఢ నిద్ర ఎందు ఇది సాధన అని ఎంచినారా?
2: వితౌట్ అండర్టేకింగ్ ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్, డూ యూ థింక్ దట్ యువర్ స్టేట్ ఇన్ ది డీప్ స్లీప్ అమౌంట్స్ టు స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆర్ సాధన?
1: దీనికై దేవుడు నిన్ను సృష్టించినాడా?
2: Is this for this purpose God created you?
1: Kalamanta yugathagaru kalipavachu.
2: You can spend any length of time.
1: Ee sadhana kadu.
2: This is not spiritual practice.
1: Kalamanta yugulaku kadapareela.
2: Why should you waste your time?
1: Ippudeyanu daivambu nerugoya.
2: At least now onwards, know God, understand Him. Consider this as the spiritual practice, sadhana.
1: Premaswarupulara.
2: Embodiments of love.
1: Pravanchamantayikudanu unadhi yeri.
2: What is it that is in existence all over the world?
1: ఏ కించిత్ అయిన కూడాను శక్తి లేదు.
2: In fact, there's no fraction, no element of power or శక్తి there.
1: ఎందు చూసినను, ఎక్కడ చూసినను, కింద మీద చుట్టూ కూడాను ఒట్టి గాలి మాత్రం ఉన్నది.
2: You will find this air above, below, around.
1: దీనిని దైవమని చెప్తూ వచ్చారు.
2: దిస్ ఇస్ కాల్డ్ వ్యూడ్ యాజ్ డివైన్.
1: దైవం సర్వభూతమునందున్నదని వాదిస్తూ వచ్చారు.
2: దే వర్ ఆర్గ్యూయింగ్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్,
1: ఎవ్రీవేర్. కానీ ఎవరు చూసిన వారు లేరు.
2: బట్ నన్ హ్యావ్ సీన్ గాడ్.
1: పురుషుడనేటువంటి వాడు కేవలము ఒక మానవ జీవితమునందు మాత్రమే ఉన్నది.
2: ఎలిమెంట్ ఆఫ్ పురుష ఈజ్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: హ్యూమన్ లైఫే నిజమైనటువంటి దివ్యమైనటువంటి దైవశక్తి.
2: దిస్ హ్యూమన్ లైఫ్ వెరీలీ ఇస్ ట్రూ డివైన్ ఎనర్జీ పవర్.
1: అయితే కొంతమంది దీనిని అంగీకరించరు.
2: హౌఎవర్ సమ్ డు నాట్ యాక్సెప్ట్ దిస్ వ్యూ.
1: ప్రతి జీవి ఎందుకు కూడాను దైవత్వం వెలుగుతున్నది.
2: ది డివినిటీ షైన్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్, ఇన్ ఎవ్రీ క్రీచర్.
1: కేవలం మానవుని ఎందు మాత్రమే కాదు,
2: నాట్ ఓన్లీ అమంగ్ హ్యూమన్ బీయింగ్స్,
1: సర్వ జీవుల ఎందు, సర్వ ప్రాణుల ఎందు కూడాను అదే ఆత్మనే ఉంటున్నది.
2: The divinity shines in all living creatures, in all living beings.
1: Aithe andari hrudayamu nirmalanga nishtanga undali.
2: However, the heart has got to be pure and peaceful.
1: Andukosamane prathi okkaru kodanu peddalu tellavari sayankalamu bhagavachintana cheyandi, ee hrudayamu చల్లబడుతుంది, తెల్లబడుతుంది అన్నారు.
2: దేర్ఫోర్ ఎల్డర్స్ అడ్వైజ్డ్ దట్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్, వీ షుడ్ ఆల్వేస్ కంటెంప్లేట్ ఆన్ గాడ్ బోత్ ఇన్ ద మార్నింగ్ అండ్ ది ఈవినింగ్ సో యాజ్ టు బి పీస్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్.
1: హృదయం పవిత్రమైన తక్షణమే మీకు భగవంతుడు కనిపిస్తాడు.
2: ద మూమెంట్ హార్ట్ టర్న్స్ సేక్రెడ్ యూ విల్ బి ఏబుల్ టు విజువలైజ్. అంతే
1: కాని భగవంతుడు ఆ యొక్క ధ్యానంలో లేడు.
2: In fact, God is not there in the process of meditation.
1: భగవంతుడు క్రిమికీటి కాదులు ఎందుకు కూడాను మానవుడు ఎందుకు కూడాను సమంగానే ఉంటున్నాడు.
2: God is uniformly present in mankind, in all of the insects, birds and bees.
1: ఇప్పుడు గాడ్ ఎక్కడున్నాడని మీరు ప్రశ్నించుకుంటే మీ ఎందుకు కూడా ఉన్నాడు.
2: If you put a question, where is God? There is God in you.
1: ఇట్టి ఆన్సర్ కోసమని ఎంతో ధ్యానం చేస్తూ కూర్చుంటారు.
2: టు గెట్ దిస్ ఆన్సర్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ మెడిటేట్.
1: కానీ నారదుడు చెప్పాడు,

0: अचलम् दास्यम् स्नेहम् ఆత్మనివేదనం అని చెప్పాడు. అదే ఈ నవవిధ మార్గంలో ఎందుకు కూడా నువ్వు భగవంతుడు ఉన్నాడు, అందుకోసం నీవు ఆ భగవంతుని స్మరణ చేసి చింతించి అతన్ని నీ ఎందు ఉంచుకో.
1: ద నారద సెడ్ యు విల్ ఫైండ్ గాడ్ ఇన్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్, థింకింగ్ ఆఫ్ గాడ్, సర్వింగ్ గాడ్, సింగింగ్ హిస్ గ్లోరీ, సాల్యుటేషన్, వర్షిప్, సర్వీస్, ఫ్రెండ్షిప్ అండ్ సెల్ఫ్ సరెండర్ వుడ్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ గాడ్. కనుక
0: భగవంతుడు లేనటువంటి హృదయము ఎక్కడ కూడా కానరాదు.
1: నో వేర్ కెన్ యూ ఫైండ్ ద హార్ట్ విదౌట్ గాడ్.
0: కనుక ఇట్టి సర్వత్రా నిండినటువంటి యొక్క సర్వంతర్యామిని చూడటానికి ధ్యానం కావాలనా?
1: టు సీ గాడ్ హూ ఇస్ ఎవ్రీవేర్ డూ యూ నీడ్ టు మెడిటేట్.
0: ఈ మెడిటేషన్ చేయడానికి అనేక విధములైనటువంటి మార్గములు చెప్తున్నారు కొంతమంది బోధకులు.
1: సమ్ ఆఫ్ ది పీపుల్ ప్రాపగేట్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ మెడిటేషన్.
0: కానీ ఇవన్నీ కూడాను కేవలము చిత్తశుద్ధి నిమిత్తమై చేస్తున్నారు.
1: దే ఓన్లీ హెల్ప్ యూ ఫర్ ది ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్. చిత్తశుద్ధి,
0: ఈ చిత్తశుద్ధి కోసమనే ప్రపంచంలో ఇన్ని రకములైనటువంటి సాధనలు ఏర్పడుతున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ we find so many spiritual practices so as to achieve purity of our heart.
0: అప్పుడే మీకు భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది.
1: Then only you can experience the manifestation of God.
0: ఇట్టి జ్ఞానమునందు చూడవలసినటువంటి యొక్క మానవులు అనేక రకములైనటువంటి సాధనలు చేస్తుంటారు.
1: Man undertakes different modes, different methods of spiritual practices.
0: ఈ సాధనల వల్ల భగవంతుడు ఏమాత్రము లభ్యం కాడు.
1: యు కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ బై ఫాలోయింగ్ దీస్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: మీరు చిత్తశుద్ధిని చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు అటైన్ ద ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్.
0: అప్పుడే దైవం మీకు సాక్షాత్కరిస్తాడు.
1: దెన్ ఓన్లీ గాడ్ విల్ మేనిఫెస్ట్.
0: కంసుడు ఏ సాధన చేశాడు?
1: Kamsa, what spiritual practice he has undertaken.
0: Nirantaram kuda nu Krishnani dushistune vachadu.
1: He went on accusing Krishna continuously.
0: Kani atti Kamsanaku darshanam ichadu.
1: And God has given his manifestation to such Kamsa.
0: Kanuka Bhagavantuni chudataniki sadhana cheyanakkaledu.
1: Therefore we don't need to undertake spiritual practices to visualize God.
0: ఈ యొక్క ఉపాసనల వల్ల, సాధన వల్ల దైవం నీ యందు కొంతవరకు ఉన్నట్టుగా నీవు భ్రమిస్తున్నావు. కానీ దైవం నువ్వు భ్రమించినా భ్రమించకపోయినా నీ యందు సర్వత్రా నిలిచి ఉన్నాడు.
1: హౌఎవర్ వి అడాప్ట్ సో మెనీ ప్రొసీజర్స్ అండ్ సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ విద్ ఇన్ ఇట్ మే బి ది హాల్యూసినేషన్ వాట్ ఎవర్ మే బి బట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ యూ.
0: అనేక మందికి దర్శనం ఇచ్చారని మీరు అనుకుంటున్నారు.
1: You think God has appeared to many people.
0: కానీ చిత్తశుద్ధి లేని వారికి ఎవరికి దర్శనం ఇవ్వలేదు.
1: But it's not possible for anybody to see God without purity of heart.
0: దర్శనం పొందాలనుకుంటుంటే చిత్తశుద్ధి చేసుకోవాలి.
1: In order to see God, one should have purity of their heart.
0: కనుక మన హృదయ పవిత్రత కోసమని మనం ఇన్ని సాధనలు చేస్తున్నాం.
1: Therefore we undertake, follow so many spiritual practices. To make our hearts sacred.
0: Itti pavitramaina hrudayam nimittamai prati manavudu kudanu daivanni prarthistunnadu.
1: We pray to God so that our hearts would be sacred.
0: Kani prarthinchinatuvanti variki dinadina manaku tovutu untunte paatra ee vidhanga shining istundo atane mee hrudayam anetvanti nirmalamai pothundi.
1: As we pray repeatedly, one day or other there will be purity in our hearts, just as you clean your utensils every day that shine brilliantly.
0: Kanuka meeru hrudayane pavitram gaavinchukune nimittamai parishuddham gaavinchukune nimittamai ee sarva sadhanalu cheyali.
1: Therefore we should certainly adopt spiritual practices to make our hearts pure and sacred.
0: Ee hrudayam pavitramaina tacharame meeku bhagavantudu meeku kanipistadu.
1: The moment heart is sacred, you will be able to enjoy the manifestation of God.
0: ఒక ధ్యాన రూమంలో మాత్రం కూర్చుంటే కాదు.
1: It's not enough if you sit for meditation.
0: సర్వత్రా చూడాలి.
1: You should be able to comprehend and see him everywhere.
0: భగవంతుడు నీ యందే నిండి ఉన్నాడు.
1: God is present in full in you.
0: నీ చుట్టూ ఉన్నాడు.
1: He is around you.
0: ఇట్టి భగవంతుణ్ణి చూడటానికి ఎన్నో సాధనలు చేయాలి.
1: To see such God, you follow so many procedures.
0: కానీ మీకు బోధించేటువంటి గురువులు కూడాను అలాంటి వారు కాదు.
1: And the teachers that show you the path are also of that nature.
0: కనుక మీరు దేనిని ధ్యానించనక్కర్లేదు.
1: You don't need to meditate upon any.
0: భగవంతుని మాత్రమే భగవంత భగవంత భగవంత నా యందు నీ యందు సర్వుల యందు కూడా ఉన్నటువంటి వాడు సర్వత్రా ఉన్నటువంటి వాడు నీవే అని శంకించాలి.
1: We should have the firm conviction that God is in you, that God is everywhere, that God is present in all beings, and we should get established in that thought.
0: కాని ఇది జ్ఞానం ఎవరు కూడా చేయలేదు.
1: No one is meditating in this way.
0: ఎవరో చెప్పిన మాటలంతా కూడా చక్కగా విని చక్కగా చదివి దాంతో మీరు దాన్ని సాధన చేస్తున్నారు.
1: They listen to words of many people. They go through certain books and try to follow them in their meditation.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Bhagavantuni chudalanukunnappudu kevalamu atma shuddhi kavali parishuddhi kavali chittam.
1: Therefore, in order to see God, the heart should be pure.
0: Tandriga kanipistuntadu.
1: God appears in the form of mother.
0: Idigo daivam ee reethiga naaku satchatkarichadu ani anukuntuntaru.
1: And we feel that God has appeared in the form of mother.
0: Tandri.
1: Appeared in the form of father.
0: Appudu father ku chaala siggestundi.
1: And naturally the physical father will feel shameful, ashamed of.
0: Sarvalo hrudayamlo unnatvantidi aatmane kada nenu aatmanu kaani nenu nee tandri kaadu ani cheptadu.
1: The reply would be like this: that which is present, the self atma, is present everywhere. Is verily the very same here, atma and not the father.
0: Kani marriage jarputaru. Marriage.
1: But we also find the system of marriage.
0: Kani vachinatundi ame na bharya antadu.
1: And he calls the one that gets into the doorstep, claims her as his wife.
0: Kani ame cheptundi nenu nee bharyani kaadu.
1: He says, I am not your wife.
0: Nenu atma swarupunni.
1: I am the very personification of atma.
0: Aa dehamlo ninnu chuttaniki vachanu.
1: I have taken upon this vesture of the body to see you.
0: Kanuka nenu nee bharyani kaadu.
1: I am not your wife.
0: Chinna pillavaadu vastadu.
1: A tiny tot child comes close to you.
0: Kani naa kumara ani aavini muddu pettukuntaru.
1: And she wants to kiss him, calling him my dear son.
0: ఆ పిల్లవాడు స్వప్నంలో వచ్చి చెవిలో చెప్తాడు.
1: అండ్ ద బాయ్ అపియర్స్ ఇన్ ద డ్రీమ్ అండ్ విస్పర్స్ ఇన్ ది ఇయర్.
0: అమ్మా నేను నీకు కొడుకు కాదు.
1: అండ్ ఇట్ సేస్ మదర్ ఐ యామ్ నాట్ యువర్ సన్.
0: నేను నీ గర్భంలో చేరి దైవాన్ని చూస్తూ వచ్చాను.
1: ఐ యామ్ ఇన్ యువర్ వూంబ్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ యామ్ సీయింగ్ గాడ్.
0: ఈ విధంగా సంబంధ బాంధవ్యం అంతా కూడాను ఆత్మతోనే కలుగుతూ వచ్చాయి.
1: దేర్ఫోర్ ఆల్ ద రిలేషన్షిప్ is between the spirit and atma, the self itself.
0: Jeeva brahmam aikyame nijamainatvanti atma sakshatkaram.
1: So the manifestation of the divinity means the combination of the unity of the individual self.
0: Evvarni chusinappatikini atanu devude devude devude.
1: And he is God, verily God only.
0: Atti gaade lekapothe meeru manushulu ee reethiga tayaravutaru.
1: Without the existence of God, how can you be humans at all?
0: మొదలే చెప్పాడు, నేను ఈ జగత్తు లోపల అవతారంగా వస్తున్నాను.
1: In the beginning itself he made it very clear, I'll manifest in the form of an avatar.
0: కనుక తాను ఇక్కడ దిగి వచ్చేసి ముందుగా నేను అందరికీ ప్రామిస్ చేశాను.
1: And he also said before the descent that I would certainly come and appear to everybody. He made a promise.
0: కనుక నేను అందరి ఎందుకు ఉండేటువంటి ప్రతిబింబమే కానీ నేను ఈ సంబంధ బాంధవ్యముల కింద నేను ఎప్పుడు కూడా కట్టుబడలేదు.
1: దేర్ఫోర్ ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి బట్ ఐఎమ్ నాట్ అటాచ్డ్ టు ఎనీ వన్.
0: కానీ ఈ సత్యాన్ని ఎరిగినటువంటి గోపికలు,
1: గోపికాస్ హూ హావ్ నోన్ దిస్ ట్రూత్.
0: ఎక్కడ చూసినా కానీ కృష్ణ కృష్ణ కృష్ణ అని, కృష్ణ అంటే ఏమిటి? ఆత్మస్వరూపము.
1: దే వెంట్ ఆన్ రిపీటింగ్ కృష్ణాస్ నేమ్. ద మీనింగ్ ఆఫ్ కృష్ణ ఈజ్ ఆత్మ ఇట్ సెల్ఫ్.
0: కృష్ణ నా కృష్ణ,
1: కృష్ణ ఇస్ సో క్లోజ్ టు మీ, ఇస్ డియర్ టు మీ.
0: కనుక ఇక్కడ అందరి ఎందుకు కనిపించేటువంటిది నా యొక్క ఆత్మనే కాని మరొకటి కాదు అని నిర్ణయం చేసుకుంటారు.
1: దే హ్యావ్ డిసైడెడ్ దట్ వాట్ ఎవర్ దే హ్యావ్ సీన్ ఆల్ అరౌండ్ ఈజ్ ఓన్లీ ఆత్మ కృష్ణ హింసెల్ఫ్.
0: కనుక ఇట్టి సాక్షాత్కారం వారికి జరగడానికి కారణం ఇదియే.
1: దిస్ ఈజ్ ద రీజన్ వై దే కుడ్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
0: కనుక అందరి ఎందుకు ఉన్నటువంటిది ఆత్మస్వరూపమే.
1: ఇట్ ఈస్ ద సేమ్ ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఇట్టి ఆత్మను నీవు బంధుత్వంగా లేక సంబంధంగా నీవు చూసుకుంటే అది కేవలము భౌతికమైన లక్షణం.
1: ఇఫ్ యు కన్సిడర్ దిస్ సెల్ఫ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్, ఐడెంటిఫైడ్, క్లెయిమ్ ఇట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రిలేషన్షిప్, ఇట్ ఈస్ జస్ట్ ఫిజికల్ ప్లేన్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: కనుక జగత్తులో మనం చూసేటువంట ఇది గృహము, ఇది పెండాలు, ఇది కొంచెం పెద్ద భవనము, చిన్న భవనము, ఈ విధంగా భవనము యొక్క రూపమును చూసి అది వీరు భ్రమిస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ డెల్యూటెడ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్. వీ క్లెయిమ్ దిస్ ఎస్ ఎ హౌస్, ద అదర్ వన్ ఇస్ ఎ పెండాల్ అండ్ ద అదర్ వన్ ఇస్ ఎ హ్యూజ్ మ్యాన్షన్.
0: పెండాలు ఎవరు కట్టలేదు, హౌస్ ఎవరు నిర్మించలేదు.
1: నో వన్ కన్స్ట్రక్టెడ్ దిస్ హౌస్.
0: కానీ ఆ రూపంగా నిర్మించుకుని అందులోనే భగవంతుని ఆత్మస్వరూపుణ్ణి ఒక రూపకంగా చూస్తున్నారు.
1: ద హౌస్ ఇస్ బిల్ట్ స్పెసిఫికలీ అండ్ సీ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ హౌస్ స్పెషల్లీ బిల్ట్.
0: ఇట్టి సత్యాన్ని ఒక గోపికలు మాత్రమే గమనించారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ అండర్స్టూడ్ బై గోపికాస్ ఓన్లీ.
0: కుమారుడు, నా కుమారుడు, నా యొక్క భావమర్ది, నా యొక్క తమ్ముడు, నా యొక్క అన్న అని ఈ విధంగా పోల్చుకుంటూ వాళ్ళు జగత్తు యొక్క వ్యవహారాన్ని చూపిస్తూ వచ్చారు.
1: ఇన్ ది హోల్ వరల్డ్ దే హ్యావ్ డిమాన్స్ట్రేటెడ్ ద రిలేషన్షిప్ దే హ్యాడ్ విత్ గాడ్. సమ్ కాల్డ్ హిమ్ ఎస్ బ్రదర్, సమ్ కాల్డ్ హిమ్ ఎస్ అంకల్. దే హ్యాడ్ దట్ ఇంటిమేట్ అసోసియేషన్ అండ్ రిలేషన్షిప్.
0: నాకు గోచరమయ్యేది కోసమని ఈ విధంగా ఈ శరీరంలో చేరి నాకు కల్పిస్తున్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ మీ దట్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ వుడ్ బి ఏబుల్ టు సీ గాడ్, హీ హాస్ కమ్ డౌన్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్.
0: ఈ విధంగా ప్రతిదాని కూడా మనము దైవస్వరూపంగా భావించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీ ఫార్మ్ యాజ్ డివైన్.
0: ఈ జగత్ అంతా కూడా బ్రహ్మతత్వం.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ టోటలీ డివైన్.
0: కానీ దివ్యత్వం అనేటువంటిది కేవలం జీవత్వంతో మీకు గోచరమవుతుండాలి.
1: హవెవర్ ద డివినిటీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ అట్ ది ఇండివిజువల్ లెవెల్ సెల్ఫ్ ఆల్సో.
0: కనుక దైవస్వరూపము జీవస్వరూపంగా కనిపిస్తుంటుంది.
1: దేర్ఫోర్ ద కాస్మిక్ సెల్ఫ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ది ఇండివిజువల్ సెల్ఫ్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనకు రూపకంగా కనిపించేదంతా కూడాను కేవలము కల్పితమే.
1: దేర్ఫోర్ ఆల్ దట్ యు సీ విత్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఈజ్ ఆర్టిఫిషియల్ అండ్ అట్రిబ్యూషన్.
0: అందుకోసమని రామకృష్ణ పరమహంస కూడాను కట్టగలిపటికి అన్ని పూజలు చేస్తూ వచ్చాడు.
1: రామకృష్ణ పరమహంస స్పెంట్ హిజ్ లైఫ్ టైమ్ వర్షిపింగ్ గాడెస్.
0: కానీ ఒకనాడు రామకృష్ణకు కనిపించి, రామకృష్ణ నీవు ఒక పిచ్చివాడుగా తయారవుతున్నావు.
1: వన్ డే ది గాడెస్ సెడ్ రామకృష్ణ యూ సీమ్ టు బి ఎ మ్యాడ్ క్యాట్.
0: నీకు ఆ రూపంలో కనిపించింది ఎవరు, ఈ రూపంలో కనిపించింది ఎవరు అని తాను ప్రశ్నించి వచ్చాడు.
1: అండ్ హీ ఫేస్ దిస్ క్వశ్చన్, హూమ్ ఆర్ యూ సీయింగ్ దేర్ ఇన్ దట్ ఫార్మ్, హూమ్ ఆర్ యూ సీయింగ్ ఇన్ దిస్ ఫార్మ్, whom are you seeing in any form for that matter?
0: ee form anta kodanu kevalam maa kalpitamle kaani ee kaadu.
1: The forms are superimpositions but not the reality. It is only the atma god.
0: kaluka aa nee bhavantuni chudalanukunte okka atma tattvam tappa anni matram ee matramu neeku gocharam kaadu.
1: Therefore in order to see god it is only the nature of the self atma which is essential and no other
0: thing. evaru chusina kodanu idam daivame దైవమే అని భావించు.
1: హూ సో ఎవర్ యూ కమ్ అక్రాస్ కన్సిడర్ హిమ్ యాజ్ గాడ్.
0: కొంతమంది వాడు మనిషి, వీడు వ్యాపారి, వీడు విశేషకుడు అని ఈ రకంగా మనం భావిస్తుంటుంటాం.
1: వీ కన్సిడర్ వన్ యాజ్ ద ఫార్మర్, వన్ యాజ్ అ బిజినెస్ మ్యాన్, we identify with various vocations, professions.
0: కనుక మనము ఎవరిని చూసినప్పుడు ఇది ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రతిబింబమే అని దానిని మనం ఉచ్చరిస్తూ రావాలి.
1: However, we should go on reminding ourselves that whosoever we come across is the very reflection of God.
0: నిర్గుణుడు, నిరంజనుడు, గుణము కాని రూపం కాని ఏమాత్రం కలిగిన వాడు కాదు.
1: God has no attributes. God has no form. He is formless and attributeless.
0: కనుక మానవత్వం అనేటువంటిది దైవం యొక్క ప్రతిబింబమే.
1: Therefore, human is the very reflection of the divine.
0: కనుక ప్రతి మానవుని కూడా మనం దైవంగా భావించి,
1: we should consider every human as God.
0: అతన్ని గౌరవించి,
1: we should respect him.
0: అతనికి సంతోష పెట్టాలి.
1: And make everyone happy.
0: కనుకనే ప్రపంచంలో సర్వత్రా కూడాను దైవం ఉండినప్పటికీ ఒక్కొక్క రూపంలో పనివచ్చి మీకు కనిపించి మీకు అన్ని విధాలుగా సేవలు చేస్తున్నాడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ బట్ హవెవర్ హీ అపియర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇన్ మిరియడ్ ఫార్మ్స్ ఇన్ ఇన్ఫినిట్ ఫార్మ్స్ అండ్ ఈజ్ సర్వింగ్ యూ.
0: కనుక మీరు నేటి నుండి దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు, ఎవరిని చూసినా వారిలో దైవం ఉన్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని మీరు గుర్తించినప్పుడే గోపికలుగా కనిపించినట్టుగా మీకు కూడాను అక్కడనే కనిపిస్తాడు.
1: Therefore, from this day onwards, if you have firm faith that God is everywhere, that God is in everyone, just as Gopikas experience the manifestation of Krishna, you too will have his divine physical presence.
0: Radha yokka sister undetundi ayame.
1: One sister of Radha.
0: Chandrika adi. Chandrika.
1: Chandrika.
0: ఆమె అన్ని విధాలుగా కూడాను రాధకు కనిపించేటువంటిది.
1: అండ్ షీ అపియర్డ్ టు రాధా ఇన్ ఆల్ ఫార్మ్స్.
0: సిస్టర్ లోపల రావగానే ఆమె తలుపు వేసేది.
1: ద మూమెంట్ సిస్టర్ గెట్స్ ఇన్ షీ యూజ్డ్ టు బోల్ట్ ద డోర్.
0: అప్పుడు రాధా చెప్పేటువంటిది చంద్రిక.
1: దెన్ చంద్రిక సెడ్,
0: నీవు కేవలం నన్ను మోసం చేయటానికి వచ్చావు.
1: Sister, you have come here to deceive me.
0: You are not my sister.
1: You are not my sister.
0: You are my Krishna.
1: You are my Krishna.
0: Krishna ni ee roopanga vachi nannu mayalu chesi indulo mayalo munchutunnadu.
1: Krishna has come in this form and is deluding me.
0: Kaluka ninnu nenu nammanu vellu.
1: I am not going to believe you. Better you return.
0: Okanaadu
1: one day
0: bhartana marchite భార్య కూడా మారుతుంది కదా అని ఆమె భర్తను తెచ్చింది. భర్తను
1: వన్ డే ఇఫ్ ది హస్బెండ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ ద వైఫ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ లైక్ దట్ చంద్రికాస్ హస్బెండ్ వాజ్ బ్రాట్.
0: చూచింది.
1: హీ వాచ్ నేమ్.
0: ఇది ఎవరు నా చంద్రిక భర్త.
1: హూ ఈస్ హీ? ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ చంద్రిక.
0: కానీ ఇతను నా భర్త కాదు.
1: హీఈస్ నాట్ మై హస్బెండ్
0: అని చెప్పి అతనితో ఆనందంగా మాట్లాడుతుండాలి.
1: అండ్ షీ వాజ్ కన్వర్సింగ్ హిమ్ విత్ హిమ్ హ్యాపీలీ.
0: ఇప్పుడు ఆయన రాధ నాకు లొంగిపోయింది అని అన్నాడు.
1: అండ్ దెన్ హీ కుడ్ నో దట్ రాధ హాస్ సరెండర్డ్ టు హిమ్.
0: మనం ఇద్దరు బయట వెళ్దాము.
1: లెట్ బోత్ ఆఫ్ అస్ గో అవుట్.
0: జగత్ చూచి ఏమి భావిస్తుందో మనం చూద్దాం.
1: లెట్ అస్ సీ హౌ ద హోల్ వరల్డ్ వుడ్ థింక్.
0: వాళ్ళిద్దరూ బయటకు వెళ్లారు.
1: టూ ఆఫ్ దెమ్ వెంట్ అవుట్.
0: కానీ ఆమె భర్త కాదు, ఆమె చెల్లెలి భర్త.
1: ఇన్ఫాక్ట్ షీ హాజ్ నాట్ మెట్ హర్ హస్బెండ్, ఇట్ ఇస్ ఓన్లీ ద హస్బెండ్ ఆఫ్ హర్ సిస్టర్.
0: అప్పుడు దాన్ని గుర్తించి,
1: దిస్ ఈస్ రియలైజ్డ్,
0: కృష్ణ ఈ విధంగా నన్ను మోసం చేయకూడదు.
1: కృష్ణ డోంట్ చీట్ మీ లైక్ దిస్.
0: తను భర్తగా భావించుకుని అతనికి లొంగిపోయింది.
1: She considered the person as her husband and has submitted herself to him.
0: అతను చెప్పాడు, నేను నీ భర్తనే.
1: And he says, I am your husband.
0: కానీ చంద్రిక భర్తను కాదు.
1: But not the Chandrika.
0: అని చెప్పాడు.
1: He said so.
0: అనగా ఇతని నమ్మకము ఆ కృష్ణుడి పైనే ఉంటుండదు కనుకనే తక్షణమే కృష్ణుడు అయిపోయాడు.
1: Since he had got that faith, he could transform himself into Krishna.
0: అందు ఇందు ఇందు లేదని సందేహం వరదు.
1: నెవర్ డౌట్ దట్ ఐఎమ్ హియర్ అండ్ ఐఎమ్ నాట్ దేర్.
0: నేను సర్వత్రా ఉండేటువంటి వాడిని.
1: ఐఎమ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: నీకు ప్రత్యేకంగా తల్లిదండ్రులు గాని భర్త గాని ఎవరు గాని లేరు.
1: అండ్ దర్ ఆర్ నో పేరెంట్స్ సెపరేట్ ఫర్ ఎనీబడీ.
0: ఈ రిలేషన్షిప్ అంతా కూడాను నేను కల్పించింది.
1: All this relationship is of my own making.
0: నేను మోహస్వరూపుడై పుట్టాను.
1: And I am here the very form
0: జీవుడు మోహము, కృష్ణుడు దేవుడు.
1: And you are this moha, the illusion, and Krishna is divine. Therefore, God is present as the individual self in every human being. Therefore, we should not consider ourselves as ordinary humans.
0: We need
1: a definite path to reach God.
0: కనుక నేను ఈ విధంగా ఏర్పడుతుంది అందరి ఎందుకు నేను కనిపిస్తున్నాను.
1: Therefore I have taken this form and I am seen in all forms around.
0: కనుక జీవుడు దేవుడు ఇద్దరే మాత్రమే ఈ జగత్తునందు ఉండేటువంటిది.
1: Therefore only two exist, the individual and the universal.
0: మిగిలిన రూపనామములు అన్ని కూడాను కృష్ణుని యొక్క ప్రతిబింబములే.
1: All the names and forms are the very reflections of Krishna.
0: రిఫ్లెక్షన్ రియాక్షన్ ఈ సౌండ్
1: reflection, reaction and resound.
0: ఇట్టి పరమాత్మని సర్వంతర్యామిగా చూడాలి.
1: We should understand this God, cosmic person, present everywhere, all pervasive.
0: కనుక నేను ఒక కాస్మిక్ పవర్.
1: Therefore I am cosmic power.
0: అంతేకాని నేను ఒక జీవుడిని కాని, నేను ఒక మానవుడు కాని, నేను ఒక గృహములు కాని, నేను ఒక సత్రం కాని కాదు.
1: Therefore I am the cosmic reality. I am not the house. I am not restricted to the individual soul. I am present
0: everywhere.
1: This is the way how things were revealed and they accepted. This truth is recognized and experienced by Gopikas and Radha alone. And in fact, I made you all.
0: అందరు కూడా మనకు చిక్కుతారు.
1: When once you attain divinity, when once you please God, all the rest will be pleased.
0: కనుక మనము భగవంతుని సంతోషపెట్టే నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క సాధనలు మనం చేసి వారిని పొందుతానికి తగినటువంటి మార్గం అయిపోయింది.
1: Therefore we should adopt and follow different spiritual practices to make God happy, to please God.
0: మీరు ఒకతూరి మధురకు వెళ్లి చూడండి.
1: అట్ వన్ టైమ్ యూ గో టు మధుర అండ్ సీ.
0: ద్వారకు వెళ్లి చూడండి.
1: గో టు ద్వారకా అండ్ సీ.
0: అక్కడ అందరు కూడాను గోపికలుగానే ఉంటుంటారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ అపియర్ లైక్ గోపికాస్.
0: కానీ వాళ్ళని చూస్తే మనం వివిధ గోపికలు అంతేగాని కృష్ణుడు ఎక్కడున్నాడు డేడే.
1: వెన్ యూ గో అండ్ సీ యూ విల్ సడన్ అండర్స్టాండ్ దర్ గోపికాస్. దెన్ యూ విల్ బి సర్ప్రైజ్ టు నో వేర్ కృష్ణ ఈజ్.
0: కనుక కృష్ణుడు ఎక్కడున్నాడు, కృష్ణుడు ఎక్కడో ఏనాడో ద్వారకలో వెళ్ళాడు.
1: వేర్ ఇస్ కృష్ణ? ఇస్ లెఫ్ట్ ఫర్ ద్వారకా లాంగ్ అగో.
0: కానీ దానిని చూసి ప్రజలు ఇన్ని విధులైనట్లుగాను భావిస్తూ వచ్చారు కృష్ణుడి.
1: పీపుల్ హ్యావ్ బీన్ హ్యావింగ్ దేర్ ఓన్ అప్రిహెన్షన్స్ అబౌట్ కృష్ణ దిస్ వే.
0: కనుక దైవత్వము మనము ఒక మానవత్వంగా భావించుకోకూడదు.
1: We should not consider God as ordinary human.
0: కానీ దైవం ఎక్కడున్నాడు డేడే.
1: When you go and see, you will suddenly understand their gopikas. Then you will be surprised to know where Krishna is.
0: కనుక కృష్ణుడు ఎక్కడున్నాడు.

0: అనవత్వంగా భావించుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ గాడ్ యాజ్ ఆర్డినరీ హ్యూమన్.
0: కానీ దైవత్వాన్ని గుర్తించినటువంటి వారు ఈ యొక్క మానవుడిని మానవ జీవుడిగానే భావిస్తారు.
1: దోస్ దట్ అండర్స్టాండ్ ది హ్యూమన్ దే కన్సిడర్ హిమ్ యాజ్ అన్ ఇండివిజువల్ ఓన్లీ ఇఫ్ దే డోంట్ నో ద డివినిటీ.
0: ఇండివిజువల్ అనేటువంటి వాడు ఈ లోకంలోనే లేడు.
1: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నో ఇండివిజువల్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇప్పుడు నేను చెప్తున్నాను,
1: భగవాన్ ఈస్ టెలింగ్ యూ.
0: కానీ నేను భగవంతుడిని అని అనుకుంటున్నారు మీరు.
1: అండ్ యూ థింక్ భగవాన్ ఇస్ భగవాన్ గాడ్.
0: నా మాటలు వినేటువంటి వారు కూడా నువ్వు భగవంతుడి.
1: దోస్ దట్ లిసన్ టు భగవాన్ ఆర్ ఆల్సో డివైన్.
0: మీరు వేరుగా భావించకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సెపరేట్.
0: మేమంతా కూడా నువ్వు భగవంతుని బిడ్డలమే.
1: We are all the children of God.
0: భగవంతుని స్వరూపములే.
1: We are all the very form of God.
0: అది భావించండి, తప్పక మీకు అట్టి భగవంతునే కనిపిస్తాడు.
1: When once you entertain the thought that you are divine, you will certainly see God.
0: దీన్ని పురస్కరించుకుందే యద్ భావం తద్ భవతి అని పెట్టారు.
1: Basing on this it is said, as is the feeling, so is the experience.
0: కనుక మీరు భగవంతుడిగా భావిస్తే మీకు భగవంతుడిగానే చూస్తారు.
1: If you consider yourself as divine, you will experience divinity.
0: ఇప్పుడు ఈనాడు భగవంతుని యొక్క తత్వం ఎవరికి తెలియదు కనుక ఈమె తల్లి, ఈమె తండ్రి, ఈమె మామ, ఈమె భర్త, ఈ విధంగా పలుకుతూ వస్తున్నాం.
1: As we do not understand the divinity in depth, we consider people basing on our relationship, calling someone as mother, the other one as father, the other one as the child.
0: ఈ విధంగా రూపాన్ని బట్టి సంబంధ బాంధవ్యం అనగా వచ్చేసేస్తున్నారు.
1: We establish relationships basing on the form.
0: భగవంతుడు మొదలే చెప్పాడు, నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి.
1: God said in the beginning itself is Parabrahman.
0: కనుక ఈ సంబంధాన్ని మనము ఎన్ని విధమైనటువంటి సంబంధంగానో మనం తీసుకుంటే చాలా మోసం.
1: But if we establish physical relationship, you are going to be deceived.
0: కట్టగలబడికి చంద్రికను లేదు.
1: అల్టిమేట్లీ దేర్ ఇస్ నో చంద్రిక ఐదర్.
0: చంద్రిక భర్త అసలే లేదు.
1: ది హస్బెండ్ ఆఫ్ చంద్రిక వాజ్ ఆల్సో నాట్ దేర్.
0: కేవలము ఈ రాధ భవిష్య నిమిత్తమై ఆమె హస్బెండ్ ను కేవలం చంద్రిక హస్బెండ్ అని చెప్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ షో ద డెల్యూషన్ మిస్టేక్ అండ్ ఐడెంటిటీ షీ హాస్ షోన్ ది హస్బెండ్ ఆఫ్ చంద్రిక.
0: అందువలననే గోపికలను ఎవరిని కూడా ఏ విధంగా కూడా తాను టచ్ చేయలేదు.
1: Therefore, he has not touched any Gopika.
0: వారందరూ కూడా పరకాయ స్వరూపుడు.
1: In fact, they have that parakaya, that beyond the body.
0: కనుక నాకంటే వేరు ఈ జగత్తులో ఎవరు లేరు.
1: There are none other than God.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: Truth is one, scholars interpret in different ways.
0: కానీ ఒకటి ఒకటే.
1: But one is one.
0: కానీ మూడు చేర్చి నాలుగు అంటున్నారు.
1: But when you add 3, you say 4.
0: ఈ 4 ఎట్టైపోయింది?
1: How do you get this 4?
0: మూడు అంకెలు చేర్చేటప్పటికే 4 అయింది.
1: When once you add 3, it totals to 4.
0: ఈ విధంగా మనమే మనం చేర్చుకుంటూ పోతున్నామే కానీ.
1: By this we are go on adding.
0: కానీ ఇవి చేర్చేటువంటివి కాదు, కూర్చేది పెట్టింది కాదు.
1: It is not the one to be added.
0: దైవము జీవుడు అని రెండు అంటున్నారు. జీవుడే లేడు.
1: The God and the individual, no.
0: అయితే ఎందుకు చేస్తున్నారు మరి?
1: The individual self is the cosmic self. Then why is it that we die?
0: అయితే ఆత్మిక సెల్ఫ్ అనేటువంటిది గుర్తించుకోలేకపోవటం చేత అది ఆత్మిక చెప్పలేదు, వీలు లేదు.
1: సిన్స్ వీ హ్యావ్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ది ఆత్మిక్ సెల్ఫ్, వీ కెనాట్ డిక్లేర్ సో.
0: కనుక గుర్తించుకున్నటువంటి వారికి దైవంలో మధ్య అవుతాడు.
1: Therefore, the one who has recognized, totally understood, God will be so close to him.
0: గుర్తించినటువంటి వారికి జీవుడు జీవుడుగానే, దేవుడు దేవుడుగానే ఉంటాడు.
1: Those that do not have such an understanding will consider individual separate from the divine.
0: కనుక డివైన్ ఇండివిజువల్ రెండు భేదములే లేదు.
1: There is no difference whatsoever between the individual self and the cosmic self.
0: నేను నీవే, నీవు నేనే.
1: I am you and you are I.
0: తత్వం అసి అనగా రెండు ఉంటున్నది. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ద ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
0: ఓన్లీ వన్,
1: ఓన్లీ వన్,
0: ఓన్లీ వన్ అనేటువంటి చెప్పేది ఎందుకోసం?
1: వై ఇస్ ఇట్ సెడ్ ఓన్లీ వన్?
0: రెండవది లేదు కనుకనే.
1: యాజ్ దేర్ ఇస్ నో సెకండ్,
0: ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
1: ఇట్ ఈస్ ది ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్
0: అని చెప్తూ వచ్చారు.

0: That was the declaration.
1: Ini Veda vakyamu.
0: This is the Vedic dictum.
1: Tattvam asi.
0: Tattvam asi.
1: Anaga adi neenu.
0: I am that.
1: Prajnanam Brahma.
0: Prajnanam Brahma.
1: Ee prajnanam evaru?
0: Who is this prajnana?
1: Atane God.
0: And that very prajnana is divine.
1: Kani tattvam asi.
0: But yet it is said tattvam asi.
1: Inte kaakunda Bhagavantudu anni rakamulainu kanipistadu.
0: However, God manifests in different forms.
1: Kani chaala mandi bhaktulu kodanu sadhan chesi itanu oka sadhakudu ani cheptu vacharu.
0: But however, people have mistaken when they think that he is a seeker or an aspirant.
1: Kani paravula vaadu kaadu.
0: And in fact, he is not a seeker nor an aspirant.
1: Para kaadu tana. కనుక ఇతను నావాడే అన్నప్పుడు నేను నీకు సంబంధమైనటువంటి వాడిని కానీ పేరు కాదు.
0: సో వెన్ వన్స్ ఐ సే యూఆర్ మైండ్ ఇట్ మీన్స్ యూఆర్ అటాచ్డ్ టు హిమ్ హీఈస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: ఇలాంటి సత్యమును అందరూ గుర్తించలేరు.
0: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
1: కానీ గుర్తించినంత మాత్రమే వారికి సాక్షాత్కరిస్తాడు.
0: ద వెరీ రికగ్నిషన్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ విల్ గివ్ హిమ్ ది ఎక్స్పీరియన్స్.
1: ఇట్టి సత్యాన్ని ఎవరు కూడా విప్పి చూడలేదు కనుక చాలా మందికి దైవం వేరు నేను వేరు అని అట్లా అనుకుంటున్నారు.
0: యాజ్ దే డు నాట్ అన్ఫోల్డ్ దిస్ ట్రూత్ దే కన్సిడర్ ది ఇండివిజువల్ సెల్ఫ్ సపరేట్ ఫ్రమ్ ద కాస్మిక్ సెల్ఫ్.
1: ఒకటి నూరు కావడానికి ఏం చేయాలా?
0: టు మేక్ వన్ ఇంటూ హండ్రెడ్ వాట్ షుడ్ యు డు?
1: రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇటువంటి పది పది పది పది ఇటువంటి పది పదులు చేస్తే.
0: సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ హండ్రెడ్ అండ్ టోటల్ థౌసండ్ లైక్ దాట్ యూ షుడ్ మల్టిప్లై టెన్ ఇంటూ టెన్ టెన్ ఇంటూ టెన్ లైక్ దాట్.
1: కానీ ఇవన్నీ కూడుతూ వచ్చేటువంటివే కానీ
0: దే విల్ బి యాడెడ్ ఆన్ అండ్ ఆన్.
1: ఇవన్నీ చేరుతూ వచ్చేటువంటివి కాదు.
0: బట్ దే డోంట్ మిక్స్ విత్ ఇట్.
1: కనుక మనం కోరవలసింది ఒక్కటే.
0: వాట్ వీ డిజైర్ షుడ్ డిజైర్ ఇస్ ఓన్లీ
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: రాముడు వేరు కృష్ణుడు వేరు అని ఒకరు భేదం పెట్టుకోకూడదు.
0: Not observe differences between Rama and Krishna. They are not separate.
1: Kaluka ee separate ga meer bhavinchatam chetane meeru daivatvamaku dooram ayipoyi jeevatvam gaane batukutu vacharu.
0: Because of this feeling of separation, separateness, you consider yourself different from God.
1: Kaluka neevu bhagavantuniki dooranga untunnavu kaani nijanga nenu bhagavantudu okade naalo bhagavantudu unnadu అనేటువంటి నమ్మకాన్ని మీరు దృఢంగా పట్టినట్టే తప్పగా దొబ్బంతు వేరే లేడు.
0: యూఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ గాడ్. ఇఫ్ యూ గాట్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ విల్ సర్టన్లీ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
1: కనుక ఈ భేదభావములన్నీ కూడా మనలో పుట్టినవే కానీ భగవంతుల్లో పుట్టినది.
0: దేర్ఫోర్ ద డ్యూయల్ ఫీలింగ్స్ ఆర్ ఇన్ యూ అండ్ నాట్ ఇన్ గాడ్.
1: కానీ భగవంతుడు వేరుగా లేడు.
0: God is not separate from you.
1: God neelone unnadu.
0: God is in you.
1: Nive God.
0: You are God.
1: Atle lekapothe vedavalanta kodanu tattvam asi ani enduku cheptayi?
0: Why should Veda declare this way, tattvam asi?
1: Ekam eva advitiyam brahma ani enduku parugutundi?
0: Why should Veda declare ekam eva advitiyam brahma?
1: Nenu okade okadu.
0: I am only one.
1: Rendu kaadu.
0: Not two.
1: Ekam eva advitiyam annadu.
0: Only one without the second.
1: Rendu kaadu kanipichedi.
0: Not two that you see.
1: Iddaru okate.
0: Both are one in fact, unity.
1: Okate anetundi eppudu bhavistaro appude variki chaala aananda vestundi.
0: That oneness will make you blissful.
1: Adi kemakkemaina sadhakulainatundi varikandarki kanipinchindi.
0: And this is made apparent, cognizable to seekers.
1: Appudu Sitanu kudanu సందేహించాడు రాముడు.
0: అండ్ రామ ఆల్సో డౌటెడ్ సీత.
1: సీత నీవు 10 నెలలంతా కూడా నువ్వు లంకలో ఉంటావు కదా.
0: సీత యూ స్పెండ్ 10 మంత్స్ లాంగ్ పీరియడ్ ఇన్ లంక.
1: కానీ నిన్ను ఎప్పుడైనా రావణుడు చూశాడా?
0: హాస్ రావణ సీన్ యూ ఎనీ డే?
1: ఆమె చెప్పింది నేను చూడలేదు.
0: అండ్ షీ సెడ్ ఐ హావ్ నాట్ సీన్ హిమ్ ఎనీ.
1: రావణుడు ప్రత్యేకంగా లేడు.
0: రావణ ఇస్ నాట్ సెపరేట్.
1: రావణ సీతతోనే ఉంటున్నాడు.
0: And in fact, he is with Sita only.
1: Sita, Ravanudu, iddaru kudunu okate.
0: Sita, Ravana are one and the same.
1: Kani Ravanuki oka vidhamainatundi pichchi pattinchi nimittam.
0: Because of the madness of Ravana,
1: అతన్ని పిచ్చి పట్టించే నిమిత్తము
0: ఇన్ ఆర్ టు మేక్ హిమ్ మ్యాడ్
1: ఆ విధంగా పరిక్రమయ్యాడు కానీ లేకపోతే రావణుడు ప్రత్యేకంగా లేడు.
0: అండ్ దిస్ వాజ్ ది డిక్లరేషన్ ఇన్ ఫ్యాక్ట్ రావణ ఇస్ నాట్ సెపరేట్
1: కనుక రాముడు కూడా సపరేట్ గా లేడు.
0: రామ ఇస్ ఆల్సో నాట్ సెపరేట్
1: కనుక రాముడు కూడా ఆమె సీత యొక్క హృదయమే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రామ రిప్రజెంట్స్ ద వెరీ హార్ట్ ఆఫ్ సీత
1: ఆ హృదయము సీత కనిపించింది.
0: అండ్ దట్ వెరీ హార్ట్ అపియర్డ్ యాజ్ సీత
1: కనుక రాముడు నాకు వేరుగా లేడు.
0: సో రామ ఇస్ నాట్ సెపరేట్
1: రావణుడు నన్ను తీసుకుని పోవడానికి వచ్చినటువంటి దొంగ కాదు.
0: రావణ ఈజ్ నాట్ అన్ అబ్డక్టర్ ఈజ్ నాట్ ద వన్ హూ కిడ్నాప్డ్ మీ
1: కానీ ఇవన్నీ కూడా కేవలము కల్పితమైనటువంటి కథలు.
0: దీస్ ఆర్ ఆల్ ద స్టోరీస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్
1: అందరూ ఇద్దరు ఒక్కటే అనేటువంటి సర్వస్వాన్ని గుర్తించినప్పుడు ఈ భేదములే కనిపించవు.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ వన్నెస్ వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డ్యువాలిటీ ఆర్ డిఫరెన్సెస్
1: మీరు దైవము నేను రెండు ఒక్కటేను అనేటువంటి భావన దృఢం చేసుకోండి.
0: Establish firmly that you and God are one and the same.
1: అప్పుడు ఆ విధంగా ఒకటిగా భావించినప్పుడు మీతో ఏకమైపోతాడు భగవంతుడు.
0: When once you experience a unity, God will be one with you.
1: కనుక oneness అనేటువంటిది కావాలి.
0: This oneness is very much essential.
1: Dualism కాకూడదు.
0: It should never be dual.
1: కనుక ఈ dualism ను మనం తెచ్చిపెట్టుకోకూడదు.
0: So we should never be dualistic.
1: ఒక్కడే భగవంతుడు.
0: God is one.
1: అతను వేరు ఇతని వేరు అనేటువంటిది కాదు మీరు వేరు చేయకండి.
0: We should never go by this duality. You are not separate from others.
1: కనుక నీవు సపరేట్ గా ఉంటుంటే నీవు భగవంతుడు కావాలని ఎందుకు కోరుతావు?
0: If you consider yourself separate, how is that you desire to be God?
1: కనుక నీవు విజయంతో భగవంతుడు కావాలని కోరుతున్నావు.
0: You desire to be God.
1: నీ భావాన్ని నీ హృదయాన్ని నీవు అందుకో.
0: Your feeling, your heart should be one.
1: అప్పుడే నీవు దైవము ఒకటైపోతారు.
0: Then you will understand the unity, oneness with the divinity.
1: ఈ విధంగా డివినిటీ ఏకం కావడానికి oneness కావాలి.
0: Therefore this oneness is absolutely essential to be one with
1: God. సులభంగా మీరు మ్యాథమెటిక్స్ లో తెలుసుకోవచ్చును.
0: All students of mathematics will be knowing well.
1: ఒకటికి ఎన్ని చేస్తే పది అవుతుంది?
0: How many you add to one in order to make 10?
1: పది ఒకట్లు చేస్తే పది అవుతుంది.
0: If you go on adding 1, 1, 10 like that, you will get the number 10.
1: ఒకటే మీరు పెట్టుకోండి పది ఎట్లా అవుతుంది? కావడానికి వీల్లేదు.
0: If you have got only one, how can you make it 10?
1: కనుక మీరు అన్ని కూర్తూ కూర్తూ వచ్చేటప్పటికి అది 10 గా మారిపోతుంది.
0: Therefore if you go on adding, you'll make a total of 10.
1: కానీ 10 కానే కాదు.
0: And in fact it is not the reality either.
1: 10 నిగిన అయిపోతే ఏకం సత్ విప్రా బహుదావందంతి సత్యం ఒక్కటే.
0: Without this one you cannot get 10. Therefore this one is the reality, the truth.
1: కాబట్టి ఆ ఒకటిని నీవు విధంగా పెట్టుకో.
0: Therefore be with that one.
1: దానికి ప్రకారం సున్నలు చుట్టే కొద్ది ఎన్ని సున్నలు అయితే అన్ని పదులు అయిపోతాయి.
0: యూ కెన్ యాడ్ ఆన్ జీరోస్ టు దట్ అండ్ ఇంక్రీజ్ ద నంబర్.
1: జీరోస్ కి మాత్రం విలువ లేదు.
0: ఎ జీరో హ్యాస్ నో వాల్యూ.
1: హీరో ఒక్కడే.
0: బట్ హీరో ఇస్ ఓన్లీ వన్.
1: అతను ఒకటే ఉండేది అనేటువంటిది మీరు కోరితే తప్పక ఈ విధమైన డ్యువాలిజం పెరగనే పెరగదు.
0: వెన్ వన్స్ యూ డిజైర్ ఫర్ ద హీరో, దేర్ విల్ నెవర్ బి ఎనీ డ్యువలిస్టిక్ టెంపర్మెంట్.
1: మీరు చూడండి కొన్ని దినాలు మీరు అతను ఇతను నేను ఒకటే అని మీరు భావించండి. ఆ విధంగా భావిస్తూ వచ్చినప్పటికీ దేవుడు వేరు వేరే ఉన్నాడని ఎవరూ భావించరు.
0: యు జస్ట్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్ డే బై డే, దెన్ యూ నెవర్ ఫీల్ దట్ యు ఆర్ సపరేట్ ఫ్రమ్ హిమ్.
1: ఫోటోలు ఎన్ని పెట్టినప్పటికీ ఇది ఒక్కడే అవుతారు కానీ అన్ని ఫోటోల్లో ఉన్నటువంటి వాడు అందరి మంది కాదు.
0: యు మే కీప్ ఎనీ నంబర్ ఆఫ్ ఫోటోస్ దేర్, ఇట్ డజంట్ మీన్ దట్ గాడ్ ఈజ్ డ్యువల్ ఆర్ ప్లూరల్.
1: సాయిబాబా అన్ని సాయిబాబాలే.
0: ఆల్ ఫోటోస్ ఆర్ ఓన్లీ వన్ సాయిబాబా.
1: కనుక ఇవన్నీ మనం టోటల్ చేసుకోవటం టోటల్ చేసుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ మేక్ ఇట్ ఎ గ్రాండ్ టోటల్ బై యాడింగ్.
1: కానీ ఏకంగా భావించుకున్నప్పుడే మీకు సరైనటువంటి సత్యం చిక్కుతుంది.
0: వెన్ వన్స్ యూ నో దిస్ వన్నెస్, యూ విల్ నో ద ట్రూత్.
1: కనుక వన్నెస్ మీరు పెట్టుకోండి.
0: దేర్ఫోర్ గో బై దిస్ వన్నెస్ అలోన్.
1: నేను చెప్పేటువంటి వాక్యములన్నీ కూడా పరమ సత్యములే.
0: వాట్ ఎవర్ భగవాన్ ఈస్ టెలింగ్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ట్రూత్స్, పరమ సత్య, సుప్రీం ట్రూత్.
1: మీకెవరికి తెలియదు కనుక దాన్ని మీరు నమ్మడానికి వీలు లేకుండా ఉంటుండాలి.
0: As you are ignorant, you are not able to believe this.
1: Kana meeru ee satyanni meeru nammandi.
0: Therefore have full faith in this truth.
1: Anni grandamulu cheppetuvantaranta kodanu aa satyamle.
0: All spiritual texts speak of that eternal truth.
1: Kani ivanni bhaktunnu mosam chese nimittame.
0: But all the rest are for the devotees to be.
1: Yemga bhakti kaligineetunte vaadu okkade devudu.
0: And in fact all the devotees will know that God is one.
1: అట్టి నమ్మకాన్ని మీరు పెంచుకున్నప్పుడే మీకు నిజమైనటువంటి ఒక సత్యం చిక్కుతుంది.
0: Then once you have the total faith, you can understand and experience the truth.
1: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
0: Make every effort to inquire truth and know the truth.
1: సత్యం తెలుసుకుంటే ఈ డౌట్స్ అంతా ఏమాత్రం మీకు చిక్కదు.
0: When once the truth is known, there will be no doubts.
1: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోండి.
0: Therefore know the truth.
1: అందుకోసమే ఎవరిని కూడా మనము దూషించకూడదు.
0: Therefore, we should never accuse anybody.
1: Dushana bhushana niraskaram puraskaram anni kodanu lokalike kaani meeku kaadu.
0: The elation, humiliation, jubilation, praise, blame relate to the world.
1: Dushana bhushana niraskaram anni kodanu manu kalpinchukunnatundi padamule.
0: And the praises and the blames are of your own making, nothing original.
1: Neenadu virodhiga untuntadu.
0: Today one may be enemy.
1: Mani repatiki meeru iddaru snehithudiga kavachchu.
0: And tomorrow he may be your friend.
1: Kanuka meerandaru kuda ekanga undinatvanti friends e kaani dooram ayyinattu vaaru kaadu.
0: Therefore you are all one. You are not separate. You are not different.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Meerentano premato ento bhagavantuni prarthistunnaru.
0: You have been praying to God with all the depth profundity of love.
1: Kanuka atti namakamuni meeru penchukondi.
0: And that kind of love you should develop and foster.
1: అప్పుడే మీకు సర్వము అర్థమవుతుంది.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: మీరు ఏ విధమైనటువంటి డౌట్స్ కు చోటు ఇవ్వరు.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ డౌట్స్.
1: కనుక డౌట్స్ కు మీరు చోటే ఇవ్వద్దండి.
0: నెవర్ ఎంటర్టైన్ డౌట్స్.
1: డౌట్స్ అంటే అది డ్యూయలిజం చేసినటువంటిది.
0: వేర్ దేర్ ఇస్ డౌట్ ఇట్ మీన్స్ ఇట్ ఈస్ డ్యూయాలిటీ.
1: అతను నేను అది రెండుగా వచ్చేసింది అది డ్యూయలిజం.
0: బికాస్ ఆఫ్ ద డౌట్ దేర్ ఇస్ డ్యూయాలిటీ హీ అండ్ ఐ డ్యూయలిజం.
1: He and I rendu ledevu.
0: In fact there are nothing like two, he and I.
1: All I.
0: Everything is this I-ness only, I alone.
1: Atvanti bhavanni ekavatvamaina bhavanni meeru teeskondi.
0: And we should go with this non-dual feeling, the feeling of oneness.
1: Aa oneness appudu meeru ankonni ekam eva adityam brahma rendu kaadu okkateenu ani satyanni palukondi.
0: When one that feeling of non-dualism, oneness arises. Understand that all are one, only one, not two. Ekam advitiyam, no two, no second.
1: Enga bel bhavinchukunnapude sarainatvanti oka artham telustundi.
0: Once you go in this direction, you will know the correct meaning.
1: Enni gantalu unnai? 12 gantalu untunnaru.
0: There are 12 hours.
1: 12. Kani 12 levu.
0: In fact, there are no 12.
1: ఒకే గంట.
0: ఓన్లీ వన్ అవర్.
1: 12 దాటితే ఒకటి వస్తుంది.
0: అండ్ వెన్ యు క్రాస్ ద 12 ఇట్ విల్ బి బ్యాక్ 1 o'clock అగైన్.
1: 1 దాటితే 2 వస్తుంది.
0: ఆఫ్టర్ 1 hour ఇట్ ఇస్ 2 o'clock.
1: ఇది దాటితే వస్తున్నాయి కానీ దాటకపోతే రాలేదు.
0: సో వెన్ వన్స్ యు క్రాస్ 1 hour ఆఫ్టర్ అనదర్ యు కమ్ అక్రాస్ అనదర్ 1.
1: రెండోది ఉండు అది అని భావించకూడదు.
0: Never consider there is a second one.
1: ప్రపంచ బ్రతుకుని బ్రతకాలనుకుంటున్నప్పుడు అప్పుడు రెండోది ఊరికి వస్తుంది.
0: However, for our living, you may need the dualism, the second.
1: కనుక రెండవది లేనే లేదు.
0: There's nothing like the second.
1: నేను అప్పుడప్పుడు నేను పిల్లలు పండుకొని ఉంటే చెప్పుకుంటాను. ఎన్ని గంటలు అయింది ఇప్పుడు అంటాను.
0: భగవాన్ sometimes inquires, what's the time now?
1: రాత్రి 12 అయింది స్వామి అని చెప్తారు.
0: They reply, Swami, it is 12 o'clock in the night.
1: నైటా డేనా అని నేను అడుగుతాను.
0: భగవాన్ puts another question, is it day or night?
1: Hey Swami, night 12 o'clock.
0: Then they say, Swami, it's night 12 o'clock.
1: Night 12 o'clock, day 12 o'clock. It 12, 12, 12, 12, and it's just end of the day.
0: And if you just add night 12 o'clock, day 12 o'clock,
1: what would it be?
0: Do you find 24 hours like that?
1: 24 hours, yet there is still the day and night out of Allah, 24 hours there is still.
0: How do you know that 24 hours? Because of the day and night.
1: కనుక ఈ డే అండ్ నైట్ ని మానేసేసి
0: Therefore, give up this thought of day and night.
1: అప్పుడు ఎన్ని అవుతున్నాయి?
0: Then how many hours you find?
1: గడియారంలో కనిపించేటువంటి 1 నుంచి 12 వరకు.
0: You find there on the clock only 1 to 12.
1: కాబట్టి 12 hours అని చెప్పారు.
0: Therefore, say 12 hours.
1: You 22 more hours అని చెప్పకూడదు.
0: You cannot say 20 to 24 hours.
1: కానీ రైల్వే వాళ్ళు మాత్రము 24 hours పెడతారు.
0: But railway people call it 24 hours.
1: వాళ్ళకి ఎందుకంటే టైం కొద్ది వాళ్ళ యొక్క జీవితం జరుగుతూ ఉంటుంది.
0: Because the railway spend their life based on time.
1: కనుక మనము ఆ యొక్క డేస్ మనం చూడకూడదు.
0: So we should not go like that.
1: ఇది డే, ఇది నైట్. ఇది డే అండ్ నైట్.
0: The day, this night, day and night.
1: Kani, night ettayindi, day lekapothe ellindi night.
0: But how do you get night? Without the day, there cannot be night.
1: Kanuka, day and night, rendu okate.
0: Day and night are one and the same.
1: So, it ekatvanni meeru bhavinchukoni, anniti endu kuda ekatvanni meeru visheshinchandi.
0: Therefore, we should go by this oneness and understand it everywhere in every aspect.
1: Daivam okade.
0: God is one.
1: అప్పుడు చెప్పినప్పుడు మీరు ఇంకొక గాడును దూషించడము లేక ఇంకొక గాడును పూజించడము ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది.
0: And once you say God is one, you cannot consider that God, another God. You cannot observe any kind of differences.
1: డిఫరెన్స్కి పోవాలంటే ఇవన్నీ మనం చూసుకోవాలి.
0: Therefore, in order to give up these differences, we should have this oneness.
1: కనుక మనం oneness ని మాత్రమే తీసుకోవాలి.
0: Therefore, this oneness is of primordial important principle.
1: Oneness anetvinte nijamainatvinte satyam.
0: This oneness is the truth of truths.
1: Deenini maatrame meer pattukondi.
0: Hold on to this supreme truth.
1: Man nunchi mari meer chukipokoddu.
0: And stay there one, but don't go to two.
1: Ee vidhanga meeru pechukuntopothe daivattam okkade anedi devashayalikanta gurtavutundi.
0: If you act like this, you will certainly experience the oneness of the divinity.
1: నీకు అది సత్యం కాకపోతే వదిలిపెట్టు, అంతేగాని ఇది కాదు, ఇది సత్యం కాదు రెండు అని మీరు మాత్రం వాదించకండి.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు ఎక్స్పీరియన్స్ నాన్ డ్యువలిజం వన్నెస్, బెటర్ యూ గివ్ ఇట్ అప్ బట్ నెవర్ ఆర్గ్యూ దట్ గాడ్ ఈస్ డ్యువల్ ఆర్ టూ.
1: కానీ దైవత్వం లోపల రెండుగా మీరు భావించద్దండి.
0: నెవర్ కన్సిడర్ డివైన్ గాడ్ యాజ్ టూ డ్యువల్.
1: డ్యువల్ కానీ ఏకమే, కానీ డ్యువల్ కాదు.
0: God is non-dual, one, he is never dual, two.
1: కానీ నేను ఒకడే ఒకడే ఒకడే ఒకడే.
0: I am one and one and one alone.
1: నీవు తండ్రికి ఒకడే పుట్టావు.
0: And you are the only one born.
1: కానీ ఇక్కడ రెండు ఉన్నాయని చెప్పి చెప్తారే.
0: But here we say there are two factors here.
1: నేను ఒకడే.
0: I am one.
1: ఒకటే ఒకటి నేను.
0: I am only one.
1: రెండు కాదు.
0: Not two.
1: అని దాన్ని వాదిస్తూ పోవాలి.
0: And you should argue with firm faith like that.
1: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటి తప్పక అర్థమవుతుంది.
0: Then only you will certainly understand this oneness non-dualism.
1: ఏకత్వం సర్వజీవత్వం.
0: This oneness is the principle of life, jivatva.
1: కనుక మీరు ఏకత్వాన్ని మాత్రం పెంచుకోండి.
0: Therefore you should develop this oneness, ఏకత్వ, more and more.
1: ఏమిటి ఇది?
0: What is this?
1: పూల బంచ్.
0: Bunch of flowers.
1: కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒకే పుష్పము.
0: బట్ అకార్డింగ్ టు స్వామి ఇట్ ఇస్ ఓన్లీ సింగిల్ ఫ్లవర్.
1: ఓన్లీ వన్ ఫ్లవర్. ఈ వన్ ఫ్లవరే అన్నిటిందు చేర్చడం చేత ఇదంత ఒక బంతి మాదిరి అయిపోయింది.
0: ఇట్ ఈస్ వన్ ఫ్లవర్ దట్ హ్యాస్ బీన్ స్ప్రెడ్ ఆల్ ద ఫ్లవర్స్ అరౌండ్ అండ్ మేకింగ్ ఇట్ ఇంటూ ఎ బంచ్.
1: ఇది పట్టుకుంటే ఇది ఒక పదార్థంగా కనిపిస్తుంది. అది
0: క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ ఇట్ అపియర్స్ లైక్ మ్యాటర్, పదార్థ.
1: కానీ ఇది ఆధారం కాదు.
0: But it is not so.
1: దానిని వేదమునందు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
0: వేద ఇట్ ఇస్ సెడ్ ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: ఇది అనేకము కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మెనీ.
1: ఏకత్వంలో అనేకత్వం చేరింది, అనేకత్వంలో ఏకత్వం చేరింది.
0: యు ఫైండ్ ద డైవర్సిటీ ఇన్ యూనిటీ అండ్ ఇట్ ఇస్ ద యూనిటీ దట్ వన్నెస్ విచ్ ఇస్ ద రియాలిటీ.
1: కనుక నీవు డివినిటీగా మీరు భావించాలి, కానీ వన్నెస్ గా మీరు భావించకూడదు.
0: సో యూ షుడ్ కన్సిడర్ దిస్ డివినిటీ బట్ నాట్ ది ప్లూరాలిటీ ఆర్ ద డ్యూయాలిటీ.
1: కనుక మీరు ఇప్పుడు దీన్ని డ్యుయాలిటీగా మీరు భావించకూడదు.
0: నెవర్ కన్సిడర్ దిస్ డ్యుయాలిటీ.
1: అన్ని ఒకటే అయిపోయినాయి.
0: ఆల్ ఫ్లవర్స్ ఆర్ జస్ట్ వన్.
1: ఇది అనేకంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు.
0: బట్ యూ కన్సిడర్ దాట్ సపరేట్ మెనీ.
1: కానీ ఇది సపరేట్ కాదు.
0: బట్ దే ఆర్ నాట్ సపరేట్ ఎనీవే.
1: అన్ని ఒకటే.
0: ఆల్ ఆర్ వన్. All are one. You watch this.
1: ఇతని మీరు గుర్తించాలి. అన్ని చేర్చి చేర్చి చేర్చి ఇది బంతి అయిపోయింది కానీ లేకపోతే ఇది బంతి కానే కాదు.
0: This is the one that you have recognized. All of them have joined together and made into one. In fact, there are not many.
1: ఒకడే ఉన్నటువంటి వాడు ఒక మనిషి అంటారు.
0: And if there is one person we call just is one human being.
1: అనేక మంది గుంపుగా చేరినప్పుడు ఇది ఒక గ్రూప్ అంటారు.
0: When many join there, we call it a group.
1: కనుక ఆ గ్రూప్ కును ఒక వరకును ఎంత భేదం ఉంటుంది?
0: What a difference is there between the single person and a group?
1: గ్రూప్ అంటే ఎంతమంది అయినా ఉండొచ్చు.
0: In a group there may be any number of people.
1: ఎవరన్నా నీవు నావాడు అని చెప్పగలవు?
0: Whom you can claim as your own?
1: ఏది కాదు.
0: You cannot accept any.
1: అన్ని నావే అంటే నేను కాదు పోగొంటుంట.
0: When you say all are mine, you may find the other one denying that statement.
1: కనుక నీ ఏకత్వాన్ని మాత్రం నీవు చూపుకోవాలి కానీ అనేకత్వాన్ని మీరు చూపకూడదు.
0: Therefore, we should go by this oneness, not by multiplicity or plurality.
1: అనేకత్వాన్ని చూపుతున్నారు, చేస్తున్నారు, అనుభవిస్తున్నారు.
0: But we go by this diversity, we demonstrate it, we experience it.
1: కనుక ఏకత్వం అనేటువంటిది చూపలేకూడదు, ఒక్కటే ఉండేది.
0: Oneness need not be shown because only one that exists.
1: కానీ మేము మేము మేము అని ఒక గ్రూప్ గా చూపకూడదు.
0: బట్ వీ షుడ్ నెవర్ గో బై ప్లూరాలిటీ డైవర్సిటీ యాజ్ వీ ద గ్రూప్.
1: కానీ ఆ గ్రూప్ అంటే ఏమిటి? విడివిడిగా భావించుకుంటుంటారా?
0: వీ కన్సిడర్ ద గ్రూప్ విత్ పీపుల్ హు ఆర్ సెపరేట్.
1: చాలా తప్పు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ సో.
1: సెపరేట్ గా చూపగలే కూడదు.
0: యూ షుడ్ నెవర్ హ్యావ్ దిస్ వ్యూ ఆఫ్ సెపరేట్.
1: పాండవులంతా ఎవరు?
0: హు ఆర్ దే?
1: ఒక్క పాండవులంతా కూడాను కేవలం ఒక కుంతీదేవి పుత్రుడి.
0: ఆల్ ది పాండవాస్ ఆర్ ది సన్స్ ఆఫ్ కుంతీదేవి.
1: ఒకే మదర్.
0: ఓన్లీ వన్ మదర్.
1: కానీ 5 మంది కుమారులు.
0: బట్ యు ఫైండ్ 5 సన్స్ పాండవాస్.
1: కానీ 5 అక్కడ ఉంటుంటే నీ ఒకడే చెప్పగలవు.
0: దర్ 5 సన్స్ హౌ డు యు సే దర్ వన్?
1: కనుక ప్రపంచానికి తెలుపుకునే నిమిత్తమై ఒక విధమైనటువంటి నంబర్స్ చెప్తూ పోయాం కానీ ప్రపంచంతో మనకు అవసరం లేదు.
0: ఫర్ వరల్డ్లీ పర్పస్ we may represent by numerical value, but yet we are one only.
1: ఆ విధంగా నీవు చెప్తూ రావాలి.
0: దట్స్ హౌ యూ షుడ్ డిక్లేర్.
1: మేమందరూ చేరి ఈ పని చేసామంటే అందరినీ అరెస్ట్ చేస్తారు.
0: ఇఫ్ యూ సే ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ హ్యావ్ డన్ దిస్ జాబ్, యూ విల్ ఆల్ బి అరెస్టెడ్.
1: నేను ఒకడే.
0: ఐ ఎమ్ ఓన్లీ వన్.
1: వారిని పట్టినప్పుడు వారు కూడా నేను ఒకడే.
0: ఇఫ్ దట్ పర్సన్ ఇస్ కాట్, yes, I am also the same person.
1: కాబట్టి ఈ 10 మంది కూడా నేనేను.
0: సో ఆల్ ద 10 ఆర్ ఇన్ రియాలిటీ ఆర్ వన్.
1: అట్టు చెప్తూ పోతుంటే ప్రపంచంలో బిరియన్ సులభంగా అర్థమవుతుంది అందరికి.
0: వెన్ వీ స్టార్ట్ ఫీలింగ్ సో ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీబడి ద హోల్ వరల్డ్.
1: కానీ ఈనాడు మీకు అది అర్థం కాదు. కానీ
0: టుడే యూ మే నాట్ అండర్స్టాండ్ వెల్.
1: కానీ గుర్తించిన తర్వాత అది మీకు స్పష్టంగా అర్థమవుతుంది.
0: వెన్ వన్స్ యూ రికగ్నైజ్ దిస్ వన్నెస్, ఇట్ విల్ బి వెరీ వెల్ క్లియర్లీ అండర్స్టూడ్.
1: అప్పుడు మీకు సరైన అర్థం కావాలంటే మొట్టమొదటి మనం చేసుకోవాలి.
0: Therefore, to understand clearly, we should establish ourselves in that oneness.
1: కనుక మొట్టమొదటి ప్రతి ఒక్కటి కూడాను తమ తనలో దృఢం చేసుకోవాలి.
0: Therefore, we should strengthen every aspect.
1: Truth is one.
0: Truth is one.
1: రెండు కాదు.
0: Not two.
1: Truth అంటే ఏమి?
0: What is truth? What is this?
1: ఇది హ్యాండ్కర్చీఫ్.
0: This is handkerchief.
1: కానీ దీంట్లో ఎన్నో దారములు అంతా ఉంటున్నాయి కాబట్టి ఈ దారముల యొక్క చేరిక ఈ గ్రూప్ అనేటువంటి భావిస్తారు.
0: బికాస్ వీ ఫైండ్ సో మెనీ థ్రెడ్స్ యాన్ ఇంటర్వోవెన్ ఇన్ టు కర్చీఫ్, వీ థింక్ ఇట్స్ మెనీ.
1: కర్చీఫ్ ఎట్టయింది? అనేక రకమైనటువంటి థ్రెడ్స్ అంతా చేర్చేటప్పటికీ ఇది కర్చీఫ్ అయిపోయింది.
0: దిస్ ఇస్ ద కర్చీఫ్ బికాస్ ది యాన్ ఇస్ సో క్లోజ్లీ ఇంటర్వోవెన్.
1: తీస్తూ వస్తే ఒకటి ప్రత్యేకంగా వస్తుంది.
0: యూ కెన్ రిమూవ్ ద వన్ థ్రెడ్ ఆఫ్టర్ అనదర్.
1: కనుక ఇది థ్రెడ్ అంతా కూడా వేరు వేరు దండిగా ఉన్నాయి కానీ క్లాత్ ఒకటే ఉంటుండాలి.
0: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ థ్రెడ్స్, ప్లెంటీ, బట్ ద క్లాత్ ఈజ్ వన్.
1: కనుక అట్టి ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
0: సో వీ షుడ్ గో బై దిస్ వన్నెస్.
1: ఈ ఏకత్వం వచ్చినప్పుడే దాన్ని తీర్చుకోవడానికి వీలవుతుంది.
0: బికాస్ ద థ్రెడ్స్ హ్యావ్ బికమ్ వన్ ఇన్ టు ఎ క్లాత్, యూఆర్ ఏబుల్ టు వైవ్.
1: కనుక మనం ఏకత్వాన్ని తీసుకోవాలి కానీ అనేకత్వాన్ని తీసుకోకూడదు.
0: సో వీ షుడ్ గో బై దిస్ నాన్ డ్యువల్ oneness only.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సత్యం.
0: వీ షుడ్ అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
1: యూనిటీ మనకు కావాలి.
0: దిస్ యూనిటీ ఇస్ వెరీ నెసెసరీ.
1: ఈనాడు పిల్లలందరూ వేరువేరుగా కనిపిస్తున్నారు.
0: అండ్ వీ ఫైండ్ సో మెనీ స్టూడెంట్స్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: కానీ ఆల్ ఆర్ వన్.
0: బట్ ఆల్ ఆర్ వన్.
1: మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు?
0: వేర్ ఆర్ యూ స్టడీంగ్?
1: సత్యసాయి బాబా కాలేజీలో చదువుతున్నాము.
0: సే దట్ వీఆర్ స్టడీంగ్ ఇన్ సత్యసాయి బాబాస్ కాలేజ్.
1: కానీ పిల్లలంతా వేరు వేరుగా కనిపిస్తున్నారు, కానీ అందరూ ఒకటే.
0: దో వీ ఫైండ్ మెనీ స్టూడెంట్స్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వన్ స్టడీంగ్ ఇన్ ద సేమ్ కాలేజ్.
1: ఈ విధంగా ఏకత్వాన్ని పెంచుకోవడానికి మీరు తగిన ప్రయత్నం చేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల కృష్ణ జై.

0: చాలా సంతోషం. పిల్లలు ఏకత్వంతో కూడి పాడేటప్పుడు అది ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అందరికి అంతకుముందు ఏకం కావాలి, అప్పుడే మనసుకు వినేకి కూడా చాలా ఆనందం వేస్తుంది.
1: When you all join together and sing in perfect harmony and in chorus, you will certainly experience, enjoy the blissful state.
0: ఈ విధంగా ప్రతి మాట ఎందుకు ఏకత్వం కావాలి.
1: Like this, in every aspect we should experience unity and oneness.
0: ఇంతమంది పాడాలంటే ఎన్ని స్తుతులు పెట్టాలి.
1: For all people to join, how many shrutis you require?
0: మనకు ఏ శృతి మనకు అక్కర్లేదు.
1: We don't need to go by that.
0: ఒక్క శృతి చాలు.
1: One shruti is enough.
0: ఇంతమంది కంఠములకు ఒకే శృతి పెట్టిందే.
1: All voices can join in unison.
0: అప్పుడే తెలియనటువంటి ఆనందము.
1: Then you'll have bliss.
0: మనం చూస్తుంటే నాకు ఎంతో ఆనందం వేస్తుంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: లేకపోతే మీకు తెలిపవచ్చు, నేను ఇన్ని రకములైనటువంటి కార్యక్రమాలు పెట్టుకొని ఇన్ని రకమైన కార్యక్రమాల్లో కూడా నేను చేరుతూ దిగుతూ కానీ కట్ అయ్యేటప్పటికీ తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండినంత వరకు నేను ఆనందంగా ఉంటుంటాను.
1: Swami has so many programs. Swami has got so many activities. He gets himself associated with all many programs, but yet he is happy right from the morning till this day. Throughout the day he is extremely happy.
0: Itti aanandamu evarikaina chikkutunda?
1: Is it possible for anybody to be as blissful as Bhagavan?
0: కనుక నేను ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ, ఆల్వేస్ హ్యాపీ.
0: దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్ని కూడా మాటల యొక్క భావమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ వోకల్ వెర్బల్ ఎక్స్ప్రెషన్ సో ఫార్ ఎస్ ద ప్లే బ్లేమ్ అండ్ ప్రైజ్ ఆర్ కన్సర్న్.
0: కానీ నాకు ఆ భేదం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో డిఫరెన్స్ ఎస్ సచ్.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: Be alike to everyone.
1: All are one. Be alike to everyone.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 9th October 2005 in Prashantinilayam. Bhagavan explained that Jiva and Deva, the individual and God, are one. He urges us to develop firm faith in the principle of unity underlying all diversity, and not differentiate on external basis. All are one. Be alike to everyone. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

హెచ్చు విద్యలు చదివి ఇంద్రియ లోనులై చచ్చువారల కన్నా

0: ఈ ముడుకొంచులుకానీ అట్టి చదువులు చదివి ఆర్యులౌట, అట్టి చదువులు చదివి ఆర్యులౌట, చదువు చదివి సంతసమును లేక చింతనొందు వారే చదువరులును చింతనొందు వారే చదువరుండు.
1: All high education, the one who becomes slave to the one's own senses has become worse than the dead. With sliced knowledge, in full awareness of the power of the senses, one should have that kind of education. With all education, without any pleasure, the modern educated one is full of anxiety and worry.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాకృతమైనటువంటి యొక్క జీవితము అనంతమైనటువంటి శక్తులతో అప్రమాణమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటము, ఇది మానవ మాతృల సహజం కాదు.
1: ఇట్స్ నాట్ న్యాచురల్ టు మ్యాన్ టు లీడ్ ది ఫిజికల్ లైఫ్ విత్ ఇన్ఫినిట్ పవర్స్ అండ్ లీడ్ అన్ ఇన్ లాంగ్ లైఫ్.
0: దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ట్రూ మ్యాన్.
0: ధాంతుడైన వాడే వేదాంతుడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ఎ ట్రూ ఫిలాసఫర్.
0: ధాంత వేదాంతముల యొక్క సమన్వయాన్ని, సత్యస్వరూపాన్ని అనుభూతులు విభూతిగా లోకానికి అందించినటువంటి వారే ప్రాచీన మహర్షులు.
1: ద ఏన్షియంట్ సెయింట్స్ ఆర్ దోస్ హూ హావ్ రియలైజ్డ్ the true form and the infinite power.
0: Nyaya vaisheshika darshanamulanu padarthamulu yokka siddhantamulanu anusakti yokka siddhantamulanu ee sankhyamu angikarinchaledu.
1: The theory propounded by Nyaya vaisheshika darshanas relating to the matter and the atom is not accepted by Sankhya.
0: ప్రపంచమంతయి కూడాను విరుద్ధమైనటువంటి శక్తుల యొక్క సమన్వయ స్వరూపమేనని ఈ యొక్క సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య ప్రపౌండ్స్ ద థియరీ దట్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్టరీ ఫోర్సెస్.
0: దీనికి కర్త కపిల మహర్షి.
1: ద కంపోజర్ ఆఫ్ సాంఖ్య ఇది సెయింట్ కపిల.
0: ఈ సాంఖ్య దర్శనములు కూడాను కాపల అని మరొక పేరు కూడాను పిలుస్తూ వచ్చారు.
1: ది సాంఖ్య దర్శన యాజ్ ఇట్ ఇస్ కంపోజ్డ్ బై సెయింట్ కపిల ఇస్ ఆల్సో కాల్డ్ కాప.
0: సాంఖ్య యొక్క సమన్వయం చేత ఈ ప్రకృతి ఉండటం చేత దీనికి సాంఖ్యము అని కూడాను మరొక పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్ కోఆర్డినేషన్ ఆఫ్ నంబర్స్ ఇట్స్ ఆల్సో కాల్డ్ సాంఖ్య.
0: ప్రపంచమంతయును సంఖ్యల చేత సమన్వయింపబడి స్వరూపాన్ని నిరూపించినటువంటి యొక్క దివ్యమైనటువంటిది ఈ ప్రకృతి.
1: దిస్ నేచర్ ఇస్ డివైన్ విత్ అబ్సల్యూట్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ విత్ నంబర్స్.
0: నువ్వులలో తైలం ఉండినట్టుగా,
1: యాజ్ దర్ ఇస్ ఆయిల్ ఇన్ తిల్ సీడ్స్,
0: కర్రలలో నిప్పుండినట్టుగా,
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ ద వుడ్,
0: పువ్వులలో పరిమళం ఉండినట్టుగా,
1: యాజ్ దర్ ఇస్ ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్,
0: ఈ యొక్క ప్రకృతి ఎందు కూడాను పరమాత్మ తత్వము కారణ రూపమై ఉంటున్నది.
1: ఇన్ దిస్ నేచర్ ద డివైన్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాజ్.
0: పరమాత్ముడు కారణస్వరూపుడు, ప్రకృతి కార్యస్వరూపము, కార్యకారణములు అవినాభావ సంబంధములు.
1: గాడ్ ఈస్ ద కాజ్, నేచర్ ఇస్ ది ఇఫెక్ట్. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఇఫెక్ట్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనది కాదనియు, పరమాత్ముని యొక్క బాహ్య స్వరూపమే అనియు ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య టెల్స్ యూ that the nature is not separate. It is the very form of the divine.
0: సాంఖ్యం అనగా తత్వము అని దీనికి అర్థం.
1: The word సాంఖ్య meant the nature.
0: తత్వం అనగా విచారణ శక్తి.
1: తత్వ meant the power of inquiry.
0: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి యొక్క ప్రపత్తమైనటువంటి ఈ శక్తికి తత్వము అని మరొక పేరు.
1: This spirit of inquiry meant that which endows you the faculty to distinguish between that which is temporary and permanent. ఒక్క పదార్థం
0: చేత సృష్టి అనేటువంటిది ఏర్పడటకు వీలు కాదు.
1: It's not possible to have the entire creation out of one matter.
0: రెండు పదార్థములు చేరినప్పుడే,
1: when there is a combination of two,
0: ఈ రెండు శక్తుల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మూడవ శక్తి ఆవిర్భవిస్తుంది.
1: Because of the combination of these two, the third one emerges.
0: ఒక హస్తము చేత శబ్దము ఏర్పడదు.
1: With one hand, you cannot make sound.
0: రెండు హస్తములు చేరినప్పుడే శబ్దము ఏర్పడుతుంది.
1: When you join both hands, you get the sound.
0: ఒక్క శబ్దము చేత వేడి మనకు సంభవించదు.
1: With one hand, you don't generate heat.
0: రెండు శక్తుల యొక్క రాపిడి చేతనే, హస్తముల యొక్క రాపిడి చేతనే వేడి ఆవిర్భవిస్తుండాలి.
1: When you rub both hands, you get the heat.
0: అటులనే సృష్టికి కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ సృష్టికి మూల కారణము.
1: సిమిలర్లీ ఫర్ ద క్రియేషన్, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపమని భావించటము అజ్ఞానమే.
1: సో ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ నేచర్ సెపరేట్.
0: అంతర్భూతమై అవ్యక్తంగా దివ్యమైనటువంటి పరతత్వము ఇందులో ఉన్నదని సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ సాంఖ్య దట్ టీచర్స్ యు that there is this inner current in unmanifested way, the divine power.
0: ee prakrutiki 24 sankhyalu unnavani,
1: this nature has 24 numbers.
0: 5 karmendriyamulu,
1: 5 senses of action.
0: 5 gnanendriyamulu,
1: 5 senses.
0: 5 pranamulu,
1: 5 life principles.
0: panch tanmatralu,
1: 5 inner senses.
0: antarbhutamulaina manasu, buddhi, chittamu, ahankaramu.
1: The inner senses such as the mind, intellect, ego.
0: 24 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రపంచము.
1: This world has got these 24.
0: ఈ 24 తత్వములు కూడాను పరస్పర విరుద్ధమైనటువంటి తత్వములుగా ఉంటున్నవి.
1: All the 24 appear to be contradictory.
0: నీరు ఉంటే నిప్పు ఉండదు.
1: Where there is water, there cannot be fire.
0: గాలి ఉంటే నిప్పు ఉండదు.
1: Where there is wind, you don't find fire.
0: ఈ దానికి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయమే ఈ ప్రపంచము.
1: This world is a combination of these opposites.
0: కనుకి ఇట్టి విరుద్ధమైనటువంటి ఒక శక్తుల యొక్క సమన్వయంతో కూడినటువంటి ఈ ప్రపంచమును మూడు భాగములుగా పోలుస్తూ వచ్చింది సాంఖ్యయోగము.
1: ఇట్ ఈస్ సాంఖ్యయోగ దట్ టీచర్స్ దీస్ త్రీ ఫ్యాకల్టీస్.
0: మానవుడు దైవత్వాన్ని పొందుటకు ఈ మూడే మూల కారణమని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ద వెరీ సేమ్ సాంఖ్య థాట్ దట్ ఇస్ ఓన్లీ పాత్ టు రీచ్ డివినిటీ.
0: మోక్షమనగా కేవలం ప్రకృతిని విసర్జించి ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడపటం మోక్షము కాదని కూడాను దీనిని విమర్శించింది.
1: ఇట్స్ ఆల్సో సెడ్ లిబరేషన్ డస్ నాట్ మీన్ లీవింగ్ ద ఫ్యామిలీ అండ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఎగ్జైల్.
0: ఈ ప్రకృతి యొక్క 24 తత్వములతో పురుషుడు చేరినప్పుడు 25 తత్వంగా రూపొందుతుంది.
1: విత్ ఆల్ ది 24 ఫ్యాకల్టీస్ ఆఫ్ నేచర్ టుగెదర్ విత్ క్రియేటర్,
0: ఈ 24 తత్వములు కూడాను పురుషునకు విషయములు అని కూడాను ప్రబోధించింది.
1: ఆల్ దీస్ 24 ఆర్ టాట్ యాజ్ విషయము, మ్యాటర్.
0: కనుక ఈ పురుషుడు 25 తత్వంతో కూడినటువంటి వాడయ్యాడు.
1: ద క్రియేటర్ ఈస్ ద 25th వన్.
0: జీవుడు,
1: ఇండివిజువల్,
0: ప్రకృతిని, పురుషుని విచర్చించి విమర్శించి కొంతవరకు విభాగము సలిపి
1: the nature, individual and God have been investigated.
0: పరమాత్మతో శివునితో లీనమవుతూ వచ్చింది జీవుడు.
1: ఇస్ ది ఇండివిజువల్ దట్ మర్జెస్ ఇన్ ద 25th ద శివ, ద 26th శివ.
0: కనుక 24 తత్వములు ప్రకృతిది,
1: 24 రిలేటెడ్ టు నేచర్.
0: 25వ తత్వం వాడు,
1: 25th క్రియేటర్.
0: ఈశ్వరుడు 26వ తత్వం వాడు,
1: ఈశ్వర ఇస్ 26.
0: కనుక 26 తత్వములతో కూడినటువంటిది ఈ మానవత్వము.
1: Therefore, the human life has got all these 26
0: manavu yende prakruti purusha jeeva tattvamulu erpadi untunnavi.
1: It is only in human being you find the individual, the nature and the creator.
0: Jeevudunna dehamandu hrudayamandu devudu unde.
1: The individual is present in the body and in the heart. There is God.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండి.
1: Both play together and separate out.
0: బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకరికరుడు.
1: There is a director that will make this play.
0: మంచి చెడ్డ బొమ్మలుండే ఒకటిలోనే రెండు ఉండే.
1: Good and bad toys are there and they are there both.
0: ఇది ఒకటిలోనే రెండు ఉన్నటువంటి ఒక తత్వాన్ని ఏ రీతిగా మనం గుర్తించాలి?
1: How to recognize both in one and the same?
0: ఏకత్వమునందు అనేకత్వం అనేటువంటిది భావించటము సామాన్య మానవుల యొక్క స్వభావము.
1: ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ టు వాచ్ ద డైవర్సిటీ ఇన్ దిస్ యూనిటీ.
0: కానీ అనేకత్వం నందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మహనీయుల యొక్క లక్షణము.
1: ఇట్స్ ఓన్లీ క్వాలిటీ ఆఫ్ ఎ నోబుల్ సోల్ టు రియలైజ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటి యొక్క ఏకత్వమే కాని భిన్నత్వం కాదని కూడాను ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చు.
1: దేర్ఫోర్ సాంఖ్య టాట్ దట్ ది హ్యుమానిటీ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద డివినిటీ, ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: మానవుని యొక్క హృదయమందు కలదు ఒక కల్పతరువు.
1: ఇన్ ది హ్యూమన్ హార్ట్ దేర్ ఇస్ ప్రెసెంట్ ఎ విష్ ఫుల్ఫిల్లింగ్.
0: దాని చుట్టూ వనస్పతిలో కలపకంప పెరిగి ఉంది.
1: అరౌండ్ దట్ ఇస్ ప్రెసెంట్ థార్నీ బుష్.
0: కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును.
1: వెన్ యు వీడ్ అవుట్ ద థార్నీ బుష్ యు విల్ సీ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ.
0: అదే నీ అభిష్టములనొసగు కామధేనువు.
1: దట్ ఈస్ ద డిజైర్ ద విష్ ఫుల్ఫిల్లింగ్. కల్పవృక్షము
0: కామధేనువు కూడాను ఒక్క మానవుని యందే ఉంటున్నది.
1: ద విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ అండ్ ద విష్ ఫుల్ఫిల్లింగ్ కౌ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: ఈ మానవత్వం అనేటువంటిది
1: దిస్ హ్యూమన్ లైఫ్
0: గోచరమయ్యేటువంటి వస్తువులకు
1: టు ది ఆబ్జెక్ట్ దట్ ఇస్ సీన్
0: అగోచరమైనటువంటి వస్తువులకు
1: ద ఆబ్జెక్ట్ దట్ ఇస్ నాట్ సీన్
0: మధ్య ఒక బ్రిడ్జ్ వలె ఉంటుండాలి, వారధి వలె ఉంటుండాలి.
1: ఇస్ ప్రెసెంట్ లైక్ ఎ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్.
0: ఇట్టి మానవత్వం మధ్యలో ఉండేటువంటిది కాబట్టి మానవులకు మర్త్యుడు అని కూడా మరొక పేరు.
1: యాజ్ దిస్ హ్యుమానిటీ ఇస్ ఇన్ బిట్వీన్ ద మ్యాన్ ఇస్ ఆల్సో కాల్డ్ మర్త్య.
0: కనిపించినటువంటి దృశ్యమును మాత్రమే చూచి ఇది నిజమని భావించరాదు.
1: వీ షుడ్ నెవర్ కన్సిడర్ ఇట్ ట్రూత్ on the basis of that which is apparent.
0: ఇది కనిపించినటువంటి యొక్క పదార్థం యొక్క ప్రతిబింబమే కానీ ఇది బింబము కాదు.
1: That which is seen is merely the reflection of the unseen but not separate.
0: కనిపించునది నిజమందురు.
1: We say that it is true which is seen.
0: కనిపించనిది కళ్ళయందురు.
1: We say that it's false which is unseen.
0: కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మము జీవ. ఏది మనకు కనిపించకుండా ఉంటుండదో అదే మన కర్మ ఫలమునకు సరైనటువంటి మార్గాన్ని అందిస్తుండాలి.
1: దట్ విచ్ ఇస్ నాట్ సీన్ విల్ గివ్ అస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ యాక్షన్.
0: కనుక కనిపించిన దాని అంటే మన కర్మ ఫలమంతా కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ద ఫ్రూట్స్ ఆఫ్ అవర్ యాక్షన్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది అన్సీన్.
0: మనస్సు అనగా కేవలము పరిశుద్ధమైనటువంటి ఒక కాగితం వంటిది కాదు.
1: మైండ్ ఇస్ నాట్ లైక్ ఎ వైట్ పేపర్.
0: అనేక జన్మల సంస్కారములు అనేటువంటిది అందులో వ్రాయింపబడినటువంటిది.
1: It has got all the writings of the previous lives.
0: దానిని చిత్తము అని చెప్తూ వచ్చారు.
1: It's also called chitta.
0: ఈ చిత్తమును గుర్తించుకునేటువంటి వాడే చిత్రగుప్తుడు అన్నారు.
1: The one who recognizes this factor.
0: ఎవడు ఈ చిత్రగుప్త? చిత్తములో గుప్తంగా ఉండినటువంటి వాడే చిత్రగుప్తుడు.
1: The one who is present hidden is chitragupta.
0: అది ఏ ప్రజ్ఞాశక్తి?
1: That is ప్రజ్ఞాశక్తి radiation.
0: అది ఏ రేడియేషన్?
1: That is radiation.
0: ఆ ప్రజ్ఞాశక్తి అనేటువంటిది ప్రాణశక్తిని స్తంభింపచేస్తుండాలి.
1: ఇట్ ఈస్
0: వైబ్రేషన్ గా విస్తుంటుండాలి.
1: ఇట్ ఈస్ రేడియేషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ యొక్క ప్రభావం చేతనే
1: బికాస్
0: జడమైన దేహము సంచరింపదగుతుంటుండాలి, చెలింపదగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్ మెటీరియలైజేషన్
0: కంపెనీ భూర్భువస్వహ అనేటువంటి యొక్క రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: Therefore, bhurbhuva soha, the radiation, vibration, materialization is the human life.
0: కనుకు మానవుడు అనేటువంటి వాడు మూడింటితో కూడినటువంటి వాడే.
1: So man has got combination of these three.
0: దీనిని జీవ ప్రకృతి పురుషత్వము అన్నారు.
1: This is called the nature of the individual,
0: nature
1: and God.
0: ఏకత్వాన్ని సాంఖ్యము అనుభవిస్తూ వచ్చింది.
1: It is the sankhya that will make us experience these three.
0: ఈ సాంఖ్యము యొక్క తత్వము మరికొన్ని విధములుగా మనం విచారణ చేసినప్పుడు
1: వెన్ యూ ఎంక్వైర్ ఇన్ ఎ డిఫరెంట్ వే
0: మోక్షము అనేటువంటిది
1: ద లిబరేషన్
0: ప్రత్యేకంగా మనము సంపాదించుకునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు బి ఎక్వైర్డ్ సెపరేట్లీ.
0: నమోక్షో నవసృష్టి న పాతాళే న భూతలే. అజ్ఞాన హృదయ గ్రంథే నాశి ఇది మోక్షం, శృతి ఇది మోక్షం అన్న. అనగా పాతాళ లోకం నుండి రాదు మోక్షం.
1: లిబరేషన్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ పాతాళ డౌన్ బిలో.
0: ఉన్నతమైన స్థానం నుండి దిగదు.
1: ఇట్ డజంట్ డిసెండ్ ఫ్రమ్ ద టాప్.
0: మన అజ్ఞానం అనేటువంటిది నిర్మూలమైనప్పుడు అదే మోక్షం మనకు లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ ది ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్ యుల్ గెట్ ద లిబరేషన్.
0: కనుక నీ మోక్షమునకు
1: ఫర్ లిబరేషన్
0: అనేక ప్రయత్నములు చేయనక్కర్లేదని కూడాను ఈ సాంఖ్యము విమర్శించింది.
1: సాంఖ్య టీచర్స్ దట్ యు డోంట్ నీడ్ టు మేక్ మెనీ ఎఫర్ట్స్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు గుర్తించినప్పుడు,
1: వెన్ యూ రియలైజ్ యువర్ ట్రూ ఫామ్,
0: అది ఏ మోక్షం అవుతుంది.
1: దట్ ఈస్ లిబరేషన్.
0: సత్యము కానుండినంత వరకు కూడాను ఇది మోహంతో కూడి ఉంటుంది.
1: సో లాంగ్ యూ డోంట్ రియలైజ్ యువర్ ట్రూ ఫామ్,
0: సత్యాన్ని గుర్తించిన తర్వాత మోక్షము క్షయమవుతుంది. మోహము,
1: ద మూమెంట్ యు నో ద ట్రూత్, ది ఎంటైర్ అటాచ్మెంట్ గో.
0: మోహ క్షయమే మోక్షము అని కూడా నిరూపించింది.
1: ది డిక్లైన్ ఆఫ్ అటాచ్మెంట్ ఈస్ లిబరేషన్.
0: తాను తన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించక,
1: వితౌట్ రియలైజింగ్ ద ట్రూ ఫామ్,
0: కేవలం భౌతికమైన యొక్క ఈ దేహమే తన యొక్క ఆకారమని విశ్వసించి,
1: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ దట్ హిస్ ఫిజికల్ బాడీ ఇస్ ద ట్రూ ఫామ్,
0: ఈ ఆకారం యొక్క సుఖశాంతుల నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నములు సలిపి,
1: మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ దిస్ బాడీ,
0: కాలమునంతా వ్యర్థము గావించుకుంటున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ వేస్టింగ్ హిస్ టైం.
0: కానీ తానే సత్యస్వరూపుడు అనేటువంటి యొక్క నిత్యతత్వాన్ని గుర్తించడానికి సాంఖ్యము చాలా సహాయపడుతూ వచ్చింది.
1: సాంఖ్య హెల్ప్స్ యూ టు రియలైజ్ యువర్ ఎటర్నల్ నేచర్ దట్ యు ఆర్ ట్రూత్.
0: పిచ్చివాడ, ప్రపంచం 24 తత్వములతో కూడినటువంటిది.
1: ఓ మ్యాడ్ మ్యాన్, ద వరల్డ్ హ్యాస్ దీస్ 24 ఫ్యాకల్టీస్.
0: పురుషుడు మరొక తత్వంతో కూడినటువంటి వాడు.
1: ద క్రియేటర్ ఇస్ వన్.
0: జీవుడు కూడా ఒక తత్వంలో ఉండినటువంటి వాడు.
1: ఇండివిజువల్ ఇస్ సెపరేట్.
0: ఈ తత్వములు ఉండినంత వరకు కూడాను,
1: సో లాంగ్ దే ఆర్ ప్రెసెంట్,
0: మనకు సత్యము గోచరించదు.
1: యు డిడ్ నాట్ అండర్స్టాండ్ ట్రూత్.
0: ఈ యొక్క తత్వములకు అతీతుడు కావాలి.
1: యు షుడ్ బి బియాండ్ దిస్ నేచర్.
0: అది నిజమైన సూపర్ మైండ్.
1: దట్ ఈస్ ట్రూ సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ దివ్యమైనటువంటి యొక్క మనస్సు తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సూపర్ మైండ్, ద డివైన్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది కూడాను ఒక విధమైనటువంటి పవిత్రతతో కూడినది లేక ఉన్నతమైనతో కూడినటువంటిది అనేటువంటి గుణం ఉంటుండాలి.
1: ద సూపర్ మైండ్ హెస్ గాట్ ఎ క్వాలిటీ దట్ ఇట్ హెస్ గాట్ ఆల్ థింగ్స్.
0: సూపర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్,
1: ఫ్రమ్ సూపర్ మైండ్ వీ హ్యావ్ టు ట్రావెల్ టు ఇల్యూమినేటెడ్ మైండ్.
0: ఈ ఇల్యూమినేటెడ్ మైండ్ కు పోయినప్పుడే హయ్యర్ మైండ్ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: ద మూమెంట్ యూ క్రాస్ దిస్ ఇల్యూమినేటెడ్ మైండ్ యూ కెన్ బి ఇన్ హయ్యర్ మైండ్.
0: పైన షీట్లు ఉండినంత వరకు కూడాను, కప్పు ఉండినంత వరకును ఆకాశాన్ని మనం చూడలేము.
1: సో లాంగ్ దెర్ ఇస్ షీట్ ద రూఫ్ యూ డోంట్ సీ ద స్కై.
0: ఆ యొక్క పైన కప్పును తీసివేసినప్పుడే ఆకాశము ఇక్కడ నుంచిదే మనం చూడవచ్చును.
1: ద మూమెంట్ రూఫ్ ఇస్ డిస్మాంటిల్ యూ కెన్ సీ ద స్కై.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: ఈ యొక్క మానసును అనగా లోయర్ మైండ్,
1: that is the mind, lower mind,
0: super mind,
1: super mind,
0: illuminated mind,
1: illuminated mind,
0: higher mind,
1: higher mind,
0: ivanni daatin tarata over mind lopala ee satva sarvasvamu kudanu manaku gocharam avutundi.
1: When you cross all, it is only in the state of over mind you will realize all.
0: Kanuka manasuku atheetudu kaabani,
1: so one should beyond the mind.
0: Sankhyato koodinatvanti anta kudanu kevalam sankhyame avutundani.
1: All that relating to numbers is sankhya.
0: Sankhyamanta prakrutito koodinadani.
1: This number related to nature.
0: Prakruti drishtini ni viraminchukunnappude paramaatma drishti sakshatkaristundani.
1: When you withdraw from the world you can see, visualize God.
0: Ee sankhyamu prabodhinchindi.
1: That's the way how sankhya taught.
0: Sankhya tattvam lopala mari konni vibhagamulu kuda untunnayi.
1: In this sankhya there are further divisions.
0: Manavattvam anetundi aatmatattvamto koodinadani.
1: The human life has got the true self.
0: ఈ ఆత్మ అనేటువంటిది కొన్ని రకమైనటువంటి యొక్క పరిశోధనతో ఏర్పడేటువంటిది కాదని,
1: the true self cannot be investigated by experiment.
0: సహజమైనటువంటి యొక్క తత్వంతో ఉన్నదని,
1: it is natural.
0: ఇది దేహం ఉండినా లేకపోయినప్పటికీ,
1: whether body exists or not.
0: దీని యొక్క వ్యాప్తి సర్వత్రా ఉన్నదని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: It is proved that the true self is all pervasive.
0: ఏ విధంగా?
1: How?
0: మొన్న చెప్పారు.
1: Swami said the other day,
0: sarvatra current wire lanta manam vesukundam.
1: We have put on the electric wires everywhere.
0: Kani aa wire lo undinanta varakunu vidyut shakti manike ematramu gocharinchadu.
1: So long there is current in the electric wires, you don't visualize it.
0: బల్బ్ పెట్టిన దగ్గర మాత్రమే ఈ యొక్క విద్యుత్ శక్తి యొక్క ప్రభావము ప్రకాశిస్తుంది.
1: వేర్ యూ కీప్ ద బల్బ్ యూ గెట్ ది ఇల్యూమినేషన్.
0: అయితే ఆ బల్బును తీసిన తక్షణమే విద్యుత్ శక్తి మనకు కనిపించదు.
1: ద మూమెంట్ యూ టేక్ అవే ద బల్బ్ యూ డోంట్ సీ ది కరెంట్.
0: ఆ విద్యుత్ శక్తి ఎక్కడ పోయింది?
1: What had happened to current?
0: ఎక్కడ పోలేదు, అక్కడే ఉంటుండాలి.
1: It has not gone anywhere. It is there.
0: నీవు బల్బ్ పెట్టక పూర్వము విద్యుత్ శక్తి ఉంది.
1: There is current even before.
0: బల్బ్ పెట్టినప్పుడు విద్యుత్ శక్తి ఉంది.
1: While placing the bulb there is
0: bulb
1: current.
0: బల్బ్ తీసిన తర్వాత విద్యుత్ శక్తి ఉంటుండాలి.
1: The moment you take away the bulb there is current.
0: కాబట్టి మన దేహములు బల్బ్ వంటివి.
1: Body is like a bulb.
0: దివ్యమైన ఆత్మతో సంబంధం కలక పూర్వము దాని యొక్క విద్యుత్ శక్తి ఉంటుంది.
1: Before connection with the divine self there is
0: ee dekhamaneetvanti yokka bulb pettinappudu kuda nu vidyut shakti untundali aatmane.
1: When the body the bulb is connected there is a self.
0: Ee deham cheerinchina tarvata kuda nu akkade aatma shakti untundali.
1: The moment body decays still there is a self.
0: Raaka pokalu lenatvanti
1: the moment you take away the bulb you don't see the current.
0: Aa vidyut shakti ekkada poyindi?
1: What had happened to current?
0: Ekkada poledu, akkade untundali.
1: It has not gone anywhere. It is there.
0: Neevu bulb pettak

0: దేహము క్షీణించిన తర్వాత కూడాను అక్కడే ఆత్మశక్తి ఉంటుండాలి.
1: The moment body decays, still there is
0: రాకపోకలు లేనటువంటిది ఆత్మతత్వము.
1: The self neither comes nor goes.
0: కేవలం దేహ బ్రాంచి చేత గుర్తించినట్టుగాను అది లేనప్పుడు పోయినట్టుగాను మనం భావిస్తున్నాము.
1: Because of body attachment, we feel it when we are alive.
0: విధములైనటువంటి యొక్క విద్యను మనం నేర్చినప్పటికీ,
1: in spite of all formal education,
0: ఎన్ని విధములైనటువంటి సాధనలు మనం సలిపినప్పటికీ,
1: in spite of all spiritual practices,
0: గమ్యము మాత్రము పొందక తప్పదు.
1: We must reach the goal.
0: అది ఏనాటికైనా మానవుని యొక్క పరమావధి ఏమిటి?
1: What is the destiny of man?
0: పరతత్వాన్ని అనుభవించటమే పరమావధి.
1: To experience the spirituality is the end of man.
0: త్యాగరాజు కూడా చెప్పాడు, చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకురీతి భూమిని.
1: త్యాగరాజు
0: ఓ రామ, పక్షులు ఎంత వేగంగా ఎంత ఎత్తైనటువంటి ఆకాశంలో సంచరిస్తూ ఉండినప్పటికీ, ఎప్పటికైనా ఒకటి దినము ఎప్పటికైనా ఒకప్పటికీ తిరిగి ఒక చెట్టును వెతక తప్పదు.
1: త్యాగరాజు సెడ్, బర్డ్స్ మే ఫ్లై హై స్కై, బట్ అట్ వన్ టైమ్ ఆర్ అదర్
0: చెట్టును ఆశ్రయించక తప్పదు.
1: They must rest on branches.
0: ఎంతసేపని ఆకాశంలో సంచరిస్తుంది?
1: How long they move about across the sky?
0: తిరిగి ఒక విధమైనటువంటి చెట్టును ఆశ్రయించే తీరాలి.
1: Later they have to rest on the branches.
0: అటువంటి మానవుడు ఎన్ని జన్మములు ఎత్తినప్పటికీ,
1: though man had many births,
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: in spite of practices,
0: దివ్యత్వమైనటువంటి దానిని ఆశ్రయించక తప్పదు తప్పదు.
1: He has to submit himself to the divinity. It's a must.
0: కనుక ఏనాడో మనకు తెలియక ఎప్పుడూ దీనిని ఆశ్రయించే బదులు తెలిసి ఈనాటి నుంచి మనం ఆశ్రయించడానికి తగిన ప్రయత్నం చేయమని.
1: ఇన్స్టెడ్ ఆఫ్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్ లేటర్, బెటర్ వి సబ్మిట్ నౌ.
0: హెచ్చరిస్తూ వచ్చింది.
1: ద సాంఖ్య టీచర్స్ దట్ వే.
0: దైవత్వం అనేటువంటి దానిని,
1: ద డివినిటీ,
0: విశ్వసించటము మానవత్వము కాదు అనింది.
1: Forgetting the divinity is no true human quality.
0: ఇది మానవత్వంలో ఉండేటువంటి యొక్క దానవత్వమేను అనింది.
1: It is the demonic nature in man.
0: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి సాధన ఏమిటి?
1: What is the practice to be undertaken? సాధన
0: సాధ్యమైనటువంటి మనం చేయనక్కరలేదు.
1: We don't need to do that which is impossible.
0: మానవుని ఎందుకున్నటువంటి ఒక దానవత్వాన్ని నిర్మూలం చేసి మానవత్వాన్ని పెంచుకొని దివ్యత్వంతో లీనం కావటం అంతే చాలు.
1: Therefore we have to kill the demonic nature, develop the human quality, understand the divine nature.
0: కనుక మనము నిమురుతో కూడినటువంటి నిప్పును చూడాలనుకుంటే మనం ఏమేమో సాధన చేయనక్కరలేదు.
1: To see the fire covered by the ash, you don't need to do any practices.
0: Woof ani oopite nimuru pothundi, nippu kanipistundi.
1: Blow off the ash, then you will see the fire.
0: Neeti paina kappinatundi paachini manam ememo yantra tantramulato kaani japa japa janalato kaani danni choodaniki prayatnam cheyatam prayojanam ledu.
1: Water covered by moss, you don't need to see the water with the help of any machinery.
0: Paina kappina paachini manam pakkaku netti neeru manaku sakshatkaristayi.
1: Remove the moss, you will find the water.
0: Kanukane mana yokka పరిశుద్ధమైనటువంటి హృదయతత్వమునకు అనేక విధమైనటువంటి విషయ వాసనలైనటువంటి వాచి కప్పబడింది.
1: దేర్ఫోర్ ద హార్ట్ దట్ ఇస్ ప్యూర్ ఇస్ కవర్డ్ బై సెన్సువల్ ప్లెజర్ ద మాస్.
0: దానిని సత్కర్మలైనటువంటి చేతుల ద్వారా దానిని పక్కకు నెట్టాలి.
1: విత్ ది హ్యాండ్స్ ఇండల్జింగ్ గుడ్ యాక్టివిటీస్ వి షుడ్ బ్రష్ అసైడ్ ద మాస్.
0: నిప్పు పైన కప్పినటువంటి నిమురును మనం వేరు చేయాలంటే నామస్మరణ అనేటువంటి నోటితో దాన్ని మనం దూరం చేయాలి.
1: టు సీ ద ఫైర్ కవర్డ్ బై ద యాష్ with namasmarana, chanting the name of the Lord,
0: you should blow off.
1: Then you will find the manifestation.
0: Chala sulabhamaina margam idi.
1: It is the easiest path.
0: Karugane hare nama hare nama hare namaiva kevalam kalau nastiyeva nastiyeva nastiyeva katirinda. Ee kaliyugamu lopala namasmaranaku minchinatvantidi marokati ledani chakkaga prabodhistu vachindi.
1: It taught very clearly, in this age of Kali there is nothing more than the name of the God.
0: కనుక దివ్యత్వాన్ని మనం అనుభవించవాలన్నా,
1: టు ఎక్స్పీరియన్స్ డివినిటీ,
0: సంఖ్యాతత్వాన్ని మనము కొంతవరకు విస్మరించాలి.
1: వి హావ్ టు ఫర్గెట్ ద నంబర్స్.
0: ప్రకృతిని మనం కొంతవరకు విస్మరిస్తే పరమాత్మ తత్వం విశ్వసించడానికి వీలవుతుంది.
1: వెన్ యు ఫర్గెట్ ద వరల్డ్ యు కెన్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: కనుక సాంఖ్య శాస్త్రం అనేటువంటిది,
1: దేర్ఫోర్ ద సైన్స్ ఆఫ్ సాంఖ్య,
0: ప్రకృతి జీవ పరమాత్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ప్రూవ్స్ వెరీ క్లియర్లీ దట్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ద నేచర్ ఇండివిజువల్ అండ్ గాడ్.
0: 24 తత్వములు ప్రకృతివి,
1: ద నేచర్,
0: పరమాత్మది ఒక తత్వము, జీవాత్మది మరొక తత్వము, ఈ రెండు చేరినప్పుడు 26 తత్వములతో కూడింది అవుతుంది.
1: దేర్ఫోర్ ఆల్ దిస్ పుట్ టుగెదర్, నేచర్, ఇండివిజువల్ గాడ్ అండ్ క్రియేటర్,
0: చెప్పాడు.
1: దిస్ వాట్ హి సెడ్.
0: మాయకు లోనవును,
1: సబ్మిట్స్ హిమ్సెల్ఫ్
0: మాయకు తానవును.
1: He becomes illusion.
0: Maya 25 marmamulavulu. Maya 25 marmamulavulu.
1: This illusion becomes 25.
0: Maya 25 marmamulavulu.

0: తెలిసితే మాయ మాయ మాయ మరిబయలవును.
1: If you know the secrets of all these
0: 25 తత్వములను చక్కగా మనం అర్థం చేసుకుంటే,
1: when you understand the 25 traits clearly,
0: 26వ తత్వం మనమే అయిపోతాం.
1: We become the 26.
0: ఇది ఏ సాంఖ్యం యొక్క చక్కని సులభమైన మార్గాన్ని ప్రబోధించింది.
1: That's how the Sankhya taught clearly, nicely.
0: మన యందున్నటువంటి కర్మేంద్రియ జ్ఞానేంద్రియ పంచ ప్రాణముల యొక్క తత్వమును,
1: the nature within us, the 5 senses, inner senses,
0: దూరం చేసుకున్నట్టు వీలు కాదు.
1: It's not possible to gather.
0: కాని దానిని మనము సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: But we should put them in along the proper track.
0: కొంత నియమాన్ని మనము అనుభవించాలి.
1: We should observe discipline.
0: నియమము లేనప్పుడే,
1: when there's no discipline,
0: మనము ఈ ఇంద్రియములను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టలేము.
1: It's not possible to put senses along the right way.
0: సృష్టి యొక్క చిత్తం ఎంత విచిత్రంగా ఉన్నదో విచారించవచ్చును.
1: We can understand the mystery of nature.
0: రాత్రిం పగలు ఋతువులు ఇవన్నీ కూడా తమ తమ నియమం అనుసరిస్తూ నియమానుసారంగా ప్రవర్తిస్తున్నాయి.
1: Day, night and seasons proceed as per discipline.
0: ఈ నియమమే లేకుండినా రాత్రిం పగలే లేదు.
1: When there's no discipline, there's neither day nor night.
0: రాత్రిం పగలే లేకుండినా ఋతువులే రావు.
1: Without day and night, you don't get seasons.
0: ఋతువులే లేకుండినా మానవుడికి ఆహారమే లభ్యం కాదు.
1: When there are no seasons, you don't get food.
0: కనుక నీ నియమం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Therefore, discipline is very important.
0: ఈ యొక్క సాంఖ్యము అనగా 25 తత్వములతో కూడినటువంటి ఈ ప్రకృతియే ఇంత నియమాన్ని పాటిస్తుంటుండాలి.
1: Therefore, Sankhya, all the nature with the 25 traits, దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: నియమం అనేటువంటిది పాటించకపోయినప్పుడు ఎన్ని విధమైనటువంటి యొక్క మార్పులు చెందుతాయి అనేటువంటిది మానవుడు చక్కగా గుర్తించాలి.
1: Human beings should recognize what will happen if the discipline is not followed.
0: England lo oka raitu,
1: a farmer in England,
0: paala vyaparam chestu vachadu.
1: He is doing business, milk.
0: Atanu chakkani prabhutvam yokka nibandhanalu paatistune vachadu.
1: He observes all the rules of the government.
0: Atanu satya hrudayudu.
1: He has got all truth in his heart.
0: Atanu dharmadeetiya tana yokka pasugulu nundi paalan teesi ammutu vachadu.
1: He draws milk out of the cows and sells them.
0: కాని కొన్ని దినముల నుంచి ఈ పాలలో కొంత మార్పు కలుగుతూ వచ్చింది.
1: But he observed the change in the milk.
0: ఈ మార్పును గుర్తించినటువంటి యొక్క వీరు న్యాయస్థానంలో రిపోర్ట్ చేశారు.
1: Those that noticed the change in the quality of the milk have taken the matter to the court.
0: ఇటువంటి యొక్క పాలను ఇతను విక్రయించడం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు.
1: They reported that he is not selling good milk.
0: దీనిపైన విచారణ ప్రారంభమైంది.
1: Thereafter, court proceeded.
0: ఈ రైతును పిలిపించి అనేక విధములుగా ప్రశ్నిస్తూ వచ్చాడు జడ్జి.
1: The farmer was summoned to the court and judge started questioning him.
0: కాని ఈ రైతు ఉన్నదున్నట్టుగా విన్నవించి సత్యమును మాత్రమే తెలుపుతూ వచ్చాడు.
1: This farmer explained the fact what had all happened.
0: కాని దీనిని విశ్వసించినటువంటి యొక్క న్యాయాధికారి,
1: that judge,
0: తానే స్వయంగా కొంతమంది వర్కర్స్తో తీసుకుని వెళ్లి ఆ పాలను పితికించి చూచాడు.
1: ద జడ్జ్ పర్సనలీ ఇన్వెస్టిగేటెడ్ అబ్జర్వ్ ద మిల్క్.
0: ఇది పాలు చెడినటువంటి రీతిగానే తాను నిర్ణయించుకున్నాడు.
1: హీ ఆల్సో డిసైడెడ్ ఇట్స్ నాట్ గుడ్ మిల్క్.
0: ఈ రైతు యొక్క దోషము కాదనియో,
1: ఇట్స్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ద ఫార్మర్,
0: ఇది కేవలము పశువు నుండే ఈ విధమైనటువంటి పాలు చెడడానికి మూల కారణం ఉన్నదని,
1: ఇట్స్ ఓన్లీ వెరీ కౌ దట్ ఇస్
0: నిర్ణయించి
1: he decided so.
0: ఆ తర్వాత ఈ రైతును చక్కగా విచారణ చేస్తూ వచ్చాడు.
1: Later he made thorough inquiry.
0: ఈ ఇంటిలో ఉండినటువంటి కొన్ని బాధల వల్లను కొన్ని అశాంతుల వల్లను సకాలంలో ఈ పశువు నుండి పాలు పితకలేకపోతున్నాడు.
1: Because of certain anxieties and difficulties at home, this farmer could not get raw water.
0: చిక్కినప్పుడంతా పాలను పితకటము అమ్మటము ఈ విధంగా నియమాన్ని ఉల్లంఘించి నియమమునకు వితక్కించి తదుపరి ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ వచ్చాడు.
1: సో హీ వాస్ డ్రాయింగ్ ద వాటర్ ద మిల్క్ అవుట్ ఆఫ్ ద అడ్డర్ ఆఫ్ ద కౌ.
0: సకాలంలో ఈ యొక్క పశువు నుండి పాలు తీయడానికి తాను అవకాశం లేకపోయింది. సో
1: ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డ్రా మిల్క్ ఎట్ ప్రాపర్ టైం.
0: అప్పుడే ఈ న్యాయమూర్తి చక్కగా విచారణ చేసి ఒక పశువు కూడాను సక్రమమైనటువంటి మార్గంలో ఉండినప్పుడే ఆ పశువు యొక్క క్షీరం కూడాను సరి అయిన ఫ్రీగా ఉంటాయని, సక్రమాన్ని ఉల్లంఘించినప్పుడు ఈ విధమైనటువంటి రక్తం కూడాను మార్పు చెందుతుందని, ద్వేషము అసూయ కామము దుర్మార్గ భావములు ఇలాంటివి హృదయములో చేరినటువంటి వారికి,
1: those with all hatred, jealous and wicked qualities in heart,
0: తాను అన్నము తినే సమయమునందు,
1: as he eats food,
0: ఆ యొక్క జీర్ణకోశమునందుండేటువంటి దుర్వాసన మెదడుకు తగులుతుంది.
1: ఆల్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్ విల్ రీచ్ ద బ్రెయిన్.
0: ఆ దుర్వాసన అనేటువంటిది మెదడుకు సోకినప్పుడు దుర్బుద్ధులు ప్రారంభమవుతూ వస్తాయి.
1: When all this foul smell goes to the brain, he'll have bad habits.
0: కనుకనే ఆహారము నుండి పానీయము నుండి కూడాను ఈ విధమైనటువంటి దుర్మార్గ శక్తులు సకాలములో అనగా నియమం పాటించకుండా పోయినప్పుడు ఇలాంటివన్నీ మానవునికి అనేక ప్రమాదములు కలిగిస్తుంటాయి.
1: When discipline is not observed, all these wicked qualities come out of food and drink.
0: అసలు మనసు ఎక్కడ నుంచి పుట్టుండాలి?
1: Where from the mind originated?
0: మనసు ఆహారం నుంచే పుట్టుండాలి.
1: The mind is originated out of food.
0: మనం ఎట్టి ఆహారం భుజించుమో
1: as is the food,
0: అట్టి మనసుగానే పోతుంది.
1: So is the mind.
0: కనుకనే పూర్వ మహర్షులందరూ కూడాను సాత్విక ఆహారాన్ని భుజించమని చెప్తూ వచ్చారు.
1: Therefore ancient rishis said that you should eat sattvic food.
0: మన ప్రాణం ఏమిటి?
1: What is our life?
0: త్రాగే నీరే ప్రాణం.
1: The water is life.
0: తిన్నటువంటి ఆహారం స్థూలమైనటువంటిది మనంగా వెళుతుంది.
1: The gross part of the food is left excreted.
0: సూక్ష్మమైనటువంటిది మజిల్స్ గా తయారవుతుంది.
1: Subtle form will transform into muscle.
0: ఆ సూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా మారుతుంది.
1: Subtlest form of food becomes mind.
0: అదే రీతిగానే త్రాగిన నీరంతా కూడాను స్థూలమైనటువంటిది మూత్రముగా పోతుంది.
1: So out of the water we drink, gross portion is excreted.
0: సూక్ష్మమైనటువంటిది రక్తంగా రూపొందుతుంది.
1: The subtle portion transforms into blood.
0: అతి సూక్ష్మమైనటువంటి జలమే ప్రాణంగా మారుతుంది.
1: The subtlest portion is the life.
0: కనుక జలములో ఆ ప్రాణశక్తి ఉంటుండాలి.
1: Therefore this power of life in water.
0: మనం జగత్తులో సామాన్యంగా మనం చూస్తుంటాము ఎవరైనా మూర్చి వచ్చి పడిపోతే నీళ్లు తెచ్చి చల్లుతుంటారు.
1: We see in the world if anyone faints.
0: అనగా ఆ నీటిలో ఈ ప్రాణశక్తి ఉంటుండాలి.
1: We sprinkle water because there is power in water.
0: అయితే ఈ ఆహార పానీయములు మనము తీసుకునే సమయంలో సాత్వికమైన భావంతో తీసుకోవాలి.
1: So as we drink, as we eat, we should have good feelings.
0: కనుకనే పూర్వపు సాంప్రదాయమును పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ది ఓల్డ్ ట్రెడిషన్
0: మనం భుజించే ముందుగా
1: బిఫోర్ ఈ
0: అవమానం చేసేటువంటి ప్రాణాయ నమః, ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, ఉదాయన స్వాహ అని ఈ విధంగా భగవంతునికి అర్పితం చేసి ఆ జలము తీసుకునేటువంటి వాళ్ళు.
1: దే యూస్ టు ఆఫర్ వాటర్ ఫస్ట్ టు గాడ్ అండ్ దెన్ డ్రింక్.
0: పంచ ప్రాణములకు కూడా అర్పితము చేసి
1: ఆఫరింగ్ టు ఆల్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్
0: అది ప్రసాదంగా భుజించడం చేత
1: టేకింగ్ ఇట్ యాజ్ ప్రసాద్
0: ఆ ఆహారంలో దోషము లేకుండా పోతుందని.
1: దెర్ బి నో డిఫెక్ట్స్ ఇన్ ఫుడ్.
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములైనటువంటి ఈ పంచ ప్రాణములు కూడా మొట్టమొదటి అర్పితం గావించమని ప్రబోధిస్తూ వచ్చింది
1: సాంఖ్యదర్శన. టాట్ దట్ ఇట్ హాస్ టు బి ఆఫర్డ్ టు ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: మన విద్యార్థులకు బాగా తెలుసును.
1: అవర్ స్టూడెంట్స్ నో ప్రెటీ వెల్.
0: భుజించే ముందుగా
1: ప్రయర్ టు టేకింగ్ ఫుడ్
0: భగవత్ అర్పితం బ్రహ్మార్పణం బ్రహ్మహావి అర్పితం చేస్తున్నారు.
1: వి ఆఫర్ ఫుడ్ టు గాడ్.
0: ఎందుకోసం అర్పితం చేయమని?
1: వై షుడ్ ఇట్ బి ఆఫర్డ్?
0: ఈ యొక్క పదార్థములో మూడు విధములైనటువంటి దోషములు ప్రవేశిస్తున్నాయి.
1: ఇన్ దిస్ మ్యాటర్ దేర్ విల్ బి త్రీ డిఫెక్ట్స్.
0: పాత్ర శుద్ధి,
1: ద క్లీన్లీనెస్ ఆఫ్ ది వెసల్,
0: పాక శుద్ధి,
1: ద క్లీన్లీనెస్ ఆఫ్
0: పదార్థ శుద్ధి
1: అండ్ ద మ్యాటర్.
0: ఈ మూడు శుద్ధిగా ఉండినప్పుడే చిత్త శుద్ధి ఏర్పడుతుంది.
1: వెన్ ఆల్ ది త్రీ ఆర్ ప్యూర్ దేర్ విల్ బి ప్యూరిటీ ఆఫ్
0: హార్ట్. మూడు కూడా శుద్ధిగా లేనప్పుడు
1: when there are three are not pure
0: అశుద్ధి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: దేర్ విల్ బి నో ప్యూరిటీ విత్ఇన్ us.
0: కనుకనే పాత్ర శుద్ధి మనం కొంతవరకు శుద్ధి చేయవచ్చును.
1: సో వీ కెన్ కీప్ ది వెసల్ క్లీన్.
0: కానీ పదార్థ శుద్ధి ఏ అంగడిలో ఏం తెచ్చావో, ఆ అంగడివాడు ఎక్కడ దొంగిలించి తెచ్చాడో, ఏ కూరగాయలు ఎవరి తోట తీసుకుని వచ్చాడో ఇవన్నీ మనం చూడడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ హౌ ది మెటీరియల్ ఇస్ బ్రాట్ వెదర్ ఇట్ ఈస్ స్టోలన్ ఆర్ బాట్.
0: కనుక ఈ పదార్థములైనటువంటి యొక్క శుద్ధిని మనం చూడడానికి వీలు కాదు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ ది క్లీన్లీనెస్ ఆఫ్ మెటీరియల్.
0: చేసేటువంటి వాడి భావాలు ఈ వండే సమయంలో ఎలాంటి భావాలు ఉంటుంటాయో,
1: వాట్ ఫీలింగ్స్ దట్ ద కుక్ హ్యాస్ అట్ ద టైమ్.
0: వాడు ఏదైనా దుర్భావంతో దీన్నంతా వండుతూ ఉంటుంటే ఆ పదార్థంలో దుర్భావంలో ప్రవేశిస్తుంటాయి.
1: ఇఫ్ ది కుక్ హ్యాస్ బ్యాడ్ ఫీలింగ్స్ ద కుక్ ఫుడ్ ఆల్సో విల్ హావ్ బ్యాడ్.
0: కనుకనే ఈ పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి చూడడానికి అసాధ్యమైనటువంటిది. కనుకనే దానిని బ్రహ్మార్పణము దానికి భగవంతునికి అర్పితంగా చేసినప్పుడు ఈ యొక్క దోషములన్నీ కూడా పరిహారం అయిపోయి అది పరిశుద్ధమైన రూపొందుతుంది. అప్పుడు దీన్ని భుజించడానికి అన్నం కాదది ప్రసాదంగా రూపొందుతుంది.
1: As it is not possible to go into the inquiry of the cleanliness and the purity of the matter, the vessel and the cook, when once it is offered to God, then it becomes prasada.
0: అయితే ఇది పరిశుద్ధం కావడానికి లోపల ఉండేటువంటి యొక్క కారణం ఏమిటి?
1: What is the reason for its purification?
0: నీవు బ్రహ్మార్పణం చేసినప్పుడు అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్యం చతుర్విధం. అయ్యా, నీవు లోపల పంపించినటువంటిదంతా కూడాను నేను వైశ్వాన రూపంలో ఉంటుండి నేనే దాన్ని జీర్ణిస్తున్నాను, కాబట్టి భగవంతుడే దాన్ని జీర్ణింపజేస్తున్నాడు కనుక అది పరిశుద్ధమైపోతుంది.
1: The food that you have eaten is digested by God within, therefore food is purified.
0: ఈ ప్రార్థన చేయకుండా ఏదో జఠరాగ్నిలో వేస్తున్నానంటే ఏదో నిప్పులో వేసినటువంటి పదార్థం వలె మాడిపోతుంది.
1: If we don't offer prayer before eating, all that will be waste.
0: జఠరాగ్ని లోపల భగవంతుడు వైశ్వాన రూపంలో ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో వేయాలి.
1: We have to offer the prayer with full faith. God is present in the form of Vaishvanara.
0: ఈ రోజు ఈ ప్రార్థనంతా కూడాను హాస్టల్లో చేస్తున్నామంటే ఒక నిర్బంధంగా భావిస్తున్నారు కొంతమంది మూర్ఖులైన విద్యార్థులు.
1: Some foolish students take it as a matter of just a routine.
0: ఒక హాస్టల్లో భుజించే సమయంలో మాత్రమే ప్రార్థన చేస్తా, ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన లేదు, తార్థం లేదు, అర్థం లేనటువంటి జీవితంగా వ్యర్థం గావించేటువంటి భావాలతో భుజిస్తున్నారు.
1: They pray so while they are in hostel. The moment they go home, they don't pray and lead a life in
0: way. ఈ నాటి యొక్క భోజనాలు ఎట్లా జరుగుతున్నాయి తెలుసిన?
1: You know how the dining today?
0: పాపం సంవత్సరం అంతా కూడా పుట్టబెట్టి లోపల లేక బెంగళూరు లోపల అనంతపురంలోనో మా బిడ్డలంతా నివసించి ఏనాడు కూడా పాపం ఈ వీడియో టీవీలు చూడటానికి వాళ్ళకి అవకాశం లేదు, కాబట్టి హాలిడేస్ లో వచ్చినారని అమ్మా నాయనంతా బాబు టీవీ చూడరా అని దాన్ని పెట్టి దాని ముందుకే భోజనాలు కూడా తెచ్చి వడ్డించి అక్కడే చూస్తూనే తింటూ ఉంటాడు వాడు.
1: As children studying here in Vrindavan, Prashanthi Nilayam in Anantapur campus, they have no chance to watch TV.
0: Avi chustu vaati bhavamtone vidu bujinchitam cheta aa thoughts e vidiki vastunnayi.
1: Parents serve food to their children in front of TV. Therefore they have TV feeling.
0: Aa isthlo baita poyinappudu pillalu cheyadaniki moola kaaranam ide.
1: This is the only reason why students are spoiled in vacation.
0: Endukante tine aaharam e maatram kuda bhagavat arpitam gaavinchatam ledu.
1: Because food eaten is never offered to God.
0: కనుకని టేబుల్ పైన కూర్చుంటే టేబుల్స్ టేబుల్ సేపు కొట్లాడుతున్నాయి.
1: Therefore as you sit in front of the table,
0: ఆహార శుద్ధి అత్యవసరము అని కూడాను ఈ సాంఖ్యము ఖండితంగా బోధించింది.
1: Therefore Sankhya explained very clearly the purity of food is
0: ఎందుకంటే పంచపాణముల యొక్క అంతర్భూతంగా ఉండేటువంటిది ఈ ఆహారం.
1: The food is the inner current for all the five life principles.
0: దేహమే ఆహారం యొక్క స్వరూపము.
1: The body is the very form of food.
0: ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: ఇట్ ద ఫుడ్ దట్ ఈట్స్ ఫుడ్.
0: ఇది చక్కగా మీరు గుర్తించాలి. ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: ఇట్ ద ఫుడ్ దట్ ఈట్స్ ఫుడ్.
0: మన దేహము తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం యొక్క సారమే.
1: ద బాడీ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫుడ్ ఆఫ్ ది ఫుడ్ ఈటన్ బై పేరెంట్స్.
0: ఆహారమే
1: దట్స్ ఫుడ్.
0: ఈ ఆహారమైనటువంటి దేహము మరొక ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: ద బాడీ విచ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్ అగైన్ ఈట్స్ ఫుడ్.
0: కనుక ఆహారం ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: And hence food consumes
0: అన్నము
1: food.
0: అన్నమునే భుజిస్తుండాలి.
1: Food eats food.
0: అన్నమయ జీవితం మన దేహము.
1: The body is the form of
0: food. భుజించేది కూడా అన్నమే.
1: And we eat food.
0: కనుకనే ఆహారం మహాప్రధానమని కూడాను బోధిస్తూ వచ్చింది సాంఖ్యం.
1: So Sankhya taught that food is very important.
0: ఇవన్నీ కూడాను ఈ చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలు ఎవరు కూడాను ఈ గ్రంథముల వల్ల ఎవరు విచారించరు.
1: No one would understand out of these texts.
0: అతి సూక్ష్మమైన దాని ఎందే అతి ఘనమైనటువంటి ఈవిడి ఉంటుండాలి.
1: In very small these things, very important things are present.
0: Chinnadigana mane alakshyam chesthe ade pedda samudram vale alaluga roopondutundi.
1: If you neglect because they are fractional, they become gigantic.
0: Chinna chinna oka vidhamainatundi yokka chedulu karraka padutundi.
1: We find the pest attacking the wood.
0: Chinna chedule karraka batti chanal lopala karananta pasvam chestundi.
1: The pest will destroy the entire wood.
0: కనుక చిన్నది కదా అని మనం అలక్ష్యం చేయకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ బికాజ్ స్మాల్.
0: కనుక మన భావములు ఉన్నతమైనటువంటి భావములు ఉత్తమమైనటువంటి భావములు పంపొందింప చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ హై ఫీలింగ్ హై థాట్స్ నోబుల్ థాట్స్.
0: ఇక్కడ న్యాయ వైశేషికము అణుశాస్త్రాన్ని ఎక్కువగా బోధించింది.
1: న్యాయ వైశేషిక టాట్ ద సైన్స్ ఆఫ్ ఆటమ్.
0: ఒక అణువుకు మరొక అణువుకు భిన్నమైనటువంటి భేదములు ఉంటాయని ఈ న్యాయము దాన్ని విమర్శించింది.
1: The Nyaya explained clearly the difference between atom.
0: Kani, but Sankhyamu, ee anuvu aneetundi padamune deeni teesaraledu.
1: Sankhya did not bring in this word atom.
0: Prapanchamanta anumayamainatundi swaroopame.
1: The entire world is full of atom.
0: Prati padarthamu anumayame.
1: Every matter is full of atom.
0: Prati vishayamu anumayame.
1: Everything is full
0: of atom. Panchabhootamulu anumayame. పంచభూతములు అణుమయం.
1: All the five elements are full of atoms.
0: అంత అణువైనప్పుడు దీనికి అణువు అనే ప్రత్యేకమైనటువంటి భేదం ఎందుకు మనం పెట్టాలి?
1: Then why should we name it separately atom?
0: అంత అణుమే.
1: Everything is full of atoms.
0: అణువే భగవత్ స్వరూపము.
1: Atom is the very form of God. దీనిని
0: అణువరణీయాన మహత్వం. ఈ అణువునందే ఉంటుండాలి దివ్యత్వము.
1: The divinity is present in this atom.
0: కనుక దివ్యత్వాన్ని ఈ మూడు దర్శనములు కూడాను నిస్సందేహంగా సంశయం లేకుండా ఒక విశ్వసించాయి.
1: ద త్రీ దర్శన టాట్ ద డివినిటీ డౌట్లెస్లీ.
0: అయితే సాంఖ్యయోగంలో ఉండినటువంటి యొక్క సత్యస్వరూపాన్ని సత్యస్వరూపాన్ని
1: ద ట్రూ ఫామ్
0: యోగ దర్శనంలో దీనికి సాక్షాత్కరింపజేస్తుంది.
1: ఈజ్ మేనిఫెస్టెడ్ ఇన్ యోగ దర్శన
0: న్యాయము.
1: ద న్యాయ
0: ఈ న్యాయం అనేటువంటిది
1: దిస్ న్యాయ
0: సత్యస్వరూపము.
1: ఈజ్ ట్రూ ఫామ్
0: న్యాయమే సత్యం.
1: జస్టిస్ ఇస్ ట్రూ
0: సత్యమే న్యాయం.
1: ట్రూత్ ఇస్ జస్ట్
0: అది ఏ ప్రకృతి.
1: దట్ ఇస్ నేచర్.
0: ప్రకృతి సత్యస్వరూపము.
1: నేచర్ ఇస్ ది ఫామ్ ఆఫ్ ట్రూత్.
0: ఈ ప్రకృతి నిన్నేమో బాధిస్తుండాలని చెప్పని, ఈ ప్రకృతి నిన్ను మోసం చేస్తుండాలని నీవు భావిస్తున్నావు. పొరపాటు పొరపాటు.
1: యూ ఫీల్ దట్ యుర్ డిసీవ్డ్ బై నేచర్. ఇట్ ఇస్ మిస్టేక్ ఇన్ యూ.
0: ప్రకృతి నిన్ను వంచడం లేదు.
1: నేచర్ ఇస్ నాట్ డిసీవింగ్.
0: నీవే ప్రకృతిని వంచిస్తున్నావు.
1: యూ ఆర్ డిసీవింగ్ నేచర్.
0: ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: యూ హావ్ టు నో ద ట్రూత్.
0: ప్రకృతి ఎప్పుడు కూడా నువ్వు ప్రకృతిమయమైన యొక్క సుశబ్దంగా ఉంటుండాలి. ఇది కేవలము ఒక పవిత్రమైనటువంటి యొక్క స్థితిలో ఉంటుండాలి.
1: నేచర్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ దట్ లెవెల్ ఆఫ్ సేక్రెడ్.
0: కానీ ఆ పరిశుద్ధమైనటువంటి ప్రకృతి,
1: ద ప్యూర్ నేచర్,
0: ఎట్టి మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
1: డిపెండింగ్ అపాన్ ద వన్,
0: ఎట్టి భావములు గల మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
1: ద వన్ విత్ ది ఫీలింగ్
0: అట్టి భావస్వరూపాన్ని పొందిపోతుండాలి.
1: ఇట్ విల్ హ్యావ్ ద ఫార్మ్ ఆఫ్ ది ఫీలింగ్స్ కరెస్పాండింగ్లీ.
0: ఈ టంబ్లర్ లో పరిశుద్ధమైన జలం ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ ప్యూర్ వాటర్.
0: ఇందులో ఏమాత్రము మాలిన్యం లేదు.
1: దేర్ ఇస్ నో డర్ట్ వాటర్.
0: కానీ ఈ పరిశుద్ధమైన జలము,
1: దిస్ ప్యూర్ వాటర్,
0: ఎర్రని బాటిల్ లో పోసినప్పుడు ఎర్రగా కనిపిస్తుంది.
1: వెన్ యూ కీప్ ఇట్ ఇన్ రెడ్ బాటిల్ ఇట్ లుక్స్ రెడ్.
0: పచ్చని బాటిల్ లో పోసినప్పుడు పచ్చగా కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ పోర్ ఇట్ ఇన్ గ్రీన్ బాటిల్ ఇట్ లుక్స్ గ్రీన్.
0: బాటిల్ రంగు ఎలాగా ఉంటుండదో ఈ జలం కూడా ఆ రంగుతో కనిపిస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద బాటిల్ సో ఇస్ ద కలర్ ఆఫ్
0: వాటర్. జలములో భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ వాటర్.
0: బాటిల్స్ లో భేదం ఉంటుంది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ బాటిల్.
0: అదే విధంగా మన దేహాలంతా కూడా ఒక విధమైనటువంటి సీసాలు బాటిల్స్ వంటివి.
1: సో అవర్ బాడీస్ ఆర్ కంపేర్డ్ టు
0: గ్లాస్ బుట్టి వంటివి.
1: దే ఆర్ గ్లాస్ బాటిల్.
0: ఎప్పుడు పగులుతుందో,
1: వెన్ ది బ్రేక్,
0: ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి సంభవిస్తుందో,
1: వాట్ విల్ హ్యాపెన్ టు దెమ్
0: చెప్పలేము.
1: నో వన్ కెన్ సే.
0: కనుకని ఈ బాటిల్ లోపల ఎలాంటి భావాలతో మనం ఈ బాటిల్ నింపుకున్నామో,
1: ద ఫీలింగ్స్ విత్ విచ్ వీ ఫిల్ ద బాటిల్,
0: అలాంటి రంగుగానే చేరిపోతుంది మన భావాలు.
1: ద ఫీలింగ్స్ విల్ అస్యూమ్ ద కలర్.
0: విద్య హృదయం లోపల ప్రవేశిస్తే,
1: ఇఫ్ ది ఎడ్యుకేషన్ ఎంటర్స్ ఇన్ వికెట్ హార్ట్,
0: ఇది అహంకారమయమైపోతుంది.
1: ఇట్ విల్ బి ఈగోయిస్టిక్.
0: కానీ సజ్జన హృదయంలో ఈ విద్య ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఇంటూ నోబుల్ సోల్,
0: సత్య మార్గం అనుభవిస్తుంది.
1: ఇట్ విల్ ఎంజాయ్
0: విజయ విజేతను అనుభవిస్తుంది.
1: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: కనుక విద్యలో దోషం లేదు.
1: సో దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్.
0: అదే విధంగానే ధనం కూడాను.
1: సిమిలర్లీ మనీ ఆల్సో.
0: దుర్బుద్ధులు కలవాణి యొక్క దీనిలో ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఈస్ విత్ బ్యాడ్ మ్యాన్,
0: ఈ యొక్క ధనమును దుర్వినియోగం చేస్తాడు.
1: హీ విల్ మిస్ యూజ్ మనీ.
0: సద్భావములు కలవాణి యొక్క చేతిలో ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గుడ్ వన్,
0: సత్కార్యములు చేస్తుంటాడు.
1: హీ విల్ డూ ఆల్ గుడ్ యాక్టివిటీస్.
0: కనుక ఈ ధనమునకు భేదము లేదు.
1: మనీ హ్యాస్ నో
0: డిఫరెన్స్. ఈ విద్యకు భేదము లేదు.
1: ఎడ్యుకేషన్ హ్యాస్ నో
0: డిఫరెన్స్. ఈ విద్యను ధనమును ఏ విధమైన హృదయంలో నింపుకుంటున్నారో ఆ హృదయంలో ఉంటుండాలి దోషములు.
1: డిఫెక్ట్స్ లైస్ ఇన్ ద హార్ట్ బట్ నాట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మనీ.
0: కనుకనే ఈ పంచభూతములు కూడాను పరిశుద్ధమైనటువంటివే.
1: దేర్ఫర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్యూర్.
0: పంచ ఇంద్రియములు కూడాను పవిత్రమైనటువంటివే.
1: ఫైవ్ సెన్సెస్ ఆర్ సీక్రెట్.
0: పంచ ప్రాణములు పరిశుద్ధమైనటువంటి.
1: ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యోర్.
0: కానీ ఈ యొక్క పంచకోశముతో కూడినటువంటి యొక్క ఈ దేహంలో ప్రవేశించినప్పుడు,
1: యాజ్ ది ఎంటర్ ఇన్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్,
0: ఇది పవిత్రత అపవిత్రత అనేటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఐదర్ బికమ్ సేక్రెడ్ ఆర్ అన్సేక్రెడ్.
0: కనుక ఈ పంచకోశములు అయినటువంటి ఈ శరీరం లోపల పవిత్రమైనటువంటి యొక్క భావం తలంపును మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ ఫోర్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్ వీ షుడ్ డెవలప్ సేక్రెడ్ థాట్స్.
0: అహంకారములకు
1: పరిగౌ,
0: ఆడంబరములకు
1: పర్ఫామ్,
0: అసూయకు
1: జలసే,
0: అశాంతికి
1: రెస్ట్లెస్నెస్,
0: అక్రమములకు అనాచారములకు అవకాశములు అందించరాదు.
1: వి షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు రాంగ్ యాక్షన్స్ అండ్ రాంగ్ థాట్స్.
0: ఆ విధమైన దీనికి మనం వచ్చినప్పుడు కూడా తక్షణమే దానిని చిన్న గుళ్ళుగా మళ్ళీ అప్పటికప్పటికే మనం తీసి పారవేయాలి.
1: ద మూమెంట్ ద గెట్ ఇన్ వి షుడ్ త్రో ఇట్ అవుట్ యాజ్ వి ప్లక్ అవుట్ ద థాట్.
0: ఒక్కొక్క చినుకు రాలుతుంది
1: వర్షం డ్రాప్స్,
0: కానీ డ్రాప్ ఒక్కొక్కటే.
1: But there are drops.
0: అన్ని బిందువులు చేరినప్పుడు పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
1: బట్ ఆల్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ టుగెదర్.
0: అదే రీతిగానే మన హృదయంలో చిన్న చిన్న భావములు కదా అని దానికి అవకాశం ఇస్తే ఆ చిన్న చిన్న భావములే పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
1: Therefore, if we give scope to these small feelings,
0: ప్రారంభము లోపలే దుర్భావములు రాకుండా చూసుకోవటానికి తగిన సద్భావములు పెంచుకోవాలి.
1: Therefore, we should get away from bad feelings by developing good feelings.
0: ఈ సద్భావములు మనం పెంచుకున్నటకు,
1: to develop good thoughts,
0: మన పవిత్రమైన గ్రంథాలు కూడా కొన్ని చదవాలి.
1: వీ షుడ్ గో త్రూ అవర్ సీక్రెట్ టెక్స్ట్.
0: సుచార న్యాయము, వైశేషికము, ఈ విధమైన సాంఖ్యము అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నాయో మీకు ఏమాత్రము తెలియదు.
1: యూ డు నాట్ నో ఎనీవే ఇన్ ద లీస్ట్ వాట్ న్యాయం.
0: మీరు చక్కగా విచారించినప్పుడు, విన్నప్పుడు, చదివినప్పుడే దీని యొక్క విశిష్టత మీకు గొప్పగా అర్థమవుతుంది.
1: వెన్ యూ రీడ్ అండ్ లిసన్ కేర్ఫుల్లీ యూ కెన్ అండర్స్టాండ్ దేర్ సిగ్నిఫికెన్స్.
0: కనుక భేదము లేనటువంటి యొక్క తత్వాన్ని ఈ యొక్క దర్శనములు, షడ్ దర్శనములు ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఆల్ ది షడ్ దర్శనస్ టీచ్ దోస్ వితౌట్ ఎనీ డిఫరెన్సెస్.
0: కనుక నీ భేదములకు అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ డిఫరెన్స్.
0: నేను చెప్పినట్టుగా ఒక్క తల్లి పిల్లలమే మనము.
1: వేర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ సేమ్ మదర్.
0: ఏ భూదేవే తల్లి.
1: దట్ ఈస్ మదర్.
0: ఒక్క తీగి పూలమే మనము.
1: వేర్ ద ఫ్లవర్స్ ఆఫ్ ద సేమ్ క్రీపర్.
0: తీగి ఒక్కటే,
1: క్రీపర్
0: వేరు వేరు,
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్.
0: చూసావా? ఒక్క గూటి పిట్టలమే మనము.
1: వీ ఆర్ ది బర్డ్స్ ఆఫ్ ది సేమ్ నెస్ట్.
0: ఒక్క గూటి గువ్వలమే మనము. కనుకనే మనకు భేదం ఉండకూడదు. ఒక్క జాతి పౌరులమే.
1: వీ ఆర్ ది సిటిజన్స్ ఆఫ్ ది సేమ్ రేస్.
0: అందరము మానవులమే.
1: వేర్ ఆల్ హ్యూమన్ బీయింగ్.
0: ఈ సత్యాన్ని ఎంత బాగా విమర్శించి ప్రబోధించి ప్రచారం సలిపింది ఈ యొక్క వైశేషికం.
1: వైశేషిక థాట్ వెరీ క్లియర్లీ దిస్ ట్రూత్ అండ్ పబ్లిసైజ్.
0: కనుక ఈ షడ్దర్శనములు ఎందుకు ఎట్టి భేదములు కూడా లేదు.
1: ఇన్ దీస్ షడ్దర్శనస్ దేర్ ఆర్ నో డిఫరెన్సెస్.
0: చదివే వాడి యొక్క మనోభేదములే దీనిలో ప్రతిబింబిస్తుంటాయి.
1: ఓన్లీ ద రీడర్ హిస్ మ్యాగరీస్ ఆఫ్ ద మైండ్ ఎంటర్టైన్స్ డిఫరెంట్.
0: నిశ్చలంగా ఉండే జలము లోపల,
1: ఇన్ స్టడీ వాటర్,
0: సూర్యుడు గాని చంద్రుడు గాని నిశ్చలంగా కనిపిస్తారు.
1: ఏదర్ సన్ ఆర్ మూన్ ఆర్ రిఫ్లెక్టెడ్ స్టడీ.
0: ఆ జలం అటు ఇటు అలలుగా రూపొందనా?
1: వెన్ ద వాటర్ షేప్స్ మూవ్,
0: సూర్యచంద్రాలు కూడా అటు ఇటు కదిలినట్టు కనిపిస్తారు.
1: దేర్ రిఫ్లెక్షన్స్ ఆల్సో స్టార్ట్.
0: కానీ సూర్యచంద్రులు కదలటం లేదు.
1: బట్ సన్ అండ్ మూన్ డోంట్ మూవ్.
0: ఈ జలం యొక్క ప్రభావం చేతనే కదిలినట్టుగా కనిపిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద వాటర్ దే అపియర్ టు బి.
0: అదే విధంగానే మన యొక్క హృదయం యొక్క ప్రభావం పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్స్ ఆఫ్
0: మన యొక్క మంచి చెడ్డలు ఆవిర్భవిస్తున్నాయే కానీ,
1: ద గుడ్ అండ్ బ్యాడ్,
0: మంచి చెడ్డలు ఏమాత్రము మన బయట లేనే లేదు.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్స్పీరియన్స్.
0: అది నేను చూచాను అనుకుంటున్నావు.
1: యూ సే హావ్ సీన్.
0: ఇది నీ అజ్ఞానమే.
1: ఇట్ యువర్ ఇగ్నోరెన్స్.
0: నీ ఇమాజినేషన్ దీనికి మూల కారణము.
1: యువర్ ఇమాజినేషన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే యత్ భావం తత్ భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రిసల్ట్.
0: కనుక మీరు ఈ విధమైనటువంటి భావాలను పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయండి.
1: సో యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్యూరిఫై యువర్ థాట్స్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 17th discourse on Gita, Bhagavan delivered on 22nd August 1984. In this discourse, Bhagavan talks about the first and foremost step to spiritual success, which is control of senses. He also revisits Sankhya Yoga in this discourse. Sri Bhagavan Uvacha.
1: Sarvatra Panchabhutani Sastam Kinchin Navidyati Patala Lokamunandukani Bhulokamunandukani మరియు ఏ స్వర్గలోకమునందైనప్పటికీ పంచభూతములు తప్ప ఇంకా ఆరో భూతమనేటువంటిది ఎక్కడ కూడాను కనిపించదు.
2: Wherever you see beings on earth, in heaven or in another world, you have these five elements and nothing else exists.
1: కనుక దేనిని ఆశించినప్పటికీ, దీనిని విసర్జించినప్పటికీ, దీనితో సంయోగం కలిగినప్పటికీ, దీనితో వియోగం సంభవించినప్పటికీ పంచభూతముల యొక్క పరిణామము తప్ప అన్యము కాదు.
2: వాట్ ఎవర్ యు డిజైర్, వాట్ ఎవర్ యు గెట్, వాట్ ఎవర్ యు ఆస్పైర్ ఫార్, వాట్ ఎవర్ యు లూజ్, వాట్ ఎవర్ ఇస్ ద సెపరేషన్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నథింగ్ బట్ changes and manifestations of five elements.
1: ee panchabhutamulu nascharamainatuntivi.
2: These five elements are impermanent.
1: Nirantaramu maarpu chendetuntivi.
2: Continuously they will be undergoing change.
1: Needu vikasinchinatuvanti pushpamu repatiki vaadipothundi.
2: The flower which has blossomed today gets dried up tomorrow.
1: రేపు వాడిపోయిన పుష్పము మరునాడు కుళ్ళిపోతుంది.
2: ద వన్ విచ్ ఇస్ డ్రైడ్ అప్, ద ఫ్లవర్ విచ్ ఇస్ డ్రైడ్ అప్ టుమారో, ద డే లేటర్ ఇట్ గెట్స్ రాటన్.
1: నేడు వండిన అన్నము రేపటికి పాసిపోతుంది.
2: ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ టుడే ఇట్ బికమ్స్ స్టేల్ టుమారో.
1: పాసిపోయిన అన్నం పక్వానికి రాదు.
2: ద వన్ ఫుడ్ విచ్ హెస్ బికమ్ స్టేల్ again it will not get back its original state.
1: Tadupari adi e vishamuga maaripothundi.
2: The same food becomes poison in the next stage.
1: Needu andachandamuga undinatvanti aakaramu konni varshamulaku vikaramuga maaripothundi.
2: The form which is all beautiful today becomes ugly after a few years.
1: Needu chandruni endunnatvanti anuvu repu bhulokaniki digavachu.
2: The autumn in the moon it may get down to earth.
1: Needu bhoomi pai unnatundi anuvu repadi nu chandramandalanni cheravachu.
2: The autumn which is prevailing in the earth today it may go to moon tomorrow.
1: Prati 7 samvatsaramulo kudanu manaviniyam dehamunandunnatundi yokka anuvulanni kudanu poorthiga maaripothayi.
2: Once in 7 years all the atoms which constitute the human body undergo a total change.
1: Itti anuvuto kudinatvanti yokka indriyamulanu sthiramuga bhavinchi avye satyamulani vishwasinchi vaati venta ventaadatam idi sariyainatvanti yokka kartavyam kaadu.
2: It is not proper duty on the part of the man to think that these elements and this body and these sense organs which are full of these atoms which undergo a change, to think that they are steady and they will be permanent, this is rather foolish.
1: Ivi kevalamu bhasha sambandhamainatvanti vishayamulu maatrame ventaadutu untayi.
2: Only the external senses will be hankering after them.
1: Veetini 24 తత్వములతో కూడినటువంటి మాయా స్వరూపమని కూడాను నిరూపించింది భగవద్గీత.
2: భగవద్గీత హెస్ ఆల్సో ప్రూవ్డ్ దట్ దిస్ పర్టికులర్ ఫెనామినన్ కన్సిస్ట్ ఆఫ్ 24 ప్రిన్సిపల్స్.
1: ఇంకా ఆత్మతో కూడి 25 తత్వములతో నిండినటువంటిదని కూడా నిరూపించాడు బాలరాజు.
2: బాలరాజు హెస్ ఆల్సో సెడ్ దట్ అలాంగ్ విత్ ఆత్మ దిస్ బికమ్స్ 25 ప్రిన్సిపల్స్.
1: వీటిని మనం సులభంగా అర్థం చేసుకునే వలన 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 ప్రాణములు, 5 కోశములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవన్నీ చేరితే 24 తయారవుతుంది.
2: టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ, దీస్ 10 సెన్స్ ఆర్గన్స్ అండ్ 5 ఎలిమెంట్స్ అండ్ 5 షీట్స్ ఇంటెలిజెన్స్ మైండ్ అండ్ అహంకార ఈగోయిజం
1: బుద్ధి
2: ఇంటెలిజెన్స్ ఆల్ దిస్ విల్ మేక్ 24.
1: ఇంకా ఆత్మతో కూడినప్పుడు 25 రూపొందుతుంది.
2: అలాంగ్ విత్ ఆత్మ ఇట్ బికమ్స్ 25.
1: ఈ 24 అవిద్యా లక్షణములైనటువంటివి కనుక, అవిద్యా వస్తువులైనటువంటివి కనుక, ఈ అవిద్యా వస్తువులను లెక్కించేటువంటి యొక్క దీనిలో ఈ సాంఖ్యము కొంత సహాయకార అయినటువంటిది కనుక దీనికి సాంఖ్యయోగము అని పేరు వచ్చింది.
2: దిస్ చాప్టర్ ఇస్ కాల్డ్ సాంఖ్యయోగ బికాస్ దిస్ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్ దీస్ 24 ప్రిన్సిపల్స్ విచ్ రిఫ్లెక్ట్ ఇన్ అవే ఇగ్నోరెన్స్.
1: శబ్ద స్పర్శ రూప రస గంధం,
2: సౌండ్, టచ్, సైట్ అండ్ శబ్ద స్పర్శ రస, టేస్ట్ అండ్ స్మెల్, దీస్ ఆర్ ద 5 ఎలిమెంట్స్.
1: ఇంకా కర్మేంద్రియమైనటువంటి కన్ను, ముక్కు, చెవు, నోరు, చర్మం.
2: ది 5 కర్మేంద్రియాస్ ఆర్ ఐ, ఇయర్, టంగ్, స్కిన్ అండ్ నోస్.
1: కన్ను ఉండవచ్చును, అది కర్మేంద్రియము, కానీ దృష్టి లేకపోవచ్చు.
2: దేర్ మే బి అన్ ఐ బట్ యూ మే నాట్ హ్యావ్ సైట్.
1: కనుక కన్ను కర్మేంద్రియము, ఆ దృష్టియే జ్ఞానేంద్రియము.
2: ఐ ఈజ్ కర్మేంద్రియ అండ్ ది సైట్ ఈజ్ జ్ఞానేంద్రియ.
1: నోరు ఉండవచ్చును, కానీ మాట్లాడలేకపోవచ్చు.
2: యూ మే హ్యావ్ మౌత్ బట్ యూ మే నాట్ బి ఏబుల్ టు స్పీక్.
1: నోరు కర్మేంద్రియము, మాటలు లేకపోవటం జ్ఞానేంద్రియం.
2: మౌత్ ఈజ్ కర్మేంద్రియ, స్పీచ్ ఈజ్ జ్ఞానేంద్రియ.
1: అనేక మందికి చెవులు ఉంటుంటాయి కర్మేంద్రియములు, కానీ వినిపించవు.
2: ఎ నంబర్ ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ ఇయర్స్ బట్ దే మే నాట్ బి ఏబుల్ టు హియర్.
1: కనుక నీ కర్మేంద్రియముతో కూడినటువంటివి జ్ఞానేంద్రియములు, జ్ఞానేంద్రియములతో చేరినటువంటివి కర్మేంద్రియములు.
2: Therefore, there is an inextricable relationship between కర్మేంద్రియాస్ అండ్ జ్ఞానేంద్రియాస్.
1: కనుక కర్మేంద్రియములు 5, జ్ఞానికి అంతర్భావంతో శక్తి సామర్థ్యము నిరూపించేటువంటి జ్ఞానేంద్రియములు 5, ఇవి 10.
2: కర్మేంద్రియాస్ మోటర్ ఆర్గన్స్ దే ఆర్ 5 అండ్ ది అలాంగ్ విత్ దిస్ ది ఇన్నర్ వన్స్ అండ్ ది సటిల్ వన్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ సెన్స్ ఆర్గన్స్ దే ఆర్ 5.
1: ఇంకా కోశములు 5,
2: షీట్స్ ఆర్ 5,
1: అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ.
2: అన్నమయ రిలేటింగ్ టు ద బాడీ, ప్రాణమయ రిలేటింగ్ టు ద లైఫ్ బ్రెడ్, మనోమయ మైండ్ అండ్ విజ్ఞానమయ ఇంటెలిజెన్స్ అండ్ ఆనందమయ బ్లిస్ షీట్.
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఈ పంచభూతములు, పంచప్రాణములు.
2: పంచ ప్రాణస్ ఆర్ ప్రాణపాన, వ్యాన, ఉదాన, సమాన,
1: ఇవన్నీ చేర్చి 20 అవుతుంది.
2: ఆల్ దీస్ పుట్ టుగెదర్ విల్ బి 20.
1: మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియ, అహంకారము, ఈ 4 చేర్చి 24 అవుతుంది.
2: మైండ్, ఇంటెలిజెన్స్, హార్ట్, ఇంటెలిజెన్స్ అండ్ అహంకార ఈగోయిజం,
1: ఇవన్నీ కూడాను కేవలము అవిద్యా ప్రభావంతో ఉండినటువంటి వస్తువులు కనుక వీటిని లెక్కించడం వల్ల దీనికి సాంఖ్యము అని వచ్చింది.
2: ఆల్ దీస్ 24 ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇగ్నరెన్స్ అండ్ యాజ్ దీస్ ఆర్ కౌంటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ అసోసియేటెడ్ ద నంబర్ దేర్ఫోర్ దే ఆర్ కాల్డ్ సంఖ్యయోగ.
1: కనుక ఇట్టి మార్పు చెందేటువంటి ఇంద్రియముల ద్వారా మార్పు చెందినటువంటి ఆనందం మనకి ఏ రీతిగా లభిస్తుంది?
2: విత్ ది హెల్ప్ ఆఫ్ అండ్ త్రూ దీస్ సెన్స్ ఆర్గన్స్ విచ్ అండర్గో ఏ చేంజ్, హౌ కెన్ వీ అరైవ్ అట్ అండ్ అటైన్ ఏ బ్లిస్ విచ్ ఈస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దీస్ థింగ్స్.
1: మనం అనుభవించేటువంటి ఆనందములన్నీ కూడాను దుఃఖ కారణములైనటువంటివి.
2: ఆల్ ది జాయ్స్ వి ఎక్స్పీరియన్స్ ఆర్ లైక్లీ టు జస్ట్ గెట్ అస్ సారో ఓన్లీ.
1: కనుక ఇవి శాశ్వతములైనటువంటివి కావు.
2: దీస్ ఆర్ నాట్ పర్మనెంట్ థింగ్స్.
1: ఇవి వచ్చి పోయేటువంటివి.
2: దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ లైక్లీ టు కమ్ అండ్ దెన్ దే గో.
1: కనుక వీటిని మాత్రం నీ విశ్వసించి నీ ఇంద్రియమును పెడమార్గం పట్టించుకోవద్దు అని శ్రీకృష్ణుడు బోధించాడు.
2: కృష్ణ హెస్ టాట్ డోంట్ బిలీవ్ దీస్ సెన్స్ ఆర్గన్స్ అండ్ గో ది రాంగ్ వే విత్ దట్ బిలీఫ్.
1: ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి అధికారి అయినా, ఎంతటి పదవి ఉండినప్పటికీ, ఎంతటి సిరి సంపదలతో కూడిన వాడైనప్పటికీ, ఇంద్రియములను నిగ్రహించుకుని లేకుండా వాడికి శాంతి అనేటువంటిది లభించదు.
2: However much educated a person be, whatever position he may hold, whatever office he may hold, however rich he may be, unless he has control of senses, he will not be having peace of mind.
1: Kanuka shanti anetundi indriya nigraha dwarane manaku labhistundi.
2: Therefore one can obtain peace of mind only by controlling the sense organs.
1: Ee vidhamainatundi indriya nigraha nimittamai ee sankhyogamlo అనేక విధములుగా కూడాను అర్జునుడికి బోధించాడు కృష్ణుడు.
2: కృష్ణ హ్యాస్ టాట్ ఇన్ అ నంబర్ ఆఫ్ వేస్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ సాంఖ్యయోగ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం ఏ రీతిగా మనం చేయటం,
2: హౌ టు కంట్రోల్ ది సెన్సెస్.
1: ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి అని భావిస్తుంటారు.
2: ఇట్ ఈస్ జనరలీ థాట్ దాట్ కంట్రోలింగ్ సెన్సెస్ ఈజ్ రాదర్ డిఫికల్ట్.
1: ఇక్కడ అనార్యష్టం అని అన్నాడు కృష్ణుడు.
2: కృష్ణ హ్యాస్ ఎంప్లాయ్డ్ యూజ్ ద వర్డ్ అనార్యష్టం.
1: అనార్యజుష్టం,
2: అనార్యజుష్టం
1: అనగా ఆర్యులని అనార్యులని రెండు తెగల వారుంటున్నారు.
2: ఇట్ మీన్స్ దట్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పర్సన్స్, ఆర్యన్స్ అండ్ అనార్యన్స్.
1: సన్మార్గమును,
2: ఫాలోయింగ్ ద రైట్ పాత్,
1: పవిత్రతను,
2: sacredness,
1: prakashamunu,
2: effulgence,
1: aashrayinchi,
2: taking refuge in these,
1: aacharinchi,
2: practicing them,
1: anubhavinchetunti varu aaryulu ani.
2: People who experience and enjoy these things, they are aryans.
1: Inka apavitramainatunti bhavamulato,
2: then people with full of unsacred,
1: ashuddhamainatunti hrudayalato,
2: impure hearts,
1: వారు చీకటిగా అనగా అజ్ఞానమును కమ్మి,
2: పీపుల్ హూ ఆర్ అండర్ ద స్పెల్ ఆఫ్ ఇగ్నరెన్స్,
1: అపవిత్రతతో జీవించేటువంటి వారంతా అనార్యులు అని.
2: పీపుల్ హూ లివ్ ఎన్ అన్రైచియస్ లైఫ్, దే ఆర్ అనార్యన్స్.
1: సన్మార్గమునకు విరుద్ధము దుర్మార్గము.
2: బ్యాడ్ బిహేవియర్ ఈజ్ అపోజిట్ ఆఫ్ గుడ్ బిహేవియర్.
1: పవిత్రతకు విరుద్ధము అపవిత్రము.
2: అన్సేక్రెడ్నెస్ ఈజ్ ది ఆపోజిట్ ఆఫ్ సేక్రెడ్నెస్.
1: ప్రకాశమునకు విరుద్ధము అంధకారము.
2: Darkness is the opposite of effulgence, light.
1: వీరందరూ కూడాను వీరే దేవతలు రాక్షసులు అని పిలువబడుతూ వచ్చు.
2: దీస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ గాడ్స్ అండ్ డెమన్స్.
1: పవిత్రతతో కూడి,
2: అసోసియేటెడ్ విత్ సేక్రెడ్నెస్,
1: సద్గుణములతో ఉండి,
2: లివింగ్ విత్ గుడ్ క్వాలిటీస్,
1: ప్రకాశవంతమైనటువంటి జ్ఞానపుత్రంలో ప్రవేశించినటువంటి వ్యక్తులు,
2: పీపుల్ హూ ఎంటర్ ఇన్ టూ qualities of effulgence and principles,
1: veeru aryulu ani nirnayam chesindi.
2: It has concluded that these are aryans.
1: Arjuna, nee inta varaku nenu aryudani bhavinchalu.
2: Arjuna, I thought till now that you are an arya.
1: Nee durmargam anetundi margamlo praveshistunnavu.
2: That you are entering in the wrong and a bad path.
1: అపవిత్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నావు.
2: యు ఆర్ ఫాలోయింగ్ ఎన్ అన్సేక్రెడ్ పాత్.
1: అంధకారంలో మునిగి ఉంటున్నావు.
2: యు ఆర్ గెటింగ్ డ్రౌన్డ్ ఇన్ డార్క్నెస్.
1: నీవు అనార్యుడిగా నిరూపిస్తూ ఉంటున్నావు.
2: యు ఆర్ ప్రూవింగ్ టు యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎన్ అనార్య.
1: ఇలాంటి వాడిని ఆర్యుడని చెప్పుకోవటం కూడా సిగ్గులు చేయటం అన్నాడు.
2: ఇట్ వుడ్ బి రాంగ్ అండ్ షేమ్ఫుల్ టు కాల్ సచ్ పీపుల్ యాజ్ ఆర్యన్స్.
1: కనుక నీవు ఆర్యుడు కమ్మని అనేక విధములుగా కూడాను ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని పురికొల్పాడు.
2: కృష్ణ గేవ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ టు మేక్ అర్జున ఎన్ ఆర్యన్.
1: ఈ అజ్ఞానమునకు మూల కారణము నీ యొక్క మోహము.
2: ది ప్రైమరీ కాజ్ ఫర్ యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ యువర్ అటాచ్మెంట్.
1: ఈ మోహమునకు పునాది అజ్ఞానము.
2: ఫర్ అటాచ్మెంట్ ది బేసిస్ ఈజ్ ఇగ్నోరెన్స్.
1: ఈ దుఃఖ మోహన అజ్ఞానములు మూడు కూడాను కొంతవరకు అరికట్టుకున్న వలన నీ యొక్క ఇంద్రియ నిగ్రహానికి తగిన ప్రయత్నం చేయమన్నాడు.
2: ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్ యువర్ గ్రీఫ్, సారో అండ్ అటాచ్మెంట్, దెన్ యూ షుడ్ రిసార్ట్ టు కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
1: ఇంద్రియముల విషయాన్ని చక్కగా గమనించాలి.
2: యూ హ్యావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
1: జీవయాత్రలో ఇంద్రియములు అనేటువంటివి గమ్యమును చేర్చేటువంటి గుర్రముల వంటివి.
2: ఇన్ ది జర్నీ ఆఫ్ లైఫ్ దీస్ సెన్స్ ఆర్గన్స్ ఆర్ లైక్ హార్సెస్ విచ్ కెన్ టేక్ యూ టు ది గోల్.
1: ఈ గుర్రమును అదుపులో ఉంచినప్పుడే రథమునకు కాని రథమునందు ఉన్నటువంటి వారికి కాని క్షేమం చేకూరుతుంది.
2: ఓన్లీ వెన్ యూ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దీస్ హార్సెస్ ద చారియట్ ఆర్ ద పర్సన్ హూ ఈస్ రైడింగ్ ఇట్ వుడ్ బి సేఫ్.
1: ఈ గుర్రమును స్వేచ్ఛగా వదిలినప్పుడు గుర్రము ఒక రథమునందు కూర్చున్నటువంటి యొక్క యజమానునికి కాని రథమునకు కాని ప్రమాదం సంభవించవచ్చు.
2: If you let them uncontrolled and free, it is likely that the chariot and the person, the resident of it, they may come to grief.
1: Kanuka mottamota neevu gamyanni suchyamanga cheravalanna ee gurramulu modalu neevu adupulo pettukovali.
2: Therefore, if you want to reach the goal safe, have absolute control over these horses.
1: Ee yokka indriyamulaku మాత్రహ అని ఒక కొత్త పేరు పెట్టాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ గివన్ ఎ న్యూ నేమ్ ఫర్ దీస్ సెన్స్ ఆర్గన్స్ బై ది మాత్రహ.
1: మాత్ర అనగంటే ఏమిటి? యా మాయా ఇది మాత్రహ అని దీనికి అర్థం. ఏది కొలచునో దానికి మాత్ర అని.
2: మాత్ర మీన్స్ ద వన్ విచ్ మెజర్స్.
1: ఇక్కడ ఇంద్రియములు కొలిచేటువంటిది ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యం నిరూపించగలము?
2: How can we prove that these sense organs have the capacity to measure?
1: నాలుక ఉంటుంది.
2: Take the tongue.
1: ఇది తీయగా ఉన్నది, ఇది చేదుగా ఉన్నది అని ఈ రుచులను కొలిచినటువంటిది ఏమిటి?
2: What is it that measures and identifies that such a thing is sweet and such a thing is bitter?
1: ఇది తీపు, ఇది చేదు అనేటువంటి దాన్ని నిర్ణయం చేసి దానికి కొలచి అనేక నిర్ణయం చేసినటువంటిది నాలుక.
2: ఇట్ ఈస్ ఎ టంగ్ విచ్ మెజర్స్ అండ్ విచ్ డిటర్మిన్స్ ది టేస్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఐటమ్ యాజ్ స్వీట్ ఆర్ బిట్టర్.
1: మనిషి బాగానే ఉన్నాడు కానీ ముక్కు మాత్రం పొడువు అని వాని ఆకారాన్ని నిర్ణయం చేసింది.
2: వైల్ డిస్క్రైబింగ్ ఎ పర్సన్స్ ఫేస్ హీఈస్ క్వైట్ ఆల్ రైట్ బట్ హిస్ నోస్ ఈస్ లాంగిష్.
1: ఈ కొలతను చేసినటువంటిది ఏమిటి? కన్నులు.
2: What is it that measures its the length of the nose? It is the eyes.
1: ఇది చాలా శ్రావ్యంగా ఆనందంగా ఉంటున్నది గానము, ఇది స్వరబద్ధంగా లేదు అని మంచి చెడ్డని నిర్ణయం చేసినటువంటిది చెవి.
2: ఇట్ ఇస్ ది ఇయర్ విచ్ డిటర్మిన్స్ అబౌట్ ది మ్యూజిక్ వెదర్ ఇట్ ఇస్ మెలోడియస్ ఆర్ ది.
1: అదే విధంగా ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క విషయాన్ని నిర్ణయం చేసి అనగా కొలచి ఈ మంచి చెడ్డలు నిర్ణయం చేస్తుండాలి ఈ ఇంద్రియములు.
2: ఇన్ దిస్ ఫ్యాషన్ ఆల్ దీస్ సెన్స్ ఆర్గన్స్ మెజర్ డిఫరెంట్ ఐటమ్స్ అండ్ డిక్లేర్ దేర్ టేస్ట్.
1: అదే విధంగానే ఈ మాత్ర అనే దానికి ఇంకొక అర్థం కూడా ఉంటుండాలి.
2: దెర్ ఇస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మాత్ర.
1: ఇక్కడ ఒక నియతి అన్నారు, పరిమితి.
2: దెర్ ఇస్ వన్ మెజర్మెంట్.
1: పరిమితి,
2: పరిమితి,
1: లిమిట్.
2: దెర్ ఇస్ వన్ లిమిట్.
1: ఈ లిమిట్ అంటే దీనికి ఏ విధంగా ఇంద్రియాలకు లిమిట్ అని మనం నిర్ణయం చేయవచ్చు.
2: దెన్ వీ కెన్ జస్ట్ డిసైడ్ హౌ దిస్ లిమిట్ కెన్ బి అప్లైడ్ టు ది సెన్స్ ఆర్గన్స్.
1: ముక్కునిచ్చాడు భగవంతుడు.
2: గాడ్ హెస్ గివన్ నోస్.
1: శ్వాసము, ఉచ్ఛ్వాస నిశ్వాసములను అనుభవించుటకు, గంధము అనగా వాసన చూచుటకు ఈ ముక్కునిచ్చాడు.
2: ఫర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్, ఫర్ బ్రీతింగ్ అండ్ ఆల్సో ఫర్ స్మెల్లింగ్ దిస్ నోస్ హెస్ బీన్ గివన్.
1: ఈ విధమైనటువంటి కార్యముల చేత నీ జీవితాన్ని గడుపుకొని దీనిని ధన్యము గావించి సక్రముగా దీనిని వినియోగించుకోమని ఇచ్చాడు.
2: యూజ్ దిస్ పర్టికులర్ నోస్ ప్రాపర్లీ ఫర్ ది థింగ్స్ విచ్ ఆర్ స్పెసిఫైడ్ అండ్ ఫీల్ హ్యాపీ, బీ హ్యాపీ విత్ ఇట్.
1: ఇది సరైనటువంటి రీతిలో మనం వినియోగించుకున్నప్పుడు భగవత్ ఆజ్ఞను శిరసావించినటువంటి వారం అవుతాం. తదుపరి ఈ ఇంద్రియములను పవిత్రమైనటువంటి దాంతో మనం ప్రవేశించినటువంటి వారం అవుతాం.
2: If we use this nose properly, then we will have obeyed the command of the Lord.
1: Gandhamu anaga vasana chuchutaku ee mukku nichadu.
2: For inhaling and exhaling, for breathing and also for smelling, this nose has been given.
1: Ee vidhamainatundi karyamula cheta

0: பார்த்தோம்.
1: If we use this nose properly, then we'll have obeyed the command of the Lord and also would have used it in the most appropriate way as such.
0: சில சக்கரமைக்குட்டு மார்க்கமுலோ நடுச்சுக்கோட்டமு, பகவத் ஆக்னு சிரசாவுகின்சிடமு, ரெண்டு ஜர்கட்டம் சேட்டா, தத்வாரா எந்தையனமனுக்கு பலித்தமலாபிச்துந்தி.
1: Conducting ourselves in the proper way and obeying the command of the Lord, by doing these two things, we get good results.
0: அட்டு காக்குண்டா, முக்கு நிச்சினைட்டும்டி சுவாசகோசமனி, ஏக மன்சி சுகந்தான்னி அனுபவிச்சிடம் கோசமனி இச்சினட்டு முக்குதோ நசியம் வேசுக்குண்டு குறிச்சுட்டே இது அபமார்க்கான்னு பட்டிச்சினட்டு வாரமோதாம்.
1: Such being the case, instead of using the nose for breathing and for smelling good things, if we use the nose for snuffing, then it would be
0: தத்வாரா பகவந்துடு இச்சினட்டு ஏ இந்திரியான்னி தப்பு மார்க்கமுலோ பிரவேசப்பெட்டினட்டு வாரமே காக்குண்டா தானினி துர்வினியோகப்படுத்திக்கோட்டம் கூடனு தைவாஜ்ஞனு உல்லங்கிச்சினட்டு வாரம் கூட அவுதாம்.
1: By using it for taking snuff, we would have misused the nose which has been given by God, and not merely that, we would have disobeyed the command of the God.
0: నాలుకు నిచ్చాడు.
1: Tongue has been given to us.
0: నాయన, మృదుమధురమైనటువంటి మాటల చేత ఇతరుల హృదయాన్ని బాధించకు అని చెప్పాడు.
1: Child, use this particular tongue to talk sweetly and not to hurt others' hearts.
0: మృదుమధురమైనటువంటి మాటలతో వారిని ఆనందించాలి, ఆనంద పెట్టాలి.
1: Should give them joy by speaking sweet.
0: హృదయానికి బాధ కలిగేటువంటి మాటలు ఈ యొక్క నాలుగు ద్వారా ప్రవేశపెట్టకూడదు.
1: You should not use words which hurt the feelings of others.
0: అంతేకాకుండా సాత్విక ఆహారమును, పవిత్రమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారమును భుజించమని చెప్పాడు.
1: నాట్ మెయిర్లీ దాట్, యూజ్ ద టంగ్ టు టేక్ సాత్విక్ అండ్ హెల్తీ ఫుడ్.
0: దేహమునకు సంబంధించినటువంటి యొక్క విటమిన్స్, ప్రోటీన్స్ ఇలాంటి శక్తి సంబంధమైనటువంటి యొక్క పదార్థములను కూడా భుజించమని చెప్పాడు.
1: టేక్ ఫుడ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ విటమిన్స్ విచ్ కెన్ గివ్ యూ ది స్ట్రెంగ్త్ ఫర్ ద బాడీ.
0: అంతేకాని ఈ నాలుగుతో సిగరెట్లు, బీడీలు, చుట్టలు త్రాగటము, మద్యపానమును సేవించటము, మాంసమును భక్షించటము, ఈ విధమైనటువంటి యొక్క వృత్తుల చేత భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఇంద్రియాన్ని మనం దుర్వినియోగపరిచినటువంటి వారమవుతాం, భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి వారమవుతాం.
1: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యూ యూజ్ ద టంగ్ ఫర్ స్మోకింగ్ సిగరెట్స్ అండ్ ఫర్ డ్రింకింగ్ ఆల్కహాల్ అండ్ ఫర్ టేకింగ్ మటన్ అండ్ సచ్ అదర్ థింగ్స్, వుడ్ హావ్ మిస్యూజ్డ్ అండ్ డిసోబేడ్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
0: ఇదే విధంగానే ప్రతి ఇంద్రియమును కూడాను ఏ విధముగా భగవంతుడు నిర్ణయించాడో, ఏ నిమిత్తమై అనుగ్రహించి ప్రసాదించాడో ఆ మార్గమును మనం అనుభవించినప్పుడే ఇంద్రియములు సరి అయినటువంటి దీంట్లో మనకు సుఖశాంతిని అందించగలవు.
1: వాట్ ఎవర్ టాస్క్ హావ్ బీన్ అసైన్ టు ది వేరియస్ సెన్స్ ఆర్గన్స్ బై గాడ్, ఇఫ్ యూ యూజ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్ అలోన్, దెన్ దెర్ విల్ బి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ఆర్గన్స్ ఫర్ విచ్ దే హావ్ బీన్ గివెన్.
0: ఈ ఇంద్రియములు విషయ సంపర్కము చేత లేక సంసర్గం చేత సుఖ దుఃఖములను, వేడి చల్లదనమును కూడాను అందుకుంటున్నాయి.
1: దీస్ సెన్స్ ఆర్గన్స్ వెన్ దే కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్, దెన్ దే గెట్ హీట్ అండ్ కోల్డ్, దే గెట్ జాయ్ అండ్ గ్రీఫ్.
0: కేవలం ఇంద్రియములు ఉండినంత మాత్రమున మనకు సుఖ దుఃఖములు ఏమాత్రం కూడాను కలగవు. ఇంద్రియములు విషయముతో కూడినప్పుడే సుఖ దుఃఖాలకు కారణమవుతుంది.
1: By merely having sense organs, you don't get either joy or grief. Only when the sense organs come in contact with these sense objects, you get the joy or grief.
0: నీవు ఇక్కడ ఉన్నావు.
1: You are here in the hall.
0: నీ చెవు ఇక్కడే ఉంటుండాలి ఇంద్రియం.
1: Your ear also is here with you.
0: ఇదో నీ గ్రామం లోపల ఏదో జరిగి ఉంటుండాలి.
1: Something has happened in your village.
0: మంచి కాని చెడ్డ కాని.
1: Be it good or bad.
0: అక్కడ విషయం ఉంది, ఇక్కడ ఇంద్రియం ఉంది.
1: There is something which has happened there and your ear is here.
0: Kaani neeku sukham kaani leka dukham kaani, aanandam kaani leka vicharam kaani, rendu levu.
1: Happiness or grief, joy or sorrow, you don't get from this.
0: Adi edina oka phone egina vachi ayya ee manchi vishayam jarigindante chaala uppungi pothunnav, ee chedda vishayam jarigindante vicharamlo kungi pothunnav.
1: If you get a phone call and come to know what has happened in the village, if it is a good thing, then you get joy. If it is a bad thing, you get grief.
0: Indriyamulaku vishayam cherinappude sukha dukkhamulaku kaaranam aipothundi.
1: Only when the sense object is associated with the sense organ, that leads to joy or grief.
0: Kanuka vishayamulu undinappatikini vishayam maarpu chendetvani indriyamulaku daniki ematram gur cherchukokunda chuchukovali.
1: There may be sense objects, but

0: to take care to see that sense organs do not come in touch with sense objects.
1: ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి.
0: These are all impermanent things.
1: ఇవి నిజంగా కూడా శాశ్వతమైనటువంటివి కాదు.
0: These are really not permanent ones.
1: ఈ విషయాలను మనం ఒక్కొక్క చిన్నదానిని మనం చేర్చుకుంటూ పోవటం చేత మన జీవితము మరింత మాలిన్యంగా మారిపోతుండాలి.
0: By taking small things though, our life becomes impure.
1: ప్రపంచంలో అనేక జీవులు ఉంటున్నాయి.
0: There are a number of living beings in the world.
1: ఇక్కడ కొన్ని కొన్ని కొన్ని ఇంద్రియముల చేతనే అవి కట్టుబడిపోతుంటాయి.
0: These living beings become victims of one or two of these sense organs.
1: Kuranga, matanga, patanga, neena bhungamula vale annadu. Kuranga, matanga, pitanga, anga kurangamu. Kurangam anaga jinka.
0: Kurangamu means deer.
1: Idi shabdamutone sthambinchipothundata.
0: This is controlled and this is a victim of the sound.
1: Shabdamutone konchi varaku thanu kattubadipothundi.
0: It is bound by this sound.
1: మాతంగ ఏను
0: మాతంగ ఎలిఫెంట్
1: ఇది స్పర్శతో కట్టుబడిపోతుంది.
0: దిస్ ఈజ్ కంట్రోల్డ్ అండ్ బౌండ్ బై టచ్.
1: ఈ విధంగానే కొన్ని కొన్ని జంతువులు ఒక్కొక్క శబ్ద స్పర్శ రూపరసగంధాదులతో.
0: ఇన్ దిస్ వే ఏ నంబర్ ఆఫ్ ఎనిమల్స్ డిఫరెంట్ ఎనిమల్స్ ఆర్ బౌండ్ బై డిఫరెంట్
1: పతంగము అని. పతంగం అనగా మిడత.
0: పతంగం ఈజ్ ది నెక్స్ట్ వన్.
1: అది లైట్ ను చూచిన తక్షణమే అది వచ్చి దాంట్లో కూలిపోతుంది.
0: ద మోమెంట్ ఇట్ హ్యాపన్స్ టు సీ లైట్ ఇట్ లైక్ టు గెట్ ఇట్ సెల్ఫ్ బర్న్ట్ అండ్ జాయిన్ బై జాయినింగ్ ఇట్.
1: మీనము చేప.
0: నెక్స్ట్ వన్ ఇస్ ఫిష్.
1: చేప ఇది రసమునకు అనగా ఎర్ర యొక్క రసమును చూస్తే అది బంధింపబడిపోతుంది.
0: ఫిష్ ఈజ్ బౌండ్ బై ఇట్స్ టేస్ట్ అండ్ టంగ్.
1: తుమ్మెద.
0: బీ
1: ఇది వాసన చూసేటప్పటికే పుష్పంలో ప్రవేశిస్తుంది.
0: By the power of smell, it enters the flower and gets bound.
1: Kuranga, matanga, patanga, neena brungamula valeyani, ee okkokati okkoka indriyulaku okkoka vishayaniki maatrame kattubadipothunnayi.
0: All these five, they are bound by, each one of them is bound by one sense organ.
1: Kaani manavudu annintiki kattubadipothunnadu.
0: But man is bound by five of them.
1: Shabda sparsha roopa rasa gandhadulaku kattubadipothunnadu.
0: Sound, touch, taste and all these five types of organs he is controlling.
1: Kanka ee yokka cheta kante tummeda kante yenu kante jinka kante mirita kante kudanu heenamaipoyutunnadu manavudu.
0: Therefore he is becoming lower and meaner than all these five animals.
1: Deeniki oka chinna katha.
0: There is a small story to illustrate this.
1: ఒకనొక సమయం లోపల దక్షిణామూర్తి దేశ సంచారం చేస్తూ వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఎ టైం దక్షిణామూర్తి అండర్టుక్ ఎ టూర్.
1: ఈ సంచారంలో దక్షిణామూర్తి ఒక్కొక్క వస్తువును ఒక్కొక్క విషయాన్ని తాను గురువుగా స్వీకరిస్తూ వచ్చాడు.
0: ఇన్ దిస్ టూర్ హీ కన్సిడర్ ఈచ్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అండ్ ఈచ్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ యాజ్ హిస్ గురు.
1: దక్షిణామూర్తికి 34 మంది గురువులు ఉన్నారని కొంతమంది, 64 మంది గురువులు ఉన్నారని కూడా కొంతమంది చెప్తారు.
0: సమ్ పీపుల్ సే దక్షిణామూర్తి హ్యాడ్ 34 టీచర్స్, సమ్ పీపుల్ సే దట్ హీ హ్యాడ్ 64 టీచర్స్.
1: ఒకనాడు వస్తూ ఈ సముద్రానికి దగ్గరకు వచ్చి ఇసుక దిన్న పైన కూర్చొని ఆ సముద్రం యొక్క అలలను ఆశ్చర్యంగా ఆనందంగా తిలకిస్తున్నాడు.
0: Once he happened to go to the shore of a ocean and he was enjoying the waves and the various aspects of the ocean.
1: Okka nimishamlo edo gaaliki oka chetta vachi padindi aa samudramlo.
0: One wave brought and threw a dust on the shore.
1: Tachchani ee samudramu oka daana paina oti alana pampinchi aa chettanu gattuku nettinchindi.
0: And the moment this dust fell into the ocean, waves came one after another and threw this dust out of this ocean.
1: దక్షిణామూర్తి అనుకున్నాడు, అనంతమైన సముద్రము, అగాధమైన లోతు కలిగినటువంటి ఈ సముద్రము ఒక్క చిన్న చెత్త వచ్చి దాంట్లో పడితే దానికి ఏమి నష్టము, ఇందుకోసం ఈ విధంగా దీనికి ఇంత తీవ్రంగా దాన్ని తక్షణమే దీన్ని వెనుకకు నెట్టి వేస్తుండాలి అని యోచించాడు.
0: దక్షిణామూర్తి థాట్ ఫర్ ఎ వైల్, ఓషన్ సచ్ వాస్ట్ అండ్ సచ్ డీప్ యాజ్ ఇట్ ఈస్, వై షుడ్ ఇట్ త్రో అవే స్మాల్ లిటిల్ డస్ట్, కుడ్ ఇట్ నాట్ అబ్జార్బ్ అండ్ టేక్ ఇట్.
1: తదుపరి ధ్యాన నిష్ఠయ్యాడు.
0: went into meditation.
1: చేసి దీని యొక్క అంతరార్థాన్ని గుర్తించాడు.
0: ఇన్ దట్ మెడిటేటివ్ మూడ్ హీ అండర్స్టూడ్.
1: ఈనాడు కొంత చెత్త వచ్చి తన పైన పడితే దాన్ని తాను ప్రవేశపెట్టుకుంటే అదే విధంగానే చెత్త చెత్త చెత్త చెత్త దండిగా వచ్చి కట్టవైపటికి సముద్రం రూపుణమని కూడా మరిపింపు చేస్తుంది.
0: ఇఫ్ సచ్ స్మాల్ డస్ట్ ఈజ్ అలౌడ్ బై ది ఓషన్ అండ్ ఇట్ మే అక్యుములేట్ డే ఆఫ్టర్ డే డస్ట్ మే అక్యుములేట్ అండ్ ఇట్
1: సముద్రాన్ని కప్పి వేస్తుంది.
0: ఇట్ మే కవర్ ది ఎంటైర్ ఓషన్ ఇట్సెల్ఫ్ అండ్ చేంజ్ ఇట్స్ ఫార్మ్.
1: కనుకని మొట్టమొదటి జాగ్రత్తలోని చిన్న చెత్తను కూడా తాను లోపల చేర్చకపోతే తానకి ఏ విధమైనటువంటి అపవిత్రత ఉండదు కదా అనేటువంటి ఉద్దేశంతో సముద్రం ఈ రకంగా చేస్తుండాలని భావించాడు.
0: హీ కన్సిడర్డ్ అండ్ హీ థాట్ దట్ ఓషన్ హాస్ బీన్ థింకింగ్ దట్ హీ షుడ్ నాట్ అలౌ డస్ట్ టు అక్యుములేట్ లైక్ దట్ ఇన్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్ హీ షుడ్ టేక్ స్టెప్స్ టు సీ దట్ ఇట్ ఇస్ థ్రోన్ అవుట్ సో దట్ ఇట్ వుడ్ బి సేఫ్.
1: ప్రారంభంలోనే చిన్న చిన్న విషయాలకు కూడాను మనం లోపల ఏమాత్రం కూడా అవకాశము చెడ్డ భావాలకు అవకాశం ఇవ్వకుండా ఉంటే పెద్ద పెద్ద విషయాలు మనలో ఇంక ప్రవేశించడానికి వీలుండదు.
0: రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఇఫ్ యూ టేక్ కేర్ టు సీ దట్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఐడియాస్ డు నాట్ కమ్ ఇన్ టు అస్ ఈవెన్ ఇన్ స్మాల్ మెజర్.
1: ఒక్క చిన్న విషయం ఏమైనా హృదయంలో చేరితే ఇది మంచిదా చెడ్డదా, ఇది చెడ్డదైతే తక్షణమే దాన్ని అలల మాది బయట పంపించడానికి ప్రయత్నించాలి.
0: Even if it is a small thing, if it becomes bad and if it tries to establish itself in the heart, if it is bad, you should throw it out.
1: Yedu idi chinna vishayam kada chinna vishayam kada ani manamu daniki pravesham isthe kramakramina adi peddadiga maaripothundi.
0: If you think that it is a small thing and it could be excused and if you give room for it in the heart, it starts growing in the heart.
1: Kanukane indriyam yokka panulanu chakkaga gurtinchi idi manchida cheddada అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకుంటే ఏ విధమైనటువంటి చెడు మార్గంలో కూడాను దీన్ని ప్రవేశపెట్టకుండా చూసుకోవచ్చు.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ హౌ విల్ హావ్ టు యూజ్ దిస్ సెన్స్ ఆర్గన్స్ దెన్ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యూ విల్ బి
1: ఐడెంటిటీకి వశమైపోయినటువంటి మానవుడు ఇంకా వాడు ఏమాత్రం కూడాను కోల్కొనలేడు.
0: A person who is bound by all the five sense organs, how do you...
1: దానికి శాంతి సుఖములు ఏమాత్రం కూడాను లభ్యం కావు.
0: హి వుడ్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ జాయ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ అట్ ఆల్.
1: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి.
0: దర్ ఇస్ అ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: ఒక మహారాజు ఉండేటువంటి వాడు.
0: దర్ వాజ్ ఎ గ్రేట్ కింగ్.
1: ఆ మహారాజుకు ఐదు మంది భార్యలు.
0: హీ హ్యాడ్ ఫైవ్ వైవ్స్.
1: ఈ ఐదు మంది భార్యలు కూడా ఎవరు చెప్పినట్టు వినేటువంటి వారు కాదు.
0: ఆల్ దీస్ ఫైవ్ వర్ సెడ్ దట్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ టు లిసన్ టు మహారాజా.
1: ఈ మహారాజు రాజులకు మహారాజే కాని చాలా బాధలతో కూలిపోతున్నాడు.
0: హీ మే బి కింగ్ ఓన్లీ ఫర్ పీపుల్ బట్ హీ వాజ్ సఫరింగ్ ఆగోని ఇమెన్స్.
1: తలపైన కిరీటము తలలోపల విచారము.
0: హీ హ్యాడ్ ఎ క్రౌన్ ఆన్ హిస్ హెడ్ బట్ ఇన్ హిస్ ఇన్సైడ్ హిస్ హెడ్ ఫుల్ ఆఫ్ వరీస్.
1: ఈ విధంగా వీరికి వశం కావటం చేత కదా ఈ బాధలంతా కలగటం. నిజంగా భార్యకు వసులు కానటువంటి వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని విచారించాడు.
0: As I become a slave of these wives, I am suffering. Is there anyone in the world who is not a slave of his wife? He thought over this particular matter.
1: ఒకనాడు ఈ విషయాన్ని ప్రత్యక్షంగా కూడా విచారణ చేయటము చాలా కష్టంగా ఉంటుంటది. ఎవరైనా ఏమైనా తలుచుకోవచ్చును అని ఒక సమావేశం చేపించాడు.
0: To inquire this openly and directly, it may not be quite nice. But anyway, he wanted to just have it.
1: ఈ సమావేశానికి పురప్రజలందరూ కూడాను రావాలి అని ఆహ్వానం చేశాడు.
0: He held a meeting and invited all the citizens of that particular country.
1: ఒకవైపున ఒక పెండాలు వేశారు పందిరి, మరొక వైపున ఒక పందిరి వేశాడు.
0: There were two pandals, one on one side, the other on the other side.
1: ఒక యొక్క పెండాల లోపల పందిరి లోపల భార్యకు వశమైనటువంటి వారు ఇక్కడ కూర్చోవాలి, భార్యను వశం చేసుకున్నవాడు ఇక్కడ కూర్చోవాలి అని పెండాలు ప్రత్యేకంగా పెట్టాడు.
0: ఆఫ్టర్ దాట్ హీ అనౌన్స్ దాట్ దేర్ ఆర్ టూ పెండాల్స్, వన్ పెండాల్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ కంట్రోల్ దేర్ వాయిస్ అండ్ ది అదర్ పెండాల్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్ హూ ఆర్ కంట్రోల్డ్ బై ది వాయిస్.
1: వచ్చారు, అందరూ వచ్చారు. భార్యకు వశమైనటువంటి పెండాల్లోనే చేరిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా.
0: సిటిజన్ స్టార్టెడ్ పోరింగ్ ఇన్ అండ్ దే వెంట ఇన్ టు దట్ పర్టికులర్ పెండాల్ వేర్ దే ఆర్ స్లేవ్స్ ఆఫ్ వైఫ్.
1: చూచాడు, కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంతమంది ఉంటున్నారు కదా నా రాజ్యంలో, నేను ఒక్కడు మాత్రం ఉండటంలో తప్పే వచ్చింది అనుకున్నాడు.
0: హీ అబ్జర్వ్డ్ దిస్ ఫెనామెనన్ అండ్ హీ గాట్ ఎ లిటిల్ కరేజ్ అండ్ టోల్డ్ టు హిమ్సెల్ఫ్ దట్ హీస్ నాట్ ద ఓన్లీ వన్, దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ లైక్ హిమ్.
1: వారి సభ ప్రారంభం కావడానికి ముందుగా ఒక్కడు మాత్రం వచ్చి భార్యను వశము చేసుకున్నటువంటి పెండాల్లో నిల్చుకున్నాడు.
0: జస్ట్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది మీటింగ్ వన్ పర్సన్ టికల్డ్ ఇన్ అండ్ హి జస్ట్ వెంట్ ఇన్ టు దట్ పెండల్ విత్ వేర్ హి హస్ ఇట్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్ హూ హావ్ కంట్రోల్ దేర్ వాయిస్.
1: చాలా సంతోషించాడు, ఒక్కడైనా ఉంటున్నాడు కదా అని.
0: కింగ్ వాస్ ఓవర్ జాయ్డ్ థింకింగ్ దట్ అట్లీస్ట్ దేర్ ఇస్ వన్ హూ హాస్ కంట్రోల్.
1: అతని దగ్గరికి పోయి స్వాగతం చేసి, మహానుభావుడవు నువ్వు, నీవు ఈ భార్యను వశం చేసుకున్నటువంటి వాడిగా ఉంటున్నావు అని అతను అనేక రకంగా వర్ణించాడు.
0: హీ వెంట్ టు హిమ్, అడ్రస్డ్ హిమ్, హి వాస్ సో హ్యాపీ, హి సెడ్ దట్ యు ఆర్ వన్ హూ హాస్ కంట్రోల్ ద వైఫ్.
1: ఈమెను వశం చేసుకోవటానికి ఏ విధమైనటువంటి మార్గాన్ని నువ్వు అనుసరించావు అని ప్రశ్నించాడు.
0: వాట్ ఇస్ ది పాత్ అండ్ వే టేకన్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ యువర్ వైఫ్, హీ క్వశ్చన్డ్ హిమ్.
1: చెప్పాడు, మహారాజా నేను భార్యకు వశమే కానీ భార్య నా వశం కాదు అన్నాడు.
0: He said, no, no, I am controlled by her and I have not controlled her.
1: అయితే మరి ఈ పెండాలను ఎందుకు చిన్నించుకున్నావు అన్నాడు.
0: Then king asked, why did you come into this pendal?
1: మా భార్య చెప్పింది.
0: My wife commanded me to go to this particular pendal and therefore I have obeyed and come here.
1: పుర ప్రజలంతా ఎక్కడ నిలుచుకుంటారో అక్కడ నువ్వు ఉండకూడదు.
0: మై వైఫ్
1: ప్రత్యేకంగా పోయి ఉండాలి, నీవు ప్రత్యేకంగా పోయి ఉండాలి అని శాసించింది అన్నాడు.
0: మై వైఫ్ కమాండెడ్ దట్ ఐ షుడ్ నాట్ జాయిన్ అండ్ గోయింగ్ టు ది పండాల్ వేర్ ఆల్ ద పీపుల్ గో, ఐ షుడ్ బి సెపరేట్ అండ్ ఐ షుడ్ గో టు ఏ సెపరేట్ పండాల్, దేర్ ఫార్ ఐ ఓబేడ్.
1: అక్కడ ఉండడానికి వీలు కాదు, వీరందరూ పోయిన చోటే నీవు కూడా పోయి ఉండాలని మహారాజు చాలా గట్టిగా చెప్పాడు.
0: Maharaja told very firmly, no, no, you cannot be in this pendal, you go and just be in the other pendal only.
1: అప్పుడు ఈ మనిషి చాలా కఠినంగా కూడాను నమస్కారం చేస్తూ, స్వామి మహారాజా మీరు శిక్షించినా పర్వాలేదు, నా ప్రాణం తీసినా పర్వాలేదు, నా భార్య మాత్రం నేను.
0: This citizen declared to the Maharaja, Maharaja, he told in very strong terms, you may punish me, you may do anything, but I am not prepared to disobey my wife and go to the other pendal.
1: అప్పుడు మహారాజా అనుకున్నాడు, లోకములో దీనికి లొంగిపోవటం చేత ఈ విధమైనటువంటి బాధలకు గురి అయిపోతున్నామని అతనే మహారాజు అనేటువంటి వాడు మనస్సు. అతనికి 5 మంది ఈ ఇంద్రియములే భార్యలు, ఈ ఇంద్రియాలకు లొంగినటువంటి వాడు వీడు మహారాజు అయినప్పటికీ వీడి బాధలకు తప్పినవి కావు.
0: That king then thought that there are no people who are not slaves of their wives, and that particular king is the mind,
1: and itni tippi cheyataniki evar taramu kaadu,
0: it is not possible to satisfy them.
1: Kannu korutundi nen andamaina kunti dinanta chudali, nen aneka vidhamaina kunti yokka prapancham yokka saundaryanni nen parikinchali, nannu akkada teeskellu ani tondara pedutundi.
0: I commands and demands that you take me to a place where all the beautiful things are there, beautiful sights are there. I want to see the beauty of the world.
1: Manaku korutundi naaku ruchikaramainatundi padarthamlanta techi pettu ani oke peedistundi.
0: The tongue demands that all the tasty foods should be supplied to it.
1: Mudumaduramainatundi gaanam nenu aalakinchalani chevulu korutayi.
0: Ears command that I would like to listen to all melodious and sweet songs.
1: Sugandhani nenu anubhavinchalani mukku korutundi.
0: Nose wants to smell all nice things.
1: Kanuka veetannitini tripti parchukomaneetundi evar taram avutundi, okati oka vaipunu povalantundi, marokati maroka vaipunu povalantundi.
0: For whom is it possible to satisfy all these things at once?
1: Inte okadaniki okati e maatram kudanu oddika ledu.
0: There is no coordination and cooperation between them.
1: కనుక ఈ ఇంద్రియములు ఇష్టం వచ్చినట్టుగా మనము వాటిని లొంగిపోతే ఇవి మనం అనేక విధములుగా కూడా బాధిస్తాయి.
0: ఇఫ్ యూ ఈల్డ్ టు దీస్ సెన్స్ ఆర్గన్స్ దే ఆర్ గోయింగ్ టు గివ్ అస్ అ లాట్ ఆఫ్ ట్రబుల్.
1: మొట్టమొదటి దీనిని అరికట్టుకునేటువంటి మార్గాన్ని నీవు కనిపెట్టమన్నాడు.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ యూ హావ్ టు ఫైండ్ అవుట్ ఎ మెథడ్ అండ్ మెజర్ ఆఫ్ కంట్రోలింగ్ దీస్ సెన్స్ ఆర్గన్స్.
1: నీ స్వాధీనంలో ఇవి ఉండేటట్టుగా నీవు ప్రయత్నం చేసుకోవాలి అన్నాడు.
0: యూ షుడ్ హ్యావ్ దెమ్ అండర్ అబ్సల్యూట్ కంట్రోల్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
1: కచ్చి ధీరహ, వాడే నిజమైనటువంటి ధీరుడు అన్నాడు.
0: హీ అలోన్ ఈజ్ ధీర అండ్ కరేజియస్ ఫెలో.
1: కనుక నీవు ఇంద్రియాలు నీవు అరికట్టాలనుకున్నప్పుడు ఇంద్రియములు చెప్పినట్టుగా నీవు చేయకుండా మనసులకు అప్పచెప్పి మనస్సు బుద్ధితో విచారణ చేసినప్పుడు ఇది మంచి చెడ్డ నిర్ణయాలతో నీ ఇంద్రియాలు ప్రవేశిస్తాయి.
0: whenever sense organs demand you to do a particular thing, you should not listen to that. You'll have to listen to your mind, ask your mind to contact intelligence, and whatever intelligence tells, the mind will command, and then the senses will have to obey.
1: Manasu nadharamuga gonna manavundu.
0: A person who bases his life on the mind,
1: mashivu kantenu heenamai patanamagunu,
0: he would come to ruin worse than an animal.
1: Buddhi nadharamuga gonna budhajanundu.
0: The intelligent one and the pundit who makes his life on intelligence,
1: ఆయొక్క బుద్ధిని ఆధారంగా చేసుకునేటువంటి వాడు మహాపురుషోత్తముడుగా మారిపోతాడట.
0: అండ్ హీ వుడ్ బికమ్ ఏ పురుషోత్తమ.
1: కనుక మనము బుద్ధి అనగా ఏమి? నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి శక్తితో కూడింది.
0: దెన్ వీల్ హ్యావ్ టు జస్ట్ బేస్ ఆల్ అవర్ లైఫ్ ఆన్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ మీన్స్ డిస్క్రిమినేటింగ్ థాట్.
1: ఇది బుద్ధిని ఆధారం చేసుకుంటే అంతిమ వరకు కూడా ఇది సరైనటువంటి స్థితిని కొనిపోతుంది.
0: If you base your life on intelligence, it will be able to take you right up to the goal.
1: Manasuna adharanga chusukunte ee kshanamulo eppudu ee vidhanga idi maaripothundo cheppadaniki veelu kaadu.
0: If you base your life on mind, which moment what changes would come about, it is difficult to say.
1: Idi raadi teppani ekki neerun daatadaniki prayatninchinattu avutundi.
0: It is something like crossing a ocean or crossing a river in
1: ekkada munchutundo ekkada munigipothundo.
0: In a stone boat, you do not know when it gets drowned. And when you also get drowned in it.
1: Hazrat Muhammad undeetunti vaadu,
0: there was one Hazrat Muhammad.
1: Itanu chaala maha sadgunavantudu, maha gnani.
0: He is an extremely virtuous person and a wise man.
1: Itanu poornanga indiyanu nigrahinchukunnatundi vaadu.
0: He had completely controlled his senses.
1: Itaniki antikaalamu aasannamaindi.
0: His end came.
1: Atani yokka shishya prasichulantaru kudanu gumigoodinaru.
0: All the disciples and their disciples assembled there.
1: Ikkada vata pitta sheshadulanta kudanu kontunu chuttinayi.
0: He was suffering from intense pain in the throat.
1: Kani dani nunchi tappinchukodaniki Hazrat Muhammad aneka vidhamuluga kuda poraadutunnadu.
0: He made heroic efforts to escape himself from that pain.
1: Kani edo cheppalani prayatnistunnadu kani adi bayataku raavatam ledu.
0: He was trying frantically to tell something, but he could not do it.
1: శిష్యులందరూ కూడా దీనికి ఏమేమో ప్రయత్నాలు చేశారు. ఏదో గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, ఈ పదవి బయటకు రావటం లేదు, ఏదో ఇది వినాలి అని చాలా ఆతృత పడుతున్నారు.
0: The disciples were rather eager to find out what the teacher wanted to tell. They were making every effort to find out what the word was.
1: అప్పటికి ఏదో ధ్యానములు చేసి వారి భగవత్ చింతన లోపల కొంత తప్పించుకున్నాడు ఈ బాధ నుంచి.
0: హజరత్ వెంట్ ఇన్ టు ఎ మెడిటేటివ్ మూడ్ అండ్ విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ హీ వాస్ ఏబుల్
1: మాట్లాడగలిగేటువంటి శక్తి వచ్చింది.
0: హీ వాస్ ఏబుల్ టు స్పీక్.
1: అప్పుడు శిష్యులందరూ చేరి, స్వామి ఏమిటి మీరు ఏదో చెప్పదనని ప్రయత్నం చేస్తున్నారు, ఏం చెప్పాలి ఏం చెప్పాలని అన్నారు.
0: All the disciples went to him and asked him, Swami, you wanted to say something, please let us know what it was.
1: అప్పుడు ఆయన చెప్పాడు, నాయన నా వెంట ఒక సైతాన్ వచ్చింది, అదే మాయ.
0: Children, I was followed by illusion.
1: అది చెప్పిందట, మహమ్మద్ లోకములో ప్రతి వాడు కూడాను నా వలలో చిక్కులుకొని పోయాడు, కానీ నీ ఒక్కడు మాత్రం నా వల నుంచి తప్పించుకున్నావు, నీవు మాయను జయించావు అని చెప్పిందట.
0: Illusion told Hazrat, Hazrat, you have all the other people have become slaves of me, but you have somehow conquered me.
1: అప్పుడు ఇతను చెప్పాడట మాయతో, అప్పుడే తొందరపడద్దు, నేను నీ వల నుంచి తప్పించుకున్నానంటే ఇంకా భ్రమించద్దు, ఇంకా రెండు మూడు శ్వాసల్లో కూడాను ఎప్పుడు ఏ విధంగా నా యొక్క ఇంద్రియానికి వశమైపోతానో అని తాను మాయకు కొంత జవాబు చెప్పినట్టుగా చెప్పాడు.
0: మహమ్మద్ రిప్లైడ్ ఇల్యూజన్, వెల్ డోంట్ డిక్లేర్ దట్ ఐ ఆల్రెడీ కాంకర్డ్ యూ, స్టిల్ ఎ లిటిల్ లైఫ్ ఇస్ లెఫ్ట్, ఎ ఫ్యూ బ్రీతింగ్స్ ఆర్ లెఫ్ట్. ఐ డోంట్ నో.
1: రెండు సెకండ్లకు ముందు కూడా ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేరు.
0: ఈవెన్ 2 seconds are left.
1: కడపటి శ్వాస వచ్చేంత వరకు కూడా మాయను నమ్మడానికి వీల్లేదు.
0: అంటిల్ ది లాస్ట్ బ్రెత్ కమ్స్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు బిలీవ్ ఇల్యూషన్.
1: కనుక నేను ఇంతకాలమును మాయను సాధించుకుని వచ్చాను, ఈ కడపటి శ్వాస లోపల మాయను నేను జయించగలను లేదు అనేటువంటి సందేహం నాకు కలిగింది.
0: టిల్ నౌ ఐ హావ్ బీన్ ఏబుల్ టు కాంకర్ మాయా ఇల్యూషన్, బట్ ఇన్ ది లాస్ట్ మినిట్ ఐ డు నాట్ నో వెదర్ ఐ విల్ బి.
1: అందువల్ల ఈ కడపటి క్షణం నందు కూడాను అల్లాను ప్రార్థించాను అన్నాడు.
0: In this last minute also, in order to free myself from Maya, I was thinking of Allah, praying to Allah.
1: కనుక మనం కడపటి వరకు కూడాను ఈ ఇంద్రియములకు ఏమాత్రం కూడాను వశము కాకుండా దానిని మన వశము చేసుకునేటువంటి మార్గంలో మనం ప్రయత్నించాలి.
0: Till the last, therefore, we should not yield to these sense organs.
1: And always Sankhya Yogam lopala indriyamunu nigrahinchukuneetundi vidhanamuni adhikanga bodhichu vachadu Krishnudu.
0: Krishna has taught in this Sankhya Yoga at length how to control senses.
1: Indriyani neevu nigrahinchukuntiva తదుపరి నీకు కర్మయోగం కానీ భక్తి యోగం కానీ ఏ యోగమైనా కూడా సులభం అయిపోతుంది.
0: ఇఫ్ యూ కెన్ కంట్రోల్ సెన్సెస్ దెన్ భక్తి యోగ కర్మయోగ అదర్ యోగాస్ యూ బి ఏబుల్ టు జస్ట్ డూ ఇట్ ఈజీలీ.
1: ఈత నేర్చుకునేంత వరకు మనం ఒక మునగ బెండ్లో లేక టైర్ లో ఏదో కొన్ని ఆధారం తీసుకోవాలి.
0: అంటిల్ యూ లెర్న్ స్విమ్మింగ్ యు నీడ్ స్విమ్మింగ్ ఎయిడ్స్.
1: ఈత నేర్చుకున్న తర్వాత వీటిని తీసి పారవేయచ్చు.
0: వన్స్ యూ లెర్న్ స్విమ్మింగ్ దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీవన్.
1: హిందీ విక్రమ అయ్యేంత వరకు కూడా ఈ జ్ఞానం అనేటువంటిది ఆధారంగా తీసుకోవాలి.
0: అంటిల్ యూ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ దర్ ఇస్ నీడ్ ఫర్ దిస్ పర్టికులర్.
1: హిందీ విక్రమ అయిన తర్వాత ఇంక ఎందులో నువ్వు ప్రవేశించినప్పటికీ దీనికి ఏమాత్రమూ నీకు అభ్యంతరం ఉండదు.
0: వన్స్ యూ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ విచ్ ఎవర్ ఫీల్డ్ యూ ఎంటర్.
1: ప్రారంభంలో మనము చాలా కొంత బాధపడవలసి వస్తుంది.
0: ఇన్ ది బిగినింగ్ you will have to subject yourself to certain amount of difficulties and problems and troubles.
1: Car driving nechukovalanukunnappudu oka visalamenti ground lo poi manu deeni nechukotaniki prayatninchali.
0: If you want to drive learn driving of car, you have to go into a open field and then practice.
1: Soothi driving nechukunna tarvata ee chinna sandugondallo kuda nu sulabhanga prayanam cheyavachchu.
0: After you have mastered driving, then you can go into any street, you will be able to drive.
1: Aithe nu nechukotame sandugondallo kuda nechukunte ఇంకా ఎన్ని విధమైనటువంటి దీంట్లో అయినా నీవు ప్రవేశించవచ్చు.
0: వన్స్ యూ హావ్ అండర్స్టూడ్ ద బ్రాడ్నెస్ ఆఫ్ ద విజ్డమ్ వాట్ ఎవర్ యూ ఫీల్ యూ ఎంటర్ దర్ ఇస్ నో వరీ నో ప్రాబ్లం.
1: కనుక నీవు మొట్టమొదట ఈ నిత్యానిత్య విషయం ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుని తద్వారా ఈ ఇంద్రియములు నశ్వరమైనటువంటి యొక్క సత్యాన్ని తెలుసుకోమన్నాడు.
0: దేర్ఫోర్ హి హస్ జస్ట్ సెడ్ ఫస్ట్ యూ హావ్ టు డెవలప్ దిస్ స్పిరిట్ ఆఫ్ ఎన్క్వైరీ అండ్ ఫైండ్ అవుట్ things which are atma and anatma, and after developing this discriminating power, then you can enter into any field.
1: Chalinchetvanti yokka indriyamulu manaku sthiramainatundi aanandanni andinchavu.
0: The wavering sense organs can never give you permanent joy.
1: Marpu chendetvanti vastuvulu shashtamainatundi sukhanni andinchavu.
0: Changing objects cannot give you permanent joy.
1: కనుక చెలించేటువంటివి చెలించేటువంటి ఫలితాన్ని అందిస్తాయి.
0: మూవింగ్ అండ్ వేవరింగ్ థింగ్స్ విల్ గివ్ యూ ఓన్లీ ట్రాన్సియెంట్ జాయ్.
1: నశ్వరమైనటువంటి పదార్థం నశ్వరమైన సుఖాన్ని అందిస్తాయి.
0: ఇంపర్మనెంట్ థింగ్స్ కెన్ గివ్ యూ ఇంపర్మనెంట్ జాయ్ అలోన్.
1: కనుక సత్యమైన నిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు కొంతవరకు నువ్వు అనుభవించమని అందుకోమని ఆదేశించాడు కృష్ణుడు.
0: అటైన్ అండ్ ఎంజాయ్ ట్రూ అండ్ పర్మనెంట్ జాయ్ అండ్ పర్మనెంట్ ఆత్మతత్వ.
1: ఇది ఆత్మజ్ఞానం.
0: This is knowledge of atma.
1: ఈ ఆత్మ జ్ఞానం ఏగిన లేకపోతే ఇంక ఎన్ని జ్ఞానం నుండి కూడాను మానవుడు ప్రయోజనం లేదు.
0: If you do not have knowledge of atma, whatever other education and other knowledge you have, it is absolutely useless.
1: ఈ చదువులన్నీ కూడాను కేవలం పట్టకోటి చదువులని బోధించాడు.
0: All these educations are education to eke out a livelihood.
1: ఆత్మ విద్యే నిజమైన విద్య అని ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నాడు.
0: Knowledge of atma alone is true education. This is what has declared.
1: ఇక్కడ ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: You will be able to just enjoy unity.
1: అద్వైత దర్శనం జ్ఞానం. ఏకత్వంగా ఉండినప్పుడు ఇంకా భిన్నత్వం పైన మనసే పోదు.
0: Once you identify yourself with everything, there is no question.
1: ఏదైనా రెండు వస్తువులు ఉండినప్పుడే ఒకదానిపైన ఒకటి కొంతవరకు భేదభావాలు కనిపించవచ్చు.
0: Only when there are two entities, there could be some kind of difference and clash between them.
1: ఒకటి ఉండినప్పుడు కాలమును వ్యక్తం చేయవు. దీనిలో ఒక విధమైనటువంటి యొక్క నిత్యానిత్య విషయ పరిశీలన చేయడానికి కూడా అవసరం ఉండదు.
0: Once you experience that there is only one object, you don't waste time and the question of discrimination then does not arise.
1: అంత ఒక్కటి.
0: All is one.
1: సర్వం విష్ణుమయం జగత్.
0: The entire world is full of.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించవలనంటే మొట్టమొదట ఈ చెలింపజేసేటువంటి ఈ భ్రమింపజేసేటువంటి ఈ ఇంద్రియాలను మొట్టమొదట అరికట్టమన్నాడు.
0: ఇఫ్ యూ వాంట్ రియలీ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ట్రూత్ దెన్ యూ షుడ్ కంట్రోల్ మైండ్స్ విచ్ ఆర్ వేవరింగ్ అండ్ విచ్ ఆర్ అన్స్టడీ.
1: ఇంద్రియములు చాలా ప్రమాదకరమైనటువంటివి.
0: సెన్స్ ఆర్గన్స్ ఆర్ వెరీ డేంజరస్.
1: ఇది చాలా వేగంగా పరిగెత్తేటువంటి గుర్రముల వంటివి.
0: దే ఆర్ సంథింగ్ లైక్ హార్సెస్ విచ్ ఆర్ వెరీ ఫాస్ట్.
1: ఈ కళ్ళములను మన చేతిలో గట్టిగా ఆగిన పట్టుకొని పోతే రథమును పాడు చేస్తుంది, మనమల్ని కూడా భ్రష్టుని భావిస్తుంది.
0: ఇఫ్ యు డోంట్ హ్యావ్ రెయిన్స్ ఇన్ ఫుల్ కంట్రోల్ దెన్ ఇట్ ఇస్ లైక్ ఈ దట్ ది చారియట్ అండ్ ఆల్
1: కనుక నీ దేహమునే రథంగా భావించుకుని
0: ట్రీట్ బాడీ యాజ్ చారియట్,
1: ఇంద్రియముల్నే గుర్రముగా పెట్టి,
0: సెన్స్ ఆర్గన్స్ యాజ్ హార్స్,
1: మనసుని పగ్గములుగా తీసుకుని,
0: మైండ్ యాజ్ రెయిన్స్,
1: బుద్ధిని సారథిగా పెట్టుకుని,
0: ఇంటెలిజెన్స్ యాజ్ ది
1: జీవుడు ఇందులో ప్రయాణమైపోవాలి.
0: అండ్ ది జీవా యాజ్ ది రెసిడెంట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆల్సో హాస్ టు ట్రావెల్.
1: ఈ ఇంద్రియములు అనేటువంటి గుర్రములకు మనస్సు అనేటువంటి దాన్ని గట్టిగా పట్టుకోవాలి.
0: దిస్ హార్సెస్ సెన్స్ ఆర్గన్స్ విల్ హావ్ టు బి కంట్రోల్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ రెయిన్స్ ఆఫ్ ద మైండ్.
1: ఈ మనస్సు అనేటువంటిది కూడాను స్వరూపంతో కూడినటువంటిది కాదు.
0: మైండ్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: కనుక ఇది ఎక్కడ పోతుందో ఎక్కడికి దింపుతుందో చెప్పడానికి వీలు లేదు.
0: ఇట్ ఇస్ డిఫికల్ట్ టు సే వేర్ ఇట్ లీడ్స్ అస్.
1: దీనికి ఆకారమే లేదు.
0: ఇట్ డజంట్ హ్యావ్ ఫార్మ్ అట్ ఆల్.
1: ఇలాంటి దీనిని మనం ఆధారం చేసుకున్నప్పుడు కొంతవరకు మనం జాగ్రత్తగా అనుభవించవలసి వస్తుంది.
0: వెన్ వీ బేస్ అవర్ లైఫ్ ఆన్ దిస్ పర్టికులర్ ఫార్మ్లెస్ మైండ్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
1: కనుక మానవుడు అనేటువంటి వాడు మొట్టమొదట ఇంద్రియ నిగ్రహం కోసం తగినటువంటి కృషి చేయాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ హ్యాస్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: మన మాటను, మన తిండిని, మన వినికిడిని, మన యొక్క వాసనను, మన యొక్క దృష్టిని మొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి.
0: అవర్ ఫుడ్, అవర్ స్మెల్, అవర్ సైట్, అవర్ లిజనింగ్, అవర్ టచ్, ఆల్ దీస్ థింగ్స్ విల్
1: హావ్ టు పిల్లలకు చెప్తుంటాను దృష్టి దోషం రాకుండా చూసుకోమని.
0: ఏ నంబర్ ఆఫ్ టైమ్స్ స్వామి వుడ్ బి టెలింగ్ దట్ యు షుడ్ నాట్.
1: ఏదైనా ఒకదానిని చూచినప్పుడే దాని గురించి యోచించావు.
0: ఓన్లీ వెన్ యూ సీ ఎ పర్టికులర్ థింగ్ యూ థింక్ అఫ్ ఇట్.
1: దానిని యోచించిన తర్వాత దానిపైన ఒక వాంచ కలుగుతుంది.
0: వన్స్ యూ థింక్ అఫ్ ఇట్ యూ డెవలప్ అటాచ్మెంట్.
1: ఒక విషయాన్ని విన్న తర్వాత విన్న విషయాన్ని తిరిగి యోచిస్తావు.
0: ఇఫ్ యూ హియర్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్ దెన్ యూ థింక్ అబౌట్ ఇట్.
1: దానిని యోచించిన తర్వాత దానిని పొందాలని మరి ఆశిస్తావు.
0: ఆఫ్టర్ థింకింగ్ అబౌట్ ఇట్ యూడ్ లైక్ టు ప్రొసెస్ ఇట్.
1: ఒకటి విషయం మాట్లాడిన తర్వాత ఆ మాటకు తగినటువంటి రూపాన్ని నువ్వు పురికొల్పుతావు.
0: వన్స్ యూ టాక్ అబౌట్ ఏ పర్టికులర్ థింగ్ దెన్ యూ థింక్ ఆఫ్ ఇట్స్ ఫార్మ్.
1: కనుక ప్రతి ఒక్కటి నుండి కూడాను దోషం అనేటువంటిదే, దోషరహితమైనటువంటి దాన్ని విచారణ చేయాలి.
0: దేర్ ఫోర్ వాట్ ఎవర్ బి ది ఆబ్జెక్ట్ ఫస్ట్ థింగ్ దట్ యూ హావ్ టు సీ ఇస్ డస్ ఇట్ హ్యావ్ డిఫెక్ట్స్.
1: నీవు నిజంగా దైవత్వాన్ని పొందవాలంటే దృష్టి దోషం, వాగ్దోషం, శ్రవణ దోషం, క్రియాదోషం, మనోదోషం, పంచదోషమును దూరం చేస్తే నీవే పరమాత్ముడైపోతావు.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ రీచ్ గాడ్ యూ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఎ డిఫెక్టివ్ విజన్, డిఫెక్టివ్ స్పీచ్, డిఫెక్టివ్ టచ్, డిఫెక్టివ్ స్మెల్, డిఫెక్టివ్.
1: కనుక మాటను మొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ కంట్రోల్ యువర్ టాక్.
1: కారణం ఏంటంటే నాలుగుకు రెండు పవర్స్ ఉన్నాయి.
0: ది రీజన్ ఈస్ టంగ్ హ్యాస్ టూ ఫంక్షన్.
1: కన్ను చూచేటువంటి శక్తి మాత్రమే ఉంది, చెవులు వినే శక్తి మాత్రమే ఉంది, ముక్కు వాసన చూసే శక్తి మాత్రమే ఉంది, కానీ నాలుగు అట్టు కాదు. మాట్లాడుతుంది, రుచి చూస్తుంది, రెండు ఉంటున్నాయి. మొట్టమొదటి దాని జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేథా మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. ఈ రసమెరిగినటువంటి నాలుక, సత్యమెరిగినటువంటి నాలుక ఇవత జాగ్రత్తగా మెలువు. దీనికి తగినటువంటి ఒక భగవత్ చింతన మాత్రమే చేయి, భగవత్ కార్యములందే పాల్గొను అని దీనికి ఆదేశించాడు జయదేవుడు.
0: జయదేవ హ్యాస్ జస్ట్ సెడ్ ఐ హ్యాస్ ఓన్లీ వన్ పవర్, పవర్ ఆఫ్ విజన్. ఇయర్ హ్యాస్ పవర్ ఆఫ్ హియరింగ్, నోస్ హ్యాస్ పవర్ ఆఫ్ స్మెల్, బట్ ది టంగ్ హ్యాస్ టూ ఫంక్షన్స్ టు పర్ఫార్మ్. ఇట్ కెన్ స్పీక్ అండ్ ఇట్ కెన్ టేస్ట్.
1: ఇతరుల యొక్క మంచి చెడ్డలను మనం ఏమాత్రం కూడా విచారించే అధికారం మనకు లేదు.
0: వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు థింక్ ఆఫ్ అబౌట్ అదర్స్ గుడ్ అండ్ బ్యాడ్.
1: నీ మంచి చెడ్డను నువ్వు విచారించి మంచిని అభివృద్ధి పరచుకో, చెడ్డను దూరం చేసుకో.
0: యూ థింక్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ యూ, డెవలప్ గుడ్ అండ్ డిస్ట్రాయ్ బ్యాడ్.
1: ఇతరులను విమర్శించేటువంటి అధికారం కూడా నువ్వు మనకు లేదు.
0: యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్రిటిసైజ్ అదర్స్.
1: ఎందుకంటే నిన్ను నీవే విచారించుకోలేనిటువంటి, విమర్శించుకోలేనిటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా నువ్వు విమర్శించే అధికారం నీకు కలుగుతుంది.
0: If you do not have the power to inquire and look into your own self, how can you have the power to look into and comment about others?
1: Kanuka mottamoti ninnu neevu tarinchuko.
0: Therefore first get fulfillment in your own life.
1: Appudi nee itharulu kuda nu tarimpa cheyadaniki arhuda avutavu.
0: Only after you save yourself you can become a instrument to save others.
1: Kanukani ఎవరి ఎందు కూడాను మనము చెడ్డ పలుకులు గాని, చెడ్డ మాటలు గాని వారిపైన వినియోగించకుండా చూసుకోవాలి.
0: Therefore, we should not use bad words against any person and bad look at any person.
1: ఇదిన మంచి మాటల ఎందు, భగవత్ చింతన ఎందు, గానములు ఎందు, పాటలు ఎందు ఇలాంటి దీంట్లో కొంచెం కాలము సార్థకంగా ఆవించుకో.
0: We will have to use all the time in good things, good music and good listening, good talk, etc.
1: కనుక ఈ విధంగా ఇంద్రియాలను క్రమక్రమేణ వశమునందుంచుకొనుటకు సాధన.
0: In order to ఎక్సర్సైజ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ కంట్రోల్.
1: అభ్యాస వైరాగ్యం దీనికి కూడా అత్యవసరం.
0: ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ హావింగ్ కంట్రోల్ ఓవర్ ది సెన్సెస్.
1: ఈ వైరాగ్యం ఇవన్నీ కూడా అనిత్యములు అనేటువంటి వైరాగ్యాన్ని నువ్వు పూనుకుంటే ఇవి సులభంగా నీకు వశమైపోతాయి.
0: యూ విల్ ఫీల్ అండ్ అండర్స్టాండ్ దట్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్, దెన్ యూ విల్ డెవలప్ డిటాచ్మెంట్.
1: ఈ విధంగా అభ్యాస యోగాన్ని మనం అభ్యసించి తదుపరి వైరాగ్యాన్ని కూడా కొంతవరకు నువ్వు పొందినప్పుడే ఈ ఇంద్రియ నిగ్రహం కూడా నువ్వు కావడానికి వీలవుతుంది.
0: విల్ బి ఏబుల్ టు హ్యావ్ సెన్స్ కంట్రోల్ ఓన్లీ ఆఫ్టర్ వి రిసార్ట్ టు ప్రాక్టీస్ అండ్ ఆల్సో డిటాచ్మెంట్.
1: మనం ఆర్యులము కాని అనార్యులము కాదు.
0: వీఆర్ ఆల్ ఆరియన్స్ అండ్ నాట్ అనార్యన్స్.
1: సన్మార్గములో మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ ఎంటర్ ఇన్ టు గుడ్ అండ్ కల్చర్డ్ పాత్.
1: పవిత్రాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సేక్రెడ్నెస్.
1: ప్రకాశాన్ని కూడా చేపట్టాలి.
0: వీ షుడ్ రిసార్ట్ టు ఎఫల్జెన్స్.
1: కనుకని మనము సన్మార్గములో ప్రవేశించడానికి ఒక ప్రకాశం అనేటువంటిది ఉండాలి. ఆ ప్రకాశమే జ్ఞానం.
0: ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ లైట్, ద లైట్ ఆఫ్ విజ్డమ్, యుడ్ బి ఏబుల్ టు జస్ట్ ఎయిట్ టు అండ్ రిసార్ట్ టు గుడ్.
1: వారే దేవతలు, వారే దేవతలు.
0: దోస్ ఆర్ గాడ్స్.
1: వీటికి విరుద్ధమైనటువంటి వాడే రాక్షసులు.
0: థింగ్స్ అండ్ పీపుల్ అపోజిట్ టు దిస్ ఆర్ డెమన్స్.
1: దుర్మార్గమును కాని, అపవిత్రత కాని, అంధకారమును కాని మనం ఆశించరాదు.
0: Badness, darkness and wrong things we should never aspire for.
1: కనుకనే రాక్షసులు చీకటిని ఆశిస్తారు అంటుంటారు.
0: Therefore it is said demons seek darkness.
1: ఈ చీకటి రాముల దగ్గర వచ్చి సంభాషణ జరిపేటువంటి సమయ లోపల విభీషణుడు వచ్చి పడ్డాడు. విభీషణుడు వచ్చి రాముని పాదం పైన పడ్డాడు.
0: విభీషణ కేమ్ అండ్ ఫెల్ ఆన్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: సుగ్రీవుడు చెప్పాడు, స్వామి రాక్షసులు చీకటిని ఆశిస్తారు కానీ వెలుతురుని ఆశిస్తారా? కనుక వీడు రావణుని తమ్ముడు. ఇలాంటి వాడు అన్నను ద్వేషం చేసుకుని ఈ పాదముల పైన పడినంత మాత్రం మీరు అతన్ని రక్షించడానికి ప్రయత్నించడం చాలా ప్రమాదం అన్నాడు.
0: సుగ్రీవ వాంట్ రామ, రామ దిస్ పర్టికులర్ పర్సన్ ఈజ్ బ్రదర్ ఆఫ్ రావణ, హీఈస్ ఎ డెమన్, హీ వుడ్ ఆల్వేస్ లవ్ టు హ్యావ్ డార్క్నెస్ జస్ట్ బికాస్ హీ హాస్ జస్ట్ క్వారల్డ్ విత్ హిస్ బ్రదర్ అండ్ కమ్ హియర్, షుడ్ నాట్ బిలీవ్ హిమ్.
1: అన్నను ద్వేషం చేసుకుని ఇచ్చేటువంటి తమ్ముడిని నమ్మటం చాలా ప్రమాదమే అని అన్నాడు.
0: ఇట్ ఈస్ రాదర్ డేంజరస్ టు బిలీవ్ యువర్ బ్రదర్ హూ బికమ్స్ అన్ ఎనిమీ ఆఫ్ హిస్ ఎల్డర్ బ్రదర్ అండ్ కమ్స్.
1: రాముడు చిరునవ్వు నవ్వుతూ, సుగ్రీవ నీవు మాత్రం అన్నను ద్వేషం చేసుకోలేదా? రామీ విషయాన్ని మొట్టమొదటి నీవు గుర్తుంచుకోమన్నాడు.
0: రామ త్రూ ఏ స్వీట్ స్మైల్ అట్ సుగ్రీవ అండ్ టోల్డ్ సుగ్రీవ, హ్యావ్ యూ నాట్ బికమ్ ఎన్ ఎనిమీ ఆఫ్ యువర్ బ్రదర్, ఫస్ట్ థింక్ ఆఫ్ యువర్ ఓన్ డిఫెన్స్.
1: ఎవరైనా సరియే నాకు, నీవాడని ఒకవరేనా? స్వామి నేను నీవాడినని పాదముల పైన పడ్డాడు, వాడు నావాడి. ఏవాడైనా సరే వాడు నావాడే, వాడికి నేను అభయమిస్తాను, వాడు నేను ఒప్పుకున్నాను, వాడు నావాడు అన్నాడు.
0: రామ డిక్లేర్ దట్ ఐ వుడ్ గివ్ ప్రొటెక్షన్ టు ఎనీ పర్సన్ హూ సేస్ అండ్ ఫాల్స్ అట్ మై ఫీట్ అండ్ సరెండర్ హిమ్సెల్ఫ్ అండ్ సేస్ దట్ ఐఎమ్ యువర్స్, ఐ డు నాట్ కేర్ హూ ఇట్ ఈస్.
1: తర్వాత అంగదుడు ప్రశ్నించాడు.
0: దెన్ అంగద్ ఆల్సో క్వశ్చన్డ్ రామ.
1: స్వామి అతనికి అభయం ఇచ్చావు, నీకు లంకను పట్టం కడతానని చెప్పి చెప్పావు, కానీ రేపటి నేను రావణుడే వచ్చి స్వామి నేను నీవాడు అంటే ఇంకా అతనికి ఏ రాజ్యాన్ని కడతావు అన్నాడు.
0: స్వామి యూ హ్యావ్ గివన్ ప్రొటెక్షన్ టు హిమ్ అండ్ యూ అష్యూర్డ్ హిమ్ దట్ యూ వుడ్ బి మేకింగ్ హిమ్ ది కింగ్ ఆఫ్ లంక, బట్ సపోజ్ రావణ హిమ్సెల్ఫ్ కమ్స్ అండ్ సరెండర్స్ టు యూ అండ్ వాట్ కింగ్డమ్ విల్ యూ గివ్ హిమ్?
1: రావణుడికి అంత మంచి బుద్ధిని కలిగితే నేను భరతుణ్ణి చేత పట్టుకుని ఇవి అడుక్కొని ఈ యొక్క అయోధ్యకి అతని రాజుగా చేస్తానన్నాడు.
0: అండ్ ఇఫ్ రామ గెట్స్ సచ్ గుడ్ ఐడియాస్ అండ్ హీ సరెండర్స్ దెన్ ఐ విల్ ఆస్క్ అండ్ డిసీజ్ భరత అండ్ మేక్ రావణ కింగ్ ఆఫ్ అయోధ్య ఇట్సెల్ఫ్.
1: నేను ఎవరిని అడిగేటువంటి వాడు కాదు.
0: ఐ నెవర్ ఆస్క్ ఎనీవన్.
1: అడుక్కోవడం నా స్వభావం కాదు.
0: ఆస్కింగ్ ఇస్ నాట్ మై.
1: కానీ నిజంగా రావణుడికి అంత మంచి బుద్ధి వస్తే నేను భరతుని కూడా అడుక్కుంటాను.
0: ఇఫ్ హీ రావణ హిమ్సెల్ఫ్ టు గెట్ సచ్ గుడ్ థాట్స్ దెన్ ఐఎమ్ ప్రిపేర్ టు ఆస్క్ భరత హిమ్సెల్ఫ్ అండ్ గెట్ కింగ్.
1: కనుక దైవత్వంలో ఇంత పవిత్రమైనటువంటి హృదయాలు, విశాలమైనటువంటి భావాలు నింపుకోవటం చేతనే జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి స్వరూపంగా రూపొందింప చేస్తూ వచ్చాడు.
0: బికాస్ ది అవతార్స్ హ్యావ్ ఫిల్డ్ దెమ్సెల్స్ విత్ సచ్ సీక్రెట్ థాట్స్ అండ్ సచ్ బ్రాడ్ ఐడియాస్, దే హావ్ బీన్ ఏబుల్ టు సెట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద వరల్డ్.
1: కనుక ఇవన్నీ కారణం ఏమిటి? ఇంద్రియ నిగ్రహమే.
0: వాట్ ఈస్ ది ప్రైమరీ థింగ్ ఫర్ ఆల్ దిస్? ఇట్ ఈస్ కంట్రోల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
1: దైవం యొక్క హస్తంలో ఉంటున్నాయి సర్వేంద్రియములు.
0: ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ ఆర్
1: ఎవరు ఇంద్రియ ఇంద్రియాన్ని వశం చేసుకుని ఉంటుంటాడో వాడు ఎట్టి కార్యైనా చేయడానికి సమర్థుడే అవుతాడు.
0: హూఎవర్ కంట్రోల్స్ హోమ్,
1: వాడు చేయలేనిటువంటి పని ఒక్కటి ఉండదు లోకంలో.
0: దేర్ ఇస్ నథింగ్ విచ్ ఎ పర్సన్ హూ కంట్రోల్ సెన్స్ ఆర్గన్స్ కెనాట్ అచీవ్ ఇన్ ద వరల్డ్.
1: ఒక్క క్షణం లోపల కూడా సృష్టిని కూడా చేయగలడు.
0: హీ కెన్ ఈవెన్ క్రియేట్.
1: ఇంద్రియాలకు వశుడు కావటం చేత సృష్టికి లొంగిపోతున్నాడు.
0: If any person becomes a slave of sense organs, he is also
1: దాసుకు దాసుడైన జగమంతటికింతన్న దాసుడే కదా.
0: If he becomes a slave of desire, he is a slave of the entire world.
1: ఆశ జయించు వానికి అనయమ్ముని దాసులు లోకులెల్ల, ఆశని జయించిన వానికి లోకమంతా వానికి దాసులైపోతారు.
0: If he can conquer desire, he will have conquered the entire world and everyone
1: else. ఆశకు లోనైనటువంటి వాడు దేశానికంతా లోకమైపోతాడు.
0: If a person becomes a slave of desire, he is a slave of the entire world.
1: కనుక నీవు ఇంద్రియాలకు నీవు దాసుడు కారాదు, నీకు ఇంద్రియాలు దాసత్వాన్ని పొందాలి.
0: Therefore you should not become a slave of sense organs. Sense organs should become your slave.
1: అప్పుడే నా కార్యంలో నీవు ప్రధానమైనటువంటి ఒక కర్తగా రూపొందుతావు.
0: Then only you will be able to become an instrument in my mission.
1: అర్జున లెమ్ము, నీ ఇంద్రియాన్ని నిగ్రహం చేసుకునేటువంటి ఉపాయం తెలుసుకో.
0: అర్జున అరైజ్, ట్రై టు అండర్స్టాండ్ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ యువర్
1: ఈ శోకంతో నీవు కుంగి పొంగిపోవద్దు.
0: డు నాట్ గెట్ ఎలేటెడ్ అండ్ డు నాట్ గెట్ డిజెక్టెడ్ బై దిస్ పర్టికులర్ గ్రీఫ్.
1: కనుక నీ శోకానికి మూల కారణం అజ్ఞానము, ఈ యొక్క ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకోమని చెప్పాడు.
0: ది ప్రైమరీ రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్ ఈజ్ ఇగ్నరెన్స్. ట్రై టు అండర్స్టాండ్ the atma and anatma and then you'll be able to just get control of sense organs.
2: That was the 17th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered by him on 22nd August 1984, he spoke about the first and foremost step to spiritual success, which is control of senses. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: The mind without love is just a burial ground. The mere breath process, the taking in the air and breathing out, it is something like a furnace where you find the back of the skin that draws the air and pumps into the fire. Can you call it living? No.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Prema yokka lakshyamu tyagam.
0: The chief purpose of love is sacrifice.
1: Prema denini koradu.
0: Love doesn't need anything.
1: Prema yavarini dushinchadu.
0: Love will not criticize anyone.
1: Prema yavarini badinchadu.
0: Love will not harm anyone.
1: Prema niswarthamu.
0: Love is selfless.
1: Nirmalamu.
0: Pure.
1: Itti prema tattvamunu manavudu gurtinchukolaleka aneka vidhamuluga premakai paritapistunnadu.
0: Man is not able to know such love and yet pines and yearns for love.
1: Prema anaga నిస్వార్థము త్యాగముతో కూడినటువంటి ఒక తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి.
0: We should have full faith in love which has these two. One is selflessness and the second is sacrifice.
1: ఈ విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమలు ఎందుకు కూడాను అంతో ఇంతో స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ద సార్ట్ ఆఫ్ లవ్ దట్ యు ఫైండ్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్, బిట్వీన్ ద హస్బెండ్ అండ్ ద వైఫ్ అండ్ అమంగ్ ఫ్రెండ్స్, దేర్ ఈజ్ సెల్ఫిష్నెస్.
1: ఎట్టి స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ దైవ ప్రేమ.
0: ఇట్స్ ఓన్లీ ద డివైన్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్.
1: ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితం గావిస్తుంది.
0: ఇట్ ద డివైన్ లవ్ దట్ బ్రింగ్స్ పీపుల్ క్లోజర్ ఈవెన్ దో దే స్టే ఎట్ ఫార్ డిస్టెన్స్.
1: వియోగులను సంయోగం కావిస్తుంది.
0: ద సెపరేషన్ వుడ్ సర్టన్లీ రిజల్ట్ ఇన్ రియూనియన్.
1: పశు ప్రవర్తనతో ముడిగినటువంటి మానవుని పశుపతిగా మారుస్తుంది.
0: ద మ్యాన్ విత్ బీస్టియల్ క్వాలిటీ విల్ టర్న్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ద డివైన్.
1: లౌకిక భౌతిక లోక సంబంధమైనటువంటి యొక్క ప్రేమను క్రమక్రమేణ దివ్యమైన ప్రేమగా మారుస్తుంది.
0: ద ఫిజికల్ వరల్డ్లీ లవ్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ద డివైన్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగోరినటువంటి వ్యక్తిని కూడాను స్వార్థ స్వప్రయోజనాన్ని త్యాగం చేయాలి.
0: ద వన్ హూ వాంట్స్ టు నో ద నేచర్ ఆఫ్ ట్రూ లవ్ విల్ హ్యావ్ టు సాక్రిఫైస్ ద సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్.
1: కనుక భగవత్ ప్రేమతత్వాన్ని గుర్తించుకోరేటువంటి వారు దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ద వన్ హూ వుడ్ లైక్ టు రిసీవ్ దిస్ డివైన్ లవ్ టు డెవలప్ ద డివినిటీ విత్ హిమ్.
1: నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ద ప్యూరిటీ అన్సలీడ్ నేచర్.
1: ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ, దీనిని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకుని జీవించడానికి ప్రయత్నించాలి.
0: వన్ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ కీపింగ్ ఇన్ ఫుల్ వ్యూ ద డివైన్ లవ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ ద ఆబ్స్టకల్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద సఫరింగ్స్ దట్ కమ్ ఆన్ ద వే.
1: కానీ విశ్వ భ్రాతృత్వం అనేటువంటి యొక్క ప్రేమ కూడాను ఏకత్వం కానేరదు.
0: బట్ ఈవెన్ సచ్ లవ్ యూ కెనాట్ కాల్ ఇట్ ద వన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు.
0: వి సే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్.
1: ఇందులో కూడాను స్వార్థమున్నది.
0: Even this fraternity, brotherhood of man,
1: ఇందులో కూడాను స్వప్రయోజనం ఉంటుండాలి.
0: There is self-interest.
1: కనుకని విశ్వమానవ స్వభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు ఏకాత్మతత్వాన్ని విశ్వసించాలి.
0: Therefore, the one who would like to have this experience, universal brotherhood, should experience this point of unity or oneness.
1: బ్రదర్స్ అనేటువంటి వారు ఎందుకు కూడాను అనేక భేదాభిప్రాయములు అభివృద్ధి గాంచి అనేక విధమైనటువంటి కలహంతల్లో కల్లోలంలో మునిగి అనేక చిక్కులకు గురి అవుతూ వచ్చారు.
0: ఈవెన్ అమంగ్ బ్రదర్స్ దేర్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎడ్యుకేషన్స్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ ఫైట్స్.
1: కనుక ఈ భ్రాతృత్వం అనేటువంటిది కూడాను నిజమైన ప్రేమ కానేరదు.
0: Therefore, this fraternity is not true love.
1: Na yandu, ni yandu, vari yandu, viri yandu, unnatundi yokka, atma tattvam okkate anetundi, ekatma tattvanni pondatame, nijamaina prema yokka swaroopam.
0: The true form of this love lies in entertaining the feeling, atmic principle, which is uniform in everyone.
1: Vyaktulu veru kavachunu, roopanamulu veru kavachunu, kani andari yandu unnatundi yokka, atma tattvam okkateye.
0: The individual names and forms may vary, but atmic principle is one.
1: Prati vishayamunandu kudanu ekatma tattvanni manamu chakkaga gurtinchadaniki prayatninchali.
0: In every aspect, we should know this principle of unity.

0: Jewels are many, but gold is one. Cows are of different colors, but the milk is one.
1: Jeeva jantulu veru, jeevundu okkade.
0: The beings are many, but the indweller is one.
1: Poola jatulu veru, poojalu okate.
0: Flowers are many, but the worship is one.
1: అన్నింటి ఎందుకు కూడా మనం ఏకత్వాన్ని భావించాలి.
0: వీ షుడ్ టేక్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్.
1: ఇట్టి ఏకత్వాన్ని ముఖ్యంగా మనము విశ్వసించినప్పుడే పరిపూర్ణ ప్రేమతత్వాన్ని కూడా మనము గుర్తించడానికి వీలవుతుంది.
0: వెన్ వీ అబైడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ యూ కెన్ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ డివైన్ లవ్.
1: మన హృదయం నిండుకును ప్రేమని నింపుకోవాలి.
0: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ లవ్.
1: కేవలం హృదయమునందు కల్మషమైన భావమును నింపుకొని పై పైన ప్రేమగా మనం నటించటము, ఇది మనకు మనకే ద్రోహం చేసుకునే వారం అవుతాం.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ వీ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ ఆల్ హేట్రెడ్ అండ్ ఎనిమిటీ అండ్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వీ హావ్ లవ్, వీ ఆర్ బిట్రేయింగ్ అవర్ సెల్ఫ్స్.
1: ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా, ఎట్టి పరిస్థితులు ఎందైనా, ఎట్టి కర్మలు ఎందైనా కూడాను ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడాను విడువడు.
0: ద వన్ విత్ సచ్ డివైన్ లవ్ will never give it up at any point of time, under any circumstances.
1: Aneka mandi vidyarthulu hostel lo undinanta varaku, institute lo chadiventa varakunu chaala nirmalanga parishuddhamaina premaga untuntaru.
0: Many of the students, so long they stay in the hostel and study at the institute,
1: baita prapanchamlo poi praveshinchinappudiki sahavasa dosham chetanu, parivaram chetanu, konni sanghasa dosham chetanu అనేక విధములుగా మా మనసు మారుతుండదని చెప్పుకుంటుంటారు.
0: దే సే దట్ దే మైండ్ చేంజెస్ ద మూమెంట్ దే లీవ్ దిస్ ప్రెమిసెస్ బ్లేమింగ్ ద కంపెనీ అరౌండ్ అండ్ సొసైటీ.
1: సరియైన జవాబు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్.
1: నిజముగా నీ హృదయమునందే నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమనే ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇది మారడానికి వీలు కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ దట్ అన్సలీడ్ ప్యూర్ సెల్ఫ్లెస్ లవ్, యు కెనాట్ చేంజ్.
1: సంఘము కూడా నిన్ను మార్చడానికి వీలు పడదు.
0: నో కంపెనీ కెన్ ఎవర్ చేంజ్ యూ.
1: ఎవరికి వీలు కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు ఎనీబడీ.
1: దీనికి ఒక చక్కని దృష్టాంతరం.
0: వన్ ఎగ్జాంపుల్ హియర్.
1: ఒక పేపర్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ పేపర్.
1: ఆ పేపర్ పైన ఒక పూల తీగను రాశాము మనం.
0: దేర్ ఆన్ దట్ పేపర్ యూ హ్యావ్ ద పిక్చర్ ఆఫ్ ఎ ఫ్లవరింగ్ ట్రీ, క్రీపర్.
1: ఆ ఫ్లవర్ క్రీపర్ లోపల అనేక పుష్పములు ఉండినట్టుగా మనం గుర్తింపజేస్తున్నాం.
0: విల్ బి వాచింగ్ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అటాచ్డ్ టు ద క్రీపర్.
1: కానీ బయట గాలి ఎంత వీచినప్పటికీ కాగితమైన ఆడుతుంది, కానీ ఆ యొక్క రాసినటువంటి యొక్క పూల తీగ ఏమాత్రము అల్లాడదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ది బ్లోయింగ్ విండ్ ఫ్రమ్ ఔటర్ సైడ్ ద జస్ట్ పేపర్ మే జస్ట్ వాసిలేట్ ఆసిలేట్ బట్ ద పిక్చర్ విల్ రిమైన్ ఆల్ ద సేమ్.
1: అది ఏ విధముగా నీ మనస్సు ఈ సంఘదోషం చేత అటు ఇటు కొంచెం కదిలినప్పటికీ హృదయం మాత్రం స్థిరముగా ఉంటుంటాయి.
0: లైక్ వైజ్ ద మైండ్ మే వేవర్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ బట్ యువర్ హార్ట్ విల్ బి స్టడీ.
1: కనుకనే నీ హృదయంలో నింపుకున్నటువంటి ప్రేమతత్వానికి ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు.
0: Therefore the love with which you fill it up in your heart, no one can change.
1: ప్రేమ మనస్సుతో కాదు నింపుకోవాల్సినటువంటిది, హృదయంతో నింపుకోవాలి.
0: It's not the mind, it's the heart you have to fill.
1: మైండ్ అనేటువంటిది కేవలము సంకల్పముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
0: The mind is the combination of thoughts.
1: ఈ సంకల్పం చేత వచ్చినటువంటి దాంతో సంకల్పం చేతనే పోతుంది.
0: The thoughts will come and go, pass off.
1: కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి భావాన్ని ప్రేమతత్వాన్ని భద్రపరచుకోవాలి.
0: Therefore you have to keep the sacred thoughts and love safe and secure in your heart.
1: ఈ ప్రేమకు ఈ ప్రేమ త్రికోణ స్వరూపంగా ఉంటుంటాది.
0: Love can be described in the form of a triangle.
1: ఒక కోణము తాను ఎవ్వరికి భయపడదు.
0: One angle fearlessness.
1: ప్రేమకు భయమే లేదు.
0: Love has no fear.
1: ప్రేమ మరొకరిని బెగ్ చేయదు.
0: Love will never stretch its hand begging.
1: Prema prema nimittame premistundai kani maroka padartha nimittame kaadu.
0: The love is for just for love's sake.
1: Kanaka prema for prema.
0: Love for love.
1: Prema oka vidhamainatundi oka nirbhayanga undetundi.
0: Love is fearless.
1: Prema parulanu beg cheyinatundi.
0: Love will never beg anyone.
1: Ee moodu gunamulukunu premaku pradhanamainatundi pranamulu.
0: These are the three life principles for love.
1: Itti pavitramainatundi oka trigunamato koodinatundi prema tattvame nijamaina prema.
0: This love which is of this triangular principle is the true love.
1: Okanoka samayamlo
0: at one time
1: oka raju
0: a king
1: veta margame aranyamaniki velladu.
0: He went to the forest for hunting.
1: వేటాడి వేటాడి అరసిపోయాడు.
0: He was very much tired while hunting.
1: దాహం వేసింది.
0: He was thirsty.
1: కొంత దూరంలో ఏదో ఒక చిన్న కుటీరం కనిపించింది.
0: There he could find the flow of water nearby.
1: అక్కడ ఎవరున్నారు అని తాను అక్కడ ప్రవేశించాడు.
0: He went there to know who is there.
1: అక్కడ ఒక మహనీయుడు ధ్యానంలో నిమగ్నమయ్యాడు.
0: There he found a noble soul in meditation.
1: ఈ రాజు కూడాను అతని ఏమాత్రం కూడాను తన యొక్క సాధనను భంగపరచలేదు.
0: King did not object or come in the way of his meditative process.
1: అక్కడనే కూర్చున్నాడు రాజు.
0: The king sat there.
1: ఈ మహనీయుడు ధ్యానం నుండి లేచి, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు అని ఇతని యొక్క క్షేమ సమాచారం మార్గమే అరణ్యానికి వెళ్ళాడు.
0: He went to the forest for hunting.
1: వేటాడి వేటాడి అరసిపోయాడు.
0: He was very much tired while hunting.
1: దాహం వేసింది.
0: He was thirsty.
1: కొంత దూరంలో ఏదో ఒక చిన్న కుటీరం కనిపించింది.

0: ఎందుకోసం వచ్చారు అని ఇతని యొక్క క్షేమ సమాచారంలో అడిగాడు.
1: దిస్ నోబుల్ సోల్ గాట్ అప్ ఫ్రమ్ మెడిటేషన్, ఆస్క్డ్ హిమ్, హూ ఆర్ యు సర్, వేర్ డు యు కమ్ ఫ్రమ్.
0: నేను ఒక దేశపు రాజును,
1: సెడ్ ఐ యామ్ ద కింగ్ ఆఫ్ ఎ కింగ్డమ్,
0: వేటాడే నిమిత్తమై అరణ్యములో ప్రవేశించాను.
1: ఐ హావ్ కమ్ టు దిస్ ఫారెస్ట్ ఫర్ హంటింగ్,
0: అలసిపోయాను,
1: ఐ యామ్ టైర్డ్,
0: నీ కుటీరము చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను.
1: I came here to take rest for some time.
0: అనేటప్పటికి ఆ మహర్షి మహదానందముతో తాను చేర్చు పెట్టుకున్నటువంటి యొక్క కందమూలాదులు, చల్లటి నీరు ఆ రాజునికి అందించాడు.
1: The saint took pity on this king and offered him the green leaves and the water and the tubers, whatever that available.
0: దానిని చక్కగా అనుభవించి మహారాజు చాలా సంతోషించాడు.
1: The king has partaken them all and he was happy.
0: తిరిగి వెళ్లే సమయంలోపల మహనీయుణ్ణి ప్రార్థించాడు ఈ మహారాజు.
1: While returning, the king prayed to the saint.
0: స్వామి, అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండాలి.
1: Our kingdom is very close to this place.
0: తాము ఇంత ఉపకారం చేసినందుకు నా వెంట వచ్చి ఒక దినమైనా కూడా మా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు.
1: For all the help that you have extended to me, I request you to go out of our kingdom and accept our hospitality.
0: కాని సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఈ మహనీయుడు దీనికి ఏమాత్రము అంగీకరించలేదు.
1: The saint, being total renunciant, did not accept this invitation.
0: కాని రాజు చాలా బలవంతపరిచాడు.
1: But the king persisted, insisted.
0: రాజును సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు.
1: In order to satisfy this king, he came close.
0: వచ్చిన తక్షణమే ఇరువురు స్నానం చేశారు.
1: Both of them had bath.
0: రాజు పూజా రూమ్ లో ప్రవేశించాడు.
1: The king entered into sanctum sanctorum.
0: అతని వెంటనే ఈ మహనీయుడు కూడాను వెళ్ళాడు.
1: The saint also followed him.
0: ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు.
1: The king was praying.
0: దేవాది దేవా,
1: ఓ గాడ్ ఆఫ్ గాడ్స్,
0: నేను ఈనాటికి నా అదృష్టవశాత్తుగా రాజునయ్యాను.
1: It's my good luck that I could be a king.
0: కాని ఈ చిన్న రాజ్యం నాకు చాలదు.
1: It's not enough, this small
0: kingdom. నా రాజ్యాన్ని ఇంకను వ్యాపింప చేసుకోవాలి.
1: I should expand this kingdom.
0: ఇంకా అనేక చిన్న చిన్న రాజ్యములను నా రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలి.
1: I should conquer the neighborhood.
0: అనుగ్రహించి కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని అందించమన్నాడు.
1: He prayed God to confer the grace so that he would have all the neighboring kingdoms.
0: ఈ మాటలు వింటున్నటువంటి మహనీయుడు
1: The saint was
0: మహారాజు చెప్పకుండా లేచి వెళ్లిపోతున్నాడు.
1: The saint was listening to the prayer of the king, left the spot without telling him.
0: స్వామి, భుజించకపురమే వెళ్తున్నారా, కొంతసేపు ఆగండి అన్నాడు మహారాజు.
1: The king said, you are leaving this place, saint, you are leaving this place without eating, please stay on.
0: నేను బిచ్చగాళ్ళ దగ్గర నేను బిచ్చమెత్తడానికి రాలేదు.
1: The saint said, I have not come here to beg another beggar.
0: నీవు ఒక బిచ్చగాడిగా ఉంటున్నావు.
1: You are a beggar.
0: నీవు ఏమేమో కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నావు.
1: యు ఆర్ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ మెనీ థింగ్స్.
0: భగవంతుని దగ్గర నీవు విశాలమైన రాజ్యాన్ని ఏలాలని నీవు ఆయన అనుభవిస్తున్నావు, ఆశిస్తున్నావు.
1: యు వాంట్ ఎ బిగర్ వైడర్ కింగ్డమ్.
0: నీవు ఏ భగవంతుణ్ణి నీవు ఏ విధమైన కోరికలు కోరుతున్నావో ఆ భగవంతుణ్ణి నేను కూడా కోరుకుంటాను. నీ కోరిక నాకు అక్కర్లేదు, ఈ దగ్గర నాకు ఏ విధమైన ఆహారం అక్కర్లేదన్నాడు.
1: That God to whom you offer your prayer to satisfy and to fulfill all desires, I would pray to him directly.
0: Anaga, నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు భగవంతుని పైన బెగ్ చెయ్యడు.
1: The one with true love,
0: భగవంతుని ఏది కూడా అడగనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఆస్క్.
0: అన్ని తానే, సకాలములకు ఏది కావాలో అంత తానే అందిస్తుంటాడు.
1: గాడ్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ దట్ యు రిక్వైర్.
0: కనుకనే రామాయణం నందు కూడాను

0: Oh mind, don't ask for anything, don't desire anything. The more you ask for, it will be postponed, it will not be granted.
1: Adugani sabarini aadarinchade.
0: Without asking is not shabari given.
1: Adugakatanakai madayu jatayu kadakunegi sadgati galiginchade. Adugakuve o manasa.
0: Without mere asking, jatayu had the fortune of receiving last rites from the hands of Sri Rama.
1: Shabari adiginda.
0: Did Jatayu desire? No.
1: ఆ హృదయములో తాము నిశ్చలంగా నిర్మలంగా పరిపూర్ణ ప్రేమతో ప్రార్థించినప్పుడు తానే అందులో పరిగెత్తి వస్తుంటాడు.
0: When once we pray with all the purity and a total love, God will run.
1: ఏమీ మనం అడగనక్కర్లేదు.
0: You don't need to ask openly.
1: ఇది భగవత్ యొక్క ప్రేమ యొక్క గుర్తు లక్ష్యం.
0: This is the sign of God's love.
1: ఈ భగవంతుని యొక్క ప్రేమ యొక్క విలువ.
0: This is the value of divine love.
1: ఇట్టి భగవంతుని తత్వాన్ని మనం విస్మరించి లోక తత్వాన్ని అనుసరించడం చేతనే ఇన్ని విధమైనటువంటి అశాంతులకు గురి అయిపోతున్నాం.
0: We are put to all sorts of troubles and turmoils because

0: We go by the worldly way.
1: ప్రార్థించడము ఇంకే విధమైనటువంటి ఇది చేసుకోవటం ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ధర్మాలు.
0: When we ask for everything and desire, that's all worldly, physical.
1: ప్రవృత్తి ధర్మములు.
0: That's all outward part.
1: కానీ పవిత్రమైన ప్రేమ తత్వము నివృత్తి యొక్క ధర్మము.
0: But the true love is one which is sacred and inward.
1: ఆ నివృత్తి అనేటువంటి తత్వాన్ని మనం పూనుకున్నప్పుడు ఈ ప్రవృత్తులన్నీ కూడా నువ్వు పారిపోతాయి.
0: Then once we follow the inward path, all the external procedures
1: భగవంతుని యొక్క ఖజానము లోపల ఎంత విలువైనటువంటి ఉంటున్నాయో ఎవరికి తెలియదు.
0: None of you would ever know the rich things present in God's treasury.
1: ఏదో నీవు గాజుముక్క కోసమే నీవు ప్రార్థిస్తే ఆ మాణిక్యమే నీకు అందిస్తాడు.
0: When you pray for a piece of glass, God would give you
1: the diamond. భగవంతుడు ఎంతటి విలువైనటువంటి దాన్ని నీకు అందించాలని సంకల్పించుకున్నాడో అది నీకు తెలియదు.
0: You don't know what is kept in store for you, the valuables.
1: కానీ అల్పమైనటువంటి దాన్ని నీవు అడుగుతున్నావు.
0: బట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ మీన్ థింగ్స్.
1: అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు.
0: బట్ గాడ్ వాంట్స్ టు గివ్ యు హైయర్ థింగ్స్.
1: అన్నిటికీ కూడా భగవత్ సంకల్పం పైన మనల్ని పెట్టాలి.
0: సో యు జస్ట్ డిపెండ్ ఆన్ గాడ్, సరెండర్ టు హిమ్.
1: అప్పుడే మనకు అవసరమైనవన్నీ కూడా నువ్వు తానే అందిస్తుంటాడు.
0: దెన్ గాడ్ విల్ గ్రాంట్ యు వాట్ ఆల్ దట్ యు నీడ్.
1: ఏది నీకు అవసరమో ఏది నీకు అనవసరమో.
0: వాట్ యు నీడ్ అండ్ వాట్ యు డోంట్.
1: ఏది మంచిదో ఏది నీకు చెడ్డదో.
0: వాట్ ఈస్ గుడ్ ఫర్ యు అండ్ వాట్ ఈస్ నాట్. యు డోంట్ నో.
1: కనుకనే నీకు మంచి అయినటువంటి దానిని, నీకు అనుకూలమైనటువంటి దానిని, ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు.
0: Therefore, what is good for you, what is comfortable, what is convenient,
1: ఏ నిమిషంలో
0: what will make ideal, God will give
1: ఎక్కడ ఏ విధంగా అందిస్తాడో అది అతనికే సంకల్పం.
0: God only knows when to give, what to give, how to give, where to give.
1: కనుకని అన్నింటినీ కూడా నువ్వు భగవంతునికి అర్పితం గావించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమనేటువంటి యొక్క నిశ్చల మనస్తో నీ ఉండినప్పుడు సర్వము తానే ఆడిస్తుంటాడు.
0: With the total spirit of surrender, when once we leave everything to God, God will give everything that we need.
1: విశ్వాసం ఈనాటి మానవుల యందు లేదు.
0: Such strong faith is not present today.
1: ఈ విశ్వాసం లేకపోవడం చేతనే ఎన్ని విధములైనటువంటి సంకల్పములను తాను భంగపరుచుకుంటున్నాడు.
0: Therefore, all his thoughts are along the wrong path because the absence of such faith.
1: అన్నింటికి నీ విశ్వాసం చాలా ప్రధానం.
0: For everything, faith is essential.
1: కనుకనే భక్తి విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం.
0: Therefore, we go by these two principles, devotion
1: and prema. విశ్వాసం అనగా నమ్మకము, ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఆన్ లవ్.
1: ఈనాటి మన ప్రేమ పైన మనకే నమ్మకం లేదు.
0: సో వీ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ అవర్ ఓన్ లవ్.
1: ఇంకా దైవం యొక్క ప్రేమ పైన ఎట్లా వస్తుంది?
0: దెన్ హౌ డు యు డెవలప్ ఫెయిత్?
1: నీ ప్రేమ ప్రాకృతమైనటువంటిది.
0: యువర్స్ ఇస్ వరల్డ్లీ.
1: కానీ భగవంతుని ప్రేమ నిర్మలమైనటువంటిది.
0: బట్ గాడ్స్ లవ్ ఇస్ ప్యూర్.
1: ప్రాకృతికి అతీతమైనటువంటిది.
0: ఇట్స్ ట్రాన్సెండెంటల్ బియాండ్.
1: అది ఒక పరిమితమైనటువంటి ప్రేమ.
0: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
1: ఇంతటి ప్రేమతత్వాన్ని నీవు అనుభవించుకోందంటే ఈ లౌకికమైనటువంటి యొక్క మార్గాలను క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి.
0: Therefore, we have to reduce the worldly paths and worldly pursuits slowly.
1: పిల్లలు ఉంటుంటారు.
0: There are children.
1: పరీక్షలు ప్రారంభమైనప్పటికీ ప్రార్థనలు కూడా అధికమైపోతుంటాయి.
0: As examinations approach, they pray more intensely.
1: ఈ ప్రార్థనలంతా దేని నిమిత్తమై?
0: Why do they pray?
1: పరీక్షల కోసమని ప్రార్థన చేస్తారు.
0: It's only for examination purpose.
1: కాదు కాదు.
0: No.
1: అది సరైన ప్రార్థన కాదు.
0: ఇస్ నాట్ ప్రాపర్.
1: అది ఒక బెగ్ చేసినట్టు అవుతుంది.
0: ఇట్ అమౌంట్స్ టు బెగ్.
1: నాట్ బెగ్గర్.
0: యూఆర్ నాట్ ఎ బెగ్గర్.
1: యూఆర్ బిగ్గర్.
0: బట్ యూఆర్ నాట్ ఎ బెగ్గర్ బట్ యూఆర్ ఎ బిగ్గర్.
1: అనేటువంటి వాడు ఈ విధమైనటువంటి దీంతో మనం ప్రవేశించకూడదు.
0: డివోటీస్ షుడ్ నెవర్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ వే.
1: ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతునే వాంఛించినప్పుడు అన్ని తానే అనుగ్రహిస్తాడు.
0: Without entertaining any desire, if you pray for God, himself will give you.
1: అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో మనము కొన్ని కొన్ని కోరక తప్పదు.
0: సిన్స్ వీ కెనాట్ రీచ్ దట్ నోబ్లెస్ట్ హైట్స్, వీ మే హావ్
1: అడుగక అమ్మాయినా భూవ పెట్టదట. అడగకుండా అమ్మాయినా భూవ పెట్టదు.
0: వితౌట్ ఆస్కింగ్ ఈవెన్ మదర్ వోంట్ సర్వ్ యూ ఫుడ్.
1: కానీ మదర్ ఈ ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధము.
0: బట్ ది మదర్ ఇస్ ఫిజికల్ రిలేషన్.
1: కానీ డివైన్ మదర్ ప్రాకృత సంబంధం కాదు.
0: బట్ ది డివైన్ మదర్ ఇస్
1: నివృత్తి సంబంధమైనటువంటి యొక్క మదర్.
0: ఇట్స్ ఇన్వర్డ్.
1: ఈ ప్రవృత్తికంతా కూడా నువ్వు అడుక్కోవటము, తీసుకోవటము, అనుభవించటము ఇవన్నీ కూడా సహజము.
0: ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ యూ హావ్ టు ఆస్క్, యూ హావ్ టు స్ట్రెచ్ యువర్ హ్యాండ్ అండ్ బెగ్ అండ్ రిసీవ్.
1: ఈ నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించడమే తప్ప అడుక్కోవటమే లేదు.
0: సో దిస్ ఇన్ దిస్ ఇన్వర్డ్ పాత్ యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్.
1: ఏది చేసినా అందుకో.
0: Whatever is given,
1: ఇచ్చినా అందుకో.
0: Whatever is given,
1: మంచి చెడ్డ అనే డిస్క్రిమినేషన్ అక్కడ చేయవద్దు.
0: Don't discriminate whether it's good or bad.
1: నీ దృష్టి లోపల అది కొంత చెడ్డగా కనిపించవచ్చును.
0: ఫ్రమ్ యువర్ స్టాండ్ పాయింట్ ఇట్ మైట్ లుక్ బ్యాడ్.
1: రిజల్ట్ లో మంచిగా ఉండవచ్చును.
0: బట్ ఇన్ ఫ్యూచర్ ఇట్ మే బి గుడ్.
1: మలేరియా ఫీవర్ వచ్చినటువంటి వారికి
0: ద వన్ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా
1: డాక్టర్ క్వినిన్ మిక్స్చర్ ఇస్తుంటాడు.
0: Doctor gives him quinine mixture.
1: ఈ క్వినైన్ మిక్చర్ అనేటువంటి చేదుగా ఉంటుంది.
0: It's very bitter to taste.
1: కానీ మందు రుచి చేదుగా ఉంటుందని కానీ మందు మహత్యము చాలా గొప్పదిగా ఉంటుంది.
0: Though the taste is bitter, but it will improve your health.
1: అది నీకు సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావిస్తుంది.
0: It is proper cure for malarial disease.
1: కనుకని ప్రారంభంలో అప్పుడు భక్తి అనేటువంటిది కూడాను చాలా కష్టముగా ఉంటుంటారు.
0: Therefore, in the path of devotion, you may find certain difficulties on the way.
1: కానీ ఈ కష్టానికి మనం ఏ మాత్రం వెరవకూడదు.
0: But we should not be afraid of these troubles.
1: ఈ కష్టానికి మనం ఏ మాత్రం వదలకూడదు.
0: We should never give up the devotion.
1: అనేక మంది మహనీయులందరూ కూడాను అనేక కష్టములు పడి అనేక విధములు శ్రమలు కోర్చి ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని పొందే నిమిత్తమై చాలా దీర్ఘమైనటువంటి తపస్సులు ఆచరించారు.
0: Many great noble souls have undertaken penance, facing all troubles and turmoils. Pleasure
1: is an interval between two pains. రెండు బాధల మధ్యలోనే సుఖం ఉంటుంది.
0: Pleasure is an interval between two pains.
1: బాధలు లేకుండా మనకు సుఖం మనకు ప్రాప్తించదు.
0: You cannot have happiness without pain.
1: కనుక ఈ బాధల వల్లనే మన సుఖం కూడాను ప్రాప్తిస్తుంది.
0: Out of the pain only you will have pleasure.
1: పిలచి అడుగా చెరకు పెట్టునా బెల్లంబు.
0: By mere asking the sugar cane, will it serve you the jaggery?
1: పిట్టి రసము పీల్చకున్నా.
0: You have to squeeze it, extract the juice.
1: ఒక వజ్రమైన కొను మనం అనేక కోతలు కోసినప్పుడే దానికి సరైన విలువ లభిస్తుంది.
0: Even the diamond, you have to cut it across several faces to make it shine.
1: ఆ కటింగ్ చేయకపోతే దానికి సరైన విలువనే రాదు.
0: If you don't cut the diamond, it will not have
1: ఒక బంగారునైన మనం నిప్పులో వేసి కాల్చి చుట్టుతో వేసి కొట్టి అనేక కటింగ్ చేసినప్పుడే దీనికి ఒక సుందరమైన నగగా తయారవుతుంది.
0: So gold has got to be burnt in fire. It must be hammered.
1: కనుకనే మానవత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని క్రమక్రమేణా మనం కొన్ని కష్టములకు ఓర్చుకుని బాధలను సహించి కొన్ని నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రం లెక్క చేయక దివ్యమైన ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నామంటే దీంతోనే దివ్యానందం మనకు ప్రాప్తిస్తుంది.
0: Therefore, if you face with all resistance, all the sufferings and the problems and the blame on the way, you will have that eternal divine bliss.
1: సులకంగా మనం భావించరాదు.
0: You should not take it, mistake it in another way.
1: సులకనిగా.
0: You should not take it in easy way, lighter way.
1: కానీ అది చాలా పవిత్రమైనటువంటి.
0: But it's highly sacred.
1: చూచేకి చాలా చిన్నదిగా ఉండవచ్చును.
0: It may appear to be simple.
1: అనుభవించడానికి లోక సంబంధమైనదిగా ఉండవచ్చును.
0: It may appear to be the worldly experience.
1: కానీ అది లోకాతీతమైనటువంటి ఒక తత్వము.
0: But it's something beyond the world.
1: అలాంటి ప్రేమ తత్వాన్ని మనము ప్రతి మానవుడు కూడాను పొందాలి.
0: Everyone must attain such divine love.
1: చెప్పాను ఆత్మకు పుట్టినటువంటిది అహం.
0: అహం ఇస్ బాండ్ టు ఆత్మ.
1: ఈ అహం కు పుట్టినటువంటిది మనస్సు.
0: Mind is born to this aham.
1: మనసుకు పుట్టినటువంటిది వాక్కు.
0: And the word is born to this mind.
1: కాబట్టి వాక్కు మనసు బిడ్డ.
0: Therefore this word, this
1: మనసు అహం బిడ్డ. మనసు అహం బిడ్డ.
0: And the mind is the son of
1: అహం. ఆత్మ బిడ్డ.
0: అహం is the son of
1: ఆత్మ. కాబట్టి ఆత్మకు అహం సన్.
0: And therefore అహం is the son of ఆత్మ.
1: ఆత్మకు మైండ్ గ్రాండ్ సన్.
0: Mind is the grandson.
1: ఆత్మకు వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్.
0: దిస్ వర్డ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్.
1: కనుక ఫాదర్ సన్ గ్రాండ్ సన్ గ్రేట్ గ్రాండ్ సన్ ఈ ముగ్గురు నలుగురు కూడాను ఒక ఆత్మ సంబంధమే.
0: దేర్ఫోర్ ద ఫాదర్ సన్ గ్రాండ్ సన్ గ్రేట్ గ్రాండ్ సన్ బిలాంగ్ టు సేమ్ ఆత్మిక్ ఫ్యామిలీ.
1: అందరి కూడాను ఆత్మ ఉన్నది కనుకనే అది ఏ నిజమైన ప్రేమ తత్వము.
0: సిన్స్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఇట్ ఇస్ ట్రూ లవ్.
1: ఏది లేనటువంటి వ్యక్తి అయినా ఉండవచ్చు కానీ ఆత్మ లేనటువంటి మానవుడు లేడు.
0: There may be a person without anything, but yet none can exist without Atma.
1: సర్వుడు ఎందు ఉండినటువంటి ఒక ఏకత్వం ఏమిటి?
0: What is that is uniform in all?
1: అది సచ్చిత్ ఆనందం.
0: That is సచ్చిత్ ఆనందం.
1: అది దానిని మనము కాన్షియస్నెస్ అన్నారు.
0: That's what we call consciousness.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవం.
0: This consciousness is God.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది అందరి ఎందు ఉంటుండాలి.
0: This consciousness is in all.
1: కానీ ఈ కాన్షియస్నెస్ ని మనం విస్మరించి కాన్షియన్స్ లో మనం ప్రవేశించాం.
0: బట్ వీ ఫర్గెట్ దిస్ కాన్షియస్నెస్ బట్ వీ గో బై కాన్షియన్స్.
1: కనుకనే కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము.
0: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో ది కాన్షియస్నెస్.
1: మన చుట్టూ ఉన్న గాలినే మనం చూడలేకపోతున్నాము.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ది ఎయిర్ అరౌండ్.
1: మన చుట్టూ ఉన్న గాలినే మనం పట్టలేకపోతున్నాము.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ది ఎయిర్ అరౌండ్.
1: అయితే చూడలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
0: సిన్స్ యూ కాంట్ సీ కెన్ యూ డినై దట్?
1: నీవు పట్టలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
0: సిన్స్ యూ కెనాట్ క్యాచ్ ఇట్ కెన్ యూ నెగేట్ ఇట్?
1: అదే విధంగానే నీవు చూడలేకపోయినంత మాత్రం ఈ యొక్క చైతన్యం అనేటువంటిది లేకపోలేదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ యూ కాంట్ సీ యూ కెనాట్ డినై ద
1: ప్రెజెన్స్. నీవు అనుభవించలేకపోయినంత మాత్రం చైతన్యం లేకపోలేదు.
0: బికాజ్ యూ కెనాట్ క్యాచ్ ఇట్ యూ కెనాట్ డినై.
1: ఉన్నది ఉన్నది ఉన్నది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్.
1: దీన్ని బీయింగ్ బీయింగ్ బీయింగ్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ బీయింగ్.
1: ఈ బీయింగ్ నే సత్ అన్నారు.
0: దిస్ బీయింగ్ ఈజ్ సత్.
1: అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
0: విచ్ ఎగ్జిస్ట్ పర్మనెంట్,
1: ఇది వచ్చి పోయేటువంటిది కాదు.
0: ఇట్ నైదర్ కమ్స్ నాట్
1: రాకపోకలు లేనిటువంటి యొక్క దివ్యత్వము ఈ యొక్క సత్.
0: ది సత్ ఇస్ ది డివినిటీ విచ్ నైదర్ కమ్స్ నాట్ గోస్.
1: ఇట్టి తత్వాన్ని ఎక్కడి నుంచినో వచ్చింది ఎక్కడికో వెళ్ళింది అని అనుకోవటము చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ ఇట్ హస్ కమ్ ఫ్రమ్ అవుట్సైడ్ దట్ ఇట్ వుడ్ గో సమ్వేర్.
1: నేను ధ్యానంలో ఉంటే భగవంతుడు వచ్చి నాకు దర్శనమిచ్చాడు అనుకుంటారు.
0: వీ సే దట్ గాడ్ మానిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
1: ప్రాకృతమైనటువంటి భావములు.
0: ఇట్స్ వరల్డ్లీ ఫీలింగ్.
1: ఎక్కడి నుంచి వచ్చాడు దర్శనం ఇవ్వడానికి?
0: వేర్ ఫ్రమ్ హెస్ హి కమ్ టు?
1: ఎక్కడి నుంచి రాలేదు, తిరిగి దర్శనమిచ్చి ఎక్కడికో పోలేదు.
0: హి హస్ నాట్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్.
1: అక్కడే ఉన్నాడు.
0: హి ఇస్ ప్రెసెంట్ దేర్.
1: మీ యొక్క హృదయం పవిత్రమైనప్పుడు కనిపించాడు, తిరిగి మాలిన్యమైనప్పుడు కనిపించకుండా పోయింది.
0: వెన్ వన్స్ యువర్ హార్ట్ ఈస్ సేక్రెడ్ యూ విల్ ఫైండ్ ద మానిఫెస్టేషన్.
1: అంతేకాని రావటం పోవటం లేదు.
0: గాడ్ నైదర్ కమ్స్ నాట్ గోస్.
1: మీకందరికీ తెలుసును,
0: యు ఆల్ నో,
1: ధ్రువుడు 5 సంవత్సరముల బాలుడు.
0: ధ్రువ ఇస్ 5-year-old బాయ్.
1: అతనికి ఏమాత్రం కూడా ప్రపంచ జ్ఞానం లేదు, లౌకిక జ్ఞానం లేదు.
0: హి హస్ నో ఎనీ వరల్డ్లీ నాలెడ్జ్.
1: అలాంటి వాడు విశ్వాసం చేత నారదుని యొక్క ప్రోద్భరము చేతనే కాలడవుల్లో ప్రవేశించి కఠినంగా కూర్చొని భగవంతుని చింతించాడు.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ హి ఎంటర్డ్ ది ఫారెస్ట్ హి హస్ అండర్టేకెన్ పెనెన్స్ ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ దేర్.
1: పెద్దల మాటలు మనం విశ్వసించాలి.
0: వీ హావ్ టు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్
1: బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుని యొక్క వాక్యమును చక్కగా విశ్వసించాడు హృదయపూర్వకంగా ధ్రువుడు.
0: ధ్రువ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది వర్డ్స్ ఆఫ్ నారద.
1: ఆ విశ్వాసమే అక్కడ సాక్షాత్కారంగా వచ్చింది.
0: దట్ వెరీ ఫెయిత్ గేవ్ హిమ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: కానీ బాలుడు,
0: బట్ ఏ బాయ్,
1: లౌకికం తెలియనటువంటి వాడు,
0: హి డజంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది వరల్డ్.
1: ఈ విష్ణు వచ్చి, నాయనా నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
0: విష్ణు అపియర్డ్ అండ్ ఆస్క్డ్ హిమ్, బాయ్ వాట్ డు యు వాంట్.
1: బాలుడైనటువంటి యొక్క ఈ ధ్రువుడు, స్వామి నేను ఎక్కడ ఉన్నానో, ఏ విధంగా ఉంటున్నానో అనేటువంటిది తెలుసుకున్నటువంటి మీరు ఇంత కారణముల లోపల నేను కూర్చున్నటువంటి స్థానంకే మీరు వచ్చారు.
0: ధ్రువ ద బాయ్ రిప్లైడ్, యు హావ్ కమ్ హియర్ టు దిస్ ప్లేస్ నోయింగ్ వేర్ ఐ యామ్.
1: నేను ఎక్కడ నిన్ను చింతిస్తున్నాను అనేటువంటి తెలుసుకున్నటువంటి మీకు నాకు ఏమి కావాలో అనేది తెలియదా మీకు?
0: ధ్రువ సెడ్, ఓ గాడ్, యు నో వేర్ ఐ యామ్, వేర్ ఐఎమ్ డూయింగ్ పెనెన్స్, బట్ డోంట్ యు నో వాట్ ఐ ఆస్క్ ఫార్.
1: భగవంతుడు మాత్రం అంత చదువు లేకుండా పోలేదు.
0: గాడ్ ఈస్ నాట్,
1: ఇతనికంటే గొప్పగా చదువుకున్నటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ నాట్ ఇల్లిటరేట్, హీ ఈస్ మోర్ నాలెడ్జబుల్.
1: నీవు ఎక్కడున్నావు అనేటువంటిది నాకు తెలుసును, నీకు ఏమి కోరుకో అనేటువంటిది నాకు తెలుసును, కానీ ఇక్కడ నా పద్ధతి ఒకటి ఉంటుండాలి.
0: God said, oh boy, I know where you are,
1: what
0: you are doing.
1: The study of mankind is man.
0: The proper study of mankind is
1: man. Thoughts, words, action, moodu okati kavali.
0: There should be harmony of thought, word and deed.
1: Appude nenu mee avishtani nerveyachadaniki samsiddhanga untanu.
0: Then I am ready to fulfill your desire.
1: Nee inti daggara bhagavantuni darshinchi chesi అతన్ని ప్రార్థించి అతని దగ్గర నుంచి నా తండ్రి తొడ పైన కూర్చునేటువంటి వరమును తీసుకుని వస్తావని నువ్వు అక్కడ చెప్పావు.
0: అట్ హోమ్ యూ హావ్ డిటర్మిన్ దట్ విల్ గో టు ద ఫారెస్ట్ అండర్ టేక్ పెనెన్స్ అండ్ రిటర్న్ విత్ ఆల్ ది బోన్ గ్రాంటెడ్.
1: తలచినట్టుగా తపస్సు చేశావు.
0: అండ్ యూ డిడ్ పెనెన్స్ యాజ్ యూ థాట్.
1: కానీ ఆ తపస్సుకు ఆ యొక్క సంకల్పములకు తగినటువంటి మాటలు ఉందా లేదా అనేటువంటిది నేను పరీక్షించాలి.
0: ఐ షుడ్ టెస్ట్ వెదర్ యూ స్పీక్ అప్రోప్రియేట్ యువర్ థాట్ అండ్ పెనెన్స్.
1: ధ్రువుడు చెప్పాడు, స్వామి.
0: ధ్రువ సెట్, స్వామి,
1: నేనేదో ఒక చిన్న పెంకుటి దీనికోసం వెతుకుతూ వచ్చాను, రాజముక్క కోసమే వెతుకుతూ వచ్చాను.
0: స్వామి, ఐఎమ్ సర్చింగ్ ఫర్ గ్లాస్ పీస్.
1: ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయవాసంలో నేను తండ్రి తొడపైన కూర్చోవాలనేటువంటిది విలువలేని గాజుముక్క.
0: ద వరల్డ్లీ థాట్ హాస్ టు సిట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఫాదర్, హి హాస్ నో వాల్యూ.
1: నీ దర్శనము అని మాణిక్యంగా కనిపిస్తుండాలి.
0: బట్ యువర్ డివైన్ దర్శన్,
1: ఆ గాజుముక్కకై వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద మాణిక్యం లభించటము ఎంత అదృష్టము, నాకు ఇంకా గాజుముక్క నాకు అక్కర్లేదు అన్నాడు.
0: హి సేస్, మై గుడ్ లక్, ఐ కుడ్ హ్యావ్ దిస్ ప్రెషస్ డైమండ్ ఇన్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ డోంట్ వాంట్ దిస్ గ్లాస్ పీస్.
1: చక్కగా పట్టాడు భగవంతుడు అక్కడ.
0: And there that point was caught by
1: God. సంకల్పించడం ఒక్కటి,
0: యువర్ థాట్ ఈస్ వన్,
1: ఆచరించడం ఒక్కటి,
0: ప్రాక్టీస్ ఈస్ వన్,
1: ఈ రెండు ఒక్కటైపోయినాయి.
0: బోత్ ఆర్ వన్.
1: కానీ కోరటం మాత్రం మరొకటి కోరుతున్నావు.
0: బట్ ది ప్రేయర్ ఈస్ సెపరేట్.
1: ఈ మూడింటిలో రెండు ఒకటైంది, ఒకటి ఒకటైపోయింది.
0: అమంగ్ ది త్రీ, టూ ఆర్ వన్, వన్ ఈస్ సెపరేట్.
1: కాబట్టి రెండు ఉన్నటువంటిది మెజారిటీ.
0: సో మెజారిటీ గో బై ది టూ.
1: దానికి రెండు ఓట్లు వచ్చాయి, దీనికి ఒక ఓటే వచ్చింది.
0: వన్ సెక్యూర్ టూ ఓట్స్, ది అదర్ వన్ సింగిల్
1: ఓట్. కాబట్టి రెండు ఓట్లు వచ్చాయి కాబట్టి నీవు తిరిగి రాజ్యం పోయి ఏరిపోమని చెప్పిన వాడిని పంపించాడు.
0: సో యాజ్ దట్ వన్ బికాజ్ ఆఫ్ టూ ఓట్స్ బెటర్ యూ గో బ్యాక్ అండ్ రూల్ ద కింగ్డమ్.
1: చూచారా, త్రికరణ శుద్ధి,
0: ది హార్మనీ ఆఫ్ ది త్రీ.
1: ప్రతి భావమునకును భగవంతుడు త్రికరణ శుద్ధి కోరుతుంటాడు.
0: ఫర్ ఎవ్రీ ఫీలింగ్ గాడ్ విల్ థింక్ ఆఫ్ ది ప్యూరిటీ.
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: దేర్ షుడ్ బి అబ్సల్యూట్ సింథసిస్. వన్ ఒకటి, అడగటం ఒకటి,
1: చేయటం మరొకటి, ఇది సరికాదు.
0: You ask for one thing and you act in a different way. It's not good.
1: కనుకని ఇంత తపస్సు చేసి ఇంత గొప్ప సంకల్పాన్ని పొంది కట్టగడపడికి సాక్షాత్ నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పటికీ దానిని పొందలేకపోయాడు. కారణమేమిటి? వాగ్దోషం చేతనే.
0: Though Dhruva has taken that strong penance with sacred thoughts, yet he could not fully make use of the divinity.
1: చాలా పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి.
0: Because his talk is at variance with the other
1: two. వాక్కు మైండ్ యొక్క బిడ్డ.
0: Therefore this talk is the son of the mind.
1: ఈ మైండ్ ఏమైపోయిందంటే మైండ్ కొంచెం సంకల్ప వికల్పాలతో మాలిన్యం పొందింది.
0: Mind gets polluted because of thoughts.
1: కనుకని తల్లి యొక్క భావములే బిడ్డకు లభించాయి.
0: And therefore the thoughts have come to the son.
1: న్యాయంగా చూస్తే మనసుకు అహం బ్రహ్మాస్మి బ్రహ్మ భావములు వచ్చిండాలి మనసుకు.
0: సో మైండ్ షుడ్ హ్యావ్ ది థాట్స్ ఆఫ్ ది బ్రహ్మన్.
1: రాలేదు.
0: నౌ ఇట్ హాజంట్ హ్యాపెన్.
1: కనుకనే తండ్రి ఒకటైనప్పుడు కుమారుడు మరొకటి కావచ్చు.
0: సో వెన్ ఫాదర్ ఇస్ ఇన్ వన్ వే
1: సంబంధమేమో కొడుకు తండ్రే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ది సన్ టు ద ఫాదర్.
1: ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు.
0: ప్రహ్లాద్ ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: హిరణ్యకశిపుడు మహా దుర్మార్గుడు.
0: హిరణ్యకశిపు ఇస్ వికెడ్ మ్యాన్. అలాంటి
1: దుర్మార్గుని గర్భం లోపల మంచి మాణిక్యం వంటి కుమారుడు పుట్టాడు.
0: అండ్ టు దట్ వికెడ్ మ్యాన్ హీ కుడ్ హ్యావ్ ఎ ప్రెషస్ జెమ్ ఆఫ్ ఎ సన్ ప్రహ్లాద.
1: కనుక నారాయణ ప్రియుడు ప్రహ్లాదుడు.
0: హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపు హేట్స్ నారాయణ.
1: రూపనామమును నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు గోస్ బై ది నేమ్ అండ్ ఫామ్.
1: నామ రూపముల చేతనే మగ్గమైనటువంటి వాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఇస్ the one after the formless attributeless aspect of the divinity.
1: నామ రూపములు ఉండినప్పటికీ వాటిని మనం త్యాగం చేయాలి.
0: Though it has the name and the form, but we have to sacrifice.
1: ఏనాటికైనా ఈ దేహం త్యాగం అయ్యేటువంటిది.
0: One day or other the body has got to be sacrificed.
1: కానీ త్యాగం అంటే ఏమిటి?
0: What is sacrifice?
1: కేవలం దేహ భావం త్యాగం చేయటం కాదు.
0: Is not giving up the body.
1: ఆస్తిపాస్తులను వదలటం కాదు.
0: Is not leaving.
1: ఆస్తిపాస్తులను వదలటం కాదు.
0: Is not giving up property.
1: ఏ దేన్ని త్యాగం చేయాలి?
0: What is to be sacrificed?
1: మానవుని ఆవరించినటువంటి యొక్క రాగ ద్వేష అసూయాదులు త్యాగం చేయాలి.
0: One has to sacrifice these three, the attachment, the jealousy and ego.
1: ఈ మూడింటిని ఆవరించినటువంటిది మానవత్వం.
0: And the human,
1: ఈ ఆవరించిన దాన్ని దూరం చేసుకుంటే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: Humanity is encompassed by these three, the covering. One has to throw it aside.
1: కన్నుకు పొర వచ్చింది.
0: Suppose eye
1: పొరం తీస్తే చాలు దృష్టి నీకు లభిస్తుంది.
0: The eye is suffering from cataract.
1: దృష్టిని ప్రత్యేకంగా సంపాదించుకోనక్కర్లేదు.
0: You don't need to acquire new vision.
1: నీ హృదయం పైన ఈ రాగద్వేష అసూయాదులు ఆవరించి ఉంటున్నాయి.
0: Therefore the heart is covered by
1: వాటిని attachment hatred. ఇదే త్యాగం.
0: Giving it up these three is sacrifice.
1: త్యాగం అంటే ఏదో ఆస్తిపాస్తులు వదలటం కాదు.
0: Not giving up properties.
1: దుర్గుణాలను మనం దూరం చేసుకోవాలి.
0: You have to give up bad qualities.
1: ఈ దుర్గుణాలు దూరం చేసుకున్నప్పుడు మన యందు ఆత్మతత్వం సహజంగా ఆవిర్భవిస్తుంది.
0: When once you get away from the bad qualities, you will have the realization of the spirit.
1: అది నీ రైట్.
0: That is your right.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది మాధవం నుంచి పుట్టినటువంటిది.
0: So human being is the product of God himself.
1: దైవం నుంచినే వచ్చినటువంటిది.
0: He originated from the divine.
1: దైవం నుంచి వచ్చినప్పటికీ దైవాన్ని మనం మర్చిపోతున్నాం.
0: Having come from God, he forgets God.
1: మేఘములంతా సూర్యుని నుంచినే పుట్టాయి.
0: All clouds are born of the sun.
1: మేఘములు తిరిగి సూర్యునే కప్పివేస్తున్నాయి.
0: The clouds cover the very sun.
1: కానీ సూర్యుడు ఏమాత్రం దానిపైన ద్వేషం పొందలేదే.
0: బట్ ద సన్ హ్యాస్ నో హేట్రెడ్ ఆన్ ద
1: క్లౌడ్. ఇవన్నీ ఏమిటి ఈ మేఘములు? పాసింగ్ క్లౌడ్స్. కొంతలో కదిలిపోతాయి. దీనిపైన మనకెందుకు ఈ ద్వేషం?
0: The sun feels so not to have a kind of any anger because clouds will pass off.
1: కొన్ని సమయాల్లో మన యొక్క హృదయంలో అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు దుర్భావములు ఆవిర్భవిస్తుంటాయి.
0: At times our heart is covered by means of bad
1: thought. ఆవిర్భవించి ప్రకాశించేటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని కొంచెం మరుగు చేస్తుంటాయి.
0: And therefore the love that shines is covered by jealousy.
1: అప్పటిలో శాంతిని వహించాలి.
0: Then we should maintain peace.
1: ఆ శాంతిగా ఉంటే ఈ ఆవరించినటువంటి మేఘములు కదిలిపోతాయి.
0: When we are peaceful, the clouds will pass off.
1: ఏ గాలి ద్వారా మేఘములు ఇక్కడికి వచ్చినాయో ఆ గాలి ద్వారానే ఈ మేఘములు ఇక్కడి నుంచి కదిలిపోతాయి.
0: Clouds have come here because of the wind, and the same wind will take them out.
1: మేఘములు ఇక్కడికి రావడానికి మేఘములు కదిలిపోవడానికి పెనుగాలియే దీనికి ప్రధానము.
0: The clouds have come here, they will vanish because of the wind.
1: ఆ పెనుగాలియే మన ప్రేమ తత్వము.
0: That whirlwind is the spirit of love.
1: ఆ ప్రేమనే గాలి వీచినప్పుడు
0: when once there is the wind of love,
1: కూడాను పరిగెత్తుంటాయి.
0: All clouds will go.
1: ఆవరించిన మేఘములు కూడాను కదిలిపోతుంటాయి.
0: All clouds will go.
1: ప్రేమకు అసాధ్యమైనటువంటి యొక్క కార్యం ఈ జగత్తులో లేనే లేదు.
0: There is nothing that you cannot accomplish without love.
1: దేనినైనా సాధించలేకపోవచ్చును.
0: You may not achieve anything.
1: కానీ ప్రేమ చేత సాధించలేనటువంటి ప్రకృతి లేనే లేదు.
0: There is nothing you cannot
1: achieve. సర్వమును ప్రేమ
0: చేత
1: సాధించవచ్చును.
0: Everything you can achieve with this love.
1: కనుకనే ప్రేమ ఈశ్వరై. ఈశ్వర ప్రేమ పరమాత్ముడే ప్రేమ, ప్రేమనే పరమాత్ముడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్, వీ షుడ్ నో ది స్పిరిట్ ఆఫ్ యూనిటీ బిట్వీన్ ది టూ.
1: కనుకని ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు డెవలప్ దిస్ లవ్.
1: నీ బాధలు నీకు ఎంత ఇదివో అదే విధంగా ఇతరుల బాధలు కూడా అట్టివే అని నీ విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ ది డిఫికల్టీస్ ఆఫ్ అదర్స్ యాజ్ యువర్ ఓన్.
1: నీ పైన నీకు ఎంత ప్రేమను వారి పైన కూడా వారికి అంత ప్రేమ ఉంటాదని సత్యాన్ని గుర్తించాలి.
0: యూ షుడ్ నో ద ట్రూత్ దట్ యూ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ సో ఆల్సో ద అదర్ వన్.
1: కనుక ప్రతి ఒక్కదానికి కూడా నీకు నీవు పోల్చుకోవాలి.
0: సో యూ హావ్ టు టేక్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: అది ఏ సెల్ఫ్ ఎంక్వైరీ అని.
0: దట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ.
1: ఈ సెల్ఫ్ ఎంక్వైరీ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ?
1: తనకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని చేతులు ఉన్నాయని చూసుకోవటం కాదు.
0: ఇట్స్ నాట్ ద నంబర్ ఆఫ్ హ్యాండ్స్ ఇన్ ద ఫీట్.
1: తన భావం ఎట్టిదో పరుల భావం కూడా అట్టిదే.
0: As is your feeling, so also the feeling of others.
1: నా బాధలు ఎట్టివో పరుల బాధలు కూడా అట్టివే.
0: As is my suffering, so also the suffering of others.
1: నా విచారం ఎట్టిదో పరుల విచారం కూడా అట్టిదే.
0: As is my misery, so also the grief of others.
1: ప్రేమ ఎంత పరిశుద్ధమో పరుల ప్రేమ కూడా అంత పరిశుద్ధమే.
0: I consider myself pure, so అన్నింటిని కూడా
1: పవిత్రమైనటువంటి ప్రేమతో పోల్చుకుంటూ రావాలి.
0: And we should go by this measure of sacred love.
1: అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
0: Then there is no scope for hatred.
1: ఇంకా అసూయకు అదిలే స్థానం లేదు.
0: Then no, no scope for jealousy.
1: కనుకనే ఈ రాగద్వేష అసూయాదులు దూరం గావించుకోవాలంటే ఒక్క ప్రేమను మాత్రమే, నిర్మలమైన ప్రేమను.
0: Therefore, in order to give up the attachment, the hatred and jealousy, you should have pure love. You should have selfless love.
1: నిరహంకారమైన ప్రేమను.
0: And the love which is egoless.
1: మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop that.
1: ఇదియే నిజమైనటువంటి భక్తి.
0: This is the true devotion.
1: అంతేకాని పూజలు చేయటము, వ్రతములు చేయటము, జపం చేయటము, ధ్యానం చేయటం ఇవన్నీ కూడాను కేవలము ఈ మనస్సు యొక్క చంచలత్వాన్ని అణగింపజేసేదానికి ఇవన్నీ సోపానములు.
0: Therefore, the other acts like worship, the meditation, other rituals will make your mind steady, that's all.
1: Oka middini ekkalante oka nichchini vestam ladder.
0: In order to climb up the staircase, you will have the ladder there.
1: Ee ladder paina daniki karchukoni undala, kinda bhoomiki aadharanga undali.
0: The ladder should lean on the top.
1: Appude madhyana unnatundi steps nanta manam daatukoni povochu.
0: Then only it is possible to climb up the steps.
1: Kinda unnatundi oka aadharame vishwasamu.
0: The lower end is the basis of faith.
1: Aa vishwasam paina ee ladder nu aadharam cheskovali.
0: So the ladder should just be based on this.
1: Paina top karchukunnatundi de prema.
0: The top one leans on love.
1: కాబట్టి ప్రేమ విశ్వాసములు రెండు ఉండినప్పుడు మనం ఎంత పైకైనప్పుడు మనం ఎక్కిపోవచ్చు.
0: దేర్ఫోర్ విత్ ఫెయిత్ అండ్ లవ్ యూ కెన్ క్లైంబ్ అప్ టు ఎన్ ఎక్స్టెంట్.
1: ఈ రెండు మాత్రం సంబంధం లేకుండా ఏ మాత్రం కూడా మనం ల్యాడర్ ఎక్కలేము.
0: వితౌట్ దీస్ టూ యూ కెన్ నెవర్ క్లైంబ్ ద ల్యాడర్.
1: ఒకవేళ ఆ విధంగా ల్యాడర్ ఎక్కాలనుకుంటుంటే అది అసాధ్యం.
0: ఈవెన్ ఇఫ్ ఎనీవన్ ట్రైస్ యు విల్ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్.
1: ఆధారం ఆధేయం రెండు కావాలి మనకి.
0: యూ షుడ్ హావ్ ద బేసిస్ హియర్ అండ్ ఆల్సో ద టాప్ వన్ దట్ లీన్స్ ఆన్ లవ్.
1: విశ్వాసము, గాఢమైన విశ్వాసం ఉండాలి.
0: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: తర్వాత పవిత్రమైన ప్రేమ ఉండాలి.
0: యూ షుడ్ హావ్ సీక్రెట్ లవ్.
1: ఈ రెండింటినీ మనం సంపాదించుకుంటే ఏ జప ధ్యానమును కూడా మనకు చేయనక్కర్లేదు.
0: వన్స్ యూ హావ్ దీస్ టూ యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: ఈ జప ధ్యానములన్నీ దేనికోసమని?
0: వాట్ ఫార్ ఆల్ దిస్?
1: ఈ రెండింటినీ పొందే కోసమే.
0: ఎవ్రీథింగ్ ఈస్ డన్.
1: అవి రెండే మనకు ప్రాప్తించినప్పుడు ఇంక జప ధ్యానములు మనకెందుకు?
0: దెన్ వన్స్ యూ హావ్ దీస్ టూ వై షుడ్ యూ నీడ్?
1: దేనిని వెతకాలని పోతున్నావో అదే నీ కాలికి తగినప్పుడు ఇంక వెతకనక్కర్లేదే.
0: The one you are in search for is waiting at your doorstep.
1: Chaala mandi daivaanveshana anukuntaru. Anveshana anedi cheyanakkarledu.
0: Many say they are in search of God. You don't need to search.
1: Sarvata paanipadam ta sarvata vachi shiromukham sarvata srutimalloki sarvama vritti shakti. ఎక్కడ చూసినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: When God is everywhere, why do you need to search for him?
1: మొట్టమొదటి నిన్ను నీవు వెతుకుతున్నావా ఎక్కడైనా?
0: In the first instance, do you search for yourself?
1: నిన్ను నీవు ఎక్కడ వెతకలేవు.
0: You don't.
1: ఒకవేళ నిన్ను నీవు వెతుకుతున్నావు అంటే నీవు పిచ్చివాడేవే.
0: If you say that you are in search of your own self, others will take you
1: mad. అదే రీతిగా భగవంతుని వెతకడం అంటే నిన్ను నీవు వెతుకోవటమే.
0: If you say that you are in search of God,
1: భగవంతుడు నీ వెంటనే, గంటనే, ఇంటనే, కంటనే కూడా ఉంటున్నాడు.
0: God is with you, in you, above you, below you, around you, everywhere.
1: భగవంతుడవు.
0: You are God.
1: కేవలము దేహాభిమానమును పురస్కరించుకొని, ఈ ఉపాధులను పురస్కరించుకుని నేను ఫలాని వాడిని ఫలాని వాడిని అని నీవు చెప్పుకుంటున్నావు.
0: బేసింగ్ ఆన్ యువర్ బాడీ ఇన్ ది వెస్చర్ యు హావ్ పుట్ ఆన్ యు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అస్ వన్.
1: అనేక మంది మహర్షులు, అనేక వేదశాస్త్ర ఇతిహాస పురాణముల నుంచి అంతకాలం నుంచి కూడా వచ్చేటువంటిది అన్ని క్వశ్చన్స్ లో కూడాను హూ ఆ మై అనేటువంటి క్వశ్చన్ చాలా పెద్దది.
0: Of all the questions that man is put to since times immemorial, the biggest question is this: who am I?
1: ఈ జగత్తులో ఎన్నో పదములు ఉన్నాయి.
0: There are so many words there.
1: కానీ అన్ని వదిలిపెట్టి నేనెవరు అనేటువంటి తెలుసుకోమని చెప్పడంలో ఏం అర్థం ఉంటుంది?
0: What is the meaning in Finding this question, who am I?
1: ఎవరైనా వచ్చినారంటే ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారని మనం ప్రశ్నిస్తాం.
0: We generally ask if anyone comes to you, you'll say, who are you? Where do you come from?
1: అందరిని ప్రశ్నిస్తున్నావు కానీ నీవు నేనెవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను అని నిన్ను నీవు ప్రశ్నించుకోవటం లేదు.
0: You question everybody, but you don't question yourself, who am I? Where do I come from?
1: నిన్ను నీవు ప్రశ్నించుకుంటే ఇతరులంతా ఎవరో నీకు సులభంగా తెలిసిపోతుంది.
0: Then once you question yourself, you'll be able to know others.
1: కనుక నీ ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
0: So first self realization.
1: ఈ ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ కి ఏం కావాలి?
0: What is required for
1: first confidence kavali?
0: First self confidence is required.
1: ee confidence valane satisfaction vachestundi.
0: Out of the confidence you will have satisfaction.
1: ee satisfaction valane sacrifice chestavu.
0: The satisfaction will lead
1: to sacrifice.
0: ee sacrifice
1: valane realization vastundi.
0: Out of the sacrifice you will attain realization.
1: First self confidence the foundation.
0: So self confidence is the foundation.
1: Self satisfaction is the wall.
0: Self satisfaction is the wall.
1: Self sacrifice is the roof.
0: Self sacrifice is the roof.
1: Self realization is the life.
0: Self realization is the life.
1: ఫౌండేషన్ లేకపోతే గోడ కట్టడానికి వీలు కాదు.
0: వితౌట్ ఫౌండేషన్ ఇస్ నాట్ పాసిబుల్ టు
1: ఎర్ గోడ లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు.
0: వితౌట్ వాల్స్ యు కెనాట్ లివ్ దేర్.
1: రూఫ్ లేకపోతే మనం నివసించలేము.
0: వితౌట్ లేయింగ్ ది రూఫ్ యు కెనాట్ లివ్ దేర్.
1: కనుకనే మొట్టమొదటి నుంచి నీవు ఫోర్ స్టెప్స్ అంతా నీవు ప్రయత్నించాలి.
0: సో యూ షుడ్ నో ఆల్ దీస్ ఫోర్
1: స్టెప్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్.
0: Self confidence is first.
1: దీన్ని ఏమాత్రం కూడా నువ్వు చెలించకుండా చూసుకోవాలి.
0: యూ షుడ్ సీ దట్ ఇట్ విల్ ఆల్వేస్ బి స్టిల్.
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా నువ్వు ప్రాణం పోయేటువంటి దీనికి సిద్ధం ఉండినప్పటికీ చెలించకుండా ఉండాలి.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ అమౌంట్స్ టు సాక్రిఫైసింగ్ వన్స్ ఓన్ లైఫ్ అండ్ విశ్వాసాన్ని పెంచుకోవాలి. కాన్ఫిడెన్స్, వన్ షుడ్ హావ్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్.
1: విశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే మనకు తెలియకుండా ఆనందం ఆవిర్భవిస్తుంది.
0: వెన్ వన్స్ యూ డెవలప్ దిస్ కాన్ఫిడెన్స్ యూ విల్ ఎంజాయ్ ది బ్లిస్.
1: ఈ ఆనందం ఆవిర్భవించిందా సర్వమును త్యాగం చేస్తావు.
0: వెన్ వన్స్ యూ ఆర్ ఇన్ ది బ్లిస్ఫుల్ స్టేట్
1: ఆనందం నాది నీది అని పర అపర అనేటువంటి భేదములు ఏమాత్రమూ ఉండవు.
0: దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ లైక్ ఐ అండ్ మైన్ అండ్ థైన్.
1: అప్పుడే అన్నింటినీ త్యాగం చేస్తావు.
0: దెన్ యూ విల్ గివ్ అప్ సక్సెస్.
1: ఎప్పుడు త్యాగం చేస్తివో త్యాగేనేకి అమృతత్వ మానసః న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసః. త్యాగం ఎంత ఆనందాన్ని ఇస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ సాక్రిఫైస్ దట్ మేక్ యూ బ్లిస్ఫుల్.
1: కానీ మనం చేయలేకపోతున్నాం.
0: బట్ వి ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: ఈ అభిమాన మమకారం రెండు కట్టివేసింది.
0: ఇట్స్ ఓన్లీ ది అటాచ్మెంట్ అండ్ పొసెసివ్నెస్ దట్ బైండ్ యు.
1: ఈ రెండే మనకు నరకానికి తీసుకుని పోతున్నాయి.
0: దీస్ టు విల్ టేక్ యు టు హెల్.
1: అందుకోసమని ఎవరో చెప్పారు.
0: Therefore it is
1: said. ప్రతి వ్యక్తిని కూడా నువ్వు యమధర్మరాజు పాశం వేసి తీసుకుని పోతున్నాడు అని.
0: వి సే ది గాడ్ ఆఫ్ డెత్ యమ విల్ డ్రాగ్ ఎవ్రీ సోల్ విత్ ఎ రోప్.
1: భగవంతుడు ఇన్ని విధములుగా సృష్టించినప్పుడు ఈ యమధర్మరాజు పాశం వేసి ప్రతి ప్రాణమును తీసుకుని పోతున్నాడే.
0: When God has created all these things, all creatures, Yama, drives around the body.
1: ఈ ప్రాణానికి ఈ యొక్క యమధర్మరాజుకు రోప్ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాడు?
0: To drag, to take away so many lives, where do you find the rope factory for Yama?
1: ఈ రోప్ ఫ్యాక్టరీ తనకి ఎక్కడ లేదు.
0: Well, he has not.
1: ఎక్కడ నుంచి తీసుకుని రావడం అక్కర్లేదు ఈ పాశములు.
0: హీ ఈస్ నాట్ బ్రింగింగ్ రోప్స్ ఫ్రమ్ ఎనీవేర్.
1: అభిమానం ఒకటి, మమకారం ఒకటి, ఈ రెండింటి యొక్క పాశంతోనే అతన్ని బిగ్గట్టేస్తున్నాడు.
0: వన్ రోప్ ఇస్ అటాచ్మెంట్, అనదర్ ఇస్ పొసెసివ్నెస్. దీస్ టు ఆర్ ఇంటర్‌ట్వైన్డ్.
1: అభిమాన మమకారములే మన గొంతునకు ఒక పాశములుగా తయారవుతున్నాయి.
0: అండ్ దే విల్ జస్ట్ టై అప్ యువర్ నెక్ అల్టిమేట్లీ.
1: అదే కాలాన్ని అంత్యం గావిస్తుండాలి.
0: దాట్ విల్ బ్రింగ్ ది ఎండ్.
1: కనుకనే
0: సో
1: మనము ఎక్కడి నుంచినో దైవం అంతా మనకంత కష్టములు అందిస్తున్నాడని కానీ సుఖములు కొని తెచ్చున్నాడని కానీ భావించరాదు.
0: వి షుడ్ నాట్ కన్సిడర్.
1: సుఖ దుఃఖములకంతా మన సంకల్పములే మూల కారణములు.
0: వి షుడ్ కన్సిడర్ ఫర్ ప్లెజర్ అండ్ పెయిన్ అవర్ థాట్స్ ఆర్ ది కాజ్.
1: మంచి చెడ్డలకంతా కూడా మన యొక్క సంకల్పములే మూల కారణములు.
0: గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ అపాన్ అవర్ థాట్స్.
1: కాబట్టి ఎవరో మనకు ఏ విధమైనటువంటి కారకులు కాదు.
0: నో వన్ ఈజ్ సెపరేట్లీ.
1: వారి వల్ల మాకు కష్టములు లభించాయి, వీరి వల్ల మాకు సుఖములు లభించాయి, ఇవి కేవలం అల్పతృప్తి.
0: We'll have low satisfaction when we feel so-and-so is responsible for our
1: pleasure. అల్పతృప్తులకు మనం ఏమాత్రం కూడా లొంగిపోరాదు.
0: We should never submit ourselves to
1: అన్నిటికీ మనమే కారణం.
0: For everything we are
1: మంచి చెడ్డలకు మనమే కారణం.
0: For good and bad.
1: సుఖ దుఃఖములకు మనమే కారణం.
0: For pleasure and pain.
1: లాభ నష్టములకు మనమే కారణం.
0: For profit and loss.
1: నిందాస్తుతులకు మనమే కారణం.
0: For everything we are responsible.
1: అన్నిటికీ మనమే కారణం.
0: For everything we are responsible, the main cause.
1: కనుక మనమే కారణం అనుకున్నప్పుడు ఏ విధమైనటువంటి భయము మనకు ఉండదు.
0: When once we feel that we are the main cause, we don't need to fear.
1: లభిస్తుంది, కష్టం లభిస్తుంది అంటే భయం ఉండాలి.
0: And once you feel that troubles are because of others,
1: nirbhayam,
0: you will be fearful.
1: Nirbhayam. Eppudu vastundi nirbhayam?
0: When you will be fearless.
1: Paripurna prema undinappudu nirbhayam vastundi.
0: When there is total love, you will be fearless.
1: Dosham undinappude bhayam aavaristundi.
0: When there is no love, you will be fear stricken.
1: Manalo doshamulku ye maatramu avakasam ivvakoddu.
0: Don't give scope for any
1: mistake. Sadhyamainanta varaku ee chinna pani chesinappudiki is it good or bad, is it right or wrong ani discrimination chey.
0: For every action, discriminate there, whether it's right or wrong, good and bad.
1: Time tisko.
0: Take time.
1: Tondara padavaddu.
0: Don't be in a
1: hurry. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: So never be in a hurry. Discriminate with
1: God. Don't talk about it. Yedu chinappudiki ni shanthanga ni undu.
0: Anything may come. Maintain peace. Daivani
1: smarinchu.
0: Think of God.
1: దైవ ప్రేమను పెంచుకో.
0: డెవలప్ డివైన్ లవ్.
1: ఆ ప్రేమనే నీకు అమృతంగా మారిపోతుంది.
0: ద వెరీ లవ్ విల్ ట్రాన్స్ఫార్మ్
1: ఆ దుఃఖమును దూరం చేస్తుంది.
0: అండ్ ఇట్ విల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ద మిజరీ.
1: అంకితం చేస్తుంది.
0: అండ్ దెన్ దట్ విల్ మేక్ యూ సరెండర్.
1: ఇది నిజంగా మనం నేర్చుకోవాల్సినటువంటి చదువులు.
0: దిస్ ఇస్ ది ప్రాపర్ ఎడ్యుకేషన్
1: చదువులు చదవచ్చును.
0: ద వరల్డ్లీ ఎడ్యుకేషన్ వీ కెన్ హ్యావ్.
1: కానీ ఇది కూడా ప్రాకృతమైనటువంటి విద్యలే.
0: దిస్ ఆల్సో ఫిజికల్ సెక్యులర్ ఎడ్యుకేషన్.
1: ప్రవృత్తి మార్గంలో మనం జీవించడానికి ఆధారమే.
0: దిస్ ఇస్ వెరీ బేసిస్ ఫర్ అవర్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ లైఫ్.
1: సుఖీంప హేమతారక విద్య పరమను సుఖీంప బ్రహ్మ విద్య.
0: ఫర్ వరల్డ్లీ నాలెడ్జ్ ఫర్ దిస్ వరల్డ్లీ లైఫ్.
1: ఈ రెండు విద్యలు ఉండాలి.
0: దేర్ ఆఫ్టర్
1: ఈ రెండు విద్యలు ఎట్టివి?
0: వాట్ సార్ట్ ఆఫ్
1: నెగిటివ్ పాజిటివ్ వంటివి?
0: దే ఆర్ లైక్ నెగిటివ్ అండ్ పాజిటివ్.
1: ఈ ప్రాకృతమైన విద్యలు అన్ని కూడా నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్.
0: ఆల్ దిస్ వరల్డ్లీ ఎడ్యుకేషన్ ఇస్ నెగిటివ్.
1: కనుకనే మన హృదయం నిండి కూడా నెగిటివ్ యొక్క థాట్స్ అంతా నింపుకున్నాము.
0: దేర్ ఫోర్ వై ఫిల్డ్ అవర్ హార్ట్స్ విత్ నెగిటివ్.
1: కానీ ఆశించేది పాజిటివ్ ఆశిస్తున్నాము.
0: బట్ వీ ఎక్స్పెక్ట్ పాజిటివ్ ఫ్రమ్ గాడ్.
1: ఇంపాసిబుల్.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: నెగిటివ్స్ నింపుకుంటున్నాము.
0: బికాజ్ యూ ఫీల్
1: నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి.
0: దేర్ ఫోర్ యూ గెట్ నెగిటివ్ థాట్స్.
1: పాజిటివ్ ఎట్ట కోరడానికి నీకు అర్హత
0: ఉంది? పాజిటివ్
1: నీకు అధికారం లేదు.
0: యూ హావ్ నో రైట్.
1: నీ మొట్టమొదటి హృదయంలో పాజిటివ్ నింపుకో.
0: దేర్ ఫోర్ ఫిల్ యువర్ హార్ట్ విత్ పాజిటివ్.
1: అప్పుడు అన్ని కూడా నువ్వు లభిస్తాయి.
0: దెన్ యూ విల్ హావ్ ఎవ్రీథింగ్.
1: కనుక ఈ ప్రకృతి విద్యలంతా ప్రకృతికి సంబంధించినటువంటివి.
0: దేర్ ఫోర్ వరల్డ్లీ నాలెడ్జ్ రిలేట్స్ టు ద ఫిజికల్
1: సంబంధించినటువంటివి. హేమతారక విద్య సారక విద్య.
0: Therefore, spiritual knowledge will give you liberation.
1: దానికి ఎట్టి అభ్యంతరములు లేవు.
0: ఇట్ హెస్ నో అబ్జెక్షన్ వాట్సెవర్.
1: ఈ రెండింటి మధ్యలోనే మన జీవితం అనేటువంటి ప్రవేశించాలి.
0: We have to lead our life in between these two.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చాలా మంది ఫుట్బాల్ ఆడుతుంటారు.
0: Many of you play football.
1: ఈ ఫుట్బాల్ లోపల ఒక విధమైనటువంటి సిస్టమ్ ఉంటుండాలి.
0: There is a system in this football game.
1: అటువైపున ఒక ఆరు మంది, ఇటువైపున ఒక ఆరు మంది ఉంటారు.
0: On one team six, another team six this side.
1: కానీ లాస్ట్ లోపల రెండు గోల్లు పెట్టుకుంటారు.
0: Last there will be goal at the end.
1: ఇక్కడ ఒక లిమిట్, ఇక్కడ ఒక పరిమితం పెట్టుకుంటారు.
0: There will be one limit this side, another limit other side.
1: ఈ రెండింటికి మధ్యలోనే నీ బాల్ పోయినప్పుడు గోల్ అవుతుంది.
0: When the ball goes in between the two, it's a goal.
1: అదే విధంగానే కామ క్రోధ లోభ మోహ మద మత్సల్యములు.
0: Likewise,
1: ఆరు మంది ఒకవైపు ఉంటున్నారు.
0: ఆల్ దీస్ సిక్స్, ద యాంగర్ ద లస్ట్ అండ్ ద గ్రీడ్.
1: ధర్మ శాంతి సత్య ధర్మ శాంతి అహింస ప్రథమ ధర్మము అనగా ప్రేమ తత్వము కూడా ఆరు ఒక తట్టు ఉంటాయి.
0: సిక్స్ ప్లేయర్స్ ద అదర్ టీమ్ కంప్రైజ్ ద ట్రూత్ రైచియస్నెస్ పీస్ లవ్.
1: వీరు వారు లైఫ్ అనేటువంటి బాలను కొడుతున్నారు అటు ఇటు.
0: బోత్ ది టీమ్స్ కిక్ దిస్ బాల్ ఆఫ్ లైఫ్ ఆన్ బోత్ సైడ్స్.
1: కానీ సత్యము ధర్మముతో కూడినటువంటి దీంతో ఇహమును సుఖింప హేమతారక విద్య పరమును సుఖింప బ్రహ్మ విద్య. ఇదే మన లిమిట్లు.
0: Therefore, the goals, the limits are one is
1: రెండింటికి మధ్యలోపల మన లైఫ్ అనేటువంటి బాల్ కొట్టితేమా మనం గోల్ అయిపోయినాం.
0: Therefore, if you kick the ball that passes between the two, it's the goal.
1: కానీ అటువైపు ఇటువైపు ఫర్లాంగ్ పోయినప్పటికీ అది అవుట్ అవుతుంది కానీ గోల్ కాదు.
0: But if it crosses the boundary, see if it goes to one furlong, it's out but not go.
1: కనుక ఈ ప్రాప్తమైనటువంటి విద్యను చదవండి.
0: Therefore, study the worldly
1: knowledge. దాంతో కూడా ఉన్నతమైనటువంటి యొక్క స్థితిని పొందండి.
0: And good, have good positions.
1: కానీ దానిని ఆధారం చేసుకుని దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఆ విద్య కూడా మీరు నేర్చుకోవాలి.
0: బట్ ఆల్సో లెర్న్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం.
0: ఆఫ్ ఆల్ ఇట్స్ ఓన్లీ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: లౌకిక విద్యలన్నీ చిన్న చిన్న కాలువల వంటివి, నదుల వంటివి.
0: ది సెక్యులర్ నాలెడ్జ్, ది వరల్డ్ ఎడ్యుకేషన్ ఇస్ లైక్ ఎ లేక్ అండ్ రివర్.
1: చేరేది ఎక్కడ? సాగరము, సముద్రానికి చేరిపోతుంటాయి.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
1: ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటిది.
0: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్
1: నదీనాం సాగరో గతిహి.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఓషన్. నదులకంటే
1: ఆ సాగరమే గతి.
0: సో దట్ ఓషన్ ఇస్ అల్టిమేట్.
1: మీరు ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ కట్టకడపటికి అనుగ్రహం అనేటువంటి సాగరంలో చేరక తప్పదు.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే రిసీవ్, అల్టిమేట్ యూ మస్ట్ మర్జ్ ఇన్ దట్ ఓషన్ ఆఫ్ గ్రేస్.
1: కనుక ఆ విశ్వాసం చేత,
0: with that faith,
1: ఆ విధమైనటువంటి ప్రయత్నం చేత,
0: with that determination,
1: ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ప్రకృతిని మనం ఏమాత్రం విమర్శించకూడదు.
0: నెవర్ క్రిటిసైజ్ ద వరల్డ్.
1: ప్రకృతిని ఏమాత్రం మనం వదలడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ గివ్ అప్ ద నేచర్.
1: ఇది భగవత్ స్వరూపమే.
0: ఇట్స్ ఆల్సో ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: ఈ ప్రకృతి అంతా కూడా కార్యస్వరూపము.
0: ద హోల్ నేచర్
1: పరమాత్మ కారణము.
0: గాడ్ ఇస్ ది కాజ్.
1: కారణ కార్య సంబంధమే ఈ ప్రపంచము.
0: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. దైవత్వాన్ని
1: మీరు చూడాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు లీడ్ యువర్ లైఫ్ హియర్ అన్నట్.
1: ఈ విధంగా దైవత్వాన్ని చూడడానికి అంటి ఎందుకు అణు అణువులు కూడా దైవత్వాన్ని మీరు పరికించవచ్చు.
0: యూ కెన్ సర్టన్లీ ఎక్స్పీరియన్స్ డివినిటీ every atom in this life.
1: Kana,
0: but
1: kevalam laukika vidyaltone mana jeevithanni antyam gaavinchukodadu.
0: We should not end our lives learning the formal physical education only.

0: If the thoughts of the mind are pure, all your attempts and actions are bound to be successful. If the thoughts are polluted, naturally the consequences and the results would lead to a failure.
1: Vidyarthulara.
0: Students.
1: Bharatiya samskruti anupamanamainatundi atyunnatamainatundi.
0: The culture of Bharat is noblest and second to none.
1: Manishi ante manase.
0: Manishi, man, means manas, the mind.
1: Manas ante sankalpamulu yokka cherike.
0: Mind is the combination of thoughts.
1: Sankalpamulu yokka prabhavame nadatalu.
0: Thoughts lead into action.
1: Nadatalu yokka phalatame sukadukkamulu.
0: Action results in good or bad as the case may be.
1: ఈనాటి మానవుడు అనుభవించే సుఖదుఖములకు మూల కారణము అతని యొక్క నడవడికయే.
0: The pleasure and pain depend on one's own actions.
1: ఈ నడవడికకు మూల కారణము సంకల్పములే.
0: It's only thought which is the cause for the action.
1: ఈ సంకల్పముల యొక్క చేరికే మనస్సు.
0: Mind is the combination of thoughts.
1: కనుకనే మనసు నుంచి వచ్చినటువంటి వాడు కనుకనే ఇతనికి మనిషి అని పేరు.
0: As the man has this manas, the mind, he is called manishi, human.
1: Manase lekapothe manishe kaadu.
0: Without the mind, he is no human at all.
1: Manasu galavade manishi.
0: Therefore, the one with manas, mind, is manishi, human.
1: Pashupakshi mrugadulaku manasu ledu.
0: Birds and animals, they have no mind.
1: Kanukane ee manasu dwarane vaakku aavirbhavistu unnadu.
0: The words originate out of the mind.
1: ఈ మనసు అహంతత్వము నుండినే ఆవిర్భవించింది.
0: దిస్ మైండ్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ దిస్ ఈగో.
1: అహము ఆత్మ యొక్క ప్రతిబింబమే.
0: ది ఈగో ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ.
1: కనుక వాక్కు, మనసు, అహము, ఆత్మ ఈ నాలుగును ఒక కుటుంబమే.
0: దేర్ఫోర్ ద వర్డ్, ద మైండ్, ఈగో అండ్ స్పిరిట్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
1: ఇందులో మనసు, వాక్కు, అహము మూడు చేరినప్పుడే మానవత్వము దివ్యత్వంగా రూపొందుతుంది.
0: The human life would attain divinity if it only has the combination of these three, the word, mind and ego.
1: ఈ మూడు కూడను అన్యోన్య అనురాగ సంబంధ బాంధవ్యంతో కూడినప్పుడే మానవత్వం అనేటువంటిది దివ్యత్వాన్ని పొందుతుంది.
0: When there is intimate relationship and interrelationship among these three, one would attain divinity.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వానికి భిన్నం జరిగినప్పుడు ఇది అనేక విధములైనటువంటి అశాంతికి గురి అవుతుంది.
0: When there is disharmony among these three, it leads to restlessness.
1: Oka intilo mugguru sodarulu untaru.
0: There in a house there are three brothers.
1: Ee mooru kudanu okarinokaru anusarinchi preminchi okarinokaru anyonyamga kalasi undinappude ee intilo oka vidhamainatundi shanti yerpadutundi.
0: When these three brothers follow each other in full love and mingle with intimate relationship, there will be peace at home.
1: Kaani ye kaaranam chetanenu ఈ ముగ్గురికి మనసునందు అభిప్రాయ భేదములు ఆవిర్భవించినప్పుడు ఒకరికొకరు ద్వేషించి భిన్నంగా ప్రవర్తించినప్పుడు ఆ అశాంతి ఈ ఇల్లంతా కూడా ప్రాకిపోతుంది.
0: ఫర్ సమ్ రీజన్ అదర్ వెన్ దేర్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ది హోల్ హౌస్ విల్ బి ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: ఐకమత్యమే ఈ ఆనందమునకు శాంతికి మూల కారణము.
0: యూనిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పీస్ అండ్
1: ఐకమత్యం చెదిరినప్పుడే అశాంతికి అసంతోషమునకు ఒక విధమైనటువంటి కారణం ఏర్పడుతుంది.
0: దిస్ యూనిటీ లీడ్స్ టు రెస్ట్లెస్నెస్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ పీస్.
1: ఇక్కడ ఇల్లు ఏమిటి, ఈ ముగ్గురు బ్రదర్స్ ఏమిటి?
0: హు ఆర్ దీస్ త్రీ బ్రదర్స్ అండ్ వాట్స్ దిస్ హౌస్?
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహం అనేటువంటిదే ఒక ఇల్లు లేక ఒక దేవాలయము.
0: బాడీ ఇస్ ద టెంపుల్ అండ్ బాడీ ఇస్ ద రెసిడెన్స్. ఆర్ రెసిడెన్స్.
1: కనుక ఈ గృహం అనేటువంటి ఇంటి యందు దేహం నందు ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు.
0: ఇన్ దిస్ రెసిడెన్స్ ఆఫ్ దిస్ బాడీ దేర్ ఆర్ త్రీ బ్రదర్స్.
1: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్.
0: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్
1: అనగా సంకల్పములు, వాక్కు, క్రియాశక్తి వీటి మూడు పేర్లు.
0: హియర్ వి ఫైండ్ త్రీ, థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్.
1: ఈ మూడు కూడాను అన్యోన్యతగా, ఐకమత్యంగా, ఆనందంగా కలిసిమెలిసి ఉండినప్పుడే ఏ కార్యములైనా కూడా విజయాన్ని సాధించవచ్చు.
0: When all the three brothers mingle happily in joy and bliss, in unity, they will accomplish success.
1: కానీ థాట్స్ ఒకవైపున, పలుకులు మరొక వైపున, పని ఇంకొక వైపున పోయినప్పుడు, ఒకదానికొకటి ఐకమత్యం చెదిరినప్పుడు ఏ కార్యమును కూడా మనం సాధించలేము.
0: When thoughts and words and action go in different directions, there will be no success at all.
1: కనుకని ఈ మూడింటి యొక్క ఏకత్వమునకే త్రికరణ శుద్ధి అన్నారు.
0: The harmony or the unity of these three is called త్రికరణ శుద్ధి.
1: కనుకని మన గృహమునందు ఈ మూడింటి యొక్క ఐకమత్యానికి తగినటువంటి ఒక ప్రోత్సాహ ఉత్సాహములను మనం పురికొల్పాలి.
0: Therefore, we should encourage and foster the unity among these three.
1: నిర్దయుడై, కఠినుడై, అనేక విధమైనటువంటి క్రూర క్రమంలో ఆచరిస్తూ ఉండేటువంటి రత్నకారుడు తనకు పొట్టకూట నిమిత్తమై, కుటుంబ పోషణ నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క పెడమార్గం పడుతూ వచ్చాడు.
0: Very strong one, the wicked one, very cruel Ratnakara. To carry out his daily living, he resorted to all wicked, cruel activities.
1: తన సంకల్పములన్నీ కూడాను క్రూరమైనటువంటి సంకల్పములుగా రూపొందినాయి.
0: He had all wicked thoughts.
1: నిర్దయమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించింది.
0: And it has taken the very vile form.
1: కర్ణ శూన్యమే కాఠిన్యం అభివృద్ధి అయిపోయింది.
0: And his action is full of cruelty.
1: కనుక నీ దారులు కొట్టేటువంటి దొంగగా తయారయ్యాడు ఈ రత్నకారుడు.
0: Therefore he has become a very big robber on the wayside.
1: వీరు వారు అనే భేదం లేకుండా అందరిని కూడా నువ్వు చంపటము, వారి ఎందున్నటువంటి యొక్క ధనమును అపహరించటము, ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశించాడు.
0: He had no thoughts of mine and thine. He went on killing everyone on the way and robbed them.
1: ఈ దుర్గుణములను, దురాలోచనను, దుస్సంకల్పములను అభివృద్ధి గావించుకున్నటువంటి ఈ రత్నకారుడు ఒక్కతూరి సప్తఋషులను దర్శించటం చేత, ఆ దర్శనం చేతనే పాపనాశనమై.
0: Such a Ratnakara, the wicked, very cruel one, the moment he had the darshan, the vision of all the seven sages Saptarishis,
1: వీరిని కూడాను అటకాయించి, వీరిని కూడాను అడ్డగించి, వీరిని చంపడానికి ప్రయత్నించాడు ఈ రత్నకారుడు.
0: రత్నకార మేడ్ ఎన్ అటెంప్ట్ టు కిల్ దీస్ సేజెస్ ఈవెన్.
1: నాయన, చంపటం గొప్పతనం కాదు.
0: దే సెడ్ లుక్ హియర్, నథింగ్ గ్రేట్ ఇన్ కిల్లింగ్.
1: కొన్ని కీటకాదులు కూడాను మానవుని కీడు చేస్తుంటాయి.
0: దే ఆల్సో హార్మ్ యు వన్ వే ఆర్ అదర్.
1: మేలు చేసినటువంటి వాడే మనిషి.
0: ద వన్ హూ హెల్ప్స్ ఇస్ హ్యూమన్.
1: మేలు మహేశుడైనా చేయగలడు.
0: The help could be done even by God.
1: కనుకనే మేలు చేయడానికి ప్రయత్నించు, కీడులకు నీవు ఏమాత్రం ముందంజ వేయకు.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు హెల్ప్ బట్ నాట్ టు హార్మ్.
1: ఎందుకోసం ఈ పని చేస్తున్నావు?
0: వై డు యు డు దిస్?
1: జాన్

0: శ్రీ పరాత్పరుం జ్ఞానము చేయు భక్తులకు దారిని చూపకై ఉన్నే మానవా.
1: టు ఫిల్ దిస్ స్మాల్ లిటిల్ బెల్లీ వి జానడు
0: పొట్ట నింపుకొన,
1: టు ఫిల్ దిస్ స్మాల్ బెల్లీ
0: చిక్కుల నుండుచు
1: విల్ బి కన్ఫ్రాంటింగ్ ప్రాబ్లమ్.
0: కోటి విద్యలను పూనిక మీర నేర్చి
1: we study hard all various forms of knowledge
0: paripurna sukhamunu pondaleka
1: and we don't get total happiness
0: ee manava jati lokamuna braggaga netiki.
1: Why should we spend time in this

0: O man, why don't you tread along the path of the devotees who meditate on God?
1: Pichivada.
0: Madcap.
1: Ee chinna kooti nimittamai koti mandiriki baadha petti nee potta nimpukoni neevu anubhavinchetundi sukham emiti?
0: O madcap, you suffer many people, you harm many to fill your
1: nee kutumbamu ye sukhamunu anubhavistundadi?
0: What kind of happiness that your family enjoys?
1: Ituvanti papakrutyamunaku moolu kodagudu.
0: Never submit yourself to sinful acts.
1: Kanuka neevu neti nundi శరీరము ధరించినటువంటి వ్యక్తి కనుక కర్తవ్య కర్మ ఆచరించి కరచరణాది అవయవములతో కర్మలు ఆచరించి
0: హావింగ్ టేకెన్ అపాన్ యువర్ సెల్ఫ్ దిస్ బాడీ డూ యువర్ డ్యూటీ విత్ ఆల్
1: శ్రమించి నీవు భుజించు
0: అండ్ యు చాన్ ద నేమ్ అండ్ దెన్ పార్టేక్ ఫుడ్
1: అని ఈ సప్తఋషులు అతనికి ప్రబోధించగా ఈ సందర్శనం చేతను సంభాషణ చేతను అతని సంకల్పములు మార్పు చెందినాయి.
0: Because of this teaching of these sages, by conversation, by the touch, there was transformation in Ratnakara.
1: Kanukane satsangamu aneetvantivi manavuniki pradhana lakshyam.
0: Therefore, for every man, good company is essential.
1: Ee satsangam chetane oka vidhamainatunti yokka ekaantanni ekagratanu manam poshinchukovachunu.
0: Only in good company we can develop concentration.
1: Ee satsangam cheta మనలో ఉన్నటువంటి దుర్భావములను అని ఈ సప్తఋషులు అతనికి ప్రబోధించగా ఈ సందర్శనం చేతను సంభాషణ చేతను అతని సంకల్పములు మార్పు చెందినాయి.

0: కాన్సన్ట్రేషన్.
1: ఈ సత్సంగం చేత మనలో ఉన్నటువంటి దుర్భావములను నిర్మూలము గావించుకోవచ్చు.
0: వి కెన్ ఆల్సో కిల్ ఆల్ అవర్ బ్యాడ్ థాట్స్ విత్ ఇన్ అస్.
1: చెడ్డ సంకల్పముల యొక్క నిర్మూలమే మోక్షమున మూల కారణము.
0: గివింగ్ అ బ్యాడ్ థాట్స్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్
1: కనుకనే లిబరేషన్. ఈ సత్సంకల్పములు ప్రతి మానవునికును తాము ప్రయత్నపూర్వకంగా సాధించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ ఎంటర్టైన్ వెరీ గుడ్ థాట్స్.
1: ఆనాటి నుండి ఈ సప్తఋషుల యొక్క ప్రబోధ చేతను, ప్రోత్సాహము చేతను ఉత్సాహం అభివృద్ధి అయిపోయి రామనామంను చింతిస్తూ కూర్చున్నాడు.
0: ఆఫ్టర్ బీయింగ్ టాట్ బై ఆల్ ది సెవెన్ సేజెస్ రత్నకర్ హస్ స్టార్టెడ్ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ గాడ్.
1: కట్టకడపటకు రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామం చేతనే తన యొక్క జీవితము ధన్యమైపోయింది.
0: His life is redeemed by repeating God's name Ram.
1: లోకదాత భగవంతుడైనప్పుడు శ్లోకదాత వాల్మీకిగా మారిపోయాడు.
0: The giver of this creation is God లోకదాత, while వాల్మీకి is the composer.
1: లోకనాథకు సంబంధించినటువంటిగా శ్లోకనాథుడు కూడాను అభివృద్ధి పొందాడు.
0: And therefore he could improve himself in this composition of verses.
1: శ్లోకనాథుడే లేకపోతే లోకనాథుని యొక్క ప్రచార ప్రబోధలు జగత్తునకు వ్యాపించి ఉండేటువంటివి కాదు.
0: Without this divine composer శ్లోకదాత, you wouldn't have had the God divinity being spread so wide.
1: కనుక శ్లోకదాత అయినటువంటి వాల్మీకి గొప్ప లోకానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాడు.
0: The greatest divine composer Valmiki is an ideal to the world.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఒక విధమైనటువంటి మంచి ఆదర్శప్రాయుడిగా తయారు కావాలి.
0: Every man should mold himself into an ideal one.
1: మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఘనత ఎంతో గొప్పదిగా ఉంటున్నది.
0: ద గ్రేట్నెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్,
1: మానవుని యందు లేని శక్తి మరొక దేని యందు ఏమాత్రము కనిపించదు.
0: ద పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్ ఇస్ నాట్ ఫౌండ్ ఎనీవేర్.
1: సర్వ శక్తులు కూడాను మానవుని యందు ఇమిడి ఉంటున్నవి.
0: ఆల్ ద పవర్ ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ ద మ్యాన్.
1: అయితే దానిని సరైనటువంటి రీతిగా సంస్కరింప చేసుకోవాలి.
0: హౌఎవర్ ఇట్ హస్ గాట్ టు బి రిఫైన్డ్.
1: దోషమును నిర్మూలము గావించి
0: రిమూవింగ్ ఆల్ ద
1: గుణములను పోషించుకున్నప్పుడు, పోషించుకున్న గుణములు ఆచరణలో పెట్టినప్పుడు,
0: when once the virtue
1: is practiced, ఆనందానికి సరైనటువంటి ఆలవాలమైపోతుంది.
0: One has to give up the bad qualities, develop virtues and then take them to practice.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దోషరహితుడు కావాలి.
0: Everyone
1: గుణపోషకుడు కావాలి.
0: No one should have any kind of defect or mistake whatsoever.
1: అప్పుడే మానవుని యందు దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి చేకూరుతుంది.
0: Then he will never be subjected to misery and he will be blissful always.
1: నిజముగా నమ్మి పూజించి విశ్వసించి పనిలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఏనాటికి నీ చెడ్డడు.
0: If anyone having full faith and worship wholeheartedly, he will never be a failure any time.

0: There are people who have spoiled themselves, who are failures for lack of
1: faith.
0: In this world there are none who are a failure having faith.
1: ఈనాటి మానవుడు నమ్మకము అనేటువంటి యొక్క నేత్రములను కోల్పోయినాడు.
0: Today man has lost the eye of faith.
1: నమ్మరాని వాటినన్నిటినీ నమ్ముతున్నాడు, నమ్మ తగినటువంటి దాన్ని నమ్మలేడు.
0: He reposes faith in everything where he is not supposed to.
1: అందరినీ నమ్ముతాడు మానవుడు, తనను తాను నమ్మడు.
0: He believes everyone but he has no faith in himself.
1: అనగా ఏమిటి? తనను తాను నమ్మడంటే దైవాన్ని నమ్మడు.
0: It only means he has no faith in himself, therefore he has no faith in God.
1: ఈనాడు ఒక ఏకాదశి అని ఒక పేరు వచ్చింది క్యాలెండర్ లో.
0: There in the calendar is written this day is ekadashi.
1: ఈ సిద్ధాంతి రాసినటువంటి ఏకాదశిని మనం పాటిస్తూ ఆనాడు ఉపవాస వ్రతం చేస్తున్నాము.
0: This is written by Siddhanti. We observe the practices accordingly.
1: ఒక సిద్ధాంతి రాసినటువంటి పంచాంగమును ఆధారం చేసుకుని ఈనాడు ఏకాదశి అని విశ్వసించి నీవు ఆనాటి వ్రతం ఆచరిస్తున్నావు.
0: That which is written by some Siddhanti that today is ekadashi, you observe all practices.
1: ఈనాడు సండే అని ఒక క్యాలెండర్ లో పేరు వస్తే ఆ సండే అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుని నీవు సండే కోసం లీవ్ తీసుకుంటున్నావు.
0: As you find on the calendar, this day is Sunday, you enjoyed the leisure.
1: ఈ సండే అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from you got this Sunday?
1: ఏకాదశి

0: అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గాట్ ఏకాదశి?
0: నీవు దీనిని ఎట్ట నమ్మినావు?
1: హౌ డు యు బిలీవ్ ఇట్?
0: ఒక సిద్ధాంతి క్యాలెండర్ లో రాసినటువంటి ఒక పేరును చూచి నీవు నమ్ముతూ ఉన్నావు.
1: యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ బికాజ్ ఇట్స్ ద వన్ రిటన్ బై వన్ సిద్ధాంతి.
0: లేకపోతే తెల్లవారిన తక్షణమే నేను సండే అని ముఖం పైన రాసుకుని వచ్చిందా?
1: The day has not appeared with the label that this day is Sunday.
0: Like today is ఏకాదశి అని రాసుకుని వచ్చిందా?
1: నార్ టుడే అపియర్డ్ విత్ ఏకాదశి ఆన్ హిస్ ఫోర్హెడ్.
0: ఒక సిద్ధాంతి వ్రాతనే ఇదంతా ఆధారం.
1: ఇట్స్ జస్ట్ ద రైటింగ్ ఆఫ్ ఎ సిద్ధాంతి.
0: ఒక సిద్ధాంతి వ్రాసినటువంటి వ్రాతనే మనం ఇంత విశ్వసిస్తున్నాము.
1: వీ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్ రిటన్ బై
0: సాక్షాత్ వేదములే తత్వం అసి. నాయన నీవే ఆత్మస్వరూపుడవు.
1: ద వేద డిక్లేర్స్ దట్ యు ఆర్ ఆత్మా ద స్పిరిట్.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: That you are Prajnana, the
0: Avayam. I am Atma Brahma.
1: That I am Brahma.
0: Aham Brahma Asmi. I am. And it went to ye mukhyamayinatvanti vishayalu. Enduku neevu nammalekapothunnavu?
1: Why don't you believe these declarations of Veda?
0: Idi ye manavuni yokka balaheenata.
1: This is the weakness.
0: సత్యమైనటువంటి దానిని నమ్మలేకపోతున్నాడు.
1: We don't believe what is truth.
0: కల్పితమైనటువంటి దానిని నమ్ముతున్నాడు.
1: We believe artificial things.
0: కనుకనే మానవుడు ఇన్ని విధమైనటువంటి యొక్క దుఃఖములకు కష్టములకు విచారములకు గురి అవుతున్నాడు.
1: Therefore man is subjected to all sorts of misery and
0: anxiety.
1: We should have full faith in God's word.
0: ఈ దైవవాక్యాన్ని మనం నడుచుకోవాలి.
1: We have to conduct ourselves accordingly.
0: అప్పుడే వీనికి సరైనటువంటి యొక్క స్థితి కలుగుతుంది.
1: Then we will reach proper positions.
0: కానీ మానవుడు దీన్ని నమ్మలేకపోతున్నాడు.
1: But man is not reposing faith.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: షిరిడి లోపల భక్తుడిగా ఉండినటువంటి
1: నానా ఏ డివోటీ దేర్ ఇన్ షిరిడి
0: తన కుమార్తె అయినటువంటి యొక్క మీనా ప్రసవ వేదంతో చాలా బాధపడుతుండాలి.
1: అండ్ దిస్ డాటర్ వాస్ సఫరింగ్ ఫ్రమ్ ది పెయిన్స్ లేబర్ పెయిన్స్.
0: 3 దినములు 4 దినములు అయిపోయింది.
1: 3 days 4 days passed.
0: చాలా టైర్డ్ అయిపోయింది.
1: షీ వాస్ వెరీ మచ్ టైర్డ్.
0: ఆమె యొక్క ప్రాణమే ఉంటుందో లేదో అనేటువంటి సందేహ స్థితి ఏర్పడింది.
1: పీపుల్ డౌటెడ్ వెదర్ షీ వుడ్ సర్వైవ్ ఆర్ నాట్.
0: 100 సంవత్సరముల పూర్వము ఎట్టి వైద్యము ఎట్టి హాస్పిటళ్లు ఎట్టి నర్సులు ఉండేటువంటి వారు కాదు.
1: లాంగ్ బ్యాక్ దేర్ వాస్ నో ఫెసిలిటీస్ ఆఫ్ హాస్పిటల్స్ ఆర్ నర్సింగ్ కేర్.
0: కానీ నిరంతరం కూడాను పటం దగ్గరికి వెళ్లి నానా బాబా బాబా నా కుమార్తెను రక్షించు రక్షించు అని ప్రార్థిస్తుండేవాడు.
1: నానా ప్రేయిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పిక్చర్ ఆఫ్ బాబా ప్రేయింగ్ సో దట్ బాబా యూ షుడ్ ప్రొటెక్ట్ మై డాటర్.
0: భక్తుడు ఎక్కడ ఏ విధంగా ప్రార్థించినప్పటికీ భగవంతునికి ఒక కనెక్షన్ ఉంటుండాలి.
1: Devotee may pray anywhere.
0: వైర్లెస్ వలె కనిపే చేరుతుంది. వైర్లెస్ అయినా కొంచెం ఆలస్యం అవుతుంది కానీ వైర్లెస్ కంటే వేగంగానే చేరుతుంది.
1: వైర్లెస్ కమ్యూనికేషన్ మే రీచ్ రాదర్ లేట్ బట్ ద కనెక్షన్ బిట్వీన్ డివోటీ అండ్ గాడ్
0: భగవంతునకు హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్
1: ద కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ డివోటీ హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్
0: ఇదే కమ్యూనికేషన్.
1: దిస్ ఇస్ కమ్యూనికేషన్.
0: ఈ కమ్యూనికేషన్ ఇప్పుడు తక్షణమే బాబాకు తెలిసింది.
1: Baba could come to know what is happening.
0: అక్కడనే ఒక బాబు అనేటువంటి వాడు ఉండేవాడు.
1: There is a person by name Babu.
0: రంగు బాబు అని. అతన్ని బాబా బాబు బాబు అని పిలిచేటువంటి వాడు.
1: Baba used to call him Babu.
0: బాబు రా అన్నాడు.
1: He said, come on.
0: ఇదిగో ఈ విభూతి తీసుకుని పోయి.
1: Take this విభూతి.
0: జామూర్ అనేటువంటి గ్రామం లోపల నానా ఉంటున్నాడు, నానాకు అందించు అన్నాడు.
1: Give this విభూతి to Nana there who is residing there in that village Jamun.
0: ఆజ్ఞ.
1: Is a God's command.
0: Vinnadu.
1: He heard it.
0: Jobulo chusukunnadu 2 rupayalu unnai.
1: In his pocket he could find only 2 rupees.
0: Ikkada chuchadu Belgaum varaku matram ride lo povachu akkada.
1: He can reach up to Belgaum by
0: train. Jamgaam aneetundi daniki povadaniki tan daggara dabbu ledu.
1: He doesn't have enough of money to reach the village.
0: Baba naa daggara kaasu levu nannu ela vellamantaru అన్నాడు.
1: హి సెడ్ బాబా ఐ డోంట్ హావ్ మనీ హౌ కెన్ ఐ గో.
0: వరే పిచ్చివాడా నేనన్నీ చూసుకుంటాను పొమ్మని ఎప్పుడు చెప్పినాను దానికి తగినటువంటి అరేంజ్మెంట్స్ అంతా నేను చూసుకుంటాను.
1: సందేహం
0: ఏమాత్రము నీవు చోటు ఇవ్వకూడదు.
1: డోంట్ వెయిట్ నెవర్ డౌట్.
0: ఇదియే రామావతారం నందు కూడాను రాములు హనుమంతునికి ఆజ్ఞాపించాడు.
1: సేమ్ థింగ్ హ్యాపెన్ డ్యూరింగ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ రామ వెన్ హి కమాండెడ్ హనుమాన్.
0: నీ వెళ్ళి సీతాన్వేషణ సల్పాలి.
1: హనుమా గో ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: లంకలో ప్రవేశించి సీత ఏ విధంగా ఉంటుండదో ఆమె యొక్క స్థితిగతులను కనుక్కుని రమ్మన్నాడు.
1: గో టు లంక ఫైండ్ అవుట్ వేర్ సీత ఈజ్ అండ్ హర్ పొజిషన్.
0: హనుమంతుడు సందేహించాడు.
1: హనుమాన్ డౌటెడ్.
0: ఇంత పెద్ద సముద్రాన్ని నేను ఏ విధంగా దాటాలి?
1: How can I cross this mighty ocean?
0: నన్ను పొమ్మని చెప్తున్నాడు.
1: He commands me to go.
0: అని కొంత సందేహించాడు.
1: He doubted for a moment.
0: తిరిగి రామనామాన్ని స్మరించాడు.
1: He chanted Rama's name.
0: ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడే ఈ కార్యాన్ని కూడా నువ్వు పూర్తి చేయించుకుంటాడు.
1: The one who commanded will see to it that it is done.
0: నాతో ఈ కార్యం సాధించే నిమిత్తమై నాకే ఆజ్ఞ ఇచ్చాడు. ఇంకెవరికి ఇవ్వలేదే.
1: He commanded me so that I would achieve the task entrusted.
0: కనుక ఆజ్ఞాపించినటువంటి ఆ భగవంతుడు ఈ కార్యంలో కూడా అన్ని ఏర్పాటు కూడా తానే చూసుకుంటాడని ధైర్యంతో ఎగిరాడు.
1: God has commanded me to undertake the task and he will do all the needful to be successful.
0: గాఢమైన విశ్వాసము.
1: That is strong faith.
0: అచంచలమైనటువంటి విశ్వాసము.
1: Unwavering faith.
0: కానీ ఇతనికి బావు కూడాను ఆ విధంగా డౌట్ గా ప్రశ్నించాడు బాబాను.
1: బావు ఆల్సో క్వశ్చన్ బాబా.
0: నా దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉన్నాయి బాబా, నేను ఈ ఇంత దూరం ఎట్ట పోవాలి? జన్గాం నుంచి 30 మైళ్ళ దూరం పోవాలి. 33 నేను ఏ విధంగా పోవాలి టాంగా ఎక్కి?
1: బాబా, ఐ హావ్ విత్ మీ ఓన్లీ 2 రూపీస్.
0: ఆనాడు టాక్సీలు ఈక్సీలు ఇలాంటి కార్లు గీలు లేవు టాంగా.
1: There were no taxis or cars, only Tanga was available.
0: 30 miles Tanga lo povali.
1: He has to travel 30 miles. Mari
0: kaasi okapothe nannu kuchobettadu.
1: Without paying money, he had to
0: go.
1: Or I must walk the distance.
0: 30 miles nenu nadchagalana.
1: Can I walk 30 miles long?
0: Ee Tanga lo nenu prayanam cheyagalana.
1: Can I travel by Tanga?
0: Ani sandehistu undaga Baba dhairyanni ichchadu.
1: When he was doubting, Baba gave him
0: the
1: courage.
0: Naa maatanu vishwasinchu.
1: Have faith in me.
0: నా ఆజ్ఞను శిరసా వహించు.
1: Follow my command.
0: నీవు వెళ్ళు అన్నాడు.
1: Go.
0: సరే జవాబు చెప్పకుండా అక్కడ నుంచి బయలుదేరి పహల్గాం లోపల తిరిగి ట్రైన్ లో ఎక్కాడు.
1: Without giving any reply, he started moving, traveling.
0: వచ్చింది జన్గాం చేరింది.
1: He reached that place.
0: రాత్రి 1:30 గంటకు తిరిగాడు.
1: It was night 1:30.
0: నేను ఎక్కడ పోయేది ఈ చీకట్?
1: Where am I to go in this dark night?
0: ఏ విధంగా నేను ఈ కాలంలో గడపాలి? అని అక్కడ కూడా కన్నులు మూసుకొని బాబా బాబా బాబా అని ప్రార్థించాడు.
1: హి ప్రేడ్ టు బాబా క్లోజింగ్ హిస్ ఐస్.
0: ఒక బిళ్ళ జవాన్ వచ్చాడు.
1: సడన్లీ
0: పాతకాలంలో తహసీల్దార్ వెంట ఒక బిళ్ళ వేసుకుని జవాన్ ఉండేటువంటి వాడు.
1: దేర్ యూస్ టు బి ది ప్యూన్స్ విత్ క్రాస్ బెల్ట్.
0: ఆ బెల్ట్ వేసుకుని టర్బన్ కట్టుకుని ఒక ఆజాన్ బాహుడు వచ్చేసాడు.
1: ఎ మైటీ పర్సనాలిటీ విత్ ఎ టర్బన్ ఆన్ ద హెడ్ అండ్ ద క్రాస్ బెల్ట్ అపియర్డ్.
0: ఎవరు ఈ ట్రైన్ లో దిగారు షిర్డీ నుంచి? బావు బావు బావు అని కేకలు వేసుకుంటూ వచ్చాడు.
1: దిస్ మ్యాన్ వెంట్ ఆన్ షౌటింగ్ హూ కేమ్ ఫ్రమ్ షిర్డి, హూ గాట్ డౌన్ ఫ్రమ్ ద ట్రైన్.
0: ఇతను వచ్చాడు, నేనే వచ్చాను, బాబా పంపితే వచ్చాను, నా పేరు బాబు.
1: ఐ రియలి గాట్ డౌన్ అండ్ ఐ యామ్ సెంట్ బై బాబా.
0: రండి రండి రండి, మీకోసం టంగా కాచుకొని ఉంటుండాలి అన్నాడు.
1: హి సెడ్ కమ్ అలాంగ్, దేర్ ఇస్ టంగా వెయిటింగ్ ఫర్ యూ.
0: ఎక్కడ నుంచి వచ్చింది అన్నాడు.
1: వేర్ ఫ్రమ్ ఇట్ కేమ్?
0: నానా సాహెబ్ పంపించాడు.
1: ఇట్ ఇస్ సెంట్ బై నానా సాహెబ్.
0: కనుక మంచి టంగా.
1: It's a very good tonga.
0: Gurram chala powerful gurram.
1: The horse is powerful.
0: Chuche gurram chala beautiful ga untundadi.
1: So beautiful to look at.
0: Aa tanga lo kucchunnadu.
1: He sat there.
0: Nijanga taanu pothu unte tanga nadichinatte kanipinchaledu. Anta smooth ga anta veganga pothundadi.
1: As he was journeying, traveling, it appeared as if it was not moving. It's so smooth running.
0: Kaaru inta veganga podu. Ee nana oka gurramu enta goppa savar chesinatundi gurram. అనుకుని తనలో తాను అనుకుంటున్నాడు.
1: హి వాస్ సో హ్యాపీ అప్రిషియేటింగ్ ద హార్స్ అండ్ ద స్పీడ్ ఇట్ మెయింటైన్.
0: ఈ విధంగా తలుచుకుంటూ ఉండగానే గ్రామం చేరాడు.
1: యాజ్ హి వాస్ థింకింగ్ సో హి రీచ్డ్ విలేజ్.
0: అదిగో అదే నానా ఇల్లు అని చూపించాడు.
1: అండ్ హి హస్ షోన్ దట్ ఈస్ ద రెసిడెన్స్ ఆఫ్ నానా.
0: ఆయన దిగాడు.
1: హి గాట్ డౌన్.
0: నడచడానికి ప్రయత్నం చేసి తిరిగి టాంగా వాంటూ ఏమైనా చెప్పుదామని వెనక్కి తిరిగాడు. టాంగా లేదు, టాంగా నడిపినటువంటి వాడు లేడు.
1: హి జస్ట్ టర్న్ బ్యాక్ టు సే సంథింగ్. He didn't find Tanga nor Tanga Wala there.
0: Sare intiki vachi cheradu.
1: He reached home.
0: Nana ni cheradu. Nana sahib idigo baba niku vibhuti pampinchadu.
1: He said, Nana sahib, this is vibhuti sent by baba.
0: Eppudu pampadu?
1: When did he send?
0: Ninna sayankalame pampadu.
1: Only yesterday evening he sent.
0: Raatri 1:30 gantaku nenu station cheranu.
1: I reached station at 1:30.
0: Kaani meeku etta telisindo emto? Meer Tanga pampadam cheta nenu athi shigranga ee illu cheragaligaanu.
1: I don't know how you came to know that. You sent the tanga, therefore I could reach here in time.
0: Nana kaashtiyamesindi.
1: Nana was surprised.
0: Na daggara tanga ledhe.
1: I have no tanga with
0: me. Nenu evarini pampaledhe.
1: I never sent anybody.
0: Nee vachedi kuda naaku teliyade.
1: I don't know your arrival either.
0: Enduku ee vidhanga cheptunnavu? Ekkada undi aa tanga chupamannadu.
1: Why do you speak like that? Where is the tanga? Show me.
0: Ayya digina tarchame tanga kanipinchaledu, tanga pilot kanipinchaledu.
1: The moment I got down, I didn't see the tanga nor the pilot.
0: Atanu cheppadam meeru pampinchinattuga cheppadu annaru.
1: But he said that he is sent by you.
0: Sare inkitanto ippudu maatalu avasaram kaadu, motta motta patient ki prasadam ivvalani lopalaku vellaadu, prasadam ichchaadu.
1: And Nana said, let's not talk anymore.
0: Baba patam mundu poi gattiga prarthana chesadu.
1: And he prayed intensely in front of the picture of
0: Baba. Baba, Baba, Baba ani archadu.
1: He shouted, Baba, Baba.
0: Ee sound lopane bitta sound kuda vinipinchindi.
1: As he was shouting, he could listen to the shouts of baby.
0: Koduku puttadu.
1: He got his son.
0: ఈ ఆనందాన్ని చూచాడు. అప్పుడు తిరిగి ఈ బాబు దగ్గరికి వచ్చేసి, బాబు ఏమేం జరిగిందో చెప్పు, బాబా ఏం చెప్పాడు, ఎవరెవరిని పంపించాడు, ఏ విధంగా వచ్చావని చెప్పేటప్పటికి, ఇవ్వ 2 రూపాయలతో నేను వచ్చాను.
1: హీ కేమ్ బ్యాక్ టు బాబు.
0: బాబాని అన్ని అరేంజ్మెంట్స్ చేశాడు.
1: హీ ఆస్క్డ్, హౌ డిడ్ యు రీచ్? వాట్ ఇస్ దట్ బాబా సెడ్? హీ సెడ్, ఐ రీచ్డ్. యు నెవర్ గివ్ అప్ దోస్ విత్ ఫెయిత్.
0: కనుక నమ్మకమే ప్రధానమైనటువంటిది.
1: సో ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్.
0: నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి నేడు అవనియందు. నమ్మకం అనేటువంటి యొక్క నయనాలు కోల్పోయిన ఆమెనాడు.
1: పీపుల్ ఆర్ బ్లైండ్ బికాస్ దే హావ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: నమ్మి పనిచేస్తే దేనినైనా కూడా మనం విజయాన్ని సాధించవచ్చు.
1: ఇన్ ఫుల్ ఫెయిత్ వాట్ ఎవర్ యు డూ యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: కనుకని ఈ నమ్మకం చేతనే నాన్న అంతటి ఆనందాన్ని పొందగలిగాడు.
1: Because of this faith, Nana could be blissful.
0: మూడవ దినమే,
1: థర్డ్ డే,
0: నాన్న బావు ఇద్దరు చేరి షిరిడీకి వెళ్లారు.
1: థర్డ్ డే నాన్న బావు కేమ్ టు షిరిడీ.
0: బాబా ఏమి నీ యొక్క నాటకము, ఏమి మీ యొక్క సందేశము, ఏమి మీ యొక్క లీలలు, ఇది వర్ణనాతీతమైనటువంటిది.
1: కేమ్ అండ్ సెడ్ బాబా, వీ కెనాట్ డిస్క్రైబ్. ఇట్స్ బియాండ్ కాంప్రిహెన్షన్. యువర్ డివినిటీ అండ్ మిరకిల్.
0: ద్వాపరయుగంలో గోపికలు గాని, రామావతారంలో వానరులు కాని, అందరు కూడా భగవంతుని ఆ రీతిగా వర్ణిస్తూ వచ్చారు.
1: వానరాస్ అండ్ గోపికాస్, దే ఆల్సో ఎక్స్టోల్డ్ నరేటెడ్ ప్రైజ్ గాడ్ లైక్.
0: నానాకు చక్కని కంఠం.
1: నానా హాస్ గాట్ వెరీ గుడ్ వాయిస్.
0: చక్కగా పాటలు పాడేటువంటి వాడు.
1: హీ సింగ్స్ వెరీ వెల్.
0: కనుకని అక్కడికి వెళ్లి చాలా ప్రార్థన చేశాడు.
1: అండ్ హీ ప్రేడ్,
0: నిను గనుగొన్న గల్లమా బాబా, నిను గనుగొన్న గల్లమా
1: బాబా. కెన్ వీ నో యూ? కెన్ వీ అండర్స్టాండ్ యూ?
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
1: యూఆర్ స్మాలర్ దెన్ అన్ ఆటమ్.
0: ఘనము కంటే అతి ఘననీయుడవు.
1: యూఆర్ బిగ్గర్ దెన్ ది బిగ్గెస్ట్.
0: 84 లక్ష జీవముల అనయమ్మున నడబాయకుందువట, అణువు రేణు తృణకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలవిజుటవట, నిను గనుగొన్న గల్లమా.
1: యు ఆర్ దేర్
0: నిను గనుగొన్న గల్లమా.
1: యు ఆర్ దేర్ ఇన్ ఆల్ ది 84 లాక్స్ ఆఫ్ లివింగ్ క్రీచర్స్.
0: అంతటితో పోకుండా ఘనమగు దొంగలలో గజ దొంగవు, నిను గనుగొన్న గల్లమా.
1: Among thieves, you are a very big thief. Can we know you?
0: Baba, anni neeku telusu.
1: Baba, you know everything.
0: Kaani telinetunti vaadi vale neevu natistunnavu.
1: But you act as if you don't know.
0: Neevu chaala dongavu, bada chitta choorudavu.
1: You are a very big thief.
0: Indulo kuda meeru kontha chakkani rahasyanni gurtinchali.
1: You have to know a secret here.
0: Evaraina vachi nu manchi gajadongavura ante mana koopam vastundi.
1: If anyone addresses you that you are a big thief, you'll be angry.
0: ఏ దొంగతనం చేశాను, ఎందుకు నన్ను గజ దొంగ అని పిలుస్తున్నావు అని వాడిపైన పోట్లాడతావు.
1: యుల్ బి యాంగ్రీ అండ్ స్టార్ట్ ఫైటింగ్. వాట్ ఇస్ దట్?
0: అదే పదములతో పాటగా పాడుతుంటే

0: బాలా బడా చిత్త చోర అంటే ఇంకా అందరూ తాళం వేసి పాడతారు.
1: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ వెన్ యు అడ్రెస్ గాడ్ యాజ్ ఎ బిగ్ థీఫ్ ఆల్ ఆఫ్ అస్ జాయిన్ ఇన్ కోరస్.
0: గానములో ఉండేటువంటి ఆనందము ఇంత మాధుర్యంగా ఉంటాయి.
1: That is the sweetness in the melody of music.
0: Prema rasamunu taginatundi manavuni yokku unmattumto paadinattiga unmattudai mattudai chadonmattudai potuntadu.
1: One is intoxicated and loses all consciousness, carried away by the music.
0: Kanuka paatalayandu maatalayandu undeyatundi yokka maadhuryamunu ittidi attidini evaru varninchaleru.
1: No one can clearly estimate the melody and beauty of words and songs. A small example.
0: Bhagavantunni gaana priyudu ani pilustu vacharu.
1: We say that God loves music.
0: Bhagavantunni padyamul rootiga piliste oka reetiga untadu, maatal reetiga piliste maroka reetiga untadi, paatal reetiga piliste ento maadhuryanga untadi. O Rama enta dayamayudavaya neevu ani maatalato chepte anta manasu karagadu.
1: We can speak to God by words or poems or songs. If you say, O Rama, you are compassionate,
0: నన్ను కాపాడు అని ఓ పద్యంతో చెప్తే అది కూడా అంత గొప్పగా ఉండదు.
1: బట్ ఇఫ్ యూ పుట్ ఇట్ బై వే ఆఫ్ పోయమ్, వెల్ ఇట్ విల్ నాట్ డ్రా హిజ్ అటెన్షన్.
0: రమా నన్ను కాపాడు ఈ పాటతో వచ్చేటప్పటికి ఎంత హృదయానంతా లాగేసేస్తుంది.
1: But on the other hand, if you start singing, well, the heart of God
0: melts. Kanukane gana loludu gana priyudu
1: so
0: gananandudu.
1: God loves music and he submits himself to the melody of the music.
0: Nana ganam chestu unnadu aa patam mundu.
1: Nana started singing in front of picture of Baba.
0: Baba kudanu unmattudayyadu.
1: Baba also lost himself.
0: Mattuto tala ooputunnadu.
1: He was nodding his head all the time.
0: Aa paatalo taanu kuda chorus paadutunnadu.
1: He too joined the chorus.
0: ఈ విధంగా గానం అనేటువంటిది
1: దిస్ మ్యూజిక్
0: పాడేవాణ్ణి తన్మయత్నం చేస్తుంది.
1: ఇట్ విల్ మేక్ ది సింగర్ టు ఫర్గెట్ హిమ్సెల్ఫ్.
0: వినేటువంటి వారిని తాండవం ఆడిస్తుంది.
1: ది లిజనర్ ఆల్సో
0: స్టార్ట్ దైవాన్ని కూడా తాండవం ఆడుతుంది.
1: ది లిజనర్ స్టార్ట్స్ డాన్సింగ్ అండ్ ఆల్సో
0: మాధుర్యం ఈ గానంలో ఉండేటువంటిది.
1: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ మ్యూజిక్.
0: కనుకనే దైవమును ప్రార్థించే సమయంలో కూడా ఈ భజనకు ఇంత విలువ నివ్వటానికి కారణం ఇదే.
1: యాజ్ వి ప్రే టు గాడ్ సో మచ్ ఆఫ్ వాల్యూ ఇస్ అటాచ్డ్ టు భజన్.
0: కనుకనే భజన అనేటువంటి దాన్ని మనం చక్కగా హృదయపూర్వకంగా చెయ్యాలి.
1: సో వీ షుడ్ డూ భజన్స్ హోల్ హార్టెడ్లీ.
0: కనుక వాల్మీకి కూడాను ఈ విధమైనటువంటి రామచరిత్ర చరిత్రను అనేక విధములుగా రచించి రాముని యొక్క జీవిత కాలంలోనే రామచరిత్రను రచించినటువంటి వాడు వాల్మీకి.
1: ఇట్స్ ఓన్లీ వాల్మీకి హూ హస్ కంపోజ్డ్ రామాయణ, ది హిస్టరీ ఆఫ్ రామ డ్యూరింగ్ ది లైఫ్
0: టైం. తన కుమారుడైనటువంటి లవకుశుల చేతనే రామసభలోపల కూడాను పాడించినటువంటి వాడు వాల్మీకి.
1: It was Valmiki who made Lava and Kucha sing the glory of Rama in front of Rama.
0: Kanukane nirantaram kudanu dayarahitudai krurudai katinudai himsistunnatvanti yokka ee Valmiki inta raalanu kudanu kariginchetvanti yokka gaanamu cheta ee divyamainatvanti Rama charitranu prapanchaniki andistu vachadu.
1: Valmiki who was at one time had no compassion, so wicked and cruel. Later he could compose Ramayana that
0: kathinamaina
1: rayini kudanu
0: kariginchi perginchi oka phalam nicchetvanti oka manavatvanni prasadinchetvantidiga maarustuntadi ee divyamaina naamamu.
1: If the divine lord's name that would make the heart stone melt and make
0: deeniki oka chakkani udaharanam,
1: a good example.
0: Chaala mandi science boys inta untaru.
1: There are many boys of science.
0: Kathinamaina tundi oka gundu untadi.
1: Here is a strong boulder.
0: Aa gundu paina konni vittanalu pedite వెండిపోతాయి లేక ఏ పక్షులు ఎత్తుకుని పోతాయి.
1: ఆన్ దిస్ హార్డ్ స్టోన్ ఇఫ్ యూ కీప్ ఫ్యూ సీడ్స్ దే గెట్ డ్రైడ్.
0: ఆ కఠినమైనటువంటి రాతి పైన ఏ మొక్కలు రావు.
1: నో ప్లాంట్ వుడ్ జర్మినేట్.
0: క్రమక్రమేణా ఎండకు ఎండి వానకు నాని ఆ రాయి కరిగి కరిగి కరిగి కరిగి కరిగి కింద మట్టిగా మారిపోతుంది.
1: ద వెరీ స్టోన్ ఈ సబ్జెక్టెడ్ టు ద హీట్ ఆఫ్ ద సన్ అండ్ ఆల్సో ఎక్స్పోజ్ టు ద రెయిన్.
0: ఈ మట్టిలో విత్తనం పెట్టినప్పుడు మట్టిలో విత్తనము మొక్కగా వస్తుంది.
1: When you sow the seed in the soil, it germinates.
0: మొక్క వృక్షంగా మారిపోతుంది.
1: The plant grows into a
0: tree. ఆ వృక్షంలోనే ఫలములు లభిస్తాయి.
1: And the tree eats.
0: ఆ ఫలములు మానవుడు భుజిస్తాడు.
1: Man eats.
0: ఆ ఫలముల యొక్క ప్రసాదమే మానవ రూపాన్ని ధరిస్తుంది.
1: And it's only the consequence of the
0: కఠినమైన రాయి కరిగి ప్రవహించేటువంటి మానవునిగా రూపొందింపజేసింది ఏది? ఆ రాయే.
1: It is the very stone that has made man finally at the end.
0: అదే విధంగా కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి ఈ యొక్క రత్నకారం యొక్క హృదయము మారిపోయింది రత్నాకరుని హృదయం.
1: Likewise, the stone-hearted Valmiki's heart transformed later.
0: అది ఒక తపస్సుగా రూపొందింది.
1: That has transformed into penance.
0: అది వాల్మీకమైనటువంటి పుట్టగా రూపొందింది.
1: It has shaped into Valmiki ant hill.
0: ఆ వాల్మీకమైనటువంటి పుట్ట పెరిగి పెరిగి పెరిగి పెరిగి ఆ వర్షములో తిరిగి కరిగి కరిగి కరిగి కరిగిపోయేటప్పటికి ఇందులో నుంచి ఆవిర్భవించాడు ఈ యొక్క రత్నకారుడు.
1: As this anthill was exposed to the continuous rain, it vanished and Ratnakara Valmiki came out of it. As he is born there in anthill, Valmikamu is called Valmiki. Is Ratnakara earlier.
0: He
1: is stone hearted.
0: His
1: anthill is Valmiki. It is disappeared because of rain.
0: ఇతను బయటపడ్డాడు.
1: And Valmiki came out of it.
0: కనుకనే వాల్మీకం నుంచి వచ్చినటువంటి వాడు కనుక ఇతనికి పేరు వాల్మీకము అని పేరు పెట్టింది.
1: Since he came out of this anthill, Valmikam is called Valmiki.
0: ఇంతటి గొప్పవాడుగా రావడానికి కావడానికి ఏది కారణము?
1: What is the responsible that made him so great?
0: మహర్షులు యొక్క దర్శన స్పర్శన సంభాషణములే దీనికి మూల కారణం.
1: The main cause are these three factors. He could see, he could converse, and also talk to his sages.
0: పెద్దలను దర్శించాలి.
1: You have to visit.
0: పెద్దలను గౌరవించాలి.
1: You have to respect elders.
0: పెద్దల ఆశీర్వాదములు పొందాలి.
1: You should receive their blessings.
0: అందరికంటే గొప్ప పెద్దలు తల్లిదండ్రులే.
1: Of all, mother and father are greatest.
0: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
1: So mother is God, father is God.
0: వారికి నిత్యము నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని పొందాలి.
1: You should do namaskar and receive their blessings.
0: ఆ విధంగా ఉండినప్పుడు సాక్షాత్ దైవమే నీకు సాక్షాత్కరిస్తాడు.
1: When you are so, God will appear in front of you.
0: కనుకనే విద్యార్థులకు కఠినమైనటువంటి యొక్క భావములు క్రూరమైనటువంటి సంకల్పములు హృదయములో చేరకుండా చూసుకోవాలి.
1: So students should see that they will not have any wicked and cruel thoughts.
0: Sadbhavamulu, satchintanlu, sadalochanlu manalo penchukovali.
1: So we have to develop the good and sacred thoughts within.
0: Appude kathinamaina Valmiki ratnakarudu goppa muniga marinattuga mana hrudayam aneetvantidi kaatinyanga undinatvantidi mrudu madhuramainatvanti reetiga maaripothundi.
1: Just as cruel ratnakara could become Valmiki
0: later. Also transformed.
1: That becomes the dwelling place for our
0: Lord. To whom
1: does it belong, the heart?
0: ఎవరిదో కాదు భగవంతుంది ఆ పీఠము.
1: It is the very seat of God.
0: ఆ భగవంతుని పీఠం పైన మరొకరు కూర్చోవడానికి వీలు కాదు.
1: No one has authority to be seated.
0: నీ మనసులో ఎవరినైనా కూర్చోబెట్టుకో.
1: You can make anyone sit in
0: your mind. ఎంతమందికైనా చాటు చోటు ఉంటుంటుంది.
1: You can give
0: ఒక్కటే ఓన్లీ సింగిల్ సోఫా నాట్ డబుల్ సోఫా.
1: హార్ట్ ఈజ్ ఓన్లీ సింగిల్ సోఫా నాట్ డబుల్ సోఫా.
0: నాట్ మ్యూజికల్ చైర్.
1: నాట్ మ్యూజికల్ చైర్ ఐదర్.
0: ఒకరిని ఒక పర్యాయం ఇంకొకరిని ఇంకొక పర్యాయం ఈ విధంగా మార్చుకోకూడదు.
1: యూ కెనాట్ చేంజ్ పీపుల్ ఇన్ టర్న్స్.
0: ఒక్క దైవానికి మాత్రమే అక్కడ చోటునివ్వాలి.
1: ఓన్లీ షుడ్ గివ్ ప్లేస్.
0: ఎప్పుడు కూడా నువ్వు రిజర్వ్ గా ఉంటుండాలి.
1: అండ్ దట్ షుడ్ బి దేర్ ఆల్వేస్.
0: అది ఈనాడు మనం చేసుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ టుడే.
0: ఎన్నో మనం జగత్తులో చూస్తున్నాము.
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్నో అనుభవిస్తున్నాము.
1: ఎక్స్పీరియన్స్
0: ఎంతమంది యొక్క అనుభూతిలో మనం కనిపిస్తున్నాయి.
1: వి సీ సో మెనీ ఎక్స్పీరియన్సెస్.
0: మంచి చెడ్డలు అనేటువంటిది మన ప్రవర్తన నుంచినే వస్తున్నాయి కానీ పరుల నుంచి వచ్చేటువంటివి కాదు.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్ నాట్ ఆఫ్ ఎనీబడీ ఎల్స్.
0: కనుక మొట్టమొదట మన సంకల్పాలను పవిత్రమైన సంకల్పాలుగా రూపొందించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ శాంక్టిఫై అవర్ థాట్.
0: మనలో ఏదైనా ఒక సంకల్పం పుట్టినా తక్షణమే వాచి ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ ఇది మంచిదా చెడ్డదా అని టైం తీసుకో.
1: ద మూమెంట్ ద థాట్ అరైజెస్ టేక్ సమ్ టైమ్ అండ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ రైట్ ఆర్ రాంగ్.
0: నీకు ఇది మంచిది కాదు అనుకుంటే తక్షణమే దాన్ని వదిలిపెట్టాలి.
1: వెన్ వన్స్ యూ కమ్ టు నో ఇట్స్ బ్యాడ్ గివ్ ఇట్ అప్ ఇమిడియట్లీ.
0: ఈనాటి మానవులకు అంత ఓపిక కూడా లేదు.
1: బట్ టుడే పీపుల్ డోంట్ హావ్ పేషెన్స్.
0: ఏదైనా సంకల్పం వస్తే తక్షణమే పని చేయడానికి ప్రయత్నిస్తాడు.
1: ద మూమెంట్ థాట్ స్టార్ట్స్ హి రిజార్ట్స్ టు యాక్షన్.
0: రాముని యొక్క అస్త్రం తగిలి రావణుడు కింద కూలాడు.
1: Because of the arrow shot by Rama, Ravana.
0: కొన్ని నిమిషాల లోపల ఇంకా ప్రాణం వదిలేసిన లోపల అనేక మంది మహర్షులంతా వచ్చారు.
1: Ravana was to die in a moment's time. He was surrounded by many.
0: ఇంత గొప్ప సైంటిస్ట్.
1: A great scientist.
0: ఈ గొప్ప మహనీయుడు.
1: He's a great
0: గొప్ప తపస్వి.
1: One of penance.
0: అన్ని విధమైనటువంటి సౌర శక్తులు కలిగినటువంటి వాడు.
1: He has got all the power.
0: ఇతని యొక్క దివ్య లక్ష్యం ఏమిటో.
1: What is his chief
0: thing? తెలుసుకోవాలని అందరూ చేరారు.
1: All congregated there.
0: రావణ, మీరు మీ జీవితంలో సాధించినది ఏమిటి, సంకల్పించినది ఏమిటి అని ప్రశ్నించారు.
1: దే ఆల్ హావ్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్, రావణ, వాట్ ఇస్ దట్ యు వాంటెడ్ టు డు, వాట్ ఇస్ దట్ యు వాంటెడ్ టు అచీవ్.
0: అప్పుడు రామ బాణము తగిలింది కనుక పాప పరిహారం అయిపోయింది.
1: హి సెడ్, బికాస్ I'm here being shot by arrow
0: ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: All my sins are atoned.
0: చేతులు ఎత్తలేక ఎత్తలేక నమస్కారం చేశాడు.
1: With great difficulty he could lift up both hands.
0: ఓ గ్రేట్ సోల్, చెప్పుదు.
1: What shall I say?
0: నా సంకల్పములు ఎన్నో ఉన్నాయి.
1: I had many thoughts.
0: కానీ
1: but
0: అవి కాలేకపోయినాయి.
1: I could not fulfill them.
0: మీరు ఒక్కటి మాత్రం మీరు గుర్తించాలి నా యొక్క జీవితంలో.
1: Basing on my life,
0: మంచి
1: చేయాలని
0: సంకల్పం మంచి సంకల్పమే గిన వస్తే దీన్ని ఆలస్యమే చేయకూడదు.
1: The moment there is good thought, never delay.
0: తక్షణమే నీ పని లోపల ప్రవేశించాలి.
1: Immediately start acting on that.
0: మంచి పనికి ఏమాత్రము వాయిదాలు వేయకూడదు.
1: To do any good activity, never postpone.
0: మంచి పనులకు ఏమాత్రం కూడా నీవు టైం తీసుకోవద్దు.
1: Never take time to do anything good.
0: సంకల్పము పని రెండు ఒక్కతూరి జరగాలి.
1: The thought and action should happen simultaneously.
0: వచ్చినా నీవు దాని జోలికి పోవద్దు. కావలసినంత టైం తీసుకో.
1: If any other thoughts come, they take some time more.
0: నేనట్టే సంకల్పించుకున్నాను.
1: I thought so.
0: నా లంకకు చుట్టూ ఉండినటువంటి సముద్రం అంతా తీయని నీతిగా మార్చాలని సంకల్పించుకున్నాను.
1: I wanted to convert all the saline sea water sweet.
0: కానీ తర్వాత తర్వాత తర్వాత అని వాయిదాలు వేసుకుంటూ వచ్చాను.
1: I was postponing.
0: కట్టగడపటికి ఆ మంచి పని నేను చేయలేకపోతున్నాను.
1: I could not accomplish the task I wanted.
0: నరకములో బాధపడేటువంటి మానవులందరికీ స్వర్గానికి పంపించాలి, వారి సుఖరూపులుగా తయారు చేయాలి అని సంకల్పించుకున్నాను.
1: I thought to make all those people that suffer in hell go to heaven and be happy there.
0: తర్వాత తర్వాత తర్వాత అని వాయిదా వేసుకుంటూ
1: వచ్చాను. I was postponing continuously.
0: ఈ మంచి కార్యాలకు నేను వాయిదా వేశాను, కట్టగడపటికి నేనే మరణిస్తున్నాను.
1: I was postponing all good actions.
0: ఈ మంచి కార్యం నేను చేయలేకపోతున్నాను.
1: I could not do anything good.
0: కనుక మీరైనా కూడాను సత్సంకల్పములు వచ్చిన తక్షణమే క్రియారూపమును ధరింపజేసి తద్వారా మీరు కార్యరూపంలో అనుభవించండి.
1: అట్లీస్ట్ యూ విన్ ది మూమెంట్ గుడ్ థాట్ ఈస్ దేర్.
0: మంచి పనులకు ఏమాత్రం కూడా కాలం వ్యర్థం చేయకండి.
1: ఫర్ గుడ్ యాక్షన్స్ నెవర్ వేస్ట్ టైం టు డూ దెమ్.
0: చెడ్డ భావాలకు చెడ్డ తలంపులకు అవకాశమే ఇవ్వకండి.
1: నెవర్ గివ్ ఛాన్స్ ఆర్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ యాక్షన్.
0: అది ఈనాటి యువకులు చేయవలసినటువంటి ఒక గొప్ప ఘనకార్యం.
1: దట్ ఇస్ ది మైటీ థింగ్ దట్ ది మోడర్న్ యూత్ మస్ట్ టేక్.
0: ఈనాటి యువకులంతా కూడాను భావి భారతోద్ధారకులు.
1: You are the future citizens of this country.
0: Kanuka meeru ee sadbhavamunu abhiruddhi parchukoni
1: you should develop these good
0: thoughts. Sanmargamlo praveshinchi
1: tread along the right path.
0: Aadarshavantamainatundi pauruḍu aneṭundi peru teppinchukovali.
1: And you should a good name that you are an ideal citizen.
0: Ee aadarshavantamaina pauruḍuga unnappudu inkentaina manam aadarshanni manam anubhavinchochu. Sadbhavamunu poshinchukovali.
1: So we should develop good thoughts.
0: Deenini vyaktigata seelamu unnaru.
1: This is called individual character.
0: ఈ ఇండివిజువల్ క్యారెక్టర్ ఉండినప్పుడే మనం ఒక లీడర్ గా తయారు
1: కావచ్చు.
0: ఈ వ్యక్తిగతమైనటువంటి గుణములను మనం పోషించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ది ఇండివిజువల్ క్యారెక్టర్.
0: క్రమక్రమేణ కూడా నేషనల్ క్యారెక్టర్ కింద మనం ప్రయత్నం చేయొచ్చు.
1: ఇట్ లీడ్స్ టు నేషనల్ క్యారెక్టర్.
0: కనుకనే ఇండివిజువల్ క్యారెక్టర్, నేషనల్ క్యారెక్టర్, వ్యక్తిగతమైనటువంటి శీలము, దేశ సంబంధమైనటువంటి సామాజిక శీలము.
1: సో వన్ ఈజ్ ఇండివిజువల్ క్యారెక్టర్, ద అదర్ ఈజ్ నేషనల్ క్యారెక్టర్.
0: కనుక జాతీయమైనటువంటి ఒక తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should also develop the spirit of patriotism.
0: యువకులకు జాతీయ భావమే పోయింది.
1: There is no spirit of nationality whatsoever.
0: నేషనాలిటీ అంటే ఏమిటో అనేటువంటిది వాళ్ళకి అర్థం కాకుండా
1: పోయింది. They don't know what nationality is.
0: నేను, నా వారు, నా కుటుంబమే అంతవరకే మీరు ప్రయాణం చేస్తున్నారు.
1: They just travel to the extent of I and my family.
0: కాదు కాదు, మన దేశము.
1: Our country.
0: ఇది నాదు మాతృదేశము.
1: This is my motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my mother tongue.
0: ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువనేరిని బ్రతికిన పీనుంగకండు వసుదన్ కలడా.
1: Is there anyone who would not declare with all the pride and the gov
0: ఈ దేశాభిమానమే లేకపోతే నీ ఒక బ్రతికిన పీనుగ్గా తయారవుతావు.
1: If you don't have that feeling, you're just dead corn.
0: కనుకనే దేశాభిమానాన్ని పెంచుకోవాలి.
1: So develop the sense of patriotism.
0: దేహాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ప్రధానము.
1: Just as you have attachment to the body, you should have attachment to this country.
0: దేశం అనేటువంటిది దేహం యొక్క ప్రతిబింబమే.
1: And this country is nothing but the reflection of your
0: body. దేహము దేశము బింబ ప్రతిబింబాలే.
1: దేహా ద బాడీ, దేశా ద కంట్రీ ఆర్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
0: కనుక ఈనాటి విద్యార్థులు తమ పవిత్రమైనటువంటి స్థిరం చేతను, గుణము అభివృద్ధి చేతను, సంకల్పములను చక్కగా మార్చుకోవాలి.
1: Therefore all students with their individual character.
0: చెడ్డ సంకల్పములకు అసలే అవకాశమే ఇవ్వకూడదు.
1: Never give scope for any bad thought whatsoever.
0: కొంచెం చోటు ఇస్తే అది పెంచుకుంటుంది.
1: If you give little scope, it will grow on.
0: కనుక ఏమాత్రం కూడా చెడ్డ సంకల్పాలకు మనము ప్రవేశపెట్టకూడదు.
1: Never entertain any bad thoughts.
0: అవి వచ్చినా మనం దాన్ని వెనుకకు తట్టాలి.
1: If they come, brush them aside.
0: ఎట్లా?
1: How?
0: మన హృదయ కవాటాన్ని మూసివేయాలి.
1: Close the doors of your heart.
0: మనం ఒక ఇల్లు కట్టాము.
1: You constructed a house.
0: ఆ ఇంటికి కిటికీలు పెట్టాము, ద్వారాలు పెట్టాము.
1: It has windows and doors.
0: కానీ ద్వారములు ఎందుకోసం పెట్టాము?
1: What for is the door?
0: మనం బయటికి పోవటము, రావటం కోసమని ఉపయోగించుకోవడానికి పెట్టాము.
1: For us to go and come back.
0: మన బంధువులు, మిత్రులు లోపల రావడానికి, పోవడానికి పెట్టుకున్నాము.
1: Doors are there for our friends and relatives to come and go.
0: పెట్టుకున్నాము కదని బజార్లో పోయేటువంటి పందులు, కుక్కలు, గాడిదలంతా వదలటామా?
1: Because of the fact that we have doors, we would not permit all these three dogs and the pigs around.
0: Donkeys
1: around.
0: కనుకనే మనము ద్వారములు ఉంటున్నాయి, మనకు 10 ద్వారములు ఉంటున్నాయి.
1: We have 10 doors.
0: ఈ ద్వారముల లోపలంతా కూడా నువ్వు బయటపోయేటువంటివన్నీ, ఈ చెత్తవన్నీ మనం చేర్చుకోకూడదు.
1: We should not permit all the rotten things outside.
0: ఈ చెడ్డదానికి అంతా కూడా బయట తల్లాలి.
1: We should drive them out.
0: కనుకనే మనము అన్ని విధములైనటువంటి యొక్క సాహసంతో మనము దీన్ని మనము గుణాన్ని సాధించాలి.
1: With all the courage, we should achieve this goal.
0: కనుక దుర్గుణములు దూరంగా నుంచినే మనం దాన్ని దూరం చేయాలి.
1: Keep all the bad qualities.
0: లోపల ప్రవేశించేంత వరకు కూడా మనం కాచుకోకూడదు.
1: Don't wait until they go into you.
0: కనుకనే గొప్ప రత్నకారుడు వాల్మీకిగా మారిపోయాడు.
1: రత్నకార ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ గ్రేట్ నోబుల్ సోల్.
0: ఇటువంటి దుర్మార్గుడు ఇంత సాత్వికుడిగా మారిపోయినప్పుడు, మానవులై పుట్టి,
1: హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్,
0: విద్యావంతులైపోయి,
1: బీయింగ్ ఎడ్యుకేటెడ్,
0: విజ్ఞానవంతులైపోయి,
1: వన్ ఆఫ్ విజ్డమ్,
0: సుగుణములంతా ఉంటుండి కూడాను,
1: బీయింగ్ వర్చ్యుస్,
0: ఈ మానవులు మాధవత్వాన్ని పొందలేకపోతున్నారంటే ఎంత అవమానం చెప్పండి.
1: సచ్ ఎ మ్యాన్ ఇఫ్ యు కుడ్ నాట్ బికమ్ డివైన్, విజ్ఞాన
0: సుజ్ఞాన ప్రజ్ఞానముతో కూడినటువంటి మానవత్వము దివ్యత్వాన్ని రూపొందాలి.
1: దాట్ విచ్ ఇస్ స్పిరిచువల్, which is present in the mankind, should help him to attain the divinity.
0: Kanuka aa divyamainatundi bhavam cheta,
1: with the divine thoughts,
0: manavatvanni manam chakkaga teechidukoni,
1: human life has to be molded properly,
0: divinanga roopondali,
1: and should transform it to the divine.
0: Undali etta manam roopondutamu,
1: how
0: shivuniki munduga nandi untuntai.
1: In front of Shiva there is bull nandi.
0: Nandi ante ee pasuvu.
1: Nandi is animal.
0: Aithe ఈ పశువు ఎక్కడ చూస్తుండాలి? ఎవరిని చూస్తుండాలి? భగవంతుణ్ణి చూస్తుండాలి.
1: ఇట్ లుక్స్ ఎట్ గాడ్,
0: ప్రకృతిని చూడటం లేదు,
1: నాట్ నేచర్.
0: కనుకనే తన దృష్టి అంతా కూడా భగవంతుని పైన కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చింది.
1: ఆల్ ఇట్స్ లుక్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్.
0: కనుకనే నందిని కూడా మనం పూజిస్తూ ఉన్నాము.
1: దేర్ఫోర్ వి వర్షిప్ నంది.
0: ఈ పూజ అర్హత ఎత్తగలిగింది దానికి.
1: హౌ డస్ ఇట్ డిజర్వ్?
0: తన దృష్టిని దైవం పైనే మరల్చింది.
1: బికాస్ ఆల్ ఇట్స్ లుక్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్.
0: పశువు అయినప్పటికీ అది పూజ అర్హతగా కలిగింది.
1: దౌ బీయింగ్ అన్ అనిమల్ ఇట్ receives worship.
0: Kalika mana drushti manchi drushti ga kavali.
1: So we should have very good looks.
0: Pavitramaina drushti ga kavali.
1: We should have sacred looks.
0: Adi ye sudarshanamu.
1: That is sudarshana, good look.
0: Manchi drushti.
1: It's a good vision.
0: Kalika alanti drushtini kavadaniki daivamnu chintistu, daivamnu chustu, daivamnu aaradhistu, daivam yokka bhavam chetane manushya bhavam marchukoni daiva bhavamlo manam cherali.
1: Therefore, in order to have that sanctified, sacred vision, we should think of God, chant His name, and concentrate our attention on Him.

లేక వయస్సు నందు ఈ తరుణము నందు యువకులైన వారు యుక్తగతిని చిత్తమునకు స్థిరత చేకూర్చకున్నచో వ్యక్త జీవుడగును వ్యతలనుందు.

0: At this tender age, at this moment, youth in a proper direction, if they do not have steady mind, they'll be wasting their life, ruins their life, and will be facing many difficulties.
1: Divyatma Swarupanena Vidyarthi Vidyarthini Yulara.
0: Embodiments of Divine Atma, students, men and women.
1: Chittam yokka nischalatvamuniki maroka peru shanti ani.
0: The steadiness of mind has another name, peace.
1: Ee shanti atma swarupame.
0: The peace is very form of the self.
1: Shanti pavitramainatunti yokka sugunamu.
0: Peace is a sacred virtue.
1: ఇది దివ్యమానవులకు ఆభరణము.
0: దిస్ ఇస్ ఎ ప్రెషస్ జ్యువెల్ టు డివైన్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఇది స్వార్థపరులను చూడలేదు.
0: ఇట్ విల్ నెవర్ బి దేర్ విత్ సెల్ఫిష్ పీపుల్.
1: నిస్వార్థుల యొక్క హృదయమే దీని నిలయము.
0: ద సెంటర్ ఆఫ్ దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది సెల్ఫ్లెస్ పీపుల్.
1: ఇట్టి నిత్య సత్యమైనటువంటి శాంతిని, పవిత్రమైన ఆభరణమును మానవుడు ఈనాడు కోల్పోయి అనేక విధములైనటువంటి యొక్క అశాంతులకు గురి అవుతున్నాడు.
0: దిస్ ఎటర్నల్ పర్మనెంట్ ట్రూత్, ద ప్రెషస్ జ్యువెల్ ఈజ్ లాస్ట్ అండ్ దేర్ఫోర్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రెస్ట్లెస్.
1: ఈ దృశ్యకల్పితమైన ఈ ప్రపంచము,
0: దిస్ వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ,
1: త్రిగుణాల వికారము చేతనే సృష్టింపబడి పోషింపబడి సంహరింపబడుతున్నది.
0: ఈజ్ క్రియేటెడ్, సస్టైన్డ్ అండ్ ఎన్హిలేటెడ్ బికాస్ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్.
1: ఈ మాయా లీలావతి అయిన ఈ ప్రపంచమునకు ఈ త్రిగుణములే ప్రాణములు.
0: దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇల్యూజన్, ద త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ ద వెరీ లైఫ్.
1: ఈ ప్రపంచం యొక్క కార్యకలాప సముదాయం అంతా కూడాను ఈ త్రిగుణములపైననే ఆధారపడి ఉంటున్నది.
0: ఆల్ ది యాక్టివిటీస్ ఇన్ దిస్ వరల్డ్ దే ఆర్ బేస్డ్ ఆన్ ది త్రీ అట్రిబ్యూట్స్.
1: కానీ మానవుడు దుష్టగుణములైన ఈ త్రిగుణములను విశ్వసించి కేవలం మిత్రుని గావించుకొని తన యొక్క దివ్యమైన ఆభరణం అనేటువంటి శాంతిని కోల్పోతున్నాడు.
0: మ్యాన్ రియలైజ్ హిస్ ఫుల్ ఫెయిత్ ఆన్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ అండ్ హీ ఫర్గెట్స్ ది ట్రూ సెల్ఫ్, ద పీస్.
1: మానవుడు దుస్సంగమునకు అతి దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి.
0: మ్యాన్ షుడ్ మేక్ అన్ అటెంప్ట్ టు బి అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.

0: run away from the bad company, join the good company, day and night do good activity, all the time fervently think of the eternal and ephemeral things.
1: దుర్జన సంసర్గాన్ని దూరం చేసుకోవాలి నేటి యువకులు.
0: The modern youth should get away from the bad company.
1: దుస్సంఘము కేవలము దుష్టత్వమును మాత్రమే అందించడం కాదు.
0: The bad company not only makes you
1: మానవత్వాన్ని నిర్మూలముగా విస్తుంది.
0: It ruins the human quality.
1: మానవుని యొక్క విలువలను కేవలము నిరర్థకము చేస్తుంది.
0: The human values are devalued.
1: ఈనాడు మానవుని యొక్క విలువలు కోల్పోవటం చేతనే ఆకార మానవునిగా రూపిస్తున్నాడే కాని ఆచరణ మానవుడిగా కనిపించటం లేదు.
0: As the human values are lost, he is just a human being by form but not in reality.
1: ఇది దుర్జన సంసర్గము విషపురుగుతో సమానం.
0: The bad company is equal to a poisonous germ.
1: రాముని కూడాను విభీషణుని చూచినప్పుడు విభీషణ దుర్జనుల యొక్క సంహాసము కంటే నరకములో నివసించటమే హాయి అన్నాడు.
0: Rama said to Vibhishana, instead of living in the bad company, the hell is much better.
1: దుర్జను సంసర్గము చేత తనలో ఉండినటువంటి యొక్క సద్గుణములను సదాచారములను సత్ప్రవర్తనను కూడాను క్షణములో నిర్మూలము గావించుకుంటాడు.
0: Because of the bad company, all the good behavior, good thoughts, good feelings are lost in a moment of time.
1: ఇవన్నీ కూడాను మానసిక వికారముల యొక్క స్వభావములే.
0: That's all the nature of the aberrations of the mind.
1: మనస్సు అనేక విధములైనటువంటి స్వరూపాన్ని ధరించి మానవత్వములో ప్రవేశించి మానవుడనేటువంటి సార్థక నామానికి నిరర్థకం చేస్తుండాలి.
0: Mind assumes different forms and enters into human life and then spoils the human quality.
1: దుర్జనుల యొక్క మాటలు అతి మధురంగా ఉంటాయి.
0: The words of bad people are sweet.
1: మాటలందు మాత్రమే మధురం కాని మనసంతా కూడాను విషస్మయమైనటువంటిది.
0: Their words are sweet but their mind is poisonous.
1: కాని మానవుడు వాడు కాదు.
0: They are no human beings.
1: చెప్పు మాటలకును చేసేటి చేతలకును సమ్యమున్నది వాడే మానవుండు.
0: He is only a true human being when he has not this unity between what he says and what he does.
1: మనసులోని మాట మాటలో క్రియలు చేతు యందు చేర్చ చేరు మనిషి.
0: What is there in the mind, what he says must be there in action.
1: మనసు మాట చెయ్యి మూడు ఏకం కావాలి.
0: There should be perfect unity between the thought, the word and the
1: మంచివాని యొక్క సుగుణములు.
0: This is the good quality of a good man.
1: అతనే నిజమైన మానవుడు.
0: He is a true human being.
1: The proper study of mankind is man.
0: That's what Swami says, proper study of mankind is man.
1: కనుక ఈనాటి యువకుడైనటువంటి మీరు
0: youth today
1: దివ్యమైన భావాలను పెంచుకొని
0: develop divine feelings
1: నవ్యమైనటువంటి యొక్క గుణములను చేర్చుకొని
0: హ్యావ్ న్యూ థాట్స్
1: పవిత్రమైనటువంటి క్రియల్లో పాల్గొని
0: పార్టిసిపేట్ ఇన్ సెక్రెట్ యాక్టివిటీ
1: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి.
0: అండ్ యూ షుడ్ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: కానీ దుష్ట సంబంధమనేటువంటిది వ్యక్తులతో కూడినంత మాత్రమే కాదు.
0: ద బ్యాడ్ కంపెనీ డజంట్ మీన్ మియర్లీ అసోసియేషన్ విత్
1: భావములను చేర్చుకోవటం కూడా దుష్ట సంఘమే.
0: టు హ్యావ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ ద మైండ్ ఇస్ బ్యాడ్ కంపెనీ.
1: అహంకారము ఆడంబరము అసూయ అసత్యము ఇత్యాది దుష్టభావములను కూడాను హృదయములో చేర్చుకున్నట్టుకు విద్యార్థులు ఏమాత్రం కూడాను ప్రయత్నించకూడదు.
0: స్టూడెంట్ షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు ఎంటర్టైన్ దీస్ ఫీలింగ్స్ ఈగో పాంప్ జెలసీ అండ్ లైస్.
1: దుష్టభావములు మానవునికి ప్రధానమైన శత్రువులు.
0: బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ ద మెయిన్ ఎనిమీ టు ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఈ శత్రుత్వమును పూర్తి నిర్మూలన గావించినప్పుడే మానవత్వం రాణిస్తుంది.
0: When you kill the enemy totally, the human life will shine.
1: కనుకనే శత్రు శేషము అగ్ని శేషము రుణ శేషము రోగ శేషము లేకుండా చూసుకోమని చెప్పి బోధించింది వేదాంతం.
0: Therefore Vedanta said, you should not have any enemy, you should not have any remains of fire, any remnant of loan or disease.
1: రుణమంతా తీరినప్పటికీ ఏ కొద్ది మాత్రము ఉండినప్పుడు క్రమక్రమేణ ఇది వడ్డీ రూపంలో పెరిగి తిరిగి స్వస్థానము చేరుతుంది.
0: If the loan is not entirely paid back, if something is remaining still, it will increase because of interest.
1: పూర్తి దానిని తీర్చుకోవాలి. ఏ మాత్రం కూడా నువ్వు శేషం ఉంచుకోరాదు.
0: You should pay back the loan completely. There shouldn't be left any trace.
1: రోగ నివారణ అయి ఆసుపత్రి యందు ఉంటుండి డాక్టర్ యొక్క సలహాతో ఔషధములు సేవించి నివారణ అయినదని ఏ కొద్ది మాత్రమో జ్వరం ఉండినప్పుడు ఇంటికి వస్తే అపత్యం చేసి అలక్ష్యం చేసి తిరిగి రోగం ప్రారంభం కావచ్చు.
0: Similarly, when one is treated because of a sickness in the hospital, and when he is cured, and if he has got some trace of the disease still left, and when he is discharged from the hospital, man should return from the hospital after total cure. The fire is extinguished, put off. If little fraction of the fire is left, as the wind is blown, it may again burn.
1: కనుక అగ్నిశేషం కూడా ఉండకూడదు.
0: Therefore there shouldn't be remnants of fire.
1: మూడవది శత్రుశేషం.
0: Third enemy remaining.
1: శత్రుత్వం అనేటువంటి దాన్ని పూర్తి నిర్మూలన గావించినప్పుడే మానవులకు శాంతి చేకూరుతుంది.
0: When you remove the enmity in full, man will be peaceful.
1: శాంతి అనగా ఏమిటి?
0: What do you mean by peace?
1: ఈ మూలాధారమైనటువంటి యొక్క సత్వరజో తమగుణములు అణుచుకొనుకు చేసినప్పుడు అణిగించుకున్నప్పుడే శాంతి మనలో ఆవిర్భవిస్తుంది.
0: పీస్ రియల్లీ ఒరిజినేట్స్ విత్ ఇన్ అస్ వెన్ వి సబ్డ్యూ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ద ఫైర్ డల్నెస్ అండ్ ప్యాషన్.
1: ఈ మూడు గుణములపైన
0: బేసింగ్ ఆన్ దీస్ త్రీ
1: విరక్తి ఉపేక్ష అనాసక్తి ఈ మూడింటిని మనం పెంచుకుంటూ ప్రయత్నించాలి.
0: దెన్ వీ షుడ్ ట్రై టు డెవలప్ దీస్ త్రీ క్వాలిటీస్ డిటాచ్మెంట్ అండ్ ద నెగ్లెక్ట్ అండ్ ఆల్సో ఇంట్రెస్ట్.
1: సర్వ పదార్థములు కూడాను భయమును చేకూర్చుతున్నవే కాని ఒక్కటి మాత్రమే అభయాన్ని అందిస్తుంటుండాలి.
0: ఎవ్రీథింగ్ గివ్స్ ఫియర్, ఓన్లీ వన్ గెట్స్ హ్యాపీనెస్.
1: అది ఏ వైరాగ్యము,
0: దట్ ఈస్ డిటాచ్మెంట్.
1: వైరాగ్యంతో భయం ఏమాత్రము ఉండదు. రాగము కలిగినటువంటి వానికే ఈ భయభ్రాంతులు.
0: ద వన్ విత్ అటాచ్మెంట్ విల్ హ్యావ్ దిస్ ఫియర్ అండ్ ఇల్యూజన్.
1: ఎందుకు ఇది భయం చేకూర్చుతున్నది?
0: వై ఈస్ ఈ ఫియర్ స్ట్రికెన్?
1: ఈ రాగముగా ప్రారంభమై క్రమక్రమేణ రోగంగా రూపొందుతున్నది.
0: ఇట్ స్టార్ట్స్ విత్ అటాచ్మెంట్ రాగ, ఎండ్స్ విత్ రోగ డిజీజ్.
1: కనుక కామక్రోధములనేటువంటివి చిన్న చిన్న అలలుగా ఉండినప్పుడే దానిని అణిచివేయటానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వెన్ దే స్టార్ట్ ఏ స్మాల్ వేవ్స్ వీ మస్ట్ హావ్ ఫుల్ కంట్రోల్.
1: వాటిని మనం మొదటినే అలక్ష్యం చేసినప్పుడు అది క్రమక్రమేణ ఒక సముద్రంగా రూపొందుతుంది.
0: When we neglect them at the beginning, later they shape into a mighty ocean.
1: చిన్న దానిని మొక్కై వంగనప్పుడు చెట్టై వంగుతుంది అంటారు. కనుకని మొక్కగా ఉండినప్పుడే దాని చక్కనైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: When it is a tender plant, you should keep it straight. Later,
1: ఇది
0: you cannot correct it.
1: పెద్ద వృక్షమైన తర్వాత దీనిని ఏమాత్రం కూడా మనము అదుపులో పెట్టుటకు వీలు కాదు.
0: When it grows into a gigantic tree, it is impossible to control it.
1: కనుకని లేత వయసునందు ఈ తరుణమునందే యువకులైన వారు యుక్తమైన.
0: సో ఎట్ దిస్ టెండర్ ఏజ్, ఎట్ దిస్ మూమెంట్ ద మోడర్న్ యూత్ ఇన్ ద ప్రాపర్ వే
1: చిత్తమును కొంతవరకును అదుపులో పెట్టుకున్నటకు తగిన కృషి చెయ్యాలి. అది నిజమైన విద్యా విధానం.
0: దే షుడ్ హ్యావ్ ద స్టెడీనెస్ ఇన్ ద మైండ్, దట్ ఇస్ ది ట్రూ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: విద్య అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై ఎడ్యుకేషన్?
1: జ్ఞానము అనుకుంటారు.
0: వి థింక్ ఇట్స్
1: కాదు కాదు చిత్తమును శిక్షింపజేసుకోవటమే విద్య.
0: ఇట్ ఈస్ ది ట్రైనింగ్ ఆఫ్ ది మైండ్.
1: ఎన్ని విద్యను నేర్చి ఎంత మేధాశక్తిని సంపాదించుకుని ఎంత ఉన్నత స్థాయిని మీరు సాధించినప్పటికీ చిత్తము స్వాధీనము లేకుండా ఈ జీవితం అంతా వ్యర్థమైపోతుంది.
0: యు మే అక్వైర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ ఆల్ ఇంటెలెక్ట్, యు మే ఆల్సో ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్. ఇఫ్ యు నో కంట్రోల్ ఆఫ్ ద మైండ్,
1: చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి?
0: Therefore, if the purity of the mind, what for is worship?
1: Patra suddhi leni paakamela.
0: Without the mind, that is the true aim of education.
1: Vidya anaga emiti?
0: What do you mean by education?
1: Jnanam anukuntaru.
0: We think it's wisdom.
1: Kaadu kaadu. Chittamunu sikshimpa chesukotame vidya.
0: It is the training.

0: Therefore is the purity of the mind. What for is worship?
1: Patra shuddhi leni pakamela.
0: Without the cleanliness of the container, why cooking?
1: Atma shuddhi leni acharamadiyela.
0: Without the purity of the self, why tradition?
1: Kanuka mottamota manamu chitta shuddhi gavinchukovali.
0: Therefore we should have purity of mind.
1: Durbhavamulanu, duralochanalu, duschintanalu హృదయంలో ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: We should take care to see that there will not be bad feelings and bad thoughts in our heart.
1: మనమున్న గది లోపల విషపురుగు సంచరిస్తుంటే మనం ఏమాత్రమైనా మనం శాంతితో మనం జీవించగలమా?
0: When poisonous snakes move about in our room, can you ever have a sound sleep?
1: కాదు కాదు, దానిని పట్టి బయటైనా పంపించాలి, లేక కొట్టి దానిని ప్రాణమైనా తీయాలి.
0: Either we should catch hold of it and throw it out or kill it completely.
1: కనుక చిత్తమనేటువంటి విషపురుగు మన యొక్క హృదయంలో సంచరిస్తూనే ఉంటుండాలి.
0: Therefore this mind which is a poisonous germ is moving about.
1: దీనిని మనము కొంతవరకు దూరం గావించుకున్నట్టు తగిన కృషి చేయాలి.
0: We should make an effort to keep it at a distance.
1: ఈనాటి యువకులు,
0: the youth today,
1: చిత్తమంటే ఏమిటో, హృదయం అంటే ఏమిటో, మనసంటే ఏమిటో, మనిషి అంటే ఏమిటో అని కూడా తెలుసుకోలేకపోతున్నారు.
0: The modern youth are not able to understand what is meant by the mind, the heart and man.
1: ఎవరు ఈ మనిషి?
0: Who is man?
1: మనసు గలవాడే మనిషి.
0: The one with mind is a human being.
1: ఈ మనసు అంటే ఏమిటి?
0: What do you mean by mind?
1: సంకల్ప వికల్పం యొక్క స్వరూపమే మనసు.
0: The mind is a bundle of thoughts.
1: ఈ సంకల్పం ఎట్టివో మన ప్రవర్తన అట్టివిగా ఉంటాయి.
0: As is the thoughts, so is our behavior.
1: కనుక ఈ సత్సంకల్పమును మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు మన నడతలు సరి అయినట్టివిగా ఉంటాయి.
0: Therefore when we develop good thoughts, our behavior will be correspondingly
1: good. కానీ హృదయం పవిత్రమైనప్పటికీ దుస్సంగము చేత అనేక విధమైనటువంటి దుర్గుణములను ప్రవేశిస్తాయి.
0: The heart may be pure, because of bad company, bad thoughts begin.
1: ఇది నిప్పు.
0: This is fire.
1: ఇది బొగ్గు.
0: This is coal.
1: ఇది బొగ్గు బొగ్గుగానే ఉంది, నిప్పు నిప్పుగానే ఉంటుంది.
0: Fire and coal remain as they are.
1: రెండింటిని దగ్గర చేర్చినప్పుడు,
0: when you bring them together,
1: ఈ బొగ్గులో ఉండినటువంటి యొక్క అంధకారం పోయి నిప్పు యొక్క ప్రకాశం అందులో ప్రవేశిస్తుంది.
0: The black color of the coal will go and the red color of the fire will enter
1: into the coal. ఎంత వరకు ఇది ప్రవేశిస్తుంది?
0: To what extent they enter?
1: ఈ నిప్పుతో ఎంత వరకు కలిసి ఉన్నదో అంత మాత్రమే ఇది నిప్పుగా మారుతుంది.
0: The part of the coal which is present with the fire only convert.
1: పైన మనం ఫ్యాన్ వేసినప్పుడు బొగ్గు నిప్పు రెండు ఒకటైపోతాయి.
0: When you put on the fan above, the coal and fire become one.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: This is called the knower of Brahman.
1: సత్సంగమునందు ఈ విధమైనటువంటి ఒక సద్భావములు ఏర్పడుతుంటాయి.
0: In good company you will have good feelings.
1: సత్సంగమునకు సమీపుడు కావాలి.
0: One should be close to good company.
1: సమీపుడైనంత మాత్రమే కాదు, సత్సంగాన్ని ప్రేమించాలి.
0: It's not enough if you are close to good company, you should love good company.
1: కనుకనే near than dear, near and dear గా ఉండినప్పుడే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అవుతుంది.
0: Therefore two should be near, they should be dear, then the knower of Brahman.
1: సత్సంగం కూడాను ఆ విధంగా జరుగుతుంది.
0: It happens in the case of bad company.
1: ఒక పుష్పమును మన చేతిలో పెట్టుకున్నాం.
0: You have flower on hand.
1: ఆ పుష్పములో సుగంధమే ఉంటుంటే,
0: if there is fragrance in the
1: flower, ఆ సుగంధము మన చేతులకు, మన వస్త్రములకు, మన ఇంటిలోని గోడలకు కూడాను ఈ సుగంధం ప్రవేశిస్తుంది.
0: If the flower has got good smell, the same smell will have to the hand and the cloth
1: and all
0: the walls. అదే
1: దుర్గంధంగా ఉంటున్నప్పుడు,
0: if it has foul smell,
1: ఆ దుర్గంధము మన వస్త్రములకు, మన దేహములకు, మన ఇంటిలోని గోడలు కూడాను ప్రవేశిస్తుంది.
0: ద సేమ్ ఫౌల్ స్మెల్ విల్ గో టు అవర్ బాడీ, ది హ్యాండ్.
1: కనుక మంచి చెడ్డలు రెండు కూడాను ఈ విధమైనటువంటి ప్రసరింపజేసేటువంటి ఒక శక్తి కలిగినటువంటివి.
0: దేర్ఫోర్ గుడ్ అండ్ బ్యాడ్ హ్యాస్ గాట్ ద ప్రాపర్టీ ఆఫ్ పెర్కులేషన్.
1: నీవు దుష్టుడైనావంటే దీనికి కారణం ఏమిటి? దుష్టంగమే దీనికి మూల కారణం.
0: వెన్ యు ఆర్ బ్యాడ్, వాట్ ఇస్ ద రీజన్? బ్యాడ్ కంపెనీ.
1: నీవు ఎలాంటి వాడివో చెప్పాలనుకుంటే, నీవు సంఘం ఎలాంటిదో తెలుసుకుంటే నీ యొక్క గుణము చెప్పవచ్చును.
0: టు డిసైడ్ వాట్ యు ఆర్, ఇట్ కెన్ బి సెడ్ taking care of your company.
1: కనుకనే ఐన్స్టీన్ చెప్పాడు, tell me your company, I shall tell you what you are అని.
0: So Einstein said, tell me your company, I shall tell you what you are.
1: కనుక మన యొక్క మంచి చెడ్డలు మన సంఘముతోనే ఏర్పడుతుంటుండాలి.
0: Therefore our good and bad rest on the company.
1: భుజబలంబు మంచి బుద్ధి బలముండి దైవ బలము లేక దాసుడగును.
0: With all the strength of the body, with all the strength of the intellect, if he has no power of God, he becomes a slave.
1: Karnudantati vaadu kadapatike vayye.
0: Such a mighty one, Karna, what happened ultimately?
1: Marachi pokuditti manchi maata.
0: Never forget such good word.
1: Marachi pokuditti manchi maata.
0: Do not forget this good word.

0: కర్ణుడు మహాబలశాలి.
1: కర్ణ ఇస్ మైట్ పవర్ఫుల్,
0: మహా బుద్ధిమంతుడు,
1: ఇస్ ఇంటెలిజెంట్,
0: మహా విద్యాశక్తివంతుడు,
1: ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: కానీ దుష్టుల సంగత్వం చేతనే,
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ,
0: దుర్మార్గుడైనటువంటి దుర్యోధన దుశ్శాసన యొక్క సహవాసం చేతనే,
1: బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ వికెట్,
0: దైవాన్ని విస్మరించి,
1: హి ఫర్గాట్ గాడ్,
0: దుస్సంగాన్ని విశ్వసించి,
1: హ్యాడ్ ఫెయిత్ ఇన్ బ్యాడ్ కంపెనీ,
0: దుష్ట పేరులో ఒక్కడైపోయాడు.
1: హీ బికేమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్.
0: దైవమును దూరం గావించుకున్నాడు.
1: హీ ఇస్ అవే ఫ్రమ్ గాడ్.
0: దైవ బలం ఉండినప్పుడే సర్వ బలములు కూడా చేకూరుతాయి.
1: ఇఫ్ హస్ గాట్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్,
0: ధర్మ బలం ఉండినప్పుడే సర్వ బలములు కూడా మనకు చేకూరుతాయి.
1: ఇఫ్ హస్ ద డివైన్ పవర్, ద అదర్స్ విల్ ఫాలో.
0: కానీ దైవ బలమును ధర్మ బలమును ఈనాడు దూరం గావించుకుంటున్నారు విద్యార్థులు.
1: అండ్ టుడే వీ డు నాట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ లైఫ్. దుష్ట
0: బలములను పెంచుకుంటున్నారు.
1: We develop the strength of the mind.
0: దురాలోచనలో మునుగుతున్నారు.
1: We drench ourselves in bad thoughts.
0: దుష్ప్రవర్తనలో సంచరిస్తున్నారు.
1: We have bad behavior.
0: జీవితమే ఒక విధమైన దుర్గంధమైనటువంటి ఒక రూపాన్ని ధరిస్తుండాలి.
1: The life has become a foul life.
0: ఇది కాదు మానవుని యొక్క వికాసము.
1: This is not blossoming of human.
0: ఇది కాదు మానవుని యొక్క ప్రకాశము.
1: This is not the light of life.
0: ఇది కాదు మానవుని యొక్క విశిష్టత.
1: This is not greatness of life.
0: మానవత్వం అనగా దివ్యత్వాన్ని పెంచుకునేటువంటి ఒక స్థితిలో మానవుడు అభివృద్ది కావాలి.
1: హ్యూమన్ లైఫ్ మెంట్ డెవలపింగ్ ద డివినిటీ విత్ ఇన్.
0: శాంతి,
1: పీస్
0: ఎప్పుడు మనకు దిక్కుతుంది? శాంతి,
1: వెన్ కెన్ యూ హ్యావ్ పీస్?
0: ఈనాటి ప్రతి సమావేశములందు కూడాను, ప్రతి సభల యందు కూడాను లోకములో శాంతి కావాలి, శాంతి కావాలి, శాంతి కావాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఎవ్రీ కాన్ఫరెన్స్ పీపుల్ సే వీ వాంట్ పీస్.
0: శాంతి,
1: వేర్ ఇస్ దిస్ పీస్?
0: అస్తమున అణుబాంబు ఉంచుక,
1: హోల్డింగ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్,
0: అరచుచుందురు శాంతి శాంతిని,
1: పీపుల్ షౌట్ పీస్ ఇన్ పీస్.
0: చంద్రుజేడగ కలిగి కూడాను చంద్రజాలను శాంతి సుఖములు.
1: దే రీచ్ మూన్ బట్ యట్ దే డోంట్ హ్యావ్ పీస్ అండ్ సెక్యూరిటీ.
0: ఏమిటిది దుర్మార్గం అనేటువంటి దుష్టభావం హస్తంలో ఉంచుకుని శాంతి శాంతి శాంతి ఎట్లా చిక్కుతుంది? శాంతి,
1: హావింగ్ ఆల్ బ్యాడ్ ఫీలింగ్స్ ఆన్ హ్యాండ్ స్టిల్ దే షౌట్ ఫర్ పీస్.
0: దుష్టభులమును విసర్జించినప్పుడే శాంతి మనలో ప్రవేశిస్తుంది.
1: వెన్ యు డ్రాప్ బ్యాడ్ క్వాలిటీస్ యూ విల్ హ్యావ్ పీస్.
0: కనుక మొట్టమొదట వ్యక్తి శాంతి స్వరూపాన్ని పొందాలి.
1: Therefore, individual must have peace.
0: వ్యక్తిలో ఉండేటువంటి దుష్టగుణాలను దూరం చేయవ గావించుకోవాలి.
1: You should get away from all bad qualities.
0: వ్యక్తి శాంతిమయుడైనప్పుడే గృహం కూడాను శాంతిమయంగా అవుతుంది.
1: When the individual is at peace, there will be peace at home.
0: కనుక మొట్టమొదట వ్యక్తి యొక్క శాంతిని గృహములో ప్రసరింపచేయి.
1: Therefore, peace at the individual level must go to the family.
0: గృహం అంతా శాంతిగా ఉండినప్పుడు ఈ శాంతిని నీ యొక్క గ్రామంలో ప్రవేశపెట్టవచ్చు.
1: When there is peace in the family, it will go to the village.
0: గ్రామములన్నీ కూడాను శాంతిమయంగా ఉండినప్పుడు రాష్ట్రమంతా శాంతిమయమవుతుంది.
1: If their entire village is at peace, the whole state is
0: peaceful. శాంతిగా ఉండినప్పుడు దేశం శాంతి స్వరూపాన్ని ధరిస్తుంది.
1: When states are peaceful, the country will have peace.
0: కానీ ఈనాడు ఇట్టి శాంతిని దేశవ్యాప్తిగా ప్రసరింపచేయటానికి పూనుకోవటం లేదు.
1: But today we are not spreading the peace at the
0: country. తనకేమైనా వ్యక్తికి అశాంతి కలిగితే ఆ అశాంతి ఇంటి అంతా కూడాను అశాంతిమయం చేస్తుంటాడు.
1: The restlessness of the individual spreads to the family.
0: ఆ ఇల్లు అశాంతిమయమైనప్పుడు గ్రామమంతా అశాంతిమయంగా కనిపిస్తుంది.
1: When the family is disturbed, the whole country.
0: ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు, ఈనాటి విద్యాధికారులు కూడా కేవలము అశాంతిని ప్రసరింపజేస్తున్నారే కానీ శాంతి సుఖములను ప్రసరింపజేయడానికి తగిన కృషి చేయటం లేదు.
1: Therefore, human beings, the educated people, people in authority spread restlessness, not peace.
0: కనుక ఈనాటి విద్యార్థులు భావి భారతోద్ధారకులు.
1: Therefore, students today are the leaders tomorrow.
0: ఈ విద్యార్థులు ఈనాడు శాంతి భద్రతలకు తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్ టుడే షుడ్ డిటర్మిన్ టు ఎస్టాబ్లిష్ పీస్ అండ్ సెక్యూరిటీ.
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడా విద్యార్థుల యొక్క తలవ్రాత పైన ఆధారపడి ఉంటుంది.
1: ది గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ దిస్ కంట్రీ రెస్ట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ యూత్.
0: కనుక ఈనాటి విద్యార్థులు,
1: స్టూడెంట్స్ టుడే,
0: మనస్సును అదుపులో ఉంచుకొని,
1: కంట్రోలింగ్ ద మైండ్,
0: సత్యభావమును అభివృద్ధి పరచుకుని,
1: డెవలపింగ్ గుడ్ థాట్,
0: నిత్య జీవితంలో తన యొక్క సక్రమాన్ని తాను సాధించుకుంటూ పోవాలి.
1: హి షుడ్ క్యారీ ఆన్ ద డైలీ రొటీన్.
0: విద్యార్థులకు కర్తవ్యమే ప్రధానమైనటువంటి ధర్మము.
1: దిస్ ఈస్ ది మెయిన్ రైచస్ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్.
0: కానీ ఈనాటి విద్యార్థులు,
1: బట్ స్టూడెంట్స్ టుడే,
0: కర్తవ్యాన్ని విస్మరించారు.
1: దే హావ్ ఫర్గాటన్ దట్
0: రైట్ కై ఫైటపడుతున్నారు.
1: దే ఆర్ ఫియర్ స్ట్రికెన్.
0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా, మానవులకు అధికారం అనేటువంటిదే లేదు.
1: Students, men and women, man has no authority.
0: ఈ అధికారం అనేటువంటిది మనకు మనమే పంచుకుంటున్నామే కానీ మానవునికి కర్తవ్యమే ప్రధానమైనటువంటి యొక్క ధర్మం.
1: Authority is the one that we develop ourselves.
0: అది ఏ నిజమైనటువంటి యోగము.
1: That is true yoga.
0: కనుకనే కర్తవ్యం యోగం ఉచ్యతే.
1: Discharging duty is yoga.
0: కర్తవ్యాన్ని విస్మరించి,
1: forgetting the duty,
0: adhikaranni viswasinchi,
1: having faith on the position,
0: manavatvanni pedamargam pattistunnaru.
1: Human life is on perversion.
0: Kaadu kaadu kaadu.
1: No,
0: mana kartavyanni chakaga nirvartinchukuntu pote adhikaram manamalni varistundi.
1: When we discharge our duty properly, the positions will run after you.
0: Right and responsibility rendu kudalu pachiki rendu rekkala vantivi.
1: Right and responsibility are the pair of wings of a bird.
0: రథములకు రెండు చక్రముల వంటివి.
1: దట్ టూ వీల్స్ ఆఫ్ ఎ చారియట్.
0: అది మానవ జీవితానికి కూడా ఒక ఆధారమైనటువంటి ఒక ధర్మ సూత్రములు.
1: దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రైచియస్నెస్ ఫర్ హ్యూమన్ లైఫ్.
0: రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండు ఉంటుండాలి.
1: సో రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి దేర్.
0: కానీ ఈనాడు రెస్పాన్సిబిలిటీ అనే రెక్కను తెగొట్టారు.
1: బట్ టుడే వి హావ్ కట్ ఆఫ్ ద వింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ.
0: కర్తవ్యాన్ని ఏమి చేస్తున్నాం మనం?
1: What responsibility we discharge?
0: కర్తవ్యాన్ని పూర్తి విస్మరిస్తున్నాము.
1: We have forgotten responsibilities totally.
0: Right, right, right అని ఫైట్ చేస్తున్నాము.
1: We fight for rights.
0: ఇది కేవలం అధర్మం సంబంధమైనటువంటి ఒక యుద్ధమే.
1: This is unrighteousness battle.
0: ఈ రైట్ కు ఫైట్ చేయడానికి నీకు అధికారమే లేదు.
1: You have no right to fight for rights.
0: నీవు అధికారాన్ని సంపాదించాలంటే,
1: if you want position,
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: You must do your duty.
0: ఏమిటి నీ కర్తవ్యము?
1: What is your responsibility?
0: మానవత్వాన్ని సమాజం స్థితికి వరకు కూడా తీసుకుని పోవాలి.
1: To take the human life, the human nature, to the state of equality.
0: నేను నా కుటుంబం అనేటువంటి ఒక సంకుచితమైన మార్గంలోనే నిలిచిపోరాదు.
1: It should never remain stable between I and my family.
0: ఇది సమాజం వరకు కూడా మన యొక్క నడక ప్రారంభం కావాలి.
1: We should travel to the position of society.
0: సమాజం నుంచి కూడా మనం దేశంలో ప్రవేశించాలి.
1: Right from society we should go to the country.
0: అప్పుడే మన యొక్క మానవత్వము సార్థకం చేసుకున్న వారమవుతాం.
1: Then human life objective will be fulfilled.
0: శరీరవాద్యం కలు ధర్మ సాధకం. ధర్మ సాధనలో మనం ప్రవేశించాలి.
1: Body is for righteous actions.
0: శరీరం ఎందుకోసం వచ్చింది?
1: What for? The body is gifted.
0: మనం కర్మాచరణ కోసం వచ్చింది.
1: To discharge the duty.
0: అందువల్లనే బుద్ధుడు కూడా చెప్పాడు మొట్టమొదట.
1: Is that the reason Buddha also said in the beginning?
0: Yemiti dharmam saranam gacchami.
1: The first thing, dharmam saranam gacchami.
0: Ee kattakalapadi.
1: This is the ultimate.
0: Eppudu manam dharmam kosam manam praveshinchali.
1: When should we take this righteous act?
0: Buddham saranam gacchami. Mottamoti neevu buddhiki saranagutudu kavali.
1: First you should surrender to the intellect.
0: ఈ బుద్ధిని పవిత్రమైన యొక్క చిత్తంగా మార్చుకోవాలి.
1: యూ షుడ్ మేక్ దిస్ ఇంటెలెక్ట్ సీక్రెట్.
0: అప్పుడే నీవు బుద్ధిమంతుడవుతావు.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఇంటెలిజెంట్ వన్.
0: ఈ బుద్ధిని సరైన మార్గంలో పెంచుకున్న తర్వాత సంఘం శరణం గచ్చామి. ఈ బుద్ధిని సంఘములో ప్రవేశపెట్టాలి.
1: ఆఫ్టర్ డెవలపింగ్ ది ఇంటెలెక్ట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ సొసైటీ.
0: సంఘములో సమాజాన్ని సక్రమమైన రీతిగా తీర్చిదిద్ది తదుపరి నీవు ధర్మం శరణం గచ్చామి.
1: After shaping the society along the righteous way, ee samajam
0: dharma margamulo pravesh pettali.
1: This in society there should be righteousness.
0: Sarika motta motta buddhi,
1: first intellect,
0: rendavadi samajamu,
1: second society,
0: moodavadi dharmamu,
1: third righteousness.
0: Sharira madhyam kalu dharma sadakam. Dharmamulo praveshinchalante deeniki munduga karmamulo praveshinchali.
1: Therefore if the body is to go into righteousness, it should enter into dharma.
0: Kalu kuni upanishattulanni kudanu.
1: Therefore all upanishads,
0: ఈ కర్మమునకు ప్రధానమైనటువంటి ఒక స్థానం అందించారు.
1: I've given special place to karma, action.
0: ఈ కర్మమునకు ప్రధానమైనటువంటి యొక్క దీనిని అందించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the significance by giving special place to action?
0: ధర్మం అంతా కూడా కర్మమయంగా ఉంటుండాలి.
1: The entire righteousness is full of action.
0: ఆతో బ్రహ్మ జిజ్ఞాస అనింది.
1: You think of Brahman after.
0: Brahma jignasa manaku kavalante munduga manam em tayar cheskovali.
1: You have the inquiry of Brahman, what is it you should have in the beginning?
0: Oka pelliki manam povalanukuntunte edo koni nagalu ustralu koni bag lo enna pettukoni manam tayar avutunnam.
1: To attend a wedding we get ready with a bag carrying the jewelry and the clothes.
0: Edo oka cinema kaina vellalante edo 5 rupayalo 10 rupayalo jobilo pettukoni siddham avutunnam cheppulu dharinchi.
1: To go to cinema we carry in our pocket 5 rupee or 10 rupee varying footwear.
0: Lekin walking aina manam cheyalanukuntunte cheppulu walking stick aina manam chethulo pettukoni daniki siddham avutunnamu.
1: Even for walking you need a walking stick and also chappal.
0: Ee naadu neevu pendiki povalanukunte ishtam lekapothe cancel chesukovachu.
1: We don't want to attend wedding, you can cancel as well.
0: Lekin cinema ku povalanu sankalpinchukunte neevu postpone chesukochu repu dinam povachunani.
1: When you want to go to cinema you can postpone either.
0: Kaani ivanni kudunu పోస్ట్పోన్ చేసుకోవచ్చును, క్యాన్సిల్ చేసుకోవచ్చును. అంత్య ప్రయాణానికి మీరు ఏ విధంగా చేస్తున్నారు ప్రసిద్ధము?
1: దీస్ థింగ్స్ యూ కెన్ ఐదర్ పోస్ట్పోన్ ఆర్ క్యాన్సిల్ ఫర్ ద లాస్ట్ జర్నీ. లాస్ట్ జర్నీ
0: యాచింతా భూ పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణి.
1: That kind of thought you have got on the business and the daily life on the family and
0: యాచింతా ధన ధాన్య భోగ యస్య సాభయ సదా జాయతే.
1: You always think of the family and the reputation, the wealth.
0: Kachinta yavaraj bhima sadvara prayane prabho.
1: At the time of last journey,
0: Kachinta bhuvi nandanandana padadvandvara vinde chane chane chane.
1: Out of all that, if we speak for a moment,
0: sambandhamaina yokka vishayamulanu sadinche nimittamai neevu enta shrama padutunnavu.
1: How much you exert yourself?
0: Enni badhalu anubhavistunnavu?
1: How you suffer?
0: Enni vidhamainatuvanti prayatnalu chestunnavu?
1: How much of effort?
0: Enta kaalani vyartham chestunnavu?
1: How much of time you are wasting?
0: Kaani భగవంతుని చింత చేయటానికి రెండు నిమిషాలైనా కూడా నువ్వు దాన్ని వ్యక్తం చేయటం లేదు, అనగా సార్థకం గావించుకోవటం లేదు.
1: టు థింక్ ఆఫ్ ద లార్డ్ యూ డోంట్ స్పెండ్ ఈవెన్ టూ ప్రెషస్ మూమెంట్స్ అండ్ థాంక్ యు ఫర్
0: మై వ్యక్తం చేస్తున్నావు.
1: సో మచ్ ఆఫ్ టైం యు వేస్ట్,
0: ధనమును వ్యక్తం చేస్తున్నావు.
1: యు వేస్ట్ మనీ,
0: ఎంత శ్రమలో నీవు అనుభవిస్తున్నావు.
1: యు సఫర్,
0: కానీ భగవంతుని పొందడానికి ఏ కించిత్తైనా కూడా నీవు దీనికి త్యాగం చేయటం లేదు.
1: టు హ్యావ్ గాడ్ యు ఆర్ నాట్ సాక్రిఫైసింగ్ ఈవెన్ ద లీస్ట్.
0: కనుక నీ ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క ఈ జగత్ వ్యవహారములు ఎందు మాత్రమే మన కాలమును కర్మను కార్యమును కూడాను అంకితం చేస్తున్నావు.
1: Therefore we dedicate our body, the time and the activity only for this eternal momentary life.
0: విద్యార్థి విద్యార్థినియులారా,
1: Therefore students, men and women,
0: మీ జీవితము క్షణభంగురమైనది కాదు.
1: Your life is not momentary.
0: Long journey, దీర్ఘ ప్రయాణము.
1: Your life is a long journey.
0: దేహాలు మారినా కూడాను జీవుడు మారటం లేదు.
1: Bodies may change but beings won't change.
0: ఈ దేహములనేటువంటి వస్తువులుగా విడిచిపెట్టున్నావు.
1: Bodies you just drop like clothing.
0: Death is the dress of the life.
1: Death is the dress of life.
0: దీన్ని మార్చుకుంటున్నావే కానీ నీ జీవిత ప్రయాణం మాత్రం నిలిచిపోవటం లేదు.
1: You change but your life journey won't come to an end.
0: సాగిపోతుంటుంది.
1: It goes on.
0: కరుకుని ఈ దీర్ఘ ప్రయాణము లోపల మనం ఏమి చేయాలి? సులభంగా ప్రయాణం సాగాలనుకుంటే,
1: ఇన్ దిస్ లాంగ్ జర్నీ టు ట్రావెల్ ఈజీలీ, వాట్ షుడ్ యు డు?
0: లగేజ్ని తక్కువ చేసుకోవాలి.
1: యు షుడ్ హావ్ లెస్ లగేజ్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంటారు.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఈ లగేజ్ ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ లగేజ్?
0: డిజైర్స్ ఏ లగేజెస్.
1: Desires are luggages.
0: మన డిజైర్స్ ని తగ్గించుకోవాలి.
1: We should reduce our desires.
0: క్రమక్రమేణ ఎంత అవసరమో అన్ని డిజైర్స్ మనకు ఉండవచ్చును.
1: We should have the desires necessary.
0: ఇది మితిమీరిపోవటం చేతనే అశాంతికి గురి అయిపోతున్నాము.
1: Because of excessive desire we are restless.
0: మానవుడు ఆశలను అదుపులో ఉంచుకోవాలి.
1: Man should have a control over the desires.
0: నీకు జీవితముకు అవసరమైనటువంటి ఆశలను నువ్వు పెంచుకోవచ్చు, తప్పులేదు.
1: You can have the desires needed for life.
0: దురాశలుగా మారకూడదు.
1: It should not be excessive.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పాడు.
1: సో శంకర ఆల్సో సెడ్,

0: Oh man, you will never quench the thirst for wealth.
1: ఎంత వరకు దరదాహం ఉంటుండాలి? కొంత వరకు మాత్రమే ప్రయాణం చేయాలి ధనములో.
0: To satisfy the thirst of wealth, you should have the limit.

0: have satisfaction with all the lot you have. O foolish man, repeat Lord's name, Hari Govinda, Hari Govinda.
1: మనం ఏమి చేస్తున్నాం? డుక్కుంకరణే అని పాండిత్యాన్ని ప్రచారం చేస్తున్నాడు ఒక పండితుడు.
0: వాట్ ఆర్ వీ డూయింగ్? ద స్కాలర్ ఈస్ రిపీటింగ్ డుక్కుంకరణే.
1: దగ్గరికి పోయి ఇదే చెప్పాడు, భజ

0: नहि नहि नहि रक्षति दुःखकरणे भज गोविंदम.
1: That's what he said to the scholar. Chant the name of the Lord, Bhaj Govindam, O foolish man, at the time of death, the last journey, the last minute, this grammar will not come to your rescue.
0: ఏ విధమైన పుట్టి గోవిందుడు నీకు అర్థమరాడు.
1: At the last moment, no one will come.
0: నీవు చేసినటువంటి యొక్క మంచి కార్యమే నీకు అదుపులో ఉంచుకొని దీన్ని సాక్షాత్కరిస్తుంది.
1: It's only good you have done will manifest in front of you.
0: కనుక ఈ విద్యలన్నీ కూడాను కేవలం ప్రాకృతమైన పుట్టి విద్యలే.
1: All the education is worldly.
0: ఇవన్నీ కూడాను ఈ జగత్తును మాత్రమే జీవించడానికి అనుపాయం చేసేటువంటివి.
1: They make you to carry on a living.
0: ఇవన్నీ అవిద్యలే కాని విద్యలు కావు.
1: They are just avidya, no education, but not true education.
0: కానీ ఆత్మవిద్యను కూడా నీవు కొంతవరకు నువ్వు అభ్యసించాలి.
1: But you should learn the knowledge of the self.
0: ఆత్మవిద్యను చేకూర్చున్నటువంటిది ఈ పవిత్రమైనటువంటి సద్భావములు.
1: The education of the self will give you good thoughts.
0: ఇవన్నీ కూడా లౌకిక విద్యలు తలతో చేరినటువంటివి.
1: ఆల్ దిస్ వరల్డ్ ఎడ్యుకేషన్ రిలేట్ టు ద హెడ్.
0: ఆత్మ విద్యలు హృదయంతో కూడినటువంటివి.
1: ఎడ్యుకేషన్ ఆఫ్ ది సెల్ఫ్,
0: ప్రతి మానవుడికి హృదయము తల రెండు ప్రధానమైనటువంటివి.
1: సో ఫర్ ఎవ్రీ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్.
0: తలతో వచ్చినటువంటివి నీ ప్రవృత్తులు.
1: ద హెడ్ ఈస్ అవుట్ వర్డ్.
0: హృదయంతో పుట్టినవన్నీ నివృత్తులు.
1: ద హార్ట్ ఈస్ ఇన్ వర్డ్.
0: ఈ ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళితమైనటువంటి భాగమే మానవ జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ అవుట్ వర్డ్ అండ్ ఇన్ వర్డ్.
0: కనుక కామ క్రోధ లోభ మోహముల మాత్సల్యములు అన్ని కూడాను ఈ యొక్క ప్రవృత్తి మార్గంలో పుట్టున్నాయి.
1: Therefore anger and the lust and the greed, they are outward.
0: ప్రేమ సత్యము త్యాగము సహనము సానుభూతి ఇవన్నీ కూడాను హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: లవ్ కంపాషన్ ట్రూత్ సాక్రిఫైస్ దే కమ్
0: ఫ్రమ్ ది హార్ట్. హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములను మనము సాధనంగా తీసుకున్నప్పుడే ఈ ప్రవృత్తిలో మనం సార్థకతను మనం పొందవచ్చును.
1: When we take these virtues that come out from within, then we can enter into the outer world.
0: Kanuka pravutti kudanu manaku undavalsindi.
1: Therefore the outer world is also necessary.
0: Ishamuna sukhimpa hematarka vidya paramuna sukhimpa brahma vidya.
1: To enjoy the world of knowledge, we should learn all these things, and to enjoy thereafter brahma knowledge.
0: Uttirudu kavali.
1: We should be successful in both the aspects.
0: Uttirudu kavalante manam em chestunnam?
1: What should we do to pass?
0: అనేక శ్రమల చేత మనము చదవటం ప్రారంభిస్తున్నాము.
1: We exert and start reading.
0: ఇది కాదు,

0: Having learnt a lot, the foolish one does not know his own true self.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: With all the education he may be in any way, the mean man will never leave his mean quality.
1: తరచి చదువు చదువు తర్కవాదమే కాని.
0: If we inquire, the education is merely argumentation.
1: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: You will never have comprehensive knowledge.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువవలయు.
0: Why should we study and die? We should study to reach
1: immortality.
0: All this education
1: చావటం అంటే ఏమిటి?
0: What is death?
1: నేర్చినవన్నీ మర్చిపోతున్నాం.
0: All that we learn, we forget.
1: ఏది ప్రాణంతో ఉండేటువంటివి కాదు.
0: Nothing is in the time.
1: కానీ చావని చదువు ఏమిటి?
0: What is that education? Deathless.
1: సోహం. ఆ విద్యను నేర్చుకోవాలి.
0: We should know that education, సోహం.
1: ఏమిటి ఈ విద్య యొక్క అంతరార్థము?
0: What is the significance of this education?
1: సోహం. సోహం. నేనే అది తత్వం.
0: సోహం. ఐ ఆమ్ దట్ తత్వం.
1: నేనే దైవము. నేనే దైవము. నేనే దైవము. ఈ సహజమైనటువంటి విద్య నీకు స్వస్వరూపంగా నీవు వెలుగుచుతూ ఉంటుండాలి.
0: ఐఎమ్ గాడ్. ఐఎమ్ గాడ్. దిస్ ఎక్స్ప్రెసెస్ నాచురలీ.
1: ఈ ఐఆమ్ గాడ్ అనేటువంటిది ఎన్ని పర్యాయములు నీకు ప్రబోధిస్తుండాలి.
0: హౌ మెనీ టైమ్స్ దిస్ లెసన్ దట్ ఐఎమ్ గాడ్ ఇస్.
1: దినమునకు 21,600 పర్యాయములు నేనే దైవము. నేనే దైవము. నేనే దైవము. ఉచ్ఛ్వాస నిశ్వాసంతో నీకు ప్రబోధిస్తుండాలి.
0: Every day 21,600 times this lesson that I am God is taught.
1: కాని ఈ విద్యను నీవు అభ్యసించడానికి పూనుకోవటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ లెర్నింగ్ దట్ ఎడ్యుకేషన్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ ను మనం తీసుకుని తద్వారా నీ వాదోపవాదంలో ప్రవేశిస్తున్నావు.
0: బేసింగ్ ఆన్ ది బుకిష్ నాలెడ్జ్ యు స్టార్ట్ ఆర్గ్యూయింగ్.
1: ఇది కాదు నీకు ప్రధానమైన విద్య.
0: This is not true education.
1: Practical knowledge kavali.
0: You need practical knowledge.
1: Nitya jeevitamlo aanandanni andinche vidya kavali.
0: You need education that confers bliss.
1: Ee bhautika vidyato paatu atma vidyanu kuda nu abhyasinchali.
0: Along with formal education, you need education of the self.
1: Kanuka ee vidyalanniti kuda nu laukika vidyalaku manase kaaranam.
0: For the worldly knowledge, mind is responsible.
1: Atma vidyaku premane kaaranam.
0: The knowledge of the self relates to love.
1: Ee prema tattvanni manam penchukovali.
0: We should develop love.
1: ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ద్వేషం ఉండదు.
0: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో హేట్రెడ్.
1: ద్వేషము లేని చోటు ప్రశాంతత ఏర్పడుతుంది.
0: వేర్ దెర్ ఇస్ నో హేట్రెడ్ దెర్ ఇస్ నో దెర్
1: ఆ ప్రశాంతిని మనం జగత్తుకంతా కూడాను పంచిపెట్టాలి.
0: దట్ వీ షుడ్ షేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ఈనాడు దేశం ప్రశాంతంగా ఉండాలనుకుంటే మన ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ ద కంట్రీ.
1: ప్రేమతత్వము హలో హలో హలో హలో ఇది కాదు ప్రేమతత్వము.
0: ద నేచర్ ఆఫ్ లవ్ ఇస్ నాట్ మియర్లీ సేయింగ్ హలో హలో.
1: ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ వన్.
1: అందరి యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి దాన్ని ఆత్మను ప్రేమిస్తేవా సర్వుల్ని ప్రేమించిన వాడవుతావు.
0: Knowing fully well the same self is in everyone. If you love that, then you can love everyone.
1: దీనిని ఉపనిషత్తులందు కూడాను
0: This Upanishad.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అనింది. అనగా ఎవరికి నీవు నమస్కారం చేసినా కేశవుడికి నమస్కారం చేసినట్టి. ఎందుకంటే అతని యందు ఈ ఆ కేశవుడు ఉంటున్నాడు.
0: ది ఉపనిషత్ సే హూమ్ సో ఎవర్ యూ ఆఫర్ యువర్ సాల్యుటేషన్స్ దే గో టు లార్డ్.
1: మానవుని యందు ఆత్మస్వరూపుడుగా ఉంటున్నాడు భగవంతుడు.
0: God is present in the form of self in every human being.
1: నీ ఎవరికి వ్యక్తికి నీవు నమస్కరిస్తున్నావని భావించకూడదు.
0: We are not paying our respects to an individual.
1: ఆ దేహం అనేటువంటి ఒక దేవాలయంలో నివసించేటువంటి ఆత్మకు నేను నమస్కరిస్తున్నాను.
0: We are offering our salutations to the self in the body that is the temple.
1: ఈ దేహం అనేటువంటి దేవాలయం కూడా నువ్వు స్థిరమైన దేవాలయం కాదు.
0: This body which is the temple is not steady.
1: Moving temple. కదిలిపోయేటువంటి దేవాలయం.
0: Body is a moving temple.
1: కనుక స్థిరమైన దేహంతో రాళ్లతో మట్టితో జున్నంతో కట్టినటువంటి దేవాలయములు మనం ప్రదర్శన చేసే బదులు సజీవమైనటువంటి ఒక దేహానికి మనం ఎంత సేవ చేయొచ్చు.
0: Instead of going round the temple made up of rock and stone in the mortar, why don't you go up the live temple? దానికంటే
1: సజీవమైనటువంటి ఒక జీవులను మనం పోషించడానికి సేవించడానికి తగిన కృషి చేయాలి.
0: We should make an effort to serve and worship the living God in human form.
1: విద్యార్థులలో ఈ జాతీయతా భావం అనేది క్షీణించిపోయింది.
0: The feelings of nationalism are lost among the youth today.
1: మన దేశము,
0: our country,
1: మన మతము, మన మానవత్వము అనేటువంటి యొక్క దివ్యత్వంగాని మనం పెంచుకోవాలి.
0: We should develop the divinity. We are human beings.
1: అందరూ మానవులందరూ కూడా ఒక మతం వారే.
0: All human beings belong to us.
1: మనమందరూ ఈ పవిత్రమైన భారతదేశంలో పుట్టినటువంటి వారమే.
0: We are all born here.
1: అట్టి జాతీయత భావము విద్యార్థులలో తరిగిపోతుండాలి, దినదినములకు క్షీణించిపోతుండాలి.
0: ద నేషనల్ ఫీలింగ్స్ ఆర్ ఆన్ డిక్లైన్ అమంగ్ ది యూత్ టుడే.
1: మంచిది కాదు,
0: ఇట్స్ నాట్ గుడ్.
1: ఏ దేశంలో పుట్టాము, ఈ దేశంలో పెరిగాము, ఈ దేశంలో జీవిస్తున్నాము, ఆ దేశానికి తగిన గ్రాటిట్యూడ్ కృతజ్ఞతను మనం అందించాలి.
0: You should show gratitude to the country in which you are born, in which you are grown, in which you live.
1: ఈ విశాలమైనటువంటి భావాలు విద్యార్థుల్లో ఈనాడు అభివృద్ధి కావాలి.
0: So among students broad feelings should develop.
1: అందువల్లనే ఏ దేహంలో ఉండేటువంటి ఆత్మకు నీవు నమస్కారం చేసినా పరమాత్మకి నమస్కారమే.
0: Therefore if you offer salutations to the self in any body, it goes to God.
1: ఉపనిషత్తు మరొకటి కూడా చెప్పింది, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే. ఎవరిని మనం తిరస్కరించినప్పటికీ మనం భగవంతుని తిరస్కరించినటువంటి వారమే అవుతాం.
0: సేమ్ ఉపనిషత్ సెడ్ ఇన్ ద సేమ్ టోన్, హూమ్సోఎవర్ రిజెక్ట్ ఆర్ హూమ్సోఎవర్ డిజెక్ట్, ఇట్ అమౌంట్స్ టు డిజెక్ట్ ఫర్ ద లార్డ్. ఈ రెండింటి
1: మధ్యలోపలే మన జీవిత ప్రవాహం జరిగిపోవాలి.
0: అవర్ లైఫ్ ఫ్లో షుడ్ గో ఇన్ బిట్వీన్ ద టూ.
1: భగవద్గీత కూడా ఇదే బోధించింది.
0: భగవద్గీత ఆల్సో టాట్ ద సేమ్ థింగ్. వాట్
1: జీవితం అంటే గొప్ప ప్రవాహంతో సమానము.
0: The human life is a flow.
1: ఈ ప్రవాహం అనేటువంటిది ఏ యొక్క అనుగ్రహం అనే సాగరంలోకి చేరడానికి ప్రయత్నించిపోతుండాలి.
0: This flow the river may merge in ocean grace.
1: కానీ దీనికి హద్దులు లేకపోతే ఇవి గ్రామములంతా ముంచి వేస్తుంది ఈ జీవితం అనే ప్రవాహము.
0: If it has no boundaries, the whole thing will be flooded.
1: మానవత్వాన్ని కూడాను నశింపజేస్తుంది.
0: The entire human quality will be lost.
1: కనుక ఈ ప్రవాహమునకు ఇటువైపున అటువైపున రెండు గట్లు కట్టుకోమని చెప్పింది.
0: Therefore, we should have bunds on either side of the edges.
1: ఏమిటి ఒకవైపున గట్టు మరొక వైపున గట్టు?
0: What are these two bunds on either side?
1: శ్రద్ధావాం లభతే జ్ఞానం అష్టాక్షరనామం ఒకవైపున గట్టు.
0: The one bun is eight-headed.
1: శ్రద్ధావాం లభతే జ్ఞానం ఈ ఎనిమిది అక్షరాలతో కూడిన శ్రద్ధతో మనము జీవితాన్ని ప్రవహింపచేసుకోవాలి.
0: We should allow this life flow with all sincerity, steadfastness.
1: ఇది ఒకవైపున హద్దు.
0: This bun on one side.
1: రెండవది సంశయాత్మ వినశ్యతే. సంశయాత్మ వినశ్యతే అష్టాక్షరరావు మరొక వైపున.
0: Another side, the eight-lettered one, సంశయాత్మ వినశ్యతే.
1: దేనిని మనం సంశయించకూడదు.
0: We should not doubt anything.
1: నమ్మకము కలిగినటువంటి వాడే మానవుడు నరుడు.
0: The one with faith is a human being, man.
1: నమ్మకమే లేకపోతే క్షణమైనా మనం ఈ జగత్తులో మనం ఉండలేము.
0: If you have no faith, we cannot live for a moment.
1: అన్ని నమ్మే జీవిస్తున్నాము.
0: You live in full faith.
1: మార్కెట్ కి పోయి కూరగాయలు తీసుకుని వస్తా అంటే కూరగాయలు తీసుకుని నేను ఇంటికి వస్తాను అని నమ్మకమే లేకపోతే నువ్వు మార్కెట్ కే పోలేవు.
0: You go to the market with full faith that you would return with vegetables.
1: ఏ చిన్న పని చేసినా నువ్వు నమ్మి చేస్తున్నావు.
0: Everything you do in faith.
1: కానీ భగవంతుని నమ్మడానికి మాత్రం మనం వెనుకంజ వేస్తాం.
0: But we just go backward in relation to God.
1: మనలో ఉండేటువంటి బలహీనత.
0: This is weakness among us.
1: భగవంతుడు లేక ఏమీ లేదు ఈ జగత్తులో.
0: In this world there's nothing without God.
1: విశ్వమంతా విష్ణుమయమే.
0: Entire universe is the form of God.
1: సర్వము భగవంతుని యొక్క స్వరూపమే.
0: Everything is the form of God.
1: కనుకనే ఇలాంటి సర్వత్రా ఉండేటువంటి భగవత్ తత్వాన్ని నమ్మలేకపోతున్నాం.
0: We are not able to believe all pervasive
1: divinity.
0: We carry our daily life having in full faith the routine, sarvam mean, low thing.
1: Jagattu, jagattu,
0: the universe.
1: ఇదంతా కూడా దైవముగా భావించుకోవాలి.
0: We have to take the universe as a
1: form. నీవే దైవము.
0: You are God.
1: నీకంటే ప్రత్యేకమైన దైవం మరొకటి లేదు.
0: There is no separate God far from you.
1: సుగుణాలను పెంచుకుంటే నీవే దైవం.
0: If you develop, you are God.
1: ఆ యొక్క సుగుణము నీలో లేకపోతే నీవే దయ్యము.
0: When you don't develop virtues in you, you are the demon.
1: దయ్యము నీవే, దైవము నీవే.
0: You are the demon and you are God.
1: సత్కర్మలే దైవములకు సాక్షి.
0: Virtues are the witness
1: to the demon. దయ్యానికి సాక్షి.
0: Bad qualities are the witness to the demon.
1: దయ్యం కావాలన్నా దైవం కావాలన్నా నీ యొక్క సాధనలు సరైన గుణములు సరైనట్టుగా ఉంచుకోవాలి.
0: Therefore, to become a demon or God, your habits should be proper.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: దైవ చింతన మాత్రం దూరం చేయకండి.
0: Never be away from thinking of the Lord.
1: సర్వములకు దైవమే సాక్షి.
0: God is eternal witness.
1: సర్వములకు దైవమే మూలము.
0: God is the basis.
1: దైవాన్ని ప్రేమించండి.
0: Love God.
1: సర్వములను ప్రేమించండి.
0: Love everybody.
2: You just heard Bhagwan Baba revealing the means to achieve something which everyone wants. Peace. It was a summer course test course Bhagwan delivered on 26th May 1993.

சத்தியவாக்கு வலன சன்மானமுன்கு சத்தியுதுடுயுந்து சௌக்கியமெசு. సత్య జీవితం అన్నకన్నా సత్య జీవితమునకన్నా

0: by uttering truth, you'll be felicitated. Because of truth, you'll have all happiness and comfort. More than the life of truth, there's nothing on earth that is permanent. This is what is conveyed to you.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Palamuloni madurasam tarutanu yeruguna.
0: The sweet juice contained in the fruit is not tasted by the very tree.
1: Puvuloni makarandamu tigalanu bhavinchuna.
0: The nectar of the flower is not tasted by the creeper.
1: Nivrittisara sahityamu pravritti panditunde terugunu.
0: A scholar who is outward cannot know the inward essence.
1: Granthalloni madurasamu kagitam anubhavinchuna.
0: All the matter present in the sacred text is not known to the paper.
1: Prapanchamuna pravritti margamaniyu nivritti margamaniyu renduga vibhajistunnaru.
0: In this world there are two paths. One is outward, another is inward.
1: Kani pravritti nivrittulu yokka nijasthanam okkate.
0: Actually the point is one and the same for both the ways.
1: Bhautikanga laukikanga prakritikanga anubhavinchedantai kudanu pravruttulani deeniki atheetamai antarmukhamai anandamayamai amrutamayamai unnatvintidanta nivrutti margamani bhavistunnaru manavulu.
0: People consider that all that is experienced in this world is that is transcendental, that is inner and inward, blissful, immortal. Actually the outward and inward paths are one and the same.
1: Ade manavattamu.
0: That is the human life.
1: Ee manavattamu nandu pravritti vruttulani konni nivritti vruttulani konni vibhajinchukuntu vacharu.
0: We classify into two categories, the outward and inward, in human sojourn.
1: Ee pravritti vruttulanni kudanu nivritti yokka vruttula yokka pratibimbamule.
0: All that you find outward is the reflection of the inward.
1: Pratidhvanule.
0: Resound.
1: Itti pratidhvanulu pratiswarupamulainatvanti yokka manavattvanni antarmukhamuga manamu vicharam cheyali.
0: Therefore we have to inquire inwardly the nature of that which is resound and
1: reflection. మానవాకారమును ధరించినప్పటికీ ఈ ప్రవృత్తి నివృత్తులు అనేటువంటి వాటిని విభజించలేకపోవడానికి కారణమేమిటి?
0: దో గాడ్ హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫామ్, వై ఇస్ ఇట్ దట్ వి గో బై దిస్ క్లాసిఫికేషన్?
1: అనాది కాలము నుండి అనేక జన్మలుగా ప్రతి మానవుడు కూడాను ప్రవృత్తి జీవితమనే గడుపుతూ వస్తున్నాడు.
0: ఓవర్ జనరేషన్స్ ఆఫ్ పాస్ట్ లైవ్స్ people have been spending time with external approach.
1: Kanukane oke paryayamu nivrutti margamlo praveshinchutaku veelu kaadu.
0: Therefore it's not possible to proceed inward at a time.
1: Pravruttini anusaristu nivruttilo praveshinchali.
0: As one follows the outward, one has to follow the inward path.
1: Ramalakshmana Bharata Shatrughnulu nalugariki vivaham che talanchi midilapuram lopala aneka vidhamainatvanti vedukalanu కల్పించుకున్నారు.
0: ఆల్ ద ఫెస్టివిటీ ఇన్ ద గేట్ హి ఆర్ రెడీ టు పర్ఫార్మ్ ద వెడ్డింగ్ ఆఫ్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న దేర్ ఇన్ మిథిలాపురం.
1: ఈ ప్రవృత్తి యొక్క కర్మల యందు కూడాను నివృత్తులు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
0: ఇన్ ఆల్ ది ఎక్స్టర్నల్ యాక్టివిటీ దట్ గోస్ ఆన్ దేర్ ఇస్ ఇన్వర్డ్ సిగ్నిఫికెన్స్.
1: ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకుని రాజుల యొక్క సంస్కృతిని పురస్కరించుకుని ఈ వివాహము 4 దినములు జరుగుతూ వచ్చింది.
0: Basing on the ancient tradition of the royal family, the wedding took place for 4 long days.
1: Modati dinamu vara prahemu anaga lagna patrikalanu teeskoni ruttikulato purohitulato kanyadata grahamunaku velli variki lagna patrikalanu andinchatam.
0: On the first day the wedding invitation will be taken in procession by all purohits and will be handed over to the bride's
1: తదుపరి ఈ వధువు యొక్క గృహము నుండి సుమంగళులతో ప్రవేశించి వీరి లగ్న పత్రికను వటునకు అందించటము.
0: On the following day, the bride's party, all ladies will go in a procession
1: and will handle the invitation.
0: The same thing went on from morning till the evening on the first day.
1: రెండవ దినము వంశ గౌరవమును ప్రతిష్ఠింపజేసుకుని వారికి తగినటువంటి కృతజ్ఞతను చేకూర్చటము.
0: Basing on the royal prestige, they express their gratitude.
1: ఇక్ష్వాకుని వంశము మొదలుకొని దశరథ మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పరిపాలించినటువంటి రాజుల యొక్క గుణములను ప్రతిష్టలను చరిత్రలను వర్ణించుకుంటూ వారికి కృతజ్ఞతను చేకూర్చటం.
0: They go on spending the whole day thinking of all of the past kings of the royal family Ikshvaku and express gratitude on that day.
1: Anaga gadachina rajulandaru kudanu pavitramainatunti yokka prakhyati ainatunti yokka pratishthalanu sampadinchatam chetane ee naadu Dasaratha Maharaju ee yokka rajyamunu yelagalugutu vachadu.
0: Because of the prestige and the dignity in the posterity, Dasharatha has come to present position today.
1: Gadachina rajulandaru kudanu satkirtini సత్ప్రవర్తను సదాచారమును సద్గుణములనే పోషించుకునకుండిన ఈ యొక్క అయోధ్య రాజ్యము ఈ దశరథునకు దక్కేటువంటిది కాదు.
0: హ్యాడ్ నాట్ ద పాస్ట్ కింగ్స్ అబ్జర్వ్డ్ ద ట్రూత్ అండ్ ఆల్ ది ఎస్టీమ్ అండ్ ద ప్రెస్టీజ్ అండ్ ద రెప్యుటేషన్, దశరథ వుడ్ నాట్ హ్యావ్ బీన్ టుడే వాట్ హీ ఈజ్.
1: కోసల దేశమును పాలించినటువంటి రాజులందరూ కూడాను గొప్ప మహనీయులు, ధర్మపరులు, సత్య సంపన్నులు కనుకొని అట్టివారలకు కృతజ్ఞత అందించటము ఈనాటి రాజులకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ప్రెసెంట్ డే కింగ్స్ టు ఎక్స్ప్రెస్ ద గ్రాటిట్యూడ్ టు ద పాస్ట్ కింగ్స్ హూ స్పెండ్ దేర్ లైఫ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ట్రూత్.
1: కనుకని ఈ కృతజ్ఞతను అందించటం అనేటువంటిది ఒక గొప్ప ఒక పండుగగా భావిస్తూ వచ్చారు.
0: ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఓన్ గ్రాటిట్యూడ్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫెస్టివల్.
1: తదుపరి నీమి మొదలుకొని జనక మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పాలించినటువంటి మిథిలాపుర రాజ్యమును పాలించినటువంటి రాజులకు అందరికి కూడాను జనకుడు కూడాను తన తన కృతజ్ఞతను అందిస్తూ వచ్చాడు.
0: లైక్ వైజ్ జనక ఆల్సో ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ టు ఆల్ ది పాస్ట్ కింగ్స్ దట్ రూల్డ్ మిథిలాపుర.
1: మిథిలాపుర నగరమును మొట్టమొదట నిమి అనేటువంటి మహారాజు దీన్ని ప్రారంభించాడు.
0: ఇట్ వాస్ ది కింగ్ నిమి హూ స్టార్టెడ్ దిస్ మిథిలాపుర.
1: ఈ మధ్యలో ఎన్నో వందల రాజులంతా కూడాను ఈ రాజ్యమును కాపాడుకుంటూ పోషించుకుంటూ వచ్చారు.
0: హండ్రెడ్స్ ఆఫ్ కింగ్స్ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్ కింగ్డమ్.
1: కనుకనే వారి యొక్క పోషణ బలం చేతనే ఈ మిథిలాపురము వైదేహి రాజ్యంగా నిలిచిపోయింది.
0: బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్ గివెన్ బై దెమ్ ఇట్స్ కాల్డ్ వైదేహి కింగ్డమ్.
1: కనుకనే కృతజ్ఞత మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణముగా విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క మంగళ కార్యములు యందు దీనిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వచ్చారు.
0: Therefore on all auspicious occasions gratitude is expressed as a matter of life principle.
1: ఈనాడు నేను రాజుగా ఉన్నాను కదా, గడిచిన రాజులతో నాకేం పని అనేటువంటి అహంకారంతో విర్రవీగలేదు.
0: They were never egoistic thinking in this direction. Today I'm the king, how am I bothered are the past kings.
1: కనుక గడిచిన రాజులకందరికీ నీ కృతజ్ఞత చెప్పుకోవటము మా కర్తవ్యము.
0: It's our responsibility and duty to express gratitude.
1: అట్టు కృతజ్ఞతనే తెలుపుకోకుండా మా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వారం కాము.
0: If we don't express our gratitude, we are not discharging our duty.
1: కేవలము ఒక రాక్షసత్వాన్ని వహించినటువంటి క్రూరులుగా మేము రూపొందుతాము.
0: If we are ungrateful, we are demonic in our behavior.
1: కనుక కృతజ్ఞత మానవుని యొక్క ప్రథమ ప్రాణము.
0: Therefore gratitude is the life.
1: అని ఈ రెండవ దినము వీరందరికీ కృతజ్ఞత చెప్పుకునేటువంటి ఒక పండుగగా కళ్యాణంలో విభజించారు.
0: ఆన్ ద సెకండ్ డే ఆఫ్ ద వెడ్డింగ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాట్యూట్యూడ్ ఇస్ ద రొటీన్.
1: ఇంకా మూడవది
0: థర్డ్
1: తన నలుగురు కుమారులకు భవిష్యత్తులో తగినటువంటి యొక్క కీర్తి గౌరవములు ప్రతిష్టలు పెరిగి సమాజము లోపల ప్రజల యొక్క సుక్షేమాన్ని దృష్టియందు ఉంచుకొని దాన ధర్మములు అనేటువంటి యొక్క పేరు చేత అనేక వేల గోవులను దూడలతో కూడినటువంటి గోవులను బంగారు కొమ్ములతో కప్పినటువంటి యొక్క అలంకారంతో కూడిన గోవులను దానమిస్తూ వచ్చారు.
0: ఆన్ ద ఫాలోయింగ్ ఫోర్త్ థర్డ్ డే కీపింగ్ ది వెల్ఫేర్ అండ్ ద రెప్యుటేషన్ ది ఎస్టీమ్ ఆఫ్ ఫోర్ సన్స్ to benefit the society, they were indulged in the acts of charity and distributing the cows in the cows and the cows decorated with the gold in the, around the horns. The four types of mothers. The first mother earth.
1: Rendavadi Veda Mata.
0: Second mother Veda.
1: Moodavadi Gomata.
0: Third one mother cow.
1: Nalugavadi Deha Mata.
0: The fourth one the physical mother.
1: Ee nalugu matala yokka krutagnatanu kudanu manam andinchatam mana kartavyam.
0: It's our duty to express our gratitude to all these four mothers.
1: Nalugu tallula biddalu prati manavaru.
0: Everyone has these four mothers.
1: Prati talliki kudanu tana shaktanusaramu tana krutagnatanu andinchakapothe vaadu nijanga krurudaina putrude.
0: If one does not express gratitude to one's own capacity, he is a wicked one.
1: Kanaka moodava dinamu ee gomataranu veeda janulaku andistu ee vidhamaina pinti yokka aanandanni anubhavistu vacharu.
0: On third day they were so happy distributing the cows to the poor people.
1: Nalugava dinamu
0: fourth day
1: kanyadanamu
0: wedding kanyadana
1: anaga tama tama biddalanu Dasaratha Maharaja kumarulaku దానము చేసే నిమిత్తమై ఏర్పరిచినటువంటిది.
0: ఇట్ ఇస్ ద డే వెన్ ద డాటర్స్ విల్ బి ఆఫర్డ్ ఇన్ మ్యారేజ్ టు సన్స్ ఆఫ్ దశరథ.
1: జనక మహారాజు ఒకవైపున సీతను మరొక వైపున చాకుడు బిడ్డ అయినటువంటి ఊర్మిళను తీసుకుని వచ్చారు. ఎవరు? దశరథ మహారాజు కాదు, జనక మహారాజు, అతని భార్య అయినటువంటి సునేత్రి.
0: జనక brought Sita along with Urmila.
1: ఈ విధంగా తీసుకుని వచ్చినప్పుడు తనకు తండ్రి తమ్ముడైనటువంటి యొక్క జనకుని తమ్ముడు అతని కుమార్తెలే ఇంక ఇరువురు కూడాను.
0: The other two are the daughters of the brother of Janaka.
1: ఈ ఇరువురిని తీసుకుని తన కుశకుమారుడు అనేటువంటి వాడు తీసుకుని వచ్చాడు.
0: Is Kushikumara who brought these two.
1: తీసుకుని వచ్చి కళ్యాణ మంటపంలో కూర్చోబెట్టారు.
0: దే వర్ బ్రాట్ టు ది ప్లాట్ఫామ్ వేర్ వెడ్డింగ్ వాస్ టు బి పర్ఫార్మ్డ్.
1: ఈ యొక్క కుశధ్వజుడు జనకుని యొక్క తమ్ముడు కుశధ్వజుడు
0: కుశధ్వజ బ్రదర్ ఆఫ్ జనక
1: అతని బిడ్డలే మిగిలినటువంటి ఇరువురు.
0: ది అదర్ టూ ఆర్ హిస్ డాటర్స్.
1: భరతునకు శత్రుఘ్నకు అందించినటువంటి వారు.
0: దే వర్ మ్యారీడ్ టు భరత అండ్ శత్రుఘ్న.
1: ఈ విధంగా కూర్చోబెట్టినప్పుడు దశరథ మహారాజు కూడాను తన కుమారుడు నలుగురును వెంట పెట్టుకుని వచ్చాడు.
0: When they were all seated, Dasaratha came over there along with his four sons.
1: వారిని కూడాను తూర్పు వైపున ముఖం పెట్టి నలుగురిని ఒకవైపున కూర్చోబెట్టారు.
0: They were all made to sit in one line facing the north.
1: వీరికి ఎదురుగా సీత ఊర్మిళ ఇద్దరు కుమార్తెలు
0: సీత ఊర్మిళ ద అదర్ టూ డాటర్స్
1: వీరిని కూడా అక్కడ కూర్చోబెట్టారు.
0: దే వర్ ఆల్సో మేడ్ టు సిట్ దేర్.
1: అయితే ఈ ఇరువురికి మధ్యలో ఒక తెర కట్టారు.
0: హౌఎవర్ దేర్ ఇస్ కర్టెన్ ఇన్ బిట్వీన్ ది టూ.
1: ఈ విధంగా తెర కట్టడం లోపల కారణమేమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ కర్టెన్?
1: ఆనాటి రాజుల యొక్క సాంప్రదాయమే కాకుండా ప్రతి మానవుని యొక్క కర్తవ్యం కూడాను ఇలాంటి గుణశీలతను పోషించుకోవటమే.
0: ఇట్స్ నాట్ ఓన్లీ ద రాయల్ ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్. It also has got an important factor.
1: వివాహము జరగక పూర్వము కన్యను వరుడు చూడకూడదు.
0: Before the marriage, the bridegroom is not expected to look at the bride.
1: ఇక్కడ కన్యాదానము జరిగిన తరువాత సుముహూర్తము తరిగిన తరువాత అప్పుడు మాత్రమే తెరం తీస్తూ వచ్చారు.
0: After the auspicious moment only, the curtain will be removed.
1: అప్పుడు కూడా తెర తీసినప్పుడు రాములు ఎక్కడో చూస్తున్నాడు.
0: ఈవెన్ ఆఫ్ ది కర్టన్ ఇస్ రిమూవ్డ్ రామా వాజ్ లుకింగ్ ఎట్ అనదర్ డైరెక్షన్. సీత
1: కాని ఊర్మిళ వైపును కాని చూడలేదు.
0: హీ డిడ్ంట్ లుక్ ఎట్ సీత ఆర్ ఊర్మిళ.
1: అప్పుడు దశరథ జనకుడు వచ్చి మమ పుత్రి ఇదం సీత అన్నాడు. ఓ రామచంద్ర మమ పుత్రి ఇదం సీత, సీత ఇక్కడ ఉందాది, నీవెక్కడో చూస్తున్నావు అన్నాడు.
0: జనక కేమ్ అండ్ సెడ్ My daughter Sita is here. You are looking in that direction.
1: కాని వినిపించుకోలేదు.
0: But Rama didn't hear all this.
1: తిరిగి రెండు మూడు పర్యాయములు చెప్పాడు. ఇదం సీత, ఇక్కడ ఉంది రామా, సీత ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
0: And Janaka repeated twice or thrice, Here is Sita. You are looking another way.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఇంకా మంగళసూత్రము కట్టలేదు.
0: He has not tied that Mangala Sutra, the sacred thread.
1: Vivaham kaanatvanti streeni chudatam mahapapam.
0: It's the worst of the sins to look at an unmarried woman.
1: Ichchakulu vamshamunake apakirti techinatvanti vaadu avutaru.
0: We'll be bringing the Sikshwaku clan to disrepute.
1: Kanuka nenu chudanu unnaru.
0: So I won't look at her, he said.
1: Neenu pattiye ekapatni anetvanti peruku saarthakamaindi.
0: For that reason he got this name, that he had one word.
1: Oke maata.
0: One word.
1: Oke patni.
0: One wife.
1: Oke ambu.
0: One arrow.
1: ఇది రామచంద్రునికు ప్రత్యక్ష ప్రమాణం అయినటువంటి యొక్క బిరుదు.
0: దీస్ ఆర్ ది టైటిల్స్ ఆఫ్ రామ దట్ హి హాడ్.
1: ఇంకా వాయిద్యములు వాయిస్తున్నారు.
0: అండ్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ ప్లేడ్.
1: వచ్చారు జనక మహారాజు యొక్క ఆస్థానం నుంచి అనేక మంది సుమంగళ్ళు.
0: మెనీ లేడీస్ కేమ్ ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ జనక ఎంపరర్.
1: వీళ్ళు మించిన మిక్కుటాలు, స్త్రీలకు ఎక్కువ భూషణాలు, ముందర దర్బార్లు, సీతకు రాముడు, సూత్రము గట్టుతాడు, ఇద్దరినొక్క ఈడు జోడుగా కూర్చినాడు, సీతకు తగువాడు శ్రీరాముడు, రారే చూడగపోదాము, రాముల పెళ్లి రారే చూడగపోదాము, స్త్రీలకు ఎక్కువ భూషణాలు,
0: లేడీస్ వర్ హ్యావింగ్ జ్యువెల్స్,
1: ముందర దర్బార్లు,
0: దేర్ ఇస్ ఎ కోర్ట్ ఇన్ ఫ్రంట్,
1: సీతకు రాముడు,
0: అండ్ రామ ఫర్ సీత,
1: సూత్రము గట్టుతాడు,
0: ఈజ్ రెడీ టు టై అప్ మంగళ సూత్ర,
1: ఇద్దరినొక్క ఈడు,
0: దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్,
1: జోడుగా కూర్చినారు,
0: అండ్ ఇట్స్ అప్రోప్రియేట్ సెలెక్షన్,
1: సీతకు తగువాడు శ్రీరాముడు,
0: రామ ఇస్ ద రైట్ మ్యాన్ ఫర్ సీత,
1: చూడగపోదాము, రాముల పెండి రారే చూడగపోదాము,
0: లెట్స్ గో అండ్ సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామ.
1: ఈ విధంగా ప్రజలందరూ కూడాను గుంపులు గుంపులుగా పరిగెత్తి వస్తున్నారు.
0: లైక్ దిస్ పీపుల్ స్టార్ట్ రన్నింగ్ ఇన్ గ్రూప్స్.
1: ఈ మంగళసూత్రం కట్టారు.
0: అండ్ ది సీక్రెట్ థ్రెడ్ వాస్ టైడ్.
1: కట్టిన తర్వాత
0: ఆఫ్టర్ దట్
1: ఒకరికొకరు గార్లాండ్స్ వేసుకోవాలి.
0: దే షుడ్ గార్లాండ్ ఈచ్ అదర్.
1: రామును చూస్తామా, ఆజానుబాహుడు.
0: రామ ఇస్ సో టాల్.
1: సీత అతని కంటే చాలా తక్కువ హైట్.
0: సీత ఇస్ కంపారిటివ్లీ షార్ట్.
1: కనుక దాసీలు తెచ్చినటువంటి హారంను సీత పట్టుకుంది.
0: సీత హెల్డ్ ఇన్ హర్ హ్యాండ్స్ ద గార్లాండ్ బ్రాట్ బై ది సెవెన్ మెయిన్.
1: చాలా దైవం యొక్క రహస్యములైనటువంటిది ఇంత సూక్ష్మంగా ఉంటుంటాయి.
0: ద డివైన్ సీక్రెట్స్ ఆర్ సో సటిల్.
1: ఆ గార్లాండ్ సీత చేతిలో పట్టుకుంది.
0: అండ్ సీత వాస్ హ్యావింగ్ గార్లాండ్ ఇన్ హర్ హ్యాండ్స్.
1: ఎంతసేపు అయినప్పటికీ రాముల మెడలో వేయలేదు.
0: షీ డిడ్ గార్లాండ్ రామ ఫర్ లాంగ్.
1: రాములు చాలా ఎత్తుగా ఉన్నాడు.
0: Rama is so tall.
1: తనకు తన యొక్క మెడ అందలేదు.
0: She could not catch him.
1: కనుక తల క్రిందకు ఉంచుకుని పట్టుకుంది.
0: So she bent her head and holding the garland.
1: దీనిని గుర్తించినటువంటి రాములు లక్ష్మణుకు సైగ చేశాడు.
0: Noticing that this, Rama signed to Lakshmana.
1: అనగా ఏమని సైగు?
0: What is the sign?
1: ఇది లక్ష్మణుకు తప్ప ఈ రహస్యాలు మరొకరికి తెలియదు.
0: దీస్ సీక్రెట్స్ ఆర్ నోన్ టు లక్ష్మణ అని అనేది.
1: అందుకోసమే త్యాగరాజు కూడా చెప్పాడు.
0: సో త్యాగరాజు ఆల్సో సేడ్.
1: ఎందుకంటే ఇంత సూక్ష్మబుద్ధి కలిగినటువంటి ఒక లక్ష్మణుకు ఎవరు కూడా చెప్పనక్కర్లేదు.
0: నోబడి నీడ్ టు టెల్ లక్ష్మణ హూ ఇస్ సో ఇంటెలిజెంట్.
1: తాను కూడా సైగ్ చేశాడు అన్నాడు. వీలు కాదన్నాడు.
0: హీ టు గేవ్ ఎ సైన్ సేయింగ్ నో.
1: అనగా ఏమిటి ఈ సైగ్ చేయటం?
0: వాట్ ఈస్ ది సైన్ హియర్?
1: నీవు ఆదిశేషుడు కదా.
0: యు ఆర్ ఆదిశేష.
1: కొంచెం సీత కూర్చున్నటువంటి భూమిని కొంచెం ఎత్తు చెయ్యి అన్నాడు.
0: హీ సెడ్ దట్ ద గ్రౌండ్ వేర్ సీత వాజ్ స్టాండింగ్ లిఫ్ట్ ఇట్ అప్ టు ఎ లిటిల్ హైట్.
1: లక్ష్మణుడు చెప్పాడు, రామ సీత ఉన్నటువంటి స్థానంలో మాత్రమే కొంచెం ఎత్తటం వీలు కాదు, ఎత్తితే భూమంతా ఎత్తాల్సి వస్తుంది.
0: అండ్ లక్ష్మణ సెడ్ ఇస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ దట్ పార్ట్ ఓన్లీ, ద హోల్ ఎర్త్ హెస్ గాట్ టు బి లిఫ్ట్.
1: అయితే రాముని యొక్క ప్రతిజ్ఞ ఏమిటి?
0: బట్ వాట్ ఇస్ ద వర్బ్ ఆఫ్ రామ?
1: భక్తులకు ఎక్కడైనా నేను శిరస్సు వంచుతాను.
0: ఐ బెండ్ మై హెడ్ బిఫోర్ ఎ డివోటీ.
1: కానీ స్త్రీల ముందు నేను శిరస్సు వంచను.
0: బట్ బిఫోర్ విమెన్ ఐ డోంట్ బెండ్ మై హెడ్.
1: ఈ ప్రతిజ్ఞ పట్టాడు.
0: దాట్స్ ద వర్బ్.
1: అప్పుడు
0: దెన్
1: వీలు లేకుండా పరిస్థితిని పట్టి లక్ష్మణుడు ఆ పీటలపైన కూర్చున్నవాడు ఎగిరి దుమికి రాముని పాదం పైన పడ్డాడు.
0: వాచింగ్ ది సిచ్యువేషన్ అప్రోప్రియేట్ ద టైమ్ లక్ష్మణ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: అప్పుడు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమై రాములు వంగాడు. ఇదే ఛాన్స్ అని సీత మెడలో వేసింది.
0: రామ హ్యాడ్ టు బెండ్ టు లిఫ్ట్ లక్ష్మణ విత్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. ఇట్ వాజ్ ది రైట్ టైం ఫర్ సీత టు గార్లాండ్ హిమ్.
1: కనుకనే
0: సో
1: ఈ లక్ష్మణుని యొక్క యుక్తి, రాముని యొక్క శక్తి, ఈ జగత్వ్యాప్తి గావించే నిమిత్తమై ఇలాంటి అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క చేష్టలు జరుగుతూ వచ్చాయి.
2: సో మెనీ సచ్ యాక్షన్స్ కన్వే ది పవర్ ఆఫ్ రామ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ లక్ష్మణ్.
1: తక్కువన కాదు,
2: ఇట్ ఇస్ నాట్ ఆర్డినరీ.
1: ఆమె భూజాత,
2: షీఈస్ ది డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: కనుకనే లక్ష్మణ్ని ఎత్తడానికి వంగేటప్పటికి మెత్తగా గార్లాండ్ వేసేసింది.
2: ద మూమెంట్ లక్ష్మణ బెంట్ టు డూ నమస్కార్ టు రామ, ఇమ్మీడియట్లీ షీ టుక్ ద ఛాన్స్.
1: ఆ గార్లాండ్ వేసేటప్పటికి కళ్యాణం అయిపోయింది.
2: The moment garlanding is over, wedding is
1: finished. నలుగురు అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
2: They were going round the fire.
1: తదుపరి ఒక చెలికత్తె జలమును తెచ్చి ఇచ్చింది, సరయూ నది జలమును.
2: A servant maid brought the water from Sarayu river.
1: కాని ఈ జలముతో రాముల పాదములు కడగాలి.
2: Rama's feet had to be washed with this water.
1: పాత్ర తీసుకుంది గాని పాదములు కడగటం లేదు.
2: She brought the vessel, but she is not washing the feet as expected.
1: ఎంత సేపు అయినప్పటికీ పాత్రం పట్టుకొని కూర్చుంది.
2: She was holding the vessel for a long time.
1: అప్పుడు తాను యోచిస్తూ వచ్చిందట.
2: Then she started
1: జగత్తునకు ఈ రహస్యాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అనేక విధములుగా కూడా ఈ రకమైన చర్యలు జరుగుతూ వచ్చాయి వివాహ సమయంలో.
2: All these actions were taking place at the time of wedding for the world to know the secrets behind.
1: సీత చేతులు నిండుకు పెద్ద పెద్ద కంకణాలు వేసుకుంది.
2: Sita was wearing bangles, very big bangles.
1: ఇప్పుడే మన యొక్క మిథిలాపురంకు వచ్చే ముందుగా అహల్య శాప విమోచన జరిగిందట.
2: అహల్య వాజ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద కర్స్ బిఫోర్ రీచింగ్
1: ఈ పాదముల వల్లనే రాయిగా మారినటువంటి అహల్య స్త్రీగా రూపొందింది.
2: బికాస్ ఆఫ్ ది లార్డ్స్ ఫీట్ అహల్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టోన్ కుడ్ కమ్ బ్యాక్ టు
1: నేను మారను కాని ఈ ఆభరణములంతా స్త్రీలుగా మారినప్పుడు నన్ను శ్రీరాముని వదిలిపెడతాడో ఏమిటో.
2: If all the bangles I am wearing, if they convert themselves into women, Rama may drop me.
1: ఈ సత్యాన్ని కూడా నువ్వు గుర్తించి.
2: This truth is known.
1: లక్ష్మణుడు తన అంగవస్త్రాన్ని తీసి.
2: లక్ష్మణ has taken the cloth he was wearing.
1: రాముని పాదాలను తుడిచాడు.
2: He was wiping the feet of Rama.
1: తుడిచి తదుపరి కడగమన్నాడు.
2: Later he said, wash his feet.
1: చూసారా, ఒక్కొక్క అవతారం యొక్క రహస్యములు ఇంత అత్యంత సూక్ష్మమైనట్టుగా ఉంటుంటాయి.
2: The secret of every incarnation is so subtle.
1: ఈ పాదములు కడిగింది.
2: She washed the feet.
1: ఆ యొక్క పాదముల యొక్క తీర్థం శిరస్సు పైన చల్లుకుంది.
2: She also sprinkled few drops on her head.
1: ప్రదక్షిణ జరిగి ప్రమాణములు జరిగినాయి.
2: She went round and she made all vows.
1: ప్రమాణములు జరిగే సమయం లోపల,
2: after taking oath,
1: ఈ జనకుడు రాములకు చెప్తున్నాడు, రామా ఇదిగో నా పుత్రి అయినటువంటి సీతను నీకు దానం చేస్తున్నాను, నీవు అందుకో అన్నాడు.
2: జనక స్టార్టెడ్ టెలింగ్ రామా, హియర్ ఇస్ మై డాటర్ సీత, యాక్సెప్ట్ హర్.
1: అప్పుడు ఈ యొక్క వధువు ఏం వరుడు ఏమని చెప్పాలి?
2: వాట్ ఈస్ ఇట్ దట్ బ్రైట్ గ్రూమ్ ఇస్ సపోజ్ టు సే?
1: ప్రమహల్లవా అనాలి, అంటే నేను తీసుకుంటున్నాను అని చెప్పాలి.
2: ఈ సే ఐ యాక్సెప్ట్,
1: కానీ చెప్పటం లేదు.
2: బట్ ఈస్ నాట్ టెలింగ్.
1: పురోహితుడు వచ్చాడు.
2: పురోహిత్ కేమ్,
1: రామా కాలహరణం అవుతున్నది, నీ ఒప్పుకోమని చెప్పాడు.
2: ప్రీస్ట్ కేమ్ అండ్ సెడ్ ఇట్స్ టైమ్ అప్. షీ వెంట్ రౌండ్ అండ్ షీ మేడ్ ఆల్ వౌస్.
1: ప్రమాణములు జరిగే సమయం లోపల,
2: ఆఫ్టర్ టేకింగ్ ఓత్,
1: ఈ జనకుడు రాములకు చెప్తున్నాడు, రామా ఇదిగో నా

0: పురోహితుడు వచ్చాడు.
1: పురోహిత్ కేమ్,
0: రామా కాలహరణమవుతున్నది, నీ ఒప్పుకోమని చెప్పాడు.
1: ప్రీస్ట్ కేమ్ అండ్ సెడ్ ఇట్స్ టైమ్ అప్ యాక్సెప్ట్ నౌ.
0: అప్పుడు రాముడు చెప్తున్నాడు,
1: రామా స్టార్టెడ్ టెలింగ్,
0: మా ఇక్ష్వాకుల వంశము,
1: అవర్స్ ఇస్ ఇక్ష్వాకు క్లాన్,
0: మేము ఇచ్చేటువంటిది మా యొక్క వాడుక కాని పుచ్చుకునేటువంటి మాకు వాడుక లేదు.
1: అవర్ ప్రాక్టీస్ ఇస్ ఓన్లీ టు గివ్ నాట్ టు టేక్.
0: మేము దానమంతా ఇచ్చేటువంటిది మా యొక్క అభ్యాసము.
1: Our habit is only giving continuously.
0: ఇంకొకరి దగ్గర నుంచి మేము దానమును పుచ్చుకునేటువంటి అలవాటు లేదు.
1: We don't accept anything from anybody. It's not our habit.
0: ఇది కన్యాదానమయ్యా, పదార్థ దానం కాదన్నారు.
1: It's offering one's own daughter, not any material, you know.
0: కన్య కూడాను ఒక పదార్థమే.
1: Even woman is also matter.
0: ప్రకృతిలో ఉండినంత వరకు ప్రతి జీవులు కూడాను పదార్థ స్వరూపులే.
1: So long one is in nature, everyone is a matter.
0: కనుక దీనికి దానం అనే పేరు తీసివేస్తే నేను ఒప్పుకుంటానన్నాడు.
1: If you can't remove that word offering, I am ready to accept.
0: అప్పుడు జనక మహారాజు
1: ఈ
0: సూక్ష్మాన్ని గుర్తించి దానం అనే పదమును తీసివేశాడు.
1: అండర్స్టూడ్ ది సటిలిటీ బిహైండ్ ఇట్.
0: నా కుమార్తె మమ పుత్రి సీతాదేవిని నీకు ఇస్తున్నాను, నీవు ఈమెను చక్కగా చూసుకో, తల్లి లేని బిడ్డ.
1: జనక స్టార్టెడ్ టెలింగ్ మై డాటర్ సీత, ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ, షీ హాస్ నో మదర్.
0: ఇది భూమాత పుట్టినటువంటిది,
1: షీఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: అప్పుడే అతని పురోహితుడు వచ్చి రాముని యొక్క పురోహితుడు కూడా చెప్తున్నాడు.
1: And he went on telling the Purohita,
0: అయ్యా జనక మహారాజా, సీతమ్మ తల్లి లేని బిడ్డ,
1: సీత
0: రాములు తండ్రి లేని బిడ్డ అన్నాడు.
1: సీత హ్యాస్ నో మదర్ వైల్ రామ హ్యాస్ నో ఫాదర్.
0: అనగా పాయసంతో పుట్టినటువంటి వాడు రాములు.
1: రామ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ పాయస పుడింగ్.
0: సంబంధం లేదు.
1: సో నో కనెక్షన్.
0: కనుక ఇరువురికి ఈ యొక్క బాధలు ఉంటున్నాయి.
1: Both have the same problem.
0: ఇరువురు సాక్షాత్ దివ్య శక్తి స్వరూపులు.
1: That's very divine form.
0: పుడమి పరమాత్మ.
1: This earth
0: ప్రకృతి పరమాత్మ స్వరూపులు.
1: నేచర్ ఇస్ గాడ్.
0: నీవు ఈ విధంగా కాపాడుకోమని రామచంద్రుని కోరనక్కర్లేదు అన్నాడు.
1: యూ డోంట్ నీడ్ టు రిక్వెస్ట్ రామ టు టేక్ కేర్ ఆఫ్ హర్.
0: అప్పుడు ఈ ప్రమాణములు ఎందుకు కూడాను, ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరామి అని ప్రమాణం చెయ్యాల. ధర్మే చ అర్థే చ కామే, ధర్మమునందును ధనమునందును వాంఛలి ఎందును కూడాను నేను ఈమెను అన్ని విధాలా సంతృప్తి పరుస్తాను అని చెప్పాలి.
1: He has to take an oath telling that the bridegroom will satisfy the bride in all the aspects of righteousness, the wealth and desire.
0: అప్పుడు చెప్పాడు రాములు.
1: Then Rama said,
0: దీనికి నేను అంగీకరించను.
1: I am not going to accept this.
0: అన్నింటికీ అతని ఆమెను సంతృప్తి పరచడం అంటే నా యొక్క ప్రజారాజ్యం అనేటువంటి దాన్ని, నా ప్రభుత్వం అనేటువంటి దాన్ని, ప్రజాహితాన్ని కూడాను నేను కోరవలసి వస్తుంది.
1: If I am to satisfy in every respect, I have to think of the welfare of my people.
0: ఒకవేళ ప్రజాక్షేమంకు అడ్డుతగిలితే నేను సీతనైనా వదులుతాను, కానీ ప్రజలను నేను వదలను అనేటువంటి ప్రామిస్ చేశాడు.
1: When it is a conflict between the welfare of the people and Sita, I am prepared to give up Sita.
0: అందువలననే ఒకానొక సమయం లోపల ఒక చాకలివాడు ఏదో మాట అన్నాడని, ప్రజాక్షేమమునకై ఆదర్శవంతమైనటువంటి ఒక మాట నిమిత్తమై తాను సీతనైనా అడవులకు పంపాడు, కాని తాను చాకల వానికి ఏ విధమైనటువంటి శిక్షను అందించలేదు.
1: బికాస్ ఆఫ్ వన్ వాషర్మన్ సెడ్ హీ సింప్లీ ఫాలోడ్ అండ్ డ్రాప్ సీత దేర్ ఇన్ ద ఫారెస్ట్ బట్ హీ డిడ్ంట్ పనిష్ దట్ వాషర్మన్.
0: అనగా ఇలాంటి చిన్న చిన్న పదములు ఎందు కూడాను ఆనాడు ప్రతి దాని ఎందు లక్ష్యం ఉంచేటువంటి వాడు రామచంద్రుడు.
1: రామ హ్యాడ్ పర్పస్ అండ్ ఎయిమ్ బిహైండ్ ఎవ్రీథింగ్.
0: ఎలాంటి ప్రమాణం నేను ఇస్తున్నాను,
1: వాట్ కైండ్ ఆఫ్
0: ఎలాంటి ప్రమాణం నా చేత చేయించుకుంటున్నారు,
1: వాట్ ఈస్
0: అనేటువంటి దాన్ని లక్ష్యంలో ఉంచుకుని ప్రతి దానికి కూడాను తాను అంగీకరించటమో లేక అంగీకరించకపోవటమో జరుగుతూ వచ్చింది.
1: ఫర్ ఆల్ ద ప్రామిసెస్ అండ్ ఓత్ హీ ఈస్ టు టేక్, హీ ఎంక్వైర్డ్ ఎవ్రీథింగ్ అండ్ యాక్సెప్టెడ్ సమ్టైమ్స్
0: ఆనాటి సత్యమునకు ఈనాటి సత్యమునకు ఉండినటువంటి వ్యత్యాసం.
1: దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ట్రూత్.
0: ఈనాడు ఏదో పురోహితుడు ఏం చెప్పినా మమా మమా మమా అని గ్రుడ్డిగా ఒప్పుకోవటం.
1: టుడే వాట్ ఎవర్ పురోహిత్ సేస్ వి సే మమా ఎస్ ఎస్.
0: కానీ ఆనాటి రాజులు అంత సులభంగా ఒప్పుకునేటువంటి వారు కాదు.
1: కింగ్స్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఇన్ దోస్ టైమ్.
0: అంతరార్థాన్ని గుర్తించుకుని వర్తించేటువంటి రాజులు ఆనాటి రాజులు.
1: కింగ్స్ ఇన్ దోస్ డేస్ న్యూ వెరీ వెల్ ది ఇన్నర్ ఇన్ మీనింగ్ అండ్ దెన్ యాక్సెప్టెడ్.
0: ఏదో అక్కడితో ఇంకా రాములతో వ్యవహారం ఉండకూడదని విరమించుకున్నారు. సరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూసుకోమన్నారు.
1: దే డ్రాప్ దట్ ప్రపోజల్ అండ్ వాంటెడ్ రామా టు గో ఇన్ హిస్ ఓన్
0: వే. నీ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పరిపాలించాలో, ఏ విధంగా సంతోష పెట్టాలో అది నాకు తెలుసు, నాకు వదిలిపెట్టమన్నాడు.
1: రామా సెడ్ లీవ్ మీ అలోన్, లీవ్ ఇట్ టు మీ, ఐ నో వెన్ వేర్ హౌ వై టు బ్లెస్ ఎ పర్సన్ మేక్ హిమ్ హ్యాపీ.
0: జరిగిపోయింది వివాహం.
1: వెడ్డింగ్ వాస్ పర్ఫార్మ్డ్.
0: ఇంకా అందరూ చేరి వధువు ఇంటికి వెళ్లారు.
1: All group and they went to bride's residence.
0: అంతా చక్కగా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి.
1: All arrangements are working.
0: జరిగే సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు.
1: In the meantime, విశ్వామిత్ర came.
0: రామలక్ష్మణ.
1: రామలక్ష్మణ.

0: ఇది నా కడపటి ఆశీర్వాదము.
1: This is the ultimate blessings I'm conferring on you. From here I'm proceeding to Himalayas.
0: అన్నాడు.
1: He said.
0: అనేటప్పటికీ రాములు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఈ దశరథ మహారాజు అందరూ కూడాను భోజనం దగ్గర నుంచి లేచారు.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న దశరథ ఎంపరర్ ఆల్ గాట్ అప్.
0: సీతారామ కళ్యాణ నిమిత్తమే నేను ఇంతవరకు నించగలిగాను, నా పని జరిగిపోయింది, నేను ఇంకా వెళుతున్నాను అన్నాడు.
1: విశ్వామిత్ర సెడ్ ఐ స్టేడ్ హియర్ అంటిల్ దిస్ వెడ్డింగ్ ఈజ్ ఓవర్, నౌ ఐఎమ్ రిటర్నింగ్.
0: శ్రీమన్నారాయణుడే పుట్టి శ్రీ లక్ష్మీదేవియే అవతరించి ఈ ఇరువురి కళ్యాణము నా చేతుల ద్వారా చేయటం, ఇంతకంటే నాకు భాగ్యం ఏమున్నది.
1: హౌ లక్కీ ఐ యామ్, వాట్ ఎల్స్ ఐ వాంట్, ఐ హావ్ పర్ఫార్మ్డ్ ది మ్యారేజ్ ఆఫ్ వెరి నారాయణ అండ్ ఆదిలక్ష్మి.
0: భాగ్యము అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ మోర్.
0: ఎట్టి స్థానము నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ ఎనీ పొజిషన్.
0: ఈ శరీరాన్ని వదలటమే నా యొక్క కర్తవ్యం అన్నాడు.
1: నౌ ది ఓన్లీ థింగ్ ఈస్ టు డ్రాప్ దిస్ బాడీ.
0: ఆనాటి నుండి ఈ రామాయణంలో ఎక్కడ కూడా ఇంకా విశ్వామిత్రుని పేరే లేదు.
1: లేటర్ యు డోంట్ ఫైండ్ విశ్వామిత్ర నేమ్ ఎనీవేర్ ఇన్ రామాయణ.
0: కనుక అతని విశ్వామిత్రుని సాగనంపి దశరథ మహారాజు కంటిదారలు కార్చుకుంటూ
1: దశరథ వాజ్ షెడ్డింగ్ టియర్స్,
0: నా కుమారుడికి చేసినటువంటి ఉపకారాన్ని ఏ జన్మమును కూడా నేను మరవలేనని తన కృతజ్ఞతను చాలా చెప్పుకున్నాడు.
1: దశరథ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ సేయింగ్ దట్ హీ కెనాట్ థాంక్ హిమ్ అడిక్వేట్లీ.
0: అస్త్రశస్త్రములంతా కూడాను రామచంద్రునికి అందించాడు విశ్వామిత్ర.
1: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ అండ్ థాట్ ఆల్ ప్రొసీజర్స్ వర్క్ హిస్టరీ.
0: దీనికి పూర్వం ఒక ఆరో తప్ప మిగిలినటువంటి శక్తివంతమైనటువంటివి రాముల దగ్గర లేవు.
1: Excepting arrow, Rama was not in possession of any powerful weapons.
0: కరుకని శబ్ద ప్రమాణంతో కూడినటువంటి అస్త్రములు కూడాను ఈ రాములకు అందించాడు.
1: విశ్వామిత్ర గేవ్ ఆల్ పవర్ఫుల్ వెపన్స్.
0: రామా దేనికోసం నీకు ఇస్తున్నాను?
1: వై ఆమ్ ఐ గివింగ్?
0: దీనికి సర్వశక్తులు ఇచ్చినటువంటి వాడు నీవే.
1: ఇన్ఫాక్ట్ యూ గేవ్ ఆల్.
0: నీవు సర్వజ్ఞుడవు,
1: యు నో ఆల్,
0: సర్వవ్యాపకుడవు,
1: యు ఆర్ ఆల్ పవర్ఫుల్,
0: సర్వశక్తిమయుడవు,
1: పవర్ఫుల్.
0: ఇవి నీ దగ్గర ఉండవలసిందే కానీ నా దగ్గర ఉండవలసింది కాదు.
1: దీస్ పవర్ఫుల్ వెపన్స్ షుడ్ బి విత్ యూ.
0: ఎందుకనగా
1: రీజన్
0: లోకక్షేమం అంతా కూడా నీ హస్తం పైన ఆధారపడి ఉంటుంది.
1: బికాస్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
0: కనుక నీకు ఇచ్చినా.
1: సో ఐ గేవ్ యూ.
0: నావి కాదు ఇవన్నీ.
1: దే డోంట్ బిలాంగ్ టు మీ
0: అని చెప్పి ఓదార్చి వారితో నమస్కారం చేయించుకుని విశ్వామిత్రుడు బయలుదేరి వెళ్లాడు.
1: సో సేయింగ్ హీ రిసీవ్డ్ ఆల్ అప్రిసియేషన్ సాల్యుటేషన్స్ అండ్ రిటర్న్.
0: రామచంద్రుడు,
1: రామచంద్ర,
0: భరత శత్రుఘ్నులు,
1: భరత శత్రు
0: తమ తమ పత్నులతో చేర్చ అన్ని విధాల ప్రయాణముకు సిద్ధమయ్యారు.
1: దే వర్ రెడీ టు అండర్టేక్ ట్రావెల్ విత్ దేర్ వైవ్స్.
0: కానీ
1: బట్
0: మాండవి, శత్రుఘ్ని భార్య అనేటువంటి శృతకీర్తి, మేమింకా కొంతకాలం తర్వాత వస్తాము అని చెప్పారు.
1: మాండవి అండ్ శృతకీర్తి సెట్ విల్ ఫాలో యూ ఆఫ్టర్ సమ్ టైమ్.
0: దశరథుడు చెప్పాడు ఇది వీలు కాదు.
1: దశరథ సెట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఎందుకంటే వీరిద్దరూ కూడా నువ్వు కుశధ్వజుని బిడ్డలు.
1: బికాస్ దీస్ టూ ఆర్ డాటర్స్ ఆఫ్ కుశధ్వజ.
0: కనుక నేను నలుగురు కూడా ఒకే పర్యాయం వెళ్ళాలి అన్నారు.
1: సో ఆల్ ది ఫోర్ షుడ్ స్టార్ట్ నౌ.
0: శృతకీర్తి అనేటువంటిది ఆమె చక్కగా శకునములు తెలిసినటువంటి వ్యక్తి.
1: శృతకీర్తి నోస్ ఆల్ ది ఓమెన్ ఆస్పిషియస్ మోమెంట్.
0: ఏది విన్నప్పటికీ అది కీర్తికి సంబంధించినటువంటి యొక్క వ్యక్తిగా భారత్ వచ్చింది.
1: వాట్ ఎవర్ హీ లిసన్స్ టు షీ విల్ నో.
0: కనుకనే ఆమె పేరు శృతకీర్తి అని పెట్టారు.
1: యాజ్ షీ ఇస్ ది వన్ ఆఫ్ రెప్యుటేషన్ షీ ఇస్ కాల్డ్ శృతకీర్తి.
0: చెప్పింది మెత్తగా మాండవితో, అక్క ఈనాడు వెళ్ళటం మంచిది కాదు అనింది.
1: శృతకీర్తి సెట్ సాఫ్ట్లీ టు మాండవి.
0: మాండవి వచ్చి ఊర్మిళతో చెప్పింది.
1: మాండవి సెట్ టు ఊర్మిళ.
0: ఊర్మిళ వచ్చి సీతతో చెప్పింది.
1: ఊర్మిళ టోల్ టు సీత.
0: సీత చెప్పింది.
1: సీత సెట్
0: పిచ్చిదానా, భగవంతుడే మన వెంట వస్తుండగా ఈ ముహూర్తాలు మనకెందుకు?
1: వెన్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ఇన్ అవర్ కంపెనీ వైఆర్
0: అతని స్వరూపము.
1: ద టైమ్ ఈజ్ హిస్ ఫోన్.
0: కాలమంతయు అతని హస్తంలో ఉంటుండాలి.
1: టైమ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్.
0: కాలాత్మకుడు, కాలకాల స్వరూపుడు, కాల నియమితుడు అటువంటి పరమాత్ముడే మనం వెంటుండగా ఈ కాలమును చూడనక్కర్లేదండి.
1: ఈజ్ ద టైమ్ ఈజ్ బియాండ్ టైమ్. యూ డోంట్ నీడ్ టు బి మైండ్ఫుల్.
0: ఒకవేళ ఇలాంటి ఏమైనా కొన్ని అభ్యంతరాలు జరిగినప్పటికీ రాములే చూసుకుంటాడు.
1: ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ అబ్స్టికల్స్ ఆన్ ద వే, రామ విల్ టేక్ కేర్ ఆఫ్ us.
0: ఆయన ధైర్యం చెప్పింది. నలుగురు ప్రయాణమయ్యారు.
1: He said all encouraging words.
0: కూర్చున్నారు.
1: They sat in the chariot.
0: ఈ యొక్క మిథిలాపుర ప్రజలందరూ కూడాను కంటిదారలు కారుస్తున్నారు.
1: All inhabitants of మిథిలాపుర were shedding tears.
0: మహాకర్మయోగి జనక మహారాజు.
1: జనక ఇస్ ద వన్ ఆఫ్ యాక్షన్.
0: ఏ యొక్క అటాచ్మెంట్ కూడాను లేనటువంటి వాడు.
1: He has no trace of attachment.
0: ఏనాడు కూడాను ఒకదానికి విచారం చేసినటువంటి వాడు కాదు.
1: No day he was worried of anything.
0: జనక మహారాజు కూడాను
1: such an emperor జనక
0: ఇరువురిని దగ్గర చేర్చుకుని కంటిదారలు కార్చారు.
1: He brought both of his daughters and started shedding tears.
0: ఎందుకు ఈ జనక మహారాజు ఈ విధంగా దుఃఖిస్తున్నాడని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
1: People were very much surprised watching Janaka shedding tears.
0: ఇది దుఃఖం కాదు నాయన,
1: ఇట్స్ నాట్ గ్రీఫ్.
0: ఈ ప్రకృతి పరమాత్మ యొక్క చేరికను నేను చూడాలని ఎంతకాలం నుంచి ఆశించాను.
1: I have been longing to see the combination union of nature and divinity.
0: ఇది ఏ యూనిటీ?
1: This is unity.
0: ఇంతకంటే డివినిటీ మనకి ఏం కావాలి?
1: What more divinity?
0: ప్రకృతి పరమాత్మ యొక్క చేరికనే జరిగింది.
1: It is the union.
0: నా హస్తముల ద్వారా జరిగింది. ఈ ఆనందం నేను భరించుకోలేకపోతున్నాను.
1: It is the union of God and nature. This I have done with my own hand.
0: చెప్పి తన రాజ్యమును, తన సర్వస్వమును, తన శక్తినంత కూడాను వీరికి అప్పగించాడు.
1: He handed over all his kingdom and all his property.
0: అనేక మంది దాసులను పంపించాడు.
1: He sent so many servants.
0: రథములు, గజములు, తురగములు, వేణుక అంత కూడాను పంపించాడు వీరితోనే.
1: And he sent the chariots and horses and
0: elephants. మిథిలాపురంలో ఇవన్నీ కదిలినాయి.
1: They started moving from Mithila.
0: ఓ పెద్ద ధ్వనులంతా వినిపిస్తున్నాయి.
1: Loud sound around.
0: మధ్య మార్గములో ప్రవేశించారో లేదో ఒక పెద్ద బాంబు వలె శబ్దం వినిపించింది.
1: As they reached the half way, they heard very loud sound like thunder.
0: నిలు, నిలు అన్నాడు.
1: He said, stop, stop.
0: ఎవరు రాలి రథం దిగి చూస్తే పరశురాముడు.
1: The moment they got down from the chariot, they saw పరశురామ.
0: ఈ పరశురాముడు రాములు శివధనస్సును విరిచాడని, దైవశక్తిని తక్కువని అవమానపరిచినావని ఇతనిపై యుద్ధం చేయడానికని వచ్చాడు.
1: పరశురామ వాజ్ రెడీ టు ఫైట్ విత్ రామ బికాస్ హీ బ్రోక్ దట్ బౌ శివధనస్సు బికాస్ హీ హస్ పుట్ దట్ డివైన్ పవర్ టు షేమ్.
0: నీకు శక్తి ఉన్నదని ఆ పుచ్చిపోయినటువంటి దానిని నీవు విరిచినావు.
1: రామ బికాస్ యు ఆర్ సో పవర్ఫుల్ యూ కుడ్ బ్రేక్ దట్ డస్ట్.
0: ఇప్పుడు నా పరశును దీన్ని విరుచు, అప్పుడు నీ చూస్తా నీ శక్తి అన్నాడు.
1: ఐ విల్ సీ యువర్ పవర్ ఇఫ్ యు ఆర్ రెడీ టు బ్రేక్ దిస్ బౌ ఆన్ మై హ్యాండ్.
0: రాములు రెండు చేతులు జోడించి,
1: రామ విత్ బోత్ ది ఫోల్డెడ్ హ్యాండ్స్,
0: పరశురామ నీతో యుద్ధం చేసే దీనికి నేను సిద్ధంగా లేను.
1: ఐఎమ్ నాట్ రెడీ టు ఫైట్ విత్ యూ.
0: నీకు ఏదైనా డౌట్ గా ఉంటే అడుగు, తప్పక నేను తీరుస్తానన్నాడు.
1: ఇఫ్ యూ ఎనీ డౌట్స్ ఐ విల్ సర్టన్లీ క్లారిఫై.
0: ఆ అస్త్రాన్ని ముందు పారేశాడు.
1: అండ్ హి త్రూ దట్ అసైడ్.
0: ఒక్క తూరు తీశాడు, రాములు విరిచాడు.
1: రామ పిక్డ్ ఇట్ అప్ అండ్ బ్రోక్ ఇట్ ఎట్ వన్స్.
0: విరిచిన తక్షణమే పరశురాముడు రాముల పాదం పైన పడ్డాడు.
1: ఇమ్మీడియట్లీ పరశురామ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: అనగా ఏమిటి దీని యొక్క అంతరార్థము?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
0: భగవంతునికి 16 కళలు.
1: గాడ్ హ్యాస్ 16 ఫాసెట్స్.
0: ఈ 16 కళల లోపల 12 కళలంతా కూడా శ్రీరామచంద్రుడివి.
1: 12 బిలాంగ్ టు శ్రీరామ.
0: ఇంకా 3 కళలు కూడా భరత శత్రుని లక్ష్మణుడివి.
1: ద రిమైనింగ్ 3 బిలాంగ్ టు భరత.
0: 15 అయిపోయినాయి.
1: 15 ఓవర్.
0: పరశురాముడి దగ్గర ఒక శక్తి ఉంటుండాలి.
1: పరశురామ హ్యాస్ వన్ మోర్ ఫ్యాకల్టీ.
0: దానిని శ్రీరామచంద్రుడికి అందించే నిమిత్తమై ఇంత ఆర్భాటం చేసుకుంటూ వచ్చాడు.
1: టు పుట్ అప్ ఆల్ ది షో టు సరెండర్ ద రిమైనింగ్ ఫ్యాసెట్ విత్ హిమ్.
0: తనవి తనకు అందించే నిమిత్తమై వచ్చాడు.
1: ఓన్లీ టు ఆఫర్ దట్ విచ్.
0: కానీ రామాయణం రాసేటువంటి వారు కానీ, దీనిని వినేటువంటి వారు కానీ రామునిపైన ద్వేషంతో వచ్చాడని భావిస్తుంటారు. ఇది ద్వేషం కాదు, సరెండర్, అప్పచెప్పడం కోసం వచ్చాడు.
1: దోస్ హూ హావ్ గాన్ త్రూ ద టెక్స్ట్, దోస్ హూ హావ్ లిసన్ టు దట్, దే థింక్ దట్ పరశురామ కేమ్ టు ఫైట్ విత్ హిమ్. నో, కనుకనే
0: 16 కళ్ళతో చూడినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అయిపోయినాడు, పరిపూర్ణుడైపోయినాడు శ్రీరామచంద్రుడు.
1: శ్రీరామచంద్ర ఇస్ టోటల్ ఫుల్ నౌ విత్ ఆల్ ది 16 ఫేసెస్.
0: కానీ పరశురామను చూచిన తక్షణమే దశరథుడు, వశిష్ఠుడు వీరందరూ కూడా చాలా భయపడుతూ వచ్చారు.
1: వాచింగ్ పరశురామ దేర్ దశరథ వశిష్ఠ అవర్ ఫియర్స్.
0: మంగళకరంగా ఇంత విజయాన్ని సాధించినటువంటి మనము ఇప్పుడు ఈ విధమైనటువంటి దీంట్లో ఏ విధమైనటువంటి విపత్తులకు కారణమవుతామో ఏమో అని
1: దేవర్ వెరీ మచ్ అజిటేటెడ్ వరీడ్ బికాస్ హావింగ్ బీన్ సో సక్సెస్ఫుల్ సో లాంగ్ వాట్ విల్ హ్యాపెన్ నౌ.
0: శ్రీరామచంద్రుడు చిరునవ్వులతో చంద్రుడు దొక్కుతున్నాడు.
1: బట్ రామ వాజ్ స్మైలింగ్ ఆల్ ద టైమ్.
0: భగవంతుడు ఎలాంటి పరిస్థితులు ఎందుకులను ఏ విధమైనటువంటి యొక్క ఉపద్రవానికి తాను మారేటువంటి ముఖం కాదు.
1: God will never show any facial expression because of agitation. ఆనందంగానే
0: ఉంటాడు.
1: He is always in a state of bliss.
0: అతను ఎట్టి పరిస్థితులు ఎందుకులను అతని తేజస్సు మారదు.
1: Under any circumstance there will be no change in the brilliance.
0: కనుకనే ప్రతి మానవుని నువ్వు ఓజస్సు ఉండటం వల్ల మారుతున్నావు, తేజస్సు ఉండటం చేత మారదు. ఇది దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి యొక్క కళ
1: is on the divine who has got out all that radiance, the brilliance.
0: ప్రాకృతమైనటువంటి శక్తులతో ఆనందపడేటువంటి వాడు మానవుడు.
1: Only man delights himself with the worldly power.
0: దివ్యత్వం చేత ఆనందాన్ని పడి అనుభవించి అందించేటువంటి వాడు దివ్యత్వమైన దైవత్వం.
1: It's only God who delights himself because of the divinity they manifest expresses to others.
0: సుఖంగా అయోధ్యను చేరారు.
1: They all reached Ayodhya.
0: అయోధ్య వాసులందరూ కూడాను,
1: all those people there in Ayodhya,
0: వీరికి స్వాగతం చెప్పే నిమిత్తమై,
1: to welcome them,
0: ఎన్ని విధములైనటువంటి వైభవాలు చేసుకుంటూ ఉన్నారు.
1: They made all sorts of festivity and gaiety.
0: ఈ స్త్రీలు పురుషులకు వారి ఆనందాన్ని పట్టలేకపోయారు.
1: Men and women were ecstatic.
0: ఎవరికి తగిన రాగాలు వారు తీస్తున్నారు.
1: Each one
0: ఎవరు తగిన పాటలు వారు పాడుతున్నారు. ఎవరు తగినటువంటి మంగళహారతులు వాళ్ళు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ శుభకర్మే శుభ సూచనలే.
1: ఆల్ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్. ఆల్ స్టార్టెడ్ గివింగ్ హారతి. ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఆస్పిషియస్నెస్.
0: ఒకరు వచ్చారు, రమ్మా నీ దయ రాధా.
1: వన్ కేమ్ అండ్ సెడ్ రామా
0: ఆనంద నిలయ రామా నీ దయ రాధా.
1: ఓ రామా డోంట్ వీ డిజర్వ్ యువర్ కంపాషన్ యువర్ కైండ్నెస్.

0: father.
1: What happened in the past is all the goodness and the merit of the parents. O Rama, don't we deserve your compassion?
0: ఈ విధంగా పాడుతూ రాముని పాదాల పైన పడింది.
1: సో సింగింగ్ ది ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: ఆమెను ఆశీర్వదించాడు.
1: హి బ్లెస్డ్ హర్.
0: తిరిగి భవనములో ప్రవేశించాడు.
1: అండ్ దెన్ హి స్టెప్డ్ ఇంటు హిస్ ప్యాలెస్.
0: ఈ ప్రవేశించినప్పటి నుంచి ఇంకా 10 దినములు ఇన్నము పండుగలే.
1: 10 డేస్ ఫుల్ ఆఫ్ ఫెస్టివల్స్.
0: ఈ గ్రామస్తులందరూ రావటము, వారి వారికి తగినట్టు రీతిగా ఇతన్ని గౌరవించటము, ఏదో అందించటము, ఇలాంటివంతా జరుగుతూ వచ్చింది.
1: ఆల్ సిటిజన్స్ ఎక్స్టెండెడ్ దేర్ కర్టెసీస్ అండ్ పేడ్ ద రెస్పెక్ట్.
0: కానీ భగవంతుడు దేనిని కూడా అందుకునేటువంటి స్వభావం కాదు.
1: బట్ గాడ్ విల్ నాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్.
0: భగవంతుని హస్తం ఇచ్చేటువంటిదే కానీ పుచ్చుకునేటువంటిది కాదు.
1: గాడ్స్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ గివింగ్ అండ్ గివింగ్.
0: నిరంతరము తన హస్తం ఈ విధంగానే ఉంటుంటారు.
1: సో హిస్ హ్యాండ్ విల్ ఆల్వేస్ బి అప్.
0: ఒక్కదానికి మాత్రమే ఈ విధంగా పోతుంది.
1: బట్ ఫర్ వన్ థింగ్ ఓన్లీ హి స్ట్రెచెస్.
0: అదే ప్రేమ.
1: దట్స్ లవ్.
0: దైవము సత్య ధర్మమును తీర్చనే జీవించడానికి ప్రయత్నించేటువంటిది.
1: గాడ్ ఆల్వేస్ ట్రెడ్స్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్.
0: మానవుని ఎందుకు దైవత్వాన్ని నిరూపించాలంటే సత్య ధర్మంతోనే మనం నిరూపించాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెమోన్స్ట్రేట్ డివినిటీ ఇట్స్ ఓన్లీ పాసిబుల్
0: సత్యం ఎక్కడో దైవం అక్కడ.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్
0: ధర్మం. ఎక్కడో దైవం అక్కడ.
1: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ గాడ్.
0: ఈ సత్య ధర్మము లేనటువంటి వారి దగ్గరనే దయ్యాలు తాండవమాడుతుంటాయి.
1: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ అండ్ ధర్మ దేర్ ఇస్ నో దైవ గాడ్ బట్ దేర్ ఇస్ దయ్యా ద డెమన్.
0: కనుకనే దయ ధర్మములు అనేటువంటి దానిని మనం సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని మనం ప్రార్థించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అక్వైర్ దీస్ ట్విన్స్ ది ట్రూత్ అండ్ రైచియస్నెస్ వి షుడ్ ఆఫర్.
0: ఈ విధంగా కాలం జరుగుతూ ఉండగా
1: యాజ్ టైమ్ పాస్ బై
0: భరతుడు శత్రుఘ్నుడు తన మేనమామ అయినటువంటి వాడు వచ్చి తన రాజ్యమునకు రమ్మని కొంతకాలం అక్కడ జీవించాలని నాతో ఉండాలని వారు కోరుకున్నారు.
1: భరత శత్రుఘ్న were invited by their uncle so that they could spend some time.
0: రాజ్యమునకు తీసుకుని వెళ్ళారు.
1: They were taken to కేకయ రాజ్య.
0: 12 సంవత్సరములు రామలక్ష్మణులు మాత్రమే అయోధ్యలో ఉంటుండి ఈ వృద్ధుడైనటువంటి దశరథుని సేవలు చేసుకుంటూ పరిపాలనా విధానాన్ని చక్కగా తీర్చిదిద్దుతూ వస్తున్నాడు రాముడు.
1: ఫర్ 12 లాంగ్ ఇయర్స్ రామలక్ష్మణ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దశరథ సర్వింగ్ హిమ్ లర్నింగ్ దిస్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: తండ్రికి ఏమాత్రమైన కూడా శ్రమ కలిగించేటువంటి వాడు కాదు.
1: దే నెవర్ పుట్ టు ఫాదర్ దశరథ ఎనీ ట్రబుల్.
0: సలహాలు ప్రభువు చేయవలసినటువంటి కర్తవ్యాలు చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నాడు.
1: రామ వాస్ డిశ్చార్జింగ్ ఆల్ ది డ్యూటీస్ ఆఫ్ ఎ కింగ్.
0: ఒకనాటి రాత్రి
1: వన్ నైట్
0: దశరథ మహారాజు
1: దశరథ
0: పండుకున్నాడు.
1: హి వాస్ స్లీపింగ్.
0: కానీ దాహం వేసింది.
1: హి వాస్ థర్స్టీ అట్ దట్ మోమెంట్.
0: ఒక జగ్గును తీసుకుని ఒక టంబ్లర్ లో నీరు పోసుకోవాలని ప్రయత్నించాడు.
1: హి వాస్ ట్రైయింగ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ టంబ్లర్ అవుట్ ఆఫ్ ద జగ్.
0: జగ్గును పట్టేటప్పటికి చెయ్యి అదిరింది.
1: యాజ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ ది జగ్ ద హ్యాండ్ స్టార్టెడ్ షివరింగ్.
0: ఇంకా నిద్రపోలేదు.
1: హి డిడ్ంట్ స్లీప్ దేర్ ఆఫ్టర్.
0: ఇంద్రియ నిగ్రహము లేనటువంటి నేను, నా దేహమే నా యొక్క అదుపులో లేనటువంటి యొక్క నేను, రాజ్య పరిపాలన చేసే అధికారం నాకు లేదు.
1: Then he entertained this idea. I have no authority to be the king any longer because I lost control over my body.
0: Chikara aanati yokka rajulu yokka dharmamu rajulu yokka patuttamu rajulu yokka divya shaktulanu ye vidhanga gurtistu vacharu.
1: That was those days when they could know the divine
0: power. Nenu nigrahinchukolekapothunnanu.
1: I have no control on my body.
0: Na hastam le na swadhinamlo ledu.
1: My hands are
0: ilanti vaadanu inta rajyanni nenu eritiga yelagalanu.
1: How can I administer?
0: Naaku arhata kaadu.
1: I don't deserve.
0: అన్నాడు వశిష్ఠుడు వారిని పిలిపించాడు.
1: ఈ సమండ్ వశిష్ఠ
0: తెల్లవారు లేచినప్పటికి రామునికి పట్టాభిషేకం చేయాలి.
1: నెక్స్ట్ మార్నింగ్ రామ షుడ్ బి కరోనేటెడ్.
0: ఈనాటి రాజ్యాలు మీరు చూస్తున్నారు.
1: యు నో ది మోడర్న్ అడ్మినిస్ట్రేషన్.
0: కన్నులు పోయినా, చెవులు పోయినా, కాళ్లు పోయినా, చేతులు పోయినా, క్రెయిన్ లో తీసుకుని ట్రెయిన్ లో ఎక్కించినప్పటికీ వాళ్ళు ఇంకా రాజ్యమేళల్లని ఆశిస్తున్నారు.
1: Today you know what's happening. They may be blind, deaf or dumb or handicapped or lifted by a crane.
0: They cannot even write.
1: They don't have even proper eyesight.
0: They can't listen properly.
1: ఇలాంటి
0: అంగహీనులైనటువంటి వాళ్ళు రాజ్యంలో చేరటం చేతనే ఈ దేశమంతా ఈ విధమైనటువంటి ఒక దుర్భిక్షకు గురి అయిపోయింది. మొత్తం తగ్గిపోయింది కనుక నేను అర్హుడను కాదని తానే తానే విసర్జించుకున్నాడు.
1: దశరథ డ్రాప్డ్. He doesn't want to be a king any longer.
0: Chakaga vicharam chesthe rajulu enta dharma parulo enta nyayavantulo enta satyavak pariparakulo ikkada chakaga manaku bodhapadutundadi.
1: You can understand kings how righteous they were, the justice they had with them.
0: Tellavaru lecharu.
1: They got up next morning.
0: Vishyanta sampradincharu.
1: They consulted.
0: Vasishtha varu chepparu.
1: Vasishtha said,
0: Bharata Shatrughnulu ikkada leru kada annadu.
1: They said Bharata Shatrughnulu are not here.
0: Varu undanakkarledu.
1: They need not be.
0: నా సంకల్పం అప్పటికప్పటికే జరగాలి.
1: What I thought must happen.
0: నేను చేసేది దోషం ఏం కాదు.
1: There's no mistake in what I
0: do. రాముడు దీనికి సమర్థుడు.
1: Rama is eligible.
0: జ్యేష్ఠ పుత్రుడు.
1: Eldest.
0: సర్వజ్ఞుడైనటువంటి వాడు.
1: He's all knowing.
0: సర్వ విధములు కూడాను అర్థం చేసుకునేటువంటి వాడు.
1: He understands everything.
0: ఈ రాజ్యమునకు ఈ రాముడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదండి.
1: Rama is the only deserving one to be the king.
0: ఇంకా అంగీకరించారు ఈ వశిష్ఠుల వారు కూడాను. గ్రామ పెద్దలందరూ కూడాను ఆనందించారు.
1: Vasishtha accepted and all elders were happy about this.
0: ఆ జనమంతా కూడాను రాముని ఇక్కడ ఇది చేస్తున్నారని చెప్పని ప్రియదర్శనం ప్రియదర్శనం ప్రియదర్శనం అని ఆ ప్రజలంతా కూడాను రాములకు ప్రియదర్శన అని పేరు పెట్టారు.
1: ఆల్ పీపుల్ గేవ్ ద టైటిల్ టు రామ ప్రియదర్శన.
0: మా ప్రియదర్శనం మా పాలకుడుగా ఉన్నాడు.
1: ప్రియదర్శన ఇస్ అవర్ రూలర్ నౌ.
0: ప్రియదర్శనం అంటే ఇప్పుడు వచ్చినటువంటి పేరు కాదు. రామునకు ప్రజలు పెట్టినటువంటి పేరు ప్రియదర్శన.
1: ప్రియదర్శన ఇస్ నాట్ ది మోడర్న్ నేమ్. ఇట్ ఇస్ ద టైటిల్ గివెన్ బై ది పీపుల్ టు రామ.
0: అనగా ప్రజలందరినీ ప్రేమతో పాలించేటువంటి వాడు.
1: ఇట్ మీన్స్ ద వన్ హూ లవ్స్.
0: ప్రేమ తప్ప దైవానికి మరొక గుణమే ఉండదు.
1: God has only this quality, love.
0: కానీ ఈ యొక్క దీనిని అందరూ అర్థం చేసుకోలేరు.
1: This is not understood by all.
0: అన్ని సిద్ధం చేస్తూ వచ్చారు.
1: All arrangements were ready.
0: కానీ
1: బట్
0: ప్రతి మంచి కార్యమునకును ఒక చెడ్డ కార్యం అడ్డుదగులుతుంటాది.
1: ఫర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ దేర్ బీన్ అబ్స్టకల్.
0: ఈ వైభవాలంతా చూచింది ఈ మందర.
1: మందర సాల్వ్ దిస్ గ్రాండియర్.
0: ఈ మందరకు రాముల పైన కోపము.
1: మందర ఇస్ యాంగ్రీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఒక దినము కౌసల్య రూమ్ నుంచి తన యొక్క కైకరి రూమ్కు వెళుతుందాది రోడ్డు లోపల.
1: వన్ డే షీ వాజ్ ప్రొసీడింగ్ టువర్డ్స్ కౌసల్య లీవింగ్ ఫ్రమ్ కైకాస్ హౌస్.
0: అక్కడ ఒక్కొక్కరి భవనం వేరువేరుగా ఉంటుంటాది.
1: ద ప్యాలెసెస్ వర్ సెపరేట్ దెన్.
0: కానీ రామలక్ష్మణ భరత శత్రుడులంతా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటున్నారు బాల్లో.
1: రామలక్ష్మణ భరత శత్రుడు వర్ బాయ్స్ వర్ ప్లేయింగ్ విత్ ద బాల్.
0: ఇది రామును కొట్టేటప్పటికి ఆ యొక్క మందర వీపుకు పోయి తగిలింది.
1: అండ్ రామ హెడ్ hit the ball, it touched the back of Mandara.
0: Ramulu navvaledu.
1: Rama didn't laugh.
0: Kani Lakshmana Bharata Shatrughnulu inga veerito aadukuntunnatvanti oka grama pillalu kudanu pakkunu navvaru.
1: Lakshmana Bharata Shatrughnulu other boys laughed immediately.
0: Endukosam navvaru?
1: Why did they laugh?
0: Mandara veepunku tagileteppudiki mandara egirindi.
1: The moment ball touched the back of Mandara, she jumped. Shatrughnulu
0: navvinaru.
1: వాచింగ్ హర్ జంపింగ్ దే లా.
0: రాముడు నన్ను ఇంత అవమానం చేసినాడు కదా అని చెప్పి ఆనాటి నుంచి ఈ క్రోధం సాధిస్తూ వచ్చింది.
1: రామ హెస్ పుట్ మీ టు షేమ్ సిన్స్ దెన్ షీ వాజ్ యాంగ్రీ.
0: ఆ క్రోధాన్ని మనసులో పెట్టుకుని
1: విత్ అన్ యాంగర్
0: ఇంత కార్యానికి విరుద్ధానికి మూల కారణంగా అయిపోయింది.
1: షీ బికేమ్ జస్ట్ ది అపోజిట్.
0: మానవునకు క్రోధం అనేటువంటిది శేషంగా కూడా ఉండకూడదు.
1: యాంగర్ షుడ్ నాట్ బి దేర్ ఎనీ ట్రేస్.
0: ఈ రామాయణంకంత మూల కారణం ఈ రెండే.
1: రామాయణ
0: మందర క్రోధము,
1: the anger of Mandara,
0: surpanaka kamamu,
1: the desire of surpanaka.
0: Ee kama krodhamulu rende ramayananiki moola karananga tayaraipoyayi.
1: The krodha, the anger, kama, the desire are responsible for ramayana.
0: Ee krodhamu ayodhyalo undinatundi ramunni aranyaniki pampinchindi.
1: It's only this anger that sent Rama to exile.
0: Kamamu ayon aranyamlo undinatundi sitanu lankaku pampinchindi.
1: It's only the desire that made Sita to be sent to Lanka.
0: Anaga prakruti paramatmanu viyogam sambhavinchindi.
1: It led to the separation of nature and God.
0: Ee viyogam enti baadhale ramayanamlo vachinatundi maha baadalu.
1: All the suffering that we find in Ramayana is because of the separation.
0: కనుక ఈ మందర వెళ్లి కైకకు చెప్పి అనేక విధములుగా మార్చేసింది.
1: సో మందర సెడ్ సో మెనీ థింగ్స్ టు కైక.
0: మందర యొక్క మనసు చాలా కఠినమైనటువంటి.
1: మందర హార్ట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: మందర అంటే కైకకు చాలా ఇష్టం.
1: కైక లైక్స్ మందర వెరీ.
0: ఎంత ఇష్టమైనప్పటికీ నీ మొట్టమొదటి తాను అంగీకరించలేదు.
1: ఫస్ట్ షీ డిడ్
0: రామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతుండదని ఆనందం చేత తన మెడలో ఉన్నటువంటి హారాన్ని కూడా మందర మెడలో వేసింది.
1: ఆన్ హియరింగ్ ద ప్రెజెంట్ న్యూస్ దట్ రామచంద్ర ఇస్ గోయింగ్ టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ షీ ప్రెజెంటెడ్ ద నెక్లెస్ టు మందర.
0: మందర దాన్ని తీసి పారవేసింది.
1: మందర త్రూ ఇట్ అసైడ్.
0: కోపం అనేటువంటిది ఇంత చెడ్డది.
1: దట్ యాంగర్ ఇస్ సో బ్యాడ్.
0: కోపము కలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గలుగున్ పాపపు పనులను చేయుచు చి పొమ్మని పించుకుంట చేకూరుచుమి.
1: ద వన్ హూ ఇస్ యాంగ్రీ విల్ నెవర్ ఫుల్ఫిల్ ఎనీ ఆఫ్ ది టాస్క్, విల్ నెవర్ అచీవ్ ఎనీథింగ్. He will laugh at all problems and obstacles and committing sins. And he will lose his wealth. He will lose his respect. He will be separated from his own people. Because of anger, people will lose everything.
0: తన కోపమే తనకు శత్రువుగా మారిపోయింది.
1: Anger becomes your own enemy.
0: కనుకనే ఈ విధమైన కారణం చేతనే,
1: because of this reason,
0: పట్టాభిషేకమునకు సిద్ధముగా ఉండినటువంటి రాముడు,
1: రామ ఇస్ రెడీ ఫర్ కరోనేషన్.
0: ఇక్కడ చక్కగా మీరు గుర్తించాలి, అనేక మంది జాతకాలని ముహూర్తాలని ఈ పిచ్చి పిచ్చి భావాలు పెట్టుకుని కొంతవరకు తబ్బిబ్బైపోతుంటారు.
1: పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ సర్టన్ ఫీలింగ్స్ రిలేటింగ్ టు ది హారోస్కోప్స్.
0: ఈ పట్టాభిషేకమునకు ఎవరు ముహూర్తం పెట్టిండేది?
1: హూ హాడ్ సెట్ దట్ ఆస్పిషియస్ మూమెంట్ ఫర్ కరోనేషన్?
0: సాక్షాత్ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠులు వారే పెట్టాడు.
1: వశిష్ఠ ద బ్రహ్మర్షి,
0: బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠులు వారు ఈ యొక్క పట్టాభిషేకం ముహూర్తం పెట్టారు.
1: బ్రహ్మర్షి వశిష్ఠ ఇస్ ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ టైం.
0: రాముని యొక్క కారనేషన్.
1: నెక్స్ట్ మార్నింగ్ హీ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ అదే సమయానికి అరణ్యానికి పోవలసి వచ్చింది.
1: ద సేమ్ టైమ్ హీ హస్ టు బి సెంట్ టు ఎ
0: జాతకం యొక్క తప్ప లేక ముహూర్తం తప్ప.
1: దట్స్ ది మిస్టేక్ లైన్
0: లేక పెట్టిన వారి తప్ప.
1: ఆర్ ద పర్సన్ దేర్?
0: కాదు కాదు.
1: నో,
0: ఇది కేవలము రామ సంకల్పమే దీనికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది విల్ ఆఫ్ రామ దట్ ఇస్ ద కాజ్.
0: దీనికి ఇంకా కొన్ని చరిత్రలు బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ ఆల్సో సర్టన్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: కైక దగ్గర చాలా సన్నిహితంగా ఉంటున్న సమయంలో
1: వెన్ సో ఇంటిమేట్ టు కైక,
0: రామును కైకతో చెప్తూ వచ్చాడు.
1: రామ వాస్ టెలింగ్ కైక,
0: అమ్మా దీనికి నీవు సంసిద్ధంగా ఉంటుండాలి.
1: మదర్ యు బి రెడీ ఫర్
0: రాక్షస సంహార నిమిత్తమై నేను అరణ్యానికి పోవాల్సి వస్తుంది.
1: టు కిల్ ది డెమన్స్ ఐ మే హావ్ టు గో టు ది ఫారెస్ట్.
0: కానీ నీకు కొన్ని అపకీర్తులు వస్తాయి.
1: యూ విల్ బి పుట్ టు డిస్రిప్యూట్.
0: వచ్చినప్పటికీ నీవు ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయవద్దు.
1: బట్ డోంట్ కీప్ ఇన్ వ్యూ ఆల్ దీస్ థింగ్స్.
0: నన్ను అరణ్యానికి పంపించేటువంటి కోరిక నీవు ఒకటి కోరుకో.
1: యూ డిజైర్
0: యూ డిజైర్ ఈ విధంగా రామునే మొట్టమొదట కైకు చెప్పాడు.
1: సో రామ టోల్డ్
0: కైక. ఏ రామాయణంలో కూడా లేదు.
1: ఈజ్ నాట్ దేర్ ఇన్ ఎనీ రామాయణం.
0: కైక చెడ్డది కానే కాదు.
1: కైక ఇస్ నాట్ బ్యాడ్.
0: కైక చాలా మంచిది.
1: కైక ఇస్ వెరీ గుడ్.
0: రాముని విషయం లోపల ప్రాణ సమానంగా చూసుకునేటువంటిది.
1: షీ కన్సిడర్ రామ యాజ్ హర్ వెరీ
0: లవ్. భరతుని కంటే రామునంటే చాలా మరింత ఇష్టము.
1: షీ లవ్డ్ రామ మోర్ దాన్ భరత.
0: కన్న కుమారుని కంటే పెంచిన కుమారుని పైన ప్రేమ మరింత అధికము.
1: More than her own son, she loved Rama much more.
0: ఇవి రెండు రహస్యాలు తన దగ్గరనే పెట్టుకున్నారు ఇద్దరు.
1: Both of them know this secret.
0: సరే అరణ్యానికి బయలుదేరాడు.
1: He started proceeding to pass.
0: ఆనందంతో బయలుదేరాడు.
1: He was very happy while going.
0: ఎవరైనా మానవులు సహజంగా ఈ విధమైనటువంటి యొక్క సందర్భం లోపల ఆనందాన్ని అనుభవిస్తారా?
1: Any person, human for that matter, would ever be happy while going to the forest?
0: కఠినమైన అడవి లోపల 14 సంవత్సరాలు సంచరించమని కోరినప్పుడు ఎంత దుఃఖిస్తారు, ఎంత విలపిస్తారు, ఎంత నిరాశకు గురి అయిపోతారు.
1: ద వన్ హూ ఇస్ టు బి కోఆర్డినేటెడ్ హ్యాస్ టు ప్రొసీడ్ టువర్డ్ ద ఫారెస్ట్. నేచురల్లీ విల్ బి ఫుల్ ఆఫ్ గ్రీఫ్ అండ్ సాడ్నెస్.
0: కానీ రాములకు అలాంటి వియోగం కానీ అలాంటి దుఃఖం కానీ లేదు.
1: బట్ రామ వాస్ నెవర్ సాడ్.
0: జగత్తులో ప్రతి ఒక్కటి మంచే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభం లాభజయాజయాత్. రెండు కుటుంబ సమత్వంగానే చూసుకోవాలి.
1: ప్లెజర్ అండ్ పెయిన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్.
0: నేను ఆనందంగా వెళుతున్నాను అన్నాడు.
1: ఐఎమ్ గోయింగ్ హ్యాపీలీ.
0: తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి తల్లి చాలా విలపించింది.
1: వెన్ హీ కేమ్ టు మదర్ షీ
0: ఫెల్ట్ సామాన్యురాలు.
1: షీ ఇస్ ఆర్డినరీ.
0: కౌసల్య,
1: కౌసల్య
0: కన్న కడుపు భరించుకోలేనంత బాధను అనుభవిస్తూ వచ్చింది.
1: ద వెరీ మదర్ షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీ.
0: ఎవరి మాట కూడా వినలేదు.
1: హీ డిడ్ంట్ పే టు ఎనీబడీస్ వర్డ్.
0: లక్ష్మణుడు కూడా బయలుదేరాడు.
1: లక్ష్మణ స్టార్టెడ్ ఫాలోయింగ్.
0: లక్ష్మణుడు ఎందుకోసం బయలుదేరాడు?
1: వై షుడ్ లక్ష్మణ స్టార్ట్?
0: లక్ష్మణుడు కూడా నువ్వు తండ్రిని విమర్శించినట్టుగా అనేక గ్రంథాల్లో ఉంటుంటాది.
1: ఇన్ సర్టన్ టెక్స్ట్ ఇట్ ఇస్ రిటన్
0: తండ్రిని విమర్శించలేదు.
1: లక్ష్మణ నెవర్ క్రిటిసైజ్
0: రామ సంకల్పం ఏమిటో అదంతా మంచిది.
1: ఇట్స్ ఆల్ రామాస్ విల్.
0: తన సంకల్పాన్ని అనుసరించడమే నా కర్తవ్యము.
1: ఆల్ టు ఫాలో హిస్ విల్ ఇస్ మై
0: అన్నాడు. ఊర్మిళకు చెప్పలేదు.
1: సుమిత్రకు
0: చెప్పలేదు. తండ్రికి చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు.
1: ఎనీబడీ.
0: రామునితో బయలుదేరాడు.
1: హి స్టార్టెడ్ ఫాలోయింగ్ రామ.
0: ఈ విధమైనటువంటి యొక్క సహజ ధర్మాలు దైవతత్వానికి దైవ శక్తులకు తప్ప మరొక దానికి సాధ్యం కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్ అండ్ డివైన్ పవర్.
0: రామ నేను పుట్టడమే నీ సేవ నిమిత్తమై పుట్టాను.
1: రామ ఐఎమ్ బోర్న్ టు సర్వ్ యూ.
0: నిన్ను వదిలి క్షణమైనా నేను ఉండలేను.
1: ఐ కెనాట్ లీవ్ లీవింగ్ యువర్ కంపెనీ ఫర్ ఎ మోమెంట్.
0: లేకుండా పోతే నన్ను అరణ్యానికి పంపించి నీవు అయోధ్యలో ఉంటుంది.
1: అదర్వైజ్ యూ సెండ్ మీ టు ద ఫారెస్ట్ అండ్ యూ స్టే బ్యాక్ ఇన్ అయోధ్య.
0: నేను నీ వెంట రాక తప్పదు అన్నాడు.
1: ఐ మస్ట్ నెసరీ ఫాలో యూ.
0: రాములంటే లక్ష్మణుడికి చాలా ప్రేమ.
1: లక్ష్మణ హాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామ.
0: లక్ష్మణుడు అంటే రాములకు ప్రేమ.
1: అండ్ రామ ఆల్సో
0: లవ్. ఈ ఇరువురి ప్రేమల మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: And the intimate love between the two is very mysterious.
0: ఎప్పుడు కూడా నువ్వు మహావిష్ణు స్వరూపంగా ఉండినప్పుడు శరతల్పం పైన పండుకున్నట్టు భీష్ముని వలె ఇక్కడ ఆదిశేషుని పైన పవడించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు.
1: జస్ట్ యాజ్ భీష్మ లైడ్ ఆన్ ద bed of arrows.
0: Lakshmana Adisesha.
1: So Rama was reclining on Adisesha.
0: Kanukane iruvuriki edabaadu jaragadaniki avakasam ledu.
1: So there is no scope for separation between the two.
0: Iruvurlo undinatundi antarathalu variki maatrame telusu.
1: They know the inner meaning between.
0: Vellaru.
1: They went.
0: సరియు తీరం దాటారు.
1: సాయంకాలం
0: అయిపోయింది.
1: ప్రజలందరికీ
0: ఈ రహస్యం తెలియదు.
1: పీపుల్ డు నాట్ నో.
0: చాలా మంది అనేక విధములుగా కూడా విలపిస్తూ పరిగెత్తుతూ శ్రీరాముని వదిలి ఉండలేము, మా ప్రాణము తీసేయమని అనేక మంది ప్రార్థిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ దే సెడ్ దే కెనాట్ లీవ్ ది కంపెనీ ఆఫ్ శ్రీరామ్.
0: మేము ఎందుకు ఈ దృశ్యాన్ని చూడాలి? ఎందుకోసం మేము బ్రతకాలి?
1: వై షుడ్ వి సీ ఆల్ దిస్?
0: మా బ్రతికెందుకు?
1: బట్ ఫార్
0: ఇంకా తల్లి దగ్గరికి వెళ్లారు, నమస్కారం చేశారు.
1: They did namaskar to mother.
0: ఇంకా ఆమె చెప్పలేనంత బాధపడుతూ వచ్చింది కౌసల్య.
1: కౌసల్య వాస్ గ్రీఫ్ స్టికెన్.
0: కొన్ని నెలల నుంచి కూడా కౌసల్య దగ్గర పోవటం లేదు దశరథుడు.
1: దశరథ వాస్ నాట్ గోయింగ్ టు కౌసల్య ఫర్ ఫ్యూ మంత్స్ బ్యాక్.
0: కొంత మంత్సే కాదు, కైక వివాహం జరిగినప్పటి నుంచి కూడా కౌసల్య దగ్గరికి పోవటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ కైకాస్ వెడ్డింగ్ హి నెవర్ విజిటెడ్
0: లోకంలో కూడా అంటే జరుగుతుంటుంది. కడపటి భార్య అంటే చాలా ఇష్టం.
1: ది లాస్ట్ వైఫ్ ఇస్ సో ఎండియరింగ్.
0: అప్పుడు రాముని చూసి ఈ విధంగా పోయినప్పుడు పంపించింది, రామా నీకు ఈ విధమైన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా తలంచలేదు.
1: ఏ
0: నిమిషంలో నీవు రాజవుతావో ఈ ఆనందాన్ని చూసి నేను ఆనందించాలనుకున్నాను.
1: ఐ వాంట్ టు బి హ్యాపీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ వెన్ యూ విల్ బి కరోనేటెడ్.
0: జరగవలసింది జరగక తప్పదు.
1: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్
0: అని ఆశీర్వదించి
1: హి బ్లెస్డ్.
0: నీకు అరణ్యమే అయోధ్య.
1: That forest is your Ayodhya. For me, this Ayodhya is the forest.
0: You
1: make proper use of this time in return. She sat.
0: తనకు తాను ఇంక నేను బ్రతకనక్కర్లేదనుకుంది.
1: I don't need to live any longer.
0: పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా.
1: Can any woman
0: ఎందుకు నా బ్రతుకు
1: బీయింగ్ సెపరేటెడ్ ఫ్రమ్.
0: ఒకవైపున పతికి దూరం అయ్యాను, ఒకవైపున సుతునికి దూరం అయ్యాను, నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి?
1: వై షుడ్ ఐ లివ్ ఫర్ హూ సేక్?
0: అన్నపానాదులు వదిలిపెట్టి అహోరాత్రములు కూడా బాధపడుతుండాలి.
1: షీ సాక్రిఫైస్ ది ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ షీ వాస్ ఫీలింగ్ సో సాడ్.
0: ఈ దశరథుడు మరణించిన తర్వాత
1: డెత్ ఆఫ్ దశరథ
0: వశిష్ఠుల వారు కేకేయ రాజ్యమునకు వర్తమానం పంపాడు.
1: హి సెండ్ ద మెసేజ్ టు ది కేకేయ.
0: ఏమని? దశరథుడు మరణించాడని చెప్పలేదు.
1: నాట్ దట్ దశరథ డైడ్.
0: తక్షణం మీరు రావాల్సింది అన్నారు.
1: హి సెడ్ యు స్టార్ట్ ఇమీడియట్లీ.
0: భరతుడు శత్రుఘ్నుడు.
1: భరత అండ్ శత్రుఘ్న.
0: ఆనాడు ఏ ప్లేన్ లో ఏ కార్ లో ఏ హెలికాప్టర్ లో ఒకటి లేవు.
1: Those days there were no flights.
0: రథములో రానే రావాలి.
1: They must come in chariots.
0: రావడానికి 15 దినములు పట్టింది.
1: It will take 15 days to reach.
0: ఆనాడు ఈ శవాన్ని దాచిపెట్టడానికి ఏ ఐసు గడ్డలో ఏ యొక్క ఇదో రస పదార్థాలో లేవు. అప్పుడు
1: దేర్ వర్ నో కెమికల్స్ ఆర్ ఐస్ టు ప్రొటెక్ట్ ది డెడ్
0: బాడీ. అప్పుడు నువ్వు చచ్చిన దేహాన్నంతా ఊరుగాయ వేసినట్టుగా నూనెలో వేసేశారు.
1: జస్ట్ యాజ్ ఎ పికిల్ ఇన్ ది డెడ్ బాడీ ఇస్ కెప్ట్ ఇన్ ద ఆయిల్ దేర్.
0: భరత శత్రుఘ్నులు వచ్చేంత వరకు నూనెలో తరిపి పెట్టారు.
1: సో అంటిల్ ది అరైవల్ ఆఫ్ భరత శత్రుఘ్న ది డెడ్ బాడీ ఆఫ్ దశరథ ఇస్ కెప్ట్ ఇన్ ఆయిల్.
0: భరత శత్రుఘ్నులు పరిగెత్తి వస్తున్నారు.
1: భరత శత్రుఘ్న
0: చాలా వేగంగా వస్తున్నారు.
1: కమింగ్ వెరీ ఫాస్ట్.
0: అయోధ్యలో ప్రవేశించేటప్పటికి అయోధ్యులంతా పక్షులు కూడా తలలు వంచుకుని ఏడుస్తున్నాయి.
1: బై ది టైమ్ దే రీచ్ ద షో అయోధ్య
0: అయోధ్య కళాహీనంగా కనిపించింది.
1: అయోధ్య లాస్ట్ ఆల్ ఇట్స్ గ్లామర్.
0: పశువులు కూడా తల ఎత్తి ఉండటం లేదు.
1: కౌస్ ఆల్సో నెవర్ రేజ్ దేర్ హెడ్స్.
0: బజారులో తిరిగేటువంటి కుక్కలు కూడా విలపిస్తూనే ఉంటున్నాయి.
1: డాగ్స్ ఆన్ ది స్ట్రీట్స్ వర్ క్రైయింగ్.
0: ఏమిటి ఈ విచారమున కారణము అని విచారించాడు భరతుడు.
1: భరత ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ఇట్.
0: రథము దిగాడు, లోపల పరిగెత్తాడు.
1: హి గాట్ డౌన్ ఫ్రమ్ ద చారిట్ అండ్ ర్యాన్.
0: తల్లిని చూచాడు.
1: సోదమాద.
0: ఆమె ఒక వికార స్వరూపాన్ని ధరించింది.
1: షీ వాస్ ఇన్ ఏ డిఫరెంట్ ఫార్మ్ దాన్ యూజువల్.
0: ధరించినటువంటి కైక ధైర్యంతో, లక్ష్మణ భరత నీవు ఇంకా చేయవలసిన కార్యాలు నువ్వు ప్రయత్నించున్నాడు.
1: షీ పిక్డ్ అప్ అండ్ కరేజ్ అండ్ సెడ్ భరత.
0: తండ్రి మరణించాడు.
1: father died.
0: కర్మకాండను నీవు ఆచరించమని చెప్పింది.
1: All the last rites must be performed.
0: రామలక్ష్మణులు ఎక్కడ పోయారు?
1: What happened to రామలక్ష్మణ?
0: అనిందించాడు. అయ్యో తండ్రి మరణించే సమయం లోపల నేను శత్రుఘ్నుడు లేకపోయామే, తండ్రి ఏమి చెప్పాలనుకున్నాడో మాకు, కేవలం ఈ ప్రాప్తి రామలక్ష్మణుడికే సంప్రాప్తమైంది.
1: He felt that at least he was happy that Ramalakshmana were there on the bedside in the last moments of the Sarada.
0: కట్టె కనపడి తండ్రిని చూచేటువంటి ప్రాప్తి రామలక్ష్మణుడికే దక్కింది.
1: Ramalakshmana could be there when the Sarada was dying.
0: చాలా బాధపడుతూ వచ్చాడు.
1: He felt so sad that he was not there at the time bedside.
0: తక్షణమే కౌసల్య మందిరానికి వెళ్లాడు.
1: ఇమీడియట్లీ వెంట్ కౌసల్యాస్ ప్యాలెస్.
0: ఆమె జరిగినటువంటి విషయం అంతా కూడా పూసగుచ్చినట్టు చెప్పింది.
1: హి టోల్డ్ ఇన్ వర్బాటిమ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెండ్.
0: అమ్మ అడవికి పోయినటువంటి రామలక్ష్మణులు ఇంతకాలం ఎందుకు రాలేదు?
1: మదర్ హౌ ఇస్ ఇట్ దట్ రామ హస్ గాన్ టు ఫారెస్ట్ హస్ నాట్ రిటర్న్ యెట్.
0: ఇంకా 14 సంవత్సరం వరకు రారు వారు అన్నారు.
1: దే ఆర్ నాట్ గోయింగ్ టు రిటర్న్ ఫర్ 14 ఇయర్స్ టు కమ్.
0: తండ్రి పోయినటువంటి దుఃఖంతో మునిగిపోతున్నటువంటి భరత శత్రుఘ్నులు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన క్రోధం వచ్చేసేసింది.
1: దే ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్ ఆన్ హియరింగ్ దట్ రామలక్ష్మణ ఆర్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: అనగా ఒకదానికంటే అధికమైన ప్రేమను చూసినప్పుడు రెండవ ప్రేమ తగ్గిపోతుంది. ఒకదానికంటే అధికమైన ప్రేమను చూసినప్పుడు రెండవ ప్రేమ తగ్గిపోతుంది.
1: వెన్ దే హ్యావ్ మోర్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ద సెకండ్ థింగ్ ద ఫస్ట్ లవ్ విల్ బి డిమినిషింగ్.
0: తండ్రింటి ఎంతో ప్రేమగా ఉండినటువంటి వారు భర్త శత్రుఘ్నులు.
1: భర్త శత్రుఘ్నులు లవ్ దేర్ ఫాదర్.
0: కానీ అతనికంటే మరింత ప్రేమ రామలక్ష్మణులపైన.
1: బట్ దే లవ్ రామలక్ష్మణ మచ్ మోర్.
0: రామ రామ అంటే రామ ప్రాణమే వీళ్ళకి.
1: దే కన్సిడర్ రామ ఇస్ వెరీ లాయల్.
0: భర్త శత్రుఘ్న లక్ష్మణులకు అందరికీ రాములే ఏకైక ప్రాణము.
1: ఫర్ లక్ష్మణ భర్త శత్రుఘ్న రామ ఇస్ వెరీ లాయల్.
0: నేను తండ్రి కర్మకాండను కూడా నేను చేయను.
1: ఐ విల్ నాట్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్.
0: నేను రాముల దగ్గరికి వెళ్తానన్నా.
1: ఐ విల్ గో టు రామ హీ సెడ్.
0: కానీ వశిష్ఠుల వారు సమాధాన పరచి
1: నాయన
0: ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.
1: ఇట్స్ ఆల్రెడీ డిలే.
0: ఏ కర్మలంతా నువ్వు ఆచరించవలసింది తప్పదు.
1: యు మస్ట్ నెసెసరీ డూ లాస్ట్ రైట్.
0: నీవంతా కూడా కర్మకాండను ఆచరించే, మనం అందరూ కలిసి వెళ్దాం రాముల దగ్గరికి అన్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ది యాక్టివిటీ దట్ యువర్ సపోజ్ టు డూ, లెట్స్ ఆల్ గో టుగెదర్.
0: అనగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
1: హియర్ వీ హావ్ టు నో వన్ పాయింట్.
0: ఎంతో ప్రేమగా ఉండినటువంటి ఒక తండ్రి పైన కూడాను
1: all the love that they have to
0: spend. అంతకంటే అధికమైన ప్రేమ కలిగినటువంటి రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన కూడా ద్వేషం వచ్చేసింది.
1: As they could not bear the pangs of separation from Rama Lakshmana, they had bitter hatred towards Mother
0: Kaika. మనలో ఉండినటువంటి దీన్ని దుఃఖాన్ని ఒక దుఃఖాన్ని ఒకటి మార్చాలంటే ఏ దుఃఖంగా మారుస్తుంది?
1: So one grief is converted to another form of grief. What sort of it?
0: Tuta oka chinta.
1: The birth is one grief.
0: Bhumi nunduta chinta.
1: Life on earth is one of
0: them. Samsaram oka chinta.
1: The family life.
0: Chavu chinta.
1: The death.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీయు చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టము ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: మిస్టరీ.
0: సర్వ చింతల బాపెడి సర్వేశ ప్రేమ పొందుడికడైన ప్రజలార పొందు మీరా. అన్ని చింతలు బాపేటువంటి చింత ఒకే చింత, అదే సర్వేశ్వర చింత.
1: All these are worries, but when you think of God, that all other worries should be solved.
0: అధికమైనటువంటి చింత భగవంతుని చింత.
1: So you should think of God and higher level.
0: దీనికి మించిన చింత మరొకటి లేదు.
1: There is nothing higher than this.
0: ఆ చింతలో మనం మునిగితేమంటే ఈ చింతలన్నీ కూడా నువ్వు గాలికి కొట్టుకుపోయినట్టు పట్టుకొట్టుకుని పోతాయి.
1: The moment you drown yourself in the thought of God, rest of things will go.
0: కనుక ఈ ప్రాకృతమైనటువంటి అల్పమైనటువంటి చింతలకు మనం కుంగిపోనక్కర్లేదు.
1: సో యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ థాట్స్.
0: అన్ని చింతల కంటే పెద్ద చింత భగవంతుని యొక్క చింతనే.
1: హైయెస్ట్ థాట్ ఈస్
0: భగవంతుని యొక్క వియోగ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ ఫర్
0: ప్రేమ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ.
0: ప్రేమ చింతలో మనం మునిగినామంటే ఈ చింతలంతా మనం లెక్క చేయనక్కర్లేదు.
1: ది మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ లవ్, యూ నీడ్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ద రెస్ట్.
0: కనుకనే భరతుడు ఈ విధమైనటువంటి చింతలంతా కూడా మర్చి రామచింతలో మునిగి సర్వ సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్లాడు.
1: సో భరత ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సచ్ యాంగ్జైటీస్ అండ్ వరీస్ అండ్ హ్యాడ్ ఆల్ ద థాట్ ఆఫ్ రామ.
0: తల్లులు కూడా ప్రార్థించారు.
1: మదర్స్ ఆల్సో ప్రే.
0: నాయన మీరెవరు లేనటువంటి ఈ యొక్క అయోధ్యలో మేముండి ప్రయోజనం ఏమిటి?
1: దిస్ నో యూజ్ ఇన్ స్టేయింగ్ బ్యాక్ వెన్ ఆల్ ఆఫ్ యు ఆర్ తీసుకెళ్ళమని. నాట్ హియర్. టేక్ అస్ ఆల్సో.
0: కైకతో పాటు మందరతో పాటు అందరినీ తీసుకెళ్లారు.
1: దే టుక్ అలాంగ్ విత్ దెమ్ కైక అండ్ మందర ఆల్సో.
0: ఎక్కడో అరణ్యంలో చిత్రకూట పర్వత పైన ఏదో చిన్న కూటంలో ఉంటున్నారు, పర్ణశాలలో ఉంటున్నారు. ఏనుగుల గర్జన, గుర్రముల సవారీ, అనేక విధమైనటువంటి రథములు నడిచినట్టుగా శబ్దం వినిపించింది.
1: వైల్ దే వర్ దేర్ ఆన్ ద టాప్ ఆఫ్ దట్ మౌంటైన్ టాప్ చిత్రకూట, దే వర్ లిసనింగ్ టు ద సౌండ్స్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ ది ఎలిఫెంట్స్ అండ్ ద హార్స్.
0: సీతారాములు పర్ణశాల దగ్గర ఉంటుంటే
1: సీతారాములు
0: ఒక పెద్ద వృక్షాన్ని ఎక్కి చూచాడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ టాప్.
0: కనుకనే త్యాగరాజు కూడా అదే చెప్పాడు, కపివారతి దాటునా.

0: పోలచునా శుచబుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: Is it possible for the monkey to cross this ocean? Do you think that Lakshmi wants God is
0: well?
1: Bharata is very intelligent.
0: Ramulu ekkada unnadu ante athaniki teliyadu.
1: He doesn't know where Rama is.
0: Evaru daari chupetunte vaallu
1: leru. Nobody will show the way.
0: Chuchadu.
1: He saw.
0: Pachulanta oka daggara untunnayi.
1: He saw all the
0: pachulu aadukuntunnayi.
1: Birds were playing.
0: Pachulu aadukune place lopala jalam untadi.
1: Where the birds all around
0: ekkada jalam untado akkada Ramulu untadu.
1: Where there is water there.
0: Ani ee vidhanga sukshmabuddhito yochistu vachadu.
1: Being so intelligent he could think in this way.
0: పక్షులంతా కూడా జలమున్న చోటే ఉంటుంటాయి అడవి లోపల.
1: బర్డ్స్ విల్ బి దేర్ నియర్ ద వాటర్.
0: జలము లేని చోట పక్షులు ఉండవు.
1: బర్డ్స్ విల్ నాట్ బి దేర్ వేర్ దేర్ ఇస్ నో వాటర్.
0: కనుక అక్కడ జలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ వాటర్ దేర్ ఇస్
0: జలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ ఫ్రూట్ దేర్ ఇస్ రామచంద్ర.
0: కనుకనే ఆ పక్షుల యొక్క జాడను చూచి వస్తున్నాడు భరతుడు.
1: వాచింగ్ ద బర్డ్స్ అట్ సైడ్ భరత స్టార్టెడ్ ప్రొసీడింగ్.
0: చూచాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ టాప్ అండ్ నోటిస్డ్.
0: ఆదిశేషుడు.
1: లక్ష్మణ ఇది ఆదిశేష.
0: సర్పస్వరూపుడు కోపం వచ్చేసింది.
1: హీజ్ ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ సర్పెంట్ ఇస్ వెరీ యాంగ్రీ.
0: అన్నా సిద్ధంగా ఉండు అన్నాడు.
1: సెట్ బ్రదర్ బీ రెడీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఇదిగో తల్లి మనల్ని అరణ్యానికి పంపించింది, కుమారుడు మనల్ని అరణ్యంలో కూడా ఉండనివ్వకుండా చేయడానికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు.
1: మదర్ హెస్ సెంట్ అస్ టు ద ఫారెస్ట్, సన్ ఈజ్ రెడీ హియర్ టు ఫైట్ విత్ అస్ నౌ.
0: రథములతో సైన్యముతో అన్ని విధాలు కూడా తయారై వస్తున్నాడు.
1: హీస్ రెడీ విత్ ఆల్ ది ఆర్మ్ ఇన్ ది చారియట్.
0: రాములు నవ్వాడు.
1: రామా స్మైల్.
0: లక్ష్మణ.
1: లక్ష్మణ,
0: ఇంతకాలం పెరిగి కూడాను భర్త శత్రుకుల యొక్క గుణాలు నీవు గుర్తించుకోలేకపోతున్నావే.
1: హావింగ్ స్టేడ్ సో లాంగ్ యూ కుడ్ నాట్ ద క్వాలిటీస్.
0: మహా శాంతి స్వరూపుడు.
1: భర్త ఇస్ వన్ ఆఫ్ పీస్.
0: రాములంటే నేనంటే భర్తనికి చాలా ప్రాణము.
1: భర్త టేక్స్ మెసేజ్.
0: అలాంటి వాడిపైన నీవు ఈ దురుద్దేశం పెట్టుకోవటం మంచిది కాదు.
1: యూ కెనాట్ బ్లేమ్ హిమ్ లైక్ దట్ అండ్ టేక్ బ్యాడ్ ఐడియా.
0: వేచి ఉండు.
1: వెయిట్.
0: వచ్చారు. భరతుడు పరిగెత్తి వచ్చాడు. రాముల పాదాల పైన పడ్డాడు.
1: భర్త కేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: అన్నా రక్షించు, రక్షించు, క్షమించమని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: సర్ బ్రదర్ ప్రొటెక్ట్ మీ, పార్డన్ మీ.
0: తక్షణమే దగ్గర చేసి అన్నీ తెలుసు రాములకు, కానీ ప్రాకృతమైన రీతిగా కొంత నటించాలి.
1: ఫర్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ షుడ్ యాక్ట్.
0: నాన్న అమ్మ క్షేమగా ఉన్నారా?
1: ఆర్ మదర్ అండ్ ఫాదర్ హ్యాపీ?
0: ఇక్కడ కొంతమంది డౌటింగ్ థామస్లకంతా కూడాను ఇతను రాముడే దేవుడైపోతే దశరథుడు మరణించాడని తెలీదా అని అనుకుంటారు.
1: డౌటింగ్ థామస్ విల్ నేచురలీ డౌట్ హావింగ్ నోన్ దట్ హి డజంట్ నో దట్
0: రామ. సామాన్య మానవుల వలె తాను ప్రవర్తిస్తున్నాడు.
1: హి కెన్ బిహేవ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
0: ఆ సామాన్యుని వలె ప్రవర్తించకపోతే ఈ సహజమైన తత్వము ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
1: ఇఫ్ హి డజంట్ బిహేవ్ ఇన్ ఆర్డినరీ వే, యూ కెన్ నాట్ నో ద నేచురల్ క్వాలిటీ బిహేవియర్.
0: అనేటప్పటికీ భరతుడు చెప్పాడు.
1: దెన్ భరత సేడ్.
0: అన్నా,
1: బ్రదర్,
0: నాన్న నీ వియోగాగ్నిలో మరణించాడు అన్నాడు.
1: ఫాదర్ డైడ్ బికాస్ ఆఫ్ ది ఇన్ ద ఫైర్ ఆఫ్ సెపరేషన్. నీ
0: భస్మం అయిపోయాడు అన్నాడు.
1: హి గాట్ హింసెల్ఫ్ బర్న్డ్ ఇన్ ద ఫైర్ ఆఫ్ సెపరేషన్.
0: వియోగాగ్ని.
1: వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ ది ఫైర్ ఆఫ్ సెపరేషన్.
0: తక్షణమే విన్నాడు.
1: హి హర్డ్.
0: నలుగురు చేరారు.
1: ఆల్ ది ఫోర్ అసెంబ్లీ.
0: నదికి వెళ్లారు. తర్పణాలు విడిచారు.
1: దే వెంట్ టు ద ఫారెస్ట్ అండ్ డిడ్ ది లాస్ట్ రైట్.
0: వచ్చిన తర్వాత ఈ భరతునకు రాములకు చాలా వాదోపవాదం జరుగుతుంది.
1: లేటర్ దేర్ ఇస్ ఆర్గ్యుమెంట్.
0: నీవు రాక తప్పదు.
1: యూ వర్ బౌండ్ టు
0: రిటర్న్. రాకపోయినా నేను ఈ అయోధ్యలోనే ఉండను.
1: ఇఫ్ యూ డోంట్ రిటర్న్ ఐ విల్ స్టే.
0: నేను కూడా ఇక్కడ అరణ్యంలోనే ఉంటాను.
1: ఆర్ ఎల్స్ ఐ విల్ స్టే విత్ యు ఇన్ ద ఫారెస్ట్.
0: కానీ
1: బట్
0: రాములు తండ్రి ఆజ్ఞను మీరకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్.
0: నాకు అరణ్య రాజ్యాన్ని పాలించమని నాకు ఆదేశం ఇచ్చాడు. నీవు అయోధ్య రాజ్యాన్ని పాలించమని నీకు ఆదేశాన్ని ఇచ్చాడు.
1: ఫాదర్ కమాండెడ్ మీ టు రూల్ దిస్ ఫారెస్ట్. ఫాదర్ కమాండెడ్ యూ టు రూల్ అయోధ్య.
0: నీ రాజ్యాన్ని నీవు పాలించు, నా రాజ్యాన్ని నేను పాలిస్తాను.
1: సో యూ రూల్ యువర్ కింగ్డమ్, ఐఎమ్ రూలింగ్.
0: నా రాజ్యంలో అంతా ఋషులే.
1: మై కింగ్డమ్
0: అంతా రాక్షసులే.
1: ఆల్ ఆర్ పీపుల్
0: సంహారం చేసి ఋషుల్ని పోషించాలి.
1: దేర్ఫోర్ ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది.
0: నేను ఋషి మానస సంచారి.
1: ఐ మూవ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్
0: నా రాజ్యాన్ని నేను చక్కగా పాలిస్తుంటాను.
1: సో ఐ విల్ అడ్మినిస్టర్ మై కింగ్డమ్.
0: వెళ్ళమని చెప్పాడు.
1: హి సెడ్ యు గో బ్యాక్.
0: కానీ వినకపోవటం చేతని
1: బట్ హి డిడ్ంట్ హియర్.
0: ఆ పాదుకలు తీసుకుని రామాగ్ని శిరసావహించి తిరిగి అయోధ్యకు వస్తాడు.
1: హి కలెక్టెడ్ ది డివైన్ శాండల్స్ అండ్ రిటర్న్ బ్యాక్.
0: అనగా రామాజ్ఞ అనేటువంటిది అందరికి కూడా అంత ప్రధానమైన ప్రమాణం.
1: రామాస్ కమాండ్ మస్ట్ బి ఒబేడ్.
0: అనగా దైవాజ్ఞ. ఏది చెప్పినప్పటికి దీనికి వేరు ప్రశ్నలే ఉండకూడదు.
1: ఇట్స్ గాడ్స్ కమాండ్, యూ షుడ్ నాట్ క్వశ్చన్.
0: ఎస్, ఎస్.
1: యూ షుడ్ సే ఎస్, ఎస్.
0: దుముకు, దుముకటమే.
1: జంప్, బి రెడీ టు జంప్.
0: లక్ష్మణుడు కూడా అంతే.
1: లక్ష్మణ ఇస్ లైక్ దాట్.
0: ఆ యొక్క చిత్రకూట పర్వతం పోయినప్పుడు
1: చిత్రకూట
0: సీత అరిసినట్టుగా కనిపించింది.
1: సీత ప్రిటెండ్ యాజ్
0: సీతారాముడు ఒక గుండు పైన కూర్చున్నారు.
1: అండ్ దే వర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టోన్.
0: లక్ష్మణ్ పిలిచాడు.
1: దే కాల్ లక్ష్మణ్.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: ఒక పర్ణశాల నిర్మించు, సీత చాలా అలసిపోయింది అన్నాడు.
1: కన్స్ట్రక్ట్ ఎ హట్ పర్ణశాల హియర్, సీత ఇస్ వెరీ మచ్ టైర్డ్
0: అన్న. ఎక్కడ నిర్మించాలో చెప్పమన్నాడు.
1: సార్ బ్రదర్, వేర్ ఆమ్ ఐ టు బిల్డ్?
0: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు.
1: యూ కన్స్ట్రక్ట్ ఇట్ వేర్ యూ వాంట్.
0: ఈ ఒక్క మాట రాములు రా లక్ష్మణ్ చాలా బాధింపజేసింది.
1: లక్ష్మణ ఫెల్ సో సాడ్.
0: ఎంత పాపం చేశాను రామా నేను.
1: వాట్ ఇస్ సిన్ రామా ఐ కమిటెడ్?
0: నీ వాక్కు నుంచి నేను ఇలాంటి కఠినమైన పదములు వినవలసి వచ్చింది కదా.
1: షుడ్ ఐ లిసన్ టు ఆల్ దీస్ హార్ష్ వర్డ్స్?
0: చాలా బాధపడ్డాడు.
1: ఫెల్ వెరీ సాడ్.
0: సీత వెళ్ళింది.
1: సీత వెంట్.
0: లక్ష్మణ ఎందుకు ఇంత బాధపడుతున్నావు?
1: లక్ష్మణ వై ఆర్ యూ సాడ్?
0: రాములు ఏ కఠినమైనటువంటి పదములు ఉపయోగించలేదు.
1: రామా డిడ్ నాట్ సే.
0: నీకు ఇష్టమైన చోట నీవు నిర్మించమని చెప్పాడు.
1: హి వాంటెడ్ యు టు బిల్డ్ ద హార్ట్ వేర్ యు వాంట్
0: చెప్పాడు. నాకు ఇష్టం అనేటువంటిది ఒకటి ఉందా?
1: డు యు హావ్ ఎనీ సెపరేట్ లైక్?
0: రామ ఇష్టమే నా ఇష్టము.
1: ఐ హావ్ నో చాయిస్.
0: ఇష్టం మరొకటి లేదు.
1: I have no separate choice or preference.
0: చోట నిర్మించమంటే నేను ఏమో రాములకు దూరమైనటువంటి వాడిని.
1: If Rama says I should do it where I like,
0: నేను అర్పితం చేశాను రాములకు.
1: What harm I have done?
0: మదీయ ధన దారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతం రక్షమాం శరణాగతి.
1: I have surrendered all my wealth in the family and the kingdom.
0: తల్లిని భార్యను బిడ్డలను రాజ్యమును సర్వస్వమును త్యజించి రాములే నాకు సర్వస్వమని రామపాదమును పట్టాను.
1: I left everybody, the mother, father, the children, the wife, and caught hold of the
0: seat of the నన్ను నా ఇష్టమైనటువంటిగా పలికాడే.
1: And if you say that I should build on my own
0: choice. సత్యాన్ని గుర్తించినటువంటి రాములు దగ్గరకు వచ్చి తల నిమురుకుంటూ, తమ్ముడా నీవి చిన్నదానికి ఇంత బాధపడనక్కర్లేదు.
1: Rama patting the head of Lakshmana said, "You don't
0: feel so sad."
1: నిన్ను
0: బాధించినందుకు క్షమించు అన్నాడు రాముడు.
1: He sought his pardon for hurting him.
0: ఇదిగో బలాన చోట్లోపు నీవు దీన్ని పర్ణశాల నిర్మించమన్నాడు.
1: And he has shown the spot where the hut is to be built. ఆనందించాడు
0: లక్ష్మణుడు.
1: లక్ష్మణ వాస్
0: హ్యాపీ. నీ ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: Your command is important.
0: ఏమైనా సరే నేను సిద్ధంగా ఉంటాను.
1: I am ready for anything.
0: జవాబు అనేటువంటిదే లేదు.
1: No reply whatsoever.
0: అక్కడ కూడా అంతే. భరతుడు.
1: ఏం భరత?
0: భరతుడు కూడాను ఇంకా రామాజ్ఞను మీరలేకుండా తిరిగి వచ్చాడు.
1: భరత ఒకటి
0: మాత్రము, ఒకటి మాత్రము ఒక నియమం నియమించాడు.
1: బట్ దిస్ వన్ డిసిప్లిన్, వన్ పాయింట్ రూల్.
0: నీవు అయోధ్యలో చేరేంత వరకు కూడాను నేను అయోధ్యలో ఉండను.
1: Until you reach Ayodhya, I will not stay there in Ayodhya.
0: నంది గ్రామం లోపల ఒక నేను కూడాను పర్ణశాల వేసుకుని నీ వలె నేను కూడాను అక్కడ జీవిస్తాను.
1: I will also build a hut there in Nandi village.
0: నీ పాదములే అయోధ్యను పాలిస్తుంటాయి.
1: Your own feet will rule the entire Ayodhya.
0: పాదములను అయోధ్యలో ప్రతిష్ఠ చేసి నేను నంది గ్రామానికి వచ్చేస్తాను.
1: Your divine sandals will rule the entire kingdom there.
0: నీవు వచ్చేంత వరకు నేను అయోధ్యలో ప్రవేశించను.
1: Until you return, I don't step into Ayodhya.
0: అలాంటి పుత్రులు, అలాంటి అన్నదమ్ములు, అలాంటి వీరు ఆనాటి కాలంలో.
1: Such the type of the sons and the brothers in those times.
0: కనుకని ప్రతి కుటుంబానికి కూడాను అన్నదమ్ములు అంటే ఏ విధంగా ఉండాలని రామాయణం ప్రబోధిస్తూ ఉంటుంది.
1: రామాయణ టీచర్స్ హౌ బ్రదర్స్ షుడ్ బిహేవ్.
0: ప్రతి కుటుంబములకు భార్యాభర్తలంటే ఏ విధంగా ఉండాలని సీతారాములు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: సీతారామ డెమోన్స్ట్రేట్స్ అన్ ఐడియల్ కపుల్.
0: కుటుంబంలో కూడా తండ్రి బిడ్డలు ఏ విధంగా ఉంటుండాలని దశరథునికి కుమారులకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ఆదర్శంగా నిరూపించారు.
1: ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.
0: ఈనాడు మనకు చాలా రామాయణం అత్యవసరము.
1: Today Ramayana is very essential.
0: ఎందుకనగా తండ్రి మాటలు పిల్లలు వినటం లేదు.
1: Because the son is not obeying father.
0: పిల్లల భవిష్యత్తు గురించి తండ్రులు యోచించటం లేదు.
1: Father is not bothered with the future of the son.
0: భార్య వినటం లేదు.
1: The wife doesn't follow.
0: భార్య మాట భర్త వినిపించుకోవటం లేదు.
1: Husband doesn't listen to the wife.
0: శిష్యులు ఏ మాత్రం కూడాను గౌరవించటం లేదు.
1: స్టూడెంట్ ఇస్ నాట్ రెస్పెక్టింగ్ ద టీచర్.
0: శిష్యులు ఏ మాత్రం కూడాను గురువులు కూడాను గమనించటం లేదు.
1: అండ్ ద టీచర్ ఇస్ నాట్ అబ్జర్వింగ్ ద స్టూడెంట్.
0: లోపల రామాయణము ప్రతి మానవునికి అత్యవసరమే.
1: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ రామాయణం ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈ సర్వవిధములైనటువంటి లోపములు పరిహారం కావాలంటే రామాయణాన్ని మనం పట్టుకోవాలి.
1: టు క్యూర్ ఆల్ ద డిఫెక్ట్స్ ఇన్ ద
0: రామాయణాన్ని మనం అనుసరించాలి.
1: వి షుడ్ ఫాలో రామాయణ.
0: ఇదియే మనం చేయవలసిన ప్రధానమైన కర్తవ్యం.
1: ఇస్ ద మెయిన్ డ్యూటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ us.
0: కనుక రామాజ్ఞను శిరసావహించి
1: ఫాలోయింగ్ కమాండ్ ఆఫ్ రామ
0: భరత శత్రుఘ్నులు తిరిగి అయోధ్యలో పోయి చేరారు.
1: భరత శత్రుఘ్న రీచ్ అయోధ్య.
0: కనుక దైవాజ్ఞ అనేటువంటి దానికి ఏమాత్రం కూడా చింతించకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ కమాండ్
0: మాత్రం కూడా యోచించకూడదు.
1: వి షుడ్ నాట్ థింక్
0: అవునా కాదా అనేటువంటి విచారణ కూడా చేయకూడదు.
1: వి షుడ్ నాట్ ఎంక్వైర్ విత్ ఎస్ ఆర్ నో.
0: దైవాజ్ఞను శిరసావహించాలి.
1: వి షుడ్ ఫాలో.
0: అది మనకు అన్ని సౌభాగ్యాలు అందిస్తున్నాయి.
1: రెస్ట్ ఆఫ్ ది ప్రాస్పెరిటీ అండ్ ఫాలో.
0: సో దివ్య జీవితాన్ని కూడా చేస్తుంది.
1: దట్ విల్ కన్ఫర్ డివైన్ లైఫ్.
0: ఇది దైవత్వమును పొందింపచేస్తుంది.
1: ఇట్ విల్ మేక్ యు అటైన్ డివినిటీ.
0: ఈ ఆజ్ఞనే ఈ యొక్క సాయుధ్యమునకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ గాడ్స్ కమాండ్ దట్ గివ్స్ us మర్జర్ విత్ ది డివైన్.
0: దైవాజ్ఞను మనం శిరసావహించి మన జీవితమును ధన్యం గావించుకోవడానికి తగిన కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైఫ్. సో సేయింగ్ భగవాన్ విల్ బి బ్రింగింగ్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: a true sadhaka or aspirant? Do spiritual practices actually take us close to divinity? Let's get answers to these questions from a divine discourse delivered by Bhagavan Baba on 21st March 2004 in Prashanthi Nilayam on the auspicious occasion of the Telugu New Year Day, Yugadi.
1: మంచి చెడ్డలు రెండును కలిసి ఉండు. మంచి చెడ్డలు రెండును కలిసి వీధి విడదీయం నెవరి తరము కాదు. వీటి
0: కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 21st March 2004 ఇన్ ప్రశాంతి నిలయం on the auspicious occasion of the Telugu New Year Day, Yugadi.

0: కాదు. వీటి విడదీయం ఎవ్వరి తరము కాదు. మంచి నీచెంత నిర్జీయుడు. శ్రద్ధ కలిగిన వారికి చందు అదయు, శ్రద్ధ కలిగిన వారికి చందు అదియు. ఇంతకన్నాను వేరెత్తి ఎరుగపరదు.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జిస్ట్ టుగెదర్. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు సెపరేట్ దెమ్ అండ్ సార్ట్ దెమ్ అవుట్. But the one with sincerity will have that goodness with him. What else to be communicated to you?
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Idi nūtana samvatsaram.
1: This is the new year.
0: Ee vidhamga nūtana samvatsaram lo enniyo gadichinappudikini మన జీవితం మాత్రము పాతదిగానే కనిపిస్తూ ఉండాలి.
1: దో వీ హావ్ హ్యాడ్ మెనీ ఆఫ్ ది న్యూ ఇయర్స్ యెట్ అవర్ ఓల్డ్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ స్టిల్ కంటిన్యూస్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్?
0: రెండును కలిసి ఉండు.
1: That good and bad coexist.
0: Itti kaliyakanu veru cheyatam evari taramu kaadu.
1: It's impossible for anyone to separate them.
0: Itti prema swarupamu, itti daiva swarupamu edalla elladala ichiye undunu.
1: The divinity and the principle of love remain forever as existence.
0: Atti nilchina shashvatamainatvanti satyamainatvanti tattvamunu manamu gurtinchukovadaniki prayatninchali.
1: We'll have to make every effort to hold on to this eternal principle of love.
0: Adi మానవుని ప్రధానమైనటువంటి యొక్క వెతుకుడు.
1: దిస్ ఇస్ ద ట్రూ సర్చ్ ఫర్ మ్యాన్ కైండ్.
0: దేనిని వెతుకుతున్నావు?
1: వాట్ ఇస్ ఇట్ దట్ యువర్ సర్చింగ్ ఫార్?
0: దేనిని తెలియకుండా ఉన్నదో, దేనిని తెలుసుకోవాలని ఆశిస్తున్నావు, దానిని వెతకటం.
1: యు ఆర్ సర్చింగ్ ఫర్ దాట్ which has to be searched for, which is to be obtained.
0: Itti nirantaramu manu venta janta inta undi kodappudikini manavudu gurtinchukolekapothunnadu.
1: Though it is with you, in you, around you, you are not able to recognize it.
0: Karanam emiti?
1: What's the reason?
0: Ee nilchinatvantide నిజమైనటువంటి యొక్క రూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ హెస్ బిన్ స్టాండింగ్ ఓవర్ దేర్ ఈస్ ద ట్రూ ఫార్మ్.
0: సత్యమే నిజమైనటువంటి ధ్యానము.
1: ట్రూత్ ఈస్ ట్రూ మెడిటేషన్.
0: మెడిటేషన్ అనగా ఏదో ఒక దానిని వెతుకుతున్నాము, అది నాకు లభించింది అని చెప్పుకొని తృప్తి పెట్టడం మాత్రం కాదు.
1: మెడిటేషన్ డస్ నాట్ మీన్ the state of complacency or satisfaction by obtaining that for which you have been searching for.
0: Yedi manato kalisi unnado adi e manam vadiledi.
1: That which is with us has to be given up.
0: Tanato kalisi undinappudiki kani tanu danni vadile petti kalinaatvanti dani kosamai aneka apohara jarputhunnam.
1: Though it is with him throughout, he is just in search of that which is apart from him, away from him.
0: Nityamaina, satyamaina, adbhutamaina, anandamaina, satyame.

0: సర్వత్రా ప్రాకి ఉన్నది.
1: దట్ ఎటర్నల్ మిస్టీరియస్ వండర్ఫుల్ మిస్టికల్ ట్రూత్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: అట్టి సత్యమును మనం గుర్తించుకోవడమే మన ప్రధానమైనటువంటి యొక్క మార్గము.
1: ద మెయిన్ పార్ట్ ఆఫ్ హ్యుమానిటీ లైస్ ఇన్ సర్చింగ్ ఫర్ దట్ ట్రూత్.
0: ప్రతి మానవుడు కూడాను సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్తాడు. కానీ విచారణ చేస్తే తాను చేసినటువంటి పని ఏమాత్రము ఫలించలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ మ్యాన్ డిక్లేర్స్ దట్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్టర్ ట్రూత్ బట్ హీ హ్యాస్ నాట్ బీన్ సక్సీడెడ్ ఇన్ హిస్ అటెంప్ట్.
0: నిత్య సత్యమైనటువంటి ఆనందము మన యందే నిరంతరము కదిలాడుతూ ఉన్నది.
1: That eternal bliss is present in us throughout to eternity.
0: అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఏ రీతిగా చూడగలము?
1: That eternal principle of truth, divinity, how is it possible for all of us to visualize?
0: సత్యము కంటే మించినటువంటిది ఈ జగత్తు నందు మరొకటి కానరాదు.
1: In this world, there's nothing beyond the truth.
0: అట్టి సత్యాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: It's man's main responsibility to recognize truth.
0: అది ఎప్పుడు చూసినా కానీ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నది.
1: That truth is in you, with you, around you, after you.
0: కానీ ఏదో నీకు కనిపించకుండా పోయినట్టు దాన్ని వెతుకుతూ ఉండినట్టుకు నీవు భావిస్తున్నావు.
1: As it is non-apparent, you think that you are not facing it and so you go on searching for it.
0: కనుక నీ యందు ఉన్నటువంటి దానిని నీవు మరచి బయట ఉన్నటువంటి దాన్ని వెతుకుతూ ఉన్నావు.
1: And henceforth what's happening is you are forgetting what is immanent, innate in you and you are searching for that which is outside you.
0: అట్టి దివ్యమైనటువంటి తత్వమును మనం గుర్తించడానికి ఎన్ని విధములు సాధన చేస్తున్నారు మీరు?
1: To recognize that innate inborn divinity, what sort of spiritual practices we are adopting now?
0: దీనికి సాధనలే చేయనక్కర్లేదు.
1: In fact, we don't need to follow any practice.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉన్నటువంటి దానిని నీ వెతికేది ఎక్కడ?
1: When that is present in you, with you, above you, around you, where you are going to search for it?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవాన్వేషణ జరుపుతున్నామని భావిస్తున్నారే కానీ దైవాన్వేషణ జరపటం లేదు.
1: దో యూ డిక్లేర్ దట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఫర్ గాడ్, ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్.
0: దీన్ని అన్వేషణ చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఇట్ ఎయిదర్.
0: ఎప్పుడు నీ వెంటనే ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఆల్వేస్ విత్ యూ.
0: ఎప్పుడు నీతోనే ఉంటున్నది.
1: ఇట్ ఇస్ జస్ట్ ఆఫ్టర్ యూ.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క తత్వమును నీవు వెతకటం అనేటువంటిది పెద్ద పొరపాటు.
1: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ ఆఫ్టర్ యూ న్యూ అరౌండ్ యూ అండ్ ఇఫ్ యూ సర్చ్ ఫర్ ఇట్ ఇట్ ఈస్ మీనింగ్లెస్.
0: యమ నియమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి అని సమాధిని మాత్రమే ప్రత్యేకంగా నీవు భావిస్తున్నావు.
1: సమాధి విచ్ ఇస్ ద అల్టిమేట్ అమంగ్ ఆల్ ది డిఫరెంట్ స్టెప్స్ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ending with samadhi as the ultimate reality you consider itself.
0: కాని దీనికి సమాధి అని పేరు పెట్టడం మంచిది కాదు.
1: The term samadhi is not appropriate.
0: Samadhi అనగా అన్నింటి యందు కూడాను సమంగా ఉండేటువంటిది.
1: That which is equanimous in all periods of time is samadhi.
0: ఇట్టి పవిత్రమైనటువంటి తత్వం అందరి యందు ఉంటున్నది.
1: This sacred principle is present uniformly in
0: కేవలం సాధన చేసిన వారి దగ్గర మాత్రమే లభించదని అనుకోవటం పెద్ద పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు ఫీల్ దట్ దిస్ ఈక్వానిమిటీ ఈస్ ప్రెసెంట్ అమంగ్ దోస్ హూ ప్రాక్టీస్ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్.
0: నీ తత్వాన్ని నీవు ఎక్కడైనా బయట వెతుకుతున్నావా?
1: డూ యూ సర్చ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్ అవుట్ సైడ్?
0: నీ యొక్క సెల్ఫ్ ని నీవు ఎక్కడైనా బయట వెతుకుతున్నావా?
1: Do you search for yourself outside in the external world?
0: అట్లా వెతికేటువంటి వాడు మూర్ఖుడని చెప్పవచ్చు.
1: The one who searches himself in the outer world is a fool.
0: నిన్ను నీవు చూసుకోవడానికి నీ యందే వెతకాలి.
1: టు నో దై సెల్ఫ్ యు హావ్ టు గో ఇన్ వర్డ్.
0: బయట వెతకడం ఇది పొరపాటు.
1: టు మూవ్ అవుట్ వర్డ్ ఇస్ ఎ మిస్టేక్.
0: కనుక దేనిని వెతకాలనుకుంటున్నావో అది నీలోనే ఉన్నది.
1: దట్ వాట్ యు ఆర్ సర్చింగ్ ఫార్ ఇస్ ఇమ్మనెంట్ ఇన్ యూ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క తత్వమును మనం సాధన చేత దాన్ని అత్యంత దూరంగా చేసుకుంటున్నాం.
1: ది సీక్రెట్ ప్రిన్సిపల్ హ్యాస్ గాట్ డిస్టెన్స్డ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ సర్చ్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ఎక్కడ కూడా నువ్వు వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్ ఎనీవేర్.
0: నీది కానటువంటి దాన్ని నీ వెతుకుతున్నావు.
1: యు ఆర్ సర్చింగ్ దాట్ వాట్ ఈస్ నాట్ యువర్ ఓన్ ఐడెంటిటీ.
0: ఇట్టి పిచ్చి మనసులు కలిగినటువంటి వానికి యథార్థం ఎట్ట బోధపడుతున్నాడు.
1: This madness will never take you anywhere.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Nee endu prema unnadi.
1: There is love within.
0: Kani aa premanu ekkadi nunchi nee gonichchavu.
1: Where from have you got it?
0: Adi ekkadiki pothunadi.
1: In which direction does it flow?
0: Ekkadiki raavatam povatam ledhu. Raaka pokaru lenatti shashvatundu aa yokka vachyamu.
1: It neither gets in nor leaves you, neither entrance nor exit.
0: Kanuka manu sadhana anetundi kevalam kaalamlo vyartham gaavichukune nimittame manu cheyutunnave kaani nijanga sadhana cheyatam antante nenu neni anetundi satyanni gurtinchukunnappudu vaadiki inka maru sadhana akkaledu.
1: In the name of spiritual practice sadhana we are wasting our time. The moment you recognize the fact that I am I, then and there itself reality is experienced.
0: Kanuka nenu aneetundi ekkadi nunchi vastundadi.
1: This term I, what's its origin?
0: Taneyende untunnadi.
1: It is within.
0: Tane kalpinchukuntunnadu.
1: It's of your own.
0: Ee kalpitamainatundi nenu tanu kalpinchukoni amitanga bhavistunnadu.
1: In fact it is of his own imagination and he magnifies it.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తనలోనే ఉన్నటువంటి యొక్క సత్యాన్ని తాను గుర్తించడం అత్యవసరం.
1: Therefore it's most essential for every man to turn inward and know his true nature.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: తన యొక్క తత్వము తనదే కాని పరులది కాదు.
1: In fact your nature belongs to your own self, not to any foreign person.
0: నీ సెల్ఫ్ ని నీవు ఎందుకు వెతుకుతున్నావు?
1: వై డు యు సర్చ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్?
0: అది నీ యందే ఉంటున్నది.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
0: కనుక నేను వెతికేటువంటి వస్తువు నా యందే ఉన్నది అనే సత్యాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు.
1: హీఈస్ ఎ ట్రూ ఎస్పరెంట్. హీ హూ అండర్స్టాండ్స్ దాట్ వాట్ హీ సర్చింగ్ ఫార్ ఈజ్ ఇన్ రియాలిటీ ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ హిమ్.
0: కనుక మనం వెతకటం అనేటువంటిది కేవలము ఒక పిచ్చితనమే.
1: Therefore the search in the common parlance is a sign of madness.
0: తను నొసటియందున్నటువంటి చెట్టును తాను వెతకటం ఎందుకు?
1: When it's all around why should he search for it?
0: కనుక మనం వెతికేటువంటిది అనేటువంటిది చాలా చెడు మార్గమే.
1: Therefore it's wrong path, wrong procedure to search for divinity.
0: కన్నులు మూసుకొని దేన్నోని యోచన చేస్తున్నావని అనుకోవటం అది కూడా పెద్ద పొరపాటే.
1: Though you have written, you are thinking that you'll find some time later is also sign of ignorance.
0: కనుక మనం సత్యనిత్యమైనటువంటి మన నీడను మనం వెతకడం అవసరం లేదు.
1: Therefore that which follows you doesn't need to be searched.
0: మీరు వెతికేటువంటి యొక్క సత్యము మీ యందే నిలిచి ఉన్నది.
1: That truth for which you have been searching for all along is in you.
0: కృష్ణ తత్వమునందు అనేక విధములైనటువంటి యొక్క సాపోదనలు అనేక విధములైనటువంటి వెతుకులు చాలా జరిగినాయి.
1: In relation to Lord Krishna there have been many paths followed, many paths of inquiry and practices.
0: కానీ అవన్నీ కూడాను కట్టకడపటికి వ్యర్థమైపోయినవి.
1: All of them were in vain finally.
0: కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is Krishna?
0: దైవం ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: అంతా తనయందే ఉంటున్నది.
1: In fact everything is with him.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ ప్రేమ అనేటువంటిది పుట్టినది కాదు.
1: Love is not born.
0: అది మన నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: ఇట్ ఎమనేట్స్ విత్ ఇన్ యూ.
0: ఆ ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమను ఆవిర్భావంగా చేసుకున్నప్పుడే నీ నీ సత్యభావం నీకు దక్కుతుంది.
1: వెన్ వన్స్ ద లవ్ దట్ ఎమనేట్స్ ఇన్ యూ షుడ్ మేనిఫెస్ట్ దెన్ దేర్ ఇస్ జస్టిఫికేషన్.
0: ఇది బట్ట.
1: దిస్ ఇస్ క్లాత్.
0: ఇది బట్ట కాదు.
1: నో.
0: ప్రతి
1: ఇస్ కాట్.
0: ఈ విధంగా పోతూ పోతూ వస్తే కట్ట కట్టుకి ఒక్కటే నిలిచిపోతుంది.
1: అల్టిమేట్లీ ది కాటన్ రిమైన్స్ వన్.
0: కనుక మనం విచారణ చేయటం అనేటువంటిది చాలా పొరపాటుతున్నాము.
1: వాట్ వీఆర్ బాదరింగ్ అవర్ సెల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంక్వైరీ ఈజ్ రాంగ్లీ డైరెక్టెడ్
0: ప్రేమ స్వరూపులోనే
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈ ప్రేమ అనేటువంటిది మీకు ఎంత అర్థమవుతుందో మీకు గుర్తించాలి.
1: యు మస్ట్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ లవ్.
0: ప్రేమ అనగా అన్నిటిపైన ప్రేమనే ఉంటుంది మనకు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ లవ్ ఆల్.
0: తినే తిండి పైన,
1: the food that we part,
0: katte badda paina,
1: and the clothes we wear,
0: chuche chupulo,
1: our looks,
0: anninti yandu okate unnadi.
1: There is love indeed.
0: Aithe manamu mana chupulu vyathyasanga uncheta,
1: because there is some difference in our looks,
0: mana bhavamulu vyathyasanga undatam cheta,
1: because of variety in our thoughts,
0: veru veruga manam bhavinchukuntunnam,
1: we find the duality or separateness.
0: Idi chaala parapaatu.
1: It's a big mistake.
0: నేను నేనే.
1: I am I.
0: అదే మనం వెతకవలసినటువంటి.
1: That's the message which is necessary.
0: నీవు నీవే కానీ నీవు నేను కాదు.
1: In fact, you are you and I am I.
0: కనుక ఈ భేదభావంతో కూడినటువంటి ఒక పదములే మనం అనేకంగా భిన్నంగా మారుస్తూ ఉండాలి.
1: Because of our vocabulary nomenclature, we are confused, giving scope for duality.
0: లోకంలో అనేకం కనిపిస్తుండే మనకు.
1: In this world we see many.
0: కాబట్టి కానీ అవి అనేకంగా మనం భావిస్తున్నాము చాలా పొరపాటు.
1: We consider them many, but it's not correct.
0: అనేకంగా కనిపించేటువంటి అంతా కూడాను ఏకమైనటువంటివి.
1: Though there is vast variety in the outer world, there you find underlying oneness.
0: కనుక అనేకంగా ఉన్నటువంటిది ఏది కూడాను ఒకటి కనిపించదు మనకు.
1: Therefore that which is a variety, multiplicity, is not variation.
0: కనుక నీకు ఏకంగా కనిపించేటువంటిది నీవు.
1: In fact, that which is one is your true self.
0: అట్టి ఏకత్వమైనటువంటి వ్యక్తియే నిజమైనటువంటి దైవత్వం.
1: This fundamental principle of unity, the real I, is divine.
0: కానీ నేను అనేటువంటిది ఇది ఫండమెంటల్ది.
1: This true I, the self, is fundamental.
0: మనము అనేటువంటిది అంతా కూడాను భిన్నమైనటువంటివి.
1: The we is variation, duality.
0: నిన్ను నీవు అద్దంలో చూసుకున్నప్పుడు,
1: when you stand in front of the mirror,
0: అప్పుడు నీవు ఎంత మందిగా కనిపిస్తావు?
1: How many images you find?
0: లేదు.
1: No.
0: నీకు నీవు కనిపింపజేసేటువంటి అద్దములు వేరు వేరుగా ఉన్నాయి, కానీ ప్రతిబింబం ఒక్కటిగానే ఉంది.
1: Though the mirrors are many, giving scope for number of images all around, you are just one.
0: కనుక ఈ ప్రతిబింబమైనటువంటిది అంతా కూడాను ఒక్కటే.
1: All the reflections stand for only one, the main object.
0: కనుక అట్టి ఏకత్వమే నేను అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ ఈస్ దిస్ ఐనెస్.
0: ఈ టంబ్లర్ లో నీరు పోసుకున్నావు.
1: దిస్ టంబ్లర్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఇది నీవు చూసుకున్నప్పుడు నీ ముఖమే నీకు కనిపిస్తూ ఉండాలి.
1: వెన్ యూ లుక్ ఇన్ యు ఫైండ్ యువర్ ఓన్ ఇమేజ్ రిఫ్లెక్షన్ దేర్.
0: కానీ నీ ముఖం వేరే కాదు.
1: యువర్ ఫేస్ ఇస్ నాట్ సెపరేట్.
0: నీ ముఖమే నీకు అక్కడ ప్రతిబింబంగా కనిపిస్తుండాలి.
1: యూ సీ యువర్ ఓన్ ఫేస్ యాజ్ రిఫ్లెక్షన్.
0: అదే విధంగానే
1: similarly
0: neeku nuve pratikimbanga kanipistunnavu.
1: You see your own reflection.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Vidyarthulara,
1: students.
0: Vidyarthiniyulara,
1: boys and girls.
0: Meeru telusukovalsinatundi egatvamainatundi oka divyatvanni.
1: What you are supposed to know is this, the point oneness, the unity, divinity.
0: Aa okadanani meeru kalusukunte anni chusina vaaru avutaru.
1: If you know this fundamental one divinity, you'll be knowing rest.
0: Prapachikanga bhinnanga kanipinchinappatikini,
1: this world may be dual,
0: kani divyamainatundi anto ekatvam gane undali.
1: But in the spiritual sense, it is only one that exists.
0: Neevu moodu rakamainatundi bommalu chustunnavu.
1: You see three pictures.
0: Nee bommalu neevuga chusukuntunnavu.
1: You see your own picture as
0: నీ బొమ్మను నీవు వేరుగా చూస్తున్నావు.
1: And sometimes you consider separate.
0: వేరుగా చూసిన బొమ్మను నీవు రెండు ఒకటే అయిపోతున్నావు.
1: The picture of your own which you consider separate are two now.
0: కనుక ఇవన్నీ కూడా నీలో నీకు కలిగేటువంటి ఒక మార్పులే.
1: These are all the changes, the thoughts in you only.
0: దైవత్వాన్ని మనం ఒక్కతూరి మనం చక్కగా చూడొచ్చు.
1: You can certainly visualize the divinity at once.
0: కనుక అట్టి ఏకత్వాన్ని మనం చూడటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
1: We make several attempts to experience this oneness of the
0: divinity. ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఇది దైవత్వం అనేటువంటిది ఎన్ని రూపంతోనూ లేదు.
1: Divinity is not varied.
0: అంతా ఒకే రూపమే.
1: It's only one form.
0: ఏకం సత్య ప్రభోదావదంతి.
1: It's only truth is one which is spoken referred to as many.
0: కానీ తాను చూస్తున్నటువంటిది తానే అయినప్పటికీ,
1: though he sees himself,
0: అది భిన్నత్వంగా భావిస్తున్నావు,
1: he considers as many.
0: అది ఏ మాయ.
1: This is illusion.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా చూపించేటువంటిది మాయ.
1: It is this illusion which makes one look as many.
0: కానీ అది అనేకత్వం కాదు.
1: In fact, it is not.
0: నీ ఏకత్వమే.
1: It's one only.
0: భిన్నత్వం అనేటువంటిది కేవలము నీ యొక్క భ్రాంతులే.
1: Diversity is of your own making, imagination.
0: కనుక నీ భిన్నత్వాన్ని నీవు మర్చిపో.
1: Forget this plurality.
0: దైవత్వాన్ని నీవు చింతన చేయి.
1: Think of the divine.
0: ఏ పేరైనా పెట్టు, ఏ రూపమైనా పెట్టు, ఏ నామమైనా పెట్టు.
1: Call it by any name. Give it any form whatsoever of your choice.
0: కానీ ఒకానొక సమయంలో,
1: at one time,
0: రాధ కృష్ణుని చూసుకొని,
1: వాచింగ్ కృష్ణ,
0: కృష్ణుడే నా యొక్క నిజమైనటువంటి భావము,
1: షీ కన్సిడర్డ్ కృష్ణ యాజ్ హర్ ఓన్.
0: కానీ అనుకుంది కానీ మరి తక్షణమే, ఇయో కృష్ణుడు వేరు నేను వేరు.
1: బట్ దేర్ ఆఫ్టర్ నెక్స్ట్ మోమెంట్ షీ థాట్ దట్ షీ సెపరేట్ ఫ్రమ్ కృష్ణ.
0: అది పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్.
0: అది తానే కానీ తాను వేరు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ అండ్ కృష్ణ ఆర్ వన్, నాట్ సెపరేట్.
0: అట్టి ఏకత్వమైనటువంటి యొక్క కృష్ణుణ్ణి భిన్నత్వంగా భావించుకోవటము తన మనోదోషమే తప్ప వేరు కాదు.
1: ద మిస్టేక్ లైస్ ఇన్ అవర్ థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ ద మైండ్. కృష్ణ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ద ఓన్లీ వన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు నిజంగా దేన్ని చూసినప్పటికీ అదంతా దైవత్వంగానే భావించండి.
1: కన్సిడర్ ఆల్ ఎసెన్షియలీ యాజ్ డివైన్ వాట్ ఎవర్ యూ సీ.
0: ఇది అతను ఇతను అనేటువంటి యొక్క భేదభావములకు చోటు ఇవ్వకండి.
1: నెవర్ గివ్ స్కోప్ ఆర్ ఛాన్స్ ఫర్ డిఫరెన్సెస్.
0: వారు వీరు అనేటప్పటికీ ఈ భావం పూర్తి పంచిపోతుంది.
1: వెన్ వన్స్ యూఆర్ ఫీలింగ్ సచ్ అస్ మైన్ అండ్ థైన్, దెన్ నేచురలీ యూఆర్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది నీ యొక్క ప్రేమతత్వంలో ఉన్నటువంటి ప్రతిబింబమునే కాని మరొకటి కాదు.
1: దే ఆర్ ఆల్ జస్ట్ రిఫ్లెక్షన్స్ బికాస్ ఆఫ్ యువర్ లవ్, నాట్ సెపరేట్.
0: ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్లు అన్ని కూడాను ఒకదాని యొక్క సంబంధం అనే.
1: ద రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ బిలాంగ్ టు ది ఓన్లీ వన్ బేసిక్ ప్రిన్సిపల్.
0: కనుక మీ యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ అంతా కూడాను నీవేగానే భావించు.
1: సో కన్సిడర్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ యాజ్ యువర్ ఓన్.
0: కానీ నీవే ఇంకొక దీంతో రిఫ్లెక్షన్ గా కనిపిస్తున్నావు.
1: అండ్ యూ విల్ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ సమ్వేర్ ఎల్స్.
0: నిన్ను నీవు అద్దంలో చూసుకుని అద్దంలో ఒక ప్రతిబింబంగా ఉంది అంటున్నావు.
1: యు లుక్ ఇన్ టు ద మిర్రర్ అండ్ యు ఫైండ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ యువర్ ఓన్.
0: లేదు, అద్దము ప్రతిబింబాన్ని చూపించేటువంటి ఒక తత్వమే తప్ప అద్దంలో నీవు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ మిర్రర్ షోస్ యువర్ రిఫ్లెక్షన్ అండ్ యు ఆర్ నాట్ దేర్ ఇన్ ద మిర్రర్.
0: తన యందే ఉండినటువంటి దైవత్వం,
1: డివినిటీ విద్ ఇన్ హర్,
0: పరాయి వ్యక్తిని ఎందుకు నీకు కనిపించినట్టుగా కనిపిస్తే,
1: when it appears as though it is another person,
0: పరాయి వ్యక్తులు కాదు,
1: then it's not true.
0: తనం తాను మర్చి పరాయి వ్యక్తులను దైవంగా భావిస్తున్నాడు.
1: One is forgetting his own self and considers the other as divine.
0: కనుక దీనినే నారదుడు చెప్పాడు.
1: This is what Narada said.
0: అమ్మా రాధా,
1: రాధా,
0: నీవెవరనుకున్నావు?
1: Who are you?
0: నీవు కేవలము రాధ అనేటువంటి పేరుకు సంబంధించిన వ్యక్తి కాదు.
1: యు ఆర్ నాట్ సింప్లీ ద పర్సన్ బేరింగ్ ద నేమ్ రాధ.
0: నీవు రాధ అనేటువంటి భ్రమతో నీవు మునిగిపోతున్నావు.
1: యు హావ్ ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ నేమ్.
0: నీవు కానే కాదు ఇది.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ ద
0: నేమ్. అంతా కృష్ణుడే.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ కృష్ణ, దట్స్ ఆల్.
0: కృష్ణ యొక్క ప్రతిబింబమే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
1: And you are the reflection of Krishna. Consider yourself separate. No.
0: ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ మనకు ఇన్ని విధమైనటువంటి యొక్క భేదములకు గురి అయిపోతున్నాయి.
1: Reaction, reflection, resound are responsible for differences.
0: ఒక కొండ మరకు పోయి ఓ అని నీ వరుసు.
1: Just go near the hill అండ్ షౌట్ ఓ.
0: అక్కడ ఏదో ఇంకోటి కూడా ఓ అని అరిచినట్టు కనిపిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ది ఈకో, ద సేమ్ సౌండ్ ఓ.
0: కనుక ఆ సౌండ్ తందే కాని పరులు కాదు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ సౌండ్ దట్ ఈకోడ్.
0: ఇట్ తన సొత్తాన్ని తాను పరాయిదీనిగా భావించి తాను పొరబడిపోతున్నాడు.
1: సో ఇట్స్ యువర్ ఓన్ బట్ యు కన్సిడర్ ఇట్ ఏలియన్.
0: ఎక్కడ చూసినా జగత్తు లోపల ప్రతిబింబమునే మనకు కనిపిస్తున్నాయి గాని
1: ఎవ్రీవేర్ వి ఫైండ్ రిఫ్లెక్షన్స్.
0: అందరూ ప్రతిబింబ స్వరూపులే.
1: ఆల్ ఆర్ రిఫ్లెక్షన్స్.
0: ఈ ప్రతిబింబాలు తందిగా భావించుకుంటున్నారు.
1: యు కన్సిడర్ ది రిఫ్లెక్షన్స్ అస్ రియాలిటీ.
0: అది ఏనాడు నీవు వదులుతువో అప్పుడే నీకు నీ యొక్క బింబం నీకు పూర్తిగా కనిపిస్తుంది.
1: ద మూమెంట్ యు అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ ద రిఫ్లెక్షన్ యు విల్ నో ది ట్రూత్ ఆఫ్ వన్నెస్.
0: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక అద్దం తీసుకుని నీ ముఖాన్ని నీవు చూసుకో.
1: వాచ్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్.
0: అయ్యో ఇది నా ముఖమేనే అంటున్నావు.
1: దెన్ ఇస్ దిస్ మై ఫేస్? ఏ క్వశ్చన్ మే కమ్.
0: అయితే నీవెవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: ఇది నీ ముఖమే అయినప్పుడు ఆ ముఖంలో ఉండేటువంటి వారు కొత్త వారు కాదే.
1: When you say that's your face, the one there is not separate.
0: రెండు ఒకటే.
1: Both are one actually.
0: ఇట్టి ఏకత్వమును భిన్నత్వంగా భావించి పొరపడుతుండేది నీవే.
1: In fact, this oneness is mistaken. It's because of your own mistake in thought.
0: కనుక మన తత్వాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to know our true nature.
0: నీవెవరు?
1: Who are you?
0: నీవే తాను.
1: In fact, you are
0: తానే నీవు.
1: In fact, you are.
0: నీవు తాను రెండు చేరితే ఒకటైపోయింది.
1: You and he are one.
0: కనుక ఇట్టి ఏకత్వాన్ని మనము భిన్నత్వంగా భావించుకుని మనమే పొరపడిపోతున్నాము.
1: Therefore, we are mistaken considering this unity as
0: ప్రతి విషయంనందు కూడాను ఇట్టి రిఫ్లెక్షన్ రియాక్షన్ చేసినట్లోనే.
1: In every matter, you come across this reaction, reflection and resound.
0: కనుక మనం ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ కు చోట ఇవ్వకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ దీస్ త్రీ, రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
0: ఒక అడవికి పశువులు తోలుకొని పోయాడు ఒక కొడుకు.
1: ఎ పర్సన్ ఇస్ టేకింగ్ కౌస్ అలాంగ్ విత్ హిమ్ టు ఎ నియర్ బై ఫారెస్ట్.
0: రూట్ కు పెట్టుకుని పాట పాడుతున్నాడు.
1: వెల్ హీ వెంట్ ఆన్ ప్లేయింగ్ ఆన్ ఎ ఫ్లూట్ దేర్.
0: ఆ పాట పాడుతున్నంతసేపు తాను తిరిగి ఎవరో పాట పాడుతున్నారు నాకు విరోధంగా అని తాను భావించాడు.
1: As he went on playing on the flute, he could listen to the voice. And he thought that is someone else's voice.
0: వాడి పైన కోపం వచ్చింది.
1: He was so angry with the other person.
0: పశువులు తోలుకున్నాడు ఇంటికి వెళ్ళాడు.
1: He just brought them home, all the cows.
0: అమ్మా నేను రేపటి దినం నేను పశువులు తీసుకుని పోను.
1: He said, Mother, I'm not going to rear cows tomorrow.
0: నేను ఏది చెప్తే వాడు అదే చెప్తున్నాడు.
1: I come across a person who's responding.
0: నాకు ఎవరో ఒక అడవి లోపల ఒక పెద్ద దేశి ఉన్నాడు.
1: There is a person there in the forest.
0: ఏ పాట పాడితే అదే పాటే పాడుతున్నాడు.
1: Whatever I sing, he sings back.
0: కాబట్టి నన్ను అవమానం చేస్తున్నాడు.
1: I'm insulted.
0: అప్పుడు ఆమె చెప్పింది, నాయన.
1: Then she says,
0: ఇది నీ పొరపాటే.
1: It's your mistake.
0: నీకు నీవే పలుకుతున్నావు.
1: In fact, it's only your voice.
0: నీ ప్రతిధ్వనియే నీకు వినిపిస్తున్నది.
1: It's just your own sound.
0: నీ పాటనే వాడు పాడి పాడటం కాదు.
1: It's not any person singing the same song as you.
0: అయితే రేపటి దినం రా అన్నాడు.
1: And he wanted his mother to follow him on the following day.
0: తెల్లవారేటప్పటికే తల్లిని తీసుకున్నాడు.
1: Next morning,
0: నిన్న పోయినటువంటి కొండల చాటుకు తాను పోయాడు.
1: Accompanied by his mother, he went to the same forest.
0: ఒక పాట పాడాడు.
1: And then he started playing on the instrument.
0: అక్కడ నుంచి కూడా ఒక పాట వచ్చింది.
1: And also voice came.
0: చూడు, ఎవరో నన్ను గేలి చేసినట్టుగా నాకు విరుద్ధంగా పాట పాడుతున్నాడు.
1: Then he points to his mother and says, someone is heckling at me, making fun of me.
0: ఇప్పుడు ఆ కుమారుడు దగ్గర తీసుకుని.
1: And then mother called him close.
0: నాయనా, ఇది నీ ప్రతిబింబమే కాని నీ సౌండే కాని బయట వాడు కాదు.
1: And the mother tells him, look here my dear son, that's all your reaction, reflection is sound, that's just echo, nothing else.
0: ఎక్కడ పోయినప్పటికి నీ మన సౌండ్ మనకే కనిపిస్తుంటది.
1: Wherever you go, you certainly know your sound.
0: బయట వారు ఎవ్వరూ నీకు పోటీ చేయరు.
1: There's no person alien to you, different from you.
0: అని చెప్పి కుమారుని బుజ్జగించి ఇంటికి తెచ్చింది.
1: So saying, she brought her son home.
0: అటువంటి ప్రతిబింబాలను చూసి మనం ఇప్పుడు చాలా ప్రబోధం చేసి వచ్చి పోరపడుతున్నాము.
1: We are mistaken likewise, identifying ourselves with the reflections.
0: మీరు దైవాన్ని చూడాలనుకుంటే ఒక్కతూరి మీరు దృఢం చేసుకోండి.
1: determined completely once to see God.
0: నా దేహం ఇది నా దేహం అని భావిస్తున్నాను కానీ ఈ దేహం నాది కాదు.
1: You have body identification. In fact, you are not the body.
0: ఈ దేహం నీవు కాదు.
1: You are not the body.
0: నీకు ఈ భావము భ్రమగా కనిపిస్తుంటాది.
1: It is only your own feeling of body identification.
0: ఈ భ్రమనే నీకు నీవు అనుకుంటే నీవెక్కడున్నావు.
1: This is only your illusion, imagination. Where else you exist?
0: నీ యొక్క ప్రతిబింబాన్ని నీవు కల్పించినప్పుడు నీకు ప్రతిబింబం ఇంక ఎక్కడ ఉంది?
1: Where is your reflection then?
0: కనుక పిల్లలందరూ కూడా చక్కని చూసుకోవాలి. ఎక్కడ చూసేది కూడా మీ యొక్క ప్రతిబింబమే కానీ వేరు కాదు.
1: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ ఆల్ ఓవర్.
0: మీరు ఇప్పుడు చూస్తున్నట్టు సాయిబాబా సాయిబాబా సాయిబాబా అనుకుంటున్నారు.
1: యు ఆల్ సే సాయిబాబా.
0: కానీ నేను సాయిబాబాని కాదు.
1: భగవాన్ ఇస్ నాట్ సాయిబాబా.
0: నేను మీరే, మీరు నేనే.
1: ఇన్ ఫ్యాక్ట్ స్వామి ఇస్ యూ, యు ఆర్ భగవాన్.
0: ఈ సత్యాన్ని పూర్తి మీరు గుర్తించండి.
1: నౌ దిస్ ట్రూత్ క్లియర్లీ.
0: గుర్తించుకుంటే ఇంక భేదములే మీకు ఉండవు.
1: Then there will be no differences at all.
0: నిన్ను నీవే ఒక చెంప కొట్టుకో.
1: జస్ట్ స్లాప్ యువర్ సెల్ఫ్.
0: నీకు నీవు చెంప కొట్టుకుంటే ఎవరికి దెబ్బ తగిలింది?
1: Then who is hurt when you slap yourself?
0: నీకే దెబ్బ తగిలింది.
1: Yes, you are hurting yourself.
0: వాడిని ఎవరినో నేను కొట్టాననుకుంటున్నావు.
1: You think that you are slapped by someone else.
0: ఎవరినో కాదు, నిన్ను నీవే కొట్టుకున్నావు.
1: In fact, you are hurting yourself.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా ఒకరిని మనం దూషించావు.
1: You have accused someone.
0: కానీ అతన్ని దూషించినట్టుగా నీవు భావిస్తున్నావు.
1: You considered it so.
0: వాణ్ణి కాదు నీవు దూషించింది, నిన్ను నీవే దూషించుకున్నావు.
1: You are criticizing, accusing your own self.
0: ప్రతి ఒక్కటి కూడాను జరిగే చర్యలన్నీ కూడాను నీవు చేసుకునేటువంటివే కానీ పనులవి కాదు.
1: All our actions are of our own making. They don't belong to anybody.
0: మీరందరూ కూడాను పరులు గాని భావిస్తున్నావు.
1: You consider that someone else or
0: పరులే లేరు.
1: There are no other person.
0: అంత ఉన్నది ఒక్కరే.
1: Only one that exists.
0: మీరందరూ కలిసి ఒకరే చెప్పగలరు?
1: How do you say that you are one when there are so many around?
0: కనుక ఇవన్నీ కూడా ఈ భావంతో పెట్టుకుంటే అందరూ వేరు వేరైనారు.
1: It is only because your approach, your outlook that makes you feel diverse.
0: నీవు కొన్ని ఒక 5,000 లడ్డూలు ఇచ్చావు.
1: And you brought some ladus.
0: నీవందరికీ పంచిపెట్టేటప్పుడు 5,000 మందికి నేను పంచాను అంటున్నావు.
1: And you say that you have distributed 5,000 ladus to everybody.
0: ఆ 5,000 మందికి కూడా నువ్వు పోయావు ప్రశ్నించు.
1: You asked all 5,000 people.
0: అయ్యా మీరు తిన్నది ఏమిటి?
1: What have you eaten?
0: లడ్డు.
1: You say laddu.
0: నువ్వు తినది ఏమిటి? లడ్డు.
1: What have you eaten?
0: ఎవరిని అడిగినప్పటికీ వాడు లడ్డు అనే చెప్తున్నాడు, కానీ నాది వేరు నీది వేరు అని చెప్పడం లేదు.
1: You ask everybody, they'll say, I have eaten laddu. They don't say that I have eaten
0: something. అదే విధంగా ప్రతి వ్యక్తి ఎందుకు కూడాను నీ ఆత్మతత్వమే నీకు ప్రతిబింబిస్తుండాలి.
1: Therefore, your own true self is appearing as a reflection.
0: కనుక నీ యొక్క తత్వాన్ని నీవు గుర్తించుకొని పో.
1: So know your true nature, your true identity.
0: ప్రేమ తత్వము ఒకటే.
1: Love is one.
0: ప్రేమ ఒక్కటే.
1: Love is only one.
0: బిడ్డ పైన చూపు, తల్లి పైన చూపు, భార్య పైన చూపు, భర్త పైన చూపు.
1: This love may be towards the daughter, the son, the husband and the wife.
0: కానీ వీళ్ళందరి పైన చూసేది ఈ ఒకే ప్రేమనే.
1: In fact, the same love proceeds in different directions.
0: బిడ్డ పైన చూసినప్పుడు నా బిడ్డ అని కచ్చుకుంటుంది.
1: Then once you look at your child, you hug her.
0: ఇది నా చెల్లెలు అనుకున్నప్పుడు ఆమె చెల్లెలిగా మాట్లాడుతుంది.
1: And when once you see your sister,
0: ఈ ఆత్మ అనేది ఒక్కటే.
1: ఆత్మ ఇస్ ఓన్లీ వన్.
0: రెండు అనేటువంటి ఆత్మలు లేవు.
1: దేర్ ఆర్ నో టూ సెల్ఫ్.
0: ఈ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించు.
1: నో దిస్ ఓన్లీ వన్ సెల్ఫ్.
0: ఎవరికెవరు భేదములు కూడా ఉండవు.
1: దేర్ విల్ బి నో డిఫరెన్సెస్.
0: ఎవరికెవరు ద్వేషములు కూడా ఉండవు.
1: యు డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఈ ద్వేషములు భేదములు పోవాలనుకుంటే ఇవన్నిట్లో ఉన్నాయని భావించు.
1: దెర్ఫోర్ కన్సిడర్ that the same self exists in everybody. There will be no differences at all when once you know the self.
0: Kanuka ee ekatvam ani matra nu gurtinchu.
1: So recognize this oneness.
0: Appude ee satyam ani gurtinchadaniki veel avutundi.
1: Then it's possible for you to know and experience the truth.
0: Pillalandaru kudanu ento premaga unnaru.
1: All children, students are full of love.
0: కానీ నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు బాబా అని మీరు అనుకుంటవచ్చు.
1: యు మే థింక్ దట్ భగవాన్ లవ్స్ మీ, భగవాన్ లవ్స్ మీ.
0: అందరినీ ప్రేమించేది బాబా ఒక్కడే.
1: ఓన్లీ వన్ భగవాన్ దట్ లవ్స్ ఆల్.
0: కానీ మీరు వేరు వేరుగా కల్పిస్తున్నారు కానీ నాకు అందరూ ఒకటి.
1: ద డిఫరెన్సెస్ అప్లై టు యూ బట్ ఆల్ ఆర్ వన్ టు భగవాన్.
0: కనుక నేనే మీరు, మీరే నేను.
1: భగవాన్ బిలాంగ్స్ టు యూ, యూ అండ్ భగవాన్ ఆర్ వన్.
0: ఈ ఏకత్వాన్ని మీరు దృఢంగా నమ్మండి.
1: స్ట్రెంగ్థెన్ దిస్ యూనిటీ.
0: రెండు అనేటువంటి ఇక్కడ ఏమాత్రమో కనిపించవు.
1: దేర్ ఇస్ నో డ్యూయాలిటీ అట్ ఆల్.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేది గుర్తించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్.
0: కొన్ని ఆధారాలు తీసుకున్నప్పుడు మీకు కొంతకాలంకి ఇది మీరు అర్థం చేసుకుంటారు.
1: వెన్ యూ గో బై సర్టన్ ఎవిడెన్సెస్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ కాంప్రహెండ్ క్లియర్లీ.
0: కనుక మీరు కొంత ఓపిక పెట్టుకోండి.
1: బి పేషెంట్ ఎనఫ్.
0: నాకు కనిపించడం లేదు, నాకు ఏమాత్రం దర్శనం ఇవ్వటం లేదు అని మీకు మీరు నిరాశపడకండి.
1: Never get frustrated that you are not able to see God, that you are not able to converse with Him.
0: Kanuka, ekatvani nivu gurtinchukoni aa ekatvani drudanga vaari pettukunnappude neeku neeve Sai Baba avutavu.
1: When once you know the principle oneness of the self as the true reality, then you will know that you are divine.
0: Kanuka neevu divine kaani neevu vere kaadu.
1: You are basically divine, nothing else.
0: ఆ డివైన్ అనేటువంటి దాన్ని మీరు డీప్ వైర్ గా తీసుకుంటున్నారు.
1: దిస్ డివైన్ యు గో యు థింక్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ డీప్ వైన్.
0: కనుక ఈ డీప్ వైన్ వరకు పోకూడదు. డివైన్
1: నాట్ ది డీప్ వైన్ ఎనీవే, ఇట్ ఈస్ డివైన్.
0: ఈ డివైన్ అని పెట్టుకున్నప్పుడు అందరూ డివైన్ స్వరూపులే.
1: ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ది డివైన్.
0: నేను, మీరే, మీరు నేనే.
1: ఇన్ఫాక్ట్ భగవాన్ అండ్ యూ ఆర్ వన్.
0: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని మీరు పెంచుకుంటూ పోండి.
1: Go on thinking, improving this idea of
0: oneness.
1: You are not separate from Bhagavan.
0: Nenu meekante veeruga lenu.
1: Bhagavan is not separate from you.
0: Nenu neevu iddaru okate.
1: In fact, you and I are one.
0: Deenini ekatvanga bhavinchukoni pondi tappaka konni dinalaku iddaru okate aipotharu.
1: When once you go on strengthening this identification with God, more and more ponder over it, experience, you become one.
0: అప్పుడే మీకు ఈ భేదం పూర్తి నశించిపోతుంది.
1: Then the differences will certainly vanish.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని వర్తించినప్పుడే మీకు ఏకత్వం కూడా అర్థమవుతుంది.
1: When once you know this truth, understand the reality, you can experience.
0: భజన బినా సుఖ శాంతి నై.

తనదు లక్షల దోషాలు దాచుకొనుచు, తనదు లక్షల దోషాలు దాచుకొనుచు, పరుల దోషంపు నలుసును.

0: divine feeling is not there in our hearts for two reasons. We know pretty well the millions of mistakes of others, whereas we hide our own mistakes. We find the mole of a defect of a mistake in others.
1: Prema swarupulaina vidyarthulara vidyarthinilara,
0: embodiments of love, students, boys and girls,
1: dhanyulu punyulu dharmikulu ainatvanti iddari vyaktulu yokka charitramu ramayanamlo kottavachinattu kanipistunnadi.
0: In the sacred text of Ramayana, the history of the two individuals who are noble, the one of charity, the meritorious in their character, are revealed.
1: Okadu Sugrivudu.
0: One is Sugriva.
1: Rendavadu Vibhishanudu.
0: The second is Vibhishana.
1: Ee Sugriva Vibhishanudu yokka charitralu maha pavitramulainatuntivi.
0: The story and the history of Sugriva and Vibhishana are sacred.
1: రామచంద్రుడే సుగ్రీవుని చూచే నిమిత్తమై అతనికి అనేక విధములైనటువంటి వినయములు చూపుతూ వెళ్ళాడు.
0: రామచంద్ర హింసెల్ఫ్ అప్రోచ్డ్ సుగ్రీవ ఇన్ ఆల్ హ్యూమిలిటీ.
1: సుగ్రీవుని అన్వేషిస్తూ వెళ్ళాడు రామచంద్రుడు.
0: రామ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ సుగ్రీవ.
1: రామచంద్రుని అన్వేషిస్తూ వచ్చాడు విభీషణుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ Vibhishana was in search of Ramachandra.
1: Ramachandrani maitri galigina tarvata Sugrivudu itanu manavadarshakudu ani nirupinchadu.
0: After friendship with Sugriva, we could know the human aspect there.
1: Kani Ramuni yokka aashrayam chikkaka purame Vibhishanudu Ramudu dayamayudu ani gurtinchadu.
0: Vibhishana could come to know the character of Rama, that he is compassionate.
1: Itti pavitramainatvanti yokka snehitulu Ramulaku kalagatam chala aanandamani anipinchindi Ramayanam.
0: Ramayana tells us that it is a matter of bliss to have a friend who is really safe.
1: Mahabharatamu 18 dinamulu jarigindi.
0: The Bharata war took place for 18 days.
1: Kani Rama Ravana yuddhamu 75 dinamulu jarigindi.
0: But Rama Ravana war went on for 75 days.
1: Bhautikanga laukikanga prakritikanga ivi dinamulaku maatrame lekka choyirinavi.
0: We count them by days by way of physical worldly sense.
1: Ivi kevalamu pravrutti yokkala ankelu.
0: This number is just worldly.
1: కానీ నివృత్తి యొక్క అంకెలను మనం విచారించి చూసినప్పుడు నాటికి నేటికి ఇంకా ఏనాటికైనప్పటికీ ప్రతి మానవుని యొక్క హృదయం అనేటువంటి యొక్క యుద్ధరంగమునందు కౌరవులు పాండవులు రాములు రావణుడు నిరంతరము ఈ యొక్క భూమిపై యుద్ధం సలుపుతూనే ఉన్నారు.
0: బట్ ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ ది ఇన్వర్డ్ మీనింగ్ దేర్ విల్ ఫైండ్ దేర్ ఇస్ ఎ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్ వార్ between Kauravas and Pandavas, Rama and Ravana, on the battlefield of heart.
1: నిరంతరము కూడాను సంఘర్షణలు జరుగుతూనే ఉంటున్నాయి.
0: There is a conflict between truth and falsehood.
1: ధర్మ అధర్మములకు హృదయమందు నిరంతరము సంఘర్షణలు జరుగుతూనే ఉంటున్నాయి.
0: In the battlefield of heart, there is constant conflict between righteous and unrighteous.
1: ఈ యొక్క సంగ్రామములు ఈ సంఘర్షణలు ఏనాటికి మానును ఏనాటికి ఈ మానవత్వము ధన్యమవును ఇది ఎవరూ చెప్పలేరు.
0: When this confrontation, when this war would end, when man would be redeemed, no one can spell out.
1: దివ్యత్వం యొక్క తత్వాన్ని గుర్తించటము అందరికీ చేత కాదు.
0: It's not possible to everyone to recognize the divinity.
1: అందులో పరధనాభరణ అందులో పరుల యొక్క ధనమును అపహరించేటువంటి వాడు పరస్త్రీని ఆశించేటువంటి వాడు ఉత్తమను చూచి పరిహసించేటువంటి వానికి దివ్యత్వం అనేటువంటిది ఏనాటికి కూడా అర్థం కాదు.
0: The one with these three qualities can never understand divinity at any point of time. One, the one who wants to steal others' money, the one who wants to kidnap others' woman, and the one who makes fun of good people will never understand divinity.
1: మహనీయుల యొక్క తత్వం అనేటువంటిది కేవలము హృదయ తత్వంగా భావించుకుని గుర్తించినటువంటి వారికే ఇది అర్థమవుతుంది.
0: దోస్ దట్ విల్ అండర్స్టాండ్ ద ఇన్ ఏ డివినిటీ విల్ బి ఏబుల్ టు నో దిస్.
1: ఈ 75 దినములు జరిగిన యుద్ధంలో నిత్యము అటువైపున ఇటువైపున అనేక వేల మంది మరణిస్తూ వచ్చారు.
0: ఇది 75 లాంగ్ డేస్ ఆఫ్ వార్, థౌజండ్స్ ఆన్ ఈదర్ సైడ్.
1: ఈ యుద్ధమును గురించి నేను ఎక్కువగా ప్రబోధించటము అంత నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజంట్ లైక్ టు డిస్క్రైబ్ ది ఎంటైర్ వార్ఫేర్.
1: కనుక యుద్ధ భూమిలో ఏవి ప్రధానమైనటువంటివో, ఏవి సత్యనిత్యములకు ఆధారమైనటువంటివో, వాటిని మాత్రమే మనము విమర్శించాలి, విచారించాలి.
0: We have to analyze those things that have got a relevance, that have taken place in the war front, then have got to be taken up.
1: ఇక్కడ రావణుని కుమారుడైనటువంటి వాడు అనేక విధములైనటువంటి యొక్క రోషము చేత రామలక్ష్మణులు మరణింప చేయాలనే ఉద్దేశంతో యజ్ఞము జరుపుతూ వచ్చాడు ఇంద్రజిత్తు.
0: ఇంద్రజిత్ ద సన్ ఆఫ్ రావణ ప్లాన్డ్ ఫర్ ద డెత్ ఆఫ్ రామ అండ్ లక్ష్మణ బై అండర్టేకింగ్ యజ్ఞ.
1: ఆ ముందు దినమే లక్ష్మణ మూర్చ కూడాను జరిగింది.
0: ప్రయర్ టు దట్ డే లక్ష్మణ ఫెయింటెడ్.
1: రెండవ దినము హనుమంతుడు లక్ష్మణుని తన భుజం పైన కూర్చోబెట్టుకుని ఇంద్రజిత్తు పైన యుద్ధానికి వెళుతున్నాడు.
0: Following day, Hanuman was proceeding with Lakshmana on his shoulder, ready to fight with Indrajit.
1: Indrajitu mandalinatunte kopamuto,
0: Indrajit highly furious.
1: Vibhishana, neevu kula drohivi, rajya drohivi ani amitanga dushistu vachadu.
0: Hanuman went on criticizing, attacking Vibhishana. You are a traitor, you are a betrayer.
1: Appudu Vibhishanu kudanu satyamunu gurtinchipa cheyalane uddesham kaligi Indrajitu నోటికి వచ్చినట్టు వాగటము రాక్షసులకు సహజము.
0: విభీషణ సెడ్ ఇంద్రజిత్ ఇట్ ఇస్ అవర్ నేచురల్ క్వాలిటీ ఫర్ ద డెమన్స్ టు స్పీక్ యాజ్ వీ లవ్.
1: అమిత మాటల చేత కాలమును అప్రయోజనం చేయటం కూడా రాక్షసుల యొక్క సహజము.
0: ఇట్ ఇస్ అ డెమనిక్ క్వాలిటీ టు వేస్ట్ టైమ్ ఇన్ గాసిప్ అన్నెసరీ టాక్.
1: నేడు కాదు ఏనాటి నుండియో నేను రావణునికి అనేక విధములుగా బోధిస్తూ వస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాస్ టీచింగ్ రావణ సిన్స్ లాంగ్.
1: పరస్త్రీ అపహరణ అనేటువంటిది మహాపాపమని బోధించాను.
0: To kidnap a woman is the worst of the sins.
1: ఇది కేవలము రాజ్యమునికి ఒక విధమైనటువంటి హీనము జరుగుతుంది.
0: The whole kingdom will be ruined.
1: నీ జాతిని నీవు సంహరింప చేసుకుంటున్నావు.
0: You will put your clan to total ruin.
1: నీ రాజ్యమును నీవు మంట కలుపుతున్నావు.
0: You will burn your kingdom.
1: ఇది మంచిది కాదని అనేక విధములుగా బోధించాను.
0: I taught him in varied ways, telling him that's not good.
1: ఇదే ఒకానొక సమయములో
0: this at one time
1: కుంభకర్ణ రావణ
0: శూర్పణఖ
1: ముగ్గురు కూడాను కలిసినప్పుడు చెప్పారు.
0: When they all the three met, they said,
1: విభీషణుడు చెప్పినటువంటి ఉత్తమ మాటలను నేను విశ్వసించలేకపోయాను.
0: I could not believe the noble path shown by Vibhishana.
1: ధర్మ ఆదేశములను నేను నమ్మలేకపోయాను.
0: I could not follow the righteous path.
1: కనుకని ఈనాడు ఈ విధమైనటువంటి పరిస్థితికి నేను గురి అవుతున్నాను.
0: I am forced to this present plight because of that.
1: అని రావణుడు తన నోటి నుండియే చెప్పాడు.
0: రావణ హింసెల్ఫ్ ఎక్స్ప్రెస్డ్
1: అనగా
0: మీనింగ్
1: ఈ రాజ్యమునకు ఈ యొక్క కులమునకు నాశనం గావించుకోవడానికి ఎవరు కారకులు? నేనా? మీ తండ్రియా?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టోటల్ రూయిన్ ఆఫ్ ద క్లాన్ అండ్ ద కింగ్డమ్? ఆమ్ ఐ రెస్పాన్సిబుల్ ఆర్ యువర్ ఫాదర్?
1: తన చేతులారా తన రాజ్యమును నాశనం చేసుకున్నాడు రావణుడు.
0: రావణ హాస్ బర్న్డ్ హిస్ కింగ్డమ్ విత్ హిస్ ఓన్ హ్యాండ్.
1: మంచి మాటలు అతనికి ఏమాత్రం కూడాను అర్థం కాలేదు.
0: హీ డిడ్ంట్ అండర్స్టాండ్ గుడ్ వర్డ్.
1: ధర్మం అంటే ఎరుగునటువంటి మూర్ఖులకు ఈ విధమైనటువంటి ధర్మం ఏ రీతిగా అర్థమవుతాయి?
0: A foolish people will never be able to understand the righteous aspect.
1: Adharmame ataniki preeti.
0: He loves unrighteousness.
1: Asatyame ataniki aanandamu.
0: He delights himself in lies.
1: Durmargame atani pranamu.
0: Wickedness is very lie.
1: Itti durbhavamulo durshangamulato koodinatvanti ravana yokka hrudayamu ee reetiga maarutundi.
0: How do you expect the heart of ravana to change with all the wickedness?
1: Tana chetularatanu rajyamunu basam gaavinchukunnadu.
0: With his own hands he has burnt his own kingdom.
1: Rajyamunu nasanam chesinadi nenu kaadu.
0: I am not responsible for the ruin.
1: Inte kaakunda
0: not all this.
1: Indrajit maroka prashna vesadu.
0: Indrajit has put another question.
1: Poni nee maata vinakapothe neevu madhyasthudiga undavachunu kaani ee rojulainaatundi vaarito neevu cheri ee vidhamga yuddham cheyatamu chaala manchidi kaadannadu.
0: Indrajit said, supposing your words are not heard, you can remain neutral. It's not proper on your part to join the enemy's camp.
1: Indrajit satya satyamulu eruganaatundi moorkudavu neevu.
0: You are a fool. You don't know what is truth and what is
1: dharma. Dharmamulu eriginatvanti vaadu nenu.
0: I know what is righteous and unrighteous.
1: ధర్మాధర్మము నేను తెలుసుకోవడను, నేను మధ్యస్థుడిగా ఉండటము ఇది మంచిది కాదు.
0: Having known what is right, I cannot be neutral.
1: ధర్మాధర్మములు సమాజములకు తప్పక చెప్పు తీరాలి.
0: The society should necessarily know what is right and what is wrong.
1: నేను మధ్యస్థుడిగా ఉండినప్పుడు సమాజం నాశనం అవుతుంది.
0: When I am neutral, the whole society will ruin.
1: కనుక నేను మధ్యస్థుడిగా ఉండటం వీలు కాదు.
0: Is not possible to be neutral.
1: నేను రామునితో చేరటము నా యొక్క సహజమైనటువంటి యొక్క స్వభావం.
0: Is my natural quality.
1: ఇది నా పుణ్య ఫలము, నా జన్మాంతర సుకృతము.
0: ఇట్ ఈస్ ది మెరిట్ ఆఫ్ ద పాస్ట్ దట్ మేడ్ మీ టు బి విత్ రామ.
1: సకాలమునకే రాముని యొక్క సన్నిధి నాకు ప్రాప్తించింది.
0: ఐ కుడ్ హ్యావ్ హిస్ లోటస్ ఫీట్ అట్ ద రైట్ టైం.
1: అతని సన్నిధియే నా పెన్నిధి.
0: హిస్ వెరీ ప్రాక్సిమిటీ ఇస్ మై వెల్త్.
1: నేనేమైనా భావించు అన్నా.
0: యు మే థింక్ ఇన్ ఎనీ వే.
1: కానీ
0: బట్
1: ఆనాటి నుండి కూడాను తాను అనేక విధములుగా ఈ రాక్షసులతో బాధపడుతుండటము అందరికీ తెలుసు.
0: Everyone knows that Vibhishana is put to suffering like this.
1: ఒక విభీషణుడు కాదు.
0: Not only Vibhishana.
1: ఇంకాంటి మహనీయులు ఇంకా ఎంతమందో ఆ లంకలో ఉంటున్నారు.
0: There are many noble souls in Lanka.
1: కానీ దుర్మార్గమునకు వెరచి దౌర్జన్యానికి వెరచి వారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయారు.
0: Though they are quite noble and good, they could not open their mouth because of a wicked man.
1: మొదలు హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు ఈ వాయుపుత్రునితో నేను మొరబెట్టుకున్నాను.
0: When Hanuman stepped into Lanka for the first time, I appealed to
1: Hanuman,
0: him. Hanuman.
1: Nenu kevalamu dantamula madhya naluku vale nenu jeevisthunnanu.
0: Hanuman, I am leading a life like a tongue surrounded by sharp teeth.
1: Lanka anta kudanu maha rakshasule.
0: The whole Lanka is full of demons.
1: Vaari madhyalo nenu mettani naluku vale nenu jeevisthunnanu.
0: In the midst of them,
1: enta kaalam nenu ee vidhanga jeevinchali.
0: How long should I lead the life like a tongue? Yenaadu
1: Sri Rama anugraham naaku praaptistundi.
0: When do I deserve God's grace?
1: ఆ మహనీయుని యొక్క సన్నిధి నాకు ఎప్పుడు లభ్యమవుతుంది?
0: When I would gain the proximity.
1: ఆ క్షణ నిమిత్తమై నేను క్షణములంతా వేచి ఉంటున్నాను.
0: I've been waiting every moment.
1: అంతే కాదు.
0: Not only that.
1: అప్పుడు హనుమంతుడు కూడాను విభీషణునికి చక్కని ఆదేశం ఇచ్చాడు.
0: Then Hanuman gave a good advice to Vibhishana.
1: విభీషణ నీకే కాదు.
0: Not only to you.
1: ఈ లోకములో మంచివారికి అందరు కూడాను కొంతమంది దంతముల వలె ఉండేటువంటి రాక్షసులు వెంటాడుతుంటారు.
0: ఆల్ గుడ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ విల్ బి సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్క్.
1: మహనీయులకు తపస్సులకు అవతారములకు అన్నింటికి కూడాను ఇలాంటి దుష్టులైనటువంటి దుర్మార్గులైనటువంటి రాక్షసులు అనేటువంటి దంతములు వెంటాడుతూనే ఉంటాయి.
0: ఆల్ నోబుల్ సోల్స్ ద వన్ ఆఫ్ పెనెన్స్ అండ్ ఆల్ ఇన్కార్నేషన్స్ ఆర్ సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్ప్ టీత్ అరౌండ్.
1: ఒక్కటి మాత్రమే చక్కగా గుర్తించుకో.
0: One you recognize well.
1: నీతో పాటు పుట్టినది ఈ నాలుక.
0: This tongue is born along with you.
1: మధ్యలో పుట్టినటువంటివి దంతములు.
0: The teeth came later.
1: అనగా
0: meaning
1: సాత్వికము ధర్మము అహింస ఇత్యాది స్వభావం కలిగినటువంటి నాలుక మొట్టమొదట పుట్టింది.
0: The tongue that signifies the pious quality, righteousness and non-violence is born first.
1: జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్వం.

0: పవిత్రమైనటువంటి యొక్క నాలుక, జీవితంతో పాటే పుట్టినటువంటి మహాపవిత్రురాలు.
1: ఓ టన్, యు ఆర్ రియలీ సీక్రెట్, యు ఆర్ బోర్న్ అలాంగ్ విత్ మీ.
0: మహాసద్గుణములతో కూడినటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ వర్చువస్.
0: మహామధురమైనటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ సో స్వీట్.
0: సత్యస్వరూపాన్ని బోధించేటువంటిది ఈ నాలుక.
1: ఇట్ టీచెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: నిత్య సత్యమై నిలిచేటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ ట్రూత్.
0: నిర్ణయం పరిచేటువంటిది ఈ నాలుక.
1: ఇస్ ద టంగ్ దట్ డిసైడ్స్.
0: ఇది మొదలు మీతోనే పుట్టింది.
1: ఇట్స్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
0: ఇది సద్గుణములు కలిగినటువంటి యొక్క మహనీయుల యొక్క తత్వము.
1: This is the quality of noble souls.
0: Naluka mahamahaniyulu yokka swaroopam dharinchindi.
1: The tongue signifies the noble soul.
0: Deeni chittu dushtulu durmargulu durapararamulanu gavinchetvanti yokka dantamulu taruvata puttu vachayi.
1: The noble sacred tongue is surrounded by wicked, bad, sharp teeth, bad people around.
0: Ee durmargulu, ee dushtulu ee vidhanga ee nalukanu badinchalani vechi untaru.
1: The wicked, bad people are waiting for a chance.
0: Naluka.
1: The tongue stands for eternal truth.
0: Ninnayam parichetvantidi ee naluka.
1: It is the tongue that decides.
0: Idi modalu meetone puttindi.
1: It is born along with you.
0: Idi sadgunamulu kalgindi.

0: ఏ విధంగా ఈ నాలుకను బాధించాలని వేచి ఉంటారు.
1: The wicked bad people are waiting for a chance to harm the tongue.
0: ఈ ఒక్క విషయానికి కూడాను నాలుకను ముందుకు రానివ్వకుండా అడ్డు చేస్తుంటాయి ఈ దంతములు.
1: The teeth will see that the tongue will never be projected at any
0: కాని నాలుక అంతటితో తన యొక్క కర్తవ్యాన్ని విస్మరించదు.
1: But the tongue doesn't give up its duty anyway.
0: పెదవులు ఆరిపోయే సమయంలో ఏదో ఒక సమయాన్ని చూసుకుని నాలుక మెత్తగా బయటకు వచ్చి పెదవులను ఆరిపోయిన పెదవులను చల్లబరుస్తూ ఉంటుంటుంది.
1: When the lips are dry, the tongue will come forward and will make the
0: అనగా మహనీయులకు ఎన్ని విధమైనటువంటి ఆపత్తులు సంభవింపజేసినప్పటికీ ఎటువంటి దుర్మార్గులు ఏ విధమైనటువంటి దురమకారంతో అనేక ఆపత్తులను కలిగింపజేసినప్పటికీ మహనీయులైనటువంటి యొక్క నాలుక అప్పుడప్పుడు ఈ సమాజం అనేటువంటిది ఎండిపోకుండా ఆరిపోకుండా నాశనము కాకుండా చల్లబరుస్తూ వస్తుంటాడు.
1: The noble souls and great people are put to suffering. When they are put to danger, it is the softer tongue that comes out and pacifies the entire society to see that there will be comfort and security.
0: మహనీయుని యొక్క స్వరూపము.
1: Therefore, tongue represents
0: దంతములు దుష్టులు దుర్మార్గులైనటువంటి వారి స్వరూపము.
1: The teeth represent the bad people.
0: వారు ఎంత కాలం కూడాను దానిని అనేక రకముగా బాధింపజేసేటువంటి వారే కానీ సహాయం చేసేటువంటి వారు కాదు.
1: These bad people will put everybody to suffering. They'll know hell.
0: అలాంటి మహనీయుడైనటువంటి యొక్క ఈ విభీషణుని అనేక విధములుగా హింసిస్తూ వచ్చారు.
1: Such a noble soul, విభీషణ has put to suffering.
0: విభీషణునికి లంకపైన ఆశ మాత్రమే ఉన్నది, తప్పులేదు.
1: విభీషణ has got an aspiration.
0: కానీ సింహాసనాన్ని కోరలేదు.
1: But he never wanted to be a king.
0: రాక్షసులందరూ సుక్షేమంగా ఉండాలని ఆశించాడు.
1: He wanted that all demons should be safe and secure.
0: కానీ లంక నాశనం కావాలని ఆశించలేదు.
1: But he never wanted the total ruin of Lanka.
0: ఇంతటి ఉత్తమమైనటువంటి భావం కలిగినటువంటి యొక్క విభీషణుని అనేక విధములుగా తూలనాడుతూ వస్తాడు ఈ యొక్క రావణుని కుమారుడు.
1: The son of Ravana, Indrajit, accused, charged Vibhishana in varied ways.
0: ఇంతే కాకుండా
1: not only this.
0: ఈ యుద్ధ భూమి లోపల
1: this war field
0: హనుమంతుని తీసుకుని వెళ్లి
1: taking Hanuman
0: అతనితో పాటు లక్ష్మణుడు కూడా తీసుకెళ్లి వెళ్లి
1: Lakshmana is also taken along with him.
0: ఈ రావణాసుని యొక్క కుమారుడు అనుకుంటే
1: the son of Ravana
0: ఇతను చేసేటువంటి తపశ్శక్తిని ఒక మార్గంలో తీసుకుని వెళ్లి చూపిస్తూ వచ్చాడు.
1: The power of his penance is shown in a particular direction.
0: నల్లటి మారేడు చెట్టు
1: is a dark tree మారేడు
0: ఆ చెట్టు కింద అనేక నరబలములంతా గావిస్తూ వచ్చాడు.
1: Under the tree, many are sacrificed, many are killed.
0: ఆ చెట్టుకు సమీపంగా ఉండినంత వరకే ఆ శక్తులంతా ఉంటాయి.
1: So long he is very close to that Maredu tree, he will have all the power.
0: కనుక సాధ్యమైనంత వరకు కూడాను ఆ యొక్క దుర్మార్గుణ్ణి ఆ చెట్టుకు సమీపంగా పోకుండా చూసుకోండి అన్నాడు.
1: So see that he will never be anywhere around the tree.
0: ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని రహస్యాలంతా చెప్తూ వచ్చాడు.
1: Certain secrets are revealed to them.
0: అప్పుడు
1: then
0: ఈ రావణ కుమారుడు
1: the son of Ravana
0: ఈ విభీషణ్ణి మరింత తిరస్కరించుకుంటూ వచ్చాడు.
1: He went on rejecting all the ideas of
0: నా రహస్యములన్నీ కూడాను లంక రహస్యములన్నీ కూడాను ఎదురు దుర్యోధనుడు అనగా దుర్మార్గులైనటువంటి మా ఎదురు పార్టీ వారికి చెప్తున్నావా అని తను నిందిస్తూ వచ్చాడు.
1: ఇంద్రజిత్ సైడ్ ఓ విభీషణ యు ఆర్ రివీలింగ్ ఆల్ ది టాప్ సీక్రెట్స్ టు ది ఎనిమీస్
0: చెప్పాడు. రాములకు ఏ ఆశలు లేదు.
1: Rama has no aspiration.
0: రామును నీ లంక కావాలని ఆశించటం లేదు.
1: Rama never wanted
0: అయోధ్యని త్యజించి వచ్చినటువంటి వానికి నీ లంక పైన తనకెందుకు అభిష్టం.
1: When Rama sacrificed very Ayodhya, how do you think that he wants your Lanka?
0: కేవలం సీత నిమిత్తమే నీ లంకలో ప్రవేశించాడే కాని లేకుంటే రామునికి ఏ ఆశ లేదు.
1: Rama is here in Lanka only for Sita, not any other
0: అతను
1: ambition.
0: నిర్మల చిత్తుడు, నిస్వార్థ పరుడు, శాంతమూర్తి.
1: ఇది వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ పీస్, ప్యూరిటీ.
0: అలాంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించడం రాక్షసులకు ఏమాత్రము వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ద డెమన్స్ టు
0: రాక్షసులు ఎప్పుడు కూడా అన్యాయం, అక్రమము, అనాచారం, అసత్యంలో ప్రవేశించడమే వారికి సహజ ధర్మములు.
1: డెమన్స్ నో ద పాత్ ఆఫ్ ఇంజస్టిస్, ద ఫాల్స్హుడ్.
0: అవియే వారికి మాధుర్యము.
1: They like that relation.
0: వారికి ప్రాణము.
1: That they take it as their breath.
0: వారి చింతనలు చేయటమే దీని యొక్క శ్వాస.
1: They go on thinking of it as life breath.
0: ఇలాంటి రావణాసుని యొక్క సమస్త లోపల ఈ విధమైనటువంటి పరమాత్మ తత్వం అయినటువంటి రామును విమర్శించటము మంచిది కాదన్నాడు.
1: సో ఇట్ ఇస్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్ టు క్రిటిసైజ్ రామ హియర్ ఇన్ దిస్ ప్లేస్.
0: రామచంద్రుని యొక్క దర్శన నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క సాధనను సలిపి ప్రాణాలను కూడా త్యాగం చేసేటువంటి మహనీయులు ఉన్నారు.

0: noble souls and sage saints who are waiting for darshan of Rama.
1: చిత్రకూట పర్వతం పైన
0: చిత్రకూట మౌంటైన్
1: తులసిదాసు నిరంతరము కూడా రామచింతన చేస్తూ ఉండేటువంటి వాడు.
0: తులసిదాస్ స్పెంట్ ఆల్ ది టైమ్ థింకింగ్ ఆఫ్ రామ.
1: గోదావరి తీరమునకు వెళ్లేది, స్నానం చేసేది, ఆ నీరు తెచ్చి ఒక వృక్షం పైన పోస్తూ వచ్చాడు.
0: హి బ్రింగ్స్ వాటర్ ఫ్రమ్ గోదావరి అండ్ విల్ కీప్ ఇట్ ఆన్ ఏ.
1: ఒక దినము తాను స్నానం చేసి వచ్చి నీరు పోస్తూ ఉండగా
0: one day as he was watering a tree
1: aa chettu nunchi oka petaatma bayaderi vachindi.
0: There came out a peculiar form.
1: Tulasidas neevu nityamu ramayana charitramunu prabodham charutunnavu.
0: You go through this ramayana sacred text every day
1: aa prabodhanu salpe samayam lopala chaala dooramlo oka vruddudainatunte vaadu kurchunnadu.
0: There as you read this text you find a very old man sitting over there.
1: అతని కన్నీళ్లు కార్చుతు నీ యొక్క ప్రబోధను చక్కగా ఆనందంగా వింటున్నాడు.
0: That old man is shedding his tears and listening to all that you read.
1: అతను ఎవరో నీకు తెలియదు.
0: You don't know him.
1: రేపటి దినం అతని వద్దకు వెళ్లి అతని పాదములు గట్టిగా పట్టుకుని నీ వరమును నీవు కోరుకోమన్నాడు.
0: Tomorrow you approach him, catch hold of his feet and ask for boon.
1: చెప్పిన తర్వాత ఆ ప్రేతాత్మ అంతర్ధానమైపోయింది.
0: And that form disappeared.
1: రెండవ దినమునకై వేచి ఉన్నాడు ఈ తులసిదాస్.
0: తులసిదాస్ వెయిటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ డే.
1: కంజలోచన కంజ ముఖ కర కంజ పాదానందము అని ఆ ఒక గంధాన్ని తిప్పుతూ కూర్చున్నాడు.
0: హీ జస్ట్ గ్రైండింగ్ ది శాండల్ వుడ్, అబ్టైనింగ్ శాండల్ పేస్ట్.
1: రామచంద్ర కృపాడు దయనిధి. ఓ రామచంద్ర, ఓ కృపాడో, ఓ దయనిధి అని అనేక విధములుగా ప్రార్థిస్తూ ఉన్నాడు.
0: హీ వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామా. యు ఆర్ ద ఓషన్ ఆఫ్ కంపాషన్.
1: గంధం తీసి పక్కన పెట్టి
0: హీ కెప్ట్ ఇట్ అసైడ్.
1: తిరిగి ఆ వృద్ధుని దగ్గరికి వెళ్లి పాదములు గట్టిగా పట్టుకున్నాడు.
0: హీ అప్రోచ్డ్ ది ఓల్డ్ మ్యాన్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్.
1: ఆ వృద్ధుడు, నాయనా నీకేం కావాలి కోరుకోమన్నాడు.
0: ఓల్డ్ మ్యాన్ ఆస్క్డ్ వాట్ ఇస్ ఇట్ దట్ యు వాంట్.
1: నాకు ఏమీ అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
1: ఆ సుందరమైనటువంటి ఆ రామచంద్రుని యొక్క విగ్రహాన్ని నేను ఒక్కతూరి దర్శించాలి.
0: ఐ షుడ్ సీ దట్ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ రామా వన్స్.
1: అప్పుడు చెప్పాడు అతను.
0: దెన్ హీ సెడ్,
1: రామచంద్రుని దర్శనం నా హస్తంలో లేదు.
0: ఇస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ టు మేక్ యూ సీ.
1: కానీ నీకు లభ్యమవుతుంది.
0: బట్ యెట్ యు విల్ హ్యావ్ ఇట్.
1: కొంతకాలం వేచి ఉండు అన్నాడు.
0: వెయిట్ ఫర్ సమ్ టైమ్.
1: ఆ వృద్ధుడు ఎవరు?
0: హూ ఇస్ దట్ ఓల్డ్ మ్యాన్?
1: హనుమంతుడే.
0: దట్ ఓల్డ్ మ్యాన్ ఇస్ హనుమాన్ హింసెల్ఫ్.
1: ఎక్కడ రామచరితము జరుగుతుంటాదో,
0: వేర్ ది గ్లోరీ ఆఫ్ రామా,
1: ఎక్కడ రామ పారాయణం జరుగుతుంటాదో,
0: వేర్ ది టాస్క్ ఇస్ ఫుల్ఫిల్,
1: రామ యొక్క సంభాషణ జరుగుతుంటాదో,
0: వేర్ దిస్ కన్వర్సేషన్,
1: అంతా కూడాను హనుమంతుడు ప్రజెంట్ అయి ఉంటాడు.
0: దేర్ యూ ఫైండ్ హనుమాన్.
1: ఈ ప్రబోధనంతా విని తాను తన్మయత్తునిగా అయిపోతున్నాడు.
0: లిసనింగ్ టు ది స్టోరీ ఆఫ్ రామా హీస్ ఫర్గెటింగ్ హిమ్.
1: మూడవ దినమే తిరిగి గంధాన్ని తీస్తున్నాడు ఈ తులసిదాసు.
0: థర్డ్ డే దిస్ తులసిదాస్ వెంట్ ఆన్ ది గ్రైండింగ్ ది శాండల్.
1: ఒక పిల్లవాడు వచ్చాడు.
0: ఏ బాయ్ కేమ్.
1: తాత, నాకు ఆ గంధాన్ని ఇస్తావా అన్నాడు.
0: ఎ బాయ్ కేమ్. గ్రాండ్ ఫాదర్, వుడ్ యు గివ్ మీ దట్ శాండల్ పేస్ట్?
1: తప్పక నాయన, తీసుకోమని ఇచ్చాడు.
0: సర్టన్లీ టేక్ ఇట్.
1: అది ఇస్తున్న సమయం లోపల ఆ పైన ఉన్నటువంటి వృక్షం పైన ఉన్నటువంటి రెండు పక్షులు గానం చేస్తున్నాయి.
0: యాజ్ హీ వాస్ గివింగ్ ది శాండల్ పేస్ట్ టు ద బాయ్, ద టూ బర్డ్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది ట్రీ స్టార్టెడ్ సింగింగ్.
1: రామచంద్రుడే వచ్చి బాలరూపం లోపల గంధమును తీసుకుంటుండగా కేవలము అజ్ఞాని అయినటువంటి ఈ తులసిదాసు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: When Rama himself came in the form of this boy to receive the sandal paste, this ignorant Tulasidas is not able to know.
1: రూపములో వస్తాడు.
0: God in what form?
1: వస్తాడు.
0: When?
1: ఎక్కడ వస్తాడు?
0: Where?
1: ఎక్కడ చూసినా తానే ఉంటున్నాడు.
0: Because God is everywhere.
1: అడవులయందున్న,
0: you may be in the forest.
1: ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడియున్నా, దిక్కులేని వాణి దోచునతడు బ్రోచునతడు.
0: యు మే బి ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఆర్ యు మే బి ఇన్ ద స్పేస్.
1: అడవుల యందున్న,
0: యు మే బి ఇన్ ద ఫారెస్ట్.
1: ఆకాశముననున్న,
0: ఆర్ యు మే బి ఇన్ స్పేస్.
1: పట్టణముననున్న, పల్లెనున్న,
0: సిటీ ఆర్ ఎ విలేజ్.
1: గుట్ట మీదనున్న, నట్టేటబడియున్న,
0: యు మే బి ఆన్ ది మౌంటైన్ టాప్ ఆర్ ఎ డీప్ సీ.
1: ఎక్కడ ఉండినప్పటికీ తాను అక్కడనే తన వెంట ఉంటుంటాడు.
0: యు మే బి ఎనీవేర్, గాడ్ విల్ బి విత్ యూ.
1: అలాంటి రామచంద్రుణ్ణి ఏ రూపంలో వస్తాడు?
0: ఇన్ వాట్ ఫార్మ్ రామా వుడ్ కమ్?
1: ఎక్కడ వస్తాడు?
0: వేర్?
1: అది గుర్తించుకోలేకపోయాడు తులసిదాసు.
0: తులసిదాస్ కుడ్ నాట్ నో దాట్.
1: కానీ తరువాత రెండవ దినము
0: అండ్ ది సెకండ్ డే
1: ఆ వృద్ధుడు వచ్చాడు.
0: ఓల్డ్ మ్యాన్ కేమ్.
1: నాయన నిన్న దినం నీవు చూచావా అన్నాడు.
0: హి సెడ్ డిడ్ యు సీ యెస్టర్డే.
1: ఎక్కడ రామచంద్రుడు నేను చూడలేదే.
0: ఐ డిడ్ నాట్ సీ రామ.
1: బాలస్వరూపంలో వచ్చి నీవు తీస్తున్నటువంటి గంధాన్ని తీసుకుని పోయినది ఎవరనుకున్నావు.
0: ద వన్ హూ కేమ్ ఇన్ రూపములు
1: తానే, అన్ని నామములు తనవే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్, ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: సర్వత పాడి పాదం తస్సర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి. అన్ని రూపములు అతనివే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్,
1: అన్ని నామములు అతనివే.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: కేవలము రామచంద్రుడు అని ఒక్క రూపం కోసం నీవు ప్రార్థించడం చాలా వ్యరీతనం నాయన.
0: ఇట్స్ ఫూలిష్నెస్ టు ప్రే ఓన్లీ ఫర్ దిస్ స్పెసిఫిక్
1: ఫామ్. రామచంద్రుడు నీ హృదయవాసిగా ఉంటున్నాడు.
0: రామ డ్వెల్స్ ఇన్ యువర్
1: హార్ట్. హృదయమే ఆ రామచంద్రుని యొక్క పీఠము.
0: దట్ హార్ట్ ఈజ్ ది ఆల్టర్.
1: ఆ పీఠం పైన అతనికి తప్ప మరొకరికి నీవు చోటు ఇవ్వవద్దు.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీవన్ టు బి సీటెడ్ ఇన్ ది ఆల్టర్ ఆఫ్ యువర్ హార్ట్.
1: చెప్పుతూ వచ్చాడు మాతా నాస్తి.

0: నాయనా, ఎవరికో తల్లికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తండ్రికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తమ్ముళ్లకు అని హృదయంలో చోటు ఇవ్వద్దు, కుమారునికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు. కానీ నీ దేహంలో ఎక్కడైనా వారికి చోటు ఇచ్చి వారంతా మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి వారి వారి బాంధవ్యాన్ని నీవు తప్పించుకోవద్దు. వారి సేవలు నీవు చేయి, అది కర్తవ్యమే. కానీ హృదయస్థానము మాత్రము ఒక్క భగవంతునిదే, అతని తప్ప అన్యులకు దీన్ని ఇవ్వద్దు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్స్ ఆర్ రిలేషన్స్ నెవర్ గివ్ ఎ సీట్ ఫర్ దెమ్ ఇన్ యువర్ హార్ట్.
0: భగవంతుని హృదయవాసి అన్నారు.
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ ఇన్ డ్వెల్
0: ప్లస్ దయా, హృదయ దయతో కూడినటువంటిది ఆ హృదయము.
1: దేర్ఫోర్ హృదయ ఇస్ ద వన్ విత్ కంపాషన్.
0: కనుక ఆ హృదయంలో ఆ యొక్క రామచంద్రుని ఉంచుకో.
1: సో హ్యావ్ రామా దే
0: అని తులసిదాసుకు ఎంతో ప్రబోధించి వెళ్లాడు హనుమంతుడు.
1: హనుమాన్ టాట్ దిస్ వే టు తులసి.
0: అలాంటి హనుమంతుడు నిరంతరం కూడాను రామచింతన చేతనే యుద్ధం గావిస్తూ వచ్చాడు.
1: He fought all the time singing the glory of Rama.
0: ఆధ్యాత్మిక మార్గము లోపల అనేక విధమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చాడు.
1: He taught so many.
0: విభీషణునకు చక్కని ఆదేశాన్ని అందిస్తూ వచ్చాడు.
1: He set a very good ideal to విభీషణ.
0: విభీషణ, నీవు ఎంతకాలము దీన్ని బాధ పెట్టుకోకు.
1: Don't worry any long, Vibhishana.
0: పట్టితివి రాముల పాదం.
1: You caught hold of his feet, Rama.
0: దానిని గట్టిగా పట్టుకో.
1: Have a strong grip.
0: అతనైనా నిన్ను వదిలించుకుని పోవాలి.
1: He may leave you.
0: లేక నీవైనా అతన్ని వదిలించుకొని పోవాలి.
1: You may have to leave.
0: కానీ అంతవరకు మాత్రం దీన్ని దక్కించుకోమని చెప్పాడు.
1: But till then never leave.
0: భక్తి అంటే ఏమిటి?
1: What is devotion?
0: కేవలము రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేయటం ఆ భక్తి.
1: Is it repeating God's name?
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరి పట్టునెగ్గెడు దాక అట్టే ఉండు.
1: Having caught hold of it, having determined, never leave until the task is fulfilled.
0: Korina dediyo korane koritiri korina diduka viduvakundu.
1: Having desired already, never leave until that is given.
0: Adigina dediyo adagane adigitiri.
1: You have asked anyway.
0: Adigina diduka viduvakundu.
1: Until it is given, don't go.
0: తలచినదేదియో తలచనే దలచితివి.
1: యు హావ్ థాట్ ఆఫ్ ఇట్ ఎనీవే.
0: తలుపు తీరెడుదాక పోవకుండు.
1: అండ్ యువర్ థాట్ ఇస్ రియలైజ్డ్ నెవర్ గో.
0: పోరు పడలేక తానైన బ్రోవ వలయు.
1: హి హస్ టు కన్ఫర్ గ్రేస్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: ఆర్ యు మే టు ఆస్క్ లూజింగ్ యువర్ బాడీ కాన్షియస్నెస్.
0: అంతే కాని
1: ఓన్లీ దాట్.
0: ఇంక నీ ఎంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు. తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: టు గో బ్యాక్ టు రిటర్న్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ.
0: ఇది రామభక్తి అందున్నటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క దీక్ష.
1: దిస్ ఇస్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: ఈ విధంగా విభీషణుడికి అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు.
1: హి టాట్ విభీషణ ఇన్ సచ్ ఎ వే.
0: విభీషణుడికే కాదు సుగ్రీవుడు కూడా బోధిస్తూ
1: వచ్చాడు.
0: అప్పుడప్పుడు సుగ్రీవుడు కొంత అభిమానం కలిగినటువంటి వాడు.
1: సుగ్రీవ హ్యాస్ అటాచ్మెంట్.
0: ఎందుకంటే అతను కొన్ని విధమైన రాజ్యాభిమానంతో ఇంతకాలము తాను తపస్సు చేశాడు.
1: బికాస్ హ్యాస్ గాట్ అటాచ్మెంట్ టు హిస్ కింగ్డమ్ అండ్ ఇట్ పెనెన్స్.
0: చిన్న వయసు లోపలనే విభీషణుడు తపస్సు గావించాడు.
1: సుగ్రీవ డిడ్ పెనెన్స్ ఎట్ ఎ టెండర్ ఏజ్.
0: ఆ తపస్ సమయం లోపల బ్రహ్మ ప్రత్యక్షమయ్యి
1: అట్ దట్ టైమ్ బ్రహ్మ అపియర్డ్ మేనిఫెస్ట్.
0: విభీషణ నీకేం కావాలో కోరుకోమన్నాడు.
1: హి సెడ్ విభీషణ వాట్ డు యు వాంట్.
0: కుంభకర్ణుడు ఏమేమో కోరుకున్నాడు. నిద్ర ఆహారం ఒక దండిగా కావాలని.
1: కుంభకర్ణ ఆస్ ఫర్ ఫుడ్ అండ్ స్లీప్.
0: కానీ కోరుకోవటం ఎట్లయిపోయింది? నిద్రను కోరలేదు పాపం కుంభకర్ణుడు.
1: In fact, it's not the sleep that he asked.
0: నేను ఎప్పుడు క్రూరుడిగా ఉంటున్నానని నిర్దయ కావాలి అని కోరుకున్నాడు.
1: Since I am wicked, he wanted to be compassionate.
0: Niddhaya.
1: Niddhaya.
0: Niddhaya lekunda potu.
1: Oh, Swami. See that there won't be any compassion at all.
0: Aa niddhaya aneetundi cheppadam lopala dattamainatundi manishi ganaka naaluku mandanga undi niddara kavali annadata.
1: Niddhaya without compassion. Instead of saying niddhaya without compassion,
0: niddhaya nadu vellaadu.
1: Brahma said let it happen.
0: నిద్ర వచ్చింది.
1: దెన్ హి స్టార్టెడ్.
0: అదే విధంగా కూడాను రావణుడు కూడాను తపస్సు చేశాడు.
1: రావణ ఆల్సో డిడ్ పెనెన్స్.
0: దేవతలతో, గంధర్వులతో, యక్షులతో, కిన్నులతో, కింపురుషులతో ఎవరితో కూడా నాకు మరణం రాకూడదు అన్నాడు.
1: రావణ ప్రేడ్ సో అండ్ వాంటెడ్ ద బూన్ టు బి గ్రాంటెడ్ దట్ హి షుడ్ నాట్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ యక్ష కిన్నెర కింపురుష.
0: దుర్మార్గుడైనటువంటి ఆ రావణ యొక్క బుద్ధి మానవుని చాలా అల్పునిగా భావిస్తూ వచ్చాడు.
1: బట్ రావణ కన్సిడర్డ్ మ్యాన్ సో లో,
0: మానవునితో నా ప్రాణం పోకూడదు అని కోరలేదు.
1: బట్ హీ నెవర్ వాంటెడ్ దట్ హీ షుడ్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్
0: చక్కగా విష్ణువు దాన్ని పట్టి
1: విష్ణు కాట్ హోల్డ్ ఆఫ్
0: దిస్ మానవాధారమును ధరించి తద్వారా ఇతన్ని అతమారుస్తానన్నాడు.
1: విష్ణు డిసైడెడ్ టు కమ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ టు కిల్ హిమ్.
0: అప్పుడే రావణుడు గుర్తించాడు, నా చేతులారా చేసుకున్నటువంటి దోషమే,
1: ఇట్స్ ఓన్లీ ఆఫ్ మై మేకింగ్.
0: మానవుని మాటని నేను హెచ్చరించలేదు.
1: ఐ నెవర్.
0: మానవుడు చాలా అల్పుడని భావించుకున్నాడు రాక్షసుడు.
1: అండ్ ఐ కన్సిడర్ మ్యాన్ సో లో.
0: విభీషణుడు తపస్సు చేశాడు.
1: విభీషణ
0: నాయన నీకేం కావాలి కోరుకోమన్నాడు బ్రహ్మ.
1: బ్రహ్మ సెడ్ ఆస్క్ ఫర్ ఎ బూన్ నౌ, ఐఎమ్ రెడీ టు కన్ఫర్మ్.
0: స్వామి
1: స్వామి
0: నాకేమీ అక్కరలేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: నిరంతరం కూడా నువ్వు దయామయుడినై ఈ దయను అందరికీ పంచుతూ నా హృదయమే దయామయమైనటువంటి యొక్క స్వరూపాన్ని సర్వులకు నువ్వు దాన ధర్మంతో నేను జీవితాన్ని గడపాలి.
1: స్వామి ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. ఐ షుడ్ హ్యావ్ కంపాషన్ కంటిన్యూస్లీ.
0: దయామయుడు కావాలి. ఎట్టి పరిస్థితులు ఎందుకు నా మనసు కఠినంగా మారకూడదు.
1: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ షుడ్ హ్యావ్ బి స్ట్రాంగ్ హార్ట్.
0: దయలోనే కరిగిపోవాలి.
1: అండ్ ఐ షుడ్ బి ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: దీనిని అనుగ్రహించమని ప్రార్థించాడు.
1: హీ వాంటెడ్ టు బి కన్ఫర్మ్.
0: కనుకనే నిరంతరం కూడా విభీషణుడు దయామయుడుగానే ఉంటాడు.
1: దేర్ఫోర్ విభీషణ రిమైన్ కంపాషనేట్.
0: ఎన్నో విధములు కూడా రావణాసుడు దూషించాడు.
1: రావణ అక్యూజ్డ్ హిమ్.
0: తన కుమారులు అనేక విధంగా బాధించారు.
1: హిస్ సన్స్ ఆల్సో హావ్ హర్ట్ హిమ్.
0: కానీ దేనికి కూడా అతను క్రోధాన్ని ఉపయోగపెట్టలేదు.
1: బట్ హి వాస్ నాట్ యాంగ్రీ.
0: దయతో అన్నింటినీ కూడా దయతో నిగ్రహించి దైవానుగ్రహం కోసమని పాటు పడుతూ వచ్చాడు.
1: హి వాస్ కంపాషనేట్ అండ్ వర్క్డ్ టు ఎర్న్ గాడ్స్ గ్రేస్.
0: ఆ దయచేత హృదయాన్ని నింపుకోవడం చేతనే దైవానుగ్రహం కూడా అతనికి ప్రాప్తించింది.
1: బికాస్ హీస్ కంపాషనేట్ హీ కుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
0: దైవ పాద సన్నిధి కూడా అతనికి ప్రాప్తించింది.
1: హీ కుడ్ గెయిన్ ది ప్రాక్సిమిటీ టు గాడ్.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకు దయ అనేటువంటిది ఉండినప్పుడే అప్పుడు హృదయ అని పిలిచడానికి వీలవుతుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ దయ ద కంపాషన్ యూ కెన్ సే హృదయ.
0: అయినటువంటి వాడు మానవుడు కాదు దానవుడే.
1: ద వన్ వితౌట్ దయ ద కంపాషన్ ఇస్ దానవాద.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు ఈ దయను మాత్రం మనం మార్చుకోకూడదు.
1: దేర్ఫోర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ షుడ్ నెవర్ లూజ్ కంపాషన్.
0: దయచేత ధన్యులు కావలరా ఎంతటివారు దయచేత ధన్యులు కావలరా.
1: Any mighty man will have to be redeemed because of compassion. Asurudaina,
0: Bhusurudaina, Akanda Telivi Kalavadaina, Daya Cheta Danyulu Kavalera.
1: There may be angels or kings.
0: Mukku Moosi Japa Macharinchina, Mukku Chubhagani Luchundina, Rukki Mukki Yantu Yachinagani, Moralilinanu Niku Karugadu Manachu, Daya Cheta Danyulu Kavalera. ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
1: ఎనీ పర్సనాలిటీ బీ ది ఏంజల్స్ ఆర్ కింగ్స్ దే కెన్ బి రిడీమ్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ కంపాషన్. దే మే క్లోజ్ దేర్ నోస్ అండ్ డూ పెనెన్స్. దే మే స్టాండ్ స్ట్రైట్.
0: కానీ
1: దే మే వేర్ ఆకర్ రోబ్స్.
0: కాషాయ వస్త్రము లేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావల స్వామి దయచేత ధన్యులు కావలరా. ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
1: యు మే వేర్ ఆకర్ రోబ్స్, యు మే యు హావ్ టాలిస్మన్ విత్ యు అండ్ రిపీట్ గాడ్స్ నేమ్. ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ కంపాషన్ గాడ్ షుడ్ కమ్ టు యు.
0: దయచేతనే ధన్యులు కావడానికి అవకాశం ఉంటుంది.
1: ఇట్స్ ఓన్లీ ది కంపాషన్ విల్
0: గివ్ దెం. లేకపోతే వాడు ఏనాటి కూడా ఇంకా దానవుడే కానీ ధన్యుడు కాడు.
1: విదౌట్ దిస్ యు ఆర్ ఎ డెమన్.
0: కనుకనే విభీషణుడు దయామయుడిగా నిలిచాడు.
1: సో విభీషణ వాస్ కంపాషనేట్.
0: అందువల్లనే రామధర్మం యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాడు.
1: సో హీ కుడ్ నో ది నేచర్ ఆఫ్ రామ.
0: కట్టకప్పటికి రామాయణం అంతా కూడాను సత్యధర్మంతో నిండి ఉన్నది.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ టెక్స్ట్ రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ సత్య.
0: అనేక రూపనామము ధరించి అనేక చర్యలలో తన వివిధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించినప్పటికీ అన్నింటి యందు ఉన్నది రెండే, దయ సత్యం, అనగా ధర్మం సత్యం.
1: దో హెస్ టేకెన్ ది వేరీడ్ పాత్స్ and different ways, these two principles are underlying
0: current. Kalinaati manavulaku rama rajyam kavalanukunnappudu satyamunu dharmamunu palistu raavali.
1: When we want a rama rajya, we should have these two, satya and dharma.
0: Satyavakulu manam uchcharinchali.
1: We should speak truth.
0: నాలుగు ఇచ్చిండేది దాని నిమిత్తమే.
1: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ ఫర్ దట్ పర్పస్.
0: గోవింద దామోదర మాధవేతి ఓ జిహ్వి రసగ్ని మధురప్రియత్వం. నీవు ఆ విధంగా పలుకు.
1: ఓ టంగ్ రిపీట్ గాడ్స్ నేమ్ గోవింద దామోదర.
0: అతని నామే సత్యమైనటువంటి నామము.
1: గాడ్స్ నేమ్ ఇస్
0: అతని రూపమే ధర్మస్వరూపమైనటువంటిది.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇస్
0: రూపనామమునే సత్య ధర్మ స్వరూపాలు.
1: అండ్ ది వెరీ ఫార్మ్ హిస్ టేకెన్
0: ఇన్ హిస్ నేమ్. నందుంచుకొని
1: Having them in your heart.
0: జీవితాన్ని నడపడానికి ప్రయత్నించండి.
1: Lead your life.
0: అది రామాయణం యొక్క సరైనటువంటి సారం.
1: That is the essence of Ramayana.
0: ఈ సత్యధర్మంలో రామాయణం యొక్క గమ్యము.
1: The truth and righteousness, the very goals, objectives.
0: క్రమక్రమేణ కూడాను ఈ యొక్క సుగ్రీవునకును విభీషణునకును రాములు లక్ష్మణుడు ఈ హనుమంతుడు చెప్పినటువంటి ఆధ్యాత్మిక బోధన ఈ యుద్ధం లోపల ఇంకా అనేకంగా వస్తాయి.
1: This is the sacred spiritual teaching taught to Sugriva and Vibhishana there in the war field.
0: సాధకులకైనా కూడాను మధ్యలో దుర్మార్గుల యొక్క అవాంతరాలు అనేకంగా ఉంటాయి.
1: All aspirants will necessarily have obstacles. ఇంటిలో
0: ఉంటాయి, ఒంటిలో ఉంటాయి, బయట ఉంటాయి, రాజ్యంలో ఉంటాయి, దేశంలో ఉంటాయి, రాష్ట్రంలో ఉంటాయి. ఇన్ని రకములైనటువంటి దుర్మార్గములు అతని వెంటాడుతూనే ఉంటాయి.
1: The obstacles, because of the bad people, wicked people, will be there in the family, outside, in society, everywhere.
0: కనుక నీ భక్తి ప్రపత్తులకు అనేక విధమైనటువంటి ఆటంకములు కలిగించేటువంటి యొక్క ఈ దుర్మార్గ లక్షణాలు ఎన్నో నీకు అడ్డు తగులుతుంటాయి.
1: Therefore, wicked people will come in between as obstacles in your path.
0: నీ దంతములు నాలుకు ఏ విధంగా అడ్డు తగులుతుండదో.
1: Just as the teeth come in the way of your tongue.
0: తగులుతుంటాయి.
1: So also.
0: కానీ నీ ఓపికతో దాన్ని భరించుకొని సహించుకొని ముందుకు నట్టుకొని పోవాలి.
1: But you have to be patient and face.
0: మొట్టమొదట ఊడిపోయేది దంతములే కానీ నాలుగు కాదు.
1: First one to drop.
0: ఆ దుర్మార్గులే కూలిపోతారు.
1: The wicked people
0: ఆ దుర్మార్గులే కాలిపోతారు.
1: Certainly
0: ఆ దుర్మార్గులే నిన్ను వీడిపోతారు.
1: The wicked people will leave you.
0: కానీ నీకు ఎట్టి ప్రమాదము ఉండదు.
1: You'll never be put to danger.
0: నిన్నెప్పుడు కూడా దైవమే కాపాడుతుంటాడు.
1: God will protect you.
0: దైవ రక్షణే నీకు ప్రత్యక్ష రక్ష.
1: And God will protect you in the true sense.
0: ఎన్నైనా చేస్తాడు.
1: God will do anything.
0: అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: So త్యాగరాజు said,
0: వాచామ గోచరుండని నీ చేతములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా హే కృష్ణ కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బ్రోమయ్యమా చామ గోచరుండని కాలుడు కొనిపోయిన గురుపుత్రిని తెచ్చి ఇచ్చినావు కాలుని మదమడచినావు వసుదేవ దేవకి చరణు విడిపించినావు వాలుగంటి అయిన ఆ ద్రౌపది ఆ కృష్ణాయని మొరలిడబోచినావు మేలు మేలు పాండవులను గాచినావు కుచేలుని ఆర్తి తీర్చినావు కురూపి అయిన కుబ్య వక్రములను పోగొట్టినావు వాచామ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బోగుమయ్యవాచామ గోచరుండని చెప్పు చూస్తా. ఈ విధంగా భగవంతుని యొక్క వర్ణనలు ఎన్నో విధములుగా కూడాను భక్తులు ప్రార్థిస్తూ పాడుకుంటూ గానం చేత భావం చేత అనేక విధములుగా భగవంతుని సంతృప్తి పరుచుకుంటూ వచ్చారు.
1: That's how the devotee sings the glory of God with all the melody and the devotion.
0: అందులో భగవంతుడు గానప్రియుడు.
1: And God loves music.
0: ఆ గానం చేతనే తనకు వశమైపోతుంటాడు భగవంతుడు.
1: And God will come down, confer grace because of music.
0: కనుకనే పరమాత్మ దగ్గరికి వెళ్లి నారదుడు ప్రశ్నించాడట.
1: Four questions are put to God.
0: నారాయణ నీ స్వస్థానం ఎక్కడ?
1: నారాయణ వేర్
0: నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ?
1: వేర్ యువర్ హెడ్ ఆఫీస్?
0: ఎక్కడెక్కడో బ్రాంచ్ ఆఫీసులు దండిగా ఉంటున్నాయి.
1: దర్ మెనీ బ్రాంచ్
0: ఆఫీసెస్ అంటారు, కైలాసం అంటారు, స్వర్గం అంటారు, ఇవన్నీ నిజమా కాదా అని ప్రశ్నించాడట.
1: పీపుల్ సే వైకుంఠ కైలాస, ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్?
0: అప్పుడు నారాయణ చెప్పాడు, నాయన ఇవన్నీ బ్రాంచ్ ఆఫీసులు.
1: నారాయణ సార్, దే ఆర్ ఆల్ బ్రాంచ్ ఆఫీసెస్.
0: ఇదిగో నా నిజమైన అడ్రస్ ఇస్తున్నాను, రాసుకోమన్నాడు.
1: టేక్ డౌన్, ఐఎమ్ గివింగ్ ది ఎగ్జాక్ట్ అడ్రస్.
0: యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఎక్కడ నన్ను గురించి గానం చేస్తుంటారో వాళ్ళ దగ్గర నేను ప్రతిష్ట అయిపోతుంటాను. ఇంకా కదలనే కదలను అన్నాడు.
1: వేరే
0: శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్.
1: వేరెవర్ మై గ్లోరీ ఈజ్ సంగ్, దేర్ ఐ ఇన్స్టాల్ మై సెల్ఫ్.
0: భగవంతుడు హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ హార్ట్.
0: ఆ హృదయవాసి తత్వాన్ని కూడా అర్థం చేసుకోవడానికి కొన్ని ఇంకా ప్రయత్నాలు చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో
0: ఆడిటోరియం లోపల కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుండాలి. ఆ పిల్లలు కూడాను చాలా బీద పిల్లలు.
1: దట్స్ కల్చరల్ ప్రోగ్రామ్ దేర్ ఇన్ ద కాలేజ్ ఆడిటోరియం.
0: కర్ణాటక లోపల బాల వికాస్ దీంట్ లోపల స్లమ్ ఏరియా నుంచి పెట్టినటువంటి పిల్లలు చాలా బాగా చేస్తారు.
1: దేవుని
0: యొక్క ఆట.
1: దే ఆర్ ది బాల వికాస్ చిల్డ్రన్ ఫ్రమ్ స్లమ్ ఏరియాస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక.
0: వాడు ఆ లేత వయస్సు నందే భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు కావాలని చెప్పనని 5వ సంవత్సరంలో అప్పని అరణ్యానికి వెళ్లి తపస్సు చేసి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపవిత్ర జీవి ఆ ధ్రువుడు.
1: ధ్రువ వెంట్ టు ద ఫారెస్ట్ అట్ ఎ టెండర్ ఏజ్ ఆఫ్ 5 టు ఎర్న్స్ గాడ్స్ గ్రేస్.
0: నారదుడు ఎన్నో ఆటంకములు చేశాడు.
1: Narada came in the way.
0: Yeda vayassu meedi.
1: You're young.
0: Tapasu cheyalevu.
1: You can't do penance.
0: Karanamulu katinamainatundi rakshasulu mrugamulanta untunnaru. Nayana neevu aranyamunu ponakkarledannaru.
1: It is a thick forest. There are so many cruel animals. You cannot do penance there.
0: Deham satyam kaadu.
1: Body is not true.
0: Deham anithyamainatundi.
1: Body is temporary.
0: Akkada undina ikkada undina ekkadikaina okanaatiki povalsindi.
1: Whether I am there or here, I am bound
0: Kani
1: to God.
0: Daiva chintanaloni naa dehaanni vadaltaanannadu.
1: Let me die thinking of God.
0: అని నమస్కారం చేసి ఉపదేశం చేయమన్నాడు.
1: అండ్ దెన్ హి నమస్కారం వాంటెడ్ టీచింగ్.
0: ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక నామాన్ని బోధించి వెళ్లిపోమన్నాడు.
1: నారద గేవ్ దిస్ మంత్ర, ఓం నమో భగవతే వాసుదేవాయ.
0: ఆ విధంగా నామాన్ని స్మరించి అతి శీఘ్ర కాలం లోపలనే విష్ణు సందర్శించుకుని తిరిగి తన అభిష్టాన్ని నెరవేర్చుకుని ప్రత్యక్షంగా నిరంతరము శాశ్వతమైనటువంటి స్టార్ నక్షత్రంగా రూపొందిపోయాడు ఆ ధ్రువుడు.
1: Dhruva spent all the time repeating God's name and today he remains as a star permanently over there.
0: Anaga star kavalante cinema star kaadu, nakshatramullo thanu shashvatanga kavali.
1: Star does not mean cinema star, it is the star there in the sky.
0: Ante nakshatra swarupudai poyadu.
1: He has taken the form of a star.
0: Kanuka akkada drama kodanu pillalu pradarshistaru, vaari kodanu avakasam ivvala. Repati dinam migilinatvanti aadhyatmika prabodhalu manam muchchatinchukundam.
1: These young boys, the children, Balakas children, should be given a chance there. And tomorrow, Bhagavan will give us the other spiritual details.

0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచూ సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచూ మేటి వస్తువునందున మేటియగుచూ అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగు ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగును.
1: స్మాలర్ దాన్ ఎన్ ఆటమ్, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ and the biggest of the big, that is the eternal witness, what we call Brahman. This Brahman is the spirit or the soul, Atma, and the very Brahman represents the atom too.
0: Ano raniyan mato mahiya ee jagat nandu panchabhutamulu ప్రత్యేకంగా మనం చూచుచూ అనుభవిస్తూ ఉండినప్పటికీ పంచభూతముల యొక్క స్వరూపమే మానవుని యొక్క దేహము.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ నోటీస్ ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ వీ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్, బట్ ద మ్యాన్ ఇస్ ద వెరీ పర్సోనిఫికేషన్, ది ఎంబాడిమెంట్ కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతముల యందు పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, వీటినే శబ్ద స్పర్శ రూప రస గంధములని పిలుతారు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద ఎర్త్, ద వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఈథర్ రిప్రజెంట్ ఫైవ్ ద సెన్సెస్, ద సెన్స్ ఆఫ్ పర్సెప్షన్, ద సెన్స్ ఆఫ్ కాగ్నిషన్, ద సెన్స్ ఆఫ్ టచ్, ద హియరింగ్.
0: పృథ్వీపుత్రుడైనటువంటి వాడు కనుకనే అర్జునికి పార్థ అని పిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ అడ్రెస్డ్ అర్జున యాజ్ పార్థ బికాస్ ద వెరీ సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: అనగా ప్రతి మానవ శరీరం కూడాను పార్థ స్వరూపమే.
1: ఇట్ మెంట్ ఎవ్రీ వన్ రిప్రజెంట్స్ పార్థ.
0: ప్రతి మానవుడు కూడాను పార్థుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ పార్థ.
0: పృథ్వీపుత్రుడు ఒకటి చేత ఇతనికి పార్థ అని పేరు వచ్చింది.
1: As is the sun, the representative of the Mother Earth, he is called Partha.
0: ఈ పృథ్వీ యందే శబ్ద స్పర్శ రూప రస గంధాదులు లీనమై ఉన్నవి.
1: Here in this earth, we find the sound, the sense of touch, the fragrance and the taste.
0: చూచుటకు ఏకాత్మ మమాత్మ అని చెప్తూ వస్తుంది.
1: Externally, it is said, the entire unity is the divinity.
0: ఈ పంచభూత స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రకృతి చాలా శక్తివంతమైనటువంటిది.
1: ద నేచర్ దట్ హ్యాస్ గాట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ హైలీ పవర్ఫుల్.
0: దీనికి కదిలేటువంటి శక్తి ఉన్నది.
1: ఇట్ హ్యాస్ గాట్ ద మొటిలిటీ, ది పవర్.
0: తిరిగేటువంటి శక్తి ఉన్నది.
1: ఇట్ కెన్ ఆల్సో రివాల్వ్.
0: కానీ ఒక స్థానం నుంచి మరొక స్థానానికి మాత్రం పోయేటువంటి శక్తి లేదు.
1: It has no capacity to move from one place to another.
0: ఉన్న స్థానమునందే తాను చక్కగా ప్రయాణం సలిపి తిరుగుతుంది.
1: It rotates in the its existing place.
0: దీనిలోనే సర్వ గుణములు కూడాను ఇమిడి ఉంటున్నవి.
1: There lies all faculties.
0: ఈ పృథ్వీ యందు పర్వతములంతా ఉన్నవి.
1: Mother Earth carries the
0: అడవులు ఉన్నవి,
1: forests,
0: పట్టణములు ఉన్నవి,
1: cities,
0: పల్లెలు ఉన్నవి,
1: villages,
0: సముద్రం ఉన్నది,
1: sea,
0: నదులు ఉన్నవి,
1: rivers,
0: సర్వమును కూడా ఈ యొక్క పృథ్వీనే మోయుచున్నది.
1: And it's Mother Earth that carries the weight of all.
0: కానీ విజ్ఞాన శాస్త్రం తెలియనటువంటి మానవుడు ఈ పృథ్వీ పైన ఇన్ని పర్వతములు, ఇన్ని నదులు, ఇన్ని అడవులు ఉండినప్పుడు ఈ పృథ్వీ తిరుగుతున్నది కనుకనే ఇవి కూడా నువ్వు తిరుగుతుంటాయా అని ఒక సందేహం కలుగుతుంది.
1: ద వన్ హూ డస్ నాట్ నో ద సైన్స్ బిగిన్స్ టు డౌట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ వైల్డ్ ఎర్త్ రివాల్వ్స్ Well, do forests and mountains, do they also move?
0: ఈ పృథ్వీ ఇంత వేగంగా తిరుగుతున్నప్పుడు ఈ పృథ్వీపై నిలిచినటువంటి ఒక పదార్థం యొక్క గతి ఏమిటి?
1: When earth revolves at a very fast rate, what would happen of those that are located on that?
0: ఈ పృథ్వీ కేవలము స్వతంత్రమైనటువంటిది కాదు.
1: Earth is not independent.
0: పరాధీనమైనటువంటిది ఈ పృథ్వీ.
1: This earth is dependent.
0: దీని యందు భగవశక్తి అనేటువంటిది అంతర్భూతంగా ఇమిడి ఉంటుంది.
1: The earth carries with it the latent divine power.
0: ఆ శక్తియే ఇన్నింటిని కూడాను బ్యాలెన్స్ గా మోస్తూ ఉన్నది.
1: ఇట్ ఇస్ ద డివైన్ పవర్ దట్ మెయింటైన్స్ బ్యాలెన్స్.
0: కనుక ఈ పదార్థములు కూడాను భూమి వలె తిరుగుటకు వీలు కాకుండా ఈ భగవంతుడే చూసుకుంటున్నాడు.
1: ఇట్ ఇస్ ద డివైన్ పవర్ దట్ టేక్స్ కేర్ of all those that are located on Mother Earth, safe and secure, though the earth revolves.
0: Line paina parigettetundi trainu, trainu parigettinattuga line kudunu parigettite prayanikulu yokka gati emti?
1: As the train runs fast, the wheels also don't move. If they start moving, what will happen?
0: Prithvi tirugutunnadi kani prithvi paina unnatundi yokka ee panchabhootamulu kuda tirugatam led.
1: Though the earth rotates, those located over that, they do not move.
0: దీనికి ఆకర్షణ శక్తి అధికంగా ఉండటం చేతనే పైనున్న పర్వతములు కాని వృక్షములు కాని నదులు కాని సముద్రం కాని ఏమాత్రము కదలకుండా ఉంటున్నవి.
1: As earth carries with it the gravitational force, the mountains, the trees, they do not move at all.
0: కనుకనే పృథ్వీ యొక్క తత్వము చాలా విచిత్రమైనటువంటిది.
1: The nature of earth is very peculiar.
0: ఇది భగవంతుని యొక్క అంగము.
1: It is the limb of God.
0: మన దేహంలో చేతులు కాళ్ళు ముక్కు చెవులు నోరు అన్ని ఉన్నవి.
1: The human body has got the legs, the hands, the ears, the nose and the eyes.
0: ఈ ఇంద్రియములంతా దేనికి అంగము?
1: Limbs, what do they stand for?
0: సర్వ ఇంద్రియములు కూడాను దేహానికి అంగములు.
1: And in fact they are the limbs of the body.
0: దేహము దేనికి అంగము?
1: The body is the limb of.
0: సమాజమునకు అంగము.
1: Of society.
0: సమాజమునకు ఏది అంగము?
1: Society is the limb of.
0: మానవత్వం అంగము.
1: Of humanity.
0: మానవత్వమునకు ఏది అంగము?
1: What is the limb of the humanity?
0: పృథ్వీ అంగము.
1: The earth.
0: పృథ్వీకి ఏది అంగము?
1: What is the limb of
0: earth? పృథ్వీకి పరమాత్మే అంగము.
1: God is the limb of this earth.
0: కనుక పృథ్వీ అంతా కూడాను పరమాత్మని యొక్క అంగమే.
1: Therefore the entire earth is the limb of God himself.
0: సర్వాంగములు కూడాను పృథ్వీతో కూడినటువంటివి.
1: And the earth has got so many limbs.
0: కనుకనే భగవంతుని కూడాను అత్యంత సూక్ష్మ స్వరూపుడు అన్నాడు.
1: Therefore God is subtlest of all.
0: ఎప్పుడు సూక్ష్మ స్వరూపుడు అవుతాడు?
1: When do you expect him to be?
0: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క ఈ భూమికి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుడు కూడాను అత్యంత సూక్ష్ముడుగా ఉంటాడు.
1: As earth is present everywhere, we also notice God everywhere.
0: Anaga gunamulu undinanta varaku kudanu thanu swatantriduga undadu.
1: It only means so long there are attributes, no one is independent.
0: Kramakramena ee gunamulu taggina tarvata thanu sarvavyapiga maarutuntadu.
1: As attributes come down, diminish, he gets this faculty of all pervasive.
0: Shabdas sparsha roopa rasa gandhadru ee aidu gunamulu kudanu bhoomi yandu untunnavi.
1: All these five senses of cognition are present in earth.
0: Kalukane bhoomini itti teesi attu pettadaniki attu teesi itti pettadaniki veelu kaadu.
1: So it's not possible to shift earth from one place to another.
0: Kramakramina daniki rendavo angamainatundi rendavo bhootamainatundi jalamu.
1: The second one is the fire, is water.
0: Ee jalamu leni sthanam ledu.
1: There's no place where there's no water.
0: నీకు కనిపించినా కనిపించకపోయినప్పటికీ సర్వత్రా భూమి యందు ఉంటున్నది.
1: యు మే సీ ఇట్ ఆర్ నాట్, వాటర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక జలము సర్వమయము.
1: సో వాటర్ ఇస్ ఆల్ ప్రవేజ్డ్ అగైన్.
0: ఆ జలమును ఒక గుణము తగ్గిపోయింది.
1: వాటర్ హ్యాస్ లాస్ట్ వన్ అట్రిబ్యూట్.
0: ఏం గుణం తగ్గిపోయింది?
1: వాట్ ఈస్ దట్?
0: శబ్ద స్పర్శ రూప రసము ఈ నాలుగు ఉంటున్నాయి కానీ గంధము లేదు దాంట్లో.
1: వాటర్ హ్యాస్ గాట్ ఫోర్ ఆఫ్ ది aspects, but it has no smell or fragrance.
0: Kanukane ee water kontha varaku kadaladaniki prarambhistu vachindi.
1: That makes the water possible to move to
0: light.
1: So it becomes light.
0: ఇంకా మూడవది అగ్ని.
1: ద థర్డ్ వన్ ఇస్ ఫైర్.
0: ఈ అగ్ని అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
1: ఫైర్ ఇస్ హైలీ పవర్.
0: దీని రెండు గుణములు తగ్గిపోతూ వచ్చాయి.
1: ఇట్ లూజెస్ టూ ఆఫ్ ది అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపం మాత్రమే ఉంది.
1: It has got only
0: rasagandhadulu levu dantlo.
1: It has no rasa, the taste, gandha, the fragrance.
0: Kanukune ee agni sarvatra vyapistu vachindi.
1: So fire is able to expand everywhere.
0: Ee agni prati manavuni endu kuda untundadi.
1: Fire is present in every man.
0: Jatara agni ade agni.
1: Fire in man is called
0: jalamulandu kuda badaba agni. అది జలమునందు కూడా ఉంటుండాలి.
1: ద ఫైర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ వాటర్ కాల్డ్ బడబా.
0: వృక్షమునందు కూడాను అగ్ని ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఫైర్ ఇన్ ఎ ట్రీ.
0: ఒక చెట్టుకు రాసుకున్నప్పుడు అగ్ని అందులో ప్రారంభమవుతుంది.
1: వెన్ టూ ట్రీస్ ఆర్ బ్రాట్ వెన్ డాష్ అగైన్స్ట్
0: జడమైన
1: ద ఫైర్ ఎమనేట్.
0: రాయి ఉంటుండాలి, రాతిలో కూడాను అగ్ని ఉంటుండాలి.
1: ఫైర్ ఇస్ లేటెంట్ ఇన్ ఎ స్టోన్.
0: ఒక రాతికి కొట్టినప్పుడు అగ్ని ప్రారంభమవుతుంది.
1: వెన్ యూ స్ట్రైక్ టూ ఆఫ్ ది స్టోన్స్ అగెన్స్ట్ ఈచ్ అదర్ ద ఫైర్ స్టార్ట్స్. కనుకనే
0: ఈ మూడవ భూతమైనటువంటి అగ్ని అందు కూడాను సర్వము ఇమిడి ఉంటున్నది.
1: సో ద థర్డ్ ఎలిమెంట్ ఫైర్ హ్యాస్ ఆల్.
0: కానీ గుణములు రెండు తగ్గిపోతున్న వచ్చాయంటారు. ఇది క్రమక్రమేణ పైకి కూడా లేస్తూ వచ్చింది.
1: యాజ్ ఇట్ హ్యాస్ లాస్ట్ టూ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ఇట్స్ ఏబుల్ టు రైజ్ అప్.
0: ఇంకా మూడవది.
1: దెన్ ద థర్డ్ వన్.
0: మూడవది వాయువు.
1: Then that is the air.
0: ఈ వాయువు ఏ విధంగా ఉంటుండాలి?
1: How is it?
0: వాయువు లేని స్థానమే లేదు.
1: There is no place where there is no air.
0: కొత్త కుండగా ఉంటే కుండలో కూడా గాలి ఉంటుండాలి.
1: The earthen pot, brand new, also has got space.
0: ఎక్కడ చూసినా ప్రదార్థమునందు గాలి ఉంటుండాలి.
1: You find air everywhere.
0: గాలి లేని స్థానమే కనిపించదు.
1: There is no place where you do not notice.
0: ఈ గాలియే సర్వ విధములైనటువంటి శక్తులకు మూల కారణము.
1: And air is the main cause for all capacity.
0: మానవుని యొక్క ప్రాణమునకు మూల కారణం అగ్ని, ఈ వాయువే.
1: And air is the life principle.
0: ఈ వాయువు లోపల మరి మూడు గుణములు తగ్గిపోయినాయి.
1: And this air loses three of
0: that. శబ్ద స్పర్శ రెండు మాత్రమే ఉన్నావు, కానీ రూప రసగంధాదులు లేవు.
1: And this air has got only the sound and touch. It has no three attributes.
0: నాలుగోదైనటువంటిది ఆకాశం.
1: The final one is the space.
0: ఆకాశం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినట్టుగా కనిపిస్తుంది.
1: The space you will notice is,
0: కానీ మనం చూసేదంతా కూడా క్లౌడ్స్ కాదు, అది కాదు ఆకాశము.
1: Is not the ground that you find.
0: ఆకాశం యొక్క గుణం ఏమిటి?
1: What is the attribute of
0: ether? శబ్దమే ఆకాశం యొక్క గుణము.
1: Sound is the attribute of
0: ether. చాలా మంది అమాయకులు ఆకాశం ఎక్కడ ఉందంటే పైకి చూపుతారు.
1: Many of the innocent people point to the sky.
0: ఆకాశము.
1: No, it's not there.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: You find it.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: Just from the depth.
0: ఎక్కడ శబ్దమో అక్కడంతా ఆకాశం ఉంటుంది.
1: Where there is sound, you find the space.
0: ఆకాశం యొక్క గుణము శబ్దమే.
1: The attribute of the space is the sound.
0: ఆకాశం గగనం శూన్యం అన్నారు. అది కనిపించినటువంటిది.
1: It's empty, you do not notice it.
0: కనుక ఈ ఆకాశమునందు శబ్దం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి.
1: సో ఈథర్ హెస్ గట్ వన్ క్వాలిటీ ఆఫ్ సౌండ్.
0: రూపరసగంధాదులు ఏమాత్రమూ లేదు.
1: ఇట్ హెస్ లాస్ట్ త్రీ అదర్ అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపరసగంధాదులు నాలుగు లేదు.
1: ఇట్ హెస్ నో ఫోర్ ఆఫ్ ది క్వాలిటీ.
0: నాలుగు లేకపోవడం చేత ఆకాశం సర్వత్రా ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: సిన్స్ ఫోర్ ఆర్ మిస్సింగ్, యూ ఫైండ్
0: ఐదవదైనటువంటిదే పరమాత్మ.
1: అండ్ దట్ గాడ్ హెస్ నన్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్.
0: ఆ పరమాత్మ యందు ఆ శబ్దం కూడా లేదు.
1: The sound is also noticed in the divinity.
0: కనుకని పరమాత్ముడు సర్వత్రా వ్యాపించి ఉంటున్నాడు.
1: Therefore the divine spreads all over everywhere.
0: చాలా లైట్ అయిపోతున్నాడు.
1: Because it becomes so light.
0: సర్వత పాణిపాదం త సర్వతో వచ్చి శిరోముఖం అన్నట్టు సర్వ మూలముని ఎందుకును శిరస్సు గాను పాదములు గాను కనిపిస్తూ ఉంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఎవ్రీ ఫార్మ్ యు ఫైండ్ గాడ్ సింబలైజ్డ్ బై వే ఆఫ్ ద హెడ్ అండ్ ద ఫీట్ అండ్ హ్యాండ్.
0: ఆకాశముల కంటే అతి సూక్ష్మమైనటువంటి వాడు పరమాత్ముడు.
1: గాడ్ ఇస్ సటిలర్ దాన్ ది స్పేస్.
0: అటువంటి పరమాత్ముడు పంచభూతముల ఎందుకును ఏక స్వరూపుడుగా ఉంటున్నాడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ వన్ ఫార్మ్ ఇన్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కాన ప్రతి దానికి కూడాను ఒక అంశం ఉంటుండాలి. మమ ఈ వంశో జీవలోకే జీవభూత సనాతన. భూమి ఒక భగవంతుని యొక్క అంశమే.
1: దేర్ఫోర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ద స్పార్క్.
0: జలము భగవంతుని యొక్క అంశమే.
1: వాటర్ ఇస్ ద స్పార్క్.
0: వాయువు భగవంతుని యొక్క అంశమే.
1: సో ఆల్సో ఎయిర్.
0: గాలి భగవంతుని యొక్క అంశమే.
1: అండ్ ఎయిర్ ఇస్ ద స్పార్క్ ఆఫ్ ది
0: డివినిటీ. ఆకాశం భగవంతుని యొక్క అంశమే.
1: సో ఆల్సో ద స్పేస్.
0: సర్వము భగవంతుని యొక్క అంశమే.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్పార్క్స్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుకనే వీటినన్నింటిని దైవ స్వరూపంగా ఆరాధిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: అండ్ హెన్స్ ఏన్షియన్స్ వర్షిప్డ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్.
0: భూదేవి,
1: మదర్ ఎర్త్,
0: గంగా దేవి
1: అండ్ గాడెస్
0: వాయుదేవుడు
1: అండ్ విండ్
0: అగ్ని దేవుడు
1: ఫైర్ గాడ్
0: ఆకాశ దేవుడు
1: అండ్ ఆల్సో
0: అందరినీ దేవుడుగా భావించి పూజిస్తూ వచ్చారు.
1: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ డివైన్.
0: మొట్టమొదట భారతీయులు పృథ్వీని పూజిస్తూ వచ్చారు.
1: ఇన్ ఎర్లియస్ టైమ్స్ భారతీయస్ వర్షిప్ ఎర్త్.
0: ఆ పృథ్వీయే ప్రతి ప్రాణికి కూడాను ఆహార సదుపాయం అందిస్తూ వచ్చింది.
1: అండ్ ఇస్ ఎర్త్ దట్ సప్లైస్ ఫుడ్ టు ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రియేచర్.
0: ఓ భూదేవి, నీ పంటనే మేము భుజిస్తున్నాము.
1: ఓ మదర్ ఎర్త్, ఐ ఓన్లీ పార్ట్ ఆఫ్ ది ఫుడ్.
0: నీ వంటనే మేము పుష్టిగా అనుభవిస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ సో హ్యాపీ ఆఫ్ ఆల్ ది గ్రెయిన్. భూమి
0: లేకపోతే పంటలే లేదు.
1: Without earth you cannot have any grain.
0: కాబట్టి సర్వమును రక్షించేటువంటి భూమాత కనుకొని భూమాతను మొట్టమొట్ట ఆరాధన సల్పుతూ వచ్చారు ప్రాచీనులు.
1: In fact, all are held and protected by Mother Earth, and so it was worship in earlier days.
0: కాని విజ్ఞానవేత్తలు దీన్ని హాస్యాస్పదంగా భావిస్తూ వచ్చారు.
1: But scientists started making fun of this practice.
0: ఏమిటి భూదేవిని భూమిని దేవుడిగా భావిస్తున్నారే?
1: How is that you consider?
0: ఎంత మూర్ఖులు ఈ భారతీయులు.
1: Bharatiyas are fools.
0: వీరు మూర్ఖులు కాదు.
1: They are not fools.
0: ఈ భూమిని పూజిస్తున్నారని చెప్పి చెప్పేటువంటి వాడు వాడు మూర్ఖులు.
1: The one who says that you are fools for worshiping the earth are.
0: వాడికి అంతరార్థం ఏమీ తెలియదు.
1: They have no understanding.
0: కేవలం పదార్థ శాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటున్నాడు.
1: They go by the material knowledge, the physical knowledge.
0: కానీ దీంతో తిరిగి ఈ రియాక్షన్ కూడా ఉంటుందనే సత్యం వాడికి తెలియకుండా పోతుంది.
1: They are not aware of the reaction, the principle contained.
0: నేను టేబుల్ను గట్టిగా కొట్టాను అని చెప్తున్నాను.
1: And you have thumped the desk.
0: కానీ నీవే కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: ద టేబుల్ ఆల్సో హస్ గివెన్ ఇట్ బ్యాక్.
0: దీనికి పదార్థం యొక్క రియాక్షన్ ఉంటుంది. అది
1: దేర్ లైస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్.
0: కనుక నేను కొట్టిన తర్వాత చేయి మంటగా ఉందని నువ్వు అదురుకుంటున్నావు.
1: అండ్ దేర్ఫోర్ యు ఫైండ్ ఇట్ దట్ ఇట్ హర్ట్ ఓవర్ దేర్.
0: ఏ పదార్థాన్ని నీవు గట్టిగా కొట్టావో ఆ పదార్థం కూడా నేను అంత గట్టిగా కొట్టింది.
1: ఇఫ్ యు స్టార్ట్ హిట్టింగ్ వన్ యు విల్ ఫీల్ ద పెయిన్.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: In everyone, you find these three principles, reaction, reflection, and resolve.
0: కనుకనే ప్రకృతి ఎందు పుట్టినటువంటి ప్రతి మానవునికి ఎందుకు ఈ రియాక్షన్ ఉంటుంది.
1: Man born in this nature has got these three, reaction, reflection, and resolve.
0: నీవు ఎక్కడైనా కొండ దగ్గరికి పోయి ఓ అని కూతవై.
1: You go near a mountain and start repeating.
0: ఇది రీసౌండ్ వస్తుంది, అది ఓ అని కూత వస్తుంది.
1: There you find the resound, as is the sound, so is the resound.
0: కనుకనే ప్రతి దాని ఎందుకు పరమాత్మ తత్వము అంతర్భూతంగా ఉంటుండాలి.
1: సో ది డివైన్ ప్రిన్సిపల్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: లోకములో
1: ఇన్ దిస్ వరల్డ్
0: దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రికగ్నైజ్ ది డివైన్.
0: ఏది దైవత్వము ఏది కాదు అనేటువంటిది నిర్ణయం చేయటం ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు డిసైడ్ వాట్ ఈస్ డివైన్ అండ్ వాట్ ఈస్ నాట్.
0: సూర్యుడు ఉండినప్పుడే కిరణాలు వస్తుంటాయి.
1: And because of the sun, you find sun rays.
0: భగవంతుడు ఉన్నప్పుడే ప్రకృతి మనకు ఆవిర్భవిస్తుంటుంది.
1: బికాస్ ఆఫ్ క్రియేటర్ యు హావ్ క్రియేషన్.
0: ఒక్క క్రియేషన్ చేసినటువంటి పంచభూతములు ఏంటి ఇంత శక్తి ఉండినప్పుడు క్రియేటర్ లో ఇంకెంత శక్తి ఉండాలి.
1: వెన్ క్రియేషన్ విత్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇస్ సో పవర్ఫుల్ హౌ అబౌట్ ద క్రియేటర్.
0: భగవంతుడు సృష్టించిన అగ్నిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: ద ఫైర్ ఇస్ సో పవర్ఫుల్ క్రియేటెడ్ బై గాడ్.
0: భగవంతుడు సృష్టించేటువంటి గాలిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: ఎయిర్ ఇస్ వెరీ పవర్ఫుల్ క్రియేటెడ్ బై గాడ్.
0: ఇంత శక్తి ఉంటున్నప్పుడు సృష్టికర్త ఎందు ఇంకెంత శక్తి ఉంటుంది.
1: వెన్ ది క్రియేషన్ ఇస్ సో పవర్ఫుల్ ది క్రియేటర్ మస్ట్ హావ్ బీన్ మోర్ పవర్ఫుల్.
0: ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించుకోలేడు.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ నాట్ గివెన్ టు దిస్ అండర్స్టాండింగ్.
0: బాంబు చేసినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడో వాడి పేరు చెప్పినా కూడా ఎవరు వినరు.
1: We do not know who discovered, invented.
0: ఎవరు భయపడరు.
1: No one is afraid of.
0: కానీ వాడు చేసినటువంటి బాంబు పేరు చెప్తే భయం వస్తుంది.
1: But the very mention of the name bomb will make you frightened.
0: చేసిన పదార్థమును చూస్తే భయం వేస్తుంది, కానీ చేసిన వాడిని చూస్తే భయం కాదు.
1: In fact, you are not afraid of the inventor of the bomb.
0: అదే విధంగాని పంచభూతములు సృష్టించినటువంటి పరమాత్మను చూస్తే భయం లేదు.
1: You are not afraid of the creator who created
0: it. పంచభూతములు సృష్టింపబడినటువంటి పంచభూతములను చూసినప్పటికి చాలా భయం వేస్తుంది.
1: But you are afraid of the five elements, the creation.
0: ఇది చిత్రంబులు.
1: This is peculiar.
0: త్రైలోక్య పవిత్రంబులు.
1: Sacred in all worlds.
0: వల్లాల వత్తంబులు. సన్మిత్రంబులు.
1: That's so close.
0: మునిజనవన పౌత్రములు.
1: వర్షిప్ బై ఆల్ సెయింట్స్.
0: విష్ణుదేవు చరిత్రములు.
1: దాట్ ఈస్ ద గ్లోరీ అండ్ ద స్టోరీ ఆఫ్ విష్ణు గాడ్.
0: భగవత్ యొక్క తత్వాన్ని ఏ విధంగా వర్ణించడం అనేటువంటిది ఎవరికి చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: ఎంత వర్ణించినా కానీ అది చాలా తక్కువే.
1: ఆల్ యువర్ నరేషన్ ఈస్ జస్ట్ ద లీస్ట్.
0: కానీ అతి తక్కువైనటువంటి ఒక వర్ణను నువ్వు వర్ణించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ డిస్క్రైబింగ్ స్టిల్.
0: మొట్టమొదట భూమి యొక్క తత్వాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి.
1: లెట్స్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఎర్త్ ఫస్ట్.
0: ఎంత భారాన్ని మోస్తుంది అది భూమి.
1: వాట్ హెవీ బర్డెన్ ఇట్ క్యారీస్.
0: స్వామి, నేను బ్రతికి నీకు చాలా భారంగా ఉంటున్నాను, నన్ను చంపేసేయండి అంటారు చాలా మంది.
1: సమ్ సే ద స్వామి, వి ఆర్ బర్డెన్, ప్లీజ్ అలౌ కిల్ అస్.
0: చంపితే మాత్రం భారం తగ్గుతుందా?
1: even if it is killed, well,
0: the
1: burden cannot be lessened.
0: ఎప్పుడు భారం భారంగానే ఉంటుంది.
1: The burden remains as it is.
0: నీలోని భారాన్ని నీవు తగ్గించుకున్నప్పుడు భూమికి కూడా భారం తగ్గుతుంది.
1: And when once you lessen your own burden, so also
0: the
1: rest of the burden. What is the heaviness?
0: కోరికలే నీ భారాలు.
1: The heaviness burden in you
0: is ఈ కోరికలను నీవు తగ్గించుకుంటే నీవు భగవంతునికి చాలా లైట్ గా కనిపిస్తావు.
1: If there is ceiling on desire, naturally you will be light.
0: కనుకనే less luggage, more comfort, make travel a pleasure.
1: భగవాన్ says, less luggage, more comfort, make travel a pleasure.
0: కనుక మన భారాన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: Therefore we have to reduce our burden, luggage.
0: అప్పుడే భగవంతుని కూడాను భారంగా ఉండదు.
1: And then it doesn't add to the burden.
0: మన భారాలు అధికమయ్యే కొలది కూడాను భగవంతుని కూడా భారమే.
1: As you have extra luggage, it adds to the heaviness.
0: అయితే ఆ భారాన్ని భగవంతుడు మోయటం లేదు.
1: In fact, he is not carrying the burden.
0: తాను చాలా సూక్ష్మ స్వరూపుడు.
1: God is subtlest.
0: అన్నింటికంటే కూడా గుప్తమైనటువంటిది తన భారాన్ని తనపైనే వేస్తుంటాడు.
1: And in fact, he will...
0: ఎవరి భారాన్ని వారి తరపైనే వేస్తుంటాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మేక్ ఎవ్రీ వన్ టు క్యారీ వన్స్ ఓన్ బర్డన్.
0: తాను మోసినట్టుగా కూడా నటన చేస్తాడు.
1: హీ ప్రిటెండ్స్ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హిస్ క్యారీయింగ్ ద బర్డన్.
0: కాబట్టి పంచభూతములు ఎందుకు కూడాను తాను ఉండినప్పటికీ పంచభూతములు తన స్వాధీనంలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: Though the five elements are in him, it appears they are under the control of God.
0: అదే ఒకానొక సమయంలో గోపికలు కూడా చెప్పారు.
1: The same thing is stated by Gopikas at one time.
0: నిను గను గొన్న గల్లమా.
1: Can we know you?
0: Krishna, ninu ganu gonna gallamma.
1: Krishna, can we know you?
0: Anuvu kante ati sutma roopudavu.
1: You are subtler than atom.
0: Ganamu kante ati gananeyudavu.
1: You are the biggest of the big.
0: Enivudinalu laksha jeevamula anayambunannu nabayikunduvata.
1: You are always in the company of the 84 lakhs of species.
0: Anuvu renu kulakastamu modalu akandaru pudavai velajirvata.
1: You are the magnificent. You are the magnificent form right from the atom to the largest. How is it possible to know?
0: ఎవరికి సాధ్యం కాదు.
1: It is impossible for anyone.
0: అరవింద్ చెప్పాడు ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించమని.
1: Arvind also said that we should know the nature of the five elements.
0: ఈ పంచభూతములు లేనటువంటి స్థానం లేనే కనిపించదు.
1: There is no place where you do not.
0: సర్వత్రా పంచభూతములే ఉంటున్నాయి.
1: They are present everywhere.
0: ఈ పంచభూతముల యొక్క అంగమే ఈ దేహం కనుకనే దీనికి కూడాను పంచభూతముల యొక్క స్వరూపమే.
1: Therefore the body, human body, has got the five elements.
0: భౌతిక స్వరూపము అన్నారు.
1: So it is said that it has got the five of the elements.
0: ఒక పంచాంగాన్ని చదువుతూ ఉన్నప్పుడు
1: have you go through almanac.
0: అందులో కూడా శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఉంటున్నాయి.
1: There you find all the five elements.
0: ఆ పంచభూతం
1: from the atom to the largest. ఏమి
0: తెలుసుకోవడానికి వీలవుతుంది?
1: How is it possible to know?
0: ఎవరికి సాధ్యం కాదు.
1: It is impossible for anyone.
0: అని చెప్పాడు. ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించమని.
1: అరవింద్ ఆల్సో

0: దానికి పంచాంగము అని పేరు పెట్టారు.
1: పంచాంగ, ద అల్మనక్ హస్ గాట్ ఫైవ్ అంగాస్, పంచాంగ.
0: ఎక్కడ చూసినప్పటికీ నీ పంచాంగములు ఉంటున్నాయి.
1: ఎవ్రీవేర్ యు ఫైండ్ దిస్ పంచాంగ ఫైవ్.
0: కనుక ఈ అంగముల యొక్క స్వరూపాన్ని మనం చక్కగా గుర్తించుకుని వర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ఇన్ డిటైల్ ద నేచర్ ఆఫ్ ది ఎలిమెంట్
0: మొట్టమొదటి ఆకాశములకు.
1: ద ఫస్ట్ సౌండ్,
0: ఆ శబ్దము మనకి ఎట్లా కనిపిస్తుండాలి, ఎట్లా వినిపిస్తుండాలి?
1: దెన్ వేర్ డు యు హియర్ ద సౌండ్?
0: కేవలము చెవులతో వింటున్నాం.
1: ఇట్ ఇస్ ది ఇయర్ దట్ హియర్.
0: ఆ శబ్దం ఏ రీతిగా వస్తుండాలి?
1: హౌ డస్ ఇట్ కమ్?
0: వేరే పిచ్చి పిచ్చి శబ్దాలతో రావటం లేదు.
1: నాట్ ఎనీ సిలీ సౌండ్స్.
0: శబ్దం
1: ద ప్రైమల్ సౌండ్ ఓంకార్.
0: కాబట్టి నీ వినవలసింది ఓంకార స్వరూపమే.
1: సో వాట్ యువర్ సపోజ్ టు హియర్ ఇస్ ఓంకార.
0: అది కూడా నువ్వు స్పెల్లింగ్ తో చేరి వస్తుంటుండాలి.
1: అండ్ ఆల్సో యూ హావ్ టు డు
0: అకారం ఉకారం. అకారముల యొక్క స్వరూపమే ఓంకారము.
1: ఓంకార ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ త్రీ, అకార ఉకార మకార.
0: కనుకనే అకారం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఎక్కడో ప్రారంభమవుతుంది.
1: ఆ స్టార్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ సమ్వేర్.
0: ప్లేన్ ఎక్కడో ప్రారంభమైంది.
1: ప్లేన్ స్టార్ట్
0: కానీ క్రమక్రమేణా మన దగ్గరకు వచ్చినప్పటికి శబ్దమే ఎక్కువ కనిపిస్తుంది.
1: యాజ్ ఇట్ కమ్స్ నియర్ యు ఫైండ్ లిసనింగ్ టు ద సౌండ్.
0: కనుకనే ఈ మూడింటి యొక్క శబ్దము తరంగమే మానవుని యొక్క స్వరూపము.
1: ఓంకార విత్ ఆల్ దీస్ త్రీ ఆ ఊం ఇస్ ది వెరీ పర్సానిఫికేషన్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: కనుకనే ఈ మనం వినవలసింది ఓంకార నాదమే.
1: వాట్ వీఆర్ సపోజ్ టు లిసన్ ఇస్ ఓంకార.
0: అది ఏ ఆకాశ స్వరూపము.
1: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ది ఈథర్.
0: ఇంకా వాయువు.
1: దెన్ ది ఎయిర్.
0: ఈ వాయువు ఒక స్వరూపం ఏమిటి?
1: వాట్ ఈస్ ది నేచర్? ద ఫార్మ్
0: కేవలము ఒక విధమైనటువంటి ప్రాణమును తెచ్చి ఇచ్చటమే.
1: అండ్ ఇట్ సస్టైన్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: వాయువు లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ ఎయిర్.
0: వాయువే లేకపోతే మనమే జీవించలేము.
1: యూ కెనాట్ లివ్, కంటిన్యూ టు లివ్ విదౌట్ ఎయిర్.
0: కనుక మనం తీసుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యూ షుడ్ టేక్?
0: తీసుకోవాల్సింది సో, వదలవలసింది హమ్.
1: సో వాట్ ఈస్ టు బి టేకెన్ ఇన్? ఇన్హేలేషన్ ఇస్ సో. వాట్ ఈస్ టు బి బ్రీద్డ్ అవుట్? హమ్.
0: ఈ సో అనేటువంటి ఆక్సిజన్.
1: దిస్ సో స్టాండ్స్ ఫర్ ఆక్సిజన్.
0: హమ్ అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్.
1: హమ్ రిప్రజెంట్స్
0: కార్బన్ డైఆక్సైడ్. వదలపెట్టాలి.
1: సో యూ షుడ్ ఎక్సేల్ కార్బన్ డైఆక్సైడ్.
0: కానీ ఆక్సిజన్ తీసుకోవాలి.
1: అండ్ యూ షుడ్ ఇన్హేల్ ఆక్సిజన్.
0: చెడ్డను వదలపెట్టాలి.
1: గివ్ అప్ ద బ్యాడ్.
0: మంచిని స్వీకరించాలి.
1: అండ్ రిసీవ్ ద గుడ్.
0: ఇది ఏ గాలి బోధించేటువంటి ఉపదేశం?
1: దిస్ ఈస్ ద లెసన్ ఆఫ్ ఎయిర్.
0: చెడ్డదాన్ని నీవు స్వీకరించవద్దు.
1: నెవర్ యాక్సెప్ట్ బ్యాడ్.
0: చెడ్డదాన్ని విసర్జించు.
1: యూ షుడ్ గివ్ ఇట్ అప్.
0: మంచిని స్వీకరించు.
1: యాక్సెప్ట్ గుడ్.
0: నీవు ఫలమును స్వీకరించు, మనమును విసర్జించు.
1: అండ్ యాక్సెప్ట్ కన్సూమ్ ద ఫ్రూట్ అండ్ లీవ్ అవుట్ ది ఎక్స్క్రీట.
0: కనుకనే ఈ అంగములంతా ఎందుకోసం ఇచ్చాడంటే మంచిని పొందడానికి ఇచ్చాడు.
1: Why these limbs are gifted? Only to
0: see. అంతరాత్మను ఎవరు కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఇస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో ది ఇన్నర్
0: గుర్తించినా కూడా కేర్ చేయటం లేదు.
1: అండ్ దో ఇట్ ఇస్ సెడ్ యు ఆర్ నెగ్లిజెంట్.
0: కనుక మనం వదలపెట్టవలసింది ఏమిటి? చెడ్డ పదార్థాన్ని వదలాలి.
1: వాట్ ఈస్ టు బి గివెన్ అప్ ఇస్ బ్యాడ్.
0: వృక్షాలు చూడండి,
1: ట్రీస్
0: ప్రాణం ఉండినట్టుగా మనకు కనిపించదు.
1: యూ డోంట్ ఫీల్ దట్ దే హావ్ లైఫ్.
0: కానీ ఆ వృక్షాలంతా కూడా ఆక్సిజన్ అందరికి అందిస్తుండాలి.
1: బట్ ట్రీస్ సప్లై ఆక్సిజన్ టు ఆల్.
0: అందరూ వలసిని వదిలినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ తాను స్వీకరిస్తుంది.
1: అండ్ ట్రీస్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్ దట్ వి
0: తాను మంచిని ఇచ్చి చెడ్డను తాను స్వీకరిస్తుండాలి.
1: అండ్ ట్రీస్ గివ్ యూ గుడ్ అండ్ యాక్సెప్ట్ బ్యాడ్.
0: ఈ వృక్షానికి ఉన్నటువంటి తెలివితేటలు మనుషులకు ఏమైనా ఉందా?
1: And do you think the man is that much intelligent?
0: మానవుడై పుట్టి
1: and we're born a human.
0: కానీ ఆ మంచిదాన్ని మాత్రం తీసుకోలేకుండా పోతున్నాడు.
1: We are not able to accept good.
0: కనుక ప్రాణంతో కూడినటువంటి మానవుడు,
1: man with life,
0: అన్ని విద్యలు నేర్చినటువంటి మానవుడు,
1: man with all
0: అన్ని శక్తులకు ఆధారభూతమైన మానవుడు,
1: man highly powerful,
0: తాను చెడ్డని విసర్జించాలి, మంచిని స్వీకరించాలి.
1: So give up all that is bad and accept good.
0: ఇది వాయువు అందించేటువంటి ఒక బోధ.
1: This is the teaching of air.
0: ఇంకా అగ్ని.
1: Then fire.
0: ఈ అగ్ని కూడా అంతే, అన్నింటినీ భస్మం చేస్తుంది.
1: Fire burns all.
0: సుఖ దుఃఖే సమేకృత్వ లాభోలాభిజయ సుఖ దుఃఖం రెండింటిని కూడా భస్మం చేస్తుంది.
1: It burns both pleasure and pain.
0: మంచి చెడ్డను కూడా భస్మం చేస్తుంది.
1: It burns good and bad equally.
0: దాని దగ్గర ఏమాత్రం కూడా భేదం లేదు.
1: It has no discretion.
0: భేదరహితమైనటువంటిది అగ్ని.
1: That is beyond these differences.
0: కనుక దుర్వాసన కూడా దూరం చేస్తుంది.
1: అండ్ ఇట్ ఆల్సో త్రో అవే ద వికెట్ క్వాలిటీ.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అగ్నితత్వాన్ని మనం జ్ఞానాగ్నిగా తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ఫైర్ దట్ రిప్రజెంట్స్ విజ్డమ్.
0: మన ఎందు ఉన్నది బడబాగ్ని.
1: అండ్ దట్ విచ్ ఇస్
0: ప్రెజెంట్ చెడ్డదాగ్ని ఉంటుండాలి.
1: వీ ఫైండ్ ద ఫైర్ విదిన్.
0: కానీ

0: ప్రాణాజ్ఞ అనేటువంటి దాన్ని మనం బోధించడం లేదు.
1: అండ్ వీఆర్ నాట్ నోయింగ్ ఎనీ లెసన్.
0: మానవు యందు సర్వ సద్గుణములు ఉండవచ్చును.
1: మ్యాన్ హెస్ గాట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ అన్ని గుణములు ఉంటున్నాయి.
1: ఆల్ క్వాలిటీస్ ఆర్ దేర్.
0: కానీ ఆత్మగుణం లేదు.
1: But he has no awareness.
0: ఆత్మతత్వమే నిజమైనటువంటి బోధ.
1: The self-knowledge is through teaching.
0: ఆత్మజ్ఞానం అత్యవసరము.
1: Self-knowledge is very essential.
0: లౌకిక జ్ఞానము, భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము అన్నీ ఉంటున్నాయి.
1: You have got the secular knowledge, the worldly knowledge, the material knowledge.
0: కానీ ఆత్మజ్ఞానం లేదు.
1: But you do not have self-knowledge.
0: ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించేటువంటిది అగ్ని.
1: The knowledge of the self is taught by fire.
0: సర్వత్రా ప్రకాశింపజేసేటువంటి అగ్ని.
1: It shines forth everywhere.
0: తమసోమ జ్యోతిర్గమయ. జ్యోతి ఎక్కడ ఉంటుందో అక్కడ తమస్సు ఉండదు.
1: Leads from darkness to light like the lamp.
0: కనుకనే అగ్ని మనకు తమస్సును దూరం చేస్తుండాలి.
1: So fire teaches the lesson to dispel.
0: చెట్టుని భస్మం చేస్తుండాలి.
1: And it burns.
0: ఇందులోనే రామనామం కూడాను చక్కగా ఇమిడి ఉంటుండాలి.
1: And Lord Rama's name also represents
0: this. Rama, ఈ మూడు అక్షరాలతో చేరింది రామ.
1: Rama name has these three letters. Rama.
0: Rama.
1: Rama.
0: Ra.
1: Ra.
0: Agni.
1: Ra stands for fire.
0: A, Chandrudu.
1: A represents moon.
0: Ma, Suryudu.
1: Ma represents sun.
0: Rama.
1: Rama.
0: Suryudu em chestunnadu?
1: What is that?
0: సర్వులకు ప్రకాశాన్ని అందిస్తున్నాడు.
1: సన్ షెడ్స్ లైట్.
0: చీకటిని దూరం చేస్తున్నాడు.
1: డిస్పెల్స్ డార్క్నెస్.
0: అన్ని విధాలా ప్రాణ సమగానాన్ని అందిస్తున్నాడు.
1: సస్టైన్స్ ది లైఫ్.
0: ప్రాణాన్ని కూడా అందిస్తున్నాడు.
1: అండ్ గివ్స్ యూ లైఫ్ టు.
0: కనుకొని మా
1: మా
0: ఇంకా చంద్రుడు
1: మూన్
0: తాపాన్ని చల్లారుస్తున్నాడు.
1: పాసిఫైస్ ఎమోషన్
0: మన బాధలను చల్లారుస్తున్నాడు.
1: పాసిఫైస్ డిఫికల్టీ
0: హృదయాన్ని చల్లబరుస్తున్నాడు.
1: అండ్ కూల్స్ యువర్ హార్ట్.
0: కనుకొని ఇది రా ఆ.
1: సో రా
0: ఆ అనేటువంటిది
1: రా
0: అగ్ని
1: ఇస్ ఫైర్ ప్రిన్సిపల్.
0: ఈ అగ్నిగా ఉండినటువంటిది
1: దట్ ఫైర్
0: పాపాన్ని భస్మం చేస్తుండాలి.
1: బర్న్స్ ది సిన్.
0: దుఃఖాన్ని భస్మం చేస్తుండాలి.
1: బర్న్స్ మిసరీ.
0: ఆనందాన్ని అందిస్తుండాలి.
1: గివ్స్ యు
0: పుణ్యాన్ని చేకూరుస్తుండాలి.
1: అండ్ మేక్
0: కాబట్టి రా ఆ మా అనగా ఏమిటి? పాపమును నశింపజేయటము, చీకటిని పోగొట్టటము.
1: సో burning all the sin, dispelling the darkness,
0: prakashanni andinchatamu,
1: shedding the light.
0: Kaduka ra amana,
1: three letters ra ama,
0: taapani challarustundi akaramu.
1: And here it pacifies all the emotions.
0: Ee prakashanni andinchi cheekatini pogottundi surya tattvamu.
1: And the nature of the sun dispels
0: ra agnane prati paapani bhasmam chestundi.
1: Fire burns
0: prati paapani bhasmam cheyatamu, తాపాన్ని చల్లార్చడము, చీకటిని పోగొట్టడం. ఈ మూడు గుణములు ఈ రామనామంలో ఉంటున్నాయి.
1: డిస్పెలింగ్ ద డార్క్నెస్. దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్ ఇన్ ద వెరీ నేమ్ ఆఫ్ రామ.
0: కనుకనే గాడ్గుడు రామాని పేరు పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే.
1: దట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ నేమింగ్ రామ దిస్ వే.
0: కనుక మూడవది అగ్నిగా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఉపకారం చేస్తుండాలి.
1: అండ్ దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఫైర్.
0: నాలుగవది
1: నెక్స్ట్ ఫోర్త్ వన్
0: జలము.
1: The water.
0: ఈ జలం అనేటువంటిది చాలా పవిత్రమైన ప్రాణాన్ని చేకూరుస్తుంది.
1: వాటర్ ఇస్ సో సేక్రెడ్.
0: ఎవరైనా మూర్చబడిపోతే వాళ్ళపై నీళ్లు చల్లుతారు.
1: ఇఫ్ ఎనీవన్ సూమ్స్ ఆర్ ఫెయింట్స్
0: నీళ్లలో ప్రాణశక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైఫ్ దేర్ ఇన్ వాటర్.
0: అందుకోసమనే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్నన్నం చతుర్విధం. నీవు భుజించిన తర్వాత
1: ఫుడ్
0: ఎవరున్నారు ఇక్కడ లోపల?
1: Who is there?
0: ఏదో ప్రార్థన చేస్తున్నారే అహం వైశ్వానరో భూత్వ ఎవరున్నారని అంటే లోపల నుంచి పోతుండాలి.
1: హూ ఇస్ దేర్ ఇన్ సైడ్ యూ?
0: అహం వైశ్వానరో భూత్వ ఓ భూతుడా నేను అహంకారంగా ఉన్నాను.
1: నో అండర్స్టాండ్ దట్ ఐఎమ్ దేర్ యాజ్ వైశ్వానర్ ఇన్ యూ.
0: వైశ్వానర్ రూపంలో ఉంటున్నాను నీలో.
1: Understand that I am in the form of Vaishwana.
0: నీ ఆహారం అంతా కూడా నేను భస్మం చేస్తున్నాను.
1: In fact, I am the cause for the digestion.
0: నీకు శక్తిని పుష్టిని అందిస్తున్నాను.
1: I give you the strength.
0: కాబట్టి నాలో ఉన్నటువంటి తత్వము జలతత్వమే.
1: Understand the nature, the power of water in me.
0: ఈ జలం ఇంత ఉపకారం చేస్తుండాలి.
1: Water helps you so.
0: ఇంకా పృథ్వీ సర్వ విధములు కూడా చేకూరుస్తుండాలి.
1: ఇట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: మిత్తులు కట్టిస్తుండాలి.
1: మేడలు
0: కట్టిస్తుండాలి. ఇటుకలు పోస్తుంటుండాలి. ఇటుకలు
1: ఆల్సో ది బ్రిక్స్ దే.
0: చెట్టును పెంచుతుండాలి.
1: ఆల్సో ట్రీ.
0: ఆహారాన్ని అందిస్తుండాలి.
1: సప్లై
0: వడ్డను పండిస్తుండాలి. సర్వ విధములైనటువంటి యొక్క శక్తిని మనకు బోధిస్తుండాలి.
1: అండ్ అర్త్ గివ్స్ యూ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: భూమి ఇవ్వనటువంటిది ఫలం ఒక్కటే లేదు. సర్వ ఫలములు కూడా నువ్వు భూమి అందిస్తుండాలి.
1: అండ్ అర్త్ గివ్స్ యూ ఆల్ గుడ్ థింగ్స్.
0: కానీ ఈనాడు
1: టుడే
0: మానవుడు అందించవలసినటువంటి గుణములు అందించలేకపోవటం చేతనే
1: ఇన్ఫాక్ట్ మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ హిజ్ వాల్యూ.
0: ఒకనొక సమయంలో అన్ని యుగముల కంటే కూడాను కలియుగం తరించుటకు చాలా సులభమైన మార్గం అన్నారు.
1: ఆఫ్ ఆల్ ది ఏజెస్ ది కలి ఏజ్ ఈస్ ది సేఫెస్ట్ అండ్ ది ఈజియెస్ట్ వే టు లిబరేషన్.
0: తెలివితేటలా కావలసినంత ఉంటుంది అది మనిషికి.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి మ్యాన్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్.
0: పోనీ విద్య గడపటం అంటే కావలసిన స్కూల్స్ అంతా ఉంటున్నాయి. బజార్ బజార్ లో ఒక్కొక్క స్కూల్ పెట్టారు. నువ్వు ఎక్కడైనా పోయి విద్య గడపవచ్చు.
1: ఎడ్యుకేషన్ అవైలబుల్ ఎవ్రీవేర్ నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ వే సైడ్.
0: ఇంకా ధన సంపాదనక ఓ కోటి మార్గాలున్నాయి.
1: అర్నింగ్ ఇస్ దర్ మెనీ మెనీ అమౌంట్.
0: ఏ మార్గంలో పోయినా ధనాన్ని సంపాదించవచ్చు.
1: ఎనీ పాత్ విల్ హెల్ప్ యూ టు ఎర్న్ మనీ.
0: సులభంగా కూడా సంపాదించవచ్చు.
1: ఈజీ మెథడ్స్ ఆఫ్ ఎర్నింగ్.
0: ఒకనొక పిచ్చివాడు ఒక పెద్ద పేపర్ లో పెద్ద అడ్వర్టైజ్ వేశాడు.
1: A madcap has given a big advertisement in newspaper.
0: ఏమిటి దీనికి జవాబుకు సుంకము?
1: What is it?
0: ఏమి లేదు, ఒక రూపాయి చాలు.
1: 1 rupee is enough.
0: దీనికి మీకు ఉపాయం అనేటువంటిది మీ ఇంటి లోపల దోమలు లేకుండా చేస్తాను.
1: This madcap gave an advertisement. He said, I will see that there will be no mosquitoes in our house.
0: What
1: an easy way it is.
0: 1 rupee is
1: enough.
0: నీ ఇంట్లో దోమలు లేకుండా చేస్తానన్నాడు.
1: With 1 rupee, I will see there will be no mosquitoes.
0: అందరూ మునియాడు చేశారు, రూపాయి రూపాయి రూపాయి రూపాయి.
1: Everybody started sending rupees.
0: వాడికి కొన్ని లక్షలు వచ్చి చేరిపోయింది.
1: This fellow could have lakhs of money.
0: తర్వాత పేపర్లు ఇస్తున్నాడు జవాబు.
1: Then he started giving reply. What is it?
0: ఒక పెంకు తీసుకుని పోయి ఎక్కడ దోమ ఉంటుంది దాన్ని అదుపు చచ్చిపోతుంది అన్నాడు.
1: Wherever you find the mosquito, press it there, it will die.
0: ఇంత సులభం ఆ మార్గము?
1: ఇస్ దట్ సింపుల్?
0: ఈ విధంగా ధనం సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి.
1: దేర్ సో మెనీ ఈజీ టెక్నిక్స్ టు ఎర్న్
0: మనీ. ఇన్ని మార్గాలు ఉండి కూడాను
1: విత్ ఆల్ ద టెక్నిక్
0: మానవుడు సుఖానికి నోచుకోలేదు.
1: మ్యాన్ ఇస్ నాట్ యెట్ హ్యాపీ.
0: దుఃఖాన్ని నివారణ గావించుకోలేకపోతున్నాడు. దీనికి కారణం ఏమిటి?
1: వై?
0: ప్రవర్తన సరిలేకుండా పోవటమే.
1: His conduct is not proper.
0: ఈ ప్రవర్తనకు గుణమే మూలాధారము.
1: And for good conduct, virtues are necessary.
0: గుణము ఉండినప్పుడు దేనైనా మనం సాధించవచ్చును.
1: Being virtuous, you can accomplish.
0: గుణము లేని స్తుతుడు, గురు లేని విద్యయు ఏమి ప్రయోజనము?
1: The son without virtues and the knowledge which is not goal oriented.
0: గుణము లేని ఇది ఏమి ప్రయోజనం లైఫ్?
1: What is the fun of life without virtues?
0: కాబట్టి సుతుడు అంటే గుణంతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
1: సన్ షుడ్ బి వర్చు.
0: మన ప్రవర్తన లోపల సరైనటువంటి గుణం ఉంటుండాలి.
1: వి షుడ్ హావ్ గుడ్ కాండక్ట్.
0: గుణ సహితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవునికి జీవితము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గుడ్ కాండక్ట్ ఇస్ ద ట్రూ లైఫ్.
0: గుణరహితమైనటువంటి ప్రవర్తనలో ఉంటున్నాడు ఈనాడు మానవుడు.
1: మ్యాన్ హ్యాస్ నో గుడ్ కాండక్ట్.
0: కనుకనే వాడికి శాంతి సుఖములు ఏమాత్రం వాడికి దగ్గర రావటం లేదు.
1: సో హీ హాస్ నైదర్ పీస్ నార్ బ్లెస్.
0: ఎంతో దూరంగా ఉంటున్నాయి.
1: And he is distanced from them.
0: గాలి కూడాను వాడి వైపు సోకటం లేదు.
1: And in fact he is not enjoying.
0: ఎలా వస్తుంది?
1: How do you expect it?
0: ప్రపంచంలో అన్ని పదార్థములు కూడాను పొల్యూషన్ అయిపోయింది.
1: And in fact every element is polluted.
0: దీనికంత మూల కారణము మానవుని యొక్క ప్రవర్తన యొక్క దోషమే.
1: For the pollution man's conduct behavior is responsible.
0: తిండి లోపల పొల్యూషన్.
1: ఫుడ్ ఇస్ పొల్యూటెడ్.
0: త్రాగే నీటిలో పొల్యూషన్.
1: వాటర్ పొల్యూషన్.
0: ఇచ్చే గాలిలో పొల్యూషన్.
1: ఎయిర్ పొల్యూషన్.
0: ఏ ఒక్క అంశం చూసినా కానీ పంచభూతములంతా కూడా పొల్యూషన్.
1: ఆల్ ద 5 elements ఆర్ పొల్యూటెడ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మానవుని యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి దోషమే.
1: హ్యూమన్ బిహేవియర్ ఇస్ నాట్ ప్రాపర్.
0: మానవుని బిహేవియర్ సరైనటువంటి పద్ధతిలో ఉంటే ఈ పొల్యూషన్ ఉండడానికి వీలేదు.
1: వెన్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ ప్రాపర్ దేర్ కెనాట్ బి పొల్యూషన్ అట్ ఆల్.
0: అన్ని చెడ్డ చెడ్డ భావాలే.
1: మ్యాన్ హ్యాస్
0: అన్ని చెడ్డ చెడ్డ నడతలే.
1: బ్యాడ్ బిహేవియర్
0: అన్ని చెడ్డ చెడ్డ చేస్తలే.
1: అండ్ ఆల్ బ్యాడ్ యాక్షన్
0: ఇలాంటివంతా ఉంటున్నాయి.
1: యూ ఫైండ్ దెమ్ హియర్.
0: మానవుని యందు దయా ప్రేమలు అరిగిపోవటం చేతనే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the kindness, compassion or
0: భూమిలో ఉన్నటువంటి నీరు అడుగున పడిపోతుండాలి.
1: అండ్ దేర్ఫోర్ వర్చ్యూస్ హావ్ డిక్లైన్.
0: అవి కూడా భయపడుతుండాలి ఈ దుర్మార్గం దగ్గర.
1: అండ్ దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ వికెడ్ మ్యాన్.
0: వీని దగ్గర నేను పోవటమా, నేను పోకూడదని.
1: దట్ వర్చ్యూస్ ఆర్ నాట్ రెడీ టు అప్రోచ్ యు.
0: పంచభూతములు కూడాను మానవుని యొక్క ప్రవర్తన చూసి భయపడిపోతున్నాయి.
1: ది ఎలిమెంట్స్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ మ్యాన్ టుడే.
0: కనుక ఈ పొల్యూషన్ కింద మూల కారణం మన ప్రవర్తనే.
1: Our conduct behavior is the main cause for pollution.
0: ఈ పంచభూతములో ఉన్నటువంటి ఒక తత్వములు అన్ని పరిశుద్ధమైనటువంటివి.
1: And 5 elements are in fact are pure.
0: మన యొక్క ప్రవర్తన చేతనే అది పొల్యూషన్ గా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ కాండక్ట్ అవర్ కాండక్ట్ దే ఆర్ పొల్యూటెడ్.
0: ఒక చిన్న చూడండి, చదువు కానీ డబ్బు కానీ ఇవంతా కూడా చెడ్డవి మంచివి అని వర్ణిస్తుంటారు కొందరు.
1: ఎడ్యుకేషన్ ఆర్ మనీ వీ కన్సిడర్ దెమ్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: చెడ్డవి దాంట్లో లేనే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ బ్యాడ్ దేర్.
0: తన చెడ్డనే దాన్ని చెడ్డగా మారుస్తుంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ యువర్ బ్యాడ్నెస్.
0: జలం ఉంటుండాలి.
1: హియర్ వాట్?
0: గంగా జలం, పరిశుద్ధమైన జలం తెచ్చావు నీవు.
1: గ్యాంజెస్ వాటర్ ఇస్ ప్యూర్.
0: రెడ్ బాటిల్ లో వేస్తే రెడ్ గా కనిపిస్తుంటాయి.
1: గ్యాంజెస్ వాటర్ ఇస్ దేర్ ఇన్ రెడ్ బాటిల్.
0: బ్లాక్ బాటిల్ లో వేస్తే బ్లాక్ గా కనిపిస్తుంటాయి.
1: అండ్ వెన్ ఇట్ ఇస్ దేర్ ఇన్ ఎ బ్లాక్
0: బాటిల్ లో వేస్తే ఎల్లోగా కనిపిస్తుంటాయి.
1: ఇన్ ఎల్లో బాటిల్
0: ఆ జలం ఎల్లో ఇన్ కలర్. ఆ జలం శుద్ధమా, ఆ జలం ఎర్ర రెడ్ కాదు.
1: The Ganges water is neither red nor yellow or black.
0: అన్ని పరిశుద్ధమైనటువంటివే.
1: Ganges water is pure.
0: బాటిల్ రంగులు ఉంటున్నాయి.
1: It is the color of the bottle that makes the water look like that.
0: కనుకనే మానవుని యొక్క దేహం అనేటువంటి ఒక బాటిల్.
1: Human body is a bottle.
0: దీంట్లో దుర్గుణమైనటువంటి వాటర్ వేసేటప్పటికి అవి కూడా దుర్గుణంగా కనిపిస్తుంది.
1: Because the bad quality is there in this bottle of the body.
0: బాడీ దోషం కాదు.
1: In fact, it's not the body.
0: వేసిన దోషం.
1: And the material there.
0: దుర్భావములు దాన్ని పోస్తున్నాము.
1: Bad feelings.
0: దురభ్యాసములు పోస్తున్నాము.
1: Bad habits.
0: దుష్టంగాన్ని చేరుతున్నాము.
1: Bad company.
0: దుశ్చర్యలు నడుస్తున్నాము.
1: Bad action.
0: కనుక ఈ చర్యల వల్లనే మనం ఇంత పాడైపోతున్నామని సత్యాన్ని గుర్తించాలి.
1: We are spoiled because of bad actions. We should know this fundamental truth.
0: కలియుగం చాలా సులభమైనటువంటిదే.
1: But it's so simple.
0: కలియుగం చాలా సూక్ష్మమైనటువంటిదే.
1: It is very subtle.
0: కానీ ఈ కలియుగం లోపల కలహయుగంగా మారిపోతుంది.
1: Because of the effects of Kali, it has ended in conflict.
0: మానవుడు పరిశుద్ధమైన భావాలు పెంచుకోవాలి.
1: Man should have pure thoughts.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను
1: మోడర్న్ స్టూడెంట్
0: పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
1: Should have sacred quality.
0: భగవంతుడు ఇచ్చినటువంటి పంచభూతములను కూడాను సాక్షాత్కారం చేసుకుని దానికి సార్థకం చేసుకోవాలి.
1: And in fact, you should make proper use of these five elements.
0: ప్రతి గుణములను కూడాను సద్వినియోగపరచుకోవాలి.
1: You should make good use of all.
0: ఇప్పుడు భజన ఎందుకోసం చేస్తున్నాం?
1: వై డూ డూ భజన?
0: చక్కగా విచారణ చేయండి.
1: ఎంక్వైర్ క్లియర్లీ.
0: ఎందుకనగా భగవత్ నామాన్ని చక్కగా స్మరిస్తున్నాం.
1: యూ రిపీట్ గాడ్స్ నేమ్. నైస్.
0: ఈ నామము తరంగాల్లో, గాలి తరంగాల్లో చేరిపోతుంది.
1: గాడ్స్ నేమ్ విల్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ది సౌండ్.
0: ఈ తరంగాల్లో చేరిపోయి అందులో ఉన్నటువంటి దుర్మార్గము, దుష్టభావాలంతా భస్మం చేస్తుంది.
1: ది సౌండ్ వేవ్స్ విత్ ది నేమ్ ఆఫ్ గాడ్ విల్ రిమూవ్ ఆల్ ద పొల్యూషన్ దేర్.
0: కనుకనే ఆ యొక్క చెడ్డనంతా మంచి చేయటం కోసమని భగవత్ భజన.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ బ్యాడ్ టర్న్ ఇన్ టు గుడ్ వీ హ్యావ్ టు డూ భజన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనం ఎట్టి మంట వేస్తున్నామో
1: యాజ్ ఇస్ ద ఫ్లేమ్
0: అట్టి పొగ వస్తుంది.
1: సో ఇస్ ద స్మోక్.
0: ఎట్టి పొగ వస్తుందో
1: యాజ్ ఇస్ ద స్మోక్
0: అట్టి మేఘం కలుగుతుంది.
1: So is the cloud.
0: Yetti meghamo
1: as is the cloud.
0: Atti varshamo.
1: So is the rain.
0: Yetti varshamo
1: as is the rain.
0: Atti panta.
1: So is the crop.
0: Yetti pantano atti vanta.
1: As is the crop. The panta is the vanta, the preparation.
0: Manta manchi mantaga vesam.
1: And it is a good flame.
0: చెడ్డ పదార్థాలంతా తెచ్చి దాంట్లో వేసి ఆ మంటను వేసేటప్పటికి అది చెడ్డ స్మోకింగ్ గా పోతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు యాడ్ ఆల్ బ్యాడ్ మెటీరియల్ యు గెట్
0: చెడ్డ క్లౌడ్ గా మారిపోతుంది.
1: ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ టు బ్యాడ్.
0: చెడ్డ క్లౌడ్ గా మారిపోయినప్పుడు చెడ్డ వర్షమే వస్తుంది.
1: అండ్ యు హావ్ బ్యాడ్ రెయిన్.
0: చెడ్డ వర్షం వచ్చినప్పుడు చెడ్డ పంటలే పండుతాయి.
1: అండ్ యు హావ్ బ్యాడ్ క్రాప్స్.
0: చెడ్డ పంటలు పండినప్పుడు చెడ్డ వంటనే మనం తింటాము.
1: నేచురల్లీ యు హావ్ టు ఈట్ బ్యాడ్.
0: చెడ్డ వంటలు తినేటప్పుడు చెడ్డ రోగాలే వస్తుంటాయి.
1: బికాజ్ వి ఈట్ ఆల్ బ్యాడ్ స్టఫ్ వి ఫాల్ సిక్.
0: కనుకనే మన వంటలో ఉంటున్నది సర్వము దోషము.
1: సో ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ అవర్ కుకింగ్ ప్రిపరేషన్.
0: సముద్రం నుంచి ఆవిరిగా మారుస్తున్నాడు సూర్యుడు.
1: ఇట్ సన్ హూ మేక్స్ ద వాటర్ ఆఫ్ ది సీ టు వేపర్.
0: సముద్రం జలాన్ని ఆవిరిగా మార్చినప్పుడు
1: వెన్ సన్ కన్వర్ట్స్
0: ఈ సముద్రం జలం ఏ రుచి ఉప్పగా ఉంటుంది.
1: ది టేస్ట్ ఆఫ్ సెలైన్ వాటర్.
0: కానీ ఆవిరిగా మార్చుకునేటప్పుడు తాను తీయగా మారిపోతుంది.
1: As is transformed into vapor, the taste is so sweet.
0: కానీ ఆ తీయ జలాన్ని మేఘంగా రూపొందింపజేస్తున్నాడు.
1: And it settles as a cloud.
0: ఆ మేఘములో తీయని జలాలుగానే రూపొందుతుంది.
1: And the cloud has got sweet water.
0: తిరిగి వర్షంగా కురిపిస్తున్నాడు.
1: It comes down as rain.
0: మంచి వర్షంగా, ప్రేమ వర్షంగా కురుస్తుంది.
1: And it's the rain of love.
0: ఈ ప్రేమ వర్షమే
1: the rain of love.
0: గంగా జలంగా మారుతుంది.
1: Is the Ganges.
0: కనుక మన దుర్భావములు అనేటువంటి దానిని, మన బుద్ధి అనేటువంటి సూర్యుడు పోయి చక్కగా దాన్ని ఆవిరిగా మార్చుకోవాలి.
1: దేర్ఫోర్ ది ఇంటలెక్ట్ ద సన్ షుడ్ కన్వర్ట్ ద బ్యాడ్ క్వాలిటీ.
0: అప్పుడే సద్గుణములు అనేటువంటి ఆవిరి మనలో ప్రారంభమవుతుంది.
1: అండ్ ద వేపర్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ విల్
0: ఈ సద్గుణములు ఆవిరి చాలా అభివృద్ధి అయినప్పుడు అక్కడ ప్రేమ జలమే కురుస్తుంది.
1: విత్ ఆల్ ది వేపర్ ద క్లౌడ్ ఆఫ్ గుడ్ క్వాలిటీ. Therefore, what you should have, the love.
0: ఆవిరిగా మారేటువంటి ట్రూత్ క్లౌడ్.
1: అండ్ ది క్లౌడ్ ఇస్ ద ట్రూత్.
0: ట్రూత్ క్లౌడ్ నుంచి ప్రేమ జలం వచ్చేస్తుంది.
1: లవ్ డ్రాప్స్
0: అంతా చేరిపోయి అనుగ్రహ సాగరంలో చేరిపోతుంది.
1: అండ్ ఆల్ ద లవ్ డ్రాప్స్ ద రెయిన్ డ్రాప్స్
0: కనుక
1: చేసే
0: మన ప్రయత్నములంతా కూడా పవిత్రమైన ప్రయత్నం కావాలి.
1: ఆల్ ఎఫర్ట్ షుడ్ బి సేక్రెడ్.
0: నిరంతరం కూడా దైవనామే చింతిస్తుంటే
1: వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్
0: గాలి అంతా కూడా పరిశుద్ధమైపోతుంది.
1: దేర్ విల్ బి నో ఎయిర్ పొల్యూషన్ అట్ ఆల్.
0: ఈ శబ్ద తరంగములతోనే ఈ గాలంతా ఏకమై ఉంటుండాలి.
1: అండ్ యు ఫైండ్ ద సౌండ్ ఇస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
0: ఇదంతా ప్రపంచమంతా సంచరిస్తూ ఉంటుండాలి.
1: దే మూవ్ అబౌట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఢిల్లీ లోపల ఏదైనా ఒక రేడియో లోపల పాడుతున్నారంటే ఒక్క నిమిషంలో ఇక్కడ కూడా వినిపిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ మ్యూజిక్ దేర్ ఇన్ ఢిల్లీ, యు కెన్ హియర్ రేడియో హియర్.
0: ఈ శబ్ద తరంగములతో కూడి వస్తుండాలి.
1: ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ద సౌండ్.
0: అట్లనే చెడ్డది కూడా కూడిపోతుండాలి.
1: Therefore it gets mixed up with the bad.
0: మంచి తరంగములు మంచి శబ్దాలను అభివృద్ధి పరచు.
1: Develop good sound waves.
0: దాంతో మంచి గాలి వస్తుంది.
1: There you get good air.
0: మంచి గాలిలో నుంచి మంచి ఆహ్వానే మనం అనుభవిస్తాం.
1: And then the good air.
0: ఆ గాలిని మనం పీల్చుకుంటున్నాం.
1: And you are inhaling this.
0: ఆ తరంగం లోపల పోయి లోపల ఉన్నటువంటి చెడ్డ భావాన్ని కూడా పరిశుద్ధపరుస్తుంది.
1: And as you inhale good air, it just entertains good ideas in you.
0: మీరంతా ప్రేమ జీవితంగా మీరు గడపాలి.
1: Lead the life of love.
0: ఈ ప్రేమ జీవితాన్ని మనం గడిపినప్పుడే ప్రేమమయంగా మారుతుంది జగత్తంతా.
1: When you lead the life of love, the whole world gets it transformed into love.
0: దానికి నేనే మీకు సాక్షి.
1: భగవాన్
0: నాలో ఎప్పుడు ప్రేమనే ఉంటుంటాది.
1: భగవాన్ స్టాండ్స్ ఫర్ లవ్.
0: ఇంక ఏ ఇంకొకటి పదార్థం చేరడానికి
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: అయితే అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటాను.
1: At times it's cold.
0: కానీ అది కూడా ప్రేమనే.
1: ఇట్స్ ఆల్సో లవ్.
0: వర్షం కురుస్తుండాలి.
1: ఇట్ రైన్.
0: వర్షం కురిచేటప్పుడు వడగండ్లు కూడా పడతాయి. వడగండ్లు దెబ్బలు కూడా తగులుతాయి. అది కూడా నీరే.
1: దట్స్ ఆల్సో వాటర్.
0: కాబట్టి నేను బుస్ అనేది కూడా ఒక వడగండ్ల వర్షం వంటిదే.
1: భగవాన్ కోల్డింగ్స్ ఆల్సో లైక్ హెయిల్.
0: అది కూడా ఒక జలం వంటిదే.
1: దట్స్ ఆల్సో వాటర్.
0: కాబట్టి ఏది కూడా మీ మంచి కోసమే కానీ నా కోసం కాదు.
1: ఇట్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
0: నా అదంతా నెకసక పర్యంతము ప్రేమమయమే.
1: భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టాప్ టు టో.
0: ఆ ప్రేమ తత్వాన్ని మీరు అనుసరించండి.
1: ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ప్రేమమయం గావించండి.
1: యు బీ ఆఫ్ లా.
0: తప్ప నీ సత్కర్మలు నీవు ఆచరించు.
1: అండ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్.
0: నీ కర్తవ్యం నీవు ఉద్ధరించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: ఉద్ధరేత్ ఆత్మ ఆత్మానం. నీ దాన్ని ఆత్మని ఉద్ధరించుకో.
1: వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ ఎమాన్సిపేషన్.
0: ఈ విధమైన యొక్క వేదాంత సారాన్ని మీరు తప్పక అనుగ్రహించుకోవాలి.
1: అండ్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీ.
0: అనేటువంటి దీని నుంచి పుట్టినటువంటి వేదం.
1: అండ్ వేద స్పీక్స్ విత్ ది ఒరిజినల్ డెరివేటివ్.
0: అదే విద్య కూడా.
1: అండ్ దట్ ఈస్ విద్య.
0: కనుకనే ప్రతి విద్య కూడాను ఆ విత్ అనేటువంటి ధాతు నుంచి వచ్చినటువంటిది.
1: విద్య ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దట్ ఒరిజినల్ విత్.
0: అది అనేక మంది మహర్షుల యొక్క,
1: ఇట్ ఈస్ సెయింట్స్,
0: ప్రబోధనల యొక్క చేష్టల చేతను,
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ద టీచింగ్స్,
0: ప్రచారం యొక్క చర్యల చేతను,
1: అండ్ బికాస్ ఆఫ్ ప్రొపగేషన్,
0: ప్రవర్తన యొక్క మార్గము చేతను,
1: ఆఫ్ దేర్ కాండక్ట్,
0: ఇదంతా వేద రూపకంగా రూపొందింది.
1: అండ్ ఇట్ హాస్ అల్టిమేట్లీ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేద.
0: ఇలాంటి వేదము ముల్లోకాలకు కూడా సుఖశాంతులను అందిస్తూ వచ్చింది.
1: వేద కన్ఫర్మ్.
0: వేదము ఏ మార్గం నందు కూడా చెడ్డను బోధించలేదు.
1: వేద నెవర్ టీచెస్ ఎనీథింగ్ బ్యాడ్.
0: అన్ని కూడా మంచిదే బోధిస్తూ వచ్చింది.
1: టీచెస్ ఎవ్రీథింగ్ గుడ్.
0: కనుక వేద తత్వాన్ని చక్కగా మనం గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే అంతా మంచిదే ఉంటుంది.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వేద, యూ విల్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్.
0: పరమాత్ముడు ఏ విధంగా ఉంటున్నాడు వీచే గాలి లోపల.
1: అండ్ హౌ ఇస్ గాడ్ ఇన్ దిస్ ఎయిర్.
0: పాలకంలో చక్కెర వలె చేరి ఉంటున్నాడు.
1: అండ్ హీస్ ప్రెసెంట్ లైక్ షుగర్ ఇన్ ద సిరప్.
0: కనుక ఆ సిరప్ లోపల ఉండేటువంటిది చక్కెరే.
1: అండ్ దేర్ యూ ఫైండ్ షుగర్ ఇన్ ద సిరప్.
0: కానీ చక్కెరగా కనిపించదు మనకు.
1: యూ డోంట్ ఫైండ్ ద షుగర్ యాజ్ ఎ టీ.
0: ఇట్
1: గెట్స్ మిక్స్డ్ దేర్ డిజాల్వ్.
0: అదే విధంగానే గాలిలో పరమాత్ముడు తీయగా ఉంటున్నాడు.
1: అండ్ యూ ఫైండ్ గాడ్
0: శబ్దంలో పరమాత్ముడు తీయంగా ఉంటున్నాడు.
1: అండ్ యూ ఫైండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్.
0: మన దృష్టికి తీయంగా కనిపిస్తున్నాడు.
1: అండ్ హీ లుక్స్ సో స్వీట్.
0: సర్వేంద్రియములు కూడా తీయదనమే మనకు గోచరం.
1: ఎవ్రీథింగ్ ఇస్ నెక్టరైన్.
0: ఇలాంటి తీపుదనాన్ని మనము హృదయంలో పెట్టుకుంటే అంతా తీపుగానే వస్తుంది.
1: వెన్ వన్స్ వి ఎంజాయ్ ది స్వీట్నెస్, వి కెన్ షేర్ ది సేమ్ స్వీట్నెస్ విత్ అదర్స్.
0: తీపులో మనం కల్పనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ టు డూ.
0: తల్లిపాలు త్రాగుతున్నారు బిడ్డ.
1: In fact,
0: తల్లి పాల పైన బిడ్డకు హక్కు ఉంటుండాలి.
1: The child has got every authority.
0: కానీ తల్లి పాల లోపల తల్లి ఏమైనా షుగర్ కలుపుతుందా?
1: Mother is not mixing up any sugar.
0: ఇది యొక్క నైజం.
1: It is quality of the nature.
0: తల్లి పాలను బిడ్డ తాగినట్టుగా,
1: మదర్స్ మిల్క్
0: పూలో ఉన్నటువంటి మకరందాన్ని తుమ్మిన తీసుకున్నట్టుగా,
1: జస్ట్ ఎస్ ది హనీ బీ సచ్ ద
0: మనుషుల్లో ఉన్నటువంటి మనుషులే దీన్ని స్వీకరించాలి.
1: అండ్ మ్యాన్ షుడ్ బి ఏబుల్ టు రిసీవ్ ద లవ్ విద్ ఇన్ మ్యాన్.
0: పూలో ఉన్నటువంటి మకరందాన్ని ఏ యొక్క దీన్ని పిలుస్తుండదా? పిలిచిపెట్టడం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫ్లవర్ ఇస్ నాట్
0: తుమ్మిదనే పోయి అందులో ఉన్నటువంటి మకరందాన్ని వోల్తుంది.
1: ది హనీ బీ గోస్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ సక్స్ ద నెక్టార్.
0: మంచి వారి దగ్గరికి పోయి సత్సంగంలో చేరి వారందరూ ఉన్నటువంటి మంచితనం అంతా మనం స్వీకరించాలి.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ, రిసీవ్ ఆల్ ద గుడ్ దట్ ఇస్ పాసిబుల్.
0: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
1: Therefore, it is a good company that gives you a sort of detachment and that ultimately gives you liberation.
0: సత్యంగాన్ని మనం చేరాలి.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: తేజ దుర్జన సంసర్గం.
1: గివ్ అప్, రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: తేజ దుర్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: గురు పుణ్య మహారాత్రం.
1: డే అండ్ డే డూ గుడ్ యాక్షన్.
0: ఎప్పుడు చూసినా నీవు మంచి చేర్చు రావాలి.
1: డూ గుడ్ ఆల్వేస్.
0: ఈ విధమైనటువంటి మానవ జీవితమును ఎంత సార్థకం గావించుకోవాలి.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ సో సీక్రెట్.
0: ఇలాంటి సద్ద అవకాశాలు ఉండి కూడాను మనం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: విత్ ఆల్ ద స్కోప్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ.
0: చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే.
1: వి ఆర్ ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్.
0: ఈ చెడ్డ తలంపులు ఎందుకు మీరు కొనుక్కొని తెస్తారు?
1: వై డు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్? వై?
0: మంచిని తీసుకోండి.
1: టేక్ గుడ్.
0: సులభంగా ఫ్రీగా ఇచ్చేటువంటి మంచిని మీరు ఎందుకు తీసుకోవటం లేదు?
1: వై డోంట్ యూ రిసీవ్ దట్ విచ్ ఇస్ గివెన్?
0: డబ్బు పెట్టుకుంటూ చెడ్డని మీరు కొనుక్కుంటున్నారు.
1: అండ్ యూ వాంట్ టు పర్చేస్ థింగ్స్.
0: ఇది చాలా పొరపాటు.
1: యు ఆర్ మిస్టేక్.
0: మంచి చెడ్డలు తెలియనటువంటి మూర్ఖుడుగా ఉన్నప్పుడు వాడే ఇలాంటి చెడ్డని కొంటున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఎ ఫూల్ హూ డస్ నాట్ నో వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ నిండుకు ప్రేమనే ఉండాలి.
1: అండ్ యూ షుడ్ బి ఆఫ్ లవ్.
0: ప్రేమకు ఒక రూపం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫామ్.
0: ప్రేమ ఒకదాన్ని కోరదు.
1: It doesn't desire.
0: దానికి వడ్డీకి ఇవ్వదు.
1: And it doesn't give
0: anything. అప్పు ఇవ్వదు, అప్పు పుచ్చుకోదు.
1: And it doesn't give you loan or make any debts.
0: ప్రేమ ప్రేమనే.
1: Love is love.
0: ఆ ప్రేమను ప్రేమతోనే మనం తీసుకోవాలి.
1: And you should accept love only by love.
0: కనుక ప్రేమ స్వరూపులైనటువంటి మీరు అందరినీ ప్రేమ స్వరూపులుగా చూసుకోవాలి.
1: Being embodiments of love, consider everyone as the embodiment.
0: పంచభూతములు కూడాను ప్రతి మానవుని యందు ఉంటున్నవి.
1: The five elements are present in every man.
0: ఈ పంచభూతములు కూడాను పవిత్రమైనటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి.
1: And the five elements are sacred.
0: చెడ్డని ఎక్కడే గాని అందించదు.
1: Nothing bad whatsoever.
0: కానీ మీరు దాన్ని చెడ్డగా మారుస్తున్నారు.
1: But you are converting into bad.
0: ఒకానొక సమయంలో మీరు వేరుగా భావించొద్దండి. చెడ్డ విషయాలు కూడా చెప్పవలసి వస్తుంది మీకు.
1: Don't mistake that way. Even certain things have got to be said.
0: నారదుడు విష్ణు సందర్శన కోసం వెళ్ళాడు.
1: నారద వెంట్ టు లార్డ్ విష్ణు.
0: అప్పుడు విష్ణు నవ్వుతూ, నారద ఎక్కడి నుంచి వస్తున్నారన్నాడు.
1: స్మైలింగ్లీ విష్ణు క్వశ్చన్, నారద వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
0: స్వామి నాకేం ఇల్లా వాకలా భార్య బిడ్డలా, ఎక్కడ చూసినా తిరుగుతూ ఉంటాను.
1: నారద సెడ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ,
0: ప్రపంచమంతా సంచరిస్తుంటాను.
1: ఐ గో అరౌండ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సంచరిస్తున్నావా, మంచిది.
1: ఓ యు నో అబౌట్ ఫైన్.
0: రహస్యాన్ని ఏమైనా గుర్తించావా?
1: హ్యావ్ యూ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ మై క్రియేషన్?
0: స్వామి మీ చరిత్ర నేను గుర్తించుకోలేనా? తప్ప గుర్తించానన్నాడు.
1: ఐ హావ్ అండర్స్టూడ్ ద మిస్టరీ ఆఫ్
0: ప్రతి ఒక్కటి కూడా నేను మంచికే సృష్టిస్తున్నాను అన్నాడు.
1: And Vishnu said, I have created.
0: నా సృష్టిలో ఏమైనా చెడ్డని నీవు చూచొచ్చావా?
1: హ్యావ్ యూ నోటీస్డ్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్?
0: నారదు యోచించాడు.
1: నారద థాట్ ఓవర్.
0: స్వామి
1: స్వామి
0: క్షమించండి, ఒక్కదాన్ని చూచాను అన్నాడు.
1: పార్డన్ మీ, ఐ హావ్ నోటీస్ సంథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్.
0: నేను సృష్టించినటువంటిది చెడ్డదుందా?
1: ఇన్ మై క్రియేషన్ ఎనీథింగ్ బ్యాడ్? నో, నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఉంది స్వామి ఒక్కటి అన్నాడు.
1: నారద సెడ్, yes, there is one that
0: is bad.
1: What is it?
0: మలము అన్నాడు.
1: He said, fecal matter. నారద సెడ్, fecal matter.
0: స్వామి దగ్గర కూడా పోవడానికి వీలు కాదు.
1: It's not possible to go anywhere near excreta.
0: పొట్టలోనే పెట్టుకొని పోషిస్తుంటాం మేము.
1: And it is there within the stomach, no doubt.
0: కానీ చూస్తున్నా సహించలేము.
1: The moment you watch, well, you cannot bear the sight of it.
0: చెడ్డది ఎందుకు మీరు సృష్టించారన్నాడు.
1: Why have created this bad excreta?
0: అది చెడ్డదే కాదు.
1: It's not bad anyway.
0: ఒక తూర్పై దాన్ని అడుక్కొని రామని చెప్పాడు.
1: He said, you go and ask tomorrow.
0: తిరిగి ఏందన్న దగ్గర పోను స్వామి అన్నాడు.
1: నారద సెడ్, ఐఎమ్ నాట్ ప్రిపేర్.
0: ఓ, నా ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకోమని.
1: ఇట్స్ మై కమాండ్, కండక్ట్ అకార్డింగ్లీ, గో.
0: సరే, ఇంక ఇష్ణు ఆజ్ఞ ఏం చేసేది, వెళ్ళాడు.
1: ఇస్ లార్డ్స్ కమాండ్, హీ వెంట్.
0: దగ్గర పోతూ ఉండకనే ఆ బలం చెప్పింది, చీ నారద, నీవు దూరం ఉండి ఉండింది.
1: వెన్ హీ వాజ్ అప్రోచింగ్, ఫీసెస్ స్టార్టెడ్ ఆస్కింగ్, గెట్ అవుట్, డోంట్ బి ఎనీవేర్ నియర్.
0: నువ్వు నా దగ్గర రావద్దు, నీవు దూరం ఉండు.
1: యూ డోంట్ బి ఎనీవేర్ నియర్, గో.
0: ఏం చిట్టు చెప్తుండది?
1: What is it?
0: ఎందుకు నేను దగ్గర రాకూడదు?
1: Why not?
0: నేను ఎంతో పవిత్రమైన దాన్ని.
1: I'm so sacred.
0: నిన్నటి దినము,
1: yesterday,
0: మంచి వంటగా ఉన్నాను.
1: I was
0: మంచి పాలగా ఉన్నాను.
1: I was a very good
0: మంచి పాయసంగా ఉన్నాను.
1: I was a rice pudding.
0: ఉన్నాను మంచి పెరుగుగా ఉండినాను.
1: I was a form of
0: curd. పవిత్రంగా ఉండినాను. భగవంతునికి అర్పితం కావించేటువంటి వస్తువులుగా ఉండినాను.
1: Yesterday I was the curd, I was the milk, the rice pudding, what not, offering to God.
0: ఒక్కతూరి ఈ మానవ సంఘం చేర్చినా నా గతి ఈ గతి.
1: The moment I joined your company, this is my plight.
0: రెండవ తూరు తిరిగి నిన్ను చేర్చి ఇంకే గతి పడుతుందో, మీరు దగ్గర రావద్దండి.
1: ఇఫ్ ఐఎమ్ టు బి ఇన్ యువర్ కంపెనీ ఫర్ ద సెకండ్ టైమ్, వాట్ ఈస్ ఇట్ దట్ ఇస్ వెయిటింగ్ ఫర్ మీ?
0: కనుక మానవ యొక్క సంఘదోషంతో చెడ్డగా మారిపోతుండదు, కానీ లేకపోతే ఏది చెడ్డది లోకంలో?
1: మిస్టేక్ లైస్ ఇన్ ద కంపెనీ, దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ యాజ్ సచ్.
0: కానీ దాన్ని సరిగా గుర్తించుకోవటం లేదు ప్రజలు.
1: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ది సీక్రెట్.
0: ఒకానొక సమయం లోపల ఏకైక కుమారుడు ఉంటున్నాడు ఒక తండ్రికి.
1: And a father has got only son.
0: ఆ కొడుకుకి ఎక్కడో తేలు కుట్టింది పాపం.
1: And he was bitten by a
0: scorpion. నా తేలు కుట్టింది అని ఏడ్చుకుంటూ వచ్చాడు.
1: The son started crying because the scorpion bite.
0: తండ్రి పరిగెత్తాడు డాక్టర్ దగ్గరికి.
1: And the father ran to the doctor. ఏకైక
0: పుత్రుడు అమితమైన ప్రేమ.
1: Oh, he has got intense love.
0: కొడుకు యొక్క కంటిదారాలు చూడకూడదు.
1: Well, he cannot bear the pain.
0: డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు.
1: He went to the doctor.
0: నా కొడుకు ఏడుస్తున్నాడు ఈ తేలుకు అంది ఇచ్చేసేయమని.
1: And he reported to the doctor that the son is crying because the scorpion bite.
0: నాయన ఈ ఆయింట్మెంట్ తీసుకుని పోయి కుట్టిన దగ్గర పోయి బాగా తిక్కుమన్నాడు.
1: అండ్ ద డాక్టర్ గేవ్ హిమ్ ఆయింట్మెంట్ అండ్ ఆస్క్ ద ఫాదర్ టు అప్లై ది ఆయింట్మెంట్ వేర్ ది స్కార్పియన్ హస్ బిటన్.
0: తెచ్చాడు పాపం.
1: ఫాదర్ బ్రాట్ ది
0: ఎక్కడ నిన్ను తేలు కుట్టింది?
1: యాస్ వేర్.
0: ఆ మూల అన్నాడు. మూల పోయి తిక్కాడు.
1: And they said in that corner I was bitten with scorpion. There he applied.
0: అర్థం చేసుకోలేనిటువంటి వ్యర్థం.
1: This is the way how
0: దేహం పైన ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కమని చెప్తే తేలు ఎక్కడ కుట్టింది? మూల కుట్టింది. ఆ మూల పోయి తిక్కాడు కానీ నొప్పి పోలేదు.
1: In fact, he applied this ointment there in the corner, the ground.
0: ఈనాటి సాధకులు కూడా అట్టే చేస్తున్నారు.
1: That is spiritual practice today.
0: ఎక్కడ ఈ దుర్గుణాలు ప్రారంభమైనాయో,
1: the place where bad quality started,
0: అక్కడ నీవు చక్కగా జాగ్రత్తగా ఉండమని చెప్పి.
1: There you have to rectify and be extra careful.
0: వీడి సంఘంతో వచ్చింది, వాళ్ళ సంఘంతో వచ్చింది, ఇతరులకు నెప్పం పెడుతున్నారు.
1: You blame others.
0: ఇతరులను ఎవరిని కూడా మనం దూషించకూడదు.
1: Never blame anybody.
0: ఇతరులో ఎట్టి దోషము లేదు.
1: There's no mistake in
0: నీలో ఉన్న దోషమే నీకు బాధ పెడుతుంది.
1: It's only your mistake that pains you.
0: కనుక నీ బాధను నీవు పరిహారం చేసుకో.
1: You work for your own relief.
0: నీకు బాధను నీవు పరిహారం చేసుకోవడానికి నీ యొక్క భావమే నీకు సరి అయినటువంటి మార్గము.
1: యు సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్, యువర్ ఫీలింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ హియర్.
0: ఈ పంచభూతములు ఎందుకు ఉండేటువంటి యొక్క పరతత్వాన్ని చక్కగా అర్థం చేసుకో.
1: అండర్స్టాండ్ ది స్పిరిచువల్ ప్రిన్సిపల్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచ ప్రాణముల యొక్క తత్వాన్ని కూడా చక్కగా అర్థం చేసుకో.
1: ఆల్సో అండర్స్టాండ్ ది ఫైవ్ లైఫ్.
0: అవి నీకు సర్వ దుఃఖములకు పరిహారం చేస్తాయి.
1: అండ్ దట్ సాల్వ్స్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: సర్వ దుఃఖ పరిహారిణి పంచభూతములే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ మిజరీ కెన్ బి టేకెన్ అవుట్ బై ది
0: ఫైవ్ స్పర్శ రూప రసగంధాదులు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ రూపరసగంధాదులు ఎంత గొప్పవి.
1: అండ్ దీస్ ఆర్ సో సీక్రెట్ గ్రేట్.
0: కనుక వాటిని మనం చక్కగా అనుభవించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ద రైట్ వే.
0: సరైన భావంతో మనం అనుభవించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద రైట్
0: వే. మనకు దుఃఖములు పరిహారం అవుతాయి.
1: అండ్ దెన్ యూ విల్ నెవర్ బి మిజరీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి ఒక్కటి మన ఎందున్నటువంటి భావదోషములే తప్ప
1: everything lies in you, the mistake is in you.
0: Padartha dosha evi levu.
1: Nothing wrong with the material.
0: Anni manchive.
1: All are good for
0: manlo unnatundi chedda bhavale manaku cheddanu bodhisthundaru.
1: Because of bad feelings within you, you consider everything bad.
0: Kanuka manalo manchi bhavani abhiruddhi parchukondi.
1: Develop good feelings.
0: దైవ భావాన్ని మీరు చింతించండి.
1: ఎంటర్టైన్ డివైన్ థాట్.
0: దైవ నామాన్ని స్మరించండి.
1: థింక్ ఆఫ్ గాడ్, చాంట్ హిస్ నేమ్.
0: అది నీకు దుర్గుణాలు దుర్భస్తులంత దూరం చేస్తుంది.
1: దట్ సాల్వ్స్ ఆల్ ద ప్రాబ్లమ్స్.
0: కనుక మీరు చెడ్డ చెడ్డవి పలకకూడదు.
1: నెవర్ అండర్ టేక్ ఎనీ బ్యాడ్ యాక్ట్.
0: ఎవరిని దూషించేటువంటి పలుకులు గట్టిగా పలకకూడదు.
1: డోంట్ బ్లేమ్.
0: అవి కూడా గాల్లో చేరిపోతున్నాయి.
1: అండ్ యూ స్టార్ట్ అక్యూజింగ్ ఎనీబడీ.
0: గాల్లో చేరిపోయి ఎవరో ఒక గాల్ లోపల వాళ్ళ లోపల ప్రవేశిస్తున్నాయి.
1: గెట్ మిక్స్డ్ అప్ ఇన్ ది ఎయిర్. ఇట్ విల్ గెట్ ఇంటూ సమ్వన్ ఎల్స్.
0: వాళ్ళకు కూడా ఆవేశం వస్తుంది.
1: దే టు విల్ హావ్ సిమిలర్ థాట్.
0: కాబట్టి ఎక్కడే గాని దుర్మార్గం అనేటువంటిది, దుర్భావం అనేటువంటిది, దుశ్చింత అనేటువంటిది ఉన్న చోట మీరు చేరకండి.
1: Never be in the company of anybody who are bad, who have got bad thoughts, bad feelings.
0: Manam kudunu chedda chedda padavulu upayoga pettakoddu.
1: And we too should not act in a bad way.
0: Chedda chedda choopulanta manam choodakoddu.
1: We should not have bad looks.
0: Chedda choopulu choochi em prayojanam?
1: Why bad looks?
0: Keechakudu chedda choopu choochadu.
1: Keechaka had bad looks.
0: Bhimunto tala pagalagottukunnadu.
1: And ultimately died at the hands of Bhima.
0: Chedda matalanta vinindi.
1: And all bad was heard.
0: దశరథ మహారాజు ప్రేమయ్య భార్య
1: విత్ వైఫ్ సో డియర్ టు దశరథ.
0: కైక
1: కైక
0: మందర చెప్పినటువంటి దుర్బోధన అంతా వినింది.
1: అండ్ హీ పేడ్ హీట్ టు ఆల్ ది వర్డ్స్ ఆఫ్ మందర.
0: వినేటప్పటికి ఆమెకు చెడ్డ పేరు వచ్చేసి.
1: అండ్ షీ గాట్ ఎ బ్యాడ్ నేమ్.
0: ఈనాడు సమాజంలో ఎవరైనా కానీ కైక అమ్మ అని పేరు పెట్టుకుంటున్నారు?
1: ఇస్ దేర్ ఎనీవన్ విత్ ద నేమ్ కైక హియర్?
0: కైక పేరే ఎవరు వచ్చింది?
1: నో వన్ థింక్స్ ఆఫ్ కైకాస్ నేమ్ టుడే.
0: కారణం ఏమిటి? చెడ్డ పలుకులు విన్నటువంటిది కాబట్టి.
1: బికాజ్ షీ సింబలైజెస్ బ్యాడ్ లిసనింగ్.
0: కనుకని కైక మంచిది కాదు.
1: సో కైక ఇస్ నాట్ గుడ్.
0: చెడ్డ చూపులు చూసినటువంటి కీచకుడు మంచి
1: వాడు. బ్యాడ్ లుక్స్.
0: చెడ్డ శ్రవణం.
1: అండ్ బ్యాడ్ లిసనింగ్.
0: మంచి శ్రవణం చెయ్యాలి.
1: ఆల్వేస్
0: చెడ్డ శ్రవణం చేస్తే ఎప్పుడు చూసినా కానీ దుర్యోధన దుశ్శాసనాదులు పాండవులు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడటం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దుర్యోధన దుశ్శాసన
0: ధర్మమూర్తులైన పాండవులు
1: ఆల్ బ్యాడ్ వర్డ్స్
0: చేయటం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ హర్డ్ పాండవాస్
0: దే బాడీస్ ఆఫ్ రైచ్యూస్. కట్టగడపడికి దుర్యోధన దుశ్శాసనాదులు కట్టగడపడి వంశమే నాశనం చేస్తారు.
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెండ్ దుర్యోధన దుశ్శాసన క్లాన్.
0: చెడ్డ మాటలు వినకూడదు.
1: నెవర్ లిసన్ టు బ్యాడ్.
0: ఒక చిన్న ఉద్దేశం మీకు పిల్లలకు చెప్తున్నాను.
1: ఇంపార్టెంట్ పాయింట్ స్వామి వాంట్స్ టెల్ యు.
0: ఎవరైనా వచ్చి ఇట్లా చెప్పారు అట్లా చెప్పారని కొన్ని చెడ్డ మాటలు చెప్తారు.
1: Somebody may come and start telling
0: you. అది మీ మనసుకు చాలా కష్టం వేస్తుంది.
1: You feel so hurt.
0: నీ మనసుకే కష్టం చేసేటువంటి మాటలు నీవు ఇంకోరు చెప్పి వాడి మనసు కూడా నీవు కష్టపెట్టావు.
1: By listening to bad words you are hurt. Why do you then again repeat?
0: ఒకవేళ మీ అమ్మ నాన్న ఎవరో తిట్టారనుకుంటారు.
1: If somebody accuse your parents.
0: అది కూడా పోయి నీకు తల్లిదండ్రులకు చెప్తావు.
1: And you report the matter to your parents.
0: వాళ్ళు కూడా చాలా బాధపడతారు.
1: They too feel sad.
0: కాబట్టి నీవు తల్లిదండ్రులు కూడా బాధ పెట్టిన వాడవుతావు.
1: And your response so far.
0: చెడ్డ మాటలు వింటే దాన్ని ఇంకోరు చెప్పకూడదు.
1: And if you heard anything bad, ఎవరికి చెప్పకూడదు.
0: అలాంటి మొట్టమొదట మీరు భద్రం
1: చేస్తారు. First thing that you should know that.
0: ఏదో కొన్ని యాక్సిడెంట్ గా వింటారు.
1: Accidentally you may listen.
0: నాకున్నాను వాటిని ఏమాత్రం మనసులో చేర్చుకోకూడదు.
1: But never take it in the true sense.
0: నీ స్నేహితులు చెప్పి వాడి మనసు కూడా కష్టపెట్టద్దు.
1: And don't report, share it with your friend.
0: కనుక చెడ్డ మాటలు వినకుండా మనం పవిత్రమైన భావాలు.
1: డోంట్ హ్యావ్ బ్యాడ్ లుక్స్, డోంట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్, డోంట్ హ్యావ్ బ్యాడ్
0: థాట్స్. స్వామిని చూడని కనులేలరా.
1: What for? Eyes. You cannot see God.
0: కన్నులను నిచ్చింది ఎందుకు తెలుసా?
1: You know why eyes are gifted?
0: సందులు గొందులు చూచుటక.
1: Is it only to see the
0: కైలాస వాసుని కన్నులారా కాంచేందుకురా?
1: Eyes are gifted to see the beauty of God.
0: ఎందుకు మనం వారిని విని చూడటానికి?
1: No, not staring.
0: దానికోసం ఇవ్వలేదు మన కన్నులు.
1: No, not for that purpose.
0: కనుక పవిత్రమైనటువంటి కన్నులు పవిత్రమైన పనుల్లో పెట్టాలి.
1: ఐస్ ఆర్ సో సీక్రెట్, విజన్ ఇస్ సీక్రెట్.
0: ఈ విధంగా పంచభూతములు కూడాను,
1: ద ఫైవ్ ఎలిమెంట్,
0: ఇందులో ప్రపంచము ప్రకృతి అనేటువంటి చాలా ఉత్తమమైనటువంటిది.
1: ద క్రియేషన్ యాజ్ ఎ హోల్ ఇస్ సో నోబుల్.
0: ఈ ప్రకృతిలో మనం పుట్టాము.
1: వి ఆర్ బోర్న్ ఇన్
0: దిస్ ప్రకృతి. పరమాత్మ యొక్క అంగము.
1: అండ్ దిస్ నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్.
0: కాబట్టి ప్రకృతిలో పుట్టిన మనం అందరూ కూడాను భగవంతుని యొక్క అంశంలో చేరిపోవాలి.
1: హావ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ విచ్ ఇస్ ద లింబ్ ఆఫ్ క్రియేటర్. వి షుడ్ మర్జ్ ఇన్ గాడ్.
0: ఆ విధంగా ఉండినప్పుడే మీరు దైవత్వాన్ని తప్పక పొందుతారు.
1: సర్టెన్లీ యు రేటింగ్ డివినిటీ.
0: ప్రపంచంలో ఏది చెడ్డది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: భావాలే చెడ్డది.
1: అవర్ ఫీలింగ్స్ ఆర్ బ్యాడ్.
0: సృష్టిలో ఎక్కడుంది చెడ్డది?
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ క్రియేషన్.
0: నారదుడు కూడా చూచింది చెడ్డది చూచాడు, కానీ నారదుడు చూచింది కూడా తప్పు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద నారదస్ అబ్జర్వేషన్ టు
0: విష్ణు చెప్పింది చెడ్డ అనేటువంటిది లోకంలో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఆ చెడ్డనే బయటికి పోకపోతే నీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది.
1: ఇఫ్ ది బ్యాడ్ మ్యాటర్ ఇస్ నాట్ ఎక్స్క్రీటెడ్,
0: ప్రపంచంలో ప్రతిదాని భగవంతుడు మంచి కోసమే చేస్తున్నాడు.
1: సో ఈవెన్ దట్ ఇస్ డన్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఎందుకు చెడ్డదే లేదు?
1: దేర్ నథింగ్ వాట్స్ ఎవర్ బ్యాడ్.
0: కాబట్టి అన్నింటినీ మంచిగా తీసుకోండి.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్.
0: నీకు ఏదైనా బాధ కలిగింది, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ అనుకో.
1: ఈవెన్ ఇఫ్ యూ సఫర్, కన్సిడర్ దట్ ఇస్ గుడ్ ఫర్ యూ.
0: దూషణ భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా మంచిగానే భావించుకో.
1: ప్రైజ్ అండ్ బ్లేమ్ కన్సిడర్ దెమ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: అన్ని ఆనందంగా నీవు తీసుకో.
1: టేక్ దెమ్ బ్లిస్.
0: నీకు మించినటువంటి యోగి మరొకటి లేడు.
1: అండ్ దేర్ ఇస్ నో వన్ కెన్.
0: నీకు మించిన త్యాగి మరొకటి లేడు.
1: అండ్ దేర్ ఇస్ నో వన్ దట్ యు కెన్ హు కెన్ ఎక్సెల్.
0: నీకు మరొకటి లేడు.
1: అండ్ యువర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: కనుక అలాంటి యోగాన్ని నీవు పొందాలి.
1: అండ్ దట్ స్టేట్ యు షుడ్ అటైన్.
0: అలాంటి త్యాగాన్ని నీవు పొందాలి.
1: యు షుడ్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: అలాంటి పరిశుద్ధమైన హృదయాన్ని నీవు నింపుకోవాలి.
1: అండ్ యు షుడ్ హావ్ సీక్రెట్ హార్ట్.
0: ఈ విధంగా పంచభూతం యొక్క తత్వాన్ని చక్కగా విచారించి
1: యు షుడ్ ఇన్వెస్టిగేట్ ద ఫైవ్ ఎలిమెంట్.
0: పంచభూతం నాయందు కూడా ఉంటున్నాయి.
1: దే ఆర్ విదిన్ మీ.
0: ఆ పంచభూతములు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: అండ్ ఐ షుడ్ మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ దెమ్. నా విశ్వాస
0: విశ్వాసాలు కూడాను భగవత్ నామములో ప్రవేశపెట్టాలి.
1: వైల్ యాజ్ ఐ బ్రీత్ ఐ షుడ్ సింగ్ హిస్ గ్లోరీ
0: అని భగవత్ నామాన్ని చింతించు.
1: సో వన్ షుడ్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: భజన బినా సుఖ

0: The sun appeared cool and serene. The day started getting shorter. The cold wind blew fiercely. The fields were filled with golden harvest. The farmers rejoiced in singing at night, with the moon shining bright. The buds of flowers blossomed like garlands of pearls on the banks of rivers. Chilies were looking red. Farmers were bringing home the newly harvested grain, hailing the advent of joyous festival of Sankranti.
1: Premaswarupulena, Yuvati Yugulara.
0: Embodiments of love, men and women, youngsters.
1: Inati Parvadinamu, Anek Saundaryamulato, Praveshistu Vachindi.
0: The festival of this day has stepped in with all the gaiety and festivity.
1: Yuvati Yukula Yoka Prodhalamachetane Anandamu Abhriti Yavutu Vachindi.
0: This led to the blissful state of the mind because of the youngsters, men and women.
1: Itti Pavitramaina Dinamu Samanyamaina Patti Dinam Kadu.
0: This sacred day is not an ordinary one.
1: Dinini Uttarayana Parvadinam ani kudanu pilustu vacharu.
0: This is also called the sacred day of travel towards the north, Uttarayana Parvadina.
1: Sarvottamainatvanti yokka gunamulanu andistu sarva satkarmalanu kudanu chekurustu sarva sampadalanu kudanu andistu aanandamanu andisteetvanti yokka dinamu.
0: The holy festival of this day confers the noblest of features and also helps us to undertake sacred acts, giving us plenty and prosperity and the bliss.
1: Inadu intertu kaka pavitramainatvanti mukkoti ekadasi inadu.
0: This day also coincides with the celebration of Mukkoti Ekadashi.
1: Prakrutini madinchaga rakshasa devatalaku amrutanni andinchinatvanti yokka dinamu ee dinamu.
0: This is the day when the nectar was passed on to everybody in the churning of that milk.
1: Kani ee naati manavuni yandu itti uttamaina pavitramaina divyamaina bhavyamaina bhavalu kaligi undi kudanu manavudu alaukikamainatvanti bhavamulu cheta hrudayamunu nimpukoni itti pavitramainatvanti yokka talampulanu vedalalekapothunnadu.
0: Though man is gifted with all nobility, endowed with the sanctity, but he is after the worldly, ephemeral, transient things of the world, having been filled his heart with the world.
1: Hiranyakashipudu, Hiranyakshudu, Kamsudu, Duryodhanudu, Dushyasanadudu, veeru samanyamainatvanti purushulu kadu.
0: Hiranyakashipa, Hiranyaksha, Duryodhana, Kamsa, they are not ordinary ones.
1: Sharira manasika shaktulu anantamai undi kudanu vari yandu prakrutamainatvanti yokka bhavamulu cheripovatam chetane varu balahinulaipothu vacharu.
0: Though they are physically strong and mentally alert, they were weak at the end because they are full of the worldly thoughts.
1: Kanuka manavudu tana sankalpamulanu uttamainatvanti sankalpamuluga marchukunnappude yavat prapanchame tana yokka hastagatam avutundi.
0: Therefore, when man is successful to transform all his thoughts in noble, then he will be able to win over the world.
1: Hiranyaksha, Hiranyakashipulu, goppa scientistlu.
0: Hiranyaksha, Hiranyakashipu are great scientists of eminence.
1: Hiranyudu Chandramandalam kudanu velatame kaka Suryuni kudanu cheradu.
0: Hiranyakashipu not only reached moon, he could also reach the sun.
1: Inta shakti samarthyamulu kaligina yokka Hiranyakashipuduku kadapatiki tana hrudayam anta kudanu pancha bhautikamainatvanti yokka bhavamulu cheta nimpukovatam cheta anninti yandu kudanu tanu balahinudaipoyadu.
0: Hiranyakashipu, with all his strength, energy, capabilities and capacities. Because he had got his body attachment, he lost at the end.
1: Kanuka, prati vyakti kudanu, goppa balavantude, goppa shaktivantude, goppa medhaviye, kani prakrutamainatvanti, laukikamainatvanti yokka bhavamulanu mana hrudayamlo nimpukokoodadu.
0: Every person, no doubt, is physically strong, endowed with high intellect. But one should not fill the heart with worldly feelings.
1: Inati yuvati yuvakule yavat prapanchamanu poshinchetuvanti nayakulu.
0: Youngsters today are going to be the future leaders.
1: Inati yuvati yuvakule desha saubhagyam yokka sampadanu nilabettetuvanti yokka vyaktulu.
0: Youngsters, men and women, are going to maintain the prosperity and the fluence of the society. The welfare of the country depends on the youngsters.
1: Sadgunamalu, sadalochanalu, satchintalu, sadbhavamulu nimpukoni undali ee yuvati yuvakulu.
0: Youngsters, men and women should have all these noble features, good sentiments, the virtues and the sterling character.
1: Atti pavitramaina bhavamulu cheta hrudayamulanu pongimpa chesukunnappude atti vyaktulu etti sashaktivantamainatvanti yokka dinni kodanu sadhinchagalaru.
0: With all these sacred thoughts, they would be able to achieve and accomplish anything they undertake.
1: Vidyarthulara,
0: students,
1: vidyarthiniyulara,
0: boys and girls,
1: ee naadu aata paatalu anni kodanu ఆనందము చేత గాని ఆహ్లాదం చేత గాని ఉత్సాహం చేత గాని ఇవి అభివృద్ధి అవుతుంది వచ్చింది.
0: The music, sports and games that have been very successful because of bubbling enthusiasm and your dynamism.
1: యావత్ ప్రపంచమునకే ఉత్తీర్ణులైనటువంటి వారు యువతి యువకులు.
0: In fact, for the whole world, the youngsters set a role model.
1: ఈ యువతి యువకులు యందు గుణములు చాలా ప్రధానమైనటువంటివి.
0: The virtues are most important.
1: Saujanyamu, sausilyamu, utrushtata, ee moodu kudanu vidyarthulu yokka pradhanamainatvanti yokka shaktulu.
0: The mighty power among youngsters lies in the heights of nobility, the character and also that of perfect
1: understanding. Vidyarthulu annintini sadhistu unnaru.
0: Students today could achieve everything.
1: Kani denini sadhinchina sarvamunu sadhinchina varavudaro danini matramu ఏమాత్రము ప్రచారం చేయటం లేదు, ప్రయత్నం చేయటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ నాట్ బీన్ పబ్లిసైజింగ్ నాట్ షేరింగ్ దట్ ఇంపార్టెంట్ థింగ్. ఇఫ్ వీ అకంప్లిష్ దట్, ద రెస్ట్ వుడ్ బి అకంప్లిష్.
1: మానవుని శరీరమునందు అత్యంత ఉత్తమమైనటువంటి భావములు ఉర్రు తొలుగుతున్నవి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ హ్యావ్ బీన్ ట్రెమెండస్ బ్యూటిఫుల్ సెంటిమెంట్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: అతి శక్తి మరి ఏ వ్యక్తి ఎందుకు కానరావు.
0: This mighty strength is not noticed in anybody.
1: అది అనేక సంకల్పముల చేత కూడినటువంటి ఒక మనస్సు.
0: It is the mind, a combination of thoughts.
1: మనస్సును సాధించినటువంటి వ్యక్తి దేనినైనా కూడా సాధించగలడు.
0: The one who can win over the mind can win the rest of the world.
1: మనస్సుకు మించినటువంటి శక్తి ఈ జగత్తులో కానరాదు.
0: There is no other greater power than the mind.
1: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో అని మనసే ప్రధానమైనటువంటి మోక్షము, మనసే ప్రధానమైనటువంటి శక్తి, మనసే ప్రధానమైన కారణము.
0: మైండ్ ఈజ్ ద ప్రైమల్ కాజ్, ఇట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ ద లిబరేషన్.
1: ఇట్టి మనసును మానవుడు ఈనాడు సాధించలేకపోతున్నాడు.
0: మ్యాన్ షుడ్ నాట్ కంట్రోల్ హిజ్ మైండ్ టుడే.
1: కనుకనే మానవుడు అందుకోదగినటువంటి ఒక ఆనందానికి అత్యంత దూరం అయిపోతున్నాడు.
0: Therefore, he could not be the recipient of the bliss for which he has to strive.
1: Manasunu swadhinam chesukunnatundi vyakti entati goppa ganakaryamaina kodanu sadhinchagaladu anubhavinchagaladu.
0: If you control your mind, you can be successful in any of the task and you can be reputed.
1: Vidyarthulara,
0: students,
1: vidyarthiniyulara,
0: boys and girls,
1: mano nirmalamainatundi oka tattavanu meer sadhinchali.
0: Achieve that state of the mind which is pure.
1: ఈ మనసును అదుపులో పెట్టుకున్నటువంటి వ్యక్తే అన్నింటినీ కూడా సాధించగలడు.
0: If you control your mind, you will be able to accomplish anything.
1: ఈనాడు మనం ఆటపాటల్లో ప్రవేశించాము.
0: Today we are in sports and game.
1: కానీ ఈ ఆటపాట
0: of the bliss for which has to
1: మనసును స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తి ఎంతటి గొప్ప ఘనకార్యమైన కూడాను సాధించగలడు అనుభవించగలడు.
0: If you control your mind

0: భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటివిగా భావించరాదు.
1: యు షుడ్ నెవర్ కన్సిడర్ దెమ్ యాజ్ వరల్డ్లీ ఫిజికల్ యాక్ట్స్.
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యములని కూడా విశ్వసించాలి.
1: యు షుడ్ కన్సిడర్ దెమ్ యాజ్ యాక్ట్స్ ఆఫ్ మొరాలిటీ రైచియస్నెస్ అండ్ స్పిరిచువల్ డీడ్స్.
0: ఇక్తి నైతిక ధార్మికమైనటువంటి శక్తులను సాధించినటువంటి వ్యక్తియే నిజమైనటువంటి విద్యార్థి.
1: He is a true student if he achieves excellence in the fields of the morality, the spirituality and righteousness.
0: కేవలం శారీరం యొక్క పుష్టి దృష్టి కోసమని మనం ప్రాకులాడకూడదు.
1: We should not merely struggle for the physical strength only.
0: మానసిక శక్తి సామర్థ్యములకు తగినటువంటి కృషి చేయాలి.
1: We should strive hard for our mental strength.
0: మనసును మనం స్వాధీనమునందుంచుకోవాలి.
1: We should control our mind.
0: మనసును మనం బానిసగా చేసుకోవాలి.
1: And we should make the mind our slave.
0: కానీ మనసుకు బానిసైపోయినప్పుడు మానవుడు ఎంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనా కూడాను బలహీనుడైపోతాడు.
1: If you are a slave to your mind with all your strength, you will be weak.
0: కనుక మనసే నీకు ఒక బానిసగా మారిపోవాలి.
1: Therefore the mind should be your slave.
0: మనసునందున్నటువంటి శక్తి సామర్థ్యములు ఈ ప్రపంచంలో ఏ పదార్థమునందు కూడా కానరావు.
1: ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మైండ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అందునుండి ఏ మానవుని యొక్క మహా విలువలైనటువంటి యొక్క గుణములు ఆవిర్భవిస్తాయి.
1: అండ్ దేర్ ఇన్ ద మైండ్ ద గ్రేట్ ఫీచర్స్ ద ట్రెయిట్స్ ఫైండ్ దేర్ ఆరిజిన్.
0: మానవుడు ధనమును కోల్పోయినా ఏదో ఒక విధమైనటువంటి శ్రమలు పడి ధనమును సాధించగలడు.
1: ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్ by struggle and strain he can get back the lost
0: aarogyamne kolipoyina ad shaktivantamainatundi doctor nu aashrayinchi aarogyamnu kodanu manamu chekuchukovachunu.
1: If the health is lost by consulting physicians he can get back to his strength.
0: Kani manavuni yokka viluvalu matram kolipoyina inka manavathvame niluvadu.
1: When once the character is gone, the value is gone, human life is a waste.
0: ee naati manavata viluvalu athyavasaramainatundi.
1: Human values are most important today.
0: Manavunitene aavirbhavinchinatundi ee manavata gunamulu.
1: In fact the human values had their origin in man.
0: Manavata gunamulu ekkado grantham nunchi gaani guruvul nunchi gaani bodhimpapadi saadhinchetundi kaadu.
1: Human values are not found in any of the texts, nor imported, nor exported, nor cultivated.
0: మన నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి కర్మలు ఆచరించి సత్యమైన భావములను మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు ఈ మానవతా విలువలు మన వెంటనే జంటనే ఇంటనే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాయి.
1: When once you follow the path of the truth and undertake the truthful activities then you will have the human values with you.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law,
0: మీరు నేర్చే విద్యల కంటే,
1: more than the education you acquire,
0: చేసే శక్తుల కంటే,
1: more than your actions,
0: మానవతా విలువలను మాత్రం పోషించుకున్నప్పుడు సర్వశక్తులు కూడాను అవి అంతర్భూతమై ఉంటాయి.
1: When once you uphold the human values, all the rest will follow automatically.
0: కనుక సత్యమే మన ప్రత్యక్ష దైవము.
1: Truth is God.
0: ధర్మమే ఇది ప్రత్యక్షమైన పునాది.
1: Righteousness is the very foundation.
0: దీనిని పురస్కరించుకునియే భారతీయ సంస్కృతి సత్యం నాస్తి పరో ధర్మః.
1: Basing on this, the culture of Bharat said, there is no greater righteousness other than the truth.
0: కనుక ఇట్టి సత్య ధర్మమును మనం కాపాడే నిమిత్తమై మన జీవితమంతా కూడా దారబోసి తగినటువంటి కృషి చేయాలి.
1: Therefore, to keep up and to maintain these twin principles of truth and righteousness, we should be prepared to sacrifice our life.
0: ఈ ప్రాప్తమైనటువంటి బహుమతులు ఎన్ని పొందినప్పటికీ ఇది నిజమైనటువంటి బహుమతి కాదు.
1: All the prizes that we receive, they are not prizes in the true sense.
0: ఒక్క మతి ఉన్నటువంటి వ్యక్తియే అనేక ఇక్కట్టుకు గురి అవుతున్నాడు.
1: One with mati mind faces so many problems.
0: బహుమతి అనేక మతులు చేరినప్పుడు ఇంకా మనిషి కోతి కంటే పీడవుతాడు.
1: బహుమతి, many mindedness, diversified mind will have greater trouble.
0: కనుక మనం అందుకోవాల్సినటువంటిది బహుమతులు కాదు.
1: It's not the wayward nature bahumati.
0: Nijamatini manam andukovali.
1: We should have the true state of mind, nijamati.
0: Nijamati anetundi hrudayam nundi aavirbhavinchetundi yokka pavitramainatundi sukti.
1: Nijamati, the true mind, is the sukti, the true message that arises from human heart.
0: Sarva shaktulu kodanu manobhavam nundi manaku aavirbhavistunnayi.
1: All potentialities are the reflections of the mental feelings.
0: Manasunu manam friendship chesukovali.
1: We should control our mind.
0: ఆ మనసు యొక్క ఫ్రెండ్షిప్ అన్నింటికి మూల కారణంగా నిలుస్తుంది.
1: When once you develop friendship with your

0: మైండ్ భారతీయ సంస్కృతి అందు నిజమైన మిత్రుని సంపాదించుకున్నప్పుడే భగవంతుడు సులభంగా వశులవుతాడు.
1: దెన్ వన్స్ యూ హావ్ ట్రూ ఫ్రెండ్షిప్ యూ కెన్ రియల్లీ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: స్నేహం అనేటువంటిది జరిగిన తర్వాతనే ఆత్మనివేదన సరైన మార్గంలో మనకు అర్పించవచ్చును.
1: ఇట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ దట్ లీడ్స్ టు ద సెల్ఫ్ సరెండర్.
0: ఈ యొక్క ఫ్రెండ్షిప్ అతనితో చేయకుండా ఉన్నంత వరకు కూడాను మనం ఆత్మార్పణ అనేటువంటిది కేవలం మాటలతో మాత్రం తప్ప క్రియారూపంలో ఆచరించలేము.
1: Without friendship you cannot reach the state of self surrender. If you say that it is only verbal or vocal declaration,
0: kriya roopam kante kudanu bhava roopame chaala balavantaramainatundi.
1: Therefore the experience is greater than imagination or feeling.
0: Yedo goppa shakti samarthyamnu sadinchinaam ani meeru bhavinchavachchu.
1: You may feel that you are one of the strength and capacity.
0: Adi kriya roopame.
1: And it's also a form.
0: ఆ కార్యంతోనే అది అంత్యమవుతుంది.
1: ఇట్ ఎండ్స్ విత్ దట్
0: అకంప్లిష్మెంట్. భావరూపం అనేటువంటిది అనేకత్వంతో ఏకమైపోతుంది.
1: బట్ ద ఫీలింగ్ విత్ హిమ్ యూనిఫైస్ ద డైవర్సిటీ ప్లూరాలిటీ.
0: కనుక మనం భావములను ఉత్తమమైన భావములను మన హృదయమునందు పోషింపచేసుకోవాలి.
1: సో ద గుడ్ ప్రాంప్టింగ్ ఆఫ్ ద గుడ్ ఫీలింగ్ సెంటిమెంట్స్ షుడ్ బి ఎంటర్టైన్డ్.
0: కనుక క్రియల కంటే కూడాను భావములు అత్యంత ఉత్తమమైనటువంటిది.
1: సో మోర్ దెన్ ది డీడ్స్ అకంప్లిష్మెంట్స్ ద ఫీలింగ్స్ మోటివేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఇక్కడ కానీ ఎక్కడ కానీ మరెక్కడ కానీ ఎక్కడ పోయినప్పటికీ మీరు ఒకే భావముతో ఒకే చింతతో దివ్యమైన భావమును పోషించుకుంటూ రండి.
1: హియర్ ఎనీవేర్ యు షుడ్ హావ్ సేమ్ నోబుల్ ఐడియా ద సీక్రెట్ థాట్స్.
0: సర్వం విష్ణుమయం జగత్.
1: The whole universe is divine.
0: Sarvam kalvidam brahma.
1: Everything is essentially brahma.
0: Devattam anetundi pratyekanga edo oka sthanamlo ledu.
1: God is not separately located
0: elsewhere. Kantane untundi kantinepavare kaapadutu untadu.
1: He is with you, in you, above you, below you, around you, protecting you like an island.
0: Atti divyamaina bhavyamaina prati oka shaktini manam ee naadu enduku odulukunnam.
1: How is that we have lost this divinity latent with us? Today we have lost the sacred human values.
0: ఆ విలువలను కోల్పోవడం చేతనే మనము పూర్తి బలహీనమైపోయినాం.
1: Because of the loss of the human values we have become very weak.
0: Examination లోపల అనేక రకమైనటువంటి మార్కులు మేము పొందవచ్చును.
1: You may have mark, high percentage of mark.
0: కాని ఈ మార్కుల కంటే కూడాను మనం పొందినా పొందకపోయినా కూడా రిమార్కులు మాత్రం తేకూడదు.
1: యు మే గెట్ హై పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ బట్ సీ దట్ యు డోంట్ గెట్ రిమార్క్స్ ఎనీవే.
0: దేశంలో ఎందరో విద్యార్థులు ఎందరో యువకులు లోకంలో అనేక పాటలు పడుతున్నారు.
1: In this country and in this world youngsters strive hard.
0: ఈ చదువుల నిమిత్తమై దేశమును కూడాను తిరుగుతున్నారు.
1: ఫర్ ఎడ్యుకేషన్ దే గో రౌండ్ ద వరల్డ్.
0: నిజమైనటువంటి యొక్క విలువల నిమిత్తమై తన హృదయాంతరంలోకి చేరినప్పుడు అంతే చాలు, అక్కడనే నిజమైన భాగ్యం మనకు లభిస్తుంది.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ హ్యూమన్ వాల్యూస్ వన్ షుడ్ టర్న్ విత్ ఇన్ గెట్ ఇన్ టు ద హార్ట్.
0: నిజమైన భోగభాగ్యములు మన హృదయం నుండే ఉన్నవి కానీ బయట ప్రదేశం కానరావు.
1: ద ట్రూ వెల్త్ అండ్ అఫ్లూయన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ నాట్ అవుట్ సైడ్.
0: కనుక ప్రతి విద్యార్థి కూడాను మనసును అంతర్గతంగా మార్చుకోవాలి.
1: So every mind, every person, student should make an attempt to turn the mind inward.
0: ఈ విద్యార్థులు మనసును అంతర్ముఖంగా మార్చుకున్నప్పుడే దీనికి తగినటువంటి శక్తి సామర్థ్యములు ఎన్నింటినైనా సాధించగలరు.
1: When once the mind turns inward, you will have all the ability and the strength and capacities.
0: యువతులైనటువంటి భావి భారతకులు, భావి భారతోద్ధారకులు నిజమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం సాధించి దేశమును విజ్ఞానవంతులుగా మారాలనుకుంటే ఈ భావములను మాత్రం పెంచుకోవాలి.
1: ద లీడర్స్ ఆఫ్ ద ఫ్యూచర్, ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ ద ఫ్యూచర్ షుడ్ హ్యావ్ దీస్ ఐడియాస్ అండ్ నోబుల్ సెంటిమెంట్స్.
0: కనుక మొట్టమొదటి మానవతా విలువలను మనం సాధించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ అచీవ్ హ్యూమన్ వాల్యూస్ టు బిగిన్ విత్.
0: ఎంత ధనం పోయినప్పటికీ దాన్ని సంపాదించవచ్చును.
1: You may lose money, but you can get it back.
0: ఎంతటి ఆరోగ్యం క్షీణించినప్పటికీ మనము దీన్ని సాధించవచ్చును.
1: You may lose your health, but you can get back your health.
0: కానీ మన విలువలే మనము కోల్పోయినా సర్వమును కోల్పోయిన వారం అవుతాము.
1: When once the values are lost, you will be losing everything of this life.
0: కనుక మన యొక్క విలువలను మనం కాపాడుకుంటూ రావాలి.
1: Therefore, we have to protect and safeguard our innate values.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఒక వారం నుంచి కూడాను మీరు ఈ స్పోర్ట్స్ లోపల ఎంతటి అవస్థ పడుతున్నారో, ఎంతటి తరబీలు చేస్తున్నారో అది నేను చూస్తూనే ఉన్నాను.
1: భగవాన్ హ్యాస్ బీన్ వాచింగ్ అండ్ నోటీసింగ్ ఆల్ యువర్ స్ట్రగల్, ఆల్ ద స్ట్రెయిన్ దట్ యు హ్యావ్ అండర్ గాన్ డ్యూరింగ్ ద పాస్ట్
0: అన్నపానాదులు వదలి నిద్రాహారములు విసర్జించి ఎంతయో శ్రమపడి మీరు పనిచేస్తున్నారు.
1: You worked sacrificing the food, drink and even sleep.
0: కాని బయట విద్యార్థులు చేసేటువంటి పనులకును మన విద్యార్థులు చేసేటువంటి పనులకును కొంత వ్యత్యాసాన్ని మనం విచారించాలి.
1: We have to understand here all those things done by the students outside.
0: బయట విద్యార్థులు ఏదో ప్రైజులు తేవాలని, ఏదో మెడల్స్ తేవాలని ఈ విధమైనటువంటి ఒక పేరు ప్రతిష్టలకై ప్రాకులాడుతుంటారు.
1: Students outside, they have got only one purpose, to win a prize or medal.
0: కానీ మన విద్యార్థులు స్వామి యొక్క తృప్తి కోసం మీరు పాటు పడుతున్నారు.
1: The only aim of our students is only to please Bhagavan.
0: Kanukane swami yokka tripti e vidhanga undali?
1: How to please Bhagavan?
0: Sadgunamunu manam motta motta nimpukovali manam.
1: First we should fill our heart with good virtues.
0: Needu oka vidhanganu rep maroka vidhanga kodanu marchukokoddu.
1: We should not go on changing from day to day.
0: Chelinchane manasunu bramichane drushtini manam poshinchukovali.
1: We should see that we will have the unwavering mind and steadiness in our vision.
0: Nijamuga vidya vidhanam lopala moodu vidhamulanti gunamulu enduku bodhinchindi mana bharatiya sanskruti.
1: The culture of Bharat laid much emphasis on three principles in the field of education.
0: Sarvam kalividam brahmanni.
1: First declaration is sarvam kalividam brahma.
0: అనగా సర్వత్ర నిండినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
1: One should have strong faith that God is all pervasive.
0: ఇలాంటి నమ్మకాన్ని మొట్టమొదట మనం సాధించాలి.
1: First we should achieve this confidence in this faith.
0: ఈ నమ్మకాన్ని సాధించినప్పుడే మనం అన్నిటిని కూడా సాధించమారవుతాం.
1: With this strong faith you will be able to achieve anything.
0: Where there is confidence,
1: where there is confidence,
0: there is love.
1: There is love.
0: Where there is love,
1: where there is love,
0: there is truth.
1: There is truth.
0: Where there is truth,
1: where there is truth,
0: there is peace.
1: There is peace.
0: Where there is peace,
1: where there is peace,
0: there is bliss.
1: There is bliss.
0: Where there is bliss,
1: where there is bliss,
0: there is God.
1: There is God.
0: కనుకనే మొట్టమొదట విశ్వాసం.
1: So we begin with confidence.
0: కడపటి ఫలము మనకు ఆనందం.
1: The result at the end is bliss.
0: కనుకనే ఆనందం మనకు ప్రాప్తించాలంటే,
1: in order to be blissful,
0: oka vittanam bhoomilo natinappudu,
1: when we sow a seed in the ground,
0: adi kramakramena mokkaga maarutundi.
1: It germinates, sprouts up into a
0: tree. Vrikshanga tayarayi,
1: then it becomes a tree.
0: Phala pushpamu manaku andistundi,
1: and bears the fruits.
0: Adhe vidhamgane
1: likewise
0: manavuni oka sankalpam anetundi beejamunu,
1: the seed of human thought,
0: మన హృదయమునందు బాగా నాటినప్పుడు,
1: should be sown in the field of heart,
0: అది గొప్ప ఆధ్యాత్మిక శక్తిగా మారి,
1: it germinates into a spiritual tree,
0: అందునుంచి సుఖ సంతోషముల ఆనందమైనటువంటి ఒక పుష్పం పుష్పములు అందిస్తుంటారు,
1: and that will have the flowers of happiness and peace,
0: శాంతి అనేటువంటి ఫలాన్ని నీకు భుజింపజేస్తుంది,
1: and it bears the fruit of peace.
0: కనుకనే మీరు శాంతి కావాలని కోరుతున్నారు.
1: You want to be peaceful.
0: ఈ శాంతి బయట ఎక్కడనో మనకు కనరాదు.
1: Peace is not outside.
0: మన యొక్క విశ్వాసం నుండియే ఈ శాంతి మనకు లభిస్తుంది.
1: You can attain peace out of confidence.
0: కానీ ఈనాటి మానవునికి విశ్వాసం అనేటువంటిది దృఢంగా ఉండటం లేదు.
1: The modern man has no strong confidence or faith.
0: వ్యక్తికి ఎదురుగా నటిస్తూ ఉంటాడు.
1: He just pretends in front.
0: ఈనాడంతా కూడాను నటన భక్తులుగా మారుతున్నారే కానీ శాశ్వత భక్తులుగా మారలేదు.
1: We have only acting in the field of devotion but not in reality in daily life.
0: నటన కాని శాస్త్రం కాని రెండు కూడాను నీ నుంచి ఆవిర్భవించేటువంటివి.
1: Good and bad, they find their origin in you only.
0: నువ్వు స్థిరచిత్తులైనప్పుడు ఆ యొక్క విశ్వాసం స్థిరంగా ఉంటుంటుంది.
1: If you have steady mind, you will have steady faith.
0: నిజంగా స్థిరచిత్తుడు కానప్పుడు ఇదంతా కూడాను తాత్కాలికమైనటువంటి ఒక ఫలంగా నీకు లభిస్తుంది.
1: విత్ అన్స్టడీ మైండ్ వాట్ ఎవర్ యు గెట్ దట్ ఇస్ బౌండ్ టు బి టెంపరరీ.
0: విద్యార్థులారా, ఈ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించాలని ఆశించేటువంటి వ్యక్తులు,
1: యు అస్పైర్ టు ఎక్స్పీరియన్స్ దట్ పర్మనెంట్ బ్లిస్,
0: స్థిరమైనటువంటి యొక్క విశ్వాసం కలిగి ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ స్టడీ ఫెయిత్.
0: కానీ ఈనాటి వ్యక్తులకు ఆ స్థిర విశ్వాసం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
1: ద మోడర్న్ మైండ్స్ హ్యావ్ నో స్టడీనెస్ ఇన్ దర్ ఫెయిత్.
0: మేము భగవంతుని విశ్వసిస్తున్నాము,
1: వి సే ఐ బిలీవ్,
0: భగవంతుని ప్రేమిస్తున్నాము,
1: ఐ లవ్ గాడ్
0: అని చెప్తున్నారు. కానీ ఆ ప్రేమ అంటే ఏమిటి, విశ్వాసం అంటే ఏమిటి వారికి ఏం బోధపడటం లేదు.
1: దే ఓన్లీ డిక్లేర్ బట్ దే డోంట్ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ లవ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్.
0: నిజంగా నిజమైనటువంటి ప్రేమ అంటే ప్రేమ అనేటువంటిది ఒక నిజమైనటువంటి ఒక ధర్మంతో కూడినటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ లవ్ హ్యాస్ గాట్ విత్ ఇట్ ఎ ట్రూ
0: కాల్. హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి ఒక ఆనంద సంతోషమే ప్రేమ.
1: And love is nothing but the flowering, the fruition of
0: love. It
1: does not find a place in a separate individual either.
0: From the
1: along the firmament of human heart, it blows like the wind.
0: ఇది నీ చుట్టూ ఉంటుంది, నిన్ను పోషిస్తూ ఉంటుంటది.
1: The love is around you and safeguards you.
0: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: This spirit of love we have.
0: ఇది ఏ శాస్త్రమైనటువంటి ప్రేమ తత్వము.
1: This is the nature of true love.
0: ప్రేమ అనేటువంటిది ఎక్కడి నుంచో లభించేటువంటిది కాదు.
1: ప్రేమ, love cannot be acquired from a distant place.
0: ఈ ప్రేమ మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
1: ఇట్ ఎమనేట్స్ ఫ్రమ్ ది హ్యూమన్ హార్ట్.
0: ప్రేమకు పర్యాయ పదము ధర్మమే.
1: ద సినోనిమ్ ఆఫ్ లవ్ ప్రేమ ఇస్ ధర్మ, రైచియస్నెస్.
0: మన జీవితం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము ప్రేమ ఒక్కటియే.
1: ద మెయిన్ గోల్ ఆఫ్ మ్యాన్ ఇస్ లవ్.
0: వే ఆఫ్ లైఫ్
1: ఇస్ వే ఆఫ్ లైఫ్.
0: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: This love, which is the way of life, one has to foster.
0: ఇది వస్తువాహనాదులు నుంచి వచ్చేటువంటిది కాదు.
1: You cannot get out of conveniences and comforts.
0: మన హృదయనాభి నుండి కూడా ఆవిర్భవించేటువంటిది.
1: It arises from the very navel of the human heart.
0: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనం పొందినప్పుడు,
1: when we have that spirit of love,
0: ఎంత శక్తి సామర్థ్యం లేని కూడా మనం పొందవచ్చును.
1: You can be mighty, strong.
0: హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులు ఏదో సాధించాలని మీరు భావిస్తున్నారు.
1: You think that Hiranyaksha, Hiranyakashipu.
0: నీవు ప్రేమను పొందినప్పుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు నీకు కేవలము ఒక హస్తగతమైపోతారు.
1: When once you have got the fullness of love in totality,
0: ఈ పెద్ద శక్తులన్నీ హిరణ్యాక్ష
1: stand nowhere. All other powers are so mean and low in front of it.
0: కలుగునే ప్రాచీనులంతా కూడాను భారతీయ సంస్కృతిని ఎంతో పవిత్రమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వచ్చారు.
1: All ancients extolled the culture of Bharat.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే భారతీయ సంస్కృతి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ డెమోన్స్ట్రేట్స్ అండ్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఎన్ని పేర్లైనా ఉండవచ్చును, ఎన్ని రూపములైనా ఉండవచ్చును, కానీ ఈ సంబంధమైనటువంటి ఒక దివ్యత్వము ఒకటిగానే ఉంటుంటుంది.
1: దేర్ మే బి మెనీ ఫార్మ్స్ అండ్ మెనీ నేమ్స్ బట్ దేర్ ఇస్ వన్నెస్ ఇన్ డివినిటీ.
0: అనేక మంది కవిత్వాలు రాస్తుంటారు.
1: మెనీ పీపుల్ కంపోజ్ poems.
0: లక్షలు లక్షలంతా కూడాను పోయిమ్స్ రాసుకుంటుంటారు.
1: The lakhs and lakhs of compositions.
0: కానీ ఈ పోయిమ్స్ అంతా కూడాను ప్రేమ తత్వము ప్రాణ సమానమైనటువంటిది.
1: Of all these compositions, love is the life principle.
0: ఇటువంటి మానవత్వము ఎటువంటి వారికైనా లభ్యం కాదు.
1: This sort of human mind is not possible for everybody.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: Man is not ordinary.
0: మానవుడు ఎంతో శక్తి సామర్థ్యం కలిగినటువంటి వీరుడు, ధీరుడు, గంభీరుడు.
1: మ్యాన్ ఈజ్ ఫుల్ ఆఫ్ కరేజ్, ద వాలర్ అండ్ ద స్ట్రెంగ్త్ అండ్ మైటీ వన్.
0: దైవ భావం అనేటువంటిది తన హృదయంలో నింపుకున్నటువంటి సమయంలో,
1: వెన్ వన్స్ వన్ ఫీల్స్ హిస్ హార్ట్ విత్ ద డివైన్ ఫీలింగ్స్,
0: అప్పుడు లంకలో ప్రవేశించినటువంటి హనుమంతుణ్ణి,
1: హనుమాన్ హూ హస్ స్టెప్డ్ ఇన్ టు లంక,
0: లంకవాసులందరూ కూడా శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు అన్నారు.
1: ఆల్ ఇన్హాబిటెంట్స్ narrated, praised Hanuman as the one of sterling character
0: Shantudu,
1: and mighty strength, peaceful,
0: gunavantudu,
1: virtuous,
0: balavantudu,
1: and strong.
0: Hanumantudu.
1: That is Hanuman.
0: ఈ అన్నింటికి కారణం ఏమిటి?
1: What is the cause behind?
0: ఆధారమైనటువంటి తత్వము రామ నామమే.
1: It is matchless holy name of Rama which is the strength.
0: ఆ రామనామం చేతనే, ప్రియమైనటువంటి ఒక భక్తి చేతనే, ఆ ప్రేమ చేతనే ఇంతటి సముద్రాన్ని కూడా దాటుతూ వచ్చారు.
1: Because of the chanting of the holy name and the devotion and the faith, he could just cross this ocean.
0: Eenadu
1: today
0: mukkoti ekadasi
1: is the festival of mukkoti ekadasi.
0: Vaikuntha ekadasi anu kuda antaru,
1: also called Vaikuntha ekadasi.
0: Bhishmudu
1: Bhishma
0: 46 dinamulu ampaseyapai pandugundi.
1: He was resting on the bed of arrows
0: కానీ తన దేహమంతా కూడాను అమ్ములు పొదలగానే నించిపోయాయి.
1: అండ్ ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఆరోస్ దట్ హావ్ పియర్స్డ్ ఇంటూ.
0: దేహం మాత్రము అమ్ములపై నిలిచింది కానీ తల మాత్రము వాలిపోయింది.
1: ద బాడీ ఇస్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్ బట్ ద హెడ్ వాజ్ రిక్లైనింగ్.
0: అంత్యము లోపల అర్జునుడు, భీముడు, నకులు, సహదేవరాజులు ద్రౌపదితో సమానంగా వెళ్లి ఆ యొక్క ముత్తాతను చూడటానికి వెళ్లారు.
1: What happened was Arjuna, Bhima, Nakula, Sahadeva, followed by Draupadi, went to see the great grandfather.
0: Pitamaha,
1: oh grandfather,
0: enduku meeri avasthalaku guri ayipoyaru?
1: How is that you are suffering now?
0: Idi naa kartavyam annadu.
1: He said that has to be so.
0: Deham vachinatundi,
1: the body is there.
0: Desa chemamnaku, dharma chemamnaku, satyavratamnaku arpitam gaavinche nimittam vachindi.
1: The body is gifted to be sacrificed for the country, for the service, and for the
0: character.
1: What for is the body?
0: దీన్ని కేవలం ఒక సదర్మానికే ఉపయోగపెట్టాలి.
1: The body has to be put to use for good things.
0: కానీ అర్జున, నీ వేసినటువంటి బాణములు నా దేహమునకు మాత్రమే తగిలినవి.
1: Arjuna, all the arrows that you shot at me are in my body.
0: కానీ నా శిరస్సుకు మాత్రం చేరలేదు.
1: They have not reached my head.
0: కనుకనే శిరస్సు వాలిపోయింది.
1: Therefore, the head is bent downward.
0: Bed matram vesavu naaku.
1: In fact, you laid the bed.
0: Kaani pillow ledu.
1: But I have no pillow.
0: Deeni valle tala vaaripoyindi.
1: And therefore, the head is bent.
0: Naaku inta chesinatundi vaadu naa pillow kuda andinchamani cheppadu.
1: Having done so much, give me a pillow.
0: Aa maatal cheta Arjuna yokka manasu karigipoyindi.
1: The heart of Arjuna melted.
0: Pitamaha, neenu em cheyali annadu.
1: Grandfather, what should I do?
0: రెండు అర్జుముల పదలను ఈ విధంగా తీర్చిదిద్దాడు.
1: Two arrows are shot in the reverse direction.
0: రెండింటి మధ్య లోపలనే భీష్ముడి యొక్క తలను పెట్టాడు.
1: In between the space of the two arrows shot against the other, he rested. And there the head rested there.
0: ఇంతే కాకుండా,
1: not only this,
0: అర్జున, నా తల్లిని నేను ఏనాడో కోల్పోయినాను.
1: I lost my mother long back.
0: నేను పుట్టిన సత్యమే నేను కోల్పోయినాను.
1: In fact, I lost her at the time of my birth.
0: నేను గంగాదేవి పుత్రుడను.
1: I am the son of Ganga.
0: కనుక నా పేరు గాంగేయుడు అని పేరు.
1: So I have the name Gangeya.
0: కనుక నాకు ఎంత సమయం లోపల ఆ గంగను నాకు అందించమని చెప్పాడు.
1: And as I leave my body, I want to have Ganga, water.
0: నా తల్లిలో నేను చేరిపోవడానికి తగినటువంటి కృషి చేయమన్నాడు.
1: Making every attempt so that I would merge in my mother.
0: సర్వశక్తి సంపన్నుడు, మహావీరుడు, భక్తుడు, శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు కనుకనే అతను ప్రక్కనే ఒక అమ్మును విచ్చాడు.
1: అర్జున, బీయింగ్ ఆల్ మైటీ విత్ ఆల్ హిస్ ఎక్స్పర్టిస్ ఇన్ ఆర్చరీ, కుడ్ షూట్ ఎన్ ఆరో టువర్డ్స్ ద గ్రౌండ్.
0: చక్కని నీరు బయలుదేరి వచ్చింది.
1: దేర్ స్టార్టెడ్ ద ఫౌంటెన్ ఆఫ్ వాటర్.
0: అది ఫౌంటెన్ మాదిరి వచ్చి భీష్ముని యొక్క నోట్లో పడిపోయింది.
1: ద ఫౌంటెన్ ఆఫ్ వాటర్ స్ప్రంగ్ అప్ ఫ్రమ్ దేర్ అండ్ ఫిల్డ్ హిస్ గల్లెట్.
0: లోకములో ఎలాంటి సహాయమో చేసేటువంటి వారు ఉన్నారు లోకంలో.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ విల్ హెల్ప్ యూ.
0: కానీ అంత్యకాలం లోపల తల్లిని అందించేటువంటి వారు లోకంలో కానరారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ వన్ హూ విల్ షో యువర్ మదర్ టువర్డ్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్.
0: అర్జున, నీవు నా తల్లిని అందించావు ఈనాడు.
1: అర్జున, యూ హావ్ షోన్ మై మదర్.
0: అప్పుడే అర్జునికి అనేక రకమైనటువంటి బిరుదులు అందించాడు.
1: Then Arjuna could have so many titles.
0: Arjuna palguna parthiva kireti setvana vibhishchaya jay krishna savisachi dhanunjaya annadu.
1: All these titles Arjuna could have at that moment.
0: Kalguni ee dhanasu cheta naaku aanandanni andinchavu.
1: Because of this mighty deed you made me happy.
0: Cheppi pandavulu digvijayapai vijayanni sadhinchiruvaka annadu.
1: He blessed them with victory and success towards the end.
0: Peddala yokka aashirvadanni pondavalante,
1: in order to be the recipient of the blessings of the elders,
0: తృప్తి చేయాలి.
1: We should please them and satisfy them.
0: అదే విధంగానే ఈనాడు మన విద్యార్థులందరూ కూడాను స్వామి తృప్తి నిమిత్తమై మీరు ఇన్ని ఆటలు ఆడినారు.
1: All students have played very well to please Bhagavan.
0: నా తృప్తితో పాటు మీరు కూడా తృప్తి పడాలి.
1: Bhagavan is satisfied, let you be satisfied.
0: ఈ తృప్తి ఒక ఆటలో మాత్రమే కాదు.
1: This spirit of satisfaction should not be limited to limited to sports and games. It should be extended to the areas of your talk and other deeds too.
0: కనుక మీరు జీవితం అంతా కూడాను ఆనందంగా జీవించాలి.
1: Let you lead your life in bliss.
0: నిత్యానందం,
1: eternal bliss,
0: పరమ సుఖదం,
1: సుప్రీం
0: కేవలం జ్ఞానమూర్తి
1: ద్వంద్వాతీతం
0: గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం
1: ఏకం
0: నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం
1: Three attributes are missing there. This sort of a bliss one should be able to receive and experience. We have the body. With this body we do every act.
0: It's
1: not that important. We should purify our mind.
0: Encased in this body.
1: In fact, every man has the mind, but no purity.
0: Pollution, pollution, pollution.
1: There's no
0: తిండి ఎందు త్రాగే నీరు ఎందు పీల్చే గాలి ఎందు నడిచే నడక ఎందు అన్నిటి ఎందు కూడాను పొల్యూషన్ విషమయంగా ఉంటుండాలి.
1: Nothing is pure today. We come across air pollution, food pollution, noise pollution, water pollution, pollution, pollution.
0: కనుకనే మనము ఈ దుర్భావం చేత మనస్సు పొల్యూషన్ కాకుండా చూసుకోవాలి.
1: We should see that our mind is not polluted by bad thoughts.
0: ఇది నెగిటివ్ గా ఉండకూడదు.
1: Mind should not be negative.
0: ఎప్పుడు చూసినా కానీ పాజిటివ్ కావాలి.
1: Mind should always be positive.
0: ఈ నెగిటివ్ మైండ్ ఎంతకాలం ఉన్నప్పటికీ వాడు ఎట్టి ఘనకార్యం చేసినప్పటికీ అది విజయాన్ని సాధించలేదు.
1: You may be a great man with all the achievements with a negative mind. It is, will not
0: positive
1: yield positive results.
0: Positive mind kavali.
1: Turn into positive mind.
0: Eppudu neevu aanandanni anubhavinchetuvanti oka mind ga techukovali.
1: Your mind should be blissful all the time.
0: Ee aanandanni andarikunu panchali.
1: This sort of bliss should be shared with many.
0: Adi ye nijamaina manavattvam.
1: That is true human quality.
0: Manavudu manavudu anaga emiti artham?
1: What is the meaning of manava?
0: Manava.
1: Human, three letters.
0: Ma, lekunda. Va, vattinchitamu. Va. Ma, na. Na, ante lekunda. Va, vattinchitamu. Anyayam lekunda, ashanti lekunda, akramam lekunda, anachatram lekunda, vattinchetuvanti vadu manavudu.
1: Ma, without any kind of ignorance, without any illusion, without any misconduct, na, without it, va, one has to
0: కనుక ప్రతి ఆ విధమైనటువంటి యొక్క విషమయం కానటువంటి యొక్క భావాన్ని పెంచుకోవాలి.
1: వన్ షుడ్ నో ది సీక్రెట్ థాట్స్ అండ్ ఫీలింగ్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఎంతయో చదువులు చదివారు,
1: ఎన్నో
0: గొప్ప గొప్ప బిరుదులంతా తీసుకున్నారు,
1: వెరీ హై డిగ్రీస్ ఇండీడ్,
0: కానీ మూడు నాలుగు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివారు.
1: యూ టు హ్యావ్ 3 to 4 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్.
0: ఇవి కాదు మనం తీసుకోవాల్సిన డిగ్రీలు.
1: దీస్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: శృణ్వంత విశ్వే అమృతస్య పుత్ర, అమృతపుత్రుడు నీవు అనేటువంటి డిగ్రీ మనం పొందాలి.
1: అక్వైర్ ద డిగ్రీ దట్ యు ఆర్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతపుత్రుడు అనేటువంటి బిరుదును మనం సంపాదించుకున్నప్పుడే అదే సరి అయినటువంటి డిగ్రీ.
1: Then once you have the title Amrutasya Putra, that you are the son of immortality, it is the right degree.
0: Atti pavitramainatvanti birudunu mannu pettukoni kudanu alpamaina swalpamainatvanti birudulu kosamai manam aatalaatu untam.
1: Having been the recipients of that lofty, very high degree and title, we struggle hard for low degrees.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Mee hrudayanni premato nimpukondi.
1: Fill your heart with love.
0: Manasunu satyamto penchukondi.
1: See that you grow truth in your mind.
0: Maatalanu దివ్యమైనటువంటి యొక్క కర్మల చేతి ఆచరించండి.
1: లెట్ ఆల్ యువర్ యాక్ట్స్ బి సీక్రెట్.
0: ఇది మీరు నేర్చవలసినటువంటి చదువులు.
1: దిస్ ఇస్ ద ట్రూ ఎడ్యుకేషన్ యూ హ్యావ్ టు అక్వైర్.
0: ఈ చదువుతో పాటు భౌతిక చదువు కూడా అవసరమే.
1: ద సెక్యులర్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్.
0: కానీ నిజమైనటువంటి యొక్క విద్యలు,
1: ద ట్రూ ఎడ్యుకేషన్,
0: సర్వులయందు ఉన్నటువంటి ఏకత్వాన్ని భావించుకోవటమే.
1: షుడ్ ఎంపవర్ యూ టు నో ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: నిజమైనటువంటి యూనిటీని మనం తీసుకునేటువంటిది భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat emphasizes on this unity.
0: అనేకత్వాన్ని మనం తీసుకోవటం కాదు.
1: It's not the multiplicity.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు.
1: It is not the diversification of the unity.
0: అనేకత్వాన్ని ఏకత్వంగా తీసుకోండి.
1: We have to consider the unity in diversity.
0: అదే నిజమైనటువంటి ఒక కల్చర్.
1: That is the true culture.
0: కల్చర్ కల్చర్ కల్చర్ అంటే ఏమిటి అనుకున్నారు?
1: What do you think of culture?
0: ఇది ఒక విధమైనటువంటి మతంకు సంబంధించినటువంటిది కాదు.
1: It is not anything to do with religion.
0: ఇది కేవలం హృదయానికి సంబంధించినటువంటిది.
1: It has related religion.
0: ఇది మతం కాదు, కులం కాదు, భక్తి కాదు, విశ్వాసం కాదు, ఇదంతా కూడా దైవత్వంతో కూడినటువంటిది.
1: ది కల్చర్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఐడియాలజీ ఆర్ రిలీజియన్ వాట్స్ ఎవర్. ఇట్ రిలేట్స్ టు ది డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇంత మీరు అనుభవించినటువంటి మీకు ఎంతో ఆనందాన్ని అందించాలి.
1: యూ షుడ్ బి మేడ్ హ్యాపీ. for all that you have done.
0: ఈ ఆనందాన్ని మీ జీవితమంతా మీ హృదయంలో నింపుకోండి.
1: And see that you'll maintain this happiness throughout your life.
0: నిజమైనటువంటి యొక్క ప్రేమ ఏకాత్మ ప్రేమ.
1: In fact, the true love is only one.
0: ఎప్పటికీ మారనటువంటి ప్రేమ.
1: It will never change any point of time.
0: స్వామి స్వామి అంటే మీరందరూ ప్రేమిస్తూనే ఉన్నారు.
1: You love Swami, you love Bhagavan.
0: కానీ ఆ ప్రేమ కదిలిపోయే ప్రేమ కాదు.
1: But that love should not waver, should not change.
0: స్వామి నా వాడు, నేను స్వామి వాడను.
1: I belong to Swami and Swami is mine.
0: అప్పుడే ఏకత్వాన్ని పొందినటువంటి వాడు అవుతాడు.
1: Then you can experience this unity.
0: కనుక అటు ఏకత్వాన్ని మీరు సాధించండి.
1: Achieve that oneness with Swami, with Bhagavan.
0: అది నిజమైనటువంటి సత్యమైన మార్గము.
1: That is the truthful path.
0: సత్యము నందుండి,
1: being in truth,
0: సర్వము సృష్టించి,
1: he created the rest.
0: సత్యము నందు అనగే
1: everything merges
0: సర్వ సృష్టి,
1: the whole creation merges.
0: సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న.
1: Where is the any spot without truth?
0: చూడరయ్యా,
1: that is the pure unsullied eternal truth.
0: అది ఏ మన యొక్క ధర్మము, అది ఏ మన యొక్క జీవితము.
1: That is the truth, that is our code of life, and that's our life.
0: Truth is God. అన్నారు.
1: That's what is meant when we say truth is God.
0: ఏ దేశం వారైనా కానీ, ఏ కులం వారైనా కానీ, సత్యం అందరికీ ఒక్కటే.
1: Let him be of any country, of any nationality, truth is one.
0: ఇది అమెరికన్ సత్యము, పాకిస్తాన్ సత్యము, ఇండియన్ సత్యము అని విభజించడానికి వీల్లేదు.
1: There cannot be American truth and Pakistan's
0: truth. Truth
1: is truth. Truth is truth.
0: సత్యము సత్యమే.
1: Truth is truth.
0: ఆ సత్యము అన్ని దేశముల వరకు సత్యం ఒకటి.
1: The truth is one and the same for all nations.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: సత్య జీవితాన్ని గడపండి.
1: Lead a truthful life.
0: నిత్య జీవితంగా మీరు జీవించండి.
1: Lead it an eternal truthful life.
0: అందరికీ ఆదర్శవంతమైన జీవితాన్ని అందించండి.
1: Lead an ideal life.
0: అది మీ యొక్క నిజమైనటువంటి చదువు.
1: That is the spirit of true education.
0: మీకు చదివి మీ యొక్క హృదయాన్ని అది ఒక పుస్తకంగా మార్చుకోవటం కాదు.
1: It's not transforming your heart into a book.
0: అది కేవలం పుస్తకం అయిపోతుంది.
1: ఇట్ బికమ్స్ జస్ట్ ఎ బుక్.
0: ఇది ఒక మస్తకం అయిపోతుంది.
1: ఇట్ బికమ్స్ ద మస్తక హెడ్.
0: ముస్తకము పుస్తకము కాదు మనకు.
1: అండ్ ఇట్స్ నాట్ ది పుస్తక ద బుక్, ద మస్తక ద హెడ్ దట్ ఆర్ ఇంపార్టెంట్.
0: నీ హృదయం నుండి నీవు దీన్ని ఆనందంగా అనుభవించాలి.
1: హృదయ, ద హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ యొక్క దివ్యమైనటువంటి యొక్క జీవితము,
1: యువర్ డివైన్ లైఫ్,
0: ఈ విధంగా జరుగుతుందనేటువంటిది ఎవరు కూడా తలుచుకోలేదు.
1: You might not have expected.
0: ఎలాంటి సమయంలో
1: at any point of
0: ఎలాంటి పరిస్థితిలో
1: under any circumstance.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం.
1: Everywhere, under any point of time of stress and strain.
0: దైవాన్ని మాత్రం మరవకండి.
1: Never forget God.
0: దైవాన్ని మాత్రం విడువకండి.
1: Never give up God.
0: దైవం లేనిటువంటిది దయ్యమే అయిపోతుంది.
1: And in fact, without daiva, God, it is daya, the demon.
0: దైవాత్మ కావాలి కానీ దయాత్మగా కాకూడదు.
1: And in fact, you should be daiva, the divine, not daya, demonic.
0: మీరు ధన్వంతరి శ్రేయ అమృతశపుత్ర.
1: And you are the son of immortality.
0: ఆ పేరుని మీరు సార్థకంగా నిలుపుకోండి.
1: See that your life will be befitting the title.
0: ఈ విధంగా నిలుపుకున్నప్పుడే,
1: when you uphold, live up to
0: it. యువకులు,
1: యంగ్స్టర్స్ టుడే,
0: ఈ శరీరం యొక్క శక్తి సామర్థ్యం,
1: ది ఫిజికల్ స్ట్రెంగ్,
0: వ్యర్థం చేయకండి.
1: నెవర్ వేస్ట్ దెమ్.
0: అంతా దైవార్పితంగా భావించండి.
1: ఆఫర్ ఇట్ టు గాడ్.
0: శరీరంలో ఉండేటువంటి సర్వశక్తులు కూడా చాలా భగవత్ యొక్క ప్రసాదములే.
1: The physical strength is God's gift.
0: ప్రతి ఇంచినందు, ప్రతి కణమునందు, ప్రతి అణువునందు కూడాను భవిష్యక్తియే ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ గాడ్స్ పవర్, గాడ్స్ స్ట్రెంగ్త్ ఇన్ ఎవ్రీ సెల్, ఇన్ ఎవ్రీ ఆటమ్.
0: ఏ యొక్క ఇది మనం వ్యర్థం చేసినా దైవానికి ద్రోహం చేసిన వారం అవుతాం.
1: ఇఫ్ యూ వేస్ట్ ఎనీ లిటిల్, ఎనీ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్, యూ బికమ్ ఎ బిట్రేయర్, ట్రైటర్.
0: పూర్తి దైవార్పితంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ అండ్ ఆఫర్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: కనుకనే మీ ఆటలంతా కూడాను కొన్ని దినములు ఆడినటువంటి ఆటలు మాత్రమే కాదు.
1: ఇస్ నాట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఓవర్ ఎ లిమిటెడ్ పీరియడ్.
0: నిరంతరం కూడా మీరు గేమ్స్ లోనే ఉండాలి.
1: యూ షుడ్ బీ ఇన్ దిస్ గేమ్ త్రూ అవుట్.
0: నడిచే నడక యందు,
1: ఇన్ యువర్ వాకింగ్,
0: పలికే పలుకునందు,
1: వర్డ్స్
0: వినే వినియందు,
1: లిసనింగ్,
0: తలచే తలుపులు యందు,
1: థింకింగ్,
0: చేసే పనులు యందు,
1: యువర్ యాక్షన్,
0: ఒక్కటే ఏకత్వంగా ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ ఆల్ దిస్.
0: అది ఏ భారతీయ సంస్కృతి.
1: That is Bharat.
0: Satyam vada dharmam chara anindi Bharatiya sanskruti.
1: The culture of Bharat said, speak always truth and walk along the path of dharma.
0: ఇవి రెండింటిని మాత్రం మీరు మరవకుండా కాపాడుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Bhagavan says that we should uphold and maintain the twin principles of Satya and Dharma, lead an ideal life. So saying, blessing everybody, Bhagavan concludes his divine discourse.
0: భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి.

0: సంసారోయమతీవ విచిత్ర యవతే భార్య ఇంకెవడో బిడ్డడు, యవతే భార్య ఇంకెవడో బిడ్డడు, ఎంత చిత్రమోది సంసారం.
1: Who is your wife? Someone else is your child. What a wonderful thing is this family which causes astonishment.
0: Yavadi vadamo, yavadate nuntimo, tattvamu indulo terayumu tammuda.
1: To whom do you belong? From whom have you come? The entire knowledge or wisdom is contained in these statements.
2: పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, గడచిన 8 దినముల నుండి శంకర భగవత్పాదులు రచించినటువంటి, తన శిష్యులు కూడాను అందుకు కూడినటువంటి భజగోవిందం యొక్క శ్లోకముల యొక్క తత్వాన్ని మీకు వ్యక్తపరిచే నిమిత్తమై ఈ వారం దినములు కూడాను జరుగుతూ వచ్చింది. సర్వ వేదముల యొక్క సారము, సమస్త శాస్త్రముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క కీలకము, సర్వ జగత్తునందు ఉన్నటువంటి యొక్క సర్వ పదార్థముల యొక్క గమ్యము కూడాను ఒక్క పెన్నిది అయిన భగవత్ సన్నిధి అనేటువంటి యొక్క తత్వాన్ని ఈ భజగోవిందం యొక్క శ్లోకములు మనకు స్పష్టపరుస్తున్నవి.
1: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 8 డేస్ వాట్ ఎవర్ Shankara Bhagavatpada had given us along with his disciples in the form of the verses called the Bhajagovinda. You are being told for a whole week the essence that is contained in all the Vedas, that is contained in all the Shastras, and that is contained in all the different types of dharmas which we are aware of. Apart from that, you are being told all the things in this world have got only one destination, and that destination is to reach God and become one with Him.
2: ప్రకాశించేటువంటి సూర్యునికి దట్టమైన మేఘములు అడ్డం వచ్చినప్పుడు భూమిపై ఉన్నటువంటి ప్రజలకు సూర్యుడు కనిపించడు. అంత మాత్రము చేత సూర్యుడు లేడని చెప్పడానికి వీలు కాదు. మలయ మారుతము ప్రవేశించినప్పుడు ఆ మేఘములను పక్కకు నెట్టుకుని పోవటం చేత సూర్యుడు మనకు కనిపించుతున్నాడు. అదే విధముగానే ఆత్మస్వరూపుడైనటువంటి ఆత్మ భాస్కరుడు మన అజ్ఞానమనేటువంటి యొక్క మేఘముల చేత కప్పబడటం వల్ల మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకునలేనటువంటి యొక్క పరిస్థితిలో తాను అజ్ఞానములో మునుగుతున్నాడు. అట్టి సమయములో జ్ఞానము అనేటువంటి యొక్క గాలి వీచినప్పుడు అందులో ఈ యొక్క మేఘమును చెదిరిపోయి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఆత్మ మనకు స్వస్వరూపాన్ని ధరించుతుంది. అదే విధముగానే మానవుడు ఈనాడు తమ విషయ సంబంధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క భావములతో నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపాన్ని విస్మరించి కేవలం జగత్తే సత్యము నిత్యము అనేటువంటి యొక్క అజ్ఞానములో మునగటం వల్ల ఈనాడు ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానం అనేటువంటి యొక్క గాలులు మనకు అత్యవసరమై ఆ గాలుల ద్వారా మనకు అడ్డమైనటువంటి యొక్క ఈ అజ్ఞాన మేఘములను దూరం గావించి తద్వారా మన స్వరూపాన్ని మనం నిరూపించేటువంటి పరిస్థితికి మనం సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తున్నాను.
1: When the shining sun is in the sky, but thick clouds come in front of the shining sun, people on the earth are not able to see the sun. However, if there is a cool wind, and if the cool wind can push away the clouds, then the sun becomes evident. In the same manner, And in accordance with this analogy, the sun, the effulgent sun of our Atma, is being covered by the clouds of our ignorance. If man can, by acquiring knowledge, move away the clouds of this ignorance, then the clouds will move and make clear so as to make the self-effulgent Atma shine to you and it becomes visible to you. Man in this world is forgetting what is permanent and what is of value, and that is Atma. He is looking after the worldly environment with the illusion that that is real, and he does not see the Atma because of these clouds. We require the paths of prajnana, sujnana and vijnana. We have to follow these paths, move away the clouds of self-deception and illusion so as to be able to see this effulgent Atma.
2: Kate kanta yavaru manaku bharyalu, bharya anaga yavaru, bharta anaga yavaru. Ame modata edo tana tallidandrulaku biddavale taru janminchi, తదుపరి నీకు అప్పచెప్పిన తరువాత నీవు ఆమెను వివాహమాడిన తరువాత భార్య అని నీవు ఆ యొక్క సంబంధాన్ని అనుభవించడానికి పూనుకుంటున్నావు. దీనికి పూర్వము ఆమె ఎవరు, నీవు ఎవరు? ఒకరికొకరికి పుట్టుట ఎందు కానీ గిట్టుట ఎందు కానీ ఎట్టి సంబంధం కూడా లేనప్పుడు ఇట్టి సంబంధము నిత్య సత్యమైనటువంటి సంబంధం అని భావించుట ఇది ఒక భ్రాంతియే కాని ఇంక వేరొకటి కాదు.
1: Who is your wife? Who is the husband for that wife? You must recall that whom you now call your wife was born as a daughter to some parents. After she is married to you, you begin to develop a connection which you call the connection between a wife and husband. But before the marriage, who is she and who are you? There is no permanent relationship. But as a result of this marriage, whatever relationship has been established is being regarded by you as permanent simply because of the illusion in which you are. You regard this connection as a permanent connection.
2: Pravahamula yendu aneka chettukommala kottukoni vachi madhya madhya konni konni prantamulalo avi rendunu cherutu తిరిగి వీడిపోతు ఈ విధమైనటువంటి యొక్క సంబంధ అనుబంధములను, సంయోగ వియోగములను, ఈ యొక్క రెండు కర్రలు కూడా అనుభవించటము, ఇది ప్రాకృతమైనటువంటి యొక్క అనుభవము.
1: ఇన్ ఏ స్ట్రీమ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్, స్ట్రీమ్ ఆఫ్ వాటర్, ఇట్ ఈస్ క్వైట్ కామన్ ఫర్ యూ టు సీ దట్ మెనీ బ్రాంచెస్ ఆఫ్ ది ట్రీస్ దట్ లై నియర్ ది రివర్ కమింగ్ టుగెదర్ ఇన్ ది స్ట్రీమ్, మూవింగ్ టుగెదర్ ఫర్ సమ్ డిస్టెన్స్, separating away from each other after moving together for some distance. This phenomenon is quite common and many of you would have known this.
2: Maroka samsaramunaku sambandhinchinatvanti aa chettulo puttinatvanti bidda ee bharta vanti vaadu ee rendu kommala kudunu aa yokka samsaram aneetvanti vruchamunu veedi ee jeevitam aneetvanti pravahamulo cheri madhya madhya samyoga viyogamulato ee sankarshnatmaka mahottala tarangamainatvanti sagaramunandu eedutu untuntaru.
1: One branch of a tree which comes out of that tree into the river is like one person who is coming out of a family. Another branch which comes out of another tree into the river is like another person who comes from a separate family. The joining of these two branches together is like the joining of two people as husband and wife. They move together, join, separate, and they struggle by joining and separating in this stream of life.
2: ఈ భార్య భర్తలు మధ్య కాలము లోపల చేరినటువంటి వారే కాని వీరు ఆదికి గాని అంత్యమునకు కాని ఏమాత్రము సంబంధులు కారు.
1: This husband and wife are only persons who have joined together for an intermediate duration. They have never been together either in the beginning, nor are they going to be together either at the end.
2: Kanuka veeri nimittamai neevu bhramthini padi nee yokka swastharupani neevu dooram chesukonaku bidda ani Shankarulu varu kaate kaantaha annaru. Evaru nee bharya ani prashnincharu.
1: For this intermediate coming together, do not take the illusion, be under the illusion and think that this is a permanent relationship. Shankara asks you the question, who is your wife in this context?
2: Kahate putraha, yavaru ni putrudu.
1: Who is your child?
2: Kevalamu, vaka janmantara karma phaltamu cheta, runana bandham valla, neeku itanu biddega puttinade kani, ఇతనికి నీకు ఎట్టి సంబంధం కూడాను లేదు. భాగవతమునందు కూడాను దీనినే ఒక విధమైనటువంటి యొక్క హాస్యాస్పదంగా కూడాను ఆస్తి నిమిత్తమై వచ్చినటువంటి యొక్క బిడ్డ ఈ బిడ్డ అంతేకాని ఆత్మ నిమిత్తమై వచ్చినటువంటి వాడు కాదని కూడాను ప్రబోధించింది.
1: దిస్ సన్ ఆఫ్ యువర్స్ యూ షుడ్ రియలైజ్ హ్యాస్ కమ్ యాజ్ యువర్ సన్ as a result of some things which you may have done or he may have done during his past births. It is only to redeem an amount of debt which he may have owed you during his past births that he has come as a son. This situation has been described in Bhagavata in somewhat ludicrous manner by saying that the son comes to you in this world as a son for the sake of your property. He does not come by any connection with your atma.
2: సుతులు రుణస్తులు అని కూడాను దీనికి ఒక పెద్ద బిరుదునిచ్చింది.
1: దెర్ ఇస్ ఆల్సో ఎ టైటిల్ గివెన్ టు దీస్ చిల్డ్రన్ బై సేయింగ్ దట్ దే ఆర్ ఇండెటెడ్ పర్సన్స్.
2: మానవుడు మరణించిన తర్వాత తన ప్రాప్తానుసారంగా సుఖదుఖములను అనుభవించి తదుపరి మేఘముల ద్వారా వర్షములో ప్రవేశించి ఆ వర్ష బిందుల ద్వారా పంటలో చేరి ఆ పంట యొక్క దీనివల్ల తల్లిదండ్రులలో చేరుకొని ఆ తల్లిదండ్రుల ద్వారా ఈ జగత్తునకు ఒక స్వరూపాన్ని తాను పొందుతున్నాడు.
1: As soon as man dies, according to his doings, he either has pain or pleasure, and after experiencing his pain and pleasure, he takes the shape of a cloud. From the cloud, he takes the shape of rain. The rain falls on a harvest, turns into food. The food is fed to the parents, and through the parents, he takes birth again in this world. This is how he comes on the surface of this earth.
2: ఇది జన్మాంతరం యొక్క సంబంధము చేత రుణానుబంధంగా ఏర్పడినటువంటిదే కాని తండ్రి కొడుకు అనేటువంటిది దేహ సంబంధమే కాని ఆత్మకు తల్లిదండ్రి యొక్క సంబంధం ఏమాత్రం కూడా లేదు.
1: This taking birth in a family, being born as a son to some parents, is only the result of what he may have done in his previous births and takes shape as indebtedness to the parents. This has no connection whatsoever to the atma. This is a bodily relationship.
2: ఈ యొక్క వ్యక్తిని నీవు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నించినప్పుడు తాను ఏమి చెప్పగలడు? తాను ఎవడో ఎక్కడి నుంచి వచ్చినో ఎంతమందికి తండ్రి ఆయనో ఎంతమందికి కుమారుడాయనో ఎంతమందికి భర్త ఆయనో ఎంతమందికి సోదరుడాయనో అది ఎంత వయసో ఏ జన్మమున ఏ విధమైనటువంటి యొక్క సంబంధం తాను సంపాదించుకున్నో ఇవన్నీ కూడా నువ్వు చెప్పడం సాధ్యం కాదు.
1: ఇఫ్ యూ ఆస్క్ దిస్ ఇండివిజువల్ హూ ఆర్ యూ వేర్ హ్యావ్ యూ కమ్ ఫ్రమ్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్. హౌ కెన్ హీ టెల్ యూ హౌ మెనీ బర్త్స్ హీ వాజ్ ఎ సన్ టు హూమ్? How can he tell you in how many births he was a father to whom? How can he tell you in how many births he was a husband to whom? He will not be able to tell you how many different births he had taken and how he had landed himself in this present birth.
2: Kanuka mana puttuka matti nunchi raavatam cheta manavale sarva jeevulu puttatam cheta matti pellaku yetti sambandhamu ఈ మానవత్వానికి మానవత్వానికి కూడాను అట్టిదే సంబంధం.
1: బికాస్ ఎవ్రీవన్ టేక్స్ బర్త్ అండ్ గ్రోస్ అవుట్ ఆఫ్ మడ్ అండ్ దిస్ ఇస్ డన్ బై ఎవ్రీవన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్ ఈజ్ నో మోర్ దాన్ ది రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వన్ కార్డ్ ఆఫ్ మడ్ అండ్ అనదర్ కార్డ్ ఆఫ్ మడ్. దిస్ ఇస్ నో మోర్ దాన్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ వన్ హ్యూమన్ బీయింగ్ అండ్ అనదర్.
2: మట్టిలోనే పుట్టి మట్టిలోనే పెరిగి మట్టినరుంగరే మందమతులు.
1: పీపుల్ ఆర్ బోర్న్ ఇన్ మడ్, పీపుల్ గ్రో ఇన్ మడ్, బట్ దీస్ ఫూలిష్ పీపుల్ డూ నాట్ నో ది మీనింగ్ ఆఫ్ దిస్ మడ్.
2: బ్రతుకులన్నీ మట్టి, భవబంధములు మట్టి, సంసారమది మట్టి, చావు మట్టి, మాయి మట్టికింత మాయలో పడనేల.
1: అవర్ లైఫ్ ఈజ్ మడ్. ఆల్ అవర్ కనెక్షన్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ లైక్ మడ్. ది హోల్ ఫ్యామిలీ ఈజ్ లైక్ మడ్. డెత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ మడ్. ఇఫ్ దిస్ ఎంటైర్ సిచ్యువేషన్ ఈజ్ లైక్ మడ్, వై బి గెట్ మిక్స్డ్ అప్ ఇన్ దిస్ మడ్?
2: తల్లిదండ్రులు ఎవరు? తనయులు మరి ఎవరు? మిత్రులెవ్వరిలను శత్రులెవరు? ధనములెవ్వారివి, ధాన్యములెవరివి? గృహములెవ్వారివి, గేస్తులెవరు? మనమెవ్వరము పూర్వమందెచ్చటుంటిమో, తిరిగి ఎచ్చటుందుమో తెలియలేము.
1: హూ ఇస్ ది ఫాదర్? హూ ఇస్ ది మదర్? హూ ఆర్ ది సన్స్? హూ ఆర్ ది ఫ్రెండ్స్? హూ ఆర్ ది ఎనిమీస్? వేర్ ఇస్ ది మనీ? వేర్ ఇస్ ది వెల్త్? వీ డు నాట్ నో హూ వీ ఆర్. వీ డు నాట్ నో వేర్ వీ విల్ బి ఆర్ వేర్ వీ హావ్ కమ్ ఫ్రమ్.
2: ఇట్టి మాయ సంబంధమైనటువంటి యొక్క ఈ జగత్తునందు మమతలను పెంచుకొని, మాధవుని దూరము చేసుకుని, దివ్యత్వమునకు అతి దూరమై, ఈ బంధమునకు లోబడి మన జీవితమును కేవలము అశాంతిమయమైనటువంటి జీవితంగా మనం అభివృద్ది చేసుకుంటున్నాం.
1: ఇన్ దిస్ ఇల్యూజరీ వరల్డ్ వీ గో ఆన్ ప్రాంప్టింగ్ అండ్ ఇంక్రీజింగ్ అవర్ అట్రాక్షన్స్ అండ్ అవర్ అటాచ్మెంట్స్. Thereby we become distant from Madhava. Thereby we do not understand and get closer to divinity. We are only increasing our bondages in this world by all these processes.
2: Kanuka deha sambandhamainatvanti yokka anubandhamulu kaani pratibandhamulu kaani satyamuga manam bhavinchakoodadu. Unnanta varaku mana kartavyanni nirvartinchukuneetvanti prayatnamunukai manam samsiddhulu kavali. Ante kaani kayamunaku kayamu etti sambandhamunu kodunu శాశ్వతంగా ఉండడానికి వీలు కాదు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ నాట్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు బాడీలీ కనెక్షన్స్ ఆర్ టు బాడీలీ సెపరేషన్స్. సో లాంగ్ యాజ్ వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ బి ఏబుల్ టు మేక్ అప్ అవర్ లైఫ్ పర్పస్ఫుల్. వీ షుడ్ అటాచ్ నో సిగ్నిఫికెన్స్ టు ఎనీ రిలేషన్షిప్ ఆఫ్ వన్ బాడీ టు అనదర్ బాడీ బై వే ఆఫ్ ఎ బాడీలీ కనెక్షన్.
2: దేహము పాంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడు, దేహి నిరామయుండు, గణుతింపక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు. నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు, మదిన్ తలపోయగ ఆత్మరూపుడవు అని.
1: ది బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ది ఫైవ్ వరల్డ్లీ ఎలిమెంట్స్. దిస్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ దీస్ ఫైవ్ ట్రాన్సిటరీ ఎలిమెంట్స్ ఈజ్ సర్టన్ టు ఫాల్. There is no stamp on the body to tell you when he will die or when he will be born. Do not be led away by this impermanent body. Think of the Atma, which is the permanent one.
2: దీనికి ఒక చిన్న కథ.
1: There is a small story for this.
2: ఒకానొక దినము రాజకుమారుడు వేటాడు నిమిత్తమై అరణ్యములో సంచరిస్తూ వచ్చాడు.
1: One day the Yuvaraja, the Raja's son, with a view to hunt, he was moving about in a forest.
2: Itanu aranyamulo sancharinchi kontha alasi poyi edo daha nimittamai taanu aneka pranthamulanta vetukutu oka aashramanni cherukunnadu.
1: While moving about in the forest, he think of the Atma, which is the permanent one.
2: Deeniki oka chinna katha.
1: There is a small story for this.
2: ఒకానొక దినము

0: tired. He became thirsty. He wanted to quench his thirst, moved hither and thither and reached an ashram.
1: Ashramam cherin tachaname ate roopa saundaryamulu aa ashram vasulu gamaninchi atarini chakkaga swagatam chesi atariki challani neeru tiyani pandlu kudunu andinchi vishranti nimittamai oka chotu ataniki appa chepparu.
0: The inmates of the ashram were attracted by this prince. They took him into the ashram and they gave him some fruit to eat and some cold water to drink and asked him to take rest.
1: ఆ విధమైనటువంటి విశ్రాంతి నిమిత్తమై ఏర్పడినటువంటి ప్రదేశమునందు ఆ రాజకుమారుడు నివసించక ఈ ఆశ్రమ పెద్దను దర్శించాలి అని తాను కోరాడు.
0: The prince did not agree to rest in the place that was allotted to him for taking rest. But he wanted to look at the elders who live in that ashram.
1: Tachchaname aa rajakumarunni aa ashrama vasiyalopla aneka rakamulainatundi peddalu undinappudikini ashrama adhikari ainatundi yokka pedda swami chintaku teesukoni vellaru.
0: The inmates immediately took this prince not to many of the elders, although there were several elders in the ashram, but they took him straight to the head of the ashram.
1: అక్కడికి వెళ్లిన తక్షణమే ఆ స్వాముల వారు నాయన నీవెవరు అని ప్రశ్నించాడు.
0: This swami who was the head of the ashram asked this young man, who are you?
1: జితేంద్రియ రాజ్యం నుంచి నేను వచ్చాను అన్నాడు.
0: He replied that he comes from the kingdom of Jitendriya.
1: నీ పేరేమి అన్నాడు.
0: He asked him, what is your name?
1: జితేంద్రియ రాజకుమార్ అన్నారు.
0: He said that his name was Prince Jitendriya.
1: Mee tandri gari pere emti annaru.
0: He asked him, what is his father's name?
1: Jitendriya Maharaj annadu.
0: He said, it was the Maharaja Jitendriya.
1: Mee rajya prajalu ye vidhanga untunnaru annadu.
0: The swami asked him, how are the people in your kingdom?
1: Andaru Jitendriya anandanni anubhavistunnaru annadu.
0: He said, all the people are having the Jitendriya happiness or bliss.
1: Sari, ee swamula variki sandeham vachindi. Jitendriyulanaga indriyamunu nigrahinchinatundi vaadu Jitendriyudu kaani indriyamunu nigrahinchaka rajasikamainatundi bhavamulato paripalana salputu prajalanu aneka rakamulainatundi yokka adupulo unchukunnatundi vaaru Jitendriya Maharaju, Jitendriya Rajakumar, Jitendriya Prajalu, Jitendriya Rajyamu ani cheppadaniki ee matram kodano sadhyam kaadu. Ee naamamuku taginatundi saarthakata veerlo unnada leda ani parichinche nimittamai aa swamula vaaru aanaade aa rajakumaruni aa aashramamlo undamani nayana నీ రాజ్యం ఎక్కడా అని దానికి దోవలంతా కూడాను చక్కని అడ్రస్ అంతా తీసుకుని ఆ స్వాములు వారు బయలుదేరాడు.
0: ది స్వామి హూ వాజ్ ది హెడ్ ఆఫ్ ది ఆశ్రమ్ హ్యాడ్ ఎ డౌట్. ది వర్డ్ జితేంద్రియ మీన్స్ కంట్రోలింగ్ ఆల్ యువర్ సెన్సరీ ఆర్గన్స్. హౌ కెన్ దిస్ ప్రిన్స్ కాల్ హిమ్సెల్ఫ్ ప్రిన్స్ జితేంద్రియ? ది కింగ్ ఇస్ జితేంద్రియ, పీపుల్ ఆర్ జితేంద్రియస్, అండ్ హౌ ఇస్ దిస్ పాసిబుల్? How can one, without controlling his organs, yet ruling people and calling himself a king, be at the head of a kingdom? How can all these people call themselves by this name? This must be simply a kind of deceit. And he wanted to test it for himself. The Swami asked this prince, where is your kingdom? How does one go to your kingdom? Please let me know. And he asked him to stay there.
1: Antadito poka, nayana, ni dustunu naku vadalepetti, ఈ ఆశ్రమంలో ఉన్నంత వరకును మా కాషాయ వస్త్రములు ధరించి నేను వచ్చినంత వరకు ఆశ్రమంలోనే ఉంటుండమని కోరాడు.
0: దిస్ స్వామి ఆస్క్డ్ ది ప్రిన్స్ టు గివ్ హిస్ ప్రిన్స్లీ రోబ్స్ టు హిమ్ అండ్ టోల్డ్ హిమ్ టు వేర్ ది కాషాయం విచ్ ది యెల్లో రోబ్ విచ్ ది స్వామి వాజ్ వేరింగ్ అండ్ టు రిమైన్ ఇన్ ది ఆశ్రమ్ అంటిల్ హీ రిటర్న్ బ్యాక్ టు ది ఆశ్రమ్.
1: అతను జితేంద్రియ రాజకుమారుడు కనుక ఎట్టి భేదములు కూడాను లేక తన యొక్క డ్రస్సునంతా వదలి కాషాయ వస్త్రమును ధరించి ఆ యొక్క స్వాములు వారి ఆజ్ఞ ప్రకారము ఆ వస్త్రములు అతనికి అందించాడు.
0: ది ప్రిన్స్, బికాస్ హీ ఈజ్ ఎ జితేంద్రియ, హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎఫెక్టెడ్ బై దిస్ సజెషన్. హీ ఇమీడియట్లీ రిమూవ్డ్ హిస్ ప్రిన్స్లీ రోబ్స్, హ్యాండెడ్ దెమ్ ఓవర్ టు ది స్వామి అండ్ టుక్ ది యెల్లో రోబ్ ఫ్రమ్ ది స్వామి అండ్ పుట్ ఇట్ ఆన్ హిమ్సెల్ఫ్.
1: దానిని తీసుకుని వెళుతూ కొంత దూరం వెళ్లిన తర్వాత రాజకుమారి దుస్తులపైన ఏదో ఒక రక్తపు చుక్కల వలె కొంత కలర్లంతా చల్లి దానిని ఒక మూట కట్టుకుని ఈ యొక్క మహా స్వాముల వారు ఆ రాజ్యానికి

0: దేరు వెళ్లారు.
1: This Swami, after going some distance, he removed these princely robes and got some blood stains put on these robes and took those robes with him and travelled to this kingdom of Jitendriya.
0: Rajyamunaku velli raju yokka simhadwaram daggara unnatundi yokka javanulato oka swamulu varu vacharu. Atanu tana kumaruni yokka nimittamai chaala dukkhapadutunnadu. రాజకుమారుని యొక్క వార్త రాజునకు చెప్పుటకై వస్తున్నాడు అని చెప్పని వార్తను పంపించాడు.
1: He reached the kingdom and found at the main entrance the people who were guarding the entrance. He told them that a swami had come and the swami is very much worried about the prince of that kingdom and he wants to convey some tragic news to the king. Please go in and tell the king.
0: అతను వెళ్లిన తక్షణమే ప్రధానమంత్రిని చూచాడు. ప్రధానమంత్రిని చూచి, నాయన, మీ రాజకుమార్ ఈ విధమైనటువంటి యొక్క పులివాత పడి ప్రాణమును వదిలాడు. అతని దుస్తులు గుర్తుకు నిమిత్తమై నేను తెచ్చాను, కనుక ఈ వార్త రాజులకు మాత్రం అందించడానికి వచ్చానని తాను చెప్పాడు.
1: ది స్వామి మెట్ ది ఫస్ట్ పర్సన్ టు మీట్ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కింగ్డమ్. హీ టోల్డ్ ది ప్రైమ్ మినిస్టర్ దట్ ది ప్రిన్స్ హ్యాడ్ బీన్ కిల్డ్ బై ఎ టైగర్. And in order that you may believe in it, I have brought these blood-stained clothes as proof of the fact that the prince had been killed by the tiger. Will you please take this tragic news to the king?
0: Aa mantri itanu cheppinatundi vaartalaku ye maatramu kuda nu maarpu chendaka chirunavu topala ayyo taamu dharinchinadi kaashaya vastramu ee rajakumarani yokka antyam nimittamai అనగా తాను గతించినటువంటి యొక్క వార్త నిమిత్తమై మీరింత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. అయినా కూడాను మీ అభిష్ట నిమిత్తమై రాజుల చెంత మీరు తీసుకుని వెళ్తానని అతన్ని తీసుకెళ్లాడు.
1: ది మినిస్టర్ వెన్ హీ హర్డ్ ది న్యూస్ హీ రిమైన్ టోటలీ అన్చేంజ్డ్. ఇన్ ఫ్యాక్ట్ హీ వాజ్ అన్అఫెక్టెడ్ అండ్ హీ ఈవెన్ స్మైల్డ్ అండ్ సెడ్, లుక్, యు ఆర్ ఎ సన్యాసి, యు ఆర్ వేరింగ్ ఎ యెల్లో రోబ్. ఇట్ లుక్స్ రిడిక్యులస్ దట్ యూ షుడ్ గ్రీవ్ ఫర్ ది డెత్ ఆఫ్ ఎ ప్రిన్స్. However, since you want me to convey this news to the king, I shall do so.
0: వెళ్ళిన తక్షణమే రాజును దర్శించి ఆ దుస్తులు రాజునకు అప్పజెప్పి గొల్లున ఏడ్చాడు. ఏడ్చిన తక్షణమే రాజు పక్కున నవ్వాడు.
1: As soon as this sannyasi was led to the presence of the king, he handed over these blood-stained clothes to the king and he began weeping very loudly. When the sannyasi was weeping very loudly, the king looked at him and he simply laughed.
0: Nayana, sayankalam nandu oka vruchavu paina aneka pachulu vachi valutuntai. Aa valinanta matramana aa vruchavu painanta kalamu aa pachuluku etti sambandham kudanu ledu. Tellavarina tacharame ఏ పచ్చి ఏ దిశకు వెళ్లాలని సంకల్పించుకుంటుందో ఆయా పచ్చి తెల్లవారిన తక్షణమే పచ్చులు లేచి వెళుతుంటాయి. ఒక పచ్చికి ఒక్కటి చెప్పి వెళ్లడానికి వీలు కాదు, ఒకదానికొకటి సంబంధము లేదు. అదే విధముగానే నా యొక్క సంసారము అనేటువంటి ఈ వృక్షం పైన నేను, నా భార్య, నా బిడ్డలు, నా అల్లుళ్ళు, నా కోడళ్ళు, నా మనమలు, నా మనమరాళ్లు ఇంతమంది అనేటువంటివిగా వచ్చి వాలినాయి. నేడు ఆ పచ్చి వెళ్లిపోయింది. ఇంకా రేడుపో మొన్నాడో కూడాను ఏ పక్షులు ఎక్కడికి వెళ్తుంటాయో ఇంత మాత్రమునకై నీవు ఇంత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఇంత సత్యాన్ని నీవు గుర్తించలేనటువంటి వాడు, ఈ కాషాయం వ్యర్థం అన్నాడు ఆ మహారాజు.
1: ది కింగ్ టోల్డ్ ది సన్యాసి దట్ లుక్ బై ది టైమ్ ది ఈవినింగ్ కమ్స్ ఆన్ సెవరల్ బర్డ్స్ కమ్ అండ్ పెర్చ్ ఆన్ ఎ ట్రీ. There is no connection between one bird and another except that they all come and perch on the tree. As soon as it is morning time, these birds fly away. Each bird goes its own way. One bird cannot tell the other where it is going or when it is going. The birds have no connection with each other. In the same manner, on my family tree, all these birds, myself, my wife, my children, my grandchildren, all of them have come and are standing on the family tree like birds. Today, one bird, that is the prince, has gone away. Tomorrow, surely, another bird will go and more birds will go. It looks ridiculous that you are wearing the robe of a sannyasi and you seem to be grieving for this and attaching so much importance to this.
0: Sare, Rajuku ఆ యొక్క కుమారుని పైన ఏమాత్రమైనా కొంత విరక్తి కలిగిందో ఏమిటో, ఆ కుమారునికి రాజ్యము కట్టడం ఇష్టం లేదో ఏమిటో, తనకు ఇంకొక భార్య ఇంకొక కుమారుడు ఉన్నాడేమిటో అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సన్యాసులో వేరువేరు భావములుగా అభివృద్ది చేసుకుని ఈ రాజు ఇట్ల ఉండని తల్లి దగ్గరికైనా పోయి చెప్పినప్పుడు కడుపులో నవమాసములు మోసి పెంచి పెద్ద చేసినటువంటి తల్లికి కంటిదారలు రాకుండా ఉండునా, ఈ యొక్క తల్లి బాధపడకుండా ఉండునా అని రాజమాతను చూడటం కోసమని తాను తిరిగి అక్కడి నుంచి అంతఃపురంలోకి బయలుదేరి వెళ్లాడు.
1: దిస్ సన్యాసి థాట్ దట్ పర్హాప్స్ దిస్ కింగ్ డస్ నాట్ లైక్ దిస్ పర్టిక్యులర్ సన్. ఇట్ మే బి దట్ హి హస్ డెవలప్డ్ సమ్ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ టు దిస్ సన్. He may be having another wife, he may be having a son by another wife to whom he has got more attachment. I will leave the king. Let me now go to the mother of the prince, that is the Rajamata, and tell her this news. The mother should certainly have given birth to the son after bearing him for 9 months, and all that trouble will surely result in tears coming from her eyes. So he goes to the Rajamata.
0: Antapuramulo dasilu ఆ సన్యాసిని రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లారు. రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లిన తక్షణమే ఆ దుస్తులు రాజమాతకు అప్పచెప్పి, తల్లి నీ కుమారుడు బెబ్బులు వాతపడి ప్రాణమును వదిలాడు అని గట్టిగా ఏడ్చాడు.
1: ది అటెండెంట్స్ టుక్ హిమ్ టు ది ప్యాలెస్ అండ్ టుక్ హిమ్ టు ది రాజమాత. As soon as he was in the presence of the Rajamata, this sannyasi gave the blood-stained clothes to the mother and he said, "Your son has been killed by a tiger," and he started weeping loudly.
0: Appudu Rajamata sannyasi, ee vicharamunaki emaatram kudunu kaaranamu lede, edo oka chatram lopala margamadhyamulo prayanikulu aneka mandi digutu untuntaru, kaani aa chatramlo digutaru, వారు విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి విశ్రాంతి తీసుకున్న తక్షణమే వారు చెందవలసినటువంటి యొక్క స్థానములకు పోవలసినటువంటి యొక్క స్థానములకు తిరిగి ప్రయాణమై వెళుతూ ఉంటారు. అంత మాత్రముకే ఈ యొక్క ఒకరికొకరికి ఉన్నటువంటి సంబంధం ఏమిటున్నది? ఈ యొక్క జగత్ అనేటువంటి ఒక ఛత్రం వంటిది. ఈ ఛత్రంలో అనేక మంది ఒక్కొక్క రూములో ఒక్కొక్క దీంట్లో చేరినాము, కాని అతను ఈనాడు బయలుదేరి వెళ్లినాడు తన స్వస్థానమునకు. మేము కూడా రేపటి దినం వెళ్లేటువంటి వారమే, కాని ఛత్రము లోపల స్థిరంగా నివాసం చేసేటువంటి వారం కాదు. ఇంత మాత్రమునికి ఈ సన్యాసి ఇంత దుఃఖించటం చాలా హాస్యాస్పదమని ఆ సన్యాసికి బుద్ధి చెప్పినట్టుగా తాను వాదించింది.
1: రాజమాత అడ్రెస్డ్ దిస్ సన్యాసి అండ్ సెడ్, ఐ సీ నో రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్. Why is it you are weeping like this? Don't you know that in a chowdhury a lot of people come on their own and they wish to take rest, they take rest, and once they take rest they get up and each one goes to his own destination. What is the connection between various people who come into a chowdhury, take rest and go their own way to reach their respective destinations? This world is like a chowdhury. Into the chowdhury of this world many of us have come. Each one takes his rest and then leaves on his own and goes to his own destination. We are all, this bird, this person has gone away today. We are also likely to go away sooner or later. Why do you grieve for such a common, understandable incident?
0: Sari. ఈ తల్లి కూడాను ఏదో మారు తల్లిగా ఉండవచ్చును, సవితి తల్లిగా ఉండవచ్చునని ఆ సన్యాసి తిరిగి తన ప్రాపంచ వ్యామోహంలో పడి తిరిగి తన రాజకుమారు భార్య దగ్గరికైనా వెళ్లినప్పుడు ఏదో తన సుమంగళిత్వమైన పాడవుతుందని, తానైనా కంటిదారలు కారుస్తుంది ఏమోని ఆ రాజకుమారుని యొక్క భార్య దగ్గరికి మాత్రం వెళ్లడానికి ఆశించాడు.
1: హీ థాట్ ఇన్ హిస్ ఇల్యూజన్ అబౌట్ ది వరల్డ్లీ అటాచ్మెంట్స్ that the mother is perhaps not the real mother, she may have been the stepmother and therefore she has not got the proper affection. But he thought, let me go to the wife of this prince. Surely if I give this news to the wife, she will at least feel that her being a sumangali will be disturbed and she will have to grieve about this matter.
0: Akkadiki velli aa yokka rajakumaru bhari daggariki velli, తల్లి నీ యొక్క మాంగళ్యమంతా ఈనాటితో కూడా నువ్వు నశించిపోయింది, నీ సుమంగళత్వం అంతా కూడా నువ్వు ఈనాటితో క్షీణమైపోయింది, నీ యొక్క ఈ యొక్క రూపం కూడాను విధవత్వంగా మారవలసి వచ్చింది, కనుక ఈ వార్తను నీకు అందించే నిమిత్తం నేను వచ్చానని కూడాను ఆమె దగ్గర చెప్పి ఏడ్చాడు.
1: హి వెంట్ టు ది వైఫ్ ఆఫ్ ది ప్రిన్స్ అండ్ హి టోల్డ్ హర్ దట్ యువర్ మాంగళ్య ఈజ్ ఎట్ అన్ ఎండ్. You cease to be a sumangali from today. You will have to live as a widow. And he started crying and weeping in her presence.
0: Aa rajakumarani bharya చాలా గట్టిగా నవ్వి, సన్యాసి, ఏదో ఒక్కొక్క అరణ్యం లోపల వర్షముల ద్వారా గాలి ద్వారా కొన్ని చెట్టు కొమ్మలు విరుగుతుంటాయి, తిరిగి అది ప్రవాహంగా వచ్చినప్పుడు ఆ ప్రవాహంలో ఆ కొమ్మ ఒకటి చేరిపోతుంది, ఇంకొక అడవి లోపల ఎండకు ఎండి, వానకు నాని, గాలికి విరిగి అక్కడ కూడా కొన్ని పడిపోతుంటాయి. ఇలాంటి కొమ్మలు వర్ష ప్రవాహము చేత దానిలో కొట్టుకుని వచ్చి పెద్ద నది లోపలకు చేరిపోతుంటుంటాయి. ఆ చేరిపోయినప్పుడు ఆ ప్రవాహం యొక్క వేగమును పట్టి మధ్య మధ్య కలుస్తుంటాయి, మధ్య మధ్య విడిగిపోతుంటాయి. అదే విధంగానే నేను ఒక్క ఇంటి చెట్టు కొమ్మను, అతను ఒక ఇంటి చెట్టు కొమ్మ, ఈ యొక్క రెండు కొమ్మలు ఈ జీవితం అనేటువంటి ప్రవాహంలో చేరినాయి. కానీ ఈ ప్రవాహము ఆనందమనేటువంటి సముద్రంలో చేరుతుంది. సముద్రములో ఒక్క కొమ్మ ఒక భాగంలో, ఒక కొమ్మ మరొక భాగంలో ఉండినప్పటికీ సముద్రము ఏకంగానే ఉంటుంటాది. కనుక ఇరువురికి ఆనందం అనేటువంటిది ఎడబాటు రాదు. ఈ కొమ్మలకు మాత్రం వేరువేరు ప్రాంతంలో నివసించవచ్చును, కాని ఆనందం అనేటువంటి సాగరము అందరికీ ఒక్కటే. కనుక దీనికి యోచించవలసిన అవసరం లేదని ఆమె ఆ సన్యాసికి బుద్ధి చెప్పింది.
1: దిస్ వైఫ్, యాజ్ సూన్ యాజ్ షీ లిసన్ టు ది సన్యాసి, షీ స్టార్టెడ్ లాఫింగ్ వెరీ లౌడ్లీ. And she told the sannyasi, what is this? Can you not understand that in a big forest there may be a tree, and on account of rain and wind, one of the branches of that tree may be broken and it will fall down into a stream. Yet in another forest there may be another tree, another branch will break and fall into the stream. They become a big river, and in this big river, depending upon the direction in which the stream flows and the velocity with which the stream flows, two different branches of two different trees from two different forests may come together. My family is like one forest, and I am like the branch of a tree. My husband is like the branch of another tree from another family. The two have come together in the stream. They have separated out to join the big ocean of bliss, like the big river joins the ocean. Although we are two separate individuals, the question of ocean of bliss is the same for both of us. We may be separated as individuals, but in the ocean of bliss we are together because bliss is common to both of us.
0: అప్పుడు ఈ సన్యాసి తనలో తాను విచారించాడు, రాజకుమారుడు చెప్పినట్టుగా ఈ రాజ్యములకు జితేంద్రియ రాజ్యము, జితేంద్రియ రాజు, జితేంద్రియ మహారాణి, జితేంద్రియ రాజమాత, ఇది సార్థకమైనటువంటిదిగా ఉంటుండదని తిరిగి ఆ యొక్క వస్త్రములను అక్కడ వదిలిపెట్టి తిరిగి తన యొక్క ఆశ్రమమునకు వెనుకకు వెళ్లాడు.
1: దిస్ సన్యాసి థాట్ ఫర్ హింసెల్ఫ్ అండ్ హీ రియలైజ్డ్, yes, the prince is a Jitendriya. The king is Jitendriya. The queen is Jitendriya. The wife is Jitendriya. People are Jitendriyas. These names are justifiable and they have a reason for calling themselves like that. So he left the blood-stained clothes at that place and he went back to his ashram.
0: తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రాజకుమారుని యందు కూడా నువ్వు జితేంద్రియ తత్వం ఉన్నదా లేదా టెస్ట్ చేయాలి అని ఒక సంకల్పం పుట్టింది.
1: Even after reaching the ashram, he had a desire to test if the prince has the Jitendriya aspect in him.
0: వెళ్ళిన తక్షణమే ఆ రాజకుమారుడి దగ్గరికి వెళ్లి, నాయనా కుమారరాజా, నీ రాజ్యమంతా పరరాజులు మీ యొక్క రాజ్యం పైన పడి దానిని వారి వశం చేసుకుని నీ తల్లి తండ్రులను అనేక రీతిలుగా హింసించి అడవుల పాలు చేస్తున్నారు, వాళ్ళను అనేక రీతిలుగా ముక్కలు ముక్కలు కొట్టి వారిని హింసిస్తున్నారు మీ ప్రజలను, కనుక ఈ సమయంలో నీవు ఇక్కడ ఉండడానికి వీలు కాదు, నీవు రాజ్యమునకు వెళ్ళు అని ప్రశ్నించాడు.
1: He went to the prince and he told him that he had gone to the kingdom and he has seen the kingdom having been overrun by the various enemies, and these enemies have taken prisoner of his mother, of his father. They have cut your mother and father into pieces. They have killed them. They have driven away all your relations. This is what he told the prince.
0: అప్పుడు ఈ రాజకుమారుడు నవ్వి, రాజ్యము ఎవరిది, రాజులు ఎవరు, కనుక ఎవరికి నీ ఎట్టి సంబంధం కూడా లేదు, భగవంతుడు మహారాజు, భాగవతం యువరాజు, భక్తుడు కుమారరాజు, ఇట్టి వారికే నిజ సంబంధము కాని ఈ రాజ్యములంతా కూడాను నీటి బుడగల వంటివి, నేడు ఉండవచ్చును రేపు పోవచ్చును. కనుక దేహ సంబంధమైనటువంటి రాజ్యములు సరి అయినటువంటి రాజ్యములు కాదు. హృదయ సామ్రాజ్యమునకు పట్టాభిషేకం కట్టుకున్నటువంటి నా తండ్రి నేను, నా తండ్రి తత్వము పుత్రతత్వం కూడాను ఏకత్వమైనటువంటిదే కాని ఈ దేహములో తండ్రి పుత్రుడు కాని ఆత్మతత్వమునకు ఎట్టి సంబంధం కూడాను లేదు. కనుక మన అందరి రాజ్యము కూడాను ఆత్మ సామ్రాజ్యమే అన్నాడు.
1: The prince laughed and asked the question, what is the kingdom and who are the kings? In effect, God is the big king, the Maharaja. Bhakti is the kingdom. Devotees is the prince. There is no other individual who is either the king or the prince. It is only a bodily relationship between me and my father. There is no other relationship which is valid except the relationship of the Atma. This entire world is pervaded by Atma. God is the Maharaja. Bhakti is the kingdom. Devotee is the prince. There is no other individual who is either the king or the prince.
0: ఇది ఒక విధమైనటువంటి యొక్క సన్నివేశములందు భారతము లోపల సంజయుని కూర్చొని పెట్టుకుని గాంధారి తన కుమారుని యొక్క చింతను అతనితో చెప్పుకుంటూ చాలా దుఃఖిస్తూ ఉంటుంటాది.
1: ఇన్ ఏ సిమిలర్ కాంటెక్స్ట్ ఇన్ ది స్టోరీ ఆఫ్ మహాభారత గాంధారి వాజ్ వన్స్ టెలింగ్ సంజయ ఆల్ హర్ గ్రీఫ్ అబౌట్ హర్ సన్స్.
0: సంజయ, మన యొక్క కౌరవుల లోపల ఒక్క అశ్వత్థామ, కృపాచార్య, కృపణుడు ఈ ముగ్గురు మాత్రమే నిలిచిరి. ఇంకా పాండవులలో పాండవులు 5 మంది, కృష్ణుడు ఇంకా అతని సోదరుడు స్నేహితుడు అయినటువంటి అతను 7 మంది మాత్రమే నిలిచిరి.
1: She was telling Sanjaya, oh Sanjaya, amongst the Kauravas there are only the following persons who are still alive: Ashwatthama, Kripacharya and Kripana. These are the only 3 people who are alive. As against this, amongst the Pandavas, the 5 Pandavas, Krishna and a friend of his, altogether 7 people are surviving.
0: Kanuka vaari vaipuna 7 mandi, mana vaipuna 3 maatrame nilchiri. Ee 7 3 10 ga untuntundadi. Ee 10 mandi valla ee yuddham nilpinchi enniyo vela mandini lakshala mandini anta kudanu ee yuddham aneetundidi miringi vesa kada ani parthapistu untuntadi.
1: She was expressing grief by saying that on their side there are 7 people alive, on our side there are 3 people alive, altogether there are only 10 people. So many persons have been sacrificed in this war in order that only these 10 people have survived.
0: Daniki Sanjayudu chakkani jawabun cheptu vachadu. సంజయుడు అనగా సంజిత్యేమితి సంజయహాని అనగా ఇంద్రియమును అరికట్టుకున్నటువంటి వాడు సంజయుడు.
1: Sanjaya gave a very beautiful reply to this statement of Gandhari. Sanjaya, the name signifies that one who has completely controlled all his organs.
0: Amma, ee 10 mandi yokka tattvanni paramatmudu lokaniki vyaktaparche nimittamai ee vidhamainatundi yokka leelalu aadutunnadu. 10 1 prakkana sunna anaga ee sunna aneetundidi ee bhoomikanta oka ఆదర్శమైనటువంటి రీతిగా మనకు ప్రదర్శిస్తూ వస్తుంటుంటుంది. భూమి యొక్క ప్రతిబింబమే ఈ సున్నకు ఒక అర్థము. కానీ దీనిని మనం 0 అంటున్నాము. ఈ 0కు ప్రక్కలో ఒక హీరో ఉన్నాడు, అతనే గాడ్. ఆ గాడ్ అనేటువంటి వాడి ఒక్క ప్రక్కలోపల ఈ జగత్ అనేటువంటి సున్న పెట్టడం చేతనే 10 వచ్చింది. ఆ గాడ్ అనేటువంటి ఒక హీరోగిని లేకపోతే ఈ 0 0 అయిపోతుంది. కనుక ఈ జగత్ అంతా కూడాను ఒక అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అసత్యమైనటువంటిది. ఈ అసత్యమైనటువంటి జగత్తు సత్యమైనటువంటి దైవముతో చేరటం చేతనే దీనికి కూడా ఒక విలువ వస్తుంటుంటుంది. సత్య జీవితమైనటువంటి యొక్క దీన్ని మనం అనుభవించుకోవాలనుకున్నప్పుడు సర్వేశ్వరునితో సన్నిహిత సంబంధాన్ని చేర్చుకోవాలి. అదే మన యొక్క జీవితానికి ఒక పరమావధి అని కూడాను సంజయుడు బోధించాడు.
1: సంజయ టోల్ గాంధారి, yes, there is a significance to this fact that there are 10 persons left in this world. God wants to proclaim to this world the significance of this 10. You will notice here that there is the integer 1. To the right of the integer, there is a 0. Zero shows that it is the earth. The earth is spherical. We can take zero as symbolic of the earth. Whereas one is the one God. And we have to interpret this 10 by saying zero stands for the world, one stands for God. Without one, zero or the world has absolutely no value at all. One is the hero that is standing on the left, which means that this world, which is impermanent, which is untrue, which is transient, will be nothing without association with God. But by association with God, it can survive, and this is the Sarveshvara Tattva which we have to understand. That's what is contained in this remnant of 10.
0: Bhumi sunna swarupamu. Suryudu sunna akaramu. Chandrudu sunna akaramu. Inka ye vidhamainatundi manaku aadharamainatundi swarupalanu nirupana chesinappatikini anni kudanu oka sunna aakaranga untunnayi. మనం నివసించే భూమి సున్నా, మనకు ప్రకాశమును అందించేటువంటి సూర్యుడు సున్నా, మనకు చల్లదనమును అందించేటువంటి యొక్క చంద్రుడు సున్నా, ఈ అందరూ సున్నలైనప్పుడు మన జీవితం మాత్రం సున్న కాక ఇంకేమిటి? కనుక మన జీవితం అనేటువంటి దానిని కేవలం ఒక సున్నగా మనం భావించుకొని దానికి ప్రక్కన ఒక దైవత్వము అనేటువంటి దీనిని మనం చేర్చుకోవటం చేత మన జీవితం కూడాను శాశ్వతమైనటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి యొక్క స్థానాన్ని కూడాను చెందుతుంటుంది.
1: The earth on which we live is spherical. The sun which gives us the shining light is spherical. The moon who gives us all the coolness is spherical. In fact, most things which we see in this world have a spherical shape. In that context, our own life also has a spherical shape and is nothing other than a zero.
0: Then,
1: by the side of this zero, you have to put in one, which is the divine. That is how you can get value for your life, which otherwise is zero.
0: Vittanamulo chettu unnadi. Chettulo vittanam unnadi. Ee vittanamu chettu anadilu. Ivi eppadiki undinatuvantive. అలాంటి అనాది అయినటువంటి సత్యమైనటువంటి ఈ నిత్యమైనటువంటి యొక్క ఇది ఎప్పుడు కూడా నువ్వు నిత్యముగానే ఉంటుంటుంది. ఈ రెండింటి యొక్క సత్యాన్ని మనం గుర్తించడమే మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం.
1: ది సీడ్ కంటైన్స్ ది ట్రీ ఇన్ ఇట్. ది ట్రీ కంటైన్స్ ది సీడ్ ఇన్ ఇట్. దిస్ ఈజ్ ఎ ట్రూత్ విచ్ హాస్ బిన్ కమింగ్ టు అస్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్. The purpose of our life is to recognize this truth that the seed and the tree contain each other.
0: Idi antai kudanu maya.
1: All this is just illusion or maya.
0: Ee maya ante Shankarulu varu kudanu yama sa maya annadu. Anaga edi ledo ade maya annadu.
1: Even this maya has been described by Shankara as that which does not exist.
0: దానికి మనం ప్రశ్నించవచ్చును, లేని దానిని మాయా అని చెప్పవచ్చును, కాని ఇంత ప్రపంచము మనకు స్వరూపకంగా గోచరిస్తుండేటువంటి సమయంలో లేదని చెప్పడం ఎట్ట సాధ్యమవుతుంది? ఉన్నది లేకపోయిందని చెప్పడం లోపల ఇది మాయ కాదే. మనం అన్ని రకములైనటువంటి యొక్క శబ్ద స్పర్శ రూప రస గంధాదులతో అనుభవిస్తున్నప్పుడు ఇది మాయ అని చెప్పడం సాధ్యం కాదే అని మనం కొంతవరకు నువ్వు విచారణ సల్పవచ్చు.
1: Ask a question and make an inquiry. It seems reasonable to say that what does not exist is maya. But how is it possible to describe this whole world, which we are able to see with our eyes, feel it with all our five senses, to say that what we see does not exist? That does not seem to be reasonable.
0: Daniki Shankaralu vare chakkane udaharanam cheppadu. కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
1: శంకర గేవ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇన్ ఆన్సర్ టు దిస్ క్వెరీ. వాట్ యు సీ ఇన్ యువర్ డ్రీమ్, ది గ్రేట్ ప్యాలెసెస్ అండ్ ది బిల్డింగ్స్, దే డోంట్ ఎగ్జిస్ట్ వెన్ యు వేక్ అప్.
0: కనుక కలలో నీ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవించినావు, కానీ మేలుకున్న తక్షణమే ఆ యొక్క భోగములు ఎక్కడున్నాయి? అదే విధంగానే ఈ యొక్క జాగ్రత్త అవస్థ లోపల శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవిస్తున్నావు, తిరిగి ఇవి నిద్రావస్థలో లేవు కదా.
1: యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ యువర్ డ్రీమ్ విత్ ఆల్ యువర్ ఫైవ్ సెన్సెస్ వాట్ ఎవర్ యూ సీ ఇన్ యువర్ డ్రీమ్, బట్ వెన్ యూ వేక్ అప్ నన్ ఆఫ్ దెమ్ ఎగ్జిస్ట్. సో ఆల్సో యూ సీ సో మెనీ థింగ్స్ వైల్ యూ ఆర్ వేకింగ్ అప్, by your five senses and you experience them. But when you sleep in the dreaming state, these things do not exist.
0: Kaluka, idi pagati kala, adi ratri kala, rendu rendu kalale, kalalanta kalale annadu.
1: It means what you now see is daydream and the other one is night dream. All dreams are untrue.
0: Kanuka, mana jeevitam anetuvanti danini, idi satyamu, adi mithyamu ani cheppadaniki veelu kaadu. Mana jeevitamulo edo konni anubhootulu undinanta varakunu manam adi satyam gaane bhavinchukoni aa satyamulo satyasya satyam satyamulo unnatundi satyanni manam gurtinchukuneetundi prayatnaniki poonukotame ఈనాడు మనం చేయవలసినటువంటి ప్రధాన ప్రయత్నం.
1: ఇన్ అవర్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే దట్ దిస్ ఈస్ ట్రూత్, దట్ దిస్ ఈస్ పర్మనెంట్. అవర్ పర్పస్ అండ్ అవర్ మెథడ్ షుడ్ బి టు రికగ్నైజ్ వాట్ ఎవర్ వీ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్, రిగార్డ్ దెమ్ యాజ్ ట్రూత్ అండ్ సెర్చ్ ఫర్ వాట్ ఈస్ ది ట్రూత్ అమంగ్స్ట్ వాట్ యు సీ.
0: కాన మనము దేహ సంబంధములు కాని లేక ఇంకే విధమైనటువంటి యొక్క అనుబంధములు కాని ఉన్నంత వరకు మన యొక్క కర్తవ్యాన్ని మాత్రం నిర్వర్తించుకునేటువంటి ప్రయత్నానికే మనం పూనుకోవాలి. కాని వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క సంబంధంగా మనము భ్రాంతిని పెంచుకొని దాని ద్వారా మనం దుఃఖములకు గురి కావటము ఇది సరి అయినటువంటి యొక్క మానవత్వంకు సరి అయినటువంటి యొక్క మార్గము కాదు.
1: Bodily connections or other type of attachments should not worry us and should not create any special feeling in us. We should only regard it as our duty to utilize these connections for the purpose of fulfilling the duty which we have to do. We should have no special affinity to these illusory attachments in this world.
0: Mata nasti, pita nasti. నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శంకరులు వారు కూడాను మరొకతరు హెచ్చరించాడు. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపునః అంత్యకాలే మహా దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
1: There is no mother, there is no father, there is no relation, there is no wealth, there is no house. Beware, beware. All that you suffer, either by birth, or by growth, or by death, is something which is painful. But the death is a great pain. Beware and beware. This is what Shankara has said.
0: Undinanta varaku mana kayamunu aarogyavantanga pettukovali. Undinanta varaku mana manasunu nischalamainatuntidiga pettukovali. చలించినటువంటి మనసును భ్రమించినటువంటి దృష్టిని మనం అభివృద్ధి పరుచుకొని శాశ్వతమైనటువంటి ఆత్మానందమును అనుభవించుకునేటువంటి యొక్క లక్ష్యం లోపల మన జీవితమును అంకితం చేయాలి.
1: సో లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ యూ షుడ్ కీప్ యువర్ బాడీ హెల్తీ, యూ షుడ్ కీప్ యువర్ మైండ్ స్టడీ అండ్ అన్వేవరింగ్, యూ షుడ్ కీప్ యువర్ విజన్ స్టడీ అండ్ నాట్ వేవరింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. You should enjoy by these means the bliss of Atma.
0: Parula cheta chikki padadani kashtamulu padadaniki taginattiga ee dehamunu koola chesukokoodadu. Unnanta varakunu paradheenam kaaka swasaktito tama karmalu taanu chesukuneetundi yokka shaktini kudanu manam pelchukovali. Deham oka padav vantidi, ihamu ituvaipuna paramu atuvaipuna madhyalo jeevitame oka pravahamu. ఈ జీవితం అనేటువంటి ప్రవాహమును దాటి పరమనేటువంటి యొక్క గమ్యమును చేరే నిమిత్తమై దేహము అనేటువంటి పడవను మనకు అందించినాడు భగవంతుడు.
1: యూ షుడ్ నాట్ వీకెన్ యువర్ బాడీ అండ్ నెగ్లెక్ట్ ఇట్ సో యాజ్ టు ఫాల్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ అదర్స్ అండ్ బికమ్ డిపెండెంట్ ఆన్ అదర్స్. యూ షుడ్ కీప్ యువర్ బాడీ హెల్తీ సో దట్ యూ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్. దిస్ బాడీ ఈజ్ లైక్ ఎ బోట్. One bank of the boat on this side is the material world. The other bank of the river on the other side is the divinity. Your life is like a river. With the boat of your body, you should cross the river of your life.
0: Aithe madhya margamulopala ee padavakemaina pramadamulu sambhavinchina chala kashtam avutundi, manam gamyamunu cheralemu.
1: However, we should use this boat and reach the destination before it develops leaks and before it deteriorates. If it develops leaks and deteriorates in the midstream, then there will be trouble and you cannot reach your destination.
0: ఎంతకాలము ఈ పడవ జలములో ఉండినా ఎట్టి ప్రమాదము లేదు, కానీ జలము పడవలోకి ప్రవేశించినా ప్రమాదం వస్తుంది.
1: There is no danger if this boat remains in water as long as you like. But if water enters this boat, then there is danger.
0: కనుక నీవు సంసారములో ఉండు, కానీ సంసారమును నీలో చేర్చకుండా చూచుకో.
1: Which means, you be in the family, but do not let the family come into you.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని నీవు గడిపితివా, నీవే ఆత్మస్వరూపుడు, నీవే నిత్య సత్య స్వరూపుడు, నీవే నిర్మల స్వభావుడు. అలాంటి పరతత్వాన్ని మనము అనుభవించుకునే నిమిత్తమై శంకర్ల వారు ఈ యొక్క శ్లోకాన్ని కాతేయకాంత కస్తే పుత్ర అని, ఎవరు పుత్రుడు, ఎవరు భార్య, నీవెవరు, ఎక్కడి వాడవు అని ఒక మనసును పట్టి సాధించేటువంటి యొక్క క్వశ్చన్ గా వేసి ఆ యొక్క జీవిత రహస్యాన్నంతా కూడాను వెలుపల లాగాడు.
1: If you can spend your life in this manner, then you will become the Atma. You will be the effulgent self. You will yourself see that you are shining. With a view to bring you to this path, Shankara has given this particular verse by way of asking questions such as, who are you? Who is your wife? Where have you come from? Who is your child? By asking such questions, he attempted to put you on the right path.

0: போயே பரிபாடை போயனு துஷ்கிருதம் விலன் ஸ்ரீபதி பக்தி போயே விவரிஞ்சயலேனி துரந்த கிருத்யமுல் தாபுரமையே லோகமுன தாபுரமையே லோகமுன தாபசலோக சரண்யுடைன ஆ ஸ்ரீபதி நாமச்சிந்தனமே சேகுர சேயுசுகம்பு மானவா.
1: There is no fear of sin. Evil deeds and the cruelty has become a matter of routine everywhere. Devotion has vanished. We are living amidst all misdeeds today. It's absolutely necessary to surrender the feet of the Lord for all comfort, safety and security.
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: నిత్య జీవితంలో మన జనన మరణాలతో అనుభవించేటువంటి ఈ ప్రకృతియే నిజమైనటువంటి యొక్క ప్రాణదేవత.
1: ద వెరీ నేచర్ ఈజ్ ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ లైఫ్ ఫుల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఇన్ సక్సెషన్ రిపీటెడ్లీ.
0: ప్రతి మానవుని మోహింపచేసేటువంటి యొక్క రూపమే ఈ ప్రపంచము.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ ఈస్ ద వెరీ ఫార్మ్ దట్ డెల్యూట్స్ మ్యాన్కైండ్.
0: ఈ ప్రపంచమునకు మూలాధారమైనటువంటిది పదార్థమే.
1: ద బేసిస్ ఫర్ దిస్ వరల్డ్ ఈస్ ద మెటీరియల్.
0: పదార్థముల యొక్క చేరికనే ఈ ప్రపంచము.
1: It is only the combination of the material that constitutes this world.
0: Yeta vata manavuni varimpacheyunadi pradarthamule.
1: Be that as it may, it is a material that is drawn, highly attractive.
0: Ee pradarthamulu shashvatamainatundi kavu satyamainatundi kavu.
1: This material is not permanent. It does not symbolize truth.
0: అసత్యమైనటువంటి యొక్క పదార్థములు సత్యమైనటువంటి జీవితమునకు ఏ విధంగా శాంతిని చేకూర్చగలదు?
1: దిస్ మెటీరియల్ విచ్ ఇస్ ఎఫిమరల్ అండ్ మోమెంటరీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఇట్ టు కన్ఫర్ ది ఎటర్నల్ ట్రూత్.
0: యత్ దృశ్యం తద్ నశ్యం, కంటికి కనిపించినది అన్నయ్య కూడాను మార్పు చెందినటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ సీన్ విత్ ది నేకెడ్ ఐ ఇస్ బౌండ్ టు చేంజ్.
0: ఇటువంటి మార్పు చెందేటువంటి యొక్క పదార్థములు మార్పు చెందేటువంటి జగత్తునకు ఏ విధమైనటువంటి శాశ్వతమైన ఆనందాన్ని అందించగలవు?
1: దిస్ చేంజింగ్ వరల్డ్, దిస్ మొమెంటరీ వరల్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ ఇట్ టు గివ్ యూ ది ఎటర్నల్ పర్మనెంట్ జాయ్.
0: అహం యత్ తత్ నా, ఇది ప్రపంచ మూలాధారమైనటువంటి జ్ఞాన సూత్రము.
1: The main principle of wisdom for this world is aham tat na.
0: Para brahma tattvamu kevalamu oka swaroopamto koodinatvanti kaadu.
1: The other fundamental value of life is not simply composed of material.
0: Aham anetvanti padamunaku vedamunandu aatma ani nirvachanam erpiyapparu.
1: In Vedic parlance, అహం మీన్స్ ఆత్మ, ద సోల్.
0: ఏ తత్ నా, అది నేను కాదు.
1: ఏ తత్ నా మీన్స్ ఐఎమ్ నాట్ దాట్.
0: ఈ అస్థిరమైన అశాశ్వతమైన అసత్యమైన దేహతత్వమే నేను.
1: ఐ కన్సిడర్ మై సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ ఐఎమ్ దిస్ టెంపరీ మెటీరియల్.
0: ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడా మనం చూస్తున్నాము. ఇది సత్యము, ఇది శాశ్వతము అని భ్రమిస్తున్నాము.
1: ఇన్ దిస్ వరల్డ్
0: పొరపాటు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ సీ సో మెనీ ఆఫ్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్, వీ కన్సిడర్ దెమ్ పర్మనెంట్ అండ్ ట్రూ, బట్ దట్స్ నాట్ సో.
0: మన దృశ్యము ఏ అస్థిరమైన పదార్థమును చూచి ఇది అశాశ్వతమని భ్రమిస్తున్నామో అది ఏ దృష్టి ఈ శరీరమును కూడా చూస్తున్నది.
1: దట్ విచ్ సీస్ దిస్ వరల్డ్ యాజ్ పర్మనెంట్, దట్ వెరీ సైట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద విజువలైజేషన్ ఆఫ్ ద బాడీ విచ్ ఈస్
0: కనుక దృశ్యకల్పితమైనటువంటి ఈ శరీరం కూడాను అశాశ్వతమే.
1: దిస్ బాడీ విచ్ ఇస్ ద ఫార్మ్ ఈజ్ ఆల్సో టెంపరీ.
0: ఇట్టి అశాశ్వతమైనటువంటి యొక్క దేహమును శాశ్వతంగా భావించుకోవటం విశ్వసించటము ఇది మానవుల యొక్క పొరపాటే.
1: ఇట్ ఇస్ అ మిస్టేక్ ఆఫ్ మ్యాన్ టు కన్సిడర్ దిస్ బాడీ యాజ్ పర్మనెంట్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ టెంపరీ.
0: ప్రాచీన కాలము నుండి కూడాను మానవుడు అనిత్యము అశాస్త్రము అసత్యమైనటువంటి యొక్క వస్తువులను భ్రమించి వరించి తరింపచేయటానికి తగిన ఉపయోగం చేస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ సిన్స్ ఏజెస్ మ్యాన్ హ్యాస్ బీన్ డెల్యూటెడ్ అండ్ హైలీ అట్రాక్టెడ్ బై దిస్ వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ అండ్ ఫ్లీటింగ్.
0: కనుక ఇట్టి అశాస్త్రమైనటువంటి దానిని మనం శాశ్వతంగా మార్చుకున్నట్టుకు తగిన కృషి చేయాలి.
1: So we have to make every attempt to know that the principle of permanence in this temporary material world.
0: Bhagavad Gita yandu mamai vamso jivaloke jivabhuta sanatana. Prati padarthamu prati manavudu prati prani nayaka amsame. Mamai vamso jivaloke jivalokamanta kudanu na amsame annadu.
1: God has declared in Bhagavad Gita, this entire creation is only my spark, the material, the organic world, and all the living creatures as well.
0: Kanuka, prati vyakti kudanu, bhagavad amsame kanuka, prati manavudu kudanu, bhagavad amsame.
1: As every individual is a spark of the divine, it is clearly understood that man is divine.
0: Bhagavad amsame anitvanti manavudu. కేవలము అనిత్యుడు అశాశ్వతుడు అని చెప్పుటకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ దెన్ టు సే దట్ మ్యాన్ ఈస్ ఓన్లీ టెంపరీ వెన్ హీస్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: మన ప్రాచీనులు భగవచ్చింతన చేస్తూ భగవంతుడు సర్వత్రా ఉన్నాడని భ్రమిస్తూ భావిస్తూ ఆరాధన జరుపుతూ వచ్చేవారు.
1: ది ఏన్షియన్స్ వర్షిప్ గాడ్ కన్సిడరింగ్ యాజ్ ఓమ్నిషియంట్ ఓమ్నిపొటెంట్ అండ్ ఓమ్నిప్రెసెంట్.
0: భగవంతుడు ముక్కోటి స్వరూపుడు దేవతా స్వరూపుడు అన్నారు.
1: గాడ్ అస్యూమ్స్ మెనీ మెనీ ఫార్మ్స్, 3 crores ఆఫ్ ఫార్మ్స్.
0: ఈ 3 కోట్ల దేవతలు ఎవరని ఇంతమంది దేవతలు ఉన్నారా?
1: డు యూ ఫైండ్ ద 3 crores ఆఫ్ డైటీస్ దేవతాస్?
0: కాదు కాదు, ఆనాడు ప్రపంచంలో 3 కోట్ల ప్రజలు మాత్రమే జీవులు మాత్రమే ఉండేటువంటి వారు.
1: ఇట్స్ నాట్ సో. The population in those times was only 3 crores.
0: దానికి పూర్వము సహస్ర శీర్ష పురుషః అనేక శిరస్సులతో కూడినటువంటి వాడు భగవంతుడు అన్నారు.
1: Prior to that it was said God has many heads.
0: అనగా ఆనాటి ప్రపంచము లోపల కొన్ని వేలకు మాత్రమే జీవులు కనిపించేటువంటి వారు.
1: It only meant the population was in thousands.
0: తరువాత 3 కోట్ల ప్రజలు జీవులు కనిపించేటువంటి వారు.
1: లేటర్ ద పాపులేషన్ రోజ్ అప్ టు క్రోర్స్.
0: నేడు చూస్తామంటే 580 కోట్ల జీవరుసులు ప్రపంచమంతా కూడా కనిపిస్తుండాలి.
1: ద ప్రజెంట్ పాపులేషన్ ఇస్ 580 crores.
0: వీరంతా ఎవరు?
1: వర్ దే
0: సహస్ర శీర్ష పురుష. అన్ని శిరస్సులు కూడాను భగవత్ యొక్క సహకారములే.
1: ఆల్ హెడ్స్ రిప్రజెంట్ ద గాడ్ హెడ్.
0: మానవుడని భ్రమించకూడదు.
1: కాన్ కన్సిడర్ హిమ్ యాజ్ మార్టల్.
0: ప్రతి జన్మము కూడాను భగవత్ అవతారమే.
1: ఎవ్రీ బర్త్ ఈజ్ ది అడ్వెంట్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి అవతార స్వరూపమైనటువంటి మానవత్వాన్ని మనం ఎందుకు నిష్ప్రయోజనంగా నిర్వియోగం చేస్తున్నాము?
1: మ్యాన్ బీయింగ్ ఎసెన్షియలీ డివైన్ ఈజ్ వేస్టింగ్ హిస్ లైఫ్.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను ప్రతి జీవి కూడాను దైవమే.
1: సో ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ గాడ్.
0: దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం భావించరాదు.
1: వి షుడ్ నెవర్ కన్సిడర్ ద గాడ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ అస్.
0: ఏకం సత్వ ప్రాభవదా వదంతి. ఉన్నది ఒక్కటే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ వన్, ట్రూత్ ఈజ్ వన్, దట్స్ ఆల్.
0: దాని పేరే ఆత్మ. అహం అహం అహం అన్నారు.
1: దట్ వెరీ నేమ్ ఇస్ అహం అహం.
0: అట్టి అహం అనేటువంటి ఆత్మనే సర్వ జీవుల యందు కూడాను ప్రతిబింబిస్తూ ఉండదు.
1: దిస్ అహం ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: కాబట్టి ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి రూపం కూడాను దైవారాధనకు సంబంధించినటువంటి స్వరూపమే.
1: దెర్ఫోర్ ఎవ్రీ క్రీచర్, ఎవ్రీ ఫామ్ రిప్రజెంట్స్ గాడ్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఎవరినైనా పోయి ఏమయ్యా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నిస్తే,
1: if you put a question, where is God?
0: నా హృదయంలో ఉన్నాడు అంటాడు.
1: He says that he is installed in the altar of my heart.
0: నీ హృదయంలో ఉన్నాడంటే అప్పుడు భగవంతుడు ఎక్కడ ఉండినట్టు.
1: When you say God is in my heart, then where is he?
0: అప్పుడు ఎవరు భగవంతుడు అయినట్టు.
1: Who is God in fact?
0: ఈ కర్చీఫ్ ఎక్కడ ఉంది, నా చేతిలో ఉన్నది.
1: Where is this kerchief? It's held in my hand.
0: నా చెయ్యి పెద్దది, కర్చీఫ్ చిన్నది.
1: My hand is bigger while the kerchief is smaller.
0: భగవంతుడు నాలో ఉన్నాడు అంటే నీవు పెద్దవాడు, భగవంతుడు చిన్నవాడు.
1: When you say God is in me, it means you are big and God is small.
0: కాబట్టి భగవంతుడు నీలో లేడు.
1: God is not in you.
0: నీవే భగవంతుడు.
1: You are in God.
0: నీలోనే సర్వము ఉన్నది కానీ భగవంతుడు నీలో లేడు.
1: In fact, everything is in God. Don't say that God is in you.
0: కనుకనే సర్వతః పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వతః శృతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి. ప్రపంచం అంతా కూడాను మానవుని యొక్క హృదయమునందే చిత్రింపబడినటువంటిది.
1: And therefore the entire creation is picturized within the heart of man.
0: కనుకనే దైవం మానుష రూపేణ అన్నారు.
1: God incarnates in human form.
0: భగవంతుడు మానవాకారంతో ఉండే ఉన్నాడు.
1: God is in human form.
0: ఏ పిక్చర్ నైనా మీరు చూడండి, మానవాకారంతో ఉండినటువంటి ఒక రాముడు, మానవాకారంతో ఉన్నటువంటి కృష్ణుడు, ఇలాంటి స్వరూపాలే మనకు కనిపిస్తున్నాయి.
1: All forms like Rama and Krishna are human.
0: అనగా మానవాకారంలే మనకు కనిపిస్తున్నాయి.
1: God incarnates in human form.
0: ఇట్టి మానవత్వంతో ఉండినటువంటి ఒక దైవత్వాన్ని మనం విస్మరించి మానవాతీతమైనటువంటి దైవత్వానికి ప్రాకులాడుతున్నాం మనం.
1: In fact, we have forgotten God, the principle of God in humanity, but we want to know the transcendental principle.
0: మనం సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.
1: For that reason, we are not able to know truth.
0: సత్యం ఒక్కటే.
1: Truth is one.
0: ఏకం సత్య.
1: Truth is only one, not two.
0: ఇదియే దీనినే వేదమునందు ఋతం అన్నారు.
1: This in Veda is called ఋతం.
0: ఋతం అనగా ఏమి? ఏకాత్మ స్వరూపమే.
1: Rutam means oneness.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు మార్పు చెందినటువంటిది.
1: That which is changeless in all periods of time and space.
0: అట్టి మార్పు చెందినటువంటి ఒక సత్యము ఒక్కటే.
1: The changeless truth is one.
0: అది సర్వలయందు ఉండినటువంటిది ఒక్కటే.
1: That is present in everyone.
0: ఆత్మ ఒక్కటే.
1: ఆత్మ is one.
0: అట్టి మానవత్వాన్ని నీవు ఆకారములుగా విభజించి దివ్యత్వంగా భ్రమించి నీవు దీనిని వివిధంగా మనం ఆరాధన జరుపుతున్నాం.
1: బట్ వీ డివైడ్ ఇట్, వీ గో బై డైవర్సిటీ, ప్లూరాలిటీ, మల్టిప్లిసిటీ అండ్ అడోర్.
0: భారతీయుల యొక్క పర్వదినములన్నీ కూడాను పవిత్రమైనటువంటి దినములే.
1: ఆల్ ఫెస్టివల్స్, ఆల్ డేస్ ఆర్ సీక్రెట్.
0: నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది.
1: దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్
0: నిత్య దిగుడు సంబంధమైనటువంటిది.
1: విచ్ ఇస్ beyond attributes.
0: దీనికి గుణమే లేదు.
1: It has no attribute.
0: దీనికి ఆకారమే లేదు.
1: It is formless.
0: సర్వత్రా విభజించబడినటువంటి ఒక స్వరూపములే ఇవన్నీ.
1: It only manifests in different forms.
0: అట్టి అనేకత్వమైనటువంటి ఏకత్వాన్ని మనం విస్మరిస్తున్నాం.
1: We are forgetting that unity in diversity.
0: సర్వోపనిషత్తులు కూడా ఈనాడు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపింపజేస్తున్నది.
1: Therefore, it is only a clear proof of unity in diversity.
0: కాని ప్రకృతి యొక్క ప్రభావం ఈనాడు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తుండాలి.
1: But in the modern times, we find the unity viewed as diversity.
0: ఈనాటి ప్రజలు, ఈనాటి జీవులు విభజించడం మాత్రమే గుర్తించున్నారు, కానీ ఏకత్వంగా గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: The present day people are after segmentation, division, fragmentation. They are not for unity.
0: కనుక మనం ఈనాడు చేయవలసినటువంటిది అనేకత్వంలో ఉండనటువంటి ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి సాధన మనం కనిపెట్టాలి.
1: Our endeavor today should be to experience unity in diversity.
0: Fundamental, ఆధారమైనటువంటిది ఒక్కటే.
1: The fundamental is only one.
0: ఆధేయమైనటువంటిది అనేకత్వం.
1: In fact, the fundamental one assumes many forms.
0: బల్బులు ఎన్నియో కనిపిస్తున్నాయి.
1: There are many bulbs.
0: ప్రతి బల్బు నందు కూడా ప్రకాశం మనకు గోచరిస్తూ ఉండాలి.
1: You have the light in every bulb.
0: కానీ బల్బులు ఎన్ని ఉండినప్పటికీ కరెంటు ఒక్కటే, అది ఏ సత్యాన్ని గుర్తించాలి.
1: Bulbs may be many, but the current is one.
0: ఈ విధంగానే మనము అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించండి.
1: Likewise, we should experience this oneness in this
0: multiplicity. ఆ గృహంలో అనేక విధమైనటువంటి యొక్క వెలుతురుకు మనం బల్బులు పెట్టుకున్నాం.
1: At home, we have got bulbs that shed light.
0: నీవి బల్బుల యొక్క ప్రకాశం నీవు అందుకోవాలంటే మెయిన్ స్విచ్ ఆన్ చేస్తే అన్ని బల్బులు వెలుగుతాయి.
1: యూ షుడ్ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్ సో దట్ ద బల్బ్స్ విల్ ఇల్యూమిన్.
0: మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని బల్బులు నీవు ఆరిపోతాయి.
1: Then once you put off the main switch, you don't get the light.
0: కనుకనే ఇవన్నీ కూడాను కేవలము మెయిన్ స్విచ్ పైన ఆధారపడినటువంటివి.
1: సో దే ఆల్ డిపెండ్ ఆన్ ద మెయిన్ స్విచ్.
0: ఆత్మ యొక్క సర్వభూతానాం, ఆ ఆత్మనే సర్వభూతములు యందు అనేకత్వంగా గోచరిస్తున్నాయి.
1: ఇట్ ఈస్ దిస్ ఆత్మ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: ఆత్మ అనగా చైతన్య శక్తియే.
1: దిస్ ఆత్మ మీన్స్ ద పవర్.
0: అది ఏ బ్రహ్మానంద శక్తి.
1: That is super.
0: అదే నిత్యానంద శక్తి.
1: That's eternal.
0: అదే యోగానంద శక్తి.
1: It is one of spirituality.
0: అదే అద్వైతానంద శక్తి.
1: That is the power of non-duality.
0: కనుక అట్టి అద్వైత శక్తిని మనం గుర్తించడానికి ప్రయత్నించక,
1: without making an effort to know the strength of non-duality, we get drowned in duality.
0: అనేకత్వమును పెంచుకొని,
1: and we go by plurality.
0: అంతకారమును అనుభవిస్తున్నాము,
1: and we experience the same till the end.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించండి.
1: Understand clearly that the self, atma, is one.
0: దేశభేదములు ఏమాత్రం కూడా నువ్వు పెంచుకోనకండి.
1: Don't have any differences whatsoever.
0: ప్రేమతత్వం ఒక్కటే.
1: The principle of love is
0: ఆనందతత్వం ఒక్కటే.
1: Bliss is one.
0: దీని ప్రభావము సర్వులకు కూడా మనము ఒక విధమైనటువంటి యొక్క ప్రకాశంగా నిరూపించాలి.
1: The effect of the bliss will be in the form of effulgence to everybody.
0: కానీ ఈనాటి ప్రజలు స్వభావానికి రుచిపడి ప్రభావాన్ని మర్చిపోతున్నారు.
1: టుడే పీపుల్ గో బై స్వభావ ద ఫార్మ్, బట్ దే హావ్ ఫర్గాటన్ ప్రభావ ద
0: స్వభావనామ సంవత్సరం.
1: దిస్ ఇయర్ ఈ స్వభావనామ ఎంబోడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించండి.
1: అండర్స్టాండ్ క్లియర్లీ దట్ ద సెల్ఫ్ ఆత్మ ఇస్ వన్.
0: దేశభేదములు ఏమాత్రం కూడా నువ్వు పెంచుకొనకండి.

0: form, but they have forgotten Prabhava Deva.
1: Svabhava Nama Samvatsaram.
0: This year is Svabhava Nama Samvatsaram.
1: Svabhavam. Mana Atma Bhavam Yamana Prabhavam.
0: Svabhava. The Bhava, the feelings of Atma. We should follow this.
1: అది పెరగదు తరగదు.
0: ఇట్ నైదర్ ఇంక్రీజెస్ నాట్ డిమినిషెస్.
1: సత్య నిత్యమై ఉంటుంటారు.
0: ఇట్ రిమైన్స్ ఆల్ ద సేమ్ త్రూ అవుట్.
1: అట్టి ప్రభావతత్వమైన ఆత్మతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ నో ది ఎఫెక్ట్ క్లియర్లీ అండ్ అండర్స్టాండ్ ఆత్మ ద సెల్ఫ్.
1: ప్రభావం అనగా ఏమిటి? చైతన్య శక్తి.
0: వాట్ ఈస్ ప్రభావ? ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవేర్నెస్.
1: ఆ చైతన్యము సర్వత్రా ఉండేటువంటిది.
0: దిస్ అవేర్నెస్ చైతన్య ఇస్ ఎవ్రీవేర్.
1: ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: This awareness is in you, with you, above you, below you, around you.
1: Sarvatra unnade ee yokka atma tattvame.
0: It's only the self atma everywhere.
1: Ee vibhajinchadaniki ekkada veelavutundi?
0: How is it possible to divide it?
1: Kanuka deenini vibhajinchadaniki ee matramu vibhajinchakoddu.
0: Never divide this principle of the self.
1: Annintini okkate anetvanti satyanni gurtinchukovadam chaala sulabham.
0: It's quite easy to know oneness in this plurality.
1: Oka chinna vishayanni meeru chudandi.
0: Consider a small man.
1: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? నా హృదయం నందే ఉన్నాడు.
0: వేర్ ఈస్ గాడ్? హీఈస్ ఇన్ మై హార్ట్.
1: నీ హృదయంలో ఉండేటువంటి భగవంతుడు నీ హృదయానికంటే చిన్నవాడై ఉంటాడు, కానీ పెద్దవాడు కాదు కదా.
0: గాడ్ ఇన్ యువర్ హార్ట్ మస్ట్ బి నెసెసర్లీ స్మాలర్ దాన్ యూ.
1: కనుకనే నీవు నీ హార్ట్ గొప్పది, భగవంతుడు చిన్నవాడుగా నీవు భావిస్తున్నావు.
0: సో యూ కన్సిడర్ యువర్ హార్ట్ బీయింగ్ క్వైట్ లార్జర్ బిగర్ దాన్ గాడ్.
1: నీ హార్ట్ కూడా నువ్వు భగవంతుడిలోనే ఉంది.
0: ఇన్ ఫ్యాక్ట్ your heart is in God.
1: Sarvata paanipadam annaru.
0: Yes, God is feet everywhere.
1: Kanuka daivam sarvalo unnadu kani daivam neelo ledu.
0: So we are all in God. Don't consider that God is in you.
1: Neevu nee prema chetanu nee bhavam chetanu nee utsaham chetanu bhagavantudu naalo unnadu ani bhramistunname kani bhagavantudu neelo ledu. Neevu nenu vaaru veeru andaru bhagavantunlone unnaru.
0: It's only your love, your sentiment, your bubbling enthusiasm that make you consider that God is in you. No, all of us are in God.
1: పాప భీతిని పెట్టుకొని మానవుడు ఇన్ని విధములైనటువంటి పెద్ద మార్గములు పడుతున్నాడు.
0: ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ పర్వర్షన్ మ్యాన్ యాక్ట్స్ ఇన్ ఎ పర్వర్టెడ్ వే.
1: పాప భీతి లేని పామరత్వం పట్టి,
0: బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దట్ మేడ్ యు
1: ఫర్గెట్ ద ప్రీతి లేని దాని పట్టి.
0: Because there is no conduct whatsoever.
1: మానవత్వం అనేది మానవులందున.
0: The humanness is gone.
1: దైవం ఒక్కడే. మానవుని యందు ఈ దైవత్వం అడగడానికి ఇదే కారణం.
0: So the absence of the human quality is mainly due to the absence of fear of
1: sin. అందరి యందు ఉన్నది ఒక్కటే.
0: It's only one same God
1: ఏకం
0: in everyone.
1: ఏకం సత్ ఇప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే.
0: Truth is only one. Truth is one.
1: ఆ సత్యమే దైవము.
0: And the truth is God.
1: ఆ సత్యమే సర్వత్రా ఉన్నది.
0: This truth is everywhere.
1: సత్యం పైనే ప్రపంచం ఆధారపడి ఉన్నది.
0: The whole world rests on
1: truth. సత్యమునందుండి సర్వమే సృష్టించే.
0: From the point of truth, God created the whole
1: సత్యమునన్ అడగే సర్వ సృష్టి.
0: The whole creation merges back in truth.
1: సత్యమహిమలేని స్థలవేది కనుగొన్న.
0: Is there any place where there is no truth?
1: శుద్ధ సత్వవేదియ చూడరయ్యా.
0: If you watch clearly, you will know that it is pure, unsullied
1: truth.
0: In fact, the whole creation emanated
1: of
0: truth. It's only in truth we see everything. All get merged finally in truth. Therefore, truth is God.
1: నిజమైనటువంటి సత్య స్వరూపుడు భగవంతుడు.
0: God is embodiment of truth.
1: అట్టి సత్యమును ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ట్రూత్ ఎనీవేర్.
1: ఎక్కడ చూసినా సత్యం కనిపిస్తూనే ఉండాలి.
0: ట్రూత్ ఈస్ ఎవ్రీవేర్.
1: కానీ నీవు చూడటానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు సీ.
1: ప్రయత్నించినా ఎక్కడ చూసినా అక్కడ సత్యం కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ సిన్సియర్లీ ట్రై యూ విల్ సీ ట్రూత్.
1: ప్రత్యక్ష దైవము సత్య స్వరూపము.
0: గాడ్ ఈస్ ది పర్సోనిఫికేషన్ ఆఫ్
1: ట్రూత్. ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం.
0: ది స్పీక్ ట్రూత్ ఓన్లీ ఇన్ ఎ ప్యాలెటబుల్ యాక్సెప్టబుల్ వే.
1: కనుకనే సత్యం అనేటువంటిది ప్రియంతో కూడినటువంటిది.
0: ద ట్రూత్ ఈస్ ఆల్వేస్ అక్సెప్టబుల్.
1: ఆ ప్రియం కూడా ఎట్ట ఉండాలి?
0: హౌ షుడ్ ఇట్ బి?
1: సత్యం అనేటువంటిది ఇంతో మృదు మధురంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్వీట్.
1: సత్యము చాలా కఠినంగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నెవర్ బి హార్ష్.
1: సత్యము బాధించేటువంటిదిగా ఉండకూడదు.
0: ద ట్రూత్ షుడ్ నెవర్ హర్ట్.
1: మృదు మధురంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సాఫ్ట్.
1: అది దైవత్వమైనటువంటి సత్యము.
0: దట్ ఈస్ ద డివైన్ ట్రూత్.
1: లోకములో భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడు అనుకుంటారు.
0: వి నో దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎక్కడ చూసినా ఉన్నాడు నిజమే.
0: Yes,

0: true.
1: కాని మృదుమధురమైనటువంటి ఒక సత్యంలో భగవంతుడు ప్రకాశిస్తుంటాడు.
0: బట్ గాడ్ షైన్స్ విత్ ఆల్ బ్రిలియన్స్ ఇన్ సాఫ్ట్ టెండర్
1: కఠినమైనటువంటి సత్యం సత్యం కాదు.
0: ట్రూత్ షుడ్ నెవర్ బి హార్ష్.
1: సత్యం అప్రియం.
0: సో నెవర్ స్పీక్ ట్రూత్ హార్ష్లీ.
1: అటువంటి ప్రియమైనటువంటి సత్యాన్ని మనం ఉపయోగించుకోవాలి.
0: దట్ ట్రూత్ విచ్ ఇస్ నెక్టరైన్ షుడ్ బి ప్రేమ
1: స్వరూపులారా.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రతి మానవుడు కూడా ప్రేమ స్వరూపుడే.
0: Every man is embodiment of God. Every creature is embodiment of
1: God.
0: Every living being is embodiment of
1: God.
0: The birds and animals also want to be blissful, happy. They too experience joy.
1: But పశుపక్ష్యా మృగాదులు అనుభవించే ఆనందమునకు కొంత వ్యత్యాసమును గుర్తించాలి.
0: దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ ది హ్యాపీనెస్ ఆఫ్ మ్యాన్కైండ్ అండ్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది యానిమల్ వరల్డ్.
1: పశుపక్ష్యా మృగాదులు
0: బర్డ్స్ అండ్ యానిమల్స్
1: అణిగిపోరు, సంతోషానికి ఉబ్బిపోరు.
0: The animals and birds are not elated by joy nor frustrated otherwise. They recognize the equanimity in both the situations.
1: మానవులు యందు ఈ విధమైనటువంటి సమత్వం లేదు.
0: There is no equality in man.
1: పశుపక్షి మృగాదులు ఎందుకు కూడాను సమత్వం ఉంటుండాలి.
0: In birds and animals there is equanimity.
1: కామ క్రోధములు అనేటువంటివి మానవునికి ఒకటి వృక్షము.
0: And this desire and anger.
1: ఆ వృక్షమునకు క్రోధము శత్రువు వేరు పురుగు.
0: And this anger is a pest that disturbs.
1: ఇంకోటి చీడ పురుగు.
0: And also we find another pest that is
1: krodhamu.
0: And there is anger.
1: Krodhamu, asuya. Ee rendu cherisesi manava jeevitham ane vruchanni siddhilam chestundayi.
0: Therefore, this anger and jealousy ruin, spoil the tree of life.
1: Prati manavuniki ee naadu krodham adhikamaipothundadi.
0: Today we find man is full of afflictions.
1: Aa krodham cherinappudu aneka vidhamainatundi bedhamulu kanipistuntayi.
0: The afflictions of anger is the cause for differences.
1: సంభవించినప్పుడు ఎక్కడ చూసినా ద్వేషమే లభిస్తుంది.
0: We find hatred everywhere, rampant.
1: మీకు తెలుసును నిత్యము మనం వేపస్సు చూస్తుండేటువంటి యొక్క క్రోధము ద్వేషము అసూయ ఇత్యాదింతా కూడా ఎన్ని రకములైనటువంటి రీతిగానో మనం అనిపిస్తున్నది.
0: ఇన్ డైలీ న్యూస్ పేపర్ యు ఫైండ్ మెనీ కాలమ్స్ అండ్ ఐటమ్స్ స్పీకింగ్ ఆఫ్ యాంగర్ జెలసీ అండ్ హెట్రెడ్.
1: ఇవి రెండే మానవునికి పెద్ద శత్రువులు.
0: The anger and hatred are enemies.
1: అనేక గ్రహాలు ఉన్నాయి.
0: And there are many planets.
1: కానీ ఇన్ని గ్రహములో రెండు గ్రహములు మాత్రమే చాలా దుర్మార్గమైన గ్రహములు.
0: Of all the planets, two planets are really harmful.
1: క్రోధం అనేటువంటి గ్రహము.
0: The planet of anger.
1: వాంఛ అనేటువంటి గ్రహము.
0: And the planet of
1: desire. ఈ రెండు గ్రహముల చేతనే మానవత్వం శిథిలమైపోతుండాలి.
0: The planet of anger and the planet of desire spoils human life.
1: మానవునికి ఈ డిజైర్స్ చాలా ప్రమాదాన్ని కల్పిస్తుంటాయి.
0: And it's only the desire that will put you in danger.
1: Desires undavalsindi.
0: They are necessary indeed.
1: Nasseyo niyamam vina oka prem oka నియమంలో ఉంటుండాలి డిజైర్స్.
0: బట్ ద డిజైర్ షుడ్ బి అండర్ కంట్రోల్ అండర్ సమ్ లిమిట్.
1: కానీ ఆ డిజైర్ ను మితిమీరిన రీతిగా మనం పెంచుకోకూడదు.
0: యు షుడ్ నాట్ హ్యావ్ లిమిట్లెస్ డిజైర్స్.
1: ఒక క్షణంలో మనకు క్రోధం వస్తుంది.
0: ఇన్ ఎ మూమెంట్ యూ విల్ బి
1: ఒక క్షణంలో మనకు ప్రేమ పుడుతుంది.
0: ఇన్ ఎ బిట్ ఆఫ్ మూమెంట్
1: అప్పటికప్పుడు పుట్టేటువంటి ప్రేమ అప్పటికప్పుడు పుట్టేటువంటి క్రోధము ఇది సత్యమైనటువంటి కాదు.
0: ద లవ్ అండ్ యాంగర్ దట్ ఫైండ్ దర్ బర్త్ as in a moment
1: ee manavuni aahara viharam cheta sambhavincheetvanti durgunamule.
0: And such tendencies are the consequences of our habits and food.
1: Prati daniki kudanu oka kaalam neeminchukovali.
0: For everything we should have stipulations.
1: Mana krutta samacharam vachindi naadu.
0: Today is the advent of new year.
1: Intilo panduga chestuntamu.
0: We observe festival.
1: Aneka rakaluga aanandistamu.
0: It's all full of gaiety and festivity.
1: Enta varaku
0: to what extent
1: oka dinam kudanu poorthi undadu.
0: It's not even for one full day.
1: Idi kaadu mana aanandam.
0: This is not celebration.
1: Idi kaadu mana nootana samvatsaram.
0: This is not true celebration.
1: Vachinatundi aanandam shashvatanga undali.
0: If it's true bliss, it should remain with you permanently.
1: Adi appudappudu vachi poyetundi kaadu.
0: The true bliss neither comes nor goes.
1: Idi kevalam passing clouds kaadu.
0: The real bliss is not like a passing cloud.
1: Vachinatundi permanent ga untundali.
0: That which comes to you should remain with you.
1: పుట్టినప్పుడు ఎట్టి దీంతో వచ్చావు ఆనందంతో వచ్చావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బోర్న్ విత్ బ్లెస్.
1: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ చైన్ రౌండ్ అవర్ నెక్.
1: మంచి బుత్యపు సరులు మచ్చునకును లేవు.
0: There are no traces of precious stones and pearls.
1: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
0: There is no golden chain either.
1: రత్నాల హారము రంజిల్లగా లేదు.
0: The gems and stones are not there, precious stones.
1: రత్నాల హారము రంజిల్లగా లేదు.
0: There is no diamond chain there.
1: మేల్మి పూల దండ మెడకు లేదు.
0: There is no garland of flowers.
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
0: There is definitely one chain round your neck. With all the consequences of the past life, God sends you that with the chain which is so heavy. It is the chain of the results of the past lives.
1: Actions.
0: What chain you have now?
1: జన్మ జన్మం నుంచి చేసినటువంటి పాప కర్మలు అనేటువంటి యొక్క మాలను మనం ధరించుకొని వస్తున్నాం.
0: All the sins of the past lives accrued in the form of a chain round your neck.
1: కర్మకు కూడాను ప్రతిఫలం ఉంటుండాలి.
0: Every action will have a reaction.
1: రియాక్షన్ లేనిటువంటి యొక్క యాక్షన్ కనిపించదు మనకు.
0: There cannot be any action without reaction.
1: ప్రతి కర్మ కూడా చిన్న కర్మ చేసినా దానికి ప్రతిఫలం ఉండే ఉంటుండాలి.
0: Every minute action will have reaction.
1: నీవు చిన్న సూదితో నీవు బట్టను కొట్టుకుంటున్నావు.
0: With a needle you are trying to stitch a cloth.
1: చిన్న నీడిల్ నీ చేతి కుచ్చుకుంటుంది.
0: Supposing that needle pinches you.
1: కానీ నీడిల్ చిన్నదే కానీ తక్షణమే దానికి ప్రతిఫలము రక్తం బయటకు వస్తుంది.
0: But what happens? Immediately it starts bleeding.
1: ఆ క్షణమే వస్తుంది రక్తము.
0: It starts bleeding immediately.
1: ఈనాడు మనం భోంచేశాము.
0: Today you have partaken food.
1: ఇప్పుడు భోంచేసినటువంటి భోజనము ఇంకా 2 గంటల టైం తీసుకుంటుంది జీర్ణానికి.
0: The food you have partaken requires 2 hours time to have it digested.
1: ప్రతిఫలానికి.
0: So the results will come to you in 2 hours time.
1: కొన్ని విత్తనములు మనం భూమిలో నాటినాము.
0: You have sown a seed in soil.
1: అవి ఒక వారానికి కాని మొక్కలుగా రావు.
0: In a week's time it sprouts.
1: కావి అని వారం తీసుకుంటుంది.
0: బట్ ఇట్ టేక్స్ ఎ వీక్.
1: ఇట్లనే ఒక్కొక్క కర్మ కొన్ని నెలలు కొన్ని గడియలు కొన్ని గంటలు కొన్ని క్షణములు కొన్ని జన్మములు కూడా తీసుకుంటుంది.
0: సిమిలర్లీ ఫర్ రియాక్షన్ ఇట్ మే బి వేరీయింగ్ టైమ్ లైక్ మొమెంట్స్ అవర్స్ డేస్ మంత్స్ ఇయర్స్ ఆర్ ఈవెన్ లైవ్స్.
1: కనుకనే మనం ఇయర్స్ గాను జన్మలుగా గాను తీసుకునేటువంటి మొక్కలు మనం చేసుకోకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ గో బై ఇయర్స్ అండ్ లైఫ్స్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: వచ్చిపోయేటువంటివిగా ఉండాలి.
0: థింగ్స్ షుడ్ హ్యాపెన్ యాజ్ అండ్ వెన్ దే షుడ్.
1: ఇలాంటి కర్మలు మనం ఆచరించినప్పుడు కర్మ ఫలితం మనం ఏమాత్రం కూడా బాధించదు.
0: When we undertake such actions as and when we should do, you don't expect any
1: result. వ్యక్తి అయినప్పటికి తాను చేసినటువంటి పనికి ప్రతిఫలం అనుభవించే తీర్తాడు.
0: Let him be anyone. One is bound to face the consequences of the actions.
1: ఈ కర్మ ఫలం తప్పినది కాదా అని చింతించవచ్చు.
0: So you may think that you can never escape from the bonds of reaction.
1: తప్పుతుంది తప్పుతుంది.
0: But it's possible to
1: escape. హృదయ స్థాయి నుండి కూడాను పవిత్రమైనటువంటి ప్రేమ బయలుదేరినప్పుడు ఈ యొక్క బాధలంతా కూడాను మరిగిపోతుంది.
0: When once the sacred love finds a place in your heart, you'll be free from all suffering.
1: నీ యొక్క విషయాన్ని పురస్కరించుకొని దానికి కొన్ని విధమైనటువంటి అభివృద్ధి పరచుకుంటున్నావు.
0: యూ జస్ట్ ఇంప్రూవ్ బేసింగ్ ఆన్ యువర్ ఓన్ టెంపర్మెంట్.
1: ప్రతి ఫలితము కూడా మన యొక్క ఆలోచన చింతన పైనే కాచి ఉంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ రిజల్ట్స్ ఆర్ బేస్డ్ ఆన్ థాట్స్.
1: మన ఆలోచన ఎట్టిదో ఫలితం అట్టిదే.
0: యాజ్ ఇస్ ది థాట్స్ సో ఇస్ ది రిజల్ట్.
1: కర్మ ఎట్టిదో కాయం అట్టిదే.
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది
1: కాయం ఎట్టిదో ఫలితం అట్టిదే.
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రిజల్ట్.
1: కనుకనే మనము కాయాన్ని సరైన రీతిలో మనం బలపరచుకోవాలంటే సత్కర్మను ఆచరించాలి.
0: ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ కాయా ద బాడీ స్ట్రాంగ్ వీ షుడ్ అండర్ టేక్ గుడ్ డీడ్స్.
1: ఆ సత్కర్మలు ఆచరించినప్పుడే సత్కర్మలు కలుగుతుండేది.
0: వెన్ వన్స్ యూ డూ గుడ్ డీడ్స్ యూ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్స్.
1: దుర్మార్గ భావంలో లోపం నుంచుకొని సన్మార్గంగా బయటికి ప్రవర్తిస్తే గానీ అది ప్రయోజనం లేదు.
0: విత్ ఆల్ వికెట్ థాట్స్ బిహైండ్ యూ కెనాట్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యు ఆర్ గుడ్.
1: లోపల నాటినటువంటి విత్తనమే మొక్కలు వస్తుంది కానీ
0: ద సీడ్స్ సోన్ విత్ ఇన్ విల్ స్ప్రౌట్ జర్మినేట్
1: అవుట్వర్డ్. యొక్క విత్తనము మొక్కలు రాదు.
0: ఇట్స్ నాట్ దట్ విచ్ ఇస్ సోన్ అవుట్ సైడ్.
1: నీవు భ్రమించేటువంటి బయట తట్టు నటించేటువంటి నటనలు అవి ఫలితం ఇవ్వవు.
0: ఆల్ దట్ ఇస్ ప్రిటెన్షన్ విల్ నెవర్ గివ్ పాజిటివ్ రిజల్ట్.
1: లోపల నీవు నాటుకొనిపోయేటువంటి యొక్క సంకల్పములు పవిత్రమైనటువంటిగా ఉంటే నీ ఫలితం కూడా పవిత్రమైనదిగా ఉంటుంది.
0: ద సీడ్స్ ఆఫ్ ప్యూర్ థాట్స్ ద సీక్రెట్ థాట్స్ మస్ట్ బి సోన్ విద్ ఇన్ సో యాజ్ టు బేర్ ఫ్రూట్స్ అవుట్ వర్డ్.
1: నూతనమైన సంవత్సరం కదా, ఈ సంవత్సరంలో ఏ మార్పు జరుగుతుంది అని మీరు భ్రమించవచ్చు.
0: యు మే బి ఇమాజినింగ్ వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ విల్ ఫేస్ ఇన్ దిస్ న్యూ ఇయర్.
1: మీకు తెలుసును, ప్రతి దినం కూడాను జరుగుతున్నటువంటి యొక్క ప్రతిఫలము మీరు అనుభవిస్తూనే ఉన్నారు.
0: In fact, we pass through several experiences every day.
1: ఈ జగత్తులో జరిగేటువంటి యొక్క సత్కర్మ దుష్కర్మలంతా కూడాను దినదినములకు పెరిగిపోతున్నవే కాని తరుగుటకు వీలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ గుడ్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ దే గో ఆన్ ఇంక్రీజింగ్ ఎవర్ అండ్ ఎవర్.
1: ప్రతి మానవుడు కూడాను సత్కర్మలు ఆచరించాలి.
0: ఎవ్రీ మ్యాన్ షుడ్ డూ గుడ్ యాక్షన్.
1: అందుకోసమనే ప్రతి మానవుడు కూడాను సత్సంగంలో మనం చేరాలి అన్నారు.
0: వీ షుడ్ necessarily join satsanga, good company.
1: Satsangam ante emiti?
0: What is satsang?
1: Sat anaga emi? Trikala bhajyam satyam.
0: Sat means that which is indivisible.
1: Moodu kalamulu yendukudunu maarpu chendinatvante sat.
0: Sat which does not change in all three periods of time.
1: Sat yokka sanghani manam koodali.
0: We should be in the company of such sat.
1: అప్పటికప్పుడు భజనలు చేసి అప్పటికప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి మనం విన్నటువంటివి అవి సత్సంగం కింద చేరవు.
0: ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ జాయినింగ్ భజన్ ఆర్ గివింగ్ ఏ టాక్ ఫర్ ద మోమెంట్ అండ్ ఫర్గెట్ దేర్ ఆఫ్టర్.
1: నీవు మొట్టమొదట మంచి మాటలు విను.
0: ఫస్ట్ లిసన్ టు గుడ్ వర్డ్స్
1: అనగా మంచి మాటలు విను, మంచి చూపులు చూడు, మంచివి ఇది విషయంలో కర్మలు ఆచరించు.
0: సో హ్యావ్ గుడ్ లుక్స్, గుడ్ లిసనింగ్ and involve in good deeds and actions.
1: ఇది మను చక్రవర్తి మానవులకు అందించినటువంటి ఒక మూడు ప్రధానమైనటువంటి మంత్రములు.
0: This is the message of Manu to humanity.
1: దీనిని మనం ధర్మశాస్త్రంలో పోయేటప్పుడు మనుశాస్త్రాన్ని ఆధారంగా తీసుకుంటారు.
0: This is coded in Manu Dharma Shastra.
1: మానవుడు ఈ మూడు మంత్రాలు మాత్రము నిత్య జీవితంలో అనుభవించాలి.
0: Man should experience these three mantras.
1: మంచిని చూడు, మంచిని చేయి, మంచిని తలంచు.
0: సీ గుడ్, డూ గుడ్, థింక్ గుడ్,
1: ఇంతే కాదు, ఇంతకంటే మనకి ఏం కావాలి?
0: వాట్ మోర్ యూ వాంట్?
1: ఈ మూడింటి ద్వారానే మనం మంచివారైపోతాం.
0: బై ఫాలోయింగ్ దీస్ త్రీ యు ఆర్ బౌండ్ టు బి గుడ్.
1: మొట్టమొదట మనం మంచిని చూడు.
0: ఫస్ట్ సీ గుడ్.
1: శృణ్వంతు విషే అమృతస్య పుత్రః, మంచిని విను.
0: హియర్ గుడ్.
1: మంచిని చేయి.
0: డూ గుడ్.
1: ఇలాంటి చేసినప్పుడే మనకు మంచి ఫలితం లభిస్తుంది.
0: When you act like that, you are bound to be good.
1: ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను ఎన్నో కర్మలు ఆచరిస్తున్నాడు.
0: In this world, man undertakes many actions.
1: ఈనాడు లోకంలో సంభవించినటువంటి యొక్క భయభ్రాంతులకు మూల కారణము మన యొక్క దుర్మార్గ సంకల్పములే.
0: Only the wicked thought which is responsible for all the fear and cruelty that we find in the world.
1: ee durbhavamlo manu nunchi duram kavalante dussangamlo manu cheri koncham abhirudhi parchukuntunnam.
0: In fact you are in bad company and promoting bad evil thoughts in you.
1: ee enaati kodunu chinichadu.
0: Well, you never be able to be
1: satsangamlo develop chesko.
0: Develop satsang,
1: abhirudhi chesko.
0: Develop it more and more.
1: ఆ సత్సంగం చేత ఏది కనిపించినా మంచిగా నీవు భావించు.
0: When you are in satsanga, whatever that you see
1: is good. గొప్ప విరోధి నీకు ఎదురైపోయినాడు.
0: You face your enemy.
1: ఆ ఎరువు విరోధి అయినటువంటి వాడు ఎదురుగా వచ్చినప్పుడు దుర్మార్గుడా, నువ్వు నాకు ఇటువంటి అపకారం చేశావు అని వాడిపైన మనం ఉట్టిపడకూడదు.
0: When once you face your enemy, don't be angry, saying that you are the victim of his cruelty.
1: Plus, plus, plus.
0: It only adds
1: ఈ కోపము వాడి కోపము రెండు చేరేటప్పటికి కోపం మరింత మర్చిపోతుంది.
0: ఇట్ విల్ గో ఆన్ యాడింగ్ ప్లస్ అండ్ ప్లస్.
1: నీ దుర్మార్గుడైనటువంటి దేశి నీకు ఎదురుకు వచ్చినప్పుడు హలో మిత్ర, హౌ ఆర్ యూ అని అడిగితే ఎంత ఆనందం ఇస్తుంది.
0: దెన్ యూ ఫేస్ యూ వర్స్ట్ ఆఫ్ యువర్ ఎనిమీ అండ్ సే హలో హౌ ఆర్ యూ, యూ విల్ బి హ్యాపీ.
1: అప్పుడు వాడు కూడా నువ్వు ఫ్రెండ్ అయిపోతాడు.
0: అండ్ హీ టు బికమ్స్ యువర్ ఫ్రెండ్.
1: నీవు వాడితో ఫ్రెండ్ అయిపోతావు.
0: అండ్ యూ ఆల్సో.
1: ఆనాటి నుండి ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ గా మారిపోతుంది.
0: దేర్ ఆఫ్టర్ బోత్ ఆఫ్ యూ బికమ్ ఫ్రెండ్స్.
1: కనుక నీవు పలుకరించేటువంటి పలుకు నువ్వు మృదుమైనటువంటిగా పలికించు.
0: సో స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: వారిని మన ప్రేమగా మనం ఉచ్చరించినప్పుడు మన ప్రేమ కూడా వారి ప్రేమతో చేరి ఏకమైపోతుంది.
0: దెన్ వన్స్ యూ టాక్ టు పీపుల్ లవింగ్లీ, దిస్ లవ్ వుడ్ మిక్స్ విత్ ద లవ్.
1: కనుక మనం ఈనాటి దేశము ప్రపంచంలో జరిగేటువంటి యొక్క క్రోధములు ఇవన్నీ తగ్గిపోవాలంటే మన క్రోధములు దేశములు చల్లార్చడానికి మృదుమైనటువంటి మాటలు రావాలి.
0: ఇన్ ఆర్డర్ టు పాసిఫై హేట్రెడ్ అండ్ యాంగర్ వీ షుడ్ టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: ఆ పవిత్రమైనటువంటి ప్రేమనే నీ యొక్క పవిత్రమైన ప్రేమను పెంచుతుంది.
0: ఇట్స్ ఓన్లీ ది సీక్రెట్ లవ్ విచ్ విల్ ఇంక్రీస్ డే బై డే.
1: ప్రేమ పలిచేటప్పటికి శాంతి ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ యూ షేర్ దిస్ లవ్ దేర్ విల్ బి పీస్ అబైడింగ్.
1: దేర్ ఇస్ కాన్ఫిడెన్స్,
0: దేర్
1: ఇస్ లవ్.
0: వేర్ దిస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
1: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్.
0: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
1: ఇంక దేశం ఎక్కడుంది?
0: దెన్ వేర్ ఇస్ హేట్రెడ్?
1: కాబట్టి నీవు కాన్ఫిడెన్స్, మొట్టమొదటి నమ్మకాన్ని నీవు పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ డెవలప్ దిస్ కాన్ఫిడెన్స్, ద ఫెయిత్.
1: ఆ నమ్మకాన్ని నీవు పెంచుకున్నప్పుడే నీ నుంచి శాంతం ఏర్పడుతుంది.
0: అండ్ దేర్ ఆఫ్టర్ యుల్ డెవలప్ పీస్.
1: కనుక శాంతం మనకు కావాలంటే మన ఉన్నటువంటి ఒక ద్వేషాన్ని మనం దూరం చేసుకోవాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు బి పీస్ఫుల్,
1: విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: Develop this confidence, faith in God.
1: దేవ స్వరూపులారా, విశ్వాసమే మనకు నిజమైన శ్వాస.
0: విశ్వాస, ఫెయిత్ ఈ శ్వాస.
1: కానీ ఈనాటి విద్యార్థులకు కూడాను, బాల బాలికలకు కూడాను చాలా దుర్మార్గమైన భావాలు అభివృద్ధి అవుతున్నాయి.
0: Today the students, boys and girls, have got all evil thoughts behind.
1: ఈవిల్ థాట్ కాదు,
0: క్రికెట్ థాట్స్, క్రికెట్ థాట్స్.
1: కనుక ఈ యొక్క చెడ్డ భావాలను మన హృదయంలో చేరనివ్వకుండా చూసుకోవాలి.
0: సో వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ సచ్ క్రికెట్.
1: నీవు ఎంతో అనుభవించావు,
0: యూ ఎక్స్పీరియన్స్ అ లాట్.
1: దానికి తగినటువంటి గ్రాటిట్యూడ్స్ నీవేమిస్తున్నావు?
0: డూ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్
1: భగవంతు ఏని కూడాను తత్ఫలితాన్ని ఇవ్వమని కోరడు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనింగ్ ఇన్ రిటర్న్.
1: నీ తత్ఫలితం కోసం భగవంతుడు ఏనాడు కాచుకోడు.
0: అండ్ గాడ్ నెవర్ వెయిట్స్.
1: కానీ డూ యువర్ డ్యూటీ.
0: బట్ డూ యువర్ డ్యూటీ.
1: నీ యొక్క కృతజ్ఞత నీవు చూపుకోవాలి.
0: యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్.
1: కృతజ్ఞత లేనిటువంటి మానవుడు క్రూరుని కంటే హీనుడు.
0: ద వన్ విదౌట్ గ్రాటిట్యూడ్ ఇస్ ద వర్స్ట్ రిచ్.
1: నీవు ఎన్నో అనుభవిస్తున్నావు.
0: యూ హ్యావ్ మెనీ.
1: ఎన్నియో నీవు అందుకుంటున్నావు.
0: అండ్ యూ రిసీవ్ మెనీ.
1: ఎన్నియో విధంలో నీవు అభివృద్ధి వస్తున్నావు.
0: అండ్ యూఆర్ ప్రోగ్రెసింగ్.
1: కానీ అభివృద్ధి చేసినటువంటి వాడు, అందింపు చేసినటువంటి వాడు, వారికి తగినటువంటి కృతజ్ఞత నీవు ఇవ్వాలి.
0: యూ షుడ్ సర్టన్లీ బి గ్రేట్ఫుల్ టు ద వన్ ఫ్రమ్ హోమ్ యూ రిసీవ్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: తల్లి నవమాసంలో మోసి కష్టములకు లోబడి అన్ని విధాలా నీకు సహింప చేసుకుని ఆ బాధలను నీవు భరింప చేసుకుని నిన్ను ఎంతో పోషిస్తూ వచ్చింది.
0: ఇట్స్ ఓన్లీ ద మదర్ హూ గేవ్ బర్త్ టు యూ, ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ద పెయిన్.
1: అట్టి బాధపడి నిన్ను పెంచినటువంటి తల్లికి నీవు ఎంత కృతజ్ఞత అందించాలి?
0: వాట్ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ షుడ్ యు ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్ మదర్?
1: అందువల్లే మాతృదేవో భవ.
0: సో ఇట్ ఈస్ సెడ్,
1: ఆమె నీకు దేవత సమానం.
0: మదర్ ఇస్ గాడ్, ట్రూలీ స్పీకింగ్.
1: పితృదేవో భవ,
0: ఫాదర్ ఇస్ గాడ్.
1: ఆ యొక్క తండ్రి ఎన్నియో విధంలో చదివించి అభివృద్ధి చేసి ధనమును సంపాదించి తాను కడపైన ఎండబెట్టుకుని పిల్లల్ని పోషిస్తాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫాదర్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ, సాక్రిఫైసింగ్ హిజ్ ఓన్ కంఫర్ట్, ఎర్నింగ్ మనీ.
1: అట్టి శ్రమకు వచ్చినటువంటి తండ్రికి నీవేం కృతజ్ఞత అందిస్తున్నావు?
0: వాట్ గ్రాటిట్యూడ్ యూఆర్ షోయింగ్ టు యువర్ ఫాదర్?
1: నీవు ఈనాడు ఈ తల్లికి తండ్రికి ఏ కృతజ్ఞత అందించావో అదే రేపటి దినము నీ కుమారుడు, నీ బిడ్డలు నీకు అదే గతిని అందిస్తారు.
0: ద కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దట్ యు ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్ టుడే విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్.
1: కానీ పది మంది ఎదురుగా మాత్రం మంచి పలుకులు పలికేది.
0: యూ స్పీక్ సో నైస్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్.
1: లోపల చూస్తే దుర్మార్గమైన భావాలు పెంచుకుంటూ ఉండే.
0: దేర్ ఇస్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ విత్ ఇన్.
1: ఇది ఏ రాక్షసత్వము అన్నారు.
0: దిస్ ఇస్ డెమోనిక్ టెంపర్మెంట్.
1: రాక్షసులకు రాత్రిపూట చాలా ధైర్యం వస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ డెమన్స్ ఆర్ కరేజియస్ ఇన్ నైట్స్.
1: పగల పూట ఏమాత్రము జ్ఞానం ఉండదు.
0: ఇన్ డే టైమ్ దే ఆర్ పవర్లెస్.
1: అనగా రాత్రి అనగా ఏమిటి? ఒక విధమైనటువంటి దుర్గుణములతో కూడినటువంటిది.
0: ద నైట్, ద డార్క్నెస్
1: సింబలైజ్, అజ్ఞానము అనేటువంటిదే రాత్రి.
0: సింబలైజెస్ ఇగ్నోరెన్స్.
1: సుజ్ఞానం అనేటువంటిదే పగలు.
0: అండ్ విజ్డమ్ ఇస్ డే టైమ్.
1: అజ్ఞానం అనేటువంటి రాత్రిలో నీవు పోయినప్పుడు నీకు అన్ని చెడ్డవే కనిపిస్తాయి.
0: ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యూ ఎన్కౌంటర్ ఓన్లీ బ్యాడ్.
1: కనుక ఈ చీకటిని ఆశించేటువంటి వాడు రాక్షసుడు తప్ప మనిషి కాడు.
0: సో ద వన్ హూ వాంట్స్ దిస్ డార్క్నెస్ ఇస్ ఎ డెమన్.
1: మనం దుర్మార్గాన్ని ఆశించేటువంటి వారు మనం మానవులం కాదు.
0: If you are cruel, you are not a true man.
1: Sunnati vishe amrutasya putraha, manavudu amruta putrudu.
0: You are the son of immortality.
1: Jantu naam narajanma dullabham, manava janmam chala dullabhamainatundi.
0: Human life is rarest.
1: Atti dullabhamainatundi manava janma etti kudanu రాక్షసుల వలె ప్రవర్తించడం ఇది చాలా పొరపాటు.
0: హ్యావింగ్ హ్యాడ్ ద రేర్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ యూ కెనాట్ కండక్ట్.
1: కృతజ్ఞత ఉంటుండాలి.
0: యూ షుడ్ షో గ్రాటిట్యూడ్.
1: మృగములకైనా ఒక ప్రేమ యొక్క అద్దు ఉంటుండాలి.
0: ఇన్ అనిమల్స్ దే యూ ఫైన్ లవ్.
1: కానీ ఈనాటి మానవునికి ప్రేమ యొక్క అద్దు లేదు.
0: మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో లిమిట్స్ వాట్స్ ఎవర్.
1: దీనికి తగినటువంటి ఒక కృతజ్ఞత లేదు.
0: హీ హ్యాస్ నో గ్రాటిట్యూడ్.
1: కనుక మానవులై పుట్టినందుకు మానవులుగా మనం బ్రతికి మానవులుగా జీవించి మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
0: సో హ్యావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, వీ షుడ్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్, ఎండ్ అవర్ లైఫ్ యాజ్
1: మానవుడు. కూడా దైవ స్వరూపుడే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ది పర్సోనిఫికేషన్ ఆఫ్
1: దైవ స్వరూపుడు కానటువంటి మానవుడు దైవత్వంలో కాలరాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ ఆర్ నాట్ డివైన్.
1: ప్రేమ స్వరూపులారా.
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: అందరిని మరి ప్రేమించండి.
0: లవ్ ఆల్,
1: ఏ మాత్రం కించిత్ కూడాను ద్వేషాన్ని మీ హృదయంలో పెట్టుకోకండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ హెట్రెడ్ ఆర్ ఎనిమిటీ.
1: అందరిని సహనభావంతో చేర్చుకోండి.
0: జాయిన్ ఫ్రెండ్షిప్,
1: దీనిని వేదం మొట్టమొదటి చెప్పింది.
0: దిస్ ద డిక్లరేషన్ ఆఫ్
1: భవతు, సహనము పొందుతూ.
0: The Veda says, let's grow together, live
1: kalasi
0: together. Let's move together.
1: Kalasi melasi perugudam.
0: Let's grow together.
1: Kalasi melasi telusukunna telivini poshinchudam.
0: Let's grow in intelligence.
1: Kalasi melasi kalataleka chelivito jeevinchudam anindi.
0: Without any conflict or enmity, let us grow in friendship together.
1: Intati pavitramainatuvanti bodalu vedam andinchinappatikini,
0: though that has been the sacred teaching of Veda,
1: alanti pavitramaina vedalu marchipothunnaru.
0: People are forgetting them.
1: దుర్మార్గమైనటువంటి దుష్టభావం పెంచుకుంటున్నారు.
0: దే హావ్ బీన్ డెవలపింగ్, ఫాస్టరింగ్ ద బ్యాడ్.
1: మానవత్వానికి తగినటువంటి గుర్తే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ బిఫిటింగ్ మ్యాన్.
1: ఇది మానవత్వంతో ఉండినటువంటి దానవత్వమే.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ దిస్ అవేర్నెస్ ఇన్ మ్యాన్.
1: ఎప్పుడు నవ్వుతూ ఉండాలి.
0: యూ షుడ్ గో ఆన్ స్మైలింగ్.
1: ఆనందంగా ఉంటుండాలి.
0: యూ షుడ్ బి బ్లిస్ఫుల్.
1: ఆనందమే మానవుని యొక్క స్వభావము.
0: బ్లిస్ ఈజ్ యువర్ ట్రూ నేచర్.
1: ఈ స్వభావనామ సంవత్సరము.
0: అండ్ దిస్ ఈస్ ది ఇయర్ ఆఫ్ బ్లిస్.
1: ఈ సంవత్సరం అంతా అందరూ ఆనందంగా జీవించండి.
0: May you all spend your life blissfully this year.
1: Andaru premato jeevinchandi.
0: Lead your life full of love.
1: Andaru anyonyatto koodi kalisimelchamundandi.
0: Live together in friendship and coordination.
1: Aanandam akkade manaku labhistundi.
0: The true bliss you acquire there.
1: Kanuka manam nityanandam,
0: the eternal bliss, supreme bliss,
1: jnanamurtim,
0: the one of wisdom,
1: dvandvatitam,
0: non dual,
1: gagana sadrisham,
0: ethereal,
1: tattvamasyadilakshyam,
0: the ultimate is the aim, one,
1: nityam,
0: eternal,
1: vimalam,
0: pure,
1: achalam,
0: unmovable,
1: sarvadi sachibhutam,
0: which is an eternal witness,
1: bhavatitam, trigunarahitam,
0: it's beyond all sentiments and attributeless.
1: ఇట్టి ఆనందం మన చెంత ఉండగా మనం ఎందుకు ఇంత దుర్మార్గానికి కోల్పడుతున్నాం?
0: When that bliss is true nature, why are you so wicked?
1: ఇది మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
0: It's contrary to human life.
1: కనుకని అందరూ మానవాకారంతో ఉన్నటువంటి దేవతలుగా మీరు భావించండి.
0: Consider that all of us are deities, devatas, divine.
1: దైవాన్ని ప్రేమించినట్టుగా అండు.
0: Whosoever you love, consider that you love God.
1: అంటే ఎవరికో చేస్తున్నా నమస్కారం కాదు, నా దైవ స్వరూపానికి నమస్కారం చేస్తున్నా.
0: When you do namaskar, understand it goes to God only.
1: ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించండి.
0: Offer respects, namaskar to everyone.
1: ప్రతి ఒక్కరిని ప్రేమించండి.
0: Love all.
1: ఎవరిని ద్వేషించకండి.
0: Don't hate anybody.
1: ఆ ద్వేషం నీకే ప్రతిబింబంగా వస్తుంది.
0: The hatred will come back to you as reflection.
1: ఆ ప్రతిబింబంగా వచ్చినటువంటి ద్వేషము నిన్ను ఎన్ని విధాలుగా హింసిస్తుంది.
0: The hatred that comes to you as reflection will make you suffer.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ ప్రేమని పెంచుకోండి.
0: డెవలప్ లవ్ ఫస్ట్.
1: ప్రేమని మీరు అనుభవించండి.
0: ఎక్స్పీరియన్స్ లవ్.
1: జీర్ణించుకోండి.
0: డైజెస్ట్.
1: ఆ జీర్ణించుకున్న ప్రేమను 10 మందికి పంచండి.
0: ది లవ్ డైజెస్టెడ్ అండ్ అసిమిలేటెడ్ మస్ట్ బి షేర్డ్.
1: స్వభావనామ సంవత్సరం యొక్క ప్రధానమైనటువంటి యొక్క సందేశము.
0: దిస్ ఇస్ ది చీఫ్ అండ్ ది మెయిన్ మెసేజ్ ఆఫ్ లవ్ ఫర్ దిస్ ఇయర్.
1: మానవులం కాదు.
0: యూఆర్ నాట్ హ్యూమన్.
1: మనం మానవులం కాదు.
0: వీఆర్ నాట్ హ్యూమన్.
1: దైవ ప్రతిబింబాలు మనము.
0: వీఆర్ ది రిఫ్లెక్షన్.
1: ఈ దైవ ప్రతిబింబాలైన మనము దైవ ప్రతిబింబంగానే మనం జీవించాలి.
0: సో వీ షుడ్ లీడ్ ఎ బిఫిటింగ్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
1: ఈ రిఫ్లెక్షన్, ఈ రియాక్షన్, ఈ రీసౌండ్ మూడింటిని మనం పెంచుకున్నప్పుడే మన మాటలు, మన యొక్క యాక్షన్, మన యొక్క చేష్టలు అన్ని పవిత్రమైనవిగా ఉంటాయి.
0: సో వెన్ యూఆర్ ఫుల్లీ అవేర్ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్, ఆల్ ద వర్డ్స్ దట్ వీ అటర్, ఆల్ ద డీడ్స్ దట్ వీ డూ,
1: నిత్య జీవితంలో తెల్లవారి లేచింది మొదలుకొని ఏదో పరుల చింతలు పెట్టుకోకండి.
0: డోంట్ థింక్ ఆఫ్ అదర్స్.
1: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దున పద్దు లేక వెలమందగ చేయుచు జీవితంబు నీ విద్యలు దారవోసి అరవిందదాచుని విస్మరించి నీవే పెద్ద సుఖము పొందితివి. ప్రీతికి తెలుపు మానవ.
0: ఓ మ్యాన్, ఎంక్వైర్ యువర్ సెల్ఫ్ క్లియర్లీ. ఫ్రమ్ డాన్ టు డస్క్ యూ స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ ఆల్ ద నాలెడ్జ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఫర్గెటింగ్ గాడ్, వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ హ్యావ్, వాట్ ప్లెజర్ యూ హ్యావ్ ఇన్ దిస్ లైఫ్.
1: మనం నిద్ర నుంచి లేచి ఏం పని చేస్తున్నాము?
0: వాట్ ఈస్ దట్ వీ డూ ఎవ్రీ డే?
1: ఎప్పుడు కోపంతోనే లేస్తున్నాము.
0: వీ గెట్ అప్ రైట్ ఫ్రమ్,
1: కొట్టాడుతోనే లేస్తున్నాము.
0: వీ స్టార్ట్ ఫైటింగ్.
1: ఈనాటి తల్లిదండ్రులు కూడా అదే స్థితిలోనే ఉంటున్నారు.
0: దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పేరెంట్స్ టుడే.
1: ఇంట్లో బిడ్డ లేచేటప్పటికి తల్లిదండ్రులు పోట్లాడుతూ ఉంటారు.
0: బై ద టైమ్ ద చైల్డ్ గెట్స్ అప్,
1: ఈ పోటీ
0: వాచింగ్ ద పేరెంట్స్
1: ఫైటింగ్ కొట్టాడుతూ వస్తారు.
0: అండ్ దెన్ దే స్టార్ట్ ఫైటింగ్, రెస్లింగ్.
1: యద్భావం తద్భవతి. తల్లిదండ్రుల యొక్క భావములే పిల్లలకు వచ్చేసేస్తుంటాయి.
0: ద ఫీలింగ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ సీన్ యాజ్ రిఫ్లెక్షన్స్ అమంగ్ చిల్డ్రన్.
1: కనుకనే మొట్టమొదటి తల్లిదండ్రులు శాంతంగా నిద్ర లేయాలి.
0: Therefore, parents should get up peacefully. They should talk smilingly. And that will come back in the form of reflection. Children speaking smiling. Therefore, if you want your children to be educated, the parents should be
1: angry.
0: Under any circumstances, don't give scope for hatred. We have troubles.
1: దుఃఖాలు వస్తుంటాయి.
0: We have misery.
1: వచ్చినా కూడా మనం దాన్ని లెక్క చేయకూడదు.
0: Don't be mindful of
1: them. ఏం చెప్పాను మొట్టమొదట?
0: What did Bhagavan tell us?
1: అహం ఏతత్ నా అన్నారు. అహం ఏతత్ నా. నేను ఈ దేహం కాదు.
0: I am not the body. That's what Bhagavan said.
1: అహం ఆత్మను.
0: I am Atma, the spirit.
1: ఏతత్ నా నా నా. నేను ఈ దేహాన్ని కాదు.
0: I am not the body.
1: దీన్ని ఆధారం చేసుకుంటే నా నేను ఈ దేహం కాదు.
0: I'm not the body.
1: దేహానికి సంభవించినటువంటి బాధలు కష్టములు మంది కాదు.
0: The suffering, the trouble of the body.
1: ఆ విధంగా దీన్ని సాధించాలి.
0: So I should identify myself with the spirit. You all
1: నేను చేసి మీకు చూపిస్తున్నాను.
0: Bhagavan does and demonstrates to us.
1: ఇది దేహము.
0: This is the body.
1: కానీ I am not body.
0: Bhagavan is not the body.
1: I am Atma.
0: Bhagavan is supreme.
1: ఈ దేహానికి సంభవించినటువంటి బాధలు ఏవి కూడా నేను లక్ష్యం చేయను.
0: So no trouble of this body will ever bother him.
1: ఎన్ని విధములైనటువంటి బాధలు వస్తుంటాయి దేహానికి.
0: So many troubles do come.
1: బాధలకు సంబంధించినటువంటి వారిని మనం లెక్క చేయకూడదు.
0: You should never bother yourself.
1: కష్టం నుంచి పుట్టినటువంటి దేహము.
0: In fact, the body
1: undergoes trouble.
0: And it has
1: కష్టం అనుభవించక తప్పదు.
0: It must face difficulties.
1: కనుక మనం దీనికి లెక్క చేయకుండా మనం పోవాలి.
0: సో డోంట్ బి ట్రబుల్డ్ బై దీస్ ప్రాబ్లమ్.
1: ఇది దేహం యొక్క సహజము.
0: ఇట్స్ క్వైట్ నేచురల్ టు బాడీ.
1: యొక్క సహజము.
0: బట్ యు ఆర్ ది ట్రూ సెల్ఫ్.
1: ఆత్మ సహజాన్ని నేను ఫాలో చేయాలి కానీ దేహ సహజాన్ని మనం ఫాలో చేయకూడదు.
0: ఫాలో ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మ, నాట్ ఆఫ్ ద బాడీ దేహ.
1: కనుకనే మనం దేహాత్మ భావాన్ని ఏమాత్రం అభివృద్ధి పరచుకోకూడదు.
0: సో డోంట్ డెవలప్ బాడీ ఐడెంటిఫికేషన్.
1: మనినపు కొంప.
0: It's full of dirt.
1: రోగమున బ్రగ్గెడు సేవక గంప.
0: Full of afflictions.
1: జాతి సంచలనము పొందు దుంప.
0: It perinates life after life.
1: సాగర మీద గలేని కంప.
0: It cannot cross across
1: the swamp. అమ్మల పదలమ్మ మనమెప్పు దలంప.
0: It's full of bones.
1: నే నిశ్చలమని నమ్మబోకు మనసా.
0: Oh mind, never think it is permanent.
1: హరిచింతన ఆచరించవే.
0: Think of God only.
1: దైవ చింతన చేయి.
0: Think of God fervently.
1: ఈ అనిత్యమైనటువంటి దేహ చింతన నీవు ఎందుకు చేస్తావు?
0: Why do you think of the body which is
1: temporary? వస్తాయి పోతాయి.
0: They come and go.
1: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: They're all like passing
1: clouds. ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలు.
0: That's nature.
1: కానీ ఆత్మ లక్షణము అది ఒక్కటే.
0: But the quality of Atma is permanent.
1: సమత్వంగా చూసుకోవటమే ఆత్మ లక్షణం.
0: To develop the spirit of equanimity is the quality of the self.
1: లెక్కలు కొన్ని వస్తుంటాయి పోతుంటాయి.
0: The troubles of the body come and go.
1: ఎంత నొప్పి అయినా కూడా నేను నడుస్తూనే ఉంటుంటాను.
0: In spite of the pain.
1: అన్ని చూస్తూనే ఉంటాను.
0: In spite of the pain.
1: అందరితో మాట్లాడుతూనే ఉంటాను. దీన్ని లెక్కనే చేయను.
0: In spite of pain, Bhagavan walks all of us
1: watch.
0: Bhagavan has no feeling like this mine, my body.
1: ఇది నాది కాదు.
0: This is not mine.
1: ఇది కర్చీఫు.
0: This kerchief.
1: ఇది నాది కాదు. బయటది.
0: Kerchief is outside.
1: కాబట్టి దీనికి ఎంత మలినమైతే నీకేమి?
0: It may be dirty. How are you bothered?
1: ఎన్ని బాధలు కలిగితే నీకేమి?
0: It may be spoiled.
1: ఎన్ని కట్టు కడితే నీకేమి?
0: Well, it may be abandoned.
1: నీవి కాదు వస్త్రంవి.
0: And it all belongs to
1: అదే రీతిగాని ఈ దేహంకు వచ్చినటువంటి బాధలు దేహమే కానీ నీవి కాదు.
0: సో ఆల్ ది ట్రబుల్స్ బిలాంగ్ టు ద బాడీ బట్ నాట్ యువర్ సెల్ఫ్.
1: దేహము పాంచభౌతికము.
0: The body is full of sins.
1: దేహం కూలక తప్పదు ఎప్పుడు.
0: It's bound to fall someday.
1: దేహి నిరామయుండు.
0: But the indweller is permanent.
1: కణుదింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
0: The indweller has no beginning nor end. Liberation or bondage.
1: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
0: Truly speaking, that indweller is God.
1: స్వరింపగా ఆత్మ సాక్షి అయి.
0: And he remains as witness.
1: ఆ దేహి దేవుడు ఆత్మనే.
0: And that inveller. Then why do you think of the body?
1: ఈ దేహానికి వచ్చిన దానికి నీవెందుకు చింతిస్తావు?
0: Why are you worried of the body?
1: ఈ చింతపడటం మంచిది కాదు.
0: Don't.
1: ఎవరో నిన్ను తిట్టారనుకుంటావు.
0: You think somebody accused
1: you. అని నీవు తెలుసుకుని నువ్వు బాధపడుతుంటే ఇది ఎవరికి సంబంధం?
0: Then if you go on worrying about all the accusations and charges, don't suffer.
1: వాడు తిట్టిన వాడు చెడ్డ తిట్లు తిట్టే అవి గాల్లో కలిసిపోయినాయి.
0: The critic who accuses you may say anything, but it will all go.
1: మంచి తిట్టే తిట్టే చేస్తే అది నీ మనసులో నిలిచిపోతాయి.
0: If all the praises will stay in you,
1: ఏవి నీకు తగలవు.
0: In fact, nothing will
1: touch. ఏవి నీ దగ్గరికి రావు.
0: Nothing will be near you.
1: ఆ రానటువంటి దాన్ని ఎందుకు పిలిచి జగడం వేసుకోవాలి?
0: Then why do you worry yourself?
1: This is not mine. ఈ విధమైన దీంట్లో మనం దాన్ని తిరస్కరించిపోవాలి.
0: In this sort, you should reject this.
1: ఇలాంటి సత్యమైనటువంటి భావము, నిత్యమైనటువంటి తత్వము మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే మనం మానవులుగా రూపొందుతాం.
0: We should develop this eternal principle of truth, then we'll be true human.
1: నిజంగా ఈనాడు ఎంతనో పవిత్రమైనటువంటి సంవత్సరం ప్రారంభమైంది.
0: Today is the beginning of a sacred year.
1: అతి పవిత్రమైనది అంటూ మనం పవిత్రమైన భావాలు పెంచుకోవాలి.
0: We should first develop sacred thoughts.
1: పవిత్రమైన భావాలు పెంచుకొని ఈ సంవత్సరం నేను లైఫ్ అంతా కూడా కంటిన్యూ చేసుకుంటూ పోవాలి.
0: Let us spend throughout this year full of sacred thoughts and sacred actions.
1: మాత్రమే వచ్చినది కాదు.
0: It's not being simply limited here.
1: జీవితానికి సంబంధించినటువంటివి.
0: It's related to the whole life.
1: జీవితం పాంచభౌతికము.
0: And the body is after all senses.
1: ఇలాంటి పాంచభౌతికమైన జీవితము ఏమాత్రము బాధపడక తప్పదు.
0: అండ్ దిస్ బాడీ ఇస్ బౌండ్ టు సఫర్.
1: పడుతుంది పోతుంది.
0: అండ్ సఫర్స్ అండ్ లెట్ ఇట్ గో.
1: అది నీకు సంబంధం కాదు.
0: అండ్
1: ఈ సత్యశక్తిని నీ సంపాదించుకోవాలి, అది నీ సాధన.
0: అండర్స్టాండ్ ది మెసేజ్ ఆఫ్ ట్రూత్.
1: సాధన నువ్వు చేసుకోకుండా సాధన చేస్తున్నావు, సాధన చేస్తున్నాను.
0: You say that you take up spiritual practice.
1: Japamala tiputunnanu sadhana.
0: You go on rotating japamala talisman.
1: Vedato japamala tirugutuntadi, manasu ooranta tirugutuntadi.
0: Only beads go on moving, but the mind is round the market. It cannot be japa.
1: నువ్వు భగవంతుని చింత చేస్తున్నావు.
0: యు సే యు మెడిటేట్.
1: ధ్యానం చేస్తున్నావు, కూర్చొని నిశ్చలంగా కూర్చున్నావు.
0: యు మెడిటేట్ యాజ్ యు సిట్.
1: నీ దేహం నిశ్చలంగా కూర్చుంది కానీ
0: బాడీ స్టడీ,
1: కానీ నీ మనసు పరిపరి విధంలో పరిగెత్తిపోతుండాలి.
0: బట్ మైండ్ ఇస్ వేవరింగ్.
1: అట్ట కాదు,
0: చేసి
1: ఒక నిశ్చలంగా చేయాలి.
0: డూ ఇట్ విత్ ఆల్ స్టడీనెస్.
1: స్థిరమైనటువంటి చిత్తము,
0: స్టడీ మైండ్,
1: చలించని మనసును, భ్రమించని సృష్టిని మనం సాధించుకున్నప్పుడే నిజమైన సాధకులు అవుతాం.
0: కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, ది అన్వేవరింగ్ మైండ్ ఆర్ ఎసెన్షియల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: కోతికి కూడా చించలమైనటువంటి భావాలు వస్తాయి.
0: ద మంకీ ఆల్సో విల్ హ్యావ్ సో మెనీ.
1: కానీ అది వచ్చినా కూడా క్షణంలో దాన్ని మార్పు చేసుకుంటుంది.
0: బట్ ఇట్ విల్ బి ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్.
1: అది మంకీ కాదది, మ్యాన్ కైండ్.
0: బట్ ఇట్ షుడ్ నాట్ బి అవర్ షుడ్ నాట్ బి లైక్.
1: కానీ ఇప్పుడు మ్యాన్ ఏం చేస్తున్నాడు, మంకీ మైండ్ ని డెవలప్ చేసుకుంటున్నాడు.
0: బట్ టుడే మ్యాన్ ఇస్ డెవలపింగ్ మంకీ మైండ్.
1: మంకీ మైండ్ ని దగ్గరనే చేర్చకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ మంకీ మైండ్.
1: మ్యాన్ కైండ్.
0: It should
1: kind
0: be
1: ఉండాలి.
0: యూ షుడ్ బి కైండ్.
1: మ్యాన్ అంటే ఎట్లా ఉండాలి? త్యాగంగా, ఒక విధమైనటువంటి కరుణతో కూడి ఉండాలి.
0: మ్యాన్ షుడ్ బి ఫుల్ ఆఫ్ కైండ్నెస్ బికాస్ హీ బిలాంగ్స్ టు మ్యాన్ కైండ్.
1: పెంచుకోండి
0: అండ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ కైండ్నెస్.
1: ప్రేమ ముదిత మనసే కదు

0: పరమేశ్వరపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
0: మనం నోటితో గానం చేస్తూ చేతులతో ధ్యానం చేస్తున్నాం, తాళం వేస్తున్నాం.
1: యు సింగ్ అండ్ ఆల్సో క్లాప్. తాళ,
0: ఈ స్వరములకు తగినటువంటి తాళమే ఉండాలి.
1: As per the tune, there should be appropriate beat.
0: ఈ స్వరం కూడాను శృతికి తగినటువంటి, హృదయ శృతికి తగినటువంటి ఇదిగానే ఉంటుండాలి.
1: The tone also should be appropriate to the tune.
0: అది శృతిలయ రాగ తాళం.
1: That is what is tune and the beat.
0: ఈ శృతిలయ రాగ తాళంతో కూడినటువంటిది భారతదేశం.
1: This is Bharat.
0: Bharat and Bharata.
1: It has three letters.
0: Bharata.
1: Bha.
0: Bhavamto.
1: Full of bhava, feeling.
0: Ra. Ratito.
1: Ra. Rati. It's attached to
0: Ra. Ragamto undali.
1: It's full of tune. Raga.
0: Ta. Talamto cherari.
1: Ta. Tala the beat. Bharata.
0: Talamto kudratvantide. Bharata.
1: Bharata represents singing the glory of God with the tune and the beat.
0: ఈ త్యాగరాజ కీర్తనంత నేర్చుకుంటున్నారు.
1: We learn త్యాగరాజ
0: పాటలు పాడుతుంటారు.
1: We sing.
0: ఈ తాళం ఎక్కడ పోతుంటే తొడపైన వేసుకుంటుంటారు.
1: The beat they do it on their thighs.
0: రెండు చేతులు ఉంటుండాయి.
1: We have two hands.
0: కర్మేంద్రియములు ఐదు.
1: We got five.
0: జ్ఞానేంద్రియములు ఐదు.
1: Affection and cognition.
0: దశేంద్రియములతో కూడా చేరి తాళం ఇట్టి వేయాలి.
1: You should do this tala, joining both the hands.

0: ఎక్కడో పోతుంటాయి, కర్మేంద్రియాలు ఒక చెట్టు పోతుంటాయి, జ్ఞానేంద్రియాలు మరొక చెట్టు పోతుంటాయి.
1: The five senses of cognition, the five senses of action, they diversify. Naturally, our ideas, our thoughts will also go
0: varying. People
1: start singing the glory of God.
0: Samasti bhajana.
1: It is communicating.
0: Samasti.
1: Who started this?
0: Punjab lopala. గురునానక్ సమిష్టి భజన ప్రారంభించాడు.
1: ఇట్ ఇస్ గురునానక్ హూ స్టార్టెడ్ దిస్ కమ్యూనిటీ సింగింగ్.
0: అందరూ కలిసి అందరు కూడా ఒక నోటుతో పాడాలి భగవంతుని యొక్క నామం.
1: ఆల్ షుడ్ జాయిన్ సింగింగ్ సింగింగ్ కోరస్ ఫుల్ థ్రోటెడ్.
0: ఇట్టి పవిత్రమైన భావాన్ని ఆనాటి పవిత్రమైన మహర్షులు ఎంతనో కనిపెట్టారు.
1: దిస్ వాజ్ ద సీక్రెట్ థాట్ ఆఫ్ ద సీక్రెట్ పీపుల్ ఆఫ్ ద పాస్ట్. అవంతా
0: పక్కకు తోసివేశారు.
1: టుడే వీ హావ్ బ్రష్డ్ దెమ్ అసైడ్.
0: వీళ్ళ ఇష్ట ప్రకారం వెళ్ళిపోతున్నారు.
1: వీ యాక్ట్ యాజ్ పర్ అవర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: భగవత్ ప్రీతికరమైనటువంటివి మనం చేయాలి.
1: వీ షుడ్ డూ ఇట్.
0: గాడ్ ఇస్ ఇతి రామః రమింపచేసినటువంటి రాముడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ నేమ్ విల్ బి మోస్ట్ ప్లీజింగ్.
0: రమింపచేసినటువంటి వాడు రాముడు.
1: అండ్ రామ
0: ప్రేమించేవాడు రాముడు.
1: రామ లవ్స్.
0: కనుకనే దైవము ఒక్కడే. రామ కృష్ణ గోవింద నారాయణ ఈశ్వర ఎన్ని పేర్లు చెప్పుకున్నాయని ఒకే ఒక్క భగవామే.
1: దే మే బి ఎనీ నంబర్ ఆఫ్ నేమ్స్ లైక్ రామ కృష్ణ సో మెనీ బట్
0: అందరి పేర్లు వేరు వేరు ఉన్నప్పటి ఆత్మతత్వం ఒక్కటే.
1: Likewise, we have many names here.
0: ఏ పేరు స్మరించండి అది భగవంతుని యొక్క ప్రేమయే.
1: వాట్ ఎవర్ నేమ్ యూ సే ఇస్ గాడ్స్ నేమ్.
0: అంటే ఏకాత్మ భావాన్ని మీరు పెట్టుకుని దివ్యాత్మను మీరు దర్శించండి.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ సింథసిస్ హార్మనీ అండ్ వన్నెస్ డెవలప్ దట్ స్పిరిట్.
2: That was Bhagwan Baba stressing on the need to practice the noble quality of gratitude in his divine discourse delivered on 2nd April 2003 in Vrindavan. In this discourse, Bhagwan also mentions the three mantras that Emperor Manu has given the humans to sanctify their lives.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కాలం అనంతమైనటువంటిది,
1: టైమ్ ఈజ్ ఇన్ఫినిట్.
0: ఈ అనంత కాలంలో మన అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను పొందుతున్నాం.
1: ఇన్ దిస్ ఇన్ఫినిట్ టైమ్ వి పాస్ త్రూ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్.
0: ఈ అనుభూతులన్నీ కూడాను అప్పటికప్పటికీ ప్రత్యక్షమై తిరిగి అగోచరమవుతున్నవి.
1: దీస్ ఎక్స్పీరియన్సెస్ కన్ఫర్ రిజల్ట్స్ అండ్ వానిష్ దేర్ ఆఫ్టర్.
0: పునర్విత్తం మనము కొన్ని సమయంలో ధనమును కోల్పోతున్నాం.
1: At times we lose money.
0: కాని దీనికి విచారించనక్కర్లేదు.
1: We don't need to worry about it.
0: అది మరొక సమయం నందు ఈ ధనమే మనకు ప్రత్యక్షమవుతుంది.
1: The same money could be acquired later.
0: పునర్మిత్రం మనం అనేక మంది మిత్రులను కలుస్తుంటాం.
1: We meet many friends.
0: ఏ మిత్రుడు కూడాను మనకు శాశ్వతమైన మిత్రుడు జగత్తులో కానరాడు.
1: In this world, we don't find any single friend who remains with us permanently.
0: భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన మిత్రుల్లో ఏ శాశ్వతమైన మిత్రుడు కూడాను మనకు ఉండటం లేదు.
1: In this ephemeral, transient, momentary, physical world, we don't find any single permanent friend.
0: అలాంటి మిత్రులను ఎన్ని మందిలో మనం కోల్పోతున్నాము, తిరిగి సంపాదించుకుంటున్నాము.
1: We lose such friends quite a good number and then have friendship later.
0: పునర్పత్రి పునర్వసు. ఈ జగత్తును ప్రతి వ్యక్తి కూడాను అనేక విధములైనటువంటి యొక్క సుఖశాంతుల నిమిత్తమై గృహస్థ ఆశ్రమను ఆశ్రయిస్తున్నాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవన్ ఎక్స్పీరియన్సెస్ ది స్టేజ్ ఆఫ్ హౌస్ హోల్డర్ టు ఎంజాయ్ ద పీస్ అండ్ హ్యాపీనెస్.
0: కానీ ఏ పత్ని కూడాను ఏ పతి కూడాను శాశ్వతం కాదు.
1: నో హస్బెండ్ నో వైఫ్ ఇస్ పర్మనెంట్.
0: కొంతకాలంలో వారు మార్పు చెందుతున్నారు.
1: They change after some time.
0: పత్రిని కోల్పోయినా మరొక పత్రిని వివాహమాడి తాను సుఖజీవనం చేయవచ్చు.
1: If the wife is gone dead, one can get remarried.
0: పునర్వసు. భూములు సంపాదించుకుంటున్నాం.
1: We acquire land property.
0: కానీ కాలకర్మకారణ వశత్తు ఆ భూములను మనం కోల్పోతున్నాం.
1: Basing on the times and circumstances, we might lose the land property.
0: ధనమును కోల్పోతున్నాం.
1: We lose money.
0: తిరిగి రావటం లేదు.
1: And we don't get it back in full.
0: మిత్రులను కోల్పోతున్నాము.
1: We lose our friends.
0: తిరిగి ఆ మిత్రుడు మనకు లభ్యం కావటం లేదు.
1: And we don't get same friends.
0: భార్యను కోల్పోతున్నాము.
1: We lose
0: తిరిగి అట్టి భార్య మనకు లభ్యం కావటం లేదు.
1: Same wife, we don't get her back after her death.
0: భూమిని కోల్పోతున్నాము. తిరిగి అట్టి భూమి మనకు లభించటం లేదు.
1: ద ల్యాండ్ ప్రాపర్టీ వన్స్ లాస్ట్ కెనాట్ బి రిగైన్డ్ ఇన్ ద సేమ్ వే.
0: కానీ
1: బట్
0: నా శరీరం, ఈ శరీరధారి అయినటువంటి మానవుడు ఈ శరీరమును ఒక్కతూరి కోల్పోయినా తిరిగి ఈ శరీరం మనకు లభ్యం కాదు.
1: బట్ వెన్ వన్స్ ద బాడీ ఈజ్ లాస్ట్ డెడ్ అండ్ గాన్ ఇట్ కెనాట్ బి రిగైన్డ్.
0: కనుక శరీరం ఉన్నట్లే శాశ్వతమైనటువంటి ఒక ఆనందాన్ని సంపాదించి శరీరం ద్వారా లౌకికమైన, భౌతికమైన, ధార్మికమైన, ఆధ్యాత్మికమైన, వైజ్ఞానికమైనటువంటి ఆనందాన్ని అనుభవించాలి.
1: సో లాంగ్ వీఆర్ అలైవ్ ఇన్ దిస్ బాడీ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద వరల్డ్లీ హ్యాపీనెస్, ద రైచియస్నెస్, ద స్పిరిచువల్ బ్లెస్.
0: మానవుడు ఈ శరీరం ద్వారా అనేక సుఖశాంతులు పొందుతున్నాడు.
1: త్రూ దిస్ బాడీ మ్యాన్ ఎక్స్పీరియన్సెస్ పీస్ అండ్ హ్యాపీనెస్.
0: ధన కనక వస్తు వాహనాదులను అందుకుంటున్నాడు.
1: he also possesses conveniences
0: and కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు గురి అవుతున్నాడు.
1: He passes through experiences of anxieties, worries, troubles and turmoil.
0: ఈ అన్నింటికి మూల కారణం ఏమిటి?
1: What is the cause behind this?
0: మూలాధారం ఏమిటి?
1: What is the basis?
0: ఇది ధనేశన ధారేశన పుత్రేశన ఈశనాత్రయములే మూడు కూడాను మానవులకు ఇన్ని విధమైనటువంటి యొక్క సుఖ సంతోషములను ప్రాప్తిస్తూ ఉన్నాయి.
1: Man is happy because of the three kinds of attachments that he develops as time passes by: the property, the family, the wife and children.
0: అనేక మంది రాజులు ఎందరో ఎన్ని విధమైనటువంటి ధనమును ప్రోగు చేసుకున్నారు.
1: Kings acquired plenty of prosperity and property.
0: కానీ ఆ ధనమును వారి కనుముందే కోల్పోతున్నారు.
1: They lose the very same money they acquired right in front of them.
0: కనుక ధనము శాశ్వతం కాదు.
1: So wealth is not permanent.
0: ధనము ఎప్పటికూడాను మానవుని ఉద్ధరించలేదు.
1: Money will never emancipate you.
0: ధనము చేత మానవుడు శాశ్వత ఆనందాన్ని పొందలేడు.
1: Wealth will never confer permanent bliss.
0: ధనము చేత మానవుడు పవిత్రమైనటువంటి యొక్క స్థితిని అనుభవించలేడు.
1: The sacred exalted state cannot be attained by money.
0: ఆధ్యాత్మిక ధనమే నిజమైన ధనము.
1: It is the spiritual wealth that is the true wealth in spirit.
0: కనుక ఇట్టి ధనక్షణం వల్ల మానవుడు సుఖమునే మాత్రము అనుభవించటం లేదు.
1: So attachment to money will never give you happiness.
0: సుఖమును అనుభవించలేకపోయినప్పటికీ ధనము కావాలని ఆశిస్తున్నాడు మానవుడు.
1: Though he cannot experience happiness through money, yet he wants to acquire.
0: ధనము ఉండాలి.
1: Money is necessary, no doubt.
0: కానీ ఎంతవరకు పరిమితమైనటువంటి రీతిగా మనం అనుభవించాలి.
1: Yet it is required to certain extent, under certain limits.
0: కనుక ధనేశన అనేటువంటిది మానవుడికి సత్యనిత్యమైనటువంటి యొక్క సొత్తు కాదు.
1: So attachment to money is not permanent wealth of bliss and truth.
0: ధారేశన.
1: Next, ధారేశన.
0: కుటుంబ సంబంధమునందు ఆలుబిడ్డలను కలిగి అనేక సంపత్తుల చేత కొంతకాలం సుఖాన్ని అనుభవించవచ్చు.
1: With family, the wife and children, one can enjoy life with all the money and comfort.
0: ఇది కూడా సత్యనిత్యమైనటువంటి సుఖం కాదు.
1: It is not either a permanent eternal bliss.
0: ఇది కూడా అనిత్యమైనటువంటిది.
1: It is also
0: అసత్యమైనటువంటిది.
1: Passing phase.
0: అప్రమాణమైనటువంటిది.
1: And it's falsehood.
0: కనుక ధారేశన చేత సుఖాన్ని పొందుతామనుకోవటము చాలా వెర్రితనము.
1: It is foolishness to think that you will be blissful in this family life.
0: ఇక పుత్రేశన.
1: Then comes పుత్రేశన.
0: పుత్రుడు కావాలని ఆశిస్తుంటారు.
1: One wants a son.
0: తప్పక అవసరమే.
1: Yes, it is necessary.
0: పుత్రుడి వల్ల అనేక సుఖములు పొందుతామని ఆశిస్తుంటారు.
1: Many want to be happy by having a son.
0: కానీ ఇది కూడాను సత్యమైనటువంటిది కాదు.
1: It is not true either.
0: ధృతరాష్ట్రులకు అనేక మంది పుత్రులు పుట్టారు.
1: King Dhritarashtra had so many sons.
0: కానీ ఆ పుత్రుల వల్ల ఆ ధృతరాష్ట్రుడు ఏమైనా ఆనందాన్ని అనుభవించాడా?
1: Was he ever happy through his sons?
0: పుత్రుల వల్ల అనేక కష్టములకు నష్టములకు దుఃఖములకు నిందలకు నిష్ఠూరములకు కూడాను గురి అయ్యాడు ధృతరాష్ట్రుడు.
1: Dhritarashtra faced all kinds of blame, passed through troubles and difficulties because of his sons.
0: కుమారుల వల్లనే రాజ్యము కూడాను భ్రష్టు పట్టించుకుంటాడు.
1: The whole kingdom was subjected to total ruin because of his sons.
0: కొడుకులు పుట్టరే కౌరవేంద్రులకు అనేకులు వారిచే నేగతిని బడిసిన.
1: Though one may have many sons, do you think that they are happy?
0: పుత్రులేని ఆ సుఖులకుని పొందుందనే దుర్గతులు.
1: But don't you think that Sukha without sons, was he not happy?
0: కనుక పుత్రులు లేని వారికి కష్టమని పుత్రులు ఉన్నటువంటి వారికి సుఖమని మనం భావించకూడదు.
1: We should never feel that by merely begetting a son that will be happy, that happiness is distant.
0: గోవు పెరిగినప్పుడు దాని కొమ్మలు కూడా పెరుగుతుంటాయి.
1: And we also find the horns growing along with the buffalo.
0: కనుక పుత్రేశన అనేటువంటిది సుఖాన్ని ఆనందాన్ని అందిస్తుందని భ్రమిస్తున్నారు మానవులు.
1: సో
0: మానవేంద్రులకు అనేకులు వారిచే నేగతిని బడిసిన.
1: దో వన్ మే హ్యావ్ మెనీ సన్స్ డూ యూ థింక్ దట్ దే హ్యాపీ?
0: పుత్రులు లేని ఆ సుఖులకు పొందుందనే దుర్గతులు.

0: పుత్రేషణ అనేటువంటిది సుఖాన్ని ఆనందాన్ని అందిస్తుందని భ్రమిస్తున్నారు మానవులు.
1: మ్యాన్ ఇస్ డెల్యూటెడ్ బై ద ఫీలింగ్ దట్ విల్ బి హ్యాపీ బై బిగినింగ్ ఎ సన్.
0: ఒట్టి భ్రమనే.
1: దట్ వాస్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్.
0: ధనేషణ, ధారేషణ, పుత్రేషణ, ఈశనాత్రయములు మూడు కూడాను ముడివేసి మానవుణ్ణి అనేక విధమైనటువంటి చిక్కులకు గురి చేస్తున్నాయి.
1: మ్యాన్ ఇస్ బౌండ్ బై ద త్రీ ఫోల్డ్ రోప్, ది అటాచ్మెంట్ టువర్డ్స్ మనీ, ద వైఫ్ అండ్ సన్.
0: కానీ సత్పుత్రుడు ఒక్కడు ఉండినప్పుడు చాలు.
1: వన్ గుడ్ సన్ ఈజ్ ఎనఫ్. ఇన్ ఫ్యాక్ట్
0: దీనికి చక్కని ఉదాహరణము,
1: ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్,
0: ఇది చైత్ర మాసము.
1: దిస్ మంత్ ఈస్ కాల్డ్ చైత్ర.
0: రాముల యొక్క జన్మదినమునకు ప్రధానమైనటువంటి యొక్క నెల.
1: దిస్ ద మంత్ దట్ గేవ్ బర్త్ టు దట్ లార్డ్ రామచంద్ర.
0: చైత్రశుద్ధ నవమి రోజే శ్రీరామచంద్రుడు పుట్టాడు.
1: ఆన్ ద చైత్రశుద్ధ నవమి డే రామ వాజ్ బోర్న్.
0: కనుక ఈ చైత్ర మాసము చాలా చిత్రమైనటువంటి మాసము.
1: దిస్ మంత్ చైత్ర ఇస్ మిస్టీరియస్.
0: చిత్రంబులు,
1: పెక్యూలియర్.
0: త్రైలోక్య పవిత్రములు,
1: సీక్రెట్ ఆల్ త్రీ వర్డ్స్,
0: విత్తములు
1: అండ్ దట్స్ వెరీ ప్రాపర్
0: మిత్రములు,
1: సో క్లోజ్,
0: ముని జన వన పౌత్రములు,
1: అండ్ ఆర్ వెరీ మచ్ అడోర్డ్ బట్ ఆల్ ద సెయింట్స్ అండ్ సీయర్స్,
0: చరిత్రములు.
1: దట్ ఇస్ ద గ్లోరీ అండ్ ద హిస్టరీ ఆఫ్ ద లార్డ్.
0: అట్టి జనక మహారాజు యొక్క, దశరథ మహారాజు యొక్క ముగ్గురు భార్యలు ఎందుకూడను రెండవ భార్య ఏమాత్రం కూడాను ఏ చరిత్ర ఎందుకూడను మనకు కనిపించదు.
1: ఆఫ్ ది త్రీ వైఫ్స్ ఆఫ్ దశరథ, ద సెకండ్ వైఫ్ ఇస్ ద హర్ స్టోరీ హిస్టరీ ఈజ్ నాట్ వెల్ నరేటెడ్.
0: రాముల వల్ల కౌసల్యకు సత్కీర్తి కలిగింది.
1: కౌసల్య వాజ్ రిప్యూటెడ్ బికాస్ ఆఫ్ రామచంద్ర.
0: సుప్రభాతంలోనే కౌసల్య సుప్రజా రామ అని కౌసల్య పేరు మొట్టమొదట పెట్టారు.
1: వి బిగిన్ ద డే బై ఎక్స్టోలింగ్ ద మదర్ కౌసల్య.
0: కైక తన యొక్క భరతుని యొక్క రాజ్యమును అందిస్తాడనేటువంటి ఆశ చేతనే కైక భరతుణ్ణి అమితంగా ఆశించుతూ ప్రేమిస్తూ వచ్చింది.
1: కైక లవ్డ్ హర్ సన్ భరత బికాస్ షీ ఎక్స్పెక్టెడ్ దట్ హీఈస్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ కింగ్ ఆఫ్ ద కింగ్డమ్.
0: కానీ సుమిత్రకు ఎట్టి ఆంక్షలు లేవు.
1: సుమిత్ర హ్యాడ్ నో డిజైర్.
0: సుమిత్ర చాలా సద్గుణవంతురాలు.
1: సుమిత్ర వాజ్
0: సదాచారవంతురాలు,
1: ఆఫ్ నోబుల్ ఫ్రాంక్,
0: మితభాషి.
1: She talks
0: hita bhashi
1: and she talks in a pleasing
0: ilanti,
1: limited way.
0: Sumitraku perutaginaatvanti oka pravartana aa sumitri endu pradarshinchindi.
1: Sumitra behaved befitting her name given to her.
0: Aavaki iruvuru kumarulu puttaru.
1: She has two sons.
0: Yemiti vaari iruviki rajyamu dakkadu.
1: In fact
0: rajyamulo yelaru endukosam kumarulu.
1: What for are the two sons? They can't the legal heirs of the kingdom.
0: Appudu aa sumitra yavat prapanchamulake ఆదర్శవంతమైనటువంటి ఒక సేవాభావమును అందిస్తూ వచ్చింది.
1: ఇట్ వాజ్ ద మెసేజ్ ఆఫ్ సుమిత్ర, ద మెసేజ్ ఆఫ్ సర్వీస్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
0: శ్రీరామచంద్రుడు రాజైనప్పుడు,
1: వెన్ శ్రీరామ వాజ్ కింగ్,
0: నా కుమారుడు శ్రీరామచంద్రుడికి ప్రధానమైనటువంటి సేవకుడిగా రావాలి అని ఆశించింది.
1: సుమిత్ర వాంటెడ్ హర్ సన్ టు బి ది మెయిన్ సర్వెంట్ ఆఫ్ శ్రీరామ.
0: యజమానుడి ప్రక్కలోనే సేవకుడు ఉంటుంటాడు.
1: The servant should be by the side of the master.
0: నా కుమారునికి సేవకత్వమే ప్రధానమైనటువంటి రాజ్యత్వం.
1: That the kingdom, the greatness lies in being
0: servant.
1: My first son, Lakshmana, be in service to the Lord Rama.
0: రెండవ కుమారుడైనటువంటి ఒక శత్రుఘ్నుడు,
1: ద సెకండ్ సన్ శత్రుఘ్న,
0: భరతుడు రాజైతే ఆ భరతునికి తాను సేవకుడిగా నిలిచాలి.
1: షుడ్ సర్వ్ భరత ఇఫ్ హీ వర్ టు బి ద కింగ్ టు ఫాలో.
0: కనుక నేను సేవకత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని ఆ సుమిత్ర ఇంత పవిత్రమైన మార్గంలో తన కుమారుణ్ణి అర్పితం చేసింది.
1: దట్ వాజ్ ద సీక్రెట్ పాత్ చోజన్ బై సుమిత్ర, ద పాత్ డివైన్ సర్వీస్.
0: ఈ సుమిత్ర యొక్క భావములు ఎంత విశాలమైనటువంటివి, ఎంత ఘనమైనటువంటివి, ఎంత ఆదర్శవంతమైనటువంటివి ఒక్కతూరి రామచరిత్రను చదివినప్పుడు మీకు అర్థమవుతుంది.
1: ఇఫ్ యూ గో త్రూ ద హిస్టరీ ఆఫ్ శ్రీరామచంద్ర యూ నో ద క్యారెక్టర్ అండ్ ద రోల్ ఆఫ్ సుమిత్ర విచ్ ఇస్ సో మైటీ ఫర్ హైలీ నోబుల్.
0: రాములు అరణ్యవాసంలోకి వెళ్లే సమయం లోపల,
1: వెన్ రామ వాజ్ గోయింగ్ ఇన్ ఫర్
0: ఓడుమని ఏడుస్తూ ఉంటుండాలి.
1: అండ్ షీ ఫ్యాక్ట్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాజ్ క్రైయింగ్.
0: ఆ సమయం లోపల ఏడ్చినటువంటిది ఒక సుమిత్ర మాత్రమే.
1: ఇట్ వాజ్ ఓన్లీ సుమిత్ర హూ డిడ్ క్రై.
0: అక్క ఎందుకు నీవు భర్త పెంచడం?
1: వై షుడ్ యూ వారీ సిస్టర్?
0: నా కుమారుడైనటువంటి లక్ష్మణుడు రాములకు సేవకుడిగా వెళ్తున్నాడు.
1: మై సన్ లక్ష్మణ వుడ్ సర్టెన్లీ ఫాలో రామ్.
0: ఎట్టి ఆపదలు సంభవించవు.
1: దేర్ఫోర్ దే విల్ నాట్ ఫేస్ ఎనీ డిఫికల్టీ.
0: ఎట్టి ఇక్కట్టును సంభవించవు.
1: దేర్ విల్ బి నో ప్రాబ్లమ్స్.
0: రాములను కంటిరెప్ప వలె చూసుకుని కాపాడుతూ ఉంటాడు నా కుమారుడైన లక్ష్మణుడు.
1: మై సన్ లక్ష్మణ విల్ టేక్ ఎవ్రీ గుడ్ కేర్.
0: లక్ష్మణుడు వెళుతున్నాడు కనుక నీవు దుఃఖించడానికి

0: మాత్రం అవకాశం లేదు.
1: డోంట్ గ్రీవ్, డోంట్ ఫీల్ సారీ.
0: ఈ విధంగా ఏ తల్లి అయినా చెప్తుందా?
1: Will any mother speak like that?
0: రాములకు వరం ఇచ్చాడు కాబట్టి తాను అరణ్యానికి వెళ్ళవచ్చును, నా కుమారుడికి ఏమత్రం ఉంది కనుక నా కుమారుడు వెళ్ళనక్కర్లేదని తాను అడ్డు తగలవచ్చు.
1: In fact, Sumitra can argue this way. In Rama should go to exile and not her son.
0: Sumitra అడ్డు తగలలేదు.
1: Sumitra did not object.
0: రాములకు సేవ నిమిత్తమే పుట్టాడు.
1: In fact, he was born to serve Rama.
0: తన పనిముట్టును తాను వెంట తీసుకుని పోతున్నాడు.
1: Naturally, he is taking his instrument with him.
0: అది నేను పంపడం కానీ లక్ష్మణుడు వెళ్ళటం కానీ కాదు.
1: It is not anything great in sending him or Lakshmana following him.
0: రాముని యొక్క అధికారము.
1: And Rama has got every right.
0: కనుకనే లక్ష్మణుని ఆశీర్వదించి.
1: So he blessed Lakshmana.
0: నాయన నీవు సీతారామును చక్కగా చూసుకుని రా.
1: And mother blessed, let you take care of brother and sister. That was her blessing.
0: కౌసల్యకు ధైర్యమును బోధించింది.
1: And she gave all the courage to Kausalya.
0: ఇంకా భరతుడు.
1: భరతుడు
0: తన మేనమామ ఇంటి కైకేయి రాజ్యమునకు వెళ్తున్నాడు.
1: భరత వాస్ ప్రొసీడింగ్ టు హివర్స్ హిస్ అంకల్
0: శత్రుఘ్నకు ఏ మాత్రము కూడా ఇన్ఫర్మేషన్ లేదు, అనగా వార్తనకు అందలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో మెసేజ్ వాస్ కమ్యూనికేటెడ్.
0: రమ్మని కానీ పొమ్మని కానీ ఉండమని కానీ ఏమాత్రము చెప్పలేదు.
1: నో మెసేజ్ వాస్ సెంట్ టు హిమ్ ఈదర్ టు స్టే బ్యాక్ ఆర్ టు ఫాలో ఆర్ టు రిమైన్.
0: భరతుడు సంసిద్ధమై ఉన్నాడు.
1: అండ్ హి వాస్ రెడీ టు గో.
0: ఎందుకోసం?
1: వై?
0: భరతుని యొక్క సేవ కోసమని శత్రుఘ్నుడు సిద్ధమయ్యాడు.
1: శత్రుఘ్న వాస్ ఆల్వేస్ రెడీ టు సర్వ్ భరత.
0: కనుక ఈ విధమైనటువంటి తల్లులు కుమారులు కన్నందుకు సేవ నిమిత్తమై అర్పితం గావించుకునేటువంటి తల్లులు గొప్ప గొప్ప మహనీయులు భారత చరిత్రలో పవిత్రమైనటువంటి రీతిగా ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ద హిస్టరీ ఆఫ్ భారత్ దర్ ఆర్ మెనీ మదర్స్ హూ సాక్రిఫైస్ దేర్ సన్స్ టు స్పెండ్ దేర్ లైఫ్ టైమ్ ఇన్ సర్వీస్.
0: ఇంకా పత్నులు
1: అండ్ దెన్ ద వైఫ్.
0: కానీ శ్రీరామచంద్రుడి భార్య అయినటువంటి సీత జనక మహారాజు యొక్క కుమార్తె. నేను ఈ క్షణమైన కూడా ఈ జగత్తులో నేను ఉండలేను.
1: And Sita, the consort of Sri Ramachandra,
0: నీవే నా ప్రాణము, నీవే నా యొక్క తోడు.
1: Considered husband Rama as his very life.
0: క్షణమైన నేను ఈ జగత్తులోనే ఉండలేను.
1: And she can't bear the separation even for a moment.
0: తాను చాలా బాధపడింది.
1: And she was felt so sad for separation.
0: కానీ
1: but
0: ఊర్మిళ
1: then ఊర్మిళ.
0: ఈ ఊర్మిళ యొక్క పేరు కూడా రామాయణంలో ఎక్కడ కూడా కనిపించదు.
1: The name of Urmila is not also well narrated.
0: Urmila iruvulu kudunu chaala pavitramaitunte vyaktulu.
1: Sumitra and Urmila
0: are
1: noble
0: souls. Adarshavantamaitunte jeevithani andinchinatunte vyaktulu.
1: They led ideal lives.
0: Nitya jeevithamni arpitam gaavinchukunnatunte vyaktulu.
1: They sacrificed their lives.
0: Kanuka ee Urmila ఏ విధమైన యొక్క విచారం కూర్చు నోటు కాలేదు.
1: ఊర్మిళ వాజ్ నెవర్ వరీడ్, షీ నెవర్ క్రైడ్.
0: మీరు అరణ్యానికి పోతున్నారనే విషయమే ఆమెకు తెలియదు.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ వాజ్ నాట్ ఇన్ నాలెడ్జ్ ఆఫ్ హర్ హస్బెండ్ బీయింగ్ సెంట్ టు ఎగ్జైల్. ఆమె చిత్రకళ
0: చాలా ప్రవీణురాలు.
1: అండ్ షీ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్.
0: ఒక చిత్రమును చిత్రిస్తూ ఉండాలి.
1: అండ్ షీ ఇస్ ఎన్ ఎక్సలెంట్ పెయింటర్.
0: ఇంక్ బాటిల్ అంతా పెట్టుకుంది.
1: అండ్ దర్స్ ఇంక్ బాటిల్ దేర్.
0: ఆ యొక్క కాలం అంతా కూడా ఆ చిత్రం లోపల నేను వినియోగిస్తూ వచ్చు.
1: షీ స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ పెయింటింగ్.
0: లక్ష్మణుడు వెళ్ళాడు.
1: లక్ష్మణ వెన్
0: ఊర్మిళ అన్నాడు.
1: హి సెడ్ ఊర్మిళ
0: భయపడిపోయి లేచింది.
1: షీ వాజ్ వెరీ మచ్ ఫ్రైటెన్డ్.
0: లేచేటప్పటికి
1: దెన్
0: తన యొక్క చీర ఆ ఇంకు బాటిల్కు తగిలి వేసేటువంటి పెయింట్ పైన పడిపోయి ఆ యొక్క పెయింట్ కూడా చెదిరిపోయింది.
1: యాజ్ ది సారీ టచ్ ది వెరీ ఇంక్ బాటిల్ ది ఇంక్ బాటిల్ స్పిల్డ్ ఓవర్ ది ఎంటైర్ పెయింట్.
0: అయ్యో చెడిపోయినే.
1: అండ్ ది పెయింటింగ్ వాజ్ స్పాయిల్డ్. షీ ఫెల్ బ్యాడ్.
0: ఏం చేస్తున్నావు నీవు అన్నాడు.
1: అండ్ లక్ష్మణ సెడ్ వాట్ ఆర్ యూ డూయింగ్.
0: రేపటి దినము సీతారాముల యొక్క పట్టాభిషేకం కదా.
1: టుమారో ఇస్ ద డే ఆఫ్ కరోనేషన్.
0: చిత్రమును నేను చక్కగా చిత్రిస్తూ ఉన్నాను.
1: ఐఎమ్ పెయింటింగ్ ద కరోనేషన్ ఫంక్షన్.
0: ఈ చిత్రం నా తండ్రి అయిన జనక మహారాజు కూడా పంపాలి.
1: అండ్ ది సేమ్ పెయింటింగ్ హ్యాస్ టు బి సెంట్ టు జనక.
0: ఈ పవిత్రమైనటువంటి దృశ్యమును ప్రపంచమునికే చాటాలి.
1: ద సీక్రెట్ సినారియో మస్ట్ బి పబ్లిసైజ్డ్ ఇన్ ద వరల్డ్.
0: అందునిమిత్తమే సీతారాముల పట్టాభిషేకం నేను చిత్రిస్తూ ఉన్నాను అన్నది.
1: దట్స్ ద రీజన్ వై ఐఎమ్ పెయింటింగ్ సీతారామ కరోనేషన్ ఫంక్షన్.
0: అప్పుడు లక్ష్మణుడు విచారంగా చెప్పాడు.
1: దెన్ లక్ష్మణ సెడ్ ఇన్ ఎ సాడ్ వే.
0: సీతారాముల పట్టాభిషేకం కైకేయి వల్ల నిలిచిపోయింది.
1: ది పట్టాభిషేకం ద కరోనేషన్ ఫంక్షన్ ఈజ్ స్టాల్డ్ నౌ.
0: ఈనాడు నీ యొక్క చిత్రకళను నా వల్ల నీకు చెదిరిపోయింది.
1: అండ్ బికాస్ ఆఫ్ మీ ది ఎంటైర్ పెయింటింగ్ ఇస్ స్పాయిల్డ్.
0: మొత్తం పైన పట్టాభిషేకమే స్తంభించిపోయింది.
1: ద హోల్ కరోనేషన్ ఫంక్షన్ ఇస్ క్యాన్సల్డ్.
0: కనుక నీవు విచారించనక్కర్లేదు.
1: సో డోంట్ వరీ
0: అని చెప్పాడు.
1: హీ సెడ్ సో.
0: చెప్పి తక్షణమే నేను ఇప్పుడు వెళుతున్నాను శ్రీరాముల జతలో అన్నాడు.
1: అండ్ దెన్ హీ సెడ్ ఐఎమ్ ఫాలోయింగ్ శ్రీరామచంద్ర టుమారో.
0: భర్త శ్రీరాముల జత లోపల 14 సంవత్సరం అరణ్యానికి వెళ్తున్నాడంటే ఏ భార్య అయినా ఊరుకుంటుందా?
1: When husband was prepared to follow Ramachandra and separate for 14 years, which wife will accept? Why should you follow him? You are not commanded to go. And she can argue, you don't have to go. So, but yet she was happy. You are so lucky one that you are blessed with this service.
0: నువ్వు తప్పక క్షణమైనప్పుడు నువ్వు వ్యర్థం చేయకుండా నువ్వు వెళ్ళమని చెప్పింది.
1: Don't waste even a single moment of time. Follow them, she said.
0: అప్పుడు చెప్పాడు, 14 సంవత్సరాలు నీవు ఇంకా సీతారాములను చూడలేవు.
1: For 14 years you cannot see them, Sitaram.
0: నీవు ఒక్కతూరి వెళ్ళి సీతాభవనంలోకి వెళ్ళి సీతను దర్శించుకుని రా అన్నాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ said, better you go to Sita and have her darshan.
0: ఆమె ఏమి కట్టు కదలలేదు.
1: And she went.
0: కదలక పతికి ఆజ్ఞ ఇస్తుండాలి.
1: అండ్ షీ వాస్ కమాండింగ్ హర్ హస్బెండ్,
0: సీతారాముల యొక్క ప్రయాణమునకు నా వల్ల నీకేమైనా అడ్డు జరుగుతుంది ఏమో.
1: ఐ మే బి ఎన్ అబ్స్టికల్ ఆన్ యువర్ వే.
0: ఆలస్యమే చేయవద్దు.
1: నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ షుడ్
0: సీతారాముల వెంట తక్షణమే నీవు బయలుదేరు.
1: యూ ఇమ్మీడియట్లీ ఫాలో దెమ్.
0: వారి సేవలో నీవు పాల్గొను.
1: యూ సర్వ్ దెమ్.
0: కానీ ఒక్క మాట మాత్రం నాకు ప్రమాణం ఇవ్వాలి అని.
1: బట్ యూ మేక్ వన్ ప్రామిస్ టు మీ.
0: 14 సంవత్సరములు అరణ్యములో ఉంటావు.
1: You are to stay there for 14 years.
0: ఎప్పుడైనా నా యొక్క పేరు గాని నా యొక్క రూపం గాని నీవు చింతించవచ్చును.
1: You may think of me or my name.
0: కానీ అట్టి దానిని ఏమాత్రం మనసులో పెట్టుకోకు.
1: Never give scope to such things.
0: ఊర్మిళ యొక్క పేరునే నీవు స్మరించవద్దు.
1: Never think of my name.
0: సీతారామ సీతారామ సీతారామ అని సీతారాముల యొక్క సేవ ఎందే నీవు నిమగ్నుడుక.
1: Always spend all the time in serving సీతారామ.
0: ఏ సమయంలో నేను నీ వెంట వచ్చినప్పుడు వారి సేవలకు నేను అడ్డు తగలవచ్చు.
1: ఇఫ్ ఐఎమ్ టు ఫాలో యూ ఐ మే బి ఎన్ ఆబ్స్టికల్ ఇన్ ది పాత్ ఆఫ్ యువర్ సర్వీస్.
0: నీ పవిత్రమైన సేవలకు నేను అడ్డు తగలకుండా ఉండే నిమిత్తమై నేను ఇక్కడే ఉంటానని చెప్పి.
1: ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ యాజ్ యూ సర్వ్ సీతారామాయణ.
0: లక్ష్మణుడు పట్టలేని ఆనందాన్ని పొందాడు.
1: లక్ష్మణ వాజ్ ఎక్స్టాటిక్.
0: ఇట్టి పత్రులు కూడా ఉంటుంటారా లోకంలో?
1: Such wives are also there in this world.
0: అని ఆనందించి
1: that was his feeling.
0: నేను ఇప్పుడు వెళ్తున్నానన్నాడు.
1: He said, I am going tomorrow.
0: ఆమె కూడా నువ్వు శుభంగా వెళ్ళిరామని చెప్పింది.
1: She also wished him well.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి పత్రులు పవిత్రమైనటువంటి మాత్రలు ఈవంటి లోకములో భారతదేశం నందు ఎందరో ఉంటున్నారు.
1: సచ్ సీక్రెట్ హౌస్ వైఫ్స్, సీక్రెట్ మదర్స్.
0: భారతదేశం అనాది కాలం నుండి కూడాను ఎంతయో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి యొక్క దేశం ఇది.
1: భారత్ ఈజ్ హైలీ రెప్యూటెడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: భారతదేశంలో ఉత్తర దిశయందు హిమాలయ పర్వతములు.
1: టువర్డ్స్ ద నార్త్ యూ హావ్ గాట్ హిమాలయన్ రేంజ్.
0: అలా హిమాలయం అనగా ఏమిటి? చల్లదనము పవిత్రతతో కూడినటువంటి ఒక పర్వతములు భారతదేశములకు ఒక ఎల్లలు.
1: ది హిమాలయన్ రేంజ్ స్పీక్ ఆఫ్ ది బౌండరీస్ ఓవర్ దేర్ దట్ రిప్రజెంట్ ఆల్
0: భారతదేశమునందు గంగా యమున సరస్వతి ఈ త్రిమూర్తి స్వరూపులైనటువంటి యొక్క జీవనదులు ప్రవహిస్తున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ సేక్రెడ్ రివర్స్, గంగా యమున సరస్వతి.
0: ఈ మూడు కూడాను భారతీయులకంతా భక్తి జ్ఞాన వైరాగ్యములను ప్రబోధించే నిమిత్తమై ప్రవహిస్తున్నాయి.
1: దే రిప్రజెంట్ డివోషన్, విజ్డమ్ అండ్ రెనన్సియేషన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: రామాయణ భారత భాగవతంలో కూడాను ఈ భారతదేశంలో ప్రఖ్యాతి పొందినటువంటి చరిత్రలు.
1: And these are sacred histories and glory of Lord depicted in
0: Ramayana Bharata Bhagavatamulu moodu kodanu manamuniki aadarshavantamaina jeevitanni andistu vachayi.
1: They show the what an ideal life is to the mankind.
0: Inka moodu charitralu untunnayi.
1: We have the
0: Bhagavad Gita.
1: Gita.
0: ఈ యొక్క భగవద్గీత ప్రపంచం యొక్క సర్వవ్యాపకమైనటువంటి ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: భగవద్గీత స్టాండ్స్ ఫర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, వన్నెస్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: ఇలాంటి గ్రంథములు భారతదేశం నందు ఆవిర్భవించినటువంటిది.
1: సచ్ స్క్రిప్చర్స్ ఆర్ బోర్న్ హియర్ ఇన్ దిస్ ల్యాండ్.
0: ఇటువంటి భా అనేటువంటి దానిని వరించినటువంటి వారే భారతీయులు.
1: భారతీయ సార్ ఆఫ్టర్ దిస్ లెటర్ భా.
0: భా అనగా కాంతి.
1: భా మీన్స్ ఎఫల్.
0: భా అనగా వెలుతురు.
1: భా మీన్స్ లైట్.
0: భా అనగా ప్రకాశము.
1: భా మీన్స్ రేడియన్స్.
0: కాబట్టి ప్రకాశాన్ని వెలుతురును ఆశించేటువంటి వారే భారతీయులు.
1: భారతీయ సార్ ఆఫ్టర్ దిస్ బ్రిలియన్స్ రేడియన్స్.
0: భారతీయుని రచించినటువంటి వారే భారతులు.
1: అండ్ దీస్ ఆర్ ది భారతీయస్ దట్ లవ్.
0: కాబట్టి భారతీయులు ఈనాడు రచించవలసింది భాకారమైనటువంటి యొక్క దీనిని మనం రచించాలి.
1: సో వాట్ వీ హ్యావ్ టు లవ్ అండ్ విజువలైజ్
0: ప్రకాశాన్ని రచించాలి. దివ్యత్వాన్ని వరించాలి.
1: అండ్ వీ షుడ్ బి ఆఫ్టర్ డివినిటీ,
0: పవిత్రంలో లీనం కావాలి.
1: అండ్ వీ షుడ్ మర్జ్ ఇన్
0: సాంక్చురీ. అటువంటి దివ్యమైన యొక్క భారతదేశం యొక్క చరిత్ర ఎంత గొప్పదో మీరు విచారించవచ్చు.
1: ద హిస్టరీ ఆఫ్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ మస్ట్ బి ఇన్వెస్టిగేటెడ్
0: అనాది కాలం నుండి కూడాను
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్
0: ఎటువంటి యొక్క పవిత్రతను ఈ దేశము ప్రచారం చేసింది.
1: వాట్ ఇస్ సేక్రెడ్ లైఫ్ ఇట్ పాస్డ్ ఆన్
0: అన్ని దేశములకు శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ అష్యూర్డ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ది ఎంటైర్ వరల్డ్.
0: కానీ బుద్ధుడు కూడాను ఈ దేశం నందే పుట్టి,
1: లార్డ్ బుద్ధా వాజ్ బోర్న్ హియర్,
0: ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి సత్యాన్ని గుర్తించి,
1: హీ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ రైచువస్నెస్ విల్ సేవ్ యూ,
0: కనుకనే ప్రపంచంలో ఈ ధర్మానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: అండ్ హీ టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ రైచువస్నెస్.
0: అనాది కాలం నుండి భారతదేశము,
1: సిన్స్ లాంగ్ భారత్,
0: ఎంత ఆదర్శవంతమైనటువంటి యొక్క దృశ్యాలలో, ఎంత ఆదర్శవంతమైనటువంటి విషయాల్లో ఈ ప్రజలకు అందిస్తూ వచ్చింది.
1: Taught the ideal things and gave what ideal principles are to humanity.
0: మరొక విషయము, సుమిత్ర ఊర్మిళ యొక్క దివ్యమైన భావాలు మీరు కొంతవరకు గుర్తించాలి. ఇవి రామాయణంలో ఎక్కడా కనిపించవు.
1: You don't come across in the sacred text Ramayana anywhere regarding the two characters Sumitra and Urmila.
0: Ramana yuddhamnandu moochillinadu
1: and Lakshmana fainted on the battlefield.
0: అతనికి సంజీవ పర్వతం కావాలని చెప్పడం చేతనే హనుమంతుడు ఒక్కతూరి ఆ సంజీవ పర్వతం ఎక్కాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సంజీవని వాజ్ రిక్వైర్డ్, హనుమాన్ హస్తంలో
0: తీసుకున్నాడు, వెళుతున్నాడు.
1: అండ్ హీ వాజ్ ప్రొసీడింగ్,
0: నందిగ్రామం పైన పోవలసి వచ్చింది.
1: అండ్ హీ వాజ్ టు పాస్ త్రూ దట్ నందిగ్రామ.
0: ఆ నందిగ్రామంలో ఆయన పోతున్నటువంటి ఈ యొక్క దృశ్యం చూచాడు భరతుడు.
1: అండ్ భరత నోటీస్ ద హోల్ సీన్.
0: ఎవడో రాక్షసుడు,
1: అన్నదమ్ములను
0: సంహరించడమే కాకుండా నన్ను కూడా అపహరించడానికి వస్తున్నాడు.
1: మై పీపుల్ ఈస్ ప్రిపేర్ భావను
0: పొంది అంబును విడిచాడు.
1: అండ్ వాజ్ రెడీ టు షూట్ హిస్ యారో.
0: హనుమంతుడు కింద పడ్డాడు పర్వంతో పాటు.
1: హనుమాన్ ఫెల్ డౌన్ ఆన్ ద గ్రౌండ్ అలాంగ్ ద మౌంటైన్.
0: అప్పుడు హనుమంతుడు చేతులు జోడించి,
1: హనుమాన్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్,
0: భరత నీకు ఒక నమస్కారం అన్నాడు.
1: భరత, ఐ ఆఫర్ మై ఒబిసాన్స్ టు యూ.
0: నేను ఎందుకోసం వచ్చాను?
1: Why have I come?
0: ఈ యుద్ధం లోపల లక్ష్మణుడు మూర్చిల్లినాడు.
1: In this war you find Lakshmana
0: మూర్చిల్లినటువంటి లక్ష్మణుడు ప్రక్కన కూర్చొని రాముడు ఏడుస్తున్నాడు.
1: రామ వాజ్ క్రైయింగ్ సిట్టింగ్ బై
0: విచారపడుతున్నాడు. ఈ విచారాన్ని పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఈ సంజీవ పర్వతం తీసుకుని పోతున్నాను.
1: టు సాల్వ్ దిస్ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ ఎగోని ట్రబుల్ ఐ బ్రాట్ దిస్ సంజీవని మౌంటైన్.
0: భరతుడు ఎంతో ఆనందించాడు.
1: భరత వాస్ బ్లిస్ఫుల్.
0: అందరినీ పిలిచాడు.
1: హి సమన్డ్ ఎవ్రీబడీ.
0: తన తల్లులను కూడా పిలిచాడు.
1: హి కాల్డ్ మదర్స్ టూ.
0: సుమిత్ర ఊర్మిళ కూడా వచ్చారు.
1: సుమిత్ర ఊర్మిళ కేమ్ ఓవర్ దేర్.
0: కానీ లక్ష్మణుడు మూర్చినున్నాడని కౌసల్య అందరు కూడా బాధపడుతున్నారు.
1: కౌసల్య అండ్ ఆల్సో ఫెల్ సాడ్.
0: సుమిత్ర కంటి దారాలు కార్చలేదు.
1: సుమిత్ర డిడ్ నాట్ షెడ్ ఎ టియర్.
0: ఊర్మిళ ఏమాత్రం కూడా విచారించలేదు.
1: ఊర్మిళ వాస్ నాట్ వోరీడ్.
0: తల వంచుకొని హనుమంతుడు చెప్పేటువంటి విషయాలంతా కూడా ఆలకిస్తూ ఉంటుండారు.
1: హీ వాస్ లిజనింగ్ టు వాట్ ఆల్ దట్ హాస్ బీన్ సెట్ టు హర్.
0: సుమిత్ర చెప్పింది.
1: సుమిత్ర సెడ్,
0: నాయన, నా యొక్క కుమారుడు రామసేవ నిమిత్తమే వెళ్లినటువంటి వాడు.
1: మై సన్ వెంట్ టు సర్వ్ రామచంద్ర.
0: రాముడు విచారిస్తున్నాడు అనగానే కౌసల్య చాలా గోడమని ఏడ్చింది.
1: కౌసల్య ఫెల్ సో సాడ్ ఆన్ హియరింగ్ ద న్యూస్ దట్ రామ వాస్.
0: ఆ కౌసల్యను దగ్గర తీర్చుకుని సుమిత్ర బోధిస్తూ ఉంటుండాలి.
1: అండ్ సుమిత్ర కాల్డ్ కౌసల్య క్లోజ్.
0: నీ విచారించవలసినటువంటి విషయం కాదు ఇది.
1: డోంట్ వరీ, దిస్ ఇస్ నాట్ ద టైం. ఎట్టి
0: ఆపత్తులు సంభవించవు.
1: దే విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీస్ అట్ ఆల్.
0: నా లక్ష్మణుడు అనేటువంటి వాడు, నా కుమారుడు లక్ష్మణుని అన్ని విధాలుగా కాపాడుతూ ఉన్నాడు.
1: మై సన్ లక్ష్మణ హ్యాస్ బీన్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్.
0: కనుక నీ విచారించనక్కర్లేదు.
1: సో యూ డోంట్ నీడ్ టు వరీ
0: అని ధైర్యం చెప్తూ వచ్చింది.
1: అండ్ హి థాట్ ఆల్
0: ఒకవేళ నా లక్ష్మణుడే మూర్చిల్లి శాశ్వతంగా మరణించినట్టుడైతే నా రెండవ కుమారుడు అయినటువంటి శత్రుడిని నేను నీ కుమారుడు యొక్క సేవకు పంపుతానని.
1: బై ఎనీ ఛాన్స్ మై సన్ లక్ష్మణ ఈస్ టు డై హావింగ్ బీన్ ఫెయింటెడ్ ఎర్లియర్, ఐ విల్ సెండ్ మై నెక్స్ట్ సన్ శత్రుఘ్న టు ప్రొటెక్ట్ హిమ్.
0: ఏ తల్లి అయినా ఇంత త్యాగానికి పొనుకుంటుందా?
1: విల్ ఎనీ మదర్ బి ప్రిపేర్ టు సర్వ్ సాక్రిఫైస్? డోంట్ వరీ,
0: నా కుమారుడు ఇద్దరు కూడా సేవ నిమిత్తమై పుట్టినటువంటి వారే.
1: ఐ హావ్ టూ సన్స్ హు ఆర్ డెడికేటెడ్ టు సర్వ్.
0: కనుక లక్ష్మణుడు మరణించినప్పటికీ నా రెండవ కుమారుడు అయినటువంటి యొక్క శత్రుడిని నీ రామసేవకై పంపుతానన్నాడు.
1: ఈవెన్ ఇఫ్ లక్ష్మణ వర్ టు డై ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఐ విల్ సెండ్ మై నెక్స్ట్ సన్ భరత.
0: తర్వాత భరతుడు వెళ్లి
1: దెన్ భరత వెంట్
0: ఊర్మిళకి చెప్పాడు.
1: టోల్డ్ టు ఊర్మిళ
0: తల్లి
1: మదర్.
0: అక్కడ అందరు కూడా తల్లి తల్లి అని ప్రబోధించేటువంటి వారే.
1: దేర్ దే అడ్రెస్డ్ ఎవ్రీ లేడీ యాజ్ మదర్.
0: అప్పుడు వెళ్లి, అమ్మా నీవేమైనా విచారిస్తున్నావయ్యేమో.
1: యు మే బి ఫీలింగ్ సాడ్.
0: లక్ష్మణుడు మూర్చిల్లినటువంటి విషయము నీ హృదయాన్ని కరిగించవచ్చును.
1: Lakshmana fainted on the battlefield. That may make you
0: worried.
1: Then she said,
0: Kumara,
1: son,
0: నేను లక్ష్మణ బుచ్చకి ఏమాత్రము నేను విచారించలేను.
1: ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్.
0: రామచంద్రనే ఉంటున్నాడు.
1: రామ ఇస్ దేర్.
0: రామనామం నిరంతరం కూడాను. కండ కరములు ఎందుకుడను. కరములు ఎందుకుడను. అణు అణువులందు కూడాను. రామనామమే నిండి ఉంటుంది నా యొక్క భర్తకు.
1: ఇన్ ఫ్యాక్ట్ మై సన్ ఇస్ ఫుల్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ రామచంద్ర. ఎవ్రీ సెల్, ఎవ్రీ ఆటమ్ ఆఫ్ హిస్ బాడీ.
0: కనుక అట్టి నామమును హృదయమునందు ధరించినటువంటి నా యొక్క భర్తకు ఎట్టి ఆపత్తులు సంభవించవు.
1: Carrying Lord's name, nothing whatsoever could happen to my husband.
0: లక్ష్మణుడు ఏం చేస్తున్నాడని కూడా మరి ప్రశ్నించింది హనుమంతుణ్ణి.
1: The next question is, what is Lakshmana doing at this moment?
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు,
1: అమ్మా, said,
0: మీ పతి మూర్ఛించినాడు.
1: Your husband fainted.
0: కానీ తిరిగి రావటం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం.
1: It's rather difficult to come back to consciousness.
0: తిరిగి బ్రతికి రావటం చాలా దుర్లభమే.
1: There is the survival is a problem.
0: అందువల్లే రాముడు చాలా విచారిస్తున్నాడు అనింది.
1: That's the reason why Rama is feeling sad.
0: అప్పుడు చెప్తుండది ఊర్మిళ.
1: Then Urmila said,
0: రాముడు విచారించడానికి ప్రేమనే దీనికి మూల కారణము.
1: Rama is feeling sad because of his love for Lakshmana.
0: లక్ష్మణుడు అనగా రామునికి అమితమైనటువంటి ప్రీతి.
1: Lakshmana is loved by Rama intensely.
0: లక్ష్మణుడు రామునకు రెండవ శరీరము.
1: And Lakshmana is the second body of
0: Rama.
1: And Rama considered himself as his very life. Because he swooned on the battlefield, well, that might lead to worry and anxiety.
0: Urmila
1: laughed at one.
0: Hanumanta.
1: Hanuman.
0: Ramani yokka tattvamu. నా పతి అయినటువంటి లక్ష్మణుడు యొక్క స్వభావము ఎవ్వరూ ఈ జగత్తులో గుర్తించలేరు.
1: ఇన్ దిస్ వరల్డ్ నన్ కెన్ రికగ్నైజ్ ద నేచర్ ఆఫ్ రామా అండ్
0: రాముడు సాక్షాత్ పరమాత్ముడు.
1: రామా ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: అతను విచారించిన అవసరం లేదు.
1: హీ డజంట్ నీడ్ టు వరీ.
0: ఇదంతా ఏదో ఒక నాటక నిమిత్తమే తాను ఆడుతున్నటువంటి ఆట.
1: జస్ట్ ఎ డ్రామా.
0: నా పతి అయినటువంటి లక్ష్మణుడి విషయమా?
1: అబౌట్ మై హస్బెండ్ లక్ష్మణ.
0: ఏ మాత్రము తాను విచారించకుండా ఉంటున్నాడు.
1: అండ్ హీ ఇస్ దేర్ వితౌట్ ఎనీ వరీ, ఎనీ ట్రేస్ ఆఫ్ వరీ.
0: మూర్చపోవటము ఇది మూర్చ కాదు.
1: సూనింగ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ ఇస్ నాట్ ఇన్ రియలీ.
0: ఈ రావణుడు రావణుని కుమారుడు వేసినటువంటి అంబుల వల్ల రావణుడు కొంతవరకు దెబ్బ తగిలి ఉండవచ్చును.
1: మేబీ దట్ హీ మస్ట్ హావ్ బీన్ హర్ట్ బై ది ఆరోస్ షాట్
0: ఆ దెబ్బ వల్ల తాను విచారించవచ్చును.
1: సో దట్ మైట్ లీడ్ టు సమ్ కైండ్ ఆఫ్ ట్రబుల్.
0: కానీ రామనామమే లక్ష్మణు యొక్క అణు అణువులందు కణ కణములందు కూడాను రామనామం చేర్చుకోవటం చేత లక్ష్మణికి ఏమాత్రం విచారం లేదు.
1: లార్డ్స్ రామాస్ నేమ్ ఇన్ ఎవ్రీ సెల్, ఇన్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ లక్ష్మణుడు.
0: విశ్రాంతిగా నిద్రిస్తున్నాడు. మూర్చ కాదు ఇది.
1: ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్ లైక్ ఫెయింటింగ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఇట్ ఈస్ గుడ్ స్లీప్.
0: కనుక లక్ష్మణ యొక్క విషయాలు జగత్తులో ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నో వన్ ఇస్ రికగ్నైజింగ్ అండర్స్టాండింగ్ ద రోల్ ఆఫ్ లక్ష్మణ.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: రాముడు ఈ బాధను భరించుకోలేక చెప్పాడు.
1: యాజ్ హీ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్ హీ సేడ్.
0: శత్రుఘ్నుడు వచ్చాడు.
1: శత్రుఘ్న కేమ్.
0: అందరూ వచ్చేటప్పటికి
1: వెన్ ఆల్ కేమ్ క్లోజ్
0: చాలా బాధపడుతున్నారు.
1: హీ వాస్ ఫీలింగ్ సాడ్.
0: ఎక్కడైనా వెతికితే సీత వంటి భార్య అయినా నాకు లభించవచ్చును, కానీ లక్ష్మణుడి వంటి సోదరుడు నాకు లభించడు.
1: ఇఫ్ ఐ కంటిన్యూస్లీ ఆన్ సర్చ్ ఐ మైట్ గెట్ ఎ వైఫ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సీత, బట్ ఐ కెనాట్ గెట్ ద బ్రదర్ ఆఫ్ ద సార్ట్ ఆఫ్ లక్ష్మణ.
0: నా ప్రాణ సమానము.
1: లక్ష్మణ ఇస్ మై లైఫ్.
0: ఈ విధంగా లక్ష్మణుడు శత్రుఘ్నుడి యొక్క విషయాలు చాలా గొప్పగా ఉంటున్నాయి.
1: ద స్టోరీ, ది హిస్టరీ ఆఫ్ లక్ష్మణ.
0: కానీ ఈ ప్రపంచం భౌతికమైనటువంటిది కనుకనే భౌతికమైనటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తూ ఉంటారు.
1: బట్ వీ హ్యావ్ ద ఓన్లీ వరల్డ్లీ ఐడియల్స్ నోన్ టు అస్.
0: రాములు సీత, రాములు సీత, ఈ ఇరువురినే గురించి చెప్తూ ఉంటారు. కానీ వీరు లక్ష్మణుడు శత్రుఘ్నుడు వీరి యొక్క భార్యలు వీరి యొక్క సంగతి ఏమాత్రం కూడాను ఎక్కడే గాని నిరూపించరు.
1: పీపుల్ నో ఆఫ్ రామ అండ్ సీత, బట్ దే డు నాట్ నో అబౌట్ లక్ష్మణ అండ్ శత్రుఘ్న.
0: అప్పుడు ఈమె చెప్తుండది, నాయన నీవు ఇంకా ఆలస్యం చేయనక్కర్లేదు.
1: She went on telling, proceed immediately, follow.
0: నేను జనక మహారాజు యొక్క కోడలు కుమార్తెను.
1: ఐఎమ్ ద సన్ ఆఫ్
0: దశరథుని యొక్క కోడళ్ళు.
1: ఐఎమ్ ద డాటర్ ఆఫ్ దశరథ.
0: లక్ష్మణ యొక్క భార్యను.
1: ఐఎమ్ ద వైఫ్ ఆఫ్ లక్ష్మణ.
0: ఈ మూడు కూడా సత్యమైనటువంటి నిత్యమైనటువంటి యొక్క స్వరూపంలో అయినప్పుడు నా యొక్క భర్తకి ఎట్టి పాపతలు సంభవించవు.
1: ఇఫ్ దే హావ్ టు స్టాండ్ అండ్ రిప్రజెంట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్, నథింగ్ కెన్ కమ్ ఇన్ అవర్ వే.
0: పత్తి వెళ్లే సమయం లోపల ఎక్కడ నిలిచి ఉందో అక్కడనే నిలిచి ఉంది ఈనాటి వరకు.
1: As husband proceeded following Ramachandra, she stood like that where she
0: తిరిగి నీవు 14 సంవత్సరాలు తిరిగి వచ్చేంత వరకు కూడా నేను ఇక్కడే ఉంటానని అదే స్థానంలోనే ఉండి చిత్రాలంతా కూడా చిత్రిస్తూ ఉంటుంది.
1: She remained for 14 years at the same place painting.
0: కనుక కౌసల్య సుమిత్రులకైనా కొంతవరకు చలనం కలిగింది, కానీ ఈ యొక్క ఊరి మీదకి ఏమాత్రము బాధ కలగలేదు.
1: కౌసల్య అండ్ సుమిత్ర వర్ వరీ టు సమ్ ఎక్స్టెంట్ బట్ నెవర్.
0: ఈ ఊర్మిళ యొక్క స్వభావము నిత్యశుద్ధమైనటువంటిది.
1: ద నేచర్ ఆఫ్ ఊర్మిళ
0: నిర్మలమైనటువంటిది.
1: ఇట్స్ ప్యూర్
0: నిస్వార్థమైనటువంటిది.
1: సెల్ఫ్లెస్.
0: అలాంటి ఊర్మిళ యొక్క స్వభావాన్ని ఈనాటి వరకు కూడా భారతీయులు ఎవరు కూడా గుర్తించలేదు.
1: ద నేచర్ ఆఫ్ ఊర్మిళ ద రోల్ ఆఫ్ ఊర్మిళ ఈజ్ నాట్ నోన్ టు
0: సుమిత్ర వంటి తల్లి కూడాను ఈనాటి వరకు లోకంలో ఎవరు గుర్తించలేరు.
1: ద వరల్డ్ హ్యాస్ నాట్ నోన్ ద మదర్హుడ్ ఆఫ్ సుమిత్ర.
0: ఆ తల్లి సేవ నిమిత్తమే కన్నదే కాని నా అధికార నిమిత్తం కోరలేదని ఆశించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ వాంటెడ్ హర్ సన్ టు స్పెండ్ ఆల్ ద లైఫ్ టైమ్ ఇన్ సర్వింగ్ ఇన్ సర్వీస్.
0: పవిత్రమైన చరిత్రలో పుట్టినటువంటి ఒక దినము ఈ చిత్ర సంవత్సరం.
1: అండ్ దిస్ ఇస్ ద మంత్ దట్ హస్ గివెన్ బర్త్ టు సచ్ నోబుల్ సోల్ సీక్రెట్ పీపుల్. అండ్ దిస్ ఇస్ చైత్ర మాస.
0: ఈ చైత్ర మాసము లోపల
1: ఇన్ దిస్ మంత్ చైత్ర
0: రామా సీతను మాత్రమే స్మరించడం కాదు.
1: It's not enough if we think of Rama and Sita alone.
0: Lakshmana Urmila kudu manam smarinchali.
1: We should also think of Lakshmana and Urmila.
0: భరతుని కూడాను స్మరించాలి.
1: వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ భరత.
0: కనుకనే వీరు నలుగురు కూడాను నాలుగు వేదముల వంటి వారు.
1: ఆల్ ది ఫోర్ ఆర్ ఈక్వల్ టు ఫోర్ వేద.
0: కనుక ఒకనొక సమయం లోపల కూడాను
1: ఎట్ వన్ టైం
0: వశిష్ఠ వారు చెప్పారు.
1: వశిష్ఠ సేడ్
0: వేదమును ఉచ్చరించడానికి స్త్రీలకు అధికారం ఉన్నదా అని ఎవరో ప్రశ్నించినప్పుడు
1: వెన్ సమ్వన్ ఆస్క్ కెన్ ఏ ఉమెన్ చాంట్ వేద.
0: ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేద నాలుగు వేదములు కూడాను రామ లక్ష్మణ భరత శత్రుఘ్న స్వరూపాన్ని ఎత్తి దశరథ మహారాజు ఇంటి లోపల ఆడుకుంటూ ఉన్నాయి ఈ నాలుగు వేదములు అన్నాడు.
1: వశిష్ఠ సెడ్ ద ఫోర్ సన్స్ ఆఫ్ దశరథ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న దే రిప్రజెంట్ అండ్ స్టాండ్ ఫార్ ఆల్ ద ఫోర్ సీక్రెట్ వేదాస్.
0: కనుక మనం ఈనాడు చింతించవలసినటువంటిది భగవంతునికి ఎట్టి ఆపత్తులు కలగవు.
1: What we have to ponder over right now is God will never have
0: any difficulty.
1: It was all his only dramatic action, that's all.
0: ఏ మహనీయుల యొక్క హృదయం పవిత్రంగా చిత్రంగా ఉంటుందో వారికి మాత్రమే దీన్ని గుర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ నోబుల్ పీపుల్ విత్ సేక్రెడ్ హార్ట్స్ వుడ్ బి ఏబుల్ టు నో దిస్ ట్రూత్.
0: లక్ష్మణి యొక్క పవిత్రమైనటువంటి చిత్తమును ఒక ఊర్మిళ మాత్రమే కనిపెట్టింది కానీ మరెవ్వరూ కూడా కనిపెట్టలేదు.
1: ఇట్ వాజ్ నోన్ ఓన్లీ టు ఊర్మిళ ద గ్రేట్నెస్ ఆఫ్ లక్ష్మణ నన్ ఎల్స్.
0: కనుక లక్ష్మణ శత్రుఘ్న యొక్క గుణములు ఒక్క సుమిత్ర మాత్రమే కనిపెట్టింది కానీ మరెవ్వరూ కూడా కనిపెట్టలేదు.
1: ద గ్లోరీ ఆఫ్ లక్ష్మణ శత్రుఘ్న వాజ్ నోన్ ఓన్లీ టు సుమిత్ర నన్ ఎల్స్.
0: కనుక తన కుమారుడు యొక్క తత్వము తల్లికి మాత్రమే తెలుస్తుంది కానీ మరొకరికి తెలియదు.
1: ఇట్స్ ఓన్లీ మదర్ హూ నోస్ ఫుల్ వెల్ ద నేచర్ ఆఫ్ హర్ సన్.
0: మాతృమూర్తులు పవిత్రమైన భారతదేశం నందు అనేక మంది జన్మించారు.
1: సచ్ నోబుల్ మదర్స్ ఐడియల్ మదర్స్ హావ్ బీన్ బోర్న్ హియర్ ఇన్ దిస్.
0: ఆదర్శవంతమైనటువంటి తల్లి
1: అండ్ ఐడియల్ మదర్
0: ఆదర్శవంతమైనటువంటి పత్ని
1: ఐడియల్ వైఫ్
0: ఈ భారతదేశం నందు అందించినటువంటి గొప్ప రత్నములు.
1: దే ఆర్ ది జెమ్స్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ.
0: రామాయణం నందు
1: ఇన్ రామాయణ
0: ఇంకా రామాయణంలో తెలిపినటువంటి విషయాలు ఎన్నో చిత్ర విచిత్రములుగా ఉంటున్నాయి.
1: దర్ మెనీ మిస్టరీస్.
0: కనుక వాటినన్నిటి కూడా మనం గుర్తించి వర్తించడం అత్యవసరము.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద టీచింగ్ ఆఫ్ రామాయణ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్.
0: ఈనాడు మనం నూతన సంవత్సరం అని భావిస్తున్నాము.
1: యు థింక్ దిస్ ఇస్ ఎ న్యూ ఇయర్స్ డే.
0: ఇది నూతన సంవత్సరం కానే కాదు.
1: ఇట్స్ సర్టన్లీ నాట్.
0: ప్రతి క్షణం కూడా నూతన సంవత్సరమే.
1: ఎవ్రీ మొమెంట్
0: ఈ సంవత్సరంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఏమిటో.
1: What will happen later, we don't know.
0: రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఏమిటో.
1: The political situation.
0: వ్యాపార పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఏమిటో.
1: The money transactions.
0: కుటుంబ ధర్మములు ఎట్లా ఉంటాయో ఏమిటో.
1: What will happen?
0: అని అనేక మంది వారి వారి స్థాయి నుంచి వారు విచారించుకుంటూ వస్తున్నారే కానీ నిజంగా ఎట్టి మార్పులు రావు.
1: They go on bothering themselves about the business.
0: మార్పులకు కొత్త సంవత్సరం రానక్కర్లేదు.
1: In fact, change need not necessarily follow.
0: చలనచలనము కూడాను ఎన్నో మార్పులు జరుగుతూనే ఉంటున్నాయి.
1: There are bound to be changes moment to moment.
0: కనుక ఈ కొత్త సంవత్సరంలో గొప్ప మార్పులు ఏం జరుగుతున్నాయని ఆలోచించవచ్చు.
1: యు మే జస్ట్ థింక్ ఆఫ్ ద చేంజెస్ టు కమ్.
0: జరిగిన సంవత్సరంలో ఏం జరిగినాయో ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా అదే జరుగుతాయి.
1: వాట్ ఆల్ దట్ హ్యాపెండ్ ఇన్ ద బైగాన్ ఇయర్ ఆర్ షుడ్ హ్యాపెన్ దిస్ ఇయర్ ఆల్సో.
0: వాటిని కాదు మనం చింతించవలసినటువంటిది.
1: నాట్ దట్ టు బి థాట్ ఓవర్.
0: ఎన్ని సంవత్సరం జరిగినప్పటికీ మన పాడుబుద్ధులు పవిత్రమైనటువంటి భావాలు అభివృద్ధి కాకుండా పోతున్నాయి.
1: ఇయర్స్ మే పాస్ బై ఎనీ నంబర్ బట్ ది బ్యాడ్ హ్యాబిట్స్.
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటివంతా కూడా దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలు దుర్బుద్ధులు త్యాగం చేయాలి.
1: వాట్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్ టుడే ఇస్ ది సాక్రిఫైస్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ సెంటిమెంట్స్ బ్యాడ్ బిహేవియర్ బ్యాడ్ యాక్షన్.
0: ఈనాడు నూతన సంవత్సరం కనుక పవిత్రమైన భావమును పెంచుకోవాలి.
1: లెట్ దిస్ న్యూ ఇయర్ గివ్ బర్త్ టు
0: దివ్యమైన చింతలను మనం పెంచుకోవాలి.
1: డివైన్ ఫీలింగ్స్
0: దిత్యోచకమైనటువంటి యొక్క దర్శనం మనం కలుపుకోవాలి.
1: అండ్ వీ షుడ్ ఆల్సో నో ద మేనిఫెస్టేషన్
0: జగత్తును మరచి
1: And we should forget this world.
0: అదృష్టమైనటువంటి యొక్క ఆనందాన్ని మనము ఆత్మరీతిగా మనం అనుభవించాలి.
1: And we should experience that latent immanent state of bliss at the spiritual level.
0: కలగవలసినటువంటి ఆనందములు, సుఖములు, దుఃఖములు ఇవన్నీ కూడా వస్తు వాహనాదుల వల్ల మనకు లభ్యం కాదు.
1: The bliss and the happiness what you are to get, what you gain is not out of
0: objects.
1: You don't get out of individuals.
0: కనుక మనకు కావలసినటువంటి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఈ ఆనందము.
1: And in fact the bliss emanates out of one's own heart.
0: ఈ హృదయం వైపున మన దృష్టిని మరల్చుకోండి.
1: We should have to concentrate on our
0: అంతర్బహిర్చిత సర్వవ్యాప్య నారాయణ స్థిత అన్నారు.
1: God is present inside, outside, above, below, around you.
0: కనుక మనం అంతర్దృష్టిని మనం పెంచుకున్నప్పుడు
1: వీ హ్యావ్ టు డెవలప్ ఇన్నర్ వ్యూ.
0: ఆనందం మనం పిలువక మునిపే ప్రత్యక్షం అవుతుంది.
1: నేచురల్లీ బ్లిస్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: మనం ఆనంద పిపాసులు.
1: We aspire to be in
0: this. ఆనందాన్ని వెతకనక్కర్లేదు.
1: You don't need to search for it.
0: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి కాపాడుతూ ఉంటుండాలి.
1: In fact, bliss is with you, after you, in you.
0: కనుక ఆనందం మనకై మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: You don't need to struggle to be
0: blissful. సుఖమా ఏ సుఖము?
1: Happiness, what sort?
0: భౌతిక సుఖమా?
1: Is it physical?
0: మరణపు కొంప.
1: The body is
0: రోగమును బ్రగ్గెడు సేవక గంప.
1: It's full of ailments.
0: జాత సంచలనము పొందు దుంప.
1: It perinates life of
0: భవసాగరమే ఈదగలేని కంప.
1: It cannot cross across this life.
0: పదమము మనం ఎప్పుడు అలంప.
1: And you cannot praise
0: it. నిశ్చలమని నమ్మబోకు మనసా.
1: Never consider.
0: హరిపాదమును ఆశ్రయించవి.
1: Never consider life permanent. Surrender yourself to the feet of God.
0: ఇలాంటి దేహంతో మనకు సుఖాలు ఏమి జరుగుతుంటాయి?
1: Do you think that you can be happy physically?
0: జరగవు.
1: No.
0: హరిపాదమే మనకు నిజమైనటువంటి సుఖము.
1: Only the Lord, the feet of God that confers you bliss, nothing else.
0: కనుక ఈనాడు భారతదేశంలో ఈ భక్తి ప్రపత్తులు సన్నగిల్లుతూ వచ్చాయి.
1: Today in Bharat we do not have this devotion and sincerity.
0: భౌతికమైన లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలపైన మనసు భ్రమించిపోతుండాలి.
1: Mind is always deluded by the physical, ephemeral, worldly things.
0: ఏమిటి ఈ భ్రమలు?
1: What are these imaginations?
0: ఏమిటి ఈ భ్రాంతులు?
1: What are these delusions?
0: ఏమిటి ఈ ఆనందములు?
1: What is this happiness?
0: ఇదంతా కూడా కేవలం బొమ్మలాటగా కనిపిస్తుంటుండాలి.
1: That is all a puppet show, nothing beyond.
0: ఈ లోకపు లీలా నటన ఒక బొమ్మలాటయే కాదా.
1: This is all a drama, it's only a puppet show.
0: Atadoka raja itadoka kooli kada niyavaraina adega aura niyavaranina idega.
1: One may say king, other may say servant, one may say yes, other may say no, that's a drama.
0: Lokapata juda ee gati gada baga teliya lokapuloni chikati deliya ee gati gada baga teliya lokamlo anta chikate.
1: The world is full of pitch dark.
0: Idi ajnaname.
1: The darkness of ignorance.
0: ఇది కేవలం తమో గుణం యొక్క స్వరూపమే.
1: ఇట్ ఈస్ ది సైన్ ఆఫ్ ఆల్
0: ఇనర్షియాత్వంలో మనం జీవిస్తూ
1: అండ్ వీ సాత్వికమైనటువంటి
0: ప్రభావాన్ని మనం తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుసుకోవడానికి వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు నో ద పైయస్ క్వాలిటీ లివింగ్ ఇన్ ఇనర్షియా.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ భారతదేశంలో పుట్టడము ఎంతో అదృష్టము.
1: యు ఆర్ లక్కీ వన్ టు హావ్ బీన్ బోర్న్ ఇన్ ది సీక్రెట్ ల్యాండ్.
0: భారతదేశంలో జీవించడం మరింత అదృష్టము.
1: అండ్ టు లివ్ హియర్ ఇస్ అ
0: నేను భారతీయుడని చెప్పుకోవటమే మహాగర్వము.
1: టు డిక్లేర్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ది సన్ ఆఫ్ భారత్ ఇస్
0: పవిత్రమైన భారతదేశం యొక్క తత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: అండ్ వీ హావ్ ఫర్గాటన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భారత్ టుడే.
0: నీ డిగ్రీ ఏమిటి అని ఎవరైనా ప్రశ్నించినప్పుడే
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ యు వాట్స్ యువర్ డిగ్రీ
0: నేను భారతీయుడను అని చెప్పడమే పెద్ద గొప్ప డిగ్రీ.
1: The highest degree lies in declaring that you are son of this Bharat.
0: ఈ భారతీయుడని అంటే దాంట్లో ఎంత పవిత్రమైనటువంటి అర్థం ఉంటుండాలి.
1: What a sacred meaning lies over there.
0: కనుక ఈ భారతీయ తత్వం ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making an attempt to know the principle of Bharat.
0: భారతదేశంలారా, పవిత్రమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అన్ని దేశములకు అందించి అన్ని దేశముల వారికి ఈ సుఖాన్ని అందించి వారిని కూడా సుఖపరచడానికి తగిన కృషి చేయండి.
1: సిటిజన్స్ ఆఫ్ భారత్, ఎంజాయ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆల్ ద బ్లిస్. షేర్ దిస్ బ్లిస్ విత్ ది ఎంటైర్ హ్యుమానిటీ అండ్ ద ఫెలో మెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: సత్యమును, ధర్మమును, శాంతిని, ప్రేమను, అహింసను ఆదర్శప్రాయంగా నిరూపించి ఆచరించి ఆనందించి అందరికి అందించినటువంటి వారు కోటాను కోట్టగలరు భారతదేశంలో.
1: ఇన్ దిస్ భారత్ దేర్ ఆర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ అండర్స్టూడ్ కండక్టెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ది హ్యూమన్ వాల్యూస్.
0: కనిపించరు.
1: యూ డోంట్ సీ.
0: ఈ పవిత్రమైన భావములు కనిపించినది కాదు.
1: The sacred feelings are non apparent.
0: వినిపించినది కాదు.
1: You cannot listen.
0: తలపించినది కాదు.
1: You cannot think over.
0: వినిపించినది.
1: And they only demonstrate
0: ఇట్టి పవిత్రమైన భావమును మనము ఎందుకు మనం మర్చిపోతున్నాం?
1: వై ఆర్ వి ఫర్గెటింగ్ దిస్ హ్యూమన్ వాల్యూస్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: ఈ పవిత్రమైన చరిత్రను మనం మర్చిపోకూడదు.
1: వి షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ సీక్రెట్.
0: ఏదో పాత పురాణాన్ని ప్రక్కకు నెట్టివేయకూడదు.
1: వి షుడ్ నాట్ బ్రష్ దెమ్.
0: ఆ చరిత్రలో ఉన్నటువంటి మహత్తరమైన యొక్క తత్వమును ఎవరికైనా అర్థం కాదు.
1: ద మిస్టరీ బిహైండ్ దిస్ సీక్రెట్ టెక్స్ట్ ఇస్ నాట్.
0: ఇంతకాలమైన మీరు రామాయణం చదువుతున్నారు.
1: యు హావ్ బీన్ గోయింగ్ త్రూ రామాయణ ఫర్ లాంగ్.
0: కానీ సుమిత్రి యొక్క భావం మీరు ఏదైనా అర్థం చేసుకున్నారా?
1: హావ్ యు ఎవర్ అండర్స్టుడ్ ద ఫీలింగ్ ఆఫ్
0: ఊర్మిళ యొక్క ప్రతిబింబం మీరు ఏమైనా అర్థం చేసుకున్నారా?
1: హావ్ యు ఎవర్ నోన్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఊర్మిళ? నో నో.
0: ఊర్మిళ జనక మహారాజు యొక్క సొంతము బిడ్డ.
1: అండ్ ఊర్మిళ ఇస్ ది డాటర్ ఆఫ్ జనక.
0: సీత దున్నటములో దొరికినటువంటి బిడ్డ.
1: అండ్ సీత వాస్ ఫౌండ్ ఫ్రమ్ ద మదర్స్ మదర్.
0: కాబట్టి సీతనే ఇంకా ఆర్టిఫిషియల్ బిడ్డ, కానీ రియల్ బిడ్డ ఈ యొక్క ఊర్మిళ.
1: ఊర్మిళ ఇస్ ద ట్రూ డాటర్ వైల్ సీత ఇస్ నాట్ సో.
0: కనుకనే వీరిరువురిని కూడాను నీ యొక్క సోదరులకు ఇద్దరు ఇవ్వాలని మొట్టమొదటి నిర్ణయం చేసుకున్నాడు జనకుడు.
1: సో బోత్ ఆఫ్ దెమ్ వర్ గివెన్ ఇన్ మ్యారేజ్ టు టూ ఆఫ్ ద బ్రదర్స్ యాస్ డిసైడెడ్ ఎర్లీ. రామలక్ష్మణుడు
0: ఇద్దరు కూడాను,
1: రామలక్ష్మణ బ్రదర్,
0: ఈ రామలక్ష్మణుడికి ఇద్దరికి కూడాను తన యొక్క బిడ్డల్ని ఇద్దరిని కూడా ఇవ్వాలని.
1: అండ్ బోత్ ఆఫ్ ది డాటర్స్ వర్ గివెన్ ఇన్ మ్యారేజ్ టు బోత్ ద బ్రదర్స్.
0: శక్తి స్వరూపిణి అయినటువంటి సీత,
1: దే రిప్రజెంట్ ఎనర్జీ.
0: ఆ శక్తిని శక్తికి ఇచ్చాడు.
1: అండ్ ది వెరీ సేమ్ ఎనర్జీ ఇస్ ఆఫర్డ్ టు ఎనర్జీ.
0: ఈ యొక్క శక్తి ఎలాంటిది అంటే మ్యాగ్నెట్ పవర్.
1: అండ్ ఇట్ ది పవర్ ఆఫ్ మ్యాన్,
0: 100% మ్యాగ్నెట్ పవర్.
1: అండ్ ఇట్స్ మ్యాగ్నెటిక్ పవర్.
0: కనుక అలాంటి రాములకే ఈ సీతను అందించాలి.
1: అండ్ సీత ఈస్ టు జాయిన్ కంపెనీ
0: రామ్. ఆదిశేషుడు.
1: అండ్ హూ ఇస్ ఆదిశేష?
0: ప్రపంచమనే మోసేటువంటి వాడు.
1: అండ్ హీ జస్ట్ ఆదిశేష.
0: అలాంటి మోసేటువంటి ఊర్మిళ.
1: ఊర్మిళ
0: ఊర్మిళ అనగా గొప్ప పవిత్రమైన గుణం కలిగినటువంటి.
1: ఊర్మిళ ఇస్ హైలీ వర్చువస్.
0: తలుచుకుంటే చరిత్రనంతా కూడా ఒక్క క్షణంలో చిత్రించగలదు.
1: షీ కెన్ జస్ట్ పెయింట్ ద హోల్ his scenario.
0: అలాంటి గొప్ప గుణవంతురాలైనటువంటిది ఊర్మిళ.
1: సచ్ ఎ నోబుల్ సోల్ ఇస్ ఊర్మిళ.
0: ఈనాడు ఊర్మిళ పేరు కూడా ఎవరు పెట్టుకోవటం లేదు.
1: నో వన్ హ్యాస్ బేర్స్ ద నేమ్ ఆఫ్ ఊర్మిళ టుడే.
0: కానీ
1: బట్
0: కైక పేరు, మందర పేరు, ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు.
1: బట్ వీ హ్యావ్ ది నేమ్స్ ఆఫ్ కైక అండ్ మందర, నాట్ ఊర్మిళ.
0: మందర ఊర్మిళ కాదు మనకు ముఖ్యము.
1: అండ్ ఇస్ నాట్ మందర కైక ఇంపార్టెంట్.
0: అలాంటి పవిత్రమైనటువంటి కోటానుకోట మందిని కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దినటువంటిది ఈ యొక్క బిడ్డ.
1: ఊర్మిళ హ్యాస్ డిమాన్స్ట్రేటెడ్ ది ఎంటైర్ వరల్డ్ వాట్ అన్ ఐడియల్ లైఫ్ ఈజ్.
0: ఊర్మిళ యొక్క స్వభావము,
1: ద నేచర్ ఆఫ్ ఊర్మిళ,
0: చాలా సున్నితమైన స్వభావం.
1: ఇట్స్ సో టెండర్ అండ్ సాఫ్ట్.
0: రామును వదిలిపెట్టి పోయే సమయంలో ఏ రూమ్ లో ఉంటుండదో,
1: ద ప్లేస్ వేర్ షీ స్టేడ్
0: తిరిగి వచ్చేంత వరకు కూడా అదే రూమ్ నందే ఉంటుండదు.
1: షీ స్టేడ్ ఎట్ ది సేమ్ ప్లేస్ అంటిల్ లక్ష్మణ రిటర్న్.
0: ఏ విధమైనటువంటి యొక్క దీన్ని కూడా దుష్టకల్పితమైన దాన్ని ఏమాత్రం వరించలేదు.
1: షీ డిడ్ స్టర్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ that place.
0: చెప్పవచ్చు కానీ
1: many people can say,
0: అర్థం చేసుకోలేరు.
1: And many cannot follow.
0: సీత పట్టాభిషేకంలో కట్టినటువంటి యొక్క yellow color saree.
1: సీత wore yellow color saree at the time of coronation.
0: ఆ చీరతోనే ఈ యొక్క 14 సంవత్సరాల అరణ్యంలో ఉంటుండాలి.
1: సీత stayed there all the 14 years wearing the same yellow color saree.
0: ఊర్మిళ కూడాను అంతే.
1: ఊర్మిళ ఆల్సో సేమ్.
0: లక్ష్మణుడు వదిలిపెట్టిపోయే సమయం లోపల ఏ చీరను ధరించిందో తిరిగి లక్ష్మణుడు వచ్చేంత వరకు 14 సంవత్సరములు అదే చీరండి.
1: ద సారీ దట్ షీ వోర్ వెన్ లక్ష్మణ లెఫ్ట్ వెల్ స్టేడ్ విత్ హర్. షీ వోర్ ద సేమ్ సారీ ఫర్ ఆల్ ది 14 ఇయర్స్.
0: ఏకపత్ని ఏకవస్త్రం.
1: అండ్ వన్ వైఫ్ వేరింగ్ సేమ్ సారీ.
0: ఆ విధమైనటువంటి యొక్క బిడ్డలు జనక మహారాజు బిడ్డలు.
1: And that is the sort of the daughters the Janaka king.
0: అందుకోసమే వారికి వైదేహులు అని పేరు వచ్చింది.
1: Therefore they had the name Vaideha.
0: దేహభ్రాంతి లేనటువంటి వారు.
1: They had no body at
0: దేహ అభిమానం లేనటువంటి వారు.
1: They do not have any attachment.
0: వైదేహి రాజు అని పేరు వచ్చింది.
1: So he is the king of Vaideha.
0: సీతకుడును వైదేహి అని పేరు పెట్టారు.
1: Sita is also called Vaideha.
0: కనుక ఈ ఒక్కొక్క దానికి వచ్చినటువంటి పేరు సార్థకతను మనం విచారం చేస్తే ఎంతనో దాన్ని లోతు నీడుగా మనకు అనిపిస్తుంది.
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ గో డీప్ ఇన్ టు ద మ్యాటర్ వీల్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీ నేమ్ హ్యాస్
0: భారతీయులు కూడా ఈ రామాయణం యొక్క చరిత్రను కించిత్ అని కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ రామాయణ.
0: ఏదో సీతారాముల చరిత్ర రెండు చదువుతూ పోతుంటారు.
1: దే జస్ట్ రీడ్ ద స్టోరీ ఆఫ్ సీత అండ్ రామ.
0: సీత ఎవరు ఉంటుంది ఎవరో ప్రశ్నలు అడిగితే
1: ఇవ్ ఎనీవన్ పుట్స్ ఎ క్వశ్చన్ హూ ఇస్ సీత
0: ఎక్కడ చెప్పకూడదు. కానీ భగవద్గీత వ్యాఖ్యానం చేస్తున్నారు ఒక వ్యక్తి.
1: వన్ జెంటిల్మన్ వాస్ కామెంటింగ్ ఆన్ భగవద్గీత.
0: అప్పుడు రాముని యొక్క భార్య ఎవరు ఊర్చుకుని అడిగితే
1: వెన్ ఎ క్వశ్చన్ వాస్ పుట్ లైక్ దిస్ హూ ఇస్ ద వైఫ్ ఆఫ్ రామ
0: పేరు రాలేదు.
1: అండ్ హీ కుడ్ నాట్ గెట్ ద నేమ్.
0: మిసెస్ రామ అన్నాడు.
1: అండ్ హీ సెడ్ మిసెస్ రామ.
0: చూచారా ఆ పేరు కూడా వాళ్ళకి తెలియదు.
1: అండ్ హీ డిడ్ నాట్ హీ డజంట్ రిమెంబర్ ద నేమ్ ఈవెన్.
0: అంతటి అజ్ఞానంలో మునిగి ఉంటున్నారు ఈనాటి భారతీయులు.
1: Bharatiyas have drowned in state of ignorance today.
0: కనుక ఈనాడంతా ఆధునికమైనటువంటి యొక్క ప్రార్థనలో ప్రవర్తనలో పడిపోతున్నారు.
2: దట్స్ ఆల్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది మోడర్న్ సొసైటీ.
0: ఈ ఆధునికమైనటువంటి యొక్క ప్రవర్తనలో మనం మునిగిపోవడం చేత ప్రాచీనమైనటువంటి సంస్కృతి మనం ఈనాడు విస్మరిస్తున్నాము.
2: వీఆర్ ఫర్గెటింగ్ ది ఏన్షియంట్ హిస్టరీ బికాస్ ఆఫ్ మోడర్న్ ఫ్రెండ్.
0: కనుక మనకు ఉన్నది ఒకే మిత్రుడే.
2: వి హావ్ ఓన్లీ వన్ ఫ్రెండ్.
0: అతనే భగవంతుడు.
2: గాడ్ ఈస్ ది ఓన్లీ ఫ్రెండ్.
0: ఉన్నది ఒకే గ్రంథమే.
2: గాడ్ ఓన్లీ టెక్స్ట్.
0: అదే భారతదేశము.
2: ద హోల్ సీక్రెట్ టెక్స్ట్.
0: ఈ భారతదేశమే మన యొక్క గ్రంథము.
2: ద హోల్ భారత్ ఈస్ ది సీక్రెట్.
0: ఈ భారతదేశం యొక్క చరిత్రనే మనం చదవవలసినటువంటిది.
2: అండ్ వి హావ్ గాట్ టు రీడ్ ద హిస్టరీ ఆఫ్ భారత్.
0: అంతేగాని ఏదో పిచ్చి పిచ్చి నావల్స్ అంతా మనం చదువుకొని దానిలో ఉన్నటువంటి విషయాలు మన హృదయంలో హత్తుకోవటం కాదు.
2: వీ షుడ్ నాట్ పొల్యూట్ అవర్ మైండ్స్ బై గోయింగ్ త్రూ ద రాటన్ స్టఫ్.
0: ఇవన్నీ క్రమక్రమేణ మాలిన్యాలు తెచ్చి చేరుస్తున్నాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ పార్టేకింగ్ ఆల్ ద డర్ట్ అండ్ ద ఫిల్త్.
0: ఏ మాత్రమే పరిశుద్ధం చేయలేము.
2: అండ్ దే విల్ నెవర్ ప్యూరిఫై.
0: హృదయాన్ని పరిశుద్ధపరచుకున్నటువంటి వానికే ఈ పవిత్రమైన భావములు అందుతాయి.
2: ద వన్ విత్ ప్యూర్ హార్ట్ కెన్ కంటైన్ ది సీక్రెట్ ఫీలింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ నూతన సంవత్సరం నుంచి
2: ఆన్ దిస్ డే ఆఫ్ న్యూ ఇయర్స్ డే
0: పవిత్రమైన రామచరిత్రను,
2: ద సీక్రెట్ స్టోరీ ఆఫ్
0: పవిత్రమైన ఆదర్శప్రాయులైనటువంటి యొక్క స్త్రీ పురుషుల యొక్క లక్షణాలను,
2: ది క్వాలిటీస్ ఆఫ్ ద నోబుల్ సోల్స్
0: మన హృదయంలో నిలుపుకొని
2: లెట్స్
0: వారి అడుగుజాడల్లో మనం జీవించాలి.
2: లెట్స్ ఫాలో దేర్ ఫుట్ స్టెప్స్.
0: ఆ ఆనందాన్ని మనం అనుభవించాలి.
2: వి షుడ్ ఆల్సో ఎక్స్పీరియన్స్
0: అనుభవించిన ఆనందాన్ని పది మందికి పంచాలి.
2: అండ్ వి షుడ్ షేర్ ద ప్లేస్.
0: భారతదేశం ఇట్టి పవిత్రమైనటువంటి దేశం అనేటువంటి కీర్తిని మీరు సాధించాలి.
2: వి షుడ్ అప్హోల్డ్ ద గ్లోరీ అండ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ దిస్ కల్
0: కానీ దేశం యొక్క పేరు కూడా ప్రఖ్యాతిని అంతా కూడా పాడు చేస్తున్నారు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ స్పాయిలింగ్ ద గుడ్ నేమ్ ఆఫ్ దిస్ కంట్రీ టుడే.
0: ఇది కాదు మనం చెప్పవలసింది.
2: దిస్ నాట్ వాట్
0: భారతదేశం అనేటువంటిది నా పవిత్రమైనటువంటి మాతృభూమి.
2: ది సీక్రెట్ ల్యాండ్ ఈజ్ మై మదర్ ల్యాండ్.
0: ఈ పవిత్రమైనటువంటి దేశాన్ని నేను మర్చను.
2: వెల్ ఐ షుడ్ నెవర్ ఫర్గెట్ మై మదర్.
0: నేను భారతీయుండి.
2: ఐఎమ్ భారతీయ.
0: అయ్యా నీ పేరేం పేరు అంటే రామయ్య కృష్ణయ్య గోవింద్ అని కాదు, నేను భారతీయుడిని. అదొక్కటే చాలు మనకు.
2: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సే యువర్ నేమ్ రామయ్య కృష్ణయ్య, సే దట్ యు ఆర్ భారతీయ.
0: అది పెట్టిన పేర్లు.
2: The names, other names are given.
0: Puttina peru.
2: Is the name that you get by
0: Puttina
2: birth.
0: Puttina peru
2: Bharati. And by birth you get this name Bharati.
0: Bharati.
2: Bharati.
0: Bharati.
2: Bharati.
0: Bharaga kanti.
2: Bhar light.
0: Prakashamu.
2: Effulgence.
0: Divyattamu.
2: Divinity.
0: Dhanin ratinchine vade Bharati.
2: The one who loves this divinity.
0: Bharati.
2: Bharati.
0: కనుకనే అటువంటి పవిత్రమైనటువంటి దేశాన్ని ఎంతనో భరతుడు కూడా ఆదర్శప్రాయంగా నిరూపించాడు.
2: భరత ఆల్సో ప్రూవ్డ్ ద సేమ్ ఐడియల్.
0: ఒకనొక సమయం లోపల,
2: ఎట్ వన్ టైమ్,
0: ఈ భారతదేశం యొక్క చరిత్ర గురించి చెప్పే సమయం లోపల,
2: వెన్ ది హిస్టరీ ఆఫ్ భారత్,
0: భారత జాతి వంశముల ప్రద్దతైన పవిత్రమైనటువంటిది అని చెబుతూ,
2: వెన్ ఇట్ వాజ్ సెడ్ భారత్ ఇస్ ద సెంటర్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ హ్యాపీనెస్,
0: ఈ భారతదేశం నందు ఉన్నటువంటివి మరి ఏ దేశం నందు కూడా లేదు.
2: What is that not present in Bharat is not available
0: elsewhere. మరి ఏ దేశమునకు రాలేదు.
2: The name and the glory of this country present here is not available anywhere.
0: కనుకనే భారతదేశం యొక్క కీర్తిని ప్రఖ్యాతికంగా ప్రవర్తించారు.
2: Therefore the reputation and the glory of Bharat has been spread all the world over.
0: కనుకనే భారతదేశము,
2: భారతదేశ,
0: ఈ భారతదేశం యొక్క ప్రఖ్యాతిని మనం నిలబెట్టాలి.
2: The glory of this name has got to be upheld.
0: కనుక ఈనాడు మీరు తెలుసుకోవాల్సినటువంటి అంతా కూడా రామాయణంలో ఉండినటువంటి యొక్క ఆదర్శ స్త్రీ పురుషులను మనము స్మరించాలి.
2: Today what you are supposed to do is to ponder over, to think, to reflect on the different roles in of Ramayana.
0: Ramayana enta goppa untundali.
2: Ramayana
0: anni charitralu masipadipoyinayi.
2: Many other histories have been lost.
0: Konni vera samasramulu ainappatikini
2: thousands of years
0: ee naatiki Rama charitra nootaramaina charitranga kanipistundali.
2: Even this day Ramayana is ever new, ever fresh, ever brilliant.
0: రామ ఆ నామంలోనే ఉంటుండాలి. వశిష్ఠులు వారు పెట్టినటువంటి పేరు.
2: అండ్ ద వెరీ బ్యూటీ లైస్ ఇన్ ద వెరీ నేమ్ రామ
0: అన్నారు.
2: రామ
0: రా అనగా ఏమిటి? లోపల ఉన్నటువంటి ఒక దుర్గుణములు ఒక్కతూరి రా అని పిలిచటం.
2: When once you say Ra, opening your mouth, all sin will get out.
0: Ram, anni bayata paddayi.
2: When once you say Ra, out of the navel.
0: Bayata durgunamulu lopala pokunda
2: mooseesi. And when once all bad qualities come out as you open your mouth and you say Ma and close your mouth, they don't get in once again.
0: Rama namamulo enta antaratham untundadi.
2: That is in the meaning of Rama.
0: Ra vachindanta bayata.
2: Ra, when you say so, all that exit.
0: Dani inka బయటికి పోకుండా కాపాడుతూ వచ్చి.
2: When once you say close your mouth, they won't get in again. The doors are closed.
0: కనుకనే ఇటువంటి పవిత్ర చరిత్రలంతా ఈనాడు మనకి మర్చిపోతున్నాం.
2: We are forgetting the sacred history today.
0: కనుక ఈనాడు మనం కొత్త సంవత్సరం అని కనుక్కోవటం ఏమిటంటే కొత్త విషయాలు తెలుసుకున్నాం.
2: The new year's day we have known new things.
0: ఈ తెలుసుకున్నటువంటి కొత్త విషయాలను మనం ఆచరణలో పెట్టి
1: these new things have been known and we have to
0: practice
1: and we should work for liberation.
0: ఈ సార్థకం గావించుకోవటంలో మన జన్మమే పూర్తి పవిత్రమైపోతుంది.
1: అండ్ దెన్ దేర్ లైస్ ది గ్రేట్నెస్ ఆఫ్ అవర్ లైఫ్, ద శాంక్టిటీ ఆఫ్ అవర్ లైఫ్.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ

0: ప్రేమ స్వరూపులారా, ఈనాడు టమిల్ న్యూ ఇయర్ అని, మలయాళ విష్యూ అని, నిన్న దినం తెలుగు న్యూ ఇయర్ అని పేర్లు వేరు వేరుగా పెట్టారు.
1: Embodiments of love. Yesterday happened to be Ugadi for Andhras. Today is a new year for Tamilians. Names are different.
0: Antaratham okkate.
1: But the inner significance is one and the same.
0: ఈ యొక్క అంతరార్థాన్ని మనం తీసుకున్నప్పుడు అంతా న్యూ ఇయర్ అని.
1: Then once we go by the inner meaning, everything would be new.
0: న్యూ ఇయర్ అనగా కొత్త వస్త్రములు ధరించటము,
1: wearing new clothes,
0: అభ్యంగ స్నానాలు చేయటము,
1: having head bath,
0: ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని అనుసరించటము,
1: proceeding along the good path chosen,
0: తీయని ఫలములు పండు భుజించటము,
1: and partaking all sweets.
0: ఇదంతా ఒక పండుగకు గుర్తుగా తీసుకుంటున్నాం మనం.
1: We go by this ritual as the festival.
0: కానీ ఇది కాదు.
1: But that's not
0: ప్రవహించునే పురి పరిధిగా పాయలై, ప్రవహించునే పురి పరిధిగా పాయలై,
1: దట్ విచ్ ప్రొసీడ్స్ ఎటర్నలీ,
0: చిత్రావతి నదివి చిత్రగతుడు,
1: అండ్ దట్ హ్యాస్ బీన్ ది వే ద చిత్రావతి ఫ్లో,
0: కారుణే పట్టణ కళ్యాణకరముగా చుట్టూను మేలైన చూతతరులు,
1: అండ్ వీ ఫైండ్ ద కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ట్రీస్ ఆల్ అరౌండ్ దట్ హాస్పిటల్ సిటీ,
0: కాపుంద్రునేపుడి కడల నాలుగిటి ఎందు పార్వతీశ్వరులు ఎప్పుడు పాయకుండా,
1: అండ్ వీ ఫైండ్ ద టూ ద ప్రిసైడింగ్ డైటీస్ పార్వతి పరమేశ్వర
0: మండరామని గలుతుంచి మెండు మహిమ,
1: అండ్ వీ ఫైండ్ ద మిస్టర్ ఇన్ ద గ్లోరీ,
0: చిక్కవడి ఎరుగట్టిన చెరువుతోడ,
1: అండ్ ఇట్ వీ ఫైండ్ ద కైండ్ ఆఫ్ ఆల్ ద
0: ఫుకరాల తిరిగిట్టి భువనమెంచ,
1: అండ్ ఇట్ స్టాండ్స్ ఫర్ ఆల్ ద గ్లోరీ,
0: చాటునేపురము ఆ పుట్టపురము అని,
1: అండ్ దట్ పుట్టపర్తి స్టాండ్స్ ఫర్ ఆల్ దిస్ గ్లోరీ. And for the grandia
0: putta parthi ante emtane artham,
1: what is the meaning of putta parthi?
0: Parthi anaga
1: parthi
0: means prakashame,
1: means light,
0: puttinatvanti okka prakashame putta parthi,
1: and it is the place, the beacon of light.
0: Deeniki puramanta putta vardhini ani peru.
1: Earlier it was called putta vardhini.
0: Ekkada chuchina puttalu perigeetvantivi,
1: and you find ant hills putta everywhere.
0: Ee puttal lopala paavulanta veligeetvantivi,
1: and you find snakes over there.
0: కానీ దానివల్లే పుట్టవర్ధిని అని పెట్టారు.
1: సో ఇట్స్ నేమ్డ్ అస్ పుట్టవర్ధిని.
0: ఎక్కడ చూసినా పుట్టలే,
1: ఎవ్రీవేర్ ది యాంట్ హిల్.
0: కానీ ఆ విధమైనటువంటి తత్వం లోపలే ఈ రామాయణం కూడాను అదే విధంగానే వచ్చింది.
1: రామాయణం ఆల్సో స్పీక్స్
0: వాల్మీకి.
1: వాల్మీకి
0: ఎక్కడి వాడు? పుట్టలో పుట్టినటువంటి వాడే.
1: వాల్మీకి ఇస్ బోర్న్ అవుట్ దిస్ యాంట్ హిల్ పుట్ట.
0: అతని పైన పుట్టంతా పెరిగింది.
1: అండ్ యాంట్ హిల్ హస్ గ్రోన్ ఫర్ ద
0: ఆ పుట్టల పైనంతా కూడా పాములంతా సంచరించాయి.
1: అండ్ స్నేక్స్ వర్ దేర్.
0: ఆ పుట్టల నుంచి పుట్టినటువంటిది ఈ రామాయణము.
1: అండ్ దిస్ రామాయణ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ అండ్
0: కలుగునే మన హృదయం అనేటువంటి పుట్ట లోపల,
1: అండ్ ద హార్ట్ విచ్ ఇస్ పుట్ట అండ్ హెల్,
0: దుర్గుణములు దురాచారములు అనేటువంటి పాములంతా ఉన్నాయి.
1: దేర్ ఆర్ ప్రెసెంట్ ద స్నేక్స్ విచ్ ఆర్ వికెట్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్.
0: దీనికి భగవత్ నామాన్ని అనేటువంటి ఒక స్మరణ చేయండి.
1: బై జస్ట్ థింక్ ఆఫ్ గాడ్స్ నేమ్ టైమ్ అండ్ అగైన్
0: అన్ని బయటపడిపోతాయి.
1: ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్.
0: అది ఏ నాదస్వరము,
1: అండ్ దట్ ఈస్ ద మెలడీ.
0: అది ఏ నాగస్వరము,
1: అండ్ దట్ ఈస్ ద మ్యూజిక్.
0: అది ఏ శివన స్వరము,
1: అండ్ దట్ ఈస్ ద సెలెస్టియల్ సాంగ్.
0: ఈ స్వరాన్ని మనం ఒక్కతోరి పంపితే అంత పుట్టలోని పాములంతా వస్తాయి.
1: విత్ దిస్ మ్యూజిక్ అండ్ మెలడీ ఆల్ స్నేక్స్ విల్ కమ్ అవుట్.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి దుర్గుణాలు పోవాలనుకుంటే దివ్యమైనటువంటి నామస్మరణ చేయాలి.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ థింగ్స్.
0: ఈనాడు నామం అంటే చాలా మంది ఒక విధమైన హాస్యాస్పదంగా చూస్తున్నారు.
1: ద హ్యూమన్ లైఫ్ హాస్ బికమ్ ఎ కైండ్ ఆఫ్ మాకరీ.
0: పొరపాటు పొరపాటు పొరపాటు,
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇన్
0: హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్తేవ నాస్తేవ గతనిందా. ఈ నామస్మరణ చాలా పవిత్రమైనటువంటిది.
1: సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈస్ హైలీ సీక్రెట్.
0: ఈనాడు నామస్మరణ తగ్గిపోవటం చేతనే
1: యాజ్ వీ డోంట్ చాంట్ హిస్
0: దేశంలోని బాధలంతా పెరిగిపోతున్నాయి.
1: వీ ఫైండ్ ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ స్ట్రైఫ్ అండ్
0: నామస్మరణ అభివృద్ధి చేయండి.
1: అండ్ సింగ్ హిస్ గ్లోరీ
0: వీధి వీధి ఎందు కూడాను,
1: ఎవ్రీవేర్ అణు
0: అణువనందు కూడాను,
1: ఇన్ ఎవ్రీ విలేజ్
0: కణ కణమునందు కూడాను,
1: ఎవ్రీ సెల్
0: నామమును స్మరించండి.
1: సింగ్ చాంట్ హిస్ నేమ్.
0: నామంలో ఉన్నటువంటి ఆనందము ధైర్యము సాహసము మరొక దాంట్లో కనిపించము.
1: వేలర్ అండ్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఓవర్ దేర్ ఇన్ గాడ్స్ నేమ్ ఈజ్ నాట్ నోటీస్.
0: ఎవరైనా ఏమైనా హాస్యం చేయని.
1: Let anybody make fun of you.
0: ఏ ఈయన కూడా నామస్మరణ చేస్తున్నాడే అనుకోవచ్చు.
1: They may say what you are singing
0: is. ఆయన అయితే ఏమి పెద్ద మనిషి.
1: What is it? In what way is it?
0: నామస్మరణ చేయడానికి హృదయం అందరికీ ఒకటే.
1: And the heart is one in the same to everybody.
0: పెద్ద ఐసీఎస్ ఆఫీసర్.
1: He may be ICS officer.
0: ICS officer అయితే నామస్మరణ చేయకూడదా?
1: Do you think that he should not chant in the name of God?
0: ఎవరైనా సరే అందరూ చేయవలసింది.
1: Let it be anyone.
0: చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు,
1: younger old,
0: అల్పుడి మొదలుకొని ఆనందం వరకు,
1: and right from beginning to
0: చిన్న వరకు చిన్న వరకు కూడాను మనం నామస్మరణ చేయాలి.
1: Young and old should repeat God's name.
0: తెలియని మూర్ఖులు మాత్రం నామస్మరణను ఆశాస్పదంగా చూస్తారు. కానీ
1: Only fools make fun of God's name.
0: Fools,
1: double fools, triple fools, multiple fools. They may make fun of you. It is not the mind of the fool. It should be full mind.
0: నామస్మరణ చాలా ప్రధానమైనటువంటి
1: నామస్మరణ
0: చాలాపోని.
1: లెట్ ఎనీబడి థింగ్ ఇన్ వాట్ దేర్
0: ఎవరైనా ఎవరైనా ప్రశ్నలు అడిగితే
1: ఇఫ్ ఎనీవన్ క్వశ్చన్
0: ఏమిటయ్యా మీకు కూడా భక్త
1: వాట్ ఈస్ ఇట్ ఆర్ యూ ఆల్సో డివోటెడ్
0: దేవుడా
1: ఓ యూ హావ్ గాడ్
0: దేవ నామస్మరణ మీరు కూడా చేస్తున్నారా
1: ఓ యూ ఆల్సో రిపీట్ హిస్
0: నేమ్ అవును అవును నేనేం గొప్పవాడినా
1: యూ కెన్ సే yes
0: నీవు కాదు నీ తాత కాదు నీ ముత్తాత కాదు ఎవరైనా చేయవలసింది ఏది
1: Let you or your father or grandfather will have to repeat God's name someday or other.
0: భగవంతుని నామస్మరణ చేయడానికి లేకపోతే ఇంకా మానవుడై పుట్టేందుకు.
1: If we don't sing his glory of God, what for is the human life?
0: నాకు నమ్మకం లేదు అంటాడు.
1: The other man may say, I don't believe.
0: లేకపోతే నీ వదిలిపెట్టు.
1: You can have go by your own faith. But I have my own faith.
0: నా నమ్మకమైనటువంటి నామస్మరణ నేను చేస్తాను.
1: Yes, I go by my own faith.
0: కనుక నేను వారితో వాదించాలి.
1: You have to argue vehemently.
0: అయ్యా నీకు లేకపోతే పోతుంది
1: యూ మే డినై యువర్ గాడ్
0: నీ దేవుడు నీకు లేడు
1: యూ డోంట్ హ్యావ్ యువర్
0: దేవుడు నాకు లేడా
1: yes I have
0: నా దేవుడు నేను దానికి హూ ఆర్ యూ నీవెవరు
1: వాట్ అథారిటీ హ్యావ్ యూ టు క్వశ్చన్ మై ఫెయిత్
0: నీకేం అధికారం ఉంటుండాలి
1: వాట్ రైట్ హ్యావ్ యూ
0: నా విశ్వాసం నాది
1: దట్ దిస్ ఇస్ మై ఫెయిత్
0: అనేటువంటి ధైర్యంతో నీవు ఏనాడు నామస్మరణ చేస్తావో ఆనాడే నీవు దిగ్విజయాన్ని పొందుతావు
1: విత్ దిస్ కరేజ్ అండ్ కన్విక్షన్ దట్ డే వెన్ యూ చాంట్ హిస్ గ్లోరీ యువర్ బాడీ విల్ బి సక్సెస్ఫుల్ Brush aside the rest.
0: నిర్భయంగా నీవు నామస్మరణ చేయి.
1: With all the fearlessness you proceed.
0: అప్పుడే నీవు సరైనటువంటి ఆనందాన్ని పొందుతావు.
1: Then you will experience the true state of bliss.
0: ఈనాడు
1: today
0: నూతన సంవత్సరము
1: the new year
0: ఆదివారం నూతన దినము
1: is a new year
0: ఈ పవిత్రమైన దినం నుంచి మీరు ఇంకా ప్రారంభించండి.
1: You can commence right from this moment.
0: శృతులే రాగ తాళాలు మనకు లేకపోయినా పర్వాలేదు.
1: We may not have instruments, musical instruments.
0: మనం హృదయంలోంచి వచ్చేటువంటి సంగీతమే చాలు.
1: లెట్ లార్డ్స్ నేమ్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: మనసే ఒక వీణ.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ మైండ్ ఇస్ వీణ.
0: మనసులో చెడ్డ భావం రాకుండా ఉండేటట్లుగా చూసుకోండి.
1: లెట్ us see that there will be no scope for bad.
0: అపస్వరం రాకుండా చూసుకోండి.
1: లెట్స్ నాట్ see it will be not out of tune. It should be perfect.
0: అవి రాకుండా చూసుకోండి.
1: See, take every good care.
0: వీణని చక్కగా నీవు భగవంతుని యొక్క నామస్మరణతో వీడ్చుకుంటురా.
1: The play on this veena of the human heart and sing the glory of God.
0: అప్పుడే నీకు నిజమైనటువంటి భగవత్ శక్తి చెప్తుంది.
1: And then you'll have that divine energy.
0: ఒకానొక సమయంలో గోపికలంతా
1: at one time గోపిక
0: కృష్ణుడు వేపల్లికి పోయిన తర్వాత మధురకి పోయిన తర్వాత
1: When Krishna went to Mathura,
0: బాధపడుతున్నారు.
1: The Gopikas felt very bad.
0: అందరూ ఒక దగ్గర చేరారు.
1: They all assembled at one place.
0: కానీ భగవంతునికి ఏం ప్రార్థించగలరు?
1: But what sort of prayer they could offer?

0: O Krishna, sing for us with all the melody, with all the beauty. You also talk to us so that our hearts would be happy. With all your nectar in words, make us happy, sing for us. Getting all the essence of Veda.
1: Nada Brahma Muganu Machi.
0: Transforming into the divine sound.
1: Yadasaramantadisi.
0: Taking the essence out of Vedas.
1: Nada Brahma Muganu Machi.
0: Transforming into divine sound.
1: Veduvandu Tirugavosi.
0: Filling the whole divine melody into the flute.
1: Nada Rupa Muganu Machi. Patapadu Ma Krishna.
0: Let it be transformed into divine melody, the beautiful
1: celestial
0: song.
1: Paadu, Krishna.
0: Sing for us once, Krishna. One song you sing. What song?
1: Veda Saramantadisi.
0: The song that contains the essence of Veda.
1: Nada Brahma Muganu Machi.
0: Which is transformed into the divine sound.
1: Venu Vandu Tirugamosi.
0: Which is filled in this flute, divine instrument.
1: Nada Rupa Muganu Machi.
0: And we hear to the divine sound.
1: Pata Padu Ma Krishna.
0: Krishna, sing for us.
1: ఒక్కతూరి ఆ పాట విన్నారు ఒక్కతూరి మనిషి.
0: They heard that song and breathed their last.
1: అంత ఆనందంలో ఆ సాంగ్ లోపల ఆ యొక్క గానం లోపల ఎంతో ఆనందం వారికి కలిగింది.
0: They experienced that ecstasy there.
1: ఎన్నో సంవత్సరం నుంచి కూడా పడినటువంటి బాధలంతా వాడు మర్చిపోయినారు.
0: All the suffering they went through for over years is forgotten. గానంలో
1: ఉన్నటువంటి యొక్క భావము ఇంత మధురమైనటువంటిది.
0: That is the uniqueness in singing, in music.
1: కనుక కేరళ వాళ్ళందరూ కూడాను ఈనాడు విష్యు అంటున్నారు.
0: Kerala people call it
1: Vishu. మీకు ఆనందం కలుగుగాక.
0: Let you be blissful.
1: శాంతి కలుగుగాక.
0: Let you be peaceful.
1: దయ్యానందమును పొందుదురుగాక.
0: Let you have all the courage and happiness.
1: మంచి జీవితమును పొందుదురుగాక.
0: Lead a good life.
1: సుఖ సంతోషములు ఆనందంగా అనుభవించుదురుగాక.
0: Enjoy all happiness, peace and prosperity, security. This is Vishu.
1: తమిళనాడులో వచ్చినటువంటి నూతన సంవత్సరము.
0: And this also happens when you are of Tamil Nadu.
1: ఆయుర ఆరోగ్యంగా,
0: the health,
1: శాంతి సౌఖ్య సౌభాగ్యంగా,
0: the peace and prosperity that you should live,
1: అన్ని విధాల ఆదర్శాన్ని మీరు ఇతరులకు అందించి,
0: and you should be ideal to the rest of the people,
1: నడకలు మీరు కూడా నడిచి,
0: you should tread along the right path,
1: ధన్యులై పుణ్యులై ఆనందాన్ని పొందుతారని నేను ఆశిస్తున్నాను.
0: And Bhagavan wants us to work for our own redemption, for our own liberation, lead an ideal life.
1: అందరూ ఆనంద శాంతి పొందుదురుగాక.
0: Let all of you be blissful. Let all of you live in safety and security, health and prosperity.
1: దాని లోపల నుంచి తీసుకుని మీరు ఆనందాన్ని అనుభవించండి.
0: Let you experience the bliss within.
1: దానికి మీరు వెతకనక్కర్లేదు.
0: You don't need to search for it outside.
1: కనుక ఈనాటి నుంచి,
0: right from this day,
1: భక్తులైనటువంటి వారు,
0: devotees,
1: ఎవరు దీనిని కూడా మనం లెక్క చేయకుండా,
0: be not mindful of what others say. అభివృద్ధి
1: పరుచుకుని,
0: you develop your own faith and sincerity.
1: ఎక్కడైనా సరియే,
0: let it be anywhere.
1: నామస్మరణ భయంగా లేకుండా చేసుకోండి.
0: Sing the glory of God fearlessly wherever you are.
1: అది మన యొక్క నిజమైనటువంటి జీవితము.
0: That's our true life.
1: భారతీయుడై పుట్టినందుకు ఈ విధమైనటువంటి సార్థక నామాన్ని మనం పొందాలి.
0: Being the citizen of Bharat, you should act in a befitting way.
1: ఇతర దేశములన్నీ కూడా త్వరలోనే ఈ దేశాన్ని అనుసరిస్తాయి.
0: All other countries in this world are suit to follow Bharat.
1: మన భారతదేశం నాయకత్వాన్ని వహించాలి.
0: Bharat should be the leader for this entire world.
1: ఇది నేను ఆశించేది.
0: That's what Bhagavan
1: ఆధ్యాత్మిక నాయకత్వము.
0: And Bharat should be the leader.
2: You have been listening to a divine discourse delivered by Bhagwan Baba on the occasion of Tamil New Year's Day, April 14th, 2002.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ಭವರೋಗನಾಶಿನಿ ಭಕ್ತಿರೇವ ಪರಮಾರ್ಥ ದಾಯಿನಿ ಭಕ್ತಿರೇವ ಪರಮೋಚ್ಚ ಕಾರಿಣಿ.
1: ಇಟ್ಸ್ ಓನ್ಲಿ ಡಿವೋಷನ್ ದಟ್ ಗಿವ್ಸ್ ಯು ರಿಯಲೈಸ್ ದ ಪರ್ಪಸ್ ಆಫ್ ದ ಸ್ಪಿರಿಚುವಲ್ ಪಾತ್. ಇಟ್ ಇಸ್ ದ ಡಿವೋಷನ್ ದಟ್ ವಿಲ್ ಹೆಲ್ಪ್ ಯು ಟು ಕ್ರಾಸ್ ದಿಸ್ ಓಷನ್ ಆಫ್ ಲೈಫ್. ಇಟ್ ಇಸ್ ದ ಡಿವೋಷನ್ ದಟ್ ಕನ್ಫರ್ಸ್ ಅಲ್ಟಿಮೇಟ್ಲಿ ಲಿಬರೇಷನ್.
0: ಪ್ರೇಮಸ್ವರೂಪಮೇನ ವಿದ್ಯಾತ್ ವಿದ್ಯಾರ್ಥಿನಿ ಇಲ್ಲದ
1: ಎಂಬಾಡಿಮೆಂಟ್ಸ್ ಆಫ್ ಲವ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಬಾಯ್ಸ್ ಅಂಡ್ ಗರ್ಲ್ಸ್.
0: ಪ್ರಾಚೀನ ಕಾಲ ನುಂಡಿ ಭಾರತ ದೇಶವು ಆಧ್ಯಾತ್ಮಿಕ ತತ್ವ ಪ್ರಭಾವಂತೋ ಸರ್ವ ಪ್ರಪಂಚವನಕು ಭಕ್ತಿನಿ ಚಾಟುತ್ತೂ ವಚ್ಚಿಂದು.
1: ಇನ್ ಏನ್ಷಿಯಂಟ್ ಟೈಮ್ಸ್ Bharat has been propagating the principle and the message of devotion to the entire world.
0: Bhakti anaga kevalam japamu dhyanamu poojalu punaskaramu ityadi angamulu kaadu.
1: Devotion does not merely mean penance, meditation or any ritual.
0: Bhakti anaga ಭಗವಂತನಿ ಪೈನ ಗಲ ಪ್ರೇಮನೇ ಭಕ್ತಿ.
1: ಡಿವೋಷನ್ ಮೀನ್ಸ್ ಇಂಟೆನ್ಸ್ ಲವ್ ಫಾರ್ ಗಾಡ್.
0: ಕರ್ಮಫಲ ಸಂಸರ್ಗಂ ಚೇತ ಕಲುಷಿತಮು ಕಾನಟುವಂತಿ ಯೊಕ್ಕ ನಿಶ್ಚಲ ನಿರ್ಮಲ ನಿಸ್ವಾರ್ಥಮೈನಟುವಂತಿ ಪ್ರೇಮನೇ ಭಕ್ತಿ.
1: ದಟ್ ವಿಚ್ ಇಸ್ ನಾಟ್ ಪೊಲ್ಯೂಟೆಡ್ ಬೈ ದಿ ಕಾನ್ಸಿಕ್ವೆನ್ಸಸ್ ಆಫ್ ಯುವರ್ ಓನ್ ಆಕ್ಷನ್, ದಟ್ ವಿಚ್ ಇಸ್ ಪ್ಯೂರ್ ಅನ್ಸಲೀಡ್ crystal clear is the spirit of devotion.
0: Itti premaku yetti nibandhanalu levu.
1: This love has no regulation whatsoever.
0: Itti premaku yetti haddulu levu.
1: This love is boundless.
0: Manavun nundi kevalam aavirbhavincheetundi okka నిజమైనటువంటి ప్రేమతత్వమే ఈ యొక్క భక్తి.
1: ఇన్ ఫ్యాక్ట్ డివోషన్ ఈజ్ వన్స్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లవ్.
0: ఎట్టి వాంఛన చేతను కలుషితం కానటువంటి యొక్క ప్రేమనే భక్తి.
1: డివోషన్ ఈజ్ దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ఎనీ సార్ట్ ఆఫ్ డిజైర్.
0: వాంఛనతో కూడినటువంటి యొక్క ప్రేమ భక్తి కానేరదు.
1: లవ్ విత్ డిజైర్స్ can no way be called devotion.
0: Yetti vanchalu undalaru bhagavat vanchu tappa prakrutamainatundi vanchalu undaladu.
1: What sort of desire you should have? You should desire God, nothing worldly.
0: Laukikamaina bhautikamaina prakrutamainatundi yokka vanchalaku ee sambandham kaadu.
1: Devotion has nothing to do with the worldly, ephemeral worldly desire.
0: Kanuka తన ప్రేమకు భగవంతుని ప్రేమకు మధ్యలో ఎట్టి వాంఛలు కూడాను చేరరాదు.
1: బిట్వీన్ లవ్ టు లవ్ ద డివోటీ అండ్ గాడ్ దేర్ ఇస్ నథింగ్ టు డూ విత్ ద డిజైర్.
0: భక్తిని హృదయ భావము నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రేమ తత్వము డైరెక్ట్ గా దైవమునికే చెందాలి.
1: దేర్ఫోర్ ద లవ్ అవుట్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ద డివోటీ షుడ్ రీచ్ గాడ్ స్ట్రైట్ అవే.
0: కష్ట సుఖములందు కానీ బాధలు ఎందుకు కానీ ఆనందమునందు కానీ ఇది ఏమాత్రము మార్పు చెందకూడదు.
1: లవ్ ఫర్ గాడ్ షుడ్ నెవర్ చేంజ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫికల్టీస్ లాసెస్ సో మెనీ ప్రాబ్లమ్స్ ప్లెజర్ ఆర్ పెయిన్ వాట్స్ ఎవర్.
0: ఈ విధంగా ఏకాత్మ భావంతో సాధించినటువంటి వాడు పాండవ అగ్రజుడు అయిన ధర్మజుడు.
1: Dharmaja stands as a symbol who attained this sort of divinity devotion with the one-pointedness.
0: Tana patni aina Draupadi ki aneka sabhaloka prabhavam jariginappatiki taanu ye maatramu vicharinchaledu.
1: Dharmaja has not wavered his devotion, though his consort Draupadi was humiliated in an open court.
0: తన తమ్ముడైన అర్జునుడి కుమారుడు మరణించినప్పుడు కూడాను ధర్మజుడు ఏమాత్రము విచారించలేదు.
1: Though Dharmaja has lost the son of his own brother, he is not worried.
0: తన గురువైనటువంటి అశ్వత్థామ తన గురువైనటువంటి ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ ఉప పాండవుల గొంతులు కోసినప్పటికీ తాను విచారించలేదు.
1: Dharmaja has not worried, though the son of his own guru Ashwathama killed Upapandava.
0: Rajabhogamulu visarjinchi kaaladavulu yendu tannamunadulu bujinchi kaalam gadupuchunnappudukini thaanu ye maatramo vicharinchaledu.
1: He was not worried, though he left all his kingdom, partaking only the leaves and the tubers there in the dense thick forest.
0: Sarvakala sarvavasthalu yendu kudanu Krishna naamam tappa anya chintalaku choti valedu.
1: At every point of time, everywhere, he did not entertain any other thought other than the repetition of the name of God.
0: Kevala dharmajulu maatrame kaadu dharmajulu dharmapati ainatundi Draupadi kudanu ilanti ekatva bhavanto Krishna namasmaranam chestu undedi.
1: Not only Dharmaja here, his wife Draupadi also thought of Krishna incessantly with one pointedness.
0: Arjunudu upandavulu chappina tarvata ఆ యొక్క అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు.
1: అర్జున బ్రాట్ అశ్వత్థామ హూ కిల్డ్ ఉపపాండవస్.
0: కానీ ఈ ధర్మపత్ని ద్రౌపది అట్టి దుర్మార్గుని పాదముల పైన పడి విచారిస్తుండాలి.
1: Whereas his wife Draupadi fell at the feet and she was feeling so sorry, so sad.
0: ఉద్రేకంబున రారు
1: They have not come out of hesitation.
0: Shastravadharulai yuddhavanin leru.
1: They are not there in the battlefield.
0: Kinchi drohammulu neeku cheyaru.
1: They have not hurt you, any harmed you.
0: Balochekamuto chikatim aa bhadrasaktulu sammarimpa akata nee chetulettadano.
1: They have not done anything bad unto you. They are so young and tiny tots who never had any kind of motivation against you. How could you kill them in the dark night when they are fast asleep?
0: Paragandhamadavaranandarnu ముం బాణ ప్రయోగోప సంహరణ్యాయుధ విద్యను నేను ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ లెర్న్డ్ ఆల్ దిస్ ఎక్సలెన్స్ ఆఫ్ ఆర్చరీ ఫ్రమ్ వెరీ గురు ద్రోణాచార్య.
0: చిత్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తములో లేశము కరుణాసంగము లేక శిష్యస్థితులను ఖండింపగన్ పాడియా.
1: ఈజ్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కిల్ ద సన్ ఆఫ్ యువర్ ఓన్ గురు విదౌట్ ఎనీ ప్లేస్ ఆఫ్ కంపాషన్ ఇన్ యువర్ హార్ట్
0: అని అతన్ని ప్రార్థిస్తూ ఉంటే
1: అండ్ హి వాస్ ప్రేయింగ్ లైక్ దట్
0: భీముడు భరించుకోలేకపోయాడు.
1: భీమ కుడ్ నాట్ బేర్ దిస్ హిస్ యాంగర్
0: కొడుకును పట్టి చంపలేని కోపం ఉందది బాలమాతకు.
1: బికాస్ హీ హాస్ కిల్డ్ హిస్ ఓన్ చిల్డ్రన్
0: విడువబట్టంచు చెప్పేది వెర్రిది ద్రౌపది.
1: ద్రౌపది ఇస్ ఫూలిష్ ఎనఫ్ టు ఆస్క్ దెం టు లెట్ దెం గో.
0: వీరిని విడువగనేలా
1: వై షుడ్ వి లీవ్ దెం ఆఫ్
0: చంపుడిట
1: కిల్ దెం
0: వీరిని మీరు చంపరేని నా పిడికిది పోటున్న స్థిరం భిన్నము చేసిన చూడు నిందరు అన్నాడు.
1: ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు కిల్ దెం ఐ యామ్ హియర్ విత్ మై ఫిస్ట్ ఐ విల్ హ్యాండిల్ దెం.
0: ఈ పాండవులందరూ కూడాను ఈ అశ్వత్థామ పైన పడినప్పుడు ద్రౌపది వెళ్ళింది అడ్డు.
1: అండ్ ఆల్ పాండవస్ వర్ అబౌట్ టు అటాక్ అశ్వత్థామ ద్రౌపది అబ్జెక్టెడ్.
0: ఇలాంటి వాడిని మీరు చంపకూడదు.
1: యు షుడ్ నాట్ కిల్ సచ్ ఎ మ్యాన్.
0: విశ్వస్తుత్యుడు చక్రచూరుడు మహావీరుండు ఘోరాచే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంతర్మహారత్నము శశ్వత్కీర్తి వెరుంగపుచ్చుకుని పశౌరాత బంధములను విశ్వాసముల నూర్చి ద్రబ్బు శిబిరోర్ విభాగమును పాసిపోను అన్నింది.
1: హి సెడ్ యు కెనాట్ కిల్ సచ్ ఎ మైటీ వారియర్ విత్ ఆల్ ద వెపన్స్, బెటర్ యు జస్ట్ లీవ్ హిమ్ విత్ ఎ షేవెన్ హెడ్.
0: వెరచిన వాణి
1: Artha, the one who is afraid.
0: Dainyamuna veduru undina vaani.
1: The one who has lost all his
0: strength. Nitramai marachina vaani.
1: The one who has forgotten himself.
0: Saukhyamuga madhyamudravina vaani. Saukhyamuga madhyamudravina vaani.
1: The one who is intoxicated.
0: Paamudai nilchina vaani.
1: And the one who wanted refuge.
0: Samputa dharmamu kaadu paluguna anindi.
1: Is not righteous to kill such a person.
0: Intati tava putrunu champinappatikini ద్రౌపది ఏమాత్రం కూడా అశ్వత్థామ పైన క్రోధము చూపలేదు.
2: ద్రౌపది వాజ్ నెవర్ యాంగ్రీ విత్ అశ్వత్థామ దో అశ్వత్థామ కిల్ హర్ సన్.
0: ధర్మజుడు ద్రౌపది పాండవుల్లో ప్రధానమైనటువంటి యొక్క రత్నములు వంటి వారు.
2: ఇన్ఫాక్ట్ ధర్మజ ద్రౌపది పాండవస్ ఆర్ ప్రెషస్ జెమ్స్.
0: ఇలాంటి కృష్ణతత్వాన్ని ఆమె అనేక పర్యాయములు చింతిస్తూ వర్ణిస్తూ ఉండేటువంటిది.
2: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ ఎక్స్టోలింగ్ ద నేచర్ ఆఫ్ గాడ్ ఆన్ సెవెరల్ ఒకేషన్స్.
0: క్లీమ్ కృష్ణాయ గోవిందాయ,
2: క్లీమ్ కృష్ణాయ గోవిందాయ,
0: గోపీజన వల్లభాయ
2: గోపీజన వల్లభాయ,
0: స్వాహా స్వాహా
2: స్వాహా,
0: క్లీమ్
2: క్లీమ్
0: కృష్ణాయ
2: కృష్ణాయ,
0: గోవిందాయ
2: గోవిందాయ,
0: గోపీజన వల్లభాయ
2: గోపీజన వల్లభాయ, స్వాహా.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఇస్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్?
0: క్లీమ్ అనగా పృథివీ,
2: క్లీమ్ మీన్స్ పృథివీ అర్త్.
0: కృష్ణాయ జలము,
2: కృష్ణాయ వాటర్.
0: గోవిందాయ అగ్ని,
2: గోవిందాయ ఫైర్.
0: గోపీజన వల్లభాయ ఆకాశము,
2: గోపీజన వల్లభాయ ద స్పేస్.
0: ఈ విధంగా పంచభూతములు కూడాను కృష్ణుని యొక్క స్వరూపంగా భావించింది.
2: హి కన్సిడర్డ్ కృష్ణ యాజ్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రభు భక్తిని ప్రపంచములకు చాటినటువంటి యొక్క ద్రౌపది యొక్క తత్వము,
2: ద్రౌపది హాస్ డెమాన్స్ట్రేటెడ్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్,
0: ధర్మజుడు కూడా చాలా విశ్వసించేటువంటి వాడు.
2: And Dharmaja also had such an intense devotion.
0: ఏ క్షణమైనా కూడాను కృష్ణుని దూషించిన వాడు కాదు.
2: At any point of time he never blamed God.
0: లేక విసుగుచెందిన వాడు కాదు.
2: He was never disgusted.
0: నిరంతరం కూడాను ఏకత్వమైనటువంటి ప్రేమ చర్చనే కృష్ణుని ఆరాధన చల్పుతూ వచ్చారు.
2: He worshipped Krishna all through with one pointed single pointed devotion and love.
0: భారతీయ సంస్కృతి యందు ప్రధానమైనటువంటి యొక్క భక్తి సూత్రము.
2: This is the main principle of devotion in the culture of Bharat.
0: భక్తి అనేటువంటిది కేవలము నవవిధ మార్గముల లోపల లేక ఆరాధన చేతను లేక ఆనంద భజన చేతను నిరూపించేటువంటిది కాదు.
2: ట్రూ డివోషన్, ద నైన్ పాత్ ఆఫ్ డివోషన్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్, కెనాట్ బి డిఫైన్డ్ బై మియర్ వర్షిప్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ అలోన్.
0: హృదయ మానసరోవరం నుండి కూడాను ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమ జలమే ఈ యొక్క ఆనంద భాష్మంలో కనిపించేటువంటిది.
2: Therefore, devotion is that which will come out by way of tears out of that ocean contained in your heart in the form of love.
0: కనుకనే వేదమనందు పత్రం పుష్పం ఫలం తోయం సమర్పయామి అన్నారు.
2: Therefore, Veda says that you should offer the leaf or a flower or a fruit or water.
0: పత్రం,
2: the leaf.
0: ఏంటి ఈ పత్రము?
2: What is this leaf?
0: విల్లపత్రమా?
2: Is it
0: తులసి దళమా? లేక ఇంకే విధమైనటువంటి పత్రము?
2: వాట్ లీఫ్ ఇస్ దట్? లీఫ్ ఆఫ్ తులసి.
0: పత్రం అనగా ఏ విధమైనటువంటి ఆకులు అలములు కాదు.
2: పత్ర ఇస్ నాట్ ఆర్డినరీ లీఫ్.
0: దేహమే ఒక పత్రము.
2: బాడీ ఇస్ ద లీఫ్.
0: కనుకని ఈ దేహమనే పత్రము ఎప్పుడు రాలుతుందో, ఎప్పుడు కూలుతుందో, ఎప్పుడు కాలుతుందో.
2: This body which is the leaf, when it would drop down, when it's going to be burnt, when it would get dried up, no one can say.
0: కనుక సమ్మర్ వచ్చినప్పుడు ఏ విధంగా చెట్ల నుంచి ఆకులు రాలిపోతుందాయో అట్లా కాలం కట్టేటప్పటికి దేహం కూడా రాలిపోతుంది.
2: జస్ట్ జస్ట్ యు ఫైండ్ లీవ్స్ ఆర్ షెడ్ ఇన్ సమ్మర్ వెన్ ద బాడీ వుడ్ డ్రాప్ డౌన్.
0: పత్రం అనగా దేహమే.
2: సో లీఫ్ మెంట్ ద బాడీ.
0: భగవంత, నా ఈ దేహం అనే పత్రమును నీకు అర్పితం చేస్తున్నాను.
2: ఓ గాడ్, మై బాడీ ఈస్ లైక్ ఏ లీఫ్, ఐ ఆఫర్ అంటు యు.
0: ఏ సరియైన పత్రం నీకు?
2: This is the proper leaf I can offer.
0: Billava patramu.
2: Billvali.
0: Tulasi dalamu.
2: Tulasi
0: leaf. Ilanti patrani neeku arpistunnanu.
2: I am offering such leaves.
0: Edo ee naadu techinatundi patramu vaadipoyi kullipoyi kaalipoyetundi patram kaadu idi.
2: It's not the leaf that would get dried up, that would get decayed or burned.
0: Nee vichina dehame neeku oka patranga istunnanu.
2: The body is your gift. I am offering
0: that. Ee hriyamuna sagutave ise naaku.
2: Oh God, that heart you have given me.
0: మరి దానిని అర్పించు మహిత మూర్తి.
2: Oh God, I offer that heart.
0: కరగ వేరేమిది తుని పాద అర్చనకును.
2: What else I am to offer to worship you?
0: అందులకు చింతు అందుకోవయ్య నీవని.
2: I offer all my humble salutations unto your feet.
0: స్వామి,
2: స్వామి,
0: నీకు ఏ పత్రములతో తృప్తి చేయగలను?
2: What sort of leaves would satisfy you? My body is the leaf that I offer unto you.
0: Pushpam.
2: Then the flower. What sort of flower?
0: Hudaya pushpamu.
2: Heart is the flower.
0: Bazaarlo tikkeetundi okka jaaji puvvu malle puvvu karade puvvu ilanti pushpamu kaadu.
2: These are the flowers which are not available in the market, like rose flower or jasmine flower and so on. If you bring such flowers, they fade out by
0: evening.
2: Whereas, my heart is a flower that would never fade away. It is so pure. It is the total. It's full of fragrance. And it's full of nectar of love.
0: Pushpamu.
2: Therefore, my very heart is a flower.
0: Phalamu.
2: Then the fruit.
0: Yemi phalam kavali neeku.
2: What sort of fruit?
0: Jalu phalam kavala, apple phalam kavala, ek jambu kavala, ye phalam kavali neeku.
2: What kind of fruits that you want? Is apple fruit or what sort of fruit? It's not the fruit born to it.
0: Na manase pushpamu.
2: And then my mind is a flower.
0: Aa pushpanni neeku arpistunnanu.
2: That I offer unto you.
0: Toyamu.
2: Then the water.
0: Toyam anaga emiti?
2: What is this water?
0: Tap water, lepo river water, inke vidhamaitundi yokka Ganges water, idi kaadu toyam.
2: What water? It's not the tap water or well water or Ganges water.
0: Ninnu chintistu, nee yokka leelanu aanandistu, nee prema tattvanni nenu anubhavistu, kantidaralu kaartunnappudu adi aananda bhasmamu.
2: What sort of water I would offer unto you, O God, as I think of you blissfully, full of love and experience, I
0: said
2: tears of joy. That is the water. This
0: is
2: what God expects from
0: me.
2: This is a devotee offers.
0: Only that.
2: Not those momentary, the flowers and the leaves that are supposed to offer. A prayer.
0: Satyabhama. కృష్ణుని కొరడాల కోసమని అనేక ధనమును పెట్టి చూచింది.
2: ఈ సత్యభామ వాంటెడ్ టు బై కృష్ణ బై ఆఫరింగ్ వెల్త్ మనీ.
0: కానీ భగవంతుడు ధనము తూగుతాడా?
2: యూ విల్ నెవర్ ఫైండ్ గాడ్ బ్యాలెన్స్ టు వెల్త్. నో,
0: ప్రేమకు మాత్రమే తూగగలదు.
2: యూ కెన్ ఓన్లీ వెయి గాడ్ విత్ యువర్ లవ్.
0: కనుక ఆమె దగ్గర అంత ధనముందని ఆశించి గర్వపడింది.
2: సత్యభామ వాస్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ బికాస్ షీ హస్ గాట్ లాట్ ఆఫ్ వెల్త్.
0: కడపటికి విచారం కలిగి సత్యాన్ని గుర్తించుకుని రుక్మిణి దగ్గరికి వెళ్లి పాదములు పట్టింది.
2: He has realized the truth ultimately and fell at the feet of Rukmini.
0: ఆ సమయంలో
2: రుక్మిణి
0: తులసి పూజ చేసుకుంటూ ఉండినది.
2: He was offering worship with tulsi leaves.
0: చెల్లెల, నీవు బాధపడనక్కర్లేదు.
2: Sister, don't worry.
0: భగవంతుడు ఎప్పుడు కూడా సర్వులు వాడే.
2: God in fact will
0: నీకు నాకు అనేటువంటి భేదం పెట్టుకోకూడదు.
2: There is no difference between me and
0: సర్వాంతర్యామి.
2: And you, God is
0: సర్వభూతాంతరాత్మ.
2: And is present everywhere.
0: సర్వ భక్తులు వస్తాడు.
2: And in fact he submits all devotees.
0: ఏకంగా అనుభవించాలనుకుంటే ఇది మంచిది కాదు.
2: You cannot have him all by yourself.
0: స్వార్థానికి నీవు గురి కావద్దు.
2: Don't be selfish.
0: అని చెప్పి వచ్చింది పాపం వెంట.
2: So saying, Rukmini followed Satyabhama.
0: నారదు ఉన్నాడు అక్కడ.
2: Narada was there.
0: నారదుడు జ్ఞానమును బోధించేటువంటి వాడే.
2: నారద టీచర్స్ విజ్డమ్.
0: కానీ అప్పుడు ఈ సత్యభామకు ఈ అహంకారం నిర్మూలం గావించాలనే ఉద్దేశంతో
2: ఇన్ ఆర్డర్ టు కిల్ ది ఈగో ఇన్ సత్యభామ.
0: అమ్మా రుక్మిణి, మీరు తుంచగలరా ఈ కృష్ణుణ్ణి?
2: క్యాన్ యూ బ్యాలెన్స్ కృష్ణాస్ వెయిట్?
0: నారద, రూపమునకు నామమే సరి అయిన తూకము, నామమునకు రూపమే సరి అయిన తూకము.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the name would equally weigh that of the form, so also the form weighs that of the name.
0: కాబట్టి కృష్ణ రూపమునకు కృష్ణ నామమే సరియైన తూగము.
2: So for Krishna's form, the correct weight would be his name.
0: నారదు రూపకలేదు.
2: Narada was not that
0: simple. సాకార రూపమునకు నిరాకార నామము నాకు ఇస్తే నాకు వచ్చిన ఫలితం ఏమవుతుంది?
2: In fact, Krishna has got a definite form, whereas name is formless. What is
0: సాకార
2: it?
0: రూపమునకు సాకారమే నాకు అందించాలి అన్నాడు.
2: For a formful aspect, you should also have a form there.
0: అప్పుడు చేతిలో ఉన్న తులసి దళం తీసుకుంది.
2: Then she held the tulsi leaf.
0: పత్రము.
2: A leaf.
0: పుష్పము.
2: A flower.
0: ఫలము.
2: A fruit.
0: తోయము.
2: Water.
0: భక్తి కలిగిన వానికి వసుడవట సత్యమేని.
2: If it were to be true, O God, that you would submit yourself to a devotee,
0: తులసి దళమునకు
2: let you weigh, let you balance to the weight of this tulsi leaf.
0: Vesindi papa.
2: He kept the tulsi leaf there.
0: Krishnani vesindi.
2: While saying Krishna, she
0: Krishnanamam Krishnani tuchindi sariyanga.
2: And in fact, Krishna's name
0: tulsi
2: was equal to the weight of Krishna's form. And tulsi leaf is an extra weight.
0: Extra weight type.
2: He doesn't become extra weight now.
0: Kalukune bhaktiki chikkeetunte vaadu bhagavantudike ani ikka deeniki labhinchadu.
2: You can catch God by your devotion by not in another way.
0: భక్తి కంటే మించినటువంటిది అతను తూచేటువంటి వస్తువు ఈ జగత్తులో లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ బియాండ్ డివోషన్.
0: కనుకనే ప్రాచీన కాలపు నుండి కూడా భారతదేశము
2: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్
0: భారతీయ కల్చర్ లోపల భక్తికి ప్రధానమైన స్థానం అందించింది.
2: ఇన్ ఏన్షియంట్ డేస్ ది కల్చర్ ఆఫ్ భారత్ హ్యాడ్ హెల్డ్ హై ద పాత్ ఆఫ్ డివోషన్.
0: భక్తికి మించినటువంటి యొక్క ధనం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో అదర్ వెల్త్ గ్రేటర్ దాన్ డివోషన్.
0: భక్తికి మించినటువంటిది ఏ యొక్క తూకము మరొకటి రాదు.
2: Nothing equals devotion.
0: అతి పవిత్రమైనటువంటి భక్తిని ప్రతి మానవుని యందు ఉంటున్నది.
2: That sacred devotion is in every human being.
0: ప్రతి మానవుని యొక్క దీని యందు కూడాను
2: in every human being.
0: ఏడు చక్రాలు ఉంటున్నాయి.
2: There are seven chakras, wheels.
0: సత్చక్రములు అంటారు.
2: They are called సత్చక్రా.
0: అనగా లోకములో చక్రములను ఉద్దేశించి చెప్పేటువంటి వాడు అనేక రకములుగా ఉంటున్నారు.
2: దేర్ ఆర్ మెనీ పీపుల్ దట్ గివ్ వేరీడ్ ఇంటర్ప్రిటేషన్.
0: కానీ ఈ షట్చక్రముల లోపల రెండు చక్రములు చాలా ప్రధానమైనటువంటివి.
2: అమంగ్ దిస్ షట్చక్రా సిక్స్ టూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: హృదయ చక్రము
2: వన్ హృదయ చక్ర.
0: రెండవది సహస్రార చక్రము.
2: ద నెక్స్ట్ వన్ ఇస్ సహస్రార.
0: ఈ హృదయ చక్రమునే హృదయ కమలము అన్నారు.
2: ద వీల్ ఆఫ్ ద హార్ట్ హృదయ చక్ర ఇస్
0: సహస్రార చక్రమునే సహస్ర కమలము అన్నారు.
2: సహస్ర చక్ర ఇది లోటస్ విత్ సహస్ర థౌసండ్ పెటల్ లోటస్.
0: కనుక ఈ రెండు చక్రముల యొక్క తత్వము చక్కగా గుర్తించుకున్నప్పుడు
2: దెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ వీల్ టు
0: భగవంతుడు వారికి వశులవుతాడు.
2: నాచురల్లీ యుల్ హ్యావ్ గాడ్.
0: ఈ షట్చక్రమ లోపల ఎనిమిది చాలా రేఖలు ఉంటున్నాయి.
2: ది షట్చక్రస్ హ్యావ్ గాట్ ఎయిట్ పెటల్.
0: ఎనిమిది రేఖలతో కూడినటువంటిది ఈ షట్చక్రములో.
2: అండ్ దిస్ చక్రస్ హ్యావ్ గాట్ ఎయిట్ చక్రము.
0: ఈ ఎనిమిది రేఖలతో ఉంటుండాలి ఇది కళకళలాడుతూ.
2: విత్ ఆల్ దిస్ ఎయిట్ దే షైన్.
0: అయితే ఒక్కొక్క రేఖ ఒక్కొక్క దీని ఎందు వాలి ఉంటుంటుంది.
2: హౌఎవర్ ఈచ్ హస్ గాట్ ఎ స్పెషల్ ఆస్పెక్ట్.
0: సహస్రార చక్రముల పైన ఒక్కొక్క దళం పైన ఒక్కొక్క ఇది దళం వాలి ఉంటుంది.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇన్ దట్ సహస్రార ద థౌసండ్ పెటల్ వన్ ఇట్ ఫాల్స్ బ్యాక్.
0: ఒక్కొక్క దళమున కూడాను షోడశ కళలతో నిండి ఉంటాడు భగవంతుడు.
2: ఈచ్ పెటల్ హ్యాస్ గాట్ 16 ఆస్పెక్ట్స్.
0: ఈ షోడశ కళ పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు ఒక్కొక్క రేఖ పైన కూడా ఉంటుంటాడు.
2: అండ్ దేర్ ఫోర్ హీ దేర్ ఇన్ ఈచ్ ఆఫ్ దట్ రేఖ ద రే.
0: కనుక వెయ్యి దళములు ఎందు ఈ ఒక్కొక్క దానికి 16 దళములతో హెచ్చించినప్పుడు 16,000 గోపికలుగా మారిపోయినారు.
2: అండ్ దేర్ ఫోర్ ద థౌసండ్ పెటల్స్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ఈచ్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 16,000 గోపికాస్.
0: 16,000 మంది గోపికలుగా తయారయ్యేటప్పటికి
2: though there are 16,000 gopikas
0: bhagavantuniki arpitamaipoyinaru.
2: They offered themselves to God.
0: Aithe deeniki nayakudu evaru?
2: Then who is the master?
0: Bhagavantude.
2: God is the master.
0: Aa bhagavantuniki aagna cheta manam ee dalavanu teeskovadaniki evarikaina adhikaram untundi.
2: By the command of Lord everyone has got right to collect.
0: భగవంతుని హక్కు అయినటువంటి యొక్క ఈ దళములను భగవంతుని ఆజ్ఞ లేకుండా పుచ్చుకోవటము ఇది ఎవరికి సాధ్యం కాదు.
2: ఇట్ ఈస్ గాడ్స్ ప్రాపర్టీ. వితౌట్ హిస్ కమాండ్ అండ్ పర్మిషన్ నోబడి కెన్ యాక్సెప్ట్.
0: ఒక చిన్న ఉదాహరణము,
2: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సీత భూజాత.
2: సీత ఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఈమె రాముని యొక్క పత్ని.
2: షీ ఈస్ ది కాన్సర్ట్ ఆఫ్ రామ.
0: ఆమెపై రామునికి సర్వ హక్కు ఉంటుండాలి.
2: రామ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ సీత.
0: కనుకనే అతను సీతకు పతి అయినాడు.
2: సో హీస్ ద మాస్టర్ ఆఫ్ సీత.
0: సీతాపతి రాముడు.
2: రామ ఈజ్ సీతాపతి.
0: పతి ఆజ్ఞను తెలుసుకోకుండా
2: వితౌట్ నోయింగ్ ద కమాండ్
0: ఆమెను రావణుడు దొంగిలించుకుని పోయాడు.
2: రావణ అబ్డక్టెడ్ హర్.
0: పతి ఆజ్ఞను మించి ఆమెను తీసుకుని పోవటం చేత తాను ఏమనిపించాడు.
2: సిన్స్ హీస్ టేకెన్ హర్ కిడ్నాప్డ్ హర్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ రామ వాట్ హ్యాపెన్ టు హిమ్.
0: అన్ని కష్టములకు గురి అయిపోయాడు.
2: హీ సఫర్డ్ ఆల్ లాసెస్.
0: తరాతురికి మండోదర్ చెప్పింది.
2: ఫైనల్లీ మండోదర్
0: రావణ
2: రావణ
0: రామచంద్రుడు సాక్షాత్ నారాయణమూర్తి.
2: రామ ఈజ్ వెరీ గాడ్ హిమ్సెల్ఫ్.
0: ఈమె సీతా మాత.
2: అండ్ హియర్
0: గొప్ప పతివ్రతరాలు.
2: సీతా ఈజ్ మదర్.
0: ఈమె నీవు తీసుకుని రావడం చాలా పొరపాటు.
2: ఈజ్ అ బిగ్ మిస్టేక్ టు హావ్ బ్రాట్.
0: పొరపాటే కాదు తప్పు.
2: ఈజ్ అ బిగ్ మిస్టేక్.
0: రాముడు ఆజ్ఞ లేకుండా నీవు ఈమెను ఏ విధంగా తీసుకుని వచ్చావు?
2: వితౌట్ కమాండ్ పర్మిషన్ రామా, హౌ హావ్ యూ బ్రాట్ హర్?
0: ఇప్పుడైనా కూడా నీ ఈమెను తీసుకుని పోయి రాములకు అప్పచెప్పి రామని చెప్పి.
2: అట్లీస్ట్ ఈవెన్ నౌ హ్యాండ్ హర్ ఓవర్ టు రామా.
0: కానీ వినాశకాలే విపరీత బుద్ధి, అతను ఏమాత్రం అంగీకరించలేదు.
2: ఇన్ ఈవిల్ టైమ్స్ ద మైండ్స్ ఆర్ డిస్టార్టెడ్, పర్వర్టెడ్.
0: అదే విధముగానే
2: లైక్ వైజ్
0: ఈ 16,000 మంది గోపికలు కూడాను,
2: ఆల్ ది 16,000 గోపికలు
0: షోడశ కళలతో నిండినటువంటి యొక్క పరమాత్మ యొక్క సొత్తుడే.
2: దే ఆర్ ది ప్రాపర్టీ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: సహస్రార పద్మములన్నీ కూడాను,
2: ఆల్ ద 1,000 పెటల్స్
0: అక్షదళమంతో కూడినటువంటి యొక్క ఆకారములే.
2: దే హావ్ గాట్ దట్ వెరీ ఫార్మ్ ఆఫ్ ది ఫ్లవర్స్.
0: ఇది ఏ యోగులంతా
2: దిస్ మెసేజెస్
0: ఈ అష్టదళములు దీన్ని ఆశ్రయించుకొని
2: they are after this 8 petal
0: sahasrara padamulo praveshinchi
2: they have gone into the 1,000 petal one
0: taragane aanandanni anubhavincharu
2: and they enjoyed
0: ee aanandam ekkada nunchi vachindi sahasrara padma nunchi vachindi
2: and this ecstasy is the product of 1,000 petal one sahasrara
0: kanuka
2: so
0: ఈ విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు దైవాన్ని మనం పఠించినప్పుడే ఈ యొక్క సమానమైనటువంటి యొక్క ఆనందం మనకు లభిస్తుంది.
2: When once we follow the command of God, you will attain the state of bliss.
0: అష్టదళములు యందు అష్టరాణులను పెట్టాడు.
2: ఈ 8 పెట్టెడ్ వన్ రిప్రజెంట్ 8 క్వీన్స్.
0: సహస్రార దళములు యందు 16,000 గోపికలు అన్నారు.
2: The 1,000 petaled one with 16 aspects each, 16,000 gopikas.
0: అంతా చేరినప్పుడు కృష్ణుని యొక్క హృదయ కమలమే అదంతా.
2: They all represent the lotus, the heart of Krishna.
0: కమలములేక అనేక రేఖలుగా ఉంటున్నాయి.
2: And the lotus has got so many petals.
0: రేఖలు వేరైనప్పుడు కమలం వేరుగా ఉండదు.
2: The petals and the flower are not separate.
0: కనుక దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దైవ హృదయంలో మనం ఒక రేఖలుగా తయారు కావాలి.
2: Therefore, in order to attain the divinity, we should become petals.
0: ఆ రేఖలు ఏ రీతిగా ఉండాలి?
2: The lotus flower of heart of God.
0: కర్మ ఫల రహితమైనటువంటి యొక్క పరమ శాంతమైనటువంటి రూపకంగా ఉండాలి.
2: Therefore, we should be in a state of peace. Not in anticipation of any rewards to our actions.
0: నీ ప్రేమనంత కొడును రేఖల్లో ఇమిడాలి.
2: And you should see that the nectar of your love.
0: నింపుకోవాలి.
2: You should feel love in your heart.
0: నీ ఆనందమును అనుభవించాలి.
2: ఎక్స్పీరియన్స్ బ్లెస్.
0: కనుక దైవత్వమును గుర్తించినటువంటి గోపికలు,
2: గోపికాస్ హూ హావ్ రికగ్నైజ్డ్ డివినిటీ,
0: కృష్ణుని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
2: దే స్టార్టెడ్ డిస్క్రైబింగ్, నరేటింగ్ కృష్ణ.
0: ఒకానొక సమయం లోపల,
2: ఎట్ వన్ టైమ్,
0: అనేక రకములుగా కష్టపడుతూ వచ్చారు.
2: దే వర్ సఫరింగ్.
0: కృష్ణుడు మధురకు పోయాడు.
2: కృష్ణ లెఫ్ట్ ఫర్ మధుర.
0: పోయినటువంటి కృష్ణుడు రాలేదు.
2: హి డిడ్ రిటర్న్.
0: మేము జీవించి ప్రయోజనం ఏమిటి?
2: వై షుడ్ వి కంటిన్యూ టు లివ్?
0: కృష్ణుడు లేని జీవితం మా జీవితం కానే కాదు.
2: ఇట్స్ లైఫ్లెస్ వితౌట్ కృష్ణ.
0: కనుక కృష్ణ,
2: ఓ కృష్ణ,
0: ఒక్కతూరి వచ్చి పొమ్మన్నది చెప్పి కోరారు.
2: యు కమ్ ఆన్ విజిట్ ఎట్లీస్ట్ వన్స్ దే ప్రేడ్.
0: కానీ ఒక్కతూరి వచ్చాడు కృష్ణుడు.
2: కృష్ణ కేమ్.
0: వచ్చేటప్పటికి గోపికలందరూ కూడా బండబారిపోయారు.
2: As he came, the gopikas were simply barren, dry.
0: హస్తపంజరంగా నిలిచిపోయారు.
2: They have come down to the level of skeleton.
0: ఆకలి లేదు, దప్పి లేదు, తిండి లేదు, తీర్థం లేదు.
2: They have no food, they have no drink. They sacrificed
0: everything. లోపలే వారి దేహాన్ని అర్పణం గావిస్తూ వచ్చారు.
2: In fact, they offered their bodies to Krishna.
0: ఆ విధంగా అర్పణం గావించినప్పుడు,
2: when they offered,
0: ఒక్కతూరి మీరు భుజించి ఆనందాన్ని అనుభవించండి అని ఆశించాడు కృష్ణుడు.
2: కృష్ణ వాంటెడ్ దెమ్ టు హావ్ దేర్ ఫుడ్ అండ్ రిటర్న్.
0: కృష్ణ, మా ఆహారం ఏమిటి?
2: వాట్ ఈస్ అవర్ ఫుడ్?
0: నీ వేణుగానమే మా ఆహారం.
2: ద మెలడీ, ద మ్యూజిక్ ఆఫ్ యువర్ ఫ్లూట్ ఈస్ అవర్ ఫుడ్.
0: దానికంటే మించినటువంటి ఆహారం మాకు వేరు లేదు.
2: దేర్ ఇస్ నో అదర్ ఫుడ్ అదర్ దాన్ ద మెలడీ ఆఫ్ యువర్ ఫ్లూట్.
0: అప్పుడు రాధ చెప్పింది.
2: దెన్ రాధ సార్,
0: పాట పాడు మా కృష్ణ పలుకుతే నెలొలుకున్నటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా పలుకుతే నెలొలుకున్నటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా.
2: కృష్ణ సింగ్ ఫర్ అస్, ఫిల్ అవర్ హార్ట్స్ విత్ యువర్ నెక్టర్ ఇన్ వర్డ్స్. So that will be joyful.
0: Vedasaramantadisi.
2: Collecting the essence of Vedas.
0: Nada Brahma Muganu Marchi.
2: Converted into the Brahman of the sound.
0: Venu Vandu Tirugabosi.
2: And filling it up in the flute.
0: Nada Rupa Muganu Marchi. Pata Padu Ma Krishna.
2: Convert the whole thing into the divine sound and make it a melodious music out of
0: your
2: throat. How do you sing? You collect the essence of Veda.
0: Nada Brahma Mugal Machi.
2: And you convert it into the sound of Brahman.
0: Tirugamosi.
2: And you fill it up there in flute.
0: Gana Rupa Mugal Machi. Patapadu Krishna.
2: And you transform into melodious music and sing for us.
0: Ajukka Chetalopala. Okay.
2: There in the bushes around over there, he just plucked a branch. Bamboo is converted into flute.
0: And
2: then he made the flute and sang for
0: them. As
2: Krishna was playing on his flute, in fact, I've been waiting for your music. This is enough.
0: Krishna never touched
2: that flute since that
0: day. As
2: the devotee offers himself to God, so also God offers himself to the devotee. As is the feeling, so is the
0: result.
2: As is your feeling, so is the feeling of God
0: too.
2: If you repeat the name of God again and again, God also speaks of you, devotee, devotee like that. God has no other thought. Devotee thinks of God. God thinks of devotee only. No one can stand between the devotee and God.
0: Such
2: a sacred principle of devotion. Such a principle of devotion was publicized, propagated by Pandavas. All the difficulties, all the loss of suffering, all humiliation. They could bear, but they never gave up Krishna's name. In fact, the sweetness lies in your name. That is our food. And that is our thirst.
0: Pandava
2: chanted. They did penance, they repeated God's name again and redeemed their life.
0: Ma jivitamalo Krishnudu first.
2: Krishna comes first in our life.
0: Relations, sainyamu ivanta kudanu next.
2: Relations, battalions of army come next.
0: Pandavulu last.
2: Pandavas, we come in the last.
0: Ee vidhanga bhavinchi varu Krishnuni aaradhana chestu vachevaru.
2: That was their feeling as they worshipped Krishna.
0: Kauravulu atla kadu.
2: Kauravas are not like that.
0: First Kauravulu.
2: We come first Kauravas.
0: Next relations.
2: Next relation.
0: Last Krishnudu.
2: Krishna comes in the last.
0: Last.
2: As they kept Krishna in the last, L-A-S-T, they are lost,
0: L-O-S-T.
2: So in our life, God comes first.
0: When
2: God comes first, you can expect the world. When there is no God, how do you expect the world to sustain? When there is a creator, there is creation. There cannot be creation without the creator. Jagat.
0: Nautam potame is jagat.
2: Jagat means that which comes and goes. Jagat comes and goes.
0: Kadiripoyetunti is jagat.
2: That which comes and passes off is jagat.
0: Kadalani vadu, medalani vadu, Bhagavatu okkade.
2: The one who doesn't move, the changeless is God.
0: Atanu okkade shashvatudu.
2: He is permanent.
0: Shashvatamainatunti varini manam aashrayinchinappude shashvatamaina sthanam kuda manam pondutam.
2: If you are after that permanent God, you will have permanent results and experiences. Embodiment of love.
0: Yeni japamulu, yeni tapamulu, yeni jnanamulu, yeni yogamulu chesinappatikini.
2: In spite of all penance and worship and meditation practices, we should be after, surrender ourselves to permanent
0: God.
2: When once you surrender to the principle of permanence, then you will have permanent results. Never expect momentary ephemeral things. Don't be after falsehood. The whole world is temporary and fleeting. So God
0: అనిత్యం అసుఖం లోకం.
2: ద హోల్ వరల్డ్ ఇస్ ఎఫిమరల్ అనిత్యం అసుఖం లోకం.
0: భజస్వమాం అన్నాడు.
2: ప్రే టు గాడ్ కంటిన్యూస్లీ సార్.
0: ఇదంత అనిత్యము అసుఖము.
2: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: మిజరీ. రేపు పోతుంది.
2: A temporary comes today and passes off tomorrow.
0: భగవంతుడు ఎప్పటికీ రాడు, ఎప్పటికీ పోడు.
2: గాడ్ నెదర్ కమ్స్ నర్ గోస్.
0: రాకపోకలు లేనిటువంటి యొక్క రాజమూర్తి కృష్ణుడు.
2: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ ఇస్ ద వన్ హూ హాస్ నైదర్ ఎంట్రన్స్ నార్ ఎగ్జిట్.
0: కనుకనే అతన్ని గోపికలు అన్ని విధములుగా కూడా ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
2: సో గోపికాస్ ప్రేడ్ టు హిమ్ ఇన్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ అండ్ దే డిలైటెడ్. దే హాడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్.
0: కనుక దైవత్వంలో ఉండేటువంటి మాధుర్యము,
2: ద స్వీట్నెస్ ఇన్ ద డివినిటీ,
0: దైవత్వంలో ఉన్నటువంటి ప్రేమతత్వము,
2: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ డివినిటీ,
0: అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
2: కెన్ నెవర్ డిస్క్రైబ్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఎంత వర్ణించలేము.
0: అది తనివి తీరినటువంటిది.
2: అండ్ యు కెనాట్ సాటిస్ఫై ద గెట్
0: సాచురేటెడ్ ఒక దివ్యత్వాన్ని ఎవరు ఏ రీతిగా వర్ణించగలరు.
2: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు నారేట్ ఇన్ ఫుల్ ద డివినిటీ?
0: కాన పాండవులు ఈ విధంగా కృష్ణనామస్మరణ చేతనే కాలములు గడుపుతూ వచ్చారు.
2: పాండవ స్పెండ్ దేర్ లైఫ్ టైమ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
0: భక్తుల నిమిత్తమే కృష్ణుడు ఎంత హీనమైనటువంటి పని అయినా చేస్తాడు.
2: ఫర్ ది సేక్ ఆఫ్ ఎ డివోటీ గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు డూ ఎనీ సింపుల్ మీన్ యాక్ట్.
0: నిన్న చెప్పాను 11వ సంవత్సరంలో రోమరు శివనం లోపల
2: అట్ ది ఏజ్ ఆఫ్ 11
0: ద్రౌపది ధర్మజుడు నడుచుకుంటూ పోతున్నారు.
2: అట్ ది ఇయర్ ఆఫ్ 11 Well, they were just passing by the
0: forest. ఒక పండినటువంటి పండుగను చూచింది ద్రౌపది.
2: ద్రౌపది సా ఏ వెరీ బిగ్ ఫ్రూట్.
0: నాత, ఈ పండు ఈనాటికి మన అందరికి కూడా ఆహారంగా ఉండొచ్చును.
2: ద 11th ఇయర్ వెన్ షీ నోటీస్ దట్ వెరీ బిగ్ ఫ్రూట్ షీ వాంటెడ్ దట్ ఫ్రూట్
0: ఫర్ దీన్ని వెతుక్కుంటూ అర్జునుడు వచ్చాడు.
2: అండ్ అర్జున కేమ్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్.
0: కొట్టాడు అమ్ముతో.
2: అండ్ హి హాడ్ హిట్ దట్ ఫ్రూట్ విత్ ఎన్ ఆరో.
0: పడింది.
2: ఇట్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
0: పడేటప్పటికి అర్జునుడు ఎత్తడానికి ప్రయత్నం చేశాడు.
2: అర్జున వాస్ మేకింగ్ అటెంప్ట్ టు
0: తిరిగి ధర్మజుడు ఎత్తాడు.
2: ధర్మజు ఆల్సో అసిస్ట్
0: ద్రౌపది. ముగ్గురు చేరారు.
2: ద్రౌపది ఆల్సో జాయిన్.
0: కదిలించలేకపోయారు.
2: కుడ్ నాట్ షేక్ ద ఫ్రూట్.
0: ధర్మజు కదలదు, నీది సంకల్పం లేనిది గడ్డిపోచేయను.
2: ఓ గాడ్, ఈవెన్ ఎ గ్రాస్ బ్లేడ్ వుడ్ నాట్ మూవ్ విత్
0: అకారణ.
2: విత్ రీజన్ ఆర్ వితౌట్ రీజన్?
0: కారణ అకారణ తిదివిరేప పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున. అది ఎరుంగరు, పది గలంగరు, ఉదము చెందరు, భూమిని కొందరు, భూవేకమును వర్తించదని కడు విర్రవీగదురు. కాని చివరికే వేడికేది సంభవించునో తెలియదాలనంత వారనైనా కదలదు నీదు సంకల్పము లేనిది అన్నాడు. కాబట్టి నీ సంకల్పం లేకుండా ఇది కదలడానికి వీలు కాదు కృష్ణ అనుకున్నాడు.
2: ఓ కృష్ణ, నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ యువర్ డివైన్ వేవ్.
0: ఈ అవస్థలో పడుతూ ఉండినట్టే భీముడు, నకుల సహదేవుడు కూడా వచ్చారు.
2: భీమ నకుల సహదేవ రీచ్ ద స్పాట్.
0: భీముడు వచ్చాడే అనుకుని వీరు చాలా ఆనందంగా ఉన్నారు.
2: దే వర్ సో హ్యాపీ బికాస్ ద స్ట్రాంగ్ భీమ వాస్ దేర్.
0: భీముడు భుజబలము, బుద్ధిబలము, గదబలము, అన్ని బలములు ఉన్నటువంటి వాడు భీముడు.
2: బికాస్ భీమ హాస్ గాట్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అండ్ ద మెంటల్ స్ట్రెంగ్త్
0: పట్టుకున్నాడు.
2: అండ్ హీ జస్ట్ లిఫ్టెడ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
0: కానీ కదిలించలేకపోయాడు.
2: హీ కుడ్ నాట్ షేక్ ద
0: ఫ్రూట్. రెండు భుజములు ఉపయోగపెట్టాడు.
2: హీ జాయిన్డ్ బోత్ ద హ్యాండ్స్.
0: ఏ మాత్రము చాలలేదు.
2: ఇట్ వాస్ నాట్ ఎనఫ్.
0: ఈ పంచ పాండవులు, ద్రౌపది, ఐదు ఆరు మంది చేరి దాన్ని ఎత్తలేకపోయారు.
2: ఫైవ్ పాండవస్ అండ్ ద్రౌపది, ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ లిఫ్ట్ ద హెవీ
0: రూట్. చేస్తుండే సమయం లోపల ఆ రోమ ఋషి యొక్క రోమములంతా లేస్తూ లేస్తూ వచ్చాయి.
2: యాజ్ దే హావ్ బీన్ డూయింగ్ ఆల్ దట్ ద హెయిర్ ఆఫ్ దట్ సేజ్ రోమ ఋషి స్టార్టెడ్ మూవింగ్.
0: అతను ఈ ఫల నిమిత్తమే తాను తపస్సు ఆచరిస్తూ ఉన్నాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ది వెరీ సేమ్ ఫ్రూట్ రోమ ఋషి హాస్ బీన్ డిపెండెంట్.
0: అమృత ఫలము,
2: ఇట్ ఈస్ ఇమ్మోర్టల్ ఫ్రూట్.
0: ఈ అమృత ఫలాన్ని మేము భుజించినప్పుడు మాకు ఇంకా ఆకలి తప్పలే ఉండవు.
2: వెన్ వన్స్ ఐ పార్టేక్ దిస్ ఫ్రూట్ ఐ విల్ నాట్ నీడ్, ఐ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీ ఫుడ్ ఆర్ డ్రింక్.
0: భగవంతుడు అమృత స్వరూపుడు.
2: గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్.
0: కనుక ఈ ఫలమును అనుభవించడం చేత భగవంతుని కూడా అనుభవించిన వారమవుతాం.
2: దేర్ఫోర్ వెన్ వన్స్ వి పార్టేక్ దిస్ ఫ్రూట్ ఇట్ అమౌంట్స్ టు
0: రోమ ఋషి
2: ఎంజాయింగ్ ద డివైన్ హింసెల్ఫ్. రోమ ఋషి ఇస్ ఎ నోబుల్ వన్.
0: క్రమక్రమేణా వెంటుకు లేస్తూ వచ్చాయి.
2: అండ్ దెన్ ది హెయిర్ స్టార్టెడ్ గెటింగ్ అప్.
0: పాండవులు కట్టివేయడానికి సిద్ధమైపోతూ వచ్చాయి.
2: దే వర్ ఆల్ రెడీ టు అరెస్ట్ పాండవ.
0: ద్రౌపది భయపడిపోయింది.
2: ద్రౌపది వాస్ afraid of situation.
0: ఇంతకాలము కాపాడిన కాపాడడం వేరు కాదు, ఈనాడు మీరు కాపాడాలి.
2: కృష్ణ, యు హావ్ బీన్ ప్రొటెక్టింగ్ us all along, but now it's more important now.
0: ఎన్ని రీతిలుగానో మీరు కాపాడుతూ వచ్చారు.
2: You saved us in several ways.
0: ఎలాంటి పరిస్థితుల్లోనో మమ్మల్ని రక్షిస్తూ వచ్చారు.
2: In all circumstances you have helped us.
0: నీవే తప్ప ఈ తప్పరంబరి ఇంకెవ్వరు లేరు మాకు.
2: ఓ కృష్ణ, యు హావ్ నో అదర్ రిఫ్యూజ్ అదర్ దెన్ యు.
0: కృష్ణ, ఆపత్ బాంధవాన్ని గట్టిగా అరిచింది.
2: ఓ కృష్ణ, యు ఆర్ ది రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్ లార్డ్, షీ షౌటెడ్.
0: వచ్చాడు నవ్వుకుంటూ.
2: Krishna came there smiling.
0: ఏమి చెల్లి, ఎందుకోసం ఇంత గట్టిగా అరుస్తున్నావు?
2: సిస్టర్, వై ఆర్ యు షౌటింగ్?
0: ఫలము కోరిందే నీవు.
2: ఇన్ ఫ్యాక్ట్ యు వాంటెడ్ ద ఫ్రూట్.
0: ఇప్పుడు నీవు అనుభవించు.
2: కమ్ ఆన్, ఈట్ ఇట్.
0: కృష్ణ నాకు తెలియకుండా నేను ఏదో కోరాను.
2: Unknowingly, I wanted the fruit.
0: మానవులమైనటువంటి మాకు ఈ ప్రజ్ఞానం ఇష్టం వస్తుంది.
2: We are just human. We don't understand the reality.
0: కాబట్టి ఈ నిమిషంలో మీరు మమ్మల్ని రక్షించాలి అన్నారు.
2: You have to protect us at this moment.
0: అప్పుడు కృష్ణుడు ఒక యుక్తి చెప్పాడు.
2: Then Krishna said a simple
0: parable. భగవంతుడు ఏ యుక్తి చెప్పినా, ఏ చిన్న పదం చెప్పినా, ఎటువంటి పని చేసినా అంత భక్తుల కోసమే కానీ తన నిమిత్తం కాదు.
2: Whatever God does, whatever he says, whatever simple word that he utters, it is for the devotee only.
0: ఇది నేను చేయడానికి వీలు కాదు.
2: Krishna said it's not possible for me.
0: విమానం చేరను నేను.
2: In fact, I move about in the realms of the mind of the sages. They too belong to me.
0: కనుక ధర్మజ మీరు 5 మంది చేరి ద్రౌపదితో పాటు మీరు ఋషివనానికి పోండి.
2: And so he said, Dharmaja, along with brothers and Draupadi, go to the
0: ashramaniki pondi.
2: You go to his ashram.
0: Ippudu atanu mimmalni sepinchadaniki siddhamai vastunnadu.
2: That sage is ready to curse you right now.
0: Meeru vellandi.
2: You go there.
0: Nenu ochin tarvata ee daniki meeru jawabu cheppakandi.
2: By the time I reach there, don't reply.
0: Mounam vahinchandi annadu.
2: Observe silence.
0: Ji jagrata jagrata annadu.
2: Said, be careful, careful.
0: Pandavulu vellaru.
2: Pandavas went.
0: ఆ రోమ ఋషి క్రోధం చోత నిండి ఉన్నాడు.
2: రోమ ఋషి వాస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్
0: పాండవుని శపించడానికి బయలుదేరి వస్తున్నాడు.
2: హి వాస్ రెడీ టు కర్స్ అబౌట్ టు కర్స్.
0: ఆ సమయంలో పాండవులు ఆ యొక్క ద్వారంలో ప్రవేశించారు.
2: పాండవస్ జస్ట్ స్టెప్డ్ ఇన్ టు ద డోర్.
0: ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని క్రోధంతో మాట్లాడుతున్నాడు.
2: రోమ ఋషి సేజ్ ఆస్ హూ ఆర్ యు, వేర్ డు యు కమ్ ఫ్రమ్.
0: ఈ విధంగా సంభాషణలు జరిగేటువంటి ఆకాలక ఆబ్రాహ్మణ ఆసన్నమా అన్నట్టు అప్పటికప్పుడు సరిగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
2: యాజ్ ద కన్వర్సేషన్ వాస్ గోయింగ్ ఆన్ అండ్ అపాయింటెడ్ రైట్ డాట్ ఆఫ్ టైమ్ కృష్ణ అరైవ్డ్
0: తక్షణమే.
2: ఇమీడియట్లీ
0: ఋషిమానశ్రమ సంచారుడైనటువంటి వాడు కనుక ఋషి చెప్పాడు, స్వామి ఎందుకు మీరు మా ఆశ్రమానికి వచ్చారు, నేను ఎంత అదృష్టవంతును, ఈనాడు ఏ ఫలితమో ఏ అదృష్టమో అని చాలా వర్ణిస్తుంటూ వస్తున్నాడు.
2: As God dwells in the realms of the heart of the sages, and he was, Krishna was received by Roma Rishi and said, what a good fortune I have, how lucky I am.
0: ఈ రోమ ఋషి వర్ణిస్తూ ఉంటే కృష్ణుడు పంచ పాండవులకు ఒక్కొరికి ఒక్కో తూరి సాష్టాంగ నమస్కారం చేస్తూ వస్తున్నాడు.
2: As Roma Rishi was saying all his praises in praise of God, and Krishna started prostrating before all Pandavas. And
0: he Arjuna ki namaskaram chesadu, Bhimudi ki namaskaram chesadu, Nakula Sahadevudi ki namaskaram chesadu, Draupadi ki kuda namaskaram chesadu.
2: Krishna was prostrating in front of everybody, Dharmaja, Arjuna, Bhima, Nakula, Sahadeva, including Draupadi.
0: Draupadi ki kuda namaskaram chesetappudiki ee Roma Rishi ki chaala aashcharyam vesindi.
2: Roma Rishi was very much surprised watching this scene.
0: కృష్ణుడు సాక్షాత్ నారాయణమూర్తి.
2: కృష్ణ ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: ఇతని వీరికి నమస్కారం చేస్తుంటే వీరు ఇంకా నారాయణమూర్తి కంటే పెద్దవారు ఏమో.
2: When God himself is prostrating in front of these people must have been greater than God.
0: ఆయొక్క ఋషి కూడా పాండవులకు నమస్కారం చేశారు.
2: So the sage also fell at the feet of these Pandavas.
0: పాండవులకు నమస్కారం చేసేటప్పటికి ఇంకా దొంగిపోయినట్టే.
2: And when once he does that prostration, it means he has submitted himself.
0: కోపం చల్లారింది.
2: And the anger was pacified.
0: శాంతి శాంతి శాంతి అన్నాడు కృష్ణుడు.
2: And Krishna said, let there be peace and
0: peace. ఎందుకు మూడు పర్యాయం శాంతి అంటారు?
2: Why do you repeat this word peace thrice?
0: భౌతిక శాంతి.
2: And then at the physical level?
0: ఆధ్యాత్మిక శాంతి, మానసిక శాంతి.
2: The mental peace and spiritual peace.
0: ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది సుఖము. అనగా మూడింటి దేహరీతిగా, మనస్సు రీతిగా, ఆత్మరీతిగా మూడింటి ఎందు శాంతి పొందాలి అన్నాడు.
2: లెట్ దేర్ బి పీస్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద సైకలాజికల్ లెవెల్, అట్ ది స్పిరిచువల్ లెవెల్.
0: కనుక నీవు శాంతిని పొందునాయన
2: లెట్ యూ లివ్ ఇన్ పీస్.
0: ఆ తర్వాత రోమ ఋషి విచారించాడు.
2: లేటర్ రోమ ఋషి వాజ్ ఎంక్వైరింగ్,
0: కృష్ణ ఏమిటి నీ యొక్క చిత్ర విచిత్రములు?
2: కృష్ణ, వాట్ ఇస్ దిస్ మిస్టరీ?
0: నీకు మించినటువంటి వారు మరొకరు లేరు కదా.
2: దేర్ ఆర్ నన్ మోర్ దాన్ యూ.
0: అలాంటి నీవు వీరికి నమస్కారం చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఈస్, వాట్ డు యు మీన్ వెన్ యు ఆర్ ప్రాస్ట్రేటింగ్ టు దీస్ పీపుల్?
0: రోమ ఋషి, నేను భక్త మానసంచారిని.
2: ఓ సేజ్, అండర్స్టాండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ హాఫ్ ఆఫ్ మై
0: పరాధీనుడను.
2: ఐఎమ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మై డివోటీ.
0: కాబట్టి వీరు పరమ భక్తులు నాకు.
2: దే ఆర్ గ్రేట్ డివోటీ.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు నన్ను మరవనటువంటి వారు?
2: Under any circumstances, in spite of all difficulties, they never forgot me.
0: అలాంటి వారికి నేను దాసుడైపోయాను.
2: Therefore, I have become a slave to my devotee.
0: పరాధీనుడు, పరాధీనుడు, పరాధీనుడు.
2: I am under the control of my devotee.
0: అప్పుడు పాండవుల యొక్క శక్తి సామర్థ్యములు రోమ ఋషి గుర్తించాడు.
2: Then Roma Rishi could understand the greatness of Pandavas.
0: గుర్తించి ఆ ఫలమును మీరే భుజించండి, మీరు స్థిరస్థాయిగా జీవించండి అన్నాడు.
2: And then he gave this fruit to these Pandavas and blessed them with long life.
0: Long life, healthy life, happy life, peaceful life.
2: Long life, healthy life, happy life, peaceful life.
0: కనుకనే పాండవులు కట్టకడపటి వరకు happy life, healthy life, peaceful life.
2: So Pandavas enjoyed till the end happy life, healthy life,
0: healthy life.
2: They were so healthy until they entered this, the doorstep of the very heaven.
0: This
2: is the meaning of this fruit of immortality. And they also earned the grace of Krishna. They also got the blessings of this age.
0: ఎన్నింటినైనా మనం సాధించవచ్చును.
2: ఇఫ్ యు గాట్ ద స్టడీ డివోషన్ ఫర్ గాడ్,
0: భగవంతుడే మనకు దాసుడిగా వస్తుంటాడు.
2: అండ్ గాడ్ హింసెల్ఫ్ రన్స్ ఆఫ్టర్ యు ఎస్లీ.
0: ఈ రీతిగా కృష్ణాతారనందు మాత్రమే అధికంగా కనిపిస్తున్నాయి.
2: దీస్ థింగ్స్ యు కమ్ అక్రాస్ అట్ ద టైమ్ ఆఫ్ కృష్ణాస్ ఇన్కార్నేషన్.
0: యుద్ధము జరుగుతూ ఉండాలి.
2: బ్యాటిల్ వాస్ గోయింగ్ ఆన్.
0: 9వ దినము
2: ద 9th డే
0: భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
2: భీష్మ టుక్ ఎన్ ఓత్.
0: రేపటి దినము సాయంకాలం లోపల పాండవులను హతమారుస్తానన్నాడు.
2: By tomorrow's evening, I'll kill all Pandavas.
0: Appudu Draupadi chaala baadhapadi.
2: Draupadi felt so sad.
0: Ayyo, naa patrulu ye vidhanga kaapaadtaavu Krishna?
2: Krishna, how are you going to save my husbands?
0: Naaku deerghi sumangalatvaanni anugrahinchamannadi.
2: You want me to live happily with my husbands?
0: Chustaanannadu.
2: Krishna said, wait, I'll take care of you.
0: Anni chustaanan tarvata chustaadu tappaka.
2: Then he said, I'll take care of you, I'll certainly do it.
0: సరిగా ఆ సాయంకాలానికి అందరూ యుద్ధంలో ఓడిపోయినారు.
2: దే లాస్ట్ ద బ్యాటిల్ దట్ ఈవినింగ్.
0: భీష్ముడు పడిపోయాడు.
2: భీష్మ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
0: ఆ పడిపోయిన సమయం లోపల
2: అట్ దట్ టైమ్
0: రాత్రి అయిపోయేసరికి అందరూ విశ్రాంతి తీసుకున్నారు.
2: ఇట్ వాస్ నైట్ టైమ్, ఆల్ వర్ రెస్టింగ్.
0: అప్పుడు ద్రౌపదికి చెప్పాడు.
2: దెన్ హీ టోల్డ్ ద్రౌపది.
0: ద్రౌపది, ఇప్పుడు చాలా మంచి సమయం.
2: ఇట్స్ ద రైట్ టైమ్.
0: భీష్ముడు నిద్ర రాకపోవటం చేత తిరుగుతున్నాడు టెంట్ లో అటు ఇటు.
2: యాజ్ భీష్మ వాస్ రెస్ట్లెస్, he could not get into sleep, so he was just moving.
0: Nindike dharmamurtulaina pandavulu nenu ee vidhanga sepincharu.
2: In fact, I have cursed Pandavas, the very embodiment of dharma. And I did curse them.
0: Ee dharmamurtulu nenu ee reethiga champatam.
2: How can I kill them, that righteous people?
0: Ani chaala baadhapadtu atu itu tirugutunnadu.
2: And he was so restless, agitated and moving this side and that side.
0: 10 gantalaindi raatri.
2: It was 10 o'clock.
0: Aa kaalam lopala 10 gantalakanta manchi adda nidra pothundetunte vaaru.
2: 10 o'clock night in those days they were enjoying the sound
0: sleep. Nidra ledu ee yokka bhishmuniki.
2: And that was Bhishma.
0: Draupadi cheppadu.
2: And he
0: told Draupadi, ippudu nee poi tachaname paadala paina padu annadu.
2: Krishna told Draupadi, Draupadi, you go and fall at the feet of Bhishma.
0: Anaati raanulanta kudanu kir kir kir aneetundi shabdam cheseetundi cheppulu vesukuneetundi.
2: Queens in those days, they had that footwear. As they walk, they make sound.
0: Ee Draupadi ki rajakumarthu kadagade aa kuda kir kir ane shabdalu undeetundi cheppulu unnai.
2: Draupadi being the princess, she too had footwear that makes sound.
0: వేసుకుని పోతూ ఉండాలి.
2: తక్షణమే
0: ఆపినాడు మధ్యలో.
2: కృష్ణ స్టాప్డ్ హర్ ఇన్ ద మిడిల్.
0: ఈ శబ్దం వింటే భీష్ముడు ఎవరో స్త్రీలు వస్తున్నారనుకుంటాడు.
2: ఇఫ్ ది సౌండ్ ఆఫ్ ది స్లిప్పర్స్ ఇస్ హర్డ్ బై భీష్మ, హి విల్ నోటీస్ హూ ఇస్ కమింగ్.
0: నువ్వు దాన్ని వదిలిపెట్టి అన్నాడు.
2: సో లీవ్ యువర్ స్లిప్పర్స్ హియర్.
0: ఆమె చెప్పులు వదులుతానే కృష్ణుడు తన అంగవస్త్రంలో దాన్ని బాగా మూట కట్టుకుని,
2: అండ్ కృష్ణ టుక్ ఆఫ్ ది క్లాత్ అబౌవ్ ఓవర్ హిస్ షోల్డర్ అండ్ బండిల్.
0: నీవు ముందు పో అని పంపించాడు ఈమెను.
2: హి సెడ్ ద్రౌపది యు ఫస్ట్ గో.
0: ఈమె పోయింది. ఈయన ఆలోచన చేస్తూ అటు ఇటు నిడుస్తున్నాడు. ఆయన తక్షణమే పాదాల పైన పడింది.
2: ద్రౌపది వెంట్ దేర్ నోటీసింగ్ భీష్మ మూవింగ్ రెస్ట్లెస్లీ.
0: పడినప్పుడు ఆ చేతికి తొడుక్కునేటువంటి గాజులు కదిలినాయి, శబ్దమునిచ్చాయి.
2: యాజ్ షీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ భీష్మ, హీ కుడ్ నోటీస్ ది బ్యాంగిల్.
0: ఎవరో స్త్రీలు వచ్చారని చెప్పని ఆయన ఆలోచన లోపల దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు.
2: నోటీసింగ్ ద బ్యాంగిల్స్ దేర్ ఇమీడియట్లీ సెడ్ దట్ యు లివ్ లాంగ్ విత్ యువర్ హస్బెండ్.
0: ఇంతే నాకు చాలని లేచింది ఆమె.
2: Oh, she said, enough. She immediately got up.
0: లేచేటప్పటికి భీష్ముడు చూచాడు.
2: భీష్మ నోటీస్ దిస్.
0: ఈ ద్రౌపది,
2: వాట్ ద్రౌపది,
0: నీవా? ఎందుకు ఈ వేళలో వచ్చావు? ఎవరు నీకు తెచ్చారు? ఎవరు ఈ యుక్తిని బోధించారు?
2: ద్రౌపది, అట్ దిస్ అవర్ యు ఆర్ హియర్. హూ టాట్ యు దిస్ నాక్? హూ టోల్డ్ యు దిస్?
0: గ్రాండ్ ఫాదర్, నాకెవరు యుక్తిని బోధిస్తారు?
2: గ్రాండ్ ఫాదర్, హూ ఎల్స్ కెన్ టెల్ మీ?
0: పితామహుడు నీవు.
2: యు ఆర్ గ్రాండ్ ఫాదర్.
0: నాకు యుక్తిని బోధించేవాడు ఒక్కడే.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ టెల్స్ మీ ద ప్రొసీజర్.
0: ఏ కృష్ణుడు?
2: ఏ కృష్ణ?
0: కృష్ణుడే నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు.
2: దేర్ఫోర్ హి బ్రాట్ మీ హియర్.
0: అది జరిగిందంతా చెప్పింది.
2: హి టోల్డ్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్.
0: చెప్తూ ఉండగానే కృష్ణుడు వచ్చాడు.
2: ఇన్ ద మీన్ టైమ్ కృష్ణ అరైవ్డ్ దేర్.
0: ఒక తట్టు ఆనందించాడు.
3: హి వాస్ హ్యాపీ ఆన్ వన్ వే.
0: పాండవులు రక్షించడం చాలా మంచిది అయింది.
3: ఇట్స్ వెరీ గుడ్ దట్ పాండవ.
0: ఎందుకంటే వారు ధర్మమూర్తులు.
3: బికాస్ దే ఆర్ రైచువస్.
0: దేశానికి ఆదర్శ పురుషులు.
3: దే ఆర్ ఐడియల్.
0: పరమ భక్తులు.
3: దే ఆర్ గ్రేట్ డివోటీస్.
0: ఇలాంటి భక్తులు రక్షించడం కంటే నాకేం కావాలా?
3: వాట్ ఎల్స్? వాట్ మోర్ ఐ వాంట్ అదర్ దాన్?
0: అని మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు కూడా చెప్పుకున్నాడు.
3: సో Bhishma, one of wisdom, also started telling.
0: నడిచి నడిచి అలసిపోయాడు, కూర్చున్నాడు.
3: As he walked, he was tired and shaken.
0: ఏమైనా తెచ్చావా నాకు తిండి?
3: Krishna, have you brought any food for me to eat?
0: ఇది సంకలో పెట్టుకున్నావే, దాన్ని నాకు అందించు అన్నాడు.
3: What is you are carrying on your shoulders? Please pass on.
0: ఏని ఈ యుద్ధ సమయంలో నీకు భోజనాలు తీసుకుని రావటమే నా పని?
3: In the time of the battle, is it my job to carry food for you?
0: ఆమెను రక్షించే నిమిత్తమై ఆమె చెప్పును నేను మోసుకుని వచ్చాను.
3: టు ప్రొటెక్ట్ ద్రౌపది ఐ వాస్ క్యారింగ్ హర్ స్లిప్పర్స్. నౌ
0: ఆ అంగవస్త్రాన్ని తీర్చేటప్పటికే రెండు చెప్పులు కింద పడ్డాయి.
3: దెన్ హీ ఓపెన్ ద క్లాత్, ద టూ స్లిప్పర్స్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
0: భీష్ముని కంటి ధారలు కారినాయి.
3: భీష్మ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్.
0: ఎంత భక్త పరాధీనుడు స్వామి నీవు.
3: Mommy, you really submit yourself to your devotee.
0: రక్షించే నిమిత్తమై ఈ పదవులను పోషించే నిమిత్తమై ఆమె చెప్పులు కూడా నీవు మోస్తూ వచ్చావు.
3: To protect Draupadi, to protect husbands, you also carried the slippers.
0: భగవంతుని భక్త రక్షణ కోసమే ఎటువంటి నీచమైన కార్యంలో పాల్గొంటాడు?
3: To protect the devotees, God is prepared to do any hard, mean.
0: భగవంతునికి నీచము అధికమైనటువంటి భేదం లేదు.
3: God has no difference like mean and low or high.
0: ఏ నిమిషంలో ఏది చేయాలంటే అది చేయగలడు.
3: He is sure to do anything that he will.
0: రక్షణే తన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
3: Protecting the devotees is his chief aim.
0: ఆ విధంగా పాండవులను చిన్న చిన్న దీని నుంచి పెద్ద దీని వరకు కాపాడుతూ వచ్చాడు.
3: అండ్ పాండవర్స్ వర్ ప్రొటెక్టెడ్ రైట్ ఫ్రమ్
0: పాండవులు కూడా
3: పాండవ
0: ఆ కృష్ణుని అంత ఆరాధనగా చేసుకుంటూ వచ్చేవాడు.
3: దే వర్షిప్ దే హడ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్.
0: ఏ క్షణం కొంచెం మారినా కూడాను కృష్ణనామం మాత్రం మానేసి
3: లెట్ ఎనీథింగ్ మే కమ్ ఇన్ ద వే బట్ నెవర్ ఫర్గాట్ ద నేమ్.
0: సర్వకాలేషు సర్వత్ర కృష్ణ చింతనం.
3: దే ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఆల్ డిఫికల్టీస్ ఎవ్రీవేర్.
0: కృష్ణుడు కూడా అంతే, సర్వదా సర్వకాలేషు పాండవుల యొక్క ధ్యానము.
3: సో ఆల్సో కృష్ణ థాట్ ఆఫ్ పాండవాస్ ఆల్ త్రూ.
0: ఏ రికార్డు దాని యొక్క రికార్డ్ చేస్తా ఉండే.
3: As it sounds, so is the sound.
0: కనుక భక్తుని యొక్క హృదయం ఏ విధంగా పరితపిస్తుంటావు, భగవంతుని యొక్క హృదయం కూడా ఆ విధంగా పరితపిస్తుంటావు.
3: As is the pining of the heart of the devotee, so also is the yearning of the heart of God.
0: Reaction, resound and reflection, భగవంతుని యొక్క స్వరూపము.
3: So reaction, reflection, resound are the very personification of God.
0: కనుక భగవంతుని యొక్క తత్వమును ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
3: The nature of God is not possible for anybody to understand.
0: ఇంత చిన్న పని చేశాడు అనుకుంటారు, చిన్న పని పెద్ద పని అని భేదం లేదు.
3: You cannot say God has done this simple task, the
0: gigantic task. పని అయినా చేస్తాడు.
3: టు ప్రొటెక్ట్ డివోటీ గాడ్ విల్ డూ ఎనీథింగ్.
0: ఆ భక్తులే లేకపోతే భగవంతుడు ఎక్కడ?
3: వెన్ దేర్ ఇస్ నో డివోటీ, వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ గాడ్?
0: కనుకనే భగవంతుని యొక్క గొప్పతనం వర్ణించేది, గొప్పతనం చేసేది కూడా భక్తులే.
3: ఇస్ ఓన్లీ డివోటీ హూ ప్రైజెస్ గాడ్.
0: ఇప్పుడు ఇక్కడ ఎంత ఇంతమంది ఇక్కడ చేరారు,
3: సో మెనీ
0: ఎందుకోసం వచ్చారు?
3: వై ఆర్ యూ హియర్?
0: ఒక్క ఆన్సర్ మీరు తెలుసుకోవచ్చు.
3: You may know one answer.
0: మీ దగ్గర లేనిది,
3: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ.
0: మీ ఇంట్లో చిక్కనది,
3: దట్ యు కాంట్ గెట్ ఎట్ హోమ్.
0: మీ గ్రామంలో దొరకనది,
3: దట్ విచ్ నాట్ అవైలబుల్ ఇన్ ది విసినిటీ. దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ, దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ ది విసినిటీ ఇస్ హియర్ హియర్ దేర్ఫోర్ యు హావ్ కమ్.
0: అంతే కాని లేకపోతే రమ్మని చెప్తే మీరు రారు.
3: బట్ యు ఆర్ నాట్ ఇన్వైటెడ్ హియర్.
0: మీలో లేనటువంటిది సాయి ప్రేమ.
3: That which is not in you is the love for Sai.
0: మీలో లేనటువంటిది సాయి ప్రేమ.
3: That which is not at home is Sai.
0: మీ గ్రామంలో లేనటువంటిది సాయి ప్రేమ.
3: That which is not there in home town is Sai.
0: ఇక్కడనే ఉంది కాబట్టి ఈ ప్రేమను పొందటం కోసం నేను వచ్చారు.
3: The Sai's love is very here. In order to have it, you have come here.
0: కనుకనే మీ దగ్గర లేని దాన్ని పొందడానికి కోసం వచ్చారు.
3: So you have come here to attain that you do not have.
0: అది ఏ పొంది దీన్ని తీసుకుని పోండి.
3: That you get it and return.
0: ఈ ప్రేమను మీ హృదయాల్లో నింపుకోండి.
3: Fill your hearts with this love.
0: కాబట్టి భక్తులే లేకపోతే బాబా ఎక్కడ?
3: When there are no devotees, where is Baba?
0: Baba lekapothe bhaktulu ekkada?
3: When there is no Baba, where are devotees?
0: Baba ku bhaktulu ku sanni sambandha bandhavyamu kedabayinatvanti sambandhamu.
3: Baba and devotees are intimate, they are inseparable.
0: Adina bhava sambandhamu anyonya aasrayamu.
3: They are interdependent and intimate.
0: Na yokka praname bhaktulu.
3: And Bhagavan's very life is a devotee.
0: Praname Baba.
3: And devotee's life is Baba himself.
0: Iruvurdi oke praname.
3: And life is one.
0: Kanukane ఈ భావాన్ని మీరు అర్థం చేసుకుని మీరు ఎక్కడ ఉండినప్పటికీ బాబా రక్షిస్తూనే ఉంటుంటాడు.
3: With this feeling you may be anywhere, Baba will certainly protect you.
0: కనుక దైవ భక్తులైనటువంటి వారికి ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడాను ఏ బాధలు కూడా పొందరు.
2: డివోటీస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ నెవర్ సఫర్.
0: అనేక చరిత్రలు ఎందుకు మీరు చదివి ఉంటారు.
2: యు మస్ట్ హావ్ గాన్ త్రూ హిస్టరీ.
0: భగవద్ భక్తులకు ఏ చేటు కూడాను రాదు.
2: డివోటీ విల్ నెవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లం.
0: అయితే వారి హృదయంలో పవిత్రమైనటువంటి యొక్క ఇది ఉండినప్పుడే ఇది సిద్ధమవుతుంది.
2: బట్ వెన్ దేర్ హార్ట్స్ ఆర్ సేక్రెడ్ దే డిజర్వ్ దట్ గ్రేట్.
0: కానీ మధ్య మధ్య కొంచెం పెండ్రం మాదిరి అటు ఇటు తిరుగుతుంటే ఇది చిక్కదు.
2: బట్ దేర్ ఇఫ్ దేర్ డివోషన్ ఇస్ వాసిలేటింగ్ ఆసిలేటింగ్
0: స్థిరత్వంతో కూడినటువంటిగా ఉండాలి.
2: యూ షుడ్ హ్యావ్ దట్ స్టడీ డివోషన్ ఆల్ త్రూ.
0: గండశిలలుగా మీ యొక్క హృదయాలు ఉండాలి.
2: ఇట్ షుడ్ బి లైక్ బౌల్డర్స్ మిస్టర్ ది సీ.
0: సముద్రంలో గండశిలలు ఉంటాయి.
2: యు ఫైండ్ బోల్డర్స్ ఇన్ ది సీ.
0: అలలు వచ్చి కొడుతుంటాయి.
2: ద వేవ్స్ డాష్ అగైన్స్ట్ ద బోల్డర్.
0: అలలు వదలవు, ఈ యొక్క శిల కదలదు.
2: వేవ్స్ డు నాట్ లీవ్ అండ్ బోల్డర్స్ డోంట్ షేక్.
0: కనుక మీ హృదయంలో అనేటువంటిది ఆ గండశిలల మాదిరి ఉండాలి.
2: లెట్ యువర్ హార్ట్ బి లైక్ ఎ స్ట్రాంగ్ స్టడీ బోల్డర్.
0: అనేక అవస్థలంతా వచ్చి మిమ్మల్ని కొడుతుంటాయి.
2: ఆల్ ద సఫరింగ్ ద వరల్డ్ ఆర్ లైక్ వేవ్స్.
0: కదలకుండా ఉంటుండాలి స్థిరంగా.
2: బట్ యు షుడ్ బి స్టడీ.
0: అది ఏ నిజమైన భక్తి.
2: దట్ ఈస్ ట్రూ డివోషన్.
0: కనుకని నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు.
2: ద వెరీ డివినిటీ ఈస్ దట్ విచ్ ఈస్ ఇమ్మోర్టల్ నెక్టర్ అండ్ అన్పొల్యూటెడ్ దట్ విచ్ ఇస్ స్టాండర్డ్ విచ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్.
0: ప్రేమస్వరూపం. సముద్రంలో గండశిలలు ఉంటాయి.
2: యు ఫైండ్ బోల్డర్స్ ఇన్ ది సీ.
0: అలలు వచ్చి కొడుతుంటాయి.
2: ద వేవ్స్ డాష్ అగైన్స్ట్ ద బోల్డర్.
0: అలలు వదలవు, ఈ యొక్క శిల కదలదు.
2: వేవ్స్ డు నాట్ లీవ్ అండ్ బోల్డర్స్ డోంట్ షేక్.

0: immortal, nectar and unpolluted, that which is standard, which is most auspicious.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Denina manam sukhanga vadalachun kani daivanni matram vadalakandi.
0: You may give up anything, but never give up God.
1: దైవాన్ని మాత్రం మరువకండి.
0: నెవర్ ఫర్గెట్ గాడ్.
1: ఆ ఒక్క సత్యాన్ని మాత్రం హృదయంలో భద్రం చేసుకోండి.
0: నో ది సింగిల్ ట్రూత్ అండ్ ట్రెజర్ ఇట్.
1: అది మీకు సర్వ విధంలో రక్షించేటువంటి.
0: దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.

0: హృదయము దూరమయ్యే.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ రైచియస్నెస్ ఇన్ అవర్ హార్ట్స్.
0: బ్రతుకు బరువయ్యే, గతులకు గతులు దప్పే.
1: లైఫ్ హ్యాస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బర్డెన్. వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ అవర్ డెస్టినేషన్.
0: జాగు చేసిన కడకు ఏ గతి యునవును.
1: ఇఫ్ ఇట్ ఇస్ డిలేడ్ ఫర్దర్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్.
0: విద్యయందు నైతిక విలువ చేర్చి.
1: ది హ్యూమన్ వాల్యూస్ మస్ట్ బి దేర్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్.
0: భారతీయపు ధర్మంబు పడయరయ్యా.
1: అక్వైర్ ది భారతీయ కల్చర్.
0: భారతీయ ధర్మంబు పడరయ్యా.
1: అక్వైర్ ద ధర్మ ఆఫ్ భారత్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థి విద్యార్థినీయులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్.
0: విద్యాపోషకులారా,
1: ఎమాన్సిపేటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: విద్యాభిమానులారా,
1: పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఆధ్యాత్మిక సంపత్తికి నిలయమైన ఈ భారతదేశమునందు ధర్మము దినదినమునకు క్షీణించిపోవచ్చున్నది.
1: Bharat, being the center of all spiritual wealth, has lost this righteousness or dharma.
0: Anyaya, akrama, avaniti aneetvanti paisachika pravartulu swechchaga vilayitandamu chalputunnavi.
1: We find the demonic qualities like injustice, immorality, dishonesty, dancing.
0: Itti tarunamunandu vidyarthi vidyarthiniyulu దీనిని సంస్కరింపజేసి దేశమునకు శాంతి భద్రతను అందించడానికి విద్యార్థులే దీనికి తగిన సమర్థులు.
1: అట్ దిస్ మోమెంట్ స్టూడెంట్స్ టు టేక్ చార్జ్ ఆఫ్ ఇట్ యాజ్ దే ఆర్ ఎలిజిబుల్ టు బ్రింగ్ బ్యాక్ ద ఏన్షియంట్ కల్చర్ అండ్ ఎస్టాబ్లిష్ పీస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యా విషయమునందు కాని విజ్ఞాన విషయమునందు కాని బిడ్డలు వెనుకబడిన తల్లిదండ్రులు ఎంత పరితపించురో.
1: Don't you find the parents feeling so sad if you are back, if you are backward in education?
0: నైతిక ఆధ్యాత్మిక మార్గమునందు వెనుకబడినటువంటి బిడ్డను చూచి భారతదేశము అంతకు కోయలు కోట రెట్టు చాలా విచారపడుతున్నది.
1: If you trail behind, backward in morality and spirituality, motherland also will feel so sad crores and crores of times more than the human life.
0: జనని జన్మభూమిని రక్షించి ఆమె పరితాపమును దూరము గావించుటకు విద్యార్థులు ప్రప్రథములో కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ టు సేఫ్ గార్డ్ అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దేశంలో శాంతి భద్రతలను కాపాడటానికి పూనుకోవాలి.
1: దే షుడ్ డిటర్మిన్ టు బ్రింగ్ బ్యాక్ ద పీస్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ దిస్ కంట్రీ.
0: దేశం అనగా ఏమిటి? మట్టి కాదు, మానవులి.
1: The motherland does not mean the dust alone, assembly of human beings.
0: మానవులను సంస్కరింపచేయటం అంటే ఏమిటి?
1: How to change, transform the human being.
0: సంస్కారం అనగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సాధన కానేరదు.
1: Transformation is not a separate spiritual practice.
0: నిత్య జీవితంలో ఆచరించేటువంటి ఒక తలంచేటువంటి ఒక దుర్భావములను దుశ్చర్యలను దూరము గావించుకుని సద్భావమును సచ్చర్యలను అభివృద్ధి పోయించుకోవటమే దీనికి సంస్కృతి అంటారు.
1: రిఫైన్మెంట్ ఆర్ కల్చర్ మెంట్ గివింగ్ అ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ థాట్స్, ఎంటర్టైనింగ్ గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఫీలింగ్స్ అండ్ గుడ్ బిహేవియర్.
0: విద్య అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మెంట్ బై ఎడ్యుకేషన్?
0: ఎట్టి విద్యను ఈనాడు బిడ్డలు ఆచరించాలి, అనుభవించాలి?
1: What sort of education should you receive and acquire?
0: Vidya yokka pramanamulu emiti?
1: What is the standard yardstick?
0: Etti vidya manavuni yokka abhyudayaniki sadhana kalugutundi?
1: What sort of education ensures progress of humanity?
0: Prastutapu vidya valla kaligeetvanti yokka prayojanam emiti?
1: What is the use of the present day education system?
0: Ee pancha tantramulanu ye manavudu పరిశోధించి పరిశీలించి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించను వాడే విఘ్నుడు.
1: The one who understands the meaning and knows the answers to these questions, practices and follows, adheres to these principles and delights himself, is truly a knowledgeable person. The value of a human being does not totally depend on education. The culture of life should also accompany.
0: Samskaram anaga
1: emiti? What do you mean by culture?
0: మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకొని అవ్యక్తమైనటువంటి దాన్ని వ్యక్తీకరింపచేయటమే నిజమైనటువంటి సంస్కృతి.
1: ద కల్చర్ మెంట్ ద హిడెన్ డివినిటీ మస్ట్ మేనిఫెస్ట్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: సంస్కారం లేని జీవితము కేవలము దీపము లేని ఇల్లు వంటిదే.
1: లైఫ్ వితౌట్ కల్చర్ ఈజ్ లైక్ ఎ రెసిడెన్స్ వితౌట్ లైట్.
0: దీపము లేనిటువంటి గృహము లోపల దుర్గంధమును అందించేటువంటి యొక్క గబ్బిడమును ప్రవేశించునే కాని సుగంధమును అందించేటువంటి యొక్క పవిత్రమైన దివ్య భావాలు ఏర్పడవు.
1: At home, if you don't have light, it is full of foul smell, bad bats moving around. There's no place for fragrance or good smell.
0: సంస్కారం అనగా కేవలము తాడు తిరిగిన గాలిపటం వంటిది.
1: Culture meant, is that like a kite without a string?
0: ఈ గాలి పటము ఏ పొదలపైన పడును, ఏ ఇండ్లపైన పడును, ఏ ముండ్లపైన పడును ఎవరు చెప్పలేరు.
1: No one can decide where this kite would fall, either on bushes or houses or residences.
0: ఇంకా సంస్కారం లేనిటువంటి చదువు చల్లని కాసు వంటిది.
1: And education without this culture is like a coin which is useless, fake one.
0: ఈ చెల్లని కాయను బిచ్చగాడు కూడాను అంగీకరించడు.
1: A coin which is not genuine is not going to be accepted even by a
0: beggar. సంస్కారం లేనటువంటి వ్యక్తిని ఎవరు కూడాను గౌరవించరు.
1: No one would be respected without culture.
0: ఇలాంటి పరిస్థితుల యందు మానవుడికి సంస్కారము శీల సంస్కారం అత్యవసరము.
1: At this moment, culture and character in particular are very essential.
0: ముఖ్యముగా ఈనాడు విద్యా విధానమునందు అనేక విధములైనటువంటి విప్లవమైనటువంటి మార్పులు సంభవించాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ రివల్యూషనరీ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ మస్ట్ టేక్ ప్లేస్.
0: స్వతంత్రం వచ్చి 50 సంవత్సరములు అయినప్పటికీ అనేక కమిటీలు ప్రభుత్వము పెట్టింది.
1: We completed 50 years of independence and the government constituted several of the committees.
0: ఈ కమిటీలు అన్ని కూడాను అనేక విధములైనటువంటి ఆదేశాలను అందించినాయి.
1: Committees suggested many of the recommendations and ideals.
0: కానీ అందించినవి మాత్రమే కాని ఆచరణలో శూన్యం.
1: They simply made certain suggestions, but they have not been followed.
0: నేటికి కూడాను ప్రాచీనప యొక్క భావములను ఏ మానవుడు కూడాను ఆచరించడానికి కాని అందుకోవటం కాని ప్రయత్నించడం లేదు.
1: Even this day, no one is making an attempt to follow the ancient cultural heritage.
0: ఇట్టి విద్యా విధానము చేత దేశము చాలా అశాంతికి గురి అవుతున్నది.
1: బికాస్ ఆఫ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ది కంట్రీ ఇస్ ఫేసింగ్ రెస్ట్లెస్నెస్ అండ్ అజిటేషన్.
0: సమస్త అశాంతులకు మూల కారణము విద్యాస్థానమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హావ్ బికమ్ సెంటర్స్ ఆఫ్ అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్.
0: విద్య అనగా జ్ఞానము అని తెలుసుకోవటము.
1: విద్య ది ఎడ్యుకేషన్ మెంట్ టు నో.
0: దీనిని ఆంగ్ల భాష నందు ఎడ్యుకేషన్ అన్నారు.
1: This in English language, vidya, is called education.
0: Education.
1: Education.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది లాటిన్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చినటువంటి పదము ఎడ్యుకేర్ అన్నారు.
1: Education is the derivative of the Latin language, educare.
0: Educare అనగా ఏమిటి?
1: What is meant by educare?
0: వెలుపలకు తీవటము.
1: To pass on, to bring out.
0: మనకు అగోచరముగా ఉండినటువంటి దానిని గోచరింపచేసుకోవటమే దీనికి ఎడ్యుకేర్.
1: Educare is it meant to bring out that which is latent, that which is hidden.
0: ఇది లౌకికమైనటువంటి యొక్క మార్పు.
1: This is physical transformation.
0: కానీ మరొకటి వెలుపులకు తీయవలసినటువంటిది మానవుని హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రకటించడము.
1: However, there is another interpretation to bring out the divinity, the divine feelings latent in human life.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: వన్ ఇస్ ఎర్నింగ్ డైలీ బ్రెడ్ లివింగ్, అదర్ ఇస్ ద లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ జనరల్.
0: జీవనోపాధితో పాటు జీవిత పరమావధి కూడాను అత్యవసరము.
1: along with living, it is also essential to know the goal of life.
0: రెండు నేత్రములు మానవునికి ఎంత అవసరమో జీవనోపాధి జీవిత పరమావధి కూడాను రెండు శాస్త్రములనేటువంటివిగా చూపించాయి.
1: Just as the two eyes are most essential, these two aspects are very necessary. One is living and the life in general.
0: సైకిల్కు రెండు చక్రములు ఎంత ప్రధానమో,
1: just as the two wheels are essential for a cycle,
0: మానవుని యొక్క జీవిత రథమునకు ఈ రెండు కూడాను అంత ఆధారమే.
1: For the chariot of human life, these two wheels are very essential.
0: ఈనాడు ఒంటి చక్రం పైన జీవితం జరుగుతూ ఉండాలి.
1: Today, the whole chariot is moving on one.
0: కేవలం జీవనోపాధి అనేటువంటి యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుండాలి.
1: Everything centered around this living aspect.
0: ఇది కూడాను క్రమక్రమేణా దినదినములకు అరిగిపోతున్నది.
1: It also withers as time passes off.
0: ఈ చక్రములు అరిగిపోవడం చేతనే జీవితం అలసిపోతుంటుండాలి.
1: Because of this withering, we become tired.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఏ మానవుడు కూడా ప్రయత్నించటం లేదు.
1: నో మ్యాన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ద డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: తానెవరు అనేటువంటి ఒక సత్యాన్ని కూడా తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: హీస్ నాట్ మేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అటెంప్ట్ టు నో వాట్ హీ రియల్లీ ఈజ్.
0: అది ఏ జీవిత పరమావధి.
1: దట్ ఈస్ ది మెయిన్ గోల్ ఆఫ్ లైఫ్.
0: తన అంతర్భావమునందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, అంతర్హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్య ప్రకాశాన్ని వెలుగులకు దివించటమే దీనికి సరి అయినటువంటి ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ ఇన్హెరెంట్ ఇమ్మనెంట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ అండ్ ఆల్సో టు మేనిఫెస్ట్ ద లైట్ ఆఫ్ డివినిటీ.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా మనం వెలుగులకు తీవాలి?
1: హౌ టు బ్రింగ్ అవుట్ ద డివినిటీ అవుట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: స్థూల జగత్తునందు,
1: ఇన్ దిస్ గ్రాస్ వరల్డ్,
0: మానసిక సీమయందు,
1: and in the mental realm,
0: సాంఘిక ప్రభావమునందు,
1: the social effect,
0: నిరంతరము వెలిగేటువంటి సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య.
1: The education is the true reflection and the personification of the light.
0: ఇది కేవలము ఒక్క రంగమునందు మాత్రమే కాదు.
1: It's not limited to one aspect.
0: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక రాజకీయ రంగమునందు కూడాను ఈ యొక్క దివ్యత్వము అనేటువంటిది ప్రకాశింపచేయాలి.
1: The divinity should shine in all aspects of life, the moral, ethical, physical, worldly, all aspects in general.
0: కాని ఈనాటి యొక్క విద్యార్థులు గ్రంథ పరిచయం మాత్రమే విద్యగా భావిస్తున్నారు.
1: But students today consider themselves educated by becoming familiar with the books.
0: ఇది కేవలము superficial knowledge.
1: This kind of textual knowledge is superficial knowledge.
0: ఇది కాదు నిజమైనటువంటిది. Practical knowledge గా ప్రయాణం చేయాలి.
1: This is not the truth. You should acquire the
0: నిత్య జీవితంలో సత్య మార్గమును అనుసరింపజేసి ధర్మ మార్గమును ప్రవేశించి నిత్య సత్యమైనటువంటి స్థానమును చేరడానికి తగినటువంటి యొక్క ప్రయాణం చేయాలి.
1: You should travel in the direction along the path of truth, along the path of righteousness to understand what is permanent and everlasting.
0: ఈనాడు ధనమే దైవంగా భావిస్తున్నారు.
1: Today we consider mammon wealth as God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఈ ధనం అనేటువంటిది మానసిక శాంతిని అందించదు.
1: మనీ విల్ నెవర్ కన్ఫర్ మెంటల్ పీస్.
0: ప్రాకృతమైనటువంటి అనుకూలములు చేకూర్చవచ్చునే కానీ మానసిక శాంతిని చేకూర్చలేదు.
1: ఇట్ మే గివ్ యూ ఫిజికల్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ బట్ నాట్ ద మెంటల్ పీస్.
0: కానీ దీని యొక్క సత్యస్వరూపాన్ని మానవులు గుర్తించుకొనలేక, ప్రభుత్వం కూడాను గుర్తించుకొనలేక, విద్యారంగమునందు వివిధమైనటువంటి మార్గంలో అభివృద్ధి పొందిందని భావిస్తున్నారు.
1: దిస్ ట్రూత్ ఈస్ నాట్ అండర్స్టూడ్ బై పీపుల్ ఇన్ జనరల్ నాట్ ద గవర్నమెంట్. But yet they make certain recommendations in the education field.
0: ee naadi bharat desham nandu vidya chaala abhivruddhi nindindani visheshisthunnaru.
1: We have full faith that education is progressing in Bharat today.
0: Emiti ee progress?
1: What is this progress?
0: Neeti niyamalu granthana nilchipoye.
1: The morality and the discipline have confined themselves to books.
0: హృదయమంతయు దుర్గంధ సదనమయ్యే.
1: ద హార్ట్ హ్యాస్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫౌల్ స్మెల్.
0: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
1: ద హ్యాండ్స్ హ్యావ్ బికమ్ టోటలీ సెల్ఫిష్.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు?
1: దిస్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్.
0: ఇది ఆ ప్రోగ్రెస్?
1: ఇస్ దట్ ప్రోగ్రెస్?
0: నిజమైన విద్య యొక్క లక్ష్యం ఇవియా?
1: ఆర్ దీస్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: కూడుబెట్టిన వారిని కూలద్రోయు.
1: In fact, one harms the person who feeds him. who serves
0: మేలు చేసిన వానికి కీడు చేయు.
1: In fact, they betray, they harm the person from whom he receives help.
0: విద్య నేర్పిన వానిని వెక్కిరించు.
1: In fact, they make fun of their own teachers who teach.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్య యందు.
1: This is the progress in education today.
0: ఇది ప్రోగ్రెస్ గా భావించుకోవటం చాలా అవమానకరం.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు టేక్ దిస్ యాజ్ ప్రోగ్రెస్.
0: ఇది ప్రోగ్రెస్ లే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రోగ్రెస్.
0: ఇలాంటి భావాన్ని ఈనాడు మానవుని హృదయం లోపల ప్రవేశించి సరి అయినటువంటి ఒక మార్పును తెప్పించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ ఎంటర్టైన్ సచ్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ అండ్ రెక్టిఫై ద డిఫెక్ట్.
0: తాను చదివిన చదువును సమాజంలో ప్రవేశపెట్టి
1: all the education he acquired should be made use of for the betterment of
0: sangham yokka cheemanni manam aashinchali.
1: We should always pray, work for the progress and welfare of the society.
0: Manavudu pradhananga aashinchavalsindi sangha samcheemame.
1: In fact, what we should aspire and work for is the welfare of the progress.
0: Sarve loka hite rataha, sarve loka hite rataha,
1: and everybody should be happy.
0: Sarvajnana sampannaha,
1: they should have all wisdom and knowledge.
0: Sarve samidita gunaihi, ee moodu kudunu vidya yokka pramanamulu.
1: These are the three main qualities of every education.
0: Sarivinatvanti prati vidyarthi kudunu samajamulo praveshinchi samajanni samrakshinchadaniki poonukovali.
1: Every graduate should step into society, serve the society and work for its progress.
0: ఈ విధమైనటువంటి యొక్క సేవలు చేయడానికి సర్వ విధమైనటువంటి జ్ఞానం కూడాను మానవుని హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ హార్ట్స్ దట్ వుడ్ హెల్ప్ అస్ టు రెండర్ సర్వీస్ టు పీపుల్.
0: సర్వే సమిద్దా గుణైహి, అన్ని మంచి గుణములు కూడాను విద్యార్థి యందు ఉంటుండాలి.
1: ఆల్ వర్చ్యూస్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ స్టూడెంట్స్.
0: విద్యార్థి ఉన్న స్థానము ప్రశాంతమైనటువంటి వాతావరణంగా ఉంటుండాలి.
1: ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి పీస్ఫుల్,
0: పవిత్రమైనటువంటి యొక్క స్థానంగా ఉంటుండాలి.
1: ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి సెక్రెట్,
0: పరోపకార సంబంధమైనటువంటి యొక్క పనులతో నిండి ఉండాలి.
1: ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ యాక్టివిటీస్ సర్వింగ్ సొసైటీ.
0: ఇది ఏ విద్యార్థి యొక్క లక్షణము.
1: దిస్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క భావములు ఈనాటి విద్యార్థులందు ప్రవేశించడానికి ఏమాత్రము అవకాశం లేదు.
1: టుడే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సీక్రెట్ థాట్స్.
0: ఈ దోషం ఎవరి స్టూడెంట్ విద్యార్థిదే కాదు.
1: ఇస్ ఇట్ ద మిస్టేక్ ఆఫ్ ద స్టూడెంట్? నో.
0: అధ్యాపకుడిదా? కాదు.
1: ఆర్ ద టీచర్? నో.
0: ఎవరిది మరి? అందరిది చేరే ఈ యొక్క దోషం.
1: హూస్ మిస్టేక్ ఇస్ ఇట్? ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ఎవ్రీబాడీ.
0: విద్యార్థులు ఈనాడు పవిత్రమైన మార్గంలో ప్రవేశించడానికి తమకు శక్తి సామర్థ్యంలో చాలవు.
1: ద స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ కెపాసిటీ టు ట్రెడ్ అలాంగ్ ద సీక్రెట్ పాత్.
0: విద్యను బోధించేటువంటి అధ్యాపకులకు దీనికి పరిచయమే లేదు.
1: టీచర్స్ ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ దట్ సీక్రెట్ పాత్.
0: బాల్యం నుండి తమ జీవిత శిలను ఉన్నతమైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి యొక్క పౌరునిగా రాణింపజేసేటువంటి యొక్క ప్రయత్నము ఈ యొక్క అధ్యాపకుడు సలపలేదు.
1: టీచర్స్ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు మోల్డ్ ద స్టూడెంట్స్ యాజ్ ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మొదలు విద్యార్థికి నేర్పేటంలో ఉపాధ్యాయులు ఐడియల్ లైఫ్ గా మనం తయారు కావాలి.
1: బిఫోర్ దే టీచ్ ఎవ్రీ టీచర్ హ్యాస్ గాట్ టు బి ఐడియల్.
0: ఆ యొక్క అధ్యాపకుడు సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశించినప్పుడే విద్యార్థులు దాన్ని సక్రమంగా అనుసరిస్తారు.
1: When teachers follow the correct path, the students necessarily follow them.
0: విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు, అధ్యాపకులు ఏ విధంగా బోధిస్తున్నారు అనేటువంటి చూచే దిక్కులే లేదు.
1: Today there is no one to watch how students are studying, how teachers are teaching.
0: ప్రభుత్వము ఒక సంవత్సరమునకు 2,000 కోట్ల రూపాయలు విద్యకు ఖర్చు పెడుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఇస్ స్పెండింగ్ అట్ ద రేట్ ఆఫ్ 2,000 crores పర్ ఇయర్ ఆన్ ఎడ్యుకేషన్.
0: కానీ ఏమవుతున్నదో, ఏ మార్పు కలుగుతున్నదో ఎవరు గుర్తించేటువంటి వారు లేరు.
1: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ టు దిస్ మనీ? వాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ కమింగ్ అప్? నో వన్.
0: ఎందుకోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి?
1: వై క్రౌడ్స్ ఆఫ్ మనీ షుడ్ బి స్పెండ్?
0: దీని ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్?
0: ఏ విధమైన మార్పు జరుగుతుండాలి?
1: వాట్ చేంజ్ యు నోటీస్
0: అని విచారణ చేసేటువంటి వారే లేరు.
1: నో వన్ ఈస్ దేర్ టు ఇన్వెస్టిగేట్.
0: కేవలం ఖర్చు ఖర్చు ఖర్చు.
1: ఇట్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
0: కనుకనే భారతదేశము ఈ విధమైన పరిస్థితికి గురి అయింది.
1: ఇట్ ఇస్ ఫర్ దిస్ రీజన్ భారత్ హస్ కమ్ టు దిస్ ప్లైట్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: విద్యార్థులను రాజకీయాల్లో ప్రవేశపెట్టి వారి యొక్క భవిష్యత్తును పాడు చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్డ్ యాజ్ ది స్టెప్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్.
0: విద్యార్థులు కేవలము రాజనీతిని నేర్చుకోవాలి, అది అవసరమే.
1: ఇట్స్ నెసెసరీ టు నో పొలిటికల్ సైన్స్.
0: కాని విద్యా రంగమును రాజకీయంగా మార్చకూడదు.
1: బట్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి పొలిటికల్ సెంటర్స్.
0: ఈనాడు విద్యార్థులు రాజకీయాలకు ప్రవేశించి కట్టగలపటికి తమ జీవితమనే కాకుండా తమ యొక్క భవిష్యత్తును కూడా భస్మం గావించుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ హావ్ టేకెన్ టు పాలిటిక్స్ టుడే, దే రూయిన్ దేర్ లైవ్స్.
0: కనుక విద్యార్థులు పవిత్రమైనటువంటి యొక్క విద్యాసంస్థయందు అభివృద్ధి కావడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: దేర్ఫోర్ స్టూడెంట్స్ షుడ్ డిటర్మైన్ టు గ్రో అలాంగ్ దిస్ రాయల్ సీక్రెట్ పాత్.
0: విద్యా జీవితము మంచి రాయల్ రోడ్, మంచి రాజరికమైనటువంటి యొక్క మార్గము.
1: ద లైఫ్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈస్ లైక్ ఎ రాయల్ పాత్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈనాటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడాను తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహాన్ని కూడాను అందించడం లేదు.
1: Today you don't find parents encouraging their words.
0: మా కొడుకు చదువుకుంటున్నాడు.
1: My son is studying well.
0: గొప్ప మార్క్స్ తెచ్చుకుంటున్నాడు.
1: He is securing high marks.
0: అని ఆనందిస్తున్నాడు, గొప్పవాడుగా మారుతున్నాడని భావిస్తున్నారు.
1: The parent thinks that his son is securing very high marks.
0: తల్లిదండ్రులు ఆశించవలసినటువంటిది గొప్పతనము కాదు.
1: What the parents should expect is not merely greatness.
0: మంచితనమును ఆశించాలి.
1: They should expect them to be good.
0: నా కొడుకు మంచివాడుగా చదవాలి, మంచివాడుగా అభివృద్ధికి రావాలి అని ఆశించాలి.
1: ఎవ్రీ పేరెంట్ షుడ్ థింక్ లైక్ దిస్ దట్ మై సన్ షుడ్ బి గుడ్.
0: కానీ ఈ గుడ్ అనేటువంటిది పోయింది, గ్రేట్ అనేటువంటి దానికి బయలుదేరింది.
1: బట్ దేర్ ఇస్ నో గుడ్నెస్ టుడే, బట్ వీ వాంట్ దెమ్ టు బి
0: గ్రేట్. గుడ్నెస్ కు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: వేర్ డస్ ద డిఫరెన్స్ లై బిట్వీన్ గ్రేట్నెస్ అండ్ గుడ్నెస్?
0: ఈ గ్రేట్నెస్ అనేటువంటిది కేవలం రావణాసుని గ్రేట్నెస్.
1: గ్రేట్నెస్ ఇస్ దట్ ఆఫ్ రావణాసుడు.
0: దుర్యోధన యొక్క గ్రేట్నెస్.
1: గ్రేట్నెస్ ఆఫ్ దుర్యోధన.
0: శిశుపాలుని యొక్క గ్రేట్నెస్.
1: గ్రేట్నెస్ ఆఫ్ శిశుపాల.
0: కారణమేమిటి? అన్ని తెలివితేటలు ఉంటున్నాయి, అన్ని విద్యలు ఉంటున్నాయి, కానీ వాటిని సద్వినియోగపరచడం లేదు.
1: దే హావ్ ఆల్ ది ఇంటెలిజెన్స్ అండ్ వేరియస్ టెక్నిక్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, బట్ దే డోంట్ ప్రాక్టీస్.
0: రావణాసుడు 36 విద్యలు నేర్చారు.
1: రావణ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ 36 ఫార్మ్స్.
0: కానీ ఆ విద్యలన్నీ కూడా ఆచరణలో పెట్టలేదు.
1: బట్ ఆల్ ది ఎడ్యుకేషన్ హి అక్వైర్డ్ హి హస్ నాట్ ప్రాక్టీస్.
0: అది జీర్ణం కాలేదు.
1: దేర్ఫోర్ హి కుడ్ నాట్, హి వాస్ నాట్ అసిమిలేటెడ్. కనుక
0: అటువంటి అజీర్ణ వ్యాధికి గురి అయిపోయి హతమైపోయాడు.
1: అండ్ దేర్ఫోర్ హి లెడ్ టు కాన్స్టిపేషన్ బికాజ్ హి లాక్డ్ ప్రాక్టీస్. దేర్ఫోర్ హి రూయిన్ హిమ్సెల్ఫ్.
0: 64 విద్యలంతా కూడాను రాముని కూడాను నేర్చాడు.
1: ద సేమ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ వెరీ వెల్ నోన్ టు.
0: ఆచరణలో పెట్టి అనుభవించి జీర్ణించుకుని ఆనందంగా జీవితాన్ని గడిపాడు, ఆదర్శంగా జీవితాన్ని అందించాడు.
1: హి అసిమిలేటెడ్ ఆల్ ద నాలెడ్జ్, డైజెస్టెడ్ ఫుల్లీ వెల్ ఆల్ ద నాలెడ్జ్ దట్ హి అక్వైర్డ్ అండ్ ప్రాక్టీస్డ్.
0: కనుకనే మన యొక్క విద్యను ఆచరణలో పెట్టాలి.
1: Therefore, we should put into practice all our
0: education.
1: We should make proper use of
0: సమాజం యొక్క క్షేమాన్ని కోరాలి.
1: We should aspire for the welfare of the society.
0: అప్పుడే విద్యకు తగినటువంటి గౌరవము మర్యాద.
1: Then only our education will be respected.
0: సత్శీలవంతులు కావాలి.
1: We should be one of character.
0: ఆ విధమైనటువంటి యొక్క శీలవంతులు అయినప్పుడే విద్యార్థి యందు పవిత్రమైనటువంటి తేజస్సు ఆవిర్భవిస్తుంది.
1: Naturally, you find a glow, the brilliance from the
0: face. బ్రహ్మైవ భవతి. విద్య అనగా భగవత్ యొక్క శక్తి. ఆ శక్తి తనలో ప్రవేశించి తాను కూడా భగవత్ స్వరూపంగా రూపొందుతాడు.
1: ఎడ్యుకేషన్ ఇస్ డివైన్ పవర్. వెన్ వన్స్ యూ అక్వైర్ యుల్ బి పవర్ఫుల్.
0: విద్య అనగా కేవలము పదములకు అర్థములు బోధించడం మాత్రమే కాదు.
1: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ ఎక్స్ప్లెయినింగ్ ది మీనింగ్స్ టు డిఫరెంట్
0: మనస్సు యొక్క తలుపులు తెరిపించాలి.
1: ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
0: అది నిజమైనటువంటి యొక్క విద్య.
1: దట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈ పదములకు అర్థములు నేర్చుకుని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మియర్లీ నోయింగ్ ద మీనింగ్స్ టు డిఫరెంట్ వర్డ్స్?
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని తగినటువంటి మార్గంలో మనం ఆచరించి పరులకు అందించడానికి పూనుకోవాలి.
1: దేర్ఫోర్ ద లేటెంట్ డివినిటీ మస్ట్ బి బ్రాట్ ఫార్వర్డ్ అండ్ షేర్డ్ విత్ ది ఫెలో పీపుల్.
0: ఈనాటి విద్యల వల్ల మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ నాట్ హెల్ప్ అస్ ఎనీ.
0: కేవలం డిగ్రీలు తీసుకుంటున్నారు.
1: వి గెట్ డిగ్రీ.
0: ఈ డిగ్రీస్ వెల ఎంతం?
1: వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ దిస్ డిగ్రీ?
0: ఏమిటి దీని వెల?
1: వాట్ ఇస్ ఇట్స్ ప్రైస్?
0: దీనిలో ఏమాత్రము విలువలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ నో ప్రైస్.
0: ఈ విలువలేని డిగ్రీస్ తీసుకుని ప్రయోజనం ఏమి?
1: వై షుడ్ యూ హ్యావ్ సచ్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ?
0: ఈ విలువలేనిటువంటి దాన్ని మనం తీసుకుని మనం ఏ యొక్క పుట్టకూటి కోసం ఇంతమో పాట పడుతున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ గెట్ దీస్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ అండ్ స్ట్రగుల్ టు ఎర్న్ అవర్ డైలీ బ్రెడ్.
0: పొట్టకూటి కోసం ప్రయత్నం చేయడం గొప్పతనం కాదు.
1: నథింగ్ గ్రేట్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ లివింగ్.
0: ఈ పొట్టను నింపుకోవడం పశుపక్షి మృగాదులు కూడా నింపుకుంటున్నాయి.
1: యూ ఫైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో ఫీడ్.
0: అవి ఏమి చదివినాయి? ఏ కళాశాలకు పోయినాయి? ఏ యూనివర్సిటీ డిగ్రీ తీసుకున్నాయి?
1: వాట్ యూనివర్సిటీ డిగ్రీ దే రిసీవ్డ్?
0: పొట్ట నింపుకోవటం కాదు ముఖ్యము.
1: నాట్ మెర్లీ ఫిల్లింగ్ ద
0: గుణమును పెంచుకోవాలి.
1: వి షుడ్ ఇంప్రూవ్ అవర్ క్వాలిటీ.
0: ఈనాటి విద్యార్థులందరి కూడాను
1: ద మోడర్న్ స్టూడెంట్
0: కలిమి బలిమి చలిమి ఈ మూడింటిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Therefore the modern students are working for these three aims: the kalimi wealth, balimi the strength, chalimi the friendship.
0: కానీ కలిమి బలిమి చలిమి ఉండి కూడాను గుణము లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: విత్ ఆల్ దీస్ త్రీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్?
0: ఆ గుణము ఒక్క దైవికమైన ఆధ్యాత్మిక మార్గం నందే మనకు ప్రవేశిస్తుంది.
1: యూ కెన్ హ్యావ్ దిస్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ అలోన్.
0: ఆ సద్గుణములు ఉండినప్పుడే తాను కూడాను సమాజంలో రాణిస్తాడు.
1: వెన్ యూ హ్యావ్ దీస్ వర్చ్యూస్ యూ విల్ సర్టన్లీ షైన్ వెల్ ఇన్ సొసైటీ.
0: సద్గుణ

0: வலையும்.
1: The virtues, the good mind, adherence to truth, devotion, discipline, duty are the qualities which are supposed to be inculcated by being educated.
0: నేటి విద్యలు తెలివితేటలనే పెంచే.
1: The modern education helps us to be more intelligent.
0: కొంచెమైన గుణము పెంచబోదు.
1: The quality of life doesn't not improve anyway.
0: కోటి విద్యలుండి గుణము లేకున్నచో.
1: With all the umpteen number of knowledge, without quality,
0: ఫలమదేమి వాణి విలువదేమి.
1: What is the result? Where does the value lie?
0: ఇవి కాదు మన విలువలు.
1: These are not the value.
0: గుణమే మన విలువ.
1: Character is the chief value.
0: అట్టి గుణం అనేటువంటి విలువైనటువంటి దాన్ని ఈనాడు మనం కోల్పోయి ఎన్ని విద్యలు నేర్చి ప్రయోజనం ఏమిటి?
1: Having lost the character, what is the fun of acquiring the
0: whole ABCD మొదలుకొని జెడ్ వరకు కూడాను అక్షరాలు వచ్చేటువంటి అంత డిగ్రీస్ తీసుకుంటున్నారు.
1: We have degrees that range from A to Z, all alphabets.
0: దీని వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result by acquiring?
0: ఏమీ ఫలితం లేదు.
1: Nothing whatsoever.
0: కేవలం సమాజమునకు భారము.
1: It is a burden to society. Also, it's suffering to parents.
0: Sukama shunyame.
1: There's no happiness either.
0: కనుకని మనము ఏ విధమైనటువంటి విద్యను నేర్చాలి?
1: What sort of education?
0: సమాజమునకు సంతోషపరిచేటువంటి విద్యను నేర్చాలి.
1: We should acquire that form of education to make the society happy.
0: సర్వలోక సుద్విత్తంతు. ఆ సర్వలోకములకు సుద్విత్తమైన అయ్యేటువంటి విద్యను నేర్చాలి.
1: Our education should make everybody in society happy.
0: సొసైటీకి సహాయం లేనటువంటి ఒక విద్యను నేర్చి ప్రయోజనం లేదు.
1: After all, the education is useless if you cannot render service.
0: ఎవ్వరు చూచినా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: We find selfishness everywhere in everybody.
0: ఆ స్వార్థమున్న చోట పరార్థం అనేటువంటిది ఏమాత్రము ప్రవేశించదు.
1: Where there is selfishness, there is no trace of spirituality.
0: కనుకనే ఈ సెల్ఫిష్ అనేటువంటి పోతేటప్పుడే ఈ యొక్క పవిత్రమైన ప్రేమ ప్రవేశిస్తుంది.
1: Unless the selfishness totally driven out, you cannot have sacred
0: love. విద్యార్థినీయులారా,
1: students, boys and girls,
0: కేవలము విద్యతో పాటు వివేక విజ్ఞానములు కూడాను అభివృద్ధి పరచుకోవాలి.
1: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ యూ షుడ్ గ్రో ఇన్ విజ్డమ్.
0: వివేకము లేని విజ్ఞానము,
1: అండ్ ది విజ్డమ్ వితౌట్ డిస్క్రిమినేషన్,
0: లేనటువంటి పాండిత్యము,
1: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిమినేషన్,
0: మాధుర్యము లేని సంగీతము,
1: అండ్ ది మ్యూజిక్ వితౌట్ మెలడీ,
0: వినయము లేని విద్య,
1: ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ,
0: క్రమశిక్షణ లేనటువంటి సమాజము,
1: అండ్ సొసైటీ వితౌట్ డిసిప్లిన్,
0: కృతజ్ఞత లేని స్నేహము,
1: అండ్ ఫ్రెండ్షిప్ వితౌట్ గ్రాటిట్యూడ్,
0: సత్యము లేని మాట,
1: అండ్ ద వర్డ్ వితౌట్,
0: ఇవన్నీ నిరుపయోగము లేదు.
1: దే ఆర్ ఆల్ యూస్లెస్.
0: ఏ మానవుడు కూడా దీనిని గౌరవించలేడు.
1: నో మ్యాన్ వుడ్ ఎవర్ రెస్పెక్ట్ విత్ సౌత్ దీస్ థింగ్స్.
0: ఈ సత్యమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ ఫాలో దిస్ ట్రూత్ఫుల్ పాత్.
0: సమాజంలో చూస్తే గౌరవం లేదు.
1: దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
0: ఇంకా సమాజంలో కృతజ్ఞత అనేటువంటిది శూన్యమైపోయింది.
1: దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్ ఎయిదర్ ఇన్ సొసైటీ.
0: విచక్షణ లేని పాండిత్యము,
1: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిషన్,
0: వివేకం లేని విజ్ఞానము,
1: అండ్ ద విజ్డమ్ వితౌట్
0: ఇండిస్క్రిమినేషన్, వినయము లేని విద్య,
1: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ.
0: వినయమే ప్రధానమైనటువంటి విలువ విద్యకు.
1: In fact, his humility is of greatest value in an educated man.
0: ఈ వినయం అనగా ఏమిటి?
1: What do you mean by humility?
0: కేవలము తల వంచుకుని తిరుగుటమా వినయము కాదు కాదు.
1: Humility does not mean walking all along bending your head.
0: మానవత్వాన్ని గౌరవించాలి.
1: You should respect the humanness or human quality.
0: మనం పశువు కాదు ఇతరులను భయపెట్టడానికి.
1: You are not animal to frighten others.
0: మనం భయపెట్టడానికి కూడా మనం మానవులమే కాని మనం కూడా పశువులు కాదు.
1: If you are afraid of anybody, you are just an animal.
0: భయపెట్టేది మృగము, భయపడేది మృగము.
1: And therefore it is animal that frightens, it is animal that frightens. కానీ
0: మానవుడవు.
1: We are human beings.
0: నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
1: You should be fearless.
0: ఈనాడు ఎక్కడ పోయినా భయము భయము భయం.
1: Today we find fear everywhere.
0: భయం అనేది ఎప్పుడు వస్తుంది?
1: When are you fear stricken?
0: మనలో దుర్భావములు దుర్గుణములు దురాలోచనలు ఉండినప్పుడే భయం అనేటువంటి ప్రవేశిస్తుంది.
1: When there is manipulation, wicked feeling and maneuvering, then you are fearful.
0: ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా అనేక విధమైనటువంటి అల్లకల్లోలముగా మారిపోతున్నాయి.
1: Education institutions have become centers of agitation.
0: ప్రాచీన కాలం నుండి విద్యలు దాని విలువలు మనం ఒక్కసారి వెనుకకు తిరిగి చూడాలి.
1: Let's just look back the ancient cultural educational institutions.
0: మన ప్రాచీన సంస్కారం నందు విద్యా విధానము చాలా ఉచితంగా అందించేటువంటి వారు.
1: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ ఏన్షియంట్ కల్చర్ ది ఎడ్యుకేషన్ వాజ్ ఆఫర్డ్ ఫ్రీ దెన్.
0: ఫ్రీ ఫ్రీ ఫ్రీ
1: ఎడ్యుకేషన్ వాజ్ ఫ్రీ అండ్ ఫ్రీ దెన్.
0: ఈ వైద్య శాస్త్రం నందు ఆనాటి అధ్యాపకులు విద్యార్థులను అడవులకంతా పంపించేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దోస్ టైమ్స్ from the medical centers, the students were asked to go to different
0: places.
1: They were also examined now and then to what extent they have learned.
0: Nayana, neevu ninna vellinatundi adavilopala ye yokka vruchamu panikrani vruchamu anetundi prashninchevaru.
1: They used to question this, oh boy, you have gone to that forest, tell me a useless tree that you have seen there.
0: Kontamandi adi panikradu idi panikradu ani konni పొరపాటు చెప్పేటువంటి వారు.
1: Some answered, this tree is useless and that tree is useless.
0: అలాంటి దానికి మార్క్స్ ఇచ్చేటువంటి వారు కాదు అధ్యాపకులు.
1: The teachers never awarded marks to such students.
0: కట్టగలబడికి అన్ని వృక్షములు మంచివే.
1: Ultimately they had to say all trees
0: ప్రతి వృక్షము కూడా ఆయుర్వేదమే.
1: Every tree is of medicinal value.
0: రోగములు నివారణ సాధించేటువంటిది.
1: Every tree is of medicinal value.
0: ఏదీ లేకపోయినప్పటికి తన గాలైన అందించేసి తన యొక్క లోపల ఉన్నటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ని దూరం చేసి ఆక్సిజన్ ను ప్రవేశపెడుతుంది.
1: అట్లీస్ట్ ఎవ్రీ ట్రీ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ రెస్పిరేటరీ ప్రాసెస్ బై షేరింగ్ ద ఆక్సిజన్.
0: కనుక ప్రతి వృక్షం కూడా ఒక ఔషధమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ ట్రీ ఇస్ మెడిసినల్.
0: ప్రతి మానవుడు కూడా ఒక జీవిత తత్వమే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ రిఫ్లెక్ట్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈనాడు అన్నింటికీ ఫీజు ఎక్కువైపోయింది.
1: టుడే యు ఫైండ్ ది ఫీ బీయింగ్ వెరీ హై.
0: కనుకనే ఈ విధమైన అవస్థలకు గురి అయిపోతుంది అది ప్రభుత్వం కూడాను.
1: దేర్ఫోర్ ఇట్ గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఫీల్స్ ఇట్ ఎ కైండ్ ఆఫ్ సెట్ బ్యాక్.
0: ఫీజు లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించేసి
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఆఫర్డ్ ఫ్రీ విదౌట్ ఎనీ ఫీజ్.
0: అప్పుడు ఏ విధమైనటువంటి శ్రమలు ఉంటుండవు.
1: దెన్ దేర్ విల్ బి నో స్ట్రెయిన్ ఆర్ స్ట్రెస్.
0: ఈ సీట్ యొక్క ఖర్చు, ఈ సీట్ ఇంతే ఉండాలి, ఈ సీట్ ఇంత పర్సెంట్ ఉండాలి, ఈ విధమైన సమస్యలు ఏమాత్రం ఉండవు.
1: దెన్ దేర్ వుడ్ బి నో అలాట్మెంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
0: కనుకనే మనము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ఆఫర్డ్ ఫ్రీ.
0: మా యొక్క సమస్య యందు ఈ ఫేజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఏ విధమైనటువంటి అశాంతులు మాకు చెల్లనట్లేదు.
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ, నో ఎడ్యుకేషన్, నో డిసార్డర్, నో ఇన్డిసిప్లిన్.
0: మా పిల్లలు ఆనందంగా ఉంటున్నారు.
1: అవర్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: మేము ఆనందంగానే ఉంటున్నాం.
1: వీఆర్ వెరీ హ్యాపీ.
0: టీచర్స్ ఆనందంగానే ఉంటున్నారు.
1: టీచర్స్ ఆర్ హ్యాపీ.
0: కారణం ఫ్రీ ఎడ్యుకేషన్.
1: ద రీజన్ ఫ్రీ ఎడ్యుకేషన్.
0: తద్వారా పిల్లలు ఎందుకు ఒక పవిత్రమైనటువంటి పరివర్తన జరుగుతుంటుంది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ ఎ కైండ్ ఆఫ్ సీక్రెట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ స్టూడెంట్స్.
0: సరే, ఈ యొక్క సంస్థ మనకు ఉచితమైనటువంటి విద్యను బోధిస్తుండాలి, దీనికి తగిన కృతజ్ఞతనివ్వాలి అని వారిలో వారికి ఆ విధమైనటువంటి యొక్క మంచి భావాలు ఆవిర్భవిస్తున్నాయి.
1: ఎవ్రీ స్టూడెంట్ ఫీల్స్ ఫ్రమ్ విద్ ఇన్ హ్యావింగ్ రిసీవ్డ్ ఫ్రీ ఎడ్యుకేషన్ దట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దట్ ఇన్స్టిట్యూషన్.
0: కనుకనే ఆ విధమైన గౌరవ మర్యాదలను మనం పెంచుకునేటువంటి అవకాశాన్ని వారికి అందించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ గివ్ దెం ఎవ్రీ స్కోప్ టు గ్రో ఇన్ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టు దర్ ఆల్మా మేటర్.
0: మా పిల్లలకు ఒక పరీక్ష ఫీజు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
0: ఏ ఫీజు కూడా లేదు.
1: నో ఫీజ్ వాట్స్ ఎవర్.
0: ఫ్రీ ఫీజ్.
1: ఫ్రీ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఈ విధమైనటువంటి దీంతో విద్యను మనం అభ్యసించినప్పుడే వారి హృదయం కూడా పవిత్రంగా మారిపోతుంది.
1: వెన్ యూ స్టడీ లైక్ దాట్ యువర్ హార్ట్ బికమ్స్ సేక్రెడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క విద్యా విధానాన్ని, ప్రాచీన యొక్క సంస్కృతిని తిరిగి మనం ఈనాడు ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ బ్రింగ్ బ్యాక్, రీవైటలైజ్, రిజువనేట్ దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ది ఎన్షియంట్ ల్యాండ్ ఆఫ్ దిస్.
0: మనము ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు పెద్దలు ఎందు కాని, ప్రభుత్వమునందు కాని, పిల్లలు ఎందు కాని ఏమాత్రము కనిపించటం లేదు.
1: సచ్ సీక్రెట్ థాట్స్ ఆర్ నాట్ దేర్ అమంగ్ స్టూడెంట్స్, అమంగ్ టీచర్స్, నార్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్.
0: కనుక ఈనాడు మొట్టమొదటి ప్రభుత్వంలో ఈ యొక్క మార్పు రావాలి.
1: ఫస్ట్ దేర్ షుడ్ బి చేంజ్ ఇన్ ద గవర్నమెంట్.
0: అప్పుడే ప్రజలు ఎందుకు ఈ భావములు ఆవిర్భవిస్తాయి.
1: దెన్ యూ విల్ ఫైండ్ సచ్ చేంజ్ అమంగ్ పీపుల్.
0: అందరి ఎందుకు ఒక విధమైనటువంటి ఏకత్వ భావాన్ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
0: నిజమైన పవిత్ర భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్ ది సీక్రెట్
0: హృదయాన్ని పరిశీలన గావించుకోవాలి.
1: వీ షుడ్ ఇన్వెస్టిగేట్, లుక్ విదిన్.
0: సత్శీలవంతులుగా తయారు కావాలి.
1: వీ షుడ్ బికమ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఆ యొక్క సత్శీలం ఉండినప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జ్యోతిగా ప్రకాశిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ యు విల్ బి ఎ లైట్ ఆఫ్ బ్లిస్ అండ్ ఐడియల్.
0: ఈనాటి విద్యార్థుల్లో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినటువంటిది మిత భాష.
1: వాట్ వీ షుడ్ టీచ్ టు స్టూడెంట్స్ టుడే ఇస్ టు టాక్ ఇన్ ఎ లిమిటెడ్ వే.
0: టాక్ లెస్, మోర్ స్టడీ.
1: టాక్ లెస్, స్టడీ మోర్.
0: కనుకని ఈ విధమైనటువంటి పిల్లలకు క్రమక్రమేణా పెంచుతూ పోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ ట్రెండ్ అమంగ్ స్టూడెంట్స్.
0: మా పిల్లలు ఎందు ఎలాంటి పవిత్రమైన భావాలు ఉన్నాయటువంటిది ఒక్కొక్కతో నేను చెప్పను, కానీ నాకే చాలా ఆనందిస్తుంది.
1: Though Bhagavan does not say openly and publicly, భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద సీక్రెట్ థాట్స్ అమంగ్
0: చాలా ఉత్తమ భావాలు ఉంటున్నాయి.
1: దేర్ వుడ్ హ్యావ్
0: ఇంకా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు కూడా బోధిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ సమ్ స్టూడెంట్స్ టీచ్ దేర్ పేరెంట్స్
0: తండ్రి మీరు ఇట్లా ఉండకూడదు, మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు అని బోధిస్తుంటారు. వినయ విధేయతో బోధిస్తుంటారు.
1: A student teaches his own father with all humility and obedience, "Father, you shouldn't be like that."
0: అలాంటివి నేను విన్నప్పుడు నాకు ఎంతో ఆనందమేస్తుంది. ఇలాంటి పిల్లలు మా విద్యా సంస్థలో ఉన్నారే అనేటువంటి ఆనందమే నా యొక్క ఫలితము.
1: When such matters are reported to Bhagavan, Bhagavan is extremely happy that such students are here. In fact, Bhagavan does not expect anything from his students.
0: పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలి.
1: Boy should get a good name.
0: మంచి ప్రవర్తనలో ఉంటుండాలి.
1: దే షుడ్ హావ్ గుడ్ కాండక్ట్.
0: ఈ దుష్టమైనటువంటి చదువులు చదివేదానికంటే ఏ చదువులు లేకపోయినా కూడా వాళ్ళు ఎంతో శాంతిని పొందుతారు.
1: యూ షుడ్ ఎంజాయ్ దట్ పీస్ రాదర్ సింప్లీ అక్వైరింగ్.
0: ఈ చదువులు చదివే కొలది కూడా మానవుని యందు సంశయాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: యాజ్ యూ స్టడీ మోర్ అండ్ మోర్ దేర్ బి మోర్ అండ్ మోర్.
0: తెలివితేటలు ఎంత అధికంగా ఉంటుందో అక్కడంతా కూడా చాలా సంశయాలు అధికంగా ఉంటుంటాయి.
1: ఏ పర్సన్ ఇఫ్ ఈస్ మోర్ ఇంటెలిజెంట్ హీస్ ఫుల్ ఆఫ్ డౌట్స్
0: కాలి నుంచి తల వరకు డౌట్స్ వాళ్లకు.
1: ఫ్రమ్ టాప్ టు టో హిస్ ఫుల్
0: వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుండదు.
1: వెల్ ఇంటెలిజెంట్ మ్యాన్ హ్యాస్ నో
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్. లేనప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా వస్తుంది?
1: దెన్ దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్. హౌ డు ఎక్స్పెక్ట్
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్? లేనప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ ఎట్లా చేస్తారు?
1: వితౌట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ హౌ డు ఎక్స్పెక్ట్ సెల్ఫ్ సాక్రిఫైస్?
0: సెల్ఫ్ సాక్రిఫైస్ చేయనప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ ఎట్లా
1: వస్తుంది? వెన్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ సెల్ఫ్ సాక్రిఫైస్ హౌ డు ఎక్స్పెక్ట్ సెల్ఫ్ రియలైజేషన్?
0: సెల్ఫ్ నే మొట్టమొదటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి.
1: సో ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎసెన్షియల్.
0: మా పిల్లలు నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుంటారు.
1: Our boys are very happy throughout.
0: ఇలాంటి ఆనందమే వారి యొక్క జీవితమునకు సరైనటువంటి అందము.
1: దిస్ బ్లిస్ఫుల్ స్టేట్ ఇస్ బ్యూటీ టు దేర్ లైఫ్.
0: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
1: దిస్ బ్యూటీ ఇస్ ద వన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ ద నెక్టర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: దేహం యొక్క అందం కాదు ముఖ్యము.
1: నాట్ ద బ్యూటీ ఆఫ్ ద బాడీ.
0: ఆనందం యొక్క స్వరూపమే అందము.
1: దిస్ రియల్
0: అది ఏ జీవిత మకరందము.
1: దట్ ఈస్ ద నెక్టర్.
0: కనుకనే ఈనాడు సత్యధర్మములంతా కూడాను చాలా సమసిపోతున్నాయి.
1: టుడే యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రూత్ అండ్ రైటియస్నెస్.
0: మన వైస్ ప్రెసిడెంట్ కూడాను ధర్మాన్ని గురించి చాలా బోధిస్తూ వచ్చాడు.
1: ఆ వైస్ ప్రెసిడెంట్ స్పోక్ ఎట్ లెంగ్త్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మ.
0: ఈనాడు అట్టి సత్యధర్మములంతా కూడాను కనిపించడమే లేదు.
1: టుడే యూ డోంట్ ఫైండ్ సచ్ అండ్ ధర్మ.
0: ఈ సత్యధర్మములంతా కూడాను మానవుని వదిలిపోతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ సచ్ అండ్ ధర్మ లెఫ్ట్
0: ప్రకృతి పరుల వీడి ప్రజలకు పోతున్నాయి.
1: They left the society, they left the people by and large.
0: ఈ ధర్మం అనేటువంటి ప్రజలను వదిలిపోతుంది.
1: ధర్మ లెఫ్ట్ ది పీపుల్.
0: ప్రజలు ధర్మాన్ని వదలటం లేదు.
1: అండ్ ఇన్ఫాక్ట్ పీపుల్ హావ్ నాట్ గివెన్ అప్ ధర్మ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆ యొక్క హృదయాల్లో ఆ ధర్మం నివసించడానికి ఇష్టపడటం లేదు.
1: బికాస్ ధర్మ ఇస్ నాట్ ప్రిపేర్ టు స్టే ఇన్ హ్యూమన్ హార్ట్స్ ఎనీ లాంగర్.
0: ప్రవృత్తి ప్రకృతి ప్రజల వీడి పోవుచుండే.
1: అండ్ ఇన్ఫాక్ట్ ది ధర్మ ఇస్ లీవింగ్ పీపుల్ డే బై డే.
0: సత్య ధర్మ ఆచరణలన్నీ దురాచారం ఒకచుండే.
1: ది అడిహరెన్స్ టు ట్రూత్ అండ్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ధర్మ హావ్ బీన్ టోటలీ మిస్అండర్స్టూడ్.
0: ఆర్య వేద విద్యలు అనగే దుర్విద్యులు పెరుగుచుండే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఎన్షియంట్ వేదిక్ నాలెడ్జ్ ఈస్ టోటలీ గాన్ అండ్ లాస్ట్.
0: కనుకనే మనం ఈనాడు ఆర్య వేద విద్యలను మనం అభ్యసించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు రివైవ్ ది ఎన్షియంట్ సేక్రెడ్ టెక్స్ట్.
0: ఆ పవిత్రమైనటువంటి భావాలను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దట్ సేక్రెడ్ థాట్స్ మోర్.
0: కనుక పిల్లలు ఎందు కేవలం ధన సంపాదన ప్రధానంగా మీరు భావించకూడదు.
1: So students should not consider earning money.
0: Guna sampadana kavali.
1: You should all
0: guna leni chadu chadivina bratuke kaadu.
1: And education without character is no life at all.
0: Adi nijamainatundi manava bratuku kaadu.
1: Is not a human life.
0: Pashu bratuku.
1: It is the life of an animal.
0: Manavudiga jeevinchavalante the proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: Anaga hudayamu mata chetalu moodinti oka ekatvam kavali.
1: There should be total harmony and unity of thought, word and deed.
0: Idiye nijamaina manavuniki pradhanamaina gunam.
1: This is the main chief human quality.
0: Aa gunam undinappude veedu manavudu anipinchukovadaniki veelavutundi.
1: When he has got this human quality, he is entitled to be called a human.
0: Atti praveshinchadaniki avakasame ledu.
1: Today there is no scope for such thing.
0: Emi leni burralona emaina cherchavachchu.
1: If the brain, the head is empty, you can stuff it with anything.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా?
1: ఇది ఏ కన్ఫ్యూజ్డ్ హెడ్ కెన్ నెవర్ బి ఎంప్టీ.
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుఖదము నింపనగునా?
1: అన్లెస్ ది హెడ్ ఇస్ ఎంప్టీడ్ యూ కెనాట్ ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: విద్యా సంస్థల నుండి ఎక్కడ చూసినా కూడాను
1: ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరి
0: బుద్ధిలో తలలుండే.
1: యూ ఫైండ్ ది బ్యాడ్
0: విను చెవులుండే.
1: అండ్ ది
0: ఎంత చూసి కనులుండే. పంచిచూచు కనులుండే,
1: అండ్ దర్ ఐస్ దట్ వుడ్ వాచ్ ద సినారియో,
0: పంచల విను మనసుండే,
1: అండ్ ద మైండ్ దట్ బిట్రే,
0: వంచిత గుణ చిత్తముండే,
1: అండ్ ద హార్ట్ దట్ డిసీవ్,
0: వంచించే పలుకుండే,
1: అండ్ ద వర్డ్స్ దట్
0: ఈ వ్యక్తులు చూడగానే న్యాయం ఇక బ్రతకదన్న.
1: విత్ ఆల్ దీస్ థింగ్స్ దేర్ ఇస్ జస్టిస్ కెనాట్ సర్వైవ్.
0: ఇంకా న్యాయం ఎక్కడ బ్రతుకుతుంది?
1: హౌ డు యు ఫైండ్ జస్టిస్?
0: ఇంకా ధర్మం ఎక్కడ నిలుస్తుంది?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ ధర్మ టు సస్టైన్?
0: కారణం ఏమిటి? వంచే పలుకులు ఉన్నాయి.
1: బికాస్ వీ మేక్ యూజ్ ఆఫ్ డిసీవింగ్, బిట్రేయింగ్ వర్డ్స్.
0: పరులను వంచేటువంటి పలుకులు ఏనాటికి మనకు ఉపకారం కావు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ యూజ్ చీటింగ్, డిసీవింగ్ వర్డ్స్.
0: ఇది కేవలం తోటి మానవులను మోసపరిచినట్టుగానే ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ విల్ బి బిట్రేయింగ్ ద ఫెలో మ్యాన్.
0: అందరూ మానవులుగానే రూపొందుతారు.
1: ఆల్ అపియర్ టు బి హ్యూమన్స్.
0: దున్నపోతు తల మీదనే రెండు కొమ్ములు ఉన్నవి.
1: He buffalo will have two horns.
0: ఏనుగు దంతాల విలువ దానికి ఇవ్వవచ్చునా?
1: Do you think the horns of a he buffalo would value as much as the
0: tusks of an elephant?
1: The value of the tusks of an elephant is much more than the horns of a he
0: buffalo. Do you
1: expect all green birds can speak like that of a parrot?
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున.
1: Do you expect all insects that fall on the flower can ever be a butterfly?
0: ఏనుగంత బల్చి ఉన్న పంది ఏనుగు ఉంటాయా?
1: A pig may be so mightier like that of an elephant, but it can never be an elephant.
0: మానవునికి హృదయమే ముఖ్యము.
1: దేర్ఫోర్ ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్
0: హృదయాన్ని పవిత్రముగా ఉంచుకోవాలి.
1: మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్.
0: దివ్యమైనటువంటి పలుకును అభివృద్ధి కప్పించుకోవాలి.
1: స్పీక్ డివైన్ వర్డ్స్.
0: చేతులు ఎందు సార్థకమైనటువంటి పనులు చేయాలి.
1: అండ్ అండర్ టేక్ యాక్టివిటీ దట్ యు మేక్ యువర్
0: అందం ఏమిటి?
1: వాట్ ద బ్యూటీ టు యువర్ హ్యాండ్.
0: దానమే అందము.
1: చారిటీ ఇస్ ద బ్యూటీ.
0: నోటికి అందం ఏమిటి? కంఠములకి అందం ఏమిటి?
1: వాట్ ది బ్యూటీ టు యువర్ టంగ్.
0: దానికి మాటనే అందము.
1: ఇట్ ఇస్ అ గుడ్ వర్డ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మంచి హృదయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ వెరీ గుడ్ హార్ట్.
0: తల్లిదండ్రులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: సమాజాన్ని ఉద్ధరించండి.
1: అండ్ వర్క్ ఫర్ ది మ్యాన్.
0: తోటి మానవులకు సహాయం చేయండి.
1: హెల్ప్ యువర్ ఫెలో మ్యాన్.
0: ఇది నిజమైనటువంటిది.
1: This is the truth.
0: ఈనాటి మీ టెక్స్ట్ బుక్స్ అంతా కూడా ప్రధానం కాదు.
1: ఇస్ నాట్ ది టెక్స్ట్ దట్ ఆర్ ఇంపార్టెంట్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్ అన్నారు.
1: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: కనుక మన బుక్ ఏమిటి? టెక్స్ట్ బుక్.
1: వాట్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్?
0: నేచర్ ఏ మన టెక్స్ట్ బుక్.
1: నేచర్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్.
0: ఇంత పెద్ద గ్రంథం ఉంటుండాలి మనకు.
1: వీ హావ్ గాట్ సచ్ ఎ బిగ్ బుక్.
0: నీకు గురువు కావాలా?
1: డూ యూ వాంట్ ఎ
0: గురు? గురువుల కోసం నువ్వు వెతకనక్కర్లేదు.
1: డోంట్ బీ ఇన్ సచ్ ఎ గురు.
0: హృదయమే నీకు గురువు.
1: యువర్ హార్ట్ ఈస్ యువర్ టీచర్.
0: నీకు ఒక స్నేహితుడు కావాలా?
1: డూ యూ నీడ్ ఎ ఫ్రెండ్?
0: మంచి స్నేహితున్నాడు.
1: యు హావ్ గాట్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్.
0: అతనే దైవమే నీ స్నేహితుడు.
1: గాడ్ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్.
0: అతని యొక్క స్నేహం పట్టినటువంటి వారి జీవితంలో ఎప్పుడూ సుఖమే.
1: ఇఫ్ యు హావ్ ట్రూ ఫ్రెండ్షిప్ విత్ గాడ్, ఎ ట్రూ రియల్ ఫ్రెండ్.
0: ఈనాటి లోక స్నేహితులందరూ కూడాను డబ్బులు ఉంటుండాది, మంచి పొజిషన్ ఉంటుండాది, దాని వల్ల అందరూ చేరుతుంటారు. హలో హలో.
1: Today in the world you find friends saying hello to you if the pocket is full of money and your father in position.
0: Athane kaadu nijamaina snehithudu.
1: He is not a true friend.
0: Daivame nee snehithudu.
1: God is your real friend.
0: Alanti daivanni snehanga teeskovali.
1: Develop friendship to go with God.
0: Prapanchamlo prati vishayanni kudunu parisilana cheyali.
1: Examine everything in this world.
0: Aa andulo parisilana chesindattu manchi bhavalni andukovali.
1: Observe everything and receive good knowledge out of it.
0: ఈ మంచితనం చేతనే మానవత్వం రాణిస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ గుడ్నెస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ విల్ షైన్.
0: అంతేకాని గొప్ప విద్యావంతుడు విద్యావంతుడు అనుకుంటే అది నాకేమాత్రం ఇష్టం ఉండదు.
1: భగవాన్ డస్ నాట్ ట్రీట్ పీపుల్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ యాజ్ ట్రూ హ్యూమన్స్.
0: ఊరికి డిగ్రీ ఉంటుంటాయి పెద్దగా.
1: యూ హావ్ సో మెనీ బిగ్ డిగ్రీ.
0: ఏం చేసినావు ప్రపంచానికి?
1: వాట్ ఈస్ ఇట్ యువర్ డన్?
0: ఈనాటి మానవుడంతా కూడా నువ్వు ఏ చదువు చదివినా దీనివల్ల నాకు సొసైటీతో ఏమి ఆదాయం కలుగుతుంది అంటున్నారు.
1: Today every man will think like this, I acquired this degree, what is it I am going to reward?
0: నీవు సొసైటీ యొక్క ఇన్కమ్ నీవు ప్రచారం చేయొద్దు.
1: నెవర్ థింక్ ఆఫ్ ఇన్కమ్ అవుట్ ఆఫ్ ది సొసైటీ.
0: నా చదువు వల్ల ఈ సొసైటీకి ఏం ఉపకారం జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
1: Put a question yourself like this, what sort of benefit is going to be given to society out of this education?
0: నా యొక్క గృహములకు నా యొక్క సహాయం ఏమి చేయాలి?
1: In what way am I going to help my family?
0: తోటి మానవులకు నేను ఏ విధంగా తోడ్పడాలి?
1: How am I to render service to fellow men?
0: అనేటువంటి విద్యా విధానాన్ని విచారణ చేసుకోవాలి.
1: హావ్ టు ఫైండ్ అవుట్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: నేను ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, దీనికోసం మీరు ప్రయత్నం చేయకండి.
1: నెవర్ బి బాదర్డ్ ఆఫ్ దిస్ ఫీలింగ్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్ యూ.
0: ఉద్యోగాల కోసం కాదు చదువు.
1: యువర్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ ఎంప్లాయ్మెంట్.
0: విద్య విజ్ఞానం కోసమని.
1: ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ విజ్ఞానం.
0: కృషి కూటి కోసమని.
1: అండ్ యూ మేక్ ఆల్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్.
0: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు విద్య అంతా కూడా కూటి కోసమని మార్చుకుంటున్నారు.
1: అన్ఫార్చునేట్లీ వి ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు క్యారీ ఆన్ అవర్ లివింగ్.
0: కాదు కాదు.
1: ఇస్ నాట్ సో.
0: కూటి కోసం కాదు విద్య.
1: ఇస్ నాట్ ఫర్ ఫుడ్.
0: విద్య విజ్ఞానము కోసమని.
1: అండ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ ఫర్ విజ్డమ్.
0: ఈ విజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అక్వైర్ దట్.
0: ప్రజలతో ఐకమత్యంగా అన్యోన్యంగా ఈ విధంగా కలిసిమెలిసి మెలగాలి.
1: We should move one among the people with all feelings of unity. We should not hate anybody.
0: ఎవరికి మనం అపకారం చేయరాదు.
1: We should not harm anyone.
0: సాధ్యమైనంత వరకు కొన్ని ఉపకారం చేయడానికి ప్రయత్నించు.
1: To the extent possible, try to help.
0: ఇది మన పవిత్ర భారతదేశం నందు ఉండేటువంటి ఒక భారతీయ సంస్కృతి కూడాను.
1: This is the culture of Bharat.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఈ రెండింటిని మనం ఫాలో చేస్తే ఎంత ధన్యులమైపోతాం.
1: If you work for these two things, your life would be redeemed.
0: చేతనైతే ఉపకారం చేయి.
1: If it's possible, help.
0: లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
1: Or else shut your mouth and sit down.
0: అపకారం మాత్రం చేయవద్దు.
1: But never harm anybody.
0: అదే పెద్ద ఉపకారం.
1: That's the greatest help you can do.
0: ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా మీకు అందరికీ తెలుసును.
1: You know what's happening all the world over.
0: ఎన్నెన్ని గొప్ప గొప్ప ఉద్యోగాలుగా ఉంటున్నాయి.
1: You find very high jobs.
0: ఈ ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఎంత వేల సంపాదన ఒక జీతములు ఇస్తున్నారు.
1: These professionals earn thousands and thousands of money.
0: ఈ జీతానికి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే చాలా అవమానంగా ఉంటుంటారు.
1: ఎవ్రీ ఆఫీసర్ షుడ్ క్వశ్చన్ లైక్ దిస్, ఆమ్ ఐ వర్కింగ్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ ఐ రిసీవ్.
0: అరే నేను 20,000 రూపాయలు తీసుకుంటున్నాను నెలకు.
1: ఐ రిసీవ్ 20,000 రూపీస్.
0: 20 రూపాయల పని కూడా చేయటం లేదు.
1: ఐఎమ్ నాట్ వర్కింగ్ ఈవెన్.
0: ఇది దేశ ద్రోహమే కాని దేశ ఉపకారం కాదు.
1: యువర్ వర్క్ ఈజ్ నాట్ ప్రపోర్షనేట్ టు 20 రూపీస్. యువర్
0: జీతానికి పని చేసేటువంటి వాడు నిజమైన విద్యావంతుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఇస్ ట్రూలీ ఎడ్యుకేటెడ్ ఇఫ్ హి వర్క్స్ ప్రపోర్షనేట్.
0: జీతాలు మాత్రం దండకి తీసుకోవటము, పని మాత్రం స్వల్పంగా చేసుకోవటం, ఇది దేశ ద్రోహమే.
1: ఇఫ్ యూ రిసీవ్ హై సాలరీ అండ్ వర్క్ లిటిల్, యు ఆర్ చీటింగ్ దిస్ కంట్రీ.
0: ఈ సత్యాన్ని ప్రతి విద్యార్థి కూడా విచారణ చేసి పనిలో ప్రవేశించాలి.
1: దిస్ ట్రూత్ మస్ట్ బి నోన్ టు ఎవ్రీ స్టూడెంట్ అండ్ వర్క్ అకార్డింగ్లీ.
0: ఆ విచారణ చేయకుండా ఉద్యోగాలు చేస్తుంటే ఉండి చేయి ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యూ డోంట్ థింక్ లైక్ దిస్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ డూయింగ్ ఎ జాబ్?
0: ఇది ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుటేషన్.
1: ఇట్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ ఎడ్యుటేషన్.
0: కనుక ఇలాంటి మార్గంలో పిల్లలు ప్రవేశించరాదు.
1: యూ షుడ్ నెవర్ స్టెప్ ఇన్ ది డైరెక్షన్.
0: కష్టపడి పని చేయాలి.
1: వర్క్ హార్డ్.
0: ఈ జీతానికి తగినంత పని మనం చూపించాలి.
1: వర్క్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ.
0: అప్పుడే మన హృదయం కూడాను సంతృప్తి పొందుతుంది.
1: అండ్ దెన్ యూ విల్ హావ్ యువర్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ పవిత్రత.
1: ఇట్ ఇస్ సాటిస్ఫాక్షన్ టు వన్స్ ఓన్ కాన్షియన్స్.
0: ఈ విధంగా విద్యార్థి
1: హై సాలరీ అండ్ వర్క్ లిటిల్, యు ఆర్ చీటింగ్ దిస్ కంట్రీ.
0: ఈ సత్యాన్ని ప్రతి విద్యార్థి కూడా విచారణ చేసి పనిలో ప్రవేశించాలి.
1: దిస్ ట్రూత్ మస్ట్ బి నోన్ టు ఎవ్రీ స్టూడెంట్ అండ్ వర్క్ అకార్డింగ్లీ.
0: ఆ విచారణ చేయకుండా ఉద్యోగాలు చేస్తుంటే

0: ఈ విధంగా విద్యార్థులు అభివృద్ధి పొందాలి.
1: స్టూడెంట్స్ షుడ్ గ్రో ఇన్ దిస్ డైరెక్షన్.
0: నిజంగా మా యొక్క సంస్థలందు,
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్,
0: మా విద్యా విధానం నందు,
1: ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్,
0: పిల్లలు సంతృప్తిగా ప్రవర్తిస్తున్నారు.
1: స్టూడెంట్స్ బిహేవ్ ఇన్ ఎ మోస్ట్ సాటిస్ఫాక్టరీ మేనర్.
0: ఎలాంటి పిల్లలు ఈ యొక్క సంస్థలో ప్రవేశించినప్పటికీ,
1: there may be any type of student here,
0: ఒక్క నెల లోపలనే ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతున్నారు.
1: In a month's time, a student becomes an ideal student in our institution.
0: ఎక్కువ కాలం కూడా అవసరం లేదు.
1: They don't need long time.
0: పరులకు మంచిని బోధించేటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు అభివృద్ధి అవుతున్నాయి.
1: They develop pious qualities as to be ready to teach others.
0: సద్గుణములు,
1: గుడ్ క్వాలిటీస్,
0: ఇది ఏ ముఖ్యమైనటువంటిది,
1: దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈ సద్గుణములు లేకపోతే ఎంత చదువు చదివే ప్రయోజనం ఏంటి?
1: Without virtues, what is the fun of studying?
0: కనుక విద్యార్థులు, విద్యార్థినీయులు గుణములను సంపాదించుకుని మీరు ఎక్కడికి పోయినప్పటికీ, ఏ సంస్థలో పాల్గొన్నప్పటికీ ఆ సంస్థకు తగినటువంటి పేరు ప్రతిష్టలకు గురి చేయాలి.
1: Therefore, students, boys and girls should develop this character. They may go out and work in any institution. They should see that they get a good name to themselves and to the institution.
0: తమకు వివాహమైన తర్వాత అత్తగారింటికి పోయినప్పుడు, అత్తమామలకు భర్తకు సంతృప్తికరమైన రీతిగా నీవు ప్రవర్తించినప్పుడు ఫలాని సంస్థ యొక్క విద్యార్థిని అనేటువంటి పేరును సంపాదించాలి.
1: ద గర్ల్స్ ఆఫ్టర్ దే గెట్ మ్యారీడ్ అండ్ వెన్ దే గో టు స్పెండ్ టైమ్ విత్ దర్ ఇన్ లాస్ దే షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ సో దాట్ దే వుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ వేర్ ఫ్రమ్ దే ఆర్ గ్రాడ్యుయేటెడ్.
0: ఫలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ లో చదివినటువంటి బిడ్డ మా యొక్క కోడలు చాలా బాగా జరుగుతుంది అనేటువంటి మాట అత్తగారి నుంచి రావాలి.
1: The mother-in-law should say that my daughter-in-law is a product of Sri Satya Sai.
0: Ninnu kanna thalli, mother-in-law.
1: Mother-in-law is mother-in-law.
0: Nee kanna thalli, mother-in-law.
1: Your own mother, physical mother, is mother-in-law.
0: Puchukunnatvante mother-in-law.
1: And the other one is mother-in-law.
0: And law lo law.
1: There's love in law.
0: Ee law lo law.
1: And there's law in this law.
0: Kadagatti rendittu kuda love e pradhanam.
1: So for both love is important.
0: కనుకనే మానవత్వం ఇంతటి గొప్ప కీర్తిని సంపాదించాలి.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో ఇంపార్టెంట్. యూ షుడ్ హ్యావ్
0: ఆ కీర్తి మాకు తగినటువంటి ఆనందం.
1: దట్ గుడ్ నేమ్ మేక్స్ us happy.
0: మేము ఏ దీనిని ఆశించడం లేదు.
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ పనులు మీరు సక్రమంగా చేయండి.
1: యూ మే గో
0: యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: యూ మే గో ఎనీవేర్ డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: అది ఏ మంచి ఆనందం.
1: దట్ గివ్స్ us happy.
0: మీ అధికారి నుంచి ఈ సత్కీర్తిని మీరు అందుకోవాలి.
1: గెట్ ఎ గుడ్ నేమ్ ఫ్రమ్ యువర్ బాస్.
0: ఇది నా యొక్క ఆనందము, నా యొక్క సందేశము.
1: This is the message of Bhagwan that makes him happy.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthiniyulara,
1: boys and girls,
0: aneka mandi aneka vidhamuluga ranks chestunnaru. ranks,
1: you know, the students securing high ranks.
0: Ee samvatsaramu మా హైయర్ సెకండరీ స్కూల్ నుంచి కూడాను పిల్లలు 150 మంది సెంట్రల్ దీనికి జస్ట్కి వెళ్లారు.
1: హైయర్ సెకండరీ స్కూల్ 150 స్టూడెంట్స్ అపియర్ ఫర్ ది సెంట్రల్ ఎగ్జామినేషన్.
0: ఫస్ట్ ర్యాంక్ లోనే వచ్చారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ స్టూడ్ ఇన్ ఫస్ట్ ర్యాంక్.
0: ఒక్కొక్క స్టేట్ లోపల ఒకడో ఇద్దరో ఫస్ట్ ర్యాంక్ వస్తే వాళ్ళంతా పెద్ద పేపర్లో వేసుకున్నారు.
1: If one student stands first in a state, you will find big publicity in newspapers.
0: Nenu maa pillalni adigalu, meer andaru kudanu 150 mandi kudanu first rank lo vacharu, nee photo lanta enduku paper lo vesukokoddu annanu.
1: Bhagwan asked them, since all the 150 stood in first rank, why don't you have your photographs published in newspapers?
0: Maa swami tripti kosam mem chadivam kaani paper lo veinchukovadam kosam chadavaledu annaru.
1: Boys replied, students replied, we have studied to please our Swami, not for publicity.
0: Aa maata vine naaku chento aanandam esindi.
1: That made Swami very happy.
0: Ilanti chinna pillalu endu ilanti pavitramaina bhavalu goppa viluvainaatundi gunamlu untunnayanaatundi vaaru tarayinaatundi reetiga velupulaku techukovatam ledu.
1: In fact, such valuable virtues are present among children.
0: పిల్లలు ఎందు చాలా గొప్ప గొప్ప గుణములంతా ఉంటున్నాయి.
1: Among children there are lofty ideals.
0: జగత్తంతా కూడా సమృద్ధి కావించేటువంటి శక్తులు కూడా ఉంటున్నాయి.
1: They got all the capacity to develop the whole world.
0: కానీ వారు దానిని ఆవిర్భవింప చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: But they don't make an effort to bring out that latent capacity and capability.
0: ప్రపంచమునకంటే మీరు వేరు కాదు.
1: You are not separate from the world.
0: ప్రపంచమంతా మీ యందే ఉంటున్నది.
1: You are the world within you.
0: కనుక విద్యార్థులు ఏ మాత్రం కూడా ఎప్పుడు కూడా విచారించనక్కర్లేదు.
1: So student does not need to be sad.
0: సాధనమున పనులు సమకూరు ధరలోన సాధించడానికి కూనుకుంటే ఎంతటి ఘనకార్యమైనా చేయవచ్చు.
1: If you make sincere effort, you can accomplish, you can achieve.

0: thing.
1: కనుక విద్యార్థిని యందు లేనటువంటి బలము ఎవరి యందు లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద స్ట్రెంగ్త్ ప్రెసెంట్ ఇన్ స్టూడెంట్ ఈస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
1: కనుక మా విద్యార్థులే నా ప్రాపర్టీ. ఈ విద్యా
0: స్టూడెంట్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ స్వామి.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మంచి పేరు తేండి.
0: You may go anywhere, get a good name.
1: ఇంటి మొదలుకొని దేశం వరకు కూడా మంచి పేరు తేవాలి.
0: Right from home to the country by and large.
1: ఫలాని పిల్లవాడు మంచి పిల్లవాడు అనేటువంటి పేరు ఒకటి ఉంటే నాకు చాలు.
0: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ప్లీజ్డ్ విత్ యూ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఈ కీర్తిని మీరు సాధించినప్పుడే మానవ జన్మం తరించిపోతుంది.
0: ఇఫ్ యూ గెట్ దట్ రెప్యుటేషన్ yes, the whole humanity will be redeemed.
1: ఈ కీర్తి కంటే మించినది మరొకటి లేదు.
0: There is nothing greater than the good name.
1: శంకర్ వారు కూడా చెప్పారు.
0: శంకర్ ఆల్సో సెడ్.

0: ఘన గర్వం యువకుల లోపల అమితమైనటువంటి గర్వంగా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ ద మోడర్న్ యూత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్.
0: కట్ట గర్భుడికి మార్గంలో నిశ్చేదంటే ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపన్?
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే విల్ బి పర్మనెంట్.
0: ఈ రెండింటిని మనం సత్యంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ దీస్ ట్రూ.
0: మిగతా అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్ వెళ్లిపోతుంటాయి.
1: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: జయాపజయములకు ఏమాత్రం కూడా నువ్వు వెరవకూడదు.
1: నెవర్ బి బాదర్డ్ ఆఫ్ ది విన్.
0: నిందాస్తుతులకు ఏమాత్రం కూడా మనం దాన్ని కట్టుకోకూడదు.
1: నెవర్ బి బౌండ్ బై దిస్ ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: లాభ నష్టములకు ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: నెవర్ వరీ యువర్ సెల్ఫ్ బికాస్
0: ఇవన్నీ ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి లక్షణములే.
1: దే ఆర్ జస్ట్ నేచురల్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ వన్స్ ఓన్ లైఫ్.
0: లా ఆఫ్ నేచర్.
1: దట్స్ ద లా ఆఫ్ నేచర్.
0: దీనికి ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: డోంట్ బి బాదర్డ్ ఆఫ్ దీస్ థింగ్స్.
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభో లాభ జయా జయా.
1: యూ షుడ్ మెయింటైన్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్.
0: కనుక దీనికి దుఃఖము కానీ ఆనందం కానీ ఏమాత్రం పడకుండా ధైర్యంగా మనం ముందంచి వేస్తూ పోవాలి.
1: నైదర్ షుడ్ యూ ఫీల్ సాడ్ నార్ రిలేటెడ్ యూ షుడ్ ఫేస్ లైఫ్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ వాలర్.
0: కనుక కొంతకాలం లోపలే మా విద్యార్థులందరూ కూడాను యావత్ ప్రపంచమునకుంతా కూడాను ప్రవేశించి సర్వ విధములైనటువంటి సమస్యలు ఎందుకు కూడాను చక్కని కీర్తిని సాధించేటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Bhagavan expects our students to go all over the world, work in different institutions everywhere, and set an ideal to everybody, and blessing every one of you.
0: విద్యార్థులకు మరొక చిన్న విషయము.
1: Another advice to students.
0: మీరు ర్యాంక్స్ తేకపోయినా కూడా పర్వాలేదు.
1: Doesn't matter if you don't get a rank.
0: మార్కులు తేకపోయినా పర్వాలేదు.
1: Doesn't matter if you don't secure marks.
0: రిమార్కులు మాత్రం తేకండి.
1: But don't get any remark.
0: ఈ ర్యాంకులు తేకపోయినా పర్వాలేదు.
1: Doesn't matter if you don't secure ranks.
0: బ్లాంకులు మాత్రం తేకూడదు.
1: బట్ డోంట్ బి బ్లాంక్ ఎనీ టైమ్.
0: ఇది నేను ఆశించేటువంటి.
1: దిస్ వాంట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
0: కానీ అది తేరు నాకు తెలుసును.
1: యూ డోంట్ బ్రింగ్ సచ్ థింగ్స్ ఫ్రమ్.
0: కానీ ఏదో ఒకరిద్దరు పొరపాటుతో తేవచ్చును కనుక అలాంటివి కూడా రాకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.
2: You are listening to excerpts from a divine discourse that Bhagwan Baba delivered on 22nd November 1997 in Prashanti Nilayam. Baba observed that beauty does not refer to mere physical beauty, but to spiritual beauty within. Such beauty is possible when we develop noble qualities and practice them in our daily lives. By doing so, we would begin radiating the inner glow of purity and goodness. Thank you. Sai Ram.

0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
0: మొట్టమొదటి మనం విద్యారంగంలో పంచతంత్రములను చక్కగా మనం విచారించి చల్పాలి.
1: వి హ్యావ్ టు థింక్ ఆఫ్ ఫైవ్ ప్రిన్సిపల్స్ యాజ్ వి ఎంబార్క్ ఆన్ ది ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్స్.
0: మొదటిది విద్య అనగా ఏమిటి అనేటువంటి తత్వాన్ని గుర్తించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వి హ్యావ్ టు నో వాట్ విద్య ఎడ్యుకేషన్ ఇస్.
0: ఎటువంటి విద్యను మనం అభ్యసించాలి అనేటువంటిది రెండవది.
1: ద సెకండ్ పాయింట్ ఇస్ వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ టు బి లెర్న్డ్.
0: మూడవది విద్య యొక్క ప్రధాన లక్ష్యములు ఏమిటి.
1: The third aspect being the purpose of education.
0: నాలుగవది విద్య యొక్క విశిష్టతను విద్యార్థులకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: The fourth is the responsibility of all of us to teach the significance of education to our students.
0: ఐదవది ఇప్పటి విద్య వల్ల మనకు వచ్చిన ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని విచారించాలి.
1: The fifth aspect is to know the benefits, the rewards of the education we received.
0: ఈ పంచతంత్రముల యొక్క అంతరార్థాన్ని గుర్తించినప్పుడే మనకు విద్యా విషయము చక్కగా బోధపడుతుంది.
1: When once we know all these five aspects, we'll be knowing all the details of education.
0: ఎడ్యుకేషన్ ఏమిటి, దీని యొక్క అంతరార్థం.
1: వాట్ ఈస్ ద మీనింగ్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది రెండు విధములుగా మనము అభ్యసిస్తున్నాం.
1: వి ఎక్వైర్ బై టూ ప్రొసీజర్స్.
0: ఎడ్యుకేషన్ అనగా బయట ప్రపంచం నుంచి క్రోడీకరించుకుని సర్వ విషయములు కూడాను విద్యార్థులకు బోధించటం.
1: ద ఫస్ట్ మెథడ్ ఈజ్ టు కలెక్ట్ ఆల్ ద డేటా అండ్ ద స్టాటిస్టిక్స్ of the outer world and teach to our students.
0: Rendavadi educare anetuvanti dani chudali.
1: The second one is educare.
0: Educare anaga lopalu nunchi antarbhavam nundi aavirbhampa cheskoni danini vidyarthulaku vipulanga vivarinchali.
1: Educare wants us to know all that from within and explain to our students.
0: Kani ee naati vidya kevalamu ఎడ్యుకేషన్ అనగా బహిర్ముఖమైనటువంటి విషయాలను మాత్రమే మనం పిల్లలకు బోధిస్తున్నాం.
1: టుడే వి ఆర్ టీచింగ్ టు అవర్ స్టూడెంట్స్ ఆల్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: కేవలం సంస్కారం వల్ల వ్యక్తిత్వం ప్రాప్తిస్తుంది కానీ కేవలం చదువు వల్ల వ్యక్తిత్వం ఏమాటకే మనం అభివృద్ధి పొందలేము.
1: వి కెనాట్ గ్రో యాజ్ ఎన్ ఇండివిజువల్ బై మియర్లీ receiving education. It's only culture that helps us to grow.
0: Kanuka ee vidyaku samskaram kudano atyavasaram.
1: Therefore education requires culture.
0: Ee naati samskaram lenetunte vidya chellani kaasu vantidi.
1: Education without culture is a fake coin.
0: Ee chellani kaasunu bichchagaadu kudano andukoledu.
1: The fake coin will not be received by even a beggar.
0: అలాంటి విద్యను ఈనాడు అనుభవజ్ఞులైనటువంటి వీరులు అనుభవజ్ఞులు ఏ రీతిగా దీన్ని అంగీకరించగలరు.
1: How do you expect experienced experts to accept this kind of education?
0: కనుకనే అందరికీ ఆనందాన్ని చేకూర్చవాలన్న అంతర్భావంతో కూడినటువంటి ఎడ్యుకేర్ దీన్ని మనం అభివృద్ధి గర్చుకోవాలి.
1: In order to confer bliss to everybody, it is absolutely essential to dig out from within the principles of education.
0: Samskaram anaga dinni maroka reetiga meeru artham chesukovali.
1: Culture, samskara, can also be understood.
0: Samskaram lenetundi vidya cheekati kompu vantidi.
1: Education without culture is like a dark room.
0: ఈ డార్క్ రూమ్ లోపల కేవలము గబ్బిడములు మాత్రమే నివసించగలవు.
1: డార్క్ రూమ్ విల్ బి ఇన్హాబిటెడ్ బై బ్యాట్స్ ఓన్లీ.
0: ఇట్టి రూము మహా కేవలము ఒక విధమైనటువంటి ఒక మాలిన్యంతో కూడి ఉంటుంది.
1: The dark room naturally will be full of dirt.
0: కనుక అలాంటి సంస్కారం లేనిటువంటి చదువులు ఈనాడు చదువుతున్న చేతనే మన హృదయం అనేటువంటి కొంపలో చాలా అంధకారం అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక దుష్ట మృగములు కూడాను ఇందులో ప్రవేశిస్తూ ఉన్నాయి.
1: As the modern education has no culture attached to that, as a consequence, we have a heart which is so dark with all wicked qualities.
0: Samskaram lenetunte vidya tegine gali patam vantide.
1: Education without culture is a kite that has lost its connection, the string.
0: Idi ekkada padipothundo?
1: Where it would fall.
0: Evari kompalo kulustundo?
1: Where it will fall.
0: Ye vyaktuluku ye vidhamaina baadha kaligistundo?
1: What harm it is going to do to others.
0: Korukane deeni yokka manchi chedalu evaru kodunu varninchaleru.
1: No one can decide the consequences, good and bad.
0: Kanukane chaduvuto paatu samskaram kuda undinappude deeniki raanistundi gauravistundi.
1: Education will shine better and will be respected if it has got culture.
0: Samskaram anaga emiti?
1: What is culture?
0: నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి యొక్క మంచి చెడ్డలు పాపపుణ్యములు సత్యాసత్యములు దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతనలు ఇలాంటి విషయములను మనం దూరం గావించి
1: we have got to give up all that is bad, all that is sinful, all that is cruel and wicked.
0: సద్భావములను సచ్చింతలను సదాచారములను మన యందు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: We have to see that good feelings, good sentiments, good thoughts find a place within us.
0: అనగా సంస్కారం ఏమనగా చెడ్డను మనము దూరం చేసి మంచిని మనం స్వీకరించాలి.
1: Culture requires to give up all that is bad and to cultivate that which is good.
0: ఇంత మాత్రమే కాకుండా ఈ యొక్క సంస్కారం అనేటువంటిది గొప్ప విశాలము గావిస్తుంది.
1: Culture will help you to have broad mindedness.
0: ఇప్పుడు కొంతమంది పాటలు పాడారు. I and you are one అన్నారు.
1: You heard in this morning songs a sentence saying I and you
0: are
1: one.
0: Narrow mind యొక్క లక్షణమే. Narrow mind.
1: This is also a narrow mindedness.
0: All are one అనేటువంటిది చాలా బాగుంటుంది.
1: It will be so perfect if you say all are one.
0: I and you are one ante oka individual kinda maatrame cherutundi.
1: If you say I and you are one, it is individualistic.
0: Deenni motta modata Jesus ku aakashavani bodhinchindi.
1: This is the first teaching to Jesus from the ethereal level.
0: All are one, my dear son, be alike to everyone anindi.
1: The ethereal voice declared, all are one, my dear son, be alike to everyone.
0: Kanukane manayandu ee vishalatvanni penchukovadaniki antarbhavamainatundi education kudanu manam abhirudhi gavinchukovali.
1: To develop this feeling of vastness, broad mindedness, we need the inner feeling and sentiments.
0: Kanuka ee naati education anetundi samanyamainatundi ప్రాపంచిక సంబంధమైనటువంటి ప్రాకృతిక సంబంధమైనటువంటి లౌకిక సంబంధమైనటువంటి లౌకిక విద్యలే.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ వి ఫైండ్ ఇన్ ది వరల్డ్ టుడే ఇస్ వర్ల్డ్లీ, ఫిజికల్ అండ్ మెటీరియలిస్టిక్.
0: ఇది కేవలము బుకిష్ నాలెడ్జి.
1: దిస్ ఈస్ ఆల్ ద బుకిష్ నాలెడ్జ్.
0: ఈనాడు అందరూ కూడా ఈ బుకిష్ నాలెడ్జిని ప్రారంభం చేసుకుంటున్నారు.
1: టుడే ఆల్ హ్యావ్ సెంటర్డ్ రౌండ్ దిస్ బుకిష్ నాలెడ్జ్.
0: ఇది కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జి.
1: This is merely a superficial knowledge.
0: Superficial knowledge chalachalamuku maaripothuntadi.
1: Superficial knowledge goes on changing momentum.
0: Kanukone ee bookish knowledge nunchi kudanu mana antarbhavamainatundi oka educare anetundi daniki ee chaduvunu andinchali.
1: Out of this bookish knowledge we should see that we develop educare with the inner awareness.
0: Aa educare anetundide practical knowledge.
1: Educare confers practical knowledge.
0: అయితే ఈ యొక్క సూపర్ఫిషియల్ నాలెడ్జికి ప్రాక్టికల్ నాలెడ్జికి మధ్యలో కొన్ని స్టెప్స్ ఉంటుంటాయి.
1: హౌఎవర్ బిట్వీన్ ద ఫస్ట్ స్టెప్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అండ్ ద ఫైనల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ దేర్ ఆర్ ఫ్యూ స్టెప్స్ ఇన్ బిట్వీన్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జ్ నుంచి కూడాను కేవలము జనరల్ నాలెడ్జ్ అనేటువంటి దాంట్లో మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ వీ షుడ్ గెట్ ఇన్ టు జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ నుంచి కూడాను డిస్క్రిమినేషన్ నాలెడ్జ్, విచారణ చేసి ఏది సత్యము ఏది అసత్యము అని దీన్ని విచారణ చేసి దానిలో మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ జనరల్ నాలెడ్జ్ వీ షుడ్ రీచ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వేర్ వీ డిస్క్రిమినేట్ బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ నుంచి కూడాను మనము క్రమక్రమేణా ప్రాక్టికల్ నాలెడ్జ్ లో ప్రవేశించాలి.
1: గ్రాడ్యువల్లీ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వీ షుడ్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ నిత్య సత్యమైనటువంటి విద్య.
1: Practical knowledge is the real eternal.
0: ఏనాటికి నీ మార్పు చెందేటువంటిది కాదు.
1: Practical knowledge is changeless.
0: హృదయం ఏ విధంగా యస్య భూషితం నిరంతరము పూజింపబడినటువంటిదిగా ఉంటుందో.
1: Just as the heart is worshipped, receiving adoration.
0: సదయం హృదయం అన్నాను.
1: It is said the heart.
0: అతి శాంతిగాను విశాలంగాను పవిత్రమైనటువంటిదిగాను హృదయం అభివృద్ధి గావిస్తుంది.
1: ద హార్ట్ హెల్ప్స్ అస్ టు గ్రో అలాంగ్ ద లైన్స్ ఆఫ్ పీస్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఇతను విద్యావంతుడనగా అతనిలో దుర్గుణములు ప్రవేశించకూడదు.
1: ఇఫ్ హిస్ అన్ ఎడ్యుకేటెడ్ వన్ హీ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ క్వాలిటీస్.
0: దుశ్చర్యలు అసలే ప్రవేశించకూడదు.
1: హీ షుడ్ నాట్ రిజార్ట్ టు ఈవిల్ డీడ్స్.
0: అతను విద్యావంతుడు ఎత్తవుతాడు.
1: హౌ కెన్ యూ కాల్ హిమ్ ఎడ్యుకేటెడ్.
0: విద్య అనగా కేవలం జ్ఞానము అని అర్థము.
1: Education, vidya, the meaning is jnana, wisdom.
0: Jnanamu.
1: What sort of wisdom?
0: Laukika jnanama.
1: Is it worldly knowledge?
0: Prakrita knowledge.
1: Or physical knowledge?
0: Leka general knowledge.
1: Or is that general knowledge?
0: Kaadu.
1: No.
0: Idi kevalamu bookish knowledge.
1: That's all, after all, bookish knowledge.
0: Ee bookish knowledge nunchine manavudu ilaadu anni vidhamlo kodanu heenamai chedipothunnadu.
1: The man is spoiled totally because he relies on bookish knowledge.
0: ఇది ఎంతవరకు కలుస్తుంది?
1: టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ వుడ్ హెల్ప్ యూ?
0: మన మనసులో నిలుపుకున్నంత వరకు ఉంటుంది.
1: యూ కెన్ హ్యావ్ ఇట్ ఎక్స్పీరియన్స్ సో లాంగ్ యూ హ్యావ్ మెమరీ.
0: ఇది కొంతవరకు నువ్వు బుకిష్ నాలెడ్జీ మనం ప్రాక్టికల్ అది పెట్టాలంటే వీలు కాదు.
1: ఇట్స్ నాట్ ఎట్ టైమ్స్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్.
0: ఈ బుకిష్ నాలెడ్జీ తన నింపుకొని
1: ఫిల్లింగ్ అవర్ హెడ్ విత్ ది బుకిష్ నాలెడ్జ్
0: ఎగ్జామినేషన్ హాల్ వరకు మాత్రం పోస్తుంది.
1: Will help us to proceed up to the examination hall.
0: ఆ ఎగ్జామినేషన్ హాల్ లోపల ఈ తనలో ఉన్నటువంటి విషయమంతా కూడాను పేపర్ లో గుమ్మరిస్తాడు.
1: We empty our head there in the examination hall.
0: తిరిగి వెనుకకు వచ్చే సమయంలో ఎంటీ హెడ్ తో వస్తాడు.
1: అండ్ యాజ్ హి రిటర్న్స్ హీ విల్ బి ఎంటీ హెడెడ్.
0: ఇది ఎప్పుడు ఎంటీగానే ఉంటుంటది.
1: The head continues to be empty anyway.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దీన్ని డిస్క్రిమినేషన్ నాలెడ్జిగా తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది.
1: Because he has not given any chance to develop discrimination knowledge.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జికి పోవడానికి జనరల్ నాలెడ్జ్ కూడా అత్యవసరమే.
1: To reach that state of discrimination knowledge, the general knowledge is essential.
0: జనరల్ నాలెడ్జ్ లోపల ఒక సామాన్యమైనటువంటి యొక్క తెలివితేటలంత కూడి ఉంటాయి.
1: General knowledge requires intelligence.
0: ఈ యొక్క డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపల
1: ఇన్డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
0: కామన్ సెన్స్ కూడా ఉంటుంది.
1: కామన్ సెన్స్ ఈజ్ నెసెసరీ.
0: ఈ రెండింటి వల్ల జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ రెండు కూడినప్పుడే నిజమైనటువంటి యొక్క భౌతిక గుణములు కనబడతాయి.
1: వెన్ జనరల్ నాలెడ్జ్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ ద కామన్ సెన్స్ యూ కెన్ హ్యావ్ ఆల్ అడ్వాంటేజ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యాధిపతులారా,
1: అండ్ హెడ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్,
0: మనం ఈనాడు చదవవలసినటువంటి చదువులు ఈ బుకిష్ నాలెడ్జ్ కాదు.
1: The education that we need today is not bookish knowledge. It's necessary, however.
0: తత్ప్రథమలో ఇది ఒక కొన్ని ప్రారంభ స్టెప్స్ గా ఉంటుండాలి.
1: It's essential at the beginning stages.
0: ఇది కేవలం లౌకిక జీవితాన్ని పోషించుకునే నిమిత్తమై ఏర్పడినటువంటి విద్యలు మాత్రమే.
1: This education will help us to eke out our living.
0: కాదు కాదు, ఆధ్యాత్మిక విద్యను కూడా మనం అభివృద్ధి పరచాలి.
1: We have to develop the spiritual knowledge also.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం అనింది భగవద్గీత.
1: భగవద్గీత డిక్లేర్స్ దట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ద రైట్ వన్ ఆఫ్ ఆల్ ద రెస్ట్.
0: సముద్రంలో చేరేటువంటి నీరు అన్ని నీరు చేరిపోతుంటాయి.
1: ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ ఓషన్.
0: డ్రైనేజీ వాటర్ కూడా చేరుతుంటాయి.
1: ఆల్సో ఇవన్
0: సూయేజ్ వాటర్ కూడా చేరుతుంటాయి.
1: డ్రైనేజ్ వాటర్, సూయేజ్ వాటర్,
0: ఇంకా కొన్ని పర్వతం నుంచి వచ్చినటువంటి నీరు కూడా చేరుతుంటాయి.
1: వాటర్ ఫాల్స్ ఫ్రమ్ ద మౌంటైన్స్ మర్జ్ ఇన్ ఓషన్.
0: కానీ
1: బట్
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అనేటువంటి దాని నుంచి పవిత్రమైనటువంటి ఒక జీవనదులుగా మారిపోతుంటుంది.
1: దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ విల్ ఫ్లో లైక్ ప్యూర్ రివర్.
0: లైఫ్ రివర్.
1: లైక్ లైఫ్ రివర్ ఆఫ్ లైఫ్.
0: లైఫ్ అది ఎప్పుడు కూడా నువ్వు శాశ్వతంగా ఉంటుంది.
1: దట్ రిమైన్స్ పర్మనెంట్.
0: అది కొంతవరకు క్వాంటిటీ తగ్గుతుంటాదే గాని,
1: ద క్వాంటిటీ మే బి లెస్,
0: క్వాంటిటీ పెరుగుతుంటాదే కానీ
1: ఇట్ మైట్ ఇంక్రీజ్.
0: నీరు లేకుండా మాత్రము ఈ యొక్క నదిలో ఉండవు.
1: But it will never be dry without water.
0: జీవనదుల లోపల కొంతవరకు క్వాంటిటీ మారుతుంది కానీ క్వాలిటీ ఒక్కటిగానే ఉంటుంది.
1: ఇన్ దీస్ రివర్స్ యూ ఫైండ్ వాటర్ ఆల్ త్రూ, ఇట్ విల్ నెవర్ బి డ్రై ఎనీ టైం.
0: కనుక ఈనాటి విద్యార్థులు మనం క్వాలిటీని పెంచుకోవాలి.
1: స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు డెవలప్ క్వాలిటీ టుడే.
0: మనం ఇంత గొప్ప చదువులు చదివాము, ఇంత పెద్ద డిగ్రీలు తీసామని ఈ యొక్క క్వాంటిటీకి మీరు పోకండి.
1: డోంట్ గో బై ది క్వాంటిటీ బై అక్వైరింగ్ డిగ్రీస్.
0: మనం క్వాలిటీని పెంచుకునే నిమిత్తమే ఎడ్యుకేర్ అనేటువంటి లోపల నుంచి మనం విచారణ చేస్తూ రావాలి.
1: ఎడ్యుకేర్ వాంట్స్ యూ టు ఎక్స్ప్లోర్ ఇన్వెస్టిగేట్ ఫ్రమ్ విదిన్.
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేషన్ మీన్స్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ బట్ ఇట్ మస్ట్ బి యాక్ట్.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మియర్లీ నాలెడ్జ్, ఇట్ మస్ట్ టేక్ యూ టు యాక్షన్.
0: అది మనం యొక్క ఎడ్యుకేషన్ ఈనాడు కావాలి.
1: దాట్ ఎడ్యుకేషన్ ఇస్ నీడెడ్.
0: చదివినదంతా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: All that is studied must be put in
0: practice.
1: You have to share with others.
0: వారిని కూడా ఈ యొక్క మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి.
1: It should also help them to go in the same path.
0: కనుకనే మనము చదవవలసినటువంటి చదువు కొంతవరకు లోపల శక్తివంతమైనటువంటిగా ఉండాలి.
1: What all that we should study should be so powerful coming from within.
0: ఈ లోపల నుంచి వచ్చినటువంటిది శాశ్వతంగా ఉంటాయి.
1: That which comes from within will remain forever.
0: దీనిని సత్యము అని చెప్తూ వచ్చారు.
1: This is called truth satya.
0: అయితే ఈ సత్యానికి అతీతమైనటువంటి ఇంకొక పేరు కూడా ఉంటుంది.
1: But there is one that transcends this meaning.
0: రుతము అని వేదం బోధించింది.
1: Veda calls it as rutamu.
0: ప్రాపంచిక సంబంధమైన జీవితంలో అనుభవించేటువంటి అంతా కూడాను నిజము నిజము నిజము అన్నారు.
1: All that we experience in this fleeting world is full of facts. Facts.
0: కానీ గ్రంథముల వల్ల సాధించినటువంటి దానిని మనం ఒక విధంగా చూస్తే దీనిని విద్య అనుకుని చెప్తూ వచ్చారు.
1: We call the textual knowledge as education.
0: ఈ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఏ విధంగా చేయాలని మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ గా పోవాలి.
1: Therefore, we have to proceed along the direction of practical knowledge.
0: Act, act.
1: We should put into action, we should act.
0: తర్వాత what is the aim of education?
1: Then comes, what's the aim of education?
0: ఈ aim of education అనేటువంటిది ఎవరు విచారించడం లేదు.
1: No one is bothered about the aim of education.
0: What is the aim of education?
1: What is the aim of education?
0: Education should be for life, not for living.
1: Education should be for life and not for living.
0: కానీ ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం మనము ఒక లివింగ్ కోసం ఉపయోగపెడుతున్నాము.
1: The modern education is helping us for living.
0: కానీ లివింగ్ కోసం యోజన చేస్తే పచ్చిపచ్చి మృగాదులు కూడా లివింగ్ చేస్తున్నాయి.
1: If education is merely for a living, you find birds and bees, animals.
0: ఎడ్యుకేషన్ కూడా లేదే.
1: They don't have education.
0: నివసించడానికి ఎడ్యుకేషన్ కావాలా?
1: For just living, do you need
0: education? కావాలా?
1: To carry out your life, do you need education?
0: చిన్న చీమలు దోమలు కూడా నివసిస్తున్నాయి.
1: You find ants and mosquitoes living.
0: కాదు కాదు.
1: No.
0: మన ఎడ్యుకేషన్ అనేటువంటిది living for life.
1: Our education should be for life.
0: ఆ విధమైనగా చూడాలి. What is the essence of education?
1: Then comes, what's the essence of education?
0: ఆ essence of education ను మనం చక్కగా గుర్తించాలి.
1: We have to recognize well the essence of education.
0: Concentration of mind, not collection of facts.
1: Concentration of mind, not collection of facts.
0: అన్ని ప్రపంచంలో జరిగేటువన్నీ కలెక్ట్ చేసుకోవటం, ఇది కాదు ఎడ్యుకేషన్ యొక్క విషయము.
1: Not collecting facts and figures, that is not education.
0: ఇవన్నీ మనకి ఎందుకు ఈ కలెక్షన్ అంతా?
1: Why collection?
0: ఈ కలెక్షన్ కూడా మనం మర్చిపోతుంటాము.
1: At times we forget that.
0: ఒక చిన్న ఉదాహరణ. ఒక దోబి ఉంటాడు ఒక పల్లె లోపల.
1: హియర్ యు హావ్ ఎ వాషర్మన్ ఇన్ ఎ విలేజ్.
0: ఆ దోబి ఇంటింటికి వెళుతుంటాడు.
1: హి విజిట్స్ ఎవ్రీ రెసిడెంట్.
0: ఆ ఇంటింటి వారంతా వేసేటువంటి బట్టలంతా తీసుకుంటారు.
1: దోబి వాషర్మన్ కలెక్ట్స్ ఆల్ క్లోత్స్.
0: ఇంటి వారు తాము వేసినటువంటి బట్టలు ఒక ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటారు.
1: The master of the house will note down all the clothes
0: one
1: put to him.
0: One bedsheet, one shirt, one pant, one banin, and raskuntadu.
1: He notes all the details of the clothes given to washerman. One shirt, one pant, and so on.
0: Inti vaadu kuda nu ee vidhanga okati exercise book lo raskuntuntaru.
1: Every householder goes on recording it in exercise notebook.
0: Kaani chaakala vaadu emi raskodu.
1: The washerman doesn't record anything.
0: సాయంకాలం అప్పటికి ఏ ఏ ఇంటి వారు ఏ ఏ బట్టలు వేశారో అవన్నీ కరెక్ట్ గా తెచ్చి ఇచ్చేస్తుంటాడు.
1: బై ది ఈవినింగ్ హీ పాసెస్ ఆన్ అండ్ డిస్ట్రిబ్యూట్ క్లోత్స్ ఎగ్జాక్ట్లీ హౌస్ హోల్డర్.
0: జనరల్ నాలెడ్జ్,
1: దాట్ ఈస్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ కి ఎడ్యుకేషన్ అవసరం లేదు.
1: For general knowledge, education is not necessary.
0: ఒక చాకలవాణి కూడా ఉంటుంటుంది జనరల్ నాలెడ్జ్.
1: వాషర్మన్ హ్యాస్ జనరల్ నాలెడ్జ్.
0: కనుకని మనం ఈనాడు వాషర్మ్యాన్ కంటే హీనమైపోతున్నాం.
1: టుడే వీఆర్ మచ్ వర్స్ దాన్ వాషర్మన్.
0: నాలుగు గుడ్డలు చాకలవాణికి వేస్తే నాలుగు పేజీల్లో రాసుకుంటుంటాం మనం.
1: If you want to put four clothes to the washerman, we scribble on four papers.
0: ఇది కాదు మన జనరల్ నాలెడ్జ్.
1: This is not general knowledge.
0: ఈ జనరల్ నాలెడ్జ్ మనలో శాశ్వతంగా ఉంటుండాలి.
1: But the general knowledge should remain with you forever.
0: అది నేడు చదువుతో వచ్చేటువంటిది కాదు.
1: It's not that you get
0: మన జన్మతోనే మనకు ప్రారంభమైంది.
1: You have it right from birth.
0: ఆ జన్మతో అభివృద్ధి గాంచినటువంటిది ఈ యొక్క జనరల్ నాలెడ్జ్.
1: The general knowledge you have it right from birth.
0: What is the end of education?
1: What's the end of education?
0: ఇది చాలా ముఖ్యమైనటువంటిది.
1: It is very important.
0: దీనిని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is making effort to know this.
0: What is the end of education? అంటే ఎడ్యుకేషన్ కు నో ఎండ్ అంటారు.
1: If anyone asks what is the end of education, they say education has no end.
0: దానికి నో ఎండ్ అంటే ఏమి? చదవటం రాయటం అనేటువంటి దానికి ఎండ్ ఉంటుంది.
1: There is an end to reading and writing.
0: Kani, end of education is character.
1: But the end of education is character.
0: Ee character lekapothe ee education e maatramo upayoginchadu.
1: Without character, education is useless.
0: Puram rishikulamlantu.
1: Earlier in hermitages,
0: aneka mandi rishulu,
1: many sages,
0: tellavari ratri anetunte samayamnu chudukunda,
1: they didn't go by the timing day.
0: Vaaru ekkadiki vellina vaaru venta shishyulni teesukoni poyi,
1: they were accompanied by disciples,
0: nadchukuntu kudanu variki upadesham cheseetunte vaaru.
1: Even only walking they used to teach.
0: Manadi atta kaadu,
1: ours is not.
0: Tellavari 8 gantala modukoni,
1: 8 o'clock in the morning,
0: madhyana 12 gantala varaku classes.
1: We have classes till 12 o'clock in
0: tarvata
1: the afternoon.
0: Tarvata 2 gantala nunchi
1: from 1 o'clock
0: 5 gantala varaku mari classes.
1: We have classes till 5 o'clock.
0: Ee vidhanga manam hours ni ninnam chesukoni manam chadukuntunnamu. Idantha limited knowledge.
1: We base our studies on timetable and hours. It is limited knowledge.
0: Kani manadi limited knowledge kaadu.
1: Hours is not limited knowledge.
0: Character ku limit ledu.
1: Character has no limits.
0: కనుకనే ఇట్టి లిమిట్లెస్ అనేటువంటి దాన్ని మనం చదువుకుంటున్నప్పుడు అదే ఎడ్యుకేషన్ యొక్క ఎండ్.
1: ది లిమిట్లెస్ క్యారెక్టర్ అక్విజిషన్ కల్టివేషన్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది మన నడకలో ఉంటుండాలి.
1: దిస్ హ్యాస్ టు బి ఇన్ అవర్ బిహేవియర్.
0: మన ప్రవర్తనలో ఉంటుండాలి.
1: ఇన్ అవర్ కాండక్ట్.
0: నిత్య జీవితంలో ఉంటుండాలి.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్.
0: మన మాటల్లో ఉంటుండాలి.
1: ఇన్ అవర్ వర్డ్స్.
0: మాటల్లో ఉంటుండాలి.
1: అండ్ సాంగ్.
0: ఇదంతా కూడాను పవిత్రమైనటువంటి యొక్క సున్నితమైనటువంటి యొక్క ఇతరులు బాధించినటువంటి యొక్క మాటలుగా ఉండాలి.
1: ఆల్ అవర్ వర్డ్స్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ స్వీట్ దట్ డు నాట్ హర్ట్ అదర్స్.
0: కేవలం క్యారెక్టర్ అంటే మన నడతలో మాత్రమే కాదు.
1: క్యారెక్టర్ ఇస్ నాట్ లిమిటెడ్ టు కాండక్ట్.
0: మన మాటల్లో కూడా ఉంటుండాలి.
1: It should be there in your work.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak obligingly.
0: ఇది కూడాను ఒక క్యారెక్టర్ సంబంధించినటువంటిది.
1: This is also related to character.
0: మనం చేసేటువంటి పనులంతా కూడాను క్యారెక్టర్ సంబంధించినటువంటిది.
1: All our actions are related to character.
0: ఇప్పుడు ఏదైనా ఒక వంట చేస్తున్నారు ఆడవారు.
1: Ladies cook at home.
0: ఈ వంట చేస్తున్నప్పుడు ఒక సేరు బియ్యం ఉడికించాలి.
1: They need specific quantity of rice to boil.
0: ఈ సేరు బియ్యం ఉడికించడానికి ఎంత పాత్ర కావాలి?
1: They should also decide the container, the size.
0: కాబట్టి పదార్థాన్ని పట్టి పాత్రను కూడాను మార్చుకోవాలి.
1: Basing on the material they collect, they would have the container.
0: పాత్రను పట్టి పదార్థాన్ని కూడా మార్చుకోవాలి.
1: Basing on the container, you have to change the material.
0: ఒక సేరు బియ్యం ఉడికించడానికి ఇంత పెద్ద పాత్ర మనకెందుకు?
1: యూ డోంట్ నీడ్ వెరీ వెరీ బిగ్ కంటైనర్ టు బాయిల్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ రైస్.
0: డిస్క్రిమినేషన్ లానర్జీ లేకపోవడం చల్లే ఈ విధంగా జరుగుతూ ఉండాలి.
1: థింగ్స్ హ్యాపన్ లైక్ దట్ ఇన్ ఎ రాంగ్ వే డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఇక్కడ చక్కగా డిస్క్రిమినేషన్ మనం అవసరము.
1: హియర్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్.
0: ఎంతటి పాత్ర ఎంతటి బియ్యానికి అవసరము?
1: హౌ మచ్ వాట్ కైండ్ ఆఫ్ కంటైనర్ సైజ్ యూ నీడ్ for the rice you have.
0: మనం వేసిన మంట ఎంత వరకు దీనికి ఉపయోగము?
1: The flame to what extent it would help.
0: వంటకి తగిన మంట, మంటకి తగిన వంట.
1: The cooking process వంట requires the manta, the flame.
0: ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయటం లోపలనే తగినటువంటి క్యారెక్టర్ కూడా పోషింపబడుతుంది.
1: As you discriminate like this, you can strengthen your character.
0: ఎవరైనా ఇంటికి వచ్చారు,
1: anyone visits
0: పెద్దలు ఇంటికి వచ్చారు,
1: elders visited you,
0: వారిని మనం ఏ యొక్క తిండి పదార్థములు ఇవ్వకపోయినప్పటికీ,
1: You may not offer any food and drink.
0: దయచేయండి, లోపల దయచేయండి.
1: You can invite them courteously.
0: ఆ విధంగా వారితో మంచి మృదుమధురమైన మాటలు చెప్పి వారిని గౌరవించి ఆనందపరచాలి.
1: You should speak to them softly to all elders and make them happy.
0: అట్లు కాకుండా ఎందుకు వచ్చారండి మీరు?
1: Otherwise you say, why are you here?
0: నాన్నగారు లోపల ఉండి కూడాను నాన్నగారు దగ్గరికి వెళ్ళిపోండి అంటారు.
1: Though father is at home, they say, father is not at home, better you go.
0: ఇది చాలా తప్పైనటువంటి ఎడ్యుకేషన్.
1: It's a really big mistake.
0: మంచి మాటలు చెప్పు.
1: Speak softly.
0: తండ్రిని అడిగితే తండ్రి ఉంటే ఉన్నాడని చెప్పు, లేకపోతే లేడని చెప్పు.
1: If father is at home, say yes, or else no if he is not at home.
0: దీంతో నేను చెప్పాను, నిజము సత్యము కృతము మూడు పాత్రలుగా ఉంటున్నాయి.
1: Bhagavan mentioned three words, Niza the fact, Satya the truth, and ultimate Rutamu.
0: Nijamu.
1: Nizamu.
0: Emitadi nijamu.
1: What is this Nizamu fact?
0: Eppatikappudu, ye samayamlo taanu choochina samayamlo, ye dress vesado, danni cheptam nijamu.
1: Fact wants you to say things as you see, as you hear.
0: Neevu ikkadiki vachavu.
1: You're here now.
0: తెల్ల డ్రెస్ వేసుకుని వచ్చావు.
1: You put on white dress.
0: నేను చూడటం నిన్ను తెల్ల డ్రెస్ తో చూచాను.
1: Bhagavan sees you wearing white dress.
0: సత్యము అంట కాదు నిజము అంటాం.
1: You say it is truth. No, it is a fact.
0: అయితే నీవు ఇంటికి వెళ్ళిన తక్షణమే ఈ తెల్లది మార్చేసేస్తావు, బ్లూ బుష్ కోట్ వేస్తావు.
1: By the time you go home, you will change this white dress and wear blue coat.
0: అప్పుడు నేను చెప్పింది నిజం కాదు.
1: Then what Bhagavan said to you is not
0: చూసినప్పుడు చెప్పినటువంటిది నిజము.
1: The fact is said as it is.
0: దాని తర్వాత మారేటువంటివంతా కూడాను నిజం కాదు.
1: That which changes later is not true.
0: అనగా అప్పటికప్పటికు ఉండినటువంటి దాన్ని బోధించడమే నిజము.
1: That which is seen and watched is a fact.
0: సత్యం అంటే ఏమిటి?
1: Then what is truth సత్యం?
0: ఎన్ని బనిన్లో ఎన్ని షర్ట్లో ఎన్నిదో మార్చినావు నీవు.
1: You have been changing your dress.
0: కానీ నీ బాడీని నీవు మార్చుకోలేకపోతున్నావు.
1: You could not change your body.
0: అది మారినటువంటిది సత్యం.
1: That which is changeless is satya.
0: త్రికాలం ఎందుకుడను ఉండేటువంటిది సత్యం.
1: Satya is changeless. త్రికాల
0: భాగ్యం సత్యం అన్నారు.
1: It will never change any time, past, present and future.
0: కానీ దీనికి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
1: This Bhagavan tells us now and then.
0: You are not one person.
1: You are not one person.
0: But three. ఏమిటా త్రీ?
1: What are
0: the one you think you are? అది నీ వేసినటువంటి డ్రెస్.
1: The one you think you are is the dress you have.
0: అది భౌతికమైనటువంటి రూపము.
1: It is physical form.
0: The one others think you are, అది mind.
1: The one others think you are is the mind.
0: ఆ మైండ్ ఎవరికి కూడా కనిపించదు.
1: No one can see your mind.
0: నువ్వు చేసిన పనులు బట్టి ఇది చెడ్డది మంచిది అని నిర్ణయం చేస్తారు.
1: Your actions will help us to decide good or bad.
0: కానీ ఈ రెండింటికి మించినటువంటిది ఉంటుంది. అదే రుతం.
1: There's something beyond that is
0: rutam. The one you really are.
1: Rutamu is the one you really are.
0: అది ఆత్మ సంబంధం.
1: That is of the self.
0: దేహ సంబంధము, మనస్ సంబంధము, ఆత్మ సంబంధము మూడింటి యొక్క స్వరూపములే నీవి.
1: This represents all the three levels of understanding, the body, mind and the spirit.
0: కనుక బాడీ అనేటువంటిది మార్పు చెందేటువంటిది.
1: Body changes.
0: కానీ మన యొక్క హృదయం అనేటువంటిది చేంజ్ చేయటువంటిది కాదు.
1: బట్ ద హార్ట్ విల్ నెవర్ చేంజ్.
0: మన ఎందున్నటువంటి యొక్క హృదయము చాలా ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంటుంది.
1: ద హార్ట్ రిమైన్స్ పర్మనెంట్ విత్ యూ.
0: ఆ పర్మనెంట్ అయినటువంటిదే రుతం.
1: That which is permanent is rutam.
0: ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీన్ని వేదములో రుతం అని పేరు పెట్టారు.
1: వేద కాల్స్ ఇట్ యాస్ రుతం.
0: మార్పు చెందనటువంటిది.
1: That which is changeless.
0: దీనికి గుణములు లేనటువంటిది.
1: Attributeless.
0: దీన్ని ఏ విధంగా పోల్చుకొస్తూ వచ్చారు?
1: How did they teach this?
0: నిర్గుణం,
1: attributeless,
0: నిరంజనం,
1: ever shining,
0: సనాతనం,
1: ancient,
0: నికేతనం,
1: shining,
0: నిత్య,
1: eternal,
0: శుద్ధ,
1: pure,
0: ముక్త, నిర్మల స్వరూపిణం,
1: unsullied, pure, crystal clear.
0: అటువంటి దానిని రుతం అన్నారు.
1: That is rutam.
0: మనం మాట్లాడేటువంటి దాంట్లో వచ్చేటువంటి పదములు కొన్ని సత్యములుగా ఉండొచ్చు, కొన్ని నిజములుగా ఉండొచ్చు.
1: What all that we speak, they may be truthful or untruthful.
0: కనుక
1: బట్
0: మానవత్వంలో జరిగేటువంటి యొక్క విశేషము, ఈ చదువుల్లో జరిగేటువంటి యొక్క మార్పులు చాలా ఘనంగా ఉంటుంటాయి.
1: Various reforms in education seem to be mighty.
0: మనం చదువును చదివేసేసి నేను 3 పోస్ట్ గ్రాడ్యుయేట్ తీసుకున్నాను అన్నాడు.
1: One says that he has 3 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్.
0: ఏమిటి ఈ 3 పోస్ట్ గ్రాడ్యుయేట్?
1: వాట్ ఆర్ దీస్ డిగ్రీస్?
0: ఇవంతా కేవలం ఒక విధమైనటువంటి సర్టిఫికేట్స్ మాత్రమే.
1: దే ఆర్ మియర్లీ సర్టిఫికేట్స్ అవార్డెడ్ టు
0: యు. ఈ మూడు చదివినటువంటి వాడు ఎవరు?
1: హూ స్టడీడ్ ఆల్ దీస్ 3?
0: ఐ.
1: I.
0: అదే నిజమైనటువంటిది.
1: I is truth.
0: ఈ పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను మార్పు చెందేటువంటివి.
1: The three post graduates degrees you receive change
0: constantly. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను ఒక్కడే నేర్చుకునేటువంటి వాడు.
1: It's the same person who acquired these three degrees. ఇది అంటే
0: ఒక చిన్న ఉదాహరణ.
1: But this is a small example.
0: పగటి పూట నీ మేలుకున్న సమయం లోపల
1: in daytime when you are awake
0: నీ దేహంతో ప్రయాణం చేస్తున్నావు.
1: You go on moving about with your body.
0: అన్ని చూస్తున్నావు.
1: You watch all.
0: అన్ని తింటున్నావు.
1: You eat.
0: అనుభవిస్తున్నావు.
1: Experience.
0: కానీ ఇది ఏమిటి?
1: What's all this?
0: ఇది నీవే నేను అనుభవిస్తున్నాను అంటావు.
1: You say that I am experiencing.
0: అయితే స్వప్నావస్థ లోపల
1: in a dream
0: నిన్ను నీవే సృష్టించుకుంటున్నావు.
1: You create yourself.
0: నీ పనులు నీవే చేసుకుంటూ ఉన్నావు.
1: యూ హావ్ బీన్ డూయింగ్ యువర్ యాక్టివిటీ.
0: ఎక్కడెక్కడో ప్రయాణం అయిపోతున్నావు.
1: యూ గో ఆన్ మూవింగ్ అబౌట్.
0: ఏ బస్ టికెట్ గాని ఏ ప్లేన్ టికెట్ గాని కొనలేదు.
1: యూ హావెంట్ బాట్ ఎనీ బస్ టికెట్ ఆర్ ఫ్లైట్.
0: ఎక్కడో ఢిల్లీ అంతా తిరుగుతున్నావు, అమెరికా తిరుగుతున్నావు, ఇంగ్లాండ్ తిరుగుతున్నావు.
1: యూ గో ఆన్ విజిటింగ్ అమెరికా, ఇంగ్లాండ్, ఢిల్లీ, ఆల్ ప్లేసెస్.
0: ఇది ఏమిటి? స్వప్నావస్థలో.
1: ఇట్స్ ఆల్ దేర్ ఇన్ ఎ డ్రీమ్.
0: కానీ సుషుప్తి యందు ఎక్కడికి పోవటం లేదు.
1: బట్ సుషుప్తి డీప్ స్లీప్ యూ డోంట్ గో ఎనీవేర్.
0: అది ఎప్పుడు కూడా కదల మెదలక ఉంటుంటది.
1: ఇట్ ఈస్ మోషన్ లెస్.
0: అది సాక్షిభూతిగా ఉంటుంది.
1: దేర్ యూ ఫైండ్ విట్నెస్.
0: దీనికి ఎట్టి మార్పులు ఉండవు.
1: విట్నెస్ ఇస్ చేంజ్ లెస్.
0: కనుకనే ఈ విధమైన మానవత్వం మూడు చేరి ఒక్కడే అనుభవిస్తున్నాడు.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ ఎక్స్పీరియన్స్ బై వన్ అండ్ ది సేమ్ పర్సన్.
0: డీప్ లోపల అంతర్ధానంగా ఉండి ఆనందాన్ని అనుభవించేవాడు నీవే.
1: In fact, you experience that which is hidden, immanent, latent
0: in you.
1: In a dream, you create all. In fact, you imagine yourself and experience. This is the dreaming state. In wakeful state, you
0: కంటి ద్వారా చూచి, చెవుల ద్వారా విని, నోటి ద్వారా అనుభవిస్తున్నావు.
1: ఇన్ వేక్ఫుల్ స్టేట్ యూ డూ యువర్ యాక్టివిటీ విత్ యువర్ హ్యాండ్స్.
0: మూవ్ అబౌట్ యువర్ లెగ్స్. అనుభూతులే.
1: దీస్ ఆర్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇంద్రియ సంబంధమైనటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా కేవలం జాగ్రత్త అన్నారు.
1: ది ఎక్స్పీరియన్సెస్ త్రూ అవర్ సెన్సెస్ రిప్రజెంట్స్ ద వేకింగ్ స్టేట్.
0: కనుకనే ఆదిశంకర్ల వారు పూర్వము తన యొక్క ఆస్థానం అభివృద్ధి గావించాలనుకున్నప్పుడు
1: when Adi Shankara wanted to develop his school of thought
0: manavuniki enyo uhalaga puttuntai
1: he said that man has so many imaginations
0: aa uhalu arikattukune nimittamai oka chinna practice pettadu vidyarthulaku
1: in fact he wanted students to practice to be thoughtless
0: tana dwaram mundu oka bhaktudu attipovali inkoka bhaktudu itti raavali ee vidhanga povatam raavatam ee vidhanga vaadu pani cheyali volunteer pani
1: the disciples should walk from this end to that end and vice versa that the duty
0: is jagrata jagrata jagrata jagrata jagrata jagrata ani anukuntu tirigali
1: they should move about hither and thither in opposite directions repeatedly saying jagrata be careful
0: alaga aa samayam lopala oka shankaracharya variki edo pedda bhavam lopala uppentundindi
1: there shankaracharya had a noble thought
0: naaku inta pedda aashramam untundali
1: I got the big head
0: inta income vastuntundali
1: I have lot of income
0: inikanta nene pedda
1: I am the head of
0: ani anukuntu unnadu lopala bayata nunchi jagrata jagrata jagrata jagrata ani shabdam vinipinchindi
1: when he was thinking so he heard this sound jagrata be careful be
0: appudu aa shabdam vini tanlo unnatundi marpu chesukunnadu
1: that brought a change in him
0: inte kaadu
1: not only this
0: jagrata lopala anek rakamaina petti jagratalu untunnayi
1: there are several many levels in
0: janma dukkham jara dukkham jaya dukkham punapunaha janma dukkham jara dukkham jaya dukkham punapunaha
1: repeatedly we'll have the misery tagged to our birth the old age and withdrawal of this
0: antyakale maha dukkham
1: ultimate is totally miserable
0: tasma jagrata jagrata jagrata annaru
1: and hence be careful be careful
0: nene edo goppa vaadu anukuntunnavu
1: you think you're great
0: ee jagratalo undinanta varaku nee peru pratishthalu untunnayi
1: in the waking state you have your name
0: kaani అంత్యకాలే మహాదుఖం ఇవన్నీ మర్చిపోతావు అంత్యం లోపల నువ్వు చాలా బాధపడుతుంటావు
1: at the end you suffer it is a state of absolute suffering
0: అందువల్ల అక్కడ తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నాడు
1: and hence be awake be wakeful towards the end
0: తరువాత
1: later
0: కొంచెం యోచన చేసుకుంటున్నాడు
1: he thought over for some time
0: ఈ వృద్ధాప్యం లోపల నా తల్లిదండ్రులను చూచేవారు ఎవరు
1: In this old age, who will take care of my parents?
0: వారందరూ ఎక్కడ ఉంటారో ఏమిటో?
1: Where are they going to stay?
0: అని కొంత యోచన చేస్తూ వచ్చాడు.
1: He was thinking in this direction.
0: అప్పుడు అనుకున్నాడు.
1: He thought.
0: ఏది జాగ్రత్త?
1: What is this జాగ్రత్త?
0: మాత నాస్తి.
1: No mother.
0: పితా నాస్తి.
1: No father.
0: నాస్తి బంధు సహోదరా.
1: No relations, no brother.
0: అర్థం నాస్తి.
1: No money.
0: గృహం నాస్తి.
1: No residence.
0: తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
1: And therefore be wakeful, watchful of this, be careful.
0: ఇలాంటి దీనికోసమని ప్రాచీన కాలం నందు మహర్షులు గురుకుల ఆశ్రమం లోపల ఇలాంటి విద్యలంతా వారికి నేర్పుతూ వచ్చారు.
1: This has been the teaching of the ancient saints to their disciples.
0: కనుకనే ఆనాటి విద్యావంతులు ఈనాడు పీఠాధిపతులుగా మారిపోయారు.
1: The students of those days are heads of monasteries today.
0: కనుకనే ఆనాటి విద్యలు ఈ యొక్క ఋతము నుంచి ప్రారంభమయ్యేటువంటివి.
1: The education started from the point of
0: దానిని మనం ఎడ్యుకేర్ అని పిలుచుకుంటూ వచ్చాం.
1: దట్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ఋతం ఇస్ ఎడ్యుకేర్.
0: కేర్ కేర్
1: ఎడ్యుకేర్ కేర్ బి కేర్ జాగ్రత్త.
0: కనుకనే మనం ఎప్పుడు ఉంటుండ ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటుండా.
1: అండ్ హెన్స్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
0: అందువల్ల ఏబిసి మూడు ఉచ్చారాలు పెట్టారు.
1: So Bhagwan says of three letters A, B, C.
0: A, B, C.
1: A, B, C.
0: A, always.
1: A, always.
0: B, K, B, careful.
1: B, B, C, B, careful.
0: B, always.
1: Always be careful.
0: ఎప్పుడు ఉంటావు.
1: Always be careful.
0: కానీ always be careful.
1: So always be careful.
0: దీన్ని మనకు అంతరాత్మ బోధించవలసినటువంటి A, B, C, D.
1: This is the significance of learning the alphabet
0: ABC.
1: And in fact, we just end up with that. While teaching alphabets, we should know the significance too.
0: కనుకని always be careful.
1: Always be careful.
0: ఇది శంకర వారు అందరికీ ప్రబోధించినటువంటిది.
1: This is the teaching of Shankara to everybody.
0: కనుక మనం బోధించవలసినటువంటిది ఈనాడు లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా బోధించాలి.
1: Along with the secular knowledge, it is essential to pass on the spiritual knowledge to our students.
0: ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోతే జనరల్ నాలెడ్జ్ కేవలం నెగటివ్ మాత్రమే.
1: Without spiritual knowledge, general knowledge turns negative.
0: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఒక బల్బు వంటిదే.
1: General knowledge is like a
0: negative.
1: It is negative.
0: కానీ లోపల పాజిటివ్ కరెంట్ కూడా అందులో ప్రవేశించాలి.
1: The current within is positive.
0: అప్పుడే దానికి బ్రైట్నెస్ వచ్చేస్తుంది.
1: Then you will have illumination, brightness.
0: కనుకనే ఈ నెగటివ్ కు పాజిటివ్ కూడా చేరినప్పుడే దీనికి బ్రైట్నెస్ వస్తుంది, మన చీకటి వెళ్లిపోతుంది.
1: When once the positive joins the negative, you will have all the light that sheds the darkness.
0: కనుక మనము నెగటివ్ తో పాటు పాజిటివ్ ని కూడా పెంచుకోవాలి.
1: So we have to grow, develop positive along
0: negative
1: with the negative.
0: లేకపోయినా పర్వాలేదు, పాజిటివ్ ఉంటే చాలు.
1: Doesn't matter if you don't have
0: దాని పవర్ ఎక్కడైనా ఉపయోగపెట్టచ్చును.
1: The positive power can be utilized anywhere.
0: బల్బు లేకపోయినా ఫ్యాన్ లో వేసుకోవచ్చు, చక్కని గాలిని తిప్పుకోవచ్చు.
1: Even the bulb you can just apply to the fan and enjoy the
0: ఫ్యాన్ లో లేకపోతే స్టవ్ లో పెట్టుకోవచ్చు, వంటలు గావించుకోవచ్చును.
1: At least you can make use of it in a heater and cook.
0: ఏది లేకపోతే నాకు ఈ కరెంట్ తో ఏం పని ఉంటుండాలి?
1: Without these gadgets, what do I do with current?
0: అని అనుకున్నప్పుడు ఆ కరెంట్ ను ముడితే చాలు, నీకు షాక్ కొడుతుంది.
1: If you touch the current, you will have electric
0: shock. దాని పవర్ అక్కడ కూడా ఉంటుండాలి.
1: It has got a point there.
0: కనుకనే దివ్యత్వం అనేటువంటి ఒక శక్తి సర్వుల యందు ఉంటుండాలి.
1: So powerful divinity is in everyone.
0: Adin positive.
1: That is positive.
0: ఈ పాజిటివ్ మానవుని యందు నెగటివ్ అనేటువంటి అధికంగా చేర్చుకుంటున్నారు ఈనాడు.
1: The positive divinity within, but he is just collecting the negative.
0: పుట్టడం చావటం పెరగటం తినటం ఉండటం అన్ని కూడా నెగటివ్ నే.
1: The birth, growth, death, eating, drinking, all are negative.
0: కాదు కాదు, చావు పుట్టుకలేనట్టు శాశ్వతుండు.
1: But you are eternal, permanent.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
1: With no beginning nor the end.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He cannot be annihilated or destroyed. He remains as eternal through the witness.
0: ఆత్మతత్వం.
1: That is the principle of truth.
0: కనుకనే ఈ ఆధ్యాత్మిక తత్వము అన్నిటికీ ఒక ప్రిన్సిపల్ గా ఉంటుంటుంది.
1: Therefore spiritual awareness is the main principle.
0: మొట్టమొదటి ప్రాక్టికల్ కంటే అధికమైనటువంటిది.
1: It is beyond the practical knowledge.
0: అలాంటి జనరల్ నాలెడ్జ్ కంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ కంటే, నేచురల్ నాలెడ్జ్ కంటే అన్నిటికంటే అధికమైనటువంటిది.
1: Therefore this spiritual knowledge is much more than general knowledge.
0: Fundamental knowledge. Fundamental.
1: It is fundamental knowledge.
0: అన్ని దీని నుంచినే ప్రారంభమవుతుంటాయి.
1: ఇట్ బీయింగ్ ఫండమెంటల్ ఎవ్రీథింగ్ అరైజ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఆ ఫండమెంటల్ నాలెడ్జ్ని మొట్టమొదటి పెంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ దిస్ ఫండమెంటల్ నాలెడ్జ్ టు బిగిన్ విత్.
0: అందులోని ఆధ్యాత్మిక తత్వం కూడా అనంతమై ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ లైస్ ఇన్ గ్రెయిన్డ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇన్ఫినిట్.
0: కనుక ఈనాటి చదువులతో పాటు ఆ ప్రాచీనమైనటువంటి ఆధ్యాత్మిక విద్యలు కూడా అత్యవసరము.
1: Therefore today along with the secular knowledge we need spiritual education.
0: మన సత్య జీవితం మాత్రమే జరపటం గొప్పదే.
1: It's no doubt it's great to lead a
0: life. ఎంతకాలం సత్య జీవితాన్ని గడపగలవు?
1: How long can you carry on?
0: మృత జీవితాన్ని గడపాలి.
1: We should lead the life of truth ruta.
0: మన లైఫ్ ఎక్కడ పోతుంది? దేహం అనుకుంటున్నాం మనము.
1: You think you are the body.
0: చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఒక తల్లి 25 సంవత్సరములు తల్లి ఉంటుండాలి.
1: We have a mother age of 25.
0: 15 సంవత్సరములు ఒక కుమారుడు ఉన్నాడు.
1: She has a son aged 15.
0: కానీ ఆ 15 ఇయర్స్ ఏజ్ వాడు ఈ 25 30 వయసు వచ్చినటువంటి తల్లి మరణించగానే
1: this boy soon after he finds his mother dead at the age of 30.
0: అప్పుడు ఆ పిల్లవాడు బాధపడుతున్నాడు.
1: He feels so sad.
0: ఏమని బాధపడుతున్నాడు?
1: In what way?
0: Amma nannu vadalipothiva nanne akavaru dikku nannu evaru chusukuntaru nannu vadalipothiva ani yedustunnadu.
1: The son goes on crying, oh mother, you left me, who will take care of me?
0: Chakka vicharana chesthe
1: when he inquires clearly
0: tannu vadalipoyinatundi evadi,
1: who is the one that left him?
0: Inta kaalam deni nee talli talli ani bhavistunnavo aa deham nee kanti munde unde.
1: The one whom you consider mother is right in front of you.
0: కాబట్టి నువ్వు వదిలిపోతావని ఎందుకు అంటున్నావు?
1: దెన్ వై డు యు సే యు లెఫ్ట్ మీ?
0: నీ వెంటనే నీ కంటనే ఉంటుండాలి.
1: యు ఫైండ్ దిస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు.
0: కానీ ఆ దేహం కాదు తల్లి.
1: అండ్ దిస్
0: నన్ను వదిలిపోతావా అంటున్నాడు. ఆ దేహాన్ని వదిలింది ఏమిటి? ప్రాణం.
1: యు సే యువర్ మదర్ డైడ్ బట్ ద బాడీ ఇస్ దేర్, సో వాట్ ఇస్ దట్ లెఫ్ట్? ఇట్ ఇస్ లైఫ్.
0: కనుకనే ఈ దేహం కాదు నా తల్లి, ప్రాణమే నా తల్లి.
1: దేర్ఫోర్ మై మదర్ ఇస్ నాట్ దిస్ బాడీ, షీ ఇస్ ద వెరీ లైఫ్.
0: ప్రాణముకు ఏమాత్రము డెత్ లేదు.
1: The life as such is eternal, immortal.
0: దేహం అనేటువంటిది కేవలం తొడిగిన వస్త్రములు వంటివి.
1: The body is like a dress.
0: Death of the dress.
1: Yeah, and it's the dress of life.
0: ఈ డ్రెస్ అనేటువంటిది death of life.
1: We go on changing.
0: ఇవన్నీ మార్పులు చెందుతుంటాయి.
1: They change continuously.
0: అన్నిటికీ నీ లోపల ఆధారమైనటువంటిది ఒకటి ఉంటుంది.
1: But for all this there's one basic thing.
0: అది fundamental.
1: That is the fundamental.
0: ఈ ఫండమెంటల్ విద్యను మనం మొట్టమొదటి గర్పాలి.
1: We have to develop this fundamental knowledge.
0: దాన్ని మొట్టమొదటి మనం సాధిస్తే ఏ దేశమైనా పో, ఏ గ్రామమైనా పో, ఏ వేళనైనా పో, ఎక్కడికైనా వెళ్ళు, నీ వెంటనే ఉంటుంటుంది.
1: Having acquired this fundamental knowledge, you can go anywhere, town or village or any other country, you will be safe.
0: కానీ దేహాన్ని లక్షణంగా పెట్టుకుని దేహాధారంతోనే మనం ఉండకూడదు.
1: We should not concentrate limiting ourselves to the body.
0: మనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop the spirit of the self.
0: దీనిని ఎడ్యుకేర్ అన్నారు.
1: This awareness of the self.
0: ఎడ్యుకేషన్ తో పాటు
1: along with education.
0: ఎడ్యుకేర్ కూడా అత్యవసరం.
1: ఎడ్యుకేర్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఎడ్యుకేషన్ లేకపోతే ఎడ్యుకేషన్ మనకు అభ్యం కాదు.
1: Without this education you cannot comprehend ఎడ్యుకేర్.
0: కనుక
1: సో
0: మీరందరూ చదువులు ప్రారంభిస్తున్నారు.
1: You all commence your education activity.
0: Aneka deshamallo aneka rakamainaatvanti vidyanu abhyasisthunnaru.
1: Many study in different ways.
0: Kaani deenini kramakramena meeru abhivruddhi gaavinchukoni ee vidhamainaatvanti danto mee sandehalu mee baadhalu mee doubts vastunnayo avi tarvata mannu maatladukovachu.
1: As you investigate, explore, as to go how about, you may have some doubts in between.
0: Aidu pancha bhutamulu matram manaku telusukovali.
1: First we should know this.
0: Pancha tantralu matrame gurtinchali.
1: The five principles and five procedures.
0: Yepindi chadu ante emi?
1: What is education?
0: Ippudu manam chadive chadu emi chaduvu?
1: What sort of education we acquire?
0: ఈ చదువు యొక్క మూలాధార తత్వం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఈ చదువు యొక్క పంచాక్షరం యొక్క ఏమిటి?
1: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: నేటి ఉన్నటువంటి చదువు లోపల దీనివల్ల జరిగేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్?
0: ఐడెంటిటీని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ది ఆన్సర్స్ టు దీస్ ఫైవ్ క్వెశ్చన్స్.
0: ఇది పంచతంత్రముల యొక్క ప్రవేశము.
1: దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ గెటింగ్ ఇంటు ఫైవ్
0: యొక్క వివేకము.
1: This is the significance of the
0: పంచతంత్రముల యొక్క విచారము.
1: This inquiry of the five essentials.
0: చేసినప్పుడే అన్ని ఎడ్యుకేషన్లు మనకు సులభంగా అర్థమవుతాయి.
1: When you inquire and investigate, you will know the different procedures.
0: కనుక
1: సో
0: మొట్టమొదట మనం ఎడ్యుకేషన్ అంటే ఏమిటి?
1: First you should know what is education.
0: కేవలం గ్రంథ పరిచయం కాదు.
1: Not merely bookish knowledge.
0: లేకపోతే బ్లాక్ బోర్డ్ పైన రాసినటువంటి పదములు కాదు.
1: Not words written on the blackboard.
0: మనం అన్ని కూడా ఏదో చదువుతున్నట్టుగా చెప్తున్నాము.
1: We say it's all education.
0: ఎడ్యుకేషన్ అనేటువంటిది
1: నోరును
0: తెరిపించి మాటలు చెప్పటం కాదు.
1: It's not merely verbal or vocal
0: expression. The true
1: education will open the doors of your mind.
0: The doors of the mind
1: have got to be
0: opened.
1: That is true education.
0: The
1: doors of the mind are closed.
0: And you invite
1: them. How do they get in?
0: You want
1: pleasure.
0: You want
1: convenience.
0: You
1: want comfort.
0: And
1: open the door so that you can get
0: in. తలుపులు తెరిచిన తర్వాత ఎవరినైనా లోపల విడిచవచ్చు.
1: As the doors are kept open, anybody can be ushered in.
0: కనుకనే ఋతం అనేటువంటి చదువు మనకు రావాలనుకుంటే,
1: if you want to acquire this ఋతం,
0: హృదయముకు తలుపులు తెరచాలి.
1: You have to open the doors of the mind.
0: అప్పుడే మనలో ఆ ఋతం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
1: Then this ruta, the fundamental, will find a place.
0: సర్వత్రా సంచారం చేస్తుంది.
1: This ruta fundamental is present everywhere.
0: మీకు నాకు వారికి వీరికి అందరికి కూడా ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: It is uniform to me and to everyone.
0: కనుకనే మనం యూనిఫామ్ లో మనం బ్రతకాలి.
1: So we should lead this uniform life.
0: కేవలం యూనిఫామ్ డ్రెస్ మాత్రమే కాదు.
1: It's not merely dress uniform.
0: యూనిఫామ్ మైండ్ కావాలి.
1: You should have the mind that is uniform in all states.
0: Ah, mind andari yendu kudunu oka pavitramainatundiga untundali.
1: The mind should be exemplary everywhere.
0: Samskaramto samskarimpabadinatundiga undali.
1: And it should be appropriate to your life.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈనాడు విద్యా విధానం లోపల ఎంతనో మనం తెలుసుకోవాల్సింది ఉన్నాయి.
1: ఇన్ ది ఎడ్యుకేషన్ ఫీల్డ్ దేర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి నోన్.
0: కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమాత్రము తెలుసుకోవటం లేదు.
1: బట్ వి ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో దాట్.
0: అనవసరమైనటువంటి వాటి అంతా తెలుసుకుంటున్నాము.
1: అన్నెసరీ థింగ్స్ ఆర్ పిక్డ్ అప్.
0: ఎవరో ఒక బుక్ లో రాసినటువంటి విషయాన్ని నీవు దాన్ని స్వీకరిస్తున్నావు.
1: ఆల్ దట్ ఇస్ రిటన్ ఈస్ జస్ట్ అక్సెప్టెడ్.
0: అది కేవలము లౌకిక ఎడ్యుకేషన్.
1: అండ్ ఇట్స్ గివ్స్ యు స్కోప్ ఫర్ డౌట్.
0: ఆ ఎడ్యుకేషన్ కు ఎడ్యుకేర్ కూడా చేర్చాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి మిక్స్డ్ అప్ విత్ కేర్.
0: అప్పుడే నీకు ఆనందం కలుగుతుంది.
1: దెన్ యుల్ బి బ్లెస్ ఫర్.
0: ఈ ఎడ్యుకేర్ కు ఎడ్యుకేషన్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: ది డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేషన్ కొట్టి వాటర్.
1: ఎడ్యుకేషన్ ఇస్ మియర్లీ వాటర్.
0: ఎడ్యుకేర్ షుగర్.
1: ఎడ్యుకేర్ ఈ షుగర్.
0: ఆ షుగర్ దాంట్లో వేయి.
1: మిక్స్ ది షుగర్.
0: వేసిన తర్వాత ఒకతూరి త్రాగి చూడు.
1: డ్రింక్ వన్స్. కానీ అటెంప్ట్ టు నో దాట్.
0: అనవసరమైనటువంటి వాటి అంతా తెలుసుకుంటున్నాము.
1: అన్నెసరీ థింగ్స్ ఆర్ పిక్డ్ అప్.
0: ఎవరో బుక్ లో రాసినటువంటి విషయాన్ని నీవు దాన్ని స్వీకరిస్తున్నావు.
1: ఆల్ దట్ ఇస్ రిటన్ ఈస్ జస్ట్ అక్సెప్టెడ్.
0: అది కేవలము

0: Pick up the spoon.
1: దాన్ని వేసి బాగా లోపల త్రిప్పు.
0: Put it there and mix it up well.
1: అడుగునున్నటువంటి షుగర్ సర్వత్రా వ్యాపించిపోయి ఎక్కడ చూసినా తీయని ధనం వస్తుంది.
0: The sugar at the bottom would get mixed up with all the rest of the water in the container.
1: మన హృదయమే టంబ్లర్.
0: Our heart is the tumbler.
1: Divinity is sugar.
0: Divinity is sugar.
1: లౌకిక విద్యలంతా కూడాను కేవలం వాటర్.
0: Secular knowledge is water.
1: విజ్ఞానం అనేటువంటి స్పూన్ తీసుకో.
0: And pick up the spoon of wisdom.
1: విచారణ అనేటువంటిది కలుపు.
0: And stirring up, mixing is wisdom, inquiry.
1: విజ్ఞానం అనేటువంటి సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: And this wisdom is all pervasive.
1: కనుక కేవలము.
0: So.
1: స్పూన్ కూడా కావాలి మనకు.
0: యూ నీడ్ స్పూన్ ఆల్సో.
1: అది విజ్ఞానము.
0: అండ్ దట్ ఈస్ విజ్డమ్.
1: ఆ విజ్ఞానం నుంచి మనలో ఉన్నటువంటిది ప్రజ్ఞానంగా మారిపోతుంది.
0: అండ్ దట్ విజ్ఞాన విజ్డమ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ప్రజ్ఞానం
1: అనేటువంటి ఆచరణ పెట్టేటప్పుడు సుజ్ఞానంగా రూపొందుతుంది.
0: వెన్ వన్స్ మీ యూ మేక్ యూజ్ ఆఫ్ ది ప్రజ్ఞాన స్పిరిచువల్ నాలెడ్జ్ ఇట్ బికమ్స్ సుజ్ఞాన ద ప్రాపర్ నాలెడ్జ్.
1: జ్ఞాని జ్ఞాని అనుకుంటున్నారు.
0: యూ సే యూ ఆర్ వన్ ఆఫ్ విజ్డమ్.
1: కానీ జ్ఞాని అనుకునేటువంటి వాడు జ్ఞాని ఎప్పుడూ కాదు.
0: ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ జ్ఞాని వన్ ఆఫ్ విజ్డమ్ యూ ఆర్ నాట్.
1: జ్ఞాని దానికి రూపం లేదు.
0: And wisdom has no form.
1: జ్ఞానాన్ని ఎవరు చూపలేరు.
0: No one can demonstrate.
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: The experience of non-duality
1: అందరూ
0: is wisdom.
1: ఒకటే.
0: All are one.
1: All are one.
0: All are one.
1: Be alike to everyone.
0: Be alike to everyone.
1: ఈ సత్యాన్ని గుర్తుంచుకోవడమే అదే జ్ఞానం.
0: Experience in its truth is wisdom.
1: అన్నింటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
0: We should know the unity in diversity.
1: ఏమిటి?
0: What is it? This kerchief.
1: ఇది ఒక గుడ్డ.
0: This is a cloth.
1: ఇది గుడ్డ కాదు అంటాను నేను.
0: Not so.
1: మరి ఏమిటి?
0: Then what is it?
1: త్రాళ్ళు అంటాము.
0: And with threads.
1: Threads. ఇది త్రాళ్ళు కాదు అంటారు.
0: Not threads anyway.
1: కానీ ఇది ప్రత్తి అంటారు.
0: But you say it's cotton.
1: ఈ ప్రత్తి దారము వస్త్రము మూడు చేరి ఒకటే.
0: The cotton, the thread and the cloth are one and the same.
1: కానీ కాటన్ లేకపోతే థ్రెడ్ లేదు.
0: Without cotton you cannot have yarn.
1: థ్రెడ్ లేకపోతే కాటన్ కాదు.
0: Without yarn you cannot have cloth.
1: ఒక గుడ్డ కాదు.
0: And it cannot be a cloth.
1: కనుకనే మూడు చేరినటువంటిది ఇందులో ఏకత్వము.
0: The combination of three is unity.
1: కనుకనే మానవత్వములో త్రిగుణం త్రిదళాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం.
0: Therefore it is said, I offer unto God, surrender totally the three attributes, the three levels of consciousness. You have to surrender, offer to God.
1: Sukham kani, dukham kani.
0: Either pain or pleasure.
1: Dukham vachinappudu, ayyo bhagavantuna naaku enduku ee dukkanni ichchavu ani bhagavantunipi nindistamu.
0: You blame God when there is pain in life.
1: Kaadu kaadu.
0: No.
1: Daanlo kuda edo oka sukham pettadu.
0: There must have been some pleasure.
1: This is good for me. This is good for me.
0: You should have a spirit of acceptance that it is good for me.
1: Tarata sukham vachesindi.
0: Then you are happy later.
1: అయ్యో ఇది భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకుంటాము.
0: You think this God's gift.
1: కాదు కాదు, అది కూడా నీ యొక్క మంచి కోసమని.
0: That's also good for you.
1: Pain and pleasure both are your.
0: The pain and pleasure are both are good.
1: Good, good, good.
0: Both are good.
1: ఈ రచకంగా మీరు తీసుకున్నప్పుడే మన జీవితంలో ఎంతో విశాల భావం పెరుగుతుంది.
0: If you proceed along this line, you will be broad minded.
2: That was the Supreme Teacher Bhagawan Baba enlightening us on the true purpose of education in his discourse delivered on 20th November 2001 during the inauguration of the Sai Schools Conference.

0: What is the use of it? What is the value of all the study he made? Why 10 acres of land which is barren and dry and useless? It is enough if you have little wet land which is useful.
1: ఈనాటి విద్యార్థులు కేవలము భౌతికమైన ప్రాకృతమైనటువంటి విద్యల యందు శ్రద్ధాభక్తులను ప్రకటించుతున్నారు, కాని మానసిక సంబంధమైన, అంతర్భావ సంబంధమైన ఆత్మ పరిశుద్ధతను తగినటువంటి కృషి చేయటం లేదు.
0: The modern students are concentrating on the secular worldly knowledge with all their sincerity and devotion, but they are not thinking of the inner, the purity of the self.

0: లయవలయు విద్య వెనుకల జ్ఞానము వెలుగవలయు.
1: Just as you find dark, thick clouds across the sky, there is a lightning around it. Likewise, around this knowledge and education, the wisdom should shine.
0: ఈనాటి విద్యలయందు ఒకవైపున ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛల చేత, ప్రాంతీయ దురభిమానముల చేత, కులమతలముల యొక్క కలహముల చేత మానవత్వమునే కోల్పోయి కేవలం విద్యా వికాసమును కూడాను విస్మరించి కేవలం గ్రంథ పరిచయం మాత్రమే గావించుకుంటున్నారు విద్యార్థులు.
1: What's happening today in the name of the modern education, we are full of worldly desire. We are full of regionalism. The caste and creed differences are going high day by day. We have forgotten the very human quality. Excepting textual knowledge, we don't have anything else.
0: ఈనాటి విద్య కేవలము ధన నిమిత్తమై విద్యను అభ్యసించుతున్నారు కాని గుణ నిమిత్తమై విద్యను అభ్యసించటం లేదు.
1: Today we study to earn money and not to cultivate virtues.
0: విద్య చెడ్డది కాదు.
1: Nothing wrong with education.
0: ధనము కూడాను చెడ్డది కాదు.
1: Nothing wrong with wealth.
0: కాని మానవుని యొక్క గుణమే దీనికి మూల కారణము.
1: It is the human quality which is important here.
0: సత్య సంకల్పముల చేత మానవ హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ ధనము ఈ విద్య సద్వినియోగపడుతుంది.
1: When we fill our hearts with truthful thoughts, naturally the knowledge we acquire and the money earned will be useful.
0: దురాలోచనల చేత దుర్భావముల చేత హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ విద్యాధనములు రెండు కూడాను దుర్వినియోగం అవుతుంది.
1: On the other hand, the heart is filled with bad thoughts, bad emotions and feelings, all the education and money will be useless.
0: సద్వినియోగ దుర్వినియోగములకు మూల కారణము మానవుని యొక్క మనసే కాని విద్య కాని ధనము కాని కాదు.
1: Therefore, for the proper use or misuse, it is the mind that is responsible. Nothing wrong with education and wealth.
0: దీనికి చక్కని ఉపమానము,
1: a good example,
0: తెల్లటి నీరును ఎర్రటి బాటిల్లో పోసినప్పుడు ఆ నీరు ఎర్రగా కనిపిస్తాయి.
1: If you fill pure white water in a red bottle, it looks red.
0: అది ఏ పరిశుద్ధమైనటువంటి జలము నీలం గలరకు ఉండేటువంటి బాటిల్లో వేసినప్పుడు ఆ జలం కూడాను నీలంగా కనిపిస్తాయి.
1: Likewise, if you fill a water in blue bottle, the water looks blue.
0: అదే విధంగానే మానవుడు అభ్యసించినటువంటి విద్య కాని ఆర్జించినటువంటి ధనము కాని పరిశుద్ధమైనటువంటి బాటిల్లో వేసినప్పుడు ఇవి పరిశుద్ధంగానే కనిపిస్తాయి.
1: Likewise,
0: రజోగుణ సంబంధమైనటువంటి ఎర్రని బాటిల్లో పోసినప్పుడు ఇవి రజోగుణంగానే కనిపిస్తాయి.
1: Likewise, the education and wealth earned, if they are filled in a red bottle, they look red, emotional, rajasic.
0: కనుక ఇది మానవ యొక్క దేహము అనేటువంటి

0: బాటిల్లో పోసినప్పుడు ఈ దేహం అనేటువంటి యొక్క ఈ బాటిల్లో ఉండినటువంటి యొక్క హృదయ పరివర్తన ఏ విధంగా ఉంటుందో దాని యొక్క గుణమును పొందిపోతుంటాది ఈ విద్యాధనములు రెండు కూడాను.
1: Therefore, basing on the quality of the body, the bottle, you find the appropriate value to the
0: రజోగుణ సంబంధమైనటువంటి వ్యక్తి యందు ఈ ధనము విద్య చేరినప్పుడు ఈ ధన విద్య రెండు కూడాను రజోగుణ సంబంధమైనటువంటి ప్రవర్తనలో ఇవి అనుభవిస్తాయి.
1: The one with a rajasic mind or emotional aspect will make use of the wealth and education in that direction only.
0: సాత్వికమైనటువంటి యొక్క హృదయమునందు ప్రవేశించినప్పుడు ఇవి సాత్వికమైనటువంటివిగా ఉంటాయి ధన కనకాదులు.
1: When these two are present in a pious heart, they will continue to be pious.
0: కనుక మానవుని యొక్క గుణములే దీనికి మూలాధారములు కాని మంచి చెడ్డలు కాని ధన విద్యలు మంచి చెడ్డలు ఏమాత్రము కాదు.
1: Therefore, it is only the human quality behavior which is responsible for all this. Nothing wrong with education and money.
0: మానవుని యందు ఎన్ని శక్తులు ఉండినప్పటికీ గుణము అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక లక్షణం లేకపోయినప్పుడు ఈ యొక్క విద్య ధనములు రెండు కూడాను వ్యర్థములైపోతాయి.
1: Mankind may have so much of mighty power, bereft of character, the education and money, they lose their value.
0: శివాజీ విద్య తక్కువ గుణం ఎక్కువ.
1: శివాజీ హ్యాస్ లిటిల్ ఎడ్యుకేషన్ బట్ ఇన్ వర్చ్యూ ఈజ్ సో హై.
0: కానీ దేహ సంబంధమైనటువంటి యొక్క శౌర్య సాహసాలు కూడాను చాలా తక్కువ.
1: అండ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద కరేజ్ అండ్ ద వాలర్ ఈజ్ ఆల్సో లిటిల్.
0: నైతిక ధార్మికములనేటువంటి గుణములు అధికంగా ఉండేటువంటి.
1: బట్ హీస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూ.
0: కనుకనే శివాజీ ధర్మ మార్గములో ప్రవేశించి దేశంలో ధర్మాన్ని స్థాపించాలని విశ్వసించి సమాజమును పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశింపచేయాలని సంకల్పించి పరిస్థితులు ప్రారంభమైనప్పుడు యుద్ధమునందు కూడాను ప్రవేశించాడు.
1: శివాజీ హూ ఇస్ సో స్ట్రాంగ్ ఇన్ మొరాలిటీ డిటర్మిన్ టు ఎస్టాబ్లిష్ ధర్మ ఇన్ ది ఎంటైర్ కంట్రీ ఫాట్ ఫర్ ఇట్ అండ్ టు ఎస్టాబ్లిష్ సేక్రెడ్నెస్ ఇన్ సొసైటీ అండ్ వాజ్ రెడీ టు ఫైట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: ఆ గుణం యొక్క ప్రభావమే ఆ యొక్క యుద్ధము లోపల స్త్రీలు పరాజయమైపోయి లొంగిపోయినప్పుడు వారిని కన్నెత్తినా చూడక వారి బంధువులకు అప్పచెప్పి ఆ స్త్రీలను అనేక విధములుగా సంరక్షిస్తూ వచ్చాడు శివాజీ.
1: బికాస్ ఆఫ్ దిస్ నోబుల్ క్యారెక్టర్ ఆఫ్ వర్చ్యూస్ ఈ శివాజీ వాట్ హీ డిడ్ వాస్ ఆఫ్టర్ కాంకరింగ్ ది ఎంటైర్ కింగ్డమ్ హీ ఇన్వేడెడ్
0: శంభుకు శౌర్య సాహసాలు అధికంగా ఉంటున్నాయి గుణము తక్కువగా ఉండేది. శివాజీ కుమారుడైనటువంటి శంభు
1: వేరేస్ ది సన్ ఆఫ్ శివాజీ శంభు హ్యాస్ గాట్ లెస్ ఆఫ్ క్యారెక్టర్ మోర్ ఆఫ్ కరేజ్.
0: కనుకనే శివాజీ వలె శివాజీ కుమారుడు కీర్తి ప్రతిష్టలను నిలుపుకోలేకపోయాడు.
1: దేర్ఫోర్ ద సన్ ఆఫ్ శివాజీ కుడ్ నాట్ మెయింటైన్ ద డిగ్నిటీ ప్రెస్టీజ్ నేమ్ ఆఫ్ శివాజీ.
0: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను మన భారతదేశమునందు శీల సంపత్తికి ప్రధానమైనటువంటి విలువను అందిస్తూ వచ్చింది.
1: ఫర్ దట్ రీజన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ హైయెస్ట్ వాల్యూ ఇస్ అటాచ్డ్ టు క్యారెక్టర్.
0: విదురుడు కూడాను ఈ గుణము వల్లనే తన యొక్క పేరును రాణింపచేసుకున్నాడు.
1: విదుర ఈజ్ ఆల్సో రిప్యూటెడ్ బికాస్ ఆఫ్ దీస్ నోబుల్ వర్డ్స్.
0: అన్యాయ అక్రమ అనాచారములు ఏమాత్రం కూడాను తాను అంగీకరించేటువంటి వాడు కాదు.
1: విదుర నెవర్ acknowledged, never endorsed any act of injustice.
0: Dhritarashtraku enni vidhamulainatvanti bodhalo chestu vachadu.
1: He taught Dhritarashtra in varied ways.
0: Itti durmargulainatvanti kumarulu unde danikante pota manchidani kudanu katta garapatiki Dhritarashtraniki velladi chesadu.
1: He openly expressed to Dhritarashtra, better the sons die instead of leading a wicked life.
0: Kul puttare kauravendruna kane kul variche negati madesenu పుత్రులు లేని ఆ సుఖునకు పెంపొందని దుర్గతు.
1: ధృతరాష్ట్ర
0: 100 బిడ్డలు ఉండినటువంటి ధృతరాష్ట్రునికి ఏ సుఖము అనుభవించాడు?
1: ధృతరాష్ట్ర 100 వాట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ హీ హ్యాడ్.
0: ఏ పుత్రులు లేనటువంటి ఒక సద్గుణవంతుడైనటువంటి ఒక సుఖుడు ఏ దుర్గతిని పొందాడు?
1: వాట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ శుక దో హీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ సన్స్.
0: కనుక కులమును వెలిగించేటువంటి ఒక్క పుత్రుడైనను చాలు.
1: Therefore, to make the entire family reputed, one son is enough.
0: Yenduku kudamulu నిర్మూలము గావించేటువంటి పుత్రుడు ఎంతమంది ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వై వాట్ ఫార్ మెనీ సన్స్ దట్ వుడ్ పుట్ ది ఫ్యామిలీ
0: టు రూయిన్. అనికుడు ధృతరాష్ట్రునకు అనేక విధములుగా బోధన చేశాడు.
1: లైక్ దిస్ హీ టాట్ ధృతరాష్ట్ర.
0: కడపటికి నిండు సభలో ద్రౌపదిని పరాభవం సల్పినటువంటి సమయం లోపల మహాజ్ఞాని అయినటువంటి యొక్క భీష్మాచార్య ఉన్నాడు, ద్రోణాచార్య ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, ఉపాచార్యులు అందరూ ఆచార్యులే ఉంటున్నారు.
1: ఇన్ ది ఓపెన్ కోర్ట్ వెన్ ద్రౌపది వాజ్ హ్యూమిలియేటెడ్ యు ఫైండ్ నంబర్ ఆఫ్ పీపుల్ ధృతరాష్ట్ర, భీష్మ, ద్రోణ, ఆల్ ఆచార్యస్, ప్రొఫెసర్స్.
0: కానీ ఆమె ఒక్కటే ఒక ప్రశ్న అడిగింది.
1: హీ ఆస్క్డ్ ఓన్లీ వన్ క్వశ్చన్.
0: పితామహులారా,
1: నోబుల్ సోల్,
0: పెద్దలారా,
1: ఎల్డర్,
0: గౌరవనీయులైనటువంటి ఒక ఋషులారా,
1: ఎస్టీమ్డ్ సేజ్,
0: ధర్మజుడు నన్నోడి తానోడనా, తానోడి నన్నోడనా అని ఒక ప్రశ్న వేసింది.
1: జస్ట్ పుట్ వన్ క్వశ్చన్, హాస్ ధర్మజ లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ మీ లేటర్, ఆర్ హాస్ హి లాస్ట్ మీ ఫస్ట్ అండ్ లాస్ట్ హింసెల్ఫ్ లేటర్?
0: తానోడి నన్నోడాడు, తాను ఓడిన తర్వాత నన్ను ఒడ్డేటువంటి అధికారం తనకు లేదు.
1: When he lost himself first, he has no authority to lose me, pledge me
0: later. Antiye kaka, nenu panchalini.
1: Further, I am panchali.
0: Aidu mandi bhartalu naaku.
1: I have 5 husbands.
0: Andulo naluguri bhartalu viruddhanga undi, oka bhartha maatrame oddinappudu idi nyayam avutunda?
1: When 4
0: aidu mandi kudunu angikarinchali kada?
1: All the 5 should accept.
0: Idi nyayam enti margama ani prashninchindi.
1: She asked, is it justifiable?
0: Okkadaina నోరెత్తి పలకలేదు.
1: నాట్ ఈవెన్ వన్ డేర్ టు ఓపెన్ మౌత్.
0: పురస్కరించుకుని విదురుడు, చీ, ఈ అస్తినాపురంలో ఉండేదానికంటే అరణ్యంలో జీవితం గడుపుకోవటం మంచిదని ఆనాడు అస్తినాపురం త్యజించాడు.
1: విదుర దట్ దే డిసైడెడ్ టు లీవ్ హస్తినాపుర అండ్ హాస్ గాన్ టు ద ఫారెస్ట్.
0: అట్టి పవిత్రమైనటువంటి గుణశీలుడైనటువంటి ఒక వ్యక్తులు ప్రాచీన కాలం నుండి భారతదేశం లోపల మాణిక్యాల వలె మెరుస్తూ వచ్చారు.
1: సచ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్, నోబుల్ వర్చ్యూస్ shined like precious diamonds in Bharat.
0: Kani samaj sevakai varu jeevitamanta ankitam gaavistu vacharu.
1: They dedicated their lives rendering service to society.
0: Edaina avasaram vachinappudu guruvagnayannu tejinchi bhagavantuniki arpitam gaavistu vacharu.
1: In times of need they would rather disobey the command of the preceptor and follow the word of God.
0: Lokamulo talli, tandri, గురువు, దైవము, ఈ నలుగురు కూడాను పూజనీయుడు.
1: దర్ ఆర్ 4 హూ షుడ్ బి వర్షిప్డ్, ద మదర్, ఫాదర్, ప్రిసెప్టర్ అండ్ గాడ్.
0: కానీ దైవాజ్ఞకు విరుద్ధంగా వీరు ప్రవర్తించినప్పుడు తల్లినైనా సరే త్యజించినారు, తండ్రినైనా కూడాను త్యజించినారు, గురువునైనా కూడాను వాక్యం ఉల్లంఘించారు, దైవానికి అర్పితమైపోయారు.
1: ఇఫ్ ద మ్యాటర్ ఇన్ పర్టైనింగ్ టు గాడ్, ద రెడీ టు సాక్రిఫైస్ మదర్, father and the teacher.
0: శ్రీరాముని అరణ్యానికి పంపించినటువంటి ఒక తల్లి కైక, పవిత్రమైనటువంటి యొక్క, నిర్మలమైనటువంటి యొక్క, నిస్వార్థమైనటువంటి యొక్క ఆదర్శ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడిని అరణ్యానికి పంపటమా?
1: Is it proper for Kaika the mother to ask Ramachandra to go to the forest and Rama is self?
0: Ramo vigrahavan dharmaha, sakshat dharma swarupudu Ramudu.
1: Rama is very personification of
0: dharma. Atti dharmamurtini ఏ విధమైనటువంటి కరుణాభావం లేకుండా, దయాదాక్షిణ్యం లేకుండా నిష్కారణంగా అడవులకు పంపటము ఎంతటి క్రూరత్వము?
1: ఇస్ ఇట్ నాట్ వికెడ్, ఇస్ నాట్ క్రూయల్ యాక్ట్ టు డ్రైవ్ రామచంద్ర టు ద ఫారెస్ట్ వితౌట్ ఎనీ కంప్లైంట్స్? రాముడు
0: దోషం ఏమిటి?
1: వాట్ ఇస్ ద మిస్టేక్ ఇన్ హిమ్?
0: కానీ అట్టి దోషరహితుడైనటువంటి రామచంద్రుని అరణ్యానికి పంపించినటువంటి ఈ తల్లి ముఖమే చూడకూడదు అని తాను ఉల్లంఘించి తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమయ్యాడు భరతుడు.
1: As mother was responsible for the present situation, Bharata never wanted to see her face even.
0: Prakrutamainatvanti deeni kosam kaadu.
1: It's not for the world.
0: Swartha saprayojanaala kosam kaadu.
1: It's not for selfishness, self-interest.
0: Kaani daivam kosamu ee vidhamaina tyagam chesadu.
1: It's for God he sacrificed.
0: Ramudu sakshat narayanamurti.
1: Rama is God himself.
0: Dharmamurti.
1: Embodiment of dharma.
0: Kanukane taanu pitruagna paripalana nimittamai aranyaniki vellaadu.
1: In order to obey the command of the father, he has gone to the forest.
0: Appudu talli aagyanu kudanu meeraadu Bharatudu.
1: Bharata disobeyed even mother.
0: Inka Prahaladudu.
1: Prahalada.
0: Enni vidhamulo bodhinchinappatikini, harinamamunu vidumani bodhinchinappatikini, deninaina vidustanu kaani harinamanni nenu viduvanu annadu.
1: Prahalada was taught like this, don't chant God's name, but he did not give up it.
0: Na pranamunaina nu vidustanu kaani harinamanni nenu maruvanu annadu.
1: I am rather ready to die, but I will not stop chanting God's name.
0: తల్లి వచ్చింది.
1: అదకే
0: ఈ బాధలు సహించుకోలేక కుమారుని చేతులు పట్టుకుంది.

0: As mother could not bear the suffering the son has been passing through, mother came and caught both the hands of the son
1: Kani,
0: and said, why do you say repeat God's name?
1: I would... ఎన్ని అవస్థలకైనా ఎన్ని కష్టములకైనా ఎన్ని దుఃఖములకైనా ఎన్ని ప్రమాదములకైనా కూడాను తాను ఎదుర్కొని హరినామాన్ని స్మరిస్తూ వచ్చాడు.
0: హీ వాస్ ప్రిపేర్డ్ టు లీవ్ ద ఫాదర్ అండ్ మదర్ అండ్ హీ నెవర్ డ్రాప్డ్ చాంటింగ్ గాడ్స్ నేమ్.
1: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడాను తండ్రి ఆజ్ఞను ఏమాత్రం కూడాను తాను నడుచుకోలేదు.
0: He never conducted himself as per
1: Tandri
0: Adyanu
1: Miri Daivam Kosam Chintinchu Vachadu.
0: He disobeyed father and started thinking
1: Karanam
0: of God. What's the reason?
1: Haripriyudu Prahaladudu. Haritveshi Hiranyakaspudu.
0: Prahalada has intense love for God.
1: Priyudu Dveshi. Ee rendintiki ni madhyalo galinatundi oka sambandha bandhavyamle ee visarjanaku moola karanamlu.
0: This is the relationship between these two factors, Prahalada and Hiranyakaspudu.
1: Kanuka tandri aina sariye త్యజించాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద వాస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు గివ్ అప్ ద ఫాదర్.
1: ఇంకా గురువు,
0: దెన్ ప్రిసెప్టర్,
1: శుక్రాచార్యుడు.
0: శుక్రాచార్యుడు
1: మెత్తగా బలిచక్రవర్తి దగ్గర చేరాడు.
0: హీ కేమ్ టు బలిచక్రవర్తి ఎంపర బలి.
1: మహాప్రభు, వచ్చిన వాడు సామాన్యుడు కాదు.
0: ఓ కింగ్, ఈజ్ నాట్ ఆర్డినరీ వన్ హూ కేమ్ హియర్.
1: కేవలం 3 అడుగులు ఎత్తు మాత్రమే ఉంటున్నాడు.
0: హీ సో షార్ట్.
1: ముల్లోకములు కూడాను దీన్ని వశం చేసుకుంటాడు.
0: బట్ హీ విల్ ఆక్యుపై ఆల్ ద 3 వరల్డ్స్.
1: కనుక ఇతన్ని ఏ మాత్రం కూడాను నీవు ఒక సామాన్యమైన బ్రాహ్మణు వలె నీవు విశ్వసించవకు.
0: నెవర్ కన్సిడర్ హిమ్ యాజ్ అన్ ఆర్డినరీ బ్రాహ్మణ్.
1: ఇతను మహా విష్ణు స్వరూపుడు.
0: హీ ఇస్ విష్ణు హిమ్సెల్ఫ్.
1: అతను నీ దగ్గరికి వచ్చి చేయి జాపుతున్నాడు.
0: నౌ హీ స్ట్రెచింగ్ హిస్ హ్యాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: అంత మాత్రం చేత నీవు మురిచిపోయి నీ యొక్క దీన్ని మర్చిపోయి నీ యొక్క పదవిని విస్మరించి కేవలం నీవు లొంగిపోవద్దు.
0: నెవర్ ఫర్గెట్ యువర్ పొజిషన్, నెవర్ ఫర్గెట్ దిస్ ఫ్యాక్ట్, డోంట్ బి ఎక్స్టోల్డ్ ఫర్ దిస్ రీజన్, బి కేర్ఫుల్.
1: ఎంతటి మహావాక్యమును విన్నాను నేను.
0: బట్ మైటీ వర్డ్స్.
1: శ్రీమన్ నారాయణుడే వచ్చి నాయనా నాకు ఇవ్వమని చెప్పిన చేయడు అడుగుతుండగా ఇంతకంటే నా భాగ్యం మరేమి.
0: వెన్ గాడ్ హింసెల్ఫ్ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ ఆస్క్డ్ ఫర్ దిస్, వాట్ మోర్ ఈజ్ లెఫ్ట్ ఫర్ మీ, హౌ లక్కీ ఐ యామ్.
1: అడుగుతున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ ఆస్కింగ్.
1: ఎవరిని అడుగుతాడు? బ్రహ్మాండమంతా తన చేతిలో ఉండినటువంటి వానికి అడిగేటువంటి యొక్క దీనికి వచ్చిందంటే నేనంత అదృష్టవంతున్నది.
0: గాడ్ హూ ఇస్ ద లార్డ్ ఆఫ్ దిస్ యూనివర్స్, వెన్ హస్ కమ్ డౌన్ టు ద పొజిషన్ టు ఆస్క్ మీ, వెల్ ఐఎమ్ వెరీ లక్కీ.
1: బ్రహ్మాండమంతట ప్రభరు చుండెడి తనకు ఆలయం అలవియగునా.
0: When God is spread all over the universe, can you confine him to a temple?
1: Sarva jalamulayandu sancharinchadi tanaku snanam bhujeyimpa sadhyamaguna.
0: When God is present in all the waters, the oceans, rivers all around, can you give him a bath?
1: Brahmandamantayu brahmandamantayu bojjalonunnatti bachya bojjamu tanaku.
0: When the whole universe is present in his stomach, do you want to feed him with all the food?
1: ఇలాంటి భగవంతుడే వచ్చి నా దగ్గర నాకు ఇవ్వమని చేయి చాపుతుంటే నేను ఇచ్చేటువంటి చేయి నా పైన ఉంటుండాలి, అడిగేటువంటి చేయి క్రింద ఉంటుండాలి, ఇంతకంటే మహాభాగ్యమా.
0: When such God is here right now, whose hand is below and my hand is upper, how lucky.
1: ఇదే నా అదృష్టము.
0: This is my fortune.
1: ఏమైనా నేను ఇస్తానన్నా.
0: I'll give anything.
1: నా ప్రాణాన్ని అయినా అర్పితం చేస్తానన్నా.
0: ఐ గివ్ మై లైఫ్ ఈవెన్
1: చెప్పి గురువాజ్ఞను కూడా ధిక్కరించి తాను భగవంతునికి అడిగినటువంటి దాన్ని అర్పితం చేశాడు.
0: హీ డిసోబేయ్డ్ ది కమాండ్ ఆఫ్ ద టీచర్ అండ్ వాస్ రెడీ టు సాక్రిఫైస్ వాట్ ఎవర్ ఆస్క్డ్ ఫర్.
1: ఈ ముగ్గురు దేనికోసం చేశారు?
0: వై డిడ్ దే డూ లైక్?
1: ముగ్గురు స్వార్థ సప్రయోజనాల కోసం కాదు.
0: ఆల్ ది 3 నాట్ ఫర్
1: దైవం కోసమే చేశారు.
0: దే సాక్రిఫైస్ ఫర్ గాడ్.
1: తల్లి ఆజ్ఞని మీరటం భరతుడు, దైవం కోసమే రామచంద్రుడి కోసమే.
0: భరత డిసోబేడ్ మదర్ ఓన్లీ ఫర్ రామా గాడ్.
1: తండ్రి ఆజ్ఞను మీరటం ప్రహ్లాదుడు, దైవం కోసమే, తన కోసం కాదు.
0: ప్రహ్లాద డిసోబేడ్
1: దైవం కావాలి, దైవం కావాలి.
0: హి వాంటెడ్ గాడ్, గాడ్ అలోన్.
1: ఈ యొక్క బలిచక్రవర్తి కూడాను దైవం కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: ఎంపరర్ బలి ఆల్సో డెడికేటెడ్ హిస్ లైఫ్.
1: ఎవరైనా దానం చేస్తే భూదానం చేయవచ్చు, గోదానం చేయవచ్చు, వస్త్రదానం చేయవచ్చు, సువర్ణదానం చేయవచ్చు, అన్నదానం చేయవచ్చు, విద్యాదానం చేయవచ్చు, అనేక దానములు చేయవచ్చు.
0: వన్ మే టేక్ టు యాక్ట్స్ ఆఫ్ చారిటీ బై ఆఫరింగ్ ద ల్యాండ్, ద కౌ, ద క్లోత్స్, ద గోల్డ్, సో ఆన్ సో ఫోర్త్.
1: కానీ బలిచక్రవర్తి తనను తానే దానం చేస్తున్నాడు.
0: బట్ ఎంపరర్ బలి ఆఫర్డ్ హింసెల్ఫ్.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను ఈ భారతదేశమునందు ఇలాంటి త్యాగమూర్తులు, ఇలాంటి ధర్మమూర్తులు ఈ భారతదేశంలో ఎన్నో విధములుగా కూడా ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: Since ancient times, they are present here in the sacred land of Bharat, the men of sacrifice and dharma.
1: దానమునకు త్యాగమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
0: There is wide gulf of difference between charity and sacrifice.
1: కాని ఈనాటి ప్రజలు దానమును త్యాగమును రెండింటిని సమంగా భావిస్తున్నారు.
0: But modern people consider charity and sacrifice synonymous. It's a mistake.
1: ఏదో తనకున్నటువంటి దానిలో పరునికి ఏదో కొంత దానం చేయవచ్చును.
0: Of what you have, you can offer something in charity to others.
1: ఏ విధమైనటువంటి దానితో కూడాను తనకున్న దానినే దానం చేయవచ్చును.
0: You can give what you have.
1: తాను కొంతవరకు పెట్టుకుని స్వార్థంగా పరులకు కూడాను కొంత అందించవచ్చు.
0: యూ కెన్ కీప్ సంథింగ్ టు యువర్ సెల్ఫ్.
1: ఇందులో స్వార్థము స్వప్రయోజనము కొంత ఉంటుండాలి.
0: దేర్ ఈస్ సెల్ఫిష్నెస్ హియర్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
1: కానీ త్యాగం అనేటువంటిది అది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ సో విత్ రిగార్డ్
1: టు తనకు ఏది ఇష్టమో ఏది ప్రీతికరమో దానిని కూడాను ఇతరులకు అందించడము ఇదే త్యాగం.
0: సాక్రిఫైస్ మీన్స్ ఆఫరింగ్ దట్ యు లైక్ మోస్ట్ విచ్ ఇస్ సో ఎండియరింగ్ టు యు.
1: మానవుడు దేన్ని ఎక్కువ అభిలషిస్తాడు?
0: What is that you like more?
1: తన ప్రాణమునే అభిలషిస్తాడు.
0: Everyone loves
1: తన ప్రాణం కంటే ఎక్కువ అధికమైనటువంటిది మరొకటి లేదు.
0: Nothing more than one's life.
1: కానీ త్యాగం అంటే ప్రాణాన్నైనా కూడా నువ్వు ఇచ్చటమే త్యాగము.
0: సాక్రిఫైస్ మీన్స్ ప్రిపేర్డ్నెస్ టు ఆఫర్ ఈవెన్ లైఫ్.
1: తనకు ఇష్టమైనటువంటి దానిని కూడా నువ్వు ఇతరులకు అందించడమే త్యాగము.
0: గివింగ్ దట్ వాట్ యు లైక్ మోస్ట్
1: తనకు ప్రీతికరమైనటువంటి వస్తువును పరులకు అందించడమే త్యాగము.
0: గివింగ్ దట్ వాట్ యు వాట్ ఇస్ ఎండీరింగ్ టు యు ఈ సాక్రిఫైస్.
1: కనుకనే త్యాగమునకు దానమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
0: సో దేర్ ఇస్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ చారిటీ అండ్ సాక్రిఫైస్.
1: త్యాగం చేశానయ్యా పలాని భూములంతా ఇతరులకు అందించానంటారు, కానీ అది త్యాగం కాదు. పేరు ప్రతిష్టల కోసం అందించవచ్చు.
0: పీపుల్ సే హవ్ సాక్రిఫైస్ ఐ డిస్ట్రిబ్యూట్ ల్యాండ్. నో నో, ఇట్స్ ఆల్ ఫర్ నేమ్.
1: కనుకని ప్రాచీన భారతీయ సంస్కృతి న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: దేర్ఫోర్ సాక్రిఫైస్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
1: ఎట్టి మార్పులు లేనటువంటిది.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: దానికంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దాట్.
1: కనుకని శున్మంతుడి శ్రే అమృతస్య పుత్ర. నీవు అమృత పుత్రుడయ్యా.
0: యువర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: ఈ దేహం అనేటువంటి అమృతమైనటువంటిది.
0: బాడీ
1: ఇది క్షీణించేటువంటిది.
0: బాడీ ఇస్ బౌండ్ టు డికే.
1: కేవలం రాలిపోయేటువంటిది, కూలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
0: ఇట్స్ బౌండ్ టు ఫేడ్ అవే. ఇట్స్ షుడ్ బి బర్న్.
1: ఆత్మ కాలేది కాదు, కూలేది కాదు.
0: బట్ ది స్పిరిట్
1: మారేది కాదు.
0: ఇట్ ఇస్ చేంజ్లెస్.
1: ఊరేది కాదు.
0: ఇట్ డోంట్ ఫాల్.
1: ఎప్పటికీ ఒక్కటే.
0: ఇట్ రిమైన్స్ సేమ్.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వమే ఈ యొక్క అమృత స్వరూపము.
0: దేర్ఫోర్ దిస్ ఇమ్మోర్టల్ ఆస్పెక్ట్ ఇస్ ద వన్ ఆఫ్ ది స్పిరిట్.
1: కనుకనే త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: సో సాక్రిఫైస్ ఇస్ ఇమ్మోర్టల్.
1: అలాంటి త్యాగమూర్తులు భారతదేశంలో ప్రాచీన కాలం నుండి కూడాను నేటి వరకు కూడాను ఉంటున్నారు.
0: రైట్ ఫ్రమ్ ది ఎన్షియంట్ టైమ్స్ డౌన్ టు దిస్ డే దేర్ ఆర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: భారతదేశం నుండే అవతారములు అవతరిస్తూ అనేక విధమైనటువంటి మహనీయులంతా కూడా ఇందులో అవతరిస్తూ అనేక విధమైనటువంటి ప్రబోధ ప్రచారం జరుపుతూ వచ్చారు.
0: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ ఇన్ భారత్ అండ్ ఇట్స్ ద ప్లేస్ ఆఫ్ బర్త్ ఫర్ మెనీ
1: చక్రవర్తి. శిబి చక్రవర్తి
0: నాట్ ఓన్లీ బలి ఇస్ శిబి ఎంపరర్.
1: శిబి చక్రవర్తి దదీతి ఈ ముగ్గురు కూడా ఎంత త్యాగం చేస్తూ వచ్చారు.
0: శిబి అండ్ దదీతి దర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: శిబి చక్రవర్తి ఒక డేగను ఒక గరుడు తరుముకొని వచ్చింది.
0: An eagle was driven.
1: Kani ayokka pachi Sibi Chakravarti ollo padindi.
0: It fell on the lap of the emperor Sibi.
1: Rajananu rakshinchu rakshinchu rakshinchu ani vedukundi.
0: He started praying, protect me.
1: Kani Sibi Chakravarti tana tyagaanni parichinche nimittamai Indrudu chesinatundi natakam idantanu.
0: It's all the drama of Indra. Oh, it's all the drama to test Sibi.
1: ఆ పచ్చి వచ్చి ఒళ్ళో పడింది.
0: ది బర్డ్ ఫెల్ ఆన్ ది ల్యాప్ ఆఫ్ ఎంపరర్ సిబి.
1: రాజా రక్షించు రక్షించు అన్నాడు.
0: హి సెడ్ ఓ కింగ్ ప్రొటెక్ట్ మీ ప్రొటెక్ట్ మీ.
1: రక్షిస్తానని అభయం ఇచ్చాడు.
0: హి ప్రామిస్డ్ దట్ హి వుడ్ ప్రొటెక్ట్.
1: వచ్చింది ఆ గరుడ.
0: దట్ గరుడ కేమ్.
1: రాజా
0: కింగ్
1: నేను తరుముకొని వచ్చిన పక్షిని నీవు ఏ విధంగా దాచుకోవడానికి వీలవుతుంది?
0: ఇట్స్ ఐ హూ ఇస్ ఆఫ్టర్ దిస్ బర్డ్, హౌ కెన్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్?
1: నేను తరుముకొని రావటం వల్ల కదా ఈ పక్షి నీ దగ్గరకు వచ్చి చేరింది.
0: బికాజ్ ఐఎమ్ ఆఫ్టర్ దిస్ బర్డ్ దిస్ కేమ్ టు యు.
1: కాబట్టి ఈ పక్షి నాది.
0: సో ఇట్ బిలాంగ్స్ టు మీ.
1: నీవు రాజువు.
0: యు ఆర్ ద కింగ్.
1: ధర్మాన్ని నీవు అనుసరించు.
0: యు ఫాలో ధర్మ.
1: నీవు రాజువు, రాజరికాన్ని నీవు పాలించు.
0: యు అబ్జర్వ్ ఆల్ ది కోడ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎ కింగ్.
1: నాకు తెలుసును కానీ నన్ను శరణు వచ్చినటువంటి పక్షిని రక్షించడం నా యొక్క కర్తవ్యం అన్నాడు.
0: ఐ నో ధర్మ, బట్ ఇట్స్ మై డ్యూటీ టు ప్రొటెక్ట్ దిస్ బర్డ్.
1: అది ఎవరి ఆహారమో, ఎవరి తిండియో, ఎవరి పచ్చో నాకు అక్కర్లేదు.
0: I am not bothered what type of bird it is.
1: నన్ను శరణుచ్చటం చేత నేను దాన్ని రక్షించే తీరాలి అన్నాడు.
0: As it has surrendered to me, I am bound to protect it.
1: ఇదే మాటని లక్ష్మణుడు కూడాను ఒకానొక సమయంలో రాములతో చెప్పాడు.
0: The same thing is stated by Lakshmana to Rama at one time.
1: రాములకు నారవస్త్రములు కట్టి
0: with
1: 14 సంవత్సరముల అరణ్యవాసంలో ఉండటం తనకు మాత్రమే ఇది సంభవించినటువంటిది.
0: Rama should wear this Naravastra and spend 14 years confined there in the forest.
1: Kaani Lakshmana ki yemaatram sambandham ledu.
0: There's no relationship with anything either.
1: Kaani Ramula pai unnatvanti gaurava maryada bhakti prapattula chetane taanu kudunu narachinalu katti naravastramulu dharinchi tanato venta veddadu.
0: Because of intense love for Ramachandra, Lakshmana also had the same form of attire dress that Rama had.
1: Ramulu oddani enta nivarinchinappudiki paadamulu pattadu.
0: Though Rama said no, but yes.

0: రామా, నేను అన్ని విధాల నీకే అర్పితం చేశాను. శేషభూతం రక్షమాం శరణాగతి. నేను పూర్వము నేను ఒక ఆదిశేషుడిగా ఉండేటువంటి వాడిని.
1: Rama, earlier I was Adishesha.
0: నా పైన నీవు పరుండేటువంటి వాడవు.
1: యు రిక్లైన్డ్ ఓవర్
0: శేషశయనుడు నీవు.
1: యు ఆర్ శేషశయన్, ఐ రిక్లైనింగ్ ఆన్
0: నేను ఆదిశేషుడను.
1: ఐఎమ్ ఆదిశేష.
0: అప్పుడు కూడా నీకు లొంగి కృంగి ఉండినటువంటి వాడని నేను.
1: అట్ దట్ టైమ్ ఆల్సో ఐ సబ్మిటెడ్ మై సెల్ఫ్ టు యు.
0: నేను ఆదిశేషుడని.
1: టుడే ఆల్సో ఐఎమ్ ఆదిశేష.
0: లక్ష్మణ పేరుతో ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ ద నేమ్ ఆఫ్.
0: ఇప్పుడు కూడా నేను నీకు దాసుడని.
1: ఈవెన్ నౌ ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: నీవు నా పైననే సర్వ విధమైనటువంటి భారం వేయాలి.
1: యు హావ్ గాట్ ఎవరీ అథారిటీ.
0: నేను భరించగలను, సహించగలను.
1: I can bear, I can carry the burden.
0: నా సర్వస్వము నీవే అని శరణాగతుడయ్యాడు.
1: You are my life. So saying, he surrendered himself to Rama.
0: ఈ డేగ కూడాను శిపి చక్రవర్తి దగ్గర శరణాగతి పొందింది.
1: This bird also sought surrender.
0: రక్షిస్తానని అభయమిచ్చాడు.
1: And he gave promise that he would protect this bird.
0: కానీ ఆ డేగ ఇంద్రుడైనటువంటి డేగ వచ్చి అడిగినప్పుడు శిపుడు చెప్పేస్తున్నాడు శిపి చక్రవర్తి.
1: Sibi started saying,
0: ఓ పక్షి,
1: ఓ బర్డ్,
0: దీనికి నేను అభయం ఇచ్చాను.
1: I gave you the promise.
0: నా అభయాన్ని నేను తప్పడానికి వీలు కాదు.
1: I'll never go back the promise.
0: ఇదిగో ఈ పక్షి యొక్క బరువు ఎంత కావాలో నా శరీరంలో నా కండలను కోసి నీకు ఇస్తాను, తీసుకుని పోమన్న.
1: I'll give you the flesh from my body that would equal the weight of this bird.
0: ఇది కేవలం పరీక్ష నిమిత్తమే జరిగినటువంటి ఒక ప్రవర్తనే.
1: This is a merely to test.
0: త్రాసు తెచ్చాడు.
1: They brought the bell and
0: పక్షిని ఒకవైపున పెట్టాడు.
1: The bird kept on one
0: శరీరంలోని కండలంతా అవయవాలను అంతా కోసి కోసి వేస్తూ వచ్చాడు.
1: All the flesh was cut into pieces, kept on another pan.
0: పచ్చి బరువు కలగలేదు.
1: But it could not go
0: away. ఎంత వేసినా పచ్చి ఏమాత్రం పైకి లేదు.
1: In spite of all that, it could not equal.
0: అన్ని అంగములు కూడా చేతులు కాళ్ళు అన్ని కట్ చేసినట్టు వేస్తూ వచ్చాడు.
1: All the bodies, all the parts of his body were amputated.
0: కండరములు అన్ని కండరములు కోసి వేశాడు.
1: He was cutting all the muscles.
0: ఒక పచ్చిని రక్షించే నిమిత్తమై తన దేహమును కూడా ఇంత త్యాగం చేస్తూ వచ్చాడు శిబి చక్రవర్తి.
1: Emperor Sibi sacrificed his body to protect a bird.
0: Kadapatiki tana sirasunu khandinchadaniki poonukunnappudu Indrudu lechadu.
1: Ultimately, when he was ready to cut off his head, Indra manifested there.
0: Sibi, ninnu parikshinche nimittamai nenu chesinatundi ee natakam anta.
1: This is only a drama to test you.
0: Idi garuda kaadu.
1: He is not a bird.
0: Nenu maroka pachini kaadu.
1: I am not the bird anyway.
0: Nenu Indrudanu.
1: I am Indra.
0: Nee tyagamunku mechukunnanu.
1: I am happy with your sacrifice.
0: Idiye pranam kante minchinatundi tyagam marakunda.
1: The sacrifice, there is nothing more than offering one for life.
0: Tyagi neki amrutatva manasahu. Idiye na amrutam.
1: This is nectar.
0: Karuna na deham leina kuda neeku isthanu cheppina Sibi Chakravarti cheptam cheta Indrudu kuda nu prasannudaipoyi ee Sibi Chakravarti anetunti vaadu ee Bharata Deshamunandu entati manavantaku enta viluvunu andistu vachadu.
1: Emperor Sibi was ready to sacrifice his body and therefore Indra felt very happy
0: ilanti
1: and pleased with him.
0: Ilanti rajulu ilanti tyagulu Bharata Deshamlo potlaku galaru.
1: Such kings, such people of sacrifice are present in Bharat.
0: Bali Chakravarti kuda idiye.
1: Emperor Bali also of this.
0: Moodu adugulu adigadu Vamanudu.
1: He asked for 3 footsteps.
0: Oka adugu భూమినంతా ఆక్రమించాడు.
1: విత్ 1 footstep హి ఆక్యుపైడ్ ది ఎంటైర్
0: రెండవ అడుగు ఆకాశమునంతా ఆక్రమించాడు.
1: విత్ ది సెకండ్ హి ఆక్యుపైడ్ ది
0: మూడవ అడుగు స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ థర్డ్ వన్.
0: మూడు అడుగులు ఇస్తానన్నావు, ఇంకొక దీనికి స్థానం ఎక్కడ అన్నాడు.
1: వేర్ ఇస్ ది ప్లేస్, షో మీ.
0: తన తలం చూపించాడు.
1: హి హస్ షోన్ హిస్ హెడ్.
0: ఈ తలపైన పెట్టండి మూడవ అడుగు అన్నాడు.
1: హి సెడ్ యు జస్ట్ పుట్ యువర్ లెగ్ ఆన్ మై హెడ్ హి సెడ్.
0: అప్పుడే
1: ఫుట్ స్టెప్
0: దేవతలందరూ కూడా ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి యొక్క భీతిని సంభవించింది.
1: ఆల్ ది ఏంజల్స్ అండ్ దేవతస్ వర్ ఫియర్ స్ట్రికెన్ అట్ దట్ మోమెంట్.
0: అయ్యో నారాయణుడు ఎంతటి కఠినుడు అనుకున్నారు.
1: దే ఆల్ ఫెల్ గాడ్ ఇస్ స్టోన్ హార్టెడ్.
0: మేనమామని ఇంచుకైనలో నెంచక కంసభూపాలుని హింస చేసే.
1: Without considering
0: మేన మామని,
1: without considering that his uncle, he has killed the కంస.
0: ఇంచుకైనలో నెంచుక కంసభూపాలుని హింస చేసే.
1: కంస ఇస్ అంకల్. వితౌట్ దట్ కన్సిడరేషన్
0: శ్రీబాలయని చింత ఇంతయులేక తాటకి గాత్రంబు తరిగి వేసే.
1: వితౌట్ కన్సిడరేషన్ ద తాటకి ఈజ్ ఎ ఉమన్, యట్ హీ కిల్డ్ హర్.
0: బిచ్చమడిగిన లేదనకిచ్చే బలియు అతని పాతాళగతమున కనగ దొక్కే.
1: When asked, Emperor Bali was prepared to give. But yet what was the result? He was just thrown to Patala.
0: Itti dayaleni hariki. Itti dayaleni harimi. Yemandu huvini.
1: What shall we say about God who has no compassion?
0: Anukunnaru.
1: They thought so.
0: Kaadu kaadu.
1: No, no.
0: Idi. పరీక్ష నిమిత్తమే జరిగేటువంటి
1: దిస్ ఓన్లీ టు టెస్ట్ ఎ డివోటీ.
0: ఈ పరీక్షలో కూడా కొన్ని కష్టములు మనం అనుభవించాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ వీ హావ్ టు పాస్ త్రూ సర్టెన్ డిఫికల్టీస్.
0: కడుపులో అపెండిసైడ్ అనేటువంటి పెయిన్ వచ్చింది.
1: సపోజింగ్ దిస్ అపెండిసైటిస్ కంప్లైంట్ దేర్ ఇన్ ద స్టమక్.
0: కానీ ఈ వచ్చిన పెయిన్ మనం పోగొట్టాలంటే డాక్టర్ పెట్టిన పెయిన్ కూడా అనుభవించాలి.
1: In order to get relief out of this pain, we have to suffer from the pain given by doctor.
0: Doctor cuts his cut. Nirdayaga karpanu kosestadu.
1: Doctor takes the knife and cuts without any compassion.
0: Kani doctor ku nirdayana kaadu kaadu. Patient pain unnatundi daya chethane karpanu kosadu.
1: Do you mean to say the doctor has no compassion? No, he has got mercy on the patient, therefore he has cut.
0: Kosthe kani ee appendicitis noppi podu.
1: Unless surgery is conducted, he will not be free from pain.
0: Puttina noppini pettina noppito manam nivarana gavinchukovali.
1: So puttina noppi, that with the pain which is there, with that we have to bear the pettina noppi that given by doctor.
0: Kanukane ee manavulu taamu chesukunnatundi karmana dinitiga anubhavincheetundi dinni bhagavantudu kudanu pettetundi karmana kudanu kontha varaku daniki sahayam chestundi.
1: Therefore as man suffers,
0: bhagavantudu edi chesinappudikini upakarame kaani apakaram kaadu.
1: The man suffers from the consequence of the previous life. In addition to that, God also will make him suffer.
0: Bhagavantudu nisvarthudu.
1: But God is selfless.
0: Adaniki swartham kani saprayojanam kani teliyadu.
1: He doesn't know anything like selfishness or selfishness.
0: Asalu ledani kadu teliyane teliyadu.
1: Not that they are missing, he doesn't know what they are.
0: తెలియనప్పుడు ఇంకా ఉన్నది అనేటువంటి చెప్పడానికి ఎట్లవుతుంది? ఏమీ తెలియదు.
1: హీ డజంట్ నో ఎనీథింగ్.
0: భగవంతుడికి స్వార్థం అనేది తెలియదు.
1: గాడ్ డజంట్ నో వాట్ సెల్ఫిష్నెస్ ఇస్.
0: ప్రయోజనం అనేటువంటిది తెలియదు.
1: హీ డజంట్ నో వాట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇస్.
0: కానీ భక్తుడి యొక్క భావములు భగవంతుడు స్వార్థ స్వప్రయోజనంతో చేస్తున్నాడు అని భావిస్తారు.
1: బట్ ది డివోటీస్ దే ఫీల్ లైక్.
0: అది వారి యొక్క ఇమాజినేషన్, భ్రమ.
1: ఇట్ ఈస్ దేర్ ఇమాజినేషన్.
0: ఈ భ్రమ ఉండినంత వరకు కూడాను బ్రహ్మభావం అనేటువంటిది గుర్తించడానికి వీలు కాదు.
1: సో లాంగ్ దిస్ భ్రమ, దిస్ ఇల్యూషన్, యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
0: భ్రమ పోతే కానీ బ్రహ్మ రాలేడు.
1: అన్లెస్ దిస్ భ్రమ ఇల్యూషన్ ఇస్ గాన్, యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ.
0: ఉన్నాడు తన హృదయాల్లో.
1: దేర్ ఇస్ బ్రహ్మ గాడ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ హృదయం అనేటువంటి సింగిల్ చైర్.
1: The heart is single chair.
0: Not double sofa.
1: Not the double sofa.
0: Not musical chair.
1: Not musical chair.
0: ఆయొక్క బ్రహ్మా అనేటువంటి దాన్ని ఆ సింహాసనం నుంచి తీసేస్తే కానీ బ్రహ్మ పోయి దాంట్లో కూర్చుంటాడు.
1: Unless you remove this Brahma illusion, Brahma won't occupy the chair in your heart.
0: కనుకనే బ్రహ్మను బ్రహ్మను రెండింటినీ కూడా ఒకే చైర్లో కూర్చోబెట్టడం వీలు కాదు.
1: So it's not possible to make both Brahma and Brahma.
0: ప్రభావం అనేటువంటిది రెండింటిని ఒకే చైర్ పైన కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ వీ మేక్ ఎఫర్ట్ టు మేక్ బోత్ సిట్ ఆన్ ద సేమ్ చైర్.
0: వీళ్ళు కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయవచ్చును.
1: యూ మే ట్రై టు డూ దాట్.
0: కానీ బ్రహ్మ రాడు.
1: బట్ బ్రహ్మ వోంట్ కమ్.
0: ఎందుకనగా భ్రమ ఉంది అక్కడ.
1: వై? బికాజ్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూషన్.
0: తాను ఆ చైర్ పైన కూర్చున్నప్పుడు ఆ చైర్ తనదే.
1: When illusion sits there,
0: ఇంకొక చైర్ నేను ఎట్లా అపహరించాలి?
1: Well, how am I to take the somebody's chair?
0: అతను లేచిపోతే కానీ నేను కూర్చోను.
1: Unless he gets up from the chair, I don't occupy that.
0: ఇది కూడా నువ్వు ఒక బ్రహ్మజ్ఞానంలో ఒక న్యాయం.
1: దిస్ ఆల్సో ద కోడ్ ఆఫ్ జస్టిస్ అకార్డింగ్ టు బ్రహ్మ.
0: కనుకనే ఈ విధమైనటువంటి జస్టిస్ లోపల పరమాత్ముడు విచారణ చేస్తుంటాడు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జస్టిస్ గాడ్ ఈస్ వెరీ కేర్ఫుల్ అండ్ అబ్జర్వ్.
0: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను చదువులు తక్కువ ఉండినా కానీ పర్వాలేదు, కానీ గుణం మాత్రం ఉంటుండాలి ఎక్కువ.
1: సో సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ వీ మే లెర్న్ లిటిల్ బట్ యెట్ వీ షుడ్ హ్యావ్ క్వాలిటీ ఆఫ్ వర్చ్యూస్.
0: గుణము ఎక్కువ ఉండి చదువు తక్కువ ఉండినా పర్వాలేదు.
1: ఇఫ్ యు ఆర్ If you have more of character,
0: పంట పది ఎకరములేల.
1: Why 10 acres of
0: useless
1: land?
0: Useless land, 10 acres.
1: Useless land, why 10 acres? What's the
0: use? 10 yards మంచి ల్యాండ్ ఉంటే కూడా చాలు.
1: 10 yards of wet land is enough.
0: కనుకనే మంచి గుణం ఒక్కటి ఉండినా కూడా చాలు.
1: సో గుడ్ క్వాలిటీ వన్ ఇస్.
0: ఏమిటి ఆ మంచి గుణము?
1: వాట్ ఆర్ దిస్ గుడ్?
0: దైవానికి ప్రీతికరమైనటువంటి గుణమే మంచి గుణము.
1: వాట్ క్వాలిటీ దట్ ప్లీజెస్ గాడ్ ఇస్ ఎ గుడ్ క్వాలిటీ.
0: దానినే లోకమంతా మెచ్చుకుంటుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ అప్రిషియేట్ యూ.
0: లోకమంతా ఇతను దైవ స్వరూపుడు రా, దైవం యొక్క గుణంగా ఉంటున్నాడు రా అంటారు.
1: ద హోల్ వరల్డ్ విల్ సే దట్ యు హావ్ డివైన్ క్వాలిటీ.
0: చాలా మంది అనేక మంది సహాయం చేస్తూ దైవాజ్ఞ ప్రకారము నామస్మరణ చేస్తూ సత్కర్మంలో ప్రవేశిస్తూ సద్భావంలో ఉంటుంటూ సత్చింతన చేస్తుంటే వాడు దైవ సమానుడు రా అంటాడు లోకుడు కూడా.
1: When somebody think of God, act chanting his name, we say that he is divine.
0: దైవం పిలుస్తారు లోకులు.
1: We say that he is just God, godly.
0: కనుక త్యాగమే చేస్తే త్యాగం దైవ స్వరూపమే.
1: Sacrifice is God.
0: ఆ త్యాగం దైవ స్వరూపం కనుకొని అట్టి త్యాగానికి పూనుకోవాలి.
1: సో వి షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్.
0: ఎట్టి త్యాగము?
1: వాట్ సార్ట్ ఆఫ్ సాక్రిఫైస్?
0: స్వార్థరహితమైన త్యాగం.
1: ఇట్ షుడ్ బి సెల్ఫ్లెస్.
0: అది విద్యార్థుల్లో రావాలి.
1: దట్ షుడ్ బి దేర్ అమంగ్ స్టూడెంట్స్.
0: సమాజం యొక్క పరిస్థితిని పురస్కరించుకొని సమాజ సుక్షేమం నిమిత్తమై మనము ఏ విధమైనటువంటి దీనికైనా మనం సంసిద్ధంగా ఉంటుండాలి.
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సొసైటీ, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ, వి షుడ్ బి ప్రిపేర్ టు వర్క్.
0: మనం చదివినటువంటి చదువులు సొసైటీకి ఏమాత్రం ఉపయోగం లేకపోతే మన చదువులు ఎందుకోసం?
1: ఆల్ ద ఎడ్యుకేషన్ దట్ వి అక్వైర్, ఇఫ్ ఇట్ ఇస్ యూస్లెస్ టు ద సొసైటీ, వాట్
0: రావణుడు కూడా చదివాడు, ఎన్నో చదువులు చదివాడు.
1: రావణ ఆల్సో హస్ లెర్న్డ్ స్టడీడ్ ఎ లాట్.
0: చదువులు దండిగుంటున్న 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ రావణుడే 20కి సుఖం కొనుగొని పరమానందం పొందగలడు గానీ 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ రావణుడు,
1: రావణ హు హాస్ లెర్న్డ్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్,
0: ఇదివది సుఖదాయమునందు అనగా సుఖమునన్నటువంటి దాన్ని అనుభవించలేకపోతున్నాడు.
1: హీ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎ ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: అదే విద్యల్లో అర్ధ విద్యలు చదివినటువంటి వాడు రాములు.
1: రామ హాస్ లెర్న్డ్ ఓన్లీ హాఫ్.
0: 36 విద్యలు చదివినటువంటి వాడు రాములు. 64 విద్యలు చదివినటువంటి వాడు రావణుడు.
1: రామ హాస్ లెర్న్డ్ ఓన్లీ 36, వేరస్ రావణ హాస్ లెర్న్డ్ 64.
0: కానీ రావణుడు చదివినటువంటి విద్యలంతా అజీర్ణ రోగంగా మారిపోయినాయి.
1: All that Ravana studied, it led to constipation, indigestion. పెట్టలేదు. Because he didn't practice.
0: ఈ రావణుడు చదివిన చదువులన్నీ కూడా ఆచరణలో పెట్టింటే అజీర్ణ వ్యాధి వచ్చి ఉండదు.
1: Had he translated into action and practiced, he wouldn't have suffered from indigestion.
0: రావణుడు చదివినటువంటి విద్యలన్నీ కూడా ఆచరణలో పెడుతూ వచ్చాడు.
1: Rama practiced all that he read.
0: ఆరోగ్యాన్ని పొందాడు.
1: Therefore he was healthy.
0: ఏది ఆరోగ్యము?
1: What the health?
0: అదే ఐశ్వర్యము.
1: That is
0: అదే కీర్తి మర్యాదలు.
1: Health is wealth.
0: అదే ఆదర్శవంతమైన జీవితము.
1: That is reputation. That is idealism.
0: కనుకనే సమాజ నిమిత్తమై రాములు తమ సర్వశక్తిని కూడా దారబోస్తూ వచ్చాడు.
1: Therefore Rama sacrificed all his mighty power for society.
0: రావణుడు తన విద్యను నిన్ను స్వార్థం కోసం వినియోగించాడు.
1: Whereas Ravana used all his knowledge for his selfish purpose.
0: ఇది పరార్థము, అది స్వార్థము.
1: One is selflessness, other is selfishness.
0: పరార్థము యదార్థము.
1: That is reality.
0: స్వార్థము అనర్థము.
1: Selfishness will put you to difficulty.
0: కనుకనే అది అనర్థములకు కారణమైపోయింది రావణు యొక్క చదువు.
1: రావణ ఇస్ పుట్ అనర్థ
0: యదార్థమునకు స్థానం ఇచ్చింది రాముని యొక్క చదువు.
1: రామాస్ నాలెడ్జ్ లెడ్ టు రియాలిటీ, యదార్థ.
0: కనుకనే ఆనాటి మొదలు నేటి వరకు కూడాను రామ కీర్తి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
1: దెన్ అండ్ నౌ యు ఫైండ్ ది నేమ్ ఆఫ్ రామ
0: ఎన్ని వేల
1: సంవత్సరాలు,
0: ఇన్ని వేల సంవత్సరంలో రామాయణం ఇంత సజీవంగా ఉండాలంటే దీని యొక్క పవిత్రతనే మనం గుర్తించాలి.
1: రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్ దెన్ అండ్ నౌ అండ్ ఫర్ ఎవర్. You can understand
0: the sacredness. కేవలం చరిత్రల యందు మాత్రమే పవిత్రమైనటువంటిది కాదు, అందరి హృదయములందు కూడా నువ్వు పవిత్రం గావిస్తూ వచ్చి.
1: It's not only sacred as a history, it is imprinted in the hearts of the people.
0: ఏమిటి ఈ హిస్టరీ?
1: What is this history?
0: His story is history.
1: What is this history? His story is history.
0: అది రాముల యొక్క చరిత్ర.
1: That is the history of Rama.
0: కనుక విద్యావంతులైనటువంటి వారు,
1: the educated people,
0: ఆ విద్యను సమాజమునకు ఉపయోగపెట్టి,
1: should make use of it for society.
0: ఈ సమాజంలో ఉండినటువంటి యొక్క సజీవులను సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: They should make every effort to guide people along the right path.
0: సర్వే లోక హితేరతః, సర్వే లోక హితేరతః, లోకానికి హితమైనటువంటి మార్గంలో మనం విద్యను ప్రవేశపెట్టాలి.
1: We should make proper use of our knowledge in this world.
0: సర్వే జ్ఞానే సంపన్నః, ఈ యొక్క విద్య జ్ఞానమయమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: అవర్ ఎడ్యుకేషన్ షుడ్ బి వన్ ఆఫ్ విజ్డమ్.
0: సర్వే సముదితా గుణై, ఈ యొక్క సద్గుణములు ఈ యొక్క విద్యలో ఆవిర్భవించాలి.
1: వి షుడ్ ఆల్సో కల్టివేట్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ దిస్.
0: చాలా ప్రధానమైనవి. సర్వే లోక హితే రతః, లోకహితాన్ని మనం ఆశించాలి.
1: వి షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: సర్వే గుణ సముదితా గుణై, మంచి గుణములు మనలో పెరగాలి.
1: వి షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్ వర్చ్యూస్.
0: ఇలాంటివి లేకపోతే చదువులు చదివి ఏం ప్రయోజనం?
1: వితౌట్ దీస్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: కానీ చదువులు చదవలసిందే.
1: ఆఫ్ కోర్స్ యు మస్ట్ స్టడీ.
0: జీవనోపాధికి ఉద్యోగం చేయవలసిందే.
1: ఫర్ అవర్ లివింగ్ వి షుడ్ డు జాబ్.
0: సాధ్యమైనంత వరకు పరోపకారంలో ఈ చదువును ఉపయోగపెట్టాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ సర్వ్ సొసైటీ.
0: కనుకనే
1: సో
0: మనము చదువుల కంటే గుణము చాలా గొప్పది.
1: మోర్ దాన్ అవర్ ఎడ్యుకేషన్ ది వర్చ్యూ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: క్యారెక్టర్ చదువులంతా కూడా మనం ధనం కోసం అమ్ముకుంటున్నాము.
1: వి ఆర్ జస్ట్ సెల్లింగ్ అవుట్ అవర్ ఎడ్యుకేషన్ ఫర్
0: మనీ. మన చదువులు కేవలం వ్యాపార రంగంగా బయలుదేరింది.
1: ది ఎంటైర్ ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బిజినెస్.
0: అమ్ముకోవటం అమ్ముకోవటం అమ్ముకోవటము.
1: వి జస్ట్ సెల్ అవుట్ అవర్ నాలెడ్జ్.
0: విద్య అమ్ముకునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు సెల్ ఇట్.
0: విద్య అడుక్కునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు బి బెగ్డ్.
0: విద్య పంచుకునేటువంటిది.
1: ఇట్ హాస్ గాట్ టు బి షేర్డ్.
0: ఒకరికొకరు పంచుకోవాలి.
1: వన్ హాస్ టు షేర్.
0: ఈ పంచుకునేటువంటి దాంట్లో విద్య తమంతకు తామే అభివృద్ధి అవుతుంది.
1: యాజ్ వీ షేర్ ద నాలెడ్జ్ విల్ ఇంప్రూవ్.
0: కనుక గుణము కొంచెముండి గొప్ప చదువుండి ఫలమదేమి ఆ విద్య విలువదేమి.
1: యు మే హ్యావ్ వెరీ హై నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇఫ్ దేర్ ఇస్ లిటిల్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్? ఇట్స్ యూస్లెస్.
0: కనుకనే విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు విద్యను అభ్యసించిన తర్వాత ఉద్యోగం చేసుకోండి, తప్పు లేదు.
1: ఆఫ్టర్ యువర్ స్టడీస్ డు ఎ జాబ్.
0: కానీ ఆ ఉద్యోగంతో పాటు సమాజం యొక్క సుక్షేమాన్ని కూడా మనం ఆశించాలి.
1: అలాంగ్ విత్ యువర్ జాబ్,
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యు షుడ్ ఆల్సో కీప్ ఇన్ వ్యూ ద
0: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
1: యు షుడ్ సర్వ్ సొసైటీ.
0: ఈ సమాజ సేవలో పాల్గొనటం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్?
0: నేను బాగా చదువుకున్నాను, నేను సఫారి డ్రెస్ వేసుకున్నాను, తెల్లటి బుష్కోట్ వేసుకున్నాను, తెల్లటి ప్యాంటు వేసుకున్నాను, బజార్లో ఊర్చటమా? నేను ఇది సర్వీస్ కాదు, ఇది చేయటం అది చేయటం అది కాదు సేవ.
1: సర్వీస్ డజంట్ మీన్ సింప్లీ స్వీపింగ్ ది స్ట్రీట్.
0: నీవు ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగాన్ని సక్రమమైన రీతిగా నీ కాన్షియస్ తృప్తిగా నువ్వు చేయి, అదే సేవ.
1: యువర్ ఇన్ ఏ జాబ్, వర్క్ టు యువర్ సాటిస్ఫాక్షన్ టు ది కాన్షియస్.
0: నీ బిజినెస్ చేస్తున్నావు,
1: యువర్ ఇన్ బిజినెస్.
0: నీ బిజినెస్ లో అన్యాయ అక్రమం లేకుండా సక్రమమైన మార్గంలో నీ ఆదాయం అనేటువంటి కొంత నిర్మాణం చేసుకుని తద్వారా దాన్ని సక్రమంగా నీ వ్యాపారం చేయాలి.
1: వితౌట్ ఎనీ అన్రైచువస్ పాత్ అండ్ ఇన్జస్టిస్, ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ ఇన్ బిజినెస్ దట్ ఈస్ సర్వీస్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దట్,
0: మూడవది చాలా ప్రధానమైనటువంటిది.
1: థర్డ్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈనాడు భారతదేశం ఈ దుస్థితికి రావడానికి మూల కారణం ఇదే.
1: దిస్ ఈస్ ది థింగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది
0: చేయటం లేదు.
1: నో వన్ ఈస్ డిశ్చార్జింగ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: ఇలాంటి వాళ్ళు ఎన్ని భక్తి విని ఏం ప్రయోజనం?
1: వాట్ ఫార్? వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ డివోషన్?
0: భక్తి భక్తి భక్తి భక్తి.
1: We say devotion.
0: ఒక డాక్టర్స్ కానీ ఒక లాయర్స్ కానీ తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి.
1: డాక్టర్ ఆర్ ఎ లాయర్, ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్.
0: పేషెంట్ అక్కడ బాధపడుతుంటే స్వామి హారతి అవుతుండదని పరిగెత్తి రావటము, ఇది ఏమైనా భక్తియా?
1: When patient is suffering, భక్తి కాదు, we come here for harati.
0: పిచ్చి పిచ్చి.
1: It is not devotion, it is pichi madness.
0: ఆ పేషెంట్ నువ్వు సక్రమంగా చూసుకో.
1: You should take care of the patient.
0: ఆ పేషెంట్ కిట్టి బాధలు కాకుండా చూసుకో.
1: See that he will not help
0: him. అది నీ యొక్క సేవ.
1: That is
0: అది నీ కర్తవ్యము.
1: That is your duty.
0: అక్కడ ఇచ్చి పెట్టేసేసి స్వామి ఆర్తిస్తున్నారని పరిగెత్తి వస్తుంటే ఇది భక్తి అవుతుంటుండే. భక్తి కాదు ఇది, మూర్ఖత్వము లేక పిచ్చితనం.
1: You leave that place keeping the patient there and you come here for harati. It is madness, it is foolishness.
0: Foolishness.
1: It is foolishness.
0: కనుక అలాంటి వాళ్ళకి ఎంత విన్నప్పటికీ నీ భక్తి కుదరదు.
1: They may listen to many of the things, but devotion will never be steady.
0: పరిచిల్లుల పాత్రలో పాయసం పోస్తే అంత కిందికి కాలిపోతూనే ఉంటుంది, ఎప్పుడూ ఎంప్టీనే అది.
1: If there is a vessel full of holes, even if there is payasa putting inside, it will come out.
0: కనుక నీ యొక్క హృదయం లోపల అన్ని చిల్లులే.
1: సో యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ హోల్స్.
0: స్వార్థము స్వప్రయోజనం చిల్లులే. దీంట్లో ఎంత భక్తి కూర్చున్నప్పటికీ ఏం ప్రయోజనము?
1: ఈవెన్ స్టఫ్డ్ విత్ డివోషన్ ఇట్ విల్ కమ్ అవుట్.
0: కనుక ఎవరెవరి పని వారి కర్తవ్యాన్ని సక్రమంగా అసక్రమంగా చేయాలి.
1: సో ఎవ్రీ వన్ మస్ట్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: ఇంకా మూడవది ఒక్కటి ఉండాలి.
1: దెన్ దేర్ థర్డ్ ఇంపార్టెంట్,
0: చాలా ప్రధానమైనటువంటిది,
1: వెరీ ఇంపార్టెంట్.
0: ఎంత మనము శాలరీ తీసుకుంటున్నామో,
1: depend the amount of salary we receive,
0: salary ki taginanta pani mana cheyali.
1: We should work in tune to the salary we receive.
0: Appude mana desha sevaku chesinattu varam avtam.
1: That amounts to service to the country.
0: Salary baaga dandiga teeskunedi, work takkuva chesedi, adi jagatku deshaniki oka mosam chesinattu avutundi.
1: You receive high salary and you work less, you are a traitor to this country.
0: Kanuka nivu salary ni penchukodaniki nivu drushtilo pettukovaddu.
1: So don't keep in view the salary.
0: Ichina salary ki taginatundi pani nenu chestunnana leda?
1: Am I working according to the salary?
0: Adi ye goppa seva.
1: That is great service.
0: ఇలాంటి సద్గుణముల చేతనే మనం సేవ చేయాలి.
1: With these good qualities we should serve.
0: నిజంగా మనం ఎక్కువ జీతం తీసుకుని ఎక్కువ పనిగిన చేస్తుంటే మన భారతదేశం ఈ గతికి ఎందుకు వచ్చిండు?
1: In fact, if we work more, equal to the salary, well, country would not be in this position.
0: ఈ సాలరీ ఇచ్చే కోసమని దేశ దేశంలో అంటే ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్లు పోయి భిక్షలు అడుగుతున్నారు, అప్పులు అప్పులు అప్పులు అప్పులు అప్పులు.
1: In order to pay salaries, the president, the prime minister of this country go abroad to bring loans.
0: కనుక ఎవరి కోసం ఈ లోన్ తీసుకుంటున్నారు?
1: వై షుడ్ వి టేక్ లోన్?
0: మీకోసమే.
1: ఓన్లీ ఫర్ యూ.
0: నిజంగా ఆ యొక్క జీతానికి తగిన పని చేస్తే ఈ నష్టమే ఉండవు కదా.
1: యు వర్క్ ప్రాపర్లీ విల్ నెవర్ పుట్ టు లాస్.
0: వేలకు రూపాయలు జీతాలు తీసుకునేది,
1: యు రిసీవ్ సాలరీ,
0: నయా పైసల యొక్క పని చేసేది.
1: యు డోంట్ వర్క్ ఈవెన్ టు నయా పైస.
0: న్యాయమా?
1: ఆర్ యు జస్ట్?
0: న్యాయమే కాదు.
1: ఇస్ నో జస్టిస్?
0: ఇది ధర్మమే కాదు.
1: ఇస్ నాట్ ధర్మ?
0: ఇది త్యాగమే కాదు.
1: ఇస్ నాట్ సాక్రిఫైస్?
0: కనుకనే మనము త్యాగం అనేటువంటిది ఎట్లా ఉండాలంటే మనం చేసిన దానికి తగినట్టుగా పని చేయాలి.
1: Therefore, for salary we receive, we should work equal.
0: మన కాన్షియన్స్ తృప్తిగా ఉండాలి.
1: We should work to the satisfaction of our conscience.
0: అప్పుడే మనకు తగినటువంటి శాంతి.
1: Then you will have peace.
0: లేకపోతే శాంతి ఎక్కడ వస్తుంది?
1: Otherwise, how do you expect peace?
0: కేవలం చెప్పాల్సింది శాంతి, శాంతి, శాంతి, శాంతి, శాంతి.
1: We may simply repeat peace, peace, that's all.
0: ఏమిటా శాంతి?
1: What is that?
0: ఆది భౌతికము,
2: ఆది భౌతిక,
0: ఆది దైవికము,
2: ఆది దైవిక,
0: ఆధ్యాత్మికము,
2: ఆధ్యాత్మిక,
0: మూడింటి యందు శాంతి రావాలి.
2: ఇన్ ఆల్ ది త్రీ రెల్మ్స్ దేర్ షుడ్ బి,
0: అందువల్లనే శాంతి శాంతి శాంతి అని మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం.
2: దేర్ ఫోర్ వి రిపీట్ శాంతి థ్రైస్. దిస్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: మన దేహరీతిగా శాంతి కావాలి,
2: అట్ ది పాయింట్ ఆఫ్ ద బాడీ.
0: మనసు రీతిగా శాంతి కావాలి,
2: మెంటల్ లెవెల్.
0: ఆత్మరీతిగా శాంతి కావాలి,
2: పాయింట్ ఆఫ్ స్పిరిట్.
0: అందువల్లనే మనకు మూడు శాంతులు మనకు కావాలి.
2: దేర్ ఫోర్ వి సే పీస్ థ్రైస్.
0: కనుక ఆధ్యాత్మికంగా ప్రాచీనపు యొక్క మన పవిత్రమైన చరిత్రల యందు మన సంస్కృతి ఇంత గూఢమైనటువంటి యొక్క అంతరార్థాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
2: ఇన్ ద హిస్టరీస్ ఆఫ్ ది పాస్ట్ దేర్ సో మచ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్గ్రైన్డ్ ఓవర్ దేర్ కంటైన్డ్.
0: భారతీయ సంస్కృతిలో ఉండినటువంటి పవిత్రత ఏ దేశమునందు కూడా లేదు.
2: దిస్ కైండ్ ఆఫ్ శాంక్టిటీ డివినిటీ ప్రెసెంట్ హియర్ ఈజ్ నాట్ ఫౌండ్ ఎనీవేర్ ఎల్స్.
0: ఆ దివ్యత్వమైనటువంటి ఒక్క భారతీయ సంస్కృతి యందు మాత్రమే ఉంటుంది.
2: దట్ డివినిటీ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: పిల్లలు ప్రార్థనలో చెప్పారు సహనాభవతు సహనాభవతు, వాళ్ళు పూర్తి చెప్పనే లేదు పాపం.
2: బాయ్స్ డిడ్ నాట్ ఆఫర్ దేర్ ప్రేయర్ ఇన్ ఫుల్.
0: ఎంత మొట్టమొదటి వేదం ప్రబోధించినటువంటిది అదే.
2: దట్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ వేద.
0: అందరూ కలిసిమెలిసి ఉందాం, అందరూ ఒక తల్లి బిడ్డలుగా ఉంటుందాం.
2: ఆల్ ఆఫ్ us should conduct ourselves as the
0: children of same చేసినటువంటి పని లోపల అందరూ సమంగా భాగం వహిస్తాము.
2: వీ షుడ్ టేక్ ఈక్వల్ షేర్ యాజ్ వీ వర్క్ టుగెదర్.
0: ఇది కేవలం షేర్ హోల్డర్స్ బిజినెస్ కాదు, ఈక్వల్ షేర్.
2: ఇట్ ఇస్ నాట్ షేర్ హోల్డర్ బిజినెస్, ఆఫ్ ఈక్వల్ షేర్.
0: నీకెంతనో నాకంతనే,
2: ఐ గెట్
0: నాకెంతనో నీకంతనే,
2: యు ఆల్
0: కష్టం కానీ సుఖం కానీ ఈ విధంగా పంచుకుందాం అని వేదం మొట్టమొదట ప్రబోధించింది.
2: ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ వీ షుడ్ షేర్ ఈక్వల్లీ. దట్ ద టీచింగ్ ఆఫ్ వేద ఫస్ట్.
0: కానీ ఈనాటి వేదమును ప్రబోధించేటువంటి ఒక పండితుడు ఈ సక్రమమైన మార్గాన్ని ఉచ్చరించక వాళ్ళకు తోచిందంతా ఉచ్చరించి వేదార్థాన్ని మూసిపెట్టూ వచ్చారు.
2: బట్ ద స్కాలర్స్ గివ్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ బట్ దే డోంట్ బ్రింగ్ అవుట్ ద రియాలిటీ.
0: అది వారి దోషం కాదు,
2: ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్.
0: వారికి తెలియదు పాపం,
2: దే డోంట్ నో వాట్ ఇస్ టు బి డన్.
0: వేదాన్ని ఉచ్చరిస్తున్నారే కానీ వేదార్థం వాళ్ళకి తెలియదు.
2: దే చాంట్ రిపీట్ బట్ దే డోంట్ నో ది మీనింగ్.
0: అర్థం తెలియనటువంటి వేదం ఉచ్చరించి వ్యర్థమే.
2: అండ్ వితౌట్ నోయింగ్ అర్థ ఇట్ ఇస్ ఆల్ వ్యర్థ యూస్లెస్.
0: ఎందుకంటే పదముల యొక్క అర్థం తెలియనప్పుడు ఏదో ఒకటి ఊరికి పాడుతూ ఉంటారు.
2: They don't know the meaning, but yet they simply chant.
0: మీకు అందరికీ తెలుసును,
2: యూ ఆల్ నో దిస్,
0: గానకోకిల అని ఒక ఆయన ఉండేటువంటిది.
2: దేర్ ఇస్ వన్ గానకోకిల.
0: మెడ్రాస్ ఇప్పుడు లేదు పాపం. ఆయన కంఠం ఎత్తి పాడిందంటే కోకిల వలె ఉంటుండేటువంటిది.
2: షీఈస్ నో మోర్. వెన్ షీ స్టార్ట్స్ సింగింగ్ ఇట్ లైక్
0: ఆమె పేరు గానకోకిల.
2: హర్ నేమ్ ఇస్ గానకోకిల.
0: ఆమెకు త్యాగరాజ కీర్తనలు చాలా ఇష్టము.
2: షీ లైక్స్ ది కంపోజిషన్స్ ఆఫ్ త్యాగరాజ.
0: అయితే తెలుగు తెలియదు.
2: But she doesn't know Telugu.
0: Tyagaraja Kirtan anni Telugu lone untundedi.
2: All songs composed by Tyagaraja are written in
0: Telugu. Tyagaraja paadadu.

0: నీ పొగడుకుంటే నీకేం రామా తక్కువ అన్నాడు.
1: రామా వాట్ లాస్ యూ హ్యావ్ ఇఫ్ ఐ డోంట్ ప్రైజ్ యూ పొగడుకుంటే వాట్ ఇస్ దట్ షార్ట్.
0: గట్టిగా సుస్వర్ణంతో చక్కగా చేసింది. నీ పకోడ తింటే పొగడుకుంటేను పకోడ తింటే ఎంత వ్యత్యాసం చెప్పండి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ పొగడుకుంటే షీ సెడ్ పకోడా తినకుంటే ఇఫ్ ఐ డోంట్ ఈట్ పకోడా వాట్ విల్ వాట్ ఇస్ ద లాస్.
0: ఈ తమిళ్ లోపల ఏంటి కకారంకు గకారంకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: దకారమునకు గకారమునకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: దకారమునకు గకారమునకు భేదం లేదు.
1: దకార
0: గాంధీ అని రాసే దగ్గర కాంతి అని రాస్తారు.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గాంధీ కాంతి
0: అక్కడ కా.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గా ఇట్స్ కా.
0: గాంధీ అనే దానికి కాంతి అంటారు.
1: గాంధీ
0: అదే విధంగా పొగడుకుంటే తింటే పొగోడా తింటే అంటున్నారు.
1: సో ఈస్ ఆఫ్ సేయింగ్ పొగడుకుంటే ప్రైజ్ తెలిస్తే పకోడా తింటే ఈటింగ్ పకోడా.
0: సంగీతంలో శ్రవణానందంగా ఉంది కానీ పదములో చాలా ఘోరంగా ఉంటుంటాయి.
1: ద మ్యూజిక్ ఇస్ మెలోడియస్ బట్ ద వర్డ్స్ ఆర్ హారిబుల్.
0: అదే విధంగానే వేదం చెప్పేటువంటి దాంట్లో గన్నని మ్రోగించవచ్చునే కానీ అర్థం తెలియనప్పుడు అదంతా శ్రవణానందమే.
1: సో యూ కెన్ చాంట్ వేద త్రోట్ సో
0: మననానందం లేదు
1: బట్ ఇట్ విల్ నాట్ మేక్ యూ హ్యాపీ ది ఇన్నర్ హ్యాపీ.
0: కనుక మననానందం రావాలి. దకారములకు భేదం లేదు.
1: దకార
0: గాంధీ అని రాసే దగ్గర కాంతి అని రాస్తారు.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గాంధీ
0: అక్కడ కా.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గా ఇట్స్ కా.
0: గాంధీ అనేదానికి కాంతి.

0: సో యూ కెన్ చాంట్ వేద త్రోట్ సో
1: మననానందం లేదు
0: బట్ ఇట్ విల్ నాట్ మేక్ యూ హ్యాపీ ది ఇన్నర్ హ్యాపీ
1: కనుక మననానందం రావాలి
0: దేర్ఫోర్ యూ షుడ్ బి హ్యాపీ ఆన్ లిసనింగ్ బై రికపిటులేటింగ్
1: యొక్క పవిత్రతను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి
0: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ది సెక్రెటరీ
1: నేటి విద్యార్థులు భావి భారతోద్ధారకులు
0: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్
1: కనుక చిన్న విషయాన్ని కూడా మన ఆధ్యాత్మిక రంగంలో అన్నింటినీ అర్థం తెలిసి మనం ప్రవర్తించాలి
0: యూ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఆల్ ది స్మాల్ మ్యాటర్స్ ఇన్ ది స్పిరిచువల్ ఫీల్డ్

0: The social culture has gone into the drain. The satisfaction has disappeared in humanity. The moral and ethical values are totally smashed. What is to be said about this human life?
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: కుటుంబం క్షేమంగా ఉండవలని నన్నను, సంఘము పురోభివృద్ధి గాంచవలనన్నను, దేశము సస్యశ్యామలము కావాలనన్నను, మానవ జాతి యందు ఐకమత్యము సంఘీభావము రెండు అభివృద్ధి కావాలి.
0: For the family to be safe and secure, for the society to progress, and for the nation to enjoy the peace and prosperity, there needs unity among people.
1: Sanghe Sikti Kalav Yuge. Ee Kaliyugamunandu anni sektulakante sangha sakti chala balamainatundi.
0: In this age of Kali, the power that's latent in society is more powerful than any other form of power.
1: Sangham anaga emiti?
0: What is society?
1: Aneka mandi aneka bhavamulato అనేక మార్గములతో అనేక తలంపులతో ఉండినటువంటి వారు ఏకభావముతో ఏక తలంపుతో ఏక లక్ష్యముతో జీవింపజేసేటువంటిదే సంఘము.
0: సొసైటీ కంప్రైజెస్ ఇండివిజువల్స్ విత్ మెనీ ఫీలింగ్స్ అండ్ థాట్స్ విత్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ దేర్ ఓన్ పర్సూట్స్ లివింగ్ ఇన్ యూనిజన్ విత్ వన్ పాయింటెడ్నెస్ విత్ వన్ ఫీలింగ్ అండ్ వన్ థాట్.
1: వ్యక్తి సాధించలేనటువంటి కార్యమును సమష్టి సులభంగా సాధించగలదు.
0: What an individual cannot achieve, society can accomplish.
1: భారతదేశ సంస్కృతి సమష్టి భావమునే అంగీకరించింది, కానీ వ్యష్టి భావమును ఏమాత్రము అంగీకరించలేదు.
0: The culture of Bharat endorsed the community feeling and not the individual.
1: మన జీవితము సమష్టి జీవితమే కానీ వ్యష్టి జీవితము కాదు.
0: Our life is the one of community, collective, and not individual.
1: కనుకని సమష్టి జీవితాన్ని ఈనాడు సమృద్ధి పరిచినప్పుడే మానవత్వం అనేటువంటిది సుఖశాంతిని అందుకోగలదు.
0: When once we develop this collective feeling of society, we can lead our lives better.
1: అనైక్యం అనేటువంటిది అసంతృప్తి కలిగిస్తుంది, అనేక విధమైనటువంటి బాధలను చేకూరుస్తుంది.
0: Many face this dissatisfaction and suffering.
1: సంతృప్తి అనేటువంటిది మానవత్వాన్ని ఏకత్వం గావించి దివ్యత్వం చేత పవిత్రము చేస్తుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ సాటిస్ఫాక్షన్ దట్ గివ్స్ యు ది యూనిటీ అండ్ అటైన్ డివినిటీ.
1: కనుకనే సంఘశక్తి అనేటువంటిది ఎంత వర్ణించినా కూడాను ఇది వీలు కానటువంటిది.
0: దేర్ఫోర్ వి కెనాట్ ఫుల్లీ మెజర్ ద పవర్ ఇన్ ది సొసైటీ.
1: కేవలం ఒక గడ్డిపోచ చిన్న చీమను కూడాను బంధించలేదు.
0: A grass blade cannot bind even a small little ant.
1: కాని అలాంటి గడ్డి పోచలు అనేకంగా చేరి ఒక త్రాడుగా పేడినప్పుడు మదించిన గజాన్ని కూడా నువ్వు బంధించగలదు.
0: Grass blades woven together can even bind a mighty elephant.
1: కనుకని మానవత్వములో ఈనాడు ఐకమత్యము సంఘీభావము అత్యవసరం.
0: Therefore, this kind of togetherness, unity are essential in society.
1: కాని దురదృష్టవశాత్తు ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు ఈ ఐకమత్యము క్షీణించటం చేతను, సంఘీభావం కూడా రహితమైపోవడం చేతను భారతదేశము అనేక విధములైనటువంటి యొక్క బాధను అనుభవించవలసి వచ్చింది.
0: అన్ఫార్చునేట్లీ ది సెన్స్ ఆఫ్ టుగెదర్నెస్ అండ్ యూనిటీ వానిష్డ్ డిక్లైన్డ్ గ్రాడ్యువల్లీ ఇన్ భారత్.
1: భారతదేశంలో శక్తివంతులు లేకపోలేదు, శ్రీమంతులు లేకపోలేదు, బలవంతులు లేకపోలేదు.
0: There's no dearth of strong people, physically strong.
1: మేధావులు లేకపోలేదు.
0: There are intellectuals.
1: కానీ ఇంతమంది ఉండినప్పటికీ వీరికి ఒకరికొకరి మధ్య కేవలం ఐకమత్యము సంఘీభావము లేకపోవటం చేతనే దేశం ఈ విధమైనటువంటి పరిస్థితి దిగజారిపోయింది.
0: Though we have people of various faculties, there's no sense of togetherness and unity.
1: కనుక భావి భారతోద్ధారకులైనటువంటి మీరు ఈ ఐకమత్యమును సంఘీభావమును అభివృద్ధి గావించడానికి తగిన చర్య తీసుకోవాలి.
0: Therefore, you are going to be future citizens of this country and must cultivate the
1: రాజకీయ నేతృత్వం గురించి కేవలము ఇది డివైడ్ అండ్ రూల్ అనేటువంటి రెండింటినీ పురస్కరించుకుని భారతదేశమును అనేక విధముగా దీన్ని విచ్ఛిన్నము చేస్తూ వచ్చాయి.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ డివైడ్ అండ్ రూల్ డివైడ్ దిస్ కంట్రీ, ఫ్రాగ్మెంటెడ్ దిస్ కంట్రీ.
1: కనుక మనం దీనిని డివైడ్ చేయకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ డివైడ్ దిస్ కంట్రీ.
1: ఈ ఐకమత్యం అనేటువంటిది మహాబలం.
0: స్ట్రెంగ్త్ లైస్ ఇన్ యూనిటీ.
1: దీనిని ఆచరించటమే మహాశక్తివంతమైనటువంటిది.
0: ద ప్రాక్టీస్ ఆఫ్ ఇట్ విల్ మేక్ అస్ పవర్ఫుల్.
1: కేవలము వైజ్ఞానిక భాగ్యము అనేక విధమైన అభివృద్ధి గాంచినది భారతదేశం.
0: భారత్ హెస్ ప్రోగ్రెస్డ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్.
1: విజ్ఞాన శాస్త్రంలో ఎంత అభివృద్ధి గాంచినప్పటికీ దీనికి వివేకం అనేటువంటిది కూడా నువ్వు చేరినప్పుడే ఈ విజ్ఞానం కొంత శోభించగలదు.
0: When there is this sense of discrimination, the knowledge of science will be of some use.
1: వివేకమునకు విజ్ఞానం కూడాను అత్యవసరము. విజ్ఞానమునకు కొంతవరకును ఆచరణ కూడాను అత్యవసరము.
0: Therefore, the science needs discrimination, which also necessarily requires
1: knowledge
0: practice.
1: Knowledge without action is useless.
0: Knowledge without action is useless.
1: Action without knowledge is foolishness.
0: So knowledge without action is foolishness.
1: కనుక ఈనాడు నాలెడ్జ్ ఉన్నది కానీ యాక్షన్ లేదు.
0: టుడే వి హావ్ నాలెడ్జ్ బట్ నాట్ యాక్షన్.
1: యాక్షన్ ఉన్నది కానీ నాలెడ్జ్ లేదు.
0: దేర్ ఇస్ యాక్షన్ విదౌట్ నాలెడ్జ్.
1: అదే విధంగానే వైజ్ఞానంతో పాటు వివేకం కూడా ఉండినప్పుడే ఇది రాణించగలదు.
0: లైక్ వైజ్ అలాంగ్ విత్ దిస్ నాలెడ్జ్ ఇఫ్ యు హావ్ డిస్క్రిమినేషన్ ఇట్ విల్ షైన్.
1: ఏ చిన్న విషయం నందు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకికం నందు కూడాను ఈ విధమైనటువంటి యొక్క విచ్ఛిన్నములు అనేక విధమైనటువంటి విభాగం చేస్తూ వస్తున్నాయి.
0: In all fields, the morality, the ethics, the science and technology, we find this kind of division, segmentation.
1: అంతే కాక వికారమైనటువంటి అర్థములు కూడాను దీన్ని ప్రబోధిస్తూ వస్తుంది.
0: And we also give distorted, perverted versions.
1: లోకములో స్వార్థరహితమైనటువంటిది ఏది అని మనం చక్కగా విచారించినప్పుడు దైవమే స్వార్థరహితమైనటువంటి వాడు.
0: If we question this way, who is selfless? Answer is God is only.
1: ఏ తల్లి తండ్రి భార్య భర్తలు బిడ్డలు తల్లి కూడాను అంతో ఇంతో కొంతవరకు స్వార్థం ఉండవచ్చును.
0: The father, mother, wife, children, they have.
1: కానీ దైవమునందు ఎట్టి స్వార్థం కూడాను ఉండదు.
0: But there is no trace of selfishness in God.
1: అయితే దైవ కార్యములు కొంతవరకు ఆలోచించినప్పుడు ఇది స్వార్థం ఉండినట్టుగా గోచరిస్తుంది.
0: But it appears as though there is little selfishness.
1: ప్రహ్లాదుని రక్షించాడు.
0: He protected Prahlada.
1: Hiranyakashipuni himsinchadu.
0: And he has killed Hiranyakashipu.
1: Vibhishanu rakshinchadu.
0: He protected
1: Ravanasunni himsinchadu.
0: And he killed Ravana.
1: Kamsunni shikshinchadu.
0: He punished Kamsa.
1: కనుక ఈ విధంగా ఒక్కో దానిని పట్టి చూసినప్పుడు ఈ శిక్షా రక్షణ రెండు కూడాను స్వార్థంతో కూడినటువంటివి కదా అని భావించవచ్చు.
0: వి మే కన్సిడర్ బేసింగ్ ఆన్ దీస్ డ్యూయల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పనిష్మెంట్ ప్రొటెక్షన్ వెల్ ఇట్ లీడ్స్ దే
1: దుష్టులను శిక్షించడం కానీ శిష్యులను రక్షించడం కానీ దైవం కాదు.
0: ఇస్ నాట్ ద గాడ్ హూ ప్రొటెక్ట్స్ ద పాయస్ ఇస్ నాట్ గాడ్ హూ పనిషెస్.
1: ఇది మానవుల యందు ఉండినటువంటి యొక్క అపార్థములు.
0: It is a misunderstanding among men.
1: మంచి చెడ్డ రెండు కూడాను తన యొక్క గుణముల యొక్క స్వభావమే.
0: Good and bad are our own qualities.
1: తన మంచియే తన రక్షించుస్తుంది.
0: Your own good will protect you.
1: తన చెడ్డనే తను శిక్షించింది.
0: Your own bad punishes you.
1: దేవుడనగా వేరు దేశమందు లేడు. దేవుడనగా తనదు దేహమంది.
0: God is not in a foreign land, he is in your body.
1: పాపమనగా వేరు పరదేశము లేదు. తాను చేయు పనులు తగియుండు.
0: Sin is not in a foreign country, it is attached to your action.
1: కనుక ఈ శిక్షణ రక్షణ కూడాను దైవం వల్ల జరిగినటువంటి కావు.
0: Therefore punishment or protection are
1: దైవం రెండింటికి సాక్షిభూతుడే కానీ దీనికి ఒక కారకుడు కాదు.
0: God is only the witness but not the cause.
1: కనుక ఈ రకమైనటువంటి ఒక సత్య ప్రబోధలు జగత్తులో సలపలేకపోవటం చేతనే సామాన్యమైన మానవులకు ఈ సత్యాన్ని గుర్తించుకోవటము చాలా కష్టమవుతుందని.
0: As this true teaching is not given, the ordinary people are misguided.
1: ఒకానొక సమయంలో పలు షిరిడి యందు,
0: at one time in Shirdi,
1: ద్వారకామాయ యొక్క ఆశ్రమకు ముందు మెట్లపైన కూర్చొని బాబా కాపర్ నాణ్యములను చూస్తూ కూర్చున్నాడు.
0: బిఫోర్ దిస్ ద్వారకామాయ మంటప్ ఇస్ ఎరెక్టెడ్, బాబా వాజ్ వాచింగ్ ద కాపర్ కాయిన్స్.
1: ఎంతమంది భక్తులు వేచి ఉన్నారు.
0: మెనీ డివోటీస్ వర్ వెయిటింగ్.
1: కానీ ఎవరిని గమనించలేదు.
0: But no, he didn't observe anybody.
1: ఈ చేతికి ఈ చేతి నుంచి ఈ చేతికి ఈ కాయిన్స్ అంతా ఈ విధంగా మార్చుకుంటూ చూసుకుంటూ కూర్చున్నాడు.
0: He is shifting the coins from one hand to another and watching.
1: కానీ ఎంతసేపు చూసినప్పటికీ తాను కన్నెత్తి ఎవరిని చూడలేదు.
0: Though they waited for long, he
1: ఎవరితో మాట్లాడలేదు.
0: No one talked.
1: ఇంత లోపల ధామా వచ్చాడు. ధామా
0: in the meantime dama
1: అనగా నిరంతరము బాబాతో కూడి ఉండేటువంటి ఒక వ్యక్తి.
0: The one who is always
1: అతని పేరు ధామా.
0: His name is dama.
1: దామా వచ్చి, బాబా ఏమిటి ఇంతమంది కాచుకొని ఉంటున్నారు, మీరేదో ఆడుకుంటున్నారే, ఇది ఏమిటి దీని రహస్యము, ఎందుకోసం ఈ కాయస్సంతా ఈ విధంగా చూస్తున్నారు అని పరీక్షిస్తున్నారా అని ప్రశ్నించారు.
0: Dama came and questioned, Baba, many are waiting for you. What is it that you are playing, shifting the coins from one hand to another? Are you examining them?
1: అప్పుడు చూచాడు.
0: Then he looked at him.
1: చూడు, ఒక్క కాయిన్ కూడా సరిగా లేదు.
0: My son, not even one coin is genuine.
1: ఒకవైపున అక్షరాలు పోయినాయి.
0: On one side there are no
1: letters. మరొకవైపున రూపం పోయింది.
0: Another form there is no.
1: కొన్ని ముక్కలైపోయినాయి.
0: Some have
1: కొన్ని సొట్టబడిపోయింది.
0: Disfigured.
1: కొన్ని క్రాకులు వచ్చినాయి.
0: Cracked.
1: కనుక దీన్ని నేను చూస్తూ ఉంటున్నాను, ఏది పనికి వస్తుంది అని.
0: I am watching these coins to find out which is genuine and useful.
1: పనికిరాని ఉంటే పారవేయండి, ఎందుకు దీన్ని చూడటం అన్నాడు ఈ దామ.
0: Dama said, throw away which is useless. Then why do you want so
1: long? అరే బేట, చక్కగా అర్థం చేసుకో.
0: He said, my dear son, understand clearly.
1: వస్తున్నారు ఇంతమంది భక్తులు.
0: So many devotees come here.
1: ఇందులో ప్రతి ఒక్కరి ఎందుకును ఈ కాయిన్ మాదిరి సొట్టబోయినటువంటివి, ఏదో ఒక చెల్లనటువంటివి గా కనిపిస్తున్నారే కాని ఒక్కరైనా నాకు అవసరమైన వారు కనిపించడం లేదు అన్నాడు.
0: So many devotees come here. They are like the coins on hand. Some are disfigured. Some have lost the letters. Some have lost everything. They are not genuine. Some are useless. Some come here for worldly desires. Some come here to secure
1: pass.
0: Students come here to pass an exam. Some come here to get married. Some come here for job. Some come for promotion.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికతో వస్తున్నారు కానీ ఆత్మజ్ఞానం కావాలనేటువంటి కోరేటువంటి వాడు ఒక్కడైనా ఇందులో నాకు కనిపించలేదు.
0: మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కమ్ హియర్ టు హ్యావ్ దేర్ డిజైర్స్ ఫుల్ఫిల్డ్ బట్ దే డోంట్ కమ్ హియర్ సీకింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిట్.
1: వీరందరూ ఈ కాయిన్స్ మాదిరి ఉంటున్నారు, ఇందులో ఎవరు నాకు పనికి వస్తారా అని నేను చూస్తున్నాను అన్నాడు.
0: You are all like these coins. I am just examining which one of you are useful.
1: Indulo okkaraina cheppina maata vineetundi vaaru ka.
0: Not even one would obey me.
1: Maaku swami kavalantaru.
0: You say we want swami.
1: Swami aadyam entha varaku meeru paatistunnaru?
0: To what extent you follow swami's command?
1: Paatinchaleinatundi samayalo inka bhakti anetundi ekkada undi?
0: When you don't follow him, how can you call yourself a devotee? Tachame
1: dama ani pilchadu. Dama chudu aa maamidi mokka.
0: Then immediately he said, pointing the mango tree, he said, Dama, watch that.
1: బాగ పూలంతా కొడును కాకులు కనిపించకుండా పూలు విచ్చింది.
0: And the mango tree was full of flowers that you can't see even the leaves
1: there. ఎన్ని పూలు ఉంటున్నాయి ఈ వృక్షములో.
0: See how many flowers are there in the tree.
1: కట్టకడపడికి ఎన్ని కాయలు కాస్తున్నాయి.
0: How many fruits you get ultimately.
1: ఇంకా కట్టకడపడికి ఎన్ని ఫలములు అయిపోతున్నాయి.
0: How many become ripe fruits.
1: కావటం లేదు.
0: No.
1: మంచుకు కొన్ని పువ్వులంతా రాలిపోతున్నాయి.
0: సమ్ ఫ్లవర్స్ డ్రాప్ డౌన్.
1: గాలికి మరికొన్ని పువ్వులు రాలిపోతున్నాయి.
0: ఆర్ ద విండ్
1: కొన్ని పిందెలుగా కలుస్తున్నాయి.
0: సమ్ గోయింగ్ టు టెండర్.
1: ఈ పిందెలన్నీ కూడా రాలిపోతున్నాయి.
0: సమ్ డ్రాప్ ఫాల్ ఆఫ్.
1: కొన్ని కాయలుగా తయారవుతున్నాయి.
0: సమ్ గ్రోయింగ్ టు ఫ్రూట్.
1: ఈ కాయలు కూడా పచ్చలు కొరికి కింద రాలిపోతున్నాయి.
0: అండ్ దే ఆర్ ఈటెన్ అవే బై బర్డ్స్.
1: కొన్ని ముడతలు కొరికి కింద రాలిపోతున్నాయి.
0: అండ్ సమ్ డాగ్స్ ఆల్సో ఈట్ దెం.
1: కట్టగడపడికి పండేటి విన్ను.
0: అల్టిమేట్లీ వి డోంట్
1: గెట్ నిజంగా ఈ పువ్వులన్నీ కాయలైపోతే ఇన్ని కాయలను ఆ వృక్షం మోయగలదా?
0: In fact, if all the flowers are to grow into fruits, can that bear the weight of that fruit?
1: అదే విధంగానే ఒకానొక సమయంలో వేమన కూడాను ప్రశ్నించుకున్నాడు.
0: Vemana also said at one time same question.
1: అయ్యా, రాళ్ళంతా దేవుళ్ళైతే రాజులంతా మింగరా అన్నాడు.
0: If all the stones are the presiding deities, don't you swallow them?
1: అదే విధంగానే వచ్చిన వారందరూ భక్తులేగినైపోతే ప్రశాంతి నీళ్ళు స్థలమే ఉంటుండదు ఇంకా.
0: If all those that we see, visit Prashantilam are devotees, there will be no space in
1: Prashantilam.
0: All that come here are not devotees.
1: Sai matanu nachina vare bhaktulu. Mataku nachina vare.
0: Those that follow his command, those that release his message. Therefore, there is a constant search for devotees. I have been searching.
1: ఎవరిని? నిజమైన మానవుడు.
0: ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ మ్యాన్.
1: మానవుడు అంటే ఏమిటి?
0: హూ ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్?
1: కేవలం కాళ్ళు చేతులు స్వరూపం ధరించినటువంటి వాడా?
0: ఇస్ ఓన్లీ విత్ ద వెస్చర్ ఆఫ్ ది లింబ్స్ అండ్
1: ఆర్గన్స్. కాయను చూచి మామిడి అని భ్రమించవద్దు.
0: యూ కెనాట్ బి క్యారీడ్ అవే వాచింగ్ అనదర్ ఫారెస్ట్ ట్రీ యాజ్ ఎ మ్యాంగో.
1: కనికరాయి రూపు చూచి కలకండని నమలవద్దు.
0: అండ్ యూ కెనాట్ మిస్టేక్ ఎ స్టోన్ యాజ్ దట్ ఆఫ్ ఎ క్యాండీ.
1: వెర్రి చెరకు చూచి చెరకని నీవు నమలవద్దు.
0: యూ కెనాట్ బి క్యారీడ్ అవే బై ఫారెస్ట్
1: రూపు చూచి మోసపోకు.
0: డోంట్ బి క్యారీడ్ అవే ద ఫార్మ్.
1: రూపు చూచి మోసపోకు.
0: నెవర్ గెట్ డిసీవ్డ్.
1: గుణమే నిజ మానవ స్వరూపము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద క్వాలిటీ క్యారెక్టర్ ఇస్ హ్యూమన్ ఫార్మ్.
1: కనుకనే ఇట్టి గుణమును మాత్రమే మనం చూచినప్పుడు మానవత్వం అనేటువంటి ఎక్కడా మనకు కనిపించనే కనిపించదు.
0: When we go by this character, you don't find any true man.
1: కనుక మానవత్వం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత నిర్మలమైనటువంటిదో, ఎంత ఆదర్శవంతమైనటువంటిదో చక్కగా మీరు గుర్తించాలి.
0: You have to understand how sacred, how pure, how ideal is
1: human life.
0: The human life is very rare among all the creatures. You study.
1: You
0: want good positions.
1: You
0: want to go abroad.
1: You also
0: earn
1: money.
0: You think that money is everything.
1: కానీ పూర్వమంతా కూడా ధర్మ మూలం విధం జగత్ అని విశ్వసించారు.
0: బట్ ఇన్ ది ఎర్లియర్ డేస్ దే కన్సిడర్ దట్ ధర్మ ఇస్ ఎవ్రీథింగ్.
1: ప్రాచీన కాలంలో ధర్మ మూలం విధం జగత్తు.
0: ఇన్ ఎర్లియర్ డేస్ ఇట్ ఈస్ ఓన్లీ ధర్మ.
1: ఈ ఆధునిక యుగం లోపల ధన మూలం విధం జగత్తు.
0: ఇన్ ద మోడర్న్ ఏజ్ మనీ ఇస్ ఎవ్రీథింగ్.
1: కానీ సాయి ధర్మమును కానీ ధనమును కానీ జగత్ అని భావించటం లేదు.
0: బట్ భగవాన్ విల్ నాట్ కన్సిడర్ ఐదర్ ధర్మ ఆర్ ధన.
1: దయ మూలం విధం జగత్తు. దయ కావాలి.
0: భగవాన్ కన్సిడర్ దయా ద కంపాషన్.
1: ధనము కాదు,
0: ఈజ్ నాట్ మనీ.
1: ధర్మము కాదు,
0: ఈజ్ నాట్ ధర్మ.
1: ఏదో కొంత కాసులు ధర్మం చేయవచ్చును.
0: యూ కెన్ గివ్ ఫ్యూ కాయిన్స్ ఇన్
1: చారిటీ. కాదు మన జీవితం యొక్క లక్ష్యము.
0: ఈజ్ నాట్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: దయా మన యొక్క లక్ష్యము.
0: కంపాషన్ దయా.
1: అందరికీ హృదయం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ హార్ట్స్ ఫుల్.
1: అందరికీ హృదయం ఉంటుండాలి.
0: ఎవ్రీవన్ హ్యాస్ ఎ హార్ట్
1: ప్లస్ దయా ఈజ్ హృదయ.
0: హృత్ ప్లస్ దయా ఈజ్ హృదయ.
1: దయతో నింపినటువంటి హృదయమే నిజమైన మానవ హృదయము.
0: దేర్ ఫోర్ ఈవెన్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: లేకపోతే కుక్కలకు నక్కలకు కోతులకు కూడా ఉంటుండాలి హృదయము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హార్ట్ ఈస్ దేర్ టు ఫాక్సెస్ అండ్ డాగ్స్ యాజ్ వెల్.
1: కనుకనే దయతో కూడిన హృదయమే నిజమైన మానవత్వము.
0: Therefore, the heart full of compassion is true human quality.
1: Kanuka prati manavuniki daya aneetvanti oka hrudayamulo nimpukoni undali.
0: Therefore, one has to fill one's own heart.
1: Ee dayanu taanu maatrame anubhavinchadam gaakunda sarvulokunu deeni panchi pettali.
0: He should not only experience and joy, he should share with his fellow men.
1: Kanukane daya premanu rendi leneetvanti manavattamu idi manavattame kaadu.
0: Therefore, you cannot call a true human life.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వల్ల పలుకున.
0: Do you think that all other birds can speak like a parrot?
1: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున.
0: Do you think that all insects that crawl on the flowers are butterflies?
1: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగు అవుతుంటాయా?
0: If the pig is very hefty, it cannot be an elephant.
1: కాదు కాదు.
0: No.
1: ఎందుకనగా మానవత్వం అనేటువంటి జంతువునాం నరజన్మ దుర్లభం.
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ రేర్ అమంగ్ ద లివింగ్ క్రీచర్.
1: ఈ దుర్లభమైనటువంటి మానవత్వం ఎక్కడ మనం నిరూపించాలి?
0: వేర్ షుడ్ యు డెమోన్స్ట్రేట్ దిస్ రేర్ లైఫ్ ఆఫ్
1: శరీర మాధ్యము కలు ధర్మ సాధకం. ధర్మాన్ని మనం అనుసరించాలి.
0: వి షుడ్ ఫాలో ద రైచియస్ పాత్.
1: ఈ ధర్మం కూడా దయతో కూడినటువంటి ధర్మాన్ని అనుసరించాలి.
0: అలాంగ్ ట్రేడింగ్ అలాంగ్ రైచియస్ పాత్ వి షుడ్ హావ్ కంపాషన్ టు.
1: కనుక భగవంతుడు ఎప్పుడు కూడాను స్వార్థపరుడు కాదు.
0: God is never selfish.
1: నిస్వార్థము నిస్వార్థము నిస్వార్థము.
0: Selfless, selfless.
1: స్వార్థపరులకు నిస్వార్థంగా ఎట్లా కనిపిస్తాడు?
0: How do you expect selfish people to know the selfless?
1: తన యొక్క భావమును తాను ఎదుటిగా ప్రతిబింబించుకో చేసుకోగలడు.
0: He can only see the reflection of his own feelings.
1: తద్భవతి.
0: As is your feeling, so is your vision experience.
1: కనుక ఎవరెవరి భావములు తగినట్టుగా వారు ఊహిస్తూ ఉంటారు.
0: You imagine basing on your own thought.
1: కనుక ఈ ఉపనిషత్తులు ముండే ముండే మతిర్భిన్న. ఒక్కొక్క తల వేరువేరుగా ఉండటం చేత ఒక్కొక్క తలంపులు కూడా వేరువేరుగా ఉంటాయి.
0: As our heads vary, our thoughts are also different.
1: కనుక మనము తనువును దండించినంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు పనిష్ ద బాడీ.
1: మనసును దండించాలి.
0: యూ షుడ్ పనిష్ ద మైండ్.
1: పుట్టపైన మర్దించిన పాము మరణ ముందున.
0: విల్ ఎవర్ ద స్నేక్ డై ఇఫ్ యూ జస్ట్ రబ్
1: దండించిన విషయభోగం అనుగుణ.
0: ఇఫ్ యు పనిష్ ద బాడీ కెన్ యూ కిల్ ది సెన్సిటివ్ ప్లెజర్.
1: వీటినంత ఆత్మజ్ఞాని తానగున.
0: ఇఫ్ యూ జస్ట్ గివ్ అప్ ది డ్రింక్ అండ్ ఫుడ్ కెన్
1: ఎవరో తెలియకున్న తత్వము. తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదుగును.
0: ఇఫ్ యు డు నాట్ నో యువర్ ట్రూ నేచర్, హౌ కెన్ యూ నో స్పిరిచువాలిటీ?
1: మొట్టమొదట తానెవరో తెలుసుకోవాలి.
0: ఫస్ట్ నో థైసెల్ఫ్.
1: అది మానవత్వంలో ఉండేటువంటి మొట్టమొదటి యొక్క లక్ష్యం.
0: దట్ ఇస్ ది ఫస్ట్ పర్పస్ ఆఫ్ లైఫ్.
1: నేను ఎవడు?
0: హూ యామ్ ఐ?
1: నేను దేహమా?
0: Am I the body?
1: లేక మనస?
0: Am I the mind?
1: లేక బుద్ధి?
0: Or intellect?
1: లేక అంతఃకరణ?
0: Or innocence?
1: కాదు కాదు.
0: No.
1: ఇది నా దేహము.
0: This is my body.
1: నేను వేరే.
0: I'm different.
1: కనుక దేహం నేను కాదు.
0: సో ఐఎమ్ నాట్ ద బాడీ.
1: దేహం ఒక ఉపాధి.
0: దిస్ ఓన్లీ దిస్ చైన్.
1: ఇది మనకు ధరించినటువంటి ఒక వస్త్రము.
0: దిస్ ఓన్లీ ది బెస్ట్ క్లాత్ దట్ హస్ బీన్ పుట్ ఆన్.
1: కనుకనే ఉపాధి తానని చెప్పడానికి వీలు కాదు.
0: సో యూ కెనాట్ క్లెయిమ్ యువర్ సెల్ఫ్ యాజ్ ది బెస్ట్ చైన్.
1: మనం చేసిన దానికి అన్నిటికీ నీ దేహమునికే దండిస్తున్నాం మనము.
0: ఫర్ ఆల్ అవర్ యాక్షన్స్ వి పనిష్ ద బాడీ.
1: కానీ బాడీలో ఏ దోషము లేదు.
0: నో, దేర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ ద బాడీ.
1: కానీ అన్ని దోషములు మనసునికే ఉంటున్నాయి.
0: ఆల్ మిస్టేక్స్ ఆర్ ఇన్ ద మైండ్.
1: ఒకడు ఏదో ఒక చేయరాని పని చేశాడు.
0: వన్ కమిటెడ్ ఎ మిస్టేక్.
1: కానీ ఇది తప్పని తెలుసుకుని ప్రభుత్వము ఆ దేహానికి ఉరిశిక్ష ఇచ్చింది.
0: అండ్ గవర్నమెంట్ హెస్ పనిష్డ్ హిమ్ దట్ హీ షుడ్ బి హ్యాంగ్.
1: కానీ తప్పు చేసింది దేహమా మనసా?
0: ది క్రైమ్ ఈజ్ కమిటెడ్ బై ద బాడీ ఆర్ ద మైండ్?
1: బాడీ చేయలేదు.
0: బాడీ హెస్ నాట్ కమిటెడ్
1: మనసు యొక్క ప్రోద్బలం చేత బాడీ చేసింది.
0: బికాస్ ద ప్రాంప్టింగ్ ఇన్ ద మైండ్ ద బాడీ హెస్ కమిటెడ్
1: ద క్రైమ్. మనసు దేహాన్ని చేయించింది.
0: సో ఇట్ ద మైండ్ దట్ మేడ్ ద బాడీ.
1: చేయించింది చెడ్డగా, చేసింది చెడ్డగా.
0: What is it that's bad here, body or the mind? It is the mind that prompted this action.
1: కాబట్టి మనసుని నీవు శిక్షించడం లేదు, దేహాన్ని శిక్షిస్తున్నావు.
0: You are not punishing the mind, you are punishing the body.
1: మను శాస్త్రం యొక్క న్యాయమా?
0: Is it, are you justified?
1: కాదు కాదు.
0: No.
1: కనుక నీ చేసినటువంటిది ఓడి జడమైన దేహం.
0: Therefore what that has
1: చేయించినది మనసు.
0: Is the mind that prompted this action. కనుక
1: మనుష్యానాం కారణం బంధం వచ్చేహు. ఈ రెండింటికి నీ మనసే మూల కారణం.
0: So mind is the cause for liberation and attachment.
1: కనుకనే మనస్సును మనం సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సో వీ షుడ్ సీ దట్ అవర్ మైండ్
1: ఏది చేసినప్పటికీ మనిషి యొక్క దోషమే కానీ మనిషి యొక్క దోషం కాదు.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ ద మిస్టేక్ లైస్ విత్ ద మైండ్ నాట్ విత్ ద
1: బాడీ. బోధించవలసింది కూడా నువ్వు మనిషికి కాదు, బోధించవలసింది మనసుకు బోధించు.
0: సో యూ షుడ్ నాట్ టీచ్ ది హ్యూమన్ యాజ్ సచ్, యూ షుడ్ టీచ్ యువర్ మైండ్.
1: కనుక ప్రతి బోధన కూడా నువ్వు మనసుకు సంబంధించిందిగా ఉండాలి.
0: సో ఎవ్రీ టీచింగ్ షుడ్ బి గివెన్ టు ది మైండ్.
1: కనుకనే శిరిడి ఎందు కూడాను అనేక పర్యాయములు, అనేక విధమైనటువంటి ఒక మార్గంలో అనేక ఉపమానము చేత జ్ఞానోపదేశం జరుపుతూ వచ్చినటువంటి.
0: సో దేర్ ఇన్ శిరిడి ఆల్సో దేర్ సో మచ్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ విజ్డమ్.
1: దైవము సర్వత్రా ఉండేటువంటి వాడు.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వభూతములు ఎందు ఉండేటువంటి వాడు.
0: ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: ఈశావాస్యం విధం సర్వం.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: లక్ష్మీబాయి డాంగే.
0: లక్ష్మీబాయి
1: చాలా శ్రీమంతురాలు.
0: షీ ఇస్ ఎ రిచ్ లేడీ.
1: కానీ అంత శ్రీమంతురాలు అయినప్పటికీ షిర్డీలో ప్రవేశించి ఆశ్రమం అంతా శుద్ధం చేయటము, వచ్చిన వారికి సేవలు చేయటము, ఈ విధమైనటువంటి మార్గంలో సేవా వృత్తి లోపల ప్రవేశించింది.
0: దో షీ ఇస్ వెరీ రిచ్ బట్ షీ వాస్ క్లీనింగ్ ది హోల్ క్యాంపస్ అండ్ సర్వింగ్ ఆల్ ద డివోటీస్ దట్ విజిటెడ్ దట్.
1: ఒకనాడు అవకాశం చిక్కింది కనుక బాబా పాదాలపైన పడి నమస్కారం చేసింది.
0: యాజ్ షీ కుడ్ గెట్ ఎ ఛాన్స్ షీ కుడ్ ఫాల్ ఎట్ ద ఫీట్ ఆఫ్
1: బాబా. లక్ష్మీబాయి మనకు భూక్ హాయ్ ఆకలిగా ఉంటుండాలి అన్నాడు.
0: బాబా సైడ్ లక్ష్మీబాయి ఐఎమ్ హంగ్రీ.
1: భగవంతుడు నోటారా చెప్పుకుంటుంటే, నోటారా అనుకుంటుంటే నేను విని ఎట్ట ఉండేది, కొంతసేపు కాలండి అని పరిగెత్తిపోయింది ఇంటికి పాపం.
0: లక్ష్మీబాయి థాట్ వాట్ ఇస్ ఇట్ బాబా హింసెల్ఫ్ డైరెక్ట్లీ సెడ్ హిస్ హంగ్రీ, హౌ కెన్ ఐ బేర్ ఇట్.
1: అడుగని ఫోటోలకంతా నైవేద్యం పెడుతున్నాము, అడిగినటువంటి పరమాత్మకి ఇవ్వలేకపోతున్నానా అని చాలా బాధపడి ఇంటికి వెళ్ళింది. బిరిబిరి చపాతులు చేసింది రేండు.
0: వీ ఫీడ్ ఎవ్రీవన్ ద టాస్క్ బట్ కాంట్ వీ సర్వ్ బాబా హూ డైరెక్ట్లీ ఆస్క్ లైక్ దిస్.
1: అప్పుడు బాబా భోంచేసేవాడు.
0: And Baba eats well.
1: ఇంకెత్తు చపాతీలంతా తినేటువంటి వాడు.
0: He eats pile of chapatis.
1: ఒక్కొక్క చపాతి నాలుగు మడతలు వేసి ఒక్కొక్క తూరే తినేటువంటి వాడు.
0: He will make four folds and take in one gulp.
1: కనుకనే ఆమె వెళ్ళింది, చాలా ఎక్కువ చపాతీలే చేసింది.
0: She made many chapatis.
1: తట్టలో తీసుకుని వచ్చింది.
0: She brought in a plate.
1: ముందు పెట్టేటప్పటికి ఆహా చాలా బాగున్నాయి, మంచి రుచిగా ఉన్నాయి అంటున్నాడు.
0: అండ్ బాబా సెడ్ దే ఆర్ వెరీ టేస్టీ, దే ఆర్ వెరీ ఫైన్.
1: ఈ లోపల ఒక నల్ల కుక్క తోక ఆడించుకుంటూ వచ్చింది.
0: ఇన్ ది మీన్ టైమ్ ఏ బ్లాక్ డాగ్ కేమ్ దేర్ వేవింగ్ ఇట్స్ టెయిల్.
1: దాని దగ్గర పిలిచి దాన్ని నిమురుతూ ఉంటే ఆ కుక్క ఆ చపాతీలన్నీ తినేసింది.
0: యాజ్ బాబా వాస్ ప్యాటింగ్ దిస్ డాగ్ ఇట్ స్టార్టెడ్ ఈటింగ్ చపాతీస్ దేర్.
1: చూస్తూ ఉండాలి లక్ష్మీబాయి డాంకి.
0: లక్ష్మీబాయి వాస్ వాచింగ్.
1: చూచి బాబా ఇదేనా మీరు చేసేటువంటి పని?
0: He said, what is it?
1: ఆకలి ఆకలి అన్నారు.
0: యు సే యు ఆర్ హంగ్రీ.
1: భగవంతుడు నోరు తెచ్చి అడిగాడని చెప్పని నేను ఎంతో ఆప్యాయంగా, నేను ఎంతో భక్తి శ్రద్ధతో ఈ చపాతి చేసుకుని వచ్చాను.
0: When God asked openly, I brought the chapati for my devotion.
1: నా కంటి కుక్కకి పెట్టేసిస్తున్నారు.
0: In right in front of my eyes. You are serving to the dog. What sin I committed? What mistake lies with me?
1: ఈ చపాతిని చేసే సమయంలో నేను ఏదైనా దుర్భావం నాలో ఆవిర్భవించా?
0: Did I have any bad thoughts as I prepared chapatis?
1: నేను ఎంతో హృదయపూర్వకంగా కూడాను ప్రేమపూర్వకంగా ఈ చపాతీలు చేశాను.
0: With full of love and affection I made these chapatis for you.
1: ఎందుకు నన్ను ఇంత అవమానపరిచావు?
0: Why do you insult me?
1: మీకు న్యాయమా?
0: Are you justified?
1: ఈ విధంగా కొంతవరకు అధికార స్థానంలో ఉన్నట్టుగా దేవుడు అంటే తండ్రి అంటే ఎంత అధికారమో ఆ విధంగా మాట్లాడుతూ వచ్చింది లక్ష్మీబాయి.
0: She went on speaking as she would talk to her father.
1: లక్ష్మీబాయి.
0: లక్ష్మీబాయి.
1: బయట బయట బయట.
0: Sit down, bite home.
1: నేను నీ తినేశాను, నా కడుపంతా నిండింది అన్నాడు.
0: I have eaten in full, my belly is full now.
1: బాబా నేను ఎట్ట నమ్మేది, కుక్క వచ్చి కళ్ళతో చూస్తూ ఉన్నాను నేను తినేటువంటిది, నీవు తిన్నాననుకోవటంలో నేను ఎట్ట విశ్వసించే.
0: బాబా హౌ కెన్ ఐ బిలీవ్ యూ, ఐ సీ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐ డాగ్ ఈటింగ్ ఆల్ చపాతీస్, హౌ కెన్ ఐ బిలీవ్ దట్ యు హావ్ ఈటన్.
1: అప్పుడు చెప్పాడు.
0: దెన్ హీ సెడ్,
1: మానవుడు ఆకలి అని అడుగుతాడు,
0: The human being will have all the hunger.
1: పశుపక్షి మృగాదులు ఆకలి అనేటువంటిది ఏనాడు అడగడానికి కాదు.
0: And man asks for food but not the birds.
1: వాడు ఆకలి ఉంటుండది.
0: And there is hunger.
1: అవి చెప్పలేవు.
0: They don't say.
1: కానీ అవి కూడాను దైవత్వం యొక్క సృష్టియే.
0: But that's also God's creation.
1: కనుకని ఆ మృగములు తిన్నప్పుడు నేను తిన్నట్టే కదా.
0: When animal eats, it amounts.
1: ఈ దేహం ఒక్కటే నీవు బాబా అని భావించవద్దు.
0: Don't think this body is baba.
1: ఆ కుక్క కూడాను బాబా అని.
0: Even the dog is baba.
1: ఈ పక్షి కూడాను బాబా అని.
0: This bird is baba.
1: ఈ ఎనుము కూడాను బాబా అని.
0: This everything.
1: సర్వ జీవరాశులు కూడాను బాబా అని.
0: All beings are baba.
1: ఈశా వాస్యం ఇదం సర్వం.
0: God is everywhere.
1: ఈశ్వర సర్వభూతానా.
0: God is in all creatures.
1: అన్నింటి యందు ఉండేటువంటి బాబాను ఎందుకు ఇంత సంకుచితంగా మీరు చూస్తున్నావు?
0: When baba is everywhere, why you limit him?
1: ఈ బాబాని మీరు పెంచుకోవడం చేతనే నేను ఈ విధంగా ఏడిపించడానికి కూనుకున్నాను.
0: Because you had this narrow ideas, I had to make you cry.
1: భావం పోవాలి, విశాల భావం రావాలి.
0: Give up the narrow ideas, narrow feelings, develop broad mindedness.
1: కనుక నీవు విశాలమైనటువంటి భావాన్ని పెంచుకో.
0: Have the broad feelings and thoughts.
1: ఎవరు ఏది చేసినప్పటికీ నీ దైవం యొక్క ఆజ్ఞగా భావించు.
0: Whatever is done, take it as divine.
1: ఏ చెడ్డ మంచి జరిగినప్పుడు this is good for me. ఇది నా మంచి కోసమే అని భావించు.
0: If anything bad happens, take it that is for your own good.
1: ఈ విధమైనటువంటి సద్భావములు భక్తుల హృదయాల లోపల ఆవరించినప్పుడే ఇది సరైనటువంటి భావంగా ఉంటాది.
0: When such good thoughts are there in your hearts, then it would be proper.
1: కానీ ఎంతమంది వచ్చినప్పటికీ
0: so many have
1: కొంతమంది మాట్లాడలేదని పోతుంటారు.
0: Some say that
1: కొంతమంది మమ్మల్ని చూడలేదని పోతుంటారు.
0: Some say the Swami has not looked at them.
1: పిలచలేదని పోతుంటారు.
0: Say that they have not looked at them.
1: ఇక్కడ అనేక రకాల ఇంకా కొంతమంది వస్తారు.
0: Some come.
1: మందిరంలోనే ఉంటారు, బయట తట్టింత వ్యాపారాలు చేస్తుంటారు.
0: They are here in Mandir, but they have business transactions.
1: అనేక రకాలుగా ఉంటుంటారు.
0: Many people are here.
1: వీళ్ళందరూ భక్తులేనా?
0: Are they all devotees?
1: కనుకని భక్తి అనేటువంటిది కావాలనుకున్నప్పుడు నిజమైనటువంటి యొక్క ఆత్మ జ్ఞానం కోసం రావాలి.
0: If you are a true devotee, you should come here for the knowledge of the self.
1: కానీ అది చాలా తక్కువ.
0: But very few are like that.
1: రాని రాకపోని.
0: They come or not.
1: కానీ ఆత్మ జ్ఞానం అనేటువంటి కలిగినప్పుడే ఆత్మానందం ప్రాప్తిస్తుంది.
0: When once you have that knowledge of the self, you will have the bliss of this self.
1: అట్టి నిజమైనటువంటి తత్వాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: You should make every effort to know that nature of the self.
1: ఒక ఠాకూర్ వచ్చాడు షిర్డీకి. ఠాకూర్.
0: A ఠాకూర్ came to Shirdi.
1: అతని జోబులో 2 crore ఉంది. 5-5 రూపాయల నోట్ అంతా దండిగా ఉంటున్నాయి.
0: There are lots of 500 rupee notes in his
1: pocket. బాగా కనిపిస్తున్నాయి.
0: They are quite apparent.
1: దీన్ని చూచాడు బాబా.
0: బాబా saw this.
1: Hey dama,
0: he said.
1: ఆ ఊర్లోకి పోయి పటేల్ దగ్గర ఒక 5 rupees తీసుకునిరా అన్నాడు.
0: He said, dama, you go to that village and bring 5 rupees from that patel.
1: ఆయన వెళ్ళాడు దామ.
0: దామ వెంట.
1: ఈ లోపల ఈ పటేల్ అడుగుతున్నాడు, బాబా నాకు ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించండి అంటున్నాడు.
0: And this Patel prayed that he should have the knowledge of the self, Atmajnana.
1: నాకు దివ్యమైన వైరాగ్యం ప్రసాదించండి.
0: గివ్ గ్రాంట్ మీ ద డివైన్ రెనన్సియేషన్ డిటాచ్మెంట్.
1: కొంతసేపు ఉండు అన్నాడు.
0: హి సెడ్ వెయిట్ ఫర్ సమ్
1: టైం. వచ్చాడు దామా.
0: దామా రిటర్న్.
1: స్వామి ఆ పటేల్ ఇంటి దగ్గర లేడు అన్నాడు.
0: హి సెడ్ స్వామి పటేల్ ఇస్ నాట్
1: అట్ హోమ్. ఇంకొక కొట్టు దగ్గరికి పోయి, ఆయిల్ కొట్టు దగ్గరికి పోయి ఒక 5 rupees తీసుకురా.
0: హి సెడ్ గో టు అనదర్ షాప్ అండ్ బ్రింగ్ 5 rupees.
1: అక్కడికి పోయాడు.
0: హి వెంట్ దేర్.
1: కానీ వచ్చిన పటేల్ అంతా కూడా, స్వామి నాకు ఈ ఆత్మ జ్ఞానాన్ని బోధించండి అంటున్నాడు.
0: బట్ దిస్ పటేల్ వెంట్ ఆన్ ప్రేయింగ్, స్వామి టీచ్ మీ ది నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్.
1: సరే మరి దామా వచ్చాడు.
0: దామా కేమ్.
1: మరి ఇంకొక దగ్గర పోయి కుల్లీ కొట్టు వాడిని పోయి ఒక 5 rupees అడుగు అన్నాడు.
0: అండ్ దెన్ బాబా సెడ్ గో టు ద పాన్ షాప్.
1: ఈ విధంగా 5-6 పర్యాయములు ఈ దామాను పంపించాడు.
0: హి సెంట్ దామా 5-10 టైమ్స్.
1: నాకు 5 rupees చాలా అవసరంగా ఉంటుండాలి, తీసుకుందామన్నాడు.
0: హి సెడ్ 5 rupees ఆర్ వెరీ ఎసెన్షియల్ నౌ, బ్రింగ్ ఇట్.
1: అప్పుడు ఈ పటేల్ ను చూసి చెప్తున్నాడు బాబా ఇండైరెక్ట్ గా.
0: బాబా స్టార్ట్ టెలింగ్ ఇండైరెక్ట్లీ టు పటేల్.
1: అరే పటేల్.
0: ఓ పటేల్.
1: నీ 5 rupees నోట్ నాకు బాగా కనిపిస్తూనే ఉంటున్నాయి.
0: ఐ సీ ది కరెన్సీ నోట్స్.
1: నేను ఈ పర్యాయం 5 rupees కోసమని పట్టణానికి పంపించాను.
0: ఐ హావ్ సెంట్ ఫర్ ద మనీ టు ది సిటీ.
1: పోనీ స్వామి, నా దగ్గర ఉన్న 5 rupees తీసుకోండి, నీవు ఇచ్చినావా?
0: Did you try to give the 5 rupees which you are holding in your pocket?
1: నీకు బ్రహ్మజ్ఞానం ఎక్కడ లభిస్తుందిరా?
0: When you are such a miser, how do you expect to have the knowledge of the self?
1: ఇంత లోభికి నీకు ఏ విధమైనటువంటి ఆత్మజ్ఞానం బోధించాలి?
0: You are a miser, how to teach you the knowledge of the spirit?
1: కనుకనే త్యాగేనైకి అమృతత్వ మానసో. త్యాగం చేయనటువంటి మూర్ఖునికి ఈ ఆత్మ జ్ఞానం అనేటువంటిది ఎన్నో వేల మైళ్ళ దూరంగా ఉంటుంది.
0: ద వన్ హూ కెనాట్ సాక్రిఫైస్ విల్ బి ఫార్ ఆఫ్, థౌజండ్స్ ఆఫ్ మైల్స్
1: అవే. కనుకనే వేదం కూడాను నకర్మణ నప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వ మానసో.
0: సో నో పొజిషన్ నో అథారిటీ, ఓన్లీ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
1: నాడు నీవు 5 rupees వదిలిపెట్టడానికి బాధపడుతుంటావు.
0: Today you feel sad to give up 5 rupees.
1: కానీ ఇవన్నీ ఏదో ఒకనాడు నీవు వదిలిపెట్టి పోక తప్పదు.
0: యూ మస్ట్ గివ్ దెమ్ అప్ వన్ డే ఆర్ అదర్.
1: ఆనాడు ఏమి చేయగలవు?
2: వాట్ కెన్ యూ డూ?
1: ఏం వెంటనే పోగలవు?
2: వాట్ ఇస్ దట్ కెన్ కమ్ విత్ యూ?
1: ఇది ఏ నిజమైన ఆత్మజ్ఞానము.
2: దిస్ ఈస్ ది ట్రూ నాలెడ్జ్.
1: ఈ సత్యాన్ని గుర్తించుకుంటే,
2: ఇఫ్ యు నో దిస్ ట్రూత్,
1: జీవితం లోపలే మనం అనుభవించవలసిన అన్ని కూడా మనం అనుభవించాలి.
2: యు హావ్ టు ఎక్స్‌పీరియన్స్ వాట్ యు ఆర్ సపోజ్డ్ టు డ్యూరింగ్ యువర్ లైఫ్ టైం.
1: చాలా మంది చిన్న చిన్న పిల్లలంతా కూడాను భజనలు భక్తి ఏదో ఒక విధమైన ధ్యానం ఇలాంటివి చేస్తుంటే కొంతమంది తల్లిదండ్రులు కూడాను వారిని విమర్శిస్తుంటారు.
2: వెన్ బాయ్స్ start doing bhajans and try to meditate, parents criticize them.
1: Inta chinna vayasu lopa inta pedda bhakti neeku enduku?
2: Parents tell them at this tender age, why are you doing
1: this? Vaa chayi goppa ujjogam chesi tarvata manchi sambalam teeskoni kadapa retired ayin tarvata neevu appudu kavalsina japamalu teeskoni kurcho.
2: Just to pass, get a pass in the examination, take a good position, earn money, then sit in the name of devotion with a talisman.
1: Anta indriyalu udigina tarvata పద పద మంచు కింకరులు పాశములాగడి వేళ.
2: When the soldiers of the god of death drive you from this earth,
1: దబ దబ బయట పెట్టుడికి లాభము లేదని చెప్పు వేళ.
2: Everyone says that the body should be kept out of the house,
1: లబలబ ఏడ్చు వేళ.
2: And wife and family start crying,
1: పరిణామము నోటను పలక.
2: Is it possible to chant the name of God? అప్పుడు
1: చేసేది రిటైర్ అయిపోయి కన్నులు కాళ్ళు అన్ని కూలిపోయినప్పుడు వాడు ఏమి జపం చేస్తాడు, ఏమి భజన చేస్తాడు?
2: When all the senses and the limbs become weak, is it the proper time?
1: మంచి ఫలమైనటువంటి దాన్ని మనం భుజించాలి, కానీ కూలిపోయినటువంటి పండును ఎవరైనా భుజిస్తారా?
2: You should only eat a fruit which is ripe enough, not the one that
1: జీవితం అంతా వ్యర్థం గావించుకొని వృద్ధాప్యములో ఏ విధమైనటువంటి సాధన చేయగలవు నీవు?
2: హావింగ్ వేస్టెడ్ ఆల్ ద లైఫ్, వాట్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ సాధన యూ కెన్ డూ ఇన్ ఓల్డ్ ఏజ్?
1: యుద్ధంలో ప్రవేశించి వీరుడు కావాలని విజయాన్ని సాధించాలనుకుంటే చిన్న వయసు నుంచి నీవు రిక్రూటింగ్ లో చేరాలి.
2: In order to win the war, you should have, you should be recruited while young.
1: ee recruiting lo pass ayin tarvatane neevu yuddham lo poi deenni pattukoni sadhinchavachu.
2: When once you are recruited into the army, you kabatti join the war.
1: ee balyamunande deeni oka tattamu recruiting kavali, deeniki oka training kavali.
2: Right from this young age you need training.
1: jeevita kalamlo chesinatundi smarane ancha kalamlo aadarana.
2: All that smarana chanting will be adarana refuge.
1: ee daiva bhakti lekapothe inge eppudu manaku daiva bhakti vastundi?
2: If you don't have devotion now, when can you cultivate?
1: eppudo vastund anukovatam chaala parapaatu.
2: Is a mistake to think that you'll have later.
1: ippudu munchine raavali.
2: It should be there right from now.
1: mokka chakkaga undinappude chettu kuda chakkaga avutundi.
2: If the plant is straight, the tree would be straight.
1: mokka vangite chettu kuda vangipothundi.
2: If the plant bends, also the tree.
1: kanukane ippudu munchi kuda nu ee yokka vayasulo chaala pavitramaina vayasu.
2: This tender age is sacred.
1: daiva bhavanni manamu హృదయంలో నింపుకోవాలి.
2: యు షుడ్ ఫిల్ యువర్ హార్ట్,
1: త్యాగ భావాన్ని కూడా మనం హృదయంలో నింపుకోవాలి.
2: యు షుడ్ ఫిల్ విత్
1: సేవకావృత్తిలో మనం ప్రవేశించాలి.
2: యు షుడ్ సర్వ్.
1: కనుకని నకర్మణ అని చెప్పినప్పుడు ఏ కర్మలు చేసినప్పటికీ దైవ కర్మగా భావించాలి.
2: వాట్ ఎవర్ యు మే డూ, యు షుడ్ ప్లీజ్ గాడ్.
1: నతపాంసి నతీర్థానం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. జపం చేయటం కాదు, తపం చేయటం కాదు, యోగం చేయటం కాదు, సేవలో మనం పాల్గొనాలి.
2: సో ఇట్స్ నాట్ పెనెన్స్, ఇట్స్ నాట్ రీడింగ్ ది సీక్రెట్ టెక్స్ట్.
1: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగా మనం విశ్వసించాలి.
2: హూమ్ సో ఎవర్ యూ సర్వ్, ఇట్ అమౌంట్స్ టు సర్వీస్ టు గాడ్.
1: అందరి యందు ఉండినటువంటిది దైవమే.
2: గాడ్ ఈజ్ ఇన్ ఆల్.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
2: ఇట్స్ ఓన్లీ ది వన్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: కొరకు ఈ వయసు లోపల మనం ఈ పవిత్రమైన భావాలే మన హృదయాన్ని నింపుకోకపోతే ఏనాడో మనకు వస్తాయనుకోవడం చాలా పొరపాటు.
2: ఇఫ్ యూ డోంట్ ఫిల్ యువర్ హార్ట్స్ రైట్ నౌ విత్ ది సీక్రెట్ థాట్స్, to think that you'll have them later, it's a big mistake.
1: Kanuka baba modalu munchi kudanu direct ga indirect ga kudanu anek rakamainatvanti oka atma gnanaanni bodhisthu vacheetunte vaadu.
2: Therefore baba has spread this knowledge of the spirit directly and indirectly.
1: Kaani itti gnanam lenatvanti vaaru, itti sushmam telinatvanti vaaru, itti pavitramanu gurtinchukolenatvanti vaaru bhautikaanni laukikaanni prakrutaanni chusi bhramistipothuntaru.
2: Those people who cannot understand the spiritual knowledge, the subtleties and the sanctity, they go by the worldly ways.
1: కనుక ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే.
2: That's all the trend of the outward.
1: దివ్యమైనటువంటి భావము నవ్యమైనటువంటి భావము మనలో ఉంటుండాలి.
2: The divine and the novel thoughts are within.
1: ఐకమత్యమైనటువంటి చాలా భావం ఉంచింది.
2: For this unity is essential.
1: దీనిని సంఘీ భావం కూడా చాలా అవసరము.
2: For this unity is absolutely needed.
1: దీనికి ధర్మజుడు ఒక చక్కని ఆదర్శాన్ని అందించాడు.
2: ధర్మజ has set a very good ideal.
1: ఏమిటి ఆ ఆదర్శం?
2: వాట్ ఈస్ దట్ ఐడియల్?
1: మేమందరూ కూడా 105 మంది అన్నదమ్ములము.
2: ఆల్ ఆఫ్ అస్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 105 బ్రదర్స్.
1: మా బ్రదర్స్ అంతా మేమెవరు? 5 మంది కాదు, 105 మంది మేము బ్రదర్స్.
2: వీ బ్రదర్స్ నాట్ 5, 105.
1: మాలో మాకేమైనా డిఫరెన్స్ ఏమైనా బయలుదేరినా పాండవులు మాత్రమే 5 మంది, కౌరవులు 100 మంది.
2: వెన్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఒపీనియన్ అమంగ్ అస్, 5 పాండవాస్ ఆన్ వన్ సైడ్, కౌరవ్స్ ఆన్ ది అదర్.
1: మా పైన ఎవరైనా వచ్చిరా మేము 105 మంది కూడా చేరిపోతాం.
2: ఇఫ్ ఎనీవన్ ఇస్ ప్రిపేర్డ్ టు ఇన్వేడ్ us, ఆల్ ది 105 వుడ్ జాయిన్.
1: అదే విధంగానే భారతీయులందరూ కూడా ఒక్కటిగా ఉండాలి.
2: లైక్వైజ్ ఆల్ భారతీయ షుడ్ బి వన్.
1: భారతీయ సంస్కృతి ఒక్కటే.
2: ద కల్చర్ ఆఫ్ భారత్.
1: భారతీయ ధర్మం ఒక్కటే.
2: ధర్మ ఇస్ వన్.
1: భారతీయ జాతి ఒక్కటే.
2: ద భారత్ జాతి ఇస్ వన్.
1: దీన్ని విస్మరించి మేము వేరు మేము వేరు అనేటువంటి ఒక భేదములు పెంచుకోవడం చేతనే చిన్న భిన్నమైపోయి దేశాన్ని కూడాను దేశం యొక్క పవిత్రతను కూడాను పాడు చేస్తున్నారు.
2: బికాజ్ వీ అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ ద హోల్ కంట్రీ ఇస్ డివైడెడ్.
1: ఏ పార్టీనైనా కానీ,
2: లెట్ ఇట్ బి ఎనీ పార్టీ,
1: ఏ జాతి అయినా కానీ,
2: లెట్ బి ఎనీ రేస్,
1: ఏ రాష్ట్రమైనా కానీ,
2: ఎనీ స్టేట్,
1: భారతీయులందరూ ఒక్కటే.
2: ఆల్ భారతీయ సర్ వన్.
1: అలాంటి భావంలో మనం ఏకమైపోయి దీన్ని ఎదుర్కొని దేశాన్ని రక్షించడానికి కూనుకోవాలి.
2: విత్ దట్ ఫీలింగ్ వి షుడ్ ఆల్ స్టాండ్ యునైటెడ్ అండ్ రెసిస్ట్
1: ఎనీ అదర్ ఫారిన్ ఇన్వేషన్. ఎన్నో ఉండవచ్చును,
2: దేర్ విల్ మెనీ డిఫరెన్సెస్,
1: కానీ వ్యక్తిగతమైనప్పుడు నీవు నీవే తాను తానే.
2: యాజ్ పర్ ది ఇండివిజువల్ డిఫరెన్సెస్ వి ఆర్
1: అపార్ట్. కానీ దేశం యొక్క విషయంలో ప్రవేశించినప్పుడు అందరూ ఒక్కటే.
2: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద కంట్రీ వి షుడ్ స్టాండ్ యునైటెడ్.
1: ధర్మజన యొక్క సూత్రము.
2: That is the principle of dharma.
1: మానవ మాకు భేదములు సంభవించినప్పుడు మేము 5 మంది బ్రదర్స్ వేరు, 100 మంది బ్రదర్స్ వారు.
2: When there are differences among us, we 5 are apart from those 100.
1: కానీ మా దేశం పైన ఎవరైనా వస్తే మేమందరూ ఏకమైపోతాం.
2: If anyone tries to invade us, all the 105 would stand.
1: ఐక్యమత్యం అనేటువంటి దాన్ని మనం విచారించాలి.
2: That unity we should have in
1: faith. ఇది ధర్మజన యొక్క ప్రధానమైన సూత్రము.
2: This is the main principle of dharma.
1: అన్నింటికీ ధర్మమే ప్రధానము.
2: For everything dharma is important.
1: ఈ ధర్మం కూడాను దయతో కూడినటువంటి ధర్మంగా ఉండాలి.
2: And this dharma should have daya compassion.
1: కనుకనే ధర్మార్థ కామ మోక్షం అనేటువంటి నాలుగు కూడాను అన్ని ధర్మముతో ప్రారంభం కావాలి.
2: Therefore all the objectives of life commence with dharma.
1: అర్థము ధనము కావాలి.
2: అర్థ మనీ
1: ధర్మంతో కూడినటువంటి ధనం కావాలి.
2: యూ షుడ్ హావ్ వెల్త్ ఎర్న్డ్ ఇన్ ద రైట్ వాంచ్
1: కావాలి. ధర్మంతో కూడినటువంటి వాంఛలుగా ఉండాలి.
2: కామ డిజైర్ షుడ్ బి ఫుల్ఫిల్డ్ రైచియస్లీ.
1: కనుకనే ధర్మంతో కూడినటువంటివి అన్ని కూడాను దయతో కూడినటువంటివిగానే ఉంటాయి.
2: దేర్ఫోర్ ధర్మ రైచియస్నెస్ షుడ్ హ్యావ్ విత్ ఇట్ ది కంపాషన్ దయ.
1: ఇది ఎక్కడ ఉంది ఈ దయ?
2: వేర్ డు యూ ఫైండ్ దిస్?
1: హృదయం నందే ఉంటుంది.
2: కంపాషన్ ఇస్ ఇన్ అవర్ హార్ట్.
1: అదే నిజమైనటువంటి యొక్క దయ. అదే నిజమైనటువంటి హృదయము.
2: దట్ ఇస్ ద ట్రూ హార్ట్.
1: దేహమనే హృదయమందు, దేహమనే జీవియందు హృదయమనే దేవుడుండే.
2: దేర్ఫోర్ ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ గాడ్ ఇన్ ద ఫార్మ్.
1: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండే.
2: బోత్ ప్లే అండ్ ఆర్ డ్రివెన్ అపార్ట్.
1: ఆటలాడించే సూత్రధారి ఒకరికొకరు.
2: దేర్ ఇస్ వన్ డైరెక్టర్ బిహైండ్ దిస్ పపెట్ షో.
1: ఈ రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు చేరిపోతుంది.
2: దే ప్లే టుగెదర్ అండ్ దట్ డ్రివెన్
1: అపార్ట్. కట్టగలిపి రెండు ఒక్కటే అయిపోతుంది.
2: అల్టిమేట్లీ దే బికమ్
1: జీవాత్మ పరమాత్మ తత్వం రెండు భిన్నం కాదు.
2: ది ఇండివిజువల్ సోల్ అండ్ సూపర్ సోల్ ఆర్ నాట్ సెపరేట్.
1: దేవుడే దేవుడు, దేవుడే జీవుడు.
2: ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ది ఇండివిజువల్.
1: ఒకటి బింబము, రెండోది ప్రతిబింబము.
2: వన్ ఇస్ ఆబ్జెక్ట్, అదర్ ఇస్ రిఫ్లెక్షన్.
1: రెండోది రియాక్షన్.
2: వన్ ఇస్ యాక్షన్, అదర్ రియాక్షన్.
1: ఒకటి సౌండ్, రెండు రిసీడ్.
2: వన్ ఇస్ సౌండ్, అదర్ ఇస్ రిసౌండ్.
1: కనుకనే అన్ని కూడాను సౌండ్, రిసౌండ్. యాక్షన్, రియాక్షన్. ఈ విధమైన తత్వంతో జీవాత్మ రెండు కూడా ఉంటున్నాయి.
2: Therefore everything is action, reaction, sound and resound.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: ఈ వయసు లోపల చదువుతో పాటు ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన సంఘీ భావాన్ని కూడా మీరు అభివృద్ధి భావించుకోవాలి.
2: Along with this formal education you have, you should cultivate spirit of unity.
1: నీవు పుట్టిన సంఘములో, నీవు పెరిగిన సంఘములో, నీవు ఈనాడు జీవించే సంఘములో సంఘానికి దూరం ఏ విధంగా ఉండగలవు?
2: You grow in society. You develop in society. In what way should you be?
1: నీవు ఏమేమి అనుభవించావో, ఏమేమి సాధించావో ఇవన్నీ సంఘం ద్వారానే నీవు సాధించావు.
2: You have achieved, you have accomplished everything in society
1: only. ఇన్ని సాధించినటువంటి నీవు సంఘానికి ఇంతైనా కూడా కృతజ్ఞత చూపనక్కర్లేదా?
2: Should you not express gratitude to society?
1: ఈ సంఘానికి నీవు కొంత సహాయం చేయనక్కర్లేదా?
2: Should you not render service to society?
1: నీవు పుచ్చుకోవడానికి సిద్ధమైతే ఇచ్చుకోవడానికి ఏమి గతి?
2: When you accept, receive, should you not give in turn?
1: కనుకనే నీవు ఇచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
2: So be ready to give.
1: అది నీ యొక్క సరైనటువంటి మానవత్వం.
2: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి సూత్రములను ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి.
2: ఇట్ ఈస్ ఓన్లీ కల్చర్ ఆఫ్ భారత్ దట్ టాట్ ద సీక్రెట్ ప్రిన్సిపల్స్.
1: ఎంబీఏ బాయ్ చెప్పాడు.
2: ఎంబీఏ బాయ్ సెట్
1: సహనావవతు, సహనవగుణవత్తు, సహవీర్యం కలవావహీన్. సహనావవతు, అందరూ కూడా చేరి ఉండాలి.
2: ఆల్ షుడ్ బి యునైటెడ్.
1: కలిసి మెలిసి పెరుగుదాం.
2: లెట్స్ మూవ్ టుగెదర్.
1: కలిసి మెలిసి పెరుగుదాం.
2: లెట్స్ గ్రో టుగెదర్.
1: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
2: లెట్ us develop the intelligence.
1: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం.
2: లెట్ us live in friendship without any conflict.
1: వేదం మొట్టమొట బోధించినటువంటి ఇంత ఏకత్వాన్ని బోధించింది.
2: ఇట్స్ ది వేద దట్ టాట్ యూనిటీ ఇన్ ది ఫస్ట్ ప్లేస్.
1: కానీ ఇట్ ఏకత్వాన్ని బోధించేటువంటి యొక్క వ్యక్తులు లేకపోవడం చేతనే వేదం అంటే ఏదో ఒక పనికిరాని ఒక పదార్థంగా భావిస్తున్నారు.
2: Since there are none who could explain this Veda properly,
1: ఏదో చాలా ఉచ్చరించేటువంటి ఒక మంత్రములుగా విశ్వసిస్తున్నారు.
2: We just take it as a ritual full of mantras.
1: కాదు కాదు.
2: No.
1: సర్వశక్తులకు వేదమే మూల కారణము.
2: Veda is the cause for almighty power.
1: సమస్తము వేదముల యందే ఉంటున్నది.
2: Everything is contained in Veda.
1: సమస్తము వేదము నుంచినే ఆవిర్భవింపు చేసి సర్వ దేశములకు సప్లై చేస్తూ పోయింది.
2: Everything is originated out of Veda and reaches all over.
1: విదేశాల్లో ఉండినటువంటి అస్త్రశస్త్ర విద్యాలందే కొన్ని కూడాను మన వేదం నుంచి ఆవిర్భవించినటువంటివి.
2: ఆల్ ద వెపన్స్ ఇన్ ద ఆర్మమెంట్స్ అండ్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ ఫ్రమ్ వేద. ఇట్స్ ఓన్లీ ది వేద దట్ ఇస్ ద ఆరిజిన్. ఈ సత్యాన్ని
1: భారతీయులు గుర్తించుకోలేకపోతున్నారు.
2: అండ్ దిస్ ఫ్యాక్ట్ ఇస్ నాట్ నోన్ టు
1: హర్. అన్ని దేశములకు ను భారతదేశము నాయకత్వాన్ని వహించినటువంటిది.
2: ఇట్స్ ఓన్లీ భారత్ దట్ ఇస్ ద లీడర్ ఫర్ ఆల్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్.
1: అలాంటి భారతదేశం యొక్క తత్వాన్ని ఈనాడు విద్యార్థులు చక్కగా విశ్వసించడానికి ఆదర్శాలు లేకపోతున్నాయి.
2: The students should have such an ideal so that the Bharat would be a leader for all the nations of the world.
1: Gata jeevudagu patim bratikinchi emugelche Savitri Bharata sadvigade.
2: Savitri, the lady, the one of charity who could bring back her husband to life.
1: Tana satya mahimache davadmi challarche tuti chandramati bharatiya kade.
2: The Chandramati belongs to this Bharat, the one of charity and sacrifice.
1: Kulasatittamu agnigundana prakatinche Sita Bharata dharajata gade.
2: It's only Sita who belongs to the sacred land of Bharat
1: Kinisi,
2: who could stand the test of fire.
1: Kiratiyu bhutigavinche Damayanti Bharati ramani gade.
2: He's not the Damayanti, the one of Bharat who could show her all.
1: Sattvasagana vesti tatvatalamuna Bharata dati pativrata prabhava bhava bhava sampannataku gade pantabhumi.
2: Is only that the field and the harvest and the crop that speaks for the wealth of
1: this
2: country.
1: Upajayikade భారతదేశం అన్ని దేశాలకు ఉపాధ్యాయ స్థానాన్ని వహించినటువంటి
2: భారత్ ఈజ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎ టీచర్ అండ్ ప్రిసెప్టర్ టు ఆల్ ది కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్.
1: ఇంతటి పవిత్రమైనటువంటి భారతదేశం యొక్క శక్తి సామర్థ్యములు భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు.
2: ద శాంక్టిటీ ఆఫ్ దిస్ భారత్ ఈజ్ నాట్ నోన్ టు భారతీయర్స్.
1: విదేశముల యొక్క విషయాన్ని చిన్నదైనప్పుడు పెద్దగా పెంచుకుంటున్నారు.
2: ఎ స్మాల్ థింగ్ ఇఫ్ ఇట్స్ ఆఫ్ దట్ అదర్ కంట్రీ
1: ఈ విధంగా ఉంటుండాలి.
2: దిస్ ఈస్ ది ప్లైట్ ఆఫ్ భారత్ టుడే.
1: ఇంటిలో వండిన పంచభక్ష ప్రమాణముల కంటే పక్కింటిలో పాల్చిపోయిన పప్పు చాలా రుచి అంట.
2: The delicious items at home cooked so well in the kitchen are not relished, whereas neighbor's rotten doll is very much relished.
1: కనుకనే మనం విదేశాల వెంట తిరుగుతున్నామే కానీ స్వదేశం యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: సో వీఆర్ ఆఫ్టర్ ఓవర్సీస్ ఫారెన్ ల్యాండ్ బట్ వీ డోంట్ నో అవర్ కంట్రీ. వాట్స్ దిస్?
1: ఈనాడంతా కూడా డబ్బు డబ్బు డబ్బు డబ్బు.
2: టుడే వీ థింక్ ఆఫ్ మనీ.
1: ఈ ధనం మనం ఏమి ఉద్ధారం చేయగలదు?
2: హౌ డస్ ఇట్ హెల్ప్ యూ?
1: దయను పెంచుకో ఉద్ధారం చేస్తుంది.
2: డెవలప్ కంపాషన్.
1: ధర్మాన్ని పెంచుకో ఉద్ధారం చేస్తుంది.
2: డెవలప్ ధర్మ.
1: ధనం నిన్ను ఉద్ధారం చేయదు.
2: నాట్ ధన.
1: పతనము చేస్తుంది. పతనమే చేస్తుంది.
2: ఇట్ విల్ రూయిన్ యూ.
1: కనుకని ధనం అనేటువంటిది ఎంతవరకు అంతవరకు ఉండాలి.
2: మనీ ఇస్ నెసెసరీ టు ది
1: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను
2: లిమిట్స్.
1: ఈ ధనం అనేటువంటిది మన కాలికి తొడిగేటువంటి ఒక చెప్పులు వంటిది.
2: భగవాన్ సేస్ దట్ మనీ ఇస్ లైక్ ది చెప్పల్స్ దట్ వీ వేర్.
1: కాలికి సరి అయినటువంటి సైజు గా ఉండినప్పుడే ఆ చెప్పులతో నడచడానికి వీలవుతుంది.
2: ఇఫ్ దే ఆర్ టు ది ఎగ్జాక్ట్ సైజ్ అండ్ మెజర్మెంట్ యూ కెన్ వాక్ ఫ్రీ.
1: అది ఓవర్ సైజ్ అయినా నడచడానికి వీలు కాదు, టైట్ అయినా నడచడానికి వీలు కాదు.
2: ఇఫ్ ది చెప్పల్స్ ఆర్ ఓవర్ సైజ్ యూ కాంట్ వాక్ నార్ టైట్.
1: అదే విధంగా మనకి ఎంత ధనమో అంత వరకు ఉండాలి.
2: సో ద మనీ షుడ్ బి దేర్ టు ఎక్స్టెండ్ ఇట్. మితిమీరి
1: ధనము మతిహాని కలిగిస్తుంది.
2: ఇఫ్ ఇట్స్ మోర్ ఇన్ ఎక్సెస్ ఇట్
1: విల్ ఆవిస్తుంది.
2: You'll have all bad qualities.
1: ధనాన్ని చూసి తన్మయత్తుని చేస్తుంది.
2: You forget everything looking at the money.
1: కట్టకడపై మత్తులో ముంచుతుంది.
2: Ultimately you will be intoxicated.
1: ఇది కాదు మనం సంపాదించవలసింది.
2: Not the one you should
1: have. గుణధనాన్ని సంపాదించాలి.
2: You should have the wealth of quality.
1: గుణశ్వర్యాన్ని సంపాదించుకోవాలి.
2: It's either wealth of virtue.
1: గుణవంతునికే స్థలము.
2: It's only virtuous one who will find a place.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
2: We should know the truth.
1: భారతీయ సంస్కృతి అప్రాచీన కాలం నుండి కూడాను
2: the culture of Bharat since
1: ఈ ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత అన్ని దేశములకు కూడాను సుస్థిరమైన శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చింది. లోకస్తమస్తా సుఖినో భవంతు ఇలాంటి పవిత్రమైనటువంటి ఇది ఒక్క భారతదేశమే అందిస్తూ వచ్చింది.
2: ఇట్స్ ఓన్లీ ఇన్ భారత్ వేర్ సచ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ప్రేయర్ ఇస్ హియర్ వేర్ వి ప్రే ఫర్ ది పీస్ ఆఫ్ ది వరల్డ్.
1: ఉండాలి.
2: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
1: అన్ని దేశములు సుఖంగా ఉండాలి.
2: ఆల్ కంట్రీస్ షుడ్ బి హ్యాపీ.
1: అన్ని ఏమైనా అయిపోయి మన భారతదేశం సుఖంగా ఉండాలని మనం అంత స్వార్థంగా మునక్కూడదు.
2: వి షుడ్ నెవర్ బి సెల్ఫిష్ యాస్ టు ప్రే ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అన్ని దేశములు కూడా ఈ భారతదేశంలో ఒక భాగములే.
2: ఆల్ కంట్రీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ దిస్ ల్యాండ్.
1: ఒక పెద్ద భవనం నిర్మించాము.
2: యు హావ్ బిల్ట్ ఎ బిగ్ మ్యాన్షన్.
1: ఈ భవనంలో అనేక రూములు నిర్మించుకున్నాము.
2: దేర్ ఆర్ సో మెనీ రూమ్స్ దేర్.
1: అదే విధంగానే
2: లైక్ వైజ్
1: ఈ విశ్వమైనటువంటి యొక్క పెద్ద భవనం నిర్మించుకున్నాము.
2: ఇన్ దిస్ మ్యాన్షన్
1: ఈ భవనం లోపల అమెరికా ఒక రూము, రష్యా ఒక రూము, జపాన్ ఒక రూము, జర్మనీ ఒక రూము, ఇటలీ ఒక రూము, ఫ్రాన్స్ ఒక రూము, ఇవన్నీ కొన్ని కొన్ని రూములుగా ఉంటున్నాయి.
2: ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ యూనివర్స్ దేర్ ఆర్ సో మెనీ రూమ్స్ లైక్ అమెరికా, జపాన్, జర్మనీ.
1: రూమ్ లో నీవు జీవిస్తున్నావు.
2: హౌఎవర్ యు లివ్ ఇన్ యువర్ ఓన్ రూమ్.
1: కానీ ఇవన్నీ ఒక్క భవనంలో ఉన్నటువంటి రూములే.
2: బట్ దే ఆర్ ఆల్ ది రూమ్స్ బిలాంగింగ్ టు ది సేమ్ బిల్డింగ్.
1: గదులే ఇవన్నీ.
2: దే ఆర్ ఆల్ ది రూమ్స్ ఇన్ దిస్ యూనివర్స్.
1: ఏకత్వాన్ని మనం చక్కగా మనం విశ్వసించాలి.
2: యూ షుడ్ నో దిస్ అండర్లైన్.
1: ఈనాటి విద్యార్థులు ఈ ఏకత్వం చాలా అత్యవసరం.
2: ఫర్ స్టూడెంట్స్ దిస్ యూనిటీ ఇస్ ఎసెన్షియల్.
1: ఈనాటి విద్యార్థులు ఏకత్వం లేకపోవడం చేతనే
2: because the absence of unity among
1: జగత్తులో ఇన్ని విధమైనటువంటి కల్వలు అభివృద్ధి అవుతూ వస్తున్నాయి.
2: We find so much of agitation everywhere.
1: దైవ ప్రేమను మనం పెంచుకోవాలి.
2: We should develop love for God.
1: దీనికి మించినటువంటిది మరొకటి లేదు.
2: There's nothing more than that.
1: ఈ ఒక్క ప్రేమ ఉండినా ఇంకా సర్వమును మనం సాధించుకోవచ్చు.
2: When once you have love you can achieve anything.
1: కారణం ఏమిటి? అందరి యందు ఉన్నది ప్రేమని ఒక్కటే.
2: Because this love is in everybody same.
1: అందరి యందు ప్రతిబింబిస్తుంది అది ప్రేమ ఒక్కటే.
2: It's the same love that reflects in everybody.
1: ఈ విధమైనటువంటి యొక్క నిజతత్వాన్ని మనం గుర్తించినప్పుడే
2: when we know this true nature
1: మానవత్వాన్ని కూడా మనం గుర్తించిన వారం అవుతాం.
2: We can know the human quality.
1: లేకపోతే మానవత్వాన్ని కూడా గుర్తించిన వారం కాము.
2: Otherwise we will not know the human value.
1: మానవుడు అంటే నమ్మకం కలిగినటువంటి వాడని చెప్పాను.
2: Human being means the meaning is not
1: ఏ మానవుడికి కూడా నమ్మకం అనేటువంటిదే లేదు.
2: Today there is no faith at all.
1: నమ్మకం లేనప్పుడు ఏమి చేసి ప్రయోజనం ఏమిటి?
2: What is the use in doing so many things without faith?
1: కనుకనే నమ్మకం అనేది అన్ని పెంచుకోవాలి.
2: దేర్ఫోర్ యు హావ్ టు డెవలప్ ఫెయిత్.
1: నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి నేడు అవనియందు.
2: అనర్త్ పీపుల్ ఆర్ బ్లైండ్ హావింగ్ లాస్ట్ ద ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: ఈ నమ్మకం అనేటువంటి కన్నులు లేకపోతే మనం దృడ్డివారమే.
2: వి ఆర్ బ్లైండ్ వెన్ వి లూజ్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: పోనీ నిన్ను నీవైనా నమ్ముకుంటున్నావా?
2: At least do you have faith in you?
1: నిన్ను నీవు నమ్మినటువంటి వాడు, దేవుణ్ణి నమ్మినటువంటి వాడు.
2: If you have faith in your own self.
1: అందువల్లే faith in yourself and faith in God. This is the secret of greatness.
2: Therefore you should have faith in yourself, then faith in God. This is the secret of greatness.
1: నీ పైన నీకు faith ఉంటే చాలు.
2: If you have faith in yourself, that's enough.
1: నిన్ను నీవే నమ్మలేనటువంటి వాడు ఇంక ఎవరిని నమ్మగలవు?
2: If you have no faith in yourself, on whom you are going to
1: rely? విద్యా విధానం ఈ విధమైనటువంటి ఒక దిగజారిపోయింది. అది ఒకటికి.
2: దిస్ ఇస్ ద డౌన్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్.
1: ఇవన్నీ విద్యలే కావు.
2: దట్స్ నో ఎడ్యుకేషన్ అట్ ఆల్.
1: కారణం ఏమిటి?
2: వాట్స్ ద రీజన్?
1: విజ్ఞానమును బోధించేటువంటి విద్య అనుకుంటున్నారు.
2: ఇట్స్ ఓన్లీ ది ఎడ్యుకేషన్ దట్ గివ్స్ యు ది డిస్క్రిషన్.
1: విజ్ఞానం అనేటువంటిది ప్రపంచాన్ని చిన్న భిన్నం చేస్తుండాలి.
2: అండ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ డివైడ్స్ దిస్ వరల్డ్.
1: వివేకాన్ని, విచక్షణను మనం కోరుకుండాలి.
2: సో వీ షుడ్ డెవలప్ డిస్క్రిషన్ అండ్ డిస్క్రిమినేషన్.
1: ఈ విచక్షణ జ్ఞానం లేనటువంటి విద్య ఏం ప్రయోజనం?
2: వితౌట్ డిస్క్రిమినేషన్ వాట్స్ ది యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
1: ఏమి విలువ ఉంది?
2: All this education will be a zero without
1: MA-లు BA-లు పాస్ అయి వచ్చియు పేరు గాంచిన పెద్దవారలైనా.
2: You may be big reputed people with degrees like BA and MA.
1: సంపదలుండి సద్దాన పరులైనా పుడమి కీర్తిని గన్న పుణ్యులైనా.
2: You may be reputed in this world as the one of charity with all the fluence and
1: wealth. ఆయుర ఆరోగ్యముల నవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైనా.
2: You may have a long span of life with the physical strength present in
1: the world. సతతము జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైనా.
2: Chanting, repeating, teaching Veda all the time you may be.
1: సాటిరారు ఏనాటికి భక్తులకు.
2: At any point of time they will never equal devotees.
1: భక్తులకు ఏనాటికైనా.
2: Any day they will never be equal to devotees.
1: దైవ భక్తులు కానిదే రాదు ముక్తి.
2: Without being a devotee of God you cannot have liberation.
1: ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు.
2: What else is to be communicated?
1: సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులరా విద్యార్థులరా విద్యార్థులారా.
2: ఓ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ ఆగస్ట్ అసెంబ్లీ విత్ నోబుల్ క్వాలిటీస్.
1: ఇంతకంటే ఏం కావాలి?
2: వాట్ ఎల్స్ ఈజ్ రిక్వైర్డ్?
1: ఎన్ని చేసినప్పటికీ ఒక దైవ విశ్వాసమే లేకపోతే ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
2: ఇట్స్ ఆల్ యూస్లెస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: మంచి ఫ్రెష్ కూరగాయలు తెచ్చాము.
2: యు బ్రింగ్ ఫ్రెష్ వెజిటబుల్స్.
1: మంచి వంటవాడుగా చిక్కాడు.
2: యూ కుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ కుక్ ఎక్స్పర్ట్.
1: మంచి చక్కని ఉప్పు పప్పు.
2: అండ్ యూ కుడ్ హ్యావ్ ద దాల్ అండ్ సాల్ట్.
1: కొత్త చింతపండు.
2: న్యూ టామరిండ్.
1: మంచి పాత్ర.
2: ఎ గుడ్ వెసల్.
1: దీంతో సాంబార్ వండాము.
2: సాంబార్ ఈజ్ మేడ్.
1: కానీ
2: బట్
1: ఎందుకో చెడిపోయింది.
2: సమో సాంబార్ ఇస్ స్పాయిల్డ్.
1: ఇది ఏమైపోయింది?
2: వాట్ హ్యాపెండ్?
1: కేవలం పులుసు పట్టిపోయింది.
2: అండ్ యూ కెన్ ఈట్ ఇట్ ఇట్ స్పాయిల్డ్.
1: కారణమేమిటి?
2: వాట్స్ ద రీజన్?
1: చింతపండులో దోషమా?
2: మిస్టేక్ విత్ ఇన్
1: టమాటో? కూరగాయల్లో దోషమా?
2: ఆర్ వెజిటబుల్?
1: లేక పప్పులో దోషమా?
2: ఆర్ దాల్?
1: లేక ఉప్పులో దోషమా?
2: ఆర్ సాల్ట్?
1: పాత్రలో దోషమా?
2: ఆర్ వెసల్?
1: కాదు.
2: నో.
1: ఈ పాత్రలో కళాయి లేకపోవటం వల్ల ఇదంతా కూడా తుప్పు పట్టిపోయింది.
2: ద వెసల్ ఈజ్ నాట్ టిన్డ్, దేర్ఫోర్ ది హోల్ థింగ్ ఇస్ స్పాయిల్డ్.
1: కనుకనే మనం ఇన్ని జపములు, తపములు, ధ్యానములు, యోగములు, అన్ని భజనలు చేస్తూనే ఉన్నాం, కానీ హృదయం అనే పాత్రలో ప్రేమ అనేటువంటి కళాయే లేకపోతే ఇదంతా పాడైపోతుంది.
2: వీ డూ ఆల్ మెడిటేషన్, వీ గో త్రూ ద సీక్రెట్ టెస్ట్ అండ్ డూ భజన్స్. అన్లెస్ వీ టిన్ ది హార్ట్, ద వెసల్ విత్ దట్ లవ్, ఎవ్రీథింగ్ ఈజ్ యూస్లెస్.
1: ఈ ప్రేమ అనేటువంటి కళాయి ఈ పాత్రలో ఉంటుండాలి.
2: అండ్ దిస్ లవ్ షుడ్ బి దేర్ ఇన్ దిస్ వెసల్.
1: ఈ ప్రేమ లేకపోతే ఎన్ని విధములైనటువంటి పాకం చేసినప్పటికి ఇదంతా పాడైపోతుంది.
2: విదౌట్ దిస్ లవ్, వాట్ ఎవర్ యు మే డూ, వాట్ ఎవర్ యు ప్రిపేర్ ద వెసల్,
1: కళకళలాడుతుంటుండాలి ఫలపుష్పాలతో.
2: హియర్ ఇస్ ఎ ట్రీ విత్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్.
1: కానీ ఈనాడు చూస్తే చాలా శోభంగా కనిపిస్తుంటారు.
2: టుడే ఇట్ లుక్స్ వెరీ ఫైన్ టుడే.
1: రేపటి దినమే వాడిపోయింది.
2: టుమారో దే ఫేడ్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ద రీజన్?
1: దానికి వేరు పురుగు కొట్టింది.
2: బికాస్ ఇట్ ఇస్ అటాక్
1: బై లేదు.
2: దేర్ఫోర్ దట్ ఇట్ డస్ సస్టైన్.
1: అదే విధంగా మన జీవితం అనేటువంటి ఎన్ని సుఖశాంతులతో వర్ధిల్లుతున్నప్పటికి,
2: though the tree of life is just progressing towards
1: security, lekapothe durgunam anetundi vere purugu manaku pattite okka chanamlo idi vaadipothundi.
2: Without God's grace, when the root life is attacked by kanaka mana jeevithaniki paramashatruvulu evaru?
1: Kama krodha lobhamule paramashatruvulu.
2: Who are our enemies today? The anger, the lust and the greed.
1: Kamamu karmanu chalagodutundadi.
2: And therefore so desire that spoils
1: sex. Bhaktini chalagodutundadi.
2: And anger that spoils devotion.
1: Lobhamu jnanaanu chalagodutundadi.
2: Is greed that spoils wisdom.
1: Kanaka karma upasana jnana moodintilu kuda chalagodutundayi.
2: Therefore action, the worship and wisdom are spoiled.
1: Moodintilu tarvata inkem prayojanam nee undi?
2: What is the use in
1: లేదు?
2: దేర్ఫోర్ దట్ ఇట్ డస్ సస్టైన్.
1: అదే విధంగా మన జీవితం అనేటువంటి ఎన్ని సుఖశాంతులతో వర్ధిల్లుతున్నప్పటికి,
2: దో ది ట్రీ ఆఫ్ లైఫ్ ఇస్ జస్ట్ ప్రోగ్రెసింగ్ టువర్డ్ సెక్యూరిటీ,
1: ఒకటి లేకపోతే

0: Therefore, action, the worship and wisdom are spoiled.
1: What is
0: the use in living thereafter? So let's go in the field of action. Proceed in the path of devotion. Or at least just drown ourselves in wisdom. Without these three, what for is this life? He's only human in form but not in reality. Embodiments of love. Students. Develop love more and more.
1: ప్రేమను పెంచుకునేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్ దట్ యు కెన్.
1: ప్రేమ మీ యందే ఉంటున్నది.
0: లవ్ ఇస్ ఇన్ యు.
1: కానీ ఆ ప్రేమను మీరు కాన్సంట్రేట్ చేయండి.
0: బట్ కాన్సంట్రేట్ ఆన్ దట్ లవ్ లేటెంట్.
1: ఈ అనవసరమైనటువంటి ఒక విషయాలు మీరు కాన్సంట్రేట్ చేయకండి.
0: డోంట్ కాన్సంట్రేట్ ఆన్ అన్నెసరీ మ్యాటర్స్.
1: చదువులు బాగా చదవండి.
0: స్టడీ వెల్.
1: మంచి మార్క్స్ తెచ్చుకోండి.
0: గెట్ గుడ్ మార్క్స్.
1: తల్లిదండ్రులను సంతోషపెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్
1: హ్యాపీ. వారికి అయినటువంటి శాంతిని ఇవ్వండి.
0: మేక్ దెం హ్యాపీ.
1: ఎందుకోసం కాదు? మాతృదేవో భవ పితృదేవో భవ.
0: ద రీజన్ ఇస్ మదర్ ఇస్ గాడ్ ఫాదర్ ఇస్ గాడ్.
1: కనుక మీ బ్లడ్ మీ ఫుడ్ మీ హెడ్ మీ దుడ్డు అంతా పేరెంట్స్ యొక్క గిఫ్టే.
0: సో యువర్ బ్లడ్ దుడ్ అండ్
1: బ్లడ్
0: ఫుడ్
1: అండ్ హెడ్
0: పేరెంట్స్ గిఫ్ట్స్.
1: కనుక మీరు మొట్టమొట్ట పేరెంట్స్ గ్రాట్యూట్యూస్ ఇవ్వండి.
0: సో యూ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు పేరెంట్స్ ఇన్ ద ఫస్ట్.
1: పేరెంట్స్ ను సంతృప్తి పరచండి.
0: మేక్ దెం హ్యాపీ సాటిస్ఫైడ్.
1: దేవుడు తప్పక సంతృప్తి పడతాడు.
0: అండ్ దెన్ గాడ్ విల్ బి హ్యాపీ. కనుక
1: మాతృదేవో భవ పితృదేవో భవ.
0: సో మదర్ ఇస్ గాడ్.
1: తల్లి దైవమే, తండ్రి దైవమే, సర్వులు దైవమే.
0: Mother is God, father is God, all are divine.
1: కానీ నీ మొట్టమొదటి తల్లిదండ్రుల గురించి ప్రారంభించు.
0: So you should start from parents.
1: తర్వాత విశ్వమంతా కూడా వ్యాప్తి చేసుకో.
0: Then expand to the entire universe.
1: అది ఏ నిజమైనటువంటి ఒక ఆనందము.
0: That is true bliss.
1: కనుక దైవ ప్రార్థన చేసుకుంటూ కాలాన్ని పవిత్రము గావించుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుని ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
0: Therefore you should make proper use of the time and pray every day and make your lives ideal.

శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం జై శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర

0: త్రిత మానవులకు ఆత్మశుద్ధి ఎట్టు అబునపో.
1: ఫర్ ఎ పర్సన్ హూ ఇస్ టోటలీ ఎంప్టీ, బెరెఫ్ట్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు డెవలప్ ది అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్? ది అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మశుద్ధి ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్. వాట్ మోర్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ దాన్ దిస్?
0: ఒక ఆత్మశుద్ధి అందే సర్వము ఇమిడి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్, ఎవ్రీథింగ్ ఈస్ కంటైన్డ్.
0: ఇది పువ్వుల బంతి.
1: దిస్ ఇస్ బొకే ఆఫ్ ఫ్లవర్స్.
0: కానీ చూసేటప్పటికి ఇది ఒక పుష్పం మాదిరి కనపడుతుంది.
1: బట్ ఇట్ ఆల్ అపియర్స్ టు బి వన్ ఓన్లీ.
0: కానీ దీన్ని తీస్తే అనేక పుష్పాలు వస్తున్నాయి.
1: బట్ హౌఎవర్ యూ కెన్ సెపరేట్ అవుట్ ఇన్ టు మెనీ ఫ్లవర్స్.
0: కనుక అందరూ చూసేకి ప్రపంచమంతా కూడా ఒక్కటి కాదే ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ ఈజ్ వన్, వన్ ఓన్లీ.
0: కానీ వ్యక్తులు వేరు వేరు.
1: బట్ ది ఇండివిజువల్స్ ఆర్ సెపరేట్.
0: ఇవన్నీ ఏకమైనప్పుడే అది ఒక బంతి అవుతుంది.
1: వెన్ ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ మేక్ ఎ బొకే ఆఫ్ ఫ్లవర్స్.
0: ఇది ప్రపంచము.
1: దిస్ వరల్డ్ ఈజ్ లైక్ దాట్.
0: ఈ ప్రపంచమునకు పంచభూతములు ప్రధానమైన ప్రభావం.
1: ఫర్ దిస్ వరల్డ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఎసెన్షియల్.
0: కనుక అందరూ చేరినదే ఈ ప్రపంచము.
1: దెర్ఫోర్ దిస్ వరల్డ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మెనీ.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: నీవు జీవుడు, నేను దేవుడు అనేటువంటి భేదమే లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద ఇండివిజువల్ సోల్ అండ్ ది యూనివర్సల్ సోల్.
0: నేను, మీరు అందరూ ఒక్కటే.
1: యు అండ్ ఐ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇట్టి ఏకత్వమును మనం భిన్నత్వంగా భావిస్తున్నాం.
1: దిస్ వన్నెస్ ఈజ్ వ్యూడ్ ఎస్ ప్లూరాలిటీ, మల్టిప్లిసిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఈజ్ వన్.
0: అందరి ఎందు ఉన్నది ఒకే ప్రేమే.
1: ఇట్ ద సేమ్ లవ్ దట్స్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడి.
0: అయితే వ్యక్తుల యొక్క స్థితిగతులను పురస్కరించుకుని ఈ ప్రేమ అనేక పేర్లు పెట్టుకుంటుంది.
1: డిపెండింగ్ అపాన్ ద రిలేషన్షిప్స్ అండ్ ద టెంపరమెంట్ వీ కాల్ దిస్ నేమ్ లవ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: చిన్న బిడ్డను పాపా అంటారు.
1: వీ కాల్ ద చైల్డ్ ఎ కిడ్.
0: కానీ ఇంకా పెద్ద పెద్ద అయిపోయేటప్పటికీ ఆమె ఒక బిడ్డ అంటారు.
1: ద మూమెంట్ ఆఫ్ ద చైల్డ్ గ్రోస్ వీ కాల్ ద డాటర్.
0: ఇంకా పెరిగి పెద్ద అయిన తర్వాత ఆమెను కోడలు అంటారు.
1: లేటర్ షీస్ వెరీ సేమ్ డాటర్ ఇన్ లా సబ్సీక్వెంట్లీ.
0: పూర్తి బిడ్డలైనప్పుడు ఆమె గ్రాండ్ మదర్ అవుతారు.
1: ఆల్ ద చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్ షీ గెట్స్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ గ్రాండ్ మదర్.
0: కానీ ఈ అందరూ చేరి ఒక్కటే.
1: బట్ ఆల్ దిస్ డిఫరెంట్ నేమ్స్ బిలాంగ్ టు వన్ పర్సన్.
0: అదే విధంగానే ప్రపంచంలో అందరూ ఒక్కటిగానే ఉన్నారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఆల్ ఆర్ వన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్. అది అతను చెప్పాడు.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: అందరినీ మనం ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: అందరినీ మనం చింత చేర్చుకోవాలి.
1: వీ షుడ్ బి క్లోజ్ టు ఎవరీ వన్.
0: నా యొక్క పద్ధతి అదే.
1: That is the procedure of Bhagavan, to be close to everybody.
0: Aithe kontha mandi dinni angikarincharu.
1: However, some do not agree to this view.
0: Adi vaari vaari sthayi yokka vyathasame.
1: The main reason is it all depends upon their viewpoint, their state.
0: Vaari yokka bhavamulu yokka pratyekathe.
1: It is their own separate feeling that is the cause.
0: వారి భావములు పురస్కరించుకొని బాబా అనేక రూపములు దర్శిస్తుంటాడు.
1: Depending upon our feelings, Bhagavan Baba responds to our feelings.
0: ఒకరు తాత అనిపించినప్పుడు నేను వారికి తాతగానే కనిపిస్తాను.
1: Some may call Bhagavan grandfather. Yes, he looks like that.
0: Inkokaru nanna ani pilustaru.
1: Some may call Bhagavan daddy, father.
0: Mari kontha mandi swami antaru.
1: Some would address him as swami.
0: Swami swami gari ganipistadu.
1: Swami is swami then.
0: Kabatti vari bandhutvamu naaku pratyekata kaadu.
1: The kind of relationship that we attribute matters nothing to Swami.
0: Kani darini poyetutti manavudu aneka roopamulu taristuntaru.
1: Likewise, those people that pass by appear to be different in forms.
0: Kalukane manavudu ye vidhanga taristuntaro aa vidhanga nenu roopamulutadi divyattam.
1: As you feel, you manifest, you express it out.
0: ఈనాటి కలియుగమునందు అనేక మార్పులు కలుగుతున్నవి.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దేర్ ఆర్ సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్.
0: తాత మనవడుగా మారుతున్నాడు.
1: యు కమ్ అక్రాస్ ద గ్రాండ్ ఫాదర్ బిహేవింగ్ యాజ్ ద గ్రాండ్ సన్.
0: అప్పుడు గ్రాండ్ సన్ చూసి యో వీడు తాతగానే ఉన్నాడే అన్నాడు.
1: అండ్ వీ మే ఫీల్ దట్ ద గ్రాండ్ సన్ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్.
0: ఇది గ్రాండ్ సన్ గ్రాండ్ ఫాదర్ ఎట్లవుతారు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద గ్రాండ్ సన్ టు బికమ్ ద గ్రాండ్ ఫాదర్?
0: ఆ రూపం ఈ రూపంలో వచ్చింది.
1: దాట్ ఫార్మ్ హ్యాస్ కమ్ ఇన్ దిస్ ఫార్మ్.
0: కనుకని ప్రతి మానవునకు అనేక రకాల మంచి చెడ్డలుగా కూడా కనిపిస్తుంది.
1: దెర్ఫోర్ మ్యాన్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఒకే మనిషి ద్వేషుడిగా ఉంటాడు, ఒకే మనిషి ప్రీతిగా ఉంటాడు.
1: ద సేమ్ పర్సన్ మే డెవలప్ లవ్ ఎట్ టైమ్స్ and may develop hatred.
0: Okadu athariki virodhiga untadu.
1: One person may turn to be an enemy.
0: Marokadiki vishwasanga untadu.
1: The same person would be loyal to another one.
0: Okadu friend aithe okadu enemy avutuntadu.
1: While he is a friend to one, he is enemy to another.
0: Ee enemy friend anetundi veellallo ledu.
1: This kind of friendship and enmity do not lie in them.
0: వారి వారి హృదయాల్లో ఉంటుంది.
1: దిస్ ఫీలింగ్ లైస్ విద్ ఇన్ దెమ్.
0: ఇది నా ఎనిమీ అని వీడు తలుచుకుంటే ఆ ఎనిమీ గారు పొందుతాడు.
1: ఇట్ హాస్ గాట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనిమిటీ, నేచురల్లీ హి వుడ్ కమ్ అక్రాస్ ఎన్ ఎనిమీ ఓన్లీ.
0: వీడు నా ఫ్రెండ్ అనుకుంటే ఫ్రెండ్ గా మారిపోతాడు.
1: ఎవరి ఫీలింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వుడ్ టర్న్ ద అదర్ పర్సన్ ఇంటూ ఎ ఫ్రెండ్.
0: ఈమె తల్లి అనుకునేటప్పటికి తల్లిగా మారుతుంది.
1: అండ్ ఇఫ్ యు హావ్ గాట్ దిస్ మదర్లీ ఫీలింగ్, యు విల్ సీ యువర్ మదర్ దేర్.
0: పూర్వం చూసినప్పుడు ఈమె ఎవరో ఒక కాలేజ్ గర్ల్ అంటారు.
1: When you see someone you call it, she's supposed to be a college girl.
0: కానీ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈమె నా భార్య అంటారు.
1: The moment she gets married, you say that she's my wife.
0: భార్య గర్ల్ ఒకటే.
1: Wife today and the college girl yesterday happen to be same person.
0: కనుకని మదర్ స్త్రీ ఇద్దరు ఒకటే.
1: Therefore, the woman at one time is the very same mother later.
0: ఈ విధంగా రూపనామములను బట్టి మానవులు అనేక సంబంధ బంధవ్యములను కల్పించుకుంటుంటారు.
1: Therefore, we develop relationship depending upon the name and the form in different stages.
0: ఈ విధంగా జగత్తంతా కూడాను అనేక రకములుగా మార్పులు చెందుటకు వారి వారి హృదయాలే కారణం.
1: Therefore, we find so many transformations, changes in the world depending upon feelings within.
0: Manavuni endu yematramu doshamu ledu.
1: In fact, there's nothing wrong in man.
0: Andari endu oke premane.
1: The fundamental love is one and the same in everyone.
0: Kani are samaya sandarbhanni prasarinchukoni variki kopamu deshamu asuya aadambaramu ilantunta jarugutu untayi.
1: Depending upon the position, the circumstances prevailing at the moment of time, you may have love or hatred or enmity.
0: ఈ విధంగా మార్పు చెందేది వాళ్ళలోనే కాని దైవం నందు కాదు.
1: Therefore, the changes happen depending upon the feelings, but not in reality, in depth.
0: గుణాతీతుడు భగవంతుడు.
1: God is beyond attributes.
0: గుణములంత కలిగినటువంటి వాడు మానవుడు.
1: It is a human who is full of attributes or guna.
0: ఆ గుణములు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు.
1: The guna or an attribute may be good or bad.
0: ఆ మంచి చెడ్డ గుణములు మానవుని యందే కాని పరమాత్మని యందు కాదు.
1: The good and bad are within you, They are not there in God.
0: అదే క్రోధంగా ఉండేటువంటి వాడు కొన్ని సమయాల లోపల అతి ప్రేమగా ఉంటాడు.
1: The person may be angry, but the very same person later, he'll be very friendly towards you.
0: ఈ విధంగా చూస్తుంటే ప్రపంచంలో ఇదో అంత భగవంతుడు మారుస్తున్నాడు అంట.
1: Watching all this, we think that God is bringing about all these changes.
0: భగవంతుడు ఏది కూడా తేడు, ఏది కూడా ఇవ్వడు, ఏది కూడా మార్చడు.
1: God does not give anything different, anything separate. He doesn't change into anything.
0: ఈ చేంజింగ్ అంతా కూడా కురములో ఉన్నటువంటి వాడిది.
1: God is changeless, and all the changes within us are because of our gunas or attributes.
0: పాలు పాలే.
1: Milk is milk.
0: పాలు డికాషన్తో చేసినప్పుడు ఇది కాఫీ అవుతుంది.
1: When once the milk is mixed with the decoction, you will have coffee.
0: ఈ పాలు అదే పాయసంలో చేసినప్పుడు తీయని పాయసంగా ఉంటుంది.
1: The milk, when it is in combination with the rice pudding, it is so sweet.
0: ఇదే విధంగానే భగవంతుడు పాల వంటి వాడు.
1: Likewise, God is pure milk.
0: అందువలనే కొన్ని దినాలు పాలు అనే డివైన్ పాల్ ఆయన కొంత దేశంగా ఉన్నాడు.
1: You come across the character Paul, who was just like Paul, the purity, though he had enmity, hatred initially.
0: కొంతకాలమునకు ఆ పాలే పరమ భక్తుడిగా మారిపోయాడు.
1: The very Paul became a saint, a devotee later.
0: కనుకనే ప్రతి మానవుని యందు కూడా ఇలాంటి గుణమార్పులు ఎన్నియో జరుగుతున్నవి.
1: Therefore, there will be so sequential changes in every man.
0: ఈ ఆఫ్రికాని చూచాడు అతను నన్ను చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు.
1: You must have watched this person from Nigeria talking to us now. He knows Bhagavan right from his childhood.
0: నన్ను మొట్టమొదటి నుంచి కూడాను ప్రేమిస్తూ ప్రేమిస్తూ ప్రేమిస్తూ వచ్చాడు.
1: He had immense love for Bhagavan, more and more year after year.
0: కానీ నీ వయసును బట్టి నీవు ఈ విధంగా ప్రవర్తించకూడదు, నువ్వు వెళ్ళు అని నేను గట్టిగా చెప్పాను.
1: బట్ భగవాన్ సెంట్ హిమ్ బ్యాక్ బికాస్ హీ షుడ్ యాక్ట్ అప్రోప్రియేట్ హిస్ ఏజ్ అండ్ పొజిషన్.
0: కనుక నేను అతన్ని వెళ్ళినాడు.
1: హీ రిటర్న్.
0: వెళ్ళినప్పటి నుంచి కూడా అతను ఏ మార్పు చెందలేదు.
1: దో హీ రిటర్న్, హీ హాస్ నాట్ చేంజ్ ఈవెన్ ఎ బిట్.
0: ఎప్పుడు కూడా భగవంతుడి భగవంతుడి భగవంతుడి బాబా బాబా అనిపించేటువంటి వాడు.
1: He continued to remain as a devotee, chanting, uttering his matchless name, Baba Baba.
0: నేను వెళ్ళినప్పుడు అనేక మంది ఈ ఆఫ్రికన్స్ అంతా వచ్చారు.
1: When Bhagavan visited, many Africans visited him.
0: ప్రతి ఆఫ్రికన్ కూడాను నన్ను చూచి అందరూ స్వామి మా దగ్గర ఉండండి, మా దగ్గర ఉండండి, మా దగ్గర ఉండండి అని కోరేటువంటి వారు.
1: Every African that had darshan of Bhagavan insisted that Bhagavan should continue to stay among them, with them.
0: అక్కడ పిల్లలందరూ చేతి కొన్ని వందల మంది ఉన్నారు.
1: Hundreds and hundreds of children gathered there.
0: అక్కడ ఆఫ్రికన్స్ కు మాత్రమే చోటు.
1: And it's a place dominated by Africans.
0: ప్రతి ఒక్కరు కూడాను వారి దృష్టి అంతా స్వామి పైంది.
1: All of them had their concentrated attention on Swami only.
0: నేను బయలుదేరి వచ్చే సమయంలో
1: Bhagavan was returning.
0: మీకు తెలుసు అమీన్ అనేటువంటి వాడు చాలా కమాండర్ ఇన్ చీఫ్.
1: You know, is he Amin, the commander in chief?
0: నన్ను ఎంతనో ప్రీతిగా చూసేటువంటి వాడు.
1: He spent all the time with Bhagavan only during his visit.
0: ప్రొద్దున సాయంకాలం కూడాను నన్ను చూడండి అని పోయేటువంటి వాడు కాదు ఆఫీస్.
1: He never returned without having darshan of Bhagavan day in and day out.
0: అతను చాలా పెద్ద ఎత్తు రావు అంతా ఉండేవాడు.
1: ఎట్ హెల్తీ పర్సనాలిటీ, వెల్ బిల్ట్, వెరీ టాల్ అండ్ ఫ్యాట్.
0: నేను చాలా చిన్నగా ఉండేటట్టు.
1: యు నో భగవాన్ ఈజ్ సో టెండర్ అండ్ డెలికేట్ అండ్ షార్ట్.
0: అతను కెమెల్ మాదిరి పెద్దగా ఉండే, నేను చిన్న జింక మాదిరి ఉండే.
1: అండ్ హి వాస్ లైక్ దట్ ఆఫ్ ఎ పర్సనాలిటీ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్. స్వామి ఈజ్ సో టెండర్ డెలికేట్ లైక్ డియర్.
0: ఆ విధంగా ఉండినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడేటువంటి వారు.
1: They all were surprised to watch the scene.
0: 15 dinamulu Kampala lo unnanu.
1: Bhagavan stayed for about 15 days there in Kampala.
0: Kalaturiki guru purnam vachindi.
1: And it was the day of guru purnami.
0: Guru purnam Bombay vastanani nen cheppanu.
1: Bhagavan said that he would return to Bombay by that time.
0: Kari adi teligi Bombay vachi cheyanta varaku
1: Until Swami reached Bombay,
0: వారి దృష్టి మీద నాకు కనిపిస్తుండాలి.
1: భగవాన్ వాజ్ థింకింగ్ ఆఫ్ దోస్ డివోటీస్ ఓన్లీ హూ అసెంబ్లెడ్ దేర్ అట్ ది ఎయిర్పోర్ట్.
0: నా దృష్టి వారి ఎందు ఎట్ట ఉన్నదో వారి దృష్టి నా దగ్గర.
1: యాజ్ భగవాన్ ఇస్ కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ దెమ్, ఆల్ దోస్ దట్ అసెంబ్లెడ్ వర్ ఇన్ కాన్స్టెంట్ కంటెంప్లేషన్ ఆఫ్ స్వామి ఓన్లీ.
0: బయట భక్తులకు స్వామి అంటే ఎంతో ప్రేమ.
1: ఆల్ ద డివోటీస్ అవుట్ సైడ్ దే హావ్ ఆర్డెంట్ లవ్ ఫర్ భగవాన్.
0: ఎంత ప్రేమ అంటే వాళ్ళ తల్లిదండ్రులపై కూడా అంత ప్రేమ ఉండదు, బిడ్డలపై కూడా అంత ప్రేమ ఉండదు.
1: దేర్ లవ్ ఫర్ భగవాన్ ఇస్ మచ్ మోర్ దాన్ దేర్ లవ్ టువర్డ్స్ దేర్ పేరెంట్స్ అండ్ టువర్డ్స్ దేర్ చిల్డ్రన్ ఫర్ దట్ మ్యాటర్.
0: అట్టి భక్తులను ఎంతనో బాధ పెట్టి నేను వచ్చాను.
1: అండ్ ఆల్ ది డివోటీస్ ఆర్ ఫీలింగ్ సాడ్ బట్ భగవాన్ కుడ్ నాట్ హెల్ప్ ఇట్ అండ్ హీ హాడ్ టు రిటర్న్.
0: బొంబాయి చేరేటప్పటికీ
1: by time swami reached bombay
0: pain kuda chaala alasya ayipindi.
1: The flight was also delayed.
0: Akkada munshi kaachukoni unnadu.
1: Munshi was waiting to receive swami.
0: Munshi evaru meeku telusa?
1: You know who is munshi?
0: Bharatiya Vidya Bhavan unnaru.
1: He is the chairman of Bharatiya Vidya Bhavan.
0: Appudu munshi nenu ee deshamu velaledu.
1: And he has not been to any foreign country.
0: Ippudu kuda no aa deshamu povadaniki kaaranam okati undi.
1: There's one reason for his visit earlier.
0: Dr. Patel chaala prarthichadu.
1: Dr. Patel prayed repeatedly, fervently.
0: Swami, maa kosam vaddu. Animals anta untunnayi.
1: Swami, we are not so selfish as to pray your visit for our sake. There's a lot of wildlife in Africa.
0: Kanuka, vaatinannitini aashirvadinchandi.
1: We want you to bless the wildlife of Africa.
0: నాలుగు ప్లేన్ తీశాడు.
1: అండ్ హీ అరేంజ్ ఫ్లైట్.
0: ఒక్కొక్క ప్లేన్ లో ఇద్దరిద్దరు కూర్చోబెట్టాడు.
1: అండ్ హీ మేడ్ టూ పీపుల్ టు సిట్ ఇన్ ఈచ్
0: ఆఫ్ ది ఫ్లైట్. ఫ్రీగా తిరగాడచ్చు, ఫ్రీగా చూడొచ్చు.
1: సో దట్ దే కెన్ మూవ్ ఫ్రీలీ ఆల్ ఓవర్.
0: అప్పుడు ఆ చిన్న ప్లేన్ లో మేము ఇష్టం వచ్చినట్టుగా సంచరించాము.
1: ఇన్ దట్ స్మాల్ ఫ్లైట్ భగవాన్ మూవ్డ్ అబౌట్ ఫ్రీలీ వేర్ ఎవర్ హీ వాంటెడ్ టు గో.
0: డే అండ్ నైట్ అంతా కూడా నువ్వు తిరిగాము.
1: దే మూవ్డ్ డే అండ్ నైట్ continuously.
0: Anni chuchamu.
1: They saw everything that's
0: Victoria
1: there.
0: Victoria Lake chaala peddadi meeku telusunu.
1: Yes,
0: Victoria Lake.
1: Victoria Lake is biggest as you know.
0: Victoria Lake daatadaniki plane lo daatadaniki 1.5 hours pattindi.
1: To cross this Victoria Lake you need 1.5 hours.
0: Anta pedda Victoria Lake.
1: Such a big one is Victoria Lake.
0: Daantlo ee musallu unnai.
1: There you find there in Victoria Lake so many crocodiles.
0: Ogadana paina okati stalam ledu, ogadana paina okati unnai, ogadana paina okati.
1: As there's no sufficient place, they were all piling up one above the other.
0: Anni maa padavu vaipune chustunnai.
1: All crocodiles directed their attention towards
0: Noor pedda techukunnai.
1: They were just they opened their mouth.
0: Vaatanta memu apples vesam.
1: And Bhagavan distributed apples to crocodiles also.
0: ఆ తర్వాత నీటి గుర్రములు అన్నారు.
1: హిపోపటామస్
0: అవి కూడా నీటి నిండుకుని ఉన్నాయి.
1: అండ్ దే ఆల్సో ఆక్యుపైడ్ ది హోల్ ఏరియా.
0: కొన్ని కొన్ని బిడ్డలకు పాలిస్తున్నాయి.
1: అండ్ సమ్ ఆర్ ఫీడింగ్ దేర్ యంగ్ వన్స్.
0: చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి.
1: దే ఆర్ సో యంగ్.
0: అవన్నీ చూస్తూ ఉంటుంటే ఎంతో ఆనందం వేస్తుంది.
1: అండ్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెజర్ టు వాచ్ ఆల్ దీస్.
0: మానవులకు ఎన్ని ఆశలు ఉన్నాయో అన్ని ఆశలు కూడాను, ఎంత ప్రీతి కూడాను, అంత పశువులు కూడా ఉన్నాయి.
1: జస్ట్ యాజ్ మ్యాన్ హ్యాస్ సో మెనీ డిజైర్స్ అనిమల్స్ ఆల్సో హ్యావ్ సో మెనీ డిజైర్స్.
0: ఎంత ప్రేమ వాటికి.
1: లాట్స్ ఆఫ్ లవ్ దే హ్యావ్.
0: మనుషులకు కూడా అంత ప్రేమ ఉండదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ లవ్ యాజ్ దోస్ ఆఫ్ ది యానిమల్స్.
0: అది దాటి కట్టుకొచ్చాము.
1: అండ్ దే కుడ్ ఆల్ క్రాస్ ఆల్ దిస్ ఏరియా.
0: గట్టుకు వచ్చేటప్పటికి ఎక్కడ లేదు, ఎక్కడ చూసినా కానీ గుంపులు గుంపులు వేరు వేరు ఏనుగులు ఉన్నాయి.
1: When they crossed the shore, they could see hundreds and thousands of elephants, herds.
0: ఆ ఎలిఫెంట్స్ చెవులు చాలా పెద్దవి.
1: The ears of the elephants are so big, so wide.
0: ఒక్క తూరి అట్లా విసిరితే పడిపోతాడు.
1: When once the elephant moves its ear, it's enough, the man will fall down.
0: అంత ఏనుగులు అంతా ఉన్నాయి.
1: Such type of elephants were there.
0: వాటి మధ్యలోనే నేను వెళ్ళాను.
1: And Swami went right into the midst of those elephants.
0: He
1: didn't do anything.
0: మనుషుల్లో కూడా లేనటువంటి ఒక మంచి గుణములు ఆ జంతువుల్లో కనిపించాయి.
1: In fact, certain of the qualities that man is missing today are noticed in the animal kingdom.
0: వాటిలో ఒకదానికి ఒకటి ద్వేషం కూడా లేదు.
1: There is no hatred among animals.
0: అన్ని కలిసిమెలిసి ఉన్నాయి.
1: They are all mingling freely among themselves.
0: కానీ అక్కడ లయన్స్ ఎలిఫెంట్స్ అంత కలిసిమెలిసి ఉన్నాయి.
1: But there, elephants and lions live and move together.
0: మేము ఒక చోట పోయాము. ఒక గుట్టు పైన, ఒక చిన్న గుండు పైన 10 మంది లయన్స్.
1: 10 lions were there.
0: చుట్టూ ఏనుగులు తిరుగుతూనే ఉన్నాయి.
1: And elephants started moving hither and thither.
0: మేము కూడా దాని దగ్గర పోయి ఫోటోస్ తీసుకున్నాం.
1: And the Swami and those that accompanied Bhagavan went there, had photos.
0: ఏ మాత్రమూ కదలలేదు.
1: They didn't move even an inch.
0: మా వైపునే చూస్తూ ఉన్నాయి.
1: And all these lions were watching Swami.
0: బిడ్డలకు పాలిస్తూనే ఉన్నాయి.
1: They are feeding the younger one.
0: ఇంత ప్రేమతో ఉంటున్నాయి మృగాలు.
1: And animals are full of love.
0: ఈనాడు మనుషులు ఎందు ప్రేమ అనేటువంటిది కనిపించడం కూడా లేదు.
1: There is no trace of love in mankind today.
0: ఒకరు చూస్తే ఒకరు ఎంత ద్వేషము.
1: Each one develops hatred towards the other one.
0: తల్లి బిడ్డలు కూడా ద్వేషమే.
1: And there is hatred between mother and the daughter.
0: హస్బెండ్ వైఫ్ కూడా ద్వేషమే.
1: There is hatred between husband and wife.
0: కానీ అక్కడ ఏ విధమైన ద్వేషం అనేటువంటిది మాకు కనిపించలేదు.
1: But there in the wildlife, there is no hatred.
0: ఇంతటి సమత్వమైనటువంటి యొక్క మృగములు ఆ ప్రదేశంలో చూశాను.
1: That is the order of equality and balance state among the animals there in that place.
0: అక్కడ నుంచి వచ్చిన తర్వాతనే నేను ఈ ప్రేమతత్వాన్ని మనుషులకు బోధించడానికి ప్రయత్నించాను.
1: After his return, Bhagavan started teaching about the principle of love to all of the ministers and people of high order.
0: Animals lo enta untunte manushulu enduku undakoddu.
1: When animals have so much of love, why not mankind?
0: Vaadiki emi pragnana vijnana sugnanam ye maatramu levu.
1: They don't have any kind of knowledge or wisdom or anything whatsoever.
0: Sarva pragnana vijnana sugnanam kalukunnatundi గ్రంథాలు చదివినటువంటి మనుషులు ఎందు కించిత్ ప్రేమ కూడా కనిపించదు.
1: మ్యాన్ హూ ఇస్ నాలెడ్జబుల్, మ్యాన్ హూ ఇస్ ఫెమిలియర్ విత్ దిస్ టెక్స్ట్ ఎండోర్డ్ విత్ విజ్డమ్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ లవ్.
0: కనుక మానవులారా, మీరందరూ కూడా అందరూ చేరి ఒక్కటిగా మీరు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ మేడ్ ఎ స్టేట్మెంట్ దట్ ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ ఎవ్రీబడి షుడ్ మింగిల్ freely, hand in hand, together, intimately.
0: Love all, serve all.
1: Then Bhagavan declared, love all, serve all.
0: Love all. Andarni preminchandi.
1: Love all.
0: Andarni sevinchandi.
1: Serve all.
0: Ide meeku cheppetuvanti bodha.
1: That is the message of Bhagavan.
0: Prema okkati unte,
1: with this one quality of love,
0: anni sadhinchavachu.
1: You will be able to accomplish everything.
0: Premane sarvamu. ఈ లవ్ ఈజ్ లైఫ్.
1: అండ్ లైఫ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ లైఫ్.
0: కనుక ఈ లైఫ్ అనేటువంటిది ప్రేమతో కూడినటువంటిది కానీ ద్వేషంతో కూడినటువంటిది కాదు.
1: Therefore love is life and life is love and nothing to do with
0: hate. ఈనాడు ఎక్కడ చేసినను ద్వేషము ద్వేషము ద్వేషము.
1: All over, wherever you go, you find enmity, hatred.
0: ఇది మంచిది కాదు.
1: This is not proper.
0: మన మానవులమే పుట్టి
1: and been born as
0: మానవత్వాన్ని వదిలిపెడుతున్నాం.
1: We are giving up the human quality.
0: Animal qualities పెంచుకుంటున్నాం.
1: We are fostering animal bestial quality.
0: Animals చూస్తే వాటి క్వాలిటీని వదిలినాము.
1: And in fact the animal qualities at times seem to be better.
0: అంత man qualities అంత ఉన్నాయి వాటిలో.
1: And in fact they have qualities more than that of humans.
0: కనుక animals మానవులుగా మారిపోయినారు, మానవులు అనిమల్గా మారిపోయినారు.
1: Today what happened? Animals are behaving like humans and humans are behaving like animals.
0: కనుక ఈనాడు మనము మానవులు మానవులుగా ఉంచాలి.
1: And today it's most necessary to decide to human, lead the life of human,
0: human qualities. Human qualities గా ఉండాలి.
1: We should retain the human qualities.
0: ఏమండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని మంచిగా మాట్లాడితే ఎక్కడి నుంచి వచ్చాను అని గట్టిగా మాట్లాడతారు.
1: If you just ask him where do you come from, he speaks recklessly. And he speaks full-throated, in loud voice.
0: ఏ మాట మాట్లాడినప్పటికీ కఠినమైనటువంటి మాటలుగా మాట్లాడతారు.
1: టుడే వీఆర్ యూజ్ టు స్పీక్ హార్ష్లీ.
0: కఠినంగా కాదు, మృదుమధురమైనటువంటి మాటలుగా ఉండాలి.
1: వీ షుడ్ లెర్న్ టు స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: ఆ స్వీట్లీ ఉంటుంటేనే ఆ యొక్క ప్రేమ అందులో బయలుదేరుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది స్వీట్నెస్ ఆఫ్ యువర్ టాక్ లవ్ ఇస్ ప్రెసెంట్.
0: కనుక మనము నెమ్మదిగా శాంతంగా ప్రేమతో మాట్లాడాలి.
1: Therefore, we should learn to speak softly, sweetly, lovingly, peacefully.
0: అప్పుడే మనకు పీస్ వస్తుంది.
1: Then only you will earn peace.
0: కానీ మన టాక్, మన నడత చాలా చెడ్డగా ఉండినప్పుడు మనకు పీస్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: If your talk is harsh, the behavior is bad, how do you expect to be peaceful?
0: Peace is inside.
1: Peace is inside.
0: Not outside.
1: Not outside.
0: Outside peaces గా ఉండాలి.
1: Outside you find only peaces.
0: లోపల ఉంది పీస్.
1: హియర్ ఇస్ పీస్ విత్ ఇన్.
0: శాంతి కావాలి, నాకు శాంతి కావాలి.
1: అండ్ యూ సే ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్.
0: నువ్వు మంచిగా ప్రవర్తించు, ఆ శాంతి నీలోనే ఆవిర్భవిస్తుంది.
1: యూ బిహేవ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే, యూ నేచురల్ ఎక్స్పీరియన్స్ ది పీస్ విత్ ఇన్.
0: ట్రూత్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: వెర్ ఇస్ ది ట్రూత్?
0: గ్రంథాలు చదువుకుంటామా?
1: ఈజ్ ఇట్ ప్రెసెంట్ ఇన్ బుక్స్ దట్ యూ రీడ్?
0: చదువుకున్నటువంటి సత్యము సత్యంగా వస్తుందా?
1: అండ్ ఆల్ ది ట్రూత్ దట్ యూ రీడ్ యూ ఫైండ్ ఇన్ ద బుక్స్ cannot exist in reality.
0: Truth kuda nu inside nunchi undi.
1: The truth is within you.
0: Kanuka neeku truth raavalante unnadi unnattuga cheppalante nee nunchi raavali.
1: In fact, to spell out the truth, it should come from within.
0: Truth, righteousness, peace, love and non-violence, ee aidu kuda nu manavuni yokka qualities.
1: Therefore, the human qualities are the truth, righteousness, peace, love and non-violence.
0: ఈ లవ్ మన నుంచి వచ్చినటువంటిదే కాదు, ఇది భగవంతుని యొక్క స్వరూపమే.
1: లవ్ ఇస్ గాడ్, ఇట్ లైస్ విత్ ఇన్ యూ.
0: కనుక భగవంతుని యొక్క ప్రేమను ప్రేమతోనే మనం పలకాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లవ్ గాడ్ ఇన్ ఎ లవింగ్ వే, ఇన్ ఎ ప్లీజింగ్ వే.
0: ముఖ్యంగా మానవులకు ప్రేమ,
1: ఫర్ మ్యాన్ కైండ్ లవ్,
0: శాంతి,
1: పీస్,
0: అది రెండు చాలా అవసరము.
1: ఆర్ మోస్ట్ ఎసెన్షియల్.
0: శాంతి శాంతి శాంతి కావాలంటే ఎన్నో బంగ్లాలు కట్టచ్చు.
1: టు బి పీస్ఫుల్ యూ మే థింక్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ హ్యూజ్ మ్యాన్షన్స్.
0: కోటీశ్వరులు ఎన్నో బంగ్లాలు కట్టారు.
1: మిలియనర్స్ హ్యావ్ అండర్ దేర్ కేర్ నంబర్ ఆఫ్
0: బిల్డింగ్స్. ఎన్నో కార్లు పెట్టారు.
1: హ్యావ్ నంబర్ ఆఫ్ కార్స్.
0: వారికి ఏ సుఖమూ లేకుండా ఉన్నది.
1: దే సే దట్ దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ ఎనీ కంఫర్ట్.
0: కానీ ఏమయ్యా మీరు బాగున్నారా?
1: దెన్ స్వామి క్వశ్చన్స్, ఆర్ యూ హ్యాపీ?
0: ఐఎమ్ హ్యాపీ, కానీ no peace of mind.
1: Yes, I am happy, but there is no peace of mind.
0: Adi matram ledu.
1: There is no peace.
0: Anni unnai.
1: We have all comforts.
0: Aa shanti lekunda undinappudu enni undi em prayojanamo?
1: Without peace, what for all the rest of the comforts in this world?
0: Manishiki kavalsindi aar adugulu.
1: After all, you need only 6 feet.
0: 6 feet.
1: 6 feet.
0: Antakante manaku ekkuva kavalsina avasaram
1: ledu. You don't need more than that.
0: Evaro chepparu. ఇంత కొంటున్నారు, మీకు సులభంగా చిక్కేటువంటి ఒక స్థానం చెప్తాము, మీరు అక్కడ వెళ్లి చూడండి అన్నారు.
1: They said, we acquired some land that we can get it easily. Better you go and see.
0: నువ్వు హిమాలయం రా, నీకు ఎన్ని ఎకరాలు కావాల్సిన అన్ని ఎకరాలు ఫ్రీగా ఇస్తాము అన్నారు.
1: యూ కమ్ టు హిమాలయాస్, విల్ గిఫ్ట్ యూ ఫ్రీలీ ఎనీ నంబర్ ఆఫ్ ఏకర్స్ యూ వాంట్.
0: పోయినాడు ఆశపడి పాపం.
1: విత్ ఆల్ ద డిజైర్ హి వెంట్.
0: ఒక దగ్గర బయలుదేరాడు.
1: They start at one point.
0: దీన్ని ఒక రౌండ్ చుట్టుకొని రా, దీనికి ఈ రౌండ్ చుట్టుకొని వచ్చినంత భూమి నీకే ఇస్తాను అన్నారు.
1: Go around the Himalayan range to the extent you could walk, that will be given to you.
0: ఆశపడ్డాడు.
1: He wanted it.
0: చుట్టాడు చుట్టాడు చుట్టాడు చుట్టాడు.
1: He went round and round.
0: ఆ రౌండ్ దగ్గరికి పోవడానికి ఒక 6 అడుగులు ఉన్నాయి. 6 అడుగులు దూరం.
1: Oh, they're still 6 feet distant from that point.
0: పడిపోయాడు.
1: He fell down there.
0: ప్రాణమిచ్చాడు.
1: And he died.
0: ఈ మనిషికి కావాల్సింది ఇప్పుడు 6 అడుగులే, ఇంత భూమి మాకు అవసరం లేదన్నాడు.
1: Then the ruler of Himalayan range said, though this man went round and round, ultimately he required only 6 feet.
0: అంతే.
1: That's all.
0: మంది కూడా అంతే.
1: The same is true with everybody.
0: ఎన్నో రాజ్యాలు జయిస్తాం.
1: You may be the king of
0: India. Alexander చాలా దేశమంతా చుట్టాడు.
1: Alexander the Great, the conqueror of the world.
0: Aneka gramalanta kuda jayinchadu.
1: And he could win, conquer everything.
0: Bharat deshaniki vachadu.
1: He visited Bharat.
0: Kani vachi,
1: having come here,
0: nadu daati vastunnadu.
1: He crossed the river.
0: Kani nadi daati vachetappatiki heart attack vachindi.
1: And on the way he had heart attack.
0: Doctors anta vachi chucharu.
1: And everybody visited him that night.
0: Kalaadaniki veelledu.
1: They said, you cannot travel anymore.
0: Neeku heart attack vachindi.
1: Now you are suffering from heart attack.
0: Konni inka nimshallo konni meeru potaru.
1: You are sure to leave this world within a couple of minutes.
0: Meeku enta mandu ichina,
1: however, you may be medicated.
0: మీరు బ్రతకడానికి వీలు కాదన్నారు.
1: There is no possibility of your survival.
0: అప్పుడు తాను అన్నాడు.
1: Then he said,
0: నాకు ఇంత సైన్యం ఉంది.
1: I got big battalion of
0: ఇంత రాజ్యం ఉంది.
1: I got kingdom.
0: ఇంత విజయమైనటువంటి బంగారం ఉంది.
1: I got gold.
0: ఇన్ని రాజ్యాలంతా నేను సాధించాను.
1: And in fact, I am the one who conquered.
0: ఇంకా ఒక్కరైనా నన్ను రక్షించేవారు లేకపోయారా?
1: Is there anyone who will protect me? Who will save me? Who will come to my rescue?
0: కనుక వారందరికీ పిలిచి చెప్పారు మంత్రులకు.
1: And he summoned all ministers.
0: Ministers.
1: He said,
0: నన్ను ఈ డెడ్ బాడీని మన గ్రామానికి తీసుకెళ్లి చేతులు పైకి పెట్టి తెల్లని బట్టలు చుట్టి నన్ను ప్రొసెషన్ చేయండి అన్నారు.
1: And he ordered everybody that after he leaves this world, the body should be wrapped in white cloth and the two hands should be stretched openly.
0: అప్పుడందరూ ఈ అరెంజ్ చేతులు పైకి పెట్టి బట్టలు చుట్టారు.
1: And they lifted both the hands of the body and they kept.
0: అప్పుడు అందరూ ప్రజలంతా అడిగారు.
1: And people asked,
0: ఇంతకు మహారాజుకు ఇంత వికారమైనటువంటి యొక్క బట్టలు చుట్టి ప్రొసెషన్ చేస్తున్నారు అని అడిగారు.
1: And everybody asked, Alexander the Great, the king, how is that that he is just wrapped in a white cloth like that, with full of bandage and with lifted hands?
0: కాని ఇంత ఉండినటువంటి వాడు కట్టగలిపడికి ఒట్టి చేతులతో పోయినాడు అని చాటారు.
1: The only message is, with many of the kingdoms under his control, with lots of gold, he is returning empty-handed.
0: Empty-handed.
1: Empty-handed.
0: అందరికి కూడాను అదే లభించేది.
1: The same is the message that applies to everybody.
0: ఎంత రాజ్యం ఉండినా, ఎంత ధనం ఉండినా, ఎంత పల్లకీలు ఉండినా, ఎన్ని ప్రజలు ఉండినా, ఎంత సైన్యం ఉండినా, మనం పోయేటప్పుడు మాత్రము ఎవ్వరూ మన వెంట రారు.
1: You may have wide area, the kingdom, the plenty and prosperity, the gold and the position and authority. At the end, no one will join you.
0: ఈ విధంగా ఆనాటి మహారాజులు, ఆనాటి మహనీయులు ఇలాంటివన్నీ చాటి లోకానికి చెప్పి బోధించి మరణించారు.
1: That was the teaching of noble souls, saints and seekers of those days, who taught the principles of detachment and renunciation.
0: కానీ అట్టి వారి చరిత్రను మీరు ఎవరు కూడా చదవటమే లేదు.
1: బట్ టుడే యు ఆర్ నాట్ గోయింగ్ త్రూ ద హిస్టరీ ఆఫ్ సచ్ గ్రేట్ పీపుల్.
0: ఏదో హిస్టరీ చదువుతున్నారు.
1: సే దట్ యు స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ.
0: ఈనాడు హిస్టరీ అంతా కూడాను హిస్టీరియాది.
1: హౌ ఈస్ ది హిస్టరీ టుడే? ఇట్ ఇస్ హిస్టీరియా.
0: కానీ హిస్టరీ అనేటువంటిది లేదు.
1: There is no true history, as a matter of fact.
0: History anywhere nijamainatundi artham entity history.
1: What is history? His story is history.
0: Kanuka evaru charitram namu vaada yokka chittamainatundi vichitramu manam vicharinchali.
1: Therefore we should thoroughly understand the greatness and the nobility of those great souls.
0: Meerandaru intha chadutunnaru.
1: You study today.
0: Meenaalu నోబెల్ ప్రైజ్ అంతా వస్తున్నాయి.
1: యు ఆల్సో ఫైండ్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్
0: సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తున్నారు.
1: యు ఆల్సో స్టడీ సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంత ట్రిక్నాలజీ.
1: హౌ అబౌట్ ద టెక్నాలజీ? బట్ ఇట్ హెస్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ట్రిక్ నాలెడ్జ్.
0: ఈ టెక్నాలజీని చాలా మంది టెస్ట్ చేశారు బొంబాయి ఢిల్లీలో.
1: This technology, this kind of technology was put to test by many there in Bombay.
0: కానీ చదివేకి మాత్రం చక్కగా ఉంది, కానీ ప్రాక్టికల్ లో పోతే జీరో.
1: ఇట్ ఇస్ సో నైస్ టు స్టడీ, బట్ ఇన్ రియాలిటీ ఇన్ ద ప్రాక్టికల్ లైఫ్ ఇట్ ఇస్ అ బిగ్ జీరో.
0: కనుక మనము ఆచరణలో పెట్టిందే మనకు నిలుస్తుంది, కానీ ఆచరణలో పెట్టుకోకుండా చదివినవన్నీ మన తలలో నిలిచవు.
1: Therefore, whatever you may read, That is, that which is put into practice will be helpful in the long run.
0: Practice lo okati pettite kuda chalu.
1: It's enough if you learn even one man.
0: Adhe manaku anni vidhala sahayam chestundi.
1: That will help you in every possible way.
0: Prema swaroopulaina vidyarthulara.
1: Embodiments of love, students.
0: Meerandaru kudanu.
1: All of you.
0: మీరందరూ చదివింది ఏదైనా కూడా సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస ఈ ఐదు కూడాను మానవుని యొక్క విలువలు.
1: వాట్ ఎవర్ యూ మే స్టడీ అండర్స్టాండ్ థరలీ వెల్ ది హ్యూమన్ వాల్యూస్ ద ట్రూత్ రైటియస్నెస్ పీస్ లవ్ అండ్ నాన్ వయలెన్స్
0: ఇవి మీరు చదివి ప్రాక్టికల్ లో పెట్టండి.
1: యూ స్టడీ దెమ్ వెల్ ఇన్ డెప్త్
0: తప్పక మీరు లైఫ్ అంతా పీస్ఫుల్ గా ఉంటుంటారు.
1: అండ్ యూఆర్ బౌండ్ టు బి పీస్ఫుల్ సర్టన్లీ బియాండ్ డౌట్.

0: more than the fragrance of the jasmine, more than the champak, more than the butter which you get out of milk, more than the eye of the peacock which is beautiful, even more than the bright moonlight. The love of the mother who has given birth to you is very tender and beautiful.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: ఈ చరాచర ప్రపంచమంతయు కూడను ఒక శివ తాండవం.
0: The flux that you see in the world is the dance of Shiva.
1: దీని యొక్క అద్భుతము ఆనందము అగోచరము.
0: This is something which one cannot see, one cannot comprehend and understand.
1: ఇందులో రాత్రి పగలు సుఖ దుఃఖములు చావు పుట్టుకలు ఇవన్నీ కూడాను ఈ తరంగముల్లో ఒక లలిత కళలు.
0: There are the waves of night and day, death and life, which goes on forever.
1: ఈ విశ్వమునందు చావు పుట్టుకలు అనేటువంటివి అతి సహజమైనటువంటివి.
0: It's something very natural that we have death and birth.
1: ధర్మ అధర్మములు కూడాను సహజమైనటువంటివి.
0: Dharma, righteousness and unrighteousness is also very natural.
1: Dharmamu abhivruddhi nondinappudu adharmamu adugunti povutundi.
0: When dharma increases, naturally adharma declines.
1: Adharmamu abhivruddhi nondinappudu dharmamu adigipuntundi.
0: When unrighteousness increases, dharma naturally declines.
1: Dharma adharmamulaku rendittikini మూల కారణము స్త్రీ పురుషులే.
0: The reason for dharma and adharma are men and women.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించుకొనలేక ప్రతి మానవుడు కూడాను దివ్యత్వము తనకంటే ప్రత్యేకంగానున్నదని భ్రమిస్తున్నాడు.
0: Man is under the delusion because he cannot recognize the divinity within himself.
1: సుమతి సూర్యోదయాన్ని స్తంభింపచేసింది.
0: Sumati stopped the sunrise.
1: Savitri mana geetanu turchi vesindi.
0: Savitri just wiped out the destiny.
1: Ee shakti manavulaku ekkada nunchi vachindi?
0: Where did the strength for women come from?
1: Nijamga manavudu bhakti prapattulato aaradhanalu salipinappudu satyam shivam sundara swaroopani pondupoddadu.
0: When man tries to practice all the virtues, satyam shivam sundaram gets manifested in him.
1: Itti mahattramainatvanti shakti manavuni yandu antarbhootamai prakashistunnadi.
0: This powerful strength is within man, invisible.
1: Kamsudu tana sodari aina devaki devini champutaku samsiddham ayyadu.
0: Kamsa tried to kill his own sister Devaki.
1: Aa samayamuna
0: at that time
1: tana bharta ayinatvanti okka
0: her husband
1: taanu aamenu samrakshinchadaniki prayatninchadu.
0: So she tried to protect, he tried to protect her.
1: Ee vasudevuni okka shakti samarthyamulu ekkada nunchi aavirbhavinchayi?
0: Where did vasudeva get this power and strength?
1: Idi anni kudunu manavuni yandu antarbhootamai undinatvanti maha shaktule.
0: This great strength is imminent in man.
1: ఈ శక్తులు ప్రత్యేకంగా సాధించేటువంటివి కాదు.
0: This strength is not something which you have got.
1: మానవత్వాన్ని మర్చి దివ్యత్వాన్ని స్మరించినప్పుడు ఈ శక్తులన్నీ కూడాను ఆవిర్భవిస్తాయి.
0: When one tries to manifest within himself the divine strength,
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేక ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక ఆరాధనలు సల్పుతుంటాడు.
0: He doesn't recognize his strength and so he goes about spiritual
1: ఒకరు రామా అని, ఒకరు కృష్ణ అని, ఒకరు ఈశ్వరుడని, ఒకరు అల్లా అని, ఒక జీసస్ అని, ఈ విధమైనటువంటి పేర్లతో ఆరాధన సల్పుతున్నారు.
0: They try to worship Rama, Krishna, Jesus, etc.
1: కానీ అన్నింటికీ మూలాధారమైనటువంటిది ఫండమెంటల్ పవర్ ఒక్కటే.
0: But the very foundation of all these things is a strength within.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క శివశక్తి స్వరూపము.
0: That is a very form of Shiva Shakti.
1: కానీ ఈ శివశక్తి తత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: The Shiva Shakti power is all over, pervasive.
1: భవాని శంకరులు అని ఈ ప్రపంచమునకు ఒక పెద్ద పేరు.
0: భవాని శంకర ఇస్ ద నేమ్ బై విచ్ ద డీటీస్ ఆర్ కాల్డ్.
1: భవాని అనగా శ్రద్ధ అని అర్థం.
0: Bhavani means earnestness.
1: Shankara anaga vishwasamu ane artham.
0: Shankara means faith.
1: Bhavani Shankaru anaga shraddha vishwasamto koodinatvanti ee jagattu.
0: Bhavani and Shankara means the combination of faith and earnestness.
1: Shraddha vallane
0: it is because of earnestness.
1: Ee Shankara swaroopamainatvanti okka
0: this form of Shankara
1: karyakramamunu konasagipothunnavi.
0: You can do your various practices by the strength.
1: ఈ శంకర స్వరూపమైనటువంటిది
0: దిస్ ఫార్మ్ ఆఫ్ శంకర
1: భవాని స్వరూపమే
0: ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్
1: ఈ భవాని అన్నటువంటిది శంకర స్వరూపమే
0: భవాని ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ శంకర
1: ఈ రెండింటి యొక్క అర్ధనారీశ్వర తత్వమే ఈ జగత్తు
0: ద హోల్ వరల్డ్ ఇస్ దాట్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ అర్ధనారీశ్వర
1: అనగా ఈ జగత్తునందే భవాని శంకరులు సమ్మిళిత స్వరూపాన్ని ధరించి ఉన్నారు.
0: So in this universe, Bhavani and Shankara are so closely linked together.
1: ఏ రూపమును స్మరించినప్పటికీ భవాని శంకరుల యొక్క తత్వమునే అనుసరించాలి.
0: Whatever the name, whatever the form you worship, it is embedded in Bhavani
1: Shankara. లేక దేనిని మనం సాధించలేము ఈ జగత్తునందు.
0: Without earnestness and faith, we cannot achieve anything.
1: శ్రద్ధావాన్ దవతే జ్ఞానం. ఈ శ్రద్ధ వలనే మనకు జ్ఞానం లభిస్తుండాలి.
0: We get wisdom only because of Shraddha.
1: విశ్వాసం చేతనే మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం ప్రకటింపజేస్తున్నాం.
0: ఇట్స్ ఓన్లీ బై ఫెయిత్ వి రియలైజ్ ద డివినిటీ విదిన్ మ్యాన్.
1: కనుకనే విశ్వమునకంతా కూడాను
0: సో
1: భవాని శంకర స్వరూపమే.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ భవాని అండ్ శంకర.
1: అర్ధనారి స్వరూపమే.
0: ఇట్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ అర్ధనారి.
1: అందువల్లనే ఈ జగత్తునందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను శ్రీమతి అని శ్రీ అని ఉచ్చరిస్తున్నారు.
0: So everybody in this world therefore utter Srimati and
1: Srimati anaga Bhavani.
0: Srimati means Bhavani.
1: Sri anaga Shankarudu.
0: Sri means Shankara.
1: Srimati Sri Bhavani ee rendinti oka ekatvame divyatvamaina manavattvam.
0: So the divinity in man is a combination of Bhavani and Shankara.
1: Sharirakanga Bhavani.
0: Concerning the body Bhavani.
1: Manasikanga Shankaratvamu.
0: In the mind it is Shankara.
1: Ee rendinti ende moodavadi kudanu unnadi.
0: So the combination of these is the third
1: atma tattvamu
0: and the third one is the atmic principle.
1: Kanukane
0: therefore
1: bhakti gnana vairagyamulu yokka tattvamunu ee yokka divyatvanga manam visvasinchali.
0: So renunciation, wisdom and bhakti is due to these things.
1: Kriya shakti gnana shakti.
0: Ichcha shakti kriya shakti gnana shakti.
1: Ee ichcha shaktiye ప్రాపంచికమైనటువంటి భౌతికమైనటువంటి లౌకిక శక్తి.
0: ఇచ్ఛాశక్తి కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద వరల్డ్లీ థింగ్స్.
1: అది ఏ ఈ దేహము.
0: దట్ ఈస్ దిస్ బాడీ.
1: క్రియాశక్తి
0: అది
1: ఏ మన ఎందున్నటువంటి మానసిక శక్తి.
0: క్రియాశక్తి కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద మైండ్.
1: జ్ఞానశక్తి అది ఏ ఆత్మతత్వము.
0: అండ్ ద విజమ్ ఇట్ ఇస్ దట్ కన్సర్న్స్ ఇట్
1: సెల్ఫ్. యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: You are not one, but you are three.
1: The one you think you are, that is a physical body.
0: The one you think you are is a physical body.
1: The one others think you are is a mental body.
0: The one others think you are is a mental body.
1: The one you really are, that is Atma Shakti.
0: The one Kriya Shakti, Jnana Shakti.
1: The Ichcha Shakti is ప్రాపంచికమైనటువంటి భౌతికమైనటువంటి లౌకిక శక్తి.
0: ఇచ్ఛాశక్తి కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద వరల్డ్లీ థింగ్స్.

0: and others think you are is the mental
1: the one
0: body.
1: You really are adi atma shakti.
0: The one you really are is the strength of the atma.
1: Icha shakti, kriya shakti, gnana shakti tho kudinatvanti ee okka divyamainatvanti prapanchamu.
0: So the whole universe is full of the divine icha shakti, gnana shakti and kriya shakti.
1: Idi sarvatra kudanu vyapinchinatvanti de.
0: All these things are all pervasive.
1: Ee shakti ki marugu cheyadaniki evariki taram kaadu.
0: One cannot forget these things whatsoever.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తి తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ మ్యాన్ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దీస్ త్రీ శక్తిస్.
1: ఎక్కడ చూసినా కానీ భగవత్ తత్వం ఉన్నది.
0: వేర్ ఎవర్ యు సీ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్. నీవు
1: భగవంతుడవే.
0: యు ఆర్ ఆల్సో గాడ్.
1: కానీ ఈ తత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: బట్ యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ దిస్.
1: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం అన్నది.
0: God's hands and legs and heads are everywhere.
1: ఎక్కడ చూసినా గాని పాదములు హస్తములు శిరస్సు ముఖము సర్వపూర్ణమైనటువంటి స్వరూపంతో ఉన్నది.
0: Wherever you see God's hands, God's legs, God's heads.
1: నీవు ఎవరికి తెలియకుండా చేస్తున్నానని నీవు భావిస్తావు. కాదు కాదు, తాను చూస్తూనే ఉన్నాడు.
0: You think you are doing something without God seeing. సర్వత
1: పాదము ఎక్కడ చూసినా నీ వెంటనే ఉన్నాడు.
0: He is seeing everything, he is behind you always.
1: నీ సర్వ కార్యములు తానే చేస్తూ ఉన్నాడు.
0: He is doing all your work himself.
1: సర్వత స్తుతిమల్లోకి ఇది రెండవది.
0: ద సెకండ్ థింగ్ ఇస్
1: ప్రతి మానవుని యందు కూడాను తాను లీనమై ఉంటున్నాడు.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ హీస్ దేర్ ఇన్సైడ్.
1: తాను అంతర్భూతమై ఉంటున్నాడు.
0: హీస్ ఇన్సైడ్ బీయింగ్ ఇన్విజిబుల్.
1: అంతరాత్మగా నిలిచి ఉన్నాడు.
0: హీస్ దేర్ ఇన్ యువర్ ఆత్మ.
1: ఇందులో మూడు తత్వములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ త్రీ ప్రిన్సిపల్స్ హియర్.
1: స్థూలము,
0: ద గ్రాస్,
1: చిత్తము,
0: ద మైండ్,
1: చిత్తేకాగ్రత.
0: And something we
1: know. ఈ మూడు తత్వములు యందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని తప్పక మనం ప్రకటించడానికి ప్రయత్నించాలి.
0: So all these three principles we have got to practice.
1: ఇలాంటి ప్రయత్నం చేతనే మానవుడు అనేక సాధనలు సాధిస్తున్నాడు.
0: Only if he practices, man can achieve so many things.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ భవాని ఈశ్వరి యొక్క అనుగ్రహం లేకుండా ఏది కూడా సంభవించదు.
0: వాట్ ఎవర్ ఎండెవర్స్ హి మే పర్ఫార్మ్ వితౌట్ ద గ్రేస్ ఆఫ్ భవాని.
1: ఒక్కొక్క శరీరమునకు ఒక్కొక్క మహర్షి, ఒక్కొక్క పెద్దలు, ఒక్కొక్క పేరు నియమించారు.
0: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దర్ ఇస్ ద రిషీస్ నేమ్స్, ద గాడ్స్ నేమ్స్.
1: ఈ రూపనామములు ప్రధానము కాదు.
0: నాట్ దీస్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఆర్ ఇంపార్టెంట్.
1: ఇవన్నీ కూడా మార్పు చెందేటువంటివి.
0: ఆల్ దీస్ థింగ్స్ చేంజ్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ ఎ
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: స్థిరమైనటువంటి ఎట్టని భావిస్తావు.
0: దీస్ ఆర్ నాట్ పర్మనెంట్ అట్ ఆల్.
1: కనుక ఇందులోనే సత్య నిత్యమైనటువంటి తత్వం ఉంటున్నది.
0: దర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ విద్ ఇన్.
1: అది ఏ దివ్యత్వము?
0: దట్ ఇస్ డివినిటీ.
1: అది సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తి తిష్టతి.
0: దట్ ఇస్ గాడ్స్ హ్యాండ్స్, లెగ్స్, హెడ్
1: అది ఏ సత్యమైనటువంటిది.
0: హీస్ ఆల్ పర్వేసివ్. దట్ ఇస్
1: అది ఏ నిత్యమైనటువంటిది.
0: దట్ ఇస్ ది ఓన్లీ ట్రూత్.
1: అది ఏ పవిత్రమైనటువంటిది.
0: దట్ ఇస్ హోలీ.
1: అట్టి దివ్యమైనటువంటి యొక్క దివ్యతత్వము ప్రతి మానవుని యందు కూడాను అంతర్భూతమై ఉంటున్నది.
0: దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇట్టి అంతర్భూతమైనటువంటి దివ్యత్వాన్ని మనము గుర్తించడానికి మన యందు కూడాను ఆ శక్తి ఉన్నది.
0: యు విల్ హావ్ టు ట్రై టు హార్నెస్ యువర్ స్ట్రెంగ్త్ టు అండర్స్టాండ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
1: సుమతి సూర్యోదయం కాకుండా నిలబెట్టడానికి ఆమెకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ డిడ్ సుమతి గెట్ ద స్ట్రెంగ్త్ టు స్టాప్ ద సన్ రైజ్?
1: ఆమె యందు పతి యందు ఉన్నటువంటి యొక్క ప్రేమతత్వం చేతనే ఈ యొక్క శక్తిని తాను ఆవిర్భవింప చేసుకుంది.
0: బికాస్ ఆఫ్ ద లవ్ షీ హ్యాడ్ ఫర్ హర్ హస్బెండ్ షీ కుడ్ స్టాప్ ఈవెన్ ద సన్.
1: ఆ శ్రద్ధ అనేటువంటిది అభివృద్ధిగా ఉంచుకోవాలి.
0: ది ఎర్నెస్ట్నెస్ ఇస్ వాట్ ఇస్ ఇంపార్టెంట్.
1: శ్రద్ధ అభివృద్ధి అయినప్పుడు విశ్వాసం గాఢంగా లభిస్తుంది.
0: వెన్ ఎర్నెస్ట్నెస్ ఇంక్రీసెస్ ఫెయిత్ ఆటోమేటికలీ.
1: వేరు లోపల దిగే కొలది కూడా చెట్టు కూడా పెరుగుతూ వస్తుంటది.
0: ద మోర్ ఇట్ గోస్ ఇన్ సైడ్ ద ట్రీ ఇట్ గ్రోస్ బిగర్.
1: శ్రద్ధ అనేటువంటి వేరు లోపల దిగినప్పుడే ఈ యొక్క విశ్వాసం అనేటువంటి చెట్టు పెరుగుతుంది.
0: వెన్ ద రూట్స్ ఆఫ్ ఎర్నెస్ట్నెస్ గో ఇన్ సైడ్ ఓన్లీ ద ట్రీ దెన్ గ్రోస్.
1: ఈ శ్రద్ధ విశ్వాసములు లేకుండా ఏ రామమును కాని ఏ రూపమును కాని స్మరించినప్పటికీ ప్రయోజనం ఉండదు.
0: విదౌట్ ఎర్నెస్ట్నెస్ అండ్ ఫెయిత్ నో నేమ్ నో ఫార్మ్ కెన్ ఎవర్ హెల్ప్ యూ.
1: కానీ అనేక సాధనల చేత ఈ దైవత్వాన్ని పొందాలని ప్రయత్నిస్తుంటారు.
0: సో మెనీ పీపుల్ ట్రై టు డు మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు గెట్ గాడ్.
1: ఇవన్నీ కూడా కేవలము లౌకికమైన భౌతికమైన తృప్తుల నిమిత్తమై.
0: These are merely something which satisfies you physically, mentally, that is all.
1: Navavidha margamulanta kudanu bodhinchadu Naradudu.
0: Narada explained the nine types of bhakti.
1: Shravanam.
0: Listening.

0: అండ్ దెన్ ది ఆత్మాస్ యాంగ్విష్.
1: ఇవన్నీ కూడా కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క విద్యలయందు. ఇది ఒక ప్రాకృతమైన అనిత్యమైనటువంటి సాధనలే.
0: దీస్ ఆర్ ఆల్ ఇంపర్మనెంట్ ప్రాక్టీసెస్, స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
1: సర్వాధారమైనటువంటిది విశ్వమే స్వరూపంగా భావించుకోవాలి.
0: ది ఓన్లీ థింగ్ దట్ ఇస్ పర్మనెంట్ యూ షుడ్ థింక్ దట్ ద హోల్ యూనివర్స్ ఇస్ గాడ్.
1: విశ్వం విశ్వ స్వరూపం.
0: యూనివర్స్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: విష్ణువు విశ్వము రెండు కూడాను కారణ సంబంధమైనటువంటిది.
0: ద ఫార్మ్ అండ్ విష్ణు ఆర్ బోత్ ఇంటర్డిపెండెంట్.
1: ఇది కారణము, అది కార్యము.
0: దిస్ ఇస్ ద ఫౌండేషన్.
1: విష్ణుత్వము కారణము, జగత్తంత కార్యము.
0: ద విష్ణు ప్రిన్సిపల్ ఇస్ అ కాజ్.
1: ఈ కార్యకారణ సంబంధ స్వరూపమే ఈ విశ్వము.
0: So the reason and the result are the Vishnu Swarupa.
1: Kanukane ee rendintini galchi oka vidhamaina oka abhyamagamu annaru anaga oka asthiramainatvanti tattvamto kudinatvanti sthiramu.
0: So there is the permanence in the impermanence.
1: Dinine vedamu acharam charameyavacha anindi.
0: So this is what is said in the Vedas also.
1: Acharam charameyavacha,
0: that which is steady makes things move.
1: Kadalakunda undi.
0: It doesn't move.
1: కానీ అన్ని పనులు చేస్తుంది.
0: But it does all the work.
1: దీనికి చక్కని ఉదాహరణ.
0: There's a good example.
1: నీవు రాత్రి భోంచేసి పరుండినావు.
0: You are sleeping after you've had your
1: food. నీ దేహము బెడ్ పైన ఉంటుంది.
0: Your body is on the bed.
1: కానీ స్వప్నావస్థలో నీవు సర్వ కార్యములు చేస్తున్నావు.
0: But in your dream you're doing so many things.
1: అనేక ప్రదేశములకు ప్రయాణం చేస్తున్నావు.
0: You're going to many places.
1: అనేక విధమైన కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి అవుతున్నావు.
0: యూఆర్ సబ్జెక్టెడ్ టు లాట్ ఆఫ్ జాయ్స్ అండ్ సారోస్.
1: ఈ రెండు కూడా నువ్వు ఎక్కడ జరుగుతుండాలి?
0: హౌ ఇస్ ఇట్ దట్ యూఆర్ సీయింగ్ దీస్ థింగ్స్?
1: స్వప్నావస్థ యందు నీవు చరాచరమంతా తిరుగుతున్నావు.
0: ఇన్ యువర్ డ్రీమ్ యూఆర్ మూవింగ్ అరౌండ్.
1: కానీ దేహరీతిగా చూస్తే బెడ్ పైన స్థిరంగా ఉంటుండాలి.
0: బట్ యువర్ బాడీ ఇస్ స్టడీ ఆన్ ద బెడ్.
1: కనుకనే ఈ చరాచరమంతా చుట్టి కష్టములు నష్టములు దుఃఖములు ఆనందములు అనుభవించేటువంటిదంతా కూడా కేవలము స్వప్న దృశ్యములే.
0: సో ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద ఫ్లక్స్ ఆఫ్ చైన్ సోరోస్ అండ్ జాయ్స్,
1: ఇవన్నీ కూడా స్వప్న దృశ్యములే.
0: దీస్ ఆర్ ఆల్ ద డ్రీమ్స్ దట్
1: మనం ఈనాడు అనుభవించేటువంటి ప్రతి కర్మలు కూడా స్వప్న దృశ్యములే.
0: ఆల్ దట్ వి అండర్స్టాండ్ టుడే అండ్ రియలైజ్ ఇస్ మియర్ డ్రీమ్.
1: ఆత్మ ఒక్కటియే స్థిరమైనటువంటిది, చరం చరం చరం.
0: ఆత్మ ఇస్ ది ఓన్లీ పర్మనెంట్,
1: ఇది చరము అది అచరం.
0: This is steady, that
1: ఈ చరాచరముల యొక్క ఏకత్వమే మానవత్వం.
0: That which moves and that is steady is the principle of man.
1: ఈ దివ్యమైన మానవత్వాన్ని పొంది
0: being divine as man,
1: జంతువునాం నరజన్మ దుర్లభం దుర్లభం దుర్లభం.
0: You've got the birth of a man which is very precious beyond the
1: మానవ
0: animal.
1: జన్మము చాలా ఉత్కృష్టమైనటువంటిది.
0: Man's life is very
1: సౌజన్యమైనటువంటిది.
0: It's very beautiful.
1: సౌశీల్యమైనటువంటిది.
0: It's full of virtues.
1: అట్టి మానవ జన్మం అందరికీ ప్రాప్తించదు.
0: Not everybody gets the birth.
1: ప్రాప్తించిన ప్రతి మానవుడు కూడా దైవత్వం కోసం పాటుపడడు.
0: Not every man can express divinity within himself.
1: కేవలం కొన్ని ఆరాధనలు చేసుకుంటూ ఆధారం చేత దివ్యత్వాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: Doing some spiritual practices, they want to manifest divinity within themselves.
1: అది మన విగ్రహారాధన.
0: That is idol worship.
1: రాములని కృష్ణుడని ఈశ్వరుడని అల్లా అని జీసస్ అని ఈ విధమైనటువంటి కొన్ని ఆరాధన విగ్రహాన్ని మనం తయారు చేసుకుని తద్వారా ఈ మార్గంలో ప్రవేశిస్తున్నాం.
0: We worship Jesus, Rama, Krishna, whosoever is God, and we want
1: ఈ కొడును తాత్కాలికమైనటువంటి దృశ్యములే.
0: This type of worship is only
1: అనిత్యమైన దృశ్యములే.
0: These are all transitory.
1: అసత్యమైన దృశ్యములే.
0: These are not true.
1: నిరుపయోగమైన దృశ్యములే.
0: These are useless.
1: నిర్గుణ స్వరూపములే.
0: These are all without form.
1: ఇలాంటి దీన్ని మనం ఆరాధన చేసి ప్రయోజనం ఏమిటి?
0: What's the use of praying to the magnanimity? Every man
1: సమాజంలో ప్రవేశించి
0: he should go into society.
1: ఈ యొక్క చిత్త స్వరూపాన్ని మనం ఆరాధన చేయాలి.
0: You have got to worship the thing.
1: చిత్తమే ధ్యేయము.
0: Which is within.
1: అది శివత్వము.
0: That is శివత్వం.
1: అది బ్రహ్మతత్వము.
0: That is the principle, eternal principle.
1: కనుకని
0: therefore
1: ఈ బాహ్యమైనటువంటి యొక్క
0: therefore the outward thing
1: లౌకికమైనటువంటి యొక్క
0: concerning the world
1: ప్రాకృతమైనటువంటి యొక్క
0: which is very material
1: క్రమక్రమేణా మనం సల్లింపజేస్తూ రావాలి.
0: We have got to decrease them gradually.
1: ఆత్మ సంబంధమైన
0: టు బి వన్ విత్ ది ఆత్మ
1: దైవత్ సంబంధమైన
0: దట్ విచ్ ఇస్ నియర్
1: బ్రహ్మతత్వంతో కూడినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని మనము గుర్తి అందించుకోవాలి.
0: దట్ విచ్ లీడ్స్ అస్ టు ద గోల్ వి హావ్ గాట్ టు బేర్ ఇన్ మైండ్.
1: ఇలాంటి సత్యాన్ని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
0: వి ఆర్ ఫర్గెటింగ్ దిస్ ట్రూత్ టుడే.
1: భక్తునికి భగవంతునిపై ఎంత ప్రేమ ఉన్నదని నీవు చూసుకుంటున్నావు.
0: You are seeing how God loves human beings.
1: కేవలం నీ ప్రేమను మాత్రమే నీ కొలత వేసుకుంటున్నావు.
0: You are only measuring your love.
1: కాదు, అది తప్పు.
0: No, that is wrong.
1: భగవంతునికి నాపైన ఎంత ప్రేమ ఉన్నదని దాన్ని నీవు కొలత తీసుకోవాలి.
0: You've got to measure how much God loves you.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం నందే నీవి నిజమైన దివ్యత్వం ఉంటుండాలి.
0: It's the combination of these two things you'd experience the divine.
1: నిర్గుణం.
0: That is without form.
1: నిరంజనం.
0: Without attribute.
1: సనాతనం.
0: It is eternal.
1: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అది.
0: ఇట్ ఇస్ సంథింగ్ ఇటర్నల్ అండ్ పర్మనెంట్ అండ్
1: అది ఏ బ్రహ్మతత్వము.
0: దాట్ ఇస్ ద బ్రహ్మ
1: అదే ఈశ్వరత్వము అదే ఆత్మతత్వము.
0: దాట్ ఇస్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: కనుకనే ఈ లౌకికమైనటువంటి ఒక బ్రాహ్మణ క్రమక్రమేణ మరచి
0: all this delusion which concerns itself with the world, we have got to forget gradually.
1: మనం అభివృద్ధి పరచుకొని
0: we have got to inculcate greater
1: ఆ చిత్తమునకు మించినటువంటిది మరొకటి లేదు.
0: There is nothing beyond the chitta.
1: Chitta managa chaala mandi hrudayam ani anukuntunnaru.
0: People think that chitta means the heart.
1: Adi kaadu chittamu.
0: Chittam is not that.
1: Sat chitti aanandamu.
0: That is sat chit ananda.
1: Sat idi shashvatamu.
0: Sat is permanent.
1: Chittu paripurnamu.
0: That is full.
1: Ee rendintu yokka ekatvame aanandamu.
0: The combination of these two is ananda.
1: Sat.
0: Sat.
1: Satyam enpintidi.
0: That's which is true.
1: Trikala bhajyam enpintidi satyam.
0: It is true for all three
1: ages. ఎందులో ఇది ప్రవేశించినప్పటికీ ఇది మాధుర్యమే.
0: ఎనీ టైమ్ ఇట్స్ ఆల్వేస్ స్వీట్ అండ్ నెక్టరైన్.
1: అలాంటి మధురమైనటువంటి చక్కెరను ఒక చేతిలో నీవు పట్టుకుని
0: when we have got the sugar in
1: పరిపూర్ణమైనటువంటి జ్ఞానమే మరొక చేతిలో పట్టుకుని
0: when we have got wisdom with the
1: ఈ పరిపూర్ణ జ్ఞానమే వాటర్ వంటిది.
0: This full wisdom is like water.
1: ఈ సత్యనిత్యమైనటువంటి యొక్క చక్కెర ఈ యొక్క భగవత్ తత్వము.
0: The sugar is the atmic principle of
1: God. ఈ చక్కెర వాటర్ రెండు మిక్స్ చేస్తే చక్కెర కాదు వాటర్ కాదు సిరప్ అయిపోతుంది.
0: When you mix the sugar and the water, it's not sugar and water but it's syrup.
1: కనుకని సత్ చిత్తుని రెండింటిని కూడా మనం ఏకం చేయాలి.
0: So we have got to combine the sat and the chit.
1: సత్ అనేటువంటి పరిపూర్ణ తత్వాన్ని
0: so the totality
1: దీన్ని వేదం చెప్తూ వచ్చింది. ఓం తత్ సత్ అనింది.
0: Veda said ఓం తత్ సత్.
1: ఓం అనగా పరబ్రహ్మము.
0: Om is something that
1: tat principle. Tat anaga adi tappa. Adi ye.
0: That is it.
1: Sat chit anandamu.
0: Sat chit ananda.
1: Deeni kante anandam marokati ledu.
0: There is no ananda joy beyond it.
1: Manam anandanni anubhavinchalani aashisthunnamu.
0: We want to enjoy happiness.
1: Emiti manam anubhavinchi anandamu.
0: What is the happiness that you experience? Tatkalikamaina
1: chanabhangramaina aanandame.
0: The transitory happiness is what you experience. This is not permanent.
1: Nitya satyamainatu aanandanni manam anubhavinchadaniki prayatninchali.
0: We have got to strive to experience joy which is endless.
1: Adi ye nijamainatu yokka antarbhavamto koodinatuvanti yokka aatma swaroopam.
0: And that is the only thing which comes from within you, that is atma.
1: Aakaram ledu.
0: It has no form.
1: Aanandam unnadi.
0: It is full of bliss.
1: Aanandame dani swaroopamu.
0: Bliss is its form.
1: ఆనందమునకు రూపమే ఉన్నది.
0: You cannot measure it.
1: ఆనందం అనుభూతికి మాత్రమే లభ్యమవుతుంది.
0: You can only experience it.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ప్రతి మానవుడు కూడా ఇట్టి ఆనందమును ధరించే వస్తున్నాడు.
0: Every man comes full of love.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు
0: when he comes out of the mother's womb
1: కంఠమాలలు ఏమీ కానరావు.
0: You cannot see anything around his neck.
1: Manchi muchyapu saru.
0: He doesn't wear a garland of pearls.
1: Mattuna kunulevu.
0: He doesn't have any other precious stones.
1: Melmi bangaru danda medaku ledu.
0: He doesn't have any golden necklace around his neck.
1: Ratnala haramu.
0: He doesn't have a gold
1: diamond necklace.
0: The diamond necklace doesn't shine around him.
1: Pachala pellanu పతకలేదు.
0: హి డజంట్ హ్యావ్ ఎ చైన్ ఆఫ్
1: కలదు కలదు కలదు కలదు మీ యొక్క కంఠమందు.
0: దేర్ ఇస్ అరౌండ్ యువర్ నెక్.
1: పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి
0: అకార్డింగ్ టు యువర్ ప్రీవియస్ జన్మ బర్త్
1: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా
0: వెదర్ యు హావ్ డన్ బ్యాడ్ ఆర్ గుడ్ విదౌట్ స్నాపింగ్ ఇట్
1: బ్రహ్మ మీకిచ్చి పంపెను బరువు మాల.
0: బ్రహ్మ సెండ్స్ యు విత్ ఎ హెవీ గార్లెండ్ ఆఫ్
1: యువర్ బరువైన మాలనే ఈ దేహము.
0: That very heavy garment.
1: ఈ దేహం అనేటువంటిది తల్లి గర్భం నుండి ఆవిర్భవించింది.
0: This is the body which comes out of the mother's womb.
1: కనుకని మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
0: That's why it is said mother is
1: దేహమునకు ప్రధానమైనటువంటి గురువు ప్రధానమైన ఆదర్శము ఫండమెంటల్ స్థానము తల్లి యొక్క హృదయమే.
0: So mother's heart is that which is equivalent to God, her love, her protection and care.
1: ఇది బాగా తెలుసును.
0: All of you know very well.
1: హిందు పరిషత్తు సెక్రటరీ అశోక్ సింగ్ నా దగ్గరికి వచ్చాడు.
0: You know Ashok Shingle?
1: స్వామి, మందిరం కట్టాలని మేము ఎంతో ఆశపడుతున్నాము, రాముడు ఎక్కడ జన్మించినాడు ఆ స్థానం యొక్క దీన్ని మీరు నిరూపించండి అన్నారు.
0: He said, we want to build a mandir to Rama. Swami, please show us the place where Rama was born.
1: ఎక్కడ పుట్టాడు? మేము ఇప్పుడు నిర్ణయించిన స్థానంలో పుట్టాడా, లేక ఇంకో స్థానంలో పుట్టాడా, లేక మహమ్మద్ భజన చేసేటువంటి స్థానంలో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అన్నారు.
0: ఇక్కడ
1: అక్కడ పుట్టినాడు అనేటువంటిది నాకు తెలియదు. కౌసల్య గర్భం అతని స్థానం అన్నారు.
0: A foolish one. He was not born here or there. He was born out of the womb of
1: Kausalya.
0: Her womb is a very place.
1: అదే విధంగాని ప్రతి అవతారములు కాని ప్రతి వ్యక్తులు కాని ప్రతి శక్తి కాని తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తుంది.
0: ఎవ్రీ అవతార్, ఎవ్రీ ఫేమస్ పర్సన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మదర్స్ వూంబ్.
1: తల్లి కంటే మిగుల దైవం దగ్గర.
0: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ ద మదర్.
1: తండ్రి కంటే మిగులు సన్నిహితుండు.
0: దేర్ ఇస్ నో బడీ బెటర్ దెన్ యువర్ ఫాదర్.
1: అన్నిటికంటే కూడా ఆధారభూతుడైనటువంటి వాడు దైవత్వం, అతని ఈశ్వరతత్వం.
0: బియాండ్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్, దట్ ఇస్ ఈశ్వర.
1: ఆ ఈశ్వరత్వం అనేటువంటి సోహం అక్కడ నుంచి ప్రారంభమవుతుండాలి.
0: సో దట్ అప్ ఈశ్వర ప్రిన్సిపల్ స్టార్ట్ ఫ్రమ్ సో.
1: ఇక్కడ శ్రద్ధ.
0: హియర్ ఇట్ ఇస్ అర్నెస్నెస్.
1: అనేటువంటి విశ్వాసము.
0: And the other is faith.
1: ఈ సోహం అనేటువంటిది రెండు చేరినప్పుడే నేనే దైవము అంటున్నాడు.
0: సో వన్ సోహం స్టార్ట్స్, ఇట్ ఇస్ ద వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
1: సో దట్,
0: సో ఇస్ దాట్
1: హమ్, అదే నేను.
0: దట్ ఇస్ దాట్
1: దీని యొక్క అంతరాత్మే తత్వం అసి.
0: And the underlying meaning is తత్వం.
1: కనుకనే తల్లి గర్భము నుండి పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను.
0: సో ఎవ్రీ పర్సన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద వూమ్ ఆఫ్ ద మదర్. The fame of the mother.
1: తల్లి గౌరవాన్ని.
0: Her prestige.
1: తల్లి ప్రతిష్టను.
0: Her whatever she is.
1: కాపాడేటువంటి యువకుడుగా తయారు కావాలి, యూతులుగా తయారు కావాలి.
0: You've got to grow up in such a wonderful way as good youth.
1: దుర్మార్గుడిగా నటించినటువంటి యొక్క హిరణ్యకశిపుని గర్భంలో పుట్టాడు, లీలావతి గర్భంలో పుట్టాడు ప్రహ్లాదుడు.
0: Out of Leelavati, who was the wife of Hiranyakashipa, Prahlada was born.
1: కాని
0: బట్
1: రెండింటికి అతీతమైనటువంటి స్థితిని పొందాడు.
0: But he got strength which was beyond
1: everything. అతని సర్వస్వం కూడా తర్వాత పాని పాదం తత్సర్వతో శిరోముఖం సర్వత శృతిమల్లోకి అనేటువంటి దివ్యమైన భావంతో తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: He had the divine vision that God is all pervasive, his hands, his legs, his head is everywhere. Whether he was beaten by the whip.
1: Narayan, Narayan, Narayan.
0: He went on repeating Narayan,
1: Narayan. Narayan, Narayan, Narayan.
0: Even when the serpent stung him, he went on saying Narayan,
1: Narayan. Narayan, Narayan, Narayan.
0: When they pushed him down the steep
1: cliff.
0: When he was thrown into the sea also.
1: ఆ విధమైనటువంటి ఒక దివ్యమైనటువంటి విశ్వాసం చేత చిత్తము నుంచి నారాయణ రావటం చేత అంత సర్వత్రా నారాయణే కాపాడుతూ వచ్చాడు.
0: Out of the tremendous faith which emanated from his chitta and his faith in God saved him.
1: కనుకనే మంత మన యొక్క చిత్తమునందే ఇమిడి ఉంటుంది ప్రపంచమంతా.
0: So the whole world is within our chitta.
1: అలాంటి చిత్తమును ఈనాడు మర్చిపోతున్నాం.
0: You are forgetting the chitta today.
1: ఈ లౌకికమైన కోరికలన్నింటిని చిత్తులో పడిపోతున్నాము.
0: We are just immersing ourselves in worldly desires.
1: అట్టి తల్లిని మనం గౌరవించి కాపాడి ఆమెకు తగినటువంటి కీర్తిని సంపాదించడమే ఈనాటి జన్మముల యొక్క ప్రధాన లక్ష్యం.
0: The goal of today should be that you should revere your mother and try to establish her prestige and dignity.
1: కనుకనే 19వ తేదీ నవంబర్
0: therefore 9
1: లేడీస్ డే అని పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇది.
0: సో ద ఇన్ మీనింగ్ ఆఫ్ మేకింగ్ 19 నవంబర్ ద లేడీస్ డే ఇస్ దిస్. దిస్ ఇస్ ద మీనింగ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను
0: therefore every man
1: తల్లి యొక్క ఇష్టాన్ని అనుసరించాలి.
0: You have got to go according to the wish of the
1: mother. ఒకవేళ తల్లికి అంత పరమ జ్ఞానం లేకపోయినప్పుడు, నీవు జ్ఞానవంతుడే అయినప్పుడు నీవు ఆమెకు తగినటువంటి రీతిగా నచ్చ చెప్పాలి.
0: If the mother is not as wise as you, you will have to tell her in a nice
1: అమ్మా,
0: way.
1: నీకు తెలియదు.
0: Mother,
1: నేను చదువుకున్నటువంటి వాడను.
0: Mother,
1: నాకు తెలివితేటలు ఉంటున్నాయి.
0: Mother, you do not know. I have studied a lot. I have learned many things. You have got to tell her in a nice way that she should also
1: see.
0: When you see her point of view and she sees her point of view, when there is absolutely no difference between the mother and the son,
1: కానీ ఈనాడు
0: but today,
1: ఆ పరమ పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని కోల్పోతున్నాము.
0: We are trying to forget this motherhood. The
1: భక్తి తత్వానే కాకుండా
0: without the principle of devotion
1: kuda nu kolipothunnam.
0: We are also losing faith.
1: లౌకిక విషయం పైన ఉన్నటువంటి విశ్వాసము ఆధ్యాత్మిక తత్వముల పైన విశ్వాసం అభివృద్ధి కావటం లేదు.
0: You are not increasing your faith in spiritual things, but you are going down towards the material things.
1: Bhakti bhavamu kante veru bhavamu ledi.
0: There's nothing beyond devotion.
1: Bhakti, bhakti, bhakti.
0: Devotion, devotion, devotion.
1: Bhakti. Ee rendu akshramulunde sarvasvam ivunu untunnadu.
0: Bha and ti, that are the two words.
1: Bhakti aneetvantidi, bhakaram pradhanamaitvantidi.
0: In bhakti, bhaka
1: is... Aye kanti swarupamu.
0: That is luster.
1: అదే వెలుగు స్వరూపము.
0: That is luminosity.
1: అదే ప్రకాంత స్వరూపము.
0: That is illumination.
1: ఆ భా అనేటువంటి కాంతి నుంచి తీ అనేటువంటి పుట్టు.
0: From భా you get the తీ.
1: ఆ భక్తినిగా ఆ కాంతిని ఆకర్షించేటువంటిది తీ.
0: That which attracts this luster and luminosity.
1: ఆ భక్తి నుండి శక్తి.
0: And from bhakti you get the shakti.
1: శక్తి అనగా శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులు మూడింటి యొక్క ఏకత్వమే శక్తి.
0: Body, mind and soul. That is the
1: shakti. సమానంగానే ఉంటుంది.
0: It is in the stree.
1: Bhakti, shakti.
0: Bhakti, shakti.
1: Ee rendinti dwara rakti, prapancha sambandhamaina rakti.
0: And then between the two you get rakti.
1: Ee prapancha sambandhamaina rakti lo manam munigi telatam cheta virakti.
0: Getting immersed in worldly things.
1: Kontha kaalamuniki ee prapanchaku manam viraktiga chustundi.
0: Sometimes we get this type of renunciation.
1: Appude దైవ రక్తి ఎక్కుతుంది.
0: It's only when you get disgusted with the world there is God's grace.
1: అప్పుడే భగవంతుడు మనకు భక్తి కూడాను అందిస్తాడు.
0: That God gives us the way to go.
1: ఈ భక్తి చేత దేహంను కాపాడుకొని దైవ రక్తిని మనం పొందాలి.
0: So you've got to go towards this goal and then
1: తర్వాతనే దీని వల్లనే ముక్తి అనేటువంటిది లభ్యమవుతుంది.
0: There is something called bhukti.
1: కనుకనే తల్లి గర్భం నుండి వచ్చినటువంటి ఈ యొక్క శక్తి సంబంధమైనటువంటి మాధవత దేహము ముక్తి వరకు దీన్ని ప్రయాణం సాగించాలి.
0: So the man has got to take the journey right from the mother's womb till he attains the atmic principle.
1: మానవుని యొక్క స్వరూపం యొక్క ప్రయాణము చాలా షార్ట్ కట్.
0: So you can take the shortcut in man's journey towards God.
1: From
0: I to we.
1: ఎంతో దూరం మనం ప్రయాణం చేసి పోనక్కర్లేదు.
0: We need not go any far.
1: ఒక తిరుపతికో కాశీకో గయకో ప్రయాగకో ఎక్కడికైనా పోవాలంటే చాలా ప్రయాణం చేయాలి.
0: If you have go to Banaras, Kashi, Prayag, etc., you've got to go a long way.
1: చాలా షార్ట్ కట్.
0: దిస్ ఇస్ వెరీ షార్ట్.
1: నేను నేను నేను అనేటువంటి ఈ దేహాభిమానం నుంచి మనము మనము అనేటువంటి ఒక ఆత్మాభిమానంలో మనం పడాలి.
0: గివింగ్ అప్ దట్ నారో ప్రిన్సిపల్ ఆఫ్ మై ఐ గోయింగ్ బియాండ్ దట్ టు ద వి.
1: కనుక ఆత్మాభిమానంలో ప్రవేశించడానికి తల్లి యొక్క అనుగ్రహం కూడా అత్యవసరం.
0: టు గో ఇన్ టు దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ యు రిక్వైర్ ద గ్రేస్ ఆఫ్ ద మదర్.
1: సచీదేవి
0: సచీదేవి
1: తన కుమారుడైనటువంటి చైతన్యుణ్ణి అనేక విధములుగా చీవాట్లు పెట్టింది.
0: She scolded her son Chaitanya.
1: Nayana, nee vivahamadu. Nee vivahamadu.
0: You please marry.
1: Naaku tripti kalugutundi.
0: I'll be happy.
1: Talli manasu santripti kaanatvanti ee vivaham kacheste prayojanam ledu annadu.
0: If you do not marry according to the mother's wish, it's no use.
1: Kaani Chaitanya cheppadu.
0: But Chaitanya said,
1: Talli, naa ishtam ledu.
0: I do not
1: Kaani,
0: want to marry.
1: Kosam nenu chesukuntanu.
0: I'll do whatever worship I can.
1: Kaani adiku neeku kudanu tripti ledu.
0: You are not also happy.
1: Naake tripti lenappudu neeketta tripti vastundi.
0: If I am not happy, how can you be happy?
1: Vivahamadadu.
0: Then he married.
1: Lakshmini pendi chesukunnadu.
0: He married Lakshmi.
1: Itirigi oka bangala desamunku prayanam chesi vellaadu.
0: Then he went on his journey to Bangladesh.
1: Akkade vellina Lakshmi anna aharamlo maanesesi pranam vidichindi.
0: And Lakshmi died fasting.
1: Dantho Sachidevi chaala baadhapadindi.
0: Sachidevi felt very unhappy.
1: Yenu voddante kattanu ee pillavaaliki.
0: He did not want it, but I got him married.
1: కట్టగడపటికి ఈ గతి పట్టింది.
0: అల్టిమేట్లీ హ్యాడ్ టు ఫేస్
1: చాలా విచారంగా ఉన్నది.
0: సో షీ ఫెల్ట్ వెరీ అన్హ్యాపీ.
1: తిరిగి బంగ్లాదేశం నుంచి వచ్చేసాడు చైతన్యుడు.
0: హీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ బంగ్లాదేశ్.
1: అమ్మా చెప్పింది విన్నావా?
0: అమ్మా డిడ్ యూ లిసన్ టు వాట్ ఐ
1: సెడ్? మనసు ఇష్టం లేనప్పుడు ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
0: If we do something which is goes against our wishes, what is the use? ఈ సంబంధమైన
1: విషయాన్ని కూడా ఒక్కొక్కతూరి మహాభారతంలో కూడా జరిగింది.
0: So these things have happened even in the Mahabharata.
1: అర్జునుని వివాహం ఆడాలనే ప్రమేయం చాలా కట్టుదిట్టం పెట్టింది.
0: So that Arjuna should marry.
1: అనేక ప్రయత్నములు చేసింది.
0: She made a lot of effort, his mother.
1: ప్రమేయం కూడాను రాణి.
0: Then she was a Rani.
1: అర్జునుడు కూడాను రాజు.
0: Arjuna was a king.
1: కాబట్టి ఈ రెండింటికి సంబంధం ఏ రీతిగా కుదురుతుంది?
0: So how could you combine these
1: two? అర్జునుడు నాకు ఇష్టం లేదు అన్నాడు.
0: Arjuna said, I don't like.
1: సరే, ఈ ప్రమేయం తమ సైన్యాధిపతి అయినటువంటి మలయవతిని గట్టిగా బోధించింది. ప్రమీలకు సైన్యాధిపతి కమాండర్ ఇన్ చీఫ్ మలయవతి.
0: సో టు ప్రమీల ద కమాండర్ ఇన్ చీఫ్
1: మలయవతికి చెప్పింది, ఈ వ్యక్తి అయినా సరియే అర్జున్ని ఓడించి అతని దేహం తీసుకుని రామని చెప్పింది.
0: షీ సెడ్ ట్రై టు కాన్కర్ అర్జున్ అండ్ బ్రింగ్ హిస్ బాడీ.
1: మలయవతి చాలా గట్టిది.
0: షీఈస్ వెరీ స్ట్రాంగ్. కేవలం
1: అబలనని మీరు భావిస్తుంటారు, చాలా పొరపాటు, వాడు మహాబలుడు.
0: యూ థింక్ విమెన్ ఆర్ ఫీబర్, బట్ షీ వాస్ వెరీ స్ట్రాంగ్.
1: ఆమె యుద్ధం చేసింది, అర్జున్ తీసుకుని వచ్చింది.
0: షీ ఫౌట్ అండ్ షీ బ్రాట్ అర్జున.
1: నాకు ఇష్టం లేనటువంటి యొక్క దీనిని నీవు ఏ విధంగా చేసినా నాకు ప్రయోజనం ఉండదు.
0: యూ కెనాట్ డూ ఎనీథింగ్ విచ్ ఐ డూ నాట్ లైక్.
1: ప్రమేలా, నా దేహాన్ని ముక్కలు ముక్కలు చేసినప్పటికీ నా మనసు నిన్ను వివాహం ఆడటానికి అంగీకరించదు అని.
0: ఈవెన్ ఇఫ్ యు కట్ మై బాడీ టు పీసెస్ ఐ విల్ నాట్ ఫీల్ లైక్ మ్యారీయింగ్ యు, హి సెడ్.
1: అర్జునుడు కృష్ణ భక్తుడు.
0: అర్జున వాస్ వర్షిపింగ్ కృష్ణ.
1: కృష్ణ భక్తురాలు.
0: ప్రమేల ఆల్సో వాస్ వర్షిపింగ్.
1: ఇద్దరు కూడాను చేరారు.
0: సో బోత్ ఆఫ్ దెం గాట్ టుగెదర్.
1: కృష్ణ నా యొక్క మనోభిష్టాన్ని నెరవేర్చమని ఈమె కోరింది.
0: షీ సెడ్ కృష్ణ ట్రై టు ఫుల్ఫిల్ మై పర్సనల్ విష్.
1: అర్జునుడు నా మనోభిష్టాన్ని నెరవేర్చమని అర్జునుడు కోరారు.
0: అర్జున పే టు కృష్ణ, కృష్ణ ఫుల్ఫిల్ మై పర్సనల్ విష్.
1: లీలామానుష విగ్రహుడు, నటన సూత్రధారి.
0: హీఈస్ అ గ్రేట్ యాక్టర్, అ సూపర్ యాక్టర్.
1: ఈ రెండింటికి తగినటువంటి ఒక మూడో ప్లాన్ ఏదో వేయాలని చూచాడు.
0: సో హీ సెడ్ హీ షుడ్.
1: భగవంతుడు ఎప్పుడు కూడా మాస్టర్ ప్లానే, మాస్టర్ ప్లానే, మాస్టర్ ప్లానే.
0: సో కృష్ణ వాంట్స్ టు హ్యావ్ అ మాస్టర్ ప్లాన్.
1: అప్పటికప్పుడు వేసేటువంటి ప్లాన్ కాదు అది.
0: ఇట్స్ నాట్ అ ప్లాన్ జస్ట్ దెన్ అండ్ దేర్.
1: తాను ఇద్దరిని పిలిచాడు.
0: హీ కాల్ బోత్ ఆఫ్ దెమ్.
1: ఆమె ఎడమ చేయి తీసుకున్నాడు.
0: హీ టుక్ ద లెఫ్ట్ హ్యాండ్.
1: ఇతని కుడి చేయి తీసుకున్నాడు.
0: హీ టుక్ ద రైట్ హ్యాండ్.
1: రెండింటిని కలిపాడు.
0: హీ
1: తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదే విద్యాబలం దైవం అనేక మంత్రాలు చెప్పాడు కృష్ణుడు.
0: హీ బ్రాట్ బోత్ దర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ స్టార్టెడ్ రిసైటెడ్ మెనీ మంత్రాలు.
1: కృష్ణుని ఇంకా జవదాటానికి వీల్లేదు. కృష్ణుని ఆజ్ఞను శిరసావహించారు.
0: దే హ్యావ్ టు లిసన్ టు కృష్ణ హోల్ హార్టెడ్లీ.
1: కానీ
0: బట్
1: ఇరువురు ఎందుకు ఒక విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం లేదు.
0: దే డు నాట్ హ్యావ్ క్లోజ్ రిలేషన్షిప్.
1: దైవం అన్నీ చేస్తాడు.
0: గాడ్ విల్ డూ ఎవ్రీథింగ్.
1: దైవం చేయలేనటువంటి పని ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ డు. భూమిని
1: ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు.
0: హి కెన్ టర్న్ ద ఎర్త్ టు స్కై అండ్ ద స్కై టు ఎర్త్.
1: కానీ మానవుడు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించలేరు.
0: బట్ మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్. హి కెనాట్ రికగ్నైజ్.
1: కనుకనే తమ శక్తి సామర్థ్యములను ప్రమేణంగా తీసుకుని,
0: సో థింకింగ్ ఆఫ్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్,
1: కేవలం ఆ యొక్క శక్తి పైనే తాను ఆధారపడి ఉంటుంటాడు.
0: దే థింక్ దే కెన్ డిపెండ్ అపాన్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్.
1: అన్నింటికి నీ మూలాధారం ఏంటి? తల్లి యొక్క గర్భమే.
0: ద హోల్ థింగ్ ద ఇంపార్టెంట్ ఫౌండేషన్ ఇస్ ద వూమ్ ఆఫ్ ద మదర్.
1: అభిమన్యుడు సుభద్రా గర్భములో ఉండినప్పుడు,
0: వెన్ అభిమన్యు వాస్ ఇన్ ద వూమ్ ఆఫ్ సుభద్రా,
1: అర్జును అనేక విధమైనటువంటి కథలంతా చెప్తూ వచ్చాడు.
0: He went on telling so many types of stories.
1: అందులో పద్మ వ్యూహాన్ని కూడా గురించి చెప్తూ వచ్చాడు.
0: And he also described the Padma Vyuha.
1: ఆ పద్మ వ్యూహంలో ప్రవేశించేంత వరకు చెప్తూ వచ్చాడు.
0: He went on telling as long as one could enter. In the meanwhile, Krishna came.
1: కృష్ణుడు నటన సూత్రధారి.
0: He is a tremendous actor.
1: దైవం ఏ ఒక్క విషయంలో కూడా ఆ కాలంలో ఆబ్రాహ్మణుడు అసన్నమాయ అన్నట్టు ఆ సమయానికి సరిగా ప్రసన్నుడవుతుంటాడు.
0: So God comes in whenever it is needed and places his robe beautifully.
1: అర్జున ఎంత పొరపడుతున్నావో,
0: వాట్ మిస్టేక్స్ యూఆర్ డూయింగ్.
1: వినేది సుభద్ర అనుకుంటున్నావా? కాదు కాదు.
0: డూ యూ థింక్ ఇట్స్ సుభద్ర హూ ఇస్ లిసనింగ్?
1: గర్భమందు ఉన్నటువంటి ఒక శిశువు నీ యొక్క కథ అంతా వింటున్నాడు.
0: ద వన్ హూ ఇస్ ఇన్ అ వూమ్ హీ ఇస్ లిసనింగ్, ద చైల్డ్ ఇస్ లిసనింగ్ టు యూ.
1: ఆ కసిగంధకు ఈ పద్మ వ్యూహాన్ని గురించి ఎందుకు నీవు చెప్తున్నావు?
0: వై యూ టెలింగ్ దట్ టెండర్ చైల్డ్ అబౌట్ దిస్ పద్మ వ్యూహ?
1: రమ్ము బయట,
0: కమ్ అవుట్
1: అన్నాడు. తీసుకుని పోయాడు.
0: అండ్ కృష్ణ వెంట వే.
1: కృష్ణుడికి ఎవరికి ఏ జిమ్లో ఎక్కడ ఏ విధంగా జరగాలో తెలుస్తున్నాడు.
0: కృష్ణ నోస్ అట్ వాట్ టైమ్ హౌ టు డూ ఇట్ ఎవ్రీ బాడీ.
1: కనుకనే ఆ పొయ్యేంత వరకు ప్రవేశించేంత వరకు తిప్పినారు. జ్ఞాపకం ఉంది.
0: సో హీ టోల్డ్ హిమ్ అస్ ఫార్ అస్ హీ కుడ్ ఎంటర్ ఇట్ అండ్ ద చైల్డ్ హ్యాడ్ ఇట్ ఇన్ ఇట్స్ మెమరీ.
1: తిరిగి లోపల బయటకు వచ్చే దాంట్లో తెలియదు.
0: బట్ హీ డజంట్ నో హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ద వ్యూ.
1: అందులో కట్టుబడిపోయాడు.
0: That's why he got caught up in it.
1: కృష్ణుడు ఎందుకు ఇది చేశాడు?
0: Why did Krishna do this?
1: అనగా వీర స్వర్గాన్ని పొందించే నిమిత్తమై.
0: Because he had to attain the heaven of the heroes.
1: మొట్టమొదట సుభద్ర దగ్గరికి వచ్చి ప్రార్థించాడు.
0: First he came to Subhadra and prayed.
1: అమ్మా,
0: మదర్,
1: కౌరవులందరూ కూడా నన్ను పద్మ వ్యూహంలో ప్రవేశించడానికి రమ్మని పిలుస్తున్నారు అన్నాడు.
0: All the Kauravas are calling me to enter the Padma Vyuha.
1: చెప్పింది పాప సుభద్ర.
0: Subhadra told.
1: నాయన,
0: child,
1: పద్మవ్యూహం అంటే సామాన్యమైనటువంటిదా?
0: పద్మవ్యూహ ఇస్ నాట్ సంథింగ్.
1: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు. ద్రోణాచార్యుడు పన్నినటువంటిది ఇంత.
0: ఇట్స్ సంథింగ్ విచ్ ద్రోణాచార్య.
1: దానిని పన్నెడు వాడు భీష్మ సంగ్రామము.
0: దిస్ హస్ ఆల్ బీన్ కన్సీల్డ్ బై
1: భార్య గర్భవతి. నీ భార్య గర్భవతిగా ఉంటుండాలి.
0: Your wife is
1: in the family.
0: I can't tell all these things.
1: మీ మామయు తండ్రి లేరిచట. మీ మామ అనగా కృష్ణుడు, తండ్రి అనగా అర్జునుడు, ఇద్దరూ లేరు ఇక్కడ.
0: Both your Krishna and Arjuna are not here.
1: మాను నీ తల పింక పుత్రక పుత్రక పుత్రక.
0: How can I tell you all these things, oh child?
1: అభిమన్యుడి కోపం వచ్చింది.
0: అభిమన్యు got very
1: angry. క్షత్రియుడను.
0: I am a Kshatriya.
1: మన విరుద్ధమైనటువంటి వారు యుద్ధంలోకి రామనుచుండగా నేను రాను అని చెప్పడం అపజయము, అంతేకాకుండా అవమానము.
0: ఐ కెనాట్ బెండ్ డౌన్ టు మై ఎనిమీస్ ఎనీమోర్.
1: అప్పుడు తల్లి పైన కోపం వచ్చింది.
0: హి గాట్ యాంగ్రీ విత్ ద మదర్.
1: వెరువక కుంభజాతి కురవీరులపై మృగరాజు పోలే వేనురుగుచు చండకండ నికరోన్నతి వారల అట్టె నల్లి చల్లి పలుపుచ్చు గెలిచిరమ్ముసుత భద్రము నీకు నుంచు పలకగా ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాగ్నిధంగా పాడియా. నీవేమిటి తల్లి, నన్ను యుద్ధంలో పోయి చించి చెండాయి విజయాన్ని సాధించుకుని రామని చెప్పకుండా నన్ను పోవద్దు పోవద్దు అని చెప్పడంలో నీ ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి?
0: Why you obstructing me from entering that? You should encourage me and enthuse me to fight.
1: తల్లికి తెలియనప్పుడు కుమారుడు ఈ విధంగా చెప్పాలి.
0: When the mother doesn't know, the boy, the child has to tell.
1: కుమారునికి తెలుసును గాని తల్లి ప్రేమ తెలియదు.
0: The boy knew, but the mother's love he could not understand.
1: తల్లి ప్రేమ చేత ఎన్నైనప్పుడు చెప్పవచ్చును.
0: Because of the mother's love, anything can be told.
1: చెప్పానే మొట్టమొదటి సంపంగి పూ కన్నా సన్న జాజి కన్నా
0: బియాండ్ ద చంపక్ బియాండ్ ద జాస్మిన్
1: కన్నా వెన్న కన్నా
0: బియాండ్ బటర్
1: నెమలి కన్నా కన్ను కన్నా నిండు వెన్నెల కన్నా
0: బియాండ్ ద పీకాక్ అండ్ బియాండ్ ద బ్రైట్ మూన్ లైట్
1: కన్నా ప్రేమ కన్నా మించినది ఏది? కన్నా ప్రేమలోనే ఉంటున్నది ఈ యొక్క సుఖము.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ద లవ్ ఆఫ్ అ మదర్.
1: తల్లి ప్రేమను చూస్తుంది కానీ ఈ యొక్క బయట ప్రకృతిలో ఒకటి చూడదు.
0: Mother thinks only of the love she bears for the child, not of the outward world.
1: కనుకో తల్లి వద్దు అని చెప్పడం చేత పోవడం చేతనే అపజయం జరిగింది.
0: Because he went against the mother's wishes and got in, so he had to face.
1: తల్లి మాటలు చాలా మృదుమధురమైనటువంటి మాటలు.
0: Mother's words are very sweet.
1: ఏదో కోపం వచ్చినప్పుడు రెండు తిట్టవచ్చు కొట్టవచ్చు కానీ
0: she might beat you and scold you at times.
1: కుమారుని పైన ద్వేషం ఎప్పటికీ ఉండదు తల్లి.
0: But she can never have hatred on her son.
1: దుర్మార్గుడైన కుమారుడైన లోకంలో ఉన్నాడు కానీ దుర్మార్గురాలైన తల్లి ఈ లోకంలో లేదు లేదు లేదు.
0: There can be a wicked son, but there can never be a wicked mother.
1: కనుకనే ఈ మాతృదేవ తత్వంను ఈ యొక్క 19వ దినంలో అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఆ తల్లి హృదయాన్ని పవిత్రమైన మధురభావాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ 19వ దినము ఈ యొక్క మాతృదేవి పండుగ ప్రపంచున్నాం.
0: This 19th November has been started as a Mother's Day because everybody should recognize the love of the mother and the way she feels for her child at all times.
1: కనుక మనం దేనికంటే కూడా ముఖ్యంగా తల్లిని గౌరవ మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
0: Beyond everything we should revere the mother.
1: తల్లి తండ్రి గురువు దైవము ఈ నాలుగింటిలో తల్లి మొట్టమొదటిది.
0: First one is a mother, in the father, the mother, the guru and
1: కానీ ఈనాటి యువకులంతా కూడాను తల్లులంటే ఏమి కేర్ చేయటం లేదు.
0: టుడే ద యంగ్ చిల్డ్రన్ డు నాట్ రెస్పెక్ట్ దేర్ మదర్స్.
1: ఇంకా కొంచెం బాగా చదువుకునేటువంటి వాళ్ళని అబలలకు ఏం తెలుస్తుంది అంటారు.
0: ఈవెన్ దోస్ హూ థింక్ దే హావ్ స్టడీడ్ మచ్ దే థింక్ ద మదర్ డజంట్ నో ఎనీథింగ్.
1: అబలా కానీ వారి ఎందున్నటువంటి సర్వ బలములు కూడాను అంతే ఎందు ఉంటుంది.
0: షీ ఈస్ నాట్ వీక్ యాజ్ ఇట్ ఇస్ కాల్డ్. షీ హస్ గాట్ ట్రెమెండస్ స్ట్రెంగ్త్ విదిన్ హర్.
1: నిజమైనటువంటి విశ్వాసము,
0: ట్రూ ఫెయిత్,
1: ఈ విధమైనటువంటి సర్వశక్తి యొక్క భయము,
0: the strength that is within,
1: తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తుంటది.
0: It comes right from the mother's womb.
1: కనుక తల్లులను మనము చులకంగా చూడకూడదు.
0: So we should not treat the mother lightly.
1: తల్లులు కూడాను కుమారుని బలవంతంగా పెంచకూడదు.
0: Even mother should not sort of compel the
1: children. ప్రేమ చేత తమ యొక్క ప్రయత్నం పూర్వకంగా వారు కూడా మంచి మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నించాలి.
0: With her love and trying to administer it with a lot of love, she should change her child's mind.
1: కుమారులు చాలా గొప్పవారు కావాలని ఆశిస్తుంటారు తల్లి.
0: షీ థింక్స్ దట్ హర్ చిల్డ్రన్ షుడ్ బికమ్ వెరీ గ్రేట్ పీపుల్.
1: మరికొంత తల్లులంతా కూడా నా కుమారుడు చాలా మంచివాడు కావాలి అంటుంటారు.
0: సమ్ మదర్స్ సే దట్ ద చిల్డ్రన్ హావ్ టు బికమ్ వెరీ గుడ్ పీపుల్.
1: గొప్పవాడు కావాలని కోరేటువంటి తల్లి సరైనటువంటి కోరిక కాదు.
0: ద థింగ్ దట్ షీ థింక్స్ దట్ షీ షుడ్ బికమ్
1: గొప్ప వాడు, గొప్ప రావా లేక ఎత్త లేకపోతే గొప్ప పేరు పెట్టుడా లేక శ్రీమంతుడా లేక బలవంతుడా లేక గుణవంతుడా, ఏ కాదు.
0: That the son should become great, is it that bodily or wealth wise or status wise? That is not
1: the thing.
0: He should earn a good name by virtues.
1: కనుకనే గొప్పవాడు రావణుడు.
0: The great man was Ravana.
1: మంచివాడు రాముడు.
0: The good person was Rama.
1: చదివినటువంటి చదువులన్నీ కూడా ప్రాక్టికల్ లో పెడుతూ వచ్చాడు రాముడు.
0: Rama put into practice all that he has studied.
1: ఆచరించి చూపాడు రాముడు.
0: And Rama practiced everything.
1: కాని అన్ని చదువులే చదివాడు రావణుడు.
0: Ravana had studied a great deal.
1: కాని ఆచరించలేదు.
0: He did not practice.
1: అజ్ఞానం ఆవరించిపోయింది.
0: He was full of ignorance.
1: కనుకనే అతనికి గొప్ప పేరు వచ్చింది కానీ మంచి పేరు రాలేదు.
0: He got a great name, but he did not get a good name.
1: రాముడు ఆచరించి ఆనందించి పది మందికి పంచిపెట్టినటువంటి వాడు కనుకనే అతనికి మంచి పేరే వచ్చింది కానీ గొప్ప పేరు రాలేదు.
0: Rama did what he felt was virtuous, and that's why he got a good name.
1: భగవంతుడు గానలోడు.
0: God is
1: భగవంతుడు గానప్రియుడు.
0: His love singing.
1: గానమనగా మాటల నుంచి వచ్చేటువంటిది గానము.
0: Words come out through singing.
1: ఇందులో పద్యం నుంచి వచ్చినటువంటిది కానీ పద్యం నుంచి వచ్చినటువంటి కానీ
0: so that which comes from
1: మాటల నుంచి వచ్చినటువంటి కానీ ఇది మాధుర్యంగా ఉండదు.
0: That is sweet. Singing is sweet.
1: గానము నుంచి వచ్చినటువంటి చాలా మాధుర్యంగా ఉంటాయి.
0: That which comes from music is very sweet.
1: రామా నన్ను బ్రోవరా అని పద్యంతో చెప్తే అంత ఇంపుగా ఉండదు.
0: If you say things prosaically, it isn't very sweet.
1: అదే మాటలు రామా నన్ను బ్రోవరా అని మాటలతో చెప్తే కూడా అంత ఇంపుగా ఉండదు.
0: If you say it in a matter of fact way, then also it's not sweet.
1: కానీ అదే గానములో ప్రవేశించి రామా నన్ను బ్రోవరా
0: the same thing sung melodiously,
1: ఆ గానములో ఎంత మాధుర్యం ఉంటుంటాది.
0: And that melody has such sweetness about it.
1: Rama nannu brovara.
0: So when you sing it, it sounds very sweet.
1: Ee vidhanga talli yokka matalu anta maduranga untuntayi.
0: So mother's words are as sweet as this.
1: Vachanam maduram.
0: Her words
1: Nainam
0: are
1: maduram. Vakyam maduram. Yetram maduram. Shrotram maduram. Sarvam maduram maduram maduram maduram. Maduradhipateye maduram maduram.
0: Everything is sweet and sweet and sweet.
1: ఇటువంటి తల్లి యొక్క ప్రేమతత్వాన్ని మనం మర్చిపోవటం చాలా తప్పు తప్పు తప్పు.
0: ఇట్ ఇస్ రాంగ్ టు ఫర్గెట్ ద లవ్ ఆఫ్ అ మదర్.
1: కనుకనే
0: దేర్ఫోర్
1: ఆ తల్లి ప్రేమను పిల్లలందరికీ పంచడానికి
0: సో టు షేర్ విత్ ఎవ్రీబడి ద మదర్స్ లవ్.
1: తల్లులైనటువంటి స్త్రీలందరూ కూడా దీన్ని అభివృద్ధి పరచుకోవడానికి
0: సో దట్ ఎవ్రీ మదర్ ఆల్సో ఇన్క్రీజెస్ హిస్ లవ్.
1: తమ పుట్టబోయేటువంటి బిడ్డలకు మనమలకు మనమరాలకు అందరికీ కూడా ఈ యొక్క ప్రబోధన సల్పడానికి
0: సో దట్ టు అవర్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ అండ్ మెనీ మోర్
1: తల్లులు ఈ యొక్క సద్గుణాన్ని మనం అభివృద్ధి భావించుకోవాలి.
0: సో వీ విమెన్ హావ్ గాట్ టు ఇన్కల్కేట్ దీస్ వర్చ్యూస్ విద్ ఇన్ దెమ్.
1: కనుక
0: దేర్ఫోర్
1: మనము పాప భీతి పెట్టుకోవాలి.
0: We have got to have the fear of sin.
1: దైవ ప్రీతిని అభివృద్ధి పరచుకోవాలి.
0: We should love God and increase.
1: పాప భీతి లేని
0: one who doesn't have the fear of sin.
1: పామరత్వము పట్టి
0: what's the use of anything?
1: దైవ ప్రీతి లేని దాని పట్టి
0: you have got to hold on to the love of God.
1: మానవత్వం అడంగే మానవులందున
0: from man you have got to go to the divine principle.
1: Vishya shanti kidiye viplavambu
0: if you go against it.
1: Ee naadu prapanchamlo inta allakallolu jaragadaniki moola kaaranam emti?
0: The revolution now today in the world, what is the
1: papa bheeti daiva preeti lekunna potame deeniki moola kaaranam?
0: Because they do not have the fear of sin of the love of God.
1: కనుక పాపం అంటే భీతి రావాలి మనకు.
0: యు హావ్ గాట్ టు ఫియర్ సిన్.
1: దైవం అంటే ప్రీతి కలగాలి మనకు.
0: యు హావ్ గాట్ టు లవ్ గాడ్.
1: ఈ ప్రీతి ఆ ప్రభాతిని కూడా అణగదొక్కుతుంది.
0: This love of God will try to vanquish everything.
1: Prema swarupulara.
0: Embodiments of
1: divine. Divyatma swarupulara.
0: Embodiments of the divine.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ఆవిర్భవింప చేసుకోవడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: Every person should endeavor to manifest within himself this atma.
1: మీరు అనంత శక్తి ఇమిడి ఉంటున్నది.
0: You have got within you tremendous.
1: ఇంతది అంతది అని కాదు.
0: It's not this or that.
1: ఆ శక్తినంతా కూడా మనం అభివృద్ధి చేసుకుంటే సుమతి మాదిరి సూర్యోదయమే కాకుండా చేసుకోవచ్చు.
0: If we increase this atmic principle within itself, we can
1: Savitri Madri kulanu maranani cancel chesi satyavantu intiki teeskon raavachu.
0: We can like Sumati and Savitri achieve great things.
1: Kanuka
0: therefore
1: mana endunnatundi shaktini motta motta manamu prayatnapurakanga artham cheskovali.
0: We have got to understand the tremendous strength that is within us.
1: Alanti antarbhutamaina shaktini
0: that strength which is within you
1: abhruti parichukuntima
0: if
1: manakante inga devudu okkada ledu.
0: Then there will not be any match
1: to us. Sarva swarupamu neeve.
0: You are the form of everything.
1: Sarvanandamu neeve.
0: You are the one who is full of bliss.
1: Sarva sthanamulu neeve.
0: You are there in every place.
1: Idi adi ani cheppadaniki veelledu.
0: You cannot say it is this.
1: Akkada ikkada ekkada chuchina okkade atmale mokkoi unnadu.
0: Here there or everywhere there is only one atma.
1: Kanuka shraddha vishwasamu ee rendittini manam anubhavinchadaniki
0: earnestness and faith are very important.
1: భవాని శంకర్లే ఈ దివ్య స్వరూపము ప్రపంచము.
0: ద డివైన్ ఫార్మ్స్ ఆఫ్ భవాని అండ్ శంకర్.
1: కాబట్టి లోక సమస్త సుఖినో భవంతు.
0: దెర్ఫోర్ లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ.
1: లోకమంతా సుఖంగా ఉండాలి.
0: లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ
1: అనగా ఏమిటి?
0: What is the meaning?
1: శ్రద్ధ విశ్వాసం రెండు కూడా ఎప్పుడు కూడా భద్రంగా ఉండాలి.
0: సో ఎర్నెస్నెస్ అండ్ ఫెయిత్
1: ఇవి రెండు భద్రంగా ఉంటే మనం సాధించలేనిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
0: If they are firmly established, there's nothing that you cannot achieve.
1: సాధించవచ్చును.
0: You can achieve anything whatsoever. In a moment we can attain liberation. We can experience bliss. There's absolutely no effort in this. Why do you give up?
1: నష్టాలు దుఃఖాలు విచారం అన్నిటికీ మనం లొంగి.
0: Why do you give up this easy way and take upon yourself? The burdensome ways of life. What are you gaining? The names are these which only are temporary satisfaction.
1: ఇది కేవలం ఒక చిహ్నం కోసం పెట్టినటువంటి పేర్లు మాత్రమే.
0: There's something, it's only a sign of the
1: నిజమైన మన పేరు ఏమిటి?
0: What is our real name?
1: శ్రద్ధ విశ్వాసమే మన పేరు.
0: It's earnestness and faith.
1: నా పేరు శ్రద్ధ.
0: My name is Shraddha.
1: నాకు విశ్వాసం ఉన్నది.
0: I have got
1: విశ్వాసమే లేకపోతే శ్రద్ధ లేదు. శ్రద్ధనే లేకపోతే విశ్వాసం లేదు.
0: Without faith there is no earnestness. Without earnestness there is no faith.
1: ఏకత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము.
0: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ ఇస్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: కనుక ఆత్మతత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఎక్కడో ఉన్నది కాదు.
0: ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ నాట్
1: మన నాస్తిక పర్యంతం కూడాను అదే సంచరిస్తూ ఉంటుండదు.
0: ఇట్ ఇస్ విదిన్ యూ ఫ్రమ్ టాప్ టు టో.
1: మన రక్తంలోని అణువణువు కణకణం కూడాను ఆ దివ్యమైన ఆత్మ.
0: ఇట్స్ కోర్సింగ్ త్రూ అవర్ వెయిన్స్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ.
1: ఏది జరిగినప్పటికీ ఈ శివతాండవమే ఈ జగత్ అంతా.
0: Whatever happens, it is a dance.
1: ఈ తాండవంలో కష్టములు నష్టములు దుఃఖములు విచారం ఇవన్నీ కూడాను అనేక లలిత కళలు.
0: The tremendous flux that goes on is in the thunder of dance.
1: ఈ కళలు వస్తుంటాయి పోతుంటాయి.
0: This flux in life, joys and sorrows do come and go.
1: ఈ కష్టములు నష్టములు దుఃఖములు వస్తుంటాయి పోతుంటాయి.
0: Difficulties, joys and sorrows come and go.
1: Passing clouds, passing clouds.
0: These are all the passing
1: clouds.
0: Comes
1: and goes.
0: They come and go.
1: Morality comes and grows.
0: Morality comes and grows.
1: దాన్ని మనం పెంచుకోవాలి.
0: We have got to increase it.
1: అటువంటి నీతి నియమాలను మనం పెంచుకోవాలి.
0: That type of moral principle and truth we have got to.
1: ఈ విధంగా తల్లిని కూడాను వారిని ఆశీర్వదించాలి.
0: We have got to respect the mother.
1: ఏదో నా కుమారుడు గొప్ప ధనవంతుడు కావాలి, విద్యావంతుడు కావాలి, అధికారవంతుడు కావాలి, మినిస్టరు ఇవంతే మనం కోరకూడదు.
0: The mother should not say that my son should earn wealth.
1: ఒకవేళ ఆ
0: రాత్రి
1: మన ఏంటి ఉంటుంటే దైవమే పంపిస్తాడు.
0: God will give it automatically if he deserves it.
1: Nu prayatnam tho sadhinchetundi ye matram kuda shashtam kadu.
0: Whatever you wish for is not something permanent. It should come automatically.
1: Kanukane prati manavudu kudanu daivamu preminchali.
0: So every person should love God.
1: Daiva premaku minchinatundi prema marokati ledu.
0: There's nothing beyond love for God.
1: Adi ye inaadu manam sadhinchavalsinatundi sadhana.
0: That is the sadhana, the effort that we should put on.
1: మనం ఈ ప్రపంచంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటావు.
0: We think we have got to achieve so many things.
1: సాధించాలనే అభిష్టమే ఉంటే,
0: if you have got the desire to achieve anything,
1: సత్యమైనటువంటి భగవంతుని యొక్క ప్రేమను గట్టి ప్రేమను సాధించు.
0: You try to gain the strong faith and love for God.
1: నీకు గట్టి ప్రేమను పెట్టుకుంటే ప్రయోజనం లేదు.
0: What's the use of anything else?
1: ఈ గట్టితనం భగవంతుని ప్రేమ నుండి రావాలి.
0: This should come from the grace of God.
1: అప్పుడే నీ ప్రేమ కూడాను గట్టితనం లభిస్తుంది.
0: There is a grace of God which increases your
1: అది
0: strength.
1: అది reflection of the inner being.
0: That is the thing when you become a human being.
1: మన హృదయంలో ఎన్ని విద్యలు ఉంటున్నాయి?
0: How many things there are in our heart?
1: ఎన్ని శక్తులు ఉంటున్నాయి?
0: What lot of strength we have?
1: చాలా మంది సంగీతంలో అభివృద్ధి పొందుతున్నారు.
0: Some people sing songs.
1: చూచారు విన్నారు.
0: You have listened today.
1: MS Subbalakshmi.
0: MS Subbalakshmi.
1: ఆమెకు మొట్టమొదట కూడా ఆమెకు గాన కోకిల అని పేరు.
0: Her name was Gana Kokila.
1: నేను చూచాను చిన్నప్పుడు మీరా వేషం వేసింది.
0: When she was young, she took the role of Meera.
1: ఆ మీరా లోపల చేసినటువంటి నృత్యం అంతా ఆమె మనసు లోపల లీనమైపోయింది.
0: So all the dances she done that Meera.
1: గడలు కుడితోరు ముత్తడి తేని కైడడు విడివాయో కరుణయేపురివాయో. ఓ భగవంతుడా, నేను సముద్రంలో మునిగి చాలా లోతైనటువంటి ప్రదేశంలోకి పోయి నేను కష్టపడి ముత్యం తెచ్చాను. దాని జాలి తిరిగి సముద్రంలో పడకుండా చేయి. దాని గట్టిగా నిలుపుకునే శక్తి నాకుంది.
0: ఓ గాడ్, ఐ ఫాలెన్ ఇన్ టు ద ఓషన్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్. ఓ గాడ్, లిఫ్ట్ మీ అప్ ఫ్రమ్ దేర్ అండ్ ట్రై టు సేవ్ మీ దట్ ఐ డోంట్ గో బ్యాక్ అగైన్ టు ఇట్.
1: కరుణయే గిరిధారి, కరుణయే పురివాయి, గతియే గలి, గతియలే గిరిధారి అని అనుకుంటూ ద్వారక్కు వెళ్ళింది. ఆ ద్వారం కొట్టింది.
0: She went on singing the name of Giridhari and the temples don't
1: open. Because
0: of her music she gained a
1: great fame and name.
0: Many people have earned a name and fame due to
1: dance. Today and
0: tomorrow.
1: Ravi Shankar brother ainatvanti vaadu Uday Shankar.
0: Ravi Shankar's brother.
1: Aana nutyam lopala chaala rendu paadamulu bhoomi pai nilichetvanti kaadu anta nutyam chesetvanti vaadu.
0: Uday Shankar was a great dancer.
1: Aa Uday Shankar shishulanta kodanu aana kodalu kuda teeskoni vachindi repati dinam vaadi pradarshana jarugutundi.
0: Uday Shankar's daughter in law is here.
1: Ivanni kudulu prayatnamto labhyamayetvanti kaadu. దైవానుగ్రహం చేతనే లభ్యమవుతాయి.
0: They are going to put up a show. This is not
1: దేనికి కానీ ఒక దైవానుగ్రహం ఉండాలి.
0: This doesn't come by single effort but by God's grace.
1: మనిషి ప్రయత్నం వల్ల లభించేటువంటిది కాదు.
0: It's not merely due to man's effort.
1: మనిషి ప్రయత్నం నెగటివ్.
0: Man's efforts can be negative.
1: దైవానుగ్రహం పాజిటివ్.
0: God's grace is positive.
1: ఈ నెగటివ్ పాజిటివ్ రెండింటి యొక్క ఏకత్వం చేతనే దివ్యత్వమైనటువంటి ప్రకాశము.
0: It is a combination of the negative and the positive of the man and God that brings fruition to everything.
1: విద్యార్థులారా,
0: students,
1: యువకులారా,
0: youth,
1: యువతులారా, కేవలం నెగటివ్ థాట్స్ మీలో పెట్టుకోకండి.
0: Don't merely think that you should only
1: ఈ నెగటివ్ థాట్స్ మిమ్మల్ని అన్ని విధాల కష్టానికి గురి చేస్తున్నాయి.
0: It's the thoughts that bring you to trouble.
1: పాజిటివ్ లేనప్పుడు నెగటివ్ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: If you don't have positive but only negative, what is the use?
1: ఈ నెగటివ్ ఉంటుందది మైక్.
0: The mind is negative.
1: దీంతో పాజిటివ్ అనేటువంటి కరెంట్ లేకపోతే దీంతో ఎంత మొత్తుకున్నా అనిపించదు.
0: What is the use if you do not have a positive connection?
1: ఆ పాజిటివ్ రావాలి.
0: You have got to think positively.
1: అది లేకుండా ఈ నెగటివ్ నిరుపయోగమైనటువంటిది.
0: Negative is absolutely useless.
1: కనుక
0: therefore
1: మనము ఏ విధమైన ప్రతిచర్యలో భగవంతుడు అన్ని కూడా ఆ రకంగా చేస్తుంటాడు.
0: Whatever we think that way God gives it to us in return.
1: నెమలి చూడండి మీరు. నెమలిని చూస్తే ఎంతో అందంగా ఉంటుంటాడు.
0: The peacock is so beautiful.
1: పెద్ద గుడ్డొక్కటి ప్రేమతో చేరినా అనగా నెమలి గుడ్డును తీసుకుపోయి కోడి కింద పెట్టినప్పుడు అది నెమలిగానే పుడుతుంది.
0: If you take the feathers of the peacock and put it to the hen, how does it look?
1: పెద్ద వజ్రం ఒకటి పెంటలో చిక్కిన విలువ మారదు దాని వెలుగుపోదు.
0: Even if a diamond is found in the dung, well, it has got its own value.
1: మంచి వారికి ఎక్కడ పోయినా గానీ ఆ పేరు వెంటనే ఉంటుంటది.
0: Good people, they always get their name and fame wherever they are.
1: ఎవర్ని మనం ద్వేషించకూడదు.
0: We should not hate anyone.
1: ఎవర్ని మనం కోపించకూడదు.
0: We should not get angry with
1: anyone. కోపించొచ్చు కొన్ని పనులు చేసుకోవడం కోసమని, ద్వేషించడం మాత్రం తప్పు.
0: We might sometimes get angry but we must never hate people.
1: అహంకారం చాలా తప్పు.
0: Arrogance and ego is very wrong.
1: నేను అన్ని చేసి మీకు చూపిస్తున్నాను.
0: I am doing everything and showing it to you.
1: Swami ma paina deshanga undo emo.
0: You may think that Swami perhaps doesn't
1: like us. Maatho maatadatam lede kopamo emo.
0: He doesn't talk to us, maybe he's angry.
1: Avanni vaala yokka guilty conscious lu, imagination lu.
0: That is all their imagination and guilty.
1: Vaallalo unnatundi doshamulu varu talanchukoni aa vidhamaina bhavalu pondutunnaru.
0: Whatever is wrong within them they reflect it on
1: Swami. Evvanni dveshinchane ledu.
0: I do not hate anyone.
1: కానీ కోపించినట్టుగా నటించినాను.
0: ఐ జస్ట్ బిహేవ్ యాజ్ ఇఫ్ ఐ గెట్ యాంగ్రీ విత్ దెం.
1: ద్వేషం ఎవరిపైనా లేదు.
0: ఐ డు నాట్ హావ్ హేట్రెడ్ ఆన్ ఎనీవన్.
1: కానీ కొంతమంది అర్థం చేసుకోలేక,
0: బికాస్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ మీ,
1: భక్తి భక్తి భక్తి అని పేరు చెప్పుకుని,
0: దే థింక్ దే ఆర్ డివోటెడ్,
1: శరీరం నిండుకు కోరికలు పెట్టుకుని,
0: దే ఫుల్ ఆఫ్
1: స్వామి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి, మేము గ్రామ సేవ చేస్తున్నాము, వీధి సేవ చేస్తున్నాము, దేవాలయం సేవ చేస్తున్నాము అని వచ్చేస్తే నాకంత త్వరగా కలుగుతుందే మనసు?
0: They come a lot of dears, Swami will do this service, that service. Will my
1: heart
0: melt so soon?
1: నీ హృదయాన్ని చక్కగా కడిగివేయి.
0: Put an end to the desires.
1: అప్పుడు నీ కోరికలే నేను అన్ని అందిస్తాను.
0: Then I shall fulfill all your desires.
1: ఆ సత్యాన్ని వాడు గుర్తించుకోవటం లేదు.
0: We have got to think of that truth.
1: కనుక నీ నెగటివ్ థాట్స్ అంతా లోపల పెట్టుకుని,
0: we have got negative thoughts within.
1: పాజిటివ్ ఆశిస్తున్నారు.
0: We are trying to ask for the positive.
1: ఇది లభ్యమవుతుంది.
0: How, what can you get?
1: ఇది చాలా అసాధ్యము.
0: It's something impossible.
1: కనుక మొట్టమొదట మన హృదయాన్ని పరిశుద్ధపరిచి పాజిటివ్ పాజిటివ్ దీన్ని
0: first clean your hearts and put into them positive thoughts.
1: ప్రేమను నింపుకోండి.
0: Fill it with love.
1: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
0: There's nothing beyond love.
1: మన హృదయం నిండుగు ప్రేమనే పెట్టుకోండి.
0: In our heart we should be full of love.
1: మనకు టేపు వచ్చేది కూడా ప్రేమగానే వస్తుంది.
0: Even a belching.
1: మన చూపులంతా ప్రేమగానే వస్తుంది.
0: A belching.
1: మన వినికిడి ప్రేమగానే వస్తుంది.
0: Our vision.
1: మన కర్మలు ప్రేమగానే మారుతాయి. అంత ప్రేమగానే వస్తుంది.
0: Within if there is love, everything will transform
1: itself into love. If you
0: have got hatred inside and if you ask for something, well, it cannot happen at
1: all.
0: Embodiments of
1: love.
0: The principle of the mother's
1: love. Moment
0: to moment we
1: have got to remember. తల్లిని మాత్రము సాధ్యమైనంత వరకు సంతోష పెట్టడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్స్ యూ మస్ట్ మేక్ ద మదర్ హ్యాపీ.
1: తల్లి సంతోషపడక నేను సంతోషపడను.
0: Without the mother being happy, I will not be happy.
1: నీ యొక్క ప్రయత్నం చేత ఆమెను సంతృప్తి పరిస్తే నాకు కూడా సంతృప్తి.
0: విత్ యువర్ ఎఫర్ట్స్ ఇఫ్ యూ మేక్ యువర్ మదర్ హ్యాపీ, ఐ ఎమ్ ఆల్సో హ్యాపీ.
1: ఆ విధంగా నీవు ప్రేమమయుడుగా నేను ప్రేమమైపోతాను. అప్పుడు మనం ఇద్దరు కూడా ఒక్కటే.
0: If you fill your heart with love,
1: I and you are one.
0: Then it becomes I and you are one. You have got to go to that state of one.
1: I am separate, you are separate అనుకుంటే ఇది ద్వేషమైపోతుంది.
0: If you think I am separate, you are separate.
1: ఇది విభాగమైపోతుంది.
0: It becomes a difference.
1: ఈ భాగమునికే చోటు ఉండదు కూడదు మంది.
0: This feeling we should not get.
1: అవినాభావ సంబంధం కలగాలి.
0: There should be an intimate relationship. అన్యోన్య
1: ఆశ్రయం కావాలి.
0: There should always be
1: మనం ఇద్దరు ఒక్కటే అయిపోవాలి.
0: ద బాండ్ ఆఫ్ యూ అండ్ ఐ
1: రెండు దేహం వచ్చినా గానీ ఒక్క ప్రేమ చేతనే ప్రాణంగా మారుతుంది.
0: వి మైట్ హావ్ టూ బాడీస్ బట్ ద లవ్ ప్రిన్సిపల్ షుడ్ బైండ్ అస్.
1: కనుక
0: దేర్ఫోర్
1: మనం ఈ తల్లి ప్రేమను ఏకంగా భావించి
0: వి హావ్ గాట్ టు థింక్ అబౌట్
1: ఆ తల్లి ఉద్భవించినటువంటి వాడే కనుక నీవు నీ ప్రేమ కొరకు తల్లి ప్రేమగా పెట్టుకుని
0: సో యు హావ్ గాట్ టు వర్షిప్ ద మదర్ అండ్ లవ్
1: హర్. ఇరువురి యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే గానీ
0: the love between both of you is one.
1: Andarini manam premistu povali.
0: We have got to love everybody.
1: Vishwamata jagattu
0: whole world is the universal mother.
1: Pillale sarvulu kudanu.
0: So the children of the whole world.
1: Andaru annatammulu akka chellandre.
0: Everybody is brother and sister.
1: Manalo ye matramu bedam ledu.
0: We should not have any differences.
1: Manlo vachetundi gunamulu bedamulu kaani.
0: We might have different qualities. But
1: kanukane enni vidhamulainappudini ekattvam sarvam.
0: Everything is the oneness.
1: నదిలో జలం ఉంటుండాది.
0: There is water in the river.
1: సముద్రంలో జలం ఉంటుండాది.
0: There is water in the ocean.
1: ట్యాంక్ లో జలం ఉంటుండాది.
0: There is water in the tank.
1: పాత్రలో జలం ఉంటుండాది.
0: ముంతలో
1: జలం ఉంటుండాది. సర్వత్రా జలం ఉంటుండాది.
0: Everywhere there is water.
1: కానీ అన్ని జలముని యందుకును ఒకే సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు.
0: But in all the waters only one sun you can see.
1: వాటర్ డిఫరెన్స్ గా ఉంటుంది కానీ సూర్యుడు ఒక్కడే.
0: ద వాటర్స్ మే బి డిఫరెంట్ బట్ ద సన్ ఇస్ ద సేమ్.
1: ఒక సూర్యుడు సమస్త లోకమునకు ఒక్కొక్కడై ఉండటానికి వీలు కాదు.
0: Sun cannot be in so many forms everywhere.
1: అదే రీతిగాని మీ హృదయమందు ఉన్నటువంటి ఒక ఆ ప్రేమ జలములో ఈ యొక్క దైవత్వం అనేటువంటి ప్రతిబింబిస్తుంటారు.
0: సో ఇన్ ద లేక్ ఆఫ్ లవ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్
1: ఎవరి ఎందు ప్రతిబింబించినా గానీ ఆ దేవుడు ఈ దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు అని భేదానికి చోటు ఇవ్వకూడదు.
0: We should not show difference between this God and that God.
1: ఏకం సత్య విప్రా బహుదా వదంతి.
0: There is only one, say the wise people.
1: అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే ఒక్కడే ఒక్కడే.
0: God who resides in everyone is only one.
1: నాకు రాముడు ఇష్టము, నాకు కృష్ణుడు ఇష్టము, నాకు శివుడు ఇష్టము, నాకు విష్ణువు ఇష్టము, నాకు సాయిబాబా ఇష్టం, ఇవన్నీ కేవలం అల్పబుద్ధుల యొక్క సంబంధాలు.
0: It's not correct to say that I like Sai Baba, I like Rama, I like Krishna.
1: There is only one God. He is omnipresent.
0: There is only one God and He is omnipresent.
1: ఆ సత్యాన్ని మనం గట్టిగా గుర్తించాలి.
0: We have got to recognize this truth.
1: ఏ నామాన్ని పెట్టుకున్నా గానీ ద్వేషించకూడదు.
0: You should not hate any name.
1: నీవు క్రిస్టియన్గా ఉంటున్నావా, నీవు పక్కా క్రిస్టియన్గా తయారు కా.
0: If you are a Christian, become a true Christian.
1: నీవు హిందువుగా ఉన్నావా, హిందువుగా తయారు కా.
0: If you are a Hindu, become a true Hindu.
1: నీ ముస్లిం గా ఉన్నావా, ముస్లిం గా తయారు కా.
0: ఇఫ్ యూఆర్ ముస్లిం బికమ్ అట్ ట్రూ.
1: కానీ పేరు చెప్పేది ఒకటి, ప్రవర్తన మరొకటిగా ఉంటుంటే ఇది కేవలం చాలా దుర్మార్గమే.
0: బట్ ఇఫ్ యు సే వన్ నేమ్ అండ్ యు డు సంథింగ్ ఎల్స్, ఇట్స్ నాట్ కరెక్ట్ అట్ ఆల్.
1: కాడు మానవుండు ప్రేమయే లేకున్నా కాడు క్రైస్తవుండు కాడు సిక్కు.
0: Without love one can never be a Christian or a Sikh or a Hindu.
1: కాడు హైందవుండు
0: he cannot be a
1: Hindu. Muslim
0: without love man cannot be anything this or that.
1: Vaade rakshasundu vasudha paina,
0: one who doesn't feel this is a demon on earth.
1: Nijanga vaade rakshasudu,
0: the one who doesn't feel this love.
1: Prema nemanlo nimpukokunda nenu muslim anukunte vaadu rakshasude. Prema nemanlo nimpukokunda poi nenu hindu anukunte vaadu rakshasude. Prema nemanlo lekunda nenu christian anukunte vaadu rakshasude. ee vidhanga premanu nimpukunnappudu andaru okate aipothadu.
0: Without love, if you call yourself a Hindu, a Muslim, or a Christian,
1: prema
0: you are a demon.
1: Prema lekunda poyinatundi vaadike nenu muslimu, nenu christamundu, nenu shishtamu, nenu hinduvu, nenu buddhudu, ee vidhanga pettukodaniki alpa buddhile moola kaaranam.
0: It is little minds which think that I am a Christian, I am this, I am that.
1: Okke premanu manam ekanga cheskovali.
0: We have got to inculcate only one love.
1: అటువంటి ప్రేమతో పద భారతదేశము అనాది కాలం నుండి కూడాను ఎన్నో అభివృద్ధి గాంచినటువంటి సంస్కృతులు మనకు అందించుతూ వచ్చింది.
0: The very culture and the tradition of Bharat is that it has inculcated those one and
1: only love. And it
0: has given importance to women.
1: ఇలాంటి స్త్రీల ప్రధానమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: We've got to recognize the important place given to women.
1: నిరత సత్యప్రవుడి ధరణి నేరిన హరిశ్చంద్రుడి దరభాష చనగలేదా? ఈ ప్రపంచానంతా కూడా సత్యంతో పాలించినటువంటి హరిశ్చంద్రుడు ఈనాడు ఇక్కడ ఉన్నాడా?
0: Is Harishchandra here today who just walked the path of truth?
1: ఎవ్వరు కూడా ఉండడానికి వీల్లేదు.
0: Nobody can remain forever.
1: పుట్టిన ప్రతి దేహం కూడా నీటి బుడగే.
0: Everybody is like a water
1: bottle. ఈనాడు కాకపోతే ఏనాడైనా గానీ వదిలిపెట్టిపోతుంది.
0: If not today, tomorrow, everybody
1: కాబట్టి అనిత్యము అసత్యమైనటువంటి దేహాన్ని శాశ్వతంగా నీవు భావించవద్దు.
0: Do not think the body which perishes is permanent.
1: ఆ దేహం బోధించినటువంటి ఒక శాశ్వతమైన తత్వాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకో.
0: You have got to inculcate the faith that there is something within that is permanent within the body.
1: ఈ సత్యాన్ని గుర్తించుకొని
0: you have got to recognize this.
1: ఏ దేశపు స్త్రీలైనా సరే
0: whichever country the woman belongs to,
1: దేశం సంస్కృతిని మనం కాపాడుతూ రావాలి.
0: You have got to save the culture and foster the culture.
1: రాముడు చెప్పాడు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి హరియసి అన్న.
0: That's what Rama said, everybody should foster and protect the culture of their own land.
1: నా తల్లి నేను జన్మించినటువంటి ఒక దేశము నాకు రెండు ప్రధానం అన్నాడు.
0: మై మదర్ అండ్ మై మదర్లాండ్ ఆర్ బియాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: దేశము తల్లి,
0: మదర్లాండ్ అండ్ మదర్,
1: కల్చరు తండ్రి,
0: కల్చర్ ఇస్ అ ఫాదర్.
1: కాబట్టి కల్చరు తల్లిని మనం ఏనాటికి మార్చకూడదు.
0: సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ ద మదర్ అండ్ ద ఫాదర్ ద కల్చర్.
1: తండ్రి లేకుండా తల్లి ఉండడానికి, తల్లి లేకుండా తండ్రి ఉండడానికి వీలు కాదు.
0: యూ కెన్ నాట్
1: ఇరువురు లేకుండా బిడ్డ కావడానికి వీలు కాదు.
0: We cannot have the mother without the father, the father without the mother.
1: కాబట్టి దేశమునకు ఒక కల్చర్ ఉంటుండాలి.
0: Without them there is no culture.
1: కల్చరే ఫాదర్, దేశమే మదర్.
0: The motherland is the mother, the culture is the father.
1: ఎక్కడైనా మదర్లాండ్ మదర్లాండ్ మదర్లాండ్ అంటారు, కానీ ఫాదర్లాండ్ అంటారా ఎవరు అన్నారు?
0: That's why they say motherland, nobody says fatherland.
1: మదర్ లాంగ్వేజ్ అంటారు, కానీ ఫాదర్ లాంగ్వేజ్ అంటారా?
0: దే సే మదర్లాండ్, దే డోంట్ సే ఫాదర్లాండ్.
1: కాబట్టి మదర్ కి అంత ప్రాధాన్యత అందించలేదు.
0: సో మదర్ హస్ గాట్ దట్ ఇంపార్టెంట్ ప్లేస్.
1: ఈ సంస్కృతి అందించినటువంటిది.
0: దిస్ ఇస్ ద కల్చర్ ఆఫ్ ఇండియా.
1: ఇట్టి పవిత్ర సంస్కృతిని ఈనాడు మనం మర్చిపోతున్నాము.
0: వి ఆర్ ట్రైయింగ్ టు ఫర్గెట్ దిస్.
1: అనాది కాలం నుండి పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని అనంత దేశాలకంతా, అనేక దేశాలకంతా కూడా చాటి సంస్కృతిని పండించి లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి సార్థక నామాన్ని అందించినటువంటిది భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat is that which tried to disseminate to the whole world that all men should be happy always.
1: కానీ భగవంతుని ఏ నామంతోనైనా మీరు పూజించవచ్చు, ప్రయత్నించవచ్చు.
0: You cannot worship, you can worship God in any way.
1: కానీ దేవుడు మాత్రం భిన్నుడు కాదు.
0: God is not different.
1: ఒక్కడే ఒక్కడే.
0: He is only one and only one.
2: భజన బినా సుఖ శాంతి.

0: ఖండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ డంబైన పాల నెట్టంబుతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో కాంతాంబూల రాగాదరంబుతోడ తటహేమమయ వజ్ర తాటంకములతోడ విక్షాశ్రవద్దయ దృష్టితోడ నల్ల గులువలు తురుమాడి కొల్లాడు మెరుగు చామన ఛాయ మెలితోడ. శ్రీ రాజేంద్రుడు సర్వత్ర ప్రత్యక్షమవును.
1: యుల్ ఫైండ్ ది డివైన్ మేనిఫెస్టేషన్ ఆల్ ఓవర్ ది కాస్మోస్ విత్ ద ఫోర్ లాక్స్ విచ్ ఆర్ సో క్లోజ్ విత్ ద వాటర్ ఫ్లోయింగ్ విత్ ద వెర్మిలియన్ ఆన్ ద వైట్ ఫార్ హెడ్ దాట్ ఆఫ్ ద ఫేస్ సో బ్రిలియంట్ like that of the lotus flower with complexion blessing everybody spread all over the universe.
0: Prema swarupulara,
1: embodiments of love,
0: sarvamu dakshinamurti yukamayave,
1: everything is full of the divinity of dakshinamurti.
0: Adani yokka reflection reaction resound ee moolindi yokka prabhavame ee prapancham.
1: The world represents the effect of reaction, reflection, resound of the divinity of Dakshinamurti.
0: Dakshinamurti barude.
1: Dakshinamurti is a young boy.
0: Nadu nedu kudanu eppadiki barude.
1: He continues to be a boy throughout.
0: Kani atani shishyudu maha pavitrulai aneka vidhamulaina prachara prabodhanalu tarutu vacharu.
1: But the disciples of Dakshinamurti are highly sacred. They have propagated, publicized the teachings of Dakshinamurti.
0: Kanuka Dakshinamurti vishayamunu varninchutaku veedu kaadu.
1: Therefore it is not easy possible to comprehend the principle of Dakshinamurti.
0: Chitrambulu lokeya pavitrambulu pavitala vittambulu tat chitambulu varninchu sadhyam kaadu.
1: It is not possible to describe, narrate the mysteries of the divinity which are so peculiar, mysterious, ununderstandable and highly sacred. You can extol Dakshinamurti in myriad ways, but the essence of Dakshinamurti is transcendental, beyond our narration.
0: Adanu maunasthanam.
1: He represents a silence.
0: Aa mauname sarvamunaku sarvajnanamunu prasadinchu.
1: It is conferring the wisdom through his silence.
0: Sugnana vijnana prajnanam nunchi kudanu aa yokka maunam nundiye aavibhavinchutunnavi.
1: The knowledge, the good knowledge, the secular knowledge, the spiritual knowledge, all of them are conferred through silence by Dakshinamurti.
0: Adanu okka swarupam kaadu, moodu swarupamulu.
1: He is not one form, but he represents three forms.
0: Okati ది వన్ యూ థింక్ యు ఆర్, నీవెవరో నీవే తెలుసుకోవడానికి ఈ దేహమే.
1: ద ఫస్ట్ వన్ ఇస్ ది వన్ యూ థింక్ యు ఆర్ టు నో వాట్ యు ఆర్ ద బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ద సెకండ్ వన్ ఇస్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: ది వన్ యూ రియలీ ఆర్.
1: ద థర్డ్ వన్ ఇస్ ద వన్ యూ రియలీ ఆర్.
0: కనుక తనకు తానుగానే ఉంటుండి తన యొక్క ప్రచార ప్రబోధం వల్ల మానవులను రెండవ రీతిగా తీర్చిదిద్దుతూ వచ్చాడు.
1: In fact, remaining at the point of the self, focusing on the self, the radiance of the knowledge, the awareness of the self is spread in the vicinity all along.
0: Atanu sahajamainatvanti yokka swaroopanni dharinchadu.
1: He has taken upon himself a natural form.
0: Kani tejasu prakashamu eppudu kudunu chirunavulato tokkadipi.
1: But the radiance and the light and the beautiful smile continue to remain with him.
0: అట్టి దక్షిణామూర్తి యొక్క సత్వం పండించటం వీలు కాదు.
1: దట్ నేచర్ ద సాల్టెడ్ పొజిషన్ ఆఫ్ దక్షిణామూర్తి ఇస్ నాట్ గివెన్ టు డిస్క్రిప్షన్.
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం చిత్తశుద్ధ బుద్ధ ముక్తి నిర్మల స్వరూపం.
1: ఇట్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ బ్లెమిష్లెస్ విచ్ ఇస్ నెక్టరైన్ ఇమ్మోర్టల్ అండ్ ఎటర్నల్.
0: అట్టి దక్షిణామూర్తి యొక్క స్వభావము ప్రపంచంలో ఏ విధంగా వర్ణించినప్పుడు అర్థం చేసుకోలేదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ దక్షిణామూర్తి విత్ దిస్ వరల్డ్లీ బ్యాక్గ్రౌండ్ అండ్ అండర్స్టాండింగ్.
0: దక్షిణామూర్తి
1: దక్షిణామూర్తి
0: అనగా అతని మూర్తి ఎలాంటిదిగా ప్రకాశవంతమైనటువంటిది.
1: హిస్ మూర్తి ద వెరీ ఫార్మ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రిలియన్స్ ఎఫల్జెన్స్.
0: అతని మూర్తి ఆనందమయమైనటువంటిది.
1: అండ్ హిస్ ఫార్మ్ ఇస్ ద ఎంబాడీమెంట్ ఆఫ్ బ్లిస్.
0: ఇలాంటి ప్రేమ స్వరూపుని ఏ విధంగా వర్ణించడం వీలు కాదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్ ఇన్ డెప్త్ ద ఫుల్నెస్ ఆఫ్ లవ్.
0: సత్యస్వరూపమైనటువంటి యొక్క దక్షిణామూర్తి సత్యమే వచ్చింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ వెరీ ట్రూత్ ఎంబాడీ పర్సానిఫై.
0: సత్యంబు నందుండి సర్వంబు సృష్టించే.
1: ఇట్ ఈస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ట్రూత్ ద హోల్ క్రియేషన్ ఈజ్ క్రియేటెడ్.
0: సత్యంబు నందుండి సర్వం అనగే
1: ద హోల్ క్రియేషన్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము లేని స్థానము ఎక్కడనూ లేదు.
1: దేర్ ఇస్ నో పాయింట్, దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
0: ఏ పదార్థములకైనా మార్పు కలుగురు కానీ సత్యములకు మార్పే లేదు.
1: దేర్ మే బి చేంజెస్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్ ద డే అండ్ నైట్ బట్ ద ట్రూత్ ఈస్ చేంజ్లెస్.
0: కానీ ఆ సత్య స్వరూపుడైనటువంటి యొక్క దక్షిణామూర్తి యొక్క తత్వము ఎవరు వర్ణించగలరు?
1: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దక్షిణామూర్తి. హూ కెన్ డేర్ ఎనఫ్ టు డిస్క్రైబ్ హిమ్ ఇన్ డెప్త్ ఇన్ ఆల్ ప్రొఫండిటీ.
0: మొట్టమొదట ఏదైనా కూడా ప్రారంభించడానికి ముందు ఎంఎస్ సుబ్బలక్ష్మి దక్షిణామూర్తిని స్మరించేది.
1: ఆల్ సేజెస్ అండ్ ఐ ఆల్సో యు నో ఎంఎస్ సుబ్బలక్ష్మి ద మ్యూజిషియన్ కమెన్సెస్ అ కాన్సర్ట్ బై ప్రేయింగ్ టు దక్షిణామూర్తి అట్ ద బిగినింగ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దక్షిణామూర్తి యొక్క స్మరణ లేకుండా, దక్షిణామూర్తి యొక్క ఇచ్చ లేకుండా, దక్షిణామూర్తి యొక్క సంకల్పం లేకుండా ఏ చిన్న కార్యము కూడాను సాధించలేదు.
1: దేర్ఫోర్ నో వన్ కెన్ అచీవ్ accomplish anything in this world without the grace, without the will of Dakshinamurti.
0: Aa Dakshinamurti nunchine sarvamurtulu kuda bayaldeyadu.
1: And out of Dakshinamurti all forms have originated.
0: Kaani tana barudi.
1: But he is a boy.
0: Barudu ainappudigini sarvam kuda tane endhe deenamayunnadi.
1: Though he being a boy, he has in him the whole of the universe.
0: Kanuka దక్షిణామూర్తి యొక్క తత్వము అందరికీ తెలిసినటువంటిది.
1: దేర్ఫోర్ ద నేచర్ ఆఫ్ దక్షిణామూర్తి ఈజ్ నోన్ టు ఎవ్రీబడీ.
0: దక్షిణామూర్తి ఎక్కడ ఉన్నాడు?
1: వేర్ ఈజ్ దక్షిణామూర్తి?
0: సర్వత పాణిపాదం, తర్వతోచి శిరోముఖం, తర్వత సుత్మలోకి.
1: హీస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ ఇయర్స్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్. హీస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: చూచే కన్నులు ఎందుకు కూడా దక్షిణామూర్తి ఉన్నాడు.
1: The eye that watches the vision can be Dakshinamurti.
0: Vinaya Kannamlu endu kudanu Dakshinamurti unnadu.
1: The ears meant for audition as Dakshinamurti.
0: Swasam pilchukuneetuvanti mukkunandu kudanu Dakshinamurti unnadu.
1: And the nostrils that inhale and exhale has got a Dakshinamurti.
0: Palike palukulandu kudanu Dakshinamurti yokka palukule.
1: And all the words that we utter has got this Dakshinamurti principle.
0: Kabatti Dakshinamurti sarvata paadipadam. సర్వులు ఎందుకు కూడా ఉంటున్నాడు.
1: దేర్ఫోర్ దక్షిణామూర్తి ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక ఆ దక్షిణామూర్తి యొక్క భావమును మనసులో తెచ్చుకుని దాని ద్వారా జీవితాన్ని నడిపించవచ్చు.
1: దేర్ఫోర్ ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు రిమైండ్ అవర్ సెల్ఫ్ ద టీచింగ్స్ ఆఫ్ దక్షిణామూర్తి ఎవ్రీ టైమ్ అండ్ లీడ్ అవర్ లైఫ్.
0: కనుక ఈశ్వరత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: సో డివినిటీ ఈజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: భగవంతుడు స్థానము, భగవంతుడు కానటువంటి వస్తువు ఈ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్, దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ ఎనీవేర్ వితౌట్ ది డివినిటీ.
0: కనుక ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి జీవుడు, ప్రతి క్రిమికీటకాదులు కూడాను దక్షిణామూర్తి యొక్క ప్రభావం ఉంది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ ద హోల్ థింగ్ రిప్రజెంట్స్ ది ఎఫెక్ట్ ఆఫ్ దక్షిణామూర్తి రైట్ ఫ్రమ్ ద మెటీరియల్. ఎవ్రీ ఆబ్జెక్ట్, ఎవ్రీ ఇన్సెక్ట్, ద హోల్ వరల్డ్, ఆర్గానిక్ వరల్డ్, హ్యుమానిటీ రిప్రజెంట్ దక్షిణామూర్తి.
0: మానవుడు ఒక వస్తువును అనేక వస్తువులుగా మార్చవచ్చు.
1: మ్యాన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ ఆబ్జెక్ట్ ఇన్ టు మెనీ.
0: శృంగారములు వేరు, బంగారం ఒకటి.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఇస్ వన్.
0: పశువులు వన్నెలు వేరు, పాలు ఒకటి.
1: ద కౌస్ ఆర్ డిఫరెంట్ ఇన్ దర్ కలర్స్ బట్ ది మిల్క్ ఇస్ వన్.
0: జీవజంతులు వేరు, జీవుండు ఒకటి.
1: దేర్ ఆర్ ప్రెసెంట్ మెనీ ఫార్మ్స్ ది బీయింగ్స్ బట్ ద ఇండ్వెలర్ ఇస్ వన్.
0: ఇటువంటి పరిస్థితి యందు దక్షిణామూర్తి యొక్క తత్వము అందరూ కూడా గుర్తించవచ్చును.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు నో దక్షిణామూర్తి ప్రిన్సిపల్.
0: ఏదో రామ, కృష్ణ, గోవింద, నారాయణ అని కొన్ని నామములు మాత్రమే చెప్పవచ్చును.
1: వీ చాంట్ the matchless glorified names of Rama, Krishna, Shiva, and so on.
0: Kani, ee naamamulu kevalamu pettinave kani puttinavu kaadu.
1: These are all the names given. In fact, I have not been born with these names.
0: Anni naamamulu kodanu Dakshinamurti yokka varnanle.
1: All these names represent the nature of Dakshinamurti.
0: Dakshinamurti yokka tattvamu sarvulu yendu kodanu vyapinchinadi.
1: This Dakshinamurti principle is present in all.
0: Chaitanya swarupame Dakshinamurti.
1: Dakshinamurti represents the very consciousness.
0: కనుకని ఆ చైతన్యం ఎక్కడ ఉన్నదో అక్కడంతా దక్షిణామూర్తి ఉన్నది.
1: Wherever this consciousness, you find దక్షిణామూర్తి.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వుడు ఎందుకు ప్రాకృతి.
1: And this consciousness is present in every being.
0: కానీ మానవుడు తన దేహాభిమానం చేత ఆ యొక్క చైతన్యం గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Because of body attachment, man is not able to understand, experience.
0: దేహము మనసు బుద్ధి చిత్తము అహంకారము ఈ నాలుగింటి యొక్క భావముల చేతనే ఈ దక్షిణామూర్తి కనిపించకుండా ఉంటున్నాడు.
1: We are not able to visualize, experience దక్షిణామూర్తి because of the attachment towards the body, mind, intellect and ego.
0: దానిపైన ఈ కామక్రోధ లోభము మదవాత్సల్యములు ఈ అరిషట్ వర్గములు కప్పి ఉన్నవి.
1: Over these there are అరిషట్ వర్గాస్, the desire and the anger, the lust, the greed, avarice, covering the whole divine principle.
0: కనుక ఈ కవరైనటువంటి యొక్క మేఘములు మనం ప్రక్కకు నెట్టినప్పుడే ఆ దక్షిణామూర్తి సస్వరూపుడై ప్రత్యక్షమవుతాడు.
1: When once we brush aside this coverage, we'll be able to see the in reality దక్షిణామూర్తి.
0: మేఘములు కప్పినటువంటి సూర్యుడు చీకటిగా కనిపిస్తాడు.
1: The sun who is clouded is only darkness.
0: సూర్యుడు కనిపించలేదే అని అనుకుంటాం.
1: But we think that we are not able to see sun.
0: కానీ కొంతసేపు కాచుకొని ఉంటే తప్పక ఆ మేఘములు కదిలిపోతాయి, సూర్యుడు కనిపిస్తాడు.
1: If you wait for some time, clouds will clear, you will be able to see the sun.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తనకు కప్పినటువంటి యొక్క ఈ కామక్రోధముల యొక్క తత్వమును కొంచెం దూరం గావించుకోవాలి.
1: Man is clouded by the anger, desire and hatred. He has to be away from them.
0: అవి ఏ రీతిగా పోతాయి? చల్లని గాలి వీచినప్పుడే మేఘములు కదిలిపోతాయి.
1: When the wind blows, naturally clouds will clear.
0: అదే విధంగానే చల్లని భగవంతు యొక్క నామంను మనం ఉచ్చరించుకుంటూ భగవంతు యొక్క చింతన మనం చేస్తూ ఉంటే తప్పక ఆ మేఘములు కదిలిపోతాయి.
1: As we sing the glory of God, by constant contemplation of God, like a cool breeze, it will help us to clear the clouds.
0: కామని మానవుడు పుట్టుకతో పాటు ఈ కామక్రోధ లోపము మదమాచర్యములు ఏమాత్రము రావు.
1: In fact, at the time of birth, there is no trace of anger or jealousy or desire.
0: మధ్యలో మనమే మనం కల్పించుకున్నటువంటివి.
1: And these qualities have developed because they
0: are మనమే మనం పెంచుకున్నటువంటివి.
1: They are of our own making. We build up over the period of time.
0: ఈ మేఘములు తమంతట తాము రావు.
1: And in fact, there is no question of any religion.
0: ఒకటి ఒకటి చిన్న చిన్నవి చేరి చేరి
1: one after another follow.
0: అది ఒక మేఘంగా తయారవుతుంది.
1: And they congregate.
0: అదే రీతిగానే
1: similarly
0: ఏకం సత్వ ప్రభావదాంతి ఒకటిగా ఉండినప్పుడు అన్ని కల్పించవు.
1: And in fact there's only oneness, the truth is one, then you don't find multiplicity.
0: కానీ క్రమక్రమేణా పెరిగే కొన్ని కూడాను బాధ్యత ఎక్కుతుంటాయి.
1: But as the time passes on, you will understand the duality giving you all the pain.
0: ఒకే కడమ ఉండినప్పుడు చేతిలో శబ్దం ఇవ్వదు.
1: When you have only one bangle, it will not make sound.
0: అదే రెండు చేతి శబ్దమిస్తుంది.
1: When there are two bangles, they make a sound.
0: కనుక మొట్టమొదట మానవుడు ఒకే వ్యక్తిగా ఉంటాడు.
1: In fact, at the time of birth, we are all alone.
0: కొంతకాలమునకు భ్రాంతి అభివృద్ధి అవుతుంది.
1: Later, illusion develops.
0: అది ఏ కామము.
1: And that is desire.
0: దానివల్ల భార్య వస్తుంది.
1: And then he gets attached to wife. And then two.
0: ఈ రెండు కూడాను క్రమక్రమేణా పన్నెండు అయిపోతాయి.
1: And slowly the two will become 12.
0: అనగాక పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు ఈ విధంగా పెరుగుతూ పోతుంది.
1: Meaning children are added to the family.
0: కనుక మనం పెంచుకునేటువంటివే కానీ ఇవన్నీ భగవంతుడు ప్రసాదించినటువంటివి కాదు.
1: Therefore, these are the features that we have developed for a period of time. They have not been given by God.
0: కనుక చిన్న వయసు నుండే మనం దీనిని చోటివ్వకుండా చూసుకోవాలి.
1: Therefore, one should take every caution as to see that there will be no scope for these things to exist.
0: Dakshinamurti chesinatvanti sadhana idi.
1: This is the spiritual practice that Dakshinamurti has undertaken.
0: Tanu eppudu kuda nu chinna pilla vaadavade perugutu vachadu.
1: He remained as a boy throughout.
0: Tanu etti bandhamu ledu kunu chikkuvade.
1: He has no bondage or any attachment.
0: Alanti sammi lopala manam Dakshinamurtini manam tarchukovalante Dakshinamurti yokka margamulu anusarinchali.
1: If we are to think of Dakshinamurti, we have to follow the path he has shown.
0: కనుక ప్రతి ఒక్క మానవుడు కూడాను మానవుడు మానవుడుగానే ఉండాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ లివ్ బిఫిటింగ్ ది టైటిల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడు పశువుగా మారకూడదు.
1: హ్యూమన్ బీయింగ్ షుడ్ నెవర్ బి బీస్టియల్ ఆర్ అనిమల్ లైఫ్.
0: అప్పుడే తాను మానవుడు అని చెప్పవచ్చు.
1: దెన్ ఓన్లీ హీ కెన్ కాల్ హింసెల్ఫ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: లేకపోతే పశువుగా మారవచ్చు.
1: ఆర్ ఎల్స్ హీ మే టర్న్ ఇంటు ఎన్ అనిమల్.
0: ఆ పశువు నందే ఈ కామక్రోధ రూపములు అధికంగా ఉంటాయి.
1: ఇట్స్ ఓన్లీ అనిమల్ that has got all these qualities like anger, hatred and desire.
0: Karukamanamu eppudu kuda nu rendu kaalu manushiga untadi.
1: Therefore we should always remain a human being walking on two feet.
0: Manamu pashuga maaralante manaku rendu kaalunu manam poorthi chesi naalugu kaalato manam nadachali.
1: If we behave like an animal we become a tetrapod walking on four feet.
0: Karuka prati manavudu kuda nu nenu eppudu kuda nu manavude manavude manavude.
1: Therefore one has to remind one's own self that I am the human being, I am the human being.
0: Then human being kaadu.
1: I am not merely human being.
0: I am not man.
1: I am not man.
0: I am God.
1: He should have a feeling, I am God.
0: Tadupariye manavulaku manasu, buddhi, chittamu, indriyamu, ahankaramu ivanni kuda vastuntai.
1: Later appear the body, the mind, intellect, ego and rest of the things.
0: ఇది నా కర్చీఫ్.
1: దిస్ ఇస్ మై కర్చీఫ్.
0: మా కర్చీఫ్ వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ మై కర్చీఫ్.
0: ఈ టంబ్లర్ నాది.
1: అండ్ దిస్ టంబ్లర్ ఇస్ మైన్.
0: కానీ నీవు టంబ్లర్ కాదు.
1: బట్ యు ఆర్ నాట్ ద టంబ్లర్.
0: కాబట్టి ఇది నా దేహము.
1: మై బాడీ.
0: ఇది మై బాడీ అంటే బాడీ వేరు, నీవు వేరు.
1: వెన్ యూ సే మై బాడీ ఇట్ మీన్స్ యు ఆర్ సపరేట్ ఫ్రమ్ ద బాడీ.
0: ఇది నా మైండ్. నా మైండ్ వేరు, నీవు వేరు.
1: వెన్ యూ సే దిస్ ఇస్ మై మైండ్ యు ఆర్ సపరేట్ ఫ్రమ్ ద బాడీ.
0: నీవెవరు?
1: Then who are you?
0: Nee unnapude kada nee body nee mind.
1: Unless you exist you cannot claim anything as your own body and the mind.
0: Karukane neevu neevu neeve kaani neevu body kaadu mind kaadu chittam kaadu indriyam kaadu antakkarana kaadu.
1: Therefore you are you, that's all. You are not the body, you are not the mind, you are not the intellect, you do not represent senses whatsoever.
0: Karuka ivanni kuda neevu chechukovatam chetane neevu bandhitulaipoyinavu.
1: You are bound, you are in bondage because of all these things that you have developed over a period of time.
0: ఒక్కొక్క దానికి మనం ఒక్కొక్క విధమైనటువంటి ఒక గుణమును మనం పెంచుకుంటున్నాం.
1: We develop one trait or a quality.
0: ఈనాడు మనం తాంబూలం వేసుకోవాలి.
1: And today you want your tambula or paan.
0: నట్టు జీవు చున్నము మూడు కూడా కలిపినప్పుడే ఇది తాంబూలంగా తయారవుతుంది.
1: And this paan or tambula requires three: the betel nut, the betel leaf and the lime.
0: అయితే ఈ లైన్ కూడా చేస్తే ఈ మూడు కూడా నువ్వు కలర్ మారుతాయి.
1: అన్లెస్ దేర్ ఇస్ లైన్ దేర్ వుడ్ నాట్ బి ఎనీ చేంజ్ ఇన్ ద కలర్ అట్ ద ఎండ్.
0: ఆ సున్నం కూడా నువ్వు అధికంగా వేసుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ టేక్ మోర్ ఆఫ్ లైన్.
0: అది తక్కువగానే ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ లెస్ ఇన్ ఇట్స్ క్వాంటిటీ.
0: ప్రతి బాధ్యత కూడాను ఒక లిమిట్ లో ఉండాలి.
1: ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్స్.
0: మనిషి అనేటువంటి వాడు ఒక లిమిట్ లో ఉన్నప్పుడే వాడు మనిషిగా మారుతాడు.
1: When a human being observes all the limitations, he can be a true human being.
0: కానీ మితి మీరినటువంటిప్పుడు మనిషి కాడు.
1: If he goes beyond limits, limitless, he is no human being.
0: అదే రాక్షసుడు అవుతాడు.
1: He becomes a demon.
0: కనుక మానవుడు మానవుడుగానే బ్రతకాలి.
1: So human being should behave like a human being.
0: మానవా.
1: Three letters, మానవా.
0: మా అనగా మాయా.
1: మా represents మాయా, illusion.
0: మమత.
1: మమత, attachment.
0: నా లేకుండా.
1: నా వితౌట్ ఇట్.
0: వా వర్తించడం.
1: వా హీ షుడ్ కండక్ట్ హింసెల్ఫ్.
0: అప్పుడే నీవు మానవుడు కాదు, లేకపోతే మానవుడే కాదు.
1: దెన్ ఓన్లీ యు ఆర్ ఎ మానవ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎల్స్ నాట్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును బోధించినటువంటి వాడే దక్షిణామూర్తి.
1: ఇట్ ఈస్ ఓన్లీ దక్షిణామూర్తి యూ హ్యావ్ గివెన్ దిస్ టీచింగ్ సీక్రెట్ నాలెడ్జ్ విజ్డమ్.
0: నీవు దేహంతో ఏమాత్రం ఉండినప్పటికీ దేహానికి ఏమాత్రం సంబంధం పెట్టుకోకు.
2: You may be in the body, having the vishcha, but you should not be attached to the body.
0: Prema swarupulara.
2: Embodiments of love.
0: Manlo unnadi mukhyamainatuvanti premani.
2: What is most important within us? That is love.
0: Talli manaku andinchinatuvanti premani.
2: And it is the love that is gifted to us by mother.
0: Love is God. Live in love. నీవు ప్రేమతోనే నీవు జీవించాలి. ఒక దేశుడు కూడా నీకు ఎదురైనప్పుడు వారికి కూడా నమస్కరించు.
2: ఈవెన్ ఇఫ్ యు కన్ఫ్రాంట్ యువర్ ఎనిమీ, డూ నమస్కార్ సాల్యుటేషన్ టు హిమ్.
0: అప్పుడే నీవు సరి అయినటువంటి మానవుడు అవుతావు.
2: దెన్ ఓన్లీ యు విల్ బి ఏ ప్రాపర్ హ్యూమన్ బీయింగ్.
0: మనసుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు సాల్ సాక్షి, ముఠాలకు మురుకు సాక్షి. మనము ముఠాలు కాకూడదు.
2: వీ షుడ్ నాట్ బి గ్యాంగ్స్టర్స్ జాయిన్ ఇన్ గ్యాంగ్.
0: మనము ముఠాలు అయినప్పుడే మనకు అన్ని విధాల భేదం కలుగుతుంటాయి.
2: వెన్ వన్స్ వీఆర్ గ్యాంగ్స్ దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్ అండ్ కాంట్రడిక్షన్.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తు లోపల
2: ఇన్ దిస్ వరల్డ్
0: ముఠాలు కానటువంటి వాడు ఒక్కడు లేడు.
2: ఎవ్రీవన్ అసోసియేట్స్ హిమ్సెల్ఫ్ విత్ వన్ గ్యాంగ్ అనదర్.
0: కానీ దానిలో కొన్ని కొన్ని స్థానంలో వేరు వేరు ఉన్నాయి.
2: But however, there are certain variations.
0: నిరంతరము భగవచింతన చేసేటువంటి వాడు చాలా ఉత్తముడు.
2: In fact, the one who is attached to God is no blessed and greater.
0: నిరంతరము కూడా భగవచింతనతో ఉండాలి.
2: Spend the time in constant contemplation of God.
0: నీ దేహాన్ని కూడా భగవచింతనలో మార్చాలి.
2: Let the body also spend the time in thinking of God.
0: జీవితమే భగవచింతగా మారాలి.
2: The whole life should be divine and spiritual.
0: ఈ మానవుడు డివైన్ టైప్ గా మారినప్పుడే అప్పుడు సరి అయినటువంటి యొక్క బుద్ధి మండలంలో ప్రవేశిస్తుంది.
2: వెన్ వన్స్ వీ లీడ్ ద డివైన్ లైఫ్ వీ హ్యావ్ కరెక్ట్ ఇంటెలెక్ట్.
0: మొట్టమొదటి డివైన్ కావాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్సెల్ఫ్స్ ఇంటూ డివైన్.
0: డివైన్ అయినప్పుడే
2: వెన్ వన్స్ యూఆర్ డివైన్
0: డివోషన్ అయిపోతుంది.
2: దెన్ యూఆర్ ది వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ డివోషన్.
0: ఈ డివోషన్ అయినప్పుడే
2: వెన్ వన్స్ దేర్ ఇస్ డివోషన్
0: పూర్తి మానవత్వం ధరిస్తుంది.
2: Then you have the vision and the manifestation of the entirety of human being.
0: Human being ainappude you daivatvaniki maartavu.
2: When once you are a true human being, you can transform yourself into divine.
0: Ramulu ramulu gane maarchukunnaru mundu. Ramulu ramulu gane bhavincharu.
2: People consider Rama as Rama only.
0: Kaani kramakramina kudanu ravana maddana ainappudu aa durgamunu dooram chesinappude ramulu devudiga maaradu.
2: After Ravana was killed, when once the whole area was rooted out, people could recognize Rama as God.
0: మనం నిరంతరం కూడాను ఈ కామక్రోధ లోభము మదమాచర్యంతో ఉండినంత వరకు కూడాను మనం మానవులమే.
2: So long we have got these evil qualities like anger, avarice, hatred and desire, we remain at the state of
0: ఆనందంగా ఉంటుండు. ఎప్పుడు ఆనందంగా ఉంటుండు.
2: Be blissful always.
0: ఎందుకనగా నిత్యానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి.
2: బికాస్ యూ రిప్రజెంట్ ఎటర్నల్ బ్లిస్, యూ రిప్రజెంట్ ద విజ్డమ్.
0: ద్వంద్వాతీతం గగన సదృశం.
2: యు ఆర్ నాన్ డ్యూయల్ అండ్ ఎథీరియల్.
0: ఇట్టి మనము ఒకటిగానే మనం జీవించాలి.
2: వీ షుడ్ బి నాన్ డ్యూయల్.
0: కనుక ఆ విధంగా ఉండినప్పుడే మనం మానవులుగా మారుతాం.
2: అండ్ దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ అవర్సెల్ఫ్స్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: ఏవైనా దుర్గుణాలు మనలో బయలుదేరినా దాన్ని దూరం చేయటకు తగినటువంటి ఒక నామాన్ని స్మరించు.
2: When one there any bad qualities stepping into your life by chanting, praying to God,
0: అప్పుడే
2: get rid of
0: నీవు దైవంగా మారిపోతావు.
2: Then you become verily God himself.
0: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
0: మీరు ప్రేమ స్వరూపులే.
2: You are embodiments of love.
0: ప్రేమ లేకుండా ఒక క్షణమైనా నీవు ఉండలేవు.
2: You cannot live for a moment without love.
0: దీన్ని ఎన్ని రకములైనటువంటి అంటూనో నీవు మార్చుకోవచ్చు.
2: You can go on changing in any form.
0: కనుక ప్రేమ స్వరూపులుగా మారండి.
2: Become the very personification of love.
0: క్రమక్రమేణా ఈ దైవత్వాన్ని పొందండి.
2: Slowly, gradually attain divinity.
0: ఇదియే నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయం.
2: This is the main message of our most beloved Bhagavan.
0: ఇంకా ముందు కాలం ఉన్నది కనుక ఎంతైనా కూడా చెప్పవచ్చు.
2: We have got a couple of days to come. There are lots of things that could be told to you.
3: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 11th of August 2006 during the Atirudra Mahayagnam in Prashanti Nilayam. Baba explained how Lord Dakshinamurti taught the lesson of detachment and urged us all to develop a similar frame of mind. By doing so, we will be able to move away from body consciousness and remain calm and equal-minded under all circumstances. Thank you, and Sai Ram from the Radio Sai team.

0: Radio Sai brings for you next the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 9th of March 2005 on the occasion of Mahashivaratri.
1: கட்டடையினையெட்டி நிஜ கர்மணமு சுட்டுச்சு வச்சி ஏ கட்டின் பெட்டுனு பெட்டினட்டனு பவிம்பக திரது. கட்டடையினையெட்டி நிஜ கர்மணமு சுட்டுச்சு வச்சி ఏ గతి పెట్టును పెట్టినట్లను భవింపక తీరదు. తల క్రిందుక గట్టిరే ఎవరైనా ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే. ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే.
2: Undertaking the action that is stipulated, having done it, one has to face the consequences of one's own action. It is impossible to escape. We cannot turn it upside down. What is the cause behind that which turns upside down closer to the tree?
1: పక్షులను ఎవరైనా పట్టు తెచ్చి ఆ చెట్టు కట్టివేసిరా? లేదు.
2: హ్యావ్ ఎనీబడి టైడ్ అప్ ద ట్రీస్ ద బర్డ్స్ టు ద ట్రీ?
1: అవి దాని యొక్క నైజము దాన్ని పాటిస్తూ ఉంటుండాలి.
2: ఇట్ ఫాలోస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ లైఫ్ లైక్ ద బ్యాట్ దట్ మూవ్స్ అప్ సైడ్ డౌన్.
1: అటులనే ప్రతి మానవుని కూడాను, ప్రతి ప్రాణి కూడాను, ప్రతి జంతువు కూడాను ఇట్టి కర్మను సహజంగా అనుభవిస్తూ వస్తున్నవి.
2: దేర్ఫోర్ సిమిలర్ ఇస్ ద సిచ్యువేషన్ విత్ ఎవ్రీ లివింగ్ క్రీచర్, బీ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎనీ అదర్ టైనీ క్రీచర్, ద బర్డ్ ఆర్ ద బీస్ట్ ఆర్ అన్ ఎనిమల్.
1: కానీ లోకములో ప్రతి మానవుడు కూడాను ఏమిటి ఇది చిత్తము, నేనేమీ చేయలేదు, చేయకపోయినప్పటికీ ఈ కష్టం అనేటువంటిదని అనుభవించటం వచ్చింది అని అనుకుంటున్నారు. కాదు,
2: ఎవ్రీవన్ బిగిన్స్ టు వండర్ వాట్ ఈస్ ఇట్ దట్ హీస్ ఫేసింగ్, హౌ ఈస్ దట్ హీస్ ఫేసింగ్ ఆల్ దాట్ ఇన్ లైఫ్, బికాస్ హీస్ నాట్ అవేర్ ఆఫ్ ది పాస్ట్ యాక్షన్స్.
1: కనుక ప్రతి ప్రాణి కూడాను తాము అనుభవించేటువంటి యొక్క కష్టసుఖములు రెండు కూడాను తాము చేసుకున్నటువంటి యొక్క కర్మల ఫలమే.
2: Therefore the pleasure and pain are the consequences of one's own actions.
1: ప్రతి మానవుడు కూడాను కర్మను ఆచరిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు.
2: ఎవ్రీ మ్యాన్ gets into one action and also faces the rewards or consequences of action.
1: కాని ఇప్పటి కూడాను ఇది ఎక్కడి నుంచి వచ్చినది ఈ కర్మ, నేను చేసిస్తే వస్తున్నదా లేక సహజంగా లభించినటువంటిదా అనేటువంటి సందేహము ఇంకా తీరటం లేదు మానవులకు.
2: As he passes through the life and the various incidents, he begins to wonder, how is that these things are happening to me?
1: ఒక మానవుడే కాదు, క్రిమికీట పశ్చాత్తులు కూడాను తమ తమ కర్మలు తాము అనుభవిస్తూనే ఉన్నవి.
2: నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్, ద ఓల్ బర్డ్స్ అండ్ బీస్ ఇన్సెక్ట్స్ విల్ హ్యావ్ టు నెసెసరీ పాస్ త్రూ దిస్ డెస్టినీ.
1: ఈ సత్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవత్వము ధరించి ఈ జగత్తులో మనిషి సమాజంలో కూర్చొని అన్నింటినీ గమనిస్తూ ఉంటున్నాడు మానవుడు.
2: మ్యాన్ ఈజ్ ట్రైంగ్ టు నో ద సీక్రెట్ బిహైండ్ దిస్ డెస్టినీ అండ్ వాచింగ్ ఆల్ ది హ్యాపెనింగ్స్ అరౌండ్ హిమ్.
1: ఇట్లు అనుభవించకూడను, గుర్తించకూడను, తానింకను తెలుసుకొని లేకపోతున్నాడు.
2: దో హీస్ ఎక్స్పీరియన్సింగ్, యట్ హీస్ నాట్ ఏబుల్ టు నో ద రీజన్ బిహైండ్ ఇట్.
1: ఒక చిన్న ఉదాహరణము, ప్రతి ఒక్కటి కూడాను కర్మల యొక్క ఫలితమే అని భావించవచ్చును.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్, వన్ హ్యాస్ టు కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ దట్ ఎవ్రీ యాక్షన్ యీల్డ్స్ ఇట్స్ ఓన్ రిజల్ట్స్.
1: నేను ఈనాటి వరకు కూడాను ఈ విషయాన్ని నేను బోధించలేదు ఎవరికి.
2: భగవాన్ టిల్ దిస్ డేట్ హ్యాస్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ దీస్ డీటెయిల్స్.
1: ఈనాడు కర్మఫల నిమిత్తమై ఏర్పడినటువంటి యొక్క జన్మలను గురించి బోధించే నిమిత్తమై నేను ఈనాడు జ్ఞప్తికి తెస్తున్నాను.
2: భగవాన్ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ టు ఆల్ ఆఫ్ అస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ బర్త్ అండ్ దిస్ డెస్టినీ అండ్ టు రిమైండ్ అస్ ద ట్రూత్.
1: పుట్టపర్తిలో కరణము సుబ్బమ్మ అని ఒక భక్తురాలు ఉండేటువంటి ఆమె, ఆమె గొప్ప శ్రీమంతురాలు, ఆమెకు బిడ్డలు లేరు. ఎంత ఉండినప్పటికీ తాను సర్వులకు కూడా దారబోస్తూ, ఇదంతా భగవంతుని యొక్క భిక్ష, అతను పెట్టినటువంటి భిక్షనే నేను వీరికి అందిస్తున్నాను అనేటువంటి సమచిత్తాన్ని భావించుకొని కాలం గడుపుతూ ఉండేటువంటిది.
2: ఇన్ పుట్టపర్తి దేర్ లివ్డ్ ఎన్ ఆర్డినరీ డివోటీ, ఎ గ్రేట్ పర్సన్ బై నేమ్ కరణం సుబ్బమ్మ, ఎ వెరీ రిచ్ లేడీ. షీ హ్యాస్ నో చిల్డ్రన్ బట్ యెట్ షీ కన్సిడర్డ్ ఆల్ ద వెల్త్ యాజ్ గాడ్స్ గిఫ్ట్.
1: కానీ ఆమెకు ఒక్క కోరిక మాత్రం ఉండేటువంటిది.
2: బట్ షీ హ్యాడ్ వన్ డిజైర్,
1: స్వామి నా అంత్య సమయం లోపల తమ హస్తముల ద్వారా నా నోటిలో నీరు పోయాలి అని కోరేటువంటిది.
2: He desired and prayed to Swami that Bhagavan should be there by her side when the last moment approaches, and that he should make her sip water.
1: Tappaka nenu anadu maata ichchanu.
2: Bhagavan promised.
1: Ee maata ichchina tarvata 6 samvatsaramu tarvata nenu Madras ku vellanu.
2: 6 years passed. Bhagavan had been to Madras.
1: ఆమెకి ఎట్టి జబ్బును లేకుండా క్షేమంగానే ఉంటుండాలి.
2: హీ వాస్ వెరీ హెల్దీ విత్ నో ఎయిల్మెంట్స్ వాట్స్ ఎవర్.
1: ఆమె ఈ చింతను కూడా మర్చిపోయినది.
2: హీ హ్యాడ్ నో థాట్స్ ఆఫ్ దిస్ నేచర్.
1: అప్పుడు వార్ టైం.
2: ఇట్ వాస్ వార్ టైం.